0: లో మీరు సేవలు చేయాలి.
1: అండ్ బిఫోర్ దిస్ డెడ్ లైన్ ఆఫ్ ద 60th బర్త్డే, ద 6,000 విలేజెస్ విచ్ హావ్ బీన్ టేకెన్ అప్ బై యూ, యూ మస్ట్ ట్రై అండ్ అచీవ్ ద టార్గెట్స్.
0: ఒక్కొక్క పల్లెకు కూడాను విద్యను అందించాలి.
1: Achieve the targets laid down.
0: విద్యా సంస్థను స్థాపించాలి.
1: In every village, have an education
0: institution. వైద్యమును ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: Bring the health care to these villages.
0: జలమును వారికి అందించాలి.
1: Give them drinking water.
0: రోడ్లను వేయాలి.
1: Lay down roads.
0: ఇవి ప్రధానమైనటువంటి యొక్క సాధనలు.
1: These are the main points of your sadhana.
0: అంతేకాని మనము ఏదో కొన్ని చిన్న చిన్న పనులంతా చేసి ఈ పల్లెను మనము దత్తత తీసుకుని పూర్ణ తృప్తితో మీరు సేవలు చేయాలి.
1: అండ్ బిఫోర్ దిస్ డెడ్ లైన్ ఆఫ్ ద 60th బర్త్డే, ద 6,000 విలేజెస్ విచ్ హావ్ బీన్ టేకెన్ అప్ బై యూ, యూ మస్ట్ ట్రై అండ్ అచీవ్ ద టార్గెట్స్.

0: సాధన.
1: అంతేకాని మనము ఏదో కొన్ని చిన్న చిన్న పనులంతా చేసి ఈ పల్లెను మనము దత్తత తీసుకున్నామనుకోవటము, ఇది కేవలం సరైనటువంటి యొక్క దత్తత కానేరదు.
2: ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ బై సేయింగ్ దట్ వి హావ్ అడాప్టెడ్ ఎ విలేజ్ వి ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ నథింగ్ అట్ ఆల్, దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
1: దీని నిమిత్తమే మీరు ధనమునకు ఏమాత్రం కూడా కొరత పడనక్కర్లేదు.
2: And in order to execute these tasks, you need not bother about the finances. సాధ్యమైనంత
1: వరకు ఇది ధనముతో ఏమాత్రం సంబంధం లేకుండా హృదయముతో దేహంతో చేయవలసినటువంటివి చేయాలి.
2: As far as possible, dealing these activities from the element of finance, let your heart take the first leap. Let your mind be involved in it.
1: మీరు సేవ చేయడానికి కొంచెం ధనమును ప్రోగు చేసుకోవాలి.
2: Certainly, in order to do it, you need a little amount of money.
1: కనుకనే ceiling on desires అని నాలుగు రకమైనటువంటి మార్గాలు బోధించాం.
2: So therefore, we have this ceiling on desires, a fourfold way.
1: మనము తినేటువంటి తిండిని వ్యర్థము భావించరాదు.
2: We should not waste the food that we eat.
1: దుర్వినియోగం చేయరాదు.
2: Should not misuse it.
1: ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి.
2: Eat what you really need.
1: దానితో కొంతవరకును ఈ ధనమును ప్రోగు చేసుకోవచ్చు.
2: So thereby you must save up some money.
1: ఇంకా ఫుడ్ అనేటువంటిది అయిన తర్వాత మనము సరైన రీతి లోపల వస్తువులు కూడా కొంచెం దుర్వినియోగం చేయరాదు.
2: And in addition to this food, we also should not waste away the facilities available to us.
1: ఈ ధనమును ప్రోగు చేసుకునే నిమిత్తమై మన ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవాలి.
2: ఇన్ ఆర్డర్ దట్ వి మైట్ మేక్ సమ్ సేవింగ్స్ ఆఫ్ మనీ, ట్రై టు కర్బ్ అవర్ ఎక్స్పెండిచర్.
1: అనేక మంది శ్రీమంతులు పెండిండ్ల నిమిత్తమై ఇంకా కొన్ని కొన్ని వైభవాల నిమిత్తమై వేలు వేలకు ఖర్చు పెడుతుంటారు.
2: దేర్ ఆర్ మెనీ వెల్దీ పీపుల్ హూ ఆన్ ఒకేషన్స్ లైక్ మ్యారేజ్ అండ్ సో ఆన్ స్పెండ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్.
1: ఈ ఉన్నవారికే పెట్టి వీరి పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడుట కంటే లేని వారికి పెట్టి వారి జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి ప్రయత్నించాలి.
2: ఇన్ దిస్ ప్రాసెస్ వాట్ డూ దే డూ? దే గివ్ టు దోస్ హూ దెమ్సెల్స్ ఆర్ వెల్దీ రాదర్ దాన్ డూ ఇట్ గివ్ టు దోస్ హూ డు నాట్ హ్యావ్ మనీ టు గో బాయ్ అండ్ దే బై బ్రింగ్ సమ్ రిలీఫ్. మిస్ యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్, ఇట్స్ బీన్ సెడ్.
1: కనుక మనం డోంట్ వేస్ట్ ఫుడ్.
2: దేర్ఫోర్ డోంట్ వేస్ట్ ఫుడ్.
1: Don't waste time.
2: Don't waste time.
1: Don't waste money.
2: Don't waste money.
1: Don't waste energy.
2: Don't waste energy.
1: ఈ నాలుగింటి ద్వారా మనం ఎంతైనా సేవలు చేయొచ్చు.
2: And once you have accomplished these, you can do any amount of seva.
1: కనుక ఈనాడు ఈ పల్లెల సేవలు చేసే నిమిత్తమై సత్యసాయి ట్రస్ట్ కొంత ప్రయాణాల కోసమని, కొన్ని రకములైనటువంటి వారికి సదుపాయాల కోసమని కొంత ధనమును కూడా మీకు ఈనాడు అందిస్తున్నాడు.
2: So today, the Satsai Trust, in order that you might execute these tasks ahead of you in the villages and for your own conveniences.
1: అనేక మంది వర్కర్స్ కు అనగా సేవకులకు సేవ చేయాలనే ఆశ ఉంటుంది, కానీ ఈ ప్రయాణంలో చెలపడానికి చేతిలో కాసు ఉంటుండదు.
2: The Satsai Trust is setting aside a certain amount of money today. There are many sevaks who want to do, but for want of money.
1: మీరు వచ్చి పోయేటువంటి ఖర్చుల కోసము.
2: For want of money, they are not able to do so.
1: ఈ ధనమును వినియోగించుకోవాల్సిందే కాని.
2: This money is given now for you to undertake
1: your...
2: for undertaking journeys for your spots of service. It should not be wasted. Therefore, for every village, we are giving a certain amount of money now.
1: ఇదే నిజమైనటువంటి యొక్క పుట్టిన పండుగ మీరు భావించుకుని ప్రేమతత్వాన్ని మేము అందుకున్నామని ప్రజాసేవలో మీరు పాల్గొనడానికి కంకణం కట్టుకోవాలి.
2: You must regard this as a significance of today's celebration of birthday. That is this element of love.
1: నా ప్రేమ పూర్వకంగా
2: and having received this love,
1: ప్రయా ప్రేమల హృదయముతో
2: plunge into service activities.
1: 10 లక్షల రూపాయలు మీకు అందిస్తున్నాను.
2: Today I born out of with this feeling of love and compassion, I am giving you a sum of 10 lakh rupees.
1: డాక్టర్ సుబ్బారావు ఆంధ్రప్రదేశ్. గోగాయ్ అస్సాం. గుప్తా బీహార్. మాథుర్.
3: నెక్స్ట్ వన్ ఇస్ భరద్వాజ్ ఫ్రమ్ ఢిల్లీ. మిస్టర్ ఆర్ఎస్ ప్రసాద్ ఫ్రమ్ హర్యానా.
1: Gujarat?
4: Yes.
1: Mathur.
3: Himachal Pradesh, Mr. Verma.
1: Haryana.
4: Yes.
3: Then Karnataka, Mr.

0: looking at the pious and the noble souls, people consider them rather low. But what is it that they lose in heart? Watching a mighty elephant, dogs start barking at it, but the elephant will not lose its majesty.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: Sahajanga Gocharamaye 20 Padarthamulaku Konni Rangulu Untuntayi.
0: The material that we find outside has got certain colors.
1: Kani aa rangulu aa padarthamulaku sahajamani bhavistunnam.
0: We consider the color of an object is a natural quality.
1: Kaadu kaadu.
0: No.
1: Adi mana yokka bhavamula yokka maarpule ee rangulaku moola kaaranam.
0: It's only difference in our feelings that bring a change in colors outside.
1: Aakashamlo chuste blue color ga untundadi, neela rangu ga untundadi.
0: The sky looks blue in color.
1: Samudramlo chuste neela rangu ga untundadi.
0: Ocean is blue in color.
1: Kaani sky is blue, ocean is blue antam, idi chaala tappu.
0: We say sky is blue, ocean is blue, but you are wrong.
1: ఈ సముద్రము నీల రంగుతో లేదు.
0: ఓషన్ ఇస్ నాట్ బ్లూ ఇన్ కలర్ ఇన్ ఫ్యాక్ట్.
1: ఆకాశము నీలవర్ణము కాదు.
0: ద స్కై ఈజ్ నాట్ బ్లూ ఎయిదర్.
1: అత్యంత దూరంగా ఉండటం చేత దానికి ఆ విధమైనటువంటి రంగు మన కంటికి కనిపిస్తుంది.
0: యాజ్ ఇట్ ఈస్ ఎట్ ఫార్ ఆఫ్ డిస్టెన్స్ ఇట్ లుక్స్ బ్లూ ఇన్ కలర్.
1: సముద్రము కూడాను అగాధమైనటువంటి లోతుగా ఉండటం చేతనే అక్కడ నీల రంగుగా కనిపిస్తుంది.
0: As ocean is a fathomless depth, it also looks blue in color.
1: దగ్గరికి వెళ్లి దాని చేతితో తీసుకున్నప్పుడు దీనికి ఏ రంగులు లేవు.
0: If you go close by and collect in your hand, you don't find it blue in color.
1: అది తెల్లని రంగుగానే ఉంటుంది.
0: It's white in color.
1: కల్పితమైనటువంటి వర్ణంలో అందులో ఏ మాత్రము కనిపించవు.
0: There's no the artificial color that we attribute to it.
1: అదే విధంగాని
0: likewise
1: మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క విశ్వాసములపైన, మన యొక్క భావములపైన, మన సంకల్పములపైన ఆధారపడి ఉంటుంది.
0: లైక్వైజ్ గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ అవర్ ఫెయిత్, అవర్ ఫీలింగ్ అండ్ థాట్స్.
1: నిజమైనటువంటి రంగు మనకు గోచరమయ్యేటువంటిది కాదు.
0: ద ట్రూ కలర్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ద వర్డ్
1: నిజమైన రూపము కనిపించేటువంటిది కాదు.
0: ద ట్రూ ఫామ్ ఎయిదర్ యు డోంట్ సీ.
1: నీటి నుండి కరెంటు పుట్టుతుండాలి.
0: అవుట్ ఆఫ్ వాటర్ యూ గెట్ ఎలక్ట్రిసిటీ.
1: కానీ ఈ కరెంటు ద్వారా, విద్యుత్ శక్తి ద్వారా అనేక రకమైనటువంటి ఉపయోగాలు మనం అనుభవిస్తున్నాం.
0: యూ మేక్ యూజ్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ డ్రాన్ ఫ్రమ్ వాటర్ ఫర్ వేరీడ్ పర్పసెస్.
1: కానీ కరెంటు మనకు కనిపించటం లేదు.
0: యట్ యూ డోంట్ సీ ద కరెంట్ డైరెక్ట్లీ.
1: ఈ నీటి నుండి ఆవిర్భవించినటువంటి కరెంటు ద్వారా అనేక ఉపయోగములు జరుగుతున్నవి కానీ కరెంటు మాత్రం కనిపించదు.
0: దో వీ యూటిలైజ్ ద కరెంట్ డ్రాయింగ్ అవుట్ ఆఫ్ వాటర్ వీ డోంట్ సీ దాట్.
1: అదే విధంగానే సమస్త జీవులు, సమస్త ప్రాణులు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
0: లైక్వైజ్ ఆల్ లివింగ్ క్రీచర్స్, ఆల్ లివింగ్ బీయింగ్స్ దే ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ ది డివినిటీ.
1: కానీ ఆత్మతత్వము కనిపించదు.
0: Yet they don't see the divine principle.
1: దాని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క జీవుల యొక్క ప్రవర్తనలు, జీవుల యొక్క మంచి చెడ్డలు మనకు కనిపిస్తున్నవి.
0: However, the good and bad of the living creatures, they are quite visible and seen.
1: శంకరుల వారి అద్వైతము కాశీ నగరములో నలుదిశలా ప్రాకిన తర్వాత వేలాది మంది పండితులందరూ కూడాను గుమిగూడారు.
0: As Shankara's philosophy of non-dualism has spread far and wide, many of the scholars have congregated there.
1: Chitta suddhi kaliginatundi yokka manavula yokka manasu parishuddhamaina addam vale untuntadi.
0: The one with the purity of heart will be like a clean mirror.
1: Okka turi kannulu musukunnadu Shankarulu.
0: Shankara closed his eyes at one instance.
1: Aapattulo undinatundi yokka talli yokka drishyam kanipinchindi.
0: He could see the mother in the last moments.
1: అప్పటికప్పుడు తాను ఈ సభలంతా కూడాను నిలిపి తాను కాలడి వచ్చాడు.
0: He concluded that assembly then and there itself and left for Kaladi.
1: తల్లి కన్నులు మూసేకు పురమే శంకర్ల వారు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆమెకు ఇచ్చినటువంటి వాగ్దానమును పూర్తి నెరవేర్చి ఆమెకు అంత్యము లోపల ఆమె నోటిలో తులసి నీరు పోసి ప్రాణమును తాను అనుభవించాడు.
0: Shankara could reach the place Kaladi before the end approach.
1: కాని అప్పటి పరిస్థితి ఎందు ఆ కాలడి ప్రజలు కేరళ ప్రజలు దీనికి విరుద్ధంగా ఉండేటువంటి వారు.
0: But in those times, all the Keralites were opposed to this theory.
1: Sanyasi ainatundi vyakti karmakandalo praveshinchakoodadu.
0: A renunciant has no authority to perform the ritual.
1: Sarva karmalo tyagam chesi ye sanyasam swikarinchadu.
0: One becomes an ascetic after sacrificing.
1: Sanyasi anaga emiti deeni arthamu?
0: What is the meaning of sanyasa renunciant?
1: Sanyasi is sanyasi. Sarva asalu vadatame sanyasamu.
0: Giving up all desires is the true meaning of sanyasa.
1: కనుక ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవిత సంస్కృతి అయినటువంటి యొక్క ఈ ప్రాకృత కర్మల్లో తిరిగి ప్రవేశించాడు సన్యాసము తీసుకున్నటువంటి శంకరుడు.
0: శంకర బీయింగ్ ఎన్ రెనన్షియంట్ హింసెల్ఫ్ హి స్టార్టెడ్ పర్ఫార్మింగ్ ది రిచువల్.
1: తండ్రి అయినా సరియే కర్మకాండంలో ప్రవేశించకూడదు.
0: నో మ్యాటర్ మదర్ ఆర్ ఫాదర్ ఎన్ అసెటిక్ షుడ్ నాట్ పర్ఫార్మ్ రిచువల్.
1: విద్యార్థులకు అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత లోతుగా పోవలసి వస్తుంది.
0: టు మేక్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ భగవాన్ వాంట్స్ అస్ టు టేక్ ఇన్ ద
1: మొట్టమొదటి సన్యాసం తీసుకునే పూర్వముగా విరజా హోమం చేస్తారు.
0: బిఫోర్ వన్ బికమ్స్ ఎన్ అసెటిక్ దే పర్ఫార్మ్ ఎ రిచువల్.
1: విరజా హోమం ఏమిటి? తాను మరణించినట్టు తన కర్మలు తానే చేసుకున్నట్టు దీనికంతా అర్పితం గావించి తాను నూతనమైనటువంటి ఒక వేషము నూతనమైనటువంటి ఒక నామము ధరిస్తాడు.
0: విరజా హోమ ఈజ్ ఎ రిచువల్ వేర్ the person considers himself dead and gone and performs the last rites all himself. There starts a new life.
1: పూర్వపు రూపం పోయింది.
0: The earlier form is gone.
1: పూర్వపు ఈ దేహమునకు పెట్టినటువంటి పేరు కూడా పోయింది.
0: The former name is also gone.
1: దానికి మరొక నూతనమైనటువంటి ఒక సన్యాసం పేరు వస్తుంటుంటుంది. నవదానందము రూపానందము ఇంకొక ఆనందము ఆనందము ఆనందము అంత ఆనందములే కానీ వారిలో కించిట్టైన ఆనందం ఉండదు.
0: దేర్ ఆఫ్టర్ దే గెట్ ఎ న్యూ నేమ్ ఎండింగ్ విత్ ఆనంద ఆనంద బ్లిస్ ఈ వితౌట్ ఎ ట్రేస్ ఆఫ్ ఇట్ ఇన్ సైడ్.
1: అది ఏ విరజా హోమము అని.
0: దట్ ఈస్ కాల్డ్ విరజా హోమ.
1: తన యొక్క తద్దినము తానే చేసుకున్నాడు.
0: ఈ పర్ఫార్మ్స్ హిజ్ ఓన్ ఆబ్జెక్ట్.
1: అలాంటి సమయం లోపల తిరిగి తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, కర్మకారం ఎక్కడ?
0: At that moment, then where is father, where is mother then?
1: కనుక కర్మకాండలో ప్రవేశించకూడదు. ఎట్టి సంబంధము లేదు సన్యాసికి ఎవరితో.
0: Therefore, a renunciant has no relation with the father or mother, cannot do ritual.
1: ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
0: A small example.
1: మేము 200 మంది చేరి బుర్గల రామకృష్ణరావు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉంటున్నప్పుడు స్వామితోనే ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్ర చేయాలనే ఉద్దేశంతో ఆయన గొప్ప మహాభక్తుడు కూడాను 12 భాషలు తెలిసినటువంటి ఒక వ్యక్తి. అతని మేధాశక్తి చాలా గొప్పది.
0: బూర్గుల రామకృష్ణరావు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 18 లాంగ్వేజెస్ హైలీ ఇంటెలిజెంట్ అండ్ ఆర్డెన్ డివోటీ ఆఫ్ భగవాన్.
1: సాక్షాత్ భగవంతుని చేతనే భగవంతుని తోడనే బద్రీనాథ్ కేదార్నాథ్ అమర్నాథ్ కు వెళ్లాలి, ఇది నా యొక్క కోరిక అని తాను నిర్ణయించుకున్నాడు.
0: Ramkrishna had a desire that he should visit pilgrim centers Badri and Kedarnath in the company of God, direct manifestation.
1: Swami vellutunnadan telisi chaala mandi bhaktulu aneka pranthamu nunchi naato 200 mandi vacharu.
0: On coming to know that Bhagavan is visiting those centers, around 200
1: pavitra hrudayulu pavitramaina dampatulu varidderu ఈ 200 మంది కూడాను మొదలు భోజనం పెట్టి తదుపరి వారు భుజించేటువంటి వారు అంత త్యాగస్వరూపులు.
0: ద కపుల్ డాక్టర్ రామకృష్ణ అండ్ హిస్ వైఫ్ దే సర్వ్ ఫుడ్ టు ఎవ్రీబడి అండ్ దెన్ దే హ్యావ్ దే ఫుడ్ అట్ ద ఎండ్ దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: అందరూ కూర్చుంటే రామకృష్ణ వచ్చి నీరు జగ్గుతో నీరు పోసేటువంటి వాడు అందరికీ త్రాగడానికి.
0: రామకృష్ణ యూస్ టు సర్వ్ వాటర్ టు డ్రింక్ టు ఎవ్రీ వన్ దేర్.
1: వాళ్ళ ఏడీసీలు వాళ్ళందరూ వచ్చి సార్ మేము చేస్తాం మీరు కూర్చోండి చీచీ నా డ్యూటీ నాది, నేను స్వామి దాసుడను, నేను గవర్నర్ కాదు.
0: ADC, other people around, they said, sir, we will do it on your behalf. But he said, no, here I am a devotee. He said one thing. He was the chief minister when he was there in Hyderabad.
1: అప్పుడు స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు మలక్పేట అని వేలాది మంది అంతా కూడాను క్యూలో నిలుచుకున్నారు.
0: There in that locality by name Malakpeta, Hyderabad, thousands of devotees lined up.
1: ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుని పోవాలి. అక్కడ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. తిరుపతి మారి
0: they should not delay, therefore everyone should
1: come. తరుముంటారు ఈ వాలంటీర్స్, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి అని.
0: All the volunteers will drive them forth quickly to pass on.
1: అతని యొక్క హృదయం ఎలాంటిదని పిల్లలకు అర్థం కావాలి.
0: స్టూడెంట్స్ షుడ్ నో ద హార్ట్ ఆఫ్ బూర్గుల రామకృష్ణరావు.
1: ఆయన క్యూలో పోయి నిలుచుకున్నాడు.
0: హీ ఆల్సో స్టూడ్ ఇన్ ద లైన్ క్యూ.
1: ఐజీపీ వచ్చాడు, సార్ మీరు చీఫ్ మినిస్టర్, మీరు ప్రత్యేకంగా రావచ్చు, ఈ క్యూలో వద్దన్నాడు.
0: ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కేమ్ అండ్ సెడ్, సార్ యూఆర్ ద చీఫ్ మినిస్టర్, యూ డోంట్ హావ్ టు స్టాండ్ దేర్ ఇన్ ద క్యూ.
1: నేను చీఫ్ మినిస్టర్, ఆధ్యాత్మికంగా నేను చీఫ్ డివోటీ.
0: And he said, politically I am the chief minister, but spiritually I am chief devotee.
1: Chief devotee.
0: Chief devotee.
1: నాకు ఇంకా అంత భక్తి రాలేదు.
0: Well, I am not that devoted.
1: అంతటి గొప్ప హృదయము ఆ యొక్క గురుగల రామకృష్ణరావు.
0: రామకృష్ణరావు is such a noble heart.
1: తిరిగి శంకర్ల వారు,
0: శంకర,
1: ఎవ్వరు ఆ గ్రామంలో సహాయం చేసేవారు లేకపోయారు.
0: There in that village colony, nobody were there.
1: ఆ దేహాన్ని తీసుకుని పోయి సంకర్మ సంస్కారం చేయాలి.
0: The body has to be taken to the funeral.
1: ఎవ్వరు అక్కడ రాలేదు.
0: Nobody came.
1: ఈ నంబూద్రి ప్రాబ్లంలో బ్రాహ్మణులు ఎందు దీన్ని ముట్టడానికి వీలు కాదన్నారు.
0: నంబూద్రి బ్రాహ్మణ్ సెడ్ వన్ షుడ్ నాట్ టచ్ దట్ బాడీ.
1: ఎందుకంటే ధర్మ విరుద్ధమైన దీంట్లో ప్రవేశిస్తున్నాడు శంకరాచార్యులు.
0: శంకర ఇస్ యాక్టింగ్ సంథింగ్ అగేన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ ధర్మ.
1: విధి లేకుండా ఆ యొక్క దేహాన్ని తానే భుజం పైన వేసుకుని తన పెరటి లోపలనే, తన దొడ్డు లోపలనే ఉంతతుగా అక్కడే బుక్ చేశాడు.
0: As there is no way,
1: ఎవరు ఇంక శ్మశానానికి తీసుకుని పోయేటువంటి సహాయం లేరు.
0: As there were none to help him to carry the body, he carried on his own shoulder and just cremated in the backyard.
1: ఆనాడు శంకరులు ప్రారంభించినటువంటి యొక్క ఈ సంస్కారము ఈనాటి కూడా అట్టనే జరుగుతుంది. ఎవరి ఇంటిలో పెద్దలు పోయినా వారి వెనక పెరటి లోపలనే కూర్చడం, వారికి ప్రత్యేక ఒక విధమైనటువంటి యొక్క శ్మశానం లేదు.
0: The same practice is followed even down this day. The ritual means carrying the body and cremating in the backyard.
1: కొన్ని కేరళ స్టేట్ మీరు పోయి చూచినారంటే రోడ్డు పొడవునా ఇండ్లు ఉంటుంటాయి, వెనక ఏమి ఇండ్లు ఉండవు.
0: If you go to Kerala, you will find the houses straight behind, none.
1: అంతా కూడా వెనక ఖాళీగా ఉంటుంటాయి.
0: There is no open space behind
1: the house. ఆ ఇంటి వారు పోతే అక్కడ వారికి స్థానం కావాలి అక్కడ.
0: Because they need some position to lay a permanent rest.
1: తల్లికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానమును నెరవేర్చుకుని తిరిగి కాశీకి వెళ్ళాడు.
0: శంకర ప్రామిస్డ్ అండ్ హీ ఫుల్ఫిల్ ద ప్రామిస్ టు హిస్ మదర్ అండ్ లెఫ్ట్ ఫర్ కాశీ.
1: ఆ కేరళ ప్రజలు శంకర్ల వారి పైన చూపినటువంటి యొక్క ఈ యొక్క ద్వేషభావము అనేటువంటిది కానీ లేక శారీరక సంబంధమైనటువంటి యొక్క భావములు కానీ అతనికి మనసుకు ఒక విధమైనటువంటి జిగుప్సు కలిగింది.
0: Shankara was totally frustrated, disgusted because of the hatred, feelings of hatred and the body feeling that the people entertained at that time.
1: Dari nadchukuntu pothunnadu.
0: He was just walking along.
1: Kashikanta nadchukone povali.
0: In those days one has
1: day and night.
0: Day and night.
1: Anaru torch light kuda levu.
0: There were no torch lights in those times.
1: Iti pettukoni oka karrakanta nippu antinchukoni గాయలు పోసి కిరసన దాని ద్వారా ప్రయాణం చేసేటువంటి వారు.
0: లాంగ్ స్టిక్, దే విల్ టై అప్ సమ్ క్లాత్ అండ్ పుట్ సమ్ ఆయిల్ అండ్ లైట్ ఇట్ అప్ అండ్ ప్రొసీడ్.
1: ఈ యొక్క పగటి సమయం నందు యువకులు యువతులు అనేక రకంగా తిరుగుతూ ఉండేటువంటి వారు.
0: ది డే టైమ్ యంగ్ మెన్ అండ్ విమెన్ మూవ్ అబౌట్.
1: అప్పుడు అతని మనసుకు చెంతనున్నటువంటి శిష్యులను చూచి, మీరు కూడా విద్యార్థులే, మీరు కూడా యువకులే.
0: Watching the disciples, he said, you are also young, you are also students.
1: ఈ నాటి యువకులైనటువంటి బాల బాలికలు కాని మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ శరీరమును ఆకర్షిస్తుండదు కాని నిజమైనటువంటి ఆత్మని ఎవరు కూడా విచారించటం లేదు.
0: You are young men and women, you are young sisters and students. You are just carried away by the body, which is nothing but fecal matter and foul
1: మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహాన్ని వరిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ లవ్ ద బాడీ విచ్ ఇస్ నథింగ్ బట్ ద పౌల్స్.
1: సౌందర్యాలు చూస్తున్నారు.
0: యూ ఆర్ క్యారీడ్ అవే బై ద బ్యూటీ.
1: ఈ సౌందర్యాలు చూసి ఆకర్షిస్తున్నారు.
0: యూ ఆర్ అట్రాక్టెడ్ బై ద బ్యూటీ.
1: ఆకర్షిస్తున్నారు.
0: యూ వాంట్ ఇట్.
1: చీ చీ, ఇది సరైనది కాదు.
0: వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్, ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
1: ఇది మానవుడిగా పుట్టి
0: హావ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్,
1: క్షణాల్లో మారిపోయేటువంటి ఈ దేహం పైన ఇంత భ్రాంతియ?
0: వై షుడ్ బి డెల్యూటెడ్ బై ద బాడీ దట్ చేంజెస్ ఎవ్రీ మూమెంట్?
1: ఇవి క్షణ క్షణమునకు నువ్వు మారిపోయేటువంటి ఒక శరీరం లేదు.
0: ద బాడీ చేంజెస్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ మూమెంట్.
1: ఇవన్నీ కూడా నువ్వు రాలిపోయేటువంటి శరీరం లేదు.
0: దట్ షుడ్ టు ఫేడ్ అవే.
1: కట్టగడపటికి కాలిపోయే శరీరం లేదు.
0: అల్టిమేట్లీ దే మస్ట్ బి బర్న్.
1: యవ్వనం ఎత్తలో ఉంటుంటాది.
0: వాట్ హ్యాపెన్?
1: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి ఒక పాసింగ్ క్లౌడ్స్ యవ్వనం.
0: దిస్ యూత్ ఈజ్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్ దట్ హెస్ కమ్ ఇన్ బిట్వీన్
1: అని అక్కడ ఒక విధమైనటువంటి ఒక శ్లోకం చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికి దీనిని గురించి అనేక విధములుగా కూడాను కొంత హీనంగా కూడాను బోధిస్తూ వచ్చాడు.
0: There he composed this shloka and started explaining to the entire assembly over there.
1: Anaga yuvakulainatunti varu ati jagrataga melagali.
0: It only means youngsters should conduct themselves
1: carefully. Dani manam vismarinchali.
0: They should forget the body feeling whatsoever.
1: Idi anta kodunu kevalamu oka durgandamto koodinatunti oka shariramlo.
0: The whole body is full of foul smell, bad smell.
1: Deeni anda sandamlanta kodunu ekkada untundadi?
0: Where does the real beauty lie?
1: ఇది కేవలం ఏమాత్రం కూడా నువ్వు భ్రమించేటువంటిది కానీ ఇది సహించేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ డెల్యూషన్. యూ కెనాట్ బేర్ దట్ ఫౌల్ స్మెల్ ఎనీ లాంగర్.
1: ఈ విధంగా ఉన్నప్పుడు ఒక కథ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ స్టోరీ.
1: ఒక రాజుకు కుమారుడు ఉన్నాడు, ఏకైక కుమారుడు, పుత్రుడు.
0: ఏ కింగ్ హ్యాస్ ఓన్లీ సన్.
1: ఆ అబ్బాయికి 22 సంవత్సరం వచ్చింది.
0: అటైన్డ్ ఏజ్ ఆఫ్ 20 ఇయర్స్.
1: తండ్రి పిలిచాడు, నాయన నీవింక యువరాజు కావాలి.
0: Father called him and said, you should be a prince now.
1: నీకు 22 సంవత్సరం సరియైన వయసు.
0: 22 years is the right time.
1: నీకు వివాహం చేయాలని సంకల్పించుకున్నానన్నాడు.
0: I want to get you married.
1: కానీ ఆ యొక్క కుమారుడు చెప్పాడు, తండ్రి ఇచ్చినటువంటి చౌక చేతను, తండ్రి ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ చేతను జవాబు చెప్పుకుంటూ వచ్చాడు.
0: The son started giving reply to his father because of the lenience given to him.
1: దీనిని బట్టి ఆనాటి నుండి కూడాను తల్లిదండ్రులే పిల్లలకు అమితమైనటువంటి స్వేచ్ఛనిచ్చి పిల్లల యొక్క భావాన్ని పాడు చేస్తూ వచ్చారు.
0: It is understood that since then it's only parents that spoil their children, giving them too much of freedom.
1: ఆనాటి రాజకుమారుడైనటువంటి ఆ యువకుడు, నాన్న నేను వివాహమాడదలిచినటువంటి ఒక కన్యను నేనే సెలెక్ట్ చేయాలి, కానీ మీరు సెలెక్ట్ చేయనక్కర్లేదన్నారు.
0: The boy said, I should select my bride because I am going to marry her.
1: Appattu rajuku chaala baadha kaligindi.
0: King felt very sad.
1: Kaani kumarunni baadha pettadam thaniki ishtam lekapoyindi.
0: But it's not his intention to make him feel sad.
1: Sare em maatladukunda lopaliki vellaadu.
0: Without talking anything he retired.
1: Ee tandrito ee vidhamga kuda maatladanani manasu koncha varaku nu baadha kaligindi.
0: The son also felt little bit sad.
1: Notito annadu maatrame kaani conscience tripti kaaledu.
0: Though he said what he liked, but his conscience was not satisfied.
1: Aa abbayi gurra nekkadu kontha manasika maarpu kosam ani aranyaniki povalanukunnadu.
0: That boy just
1: ee aranyamlo kontha nigarinchinappudu manasu maarpu raavachu anukunnadu.
0: Well, he thought that his mind might change if he goes to the forest.
1: Potunnadu gurram paina.
0: He was proceeding on the horse.
1: Kinda nadi.
0: There's a river below.
1: నది ఒడ్డు పైన ఈ యొక్క రివర్ బెడ్ పైన గుర్రం పైన పోతున్నాడు.
0: He was just proceeding, riding on the horse along the river bed side.
1: ఒక కన్య 5-6 మంది చెలికత్తెలతో చేరి గంగా స్నానం గావించుకోవాలని పవిత్రమైన హృదయం తోపల ఆ గంగానదిలోకి పోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: A young girl along with 5 to 6 servants, they were all going to that Ganga river to have a bath.
1: ఏ విధంగా పోతుంది అది అమ్మాయి?
0: హౌ ఇస్ షీ ప్రొసీడింగ్?
1: అదృష్టం ఆ విధంగా వచ్చింది. పుట్టినప్పటి నుంచి కూడాను మగవారి ముఖం చూడకూడదు.
0: షీ హాస్ డిటర్మిన్ నాట్ టు లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ ఎ మ్యాన్.
1: నా జీవితం అంతా కూడాను కన్యగానే జీవించాలి.
0: దట్ షీ షుడ్ లివ్ అన్మ్యారీడ్ త్రూ అవుట్ అవర్ లైఫ్.
1: నా జీవితం అంతా కూడాను భగవత్ అర్పితంగా నేను అర్పితం కావించుకోవాలి అని సంకల్పించుకుంది.
0: షీ హాస్ డిటర్మిన్ టు సరెండర్ హర్ లైఫ్ టు గాడ్ ఓన్లీ.
1: ఏ సేవలు చేసినా కానీ దైవమునికే చేయాలి, కానీ మరొకరికి సేవ చేయకూడదు.
0: She has decided to serve God and none else.
1: Ani ame chuttu oka parda kattukoni dani naluguru chelikettalu pattukoni aa madhyalo ime tirigi nadileki velutunnaru.
0: As she was going along the way, she was just
1: there's
0: a curtain around.
1: Nadi oddu gattu paina untundadi.
0: And she was walking along the edge of the river.
1: Ee gattu paina gurram paina poyyetundi ee rajakumarudu aa amma yokka mukhanni choochadu.
0: The prince on the horse looked at the face of this girl.
1: Prarambhamaindi vyadhi.
0: There started the disease.
1: Aa yokka gurranni reverse chesadu intiki.
0: He reversed the hearts back home.
1: వెంట వచ్చినటువంటి యొక్క దాసులతోపల ఈ బిడ్డ ఎవరో, ఈ కన్య ఎవరో ఎన్క్వైరీ చేయాలని చెప్పని ప్రారంభించాడు.
0: He started making inquiries about this girl, where from she comes and
1: తిరిగి తానే స్వయంగా తండ్రికి చెప్పడానికి భయపడ్డాడు. మంత్రితో చెప్పించాడు.
0: He was afraid to tell his father.
1: అందమైనటువంటి పిల్లను ఈనాడు చూచాను.
0: He said, I saw
1: అమ్మాయిని నేను వివాహం ఆడాలి.
0: I saw a beautiful girl today. I want to marry her.
1: అప్పుడు తండ్రి కూడా పోని ఇప్పటికైనా ఒప్పుకున్నాడు కదా అని అంత ఎన్క్వైరీ చేశాడు.
0: Father was happy that boy at least agreed.
1: ఆమె అదే గ్రామం లోపల ఒక వణిక్ పుత్రి, ఒక వ్యాపారి కుమార్తె.
0: She is the daughter of a businessman.
1: ఆ వ్యాపారి కూడా ఆమెను ఏకైక పుత్రిక.
0: And she is the only daughter of this businessman.
1: అప్పుడు వెళ్లి ఆ తండ్రిని అడిగారు.
0: And then they went and asked that businessman.
1: ఆ తండ్రి కూడా చాలా సంతోషించాడు. రాజకుమారుడు నా అల్లుడిగా వస్తున్నాడు కదా, ఇంతకంటే నా అదృష్టం ఏమిటని నో లోపల చాలా ఆనందించాడు.
0: The businessman was so happy because he is going to have princess's son-in-law. What more is there?
1: కాని బిడ్డకు చెప్పలేదు.
0: But he didn't tell his daughter.
1: ఈ బిడ్డ క్రమక్రమేణా తన కొంతవరకు తెలుసుకొని నేను వివాహం చేసుకోను అని ఒక నిర్ణయానికి వచ్చేసింది.
0: His daughter came to a final decision that she is not going to get married at all.
1: కాని తండ్రికి చెప్పడానికి ఇష్టం లేదు. చెప్తే బాధపడుతుందో ఏమో అని, చెప్పకపోతే రాజేయమంటాడు అని కొంత లోపల బాధపడుతూ వచ్చాడు.
0: She was in a dilemma because she didn't pick up courage to tell her father because there is prince on the other hand pestering her.
1: ఒక దినము గంగ నుంచి స్నానం చేసి ఇంటికి వచ్చింది. నాన్న అరుగుపైన కూర్చున్నాడు. అక్కడ నాన్నతో మాట్లాడుతుంది. నాన్న, మీరేదో ఒక వారం నుంచి చాలా విచారంగా ఉంటున్నారు, దీనికి కారణమేమిటి అన్నారు.
0: The girl was returning from Ganges after having bath there.
1: ప్రతి దినము ప్రొద్దున సాయంకాలము రాజుగారు వార్తను పంపుతున్నారు. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు.
0: This girl asked, Father, why are you so sad and sorry for the last 1 week? The king has been sending messages.
1: ఈ రాజకుమారునికి కూడాను ఎప్పుడెప్పుడు జరుగుతుందని టైఫాయిడ్ ఫీవర్ మాదిరి పెరిగిపోతుంటుంది టెంపరేచర్.
0: The prince also had got his own emotions rising up like typhoid temperature fever.
1: ఒక దినము ఆమె చెప్పింది, నేను వివాహం ఆడను.
0: One day she said, I am not going to marry.
1: రాజుకు ఏ విధంగా చెప్పాలి అన్నారు.
0: How to convey this?
1: వివాహం చేసుకోవడానికి ఇష్టం లేదని మా బిడ్డకని చెప్పండి అని.
0: Please inform them that my daughter doesn't want to marry.
1: ఈ వార్తను చెప్పేటప్పటికి రాజుగారు చెప్పారు, నేను రాజును, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అన్నట్టుగా నేను తలుచుకుంటే బలవంతంగా ఈ అమ్మాయిని తీసుకుని పోయి వివాహం చేస్తాను నా కుమారుడికి అని బెదిరించాడు.
0: The king said, I am the king. If I really want, I can take you to task. I can bring her by force and get her married.
1: ఈ వార్త తండ్రికి తెలిసి చాలా బాధపడుతున్నాడు.
0: Father on coming to know, sad.
1: ఏ సిపాయిలు పంపించి నా బిడ్డను ఎత్తుకుని పోతారో ఏమో అని బాధపడుతున్నాడు.
0: He was feeling so sad because the girl may be taken away from home any moment by any sipai.
1: సాయంకాలం తిరిగి గంగస్ పోయింది, గంగకు పోయింది, స్నానం చేసింది, వచ్చి మెడిటేషన్ లో కూర్చుంది.
0: This girl went to Ganges, had her bath and she sat in meditation.
1: Oh భగవంతుడా,
0: oh God,
1: నా ప్రతిజ్ఞకి ఎట్టి భంగం కాకుండా,
0: in order to hold on to my vow,
1: రాజుకు అసంతృప్తి కాకుండా,
0: in order not to dissent,
1: నా తండ్రికి ఏ విధమైనటువంటి చింతలు కాకుండా,
0: to see that my father,
1: ఏదైనా ఒక విధమైనటువంటి విజన్ నాకు ఇచ్చేసి,
0: please show me a way, give me some vision,
1: ఒక విధమైనటువంటి దివ్య సంకల్పాన్ని నాకు అందించమని చెప్పి,
0: give me some vision, a divine thought to get away from this murderer, the problem.
1: ఆమె ప్రార్థన హృదయపూర్వకంగా జరిగింది కనుకనే భగవంతుడు తక్షణమే అంగీకరించాడు.
0: As she prayed wholeheartedly, God responded.
1: దీనికి సరి అయిన ఉపాయం తెలియాలని ఆ ఉపాయం కూడా తనలోనే సంకల్పమైంది.
0: అండ్ దెన్ షీ కుడ్ హ్యావ్ ఇన్ హర్ సెల్ఫ్.
1: నాన్న, నేను రాజకుమారిని వివాహం ఆడతానని వార్తను పంపించమని చెప్పింది.
0: షీ టోల్డ్ హర్ ఫాదర్, ఫాదర్, సెండ్ ద మెసేజ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ ద ప్రిన్స్.
1: అయితే నాకు 8 దినములు టైం ఇవ్వాలి అన్నాడు.
0: However, 8 days time should be given to me.
1: Sorry, ఇంకా 8 days అని రాజకుమారు చాలా నిరుత్సాహంలో ఉన్నాడు.
0: The prince was disappointed because 8 long days he had to wait.
1: సరే, ఈ వార్తను రాజుకు పంపించాడు.
0: This message,
1: రాజు చాలా సంతోషించాడు.
0: The king was happy.
1: ఆనాటి నుండి,
0: since then,
1: ఈమె ఒక వైద్యుడి దగ్గరికి వెళ్లి స్ట్రాంగ్
0: పర్గెటివ్. This lady went to a doctor and she took strong dose of purgative.
1: ప్రతి దినము కూడాను చాలా బేదిమయ్యే రీతిగా మందులు తీసుకుంది.
0: She took that Purgit strong dosage that she had
1: dysentery.
0: All the material is collected in very big vessels.
1: 8 days
0: time, all the vessels are full of this material. At the end of the 8th day, they should meet at a
1: place.
0: The prince should answer some of the questions. This was the decision agreement before. All days passed.
1: అష్టపంజరంగా ఉంటుందది, కన్నులంతా లోపల దిగిపోయిన, చాలా వికారంగా మారిపోయింది.
0: ఆల్ హర్ ఫేస్, ఆల్ హర్ పర్సనాలిటీ బికేమ్ అగ్లీ నౌ.
1: పిల్లలందరికీ తెలుసును, స్ట్రాంగ్ లూజ్ మోషన్స్ అయిందంటే చాలా బలహీనులైపోతారు.
0: ఆల్ ఆఫ్ యు నో వెన్ యూ సఫర్ ఫ్రమ్ స్ట్రాంగ్ కంటిన్యూస్ డిసెంట్రీ యూ బికమ్ వీక్ నేచురలీ.
1: సరే, తిరిగి ఆనాడు పల్లకి పైన కూర్చుంది. ఆ యొక్క ఇరువురు చేరవలసినటువంటి చోటుకు పోయి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కావాలి.
0: He went there in a palanquin and about to put questions, expecting answers.
1: This
0: prince is waiting for her arrival like a chataka bird.
1: The
0: girl got down.
1: She
0: didn't have enough of strength to walk on her own. She was accompanied by
1: servant.
0: 8 servants were bringing very big vessels along with them.
1: 8
0: vessels carrying.
1: చూచాడు రాజకుమారుడు.
0: The prince saw.
1: నేను చూసినటువంటి అమ్మాయి చాలా అందమైనటువంటిది.
0: The girl I saw was very beautiful.
1: ఈ బిడ్డ ఎవరో కురుపి అయినటువంటి రోగి.
0: Who is this ugly lady?
1: ఏదో వ్యాధిగ్రస్తురాలుగా ఉంటుందది.
0: She is suffering from disease, I believe.
1: కాబట్టి ఈమె యొక్క దీన్ని నేను ఎప్పుడు కోరలేదన్నాడు.
0: So I never wanted such a lady.
1: ఆమె చేతులు జోడించి ఆ కన్య
0: with folded hands she said, oh prince,
1: మీరు నా అందాన్ని చూచి మీరు భ్రమించారు.
0: You are carried away by my beauty.
1: మొట్టమొదట మీరు నా అందాన్ని చూచి మీరు ఆశించారు.
0: In fact, you wanted being carried away by my beauty.
1: నా అందం అంతా ఆ 8 vessels లో ఉంటుందది.
0: All my beauty is there right now in those 8 vessels.
1: ఈ అందాన్ని మొట్టమొదటి తీసుకో.
0: కలెక్ట్ దిస్ బ్యూటీ 8 వెసల్స్.
1: తర్వాత నన్ను వివాహం ఆడ.
0: లేటర్ యు మ్యారీ మీ.
1: ఆ పాడు పదార్థమంతా ఈ దేహంలో ఉండినంత వరకు నేను అంద చందంగా కనిపించాను.
0: సో లాంగ్ ద డర్టీ ఫౌల్ మ్యాటర్ ఈజ్ విత్ ఇన్ మీ.
1: మలమూత్రంత మాంస రక్తంతో ఉండినటువంటి ఈ దేహము అందం ఎక్కడ ఉంటుందది?
0: హౌ డు యూ ఫైండ్ ద బ్యూటీ?
1: నా అందమంతా ఈ రూపాన్ని ధరించింది.
0: అండ్ మై బ్యూటీ ఇస్ ఇన్ దిస్ ఫార్మ్.
1: ఈ మలమూత్రంలే నా అందము.
0: అండ్ ఇట్ ఇస్ ద ఫీకల్ మ్యాటర్ యూర్ ఇస్ మై బ్యూటీ.
1: దీని చూచా నా అందమని భావించావు అని ఈమె చాలా గట్టిగా వాదించింది.
0: She went on arguing vehemently.
1: ఎందుకంటే భగవద్భావం ఆయనలో ఉంటుండాలి.
0: Because she has divine thought.
1: శంకరుల వారి బోధ ఇదే గాని చేస్తూ వచ్చాడు.
0: This is the teaching of Shankara.
1: ఆ మాదిరి చేసేటప్పటికి రాజకుమారి మనసు ఆ గుర్రం ఏ విధంగా రివర్స్ తిరిగిందో అప్పుడు మైండ్ కూడా రివర్స్ అయిపోయింది.
0: Just as the horse reversed then his mind also turned now.
1: తాను కూడా అనుకున్నాడు, చీ,
0: he too felt.
1: నిజం.
0: Yes.
1: దేహం ఏమిటిది?
0: What is this body after all?
1: పంచభౌతికమైన దుర్బలమైన కాయంబు.
0: The body is so weak of the senses.
1: శతవర్షములు దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నమ్మనమున.
0: Though 100 years lifetime span is fixed, you cannot believe it.
1: లేక ప్రాయమందు, లేక ముసలియందు, లేక ముదివియందు, ఊరను అడవిను బుద్ధకోద్యమును ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: Either in a city or in a forest or in the deep sea, when you are going to die, nobody can say.
1: Body is like a water bubble.
0: Body is like a water bubble.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad monkey.
1: దీన్ని అనుసరిస్తూ పోతుందది ఈ బాడీ.
0: This body follows this.
1: ఈ అమ్మాయి చెప్పింది చాలా గొప్ప వేదాంతం అన్నాడు. ఆ వేదాంతాన్ని తాను కూడా అనుసరించాడు. తాను కూడా వివాహం లేకుండా నిలిచిపోయాడు.
0: The prince accepted the philosophy so beautifully taught to him by
1: this. దీనినే శంకర్ల వారు యువకులకందరికీ బోధిస్తూ వచ్చారు. అంటే అందరూ సన్యాసం తీసుకోమని చెప్పలేదు.
0: This is the teaching of Shankara to all youth, youngsters.
1: ఎవరికి నీ సన్యాసం బోధించలేదు.
0: He didn't teach any.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: Do your duty.
1: కాని కాయాన్ని దైవ చింతనలో ఉపయోగించు.
0: But make use of this body, thinking of God.
1: తాను చేశాడు, చేస్తున్నాడు, జగత్తుకు బోధిస్తున్నాడు.
0: He did it, he has been doing it, and started propagating the same.
1: ఈ విధంగా ఈనాటి యువకులు యువతులు అంతా కూడాను కేవలము కదిలిపోయే మేఘముల వంటి యొక్క దేహ సౌందర్యానికే లోనైపోయి కేవలం ఒక విధమైన దాసుల వలె, స్లేవ్స్ వలె, కుక్కల వలె, నక్కల వలె జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు.
0: మోస్ట్ ఆఫ్ ది యంగ్ మెన్ అండ్ విమెన్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ బ్యూటీ ఆఫ్ దిస్ బాడీ అండ్ బిహేవింగ్ లైక్ ఫాక్స్.
1: ఈ విధమైనటువంటి దీనిపైన యువకులకు చక్కని అద్వైతాన్ని బోధిస్తూ వచ్చారు.
0: అట్ ది స్టేజ్ ఆఫ్ యూత్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయల్
1: ఏమిటి?
0: What is your duty?
1: బాలబాలికలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరు నిత్యము సినిమాలకు పోతున్నారు.
0: డైలీ యూ గో టు సినిమాస్.
1: మీరు సినిమాలు చూస్తున్నారు.
0: యూ సీ సినిమా.
1: ఇందులోనే ఉంటున్నది అద్వైతం.
0: దేర్ ఇస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం దేర్.
1: చక్కగా వివరిస్తున్నాడు.
0: ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ.
1: మీరు పోయి కూర్చున్నప్పుడు మీ ముందు ఒక తెల్లని ఒక స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది, అది స్క్రీన్.
0: వెన్ యూ గో అండ్ సిట్ ఇన్ ఎ థియేటర్ యూ ఫైండ్ వైట్ స్క్రీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: కానీ ఆ స్క్రీన్ ఎంతసేపు మీరు చూసుకుంటూ కూర్చోలేరు.
0: బట్ యూ కాంట్ బేర్ టు సీ దట్ సైట్ ఆఫ్ ది
1: స్క్రీన్. కానీ మీరు వెయిట్ చేస్తున్నారు.
0: బట్ యూ హావ్ బీన్ వెయిటింగ్.
1: దేనికి వెయిట్ చేస్తున్నారు?
0: వాట్ ఫర్?
1: బొమ్మల కోసం వెయిట్ చేస్తున్నారు.
0: యూ ఆర్ వెయిటింగ్ ఫర్ ద పిక్చర్ టు స్టార్ట్.
1: బొమ్మలు వచ్చినా ఆనందంగా చూస్తున్నారు.
0: యూ ఆర్ సో హ్యాపీ టు సీ ద పిక్చర్ ఆన్ ది స్క్రీన్.
1: వచ్చిన బొమ్మలు ఏమైనా ఉంటున్నాయా? లేదు, తిరిగిపోతున్నాయి.
0: ద పిక్చర్ దట్ అపియర్ ఆన్ ద స్క్రీన్ డోంట్ స్టే దేర్.
1: తిరిగి ఉంటున్నాయా? తిరిగి వస్తున్నాయి.
0: దే గో అండ్ కమ్ అగైన్.
1: కాబట్టి ఈ బొమ్మలంతా రావటం పోవటం రావటం పోవటం జరుగుతుండాలి.
0: సో పిక్చర్స్ కమ్ అండ్ గో.
1: కానీ
0: బట్
1: స్క్రీన్ మాత్రం రావటం లేదు, పోవటం లేదు.
0: బట్ స్క్రీన్ నెదర్ గోస్ నా కమ్స్.
1: అది ఏ? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య.
0: దేర్ఫోర్ బ్రహ్మన్ డివినిటీ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ.
1: మిథ్య అనగా జగత్.
0: జగత్ ఇస్
1: జా గత్. జా గత్ రావటం పోవటం రావటం పోవటం ఇదే జగత్.
0: Jagat means that which comes and goes. That is Jagat.
1: కాబట్టి బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి.
0: Pictures come and go.
1: అది జగత్.
0: That is Jagat.
1: బ్రహ్మ సత్యం, స్క్రీన్ ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది.
0: God is truth like a screen.
1: కానీ అతి సత్యాన్ని ఎవరు చూడటానికి ఇష్టపడరు.
0: But no one wants to
1: see the
0: screen.
1: వస్తే మాత్రం ఆ స్క్రీన్ చూస్తారు.
0: But they want to see the pictures on the screen.
1: మరు నిమిషం లోపల ఇంకొక వేదాన్ని చెప్పాడు.
0: Next moment he taught
1: సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు.
0: సెకండ్ డిక్లరేషన్ ఇస్ ద హోల్ యూనివర్స్
1: అంతా విష్ణుమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫ్ విష్ణు.
1: అంతా దైవమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: అందరూ ఆశ్చర్యపడ్డారు పండితులు.
0: పండిట్స్ వార్
1: కొన్ని నిమిషం లోపల సార్ జగత్ అన్నాడు, అనగా జగత్ మిథ్య అన్నాడు, బ్రహ్మ సత్యం అన్నాడు.
0: అట్ వన్ టైమ్ హి సెడ్ గాడ్ ఇస్ ట్రూత్ అండ్ ద వరల్డ్ ఇస్ ఇల్యూషన్.
1: ఇప్పుడు సర్వము విష్ణుమయం జగత్ అంటున్నాడు.
0: నౌ హి సేస్
1: జగత్ అంతా విష్ణుమయమే అంటున్నాడు.
0: దట్ హి సేస్ ద హోల్ వరల్డ్ ఇస్ డివైన్.
1: ఇది నిజమా?
0: Is that true or is this true now?
1: అది నిజం, ఇది నిజం అన్నాడు శంకర్.
0: శంకర్ said that is truth, this is also true.
1: బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి.
0: Pictures come and go.
1: పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. పునరపి మరణం పునరపి జననం.
0: Man is born time and again, takes birth again and again.
1: ఇవంతా కూడాను మిథ్యమే.
0: All this is illusion.
1: పుట్టడం చావటం పుట్టడం చావటం పుట్టడం చావటం ఇది మిథ్యము.
0: The birth and death will follow like a cycle.
1: కానీ జగత్ పుట్టడం లేదు చావటం లేదు అది సత్యము.
0: But the world is neither born nor dies, that is truth.
1: అదే కాకుండా సర్వం విష్ణుమయం జగత్.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
1: దీనికి రెండవ యొక్క ఉదాహరణ చెప్తూ వచ్చాడు.
0: హి గేవ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్.
1: స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ పైన బొమ్మలు పడుతున్నాయి.
0: హియర్ ఇస్ ఎ స్క్రీన్ ఆన్ విచ్ పిక్చర్స్ ఆర్ ప్రొజెక్టెడ్.
1: అయితే ఈ బొమ్మలు మాత్రమే మీరు చూస్తున్నారు.
0: బట్ యు సీ ఓన్లీ ద పిక్చర్.
1: ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ పర్మనెంట్ గా ఉండేటువంటి ఆ స్క్రీన్ ఎక్కడ ఉంది?
0: When pictures are projected on the screen, what happened to the screen then?
1: Screen a bommalatone kalchi undi.
0: The screen got itself mixed screen with the
1: picture. Screen lekapothe bommale kanipinchavu.
0: Without the screen you cannot see the picture.
1: Kabatti background ga untundadi ee screen.
0: So screen is there in the background.
1: ఈ బ్యాక్గ్రౌండ్ గా స్క్రీన్ ఉండటం చేతనే బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి.
0: బికాస్ స్క్రీన్ ఇస్ దేర్ ఎస్ ద బ్యాక్గ్రౌండ్ యూ సీ ద పిక్చర్.
1: కాబట్టి బొమ్మల్లో కూడా ఈ స్క్రీన్ ఉంటుంది.
0: దేర్ఫోర్ ఈవెన్ ద పిక్చర్ దేర్ ఇస్ స్క్రీన్.
1: శాశ్వతమైన ఈశ్వరత్వము,
0: ద పర్మనెంట్ డివినిటీ,
1: అనిత్యమైనటువంటి బొమ్మల్లో కూడా ఏకమై ఉంటుంది.
0: ఈ గెట్స్ యూనిఫైడ్.
1: అది సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు.
0: దాట్స్ ద మీనింగ్ వెన్ ఇట్ ఈస్ సెడ్ ద హోల్ థింగ్ ఇస్ డివైన్.
1: స్క్రీన్ లేకపోతే ఈ బొమ్మలు లేవు.
0: వితౌట్ స్క్రీన్ దేర్ నో పిక్చర్స్.
1: కాబట్టి స్క్రీన్ కూడా ఆ బొమ్మల్లో ఉంటుంది.
0: దేర్ఫోర్ స్క్రీన్ ఇస్ ఆల్సో దేర్.
1: కాబట్టి బొమ్మలు బొమ్మల బొమ్మలు అనుకుంటున్నావు నీవు.
0: So you think only a picture.
1: ఈ బొమ్మల్లో కూడా నువ్వు దైవత్వం అనేటువంటి ఉంటుంది.
0: దేర్ ఇన్ దిస్ పిక్చర్
1: అది ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ఆల్
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: The whole universe is fully divine.
1: అన్ని బొమ్మలు ఎందుకు ఉండినటువంటిది ఆత్మ ఒక్కటే.
0: In all the pictures, in all the forms,
1: అది ఏ స్క్రీన్?
0: In all the forms, there is only one ఆత్మ.
1: స్క్రీన్ వల్లనే అన్ని కూడా వస్తున్నాయి పోతున్నాయి కలుస్తున్నాయి వెళ్తున్నాయి.
0: Because of the atomic principle of screen,
1: స్క్రీన్ లేకపోతే బొమ్మలే కనిపించవు మనకు.
0: Without the screen, you cannot see the picture.
1: కనుక అదంతా సత్యమైనటువంటిది.
0: Therefore, that's all true.
1: ఈ విధమైనటువంటి అద్వైతాన్ని జగత్తునకు చాటుతూ వచ్చాడు.
0: This theory of non-dualism was taught to the entire world.
1: Ee jagatam oka screen.
0: The whole world is a screen.
1: Indulo puttedi chachedi ikka jeevulanta kudanu ee screen paine kanipistunnayi manaku.
0: All the creatures born and that die later appear on the screen.
1: Kaani prati bomma endukudanu ee screen kudanu leenamai untundadi.
0: But in every picture there is screen.
1: Screen lekapothe bommale manaku undavu.
0: Without the screen you can't see the picture.
1: కనుక అద్వైతమనగా ఏమిటి?
0: వాట్ యు మీన్ బై నాన్ డ్యూయల్?
1: మూలాధారమైనటువంటి తత్వాన్ని ఆధారం చేసుకుని మనము ప్రాకృతమైనటువంటి మిథ్యమైనటువంటి జగత్తును అనుభవించాలి.
0: దేర్ఫోర్ నాన్ డ్యూయలిజం మీన్స్ వన్ షుడ్ థింక్ ఆఫ్ ది ఫండమెంటల్ నాన్ డ్యూయల్ ప్రిన్సిపల్.
1: అది స్క్రీన్.
0: That is the screen, real screen, which is the divinity.
1: జగత్తంతా ఇక్కడ నువ్వు వచ్చిపోయేటువంటి ఒక మిథ్యము.
0: The whole world is something that goes and passes.
1: ఈ మిథ్యమైనటువంటి జగత్తంతా సత్యమైన స్క్రీన్ పైన ఆధారపడి ఉంటుంది.
0: And therefore this world which is illusion appears on the screen which is eternal. కనుక
1: ఏకం సత్య విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే.
0: So truth is one, only one.
1: ఆ స్క్రీనే లేకపోతే ఏదీ లేదు జగత్తు.
0: Without the screen there is no world at all.
1: సృష్టి అనేటువంటిది దీనిపైన ఆధారపడి ఉంటుందని.
0: క్రియేషన్ డిపెండ్స్ ఆన్ దిస్.
1: కనుకనే మూలాధారమైన వస్తువును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ యూ హ్యావ్ టు నో దిస్ ఫండమెంటల్.
1: అప్పుడే ఏకత్వం అనేటువంటి మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది థియరీ ఆఫ్ యూనిటీ వన్నెస్. దేర్ ఆఫ్టర్
1: ఆ ఏకత్వం అనేది ఆత్మ.
0: దట్ వన్నెస్ ఈజ్ ఆత్మిక్.
1: ఆ ఆత్మ అనేటువంటిది సర్వులు యందు చైతన్య రూపంలో ఉంటుంది.
0: అండ్ దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్. దానినే
1: బ్రహ్మ అన్నారు.
0: దట్స్ కాల్డ్ బ్రహ్మ.
1: దానినే రాములు అన్నాడు. దానినే కృష్ణుడు అన్నాడు.
0: కృష్ణ.
1: దానినే విష్ణు అన్నారు.
0: విష్ణు.
1: దాన్నే శివుడు అన్నారు.
0: శివ.
1: దాన్నే అల్లా అన్నారు. దాన్నే ఉల్లా అన్నారు. అనేక రకముగా పెట్టు వచ్చారు.
0: ద సేమ్ ఆత్మ డివినిటీ ఇస్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్.
1: ఇవన్నీ పేర్లు పెట్టినవే, దేహాలు పుట్టినవే.
0: ఆల్ ద నేమ్స్ ఆర్ గివెన్ క్రిజెంట్.
1: ఈ పుట్టినవి పెట్టినవే కానీ ఆ మూలాధారమైనది పుట్టింది కాదు, మెట్టింది కాదు, పుట్టేది కాదు.
0: దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ బోర్న్ అండ్ క్రిజెంట్, బట్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ నైదర్ బోర్న్ నార్ గివెన్ ఎ నేమ్.
1: పెట్టింది కూడా కాదు.
0: ఇస్ నాట్ ఎట్ ఆల్ గివెన్ ఎట్ ఆల్.
1: కలుకునే దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటుండాలి.
0: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఇట్టి అద్వైతాన్ని గొప్ప గొప్ప పండితులు కంటూ చక్కగా విపులంగా బోధిస్తూ వచ్చాడు.
0: సో దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ టు ఆల్ స్కాలర్స్ ఇన్ ఎ మైటీ వే బై శంకర.
1: ఈ అద్వైతం అనేది అందరికీ సరిగా అర్థం కాదు.
0: దిస్ నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ఈజీలీ అండర్స్టూడ్ బై ఎవ్రీబడీ.
1: అందరూ ఉంటున్నారు.
0: సో మెనీ హియర్.
1: కానీ అందరూ విడివిడిగా కనిపిస్తున్నారు.
0: దే ఆర్ ఆల్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: అయితే అందరి యందు ఉండినటువంటి యొక్క మూలాధార శక్తి ఒక్కటియే.
0: బట్ ద డివైన్ పవర్,
1: ఏ ప్రాణశక్తి? అది ఏ ప్రాణశక్తి?
0: దట్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
1: ఆ ప్రాణశక్తికే అహం అని పేరు పెట్టారు.
0: దట్ లైఫ్ ఫోర్స్ ఈస్ కాల్డ్ అహం.
1: ఏమిటి ఆ ప్రాణశక్తి?
0: వాట్ ఈస్ దట్ లైఫ్ ఫోర్స్?
1: గాలి తీసుకుంటారు,

0: గాలి తీసుకున్నాడు.
1: యు బ్రీద్ ఇన్ వేర్ యు ఫైండ్ ది సోల్, యు బ్రీద్ అవుట్
0: గాలి విడిచాడు.
1: యు బ్రీద్ అవుట్ ఎగ్జే
0: ప్రాణశక్తి,
1: దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
0: ఈ సోహం ఇది ఉండగలిగితే దేహం కూడా నిలిచి ఉంటుంది.
1: సో లాంగ్ ది సోహం ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ యు కంటిన్యూ టు లివ్.
0: దట్
1: సో మీన్స్ దట్
0: హం నేను,
1: హం ఐ
0: అదే నేను,
1: ఐఎమ్ దట్
0: అదే ఆత్మ,
1: దట్ ఈస్
0: సోహం అదే హంస గాయత్రి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస గాయత్రి అనగా అదే నేను అనేటువంటి చెప్పేది ఆత్మస్వరూపము.
1: హంస గాయత్రి మీన్స్ దట్ ద ఆర్ట్ ఐఎమ్ ద డివైన్.
0: దీనినే ఇంకొక మార్గంలో యోగులంతా కూడాను ఈడా పింగళ సుషుమ్న అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ ఆల్సో ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వే యాజ్ ఇడా పింగళ అండ్ సుషుమ్న.
0: కుడివైపున గాలి తీసుకున్నప్పుడు తీసుకోవటం, సో తీసుకుంటున్నాడు.
1: యు ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రిల్,
0: ఎడమ వైపున మొదలుతున్నాడు. హమ్,
1: యు ఎక్సేల్ బ్రీద్ అవుట్ త్రూ అనదర్ నాస్ట్రిల్ ఆన్ ద లెఫ్ట్.
0: ఈ రెండు కూడా ఈడ్చి తీసుకునేటువంటి సమయంలో కొంతకాలము ఇక్కడ స్తంభించి ఉంటాది.
1: As inhalation, exhalation take place, ida, however, this is retained. Ida, pingala.
0: Purakamu, rechakamu.
1: One is inhalation, other is exhalation.
0: Madhyalo nilipinatundi kumbhakamu.
1: The retention of breath at the center is kumbhakamu.
0: Kanukane kumbhakamu, rechakamu, purakamani pranayamam kinda cheptunnaru.
1: This is called breathing exercise or pranayama.
0: Ee pranayama sambandhamainatundi sadhanne aatma sambandhamaina sadhanlo unnaru.
1: All this breathing exercise, pranayama,
0: yama,
1: is what atmic
0: yama, asana, pranayama, pratyaharam, dharana, dhyanam, samadhi. ఈ అష్టాంగ యోగములు ఎందు, ఈ యోగ విద్యలు ఎందు ఈ యొక్క కుంభకము, రేచకము, పూరకము చెప్తూ వచ్చారు.
1: ఇన్ దిస్ ఎయిత్ పార్ట్స్ ఆఫ్ యోగా, దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ అండ్ రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: పూరకము అంటే ఏమిటి? నింపుకోవటం, పూరించుకోవటము.
1: పూరక మీన్స్ ఫీలింగ్ ఇట్ అప్,
0: తీసుకోవటము.
1: యు ఇన్హేల్, బ్రీద్ ఇన్.
0: ఇంకా రేచకము, వదలటము.
1: రేచకం, ఎక్సలేషన్, బ్రీద్ అవుట్.
0: ఈ రెండింటికి నీ మధ్యలో కొంతకాలం దీన్ని నిలపటము.
1: ఇన్ బిట్వీన్ ది టూ యూ రిటైన్, హోల్డ్ ఆన్.
0: ఆ కుంభకమే భూమధ్య స్థానం అన్నారు.
1: దట్ ఈస్ ద సెంటర్ బిట్వీన్ ది టూ ఐ. కనుక
0: నీ దృష్టిని అక్కడ నిలుపుకొని ధ్యానం చేయమని చెప్పని యోగులు చెప్తూ వచ్చారు.
1: యోగి సెడ్ దట్ యూ షుడ్ మెడిటేట్.
0: అనగా కేవలం ఈ స్థానం కాదు, ఆత్మస్థానము. అన్నిటికీ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ ఏదియో దానిపైన దృష్టి నిలుపుకోమని చెప్పారు. దీనికే ప్రయాగా అని పేరు పెట్టారు.
1: It is called Prayaga.
0: Prayaga managa emi? Yamuna, Ganga, Saraswati. Moodu chernatundi sthanam undi.
1: Prayaga means where the three rivers, Ganga, Yamuna, Saraswati meet.
0: Ee moodu ekkada chertunnayi?
1: Where do they meet?
0: Bhumadhya sthanamlo, anaga aatma daggara cheripothunnayi.
1: They merge there in Atma.
0: Ganga.
1: Ganga.
0: Pavitramainatundi, swartharahitamainatundi karmake Ganga ani peru pettadu Shankarulu varu.
1: The sacred selfless action is Ganga.
0: Yamuna.
1: Yamuna.
0: Idiye oka vidhamaina upasana kinda pettadu.
1: Yamuna is devotion, upasana.
0: Yamuna anaga Jamuna.
1: Yamuna, Jamuna.
0: Jamuna anaga bhakti marganiki moola karananga pettadu.
1: Jamuna stands for the path of devotion.
0: Jnanamu ade Saraswati.
1: Saraswati stands for the knowledge, wisdom.
0: Adi garu antarvahini.
1: It is an inner current.
0: Kalukane ee bhakti jnanamunaku, భక్తి కర్మలకు మధ్యలో జ్ఞానం అంతర్వాహినిగా పోతుంటుంది.
1: దేర్ఫోర్ ఫర్ ద పాత్ ఆఫ్ యాక్షన్ అండ్ డివోషన్, ద పాత్ ఆఫ్ విజ్డమ్ ఇస్ అండర్ కరెంట్ దట్ ఫ్లోస్ ఇన్ బిట్వీన్.
0: కనుక మనం ప్రయాగం చేరాలంటే టికెట్ తీసుకుని ఏది ట్రైన్ లో, ఏ కార్ లోనో, ఏ దీంట్లోనో మనం ప్రయత్నం అవుతాం. అక్కడ ఆ విధంగా పోవడానికి వీలు కాదు.
1: టు గో ఆన్ పిల్గ్రిమేజ్ టు ప్రయాగా వి మేక్ నెసెసరీ రిజర్వేషన్. ఐ వుడ్ లైక్ టు ట్రావెల్ బై ఫ్లైట్.
0: 200 సంవత్సరాలప్పుడే మీరా కూడాను ఈ విధంగా తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పని త్రోసి వేసినప్పుడు ఆమె మనసుకు చెప్పింది, దేహానికి చెప్పలేదు. ఆమె
1: 200 ఇయర్స్ అగో వెన్ మీరా వాస్ నెక్డ్ అవుట్ ఆఫ్ ది ప్యాలెస్ బై హర్ హస్బెండ్, షీ అడ్రెస్డ్ హర్ మైండ్ నాట్ టు ద

0: ఓ మైండ్ ట్రావెల్ వేర్ ది టూ మీట్ గంగా అండ్ యమున.
1: ఎట్ట ఉండాలి ఆ గంగా? గంగా యమున నిర్మల పాని,
0: గంగా యమున వాటర్.

0: తీర్.
1: ఓ మైండ్ గో టు దట్ ప్లేస్ వేర్ గంగా అండ్ జమునా మర్జ్ అండ్ మీట్.
0: అక్కడ ఆత్మ అనేటువంటి కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు.
1: దేర్ వి ఫైండ్ కృష్ణ.
0: అక్కడ ఉన్నాడు.
1: వెర్ ఇస్ హి?
0: మోరమకుట పీతాంబర శుభి కుండల రజత శరీర్ చెల్లోరేమం హే మన్.
1: వేర్ ది టూ మీట్ గంగా అండ్ జమునా?
0: ఎట్లా ఉండాలి ఆ గంగా? గంగా జమునా నిర్మల పాని
1: గంగా యమున వాటర్.

0: जत शरीर चलो रे मन, हे मन चलो रे मन,
1: ओ गंगा
0: यमुना
1: तीर, ఓ మైండ్ గో టు దట్ సెంటర్ వేర్ గంగా జమునా.
2: కొత్త వెళ్ళిపో, గెట్ అవుట్ అని తక్షణమే టికెట్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు గంగా యమునా తీరానికి.
1: వెన్ హస్బెండ్ టోల్డ్ హర్ గెట్ అవుట్, హే మన్ మేక్ ఎ రిజర్వేషన్.
0: గంగా యమునా తీర్ చల్లు రే మన్,
1: షీ కమాండెడ్ హర్ మైండ్ టు గో టు దట్ ప్లేస్.
2: అది పవిత్ర హృదయం యొక్క పవిత్ర భావాలు అట్ట ఉంటుంటాయి.
1: దట్ ఈస్ ది సీక్రెట్ థాట్ అవుట్ ఆఫ్ ఎ సీక్రెట్ హార్ట్.
2: ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకరుల వారు బాల్యము నుండి యవ్వనం వరకు, యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు సర్వలోకుడును ఒకే అద్వైతాన్ని, ఏకాత్మ భావాన్ని బోధిస్తూ వచ్చాడు.
1: ద సేమ్ థియరీ ఆఫ్ నాన్ డ్యుయలిజం వాస్ టాక్ టు పీపుల్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్, చిల్డ్రన్, యంగ్స్టర్స్ అండ్ అడల్ట్స్ అలైక్.
2: ఈ విధంగా దినదినానికి ఈ యొక్క అద్వైత సిద్ధాంతం అనేటువంటిది పెరిగిపోతూ వచ్చింది.
1: This non-dualism theory
2: అందరూ అంగీకరిస్తూ వచ్చారు.
1: Everybody started accepting this principle.
2: ఆ సమయం లోపల
1: at that time
2: గురు గోవింద అనగా గౌడపాదుడు,
1: గౌడపాద
2: తిరిగి తాను కాశీకి వచ్చాడు.
1: He also came to కాశీ.
2: తన శిష్యుడైనటువంటి ఒక శంకరుడు, పూర్వమంతా శంకరా శంకరా అని పిలిచేటువంటి వారే శంకరాచార్యులు అనేటువంటి పేరు కనపడుతూ వచ్చింది.
1: Earlier he was called by this name శంకరా శంకరా.
2: అక్కడ కొంతవరకు శంకర్ల వారు కొంత అపవిత్రం జరిగింది.
1: దేర్ వాస్ అన్సీక్రెడ్ యాక్ట్ అట్ దట్ మోమెంట్.
2: ప్రతి పండితుని కూడా వాదించి వారిని అద్వైత సిద్ధాంతంలో ప్రవేశింపజేసుకుంటూ వచ్చాడు.
1: హీ ఆర్గ్యూడ్ విత్ ఎవ్రీ స్కాలర్ అండ్ కన్వర్టెడ్ హిమ్ టు అద్వైత.
2: మధ్య మార్గంలో
1: ఆన్ ది వే
2: ఒక పండితుడైనటువంటి వాడిని వాదించడానికి పోయినాడు.
1: హీ వాస్ రెడీ టు ఆర్గ్యూ విత్ ఎ స్కాలర్ ఆన్ ద వే.
2: ఆ సమయం లోపల
1: అట్ ద టైమ్
2: తన భార్య పండితుని భార్య,
1: ద వైఫ్ ఆఫ్ దట్ పండిట్ స్కాలర్,
2: మీకు మొన్న చెప్పాను
1: భగవాన్ సెడ్ దట్
2: ఉభయ భారతి ఆమె గొప్ప వేదాంతురాలు.
1: హీఈస్ ఎ గ్రేట్ స్కాలర్ స్పిరిచువలిస్ట్.
2: కట్టగరిపై తన భర్త అనేటువంటి శంకరుడితో పోరాడినప్పుడు ఎవరు ఓడిపోతారో వారు సన్యాసం స్వీకరించాలి అని నేను చెప్పింది.
1: షీ డిసైడెడ్ హూమ్ సో ఎవర్ దట్ లూజెస్ ది ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఎ రినన్షియంట్. దట్ వాస్ హర్ డిసిషన్.
2: భర్తనే ఓడిపోయాడు.
1: హర్ హస్బెండ్ lost, was defeated.
2: సన్యాసం తీసుకోవాలని చెప్పని శంకర్ల వారు పట్టుబట్టాడు.
1: అండ్ శంకర వాంటెడ్ హిమ్ టు బి ఎ రినన్షియంట్.
2: ఆ ఉభయ భారత్ చెప్పింది.
1: ఉభయ భారతి సెడ్,
2: శంకర నీకు సర్వధర్మంలో తెలుసును.
1: యు నో ఆల్ నార్మ్స్ ఆఫ్ ధర్మ.
2: నేను అర్ధాంగి.
1: ఐఎమ్ హిస్
2: వైఫ్. ఆ బాడీలో హాఫ్ బాడీ నేను.
1: ఐఎమ్ హాఫ్ బాడీ ఆఫ్ మై హస్బెండ్.
2: నన్ను కూడా నీ ఓడించినప్పుడే ఆయన సన్యాసం తీసుకోవడానికి వీలవుతుంది. నన్ను ఓడించకుండా సన్యాసం తీసుకోవడానికి అర్హుడు కాదు అనింది.
1: My husband cannot be an ascetic unless you defeat me because I am his half body.
2: Sare vaadinchamannadu Shankaru.
1: He said okay, argue now, he said.
2: Ame
1: she
2: grahastha dharmamainatundi oka kama shastrani prashna vesindi.
1: She questioned on the certain things of householder state.
2: Shankaru variki teliyadu.
1: Shankara has no knowledge of a householder level.
2: Appudu ubhay bharat daggara oka nela time teeskunnadu.
1: And he wanted 1 month time.
2: ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి నాకు ఒక నెల కావాలి అన్నాడు.
1: To answer the questions, he wanted 1 month time.
2: ప్రయాణమవుతూ పోతున్నాడు.
1: And he was proceeding.
2: ఆ రాజ్యంలో కాశీరాజు
1: there at the time the king
2: మరణించాడు.
1: He died.
2: మరణించేటప్పటికి కాశీరాజు డెడ్ బాడీని ఒక దగ్గర పెట్టారు.
1: The dead body of the king of Kashi was kept on one side.
2: ఇదే సమయం అనుకున్నాడు శంకర్ల వారు పరకాయ ప్రవేశము ఆ దేహంలో ప్రవేశించాడు.
1: As it was the right time, Shankara has
2: entered into this body.
1: And the body of Shankara was there on the other side.
2: రాజు గారి దేహంలో ప్రవేశించాడు.
1: He has entered into the body.
2: రాజు గారిని చెప్పని ఆ యొక్క ప్రజలందరూ చాలా ఆనందించి ఆ యొక్క శవాన్ని రాజభవన్లోకి తీసుకుని పోయారు.
1: Everybody were happy because of the resurrection of the king. He is brought back to life.
2: కానీ అక్కడ రాజు కాదు, ఆ దేహంలో సంచరించేది శంకర్లే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ ద కింగ్ హూ ఇస్ మూవింగ్ అబౌట్.
2: రాజు ఉండినటువంటి గృహస్థాశ్రమంలో తాను కూడా ప్రవేశించాడు.
1: అండ్ హీ బికేమ్ ఎ హౌస్ హోల్డర్ సిన్స్ దెన్.
2: కనుకనే నీవు అపవిత్రుడైపోయినావు అని చెప్పని అతన్ని వెలుపల పెట్టారు.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్ వాస్ పాయింటెడ్ అవుట్ యూ హావ్ బికమ్ అన్సేక్రెడ్ బై బీంగ్ ఎ హౌస్ హోల్డర్ హావింగ్ ఎంటర్డ్ ది బాడీ ఆఫ్ ది కింగ్.
2: తాను అంగీకరించలేదు.
1: అండ్ హీ డిడ్ యాక్సెప్ట్ ఫర్ దట్ మ్యాటర్.
2: అప్పుడు తక్షణమే రాజు దేహాన్ని వదిలిపెట్టి ఈ యొక్క తిరిగి తన దేహంలో వచ్చి చేరిపోయి తిరిగి ఉభయభారత్ దగ్గర పోయి సమాధానం చెప్పాడు.
1: ఇమ్మీడియట్లీ హస్ గివెన్ అప్ ద బాడీ ఆఫ్ ది కింగ్ అండ్ హస్ కమ్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ బాడీ అండ్ స్టార్టెడ్ రిప్లైంగ్ ఉభయభారతే.
2: ఈ విధంగా ఈమెకు సమాధానం చెప్పి కాశ్మీర్ కు ప్రయాణమయ్యాడు. కాశ్మీర్ పండితుడు చాలా గొప్ప పండితుడు, దిగ్గజాలం.

0: answered and he went to Kashmir where we find greatest exponents
1: ee Kashmir panditulu chaala goppa vaallu.
0: The Kashmir scholars are very great.
1: Aa kaalam lopala appudu KK Raju ee panditulanta poshistu vachadu.
0: It was Kashmir king who was taking care of all these scholars.
1: KK Raju anagemi Kaikeyi tandri.
0: The king of Kashmir is the father of Kaikeyi.
1: కనుక ఆ పండితుని ఓడించాలని పోయాడు.
0: హి వాంటెడ్ టు డిఫీట్ దెం ఆల్.
1: ఎప్పుడు కాశ్మీర్ లో అతను ప్రవేశించాడో
0: ద మూమెంట్ హి
1: కనక దుర్గాదేవి కొండపై ఉన్నటువంటి ఒక దేవాలయంలో తలుపులు మూసుకున్నాయి.
0: ద మూమెంట్ షీ ఎంట్రీస్ హి స్టెప్డ్ ఇంటు ద కాశ్మీర్ ద డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ కనక దుర్గా ఇమిడియట్లీ క్లోజ్డ్.
1: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ డోర్ తెరవలేదు.
0: విత్ ఆల్ ది ఎఫర్ట్ దే కుడ్ నాట్ ఓపెన్ ద డోర్.
1: పండితులందరూ పోయి అక్కడ అనేక విధములుగా కూడా స్తుతులు చేస్తున్నారు.
0: ఆల్ స్కాలర్స్ వెంట్ దేర్ టు ద టెంపుల్ అండ్ ప్రేయ్డ్ టు గాడ్.
1: ప్రార్థనలు సల్పుతున్నారు.
0: దే ప్రేయ్డ్ అండ్ ప్రేయ్డ్.
1: వేద శాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణములంతా కూడా పఠిస్తున్నారు.
0: దే ఆల్సో రిసైటింగ్ ఆల్ ఇంపార్టెంట్ శ్లోకాస్.
1: కానీ ఏమి తెలియలేదు.
0: బట్ నథింగ్ హడ్ హ్యాపెన్డ్.
1: కానీ వీరి భక్తి ప్రపత్తులకు ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గ అశరీరవాణిగా ఒక వాక్ చెప్పింది.
0: కనకదుర్గ ద గాడెస్ రిప్లైడ్ బై అన్ ఎథీరియల్ వాయిస్.
1: శంకర్లు వారు చాలా గొప్పవారి.
0: శంకర ఇస్ గ్రేట్.
1: అతను ఇప్పుడు ఆచార్యుడు.
0: నౌ హీస్ ప్రిసెప్టర్.
1: అనేక మంది శిష్యులైనారు కాబట్టి ఆచార్యుడు అయిపోయినాడు.
0: సిన్స్ హాస్ మెనీ డిసైపుల్స్ నౌ హీస్ ఆచార్యుడు.
1: ఆచరించి తాను చేపించు వచ్చాడు.
0: దేర్ఫోర్ దట్ వాట్ హీ హాస్ బీన్
1: ఆచార్యుడే. కానీ అతనిలో ఒక మాలిన్యం చేరిపోయింది.
0: నౌ హీస్ పొల్యూటెడ్ టు
1: ఆ మాలిన్యాన్ని తాను తరం కొట్టడానికి తగినట్టు ప్రయత్నం చేసినప్పుడే ఈ తలుపులు తెరుచుకుంటాయన్నాడు.
0: దెన్ వన్స్ హీస్ ఫ్రీ ఫ్రమ్ దట్ లిటిల్ పొల్యూషన్ అన్సేక్రెడ్ యాక్ట్ then the door to the temple will open automatically.
1: అప్పుడు వరదేవత అస్తోస్తానని చెప్పేసేస్తూ వచ్చాడు.
0: అండ్ దెన్ హీ స్టార్టెడ్
1: ఈశ గిరీశ నరేశ పరేశ ప్రియసే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. ఈ విధంగా అనేక రకములుగా ప్రార్థిస్తూ వచ్చేశాడు.
0: దెన్ హీ స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ ది డైటీ ది గాడెస్.
1: నేను పరకాయ ప్రవేశంలో పోయి రాజభవనం లోపల అనుభవించి నా దోషమే.
0: It is my mistake to have entered into the body of the king.
1: పరిహారం నిమిత్తమై 11 దినములు ఈ యొక్క దీంట్లోపల నిద్రాహారం లేకుండా పానీయములు తీసుకోకుండా అక్కడ తపస్సు చేస్తూ కూర్చుని.
0: He has forsaken all the food and drink and undertook deep penance.
1: 12వ దినం తలుపు తెరుచుకుంది.
0: On 12th day the doors of the temple opened.
1: చూసారా శంకర్ల వారు అంత గొప్ప దీక్షను పూనిట్టుతారు.
0: That was the strong determination of Shankara.
1: అందరూ స్వామిని ప్రేమించండి ఈ ప్రేమ చేత సర్వము మీరు సార్థకమవుతుంది అన్నారు. ఎట్టి ప్రేమ లౌకిక ప్రేమ కాదు. ఈ లౌకిక ప్రేమలో పోవటం చేతనే శంకర్ల వారు ఈ విధంగా ఇదే దోషం.
0: దే సెడ్ దట్ యు లవ్ స్వామి వాట్ టైప్ ఆఫ్ లవ్. ఎందుకంటే అది కూడా ఓన్లీ లవ్.
1: ఇష్టాపూర్వకంగా కాదు. ఈ యొక్క ఉభయ భారతికి జవాబు చెప్పాలి.
0: ది టీచింగ్ ఆఫ్ శంకర ఈస్ టు ఆన్సర్ ఉభయ భారతి.
1: అనగా ఆత్మభావంతో ప్రేమించటము ఏ విధమైనటువంటి దోషం ఉండదు.
0: When you start loving God with this feeling of the spirit of Atma,
1: dehabhimanamto kaakunda atmaabhimanamto preminchatame ade nijamaina prema.
0: So you should not love with the body attachment dehabhimana, but you should love God in spirit atmaabhimana.
1: Atmaabhimanamu adi e nijamaina prema.
0: Actual love in spirit
1: is the prema. Atti prema God.
0: That love is God.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: Atti prema tho unnappudu needi chitta shuddhi avutundi. ఆ యొక్క ప్రేమ తత్వం కూడా నువ్వు చిత్తశుద్ధిగా మారిపోయి.
0: When once you have that love, you will be pure and that love also will be pure and unsullied.
1: వేద శాస్త్రంబులను నేర్పగలిగి ఉన్నా పద్య గద్యంబులను పాడగలిగి ఉన్నా చిత్తశుద్ధియు లేకున్న చెడును వాడు.
0: భగవాన్ సెడ్ yesterday, one might recite Veda and Vedangas repeatedly.
1: ఈ వేదములు వేదాంతములు ఇతిహాసములు పురాణములు ఇవి కాదు ప్రధానములు.
0: Not the sacred texts, the epics and Vedas.
1: ఏమి చేసినా అది మంచిది.
0: With purity of heart, whatever you do, that's good.
1: అది ఏ పవిత్రము.
0: That is sacred.
1: అది ఏ దివ్యత్వము.
0: That is divine.
1: ఇది ఏ ఆత్మతత్వం.
0: This is the principle of Atma.
1: కనుకనే ఏదో ఒక ఫలాపేక్షితంతో చేరటం కాదు.
0: Not to approach with some expectation.
1: అది ఆత్మనే ఇది ఆత్మనే ఆ విధమైన ఆత్మభావంతో ప్రేమించాలి.
0: వన్ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ విచ్ ఇస్ వన్ ఇన్ ది సేమ్ ఇన్ ఎవ్రీబడీ.
1: ఇది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము.
0: దిస్ ఇస్ ట్రూ లవ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మనలో నింపుకొని శంకరులు వారు యావత్ ప్రపంచానికి కూడాను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: విత్ సచ్ లవ్ ఫుల్ ఇన్ హిస్ హార్ట్ హి స్టార్టెడ్ ప్రాపగేటింగ్ టీచింగ్ ద వేదాంత ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: కట్టగలప్పటికి ఇంకా ఈ పిల్లలకంతా యువకులైనటువంటి వారికంతా ఇంకా కఠినంగా చెప్తూ వచ్చాడు.
0: అండ్ he spoke rather harshly to youngsters also.
1: Neeru kevalamu deeni visham telisinanta maatrame cheppinanta maatrame virakti raadu naaku telusunu.
0: భగవాన్ నోస్ ప్రెటీ వెల్ ఆన్ లిజనింగ్ టు ది డిస్కోర్స్ విల్ నాట్ డెవలప్ డిటాచ్మెంట్ సో ఈజీలీ.
1: ఒక పెద్ద బిజినెస్ మ్యాన్,
0: దట్స్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్,
1: ప్రతి దినము కూడాను
0: ఎవ్రీ డే
1: పారాయణం కోసమని, అంటే భగవత్ యొక్క సమావేశాల కోసం ప్రయత్నం దినం పోతూ ఉండేటువంటి వాడు.
0: హి యూజ్డ్ టు అటెండ్ టెంపుల్స్ అండ్ లిసన్ టు ది డిస్కోర్సెస్ ఎవ్రీ డే.
1: గొప్ప పండితుడైనటువంటి వాడు, గొప్ప శ్రవణానందంగా కూడాను ఆ యొక్క వేదాంతాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: దట్ స్కాలర్ ఓవర్ దేర్ ఇన్ ద టెంపుల్ టీచెస్ ఇన్ ఎన్ ఎక్సలెంట్ వే.
1: అప్పుడు చెప్పాడు పబ్లిక్ లోపల,
0: దేర్ హీ సెడ్ ఇన్ పబ్లిక్,
1: ఈ సప్తాహం పూర్తి అయ్యేంత వరకు కూడా నువ్వు అందరూ ఉండాలి, వినాలి, పూర్తి విన్న తర్వాతనే ఇది పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్మదచ్చితే
0: దెన్
1: అప్పుడు పూర్ణమవుతుంది అన్నాడు.
0: ద పండిట్ సెడ్ యూ షుడ్ లిసన్ టు ది టాక్స్ ఆల్ ది 7 డేస్ కంప్లీట్లీ వితౌట్ ఫెయిల్ సో హెస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: 5 దినాలు జరిగింది,
0: 5 డేస్ పాస్.
1: ఆరో దినము,
0: 6th day,
1: ఈ యొక్క బిజినెస్ మ్యాన్ ఎక్కడికో అర్జెంట్ గా పోవలసినటువంటి పని ఏర్పడింది.
0: బిజినెస్ మ్యాన్ హ్యాడ్ టు లీవ్ ది స్టేషన్ ఆన్ అర్జెంట్ వర్క్.
1: అప్పుడు తక్షణమే తన కుమారుని పిలిచాడు,
0: ఇమిడియట్లీ సమన్ హిస్ సన్,
1: బాబు ఇదిగో చూడు 7 దినాలు అందరూ అటెండ్ కావాలని చెప్పాడు, అప్పుడే దీని ఫలితం మనకు చిక్కుతుందని చెప్పాడు.
0: హి సెడ్ వి మస్ట్ నెసెసరీ అటెండ్ ఆల్ ది 7 డేస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: కాబట్టి ఈనాడు నీవు వెళ్ళు ఆ పారాయణకు.
0: Today you attend it.
1: రేపటి దినానికి నేను వచ్చేసేస్తాను, ఓన్లీ ఒక దినం.
0: యా టుమారో ఐ విల్ కమ్, ఓన్లీ 1 డే యూ అటెండ్,
1: చెప్పాడు.
0: హి సెడ్
1: కానీ మరి తిరిగి బెడ్రూమ్ లో పోయాడు.
0: బట్ హీ వెంట్ ఇన్ టు ది బెడ్రూమ్.
1: మరి ఆ పండితులంతా కూడాను చాలా వేదాంతాన్ని అంతా విరక్తిగా చెప్తున్నాడు, దేహాన్ని చాలా చులకనగా చెప్తున్నాడు. మీరు ఈ విధమైన దీంట్లో ప్రయత్నం చేయకూడదు, సంసారంలో మునగకూడదు, ఇంత వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు. నిజంగా నా కొడుకు వింటే వాడు వైరాగ్యం అవుతాడు ఏమో అనుకున్నాడు.
0: హి వాజ్ జస్ట్ థింకింగ్ ఇన్ హిస్ బెడ్రూమ్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ హిస్ సన్ ఈస్ టు లిసన్ టు ద టాక్స్ based on renunciation and detachment and considering the body as mean and low.
1: Tachume panditun daggariki vellaadu.
0: Again he went to the scholar.
1: Pandita,
0: he said, oh scholar,
1: re eppudu dinam maa kumarunu pampistunnanu,
0: tomorrow I am sending
1: you tivramaina vairagyanni bodhinchakandi.
0: Don't teach detachment tomorrow.
1: ఈ ప్రాపంచకం పైన ఉండేటువంటి రాగాలను అభివృద్ధి పరిచేటువంటి బోధన చేయండి అన్నాడు.
0: Teach that so that everything will draw you, attract you in this world.
1: మీ ఒక కొడుకు కోసమని నేను ఈ వేదాంతాన్ని మానివేసుకోవటమా?
0: For your son, why should I change my talk? His scholar said.
1: అప్పుడు చెప్పారు శెట్టి గారు.
0: Then he said,
1: మీరు 6 దినాలు విన్నారు.
0: ఓ బిజినెస్మెన్,
1: మీకు ఎంత వేదాంతం వచ్చింది, ఎంత త్యాగం వచ్చింది మీలో?
0: To what extent you
1: ఒక్క దినంలో నీ కొడుకు విన్నంత మాత్రం త్యాగం వస్తుందా?
0: Just for one day.
1: రాదు రాదు రాదు.
0: Just for one day you'll not. జన్మ జన్మాంతర
1: సంసారం అనేటువంటిది నిండి ఉండినటువంటి ఈ పెద్ద పర్వతం వంటి యొక్క పాపములు ఎత్తు పోలి తొలగిపోతాయి.
0: All the sins accrued from the past lives are still hold on.
1: సులభంగా తెగేటువంటిది కాదు.
0: It's not that simple to develop.
1: కనుకనే దీనిని తోమి తోమి తోమి తోమి ఈ పిల్లలలో ఒక గొప్ప వైరాగ్యం తెప్పించాలని దీక్షిత పట్టాడు ఆ యొక్క శంకర్ల వారు.
0: Shankara determined that every person should be polished. Again and again, so as to come out with
1: అప్పుడే నిత్యము దాన్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.
0: Then we can make use of that.
1: ఉపయోగించి నిత్యము ఉపయోగించుకునే పాత్ర ప్రతి దినము తోమల్సిందే.
0: A vessel that we make use of it every day must be cleaned every day.
1: ఎప్పుడు పెద్ద పెద్ద పాత్రలంతా పెండికి ఉపయోగిస్తారు చూడు, అది మాత్రం సంవత్సరానికి ఒకసారి తోమితే చాలు.
0: But big vessels which are used at wedding times are cleaned once in a year.
1: నిత్యము ఉపయోగించుకునేటువంటి టంబ్లర్స్ ఎప్పుడు కడుగుతూనే ఉండాలి.
0: Those of the daily use must be cleaned every
1: day. అదే రీతిగా ఈ యవ్వనం అనేటువంటి ఈ దేహమును నిత్యము తోముతూనే ఉండాలి.
0: This youth stage we should clean every day.
1: అది ఆ విధమైనటువంటి బోధనలు చేస్తూ శంకర్ల వారు యువకులకందరికీ ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ శంకర, ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: ఈ వైరాగ్యం అంటే ఏమని అనుకున్నారు మీకు తెలుసునా?
0: యు నో వాట్ వైరాగ్య ఇస్?
1: పూర్వం చెప్పాను.
0: భగవాన్ సెడ్ అదట్ డే,
1: తిన్న అన్నం కక్కిన తరువాత,
0: ఆఫ్టర్ ది ఫుడ్ పార్ట్ టేకెన్ ఇస్ వామిటెడ్ అవుట్,
1: ఈ కక్కిన అన్నాన్ని ఎవడైనా తినడానికి ప్రయత్నిస్తాడా?
0: విల్ ఎనీ వన్ బి రెడీ టు ఈట్ దట్ వామిటెడ్
1: ఫుడ్? కక్కిన అన్నం పైన ఎంత తీవ్రమైనటువంటి ఒక ఇది వస్తుందో విరక్తి, ఆ విధంగా రావాలి విరక్తి.
0: Just as we'll be disgusted with the humans, that food which is vomited out,
1: I
0: we should have that spirit of detachment.
1: Try, anukunte dry ayipothundi.
0: We should never say, I shall try, because when you say try, it becomes dry.
1: Must do.
0: భగవాన్ సేస్ డోంట్ సే ఐ విల్ ట్రై, యూ మస్ట్ డూ, యూ మస్ట్.
1: మీకోసమే,
0: ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: ఈ జగత్తు నందు వచ్చేటువంటి సుఖం ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ అవుట్ ఆఫ్
1: దిస్. ఈ జగత్తు నందు కలిగేటువంటి ఆనందం ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎంత ఆనాయము ఆనందం కలిగినప్పటికీ ఒక్కనాటికి త్యజించి పోవలసిందే.
0: యూ మే హ్యావ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ యూ హావ్ టు
1: దైవం ఒక్కటి మాత్రమే గట్టిగా పట్టుకోవాల్సింది.
0: యూ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్.
1: అతనే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆరాధకుడు.
0: హీస్ ఎటర్నల్ ట్రూత్.
1: అదే నిత్య సత్యమైనటువంటి ఆహారము.
0: దట్ ఈస్ ది ట్రూ ఫుడ్.
1: అతి దైవత్వాన్ని మీరు పట్టాలి.
0: అండ్ వీ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది డివైన్.
1: అది ఆ డిటర్మినేషన్.
0: We should develop the
1: strong determination.
0: Strong determination.
1: చాలా పట్టుదలతో పట్టాలి.
0: We should have strong determination.
1: దాని తగినటువంటి ఒక ఫలితం కూడా మనకు లభ్యం అవుతుంది.
0: Then we'll get the appropriate result.
1: కేవలం వదలటం తీసుకోవటం వదలటం ఈ విధంగా ఉంటుండకూడదు.
0: It's not something like giving up and accepting later.
1: కానీ ఒక్కతూరి వదలనా వదిలేపెట్టింది అయిపోయింది.
0: When once it is given up, that's all, end of the matter.
1: అతి తీవ్రమైనటువంటి భావాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడు దైవత్వం మనలో ఆవిర్భవిస్తాడు.
0: Then once we have the strong determination,
1: actually ఇది సత్యం సత్యం సత్యం.
0: You certainly understand this is the truth and truth alone.
1: కనుక శంకరుల వైరాగ్యము జగత్తునకు ఎంతనో ఉపకారం చేస్తూ వచ్చింది.
0: The principle of detachment taught by Shankara helped this world.
1: ఈనాటి అద్వైత సిద్ధాంతం అనేటువంటిది అందరూ పండితులు బోధిస్తున్నారే కానీ వారెవరూ నడుచుకోవటం లేదు.
0: ద థియరీ ఆఫ్ నాన్ డ్యులిజం ఈజ్ టాట్ బై స్కాలర్స్ బట్ దే డోంట్ నో ఇన్ రియాలిటీ.
1: నడుచుకోవాలి.
0: దే షుడ్ కండక్ట్ దెమ్ సెల్ఫ్.
1: కేవలం వాక్తో మనం బోధించినంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్. యూస్ మియర్లీ
1: శరీరంతో దాన్ని ఆరాధన చేయాలి.
0: ద బాడీ షుడ్ నెసెసరీ
1: మనస్సు దాన్ని త్యజించాలి.
0: అండ్ వీ షుడ్ గివ్ అప్ ది మైండ్.
1: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
0: దాట్ ఈస్ ట్రూ డిటాచ్మెంట్.
1: అది కేవలం సత్య జ్ఞానం అనంతంతో వస్తుంది.
0: దట్ విల్ గెట్
1: దైవం సత్యం.
0: గాడ్ ఈస్
1: జ్ఞానం సత్యం.
0: విజ్డమ్ ఈస్
1: అంత అనిత్యం.
0: Everything is ephemeral.
1: Kanukare satya gnanam anantam brahma tattvam.
0: Therefore God is infinite, God is wisdom, God is truth.

0: Sairam, dear listeners, it is the experience of several good-natured people that whenever they wish to undertake any project with the sole intention of selfless service, the required resources begin pouring in, even without them making any effort towards this. In today's discourse, Baba highlights this point by giving the example of how the resources needed to set up the corpus funds for his hospitals and educational institutions were donated by a single person as a result of Baba's selfless love and single-minded purpose for service. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 11th of August 2001 in Prashanthi Nilayam during the Krishna Janmashtami festival.
1: Nasti krodham samoripuhi Nasti daridryamat dukkham Nasti prapti Nasti Prapti Najankuram Nasti Lobham Samovyadhi Lobhatvam Manakante Vyadhi Marakuti Ledu.
2: There is no other disease more than miserliness.
1: వ్యాధి అన్నటువంటిది శరీరమునకు మాత్రమే కాదు.
2: Disease is not limited to the body alone.
1: మానసిక సంబంధమైన ఇంద్రియములకు కూడాను వ్యాధి సంభవిస్తుంది.
2: Disease also you find it affecting the mind and all.
1: లోభత్వం చేత దుర్యోధన దుశ్శాసనాదుడు ఎంతటి పరాభవం పొందిరో మీకందరికీ చరిత్ర ప్రబోధిస్తుంది.
2: The history might have told you that how Dushyasana Duryodhana were humiliated and ruined themselves because of this greed.
1: Kanuka lobhatvame manavunaku oka deerghamainatundi vyadhi.
2: And hence greed is a long disease.
1: Nayandu lobhatvam ledu naketti rogamu raadu.
2: Since I don't have any miserliness in me, well, I will not suffer anyway.
1: నేను ఎప్పుడు కూడాను ఆరోగ్యంగానే ఉంటాను.
2: ఐఎమ్ ఆల్వేస్ హెల్దీ.
1: నాస్తి క్రోధం సమోరిపుహి ఈ క్రోధము కంటే ద్వేషి మరొకటి జగత్తులో కానరాదు.
2: యాంగర్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది ఎనిమీ. యు డోంట్ ఫైండ్ మచ్ మోర్ దాన్ దట్ ఆఫ్ యాంగర్.
1: నాకెవరిపైన ద్వేషం లేదు.
2: I don't hate anybody.
1: ఎవరు నాపైన ద్వేషం లేదు.
2: In fact, no one has any hatred towards me.
1: నేను అందరినీ ప్రేమిస్తాను.
2: I love all.
1: అందరూ నన్ను ప్రేమిస్తారు.
2: All love me too.
1: అందరి జీవులు యొక్క ప్రాణము ఒక్కటే.
2: In fact, the life principle is uniform in all.
1: ప్రపంచమనే గృహము ఒక్కటే.
2: In fact, the whole world is one mansion.
1: ఇది విశ్వ కుటుంబంగా ఉండేటువంటి యొక్క సంబంధము.
2: It is a relationship that exists among the members of this family of the universe.
1: Kanuka krodhame sarva bhedamulaku moola karanamu.
2: Anger is responsible for all differences.
1: Kanuka na endetti krodhamu etti dveshamu na endu e matramu ledu.
2: Therefore there is no trace of anger, there is no hatred in me.
1: Kanuka andaru na vari andaru nannu premistaru.
2: All belong to me. I love them, they love me.
1: నాస్తి దారిద్ర్యవచాత్ దుఃఖం. దుఃఖం అనేటువంటిది దరిద్రం చేత దుఃఖం ప్రాప్తిస్తుంది.
2: మిజరీ ఇస్ కాస్డ్ బికాస్ ఆఫ్ పావర్టీ.
1: నేను దరిద్రుడు కాదు.
2: ఐఎమ్ నాట్ పూర్.
1: నా ప్రేమనే నా ధనము.
2: లవ్ ఇస్ మై ప్రాపర్టీ.
1: నా త్యాగమే నా సంపద.
2: The sacrifice is all affluence.
1: ఇట్టి సిరి సంపదలతో ఉన్నటువంటి వారిని నేనెట్ట లోభి అవుతాను.
2: How can I be miserly when I am so rich enough because of love?
1: కనుక నాకు దరిద్రం అనేటువంటిదే లేదు.
2: సో దేర్ ఇస్ నో పావర్టీ ఇన్ మీ.
1: ఈ మూడు గుణములు ప్రతి వ్యక్తికి అత్యవసరము.
2: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ మ్యాన్.
1: కనుక నేను ఎల్లప్పుడు కూడా ఆనందంగా ఉంటుంటాను.
2: అండ్ హెన్స్ ఐ యామ్ ఆల్వేస్ ఇన్ బ్లిస్.
1: వ్యాధి లేదు.
2: దేర్ ఇస్ నో సిక్నెస్.
1: ద్వేషుల కామదారు.
2: నో ట్రేస్ ఆఫ్ హేట్రెడ్.
1: దరిద్రమా అసలే లేదు.
2: దేర్ ఇస్ నో పావర్టీ ఎనీవేర్.
1: ఇంకా నాకెందుకు ఈ భేదము?
2: దెన్ వాట్ ఫర్?
1: నాకెందుకు ఈ విచారము?
2: వై యాంగ్జైటీ?
1: నాకు విచారం అన్నదే ఎప్పుడు రాదు లేదు.
2: ఐ యామ్ నెవర్ వరీడ్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: గర్గ మహర్షి,
2: సేజ్ గర్గ్య,
1: కౌరవులకు పాండవులకు అందరికి కూడాను గురువుగానే ఉండేటువంటి వాడు.
2: వాజ్ ద ప్రిసెప్టర్ ఆఫ్ కౌరవస్ అండ్ పాండవస్.
1: యాదవుల యొక్క కులగురువు.
2: ఇన్ ఫ్యాక్ట్ హి వాజ్ ది హెడ్ ఆఫ్ ది యాదవ క్లాన్.
1: మహాపండితుడు.
2: వాజ్ ఎ గ్రేట్ స్కాలర్.
1: మహాజ్ఞాని.
2: వన్ ఆఫ్ విజ్డమ్.
1: అతను శాస్త్రజ్ఞుడు కూడాను.
2: He is all knowledgeable person.
1: యశోదా నందుని ఇంటికి పిల్లల నామకరణం నిమిత్తమై వచ్చాడు.
2: He visited the residence of Yashoda and Nanda to name the child.
1: నా చరిత్ర యందు విన్నటువంటి విషయములు నేను ఇక్కడ చూడటం లేదు.
2: I am not showing all that I have heard here.
1: శుక్ల అరుణ పీత అని మూడు రంగులతో అవతారములు వస్తుంటాయి.
2: ఇన్కార్నేషన్స్ అపియర్ ఇన్ దీస్ త్రీ కలర్స్.
1: కానీ ఈ పిల్లవాడు కృష్ణ కలర్ కలిగి వచ్చాడు.
2: దిస్ న్యూ బోర్న్ చైల్డ్ హ్యాస్ ది కలర్ కృష్ణ కలర్.
1: ఈ రంగుకు తగినటువంటి పేరు కృష్ణ అనే పేరే సార్థకం అన్నాడు.
2: అండ్ సో ద నేమ్ కృష్ణ ఇస్ మోస్ట్ అప్రోప్రియేట్ టు ద చైల్డ్.
1: ఈ నామకరణం చేసిన తర్వాత
2: After christening him,
1: అనేక రకములైనటువంటి యొక్క కృష్ణుని యొక్క లీలలను ప్రబోధించి భవిష్యత్తు యొక్క తరంగములను తాను చక్కగా అనువదించి
2: he taught many of the mysteries and miracles and shared with them and he himself experienced.
1: తాను వెళ్లిపోయాడు.
2: And he returned.
1: కొంతకాలమైన తర్వాత
2: after some time
1: తిరిగి
2: again
1: ఈ గర్గుడు యశోదానందరి ఇంటికి వచ్చి
2: గర్గ్యా కేమ్ టు ది రెసిడెన్స్ ఆఫ్ యశోదా అండ్ నంద.
1: గోపాల బలరామును చూడటానికి తాను ప్రయత్నించాడు.
2: హీ వాంటెడ్ టు మీట్ బలరామ.
1: కృష్ణుడు చాలా అల్లరి పనులు చేస్తూ వచ్చాడు.
2: కృష్ణ వాస్ వెరీ మిస్చివస్.
1: ఇల్లంతా తిరుగుతూ వస్తున్నాడు.
2: హీ వెంట్ రౌండ్ ది హోల్ ఆఫ్ ది హౌస్.
1: కానీ ఆ పిల్లవాడిని ఒక రూములో పెట్టి యశోద ఈ గర్గునికి స్వయం పాకం చేసుకోవటం వాడుక.
2: గర్గ్య వాజ్ ఇన్ ది హ్యాబిట్ ఆఫ్ పార్టేకింగ్ ది ఫుడ్ ప్రిపేర్డ్ బై హిమ్.
1: ఎవరు వండినటువంటి భోజనం కూడాను తాను భోంచేయడు.
2: ది సేజ్ డస్ నాట్ ఈట్ ఫుడ్ ప్రిపేర్డ్ బై ఎనీవన్.
1: ప్రతి ఒక్కటి స్వయం పాకమే.
2: హీ కుక్స్ ఫర్ హిమ్సెల్ఫ్.
1: అప్పుడు ఆమె పదార్థములు ఇచ్చింది.
2: దెన్ షీ గేవ్ హిమ్ ఆల్ ది ప్రొవిజన్స్ రిక్వైర్డ్.
1: కాలము చాలదు.
2: Time is not enough.
1: నాకింత బెల్లము, ఇంత రవ్వ, ఇంత పాలు ఇవ్వండి, నేను పాయసం చేసుకుంటానన్నాడు.
2: He wanted the jaggery and the flour and the milk in order to make the pudding.
1: అప్పుడు చక్కెర అంతా మనకు లేదు.
2: Sugar was not there at that time.
1: బెల్లంతోనే అన్ని పనులు చూసుకునేటువంటి వాడు.
2: All preparations are made out of jaggery.
1: తాను పాయసం చేసుకున్నాడు.
2: He made a pudding.
1: ఒక పాత్రలో పోసుకున్నాడు.
2: Kept it in a vessel.
1: అతను విష్ణు భక్తుడు.
2: And he is a devotee of Vishnu.
1: Vishnu namasmarana chesukuntu kurchunnadu.
2: He was chanting the name of Vishnu.
1: Room lo pettinatvanti ee baludu parigetti vachadu aa ginnelo payasam anta taagesadu.
2: Boy Krishna was kept in a room, ran all the way and started eating all this pudding kept in a vessel.
1: Edo shabdam avutundani gargudu kannulu terichi chuchadu.
2: Noticing the sound around, Garga opened his eyes and noticed.
1: గోపాలుడు తింటూ ఉన్నాడు.
2: ఈసా గోపాల
1: యశోదని పిలిచి, అమ్మా చూస్తివా నీ కుమారుడు, నాకు ఆకలి అవుతున్నది, నేను త్వరగా తిందామని విష్ణార్పణ చేశాను, కానీ కృష్ణుడు వచ్చి భుజించాడు.
2: And he told Yashoda, see, I'm very hungry. I'm about to eat. But most surprisingly, Krishna came over here and started eating.
1: యశోద చేయి పట్టుకుని లాగి, నాయన అతను పరమ గురువు, మన యాదవులకంతా కూడాను పరమ పవిత్రమైనటువంటి ఒక శాస్త్రజ్ఞుడు, అట్టివాడు భుజించకుండా నీవు భుజించడం న్యాయమా?
2: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ కృష్ణ అండ్ సెడ్ లుక్ హియర్ గర్జ ఇస్ నోబ్లెస్ట్ అండ్ హైలీ ఎస్టీమ్డ్
1: అతిథి అభ్యాగతులను ఆదరించడము మన యొక్క సహజ ధర్మం.
2: ఇట్ ఈస్ అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ టు ఆనర్ ద గెస్ట్ ఫస్ట్.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు, అమ్మా అతను పిలవటం వల్లనే నేను వెళ్ళాను కానీ నేను వెళ్ళలేదు అన్నాడు.
2: కృష్ణ సెడ్ ఐ రెస్పాండెడ్ టు హిస్ ప్రేయర్ అండ్ కాల్, ఐ హావ్ నాట్ గోన్ ఆన్ మై ఓన్.
1: అప్పుడు యశోద గర్గుని ప్రార్థించింది, స్వామి మీరు ఎందుకు పిలిచారు మా పిల్లవాడిని?
2: Then Yashoda prayed to Gargya, Swami, why have you called my son?
1: Amma, nenu pilavaledu anna.
2: She said, I have not called him.
1: Tachame Krishna vachi, Garga, apaddham aadavaddu.
2: Krishna came immediately, don't speak lies, Gargya.
1: నీవు ప్రార్థించింది ఎవరిని?
2: హూమ్ హ్యావ్ యూ ప్రేడ్ టు?
1: నన్ని.
2: యూ ప్రేడ్ టు మీ.
1: నీవు ప్రార్థించి భుజించమని చెప్పి ఈనాడు భుజిస్తున్నానని నన్ను వెనుక్కు నెట్టడం ఇది న్యాయం కాదు.
2: యూ ప్రేడ్ దట్ ఐ షుడ్ పార్టేక్ ది ఆఫరింగ్ అండ్ నౌ యూ స్టార్ట్ కంప్లైనింగ్.
1: అప్పుడు గర్గుడు చింతించాడు.
2: Then Garga thought over.
1: విష్ణు కృష్ణుడు రెండు కూడాను ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాడు.
2: హీ కుడ్ అండర్స్టాండ్ ద ట్రూ కృష్ణ ఇన్ ది ఫామ్.
1: విష్ణువుని నేను స్మరించాను, కృష్ణుడు వచ్చి భుజించాడు.
2: I repeated the name of Vishnu and Krishna has partaken in the offering.
1: అప్పుడు ఆ భుజించినటువంటి శేషమును ఆ తాను భుజించి తృప్తి పడ్డాడు గర్గుడు.
2: గర్గుడు వాస్ హ్యాపీ బై పార్టేకింగ్ ద రిమైనింగ్ ఫుడ్ లెఫ్ట్ ఓవర్.
1: ఇలాంటి పరిస్థితుల యందు కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు?
2: When was he born, Krishna?
1: కృష్ణుడు క్రీస్తుకు పూర్వము,
2: బిఫోర్ క్రైస్ట్,
1: 3228వ సంవత్సరము,
2: 3228
1: సుగుణ అనేటువంటి ఒక నెలలో,
2: ఇన్ దట్ మంత్ సుగుణ,
1: జూలై 20వ తేదీన,
2: ఆన్ 20th ఆఫ్ జూలై,
1: అర్ధరాత్రి 3 గంటలకు తాను జన్మించాడు.
2: లేట్ ఇన్ ద మిడ్ నైట్ అట్ 3 o'clock హీ వాస్ బోర్న్.
1: ఇప్పుడు 2001.
2: Now this year is 2001. దానికి
1: పూర్వము 3228 సంవత్సరాలకు.
2: Before Christ it was 3228.
1: ఈనాటికి కృష్ణుడి వయసు 5229 సంవత్సరములు.
2: The age of Krishna calculated to this day is 5229.
1: కనుక అట్టి పవిత్రమైనటువంటి యొక్క దినమునందు శ్రావణ బహుళ అష్టమి రోజున జన్మించాడు.
2: హి వాస్ బోర్న్ ఇన్ ద మంత్ ఆఫ్ శ్రావణ ఆన్ అష్టమి డే.
1: రోహిణి నక్షత్రం,
2: ద స్టార్ వాస్ దట్ ఆఫ్ రోహిణి.
1: అష్టమి రోహిణి నక్షత్రం నందు కృష్ణుడు జన్మించడం చేత అనేక రకమైనటువంటి అద్భుతములు ఈ జగత్తునకు ప్రాప్తిస్తూ వచ్చాయి.
2: As his birth happened to be Ashtami and the star Rohini, many of the miracles, mysteries happened.
1: ఇలాంటి పరిస్థితి యందు కంసుని ఆస్థానము లోపల బాలహంతకి అనేటువంటి ఒక రాక్షసి ఉంది.
2: There in the court of Kamsa, there was a demon.
1: ఆమె పేరు ఎవరికి చెప్పేది కాదు.
2: And her name is not known to anyone.
1: కానీ పూతన అని పిలుస్తూ వచ్చారు.
2: But people call her as
1: ఆ పూతన పని ఏమిటి? ప్రతి గ్రామము తిరగటము, ప్రతి పల్లె చూడటము, ప్రతి ఇల్లు చూడటము, ఎక్కడ చంటి బిడ్డ ఏడుస్తుందా అక్కడ చూచి ఆమెకు విషపాలు ఇచ్చేసి మరణం చేకూర్చేటువంటిది.
2: వాట్ పూతన డిడ్ ఇన్ దోస్ డేస్ వాస్ షీ విజిటెడ్ ఎవ్రీ విలేజ్, ఎవ్రీ రెసిడెన్స్, వేర్ ఎవర్ దేర్ వాస్ ఎ చైల్డ్ అండ్ పాయిజన్స్ ద చైల్డ్.
1: కానీ ఈ విధంగా తిరిగి తిరిగి ఈ రేపల్లెకు వచ్చింది.
2: అల్టిమేట్లీ షీ రీచ్డ్ రేపల్లె.
1: యశోద ఇంటి ముందు నిలిచింది.
2: She stood in front of the house.
1: అందమైన స్త్రీగా తయారైంది.
2: She looked very beautiful.
1: ఆమె ఇంటిలో ప్రవేశించింది.
2: She stepped into the house.
1: ఊయల్లో ఉన్నటువంటి కృష్ణుని తీసి తన పాలు ఇస్తూ వచ్చింది.
2: And in fact she has picked up Krishna out of the swing and started feeding the bear.
1: కృష్ణుడు కూడా ఏమాత్రం అల్లరి చేయలేదు.
2: కృష్ణ వాస్ నాట్ అజిటేటెడ్ ఆర్ డిస్టర్బ్డ్.
1: కానీ పాలతో పాటు ఆమె విషమును కూడా కలిపింది.
2: And in fact she mixed poison in the milk.
1: పీల్చి పీల్చి పీల్చి ఆమె దేహంలో ఉన్నటువంటి రక్తంనంతా పీల్చి కింద పడదొక్కాడు.
2: కృష్ణ ఇన్ ఫ్యాక్ట్ హస్ సక్డ్ ఆల్ దట్ అవుట్ ఆఫ్ హర్ బాడీ అండ్ షీ మేడ్ హర్ హీ మేడ్ హర్.
1: ఆమె పడేటప్పటికి యశోదకు శబ్దం వచ్చి పరిగెత్తిపోయింది.
2: ద మూమెంట్ పూతన ఫెల్ ఆన్ ద గ్రౌండ్ లిజనింగ్ టు ద సౌండ్ యశోద కేమ్.
1: రాక్షసి,
2: పూతన ఇస్ ద డెమన్.
1: ఈ రాక్షసిని చూచి,
2: వాచింగ్ దిస్ డెమన్,
1: చాలా భయపడి, కృష్ణ దాని జోలికి నీవెందుకు వెళ్ళావు?
2: He said, Krishna, why did you go to her?
1: Amma, nenu dani jolikki velaledu, ade naa jolikki vachindi.
2: He said, Mother, I did not go to her. In fact, she came to me.
1: నన్ను చంపడానికి వచ్చినటువంటిది.
2: She came to kill me.
1: ఈ పూతను హతమార్చటమే నా యొక్క కర్తవ్యం అని.
2: It is my duty to kill such a putana.
1: ఈ విధంగా చేసి,
2: having done so,
1: పెరుగుతూ పెరుగుతూ వచ్చేటప్పటికి,
2: as was growing up day by day,
1: ప్రేపలలోని బాలులతో కృష్ణుడు ఆటలాడుతూ వచ్చాడు.
2: He was playing with other boys in that ప్రేపల.
1: ఈ ప్రేపలలో బాలులతో చేరి గోవులు తీసుకుని అరణ్యానికి వెళ్లేటువంటి వాడు.
2: And he used to raid the cows as a cowherd boy.
1: ఆ అరణ్యంలో పశువులను తోలి పచ్చని గడ్డిని అవి భుజిస్తూ ఉండగా కృష్ణ గోపాలు ఆనందాన్ని అనుభవిస్తూ ఆటలాడుతూ వచ్చారు.
2: As Krishna took all the cows to the nearby forest, as the cows started grazing the grass, and both of them were enjoying the time.
1: కాలమునే మర్చిపోయారు, గోవుల్నే మర్చిపోయారు.
2: In fact, they have forgotten the time and even the cows there.
1: ఈ గోవులు క్రమక్రమేణకుడును మరొక అడవిలో ప్రవేశించినాయి.
2: And cows moved to some other forest thereafter.
1: ఈ అడవి లోపల అగ్ని దగ్ధంగా ప్రవహిస్తూ వచ్చింది.
2: And there was bonfire at that moment in the forest.
1: ఈ అరణ్యంలో ప్రవేశమైనటువంటి అగ్నిని చూచి అందరూ పిల్లలు భయపడిపోయారు.
2: వాచింగ్ ద ఫైర్ ఇన్ ద ఫారెస్ట్ ద చిల్డ్రన్ దేర్ వర్ వెరీ మచ్
1: కృష్ణ మా గతి ఏమిటి,
2: కృష్ణ వాట్ వుడ్ హ్యాపెన్,
1: ఈ గోవులు ఏమైపోయినాయో,
2: వాట్ వుడ్ హ్యాపెన్,
1: వీటిని రక్షించలేవా నీవు,
2: కాంట్ యూ ప్రొటెక్ట్ కౌస్ కృష్ణ
1: అని ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
2: దే వర్ ప్రేయింగ్ లైక్ దట్.
1: బాలురారా,
2: బాయ్స్,
1: మీరేమీ కంగారు పడకండి,
2: డోంట్ బి వరీడ్ ఎనీవే,
1: మీరు కొంతసేపు కన్నులు మూసుకోండి.
2: You close your eyes for some time.
1: ఇదంతా ఆరిపోతుంది అన్న.
2: Everything would be

0: cool down.
1: కృష్ణార్జున ఏమాత్రం కూడా జబ దాటేటువంటి వారు కాదు గోపాలు.
0: The other boys never disobeyed the command of Krishna.
1: చెప్పినట్టుగా నడుచుకునేటువంటి వాడు గోపాలు.
0: Other boys followed strictly the command of
1: Krishna. అందరూ కన్నులు మూసుకున్నారు.
0: All of them closed their eyes.
1: కొంతసేపటికి అగ్ని అంతా చల్లారిపోయింది.
0: After some time the fire was
1: గోవులన్నీ వచ్చేసాయి.
0: The cows started returning.
1: చూచారు పిల్లలు.
0: All boys watched.
1: ఈ చిత్ర విచిత్రమైనటువంటి యొక్క గోపాలుని యొక్క లీలలు కనిపెట్టి గ్రామమునకు వెళ్లి గ్రామంలో ప్రతి ఇంట కూడా ఈ గోపాలుని మాత్రమును ప్రబోధిస్తూ వచ్చారు.
0: Watching this miracle happening, the other boys went on visiting all the residences and sharing this miracle.
1: ఎంత గొప్ప మంట.
0: What a fire.
1: ఈ గొప్ప మంటను ఎవరు కూడా చల్లార్చలేరు. ఒక కృష్ణుడు మాత్రమే చేయగలిగాడు.
0: No one can extinguish that fire havoc.
1: కృష్ణుడు సామాన్యుడు కాదు.
0: He is not ordinary one.
1: ఇది కేవలము దైవ స్వరూపుడే.
0: He is very God himself.
1: అని గ్రామమునంతా చాటారు.
0: And then he published, they published.
1: రెండవ రోజు తిరిగి బాలులతో పాటు ఈ గోవులను తీసుకుని వెళ్లారు.
0: Following day they went along with the cows.
1: ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గం లోపల దివ్యత్వాన్ని గుర్తించేటువంటి వారు స్త్రీలే.
0: ఇన్ స్పిరిచువల్ పార్ట్ దోస్ దట్ రికగ్నైజ్ గాడ్ ఆర్ విమెన్ ఇన్ పర్టికులర్.
1: స్త్రీలే దైవత్వాన్ని మొట్టమొదట గుర్తింపజేసేటువంటి వారు.
0: విమెన్ రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: కొంతసేపు ఆడుకున్న తర్వాత కృష్ణుడు నాకు ఆకలి వేస్తుండాది అన్నాడు.
0: ఆఫ్టర్ ప్లేయింగ్ సమ్ టైమ్ కృష్ణ సెడ్ ఐఎమ్ హంగ్రీ.
1: గోపాలుడు వచ్చి స్వామి ఏం చేసేది నేను ఊర్లోకి వెళ్లి తీసుకుని వస్తాను అంట అన్నాడు. పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో.
1: సమీపంలోనే బ్రాహ్మణులు ఒక యజ్ఞం చేస్తున్నారు.
0: దేర్ ఇస్ జస్ట్ యజ్ఞ సీక్రెట్ రిచువల్ గోయింగ్ ఆన్.
1: కాబట్టి మిత్రులు పోయి మా గోపాలుడికి ఆకలిగా ఉంది అన్నం పెట్టమని అడగండి.
0: The boy, and he said, better boys go over there and ask for the offering to be given to Krishna.
1: Akkada poi adigeetappudiki vaaru idi saadhyam kaadu.
0: Those people said, no, it's not possible.
1: Evadu gopaludu valla pillavaada maaku akkarledu mem anni kudunu bhujinchin tarvata poojalu poorthi aina tarvata yajnam poornavrutham jarigin tarvata ee prasadam mem pettam annaru.
0: They said, we are not going to give food any longer. Who is the cowherd by Gopala? It's only after the priest partake their food, then the remaining food would be distributed.
1: Tirigi nirasha cheta vachi krishnudiki chepparu.
0: The boys returned totally disappointed.
1: Krishnudu chepparu.
0: Krishna said,
1: పిల్లల యొక్క బాధలు అమ్మలకు తెలుసును కానీ అయ్యలకి ఏం తెలుసునరా.
0: ద సఫరింగ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఈజ్ నోన్ టు మదర్ నెవర్ టు ఎ ఫాదర్.
1: కనుక మీరు వెళ్లి అమ్మలు ఉంటుంటారు అమ్మల్ని పోయి అడుగక్కండి.
0: సో బెటర్ బాయ్స్ యు గో అండ్ అప్రోచ్ మదర్.
1: వీరందరూ పోయేటప్పటికి అమ్మలు అనేక రకమైనటువంటి వంటలు చేస్తూ ఉన్నారు.
0: బై ది టైమ్ ద బాయ్స్ వెంట్ దేర్ దే సా మెనీ మదర్స్ లేడీస్.
1: అమ్మ కృష్ణుడు పంపితే మేము వచ్చాము.
0: We have come here in
1: Krishna చాలా ఆకలితో ఉన్నాడు.
0: Krishna is very hungry.
1: అతని ఆకలి తీర్చడం కోసమని మిమ్మల్ని భోజనాన్ని అడగమని చెప్పారు.
0: In fact, you have come here to take the food from
1: you. అయ్యో నాయనా, సర్వులకు భోజనం పెట్టేటువంటి భగవంతుడు మమ్మల్ని బిచ్చనగా అడుగుతున్నాడా, ఇంత అదృష్టం మాకు చిక్కిందా అని వారి అన్ని ప్యాకులు చేసుకుని మూటలు కట్టుకుని వాళ్లే భర్తలకు చెప్పకుండా ఆ మూటలు తీసుకుని వచ్చారు.
0: All those felt very happy because Krishna feeds everybody in the whole of the world. When he asked for food, they were prepared and packed the food themselves and sent to Krishna.
1: కృష్ణుడికి చక్కగా అన్ని వంటలు పెట్టారు.
0: They sent all preparations.
1: కృష్ణుడు గోపాలుడు భుజించిన తర్వాత
0: and of Krishna and Gopala's party,
1: కృష్ణుడు చెప్పాడు, అమ్మ మీ పదులు అక్కడ కాచుకుని ఉంటారు.
0: Your husbands will be waiting for you there.
1: మీరు వెళ్ళండి అన్నాడు.
0: He wanted them to go back.
1: కర్తవ్యం యోగముచ్యతే.
0: Discharging the duty is yoga.
1: మీ డ్యూటీ మీరు చేయండి.
0: Do your duty.
1: ఆలస్యం చేయకండి.
0: Never delay.
1: వెళ్ళండి అన్నాడు.
0: Better you return.
1: వాళ్ళకు వెళ్ళడానికి మనసు రాలేదు.
0: They were not prepared to go.
1: కృష్ణుని యొక్క సన్నిధే మా పెన్నిధి అని భావించుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: They considered the proximity of Krishna is property, their property.
1: కానీ వీరు పోయి ఆ పతులకు చెప్పేటప్పటికి
0: బై టైమ్ దే వెంట్ అండ్ రిపోర్టెడ్ టు దేర్ హస్బెండ్స్,
1: కృష్ణుడి యొక్క లీలామానుష విగ్రహమే కనుక అతని యొక్క మాయాభవంతం చేత వారి మనసులు మారిపోయినాయి.
0: బికాస్ ఆఫ్ ది ఎఫల్జెన్స్ అండ్ ద బ్రిలియన్స్ ద మిస్టర్ ఆఫ్ కృష్ణ ద మైండ్స్ ఆఫ్ ద హస్బెండ్స్ చేంజ్ ట్రాన్స్ఫార్మ్.
1: వారు చాలా ఆనందించి
0: వెరీ హ్యాపీ.
1: కృష్ణ ప్రసాదం మీరు ఏమైనా తెచ్చారా మాకు అని ఆ పతులను అడిగారు.
0: ద హస్బెండ్స్ ఇన్ ఫ్యాక్ట్ ఆస్ హావ్ యు కమ్ విత్ ద ప్రసాద ఆఫర్.
1: వాళ్ళు ఆ ప్రసాదం అందరికీ విప్రులకంతా పంచారు.
0: ద ప్రసాద వాస్ డిస్ట్రిబ్యూట్ టు ఆల్ ఫ్రెండ్స్ దేర్.
1: ఇంకా సాయంకాలం అయిపోయింది.
0: ఇట్ వాస్ ద ఈవినింగ్ టైం.
1: తాను ఇంటికి వస్తున్నారు.
0: దే వర్ రిటర్నింగ్.
1: దారి లోపల అగాధుడు అనే రాక్షసుడు ఒక పెద్దగా సర్పంగా పండుకున్నాడు.
0: ఆన్ ది వే దే ఫౌండ్ ఎ డెమన్ లయింగ్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బిగ్ సర్పెంట్.
1: అతను కూడాను కంసుడు పంపించినటువంటి యొక్క రాక్షసే.
0: ఆల్సో ద డెమన్ సెంట్ బై కంస.
1: వాని పేరు అగాధుడు.
0: హిస్ నేమ్ ఇస్ అగాధుడు.
1: అగాధుని ఒక్క నోరు తెరిస్తే కార్లు కూడాను ఆ నోట్లో వెళ్లిపోతాయి.
0: దిస్ మైటీ సర్పెంట్ అగాధ ఓపెన్స్ ద మౌత్, ఈవెన్ కార్స్ కెన్ గెట్ ఇట్.
1: అంత పెద్ద నోరు,
0: సచ్ ఎ బిగ్ మౌత్ ద అగాధ.
1: గోవులన్నీ మింగేసేశాడు.
0: అండ్ హి స్వాలోడ్ ఆల్ ద కౌస్.
1: గోపాలను మింగడానికి వస్తున్నారు.
0: అండ్ హి వాస్ రెడీ ఈవెన్ టు స్వాలో గోపాలస్.
1: గోపాలుడు, కృష్ణ కృష్ణ కృష్ణ నీవే మాకు గతి.
0: ద అదర్ బాయ్ స్టార్టెడ్ ప్రేయింగ్ టు కృష్ణ.
1: గోవులన్నీ పోయినాయి, మేము ఇంటి దగ్గర ఏమి చెప్పాలి?
0: When people ask us at home, what happened to the cows, how are going to pacify it?
1: అని కృష్ణుని ప్రార్థించారు.
0: They prayed to Krishna.
1: మీరు తొందరపడకండి, తొందరపడకండి.
0: He said, don't be in a hurry.
1: ఏ మాత్రం కూడా మీరు బాధపడకనక్కర్లేదు, నేను దాన్ని నివారణ చేస్తానన్నాడు.
0: యూ డోంట్ నీడ్ టు సఫర్, ఐల్ ఫైండ్ ఎ సొల్యూషన్.
1: ఆ నోటిలో కృష్ణుడు ప్రవేశించాడు.
0: కృష్ణ హాస్ గాన్ ఇన్ టు ద మౌత్ ఆఫ్ ది సర్పెంట్.
1: ప్రవేశించి తాను పెద్ద ఎన్లార్జ్ అవుతూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ ఎన్లార్జింగ్ హిస్ బాడీ.
1: ఆ సర్పం చీలిపోయింది.
0: అండ్ ద హోల్ సర్పెంట్ గాట్
1: మరణించింది.
0: పీసెస్
1: మరణించింది.
0: డైడ్ దేర్.
1: అప్పుడు ఈ పిల్లలు చూచి కృష్ణ మహాత్మను ఇంకా దినదినానికి అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: ది అదర్ బాయ్స్ వెంట్ ఆన్ ప్రొపగేటింగ్, పబ్లిసైజింగ్ దిస్ మిరకల్ విత్ ద రెస్ట్.
1: ఈ వార్తను కూడా గోకుల్ లోపల అందరికి చెప్తూ వచ్చారు.
0: దిస్ న్యూస్ వాస్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్ ఎవ్రీవేర్ ఎల్స్.
1: ఈ విధమైనటువంటి ఇదేలు ఆనాటి గోపాలు క్షణ క్షణం కూడా అనుభవిస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దోస్ బాయ్స్ ఇన్ దోస్ డేస్ ఎక్స్పీరియన్స్ ద మిరకల్.
1: ఈ విధంగా జరుగుతూ ఉండగా
0: వెన్ డేస్ వర్ పాసింగ్ బాయ్,
1: ఇంకా ఇది సాధ్యం కాదు ఈ పిల్లవాడిని చంపటమని కంసుడు నిర్ణయించుకున్నాడు.
0: కంసుడు
1: దగ్గర ఉన్నటువంటి యొక్క ఒక మంత్రి ఈ యొక్క సంబంధమును తెలుసుకుని అతన్ని పంపటం మంచిదనుకున్నారు.
0: అండ్ హి హస్ ఫైనల్లీ డిసైడెడ్ టు సెండ్ హిస్ మినిస్టర్ హావింగ్ నో ద రిలేషన్.
1: అక్రూరుని పిలిచారు.
0: ది సమండ్ అక్రూర.
1: అక్రూర మన యాగమునకు కృష్ణ బలరాములను తీసుకుని రామని చెప్పాడు.
0: బెటర్ యూ బ్రింగ్ కృష్ణ అండ్ బలరామ టు అటెండ్ ది సీక్రెట్ రిచువల్ యాగ.
1: ఆయన కృష్ణ బలరాములను తీసుకుని పోవటం ఇష్టం లేదు.
0: అండ్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ దెమ్.
1: ఇతను రాక్షసుడు, ఆ పిల్లలు ఏమి చేయగలడు ఏమో అని భయపడుతూ వచ్చాడు.
0: దే వర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యుయేషన్ బికాజ్ ఇస్ ద డెమన్ హూ ఇస్ ఆస్కింగ్.
1: కానీ రాజాజ్ఞను మీరడానికి వీలు లేదు.
0: బట్ దే కెనాట్ డిసోబే ద కమాండ్ ఆఫ్ ద కింగ్.
1: శిరస వహించాడు, రథము తీసుకుని వచ్చాడు వేపల్లెకు.
0: ఇన్ స్ట్రిక్ట్ ఒబీడియన్స్ దే బ్రాట్ ద చారియట్.
1: దాంట్లో బలరామకృష్ణుడు కూర్చున్నారు.
0: బలరామకృష్ణ సాట్ దేర్.
1: వాళ్ళని తీసుకుని పోతున్నారు.
0: అండ్ హి వాస్ టేకింగ్ దెమ్.
1: కానీ గోపికలందరూ కూడా గోపాలు అడ్డం పడ్డారు.
0: ఆల్ అదర్ బాయ్స్ దే నెవర్ వాంటెడ్ కృష్ణ టు మూవ్ అవుట్.
1: కృష్ణ మమ్మల్ని వదిలిపోకూడదు.
0: కృష్ణ డోంట్ లీవ్ అస్.
1: మాకు గతి ఎవరు?
0: హూ విల్ ప్రొటెక్ట్?
1: వాడు మహారాక్షసుడు.
0: అండ్ హిస్ అ డెమన్.
1: ఇక్కడ ఉండగానే ఎన్నో రకములైనటువంటి వేషములు వేశాడు.
0: అండ్ యు నో ఆల్ ద ట్రిక్స్ మేడ్ బై హిమ్.
1: కాబట్టి మీరు వెళ్ళకూడదని రథమునకు పండుకున్నారు అడ్డం.
0: ఇన్ ఫ్యాక్ట్ దే వర్ అబ్స్ట్రక్టింగ్ ద వే ఆఫ్ ద చారియట్ బికాజ్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ కృష్ణ.
1: కానీ కృష్ణుడు సమయానికి తగు మాటలున్నట్టుగా అతి మధురంగా అతి విధమైనటువంటి వినయంతో వాళ్ళకు చక్కగా బోధించి వారిని ప్రక్కకు నెట్టాడు.
0: బట్ కృష్ణ టాట్ దెమ్ ఇన్ ఎ స్వీట్ వే క్వైట్ అప్రోప్రియేట్ టు ద మోమెంట్ ఆఫ్ టైం.
1: వాడింకా ఆ మధురాపురం లోపల చేరారు.
0: దే రీచ్డ్ మధుర.
1: కుబ్జా వంకరిగా ఉండేటువంటి పొట్టి మనిషి.
0: కుబ్జా ఎ షార్ట్ విత్ ఎ హంచ్.
1: ఆమె అనేక రకమైనటువంటి ఒక సుగంధ ద్రవ్యాలంతా కూడాను కంసునికి తీసుకుని పోతుండాలి.
0: కుబ్జా వాస్ క్యారీయింగ్ ద అరోమాటిక్ ఫ్రాగ్రెన్స్ సెన్స్.
1: ప్రతి నిత్యము ఆ కుబ్జా యొక్క పని ఇదియే.
0: దట్ ఇస్ ద జాబ్ ఆఫ్ దిస్ కుబ్జా.
1: అప్పుడు కృష్ణుడు వెళ్ళాడు.
0: కృష్ణ వెంట్ దేర్.
1: ఏమిటమ్మా పొట్టమ్మా ఈ చిన్నవన్నీ తీసుకుని పోతున్నావు, ఎవరి కోసం అన్నాడు.
0: హి సెడ్ ఓ డ్వార్ఫ్ లేడీ వాట్ ఆర్ దిస్ దట్ యు ఆర్ క్యారీయింగ్ సెన్స్ వేర్.
1: అయ్యా బాలక నీకు ఈ సంగతి తెలియదు.
0: హి సెడ్ ఓ బాయ్ యు డోంట్ నో వాట్ ఐ యామ్.
1: మా కంసుడు చక్రవర్తి.
0: మై కంస ఇస్ ఎన్ ఎంపరర్.
1: అతనికి నా సుగంధ ద్రవ్యం అంటే చాలా ఇష్టము.
0: హి రియల్లీ లైక్స్ ఆల్ దిస్ సెన్స్.
1: అతన్ని పూసుకునే నిమిత్తమే నేను తీసుకెళ్తున్నాను.
0: ఐ యామ్ క్యారీయింగ్ ఆల్ దిస్ సెన్స్ టు హిమ్.
1: అప్పుడు కృష్ణుడు నవ్వాడు, బలరాముడు కూడా నవ్వాడు.
0: దెన్ కృష్ణ అండ్ బలరామ స్మైల్.
1: మెత్తగా దగ్గరికి వెళ్ళాడు.
0: దే వెంట్ దేర్ సాఫ్ట్లీ.
1: ఆమె రెండు పాదములను తన యొక్క కాలితో తొక్కుతాడు.
0: అండ్ హి ఇన్ ఫ్యాక్ట్ హి హస్ జస్ట్ ట్రాంపుల్డ్ ఆన్ హర్ ఫీట్.
1: చెక్కుల కింద చేయి పెట్టాడు.
0: అండ్ కెప్ట్ హిస్ హ్యాండ్ ఆన్ హర్ చీక్స్.
1: పైకి ఈడ్చాడు.
0: అండ్ లిఫ్టెడ్ అప్.
1: ఆ పొట్టిగా ఉన్నటువంటిది వంకరిగా ఉన్నటువంటి యొక్క ఆ కుబ్జా చక్కని రూపాన్ని ధరించింది.
0: కుబ్జా హూ ఇస్ షార్ట్ విత్ ఎ బెంట్ బాడీ, హర్ బాడీ బికేమ్ స్ట్రైట్ దెన్ అండ్ దేర్.
1: ఈ ఆనందాన్ని భరించుకోలేక పరిగెత్తిపోయింది కృష్ణుడి దగ్గర కంసుడి దగ్గరికి.
0: కుబ్జా కుడ్ నాట్ కంట్రోల్ హర్ హ్యాపీనెస్. షీ రాన్ ఆల్ ద డిస్టెన్స్ టు కంసా.
1: చెప్పాడు త్యాగరాజు.
0: This is explained, narrated by Jayaraj.
1: ఈ భగవంతుని లీలలు తెలియక తరమా?
0: Is it possible to estimate miracles of God?
1: వాచమగోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, కాచుకున్నాను నీతి కృపకై నామురాలకించి ప్రభుమయ్య వాచమగోచరుండని.
0: Is it possible to estimate the mystery and the glory of God? We have been waiting for your grace. We have been praying because you cannot be described nor comprehended.
1: కాలుడుగొని పోయిన గురు పుత్రుని తెచ్చిచ్చినావు.
0: In fact, you have brought back to life.
1: కాలుని మదమణచినావు.
0: And you killed the serpent.
1: వసుదేవ దేవకి చరణ విడిపించినావు.
0: And you made వసుదేవ
1: మేలు గంటియైన ఆ ద్రౌపది ఆ కృష్ణాయని మొరలిడ పోచినావు.
0: And you protected the Draupadi at the time of humiliation.
1: కుచేలుని ఆర్తి తీర్చినావు.
0: And you also made కుచేల
1: రూపియైన కుబ్జా వక్రములను పోగొట్టినావు.
0: And కుబ్జా could be
1: మేలు మేలు పాండవులను గాచినావు.
0: And you protected everybody.
1: 16,000 రమా మణులను బ్రోచినావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ప్రొటెక్టెడ్ 16,000
1: గోచరుండని.
0: యు ఆర్ బియాండ్ ఆల్ డిస్క్రిప్షన్.
1: నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, హే కృష్ణ
0: కృష్ణ, ఇస్ ఇట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ బ్రహ్మా టు ఎస్టిమేట్ అండ్
1: కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బ్రహ్మయ్య వాచమ గోచరుండని.
0: ఐ హావ్ బీన్ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ యువర్ మెర్సీ అండ్ గ్రేస్. ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దట్ టైమ్ అండ్ ఐ హావ్ బీన్ ప్రేయింగ్.
1: ఈ మహత్తరమైన చరిత్రములు గ్రామమంతా ప్రాకిపోయింది.
0: The whole story has spread all over the village.
1: అప్పటి నుంచి కంసుడికి మరింత ద్వేషం వచ్చింది.
0: And then Kamsa developed much more hatred towards him.
1: అక్కడ మరో యుద్ధం పెట్టాడు.
0: And then he made another night.
1: సిపాయిలతో యుద్ధం చేయిస్తూ వచ్చాడు.
0: And he made all soldiers to fight.
1: దాన్ని చూడటానికి అగ్రుణ్ణి పంపించి ఆ పిల్లల్ని ఇద్దరిని తీసుకుని రామని చెప్పాడు.
0: To watch the whole, he wanted both the boys to come there.
1: బలరామకృష్ణుడు కూడాను ఇద్దరు కూడా ఆ రోడ్డులో నడుస్తూ ఉంటే,
0: as Balarama and Krishna was passing by the street,
1: లోపల దాచుకున్నటువంటి స్త్రీలు కూడాను బయటకు వచ్చి వీరికి ఆ నమస్కారాలు చేస్తూ వచ్చారు.
0: Ladies who were there at their residences came out to greet them and welcome them.
1: ఎవరి పిల్లలు?
0: What these boys?
1: తేజవంతులుగా ప్రకాశిస్తున్నారు.
0: Brilliant and effulgent.
1: మహా చక్రవర్తుల కుమారులుగా ఉంటున్నారు.
0: They are prince, princess.
1: అని మాట్లాడుకుంటూ ఉన్నారు.
0: They were talking like that.
1: వీరు ప్యారిస్ లో ప్రవేశించారు.
0: And they entered into the palace.
1: అక్కడ మళ్ళా యుద్ధం అనే ఇద్దరికి జరుగుతూ ఉంటుండాలి.
0: And there went on the fight there.
1: ఆ యుద్ధం లోపల ఎవరు గెలవలేదు, ఎవరు ఓడిపోలేదు.
0: No one lost and no one won there.
1: అప్పుడు ఈ పిల్లలు ప్రవేశించారు.
0: The boys got in.
1: ఎక్కడ?
0: Where?
1: పైన కూర్చొని ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నటువంటి ఒక కంసుణ్ణి మెడబెట్టి లాగేశారు.
0: In fact, they have pulled down the Kamsa who was there on the top watching what all
1: పై నుంచి కింద పడ్డాడు కంసుడు.
0: And Kamsa fell down on the ground.
1: పొట్ట పైన కాలు పెట్టి కృష్ణుడు చీల్చి వేశాడు.
0: And Krishna tore him to pieces.
1: కంసుడు మరణించాడు.
0: Kamsa died.
1: కంసుడు మరణించిన తక్షణమే
0: ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కంస
1: ఆస్తి ప్రశాస్తి అనేటువంటి ఇద్దరు భార్యలు ఆయనకు.
0: అండ్ టూ వైస్ ఆస్తి ప్రశాస్తి.
1: అతని ఆ బిడ్డలు ఇంకా గ్రామంలో ఉండేటకు వీల్లేక
0: as it was not possible for them to stay any longer,
1: తండ్రి ఇంటికి బయలుదేరిపోయారు.
0: They were returning to the house of their parents.
1: కాని తండ్రికి ఈ వార్త చెప్పారు.
0: And this news was conveyed to their father.
1: బకాసుడు ఆ తండ్రి.
0: And father also said, I'm powerful.
1: ఈ వార్త విన్న తక్షణమే
0: the moment he got the news,
1: మరింత కోపం పెచ్చరిల్లి
0: is more furious.
1: బలరామకృష్ణుని చంపడానికి అని బయలుదేరారు.
0: He was prepared to kill Balaramakrishna.
1: ఈ విధంగా అనేక పర్యాయములు వచ్చి
0: they came repeatedly.
1: బలరామకృష్ణుతో పోరాడి
0: they fought with Balaramakrishna.
1: ఏమాత్రము విజయాన్ని సాధించుకోలేక
0: and they could not win any time.
1: అవమానంతో తాను వెళ్లిపోయాడు.
0: They returned in shame and humiliation.
1: ఈ విధంగా కృష్ణుని యొక్క లీలలన్నీ కూడాను కేవలము దుర్మార్గులను హతమార్చి సన్మార్గులను పోషించి తాను సత్ప్రవర్తనను ప్రకటించే నిమిత్తము.
0: The miracles of Krishna have got twofold purposes. One to kill the wicked and to protect the pious people. Dada.
1: కానీ ఆ ద్వాపర యుగమునకు అది ధర్మం కాని
0: దట్ ఈస్ ది ధర్మ కోడ్ ఆఫ్ ద్వాపర యుగం.
1: మిగతా ధర్మ యుగమునకు ఇవి ధర్మములు కాదు.
0: దట్ హాస్ నాట్ బీన్ ద సేమ్ కేస్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది యుగం.
1: మంచి మాటల చేత
0: ఇస్ గుడ్ టాక్
1: ఆదర్శవంతమైనటువంటి మార్గముల చేత మానవులను కొంతవరకు సరిదిద్దాలి.
0: అండ్ మ్యాన్ హ్యాస్ టు బి కరెక్టెడ్.
1: ఈ విధంగా కృష్ణుడు ఆనాడు అనేక రకములైనటువంటి లీలలను చూపుతూ వచ్చాడు.
0: కృష్ణ హ్యాస్ షోన్ సో మెనీ మిరకిల్స్ ఇన్ దోస్ టైమ్స్.
1: ఈ విధంగా చూపుతూ వస్తుండగా
0: బై షోయింగ్ ది miracle.
1: ఒకనాడు
0: one day
1: ఒక పండ్లు అమ్మేటువంటి ఆమె బుట్టలో పండ్లు తీసుకొని ఇంటి ముందుకు వచ్చింది.
0: A lady, a vendor of fruits just came with a basket.
1: ఆనాడు పండ్లకు ధనం ఇచ్చి కొనేటువంటి వారు కాదు.
0: In those days they never paid money.
1: ఇంత ధాన్యాన్ని ఇచ్చి ఆ పళ్ళను కొనేటువంటి వారు.
0: It was barter system, exchange, where they give the grain.
1: ఆ పండ్లు అమ్మేటువంటి స్త్రీ ఈ బలరామకృష్ణుని చూచేటప్పటికి ఎంత ఆనందంగానో మైమర్చిపోయారు.
0: And the fruit vendor was very much surprised and happy watching Balram Krishna.
1: పిలిచింది, మంచి పళ్ళను ఏరింది, ఆ పిల్లలకు నోట్లో పెట్టింది.
0: She picked up very good fresh fruits and gave the two boys.
1: కృష్ణుడు చెప్పాడు,
0: Krishna said,
1: అమ్మా నీ ఫలమును నేను భుజించాను.
0: ఐ హావ్ టేకెన్ యువర్ ఫ్రూట్స్.
1: నీకు ప్రతిఫలంగా నేను ఏదైనా అందించాలి, కానీ నేను నీ ఫలమును భుజించి వృధాంగా నేను కాలమును చేయను.
0: ఐ మస్ట్ గివ్ యు సంథింగ్ ఇన్ రిటర్న్ ఫర్ ఆల్ ద ఫ్రూట్స్ ఐ హావ్ పార్టేక్.
1: పండకు ధనం ఇచ్చి కొనేటువంటి వారు కాదు.
0: ఇన్ దోస్ డేస్ దే నెవర్ పేడ్ మనీ.
1: ఇంత ధాన్యాన్ని ఇచ్చి ఆ ఫలమును కొనేటువంటి వారు.
0: ఇట్ వాస్ బార్టర్ సిస్టమ్, ఎక్స్చేంజ్, వేర్ దే గివ్ ద గ్రెయిన్.
1: ఆ పండ్లమ్మేటువంటి స్త్రీ ఈ

0: I must give you something in return for all the fruits I have partaken. I don't take
1: it. చిన్న బుచ్చి చేతులతో ఇంత బియ్యం తీసుకుని వచ్చాడు.
0: స్మాల్ లిటిల్ బ్యూటిఫుల్ పామ్స్ హి కలెక్టెడ్ గ్రెయిన్.
1: దారంతా కూడా బియ్యం కారుతూ వచ్చాయి.
0: అండ్ ది గ్రెయిన్ వెంట్ ఆన్ ఫాలింగ్ ఆన్ ద
1: బార్. ఇది కొంచెం మిగిలాయి.
0: అండ్ ఓన్లీ ఫ్యూ.
1: ఆ మిగిలిన ఆమె బుట్టలో వేశాడు.
0: అండ్ హి గేవ్ ఇట్ టు హర్ అండ్ కెప్ట్ ఇన్ ద బాస్కెట్.
1: ఆమె ఏమిటి ఏమి అని విచారం ఏమాత్రమో చేయలేదు.
0: దట్ లేడీ వాస్ నెవర్ బాదర్డ్ వాట్ ఇట్ ఇస్.
1: నేను కష్టపడి పండ్లు అమ్ముకొని భుజించి జీవించుతుండేటువంటి దాన్ని.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ క్యారింగ్ ఆన్ మై లైఫ్ బై సెల్లింగ్ ది ఫ్రూట్స్ ఎవ్రీడే.
1: ఇంటికి పోయింది బుట్ట దింపింది.
0: షీ వెంట్ హోమ్ అండ్
1: బుట్టలో అంతా మడులు మెరుస్తూ వచ్చాయి.
0: కృష్ణుడు
1: పెట్టినటువంటి బియ్యం అంతా కూడా మడులుగా మారిపోయినాయి.
0: ఆల్ ద రైస్ గ్రెయిన్ గివెన్ బై కృష్ణ గాట్ చేంజ్డ్ ఇంటు డైమండ్స్.
1: ఆ యొక్క కృష్ణుడి యొక్క లీలలు,
0: ద మిరకల్స్ ఆఫ్ కృష్ణ,
1: అగమ్యమైనటువంటివి, అగోచరమైనటువంటివి, అప్రమాణమైనటువంటివి.
0: దే ఆర్ బియాండ్ ఆల్ ది ఎస్టిమేట్. నో కంపారిజన్.
1: ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ. మనసుకు కాని వాకుకు కాని వీలు కానటువంటి ఒక లీలలు.
0: ద వర్డ్ కెనాట్ డిస్క్రైబ్, ద మైండ్ కెనాట్ కాంప్రిహెండ్. బోత్ ఆఫ్ దెమ్ రిటర్న్ ఇన్ వెయిన్.
1: కనుక అట్టి కృష్ణుని యొక్క లీలలను గోపాలు చాలా వరకు అనుభవించి
0: the divinity of Krishna has been experienced by
1: వారి జీవితంలో సార్థకం గావించుకున్నారు.
0: అండ్ దే రిడీమ్ గాడ్ దేర్ లైఫ్ లిబరేట్.
1: ఆనాటి జీవితం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
0: ద లైఫ్ ఇన్ దోస్ డేస్ వాస్ హైలీ సేక్రెడ్.
1: పరోపకారం తప్ప పరాపకారం అనేటువంటిది ఏనాడు ఎరుగినటువంటి వారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఓన్లీ హెల్ప్ రెండర్డ్. నో,
1: ఎప్పుడు హెల్ప్ హెల్ప్ హెల్ప్.
0: దే హెల్ప్డ్ ఆల్ ద టైమ్.
1: అలాంటి పరిస్థితుల లోపల భగవంతుణ్ణి పూర్తి గుర్తించుకుంటూ వచ్చారు.
0: దే కుడ్ నో గాడ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
1: మనం చేయవలసింది పరోపకారం.
0: We have to serve others.
1: ఎవరిని బాధించకూడదు.
0: We should not hurt anybody.
1: ఎవరిని హింసించకూడదు.
0: We should not harm anybody.
1: సాధ్యమైనంత వరకు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: To the extent possible, help ever, hurt never.
1: ఈ విధంగా చేస్తూ రావటం చేత అనేక మందికి అంతా కూడా ఈ యొక్క మహత్తరమైన శక్తులు గుర్తిస్తూ వచ్చారు.
0: Many people started noticing, observing.
1: ఈనాడు కూడా అంతే.
0: The same is true today.
1: నా ఆచారమే ప్రధానము.
0: In fact, what he is doing is important.
1: ఎవ్వరు కూడా నాపైన ద్వేషం లేదు.
0: In fact, no one hates but one.
1: ఎవ్వరికి నాపైన అయిష్టం లేదు.
0: No one dislikes him.
1: కారణం ఏమిటి? నేను ప్రేమిస్తున్నాను, వారు ప్రేమిస్తున్నారు.
0: Bhagavan loves you all and you love him in turn.
1: విశ్వమంతా ఒక కుటుంబము.
0: The whole world is a family.
1: ఈ కుటుంబం లోపల కలహములు ఎక్కడవి?
0: In this family,
1: ద్వేషములు ఎక్కడవి? అసూయలు ఎక్కడవి?
0: No jealousy.
1: ఇవన్నీ కల్పించుకున్నటువంటివి.
0: These are all artificial.
1: కానీ ఎవరేమి కల్పించుకు ప్పటికీ నా సత్యం నా సత్యమే.
0: Let anyone say anything. The truth is Bhagavan.
1: సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్ నబ్రూజాత్ సత్యం అప్రియం.
0: Speak truth softly and sweetly in a most palatable way.
1: ఈ ప్రపంచం లోపల సత్యం కంటే మించిన భగవంతుడు మరొకటి లేడు.
0: In this world there is no other god beyond truth.
1: Truth is God.
0: Truth is God.
1: Love is God.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: ఈ రెండింటినే మనం చక్కగా తీసుకోవాలి.
0: These two should be cardinal principles.
1: నాలో ఉన్నటువంటి సంపద మీకు చెప్పాను.
0: Bhagavan said his property.
1: ప్రేమనే నా యొక్క సంపద.
0: Love is Bhagavan's property.
1: త్యాగమే నా యొక్క భోగము.
0: Sacrifice is
1: property. ఇంతకంటే నాకు ఆనందం ఏమిటుంది?
0: Yes, that gives him.
1: ఈ ఆనందం చేతనే నేను ఇంతకాలము కార్యాలు జరుపుతూ వచ్చాను.
0: Because of his bliss, he is able to accomplish.
1: ఎవ్వరూ ఏ విధమైనటువంటి విచారము చేయనక్కర్లేదు.
0: Nobody need to worry.
1: నా కార్యములన్నీ విజయమే.
0: భగవాన్ ప్రాజెక్ట్స్ ఆర్ బౌండ్ టు బి.
1: మనం చేసేటువంటి మంచి కార్యం కనుకనే మంచి కార్యానికి ఏమాత్రం విచారించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు వరీ ఫర్ ఎనీ ఆఫ్ ది గుడ్ టాస్క్స్ టు బి అండర్టేకెన్.
1: ఇలాంటి ఒక త్యాగానికి ఎక్కడి నుంచినైనా వస్తుంది మనకు.
0: Sacrifice will get help from all.
1: త్యాగం పని చేసేటువంటి వారు లేరు కానీ.
0: In fact, there are no people.
1: త్యాగానికే మనం పూనుకుంటే ఎన్ని కోట్లైనా మనకు వస్తుంది.
0: If you are ready to sacrifice, you have grown.
1: భారతదేశం పవిత్రమైన దేశము.
0: Bharat is a sacred
1: land. ఇది త్యాగ భూమి. ఇది యోగ భూమి.
0: Is one of spiritual discipline.
1: నాట్ భోగ భూమి, కర్మ భూమి.
0: Is one of action, not of affluence.
1: నా కర్మణ నా ప్రజా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానస.
0: No position, no authority, nothing whatsoever.
1: త్యాగభావం చేతనే ఇన్ని విధంగా సమకూరుతూ ఉన్నాయి.
0: ఇట్ ద సాక్రిఫైస్ దట్ మేక్స్ అదర్స్ టు ఫాలో.
1: నేను ఇంకా ఎన్నెన్నో చేయాలని అనుకుంటున్నాను.
0: మెనీ మెనీ థింగ్స్ దట్ భగవాన్.
1: ఏ విధమైనటువంటి పనులు?
0: మెనీ.
1: నాకు అక్కడ ఎన్నిటువంటి పనులు ఏది లేవు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి డస్ నో వాంట్ ఎనీథింగ్ పర్సనల్.
1: తెల్లవారు లేచిన తక్షణమే పేపర్ ఎత్తేటప్పటికీ
0: the morning the movement newspaper
1: ee paper lopala bharatiya sanskruti viruddhamaina kunti veshalu kanipistuntayi.
0: All those news items are against the culture of Bharat.
1: Mana bharatiya stree dharmamulu enta pavitramaina kunti vivi.
0: And in fact the code of Bharat
1: prachina kaalam nunchi kodanu mana streela yokka gauravamu anta goppadiga kanipistundi.
0: The ancient culture of Bharat speaks a depicts of
1: aa streela nunchi ne sarva shaktulu aavirbhavistu vachayi.
0: And we find in a different way today.
1: Kaga alanti streela yokka veshamulu

0: చాలా విపరీతంగా మారుతూ ఉన్నాయి. ఈ సినిమాల వల్ల, ఈ పేపర్ల వల్ల మన భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నారు.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ రూయిన్డ్ బై సినిమాస్ అండ్ పేపర్స్.
0: ఈ భారతీయ సంస్కృతిని నిలబెట్టాలి.
1: వి హావ్ టు హోల్డ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: స్త్రీల యొక్క ధర్మాన్ని మనం కాపాడాలి.
1: వి హావ్ టు ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ ద
0: పవిత్రమైనటువంటి యొక్క కర్మను మనం పోషించాలి.
1: వి హావ్ టు అండర్టేక్ సీక్రెట్ యాక్టివిటీ.
0: దీనికి తగినటువంటి ఒక ఆధారం ఏమైనా చూడాలి.
1: అండ్ వి షుడ్ సర్టన్లీ గో బై ఎన్ ఐడియల్.
0: నేను ఒకటి తలుచుకున్నాను,
1: భగవాన్ విల్డ్
0: స్త్రీలను గౌరవంగా, మర్యాదగా, వారిని తగినటువంటి రీతిగా వారిని ప్రచారం చేసేటువంటి వాడికి కొన్ని లక్షలు ఇవ్వాలని అనుకున్నాను.
1: భగవాన్ విల్ టు గివ్ లాక్స్ అండ్ లాక్స్ టు దోస్ పీపుల్ హూ వాంట్ టు ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ ద కల్చర్ ఆఫ్ లేడీ.
0: ఆ విధంగా పేపర్స్ గాని సినిమాలకు గాని ఇస్తూ పోతే మన భారతీయ సంస్కృతిని పోషింపబడుతుంది.
1: And in fact, the culture can be upheld and maintained by
0: ee jagatlo prati okati paisa paisa paisa paisa.
1: In this world everything is related to money.
0: Karune dhanamtone ee dharmanni manam kaapadali.
1: And therefore dharma has got to be protected.
0: Vipreetamainatundi veshalu e maatramu paper lo kanipinchakoodadu.
1: And we should not
0: asabhyamainatundi veshalu e maatramu manam choodakoodadu.
1: You should not say that.
0: Ee naati pillalu aa veshalu chustunte entano maaripoyipothunnayi.
1: You should not find any obscenity or vulgar thing.
0: Bhavishyat balurantha నాశనం అవుతున్నారు. ఇలాంటివంతా లేకుండా మన భారతీయ సంస్కృతిని పోషించాలి. కనుక దీన్ని పోషించే నిమిత్తమై నేను ఎంతైనా పాటుపడాలి.
1: భగవాన్ ఇస్ రెడీ టు డు ఎనీథింగ్ టు
0: నేను సిద్ధంగా ఉన్నాను.
1: భగవాన్ ఇస్ రెడీ.
0: ఇంకా మున్ముందు ఈ భారతీయ సంస్కృతిని పోషించాలి.
1: In future, the culture of Bharat has to be
0: satyam cheppali,
1: truth has to be
0: dharmam cheyali,
1: dharma has to be
0: anyaya akramanu arikattali,
1: one has to control injustice,
0: ee vipreetamainatundi veshalanu dooram cheyali,
1: all perversions should be
0: gaurava maryadalato mana streelanta kaapadukovali,
1: the respect and the esteem of the ladies should be maintained,
0: streela gauravame mana Bharat desham yokka gauravamu,
1: the respect of the women stand for
0: aa streela yokka bhagyame mana Bharat desham yokka bhagyamu,
1: and in fact their wealth is the wealth of this
0: alanti bhagya lakshmulanta manamu ee naadu vrashtu lakshmuliga maarchukuntamu.
1: And in fact, we are not considering them in respect.
0: అదే విధంగానే అనేక మంది తల్లులంతా కూడా ఇలాంటి ప్రబోధన చేస్తూ చేస్తూ రాగానే మన భారతదేశం లోపల పెద్దలంతా కూడా ఎంతో అభివృద్ధి వచ్చారు. మదర్స్ మంచిగా ఉంటుంటేనే చిల్డ్రన్ మంచిగా ఉంటుంటారు.
1: మదర్స్ ఆర్ గుడ్, చిల్డ్రన్ విల్ బి ఈక్వలీ గుడ్.
0: కనుకనే తల్లులు మంచివారు గాను పిల్లలు మంచివారుగా ఉంటే కోసం నేను ఇప్పుడు ఇంకొక హాస్పిటల్ కట్టి మదర్ అండ్ చైల్డ్,
1: భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ద మదర్ అండ్ ద చైల్డ్ ఫర్ మదర్ చైల్డ్ కేర్ సెంటర్.
0: తల్లిని సరైన రీతిలో కాపాడుకుంటూ ఉంటే పిల్లలను సరైన రీతిలో పోషిస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హౌ ఇస్ ఇట్ ద మదర్ టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్.
0: ఈనాటి మోడర్న్ ఏజ్ లోపల దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వి ఫైండ్ కాంట్రడిక్టరీ బిహేవియర్.
0: చిన్న పిల్లలు పండుకొని ఉంటారు,
1: చిల్డ్రన్ రెస్ట్ ఎట్ హోమ్.
0: వాళ్ళు వినేటట్టుగా అమ్మ నాన్నలు పోట్లాడుతూ ఉంటారు.
1: ఫాదర్ అండ్ మదర్ ఫైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది చిల్డ్రన్.
0: వాళ్ళు తిట్టుకుంటూ లేస్తుంటారు.
1: అండ్ దే గో ఆన్ getting up from the bed.
0: అవి వినేటప్పటికి పిల్లలు వీళ్ళు కొట్టుకుంటూ లేచిపోతారు.
1: The children also get up fighting with each other.
0: కనుకని అలాంటివి జరగకూడదు.
1: Such thing should not happen.
0: తల్లిదండ్రుల యొక్క మాటను శిరసావహించాలి.
1: One has to obey the command of the father.
0: మాతృదేవో భవ పితృదేవో భవ.
1: Mother is God, father is God.
0: ముఖ్యంగా మనం తల్లిదండ్రులను సంతోషపెట్టాలి.
1: We have to make our parents happy.
0: ఆ తల్లిదండ్రులు పిల్లల కోసమని తన ప్రాణాలే అర్పితం చేస్తుంటారు.
1: They are ready to sacrifice their lives for children.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రవర్తనలు మన భారతదేశంలో పెంచాలి.
1: This kind of behavior conduct has got to be encouraged.
0: కాని దురదృష్టవశాత్తు
1: unfortunately
0: తల్లి లేనటువంటి పిల్లలు, తండ్రి లేనటువంటి పిల్లలు ఈనాడు ఉండి చాలా అవస్థలకు గురి అవుతున్నారు.
1: We have many orphans who are really suffering.
0: అట్లాంటి పిల్లలు తెప్పించి వాళ్ళకు కొన్ని గృహములు నింపించి వాళ్ళకి చదువు సంధ్యలతో పాటు నేర్పించి వాళ్ళని ఉత్తమ ఆదర్శ పురుషులుగా మార్చాలని నా యొక్క సంకల్పం.
1: భగవాన్ విల్ దట్ ఆర్ఫన్స్ షుడ్ బి మేడ్ ఇంటు ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దానిని గురించి
1: అబౌట్ దట్
0: మన కలెక్టర్ కూడా ఎన్ని పర్యాయంలో నేను చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ టు ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ మెనీ టైమ్స్.
0: తప్పక మేము చేస్తామని చెప్పారు. వాళ్ళు భూమి కూడా ఇచ్చారు మాకు.
1: దే అలాటెడ్ ల్యాండ్ ఆల్సో.
0: దానికి ఇప్పుడు ఫౌండేషన్ వేసి ఇంటి కట్టించాలి. నా ఉద్దేశం ఒక్కటి, నేను ఎప్పుడు దాచుకునేటువంటి స్వభావం కాదు.
1: భగవాన్ డస్ నాట్ మెయింటైన్ ఎనీ సీక్రెట్స్.
0: నేను దోచుకునే స్వభావం కాదు.
1: హి ఇస్ నాట్ రెడీ టు గ్రాబ్.
0: నాదంతా బట్టబయలే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్ బుక్స్ ఆఫ్ స్వామి.
0: కనుకనే పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు చిక్కితే తీసుకుని రండి.
1: ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఆర్ఫన్స్ బ్రింగ్ దెమ్ హియర్.
0: వాళ్లకు చదువులు చెప్పించి
1: విల్ ఎడ్యుకేట్ దెమ్.
0: ఒకవేళ తండ్రి లేకుండా తల్లిగా ఉంటే
1: ఇఫ్ మదర్ ఇస్ దేర్
0: ఆమె పేరుతో 100,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి
1: డిపాజిట్ 1 lakh ఇన్ హర్ నేమ్.
0: ఆ వచ్చే వడ్డీతో తల్లి జీవితాన్ని జరుపుకుంటూ
1: అవుట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ది మదర్ కెన్ క్యారీ ఆన్ హర్
0: పిల్లవాడిని పోషించుకుంటూ రావచ్చు.
1: అండ్ కెన్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్.
0: ఈ విధమైన ప్లాన్ వేసి
1: దిస్ ఇస్ ద డివైన్ ప్లాన్.
0: నేను ఏది చేసినా కానీ గొప్ప ఆదర్శవంతమైనటువంటిగా చేస్తుంటాను.
1: వాట్ ఎవర్ భగవాన్ డస్ ఈజ్ ఎ వెరీ హై ఐడియల్ ఫర్ ది హ్యూమానిటీ.
0: ఈనాడు విద్యావంతులు ఎంతమందో ఉన్నారు కానీ అవివేకులుగా ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ బట్ దే ఆర్ డన్సర్స్.
0: కానీ విద్యలో వివేకం కావాలి.
1: డిస్క్రిమినేషన్ ఇస్ నెసెసరీ.
0: అట్టి వివేకాన్ని పెంచే నిమిత్తమై
1: దట్ డిస్క్రిషన్ ఇస్ నెసెసరీ.
0: నేను ఇంకా కంకణం కట్టుకున్నాను.
1: భగవాన్ డిటర్మిన్డ్.
0: ఎవరేమైనా అనుకోని,
1: లెట్ ఎనీబడీ సే,
0: ఎవరు నన్ను ఏ విధమైనటువంటి ఒక దీనిగా భావించరాదు.
1: నోబడీ కెన్ కన్సిడర్ ఇన్ ఎనీ వే.
0: నేను చేసేది మంచి పని.
1: భగవాన్ డస్ గుడ్.
0: ఎవరిపైన ద్వేషం లేదు.
1: ఏదో
0: అందరినీ ప్రేమిస్తున్నాను.
1: భగవాన్
0: మీరు కూడా అందరినీ ప్రేమించాలి.
1: యూ ఆల్సో లవ్ ఎవ్రీబడీ.
0: కనుక మన అందరూ ప్రేమిస్తారు.
1: ఆల్ విల్ లవ్.
0: ప్రేమకు మధ్యలో ఎక్కడ ద్వేషం ఉంది? ప్రేమకు ప్రేమ, హృదయానికి హృదయం.
1: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్ అండ్ హార్ట్ టు హార్ట్.
0: ఎన్ని ప్రచారములు వచ్చినా కానీ మీరు ఎవరు లెక్క చేయకండి.
1: లెట్ దేర్ బి ఎనీ పబ్లిసిటీ, డోంట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ఇట్.
0: కనుకనే మనం పట్టినటువంటి దీక్షను సాధిస్తూ రావాలి.
1: అండ్ హావ్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరిగి పట్టు నెగ్గడి దాకా అట్టే ఉండు.
1: హావింగ్ డిటర్మిన్ కంటిన్యూ ఎఫర్ట్ అంటిల్ యు అచీవ్ ఇట్.
0: కోరినదేదియో కోరనే కోరి తిరిగి.
1: హావింగ్ డిజైర్డ్.
0: కోరిన కోరికయో కూడనే కోరితే కోరికనేది ఇడిదాకా విడవకుండు.
1: అంటే ద డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్ నెవర్ గో బ్యాక్.
0: తలచినదేదియో తలచునే తలచి తిరి.
1: హావింగ్ థాట్ ఓవర్.
0: తలపు తీరుడు దాకా పోవకుండా.
1: అంటే థాట్ ఇస్ రియలైజ్డ్. డోంట్
0: అడిగినదేదియో అడగనే అడిగి తిరి.
1: హావింగ్ ఆస్క్ ఫర్ ఇట్.
0: అడిగినది దాకా విడవకుండు.
1: నెవర్ గో అంటిల్ ఇట్ ఇస్ గివెన్.
0: కోరుపడలేక మీరైన ప్రోబు వలయు.
1: అంటిల్ యు షుడ్ డ్రాప్ డౌన్ ఆర్
0: వడల్ తెలియక మీరైన అడగవలయు.
1: ఆర్ యు హావ్ టు ఆస్క్.
0: ఇదే మన ఇద్దరికి సంబంధము.
1: This is the relationship.
0: వడలు తెలియక మీరైనా అడగాలి.
1: You have to ask out of discuss.
0: కోరపడలేక నేనైనా ప్రోవాలి.
1: And Bhagavan has to bless
0: your సంబంధం. ఈ రకమైనటువంటి యొక్క ఉండాలి.
1: This is the relationship between you and Bhagavan.
0: కొరకనే సత్కార్యాలకు మీరు ప్రయత్నం చేయండి.
1: Start doing all good deeds.
0: సదాచార ప్రవర్తనను మరగండి.
1: Follow the good practices in life.
0: మన స్త్రీలను కాపాడుతూ రండి.
1: దట్ ఇస్ ఆల్సో ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్.
0: వారి యొక్క సౌభాగ్యమే మన దేశం యొక్క సౌభాగ్యం.
1: అండ్ ది రిచ్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ డిపెండ్స్ అపాన్.
0: దేశం యొక్క సౌభాగ్యం ధనంతో కాదు వచ్చేది.
1: ఇట్స్ నాట్ ద మనీ దట్ మ్యాటర్.
0: భవనాలతో కాదు వచ్చేది.
1: ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్.
0: శీలముతో వచ్చేది. మన పవిత్రమైన భారతదేశం లోపల ఎంతమంది స్త్రీలో పవిత్రమైనటువంటి యొక్క గుణములు కలిగి గృహాన్ని నిలుపుకుంటూ
1: వచ్చారు.
0: నిరత సత్యప్రౌడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి దళభాషనగనే.
1: అండ్ డోంట్ యు నో ద హిస్టరీ ఆఫ్ హరిశ్చంద్ర.
0: ఎల్ల లోకములియలు ఎరసగనీసిన నలరాజు తన వెంట భూమిని కొలుచుతున్నాడు.
1: యాస్ నలా ద కింగ్ హస్ హి టేకెన్ ఎనీ బిట్ ఆఫ్ ల్యాండ్ అలాంగ్ విత్ హిమ్.
0: ఎటువంటి స్త్రీలంతా భారతదేశంలో పుట్టారు.
1: మెనీ పీపుల్ హావ్ టేకెన్ బర్త్ ఇన్ దిస్ ల్యాండ్.
0: మరణించినటువంటి భర్తను కూడా తెచ్చుకున్నారు తిరిగి సావిత్రి వంటి స్త్రీలు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద of like Savitri could bring her back to life.
0: Sumati ante entunte ayma suryodayame gaakunda chesindi.
1: And in fact Sumati also could see that
0: atti pavitramaina shakti kaligina streelu mana Bharatdesamlo unnaru.
1: This is the land of many of the ladies of character.
0: Kada atti stree gauravanni manam kaapaadtu raavali.
1: Where upon the respect of women.
0: Streelante manam lekka lekunda chustunnam.
1: We should not neglect them.
0: Aadavarante panikraani variga bhavistunnam.
1: We cannot consider them
0: cheap. Chala tappu tappu tappu.
1: It's a big mistake to feel so.
0: Desam yokka సౌభాగ్యమంతా వారిపైనే ఆధారపడి.
1: గ్రేట్నెస్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ ఆన్ విమెన్.
0: కనుక ఆ స్త్రీల యొక్క గౌరవాన్ని మనం కాపాడుతూ రావాలి.
1: సో వి హావ్ టు మెయింటైన్ అండ్ సేఫ్ గార్డ్.
0: ఇది మీ యొక్క గొప్ప విద్య.
1: And this is true.
0: ఇలాంటి విద్యను మీరు నేర్చుకోండి.
1: This education you have acquired.
0: ఏదో ఒక పెద్ద డిగ్రీ తీసుకుంటానే ఫారెన్ పోయేసి అక్కడ ఇంత ధనము సంపాదించుకోవటం కాదు గొప్పతనం.
1: Education doesn't mean acquiring a degree and going abroad.
0: కనుక అది కాదు. మన భారతదేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడాలి.
1: And we have to see the culture.
0: భారతీయ సంస్కృతిని మనం నిలబెట్టాలి.
1: The culture of the country should fly high.
0: కనుక మనం మంచి పనుల్లో ప్రవేశించాలి.
1: We should do good activities.
0: ఎవరైనా మనల్ని దూషించినా కానీ వారిని మనం దూషించుకోకుండా ప్రేమతో వారిని ప్రేమించాలి.
1: Anyone criticizes you, yet you love him.
0: దీనికి నేనే సాటి.
1: భగవాన్ ఇస్ ద విట్నెస్ అండ్ ఎగ్జాంపుల్.
0: నేనే దీనికి విట్నెస్.
1: భగవాన్ ఇస్ ద విట్నెస్.
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: భగవాన్ లైఫ్ ఈజ్ హిస్ మెసేజ్.
0: కనుకనే మీరు కూడా ఈ విధంగా ఉండి
1: బెటర్ యూ ఫాలో హిమ్.
0: మంచికి ఎన్నో వస్తుంటాయి చెడ్డలు.
1: ఫర్ ఆల్ గుడ్ థింగ్స్ దేర్ విల్ బి ఆబ్స్టకల్స్.
0: కాసిన చెట్టుకి రాళ్ళు దెబ్బలు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ట్రీ దట్ బేర్స్ ద ఫ్రూట్స్ will receive all the stones.
0: Palane lekapothe raallu evaru visutaru.
1: There are no fruits, no best stones. No.
0: Manchi chese vaaliki ilanti vanta vastuntayi.
1: Only those that good, do good face obstacles.
0: Kaaka manam em maatramu bayapadakoddu.
1: Don't be afraid of anything.
0: Chikkinatundi raayini manam anekakamga kosinappude adi goppa viluvaina vajranga tayaravutundi.
1: A stone that is cut in several directions would shape into a diamond.
0: కోతలేగిని కొయ్యకపోతే వజ్రానికి విలువే లేదే.
1: వితౌట్ కటింగ్ ద డైమండ్ హ్యాస్ నో వాల్యూ.
0: కాబట్టి దూషణ లేకపోతే మన భూషణ పైకి రాదే.
1: వితౌట్ క్రిటిసిజం యు కెనాట్ కమ్ అప్ ఇన్ లైఫ్.
0: కాబట్టి దూషణ వచ్చినా కూడా మనం లెక్క చేయకుండా మన యొక్క భూషణను మనం కాపాడుకోవాలి.
1: డోంట్ బి మైండ్ఫుల్, డోంట్ కేర్ ఎనీ క్రిటిసిజం.
0: మనం చేయవలసిన మంచిని మనం పట్టుకోవాలి.
1: వి షుడ్ డు ద గుడ్ వి వాట్ సపోజ్.
0: ఈ విధంగా మన కాలేజీ పిల్లలంతా కూడాను ఆదర్శప్రాయులుగా నిలచాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ ఆల్ అవర్ కాలేజ్ స్టూడెంట్స్ షుడ్ బి ఐడియల్స్.
0: ఆనాడి కృష్ణుడి జతలోపల, బలరామ జతలోపల, గోపాల్ నుండి ఎన్ని విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారు.
1: ఆల్ బాయ్స్ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ కృష్ణ అండ్ బలరామ.
0: ఈనాడు మీరు విద్యార్థులుగా ఉండిని
1: టుడే యు ఆర్ స్టూడెంట్.
0: మీరు ఈ ఆదర్శాన్ని దేశానికి అందించాలి.
1: యూ షుడ్ షేర్ దిస్ ఐడియలిజం విత్
0: తల్లిదండ్రులను గమనించాలి.
1: And you should show an example.
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: You should love your parents.
0: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక సేవలు మనం చేయాలి.
1: You should serve your parents.
0: వారి ఆజ్ఞలు శిరసావహించాలి.
1: You should obey their command.
0: అది మన ప్రధానమైన భారతీయ సంస్కృతి.
1: That is the culture of Bharat.
0: భారతీయ సంస్కృతిలో లోక సమస్త సుఖినో భవంతు, అది మన ప్రధాన లక్ష్యం.
1: The culture of Bharat wants you to pray for the entire world.
0: అందరూ సుఖంగానే ఉండాలి.
1: నేనొకడు
0: మాత్రమని అనుకోకూడదు. ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: Sacrifice selfishness.
0: పరమార్థాన్ని పెంచుకోవాలి.
1: Love more spirituality.
0: పరమార్థాన్ని పెంచుకోవాలి.
1: And then you should grow more in spirituality.
0: ఇది నిజమైనటువంటి యొక్క విద్య.
1: This is true education.
0: ఆ విద్యను మీరు పోషించుకోండి.
1: That see that you are educated in this way.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మనము చదివిన చదువులంతా కూడాను కేవలం ధనార్జన కోసం కాదు.
1: Not meant for money.
0: గుణార్జన కోసము.
1: It's only to cultivate virtue.
0: ధనము, బలము, చెరివి మూడింటిని పెంచుకుంటున్నారు.
1: We are just growing more and more money, strength and association.
0: కాని గుణమును పెంచుకోవాలి.
1: We are not developing.
0: కలిమి చలిమి బలము ప్రధానం కాదు.
1: It is not the friendship. It is not.
0: గుణము చాలా ప్రధానమైనటువంటిది.
1: And it's not that important.
0: గుణము లేకపోతే ఎంత చలిమి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Without guna,
0: ఎంత ధనము ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Useless.
0: ఎంత ఇది ఉండి ప్రయోజనం? కాబట్టి మనం గుణాన్ని పెంచుకోవాలి.
1: So we have to cultivate virtues.
0: కనుక గుణవంతులు కావాలి మీరంతా.
1: So you should be virtuous one.
0: గుణవంతులై భారతదేశం యొక్క చరిత్రను ప్రపంచమంతా చాటాలి.
1: Being virtuous you can share the history.
0: అందరూ త్వరలోపలే మన భారతదేశంతో ఐక్యత అవుతారు.
1: Very soon there will be unity in this country.
0: ఈనాడు కృష్ణాష్టమి.
1: Today is Krishnashtami.
0: భగవంతుని పుట్టిన దినము.
1: Day birthday of God.
0: ఈనాడు మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను.
1: Bhagavan is giving a promise today.
0: అన్ని దేశముల వారు కూడాను,
1: people of all countries,
0: పాకిస్తాన్, చైనా, జర్మనీ, రష్యా అంతా కలిసి ఒక్క ద్వితిగా పరుస్తాయి.
1: All will be one, stand united now.
0: ఆ విధంగా మనం సాధించాలి.
1: That should be our goal.
0: కారణము మన భారతీయుల యొక్క మంచి స్వభావమే.
1: Because it's the good nature of Bharat.
0: ఆ మంచితనమే ఈ యొక్క ఐక్యమత్యతకు మూల కారణం.
1: Your goodness will lead to unity.
0: కనుక ఈ యూనిటీ కావాలి.
1: యూనిటీ ఇస్ ఎసెన్షియల్.
0: యూనిటీ లోపలనే ప్యూరిటీ ఉంటుంది.
1: దేర్ ఇన్ యూనిటీ లైస్ ద ప్యూరిటీ.
0: ఈ ప్యూరిటీ లోపలనే ఎంతైనా మనం దైవత్వం, డివినిటీ వస్తుంది.
1: ప్యూరిటీ విల్ టేక్ యు ద డివినిటీ.
0: అదే డివినిటీ.
1: దట్ ఇస్ ద
0: ఆ డివినిటీ కావాలంటే మనం యూనిటీ కావాలి.
1: ఫర్ ద డివినిటీ యూనిటీ.
0: యూనిటీ కావాలంటే ప్యూరిటీ ఉండాలి.
1: ఫర్ యూనిటీ ప్యూరిటీ ఇస్
0: రిక్వైర్డ్. కాబట్టి ప్యూరిటీ నుంచి యూనిటీ, యూనిటీ నుంచి డివినిటీ.
1: దేర్ఫోర్ యు ఆఫ్ ద యూనిటీ గెట్ ద డివినిటీ.
0: అలాంటి డివినిటీని మనం సంపాదించుకోవాలి.
1: దట్ డివినిటీ వి షుడ్ అచీవ్.
0: भजन बिना सुख शांति नहीं. हरि भजन बिना

कोई अपना नहीं।

0: స్వరూపులైన విద్యార్థులారా,
1: జన్మించిన ప్రతి జీవి కూడాను, స్థూల రూపము ధరించినటువంటి ప్రతి పదార్థము కూడాను మార్పు చెందక తప్పదు, గతించక తప్పదు. కాని ఈ జనన మరణములకు మధ్యయందు అనేక రకములైనటువంటి కొన్ని బాధలు, క్షీణము, నశించటము, పరిణామం పొందటము, జీవించటము, ఇట్టి షట్వికార భావముల చేత జీవితమనేటువంటిది ఈ జనన మరణములకు మధ్యయందు చిక్కులుకొని ఉంటుంటది.
2: టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్, టు డై అగైన్ అండ్ అగైన్, ఇన్ బిట్వీన్ టు లై డార్మెంట్ ఇన్ ది వూమ్ ఆఫ్ ది మదర్, దిస్ ఈజ్ అన్ ఎండ్లెస్ ట్రబుల్ బై వే ఆఫ్ సంసార. ప్లీజ్ ఓ గాడ్, విత్ యువర్ గ్రేస్ గెట్ మీ అవుట్ ఆఫ్ దిస్ troublesome samsara. Divyatma Swarupas, students, whatever is born, whatever comes into this world and takes some shape is sure to die and pass away. But before one dies, between the birth and the death, there is an intermediate period, and the changes that come about in that period, the growth and the life, are something which are inevitable. This change in life accompanies all living things.
1: Aithe manamu ee putti gittutaku madhyalo unnatundi kalamunu ye rakamainatundi margamunandu manamu pradesha petti mana jeevithamunaku taginatundi yokka saarthakathanu manam andukuntunnamu aneatundi yokka vishayanni prathi manavudu kudanu vicharinchavalasinatundi avasaramu.
2: Every human being must consider and make an inquiry in what manner is he spending the life and the time that is between one's birth and one's death. Are we making suitable use of the time and thus getting the fulfillment of the purpose of our life?
1: Nijamuga itti lotuga adigi vicharam chesinatvanti okka vyaktiki oka vidhamainatvanti vyakti kudanu raaka tappadu.
2: For one who makes a deep inquiry into the truth of all this, truly there will be some kind of awareness to such a person.
1: Atti virakti pondinatvanti yokka manavudu itti rakti yandu oka vidhamainatvanti yokka asahyam kudanu kanipinchi anubhavinchi taanu oka vidhamainatvanti yokka bhavamuto ee reetiga palakagaladu. Chedda chinta chesi chesi gruddi aatalu aadi aadi ఊడిపడే కోకానికి బూటకపులు ఆటలాడి చెప్పండి.
2: ఫర్ వన్ హూ ఇన్ దిస్ మేనర్ మేక్స్ ఎ డీప్ ఎంక్వైరీ అండ్ డెవలప్స్ ఎ డిటాచ్మెంట్, హీ విల్ అన్డౌటెడ్లీ ఆల్సో ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్, సమ్ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ఆల్ ది ప్లెజర్స్ దట్ కమ్ ఇన్ వన్స్ లైఫ్. హీ విల్ థింక్ దట్ by doing bad things and behaving in a blind manner, by playing in this world, we are spending this life.
1: Prarabdhamu tiragane kapata veshal vidanaadi punya papamulato koodi maranintu avo khiladi annadata.
2: As soon as whatever prarabdha, whatever you have accumulated in your past births is over, then you will give up this pretentious life and along with the good and the bad that you have done, you actor, you will die and take the good and bad with you.
1: Aithe janminchatamu jananamu maranamu ee yokka rendinti yandu ee jananamunaku maranamu maranamunaku jananamu idi ena deeni yokka arthamu leka indulo emaina antarartham emaina unnada ani manam vicharinchinappudu prathi manavuni kudanu itti prashnane vesinappudu janminchinatvanti vaadu maranistadu, మరణిస్తున్నటువంటి వాడు జన్మిస్తాడు, జన్మించడం ఎందుకోసం, మరణించడం ఎందుకోసం అని ప్రశ్న వేసినప్పుడు మరణించడం జన్మించడం కోసం, జన్మించడం మరణించడం కోసం ఇట్టి జవాబు ప్రతి మానవుడు కూడాను చెప్పడానికి సంసిద్ధుడై ఉంటాడు. కాని ఈ జవాబు సరి అయినటువంటిది కానేరు.
2: When we see birth following death and death following birth, we ask ourselves, what is the meaning of all this? Does the meaning simply consist in being born, followed by death, followed by birth, and so on?
3: When an inquiry of that kind is made, man finds that birth follows death and death follows birth. We ask ourselves, why? Do we die to be born again? Do we get birth to die again and repeat this again and again? This answer, however, is not the right one.
1: ఎవరైనా ఒక వ్యక్తిని మనం ప్రశ్నించినప్పుడు, అయ్యా నీ ఔషధం ఎందుకోసం సేవిస్తున్నావంటే రోగ నివారణ కోసము అని చెప్పటం అది సర్వసామాన్యం. కానీ అది సరి అయినటువంటి జవాబు కాదు. ఔషధం సేవించటం ఇంకా ముందుకు ఔషధం సేవించకుండా ఉండటం కోసం అని చెప్పటం సరి అయినటువంటి జవాబు.
3: If you ask any individual, why are you taking medicine? The reply that you usually get will be, in order that I may be cured of the disease that I have. But this is not the correct answer. The correct answer should be that he is taking the medicine so that in future he does not have to take the medicine once again.
1: జననము కూడా ఎందుకోసం జన్మించినావంటే ఇంకా పైన జన్మించకుండా ఉండటం కోసం జన్మించినానని చెప్పటం సరి అయినటువంటి అర్థం.
3: Similarly, if we ask a question, why have you taken this birth? The correct answer would be, I have taken this birth so that I may not again repeat and take the same birth.
1: కాని జన్మించడం అనేటువంటిది మరణించడం కోసమని, మరణించడం జన్మించడం కోసమని ఈ కాలచక్రమును జనన మరణం అనేటువంటి యొక్క తత్వం లోపల మన జీవితం వ్యర్థమైపోవటం కంటే నిజమైనటువంటి సార్థకమైనటువంటి సత్యస్వరూపాన్ని గుర్తించడం మానవుని యొక్క కర్తవ్యం.
3: However, to be born so that you die, to die so that you may be born again, and thus get caught in this wheel of time is not the true thing that we should do. We should regard our life as purposeful in order to understand the truth that lies behind all this.
1: Aite dehame lekapothe ee jagattunandu etti karyam kodanu cheyadaniki veelu kaadu. దేహము స్థూల దూహము స్థూల రూపమైనటువంటి దేహము జగత్తుకు అవసరమే. అయితే దీనిని మనం ఉపాధిగా తీసుకుని తద్వారా మనం సాధించవలసినటువంటి లక్ష్యం లోపల దీనిని ప్రవేశింపచేసుకోవటం ఇది సామాన్యమైనటువంటి యొక్క మానవత్వంలో కర్తవ్యం.
3: Without having a body, one cannot do anything in this world. The body has got a gross shape. But this gross shape of the body has to be understood as only a means. Adopting this means, we should fulfill the main purpose for which we have come into this world.
1: ఈ దేహము బంధనకు ఎంత కారణమో మోక్షమునకు కూడాను అంత కారణమే. మనియేవ మనుష్యానాం కారణం బంధమోక్షయుః అంటున్నారు. కాదు, దేహము కూడాను బంధమోక్షమునకు మూల కారణమైనటువంటిదిగా ఉంటుంటది.
3: This body is as much responsible for our bondage as it is responsible for our liberation. They say that man's mind is responsible for his bondage as well as for his liberation. No, not only that, the body is also responsible for our bondage and for our liberation.
1: Dehame lekapothe manasu tattvanni gurtinchadam sadhyam kaadu.
3: Without the body, one cannot recognize the aspect and the nature of one's mind.
1: ప్రాణము, మనసు, బుద్ధి, చిత్తము ఈ యొక్క ఇంద్రియములు అంతా కూడాను దేహమును పురస్కరించుకునియే ఈ యొక్క జగత్తునందు ప్రకటనమవుతున్నది.
3: ది లైఫ్, ది మైండ్, ది ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎవిడెంట్ టు దిస్ వరల్డ్ ఓన్లీ బై అకాంపనీయింగ్ ది బాడీ.
1: కనుక అట్టి పవిత్రమైనటువంటి దేహమును మనము సార్థకమైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి సత్యాన్వేషణ యందు మన యొక్క జీవితమును అంకితం చేసి నిత్యకృత్య కర్మము నిర్బంధ జీవితం కోసం కర్తవ్య ధర్మను ఆచరించుకోవటం ఈ యొక్క పవిత్రమైన దేహము వరప్రసాదంగా అందుకున్నటువంటిది.
3: దేర్ఫోర్ వీ మస్ట్ యూజ్ దిస్ సేక్రెడ్ బాడీ ఫర్ ది యూస్ఫుల్ పర్పస్ ఆఫ్ లుకింగ్ అట్ ట్రూత్, ఆఫ్ ఫైండింగ్ అవుట్ వాట్ ది ట్రూత్ ఈస్. దిస్ లైఫ్ విచ్ హెస్ కమ్ టు అస్ యాజ్ ఎ కంపల్సరీ థింగ్ షుడ్ బి రిగార్డెడ్ యాజ్ గాడ్స్ గిఫ్ట్ అండ్ వీ మస్ట్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ బాడీ ఫర్ దిస్ పర్పస్.
1: మానవ జన్మము మహాపవిత్రమైనటువంటిది. జంతువునాం నరజన్మ దుర్లభం. ఎన్ని జన్మల యొక్క పుణ్య ఫలము చేతనో ఈ మానవ జన్మం ప్రాప్తిస్తుంది. అట్టి ప్రాప్తించినటువంటి మానవ జన్మమును మనము సార్థకమునరించుకునేటువంటి మార్గములో ప్రవేశపెట్టాలి. దీనిని గురించే శంకరుల యొక్క శిష్యులు ఈ విధమైనటువంటి యొక్క పునరపి జననం, పునరపి మరణం, అయ్యా పుట్టటము చావటము, ఇంకా తల్లి గర్భం లోపల ఆ పిండము ఆ స్వరూపాన్ని ధరించడానికి పడేటువంటి కష్టములు అలవి కానటువంటిది,
4: అనగా మీకు ఆ స్థితి ఎందు తెలియదు కనుక మీకు అర్థం కాదు. నిజముగా పిండము రూపముగా మారే సమయ లోపల నరక వేదన అనుభవిస్తుంది. అలాంటి వేదన ఎక్కడ అనుభవిస్తుంది? మూత్రపిండములో అనుభవిస్తుంటుంటాది. ఇలాంటి దేహమును ఇంత కష్టపడి ఇన్ని శ్రమల కోర్చి ఈ జగత్తును కళ్ళారా చూచినటువంటి ఈ దేహము పవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశింపకుండా చేసుకోవటము నిజముగా మానవత్వం అంటే కూడాను చాలా అవమానకరంగా ఉంటుంటాది.
3: మ్యాన్ ఈజ్ ఎ సేక్రెడ్ యానిమల్. ఆఫ్ ఆల్ ది యానిమల్స్ విచ్ ఇంక్లూడ్స్ మ్యాన్, to be born as a man is something which is an extraordinary gift. Therefore one must use the life as he is born as man in a purposeful manner. The disciples of Shankara, in order to bring out the significance of man's birth, have referred to the fact that man is born again and again, he dies again and again, and while he goes through this process of being born and dying, he lies in a miserable state in the womb of the mother. It is not really describable, the pain through which he goes when he gets life into himself and the dormant condition in which he lies in the womb of the mother. These things are really indescribable suffering. When once you come out of such suffering into the world, and when you look with your eyes at the world, you must realize that you must make your life a sacred one and live a purposeful life.
4: ప్రతి మానవుడు కూడాను జగత్తు లోపల ఒక ఆదర్శాన్ని నిరూపణ చేసేటువంటి యొక్క దివ్య కార్య నిమిత్తంగా వచ్చినాడు. ఈ జగత్ అనేటువంటి పెద్ద ఒక మిషన్ లోపల ఒక్కొక్క మానవుడు కూడాను ఒక్కొక్క పార్ట్ వంటి వాడు, ఒక స్క్రూ, ఒక బోల్ట్, ఒక నట్, ఏదో ఒక విధమైనటువంటి యొక్క దీంట్లోపల ఈ జగత్ అనేటువంటి ఒక కర్మాగారం లోపల ప్రతి మానవుడు కూడాను ఒక్కొక్క అంగంగా ఉంటున్నాడు.
3: ఎవ్రీ మ్యాన్ comes into this world with a specific ideal to demonstrate on his side. This individual comes into the world which in itself is a very big machine, is a big workshop. Each person is a screw or a bolt or a nut, and all these people make up together this big machine of the world.
4: మన లక్ష్యమునందు ఏదో మన యొక్క జీవితం వ్యర్థమైనటువంటిది, చిన్న పిన్ను వంటిది అని మనం అనుకుంటాం, కానీ ఆ చిన్న పిన్ను లోపలనే ఉంటుంటాది మిషన్ యొక్క లైఫ్ అంతా కూడా.
3: ఇన్ అవర్ కాన్సెప్ట్ వి మే థింక్ దట్ అవర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్ బికాస్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు ఎ స్మాల్ పిన్ ఇన్ దిస్ బిగ్ మెషీన్, బట్ ది ఎంటైర్ యూస్ఫుల్నెస్ ఆఫ్ ది మెషీన్ విల్ లై ఇన్ ది యూస్ఫుల్నెస్ ఆఫ్ దట్ స్మాల్ పిన్.
4: దీనికి ఒక చిన్న ఉదాహరణము, పెద్ద ట్రైన్ బయలుదేరి చాలా స్పీడ్ గా పోతుంటుంటాది.
3: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. యు హ్యావ్ ఎ హ్యూజ్ ట్రైన్ విచ్ స్టార్ట్స్ అండ్ ట్రావెల్స్ ఎట్ గ్రేట్ స్పీడ్.
4: కానీ దానిని నిలపాలని లక్షల మంది ప్రజలు వెళ్లి ఆ యొక్క దీనిని పట్టుకున్నప్పటికీ వారికే ప్రమాదం అందిస్తుంది, కానీ ట్రైన్ నిలచడానికి పూనుకోదు.
3: Even if lakhs of people with a view to stop the train go and catch hold of the train, they will be harmed, but the train will not stop.
4: Kani engine room lo unnatundi driver brake aneetundi chinna pinnu nu vesetappudiki adu nilichipothundi.
3: But the driver who is in the engine room, if he puts on a small pin which is the brake for the train, then the train comes to a stop.
4: Inta veganga parigettevatundi pedda trainu inni lakshala mandi pattukunnappudiki nilichakapoyinappudiki aa okka chinna pinna dwara ee trainu control lo vippindi. కనుకనే మానవుడు ఏ మనసు, ఏ వ్యక్తి, ఏ భావంతో ఈ జగత్తు యొక్క దుర్మార్గమును, అన్యాయమును, అక్రమమును, అనాచారమును, అసత్యమును నిలిపివేసేటువంటి యొక్క శక్తి కలదో చెప్పడానికి సాధ్యం కాదు. కనుక ప్రతి వ్యక్తి కూడాను ఉపయోగకరమైనటువంటి యొక్క దేశ కళ్యాణమును ఆశించేటువంటి యొక్క వ్యక్తిగా భావించుకోవటం ఉత్తమమైనటువంటి లక్షణం.
3: This train which is traveling with such great speed, which could not be stopped by lakhs of people making an attempt, that it could be stopped by putting a brake in the form of a small pin shows the importance of the small pin. In the same manner, man, when he uses his mind, his ideas and his intelligence, and when he faces the sorrow, the trouble and the untruth that is going in this world, one can see that he, although he is compared to a small pin, can have the capacity to counter this sorrow and this untruth in this world. Therefore, he must regard himself even as a small pin to be a good, useful person in terms of the prosperity of the world.
4: ఈ దేహము నుండి ప్రాణము పోయేటువంటి యొక్క పరిస్థితికి మనం ఏమాత్రం కూడా వెరవకు నక్కరలేదు. ఇది సహజమైనటువంటిది, లోహ సహజమైనటువంటి యొక్క భౌతిక దేహములకు సంభవించేటువంటి యొక్క సామాన్యమైనటువంటి యొక్క ధర్మమే.
3: We should not be afraid at any time that life will fly away from this body. This is a natural thing. This body is a material body, and that life should fly away sometime or other is an obvious and natural thing.
4: నిండటమే మనకు పెద్ద ఆశ్చర్యం అనిపించుకోవాలి.
3: Really, when we think deeply and consider this matter, it should not be a matter of surprise that life will fly away from this body. What should cause surprise is that life should at all stay in this body for that time.
4: Anaga deeniki oka chinna udaharanam.
3: This small example for this.
4: Oka cycle tire untadi leka car tire untadi andulo edaina chinna oka pin కుర్చుకుందంటే అందులో ఉన్నటువంటి యొక్క ఎయిర్ అంతా కూడాను వెళ్లిపోతుంది.
3: వీ హ్యావ్ ఏ సైకిల్ టైర్ ఆర్ ఎ కార్ టైర్. ఇఫ్ ఇన్ దట్ టైర్ ఇఫ్ యూ పియర్స్ ఎ స్మాల్ పిన్, దెన్ ఆల్ ది ఎయిర్ దట్ ఈస్ కంటైన్డ్ ఇన్ ది టైర్ విల్ గో అవుట్.
4: అంత చిన్న పిన్ను కుర్చుకున్నటువంటి ఆ టైర్సే దానిలో ఉన్నటువంటి యొక్క గాలి అంతా కూడాను కోల్పోతున్నటువంటి సమయం నందు ఈ దేహం అనేటువంటి టైర్స్ కు 9 రకములైనటువంటి పెద్ద పెద్ద పంక్చర్స్ అంతా ఉంటున్నాయి, కానీ ఈ గాలి పోవటం లేదు. దీనికి మనం ఆశ్చర్యపడాలి.
3: When a small pin is pierced into those tires, all the air just goes out. Under such conditions, we should really wonder how this tire, the tire of our body, when it has 9 punctures to it all over the body, that in that
4: big
3: the
4: punctures.
3: 9 big punctures all over the body, in under such conditions, how does this life, the air of life, stay without leaking out in this body?
4: Kanuka manaku ee yokka jeevitham anetundi inta kalamu ee dehaanni nilabettinanduku manamu taginaatundi krutagnatanu andinchadaniki pavitramainaatundi karyamu lopala mana kaayamunu praveshapettali.
3: We should therefore be grateful for life having remained in this body for such a long time, and in return show our gratitude by using the body for sacred purposes only.
4: Aa dekhamanandu utvasa nishvasa swaroopudainatvanti yokka hamsa gayatri japamnu swarincheatvanti yokka aa yokka gali yokka tattvanni manamu artham chesukotaniki punukovali.
3: In this body, the process of breathing, taking in the breath and giving out the breath, this process should be remembered as something which reminds us of the Hamsa Gayatri, the sacred mantra of Gayatri, and we should remember that it has special significance.
4: కనుక సర్వత్ర భగవత్ స్వరూపమే, సర్వత్ర భగవత్ యొక్క శక్తియే. కనుక మనం ఈ దేహమును మాత్రమే ఒక లక్ష్యం అందించుకుని దేహమే నా యొక్క ఆధారమని ఈ జగత్తును ఒక ప్రధానమని భావించుకోవటం అది సరి అయినటువంటి లక్షణం కాలేదు. దేహం అనేటువంటిది ఒక ఉపాధిగా మనం భావించి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమే మన యొక్క లక్ష్యం అందించుకున్నప్పుడు సర్వత్రా ఆనందముని అనుభవించుకోవటానికి అవకాశం ఉంటుంటుంది. కొన్ని నిమిషములకు పూర్వము పాగే చెప్పాడు, ఆదిత్య వర్ణం తమస పరస్తాత్ అన్నారు. ఈ యొక్క ఉపనిషత్తు యొక్క వాక్యమును కూర్చి కొన్ని రకములైనటువంటి దీన్ని మనం ఉచ్చరించాలంటే నీ కన్నులతో నీవు జగత్తును చూస్తున్నావు అని భ్రమిస్తున్నావు, కానీ చూచేది నీ కన్నులు కాదు, భగవంతుడే తన యొక్క కన్నులతో ఈ యొక్క దీనిని చూపిస్తున్నాడే. కాని భగవంతుని కన్నులు చూస్తున్నాయి, కాని నీ కన్నులు భగవంతుని చూడటం కాదు, నీ ద్వారా భగవంతుడు జగత్తును చూస్తున్నాడు.
3: ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ గాడ్ స్ట్రెంగ్త్. గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ రియలైజ్ దట్ అవర్ బాడీ ఈజ్ ఓన్లీ ఎ మీన్స్ ఫర్ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్. వీ షుడ్ నాట్ అటాచ్ ఎనీ మోర్ ఇంపార్టెన్స్ టు అవర్ బాడీ దాన్ టు అక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ మీన్స్ బై విచ్ వీ కెన్ రికగ్నైజ్ ది ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. వీ షుడ్ యూజ్ ఇట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అక్సెప్టింగ్ ది డివినిటీ అండ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆత్మ ఎవ్రీవేర్. A few minutes ago, Sri Page told you that the whole world is such that it is not with your eyes that you are seeing the world, that it is with God's eyes, and God is seeing through you everything that is contained in this world. Therefore, you are only a means, and God is present and seeing everything in this world.
4: కనుక నీ కన్నులతో నీవు చూస్తున్నానని నీవు భ్రమిస్తున్నావు, కాదు కాదు, దైవం యొక్క కన్నులతోనే నీవు చూస్తున్నావు.
3: you are imagining that you are seeing everything with your eyes. No, you are seeing everything with God's eyes.
4: Kana sarvamu bhagavatmayamainatundi ee jagattunandu ee anityamu ashashvatamu asatyamainatundi neeti budaga vanti ee deha nimittamai manamu paritapinchanakkaraledu. ఈ దేహ నిమిత్తమా మనం పరితపించవలసింది. ఇది మనుషుని యొక్క లక్షణం కాదని కూడాను మరొక కవి కూడాను ఒక భావోద్రేకంతో చెప్పాడు. ఏమని చెప్పాడు? పుట్టినప్పుడు ఏడ్చినావు, చచ్చినప్పుడు ఏడ్చుతావు, మధ్యనెన్నో రోగాలకు ఎన్నెందుకు ఏడ్చుతావు. ధర్మజ్ఞాని అనుసరింప, ధర్మజ్ఞాని కలుగుచుండా ఉద్ధరింప ఏడ్చినావా? లేక నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు స్వరూపించడం దర్శించడం కోసమని నీవు ఏడ్చినావా? ఎందుకోసం ఏడ్చినావు? చావు కోసం ఏడ్చినావా? ఏడ్పు కోసం ఏడ్చినావా అని ఆ యొక్క హృదయాన్ని చక్కగా పట్టి ప్రశ్నిస్తాడు.
3: దిస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ గాడ్, ఎవ్రీవేర్ గాడ్ ఈస్ ప్రెసెంట్. అండర్ దోస్ కండిషన్స్ టు గ్రీవ్ ఫర్ దిస్ బాడీ విచ్ ఇస్ temporary, which is untrue, which is going to perish, is not man's quality at all. That should not be man's quality. For describing this situation, a poet with great emotion asked the following questions. You cry when you are born. You cry when you die. You cry for everything in between your birth and death. Have you ever cried when you found dharma declining? Have you ever cried for the sake of truth? Have you ever cried that you should have the vision of the true quality of Atma? You have not done that. This is how the poet, in great emotion, asks you certain questions.
4: Kanuka manamu ee jagattunu paripalinchetuvanti yokka divya swaroopudainatuvanti daiva paripalanayandu manam okka anuvuluga untunnam. కనుక ఈ దైవ పరిపాలన యందు మన యొక్క బాధ్యతను కూడాను మన భాగమునకు వచ్చినటువంటి యొక్క కర్మను కూడాను మనం సక్రమమైన మార్గంలో వినియోగించుకోవాలి అనేటువంటి యొక్క సద్భావమును మన హృదయంలో నింపుకోవటానికి పూనుకోవాలి.
3: సో వీఆర్ ఓన్లీ వన్ లిటిల్ బిట్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ప్రిసైడెడ్ ఓవర్ విచ్ ఇస్ రూల్డ్ బై గాడ్ అండ్ వీ షుడ్ రికగ్నైజ్ దట్ వీఆర్ ఓన్లీ ఎ పార్ట్ of this entire universe and recognize that we should conduct ourselves in a manner that befits our being one in the rule of God.
4: Manamu indriyamulu nigrahinchukotaniki taginatuvanti prayatnam salpali kani kevalamu dekamunu maatrame arikattukotaniki prayatnam chesthe prayojanam ledu. Putta meeda maddinchina paamu maranamunduna tanuvunu ta dandinchina vishayabhogamulu anuguna aakali dappulu maaninanta aatmagnani taanaguna తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటు కుదురును?
3: దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ కంట్రోలింగ్ ఓన్లీ యువర్ బాడీ. వన్ షుడ్ ట్రై అండ్ కంట్రోల్ ఆల్ అవర్ ఆర్గన్స్, దెన్ ఓన్లీ ది డిజైర్డ్ రిజల్ట్ విల్ కమ్. ఇఫ్ యూ టేక్ ఎ స్టిక్ అండ్ బీట్ సింప్లీ ఆన్ ది అవుట్ సైడ్, విల్ ది స్నేక్ ఇన్ సైడ్ ది అబోర్డ్ డై? ఇఫ్ యూ పనిష్ ఇన్ అన్ అవుట్వర్డ్ మేనర్, విల్ ది రిజల్ట్ బి గాట్? Will your thirst be quenched if you simply look at water? If you just utter mantras and words, will you have the knowledge of the divine?
4: Kanuka mottamoda taanevaro telusukotaniki prayatnam cheyali.
3: First thing to do is to find out who are you, who you are.
4: Adi teliyinanta varaku kudanu మనం ఎన్ని కార్యములు చేసినప్పటికీ, ఎన్ని రకములైనటువంటి యొక్క సాధనలు కలిపినప్పటికీ మనకు ఈ యొక్క ఆత్మతత్వం అనేటువంటిది అర్థం కాదు.
3: టిల్ యు అండర్స్టాండ్ హూ యు ఆర్, డజంట్ మ్యాటర్ హౌ మచ్ సాధన యు డు, హౌ మెనీ గుడ్ థింగ్స్ యు డు, యు విల్ నాట్ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ఆత్మ.
4: అందువలననే పెద్దలైనటువంటి వారిని, అనుభవజ్ఞులైనటువంటి వారిని కూడి చేరి వారి యొక్క ప్రబోధలను, వారి యొక్క ఉపదేశములను చక్కగా మనం ఆచరణ యందు ఉంచి తద్వారా మనము కొన్ని రకములైనటువంటి యొక్క స్వశక్తితో కూడాను కొన్ని సాధనలు చేకూర్చుకున్నప్పుడు దాని ద్వారా కొంత అర్థం కావటానికి అవకాశం ఉంటుంటుంది.
3: సో బై గోయింగ్ టు ఎల్డర్స్, బై మీటింగ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, బై లిసనింగ్ టు దేర్ సేయింగ్స్, బై అండర్స్టాండింగ్ దేర్ టీచింగ్స్ అండ్ బై పుట్టింగ్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్, thereafter with our own effort, ourselves doing part of these good things, that is the way by which you can understand the true situation.
4: Kani mi adrishtavashattu మీరే ఆ అనుభోగుల దగ్గరికి వెళ్లడానికి బదులు మీ చెందకే అనుభోగులైనటువంటి పెద్దలు అన్ని విధములైనటువంటి యొక్క విద్యను ఆర్జించినటువంటి యొక్క అనుభోగులు మీ చెందకే వచ్చి నిత్యము వారి యొక్క ప్రబోధలను వారి యొక్క పవిత్రమైనటువంటి యొక్క టీచింగ్స్ కూడాను మీకు అందిస్తుంటే మీ యొక్క అదృష్టవశాత్తు దీనిని అంతో ఇంతోనైనా ఆచరణలో పెట్టి మీరు దీనిని ఈ యొక్క నిర్ణయందు కూడాను కొంత మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటం చేత మన భారతదేశమునకు మీరు ఎంతనూ ఉపకారం చేసినటువంటి వారైపోతారు.
3: హౌవర్ బై యువర్ గుడ్ లక్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ హ్యావింగ్ టు గో టు సచ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ అండ్ ఎల్డర్స్ ది ఎక్స్పీరియన్స్ పీపుల్ అండ్ ఎల్డర్స్ ఆర్ కమింగ్ టు యూ డ్యూరింగ్ దిస్ మంత్ daily in their teachings and in their sacred sayings they are telling you what is good, and if out of that even some small portion can be put by you into practice, and if you understand the significance of those things, in future you will become valuable acquisitions for our country.
4: దీనికి ఒక చిన్న కథ.
3: There is a small story for this.
4: వచ్చినటువంటి వారి అందరిని కూడాను ఒక రాజు మూడు ప్రశ్నలు వేస్తూ వచ్చేటువంటి వాడు.
3: వన్ కింగ్ యూస్ టు ఆస్క్ 3 క్వశ్చన్స్ ఆఫ్ ఆల్ పీపుల్ హూ కేమ్ టు హిమ్.
4: మొదటి క్వశ్చన్ ఎవరు శ్రేష్ఠుడు అనేటువంటిది. రెండవది ఎట్టి కాలము శ్రేష్టమైనటువంటి కాలము అని. మూడవది ఏ కార్యము శ్రేష్టమైనటువంటి కార్యము అని. ఎట్టి కార్యము శ్రేష్టము, ఏ కాలము శ్రేష్టము, ఏ వ్యక్తి శ్రేష్టము, ఈ మూడింటిని కూడా తాను తెలుసుకోవటానికి చాలా పరితపిస్తూ ఉండేటువంటి వాడు.
3: ది ఫస్ట్ క్వశ్చన్ విచ్ ది కింగ్ యూస్ టు ఆస్క్ వాజ్ హూ ఈజ్ ది బెస్ట్ ఆఫ్ పీపుల్. ది సెకండ్ వాజ్ వాట్ ఈజ్ ది బెస్ట్ అమంగ్స్ ది టైమ్స్. ది థర్డ్ వాజ్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఆఫ్ ఆల్ వర్క్స్ టైప్ ఆఫ్ యాక్షన్ వాట్ ఈజ్ ది బెస్ట్ యాక్షన్. The king was very anxious to know what is the best type of work, what is the best time, and who is the best person.
4: Kani enta mandi enni rakamulainatundi javabulu cheppinappatikini aa rajanuku santrupti kaligeetundi kaadu.
3: These people used to give different kinds of answers, but the king was never satisfied.
4: Okanaadu viharartamai aranyamunku vellaadu.
3: One day he went to the forest in order to have some pleasure.
4: Parvatamulu kolanulu ruchamulu parikinchutu edo alasipoyi edo oka tellaga oka aashramam karipinchetappudiki aa aashramam cherukunnadu.
3: He was moving about the hills and the lakes and the trees, and after having looked at them he felt a little tired. Then he found at some distance a white ashram. He wanted to go there and take rest. He went to the ashram.
4: ఇతను ఈ మహారాజు ఆశ్రమంలో చేరేటప్పటికీ ఆశ్రమ వాసి అయినటువంటి యొక్క సాధువు పూల మొక్కలకు నీరు పోస్తూ ఉంటూ ఉండినాడు.
3: బై ది టైమ్ దిస్ కింగ్ రీచ్ ది ఆశ్రమ్ ది సాధు హూ వాస్ లివింగ్ ఇన్ ది ఆశ్రమ్ వాస్ గివింగ్ వాటర్ టు వేరియస్ ఫ్లవర్ ప్లాంట్స్.
4: కానీ ఈ రాజు అలసి వచ్చటము తాను గమనించాడు. తక్షణమే తాను పోస్తున్నటువంటి యొక్క పాత్రను ఒకచోట పెట్టి ఈ సాధువు పరిగెత్తి వెళ్లి తనకు చల్లటి నీరును తీయటి పండును అందించాడు.
3: This sadhu found that the king came there rather tired. He saw that. So he at once kept the vessel with which he was pouring water in the plants, ran up to the king and gave him cool water and sweet fruits.
4: ఈ లోపలనే ఏదో ఒక వ్యక్తికి దేహమంతా గాయములు తగిలి కొంతమంది సాధువులు ఆ వ్యక్తిని ఆ ఆశ్రమానికి ఎత్తుకుని వచ్చారు.
3: At that time, another individual was brought by other sadhus to the same ashram, and that individual was wounded all over his body.
4: Ayokka vyaktini techina tachaname taanu chakkani shuddhamainatundi jalamuto aa gaayamulanta kadigi ataniki konni rakamainatundi yokka ee chettu moolikala dwara yerparchukunnatundi aushadhamulu vesi atani upashanti nimittamai చక్కని బోధలు చల్పుతూ అతని దగ్గర కూర్చొని మనశ్శాంతి నిమిత్తమై అతనికి చక్కని ఉపదేశములు అందిస్తూ వస్తున్నాడు.
3: As soon as he saw the individual being brought into the ashram, he took some pure clean water and washed all the wounds, and he had some herbs of various trees with which he could cure those wounds. He gave him the herbs and he sat by his side and he was telling him various good things so that he might cause him rest and peace of mind.
4: సాధువు యొక్క చల్లని మాటల చేత అతని బాధలంతా కూడా మర్చి చక్కగా నిద్రించాడు.
3: By listening to the soft words of this sadhu, this wounded person forgot all his pain and he slept away.
4: తచ్చడమే ఈ మహారాజు కాలాతీతమైనది, నేను ఇంక నా గ్రామమునకు వెళ్ళొస్తానని సాధువుకు కృతజ్ఞత చెప్పే నిమిత్తమై సాధువు దగ్గరకు వచ్చాడు.
3: The king came to the sadhu with a view to tell him that it is now time for him to go back to his place and he just wanted to express his gratitude to the sadhu.
4: సాధువు చక్కగా ఆశీర్వదించి అతని ఇంక వెళ్లి రావచ్చునని ఆజ్ఞించాడు. కానీ ఈ మహారాజునకు తనలో మెదులుతున్నటువంటి ఈ మూడు కోరికలు ఈ సాధువునేమైనా అడిగితే చెప్తాడా అనేటువంటి ఉత్సాహంతో తిరిగి అతని దగ్గర ఈ మూడు కోరికలు కూడాను వెలువరించాడు.
3: The sadhu blessed the king and said, yes, now you can go back. But the king had the three questions which he was asking everyone, troubling him. He thought, if I put the three questions to the sadhu, maybe I will get the correct answers. And he asked the three questions.
4: ఈ యొక్క ప్రశ్నకు సాధువు చెప్పాడు, ఇంతవరకు జరిగింది కదా, ఇంతవరకు జరిగినటువంటి యొక్క క్రియ లోపల నీ మూడు క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఉన్నాయన్నాడు.
3: సాధు రిప్లైడ్ yes
4: అని ఆజ్ఞిచ్చాడు. కానీ ఈ మహారాజునకు తనలో మెదులుతున్నటువంటి ఈ మూడు కోరికలు ఈ సాధువునేమైనా అడిగితే చెప్తాడా అనేటువంటి ఉత్సాహంతో తిరిగి అతని దగ్గర ఈ

0: చేస్తున్నాయన్నాడు.
1: సాధు రిప్లైడ్, yes, in what you have seen till now, in what has gone on till now, the answers to your three questions are contained.
0: ఈ మహారాజుకి ఏమాత్రం అర్థం కాలేదు. స్వామి, నేను కొంతవరకు అమాయకుడిగా ఉంటున్నాను. ఇది ఇంతవరకు జరిగినటువంటి దాంట్లో ఏది ఈ మూడు క్వశ్చన్ కు ఆన్సర్ సరిగా ఉంటున్నావో తమరు విశదీకరించి చెప్పాలి అని ప్రార్థించాడు.
1: The king did not understand. Therefore, the king asked the sadhu, I do not seem to be sufficiently sharp as to be able to get the answers. I request you to expatiate and expand them and give me the correct answers for the three questions.
0: నీవు ఆశ్రమానికి వచ్చే సమయం నందు నేను పూల మొక్కలకు నీరు పోస్తున్నాను. అది నా కర్తవ్యం.
1: At the time when you came to the ashram, I was watering the flower plants. That was my duty.
0: కాని అట్టి కర్తవ్యకర్మను ఆచరించే సమయం నందు నీవు ఆశ్రమానికి వచ్చావు. కనుక వచ్చిన తక్షణమే నా కర్తవ్యాన్ని అక్కడ పెట్టి తిరిగి ఆశ్రమానికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులను ఆదరించేటువంటిది నా ప్రథమ కర్తవ్యం. కనుక వచ్చాను, నీకు చల్లని నీరు, తీయని పండ్లు ఇచ్చాను, నీకు శ్రమ తీర్చాను.
1: At the time when you entered the ashram, I was giving water to the plants. But as soon as you came to the ashram as a guest, my duty was to receive you. So I stopped watering the plants. I came to you, I gave you clean water and I gave you good sweet fruits.
0: Ninnu kontha varaku shanti parche samayamunande inkoka oka badalato vachinatundi vyakti akkada cheraadu. అతని బాధలను నివారించేటువంటి నిమిత్తమై నా యొక్క కర్తవ్యాన్ని నేను అక్కడ నిర్వర్తించాను.
1: వైల్ రిలీవింగ్ యూ ఆఫ్ యువర్ పెయిన్ అండ్ యువర్ టైర్సమ్నెస్, దేర్ కేమ్ అనదర్ ఇండివిజువల్ హూ హ్యాడ్ సమ్ గ్రేట్ ట్రబుల్స్. దేర్ ఫోర్ ఐ గేవ్ అప్ ది డ్యూటీ ఆఫ్ సర్వింగ్ యూ అండ్ ఐ వెంట్ టు దట్ ఇండివిజువల్ హూ ఇస్ హ్యావింగ్ సమ్ ట్రబుల్.
0: కనుక ఎవరు మన దగ్గరికి వచ్చి మన యొక్క సేవను కోరుతారో వారు శ్రేష్టమైనటువంటి వ్యక్తి. ఇంకా కార్యం ఏమిటి అంటావా? నా యొక్క కర్తవ్యం లోపల ఏ కాలమునందు మన యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలో ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే మనకు శ్రేష్టమైనటువంటి కర్మ. ఇంకా కాలమునందు ఏది మంచి కాలం అంటావా? వర్తమానమే మంచి కాలము. భవిష్యత్తు ఎక్కడో చేరుకొని ఉంటుండాలి. మనకు కంటికి కనిపించినటువంటి యొక్క పరిస్థితిలో ఉంటుండాలి, కంటికి కానరానటువంటి పరిస్థితిలో ఉంటుండాలి. కనుక అట్టి భవిష్యత్తును మనం విచారించి ప్రయోజనం లేదు. ఇంకా గడిచిపోయినటువంటి దానిని మనం విచారిస్తామంటే గడిచిపోయింది చూచే పంపించాము, దానిని విచారించనక్కర్లేదు. కనుక జరుగుతున్నటువంటి దానికి తగినటువంటి యొక్క బాధ్యతను మనం తీసుకోవాలి. కర్తవ్యాన్ని మనం చక్కగా నిర్వర్తించడము, ప్రస్తుత కాలమును పవిత్రము చేయటము, మన యొక్క అతిథి అభ్యాగతులు ఇంటికి వచ్చినటువంటి వారిని మంచి మాటతో, మంచి పలుకుతో, మంచి గౌరవంతో వారిని ఆదరించటము, ఈ మూడే సరైనటువంటిది. మన దగ్గరికి వచ్చినటువంటి వాడు మంచివాడు ఎవడైనా సరే. ఇంకా నీవు చేసే కర్తవ్యం ఎత్తిదైనా పర్వాలేదు, కర్తవ్యం ప్రధానమైనటువంటిది కనుక నీవు అది మంచిదిగా నీవు చూచుకో. వర్తమానం, ఈ వర్తమానం మనం చేసినప్పుడే ఈ భవిష్యత్తుకు తగినటువంటి భద్రత కలుగుతుంది. కనుక ఈ మూడు పవిత్రమైనటువంటివి అని అతను ఆన్సర్ చెప్పాడు.
1: Whoever comes seeking service from you, he is the best of individuals. At that time, whatever service you can do to that person and give him satisfaction, that will be your duty and that is the best of work that you can do. The time, the present time, right now, when you can do something useful is the best of times. Future is something which you do not see. Your eyes cannot perceive what the future is going to be. Therefore, you should not care for the future. Past has gone. You can do nothing about the past. Therefore, you should not regard past as the best of times. Of all the three, the present time, which you can use well, you fulfilling your duty in serving the person who comes to you and whoever comes to you seeking your service, these are the three best things and these are the three answers to your questions.
0: ఈ యువకులుగా ఉన్నటువంటి ఈ సమయమునందు, ఈ వర్తమానమునందు మీ కర్తవ్యం ఏమిటి? ఒకవైపున తల్లిదండ్రులను గౌరవించి, తల్లిదండ్రులను ప్రసన్న హృదయులుగా గావించి, మీ యొక్క విద్యాభ్యాసయందు ఎట్టి ఉడుదుడుకులకు కూడా మీరు చేరకుండా మీరు ఏ యొక్క కార్యమునందు మీరు కాలిడినారో ఆ కార్యమును సక్రమమైనటువంటి రీతిలో సాధించడానికే మీరు పూనుకోవాలి. ఈ సక్రమమైనటువంటి రీతితో సాధించటము సరి అయినటువంటి కర్మ. ఈ కాలమునకు మీరు కొన్ని రకములైనటువంటి నీతి నిజాయితీల యొక్క తత్వముతోపల గుణమును పోషించుకోవటము ఇది సరి అయినటువంటి యొక్క టైము.

0: అయితే ఇంకా చేయవలసినటువంటి ఏమిటంటే తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవమే కాకుండా వారికి సార్థక నామాన్ని అందించడమే కాకుండా మన భారతదేశం యొక్క భవిష్యత్తును కూడాను సంస్కృతిని కూడాను పునరుద్ధరించడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: At this young age of yours, that is the right now, the present time, you should recognize that as the most important time. You must fulfill your duty, which is the best of work that you can do. What is that duty? Your duty is to respect your mother and father. Your duty is not to take a bad path. Your duty is also to do whatever work you have undertaken to do in the best possible manner. You have to understand, therefore, that this time is the best of time. Your duty is the best of duty to your mother and father. Your best of work is to do the work that you have undertaken in the best possible manner. Therefore, in doing such good work, you will not only do the best of things, you will also serve your country in the best possible manner.
0: Kanukare. ఈ డిసిప్లైన్, డివోషన్, డ్యూటీ ఈ మూడింటిని మనం సరి అయినటువంటి రీతి లోపల ఈ వయసు లోపల భద్రపరచుకోవాలి.
1: Therefore, these three things, discipline, devotion and duty, at this right age of yours, you must take great care and strengthen these three things.
0: కనుక మనము కాలములో ఏది కాలము మంచిదంటే నిజంగా ఈ యొక్క వయసు ఎంత పవిత్రమైనటువంటిదో చెప్పడానికి సాధ్యం కాదు. ఈ పవిత్రమైనటువంటి వయసు లోపల అపవిత్రమైనటువంటి మార్గములు మనం తొక్కటం చేత మన జన్మము చాలా అల్లకల్లోలమైనటువంటి స్థితిలో అల్లాడిపోతుంది. ప్రస్తుతం మీకు తెలియదు, కానీ భవిష్యత్తుకు ఈ విధమైనటువంటి యొక్క జీవితం తిరిగి రామంటే రాదు. కనుక ఉన్నటువంటి ఈ కాలమును పవిత్రమనరించుకునే నిమిత్తము మీ యొక్క గుణములు పరిశుద్ధమైనటువంటివిగా పెట్టుకోవటానికి ఈ లోకమునకు, భారతదేశమునకు మన యొక్క మనసు, బుద్ధి, దేహము కూడాను త్యాగము చేయటానికైనా సంసిద్ధులుగా ఉండేటువంటి యొక్క పరిస్థితికి మీరు సంసిద్ధులు కావాలి.
1: సో వి ఆస్క్ అవర్ సెల్ఫ్ ది క్వశ్చన్, వాట్ ఈస్ ది బెస్ట్ ఆఫ్ టైమ్? ది బెస్ట్ ఆఫ్ టైమ్ ఈస్ ది ప్రెసెంట్ టైమ్. ది ఏజ్ ఇన్ విచ్ యూ నౌ ఆర్ ఈస్ ది బెస్ట్ ఆఫ్ టైమ్. Therefore, you must do sacred things in this age. You should not do bad things in this age of yours. If you do bad things, your future life will become an utter confusion. You are not likely to realize it. In fact, in future, if your life is not properly guided, this present life will not come back to you again. So, you must attach importance to good qualities. Your mind, your intelligence, your body and all your strength must be used for this purpose and for bringing glory to your country.
0: అట్టి పవిత్ర కార్య నిమిత్తమై వచ్చినటువంటిదే దేహం కాని కేవలము దేహం పుట్టింది, దేహం పోతుంది అని ఈ దేహమును అలక్ష్యం చేయటము మన యొక్క ఇది కానేరదు. మానవత్వానికి అది సరి అయినటువంటి యొక్క పవిత్రత ఎట్టిదనగా దేహమును కాపాడుకోవాలి. ఎంతవరకు మన యొక్క లక్ష్యం ఎంతవరకు ఆ లక్ష్యమును చేరేంతవరకు కూడాను దేహం భద్రమైనటువంటిదిగా ఉంటుండాలి. అంతేకాని దేహంపైనే లక్ష్యం పెట్టి మన లక్ష్యాన్ని విసర్జించి జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం ఇది సరైనటువంటిది కాదు.
1: దిస్ బాడీ ఈజ్ ఎ సేక్రెడ్ బాడీ. ఇట్ హాస్ కమ్ టు యూ ఫర్ ఫుల్ఫిలింగ్ ఎ సేక్రెడ్ పర్పస్. Therefore, you should not neglect it. You should not think, oh, this is born, it is anyhow going to die, therefore let me not care for it. This is not right. You must protect it. How far should you protect it? You should protect it until you are able to reach the destination that is destined for you with the help of this body. You should not waste your life in any other manner.
0: మంచి చేసినా చెడ్డ చేసినా దేహములు కట్టకడపటకు విసర్జించక తప్పదు. ఎట్టివారి దేహమైన లోకము లోపల అశాశ్వతమే, కాని మనం ఉన్నంత వరకు కూడాను ఈ దేహమును తగినటువంటి శాశ్వత కీర్తిని అందుకోవాలి. కాకి ఒకచు కలకాలము తిరుగక హంసమై చడమే ఆడుమురా. మంచి సత్కీర్తితో ఒక 5 మినిట్స్ మనం జీవించినా కూడా చాలు. అపకీర్తులతో పల 50 ఇయర్స్ మనం జీవించి కూడా ప్రయోజనం లేదు.
1: Whether anyone does good or bad, it does not matter. The body of all persons has to perish. Every body of every person is temporary and it is bound to perish. It is not a permanent body. Therefore, it's much better you live as a swan. What is the point in living like a crow? It's good to live like a swan and a glorious life even for 5 minutes. What is the use of living a wasteful life like a crow even for 15 years?
0: Prahladur cheppadu, చేతులారంగా శివుని పూజించరేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువరేని, దయయు సత్యంబు ధరణిలో తలుపడేని కలుగనేటికి తల్లుల కడుపు చీట.
1: ప్రహ్లాద హెడ్ సెడ్ విత్ ఆల్ యువర్ హ్యాండ్స్ యూజ్ దెమ్ టు ది ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ టు పెర్ఫార్మ్ పూజ టు శివ.
0: సత్కార్యం పవిత్రమైన కార్యం.
1: Use your hands to do sacred tasks. All the time you must use your hands to do sacred tasks. Similarly, you must use your mouth for uttering the name of the Lord, Hari. And if you cannot show kindness, if you cannot show truth, what is the use of being born? Such a birth is simply to ruin the mother's health.
0: కనుక అట్టి తల్లి గర్భమునందు జన్మించినటువంటి యొక్క పుత్రుడు ఆ తల్లి గర్భమును సంతృప్తిపరిచే నిమిత్తము కొంతవరకు మనం కృతజ్ఞత చూపాలి. మన యొక్క రుణములు నాలుగు ఉంటున్నాయి: మాతృరుణము, పితృరుణము, దేవరుణము, ఋషి రుణము. ఈ నాలుగు రుణములు కూడా తీర్చుకునే నిమిత్తం ఈ పవిత్రమైన దేహం వచ్చింది. తల్లి ఎంత కష్టపడి తన రక్తమును, తన యొక్క ఆహారమును, తన సర్వస్వాన్ని కూడాను కుమారునికి దారబోస్తుంది. అట్టి తల్లికి కృతజ్ఞత చెప్పాలి. తండ్రికి పోషించి పెద్ద చేసి విద్యాభ్యాసం కల్పించి తగినటువంటి యొక్క సదుపాయాలను కూడా చేయించినటువంటి తండ్రికి కృతజ్ఞత చెప్పాలి. ఇట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మము మనకు రావటము మహర్షుల యొక్క ఆశీర్వాదము. కనుక వారికి కృతజ్ఞత చెప్పాలి. ఇట్టి అన్నింటికి కూడాను మూలాధారమైనటువంటి వాడు దైవము. కనుక దైవమును కృతజ్ఞత చెప్పాలి. ఏదో ఒక చిన్న ఉదాహరణము.
1: To have been in the mother's womb and to have given her so much trouble and to be born, you must do things in such a way that you will satisfy her. You must show her gratitude. We have four kinds of debts in this world: debt to your mother, debt to your father, debt to the rishis, debt to the God Almighty. Now, so far as the mother is concerned, she has given you blood, she has given you her strength, and she has been responsible for your birth. You must return this debt by showing respect for your mother. The father, he helps you, he gives you money, he protects you, he puts you through various educational processes. You must show your gratitude to the father. The rishis, they have given you the birth of a man, they have given you human qualities. You should show your gratitude. Lastly, God, He has made all these things possible. You must show your gratitude to Him.
0: మన భారతదేశమునందు పశుబలి అనేటువంటిది కొన్ని ఉండేటువంటిది.
1: In our country, in India, there is what is called sacrifice of a pashu or an animal.
0: భూతబలి అని కూడాను ఉండేటువంటిది దీనికి.
1: There is also a name, భూతబలి, that is, you sacrifice a bhuta or a life.
0: బలి అనగా మన యొక్క లోకార్థమునందు మనం చక్కగా విచారణ చేసినప్పుడు దానిని హింసించటము అనుకుంటున్నాం.
1: కాదు,
0: బలి అనగా సుంకము.
1: ఇన్ ఆర్డినరీ పార్లెన్స్ దిస్ వర్డ్ బలి కన్వేస్ టు అస్ ది మీనింగ్ దట్ వీ కిల్ ఆర్ సాక్రిఫైస్ ది యానిమల్. నో, బలి మీన్స్ ఇట్ ఈస్ ఎ ట్యాక్స్.
0: ఇప్పుడు మనము ప్రతి ఒక్క మానవుడు కూడాను కరెంటుకు ట్యాక్స్ కడుతున్నాం, నీటికి ట్యాక్స్ కడుతున్నాం, రోడ్డుకు ట్యాక్స్ కడుతున్నాము. ఈ విధమైనటువంటివంతా కూడా దేనికోసం కడుతున్నామంటే కరెంటుకు ట్యాక్స్ కట్టడం వల్ల ఎక్కడో మనకు అందలానటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి కరెంటును మనకు అందుబాటులోకి తెప్పించినారు కనుక దానికి ట్యాక్స్. మన జలము ఎక్కడో మనకు అందుబాటుకు దూరంగా ఉన్నటువంటి జలమును మనకు అందుబాటులోకి తెప్పించినారు కనుక దానికి ట్యాక్స్. అదే విధంగానే భూత బలి అంటే మనము దేవతలంతా కూడాను మనకు పవిత్రమైనటువంటి మానవత్వాన్ని అభివృద్ధిపరిచి మానవత్వాన్ని అందించి వారు ఈ విధమైనటువంటి పవిత్రమైన జన్మం లోపల ప్రవేశపెట్టారు కనుక వారికి మనం అందరానటువంటి ఆనందమును, అందరానటువంటి సుఖమును, పొందరానటువంటి యొక్క స్వర్గతత్వమును మనము పొందించే నిమిత్తమై ఈ మనం చేసేటువంటి సాధనలనేటువంటిదంతా కూడాను భగవంతునికి సుంకంగా చేసుకోవటం నిమిత్తమై దీనికి భూత బలి అన్నారు. అనగా దైవమునకు అర్పితం చేయటమే దీనికి భూత బలి అని సరైన అర్థం.
1: మ్యాన్ పేస్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ట్యాక్సెస్. ట్యాక్స్ ఇస్ ది మీనింగ్ ఫర్ ది వర్డ్ బలి. మ్యాన్ పేస్ ఎ ట్యాక్స్ ఫర్ ఎలక్ట్రిక్ కరెంట్. మ్యాన్ పేస్ ట్యాక్స్ ఫర్ వాటర్. మ్యాన్ పేస్ ట్యాక్స్ ఫర్ యూజింగ్ ది రోడ్స్. Why? We ask ourselves the question. We pay tax for electric current because the current that is available at some distant place is brought to us and is given to us for use in our houses. Similarly, water that is available in some distant tank is brought to us and given to us for use in our houses. So we pay tax. We use roads, so we pay tax. Therefore, Bhutabali means gods have given us this sacred birth. Gods have given us the possibility of understanding the nature of the divine Atma, to have bliss and so on. So we have to pay, by way of sadhana, by way of devotion, our tax to gods in return to the good they have done to us.
2: Kanuka prati manavudu kodanu sukamu, santoshamu, shanti, anandamu kavalanukuntunnadu. Kanuka ee anandamunaku mana sadhana tax, mana sukamunaku mana yokka prarthana tax, మన యొక్క సౌఖ్యానికి మన యొక్క ధ్యానం ట్యాక్స్. కనుక ఇవన్నీ కూడా నువ్వు ట్యాక్స్ల మాదిరి ఇచ్చి మనకు అతి దూరంలో ఉన్నటువంటి యొక్క సచ్చిదానందం, నిత్యానందం, బ్రహ్మానందం, పరమానందం, యోగానందం, అద్వైతానందం అనేటువంటి అట్టి ఆనందమును పొందే నిమిత్తమై మనము సత్ప్రవర్తన, సదాలోచన, సచ్చింతన, సద్గుణములు ఇలాంటివంతా కూడా మనం చేసినప్పుడు ఇవన్నీ అతనికి అందించి వాటిని మనం పొందుకునే నిమిత్తమై.
1: మ్యాన్ వాంట్స్ పీస్, మ్యాన్ వాంట్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ బ్లిస్. Man wants these various things for himself. How is he going to get it? You will have to pay tax by way of meditation if you want to get peace. You will have to pay tax by way of prayers if you want to have bliss. And you have to do various types of sadhana in order to get these good things for yourself. If you want to get them from the Sachidananda Swarupa, if you want to realize what Brahmananda is, you have to have various kinds of meditation, jhana, prayer, satsanga and so on. This is the tax you have to pay for the good things that can be brought to you from distance and given to you.
2: కనుక మనం ఏది కావాలని కోరుతున్నామో దానికి ఏదో కొంత మనం చెల్లించక తప్పదు.
1: సో in order to get what you desire, what you want, you have to in return pay something.
2: కనుక మనం ఈ జన్మం వచ్చినందుకు భగవంతునికి మన యొక్క హృదయపూర్వకమైనటువంటి యొక్క సరెండర్ను అందించి అతని దగ్గర నుంచి కూడాను పవిత్రమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించుకునే నిమిత్తమై ఈ యొక్క పవిత్ర మార్గములంతా కూడాను పెద్దలంతా ఏర్పరిచారు.
1: Since we have got this particular birth, we have to give to God by way of surrendering, a hearty surrender, and realize the sacredness and the bliss from Him in return.
2: Kani eenaadu manamu bhakti bhakti bhakti antunname kani bhakti ante emito kuda artham kaani paristhiti lopala bhakti bhakti bhakti ani manamu uchcharinchukuntu kuda kaalam vyartham chestunnam.
1: Today we talk of bhakti or devotion. We simply go on uttering the word bhakti or devotion without even understanding what really bhakti or devotion signifies.
2: Kani ee naadu nijamainatundi bhakti emanaga kashtamu raani sukhamu raani sarvam kudanu naa manchi nimittamai prati okkati kudanu bhagavantuni yokka anugraha vara prasadame aneetundi yokka ekatvaniki manamu samsiddhulai untundali.
1: What is true devotion? True devotion is, does not matter whether you are in troubles, does not matter whether you are happy and free from troubles. To recognize that whether it is trouble or good, whatever comes to you is only by grace of God and it is for your own good. This realization of oneness, whether it is trouble or happiness, this is true devotion.
2: Manamu yemi chesina kudanu, mana phalitamu, mana karmanu anusarinche untuntadi.
1: Whatever we may do, the result will simply depend upon our own karma or action.
2: Neevu oka office lo full time nee work chestiva neeku full pay istuntadu kaani half time work chestiva neeku half pay istuntadu kaani ee naadu manchi full devotion ledu part time devotion ga untundadi dani valla nuu chesedi part time adigedi full pay etla isthaniki veel avutundi.
1: In an office, if you work full time, you will get full pay. If you work only for half time, you will get half pay. On the contrary, today, in the matter of devotion, what we show is only part-time devotion. And we want full results and full pay in return to our part-time devotion. How can we get it?
2: Kanuka manamu manasu anto into ichi manamu full pay anugraham anetundi kavalante atanu ivvadu. కనుక నీవు పూర్తి నీ హృదయపూర్వకంగా నా హృదయవాసి నీవు, నీ యొక్క తత్వం వలనే ఈ జీవితం చెదులుతూ ఉంటుండాలి, కదులుతూ ఉంటుండాలి. కనుక నా యొక్క హృదయవాసి నీవు, నా యొక్క ఆత్మస్వరూపుడే నీవు, నా యొక్క సర్వస్వము నీవు అనేటువంటి దీని కింద, సంపూర్ణమైనటువంటి దీని కింద అర్పితం చేసుకున్నప్పుడు నీ యొక్క సంపూర్ణ బాధ్యతలంతా కూడాను తాను తప్పక చూసుకుంటాడు. ఇందులో ఎట్టి సందేహము లేదు. ఇచ్చి చూడండి, అనుభవించండి.
1: ఇఫ్ యు గివ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ యువర్ మైండ్, షో ఓన్లీ పార్ట్ డివోషన్ అండ్ ఆస్క్ ఫర్ ఫుల్ రిటర్న్, ఫుల్ గ్రేస్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ లైక్ ఆస్కింగ్ ఫర్ ఫుల్ పే. హౌ కెన్ యూ గెట్ ఇట్? ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యూ సరెండర్ విత్ ది ఫుల్నెస్ ఆఫ్ యువర్ హార్ట్, ఇఫ్ యూ రికగ్నైజ్ దట్ ఎవ్రీ మూవ్మెంట్ ఆన్ యువర్ పార్ట్, ఎవ్రీథింగ్ దట్ యూ డూ ఈస్ బై గాడ్స్ గ్రేస్, దెన్ ష్యూర్లీ ది ఫుల్ రిటర్న్, ఫుల్ గ్రేస్ విల్ బి గివెన్ టు యూ బై గాడ్. యూ ట్రై అండ్ సీ ఇట్, యూ విల్ గెట్ ఇట్.

0: There are many specializations in the field of education. The desires are mounting up day by day. We are all heroes on platform and zeros in practice. What's the use of all this intelligence? At least practice a fraction of what we say.
1: Vidyarthulara.
0: Students.
1: Inati vidyalu. Kevalamu. Bhautikamainatuvanti sukhashantulu nimittamai. ప్రాకులాడుచున్నారు కాని సమాజం యొక్క సుక్షేమ నిమిత్తమై కాని ధర్మస్థాపన నిమిత్తమై కాని లోకశాంతి నిమిత్తమై కాని ఈ విద్యలు ఏమాత్రం కూడాను ప్రవేశించటం లేదు.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ అస్ టు స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ కంఫర్ట్ కన్వీనియన్సెస్ బట్ It does, the world education doesn't aim at the social welfare, establishment of righteousness and the peace as a whole in general.
1: Vidyarthulu kani, vidyavantulu kani, amitamaina jeetamunu aashinchi, udyogamulo praveshinchutaku, entayo prayatnistunnaru.
0: Students and educated people, they all make every effort keeping in view the higher salary.
1: Udyogam purushalachanamani. Idi kevalamu purushulu yokka pradhanamainatuvanti oka lachanamani. Udyogam aacharinchatamu kevalamu deshoparihara nimittamai kaaka swartham aneetuvanti oka margamuto ee vidyanu kontha varaku upayoginchutunnaru.
0: We consider the job is the qualification and the quality of every man. And the job is undertaken for selfish reason and not to render help to the country by and large.
1: Tellavari 8 gantalaku office luku velli leka kalasu kalasalalaku velli sayankalam 4 gantalakanta tirigi intiki vastunnaru.
0: They go to their offices or colleges as the case may be at 8 o'clock in the morning. And return by 5 o'clock in the evening.
1: Officeulu yendu, kalasala yendu, taamemo shrama padinattu gaanu, teerani panullo muniginattu gaanu, intiki vachina tatchaname 4 gantalaku, tama dressunu maarchukoni, veru dressunu alankarinchukoni, vishranti nimittamai, shanti nimittamai, clubbullo praveshistunnaru.
0: They pretend as if they are very much tired, exhausted in their offices and colleges, and by the time they return in the evening, they'll change their dress and put on the evening dress and would like to have rest in clubs.
1: Ee clubbulu lopala shanti unnada?
0: Is there peace in these clubs?
1: Ee clubbulu vishranti andistunnada?
0: Do they give you rest?
1: Ledu, ledu.
0: No.
1: Idi kevalamu vidyavantulu yokka weakness, balahinata.
0: This is the weakness among the educated.
1: Nijamga tanaku vishranti kavalante tana bedroom lo padaka veskonu pandukonu.
0: Truly speaking, if he wants rest, he can as well take rest on his bed and go to sleep.
1: Kani ee naati vidyavantulu tama vishranti tama shanti clubbulalo unnadani bhraminchi aa clubbulalo praveshistunnaru.
0: But the modern educated people feel that there is rest and peace in these clubs.
1: అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారు ఈ విశ్రాంతికి?
0: What do they do there?
1: కార్డ్స్ ఆడుతున్నారు.
0: They play cards.
1: ఇంతతో పోక బాటిల్స్ అంతా తీసుకుంటున్నారు.
0: They also take to bottles.
1: దానివల్ల మైమర్చిపోయి అలసటంతా తీరుతుందని భ్రమిస్తున్నారు.
0: They get intoxicated and they think that they'll be free from all the tiresomeness.
1: ఇది ఉత్తమ మార్గమా అధో మార్గమా?
0: ఇస్ ఇట్ ఎ నోబుల్ పాత్ ఆర్ ద పాత్ దట్ పుట్ యు టు రూయిన్?
1: ఇది విద్యావంతులు చేయవలసినటువంటి పనియా విద్యాహీనులు చేయవలసినటువంటి పనియా?
0: ఇస్ ఇట్ అప్రోప్రియేట్ యాక్షన్ ఫర్ ద ఎడ్యుకేటెడ్ ఆర్ ద వన్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ ఎన్ ఇల్లిటరేట్?
1: ఇందులో శాంతి ఉన్నదని తప్ప త్రాగి మైమరచి ఏదో నేను శాంతిని పొందినాను అని భ్రమిస్తున్నారు.
0: యు ఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ యు హావ్ గాట్ ది పీస్ బై గెటింగ్ యువర్ సెల్ఫ్ ఇంటాక్సికేటెడ్ టేకింగ్ టు డ్రింక్.
1: కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
0: బట్ ఇట్స్ హైలీ డేంజరస్.
1: తమకు తాము చెడిపోవటమే కాకుండా సమాజానికి కూడా చెడగొట్టి గృహమును కూడాను అనేక విధమైనటువంటి యొక్క హస్తకష్టములకు గురి చేస్తుండాలి.
0: యు నాట్ ఓన్లీ లూజ్ యువర్ హెల్త్, యు విల్ స్పాయిల్ ద హోల్ సొసైటీ అండ్ పుట్ యువర్ ఫ్యామిలీ టు డిఫికల్టీ.
1: ఇట్టి దురభ్యాసములను మానుకొని దురభ్యాసములకు అవకాశం అందించుకోకుండా గృహ సంబంధమైనటువంటి ఒక కార్యములో లేక సమాజముందుకు సంబంధించినటువంటి కార్యములో చేసి తమ విద్యను సార్థకం గావించుకోవాలి.
0: సో వన్ షుడ్ నాట్ టేక్ టు దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎనీవే. యు కెన్ యాజ్ వెల్ అటెండ్ యువర్ హౌస్ హోల్డ్ వర్క్ ఆర్ డూ సమ్ సర్వీస్ ఇన్ సొసైటీ.
1: ఈ త్రాగటం అనేటువంటిది ఎంతవరకు బయలుదేరుతుంది?
0: ఆల్కహాలిజం టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్
1: టేక్ యు? ఫస్ట్ ది మ్యాన్ డ్రింక్స్ ది వైన్.
0: First the man drinks the wine.
1: Next the wine drinks the wine.
0: Second the wine drinks the wine.
1: Third the wine drinks the man.
0: Third the wine drinks the man.
1: కట్టగడపడికి ఆ వైన్ తననే మింగివేస్తుంది.
0: Finally the wine would swallow the man.
1: ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక గొప్ప తెలివితేటలు గలవారమని భ్రమించి ఈ విధమైనటువంటి అపమార్గంలో ప్రవేశిస్తున్నారు.
0: They do not recognize this truth or this fact and yet consider themselves intelligent.
1: Yedo tama mitrulakanta kudanu sahayam chesinattu ga kudanu bhavistuntaru.
0: They feel that would be a sort of help to their friends.
1: Yemiti?
0: What help?
1: Tanato cards aadataniki vachinattu vaaniki thanks cheptam.
0: They will say thanks to other person who come there to play cards.
1: Tanato paatu tana table paina bottle teeskunnatu vaaniki thanks antamu.
0: He says thanks to other friends who are there at the cocktail party.
1: Bottle ku bottle atikinchatamu anaga touch cheyatamu thanks antamu.
0: They just join the bottle, say cheers and say thanks.
1: Idi enta vidyahinataku koni potundado meeru chakkaga yochinchukovachu.
0: To what sort of a plight it would take you can understand.
1: Idi vidya yokka sahaja lakshanam kaadu.
0: Isn't that the quality of education?
1: Manamu oka gramamlo undinappudu,
0: when we are in a village,
1: ఎవరైనా మనకు కొంత సహాయం చేసినప్పుడు,
0: ఇఫ్ ఎనీవన్ హెల్ప్స్ us,
1: ఏదైనా మాట్లాడించినప్పుడు,
0: when they talk to you,
1: హలో హౌ ఆర్ యూ అని ప్రశ్నిస్తే థ్యాంక్స్ అంటాం.
0: When you say how are you say thanks.
1: మన కర్చీఫ్ మన కింద పడిపోతే మన కర్చీఫ్ మనకు ఎత్తించినందుకు థ్యాంక్స్ అంటున్నాము.
0: When you drop your kerchief, if the same thing is given to you back, you say thanks.
1: ఎక్కడో ట్యాంక్ లో ఉండినటువంటి నీరును మన గృహమునకు సప్లై చేసినందుకు అక్కడ వాటర్ ట్యాక్స్ ఇస్తున్నాము.
0: The water present there, over there in the tank, if it is supplied to you, you pay the water tax.
1: Bazaarlo unnatunte oka pole nunchi mana intiki current supply chesthe deeniki electricity tax anistunnam.
0: When once the electric connection is given to your house, attached to a particular pole very close to you, you pay electricity bill.
1: Manamu konukunnatunte bhoomilo manam illu kattukuntunte house tax kuda anistunnam corporation.
0: You construct your house on in the site that belongs to you, but you pay house tax.
1: Inka bhagavantudu anugrahincheetundi oka varaprasadalu ettivi.
0: What are God's gifts?
1: Oka fan vesukunte aa fan kosam entho manamu kharchu chesi tax kattunnam, current tax.
0: If you want to have a fan, you have to pay the electric bill.
1: Water adhikanga upayoga pettukunte aa water bill kuda ichchesestunnam.
0: If you make use of water drawing out of the tap, you have to pay water tax.
1: Bhagavantudu మలయ మారుతంగా కూడా నువ్వు గాలిని అందిస్తుంటుంటే ఈ గాలిని అందించినందుకు భగవంతుడికి మనం ఏమి థ్యాంక్స్ చెప్తున్నాం?
0: The wonderful breeze gifted by God. What kind of tax
1: ఏమి ట్యాక్స్ మనం భగవంతుడికి అందిస్తున్నాం?
0: What tax we pay to God?
1: సూర్యుడు జయదీప్యమానంగా ప్రకాశిస్తూ జగత్తునంతా వెలిగిస్తూ ఉండినందుకు ఈ సూర్యునికి మనం ఏమి ట్యాక్స్ ఇస్తున్నాము?
0: Sun is shining brilliantly, giving us light. What tax we pay?
1: ఇంకా వాటర్ కుంభవర్షం కురిచి వంకలు ప్రవహించి చెరువులు నిండింపజేసి ఎక్కడ చూసినా కూడా జలమయంగా గావించినటువంటి ఎన్ని పంప్ సెట్ పెట్టుకుంటేస్తే ఇంత నీరు మనకు వస్తుంది. ఈ నీరు అందించినందుకు భగవంతుడికి మనం ఏం ట్యాక్స్ ఇస్తున్నాం?
0: బికాస్ ఆఫ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్ విచ్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, యూ హావ్ గాట్ ద రివర్స్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ ద ట్యాంక్స్ యాజ్ వెల్, విచ్ ఇస్ మచ్ మోర్ దాన్ ఇన్కంపేరబుల్ టు దోస్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ ద పంప్ సెట్. అల్పమైనటువంటి విషయాలకంతా
1: మనం ఎంతో ట్యాక్స్ కట్టుకుంటున్నాం.
0: We pay tax for all selfish purposes.
1: భగవంతుడు అనుగ్రహించేటువంటి అన్ని కూడాను ఫ్రీనే.
0: All God's gifts are offered freely.
1: గాలి ఫ్రీ,
0: The wind is
1: water
0: free.
1: Free.
0: Water free.
1: Light free.
0: Light free.
1: Sound free.
0: Sound free.
1: Anta free gaani istunnadu Bhagavantudu.
0: Everything is given to you free.
1: Ee bhoomi anta Bhagavantudu anugrahinchinatundi.
0: This earth is a gift of God.
1: Bhagavantudu anugrahinchinatundi ee bhoomiki edo kontha limit pettukoni 40/30 ani set pettukunte deeniki tax manam kattunnam.
0: Then once you have got certain boundary limit 40/30, you pay the tax.
1: Ee bhoomini evaru andinchinatundi?
0: Who gave you that?
1: భగవంతుడే.
0: ఓన్లీ గాడ్.
1: ఈ పంచభూతములంతా కూడా నువ్వు భగవంతుని యొక్క స్వరూపంలే.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
1: ఈ భగవంతుని మనం అనుగ్రహిస్తూ అనుభవిస్తూ కూడాను భగవంతునికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
0: We enjoy and experience being the beneficiaries what tax we pay to God.
1: ఈ ఏ మానవుడైనా కూడాను ఏ విద్యావంతుడైనా కూడాను విచారణ జరుపుతున్నాడా?
0: Is this investigated, inquired by any man or educated person?
1: అనిత్యము అశాస్త్రము అసత్యమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క విషయములకు మనం ఎన్నియో ట్యాక్స్ కట్టేస్తున్నాము?
0: For all the ephemeral transient things we pay the tax and express gratitude.
1: నిత్యమైన సత్యమైన శాశ్వతమైన జీవితమునకు అవసరమైనటువంటి యొక్క సమస్త శక్తులు కూడా మనకు అనుగ్రహించినందుకు ఏమి ట్యాక్స్ ఇస్తున్నాం? ఏమి మనకు థ్యాంక్స్ చెప్తున్నాం?
0: God has given us this eternal most essential things, but what kind of
1: ఇంకా భగవంతుడా నాకు అది ఇవ్వలేదే ఇది ఇవ్వలేదు అని దూషిస్తూ ఉంటాము.
0: Yet we blame him, God, you have not given that and this.
1: ఇది ఉపకారమునకు బదులు అపకారం సలుపుతున్నాం ఇంకా కూడా.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హెల్ప్ వి ఆర్ ఈవెన్ హార్మింగ్.
1: ఇచ్చిన దానికే దీనికి సరైనటువంటి ట్యాక్స్ ని చెల్లించడం లేదు, ఇంకా ఇవ్వలేదే అనేటువంటి దాన్ని ఆశించుకోవటం ఎంత దురాశ.
0: యూ డోంట్ పే ద ట్యాక్స్ ఆర్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూడ్ ఫర్ ఆల్ థింగ్స్ దట్ యూ రిసీవ్డ్ బట్ యెట్ యూ వాంట్ మోర్.
1: కనుకనే ఈ దురాశలు పెరిగిపోవటం చేతనే దుర్గుణములు కూడా దాంతో పాటు పెరుగుతూ వస్తున్నాయి.
0: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్ యూ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్ టూ.
1: ఈ యొక్క దుర్గుణములు పెరిగిపోవటం చేతనే దురహంకారములు కూడా పెరుగుతున్నాయి.
0: బికాస్ ఆఫ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ యు ఆర్ ఈగోయిస్టిక్.
1: దురాశ దురహంకారము దుర్గుణము మానవునికి సహజ లక్షణములు కావు.
0: ఎక్సెసివ్ డిజైర్ బ్యాడ్ క్వాలిటీ ఈగోయిస్టిక్ టెండెన్సీ ఆర్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
1: శాంతము సహనము సానుభూతి ఇవియే మానవుని ప్రధానమైన లక్షణములు.
0: ది హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్ ద ఫర్బేరెన్స్ అండ్ సింపతి.
1: నిజముగా మానవుడు సంతృప్తిగా జీవించాలి.
0: వి షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేకుండా ఉంటుందా ఈనాటి మానవునకు?
0: టుడే మ్యాన్కైండ్ హ్యాస్ నో సాటిస్ఫాక్షన్.
1: తృప్తియే లేదు.
0: నో సాటిస్ఫాక్షన్ వాట్స్ ఎవర్.
1: ఒకానొక సమయంలో ఒక భక్తుడు నారాయణుడు దర్శించాడు.
0: ఎట్ వన్ టైమ్ ఎ డివోటీ విజిటెడ్
1: నారాయణ.
0: నారాయణ
1: నారాయణ నీవు ఎందుకోసం ఈ మేరు పర్వతాన్ని సృష్టించావు?
0: నారాయణ, why have you built this Meru mountain?
1: Bangaru kondanu srushtinchavu.
0: You have created this mountain of gold.
1: Inte kaadu,
0: not only this,
1: telayeru irukondalun chitra prachitropa telayeru.
0: The running flow of water,
1: tirukondalun,
0: the mountains,
1: chitra prayogopa harana dyavida vidyalanniyu,
0: and all the mysterious and peculiar forms of knowledge.
1: Enni istunnavu nee bhagavantuda?
0: Oh God, you are giving a lot.
1: Ee adavunnanta kudanu penchi tadvara manavulakanta kudanu jeeva shaktini prasadistunnavu.
0: You have created the forests around and giving us the energy.
1: No,
0: and oxygen, oxygen.
1: మానవుని ఎందున్నటువంటి యొక్క ఈ బొగ్గు పులుసు వాయువునంతా కూడాను ఈ అడవులంతా తీసుకుంటున్నాయి. కార్బన్ డైఆక్సైడ్,
0: ది కార్బన్ డైఆక్సైడ్ ఎక్సేల్డ్ బై మ్యాన్ కైండ్ ఈస్ రిసీవ్డ్ బై ప్లాంట్స్ అరౌండ్ ఇన్ ద ఫారెస్ట్.
1: కొండలను సృష్టిస్తున్నావు,
0: యు క్రియేట్ మౌంటైన్స్.
1: ఈ మేఘమును కదిలిపోయే మేఘాన్ని ఆపించి వర్షం కురిపిస్తున్నావు.
0: అండ్ యు స్టాప్ ద క్లౌడ్స్ దట్ పాస్ ఆఫ్ అండ్ గివ్ us ద రెయిన్.

0: జడలలో బ్రవహించు చెదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రమ్ముతోడ, నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ, కరమున నాగ కంకణముతోడ, నడుమున చుట్టిన నాగ చర్మముతోడ, మైనిండ నలదు భస్మంబుతోడ, కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ, కటహేమ మయవజ్ర కాటంకములతోడ, విక్షాస్త్రవద్దయా వృష్టితోడ, నల్ల కొలువలు దురుమాడి కొల్లలాడు, మెరుగు చామన ఛాయలమేనితోడ. భగవంతుడు ఈ సుందరమైనటువంటి జగత్తునకు మరింత సుందరాన్ని కల్పిస్తూ వచ్చాడు.
1: ఫర్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ గాడ్ మేడ్ ఇట్ మచ్ మోర్ బ్యూటిఫుల్.
0: మౌళిగుడికేడు చంద్ర మర్కండ కళతోడ,
1: విత్ ద మూన్ షైనింగ్ అరౌండ్.
0: ఎక్కడ పెట్టుకున్నాడు ఈ మూన్?
1: వేర్ ఇస్ ద మూన్?
0: తన శిరస్సు పైన పెట్టుకున్నాడు.
1: మూన్ ఈజ్ ఆన్ హిస్ హెడ్.
0: ఈ శిరస్సు పైన ఏ విధంగా పెట్టుకున్నాడు?
1: హౌ హెస్ హీ కెప్ట్ ఇట్?
0: లైట్ హౌస్ మాదిరి పెట్టుకున్నాడు.
1: మూన్ ఇస్ మూన్ హెస్ డెకొరేటెడ్ హిస్ హెడ్ బై దర్ లైట్ హౌస్.
0: చల్లదనమును అందరికి అందిస్తూ ఉన్నాడు.
1: ది కంప్లీట్ కూల్నెస్ ఇస్ జస్ట్ పాస్డ్ ఆన్.
0: మౌళిగుడికెడు చంద్ర మర్కండ కళతోడ, బెడదారు గుంపెడు జడలతోడ,
1: విత్ ఆల్ ది ఫోర్ లాక్స్ ద హెయిర్ కర్లీ హెయిర్ అరౌండ్,
0: జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రంబుతోడ. ఆ జడల నుంచి ప్రవహించేటువంటి ఒక నదులు,
1: ద రివర్స్ దట్ ఫ్లో అవుట్ ఆఫ్ ది ఎయిర్,
0: డంబైన పాల నేత్రంబుతోడ,
1: విత్ ది థర్డ్ ఐ ది సెంటర్,
0: కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ,
1: విత్ కుంకుమ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్ హెడ్ అండ్ ఆల్సో
0: ది రెడ్ తాంబూల, కటహేమ మయవజ్ర కాటంకముల తోడ, విక్షస్త్రవద్దయా వృష్టితోడ,

0: ఈ జగత్తునంతా మెరిపించి మురిపించేటువంటి ఒక సృష్టిని తాను కలిగించి సర్వ మానవులకు కూడాను సుఖశాంతిని అందిస్తుంటే ఈ కల్పితమైన అల్పమైనటువంటి సుఖశాంతిని నిమిత్తమై అరుళ్ళు దాచుకుంటున్నాడు మానవుడు.
1: When the world is so brilliant and shining and so excellent and beautiful, whereas you are carried away by the ephemeral, temporal, worldly peace and joy.
0: ఇటువంటి హృదయాన్ని మానవునికి అనుగ్రహించాడు.
1: Such a heart is gifted to mankind.
0: ఎట్టి హృదయము?
1: What sort of a heart?
0: చల్లని హృదయము.
1: That's so cool.
0: కరుణా హృదయము.
1: One of compassion.
0: ప్రేమ హృదయము.
1: One of love.
0: జాలి గుండెలు.
1: That is all sympathy, ఇలాంటి mercy.
0: భగవంతుడు అనుగ్రహించినప్పటికీ వాటిని మనం పాడు చేసుకుంటున్నాం.
1: Though God has gifted us such a noble heart, we are spoiling it.
0: దానంత మాలిన్యంపు చేసుకుంటున్నాము.
1: We get it polluted.
0: ఈ విధమైనటువంటి హృదయాన్ని మనము అపవిత్రం గావించుకోవటము.
1: We make it unsacred.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మానవత్వానికి తీరని లోటుగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డర్త్ ఇన్ హ్యూమన్ క్వాలిటీ.
0: కనుకనే ఇంత అనుగ్రహాన్ని అందించినటువంటి భగవంతునకు మనము ఒక ట్యాక్స్ ను కట్టాలి.
1: Having been the recipients of God's mercy and
0: grace, we have to pay tax. Maharshulu bali ani peru pettu vacharu.
1: Sages in the olden days called it bali or sacrifice.
0: Bali ivatamu bhagavantunaku ani.
1: The sacrifice by way of tax to God.
0: Balinanka edo oka prani ni bhagavantuniki bali ivatamani misunderstanding chestunnaru. Apartham chestunnaru prajalu.
1: People misunderstood the sacrifice meant sacrificing an animal.
0: Bali anaga సాక్రిఫైస్ కాదు, ఒక ప్రాణిని హింసించడం కాదు.
1: ఇట్స్ నాట్ హార్మింగ్ ఎనీ అనిమల్.
0: బలి అనగా ట్యాక్స్ అని దీనికి అర్థం.
1: యువర్ బలి ఆర్ సాక్రిఫైస్ మెంట్ ట్యాక్స్.
0: ఈ పదములకు ఎన్నెన్ని అర్థములో ఉంటున్నాయి.
1: సో మెనీ మీనింగ్స్ దే హావ్.
0: ఇంకా చిన్న ఉదాహరణలు.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనము ఒక శిఖండి అని పిలుస్తుంటాము.
1: దేర్స్ వన్ నేమ్ బై నేమ్ శిఖండి.
0: శిఖండి అనగా మగ ఆడ కానటువంటి దాన్ని శిఖండి అంటుంటున్నాము. ఈ పెడార్థాలను మనం భావించుకోవాలి.
1: We take the wrong meaning. Sikhandi meant neither a man nor a woman.
0: Sikhandi anaga Krishnudu aa sikhapinchamunu darshinchinatundi okka Krishnudu pere Sikhandi. Narayanuku Sikhandi ani peru pettaru.
1: Narayana is called Sikhandi, Krishna is called Sikhandi.
0: Sikhamanaga nemeli pinchamunu darinchinatundi vaadu Sikhandi.
1: Sikhandi is the one that wears the peacock's feather.
0: Krishnudu,
1: Krishna himself.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థాలు ఎన్నో ఉండినగా దీనిని మనం విచారం చేయకుండా కేవలము అనర్థాలను తీసుకుని మనము దానిని యథార్థాలుగా విశ్వసిస్తున్నాము.
1: సో మెనీ సీక్రెట్ వర్డ్స్ దేర్ వి గో బై ద రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మిస్అండర్స్టాండ్.
0: కనుకనే బలి అనేటువంటిది కూడా హింసించడం కాదు.
1: సో బలి ఆర్ సాక్రిఫైస్ డజంట్ మీన్ హార్మింగ్.
0: ట్యాక్స్ అన్నాడు.
1: ఇట్స్ ఎ ట్యాక్స్.
0: భగవంతునికి ఒక ట్యాక్స్ మనం అందించాలి.
1: వి హావ్ టు పే ట్యాక్స్ టు గాడ్.
0: ఏమిటి ఈ ట్యాక్స్?
1: వాట్స్ దిస్ ట్యాక్స్?
0: అనగా
1: మీనింగ్
0: మన యొక్క కృతజ్ఞతను భగవంతునికి తెలుపుకోవటమే ట్యాక్స్.
1: ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఓన్ గ్రాటిట్యూడ్ ఈజ్ ట్యాక్స్ పేమెంట్.
0: అది ఏ విధంగా తెలుపుకోవటము?
1: హౌ డు ఎక్స్ప్రెస్?
0: ప్రేయర్ తో, ప్రార్థనతో తెలుపుకోవటమే.
1: యు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ బై ప్రేయింగ్.
0: నీ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క ఆనందమును భగవంతునికి వాక్ రూపంలో అందించటమే.
1: ఆల్ ది bliss that you enjoyed at heart is conveyed by word in your prayer.
0: సత్యమైనటువంటి వచనములతో భగవంతునికి ట్యాక్స్ అందించాలి.
1: You should utter all true words, words full of truth, and pay the tax.
0: కంఠం సత్యస్య భూషణం.
1: It is the truth that is the real jewel to the neck.
0: హస్తం చూడండి, మన హస్తం అంటే ఏమిటి? దానమునకు ఇది హస్తం భూషణం.
1: And is the charity that is the precious ornament to the hand.
0: ఈ హస్తము చేత భగవంతుని ప్రార్థించాలి.
1: With these hands we should pray to God.
0: అది ఏ పోతను కూడా చెప్పాడు.
1: That's what పోతను said.
0: ఓ రామా,
1: ఓ రామా,
0: చేతుల రంగ శివుని పూజించరేని, నోరు నవ్వంగ హరి కీర్తి నుడువడేని.
1: If we don't pray to God with both these hands and if we don't sing his glory with full throat,
0: ఏ అభిమాన మమకారము లేకుండా ఇంతమంది వింటారో ఏమిటో, వీరందరూ నన్ను హాస్యం చేస్తారో ఏమిటో అనేటువంటి అభిమానాన్ని త్యాగం చేసి కంఠమెత్తి భగవంతుని ప్రార్థించాలి.
1: వితౌట్ ఎనీ అటాచ్మెంట్ ఆర్ పొసెసివ్నెస్, నాట్ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ అదర్స్.
0: కొంతమందికి కంఠం ఉండి కూడా భగవంతుని నామమును స్మరించుకోలేకపోతున్నారు.
1: Though some have got good voices, they don't sing well.
0: Enduku variki ee naaluku undedi?
1: Why the tongue is given?
0: Kevalam tinadaniki naaluku ichindedi?
1: Is it only to eat?
0: Naaluku undi kudanu bhagavantuni yokka bhajan lopala paadalu paadalekapothunnaru. Idi kevalam karma phalame.
1: Though they have the tongue, they don't sing the glory of God. It is their fate.
0: ఇది కేవలం కప్పనాలుకు మాత్రమే.
1: It is like the tongue of a frog.
0: కనుక నాలుగు ఉండేది ఎందుకోసమని?
1: Why the tongue is present?
0: భగవంతుని స్మరించడం కోసమే నాలుగు ఇచ్చాడు.
1: The tongue is gifted only to chant. దీనిని
0: స్మరించి నీ యొక్క ట్యాక్స్ నీవు చెల్లించుకో.
1: Sing the glory of God and pay the tax.
0: లేకపోతే నీవు కేవలం రుణస్థుడైపోతావు.
1: Otherwise you'll be indebted.
0: చేతులు ఉండి కూడాను నీవు భగవంతుని భజించలేకపోయినప్పుడు ఈ చేతులు ఉండి ఏమి ప్రయోజనము?
1: With both the hands, if you don't do bhajan, if you can't, what for? What is the fun of it?
0: కనుకని ఈ రెండు చేతులను ఏకత్వం గావించి దశేంద్రియముల యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
1: Join both the hands. That is the unification of the ten senses.
0: కనుకని భగవంతునకు మనం కొన్ని ట్యాక్సులు చెల్లించవలసినటువంటి యొక్క పద్ధతి ఉంటుండాలి.
1: Therefore, the procedure requires.
0: అది మనం చెల్లించలేకపోతే మనకేమో రుణస్థులమైపోతున్నాం.
1: If you don't pay the tax, you'll be indebted.
0: కనుకని భగవంతుని దూషించినటువంటి వారం కూడా అవుతాము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ అగేన్స్ట్ గాడ్.
0: పరుల దూషించిన పాప ఫలం బబ్బు.
1: ఇఫ్ యు అక్యూజ్ ఎనీబడీ ఇట్ అమౌంట్స్ టు ఎ సిన్.
0: పరులు కాదది వారు పరమాత్ముడేవునయ్యా.
1: దే ఆర్ నాట్ అదర్స్ ఇన్ ద ట్రూ సెన్స్. దే ఆర్ డివైన్ గాడ్.
0: పరులు పరులు అనుకుంటున్నాము. పరులు ఎవ్వరూ లేరు, అక్కడ పరమాత్ముడే ఉండేది.
1: You think that others are there? No, God himself.
0: Parulanta paramatma swarupule.
1: All others from your point of view, no, they're God himself.
0: Kaluku evvarini manam vimarsincharadu.
1: Therefore, we should not criticize anybody.
0: Evvarini manam dushincharadu.
1: We should not hate anybody.
0: Andariki manam taginatvanti krutagnatanu andinchali.
1: We should express gratitude to all.
0: Jagatlo prati manavun nunchi kudanu edo anto into manam upkaram andukuntunnam.
1: In this world, we receive help in one way or other from everyone.
0: Kanuka manamu అనేక యుక్తుల చేత మనం కొన్ని ఈ యొక్క బాధలను తప్పించుకోవడానికి తగినటువంటి యొక్క పన్నాగం పన్నుతున్నాం.
1: రియలీ వీ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ద నాక్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్.
0: నిజంగా ఈనాటి విద్యలన్నీ కూడా పెడమార్గం పట్టిస్తున్నాయి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రన్నింగ్ అలాంగ్ ద రాంగ్ డైరెక్షన్.
0: మానవత్వాన్ని నిర్మూలన చేస్తున్నాయి.
1: దట్ ఇస్ కిల్డ్ ది హ్యూమన్ నేచర్
0: ఆల్ నాక్ అండ్ క్రాక్ చేత కూడా మానవత్వాన్ని పూర్తి కూడా నశింపజేసుకుంటున్నాయి.
1: బికాస్ ఆఫ్ ద నాక్ అండ్ ద క్రాక్ ద హ్యూమనిజం ఇస్ గాన్.
0: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి, మీకు అందరికి తెలుసు, అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ దిస్ ఎ స్మాల్ స్టోరీ ఎర్లియర్.
0: ఒక కొలం లోపల
1: ఇన్ ఎ లేక్
0: ముసలి జీవిస్తూ ఒక తన కాలం గడుపుకుంటూ ఉన్నది.
1: దేర్ ఇస్ ఎ క్రొకడైల్ విచ్ ఇస్ స్పెండింగ్ ఇట్స్ టైమ్.
0: ఆ యొక్క కొలనుకు పక్కన ఒడ్డునే ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: అలాంగ్ ద షోర్ ఇస్ ప్రెసెంట్ ఎ బిగ్ ట్రీ.
0: ఆ వృక్షం పైన ఓ కోతి నివసిస్తూ ఉంటుండాలి.
1: ఎ మంకీ ఇస్ లివింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది
0: ట్రీ. ఆ వృక్షం ఏ వృక్షం అనగా నేరేడు వృక్షము.
1: దట్ ట్రీ ఇస్ నేరేడు ట్రీ.
0: అంటే చూడు,
1: ఈటబుల్ ఫ్రూట్స్ విత్ ఈటబుల్ ఫ్రూట్స్.
0: ఈ ఫలములంతా భుజిస్తూ ఉంటుంటాడు.
1: ఈట్స్ ఆల్ దోస్.
0: ఇది భుజించడము, కింద పడవేయటము.
1: ఈ పార్టెక్స్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ డ్రాప్స్.
0: కింద పడవేసినటువంటి యొక్క రేడి పండ్లను ఆ ముసలి తిని చాలా ఆనందించడం జరుగుతూ ఉండేది.
1: ద క్రొకడైల్ will be eating all the left over there and
0: even inga konta kaalam chakkaga tinindi aa crocodile kuda chakkaga balchindi.
1: As time passed off, the crocodile also has grown fat.
0: Ee kotiki crocodile kuda chakkaga sneham erpadipoyindi.
1: It's a very good friendship between the monkey and the crocodile.
0: Ee crocodile cheppindi,
1: the crocodile said,
0: oh monkey baba,
1: ఓ బ్రదర్ ఇన్ లా మంకీ,
0: ఓ బ్రదర్ ఇన్ లా మంకీ,
1: ఓ బ్రదర్ ఇన్ లా మంకీ,
0: నీ దగ్గర నుంచి నేను దిన్నము విందును ఆరగిస్తున్నాను.
1: I am just enjoying the banquet so nicely given by you.
0: కనుక నీవు కూడాను మా ఇంటికి ఒక దూరం చుట్టి విందు మా విందును ఆరగించాలి అని.
1: You also visit us one day and accept hospitality.
0: ఇది కోతికి ఆశ్చర్యం వేసింది.
1: The monkey was surprised.
0: ఇది ఎక్కడ ఇల్లు ఉంటుందది, ఇది ఎక్కడ నివసిస్తుందది అని అనుకుని కొంచెం యోచన చేసింది.
1: The monkey thought over for some time, where is the residence of this
0: crocodile? ఈ మంకీ ఎక్కడిది? మానవునికి పూర్వపు జన్మమే మంకీ.
1: మంకీ ఇస్ జస్ట్ అవర్ ఫోర్ ఫాదర్ బోర్న్ టు అవర్ బర్త్.
0: కనుక చాలా తెలివితేటలు ఉంటున్నాయి ఈ మంకీకి.
1: మంకీ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఏదో మంకీ అని మనం పిలుస్తామే కానీ మంకీకి ఉన్న తెలివితేటలు ఎవరికి లేదు, మ్యాన్ కూడా లేదు.
1: వి జస్ట్ మేక్ ఫన్ ఆఫ్ మంకీ, బట్ ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. మ్యాన్ ఇస్ నాట్ దట్.
0: అందువల్లనే శ్రీరాముని యొక్క దాసుడుగా తయారయ్యాడు ఆ హనుమంతుడు.
1: దేర్ఫోర్ హనుమాన్ బికేమ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ రామా. దెన్
0: ఎంత కార్యం సాధించాడు.
1: వాట్ ఎన్ అకాంప్లిష్మెంట్ యు నో.
0: సరే, ఇది ఒప్పుకుంది పాపం.
1: Yes, it accepted the proposal.
0: నేను ఎట్ట వచ్చేది మీ ఇంటికి?
1: హౌ ఆమ్ ఐ టు కమ్
0: టు యువర్? నీళ్ళలో దిగలేను.
1: I cannot get into the water.
0: నీవు నీళ్ళని విడిచి గట్టుకు రాలేవు.
1: You cannot go over to the bank.
0: కనుక నేను ఎట్ట మీ ఇంటికి వచ్చేది అని చెప్పింది.
1: హౌ ఆమ్ ఐ టు కమ్ టు యూ?
0: అయ్యో స్నేహితుడా, నాకింత దేహం ఉంటుండదు, నా పైన కూర్చో, నేను తీసుకుని పోతాను పడవ మాదిరి.
1: He said, oh friend, I got this huge body, you can sit on my back. I'll take you.
0: సరే కూర్చుంది.
1: Yes, the monkey said.
0: సరిగా అటువైపున గట్టుకు చేరే కొంత దూరం ఉండినట్టుగా అప్పుడు చెప్పింది ఈ యొక్క క్రొకడైల్ తన రహస్యాన్ని.
1: The crocodile revealed the secret when it was about to reach the shore.
0: లేదు లేదు.
1: No.
0: ఓ బావా.
1: ఓ బ్రదర్ ఇన్ లా.
0: నీ గుండెను తినాలని నా భార్య చాలా ఆశపడుతుంటుండాలి.
1: My wife desires to eat your heart.
0: కనుక నా యొక్క వైఫ్ ఈ సంతృప్తి నేను ఇవ్వాలి, అందుకోసం నేను ఇక్కడ తెచ్చాను అన్నాడు.
1: ఐ షుడ్ సాటిస్ఫై మై వైఫ్, ఫర్ దట్ పర్పస్ ఐ బ్రాట్ యు హియర్.
0: కోతి చాలా యోచన చేసింది.
1: మంకీ
0: థాట్, వరే వరే పిచ్చివాడా, నీ భార్యకు తృప్తి చేయకుంటే నాకు కూడా సంతోషమే.
1: ఐ బి సో హ్యాపీ టు ప్లీజ్ యువర్ వైఫ్.
0: నాకు అప్పుడే ఎందుకు నువ్వు చెప్పలేదు?
1: వై డిడ్ యు టెల్ మీ బిఫోర్ హ్యాండ్?
0: నా గుండెను ఎక్కడంటే అక్కడ ఎగురుతూ ఉంటాను, పడిపోతుందో ఏమో, చెట్టుకు తగిలించి వచ్చాను, తిరిగి వెనక్కి పోదాం పా అన్నది.
1: As I have been jumping from this tree to that other tree top, the heart may fall down at one place. Therefore, I kept it hanging on another tree top there.
0: నేను ఎప్పుడు జంప్ చేస్తుంటాను.
1: I continuously jump.
0: గుండె ఎక్కడ పడిపోతుందో ఏమో అని ఒక దగ్గర పెట్టాను భద్రంగా.
1: The heart may fall down. Therefore, I kept it in security.
0: Reverse. వెనక్కి పోదాం పా, తీసుకొని వచ్చేస్తాను అన్నాడు.
1: Now let's go back. Let's go reverse. I bring back my heart.
0: ఈ యొక్క ముసలికి బుద్ధి లేదు.
1: Crocodile is a dunce, not intelligent.
0: సిద్ధిగా ఉంది కానీ బుద్ధి లేదు.
1: It has got the strength but no intelligence.
0: విద్యావంతుల వలె ఉంటుంది.
1: The crocodile is like modern education, educate people.
0: గుండె ఇస్తుందనేటువంటి ఆశతోపల తిరిగి వచ్చింది క్లబ్ కు వచ్చినట్టుగా.
1: With the desire that it will give the heart, it returned as it's going to club.
0: గుండె నేను దిగిపోయి గుండెని తెస్తానని దిగింది, చెట్టు ఎక్కిపోయింది.
1: He said, you remain here, I'll bring the heart. And it just climbed up the tree.
0: ఓ పిచ్చి ముసలి, గుండెని తీసి తగిలించేకి వీలవుతుందా? ఇంత మాత్రం నీకు బుద్ధి లేకున్నటువంటి ఇలాంటి వాడిని ప్రశ్నించి, ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు పోమనింది.
1: దెన్ ఓ క్రొకడైల్, వాట్ ఎ ఫూల్ యు ఆర్, ఇస్ ఇట్ పాసిబుల్ టు సెపరేట్ హార్ట్ ఫ్రమ్ మీ? ఐ డోంట్ వాంట్ సచ్ ఎ ఫ్రెండ్. నో,
0: ఇలాంటి తెలివి తక్కువ ఫ్రెండ్షిప్ నాకెందుకు?
1: వై షుడ్ ఐ ఫ్రెండ్షిప్ విత్ సచ్ ఎ డన్స్?
0: ఫ్రెండ్స్ కావాలంటే తెలివి కలిగిన వారిగా ఉండాలి.
1: మై ఫ్రెండ్స్ షుడ్ బి,
0: నా కష్టములు ఎందు సుఖమునందు కూడా నా క్షేమాన్ని ఆశించాలి. కృతజ్ఞతను చూపాలనుకుంటే భగవంతునికి ఈ విధమైన యుక్తిగా కాదు మనం చూడబడుతుంది.
1: సో యూ కెనాట్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ త్రూ దిస్ ఆర్ట్.
0: హృదయంతో భగవంతునికి అర్పితం చెయ్యాలి.
1: యూ హావ్ టు ఆఫర్ సరెండర్ హోల్ హార్టెడ్లీ.
0: ఇది ఏ మన యొక్క ట్యాక్స్?
1: దిస్ ఇస్ ద ట్యాక్స్.
0: ఏ హృదయంబు నొసగితివో ఈసే నాకు.
1: ఓ గాడ్, దట్ హార్ట్ యూ హావ్ గివెన్ మీ దెన్.
0: ఇది కూడా నేను తెచ్చుకునేది కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫ్ అవర్ ఓన్.
0: నీ వందించినది.
1: ఇస్ యువర్ గిఫ్ట్.
0: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
1: ఓ గాడ్, ఐ విల్ ఆఫర్ ఇట్ టు యు.
0: నీవు ఇచ్చినదే నీకు అందిస్తున్నాను.
1: ఐఎమ్ గివింగ్ యూ దాట్ యూ హ్యావ్ గివెన్ మీ.
0: నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను?
1: ఐ హావ్ బ్రాట్ మై సెల్ఫ్.
0: నథింగ్.
1: ఐ యామ్ నథింగ్.
0: ఎవ్రీథింగ్ ఈజ్ యూ. యు ఆర్ ఎవ్రీథింగ్.
1: ఎవ్రీథింగ్ యూ ఓన్లీ. ఐ యామ్ నథింగ్.
0: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
1: ఐ విల్ ఆఫర్ ద సేమ్ హార్ట్ దట్ యు గివ్ మీ.
0: పరగ వేరేమి దెట్టు నీ పాదార్చనకును.
1: To worship your lotus feet, what else can I bring?
0: Anjaliki tintu anduko vayani.
1: I offer my obeisance and sincere respect.
0: Idi ee nee kandinchetvanti okka idi offer.
1: This is the offer I make.
0: Nen antakante vereem cheyaleni.
1: I can't do more than this.
0: Naa nene sarvasvamu nee okka sotte.
1: I offer myself entirely to you.
0: Naa daggara emti undadi?
1: What else I have?
0: Emaina unte adi nivichinatvantide.
1: If I have anything,
0: adantha neede.
1: It's all yours.
0: Naadi aneetvantide ekkada ledu.
1: Nothing like mine.
0: Idi keshaseenudainatvanti okka keshavahanudu ainatvanti ramulaku aa rakamainatvanti okka tattvanni bodhisthu vachadu.
1: This is the nature that's taught to Rama.
0: Lakshmanudu ramulato prarthisthu vachadu.
1: Lakshmana was praying to Rama.
0: Madiya dhana dharadi sarvabhara samarpitam atmanam teshabhutam vi rachamam saranagati.
1: Lakshmana
0: prayed to Rama.
1: What is this surrender?
0: Nalo emi ledu.
1: I don't have anything.
0: Kanaka anta needi ane.
1: Everything is yours.
0: Idi manam bhagavantuniki ivvalsinatvanti okka tax.
1: This is the tax that is to be paid to God.
0: అది ఇవ్వనంత వరకు ఎన్ని జన్మలైనా మనం ఎత్తవలసిందే.
1: So long we don't pay that, we have to be born again and again.
0: ఎన్ని రూపాలైనా మనం ధరించవలసిందే.
1: We have to take several forms.
0: నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా.
1: Theist or atheist or theistic atheist or atheistic theist whomsoever may be.
0: కనుకనే ఆస్తికుడైనా మనం ఇవ్వాల్సింది అది.
1: That's the theist has must offer that.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక టాక్స్ ని మనం అందించడానికి సిద్ధం లేకుండా.
1: Without being ready to pay sacred tax.
0: భక్తులము భగతి.
1: లక్ష్మణ,
0: నేను నీ శరణాగతుడను.
1: What is this surrender?
0: నాలో ఏమీ లేదు.
1: I don't have anything.
0: కనుక అంతా నీదే అని.
1: ఎవ్రీథింగ్ ఇస్ యువర్స్.
0: ఇది మనం భగవంతుడికి ఇవ్వవలసినటువంటి యొక్క

0: పవిత్రమైనటువంటి యొక్క ట్యాక్స్ ను మనం అందించడానికి సిద్ధం లేకుండా
1: Without being ready to pay sacred tax,
0: భక్తులము భక్తులమని అనిపించుకుంటున్నాము.
1: We call ourselves devotees.
0: భక్తి అనే పేరే అది ఒక డిగ్రీగా ఉంటుంది.
1: The devotion itself is just a name.
0: ఈనాడు ఏదైనా ఒక ఉద్యోగానికి రావాలంటే
1: If you want to get a job,
0: నేమ్ రాస్తారు పలాను సోన్ సోన్ వేసేసి తర్వాత MBA అని వేసేస్తారు లేక IAS అని వేసేస్తారు లేక IPS అని వేస్తుంటారు.
1: As they apply, they write down their name and say so and so MBA. Their degree.
0: కానీ ఈ డిగ్రీస్ చూసే అందరూ ఉద్యోగాలు ఇస్తుంటారు.
1: They give you jobs seeing your degrees.
0: కానీ ఎట్టి ఓనామాలు తెలియనటువంటి వాడు ఉద్యోగానికి పోవాలని వేశాడు.
1: But a person without any knowledge of the alphabets wanted a job.
0: రామయ్య అని రాశాడు.
1: He wrote రామయ్య.
0: TD. FS. అని రాశాడు.
1: He wrote like that.
0: TD.
1: FS.
0: ఏమిట్రా ఈ డిగ్రీలు ఎక్కడ నుంచి వచ్చాయి?
1: T-D means 10 daughters. T-D.
0: F-S.
1: F-S.
0: అనగా ఏంటి? 5 sons.
1: F-S. F for 5.
0: ఇది నా డిగ్రీ అన్నాడట.
1: This is my degree.
0: ఈనాటి మానవుడి డిగ్రీ ఇదియా?
1: Is this the
0: పిల్లలకి అంటాం డిగ్రీనా?
1: Is to have children, is that a degree?
0: అది కాదు మనము.
1: No.
0: ఏ డిగ్రీ మనకు? సున్వంతరిస్తే అమృతస్య పుత్రః. అదే మన డిగ్రీ.
1: The degree is that you are the son of immortality.
0: నేను భగవంతుని యొక్క దాసుడను.
1: I'm the servant of God.
0: భగవంతుని యొక్క అంశమును.
1: I'm spark of the divine.
0: భగవంతుని యొక్క ఇది స్టేషన్.
1: I'm just
0: ఆ రకమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రతిబింబాన్ని అని భావించాలి.
1: We should know that we are the reflection of the divine.
0: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. నీవు నా అంశమే.
1: You are my spark.
0: నీవు ప్రకృతి అంశం కాదు.
1: You are not of nature.
0: పంచభూత అంశం కాదు. సాక్షాత్ నా అంశమే అన్నాడు భగవంతుడు.
1: Verily you are the spark of the divine.
0: ఇలాంటి డిగ్రీని తీసుకోలేకుండా తుచ్చమైనటువంటి దీన్ని మనం రాకులాడి కట్టగడపటికి ఏమైపోతున్నాము?
1: Without aspiring, struggling for that high degree, we work for a low degree.
0: శత వర్షములు దాక మితము చెప్పిరి కాని
1: Though 100 years life span is prescribed, you cannot believe it.
0: Balyamando.
1: Childhood.
0: Leka prayamando.
1: In youth.
0: Leka musaliyando.
1: Old age.
0: Leka mudimiyando.
1: Or old age, advanced age.
0: Urano adavino.
1: Either in the town or in the forest. On the water.
0: ఎప్పుడో వీడ చేది ఎరుకలేదు.
1: When you are going to die is not known.
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.
0: ఎప్పటికైనా అది నిశ్చయం.
1: That is certain.
0: కనుక ఎప్పుడు?
1: When?
0: ఎక్కడో?
1: Where?
0: ఏ విధంగానో?
1: How?
0: కనుకనే ముందుగానే నీకు అర్పితం చేస్తా.
1: Therefore I offer that even now.
0: ఇది సత్యమైనటువంటిది కాదు.
1: This is not permanent. దేహం
0: ఒక నీటి బుడగ. Body is like a water bubble.
1: Body is like a water
0: mind
1: bubble.
0: Is like a mad monkey.
1: Mind is like
0: don't
1: a mad monkey.
0: Don't follow the mind. Don't follow the body.
1: Follow the conscience.
0: ఈ ఆత్మతత్వాన్ని మనం అనుసరించాలి.
1: We should follow the conscience.
0: అది ఏ హృదయము?
1: That is heart.
0: ఆ హృదయాన్ని అర్పించే నిమిత్తమై మనము భగవత్ సాధకులుగా మనం తయారు కావాలి. కానీ ఏదో ఇంత పండు ఫలములు పుత్రము ఇవన్నీ అర్పించడం కోసం కాదు.
1: We should be true aspirants to offer our own heart. Nothing that with you that doesn't belong to God.
0: Anta bhagavantun daggara unnadi.
1: Everything is God's.
0: Inka etuvanti unnayo.
1: What sort of things are still there?
0: Evariki teliyadu.
1: No one knows.
0: Anta viluvainatuvanti vanni unnayi bhagavantun daggara.
1: Valuables are with God.
0: Kani tuchchamainatuvanti okka phalam nandichatamu maadipoyi oodipoyetuvanti vaadipoyetuvanti pushpam nandichatamu iviya manam cheyavalsina task.
1: We pay the tax by offering the flowers that are bound to fade away someday or other. We offer food that are bound to decay.
0: Deham ane patramu.
1: Body is the leaf.
0: Hrudayam ane phalamu.
1: The heart is the fruit.
0: Hrudayam ane pushpamu.
1: And the heart is the flower.
0: Mind ane tvanti phalamu.
1: Mind is the fruit.
0: Anandam ane tvanti toyamu.
1: And the tears of joy.
0: Ananda bhashpamulu andinchali.
1: The tears of joy must be offered to God.
0: Ante kani soka bhashpamulu kaadu.
1: Not the tears of grief or sorrow.
0: ఈ విధంగా భగవంతుడికి మనం అందించవలసినటువంటివి ఎన్నో ఉంటున్నాయి.
1: Lots of things that we have got to offer to God.
0: కానీ అతి సత్య సన్నిత్యమైనటువంటి యొక్క విషయాలు మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But we are not making a effort to know such an eternal truth.
0: మన దృష్టికి తోచినటువంటివి ఈ చర్మ చెట్టులు కనిపించేటువంటివి మనం అందిస్తున్నాము.
1: We just offer those that we see with our physical eye.
0: ఈ దృశ్య కల్పితమైనటువంటి

0: నువ్వు ఏనాటికైనా ఒకనాటికి అనిత్యమే.
1: ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ టెంపరీ.
0: అంత నాస్తి నాస్తి, ప్రతి ఒక్కటి అనిత్యం అనిత్యం.
1: ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ, పాస్టింగ్.
0: సత్యం అనేది ఒక్కటే,
1: ట్రూత్ ఈజ్ వన్.
0: నీ జీవము, దైవశక్తి, రెండింటి యొక్క ఏకత్వమే జీవాత్మ తత్వము.
1: యువర్ లైఫ్ అండ్ దట్ ది డివినిటీ ఈజ్ ది ట్రూ మ్యాన్.
0: కనుక ఈనాటి విద్య యొక్క విషయాన్ని సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలి.
1: సో వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే.
0: కార్డ్స్ ఆడటంలో మనకు శాంతి లేదు.
1: There's no peace in playing.
0: తాగటంలో మనకు శాంతి లేదు.
1: No peace in drinking.
0: తినటంలో మనకు శాంతి లేదు.
1: Not in eating.
0: ఇవన్నిట్లోనూ శాంతి ఉంటే 24 గంటల సేపు తింటూ కూర్చోవచ్చును కదా.
1: If there is peace, we can eat continuously all around the
0: 24 hours. ఇవన్నీ ఇప్పుడు నువ్వు కేవలం అపమార్గంలో చేపించి రాక్షస మార్గంలో ప్రవేశింపజేస్తున్నాయి.
1: They will take you along the wrong side and make you demonic ultimately.
0: కనుకని మనము త్రాగటానికి తినడానికి పుట్టినటువంటి వారం కాదు.
1: వీఆర్ నాట్ బోర్న్ మియర్లీ టు
0: డ్రింక్ అండ్ ఈట్. మన నిమిత్తమై ఈ ఆహారం పుట్టింది, కానీ ఆహార నిమిత్తమై మనం పుట్టలేదు.
1: ఫుడ్ ఈస్ దేర్ ఫర్ అవర్ ఓన్ సేక్, వీఆర్ నాట్ బోర్న్ ఫర్ ఫుడ్.
0: కనుక మనము సత్యమైనటువంటి మన జ్ఞానమును, జీవితాన్ని ఆదర్శవంతమైనటువంటి దీంతో మనం అతరులకు, ప్రజలకు అందించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ది రెస్ట్ ఆఫ్ ది సొసైటీ బేస్డ్ ఆన్ దిస్ విజ్డమ్ దట్ వి అక్వైర్.
0: మన తోటి మానవులకంతా కూడా ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని మనం ప్రబోధించాలి.
1: వీ షుడ్ ప్రొపగేట్ టు ఎవ్రీబడీ దట్ విత్ హూమ్ సర్ వి
0: ఏది సత్యనిత్యమైనటువంటి ఒక తత్వమో అది కూడా మనం ప్రజలకంతా కూడా బోధించడానికి ప్రయత్నించాలి.
1: దట్ ఎటర్నల్ ట్రూత్ హస్ గాట్ టు బి షేర్డ్ విత్ ది ఫెలో మ్యాన్.
0: విద్యార్థులారా, మీరు చదివినటువంటి చదువుల్లో ఉన్నటువంటి సారమునంతా కూడాను ప్రజల లోపల ప్రవేశపెట్టి వారిని సద్గతి మార్గానికి తగినటువంటి దీంట్లో త్రోవం చూపించాలి.
1: స్టూడెంట్స్ వాట్ ది అవుట్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్ share it with the fellow men there in society and show them the proper path.
0: Vidya kevalam potta kooti kosam kaadu.
1: Education is not merely meant for a living.
0: Kooti kosam, vidya vignanam kosam.
1: This education is for vignan or wisdom.
0: Vignanam kavali manaku.
1: It's the wisdom that we need.
0: Emti aa vignanam,
1: what is that?
0: Nityanatya vishpasthilana shakti vignanam.
1: That vignana wisdom is
0: vignanam to kudinatvanti vignanam.
1: This wisdom is a one of discrimination and discretion.
0: Kanuka
1: so
0: manam ee naadu అనేక మందిని మనం కండతో చూస్తున్నాము.
1: టుడే వీ సీ మెన్.
0: మన అశాంతి ఎక్కడనో, దానికి చేసే ప్రయత్నం ఏమిటో మనకు ఏమి అర్థమే కావటం లేదు.
1: వీ డోంట్ నో వేర్ దిస్ రెస్ట్లెస్నెస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దాట్.
0: ఈ రోగానికి తగినటువంటి ఔషధాన్ని మనం అందించడం లేదు.
1: వీ షుడ్ గివ్ ద మెడిసిన్ అప్రోప్రియేట్ టు ద సిక్నెస్.
0: కడుపులో నొప్పి అంటే కన్నుల్లో కాటక వేస్తాం మనం.
1: వెన్ దేర్ ఇస్ స్టమక్ ఏక్, వీ డోంట్ పుట్ ఐ టెక్స్ టు ది ఐ.
0: ఏమైనా కడుపు నొప్పి తగ్గుతుందా?
1: యు ఫైండ్ ఎనీ రిలీఫ్?
0: కనుకనే మనం నొప్పి ఒకటి, ఔషధం ఇచ్చేటువంటి మరొకటి అవుతుంది.
1: ద కంప్లైంట్ ఇస్ ఎట్ సమ్ పాయింట్.
0: అనగా మన అశాంతి ఒక్కటి, ఆ అశాంతిని తీర్చుకునేటువంటి దానికి చేసే పనులు మరింత అశాంతికరమైనటువంటివే చేస్తున్నాం మనం.
1: వీ డోంట్ అండర్స్టాండ్ ద కాజెస్ ఫర్ రెస్ట్లెస్నెస్ అండ్ అవర్ సొల్యూషన్స్ ఆర్ టోటలీ ఆపోజిట్ అండ్ డిఫరెంట్.
0: ఒక తండ్రికి ఏకైక పుత్రుడు ఉంటున్నాడు.
1: ద ఫాదర్ హ్యాస్ ఓన్లీ సన్.
0: కానీ అతడు ఏదో ఒక రూమ్ లో మల్లాడుతూ ఒక బాల్ ఎక్కడో మూలకపోతే ఆ బాలును తెచ్చుకోవడానికి మూలక వెళ్లాడు, అక్కడ తేలి కుట్టింది.
1: And the ball has gone, while playing, the ball has gone to the corner in that room. He went there to collect. There he was bitten by a scorpion. The boy returned crying that he is bitten by a scorpion. Father loves his son very
0: much.
1: As the son was crying, the father went to the doctor.
0: Doctor said, ointment ichadu.
1: He gave ఆయింట్మెంట్.
0: ఈ ఆయింట్మెంట్ ఇచ్చి తేలు కుట్టిన దగ్గర దీని రుద్దు, కొంత మత్తెక్కుతుంది, దాని వల్ల నొప్పి తెలియదు అన్నాడు.
1: ద డాక్టర్ సెడ్ అప్లై దిస్ ఆయింట్మెంట్ వేర్ ది స్కార్పియన్ హ్యాస్ బిటన్.
0: కానీ ఈ తండ్రి ఆతురుతో ఏం అతను గుర్తించుకోలేక తేలు ఎక్కడ కుట్టిందిరా అన్నాడు కుమారుణ్ణి.
1: ద ఫాదర్ ఇన్ ఎ బిట్ ఆఫ్ హరీ ఆస్క్డ్ వేర్ వర్ యు బిటన్.
0: నానా ఆ మూల కుట్టింది అన్నాడు.
1: హిస్ సన్ సెడ్ ఫాదర్ అండ్
0: ఆయింట్మెంట్ తీసుకున్నాడు, మూల దిక్కాడు.
1: అండ్ దెన్ హి అప్లైడ్ ది ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్.
0: ఆ కార్నర్ లో తిక్కితే వీడికి నొప్పి పోతుందా? ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కాలి, కానీ తేలున్న దగ్గర తిక్కితే నొప్పి పోతుందా?
1: When this ointment is applied there in the corner of the room, there is no relief for the pain.
0: మన ప్రయత్నములంతా అట్లాటిగానే ఉన్నాయి.
1: All our modern efforts are of
0: మన అశాంతి ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where is this restlessness?
0: దాన్ని గుర్తించి మన అశాంతి నిర్మూలం గావించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: We have to know the causes for this restlessness and find solution.
0: ఆ సత్యాన్ని గుర్తించుకోలేకుండా,
1: we don't know the truth.
0: బాధ ఒక చోట ఉంటే ఇంకో చోట దాని నివారణ కోసం ప్రయత్నం చేస్తున్నాం.
1: పెయిన్ ఇస్ ఎట్ వన్ పాయింట్, వేర్ ఎస్ ది డ్రగ్ మెడిసిన్ గివెన్ ఇస్ ఎట్ అనదర్.
0: కనుకనే భగవంతుడు కూడాను ఎక్కడ ఉంటున్నాడు అని ఊరూరు తిరుగుతున్నాము, కొండ కొండలు తిరుగుతున్నాము, ఏ హిమాలయమో ప్రవేశం చేస్తున్నాము.
1: వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్, సర్చింగ్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ విలేజ్ ఇన్ ద మౌంటైన్ టాప్ అండ్ హిమాలయస్ టూ.
0: దైవం ఎక్కడ లేదు, అక్కడ చూసినా ఉన్నాడు.
1: God is everywhere.
0: నీవే దైవము,
1: you are God.
0: దైవము ఎక్కడో బయట కాదుండేది, నీ హృదయ స్థాయిలోనే ఉంటున్నాడు.
1: God is present in you, residing there in all corners.
0: In you, with you, above you, below you, around you.
1: God is in you, with you, above you, below you, around you.
0: కనుక అలాంటి దైవత్వాన్ని ఎక్కడో నీవు ప్రయత్నం చేసుకుని నీవు చూస్తూ ఉంటే నీకు ఎట్లా చిక్కుతాడు?
1: If you want to be in search of God, where else can you find
0: him? నీ దృష్టిని అంతర్ముఖం గావించు.
1: But turn inward.
0: ఆ విశ్వాసాన్ని నీవు దృఢపరచుకో.
1: Strengthen that faith.
0: అంతేకాని ఇక్కడ దైవం ఉంది ఇక్కడ లేదు అనుకోవటం అంటే నిజంగా వాడు సరైనటువంటి విజ్ఞాని కాదు.
1: If you say that God is here and he is not there, he is not an aspirant.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూచిన ఒక్కడే ఆత్మను మక్కువై ఉన్నాడు.
1: Here and there God is present.
0: ఎక్కడ చూచినా కూడా నువ్వు ఒక్కడే ఉంటున్నాడు.
1: Everywhere he is only one.
0: రెండవది లేనే లేదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: God is only one, not two, only one.
0: నీ దేవుడు నా దేవుడు అనేటువంటిది కూడా లేదు.
1: There is nothing like your God.
0: కేవలం అభిమానం యొక్క అజ్ఞానము.
1: This is only ignorance due to attachment.
0: రాముడు వేరు కృష్ణుడు వేరు కాదు.
1: Rama and Krishna are not.
0: శివుడు వేరు రాముడు వేరు కాదు.
1: Shiva
0: అంత రూపనామం వేరు వేరే.
1: The names,
0: ఒక్కడే.
1: The names and forms are different but God is one.
0: కనుకనే అట్టి ఏకత్వాన్ని విశ్వసించి ఎక్కడైనా సరే నీవు హృదయపూర్వకంగా ప్రార్థించు, అక్కడ నీకు సాక్షాత్కరిస్తాడు.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్.
0: ప్రేమ తత్వాన్ని ప్రబోధించే నిమిత్తమే సాయి రావటానికి.
1: సాయి హాస్ ఇన్కార్నేటెడ్ టు ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
0: ఎక్కడ చూసినా ఉండినటువంటి దేవుణ్ణి చూపించే కోసమని వచ్చిండేది.
1: సాయి హాస్ డిసెండెడ్ to show God everywhere, wherever you want to find him.
0: దానికి సాయి ఎందుకు రావాలి అనుకుంటారు మీరు.
1: యూ మే సే వై హాస్ హి డిసెండెడ్
0: కానీ చెప్పేవాడు ఒకరు ఉండాలి కదా.
1: బట్ దేర్ షుడ్ బి సమ్ వన్ టు టెల్ యు.
0: ప్రణది నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా?
1: యు హావ్ గాట్ ది కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్. యు గెట్ డు యు గెట్ ద లైట్?
0: పూలు తూది దారముంది పుష్పమాల తానగునా?
1: యు గాట్ ద ఫ్లవర్స్ ద నీడిల్ అండ్ ద థ్రెడ్? కెన్ యు మేక్ ఇట్ ఎ గార్లెండ్?
0: వాడు కుట్టేవాడు ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి టు మేక్ ఎ గార్లెండ్.
0: సొమ్ములు అనగా రత్నము బంగారు కలదు, సొమ్ములు నిర్మాణమగున?
1: ది డైమండ్స్ అండ్ గోల్డ్ ఆర్ దేర్, కెన్ దట్ బి ఎ జ్యువెలరీ?
0: ఒక జ్యువెలరీ ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి గోల్డ్.
0: అదే రీతిగానే దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు అనేటువంటి చెప్పే కోసమని ఒక రావాలి.
1: ట్రైన్
0: బరువుకు నడిపించు డ్రైవర్ ఉందా?
1: ఫార్ ద ట్రైన్ టు గో ఫాస్ట్ దేర్ ఇస్ ఎ డ్రైవర్.
0: ఆటోమేటిక్ లైట్ కు అవధులుందా?
1: దేర్ ఆర్ సర్టెన్ లిమిట్స్ టు ద లైట్ ఆఫ్ ఆటోమేటిక్ లైట్.
0: ఒగడు జనగతిని సృష్టింపనుండవలది?
1: దేర్ మస్ట్ బి క్రియేటర్ ఫర్ దిస్ క్రియేషన్.
0: ఒక రైలు డ్రైవ్ చేయాలంటే ఒక డ్రైవర్ కావాలి కదా.
1: టు డ్రైవ్ ద ట్రైన్ యూ నీడ్ ఎ డ్రైవర్, డోంట్ యూ?
0: ఆటోమేటిక్ లైట్ కంతా కూడా అవధులు ఉండాలి కదా.
1: ఆటోమేటిక్ లైట్ షుడ్ దేర్ బి సర్టెన్ బౌండరీస్.
0: ఒగడు జగతిని సృష్టింప ఉండవలదా?
1: షుడ్ దేర్ నాట్ బి క్రియేటర్ ఫర్ దిస్ క్రియేషన్?
0: కనుకనే ఇక్కడ ఎక్కడ చూసినా ఉన్నాడు అని చెప్పడానికి ఒక రావాలి.
1: Sai has incarnated to tell you that God is everywhere.
0: ఆ విధంగా తెలపడానికి వచ్చేటువంటివే అవతారములంతా.
1: Avatar has got this purpose to inform you that God is everywhere.
0: కేవలం తెలపడం మాత్రమే కాదు, తన యొక్క ప్రేమను సర్వులకు పంచే నిమిత్తమై కూడా రావాలి.
1: Not merely to declare but to share the divine love with everybody.
0: అంత పంచడానికి వచ్చినాడు.
1: Yes, come here to share with everybody.
0: మీ హృదయ పాత్ర ఎంతనో అంతవరకు మీకు చెప్తుంది.
1: But as is the container of your heart,
0: కనుక దర్శన సంభాషణ చేత మన కంటైనర్ పెద్ద చేసుకోవాలి.
1: Therefore we have to widen, expand our container because of vision and the conversation.
0: ఎంత పెద్దగా చేసుకుంటే అంత మీకు ఈ అమృతం లభిస్తుంది.
1: If you make it big and bigger, you can get lots more and more.
0: భవ భయ హరణ వందిత చరణ భవ భయ హరణ.

0: ದೀಪಕಸ್ಯಂದ ರಾತ್ರಿ ವೇಳಲ್ಲಿ ಎಂದು ವೆಲುಗುನು ಅಂದించేటువంటి వాడు చంద్రుడు.
1: During night time, the one who gives us light is moon.
0: ప్రభాతి దీపకో రవి పగటి వేళలు ఎందు వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడు అందించేటువంటి వాడు సూర్యుడు.
1: Sun gives us all the light during the daytime.

0: ముల్లోకములు యందు కూడాను వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడి ధర్మం.
1: ఇట్ ఈస్ ధర్మ దట్ గివ్స్ ఆల్ ది ఇల్యూమినేషన్ ది లైట్ ఇన్ ఆల్ ది త్రీ వర్డ్స్
0: సుపుత్ర కులదీపక. సుపుత్రుడు కులమునకు దీపమును వెలిగిస్తాడు.
1: A virtuous son is the very light for the entire clan,
0: family.
1: For the entire family.
0: అమావాస్యకు పూర్ణిమకు ఉండినటువంటి ఒక వ్యత్యాసము మీకు తెలుసు.
1: You know the difference between dark night and full moon night.
0: అమావాస్య కాళరాత్రి.
1: The dark night is
0: కటిక చీకటిగా ఉండేటువంటిది.
1: It's pitch dark.
0: హృదయులు ఈ చీకటిని ఏమాత్రం కూడాను కోరరు.
1: నోబుల్ హార్టెడ్ పీపుల్ విల్ నెవర్ బి ఆఫ్టర్ దిస్ డార్క్నెస్.
0: చీకటి భయంకరము అయినటువంటిది.
1: ఇస్ ది డార్క్ దట్ విల్ మేక్ యూ ఫియర్ స్ట్రికెన్.
0: భయమును మాత్రమే కాదు అనేక దురాలోచనలు కూడాను అభివృద్ధి పరుస్తుంది.
1: యూ ఇన్ ది డార్క్ యు ఆర్ నాట్ ఓన్లీ డెవలప్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఫియర్ యూ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్.
0: దురాలోచనలు మాత్రమే కాదు దుష్కర్మలకు కూడాను పాల్గొంటుంది.
1: నాట్ ఓన్లీ బ్యాడ్ థాట్స్ ఇట్ విల్ రిజార్ట్ యూ టు టేక్ టు రాంగ్ యాక్షన్స్.
0: చీకటి అనేక విధమైనటువంటి దుష్ట సంకల్పముల చేత దురాలోచనల చేత దుర్భావముల చేత దుర్కర్మల చేత మానవుని అనేక విధములుగా పీడిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది డార్క్నెస్ దట్ విల్ మేక్ యూ సఫర్ ఫ్రమ్ ఆల్ వికెడ్ థాట్స్ వికెడ్ ఫీలింగ్స్ అండ్ వికెడ్ యాక్షన్స్.
0: ఈ చీకటిని దుష్టులు దుర్మార్గులు దురహంకారులు మాత్రమే ఆశించరు కానీ హృదయులు ఎవరు కూడా దీన్ని ఆశించరు.
1: ఓన్లీ వికెడ్ పీపుల్ బ్యాడ్ పీపుల్ వుడ్ లైక్ టు బీ ఇన్ ది డార్క్ బట్ నాట్ నోబుల్ అండ్ గుడ్ సోల్స్.
0: దొంగలకు దుష్టులకు దుర్మార్గులకు చీకటి ఎంతో సహాయకారిగా ఉంటుంటారు.
1: ది థీవ్స్ ఇన్ ది వికెడ్ పీపుల్ విల్ టేక్ ది హెల్ప్ ఆఫ్ ది డార్క్నెస్ డ్యూరింగ్ ది నైట్ టైమ్.
0: వారు ఈ చీకటిని ఆశిస్తూ ఉంటారు.
1: దే మూవ్ అబౌట్ ఇన్ ది డార్క్.
0: వారు సంకల్పించుకున్నటువంటి కర్మను ఆచరించే నిమిత్తము ఈ చీకటి ఎంతైనా సహాయం చేస్తుంది.
1: టు డూ వాట్ ఎవర్ దే లైక్ ది డార్క్నెస్ విల్ హెల్ప్ దెమ్ టు డూ.
0: కనుక చీకటిని కేవలము దుస్సంకల్పులు మాత్రమే ఆశిస్తుంటారు.
1: Therefore, the one with bad thoughts will be in the dark.
0: సత్సంకల్పులు సదాచార సంపన్నులు సత్క్రియావంతులు వెలుగును మాత్రమే ఆశిస్తుంటారు.
1: The one with noble and pious thoughts with good actions will
0: always move in the light. మానవుల హృదయము చల్లగా శాంతమైన భావంతో సక్రమమైన మార్గములో సత్సంకల్పాలను అభివృద్ధి పరచుకుంటుంటారు.
1: ది హ్యూమన్ హార్ట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ పీస్ అండ్ షుడ్ బి కూల్ అండ్ షుడ్ బి ప్రాపర్.
0: చిన్న పిల్లలు కూడాను వెన్నెలను చూచి ఎంతయో ఆశిస్తుంటారో ఆనందిస్తుంటారు.
1: చిల్డ్రన్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ వాచింగ్ ది ఫుల్ మూన్ లైట్.
0: కవులు ఈ యొక్క చల్లని వెన్నెల లోపల తమలో ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి సద్భావములను కవిత్వములుగా అందుతూ ఉంటారు.
1: Poets take to composition in poetry describing the moonlight and the moon.
0: Kanuka moonlight anaga poornima dinamu manavuni yokku hrudayam kudanu poornimamainatuviga untundi.
1: On that full moon day the human heart also would be full.
0: Manavuni manasuku poorna chendunaku undinatvanti sannidhi sambandha bandhavyanni kudanu manam chakkaga vicharinchali.
1: We should know very well the relationship between the full moon and the human heart.
0: Chandrama manaso jataha chetcho suryo ajayata. Chandrudu manasu yokka pratibimbame.
1: Moon is the very reflection of the mind.
0: Kanuka chandrudu yokka vennal lopala manavuni yokka manasu kudanu challaga sadbhavamulato satsankalpamulato abhivruddhi untundi.
1: Therefore, in full moon light, human mind also would blossom with very good thoughts and feelings.
0: Kanuka poornimamu anetuntidi teekatini pogotti ajnanamunu dooram chesi bhayamunu kudanu dooram chesi shantini baddatanu aanandanni satsankalpalanu abhivruddhi parustundi.
1: Therefore, the moonlight dispels all sorts of darkness and fear It will keep you in peace, delight and bliss.
0: Inka pagati velayilendu suryudu andarikini velugunu andistuntadu.
1: During the daytime it's the sun who gives us light.
0: Ee suryude lekapothe jagatte ledu.
1: Without the sun there is no universe.
0: Suryude ee bhulokamunaku pratyaksha daivam.
1: Sun is the very God to this planet earth.
0: Suryude lekapothe srushtiye ledu.
1: Without the sun there is no creation.
0: Pantalu devu.
1: There is no harvest.
0: Vrukshamulu levu.
1: No trees.
0: Gali ledu.
1: No air.
0: Tindi ledu.
1: No food.
0: Jeevarasulu bratukalevu.
1: And living creatures cannot survive.
0: Suryu yokka velugu vellane jeevulu bratukutunnayi, pantalu pandutunnayi, nadulu pravahistunnayi, aanandanga, suchchemanga, supichchanga desamu abhivruddhi chendutundi.
1: Because the sun we find the living creatures sustain their life, you find the crop and the harvest, the flow of the rivers and we find all the happiness and comfort.
0: సూర్యు యొక్క ప్రభావం చేతనే మానవుని యొక్క హృదయం కూడాను పవిత్రమవుతుందాడు.
1: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ ద సన్ దట్ మేక్స్ అవర్ హార్ట్ సేక్రెడ్.
0: కనుక సూర్యుడు ఈ యొక్క భూలోకమునకు ప్రత్యక్ష దైవం.
1: దేర్ఫోర్ సన్ ఇస్ ద వెరీ గాడ్ టు దిస్ ఎర్త్.
0: సూర్యుని యందు ఉండినటువంటి ఈ యొక్క ప్రకాశ శక్తి హైడ్రోజన్,
1: ది హైడ్రోజన్ విచ్ ఇస్ పవర్ఫుల్.
0: ఈ హైడ్రోజన్ అనేటువంటి శక్తియే జగత్తుకు మూడు భాగములుగా తోడ్పడుతూ ఉంటుండాలి.
1: ది హైడ్రోజన్ విచ్ ఇస్ సో పవర్ఫుల్ ప్రెసెంట్ ఇన్ ది సన్ లైట్.
0: ఏదో కొంత భాగం మాత్రం హీలియం ఉంటుండాలి.
1: ఓన్లీ ఫ్రాక్షన్ ఇస్ ప్రెసెంట్ హీలియం.
0: ఇది ఒక వాయువు.
1: దిస్ ఇస్ అ గ్యాస్.
0: ఈ హీలియం అనేటువంటి వాయువు ఉండటం చేతనే ఈ ఆక్సిజన్ అనేటువంటిది కూడాను క్షీణించక అభివృద్ధిగాంచక దినదినమును కొంతవరకును తమ యొక్క స్థాయిలో తాను మెరుగుతూ ఉంటుండాలి.
1: Because of the presence of the helium, the concentration of oxygen in the atmosphere is maintained.
0: Suryuni yandu aneka vidhamulainatundi okka guntalu untunnayi anaga randramulu.
1: There are so many holes on the sun.
0: Ee suryunilo undinatundi holes anaga randramulu enta peddavi ani vicharana chesthe ee bhoominanta kattakatti okkoka randram lopala vidichi sulabhanga teesi munchavachchu.
1: The holes on the surface of the sun are so big that you can just put the whole planet of Earth in one of the holes and take it out.
0: Ante pedda randralu untunnayi suryunilo.
1: So big are the holes on the surface of the sun.
0: Kevalam okati kaadu rendu kaadu vela randralu untunnayi.
1: Not one or two, thousands of such holes are present.
0: Ee randramulu undatam chetane ee helium aneetundi okka vegam cheta poga cheta ఈ యొక్క ఆక్సిజన్ అనేటువంటిది హైడ్రోజన్ అనేటువంటిది క్రమక్రమేణ అభివృద్ధి గాంచుతూ ఉంటుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది హీలియం కంటెంట్ ఓవర్ దేర్ ద ఆక్సిజన్ కంటెంట్ హైడ్రోజన్ కంటెంట్
0: ఇది చాలా బాగా తెలుసును.
1: సైంటిస్ట్ నో ప్రతి
0: కనుక సూర్యుడు అనేటువంటిది జగత్తు కంతకుడును ప్రత్యక్ష దైవము. ఇది మూడవ నేత్రము.
1: సన్ ఈస్ ద థర్డ్ ఐ అండ్ ది ప్రెజెంట్ అండ్ గాడ్ టు దిస్ ఎర్త్.
0: కనుకనే ప్రదోషే అనేటువంటిది చంద్రుడు, ప్రభాతే వెలుగు నందించేవాడు సూర్యుడు.
1: Therefore the moon in the night and the sun that gives us all the light during the day. Third one.
0: త్రిలోకే ఈ మూడు లోకములు ఎందుకు కూడా నువ్వు వెలుగు నందించేటువంటిది ధర్మము.
1: The one that gives us brilliance in all the three worlds is dharma.
0: ఈ ధర్మం అంటే ఏమిటి?
1: What is dharma?
0: ధృయతే ఇతి ధర్మః. ధృయతే అనగా కట్టి ఉంచేటువంటిది.
1: దట్ విచ్ బైండ్స్ ఇస్ ధర్మ.
0: నో నో నో, అప్ హోల్డ్.
1: ఓ దట్ అప్ హోల్డ్స్ ఇస్ ధర్మ.
0: అది ఏ ధర్మం?
1: దట్ ఇస్ ధర్మ.
0: అన్నింటినీ పట్టి ఉంచుతుంది.
1: ఇట్ అప్ హోల్డ్స్.
0: అనగా ఈ ధర్మమే లేకపోతే జగత్తే నిలిచేటువంటిది కాదు.
1: విదౌట్ దిస్ ధర్మ ద వరల్డ్ వుడ్ నాట్ సస్టైన్.
0: సమస్త కర్మలకు కూడాను ధర్మము అనేటువంటిది ప్రాణం వంటిది.
1: For all actions, dharma is the very life.
0: Ayokka pranam samanamainatundi dharmame lekapothe jeevitame ledu.
1: Without this dharma, which is the very life force, there cannot be any life.
0: Okkoka vastuvulaku okkoka dharma untundali.
1: Each object has got a dharma.
0: Anaga agni untundali.
1: There is fire.
0: Ee agni ki emi dharmam?
1: What is its dharma?
0: Anaga dahana shakti ye ee agni ki dharmamu.
1: The fire can burn, it is its dharma.
0: Ee dahana shakti kolpothe adi agni kaadu, boggu ayipothundi.
1: When once it loses its burning capacity, it's not a fire, it's cold.
0: Ice gadda untundadi.
1: You have ice ball.
0: Deeniki challadaname deeni dharmamu.
1: Coolness is its dharma.
0: Ee challadanameinatundi dharmamnu kolipothe adi ice kaadu.
1: When once it's no longer cold, you cannot call it ice.
0: Adi ee vidhamagane manavuniki dhriyati iti dharmaha, dharayati iti dharmaha. ధరించినటువంటిది ధర్మము.
1: సో దాట్ విచ్ ఇస్ పుట్ ఆన్ ఇస్ ధర్మ.
0: ఏది మానవుని ధరించిండేటువంటిది?
1: వాట్ ఈస్ దట్ వీ హావ్ పుట్ ఆన్?
0: హృదయము, వాక్కు, కాయము, ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ ధర్మము.
1: ద హ్యూమన్ ధర్మ కంప్రైజెస్ దీస్ త్రీ, ద హార్ట్, ద వర్డ్ అండ్ ద బాడీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: సో ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: అనగా ఈ మూడింటి యొక్క త్రిపుటి యొక్క ఏకత్వము, త్రిపుటి యొక్క పవిత్రము, త్రిపుటి యొక్క నిర్మలము, త్రిపుటి యొక్క శుద్ధము.
1: ద ప్యూరిటీ అండ్ ద శాంక్టిటీ ఇన్ ది యూనిటీ ఆఫ్ ది ట్రినిటీ.
0: ఈ మూడింటి యొక్క పరిశుద్ధమైనటువంటి తత్వమే మానవ ధర్మము.
1: ద ప్యూరిటీ ఆఫ్ ది ట్రినిటీ ఇస్ ది ధర్మ ఆఫ్ మ్యాన్కైండ్.
0: చేసే కర్మలన్నీ కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ షుడ్ బి సేక్రెడ్.
0: నీ కాన్షియన్స్ తృప్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
0: పలికే పలుకులన్నీ కూడాను పరిశుద్ధమైనటువంటిగా ఉంటుండాలి.
1: వాట్ ఆల్ యూ స్పీక్ షుడ్ బి ప్యూర్.
0: కనుకని జిహ్వి, రసగ్ని, మధురప్రియత్వం, సత్యం, హితం త్వాం పరమం వదామి. ఓ జిహ్వి, ఓ నాలుక, రసమెరిగిన నాలుక, పవిత్రమైన నాలుక, శుద్ధమైన నాలుక, స్వార్థరహితమైన నాలుక, నీవెంత గొప్పదానవే అని వర్ణించినాడు మహర్షి.
1: The sage described tongue this way, O tongue, you know the taste, you are sacred, how pure you are, how selfless you are.
0: Yanta swartharavithamaitundi ee naluka.
1: The tongue is selfless.
0: Kani atuvanti parishuddhamaitundi nalukanu ee naadu malinya parichukuntunnam asatyam cheta.
1: That tongue which is so pure and unselfish is polluted because of lies, false.
0: Aa satyam kudanu etta palakali.
1: How should we tell the truth?

0: మనం పలికే పలుకులు ఉద్వేగంగా ఉండకూడదు.
1: Whatever we speak, it should not be emotional or full of agitation.
0: సత్యము కదాని ఘోరమైనటువంటి శబ్దంతో పలకకూడదు.
1: It might be true, but yet it should not be so harsh.
0: ఇది ఎట్లా ఉండాలి? ప్రీతి హితం చేయత్. ప్రీతిగా ఉండాలి ఈ పలుకు.
1: The words should be sweet.
0: హితముగా ఉండాలి ఈ పలుకు.
1: It should be soft and sweet.
0: అతిగా మాట్లాడకూడదు.
1: It should not talk much.
0: కేవలం కఠినంగా ఉండకూడదు.
1: It should not be harsh.
0: మృదువుగా ఉండాలి.
1: Soft. You should speak
0: soft. ఇది సత్యము అన్నాడు.
1: This is truth.
0: ఇటువంటి సత్యము త్రికాల భాగ్యం సత్యం.
1: This truth remains same in all the three periods.
0: మూడు కాలములు ఎందు ఉండేటువంటిది సత్యం.
1: This truth remains in all the three periods of time.
0: ఇంకా రెండవది నిజం అని ఒకటి ఉంది.
1: There is second one, nizam, fact.
0: కానీ సామాన్యమైన ఈ ప్రపంచంలో సత్యమును నిజమును రెండింటినీ ఒక్కటిగానే చూసుకుంటారు.
1: In the ordinary sense, we consider fact nism and satyam the truth as synonymous.
0: Nijam veru, satyam veru, ivu rendu okkati kaadu.
1: The fact and truth are different, not the same.
0: Chuchinappudu edi kanipistundado adi nijam.
1: What you see speaks of the fact.
0: Ippudu neevu oka shalu kappukoni undavachu.
1: Now you have a shawl.
0: Repati dinam neevu shalu lekapovachu.
1: Tomorrow you may not have it.
0: Kaani neevu shalu kappukunnavu aneetundi neetiki maatrame adi, ippudiki maatrame adi nijam.
1: It is a fact that you have shawl today.
0: రేపటికి అది నిజం కాదు.
1: It's not a fact tomorrow.
0: కనుకనే రేపటికి కూడా అది ఉంటే, ఎల్లుండికి కూడా అదే ఉంటే, నిన్న కూడా అదే ఉంటే, త్రికాలములు ఎందు అదే ఉంటే అది సత్యం.
1: But the one that remains, that remained yesterday, remains today, will continue to remain tomorrow, that is the truth.
0: కనుకనే త్రికాలములు ఎందు కూడాను మారనటువంటిది, చేరనటువంటిది, కదలనటువంటిది, మెదలనటువంటిది, సావనటువంటిది, కూలనటువంటిది, అది ఏ సత్యం.
1: సో ఇట్ ఇస్ ద ట్రూత్ దట్ వుడ్ నాట్ చేంజ్, దట్ వుడ్ నాట్ వేవర్, దట్ వుడ్ నాట్ మూవ్, దట్ రిమైన్స్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్.
0: మధ్య మధ్య మారుతూ ఉండేటువంటిదంతా కూడాను, కదులుతూ ఉండేటువంటిదంతా కూడాను, కొంతవరకు మాలిన్యమయ్యేటువంటిదంతా కూడాను అది సత్యం కాదు, అది నిజం.
1: దేర్ఫోర్ దట్ కమ్స్ ఇన్ బిట్వీన్ అండ్ పాసెస్ ఆఫ్.
0: కనిపించేటువంటిది నిజం.
1: దట్ వాట్ యు సీ ఫర్ ద మోమెంట్ ఇస్
0: ఎప్పుడు కనిపించేటువంటిది సత్యం.
1: That which is seen for all the times is truth.
0: ఇంకా వేదాంతములో ఈ సత్యమును కూడాను ఋతం అన్నారు.
1: In Veda, satya is called ఋతం.
0: ఈ ఋతం అనేటువంటిది ఏమిటి?
1: What is this ఋతం?
0: కేవలం వస్తువు మాత్రమే కాకుండా దానికి జ్ఞానం కూడా ఉంటుండాలి.
1: Not merely the object it carries with it.
0: దానికి విచారణ శక్తి కూడా ఉంటుంటారు.
1: It has got the spirit of inquiry.
0: Discrimination. కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే అది ఋతం అనేటువంటి రూపం ధరిస్తుంది.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ వుడ్ లీడ్ టు ఋతం.
0: కనుక మానవత్వంలో మన ధర్మం ఏమిటంటే సత్యాన్ని పలకాలి.
1: సో ద హ్యూమన్ ధర్మ వాంట్స్ యూ టు స్పీక్ ట్రూత్.
0: అది ఏ మన పలుకు ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి మానవత్వం.
1: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: ధర్మాన్ని ఆచరించాలి.
1: One has to tread along the path of
0: righteousness. అది ఏ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఇది వాల్యూ, ఒక విలువ.
1: ఇట్ ఇస్ ది చీఫ్ వాల్యూ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: అయితే హృదయము అనేటువంటిది కనిపించదు.
1: హౌఎవర్ యూ డోంట్ సీ ది హార్ట్.
0: ఈ రెండింటి యొక్క సంబంధం చేతనే హృదయం ఎటువంటిది ఎటువంటిది అనేటువంటిది మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ యూ కెన్ నో ద హార్ట్.
0: కనుకనే చేతలు మాటలు రెండు కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: దేర్ఫోర్ అవర్ వర్డ్స్ అండ్ అవర్ యాక్షన్స్ విల్ స్పీక్ ఆఫ్ ది will stand for the reflection of the inner being.
0: Kanukune ee rendu kudunu reflection, reaction, resound.
1: So they speak of reflection, reaction and resound.
0: Adi ye rutam.
1: That is rutam.
0: Kanuka manavattam yokka divyamaina viluvalu emiti?
1: What are the divine human values?
0: Deenine moodu padamulato cheptu vacham.
1: These are said in three words.
0: Preeti, bheeti, neeti.
1: One is preeti, next is bheeti, the third one is neeti.
0: Preeti, daiva preeti.
1: Preeti, daiva preeti, love of God.
0: Ee daiva preeti aneetundi undinappudu shantamu satyamu rendu kudunu manalo aavirbhavistayi.
1: When there is love of God, you will have all the peace and truth.
0: Bheeti, papa bheeti.
1: Bheeti, papa bheeti, fear of sin.
0: Ee papa bheeti undinappudu prema vastundi.
1: When there is fear of sin, there will be love.
0: Prema raukatame kaakunda shantanga untundi.
1: And you will also remain peaceful.
0: Neeti.
1: Neeti, morality.
0: Neetani. Sanghaneeti.
1: It is the morality of society.
0: Ee sanghaneeti lopala ahimsa anetundi aavirbhavistundi.
1: There you find the principle of non-violence.
0: ప్రీతి అనేటువంటి ఒక్కదాన్ని మనం పోషించుకున్నామంటే శాంతము ధర్మము ఈ యొక్క అహింస మూడు కూడా దాన్ని అనుసరిస్తాయి.
1: Therefore, if you develop this preeti, love for God, you will have all the peace and truth and dharma.
0: ప్రీతి కలవాడు హింసకు పాల్గొనడు.
1: The one who has got love of God will never resort to violence.
0: ప్రీతి కలవాడు అధర్మంలో ప్రవేశించడు.
1: The one with love for God will never be unrighteous.
0: ప్రీతి కలవాడు శాంతంగానే ఉంటాడు.
1: He will remain peaceful.
0: కాబట్టి ప్రీతియే అన్నింటియందుకును ప్రాణ సమానము.
1: Therefore, this preeti, love is the life.
0: మానవుని యొక్క విలువలు సత్య ధర్మ శాంతి ప్రేమలు అని అనుకుంటున్నాము.
1: We think the human values are truth, righteousness,
0: peace, and love.
1: All of them are contained in this preeti
0: love. This love
1: directs you towards God.
0: ప్రేమ దిక్సూచక యంత్రం వంటిది.
1: Love is like compass.
0: ఇది ఎక్కడ పెట్టినా ఉత్తర దిక్కునే చూస్తుంది.
1: ఇట్ విల్ పాయింట్ టువర్డ్స్ ది నార్త్ వేర్ ఎవర్ యూ కీప్ ఇట్.
0: అదే రీతిగా ప్రీతి ఎక్కడ నుంచి వచ్చినప్పటికీ దైవం వైపునే పోతుంది.
1: సో లవ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ విల్ డైరెక్ట్ యూ టువర్డ్స్ గాడ్.
0: కనుక నీ ప్రీతి అనేటువంటి ఒక దిక్సూచకను మానవునికి అందించినటువంటి స్పెషల్ గ్రేస్.
1: Therefore, this compass of preeti, love is the one of special grace given to mankind.
0: మానవత విలువ ప్రీతియే.
1: The human value in this world is love. ప్రేమనే
0: ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: This love is present in every person.
0: కనుకనే దైవము సర్వభూతముల యందు ఉంటున్నదనేటువంటి ఒక తత్వాన్ని వేదం ఘోషించింది.
1: So Veda speaks of the divine who is present in all. God is present in all
0: beings. ఎవరు ఈశ్వరుడు? ప్రేమనే ఈశ్వరుడు.
1: Who is God? Love is God.
0: ప్రేమ ఈశ్వరహై. ఈశ్వర ప్రేమ హై. ప్రేమనే ఈశ్వరుడు. ఈశ్వరుడే ప్రేమ.
1: God is love. Love is God.
0: కనుకనే భగవంతుడు సర్వలు యందు ఉంటున్నాడు.
1: God is present in all.
0: దీనిని పురస్కరించుకునియే love is God. Live in love.
1: Therefore, Swami says, love is God. Live in love.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: Jesus తల్లి యొక్క అనుమతి తీసుకుని
1: has taken permission from mother
0: పర్వతం యందు పోయి ఎడారి లోపల 42 దినములు తపస్సు చేశాడు.
1: He has gone to the desert and undertook penance for 42 days.
0: తదుపరి తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకున్నాడు.
1: He has known his true self.
0: మూడు వరములు కోరాడు.
1: He asked for 3 boons to be granted.
0: ఏమని?
1: What are they?
0: మొదటిది,
1: first,
0: oh my God, my father, నా తండ్రి, నేను మూడు వరములు కోరుతున్నాను, నాకు అనుగ్రహించమన్నాడు.
1: He said, my father, I ask for 3 boons to be granted.
0: మొదటిది ఏమిటి?
1: What is the first one?
0: నీవు నా ఈ జీవితాన్ని అందించినావు.
1: You have given me this life.
0: ఈ జీవితాన్ని ఈ జగత్తు లోపల ఎవరికి ఏ విధమైన బాధలు కలిగించకుండా అందరి సేవలు చేయాలి.
1: I should not hurt or harm anybody. I should serve all.
0: తప్పుకు మాత్రమే నేను సిద్ధంగా ఉంటుంటాను, ఒప్పుకుంటాను, కానీ అసత్యానికి నేను ఒప్పుకోను.
1: I am ready to accept the guilt or mistake, but I would not utter a lie.
0: సత్య మార్గంలో నన్ను ప్రవేశించిపచేయి.
1: See that I would tread along the path of truth.
0: మొట్టమొదటి కోరిక.
1: That is the first boon. రెండవది,
0: అసూయాపరులైనటువంటి వారు నన్ను ఎన్ని విధములైనటువంటి రీతిగా నన్ను హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, పరిహసించినప్పటికీ, బాధించినప్పటికీ, నేను ఓపికగా ఉండేటువంటి యొక్క హృదయాన్ని నాకు అనుగ్రహించు.
1: Oh God, give me that heart that would bear all the suffering put to me by the jealous people, those that hurt me, that accuse me and criticize me. Let me bear them all.
0: లోపులు కొంతవరకు అసూయ పడుతుంటారు.
1: Watching the good jealous people are there.
0: అభివృద్ధి వచ్చేటువంటి వారిని చూసి అసూయ పడుతుంటారు.
1: When you progress in life, there are people that feel jealous of you.
0: వారిని చూసి కుళ్ళిపోతుంటారు.
1: When you are happy, there are people that
0: ఇది మానవుని యొక్క అల్పబుద్ధి యొక్క లక్షణాలు.
1: That are the qualities of mean people.
0: ఇది నిజంగా మానవుని యొక్క హృదయాలు కాదు.
1: That's not true human heart.
0: ఇది కేవలము పశువులు కూడాను ఆ విధంగా అసూయ పడవు.
1: Even animals don't have that jealousy.
0: కానీ ఈనాటి మానవుని యందు స్వార్థం అనేది అధికం కావటం చేతనే అసూయ కూడాను దానితో పాటు పెరుగుతూ వస్తుంది.
1: As among people there's more of selfishness, that's leading to this kind of jealousy.
0: కనుక ఈ అసూయాపరులు నన్ను ఎన్ని బాధలు పెట్టినప్పటికీ శాంతంగా ఉండేటువంటి యొక్క చిత్తాన్ని నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, the jealous people may put me to suffering, grant me that state to maintain peace.
0: మూడవది,
1: థర్డ్ వన్,
0: ప్రేమ,
1: లవ్.
0: ఈ ప్రేమ ఎవరికి నేను అందించను.
1: This I would not give to anybody.
0: నా ప్రేమను, పరిపూర్ణమైనటువంటి ప్రేమను నీ పాదాలకి అంకితం చేస్తాను.
1: I would surrender my total
0: నీ సేవలోనే నేను అర్పితం కావాలి.
1: Let me spend my time in serving
0: you. నీ ఆనందమే నా ఆనందము.
1: Your bliss is my bliss.
0: నీవు ప్రేమ స్వరూపుడే, నేను ప్రేమ స్వరూపుడే.
1: You are the embodiment of love, so am I.

0: నీవు పూర్ణుడు,
1: నేను పూర్ణుడు. You are full and I am also full.
0: ఈ పూర్ణమంతా ఆ పూర్ణంలోనే ఏకమైపోవాలి.
1: This should merge in that.
0: అపూర్ణమైనటువంటి వారికి నేను ఈ పూర్ణత్వాన్ని అందించను.
1: I would not part with anybody who is not full.
0: ఎందుకంటే భగవంతుడు పరిపూర్ణుడు.
1: Because God is total.
0: పరిపూర్ణుడికే ఈ పరిపూర్ణమైన ప్రేమను అర్పితించాలి.
1: To that wholesome full God I should surrender.
0: ఈ మూడు కూడాను నాకు అనుగ్రహించమని కోరాడు.
1: He wanted these three boons to be granted.
0: దీనికి పూర్వము జరిగినటువంటి యొక్క కొంత అరబియన్స్ ఇతను జన్మించిన సమయం లోపల ముగ్గురు అరబియన్స్ రాజులు చేరారు.
1: There was a gathering of three Arabian kings.
0: మొదటి కింగ్ చూచాడు ఈ బిడ్డను, ఇతను దైవం బిడ్డగా ఉండినట్టుగా కనిపిస్తుంది అన్నాడు.
1: ఫస్ట్ అరేబియన్ కింగ్ థాట్ లైక్ దిస్ చైల్డ్ అపియర్స్ టు బి ది చైల్డ్ ఆఫ్ గాడ్.
0: రెండవడు చూచాడు, కాదు కాదు, ఇది దైవాన్ని ప్రేమించే బిడ్డగా తయారవుతుంది అన్నాడు.
1: The second Arabian king said, this child will certainly love God.
0: మూడవ వాడు చెప్పాడు, ప్రేమించటము లేదు, బిడ్డ కాదు, దైవమే తాను అన్నాడు.
1: He said, it's nothing like love nor the child, he is God.
0: అది ఏ, the one you think you are.
1: The one you think you are.
0: అది ఏ మొట్టమొదటి చెప్పినటువంటిది. దైవం లోపల మూడు రకమైనటువంటి తత్వములు ఉంటున్నాయి.
1: There are three levels in the divinity.
0: నేను భగవంతుని యొక్క మెసెంజర్.
1: I am the messenger,
0: I am the messenger of God.
1: He said, I am the messenger of God.
0: Second, I am the son of God. Annadu.
1: Second level, I am the son of God.
0: Third, I and my father are one. Annadu.
1: Third state, I and my father are one.
0: The one you think you are, that is physical. దేహాన్ని పురస్కరించుకొని నేను పలాని వాణిని, నేను పలాని వాణిని అని ఒక మెసెంజర్ గా భావిస్తున్నాడు.
1: The first state, that I am the messenger of God, basing on the body, he introduced himself, I am so and so.
0: Others think you are.
1: The second one, the one others think you are.
0: The one others think you are.
1: The one others think you are.
0: Anaga emti, nee manasu yokka tattvamu.
1: It is nature of your mind.
0: The third, I and my father are one.
1: The third state, I and my father are one.
0: Ante, naaku moodu swaroopalu untunnayi.
1: I have three forms.
0: Sharira swaroopamu, manasika swaroopamu, atma swaroopamu.
1: The three forms, one relates to the body, the second the mind and the spirit.
0: Manam iddaru okkate.
1: In the realm of the spirit, both are one.
0: హనుమంతుడు కూడాను శ్రీరాములకు చెప్పాడు.
1: This is stated by Hanuman to Sri Rama.
0: Rama.
1: Rama.
0: దేహరీతిగా నేను నీ సేవకుడను.
1: From the body point, I'm your servant.
0: మానసిక రీతిగా నేను నీ దాసుడను.
1: Mentally, I submit myself to you.
0: అంశమును.
1: I'm your spark.
0: ఆత్మరీతిగా నీవు నేను ఒక్కటే.
1: From the standpoint of spirit, you and I are one.
0: అదే భావాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట కర్మ మార్గము. Messenger, anaga karmana acharinchali.
1: So the first path is the path of action as the messenger.
0: Ee karmana acharincheetundi deentlopala hrudayapurvakamainatundi yokka satkarmala acharinchali.
1: As you do action, you should do it wholeheartedly.
0: Inka rendavadi,
1: the second,
0: worship.
1: Worship.
0: Aadhyatmika margamlo praveshinchatamu.
1: That you move in the spiritual
0: field. అనగా పూజించటము, భజించటము, సేవించటము, జపించటము, తపించటము, ఇవన్నీ కూడాను ఆధ్యాత్మికం.
1: The worship, the meditation, the penance, going through the sacred text, that's all spiritual pursuit.
0: ఇంకా మూడవది wisdom.
1: Third one.
0: జ్ఞాన మార్గము.
1: Wisdom, path of wisdom.
0: కనుకనే work, worship and wisdom. ఇది మూడు కూడాను W's గా వచ్చేసాయి.
1: Therefore there are three W's as stated by Bhagavan. Work, worship and wisdom.
0: ఈ work, worship and wisdom. ఈ మూడింటి తత్వం లోపల కూడాను మానవుడు wisdom తో అంత్యం కావాలి.
1: In these three,
0: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు?
1: Where is God?
0: ఎక్కడ ఏ విధంగా చేస్తుంటాడని కొంత నిమిషముల ముందుగా తెలుగులో మాట్లాడినట్టు పిల్లవాడు చెప్పాడు.
1: One student said this in Telugu, who spoke few minutes ago.
0: చాలా అమాయకులకు కూడా అర్థమయ్యేటువంటి భగవంతుడు సర్వంతర్యామేని.
1: Everyone knows that God is everywhere. Innocent people also
0: కానీ
1: know that.
0: ఈనాడు మేధావులైనటువంటి వారికి అన్ని సందేహములే.
1: But intellectuals today entertain all doubts.
0: మేధావుల కంటే ఏ చదువు లేనటువంటి మూర్ఖుడే చాలా మేలు ఈ కాలంలో.
1: In the modern times, an innocent, ignorant one is far better than intellectual.
0: అప్పుడు పాలును తీసుకుని వచ్చాడు ఒక పాత్రలో.
1: Milk is brought in a container.
0: ఎక్కడ ఉన్నాడు దేవుడు?
1: Where is God? Where is God?
0: పాలును తీసుకుని వచ్చాడు.
1: He brought the milk.
0: బాబు, ఈ పాలలో వెన్న ఎక్కడ ఉంది?
1: Boy, where is the butter in milk?
0: వెన్న ఉంది కానీ కనిపించటం లేదు.
1: There is butter, but I don't see.
0: ఒక్కొక్క డ్రాప్ లో కూడా వెన్న ఉంది.
1: ఎవ్రీ డ్రాప్ హ్యాస్ బటర్.
0: ఒక్కొక్క కణంలో కూడా వెన్న ఉంది.
1: ఇన్ ఎవ్రీ పార్టికల్ దేర్ ఇస్.
0: అయితే ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతుంది.
1: బట్ హౌ డు యూ సీ ఇట్?
0: దానిని చేయవలసిన రీతిగా చేయాలి.
1: యూ హావ్ టు ప్రాసెస్ ఇట్.
0: దానిని పెరుగు చేసి తర్వాత మొదలు చేసినప్పుడు సర్వత్రా ఉండినటువంటి వెన్న ఒక పైభాగానికి వచ్చేసి
1: you have to curdle it, you have churn it, and you can collect the butter that gathers on the surface.
0: Kanka nee hrudayame patra,
1: your heart is the container.
0: Nee premane indulo paalu,
1: the love is milk there.
0: Ee premanu anetundi danni bhagavantuniki arpitam anetundi em nee madanam,
1: offering to God is churning.
0: Appude sakshatkaram anetundi swaroopam bayil deertundi.
1: Then you will have the manifestation.
0: సర్వత్ర ఉంటుండాది భగవంతుడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: సర్వత్రా ఉన్నది పాల్లో వెన్న.
1: అండ్ బటర్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద మిల్క్.
0: కనిపించదు.
1: యు డోంట్ సీ.
0: అయితే ఎప్పుడు కనిపిస్తుంది?
1: దెన్ హౌ డు యు సీ?
0: దానికి తగినటువంటి కృషి మనం చేసినప్పుడే కనిపిస్తుంది.
1: వెన్ యు అప్లై యువర్ సెల్ఫ్ అండ్
0: అయితే భగవంతుడు యొక్క దృష్టి ఎవరిపైన ఉంటుండాలి, ఎక్కడ ఉంటుండాలి అని సందేహించవచ్చు.
1: యు మే డౌట్ హూ వుడ్ బి ది రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: బల్బ్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ద బల్బ్.
0: ఈ బల్బ్ లో వెలుగు ఉంటుండాలి.
1: దెర్ ఇస్ లైట్.
0: ఈ వెలుగు ఎక్కడ చూస్తుండాలి?
1: Light in what direction does
0: Anni
1: it go? It watches along all directions.
0: Sarvatra vestundadi.
1: It searches all over.
0: Adi reetigane bhagavantudu oka velugu vanti vaadu.
1: God is like light.
0: Evarini chustunnadu? Andarni chustunnadu.
1: He watches all.
0: Ee sabalopala nidrapoyetunte vaallu chustundadi.
1: Bhagavan watches those that sleep here in this congregation.
0: Inkokaru vinukunda edo inkoka chinta chestunnatundi vaadanu chustundadi.
1: He also watches those that think of other things.
0: Chintalu veriga undavachunu. కాని అందరికి ఈ వెలుగే ఆధారం.
1: థాట్స్ మే వేరీ బట్ దిస్ లైట్ ఇస్ కామన్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: రామకృష్ణ పరమహంస చక్కని సాయంకాల వేళలో చక్కని బోధ చేస్తున్నాడు.
1: ఆన్ ఎ ప్లెజెంట్ ఈవినింగ్ హీ వాస్ టీచింగ్.
0: ఆ యొక్క గుంపులో కూడా రాణి రాసమణి వచ్చి కూర్చుంది.
1: దేర్ ఇన్ దట్ కాంగ్రిగేషన్ ఇస్ ప్రెసెంట్ రాణి రాసమణి.
0: ఆ రాణి రాసమణి యొక్క టెంపుల్ లోపల ఇతని పూజారి రామకృష్ణ పరమహంస.
1: పరమహంస ఇస్ ద ప్రీస్ట్ in the temple built by Rani Rasamani.
0: Chakkaga cheptunnadu bhagavad vishayanni.
1: Paramhamsa is teaching all divine.
0: Kani Rani Rasamani vinnattugane tala oopputu undadi.
1: Rasamani is just nodding her head pretending as if she is listening.
0: Kani
1: to
0: ee vishayam Ramakrishnaku telusunu baga.
1: But Paramhamsa knows pretty well.
0: Lechadu kurchi nunchi.
1: He got up from the chair.
0: Aa kurchunnatundi Rani Rasamani okka tooru chempala paina kottadu.
1: He slapped her at one moment.
0: Andariki aashchiryamesi.
1: Everybody were taken by surprise.
0: Enti idu pichivadu? ఆమె యొక్క ఉద్యోగంలోనే ఉంటున్నాడు, ఆమె యొక్క దేవాలయంలోనే సేవ చేస్తున్నాడు, కానీ ఆమెని ఇంత ప్రజల మధ్య లోపల రాణిని ఇంత అవమానపరిచినాడు, ఏమిటనికి పిచ్చా ఏమిటి అని అనేక మంది అనేక రీతిగా విచారించారు.
1: ఎవ్రీబడి స్టార్టెడ్ డౌటింగ్ వాట్ ఇస్ దిస్ మ్యాడ్ క్యాప్ బీయింగ్ ఎన్ ఎంప్లాయీ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై హర్. హౌ ఇస్ దట్ హి ఇన్సల్ట్స్ హర్ లైక్ దట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎవ్రీవన్.
0: ఈ సభలో నిలిచినటువంటి వారంతా దేనికోసం ఇక్కడికి వచ్చారు?
1: వై ఆల్ పీపుల్ గ్యాదర్డ్ హియర్?
0: చెప్పేటువంటి విషయాలు చక్కగా శ్రద్ధగా వినాలి.
1: All should listen to in all sincerity.
0: Innatvanti vishayalu acharanalo pettali.
1: What all they listen, they must practice.
0: Kani
1: but
0: nee vachi ee sabalo kuchoni repati dinam court case lu vishayam anta nee vicharam cheskuntunnava?
1: But you are seated here in this congregation and you have been thinking of tomorrow's court affair.
0: Nee vaatta court vishayam vicharam cheskunte intilo kuchoni vicharam chesku ikkada enduku raavali?
1: Then you want to think of tomorrow's court litigation.
0: Anaga ee oka vakyamu enta aadarshavantamainadi ante అనేక మంది సభల్లో పాల్గొంటుంటారు.
1: ఇట్ స్పీక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్. మెనీ పీపుల్ అటెండ్.
0: ఏం చెప్పారు ఏమిటో ఎవరికి తెలియదు.
1: నో వన్ నోస్ వాట్ ఈస్ సెడ్.
0: ఏది దిన్ను యోచన చేసుకుంటూ ఉంటారు.
1: బికాస్ దే విల్ బి థింకింగ్ ఆఫ్ సో మెనీ థింగ్స్.
0: కనుక అలాంటి యోచన చేసేటువంటి వారు సమావేశంలో పాల్గొనకూడదు.
1: దోస్ దట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ వేరీడ్ థింకింగ్ బెటర్ దే
0: సమావేశంలో పాల్గొంటారా? దీన్ని తూచి నడుచుకోవడానికి తగినటువంటి తూచి చేయాలి.
1: వెన్ వన్స్ దే ఆర్ ఇన్ ది అసెంబ్లీ దే మస్ట్ ప్రాక్టీస్ ఇన్ టోటల్.
0: ఈ సత్యాన్ని ఆనాడు రామకృష్ణ చక్కగా ఆచరణ రీతి లోపల ప్రచారం చేశాడు.
1: దిస్ ఈస్ టాట్ బై రామకృష్ణ పరమహంస ఇన్ ఫ్యాక్ట్.
0: కలుపునే మానవుని యొక్క ధర్మములు అనేటువంటిది ఇంత పవిత్రమైనట్టుగా ఉంటుంటారు.
1: సో హ్యూమన్ ధర్మ ఇస్
0: ఇది కేవలం ఒక భూలోకమునకు మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ
0: భూవస్సువహ ఈ ముల్లోకములకు కూడా ఉంటుండాలి.
1: ఫర్ ఆల్ ది త్రీ వర్డ్స్
0: ఏమిటి ఈ ముల్లోకములు?
1: వాట్ ఆర్ దే?
0: దేహరీతిగా చేసేటువంటి కర్మలు ఎందు?
1: All the actions that you do with the body.
0: మనసు గాతాలు చేయటువంటి తలపులు ఎందు?
1: All the thoughts in the realm of the mind.
0: ఆత్మరీతిగా ఆనందించేటువంటి ఈ విషయం నందు?
1: All the things
0: that. మూడింటి ఎందు కూడాను ఈ ధర్మము వెలుగు నందిస్తుంది.
1: In the atomic bliss, the mental thought and the body action.
0: అది ఆత్మిక్ బ్లిస్ అనేటువంటిది నిత్యానందం.
1: Atomic bliss is eternal bliss.
0: పరమ సుఖదం.
1: Supreme.
0: కేవలం జ్ఞానమూర్తి.
1: Is the one of wisdom.
0: ఇంత జ్ఞానమయమైనటువంటిది ఈ ఆత్మానందం.
1: This wisdom is one of the
0: ఈ ఆనందమునకు మానసిక ఆనందమునకు దేహ ఆనందమునకు వెలుగునందించేటువంటి ధర్మము.
1: Therefore it is dharma that gives light to the happiness of the body, the mind and the spirit.
0: Trilokamulaku velugunandinchetundi dharmamu.
1: So it's only dharma that illumines all the three worlds.
0: Mudukonu daivadhinam.
1: All are under the control of God.
0: Inka nalugavudu untundi adi manushya prayatnam.
1: Now there is fourth factor, human effort.
0: Suputre kuladipaka. Manchi putrudu kulamulakai velugunandistuntadu.
1: A good son is the light to the entire family.
0: Yavaru ee good son anetunte vaadu.
1: Who is this good son?
0: Good son means God's son.
1: Good son means God's son.
0: Good anetunte G O O D, good.
1: The spelling G O O D.
0: Mithyaloke manestate anaga mithyalokam anetunte zero. Jagatantha mithyam brahma satyam.
1: The whole world is illusion, but Brahman is all
0: true. Kalpani aa mithyam anetundi emti adi oka zero.
1: This illusion is 10.
0: G O O D ee rendu o lokalu oka zero chesesthe God ayipoyindi.
1: Now in this G O O D remove this illusion zero.
0: Guttu lokalu oka zero pothe God ayipoyindi.
1: And therefore 10 is God.
0: God's son is good son.
1: Therefore God's son is good son.
0: Anaga nirantaram kudunu daiva bhavamulu.
1: They should have divine feelings.
0: Daiva karmalu.
1: Divine action.
0: Daiva chintanalu.
1: Divine thought.
0: Daiva pravartanalu.
1: Divine behavior.
0: Ani kaliginatundi vaadu suputrudu.
1: He is the one, the
0: Su,
1: good son.
0: Su anaga manchi.
1: Su means good.
0: Talli dandrulu yokka aadyam sirasavahinchi.
1: One should follow the command of the parents.
0: Talli dandrulu yokka premanu andukoni.
1: Receives the grace.
0: Talli dandruluku aananda perchi.
1: Make them happy.
0: Vaari inta kaalam penchi pedda chesinanduku vaariki taginatundi krutagnatanu andinchi.
1: Expressing gratitude for all
0: help. Vaarini santrupti parichetundi vaadu suputrudu.
1: The one who satisfies them is good son.
0: Ante kaadu samajamlo kudunu manchi peru techukunnatundi vaadu suputrudu.
1: Not only that, the one who gets good name in society is good son.
0: Eppudu goppa putrudu avutadu.
1: When do you become good son?
0: Kulamulo okandu గుణవంతుడుండినా కులము వెలయు వాని గుణము వెలయు.
1: ఇఫ్ దేర్ ఇస్ వన్ గుడ్ సన్ ది హోల్ ఫ్యామిలీ విల్ బి రెప్యూటెడ్ అండ్ హీ విల్ ఆల్సో బి ఫేమస్. మలయ
0: వనములోన వెలయు వనములోన మలయ జంబున్నట్టు. గొప్ప కారణములు యందు ఒక మల్లె తీగ ఒకటి ఉంటే ఆ మల్లె పుష్పంతోనే సర్వం కూడాను ఆ మల్లె సుగంధమును అందిస్తుంది.
1: ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ఇఫ్ యు ఫైండ్ ద జాస్మిన్ ఫ్లవర్ యు విల్ ఫైండ్ ద ఫ్రాగ్రెన్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
0: అదే రీతిగా ఒక్క సుపుత్రుడు ఉన్నాడంటే ఆ జాతికంతా కూడాను గొప్ప కీర్తిని అందిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ వన్ గుడ్ సన్ ద హోల్ ఫ్యామిలీ ద క్లాన్ విల్ ఎర్న్ రిప్యూట్.
0: ఈనాడు కొడుకులు పుట్టిన తక్షణమే చక్కెరను తీపో పంచుతూ ఉంటాం మనం.
1: నమో
0: వాణి గుణము వెలయు.
1: If there is one good son, the whole family will be reputed and he will also

0: The son, they start distributing sugar or sweets. Why do you distribute sweets? Now I have a son, is the reply. What type of a son? Watch and wait.
1: కొడుకులు పుట్టినంత మాత్రం పుట్టాడని చెప్పుకోకూడదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ డిక్లేర్.
1: ఆ పుట్టిన కొడుకు సమాజంలో ఏనాడు మంచి పేరు తెస్తాడు అప్పుడు నీ పుత్రోత్సవం చేసుకోవాలి.
0: దట్ డే విన్ ద సన్ గెట్స్ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ యు షుడ్ సెలబ్రేట్.
1: తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
0: Father will not be instantly happy on coming to know the birth of his son.
1: ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు.
0: Father will be very happy and delighted on coming to know the name of his son in society.
1: Abba, ee pillavadu chaala manchivadu, chaala manchivadu, chaala manchivadu annapudu ade tandriki goppa viluva.
0: When all praise his son, the father will be happy.
1: Adhe daivaniki kodunu goppa aanandam.
0: God also will be happy.
1: Andari chethulo manchivadu anipinchukovali.
0: You should get a good name everywhere.
1: Alanti suputrudu anetuvanti vadu కులములకే వెలుగును అందిస్తుంటాడు.
0: సచ్ ఎ గుడ్ సన్ ఇస్ ద లైట్ టు ది ఫ్యామిలీ.
1: ఇందులో వెలుగును అందించేటువంటి మూడు రకములుగా ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ త్రీ ఫార్మ్స్ ఆఫ్ లైట్ యు గెట్.
1: ఇంటిలో వేసినటువంటి బల్బు,
0: ద బల్బ్ ఎట్ హోమ్,
1: ఆ రూముకు మాత్రమే వెలుగును అందిస్తుంటాడు.
0: గివ్స్ ది లైట్ కన్ఫైన్ టు ద రూమ్.
1: రాత్రి వెలిగేటువంటి చంద్రుడు,
0: ద మూన్ ఇన్ ద నైట్,
1: సర్వత్రా వెలుగును అందిస్తుంటాడు కానీ డిమ్గా ఉంటుంది.
0: ఇట్ స్ప్రెడ్స్ లైట్ ఆల్ ఓవర్ బట్ ఇట్స్ డిమ్.
1: కానీ పగటి వెలిగేటువంటి యొక్క సూర్యుడు సర్వత్రా వెలుగ్గానే ఉంటుంటాడు.
0: బట్ ది సన్ లైట్ ఇన్ ద మార్నింగ్ ఇస్ సో పవర్ఫుల్ ఇంటెన్స్.
1: కాబట్టి ఇంటిలో వెలిగేటువంటి వెలుగు స్వార్థము.
0: దెర్ఫోర్ ద లైట్ ఎట్ హోమ్ ఇస్ సెల్ఫిష్నెస్.
1: మూన్ నుంచి కూడా సర్వత్రా వెలిగేటువంటి వెలుగు పరార్థము.
0: ద మూన్ లైట్ ఇస్ పరార్థ.
1: పరార్థం,
0: పరార్థం.
1: సన్ లైట్ యథార్థం.
0: పరార్థ స్పిరిచువల్ సన్ లైట్ ఇస్ యథార్థ.
1: యథార్థ మీన్స్ దట్ ఇస్ ట్రూత్.
0: యథార్థ ఇస్ ట్రూత్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: కనుకని ఆ సర్వత్రా వెలిగేటువంటి యొక్క వెలుగును అందించేటువంటి సూర్యుడే నిజమైనటువంటి దైవము.
0: దేర్ఫోర్ సన్ హూ స్ప్రెడ్స్ లైట్ ఎవ్రీవేర్ ఇస్ గాడ్.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి భారతీయులు సూర్యోపాసన జరుపుతూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ప్రే టు సన్.
1: సూర్య నమస్కారాలు చేస్తూ వచ్చారు.
0: దే పే ఆర్ ప్రే ఆల్ ప్రే టు సన్ గాడ్.
1: సూర్యుడే ప్రత్యక్ష దైవమని భావిస్తూ వచ్చారు.
0: దే టేక్ హిమ్ యాస్ వెరీ గాడ్.
1: సూర్యుని వల్లనే సర్వమస్తం కూడాను జగత్తులో నిలవగలుగుతుండాలి.
0: బికాస్ ఆఫ్ సన్ లైఫ్ ఇస్ మెయింటైన్డ్ ఆన్ ఎర్త్.
1: కనుక
0: సో
1: మనకి ఈనాడు కావలసినటువంటి చంద్రుని వెలుగు రాత్రి, సూర్య వెలుగు పగలు.
0: దేర్ఫోర్ వి గెట్ ది లైట్ లోకములో వెలుగు నైట్.
1: కులం వెలుగు సత్పుత్రుడు.
0: ఏ గుడ్ సన్ ఇస్ ది లైట్ టు ది ఫ్యామిలీ.
1: కనుక మనం చదివినంత మాత్రం సత్పుత్రులు కాదు.
0: బై మేర్ ఎడ్యుకేషన్ కెన్ నాట్ బి గుడ్ సన్.
1: తీసుకున్నంత మాత్రం సత్పుత్రులు కాదు.
0: బై మేర్ అకౌంటింగ్ పొజిషన్ కెన్ నాట్ బి గుడ్ సన్.
1: కానీ ప్రవర్తన లోపల, నడత లోపల సత్ప్రవర్తన ఉండాలి.
0: యు షుడ్ హావ్ గుడ్ బిహేవియర్.
1: గుడ్ బిహేవియర్,
0: గుడ్ బిహేవియర్,
1: మేనర్స్,
0: గుడ్ మేనర్స్,
1: గుడ్ డిసిప్లిన్,
0: గుడ్ డిసిప్లిన్,
1: గుడ్ డివోషన్,
0: గుడ్ డివోషన్.
1: అది చాలా ప్రధానమైనటువంటిది.
0: దట్స్ వెరీ ఎసెన్షియల్.
1: ఆ డివోషన్ ఉంటుంటే ఎంతైనా కూడా అన్ని మంచివే చేరుతూ వస్తుంటాయి.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ డివోషన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి గుడ్.
1: కనుక ఈనాటి లోకము లోపల ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతము అనేటువంటి మూడు స్థానములు నిర్మించుకుంటూ వచ్చింది.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ త్రీ లెవెల్స్, డ్యూయలిజం, క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ నాన్ డ్యూయలిజం.
1: ద్వైతము,
0: డ్యూయలిజం,
1: ఇది ఏది దేనికి అది అనే ఉంటుంటుంది. ఒకదానికి కూడా సంబంధం లేదు.
0: దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ టూ.
1: అయితే విశిష్టద్వైతమునకును అద్వైతమునకును చాలా డిఫరెన్స్ లేకుండా ఉంటుంది.
0: హౌఎవర్ దేర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ నాన్ డ్యూయలిజం.
1: ఏమైనా కానీ, ఏ గోత్రమైనా కానీ, ఏ దేశమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ సాంప్రదాయమైనా కానీ,
0: లెట్ ఇట్ బి ఆఫ్ ఎనీ రిలీజన్, ఆఫ్ ఎనీ ట్రెడిషన్, ఆఫ్ ఎనీ కల్చర్, ఆఫ్ ఎనీ కంట్రీ,
1: కానీ సత్యం ఒక్కటిగానే కనిపిస్తుంది.
0: బట్ ద ట్రూత్ ఈజ్ వన్.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ఇట్స్ ఓన్లీ వన్, నాట్ టూ.
1: షుగర్ కేన్ ఉంటుండాలి.
0: ఏ షుగర్ కేన్?
1: ఎన్నెన్నో వంపులుగా ఉంటుంటాయి.
0: ఇట్ సో మెనీ బెండ్.
1: షుగర్ కేన్ లకు బెండ్ ఉంటుండాలి, కానీ లోపల ఉన్న జ్యూస్ కు మాత్రం, టేస్ట్ కు మాత్రం బెండ్ లేదు.
0: ద షుగర్ కేన్ హెస్ గాట్ సో మెనీ బెండ్స్ బట్ నాట్ ద షుగర్ ఇన్సైడ్, ద జ్యూస్ ఇన్సైడ్.
1: కనుక షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవటము, అన్ని షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవటం కలపటము, ఇది అద్వైతం అన్నారు.
0: సో డ్రాయింగ్ ది జ్యూస్ అవుట్ ఆఫ్ ఆల్ ద షుగర్ కేన్స్ ఈజ్ అద్వైత నాన్ డ్యూయలిజం.
1: కనుకనే షుగర్ జ్యూస్ అనే షుగర్ కేన్ జ్యూస్ అంతా అద్వైతం అన్నారు.
0: దేర్ఫోర్ షుగర్ కేన్ జ్యూస్ ఇస్ అద్వైతం.
1: ఈ షుగర్ కేన్ లో ఎక్కడన్నతే తీపే వస్తుంది.
0: యు మే డ్రా ఫ్రమ్ ఎనీ పార్ట్, ఇట్ ఇస్
1: రెండవ రుచి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ టేస్ట్ బియాండ్ దిస్.
1: తర్వాత రామానుజులు వారు చక్కగా విచారం చేశాడు.
0: రామానుజ ఎంక్వైర్ థరోలీ
1: లేదు. ఈ షుగర్ జ్యూస్ ఎంత కాలం అని పెట్టుకునే అవుతుంది.
0: హౌ లాంగ్ ది షుగర్ కేన్ జ్యూస్ లాస్ట్.
1: ఇది

0: కాలము ఉండడానికి వీలు కాదు.
1: ఇట్ వోంట్ సస్టైన్ లాంగ్.
0: ఏం చేశాడు? ఆ షుగర్ జ్యూస్ ను షుగర్ గా మార్చాడు.
1: దేర్ఫర్ షుగర్ కేన్ జ్యూస్ ఇస్ కన్వర్టెడ్ ఇన్ టు షుగర్.
0: షుగర్ గా మార్చేటప్పటికి ఎప్పుడైనా ఎక్కడైనా దేంట్లో అయినా వేసుకోవచ్చు, ఉపయోగం చేసుకోవచ్చు.
1: వెన్ ఇట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షుగర్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఎనీవేర్ అండ్ మిక్స్ ఇట్ విత్ ఎనీ.
0: కాబట్టి షుగర్ జ్యూస్ అనేటువంటిది అద్వైతము, షుగర్ అనేటువంటిది విశిష్ట అద్వైతము.
1: దేర్ఫోర్ షుగర్ ఇస్ క్వాలిఫైడ్ నాన్ డ్యూలిజం. షుగర్ కేన్ జ్యూస్ ఇస్
0: విశిష్టమైన అద్వైతము
1: అండ్ దట్ ఇస్ స్పెషల్ క్వాలిఫైడ్.
0: ఎప్పటికీ ఉంటుంటాది.
1: ఇట్ రిమైన్స్ ఆల్ ద టైమ్.
0: దేంట్లోనైనా ఉపయోగం చేసుకోవచ్చు.
1: యూ కెన్ మిక్స్ ఇట్ విత్ ఎనీ.
0: ఇంకా ద్వైతము
1: డ్యూయలిజం
0: మధ్వాచార్యులు.
1: Dualism is proposed by Madhvacharya.
0: Advaitamu Shankaracharyalu.
1: Non-dualism Shankara.
0: Vishishta Advaitamu Ramanujacharyalu.
1: Qualified non-dualism Ramanuja.
0: Dvaitamu Madhvacharyalu.
1: Dualism is of
0: Madhvacharyalu. Yeman cheppadu.
1: What did he say?
0: Bhagavantuda.
1: Oh God.
0: Nenu sugar ga nenu kaadu.
1: I don't want to come here as sugar.
0: Naaku sugar juice sakkaraledu.
1: I don't want sugar cane juice.
0: Nenu sugar nu sugar juice nu tineetvanti cheemaga nenu puttali.
1: I should be born as an ant that would certainly enjoy the sugar cane juice
0: sugar
1: and the sugar.
0: Sugar taste telidu.
1: The sugar does not know the taste of the sugar.
0: Kaani sugar nu tineetundi variki sugar taste telustu.
1: But those that eat the sugar knows the sweetness of the sugar.
0: Kaani neevu prema swaroopuduga unnavu.
1: You are the embodiment of love.
0: కాని నేను కూడా ప్రేమగా ఉండకూడదు. నీ ప్రేమను అనుభవించేటువంటి వాడిగా ఉండాలి.
1: ఐ షుడ్ నాట్ బి ది ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్ ఎయిదర్. ఐ షుడ్ ఎక్స్పీరియన్స్.
0: దేవుడు నేను జీవుడు ఈ రెండు వేరుగానే ఉండాలి.
1: యు ఆర్ గాడ్ అండ్ ఐ ఇండివిజువల్. వి షుడ్ బి సెపరేట్.
0: జీవుడు వేరుగా ఉన్నప్పుడే జీవ దైవత్వాన్ని అనుభవించడానికి వీలవుతుంది.
1: వెన్ ది ఇండివిజువల్ ఇస్ సెపరేట్ యు కెన్ ఎంజాయ్ గాడ్.
0: కనుక నేను షుగర్ ను తినేటువంటి వాడిగా ఉండాలి, కానీ షుగర్ నాకు వద్దు అన్నా.
1: దేర్ఫోర్ ఐ షుడ్ బి వన్ హూ వుడ్ పార్టేక్ ది షుగర్ బట్ నాట్ ది షుగర్
0: ఇట్సెల్ఫ్. అనగా రెండు.
1: దిస్ ఇస్ డ్యూయలిజం. టు ఆర్ దేర్.
0: జీవుడు దేవుడు.
1: ఇండివిజువల్ అండ్ గాడ్.
0: ఈ జీవుడు దేవుడు అనేటువంటిది షుగర్ అంతా తిని బాగా చక్కగా జీర్ణం చేసుకుని షుగర్ యొక్క తత్వాన్ని గుర్తించుకున్న తర్వాత తానే షుగర్ అయిపోతాడు. బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి.
1: వెన్ వన్స్ హి పార్టేక్స్ ఇన్ ఈస్ ది ఫ్రూట్ కన్స్యూమ్స్ దట్ అండ్ హి బికమ్స్ ఎ షుగర్ ఇట్సెల్ఫ్.
0: ఈ ద్వైత విశిష్ట అద్వైత అద్వైతములు అనేటువంటి దాన్ని తీసుకుని భారతీయులు లేనిపోని కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
1: దే గో బై ఆల్ ది త్రీ లెవెల్స్ డ్యూయలిజం క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం.
0: ఒక్కటే.
1: ఆల్ ది త్రీ ఆర్ వన్ యాక్చువల్లీ స్పీకింగ్.
0: షుగర్ జ్యూస్ అద్వైతము.
1: షుగర్ కేన్ జ్యూస్ ఇస్ నాట్
0: షుగర్. ద్వైతము.
1: షుగర్ ఇస్ జ్యూస్.
0: షుగర్ తినేటువంటి వాడు ద్వైతము.
1: ద వన్ హూ ఈట్స్ ఇస్ జ్యూయల్.
0: అద్వైతము విశిష్ట అద్వైతము ద్వైతం ఒక్కటే.
1: షుగర్
0: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కోవ్, మిఠాయి, కీరు, బిస్కెట్లు అన్ని పెట్టినప్పటికీ ఇందులో అన్నిట్లో చక్కెర ఒక్కటే.
1: యూ మే హావ్ నంబర్ ఆఫ్ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, బట్
0: నామములు వేరు వేరుగా ఉన్నాయి.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ సెపరేట్.
0: అదే రీతిగాని ఈ జగత్తునందు సర్వదేశములు, సర్వనామములు, సర్వరూపములు కూడా భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ సో మెనీ కంట్రీస్ ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ వేరీ.
0: కానీ అందరి యందు అన్నింటి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే.
1: బట్ ఇన్ ఆల్ ఇన్ ఎవ్రీ వన్ డివినిటీ ఇస్ వన్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: చూడండి బల్బ్స్ అంతా ఎన్నో ఉంటున్నాయి.
1: యూ ఫైండ్ లాట్స్ ఆఫ్ బల్బ్స్ అరౌండ్.
0: కానీ కరెంట్ ఒక్కటి.
1: బట్ కరెంట్ ఈస్ వన్.
0: అదే దివ్య శక్తి.
1: దట్ ఈస్ డివైన్.
0: ఆ దివ్య శక్తి నీ ఎందు నా ఎందు అందరి ఎందు ఉంటుండాలి.
1: దట్ డివైన్ పవర్ ఈస్ ఇన్ యూ అండ్ ఇన్ ఎవ్రీవేర్.
0: ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ డస్ ద డిఫరెన్స్ లై?
0: ఒకటి రెడ్ గా ఉంది, ఒకటి బ్లూ గా ఉంది, ఒకటి వైట్ గా ఉంది, ఒకటి తెల్లగా ఉంటుండాలి.
1: బట్ వన్ ఈస్ ఆఫ్ రెడ్ కలర్, అదర్ ఇస్ బ్లూ కలర్.
0: ఒకటి డిమ్ గా ఉంది, ఒకటి బ్రైట్ గా ఉంది, మరీ బ్రైట్ గా ఉంటుండాలి.
1: అండ్ వన్ ఈస్ బ్రైట్, అదర్ మే బి బ్రైటర్.
0: కరెంట్ యొక్క దోషం కాదు, బల్బుల యొక్క డిఫరెన్స్.
1: No mistake with the current. There is only difference in bar.
0: Andar yandu daivam okkadigane unnadu.
1: God is same uniform in all.
0: Same yokka capacity dimmuga undi. Inkoti bright ga untundadi, inkoti light ga untundadi.
1: But your capacity is the voltage differs. It may be dim or bright.
0: Voltage yokka difference.
1: Difference lies in the voltage.
0: Nirantaramu sarvada samakalesho sarvatra harichintanam chesinappudu voltage kavasanta vachestundi.
1: When you think of God everywhere at every point of time, you will have voltage increasing.
0: Bulbulu maarchuko.
1: Change the bulb.
0: వోల్టేజ్ మార్చుకో.
1: చేంజ్ ద వోల్టేజ్.
0: కరెంట్ ను మార్చవద్దు.
1: డోంట్ చేంజ్ ద కరెంట్.
0: నీ డిమ్గా ఉండేటువంటి హృదయం బ్రైట్ గా చేసి పెద్ద ప్రేమగా పెంచుకో.
1: వెన్ ది బల్బ్ ఆఫ్ యువర్ హార్ట్ ఇస్ డిమ్, డెవలప్
0: ప్రేమను పెంచుకో. ప్రేమను పెంచుకో. ప్రేమను పెంచుకో.
1: డెవలప్ యువర్ లవ్. ఇంక్రీజ్
0: ప్రేమ. పెరిగే కొలది కూడా నువ్వు లైట్ అండ్ బ్రైట్ ఫాలైదైపోతుంది.
1: వెన్ యూ ఎక్స్పాండ్ యువర్ లవ్ ఇట్ బికమ్స్ లైట్ అండ్ బ్రైట్.
0: చూడండి ఇది ఏదైనా ఒక కర్రగా ఉంటుండాలి.
1: హియర్ ఇస్ జస్ట్
0: ఈ కర్రను నిప్పుల వేస్తే ఏమైపోతుంది?
1: వెన్ యు పుట్ ఇన్ ఫైర్ వాట్ విల్ హ్యాపన్?
0: కర్ర అదృశ్యమైపోతుంది.
1: ఇట్ విల్ వానిష్.
0: కానీ బొగ్గుగా తయారవుతుంది.
1: బట్ ఇట్ బికమ్స్ కోల్.
0: కర్ర పోయింది, బొగ్గుగా ఉంది.
1: ది స్టిక్ ఈస్ నాట్ దేర్ బట్
0: కర్రను ముట్టుకుంటే మనకి ఏం మాలిన్యం కావడం లేదు. బొగ్గు ముట్టుకుంటే మాలిన్యం అయిపోతుంది.
1: వెన్ యు టచ్ ది స్టిక్ నో డర్ట్ వుడ్ అడ్హియర్ టు యూ. బట్
0: ఈ బొగ్గును తిరిగి తెల్లగా చేయాలంటే ఏం చేయాలి?
1: హౌ టు మేక్ దిస్ కోల్ లుక్ బ్రైట్ అండ్ వైట్?
0: అమాయకులు, అజ్ఞానులు అనేక మంది ఈ బొగ్గులు తెల్లగ చేయదని సోప్ వేసి తిక్కుతారు.
1: ఇన్నోసెంట్ ఇగ్నోరెంట్ పీపుల్ వాంట్ టు అప్లై సోప్ టు ది డార్క్ కోల్ టు మేక్ ఇట్ బ్రైట్.
0: కానీ ఈ కోల్ పైన సోప్ తిక్కితే సోప్ కూడా నల్లగా అయిపోతుంది, కానీ ఈ కోల్ తెల్లక కాదు.
1: బట్ ఇఫ్ యూ రబ్ ది కోల్ విత్ ది సోప్ ది సోప్ ఆల్సో బికమ్స్ బ్లాక్. తీసుకుని
0: వెళ్ళి నీవు చక్కగా పాల్లో కడుగు, పాలు కూడా నల్లగా అయిపోతాయి, కానీ కోల్ నల్లక తెల్లక కాదు.
1: ఈవెన్ ఇఫ్ యూ వాష్ ద కోల్ విత్ మిల్క్ ఇట్ టర్న్స్ బ్లాక్.
0: దీన్ని మనం తెలుసుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ షుడ్ యు నో?
0: ఈ కోల్ ఏ విధంగా అయింది?
1: హౌ కుడ్ ఇట్ బికమ్ కోల్?
0: ఎందువల్ల ఈ కోల్ అయింది?
1: వై?
0: అనగా ఏమి? అగ్ని యొక్క సంపర్కం చేత కోల్ అయింది.
1: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ ఆఫ్ ఫైర్ ఇట్ బికేమ్ కోల్.
0: తిరిగి అగ్నిలోనే వెయ్యి,
1: పుట్ ఇట్ ఇన్ ఫైర్ బ్యాగ్.
0: ఈ అగ్నిలో కాలి కాలి కాలి కాలి కాలి కాలి కట్టగా ఇప్పటికి బొగ్గు కూడాను వైట్ గా తయారు.
1: అలవ్ ఇట్ టు బర్న్ అండ్ బర్న్ అండ్ కంటిన్యూస్లీ ఈవెన్ ద కోల్ బికమ్స్ వైట్ బ్రౌన్.
0: కనుకని హాఫ్ బర్న్ కావటం చేతనే కోల్ అయింది.
1: యాజ్ ఇట్ ఇస్ హాఫ్ బర్న్ ఇట్ ఇస్ కోల్.
0: ఫుల్ బర్న్ చేసేటప్పటికే లైట్ అయిపోతుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఫుల్లీ బర్న్ ఇట్ బికమ్స్ లైట్.
0: కనుకని పార్ట్ టైం డివోషన్ గా ఉన్నప్పుడు బొగ్గుగా ఉంటుంది.
1: వెన్ ఇట్స్ పార్ట్ టైం డివోషన్ ఇట్ ఇస్ కోల్.
0: ఫుల్ టైం అయిపోయినప్పుడు లైట్ గా ఉంటుంది, బ్రైట్ గా ఉంటుంది.
1: వెన్ ఇట్స్ ఫుల్ టైం ఇట్స్ లైట్ అండ్ బ్రైట్.
0: కనుక ఆ అగ్నిలోనే వెయ్యి,
1: పుట్ ఇట్ ఇన్ ద ఫైర్.
0: ప్రేమలోనే పడేసి
1: పుట్ ఇట్ ఇన్ లవ్.
0: కాలి కాలి కాలి కాలి చక్కగా ధూళి మాదిరి అయిపోతుంది, ఉఫ్ అంటే ఊడిపోతుంది.
1: అలవ్ ఇట్ టు బర్న్ కంటిన్యూస్ ఇట్ బికమ్ సో లైట్ ఇట్ కెన్ బి బ్లోన్ ఈజీలీ.
0: ఈ కర్ర ఉంది, కర్ర ఇక్కడ విడిచిపెట్టి కిందికి పడిపోయింది.
1: వెన్ వన్స్ యూ డ్రాప్ ఇట్ ఇట్ ఫాల్స్ ఆన్ ద గ్రౌండ్.
0: కానీ అది బాగా కాల్చి కాల్చి కాల్చి కాల్చి చక్కగా ఒక బసం మాదిరి వేస్తే ఉఫ్ అంటే పైకి పోతుంది.
1: On the other hand, if you burn this wood and make it into ash, you can blow it off.
0: కాబట్టి ఎంత లైట్ అయితే అంత హైట్ కి పోతుంది.
1: If it is light, it can reach height.
0: ఎంత వెయిట్ అయితే అంత లోకి దిగిపోతుంది.
1: The more of the weight it comes down.
0: కాబట్టి నీ ఉన్నత స్థాయికి పోవాలంటే less luggage, more comfort, weight ని తగ్గించుకుంటూ పోవాలి.
1: Therefore, in order to reach noble heights, there should be less luggage, more comfort.
0: ఈ యొక్క weight ని తగ్గించుకుంటూ పోతే light, light, light, light, light అయిపోతుంది.
1: As you reduce the weight of the luggage, it becomes light and would go up.
0: కనుక మనకున్నటువంటి డిజైర్స్ ను క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ కట్ డౌన్ అవర్ డిజైర్స్ గ్రాడ్యువల్లీ.
0: డిజైర్స్ తగ్గినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు కట్ డౌన్ యువర్ డిజైర్స్.
0: రాగ ద్వేష అసూయ అనేటువంటి ఒక దుర్గుణములు ముఖ్యంగా తగ్గాలి.
1: ఫస్ట్ వి షుడ్ కట్ ఆఫ్ ఆల్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ లైక్ అటాచ్మెంట్ ఈగో అండ్ జెలసీ. వై?
0: కామ క్రోధ లోభము మూడు చాలా శత్రువులు.
1: దేర్ ఆర్ త్రీ ఎనిమీస్ ద డిజైర్ యాంగర్ అండ్ గ్రీడ్.
0: డిజైర్ భక్తిని నాశనం చేస్తుంది.
1: ఇట్ ఇస్ ది డిజైర్ దట్ కిల్స్ డివోషన్.
0: క్రోధము జ్ఞానాన్ని నాశనం చేస్తుంది.
1: యాంగర్ కిల్స్ విజ్డమ్.
0: ఇంకా లోభము మన యొక్క కర్మనే నాశనం చేస్తుంది.
1: గ్రీడ్ కిల్స్ అవర్ యాక్షన్ యాక్టివిటీ.
0: కర్మ ఉపాసన జ్ఞానం మూడింటి కూడాను నాశనం చేస్తాయి. ఈ మూడు కూడా.
1: దేర్ఫోర్ ద వర్క్ వర్షిప్ అండ్ విజ్డమ్ ఆర్ కిల్డ్ బై దిస్ త్రీ.
0: క్రోధం వచ్చినప్పుడు మన జ్ఞానాన్ని అంతా భస్మం చేస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ గ్రీడ్ దట్ బర్న్స్.
0: విచక్షణ జ్ఞానమే ఉండదు.
1: యు డోంట్ హావ్ డిస్క్రిమినేషన్.
0: ఇంకా దానికి అనేక రకమైనటువంటి శత్రుత్వాన్ని పెంచుతుంది.
1: అండ్ యూ డెవలప్ ఎనిమిటీ.
0: ఎక్కడ ఎట్లా మాట్లాడాలనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం కోల్పోతుంది.
1: యూ లూజ్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రిషన్ హౌ టు టాక్ వెన్ టు టాక్.
0: ఈ కోపం మనకు రాకూడదు.
1: సో యూ షుడ్ నెవర్ బి యాంగ్రీ.
0: లోభము అసలు కంటే ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ బి గ్రీడ్ ఎనీ టైమ్.
0: ఈ మూడు కూడా క్యాన్సర్ జబ్బు అయినా నయం అవుతుంది, కానీ ఈ మూడు జబ్బులు నయం కాదు.
1: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ క్యాన్సర్ నాట్ క్యూర్ ఫర్ దీస్
0: డిసీజెస్. ఎప్పుడు నయం అవుతుంది? దైవ ప్రేమాగ్నిలో దీన్ని వేసినప్పుడు భస్మం అయిపోతాయి.
1: వెన్ యూ జస్ట్ బర్న్ ఇట్ ఇన్ ద ఫైర్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్.
0: మంచి కఠినమైనటువంటి యొక్క ఇనుములు కూడాను అగ్నిలో వేసి తప్పికే చక్కగా కారిపోయి మంచి రసంగా తయారైపోతుంది.
1: ఈవెన్ హార్డ్ ఐరన్ కెన్ బి పుట్ ఇన్ ఫైర్ కెన్ బి మెల్టెడ్
0: లిక్విడ్ గా తయారవుతుంది.
1: ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు లిక్విడ్.
0: చూసారా? కనుకనే ఇనుమే ఆ విధంగా లిక్విడ్ అయిపోతుంది. మన యొక్క ఈ గుణం లిక్విడ్ కాదా?
1: When iron comes down to the level of liquid, why not you, your bad quality?
0: మనం దుర్గుణాన్ని మొట్టమొదట మనం నాశనం చేసుకోవాలి.
1: Therefore, we should kill our bad quality.
0: దీన్ని నాశనం చేసుకోవడానికి మరొక మార్గం ధ్యానమో గీనమో చేయటం ప్రయోజనం లేదు.
1: There is no use in meditating.
0: మెడిటేషన్ చేస్తున్నారు చాలా మంది.
1: Many meditate.
0: ఏమి మెడిటేషన్ అది?
1: What sort of meditation is it?
0: అలంకార మెడిటేషన్.
1: It is only decoration show.
0: కూర్చుంటారు, ఫోటో తీసుకుంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను అంటారు.
1: They meditate only for a photograph.
0: ఆ కూర్చోవటం కాదు. దేహముతో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను మిథ్యమే కానీ సత్యములు కాదు.
1: It's not that sort of meditation. Whatever you do with the body, it is illusion but not that.
0: మనసుతో ప్రేమతో చేయి, అవన్నీ సత్యమవుతాయి.
1: Do with your mind full of love, that is true.
0: కనుకని శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. నీవు ప్రతి విషయాన్ని కూడా అభ్యాసం చేసుకోవాలి.
1: యూ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్, మేక్ ఇట్ హ్యాబిట్.
0: ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయాలి.
1: యూ షుడ్
0: వాకింగ్ ప్రాక్టీస్, టాకింగ్ ప్రాక్టీస్, రీడింగ్ ప్రాక్టీస్, రైటింగ్ ప్రాక్టీస్, ఈటింగ్ ప్రాక్టీస్, అన్ని ప్రాక్టీస్.
1: వాకింగ్, టాకింగ్, రైటింగ్, రీడింగ్, ఈటింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ప్రాక్టీస్.
0: కనుక ఈ యొక్క ప్రాక్టీస్ అనేటువంటిది మనం అన్ని నిత్య జీవితంలో జరగవలసినటువంటివి.
1: దిస్ ప్రాక్టీస్ ఇస్ టు బి డన్ ఇన్ ది డే టు
0: డే లైఫ్. ఆ ప్రాక్టీస్ లు సక్రమమైనటువంటివి, సత్యమైనటువంటి ప్రాక్టీస్
1: చేయాలి. యూ షుడ్ ప్రాక్టీస్ విచ్ ఆర్ ట్రూత్ఫుల్, కరెక్ట్.
0: చెడ్డ ప్రాక్టీస్ చేయకూడదు.
1: డోంట్ ప్రాక్టీస్ బ్యాడ్ థింగ్స్.
0: చెడ్డదానికి ప్రాక్టీస్ అవసరం లేదు.
1: టు డూ బ్యాడ్ యూ డోంట్ నీడ్ టు ప్రాక్టీస్.
0: కొండపై ఉన్నటువంటి గుండును కాలుతో నెడితే కిందికి వచ్చి పడిపోతుంది.
1: If you just push aside an iron ball from the mountain top, it will fall down.
0: Inda unnatuvanti raayini paiki kondu poi pettalante chaala kashtam avutundi.
1: But to lift a boulder from the bottom and keep it
0: on the ground, prayatnam cheyanakkaledu, netti chaalu kinda padipothundi.
1: You don't need to try to be bad.
0: Just meeku andarki baaga telusunu,
1: you know pretty well.
0: Pedda load ga unnatuvanti lorry kaani బస్సులు కాని మిట్ట ఎక్కాలంటే లారీ ఇనప లారీ కూడా ఏడుస్తుంది, గీ గీ గీ అని ఏడుస్తుంది పాపం.
1: ద లారీ ఆర్ ఎ బస్ విత్ ఫుల్ లోడ్ యాజ్ ఇట్ క్లైమ్స్ అప్ ద మౌంటైన్ ఇట్ మేక్స్ సౌండ్. అంటే
0: చాలా బాధ కలుగుతుంది.
1: టు మూవ్ అప్వర్డ్ ఇట్ సఫర్.
0: డౌన్ కావాలంటే ఈజీగా అయిపోతుంది.
1: ఇన్ ఆర్డర్ టు ఫాల్,
0: కాబట్టి ఈజీ దానికి మనం ప్రయత్నం చేయకూడదు.
1: డోంట్ మేక్ ఎన్ ఎఫర్ట్.
0: కష్టమైనా సరే లుక్ అప్.
1: It may be difficult, look up always.
0: Low aim is crime.
1: Low aim is crime.
0: కనుక క్రైమ్ కాకూడదు. Look up.
1: Always look up.
0: ఉన్నత దృష్టిని మనం పెంచుకోవాలి.
1: Always look up.
0: అది ఏ నిజమైనటువంటి సాధన.
1: That is true spiritual path.
0: ఇతను దేవుడా కాదా, దేవుడు అంటే ఎత్త ఉంటాడు ఎక్కడ ఉంటాడు, ఈ అన్న సందేహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ ఎంటర్టైన్ డౌట్.
0: ఈ సందేహాలంటే పరమ మూర్ఖులకు మాత్రమే వస్తుంది.
1: ఓన్లీ ఫూల్స్ విల్ హ్యావ్ సచ్ డౌట్.
0: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్
1: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్.
0: కనుకనే ఈ సందేహాలతో గాడు సర్వత్రా ఉంటున్నాడు. నీలో ఉంటుండదు ఆ దుర్గుణాలంతా.
1: ఇన్ఫాక్ట్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ విత్ఇన్ యూ.
0: నీలో ఆ దుర్గుణాలు పెట్టుకోవడం చేతనే అన్ని దుర్గుణంగానే కనిపిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ విత్ఇన్ యూ ఎవ్రీథింగ్ అపియర్స్ బ్యాడ్.
0: ఎలాంటి కలర్ గ్లాసెస్ అలాంటి దృశ్యమే నీకు కనిపిస్తుంది.
1: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద గ్లాసెస్ సో ఇస్ ద విజన్.
0: దైవం సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: కానీ నీలో ఉన్నది నీకు కనిపించడం లేదు.
1: బట్ యు డోంట్ సీ విత్ఇన్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: స్వార్థం పైన పడిపోయావు.
1: బికాస్ యువర్ సెల్ఫిష్.
0: స్వార్థంలో మునిగావు.
1: యూఆర్ డ్రౌండ్ ఇన్ సెల్ఫిష్నెస్.
0: కనుక దీనన్నిటి కూడాను కొంచెం ఆహార విహారాలు కూడాను అత్యవసరం.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ హ్యాబిట్స్ అండ్ యూ హ్యావ్ ప్రాపర్ ఫుడ్.
0: ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
1: ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ ఇంపార్టెంట్.
0: కనుక మన హ్యాబిట్స్ ఎట్లా ఉండాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాబిట్స్ షుడ్ యూ
0: హ్యావ్? అదే సుపుత్ర.
1: దెన్ గుడ్ సన్ విల్ హ్యావ్ దీస్
0: టు. మంచి మనిషిగా ఉండాలి.
1: ఇట్స్ ఎ గుడ్ మ్యాన్.
0: పెద్దల్ని చూసి గౌరవించాలి. వినయ విధేయతను అందించాలి.
1: యు షుడ్ బి హంబుల్.
0: గురువులను కూడా గౌరవించాలి.
1: రెస్పెక్ట్ యువర్
0: తల్లిదండ్రులను పూజించాలి.
1: యు షుడ్ వర్షిప్ వారి
0: మార్గం శిరసా వహించాలి.
1: యు షుడ్ ఫాలో దేర్ కమాండ్.
0: రాముడు ఇంత దేవుడు కావడానికి కారణం ఏమిటి?
1: వై హీ కుడ్ బికమ్ సో గ్రేట్.
0: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించాడు.
1: బికాజ్ హీ ఫాలోడ్ ది కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్.
0: అంతేకాదు,
1: నాట్ ఓన్లీ దాట్,
0: సుమిత్రుడుగా ఉన్నాడు. అలాగే అందరితోన మైత్రి.
1: హీ ఈస్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి.
0: ఇంకా సోదరుతో భ్రాతృత్వం అనేటువంటిది చాలా గొప్పది.
1: అండ్ ది ఫ్రెటర్నిటీ ఈస్ వెరీ గ్రేట్ బ్రదర్హుడ్.
0: కనుకనే ప్రజలు అందరి తట్టు కూడా ఎంతో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా మెలిగాడు.
1: హి మెయింటైన్ పీస్.
0: ప్రజాక్షేమమైన తన క్షేమంగా భావించాడు.
1: అండ్ హి హస్ కన్సిడర్డ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ యాస్ హిస్ ఓన్.
0: కనుకనే ఈనాడు మనం చేస్తున్నాం ప్రార్థనలు, లోక సమస్త సుఖినో భవంతు.
1: టుడే వి ప్రే దట్ ద హోల్ వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
0: చేస్తున్నాం ప్రార్థన,
1: వి ప్రే.
0: కానీ మిగతా ఎట్టపోతే నాకే నేను బాగుండాలి అంటున్నాం.
1: But within you feel let anything happen to the world, I should be happy.
0: ఇది కాదు లోక సమస్త సుఖినో భవంతు.
1: This is not the sense of the prayer.
0: సర్వులు కూడాను బాగుండాలి.
1: Everybody
0: should హృదయపూర్వకంగా ప్రార్థించాలి.
1: That's why you should pray.
0: ఎందుకోసం?
1: Why?
0: ఈ సర్వుల్లో కూడాను నేను ఒక మెంబర్.
1: I am a member in the society.
0: ఈ సొసైటీ అంతా బాగుంటే కదా నేను కూడా బాగుంటాను.
1: Unless society is good, you can't be good.
0: కనుకనే ఈ అందరూ కూడా బాగుండాలి, నేను బాగుండాలి.
1: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
0: ఎవరైనా ఎట్టైనా పోని నేను మాత్రం బాగుండాలంటే అది వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు థింక్ దట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు ద వరల్డ్.
0: స్వార్థము,
1: ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం అనేటువంటిది మహాపాపము.
1: ది సెల్ఫిష్నెస్ ఇస్ ది వరస్ట్ ఆఫ్ ది
0: సిన్. ఉండాలి స్వార్థం కొంతవరకు.
1: యు మే హావ్ లిటిల్,
0: కానీ మితిమీరిన స్వార్థం ఉండకూడదు.
1: బట్ ఇట్ షుడ్ నాట్ బి ఇన్ ఎక్సెస్.
0: దైవం పైన ప్రేమను పెంచుకోవాలి.
1: డైరెక్ట్ యువర్ లవ్ టువర్డ్స్ గాడ్.
0: దైవ ప్రేమ కంటే మించినటువంటి సాధన మరొకటి లేనేది.
1: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ బియాండ్ లవ్.
0: ఏది చేసినా చేయకపోయినా దైవాన్ని మనసారా హృదయపూర్వకంగా ప్రేమిస్తే అంతకంటే గొప్పది మరొకటి లేదు.
1: వాట్ ఎవర్ యు మే డూ ఆర్ నాట్, ఇఫ్ యు లవ్ గాడ్ హోల్ హార్టెడ్లీ, నథింగ్ బియాండ్ దాట్.
0: చెప్పాడు తులసిదాస్ కూడా చెప్పాడు.
1: తులసిదాస్ ఆల్సో సెడ్,
0: నామరతన ధన పయో పయో రేమైనే, నామరతన ధన పయో. నామరతనం అనేటువంటిది చాలా, అదే నా ధనము.
1: గాడ్స్ నేమ్ ఇస్ ఎ ప్రెషస్ జెమ్, దట్స్ మై వెల్త్.
0: వస్తువమూలిక దియ మేరే సద్గురు. ఈ వస్తువు ఎవరిచ్చారు? సత్ గురు. ఎవరు సత్? పర్మనెంట్ అతని దైవము సత్ బీయింగ్
1: హు గేవ్ మీ దిస్ ప్రెషియస్ వాల్యుబుల్ జెమ్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్స్ సద్గురు
0: మీరా కూడా చెప్పేసి
1: మీరా ఆల్సో సెడ్ సేమ్
0: ఇది కూడా మీరా చెప్పినటువంటిది
1: దిస్ ఆల్సో స్టేటెడ్ బై మీరా
0: తన భర్త మందిరం వదిలి వెళ్ళిపోమన్నాడు
1: Husband wanted him to leave the temple premises.
0: Chala badhapadindi.
1: He fell sad.
0: Ayyo na krishnuni vadilipetti nenu etta poyedi.
1: How can I leave my krishna?
0: Tachame manasu techukundi.
1: Immediately she thought over.
0: Idantha manavudu nirminchinatundi mandiramu.
1: It's all man's creation.
0: Ee mandiralu permanent kaadu.
1: These temples are not permanent.
0: Kaani daivam nirminchinatundi mandiram na hrudayamu.
1: But the heart is the temple which is built by God.
0: Cheppesesindi.
1: She said.
0: Chelloreman. Chelloreman. గంగా యమునా తీరము ఇదే భూమధ్య స్థానము అక్కడికి వెళ్ళి మనసా
1: ఓ మైండ్ యూ ట్రావెల్ టువర్డ్స్ గంగా అండ్ యమునా విచ్ ఇస్ ద సెంటర్
0: ఎక్కడ పోయినా నేను శాంతి లేదు
1: యూ వోంట్ ఫైండ్ పీస్ ఎనీవేర్
0: గంగా యమున గంగా సత్కర్మ యమున సత్ప్రవర్తన ఈ రెండు చేరేటువంటి భూమధ్య స్థానము అదే సుషుమ్న నాడి
1: గంగా యమున స్టాండ్ ఫర్ గుడ్ యాక్షన్ అండ్ గుడ్ బిహేవియర్ అండ్ గుడ్ థాట్
0: రెండు ఎట్లా ఉన్నాయి

0: Tirth. Oh, mind, go towards the direction of Ganga and Jamuna, the shores over there.
1: ఆ గంగా యమునకు టికెట్ తీసుకొని అక్కర్లేదు మనం.
0: యూ డోంట్ నీడ్ ఎ టికెట్ టు గో దేర్.
1: గంగా యమున ఒకవైపున గంగా ఒకవైపున యమున.
0: ఆన్ వన్ సైడ్ ఇస్ గంగా, అదర్ సైడ్
1: శ్వాస నిశ్వాసంలో.
0: ఇన్హలేషన్
1: హమ్
0: హమ్, ఎక్సలేషన్
1: హమ్ సోహం
0: సోహం.
1: అదే breathe in and breathe out.
0: That is breathing in and breathing out.
1: ఈ రెండింటి యొక్క శ్వాసములే గంగా యమునలు.
0: These two are Ganga Yamuna.
1: ఈ రెండింటిని ఇండిపేట్మెంట్ యొక్క భూమధ్య స్థానమే అదే సుషుమ్న నాడి.
0: The central point on the forehead is the Sushumna.
1: అది కుంభకము అన్నారు.
0: That is withholding that
1: kumbhakam. యోగాభ్యాసం లోపల రేచకము, పూరకము, కుంభకము. పూరకము, పూరకం అనగా గాలిని తీసుకోవటమే పూరకము, పూరించటము.
0: పూరక means filling it up, breathing in.
1: అది పూరకము. రేచకము, గాలిని వదలటము.
0: రేచక, బ్రీదింగ్ అవుట్.
1: ఈ రెండింటిని ఇక్కడ స్తంభింప చేయటము కుంభకము.
0: బోత్ షుడ్ బి విత్ హెల్డ్ దేర్, షుడ్ బి హోల్డ్ ఆన్ దేర్. దట్ ఇస్ రేచక.
1: దైవ సన్నిధికి తగినటువంటి ఒక మార్గము.
0: దిస్ ఆర్ ది పాత్స్ టు అటైన్ ది
1: పర్ఫెక్ట్. ఇది కూడాను అక్కర్లేదు. ఇవి కూడాను దేహంతో చేసేటువంటివి.
0: ఈవెన్ దిస్ యు డు విత్ ది బాడీ.
1: మనసును కొంత అరికట్టే కోసం ఇవన్నీ అవసరం.
0: దిస్ ఆర్ నెసెసరీ టు హావ్.
1: కానీ భగవంతుని పరిపూర్ణ ప్రేమను పొందాలంటే ప్రేమనే చాలు.
0: ఇన్ ఆర్డర్ టు బి ది రిసిపియెంట్ ఆఫ్ టోటల్ లవ్ ఆఫ్ గాడ్, యు షుడ్ హావ్ లవ్.
1: కనుక ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ప్రేమ చేతనే దైవాన్ని పొందండి.
0: యు కెన్ అటైన్ గాడ్ త్రూ ది పాత్ ఆఫ్ లవ్.

తలచినట్టి పనులు తారుమారైనా చీకు చింతలేక

0: रसोमयसः अनुसूक्तिकी రంజిల్లునప్ప తలచినట్టి పనులు తారుమారైన చీకు చింత లేక చిరునవ్వుతోడ.
1: ఇఫ్ ఆల్ ది టాస్క్స్ థాట్ ఓవర్ ఆర్ రివర్స్డ్, ద వన్ హూ యాక్సెప్ట్స్ ఇట్ విత్ ఆల్ ద స్మైల్, without any complaint nor worry or botheration, their heart stands as a symbol, as the best example for the dictum raso vaisaha, the center of God in a sense, that is the personification,
0: prema swarupulara,
1: embodiments of love.
0: ee charachara prapanchamunu srishtinchinadi poshinchinadi రక్షించునది అంతిము గావించునది కేవలం భగవంతుడని అనేక మంది చెప్తూ ఉంటారు.
1: మెనీ డిక్లేర్ దట్ గాడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ క్రియేషన్ సస్టెనెన్స్ ప్రొటెక్షన్ అండ్ ఎన్హిలేషన్.
0: కాని దైవము ఏ రూపంలో దీనిని సృష్టిస్తున్నాడు, ఏ రూపంలో దీనిని రక్షిస్తున్నాడు, ఏ రూపంలో దీనిని అంతిమగావిస్తున్నాడు?
1: బట్ ఇన్ వాట్ ఫార్మ్ డస్ గాడ్ క్రియేట్ సస్టెయిన్ అండ్ డిస్ట్రాయ్ దిస్ వరల్డ్?
0: ప్రపంచమునకంతా కూడాను పంచభూతములే పరమాత్మ స్వరూపములు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ యూనివర్స్ దే ఆర్ డివైన్.
0: ఈ పంచభూతముల యొక్క స్వరూపమే లేకుండినా అణుమాత్రమైన కూడా జగత్తు ఏ పని చేయలేదు.
1: ద వరల్డ్ కెనాట్ సస్టెయిన్ ఆర్ మెయింటైన్ వితౌట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: భగవంతునకు ఇట్టి పేరు అట్టి పేరు అని ఒక నిర్ణయమైనటువంటి పేరు లేవు.
1: గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ డెఫినెట్ నేమ్.
0: కేవలము శబ్దస్పర్శ రూప సగంధాదులతో కూడిన ఈ స్వరూపమే దైవత్వము.
1: ద ఫైవ్ సెన్సెస్ కాన్స్టిట్యూట్ ద డివినిటీ.
0: ఇందులో మొదటిది భూమి.
1: ద ఫస్ట్ వన్ ఈజ్ ఎర్త్.
0: ఈ భూమి యందున్నటువంటి సమస్త శక్తులు ఈ యొక్క సృష్టి యొక్క అంతర్భూతమైనటువంటి శక్తులే.
1: ఆల్ ద మిస్టరీస్ ఆఫ్ ద ఎర్త్ are present in cosmos in general.
0: ee bhoomi kevalam oka aakaramto geechinanta maatrame chaladu.
1: It's not enough if you draw the diagram of earth in the form of a form.
0: ee bhoomi paina goppa goppa parvathamulu unnavi.
1: You have mountain range over earth.
0: Adavulu unnavi.
1: Forests.
0: Kondalu unnavi.
1: Hills.
0: సముద్రం ఉన్నది.
1: Oceans.
0: నదులు ఉన్నవి.
1: Rivers.
0: గ్రామములు ఉన్నవి.
1: Villages.
0: ఇంకా ఎంకో ఎన్నో పరిస్థితులతో కూడినటువంటి యొక్క ఈ భూమి మహాభారమైనటువంటిదిగా ఉంటున్నది.
1: With so many, the organic and inorganic, the earth is so heavy, the entire creation.
0: ఈ సమస్త పర్వతములు, సమస్త నదులు, సమస్త వృక్షములు అన్నీ కూడాను ఈ భూమిని ఆశ్రయించే ఉన్నవి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద మౌంటైన్స్ రివర్స్ అండ్ ద ట్రీస్ దే ఎగ్జిస్ట్ ఆన్ ఎర్త్.
0: కానీ ఈ భూమి తిరుగుతున్నదని సైంటిస్టులు దీన్ని నిరూపించారు.
1: బట్ సైంటిస్ట్ హస్ ప్రూవ్ దట్ ద ఎర్త్ రివాల్వ్స్ ఇస్ నాట్ స్టాటిక్.
0: అయితే ఈ భూమి తిరుగుతున్నది కదా, ఈ భూమి తిరుగుతున్నప్పుడు ఈ భూమిపై జీవించేటువంటి ఒక పర్వతములు కూడాను తిరగాలి కదా.
1: As the earth revolves, its natural corollary that mountains also
0: నదులు కూడాను తిరగాలి కదా.
1: So also rivers.
0: సముద్రం కూడాను తిరగాలి కదా.
1: The ocean also should move.
0: అడవులు కూడాను తిరగాలి కదా.
1: And forests too.
0: ఇవి ఏవి తిరగటం లేదు.
1: They don't move, they don't shake.
0: దీన్ని స్థిరంగా ఉంచుకోవాల్సిన శక్తి ఈ భూమి యందు ఉన్నది.
1: The earth has got the capacity to keep them all stable and steady.
0: కదిలేటువంటి ట్రైనుకు కింద పట్టములు ఉంటున్నాయి.
1: The train that moves has got the support of the track that does not move.
0: రైలు తిరుగుతున్నది కదా అని ఆ పట్టములు కూడా తిరిగినా ప్రయాణికుల యొక్క పని స్తంభించిపోతుంది.
1: As the train moves and the track also start moving along with that, you can imagine the plight of the passengers.
0: కనుకనే ఈ భూదేవి యందు సమస్త శక్తులు ఇమిడి ఉంటున్నవి.
1: This planet Earth has got all the potentialities.
0: మానవ జీవితములకు ఇంకా జీవరాశులకు కావలసినటువంటి శక్తులన్నీ కూడా ఈ భూదేవి నుండి అందుకోగలుగుతున్నవి.
1: ఆల్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ హ్యూమన్ లైఫ్ అండ్ ఫర్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద బీయింగ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఎర్త్.
0: మానవులకు కావలసినటువంటి వస్తువులన్నీ కూడా భూమి యందే లభ్యమవుతున్నవి.
1: ఆల్ ద మెటీరియల్ దట్ మ్యాన్ నీడ్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఎర్త్.
0: కనుకనే భూమియే సర్వజీవులను కాపాడేటువంటి యొక్క శక్తి స్వరూపిణి.
1: Therefore, it is the planet Earth that protects the entire humanity.
0: ఈ సత్యాన్ని మానవులు గుర్తించుకోలేక,
1: man is not able to know this truth.
0: మానవులను రక్షించేటువంటి శక్తి ఏదో ఒకటి ఉన్నది అని భ్రమించి సంచరిస్తున్నారు.
1: Man moves about, carries on his livelihood, thinking that there is some other mighty power behind this protection.
0: కాదు కాదు.
1: No.
0: ఈ పంచభూతములే ప్రతి ప్రాణిని కూడాను కాపాడుతూ ఉన్నది.
1: Five elements protect every being, every creature.
0: మానవులు చేసే సమస్త కర్మలకు కూడాను మూలాధారమైన శక్తి ఈ యొక్క ప్రకృతియే.
1: In fact, for all the human activity, the nature is the foundation.
0: ఈ భూమియే స్తంభించినా సర్వ జీవరాశులు కూడాను స్తంభించిపోతాయి.
1: If the earth remains standstill, the whole creation comes to a stop.
0: కనుక భూమి అన్న కేవలం మనకు కనిపించేటువంటి నేల మాత్రమే కాదు.
1: Earth does not mean merely the sand that you find.
0: అనేక వేల కోట్ల సంవత్సరముల నుంచి కూడాను ఇది అనేక రకములైనటువంటి యొక్క జలభాద చేత పూర్తి నిర్ణయమైపోయి తగ్గుమిట్టలుగా ఏర్పడిపోయినది.
1: For the last thousands and crores of years, the earth has been passing through certain changes, such that it has got ups and downs at various levels.
0: పూర్వము ఈ భూమి కూడాను సమానముగా ఉండేటువంటిది.
1: Earlier, the earth was plain enough.
0: ఇలాంటి సమానమైనటువంటి ఒక భూమి తత్వమును క్రమక్రమేణ కొన్ని కోట్ల సంవత్సరములు విడుపుక వర్షం కురిచింది.
1: The earth that was plain went through the downpour of rain crores and crores of years ago.
0: అప్పుడు ఈ జలమయం చేత తగ్గుమిట్టలు ఏర్పడిపోయినాయి.
1: Because of the water there appeared the ups and downs.
0: సముద్రం కూడా ఏర్పడింది.
1: There formed the ocean.
0: అంతకు పూర్వం ఏమీ లేదు ఈ యొక్క జగత్తునందు.
1: Prior to that, there is nothing whatsoever in this creation.
0: ఇంకా రెండవదైనటువంటిది జలము.
1: The second is water.
0: ఈ జలము ఇక్కడ అక్కడ అని ఎక్కడ చెప్పుచినా సర్వత్రా నిండినటువంటిది.
1: The water is present everywhere.
0: కానీ ఇట్టి జలమయమైనటువంటి యొక్క సముద్రము, జలమయమైనటువంటి నదులు, జలమయమైనటువంటి యొక్క దేహములు కూడాను మనం చూడగలుగుతున్నాము.
1: We are able to see water there in ocean, water in rivers, water in the human body too.
0: ప్రతి మానవుని యొక్క దేహం నందు కూడాను చెమట అనేటువంటిది కానీ ఈ విధమైనటువంటి జలములు ఆవిర్భవిస్తున్నాయి.
1: In fact, every human notices water in the form of sweat.
0: ఆ జలమే లేకపోయినా మానవుడు శామేన జీవించలేడు.
1: Without water in him, man cannot live.
0: కనుక జలం కూడాను చాలా ప్రధానమైన ప్రాణమే.
1: Therefore, water is life in one way.
0: ఇంకా మూడవది ఉష్ణము.
1: Third one is heat.
0: ఈ ఉష్ణము మీకందరికీ తెలుసును.
1: You all know about this heat.
0: ఇదంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి జీవ సంరక్షణ కోసమే ఏర్పడినటువంటివి.
1: The heat maintains life.
0: ఆ ఉష్ణమే మానవుని యందు లేకుండా పోయినా 98.4 అనేటువంటి యొక్క ఇది టెంపరేచర్ మన ఏందే ఉండలేదు.
1: Without heat in the human body, 98.4, it cannot continue to live.
0: ఇంత మాత్రమే కాకుండా ప్రతి మానవుని యొక్క జఠరాగ్ని యందు కూడాను అగ్ని ప్రజ్వలిల్లుతూ ఉంటున్నది.
1: In fact, there is fire in jathara, the dominant part.
0: ఈ విధంగా ఒక రాతికి రాతికి కొట్టినప్పుడు రాయి యందు కూడాను అగ్ని ఉన్నది.
1: When you strike two stones against each other, you find the fire.
0: గాలికి కొమ్మని కొమ్మలు రాసుకున్నప్పుడు అందులో కూడాను అగ్ని ఆవిర్భవిస్తుంది.
1: Likewise, when two branches rub against each other, you find the fire.
0: సముద్రమునందు కూడాను అగ్ని ఆవిర్భవిస్తుంది.
1: There is fire in the ocean also.
0: దానిని బడభాగ్ని అన్నారు.
1: The fire of the ocean is called
0: బడభాగ్ని. అగ్నికి అనేక రకములైనటువంటి పేర్లు పెట్టి దీన్ని అనుభవిస్తున్నారు మానవులు.
1: The fire has got so many forms and names that we make use of.
0: Inka nalugavadi,
1: the fourth one,
0: vayu,
1: the wind.
0: Ee vayuve sarvajeevulaku pranam.
1: Wind is the life of living beings.
0: Prati manavudu kudunu jeevinchavalanna ee vayu chetane jeevinchagalugutunnadu.
1: Man carries on his life sojourn breathing.
0: సర్వత్రా వ్యాపించినటువంటిదే ఈ వాయువు.
1: దిస్ విండ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: నీకు ఇక్కడ అక్కడ అనేటువంటి ఒక ప్రత్యేకమైన స్థానం లేదు.
1: యూ కెనాట్ స్పెసిఫై ద లొకేషన్ ఫర్ ద విండ్.
0: ఎక్కడ చూసినప్పుడు ఉంటున్నది ఈ వాయు శక్తి.
1: వేర్ ఎవర్ యూ ఫైండ్, వేర్ ఎవర్ ద ప్లేస్ ఇస్ దేర్, దేర్ ఇస్ విండ్.
0: దీని వలన అనేక ప్రాణులు కూడాను తాను జీవించగలుగుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ ఎయిర్ సో మెనీ క్రీచర్స్ లివ్.
0: ఇంకా ఐదవది ఆకాశం.
1: ద ఫిఫ్త్ వన్ ఇస్ ద స్పేస్.
0: అనగా ఇది శబ్ద బ్రహ్మము.
1: ఇట్ ఇస్ ద వన్ ఆఫ్ ద సౌండ్.
0: ఈ శబ్దము నుండి మిగిలినటువంటి యొక్క భూతములు అన్ని కూడాను ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ సౌండ్ ఓన్లీ ద రెస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ కేమ్ టు ఎగ్జిస్టెన్స్.
0: ఆకాశం నుంచి ఆవిర్భవించినటువంటివి కనుక,
1: సిన్స్ దే హావ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ స్పేస్ ద స్కై,
0: ఈ యొక్క భూమి,
1: ద ఎర్త్,
0: ఇక జలము,
1: వాటర్,
0: అగ్ని,
1: ఫైర్,
0: వాయువు,
1: ద విండ్,
0: ఇవన్నీ కూడాను ఆకాశ సంతతులే.
1: దే ఆర్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ది స్పేస్ ఇన్ ది స్కై.
0: ఈ ఐదు కూడాను చేరియే సర్వత్రా వ్యాపించి జీవకోశిని రక్షిస్తూ ఉంటున్నవి.
1: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్ అండ్ సస్టైన్ ది లివింగ్.
0: కనుకనే సర్వరక్షకుడైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క పంచభూతములు,
1: therefore the five elements that protect us in every way,
0: manavudu gurtinchukolaleka,
1: are not understood by man.
0: Tanan rakshinchetvanti devudu ekkado unnadani,
1: and he thinks that God is elsewhere.
0: Idane pratyekinchetvanti roopam kaliginatvanti vaadani,
1: that God has a specific form.
0: Sarvatra undi kuda nu kanipinchakunda unnadani,
1: that though he is everywhere, that he is not seen.
0: Aneka mandi aneka rakamuluga dinni varnistu vacharu.
1: People interpret and narrate in various ways.
0: ఇది కేవలము వారి ఊహంలే కాని ఇది సత్యములు కాదు.
1: దట్స్ ఆల్ దేర్ ఇమాజినేషన్ బట్ నాట్ ద రియాలిటీ.
0: దీనినే గుర్తించుకుంటున్నాకని బుద్ధుడు అనేక రకమైన సాధనలు చేశాడు.
1: టు రికగ్నైజ్, టు ఎక్స్పీరియన్స్, బుద్ధ అండర్టుక్ సో మెనీ స్పిరిచువల్
0: గ్రంథములన్నీ కూడా పఠించాడు.
1: హస్ గాన్ త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
0: పెద్దలందరినీ దర్శించాడు.
1: హి మెట్ మెనీ నోబుల్ పీపుల్.
0: కానీ అన్ని సంభాషణలు విన్నాడు.
1: హి లిసన్ టు ఆల్ కన్వర్సేషన్.
0: కట్టగడపడికి మనసుకు తృప్తి లేకపోయేది.
1: హి హాడ్ నో సాటిస్ఫాక్షన్.
0: ఈ పంచభూతములే మనకు ప్రధానమైనటువంటి శక్తి స్వరూపాలు.
1: హి కుడ్ నో దట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద మైటీ పవర్స్.
0: కనుక ఈ శక్తి స్వరూపాన్ని మనం గుర్తించాలి.
1: ద మైటీ పవర్ హాస్ గాట్ టు బి కాగ్నైజ్డ్
0: అని విచారణ చేసినప్పుడు,
1: వెన్ హీ ఇన్వెస్టిగేటెడ్,
0: అంత తనయందే కనిపించినది.
1: హి కుడ్ నోటీస్ ఆల్ ఎలిమెంట్స్ విద్ ఇన్ హిమ్.
0: భూమి,
1: ద ఎర్త్,
0: జలము,
1: వాటర్,
0: అగ్ని,
1: ఫైర్,
0: వాయువు, ఆకాశము, అంతా తనయందే ఉంటున్నది.
1: ఆర్ ఆల్ విద్ ఇన్ హిమ్.
0: కేవలము భౌతిక స్వరూపమైనటువంటి యొక్క ఈ పంచభూతములు సూక్ష్మ స్వరూపాన్ని ధరించి ప్రతి ప్రాణి ఎందుకును సంచరిస్తూ ఉన్నవి.
1: ద ఫిజికల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ సటిల్ ఫామ్ విత్ ఇన్ ఎ లివింగ్ బీయింగ్ అండ్ ఆపరేట్.
0: ఈ ఆకాశమునకే ఆత్మ అని పేరు పెట్టారు.
1: దిస్ స్పేస్ ఆకాశ ఈస్ కాల్డ్ ఆత్మ.
0: ఆకాశం గగనం శూన్యమన్నారు.
1: అండ్ ఇట్స్ ఎంటీ అండ్ ఇన్ఫినిట్.
0: ఈ ఆత్మ అనేటువంటి తత్వమునకు ఒక రూపము లేదు.
1: ఆత్మ ద సెల్ఫ్ హెస్ నో ఫామ్.
0: కనుకనే దీనిని దర్శించడానికి అనేక ప్రయత్నములంతా చేశాడు బుద్ధుడు.
1: బుద్ధ మేడ్ సెవెరల్ అటెంప్ట్స్ టు విజువలైజ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
0: అయితే ఈ ఆత్మ ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఈస్ దిస్ సెల్ఫ్ ఆత్మ
0: అని దానిని అంతర్దృష్టితో పరిశీలన చేస్తూ వచ్చాడు.
1: హీ జస్ట్ ఇన్వెస్టిగేటెడ్ ఫర్దర్ బై టర్నింగ్ ఇన్ వర్డ్స్.
0: అది ఒక విధమైనటువంటి తేజోమయమైనటువంటి రూపకంగా కనిపించింది.
1: దెన్ హీ కుడ్ సీ ది ఎఫల్జెంట్ బ్రిలియంట్ ఫామ్.
0: ఈ తేజస్సు కూడా అగ్నియే.
1: దిస్ బ్రిలియన్స్ ఇస్ ద ఫైర్.
0: కనుక ఈ అగ్ని స్వరూపమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం నిరంతరం కూడా చింతించాలి.
1: సో వన్ హ్యాస్ టు థింక్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ద స్పార్క్ of the fire.
0: దీనినే జ్యోతి స్వరూపం అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ద ఫైర్ ఆఫ్ లైట్.
0: దీనినే ప్రజ్ఞానం బ్రహ్మ అని కూడా తెలుస్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ప్రజ్ఞాన ద డివైన్.
0: ఈ విధంగా సంచరిస్తూ రాగా,
1: as he was moving about like this.
0: ప్రపంచంలో కొన్ని జీవరాశులు కొన్ని భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఈ యొక్క గుణముల చేత సంచరిస్తూ వచ్చారు.
1: You could also notice so many the beings and the creatures moving about with the three basic attributes.
0: ఇందులోపల కొన్ని భేదములు కనబడుతూ వచ్చాయి.
1: You could also find diversity.
0: ఒకరిని ఒకరు తిట్టుకోవటము.
1: One accuses the other.
0: ఒకరిని ఒకరు వర్ణించుకోవటము.
1: One extols the other.
0: ఒకరిని ఒకరు గౌరవించుకోవటము.
1: One respects the other.
0: ఒకరిని ఒకరు అవమానం చేసుకోవటము.
1: One humiliates the other.
0: ఈ విధంగా జరుగుతున్నటువంటి దానికంతా కూడాను తాను ఒక విధమైనటువంటి యోచన చేశాడు.
1: When things were happening so, he went on interpreting.
0: తనకు తానే ప్రశ్నలు వేసుకున్నాడు.
1: He has put unto himself all these queries.
0: తిట్టిన ఎవరు?
1: Who accused you?
0: తిట్టించుకున్న వాడెవరు?
1: Who is the accuser? The accused.
0: పూజించేది ఎవరు?
1: Who praises you?
0: పూజింపబడేది ఏమిటి?
1: Who worships? Worship.
0: అవమానపరిచేది ఎవరు?
1: Who humiliates?
0: అవమానం అనుభవించేది ఎవరు?
1: Who is humiliated?
0: ఈ విధంగా విచారణ చేస్తూ చేస్తూ పోతే అన్నింటి ఎందుకును ఒక్కటే తనకు గుర్తింపు వచ్చింది.
1: Then he went on explaining, investigating, inquiring. He could understand only one truth.
0: అనేక రకమైనటువంటి గుణములను పెంచుకోవడానికి
1: for the man to develop of many attributes.
0: ద్వేష అసూయ హింసలను అభివృద్ధి పరచుకోవడానికి
1: for all the rise of the bad tendencies like hatred and jealousy.
0: చింతించడం చేతనే ఈ రకమైనటువంటి భేదత్వము ప్రాప్తిస్తూ వచ్చింది.
1: He goes on thinking of the people, there lies the diversity or the differences.
0: కనుకనే దీనికి భేదత్వమే లేదు.
1: So there is no duality as such.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: It is only non-duality, oneness that prevails.
0: ఒకే శక్తియే ఉన్నది లోకములో.
1: There is only one mighty power in this world.
0: దీన్ని ఐన్స్టీన్ కూడా చెప్పాడు.
1: The same thing is stated by Einstein.
0: వస్తువుల యొక్క స్వరూపం లేదు.
1: The object has no form.
0: జీవరాశుల యొక్క స్వరూపం లేదు.
1: Living beings have no form.
0: ఇంకే విధమైనటువంటి స్వరూపము లేదు.
1: They have no form as such.
0: కానీ జగత్తంతా ఒక శక్తి స్వరూపంలోనే ఉన్నది.
1: But the whole world is in the form of energy, the power.
0: అందునుంచి కొన్ని రకములైనటువంటి యొక్క స్వరములు ఏర్పడుతూ వచ్చాయి.
1: Out of this we find so many sounds.
0: ఈ స్వరములకు తగినటువంటి రూపములు కూడా కల్పించుకుంటూ వచ్చాయి.
1: And the sounds lead to forms.
0: కనుక ఉన్నది ఒకే శక్తి.
1: సో దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎనర్జీ,
0: ఆత్మశక్తి.
1: దట్ ఈస్ దట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
0: తిట్టిన వారి యందు, తిట్టించుకున్న వారి యందు,
1: ది అక్యూజర్ అండ్ అక్యూజ్డ్,
0: పూజించిన వారి యందు, పూజింపబడిన వారి యందు,
1: ద వర్షిపర్ అండ్ ద వర్షిప్డ్,
0: ఉన్నది ఒకే ఆత్మనే.
1: ఓన్లీ వన్ సెల్ఫ్ ఎగ్జిస్ట్.
0: ఈ ఏకాత్మ అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడికి క్రోధం అనేటువంటిది రాదు, ద్వేషం అనేదే కలగదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ రియలైజెస్ దిస్ వన్నెస్ ఆఫ్ ద స్పిరిట్ విల్ నెవర్ బి యాంగ్రీ నార్ జెలస్.
0: కనుక ఈ దుర్గుణములను దూరం గావించడానికి ఈ రకమైనటువంటి యొక్క మార్గములు వెతుకుతూ బోధిస్తూ వచ్చాడు.
1: టు గివ్ అప్ దిస్ బ్యాడ్ క్వాలిటీస్, దిస్ ఇస్ ఓన్లీ సీక్రెట్ విచ్ వాజ్ నోన్ బై బుద్ధ హూ టాట్ ఇట్ టు మెనీ.
0: ఎవరికి ఎవరు?
1: హూ ఈజ్ హూ?
0: ఈ దేహములే మాత్రమే మార్పు.
1: ఓన్లీ చేంజ్ ఈజ్ నోటీస్ ఇన్ ద బాడీ.
0: మనోదేహాత్మలు మాత్రమే భేదముగా కనిపిస్తున్నాయి, కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఓన్లీ దేర్ ఇస్ డైవర్సిటీ ఇన్ ద మైండ్ అండ్ ద బాడీ, బట్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
0: ఈ భేదములు, ఈ క్రోధములు, ఈ తాపములు, ఈ అసూయలు, ఈ డమ్మములు, ఇవన్నీ కూడాను దేహాత్మ భావన కలిగినటువంటి వానికి.
1: సో ఆల్ ద హేట్రెడ్, జెలసీ, ప్రైడ్, పంప్ అండ్ షో అండ్ గ్రాండైజ్ మైండ్ relate to the body only.
0: కనుకని దేహాత్మ భావాన్ని విసర్జించాలి అన్నాడు.
1: Therefore one has to give up body attachment.
0: తాను గొప్ప రాజ కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
1: In fact he belongs to the royal family.
0: తాను గొప్ప రాజుగా ఉన్నటువంటి వాడు.
1: He himself is a king.
0: కానీ బిచ్చమెత్తడానికి ఏమి కారణము?
1: What made him to beg?
0: అదనికి ఏమి తక్కువ?
1: What is that he runs short of?
0: కాదు కాదు కాదు.
1: No dearth.
0: తక్కువై కాదు.
1: Not a shortage.
0: ఏదో ఒక విధంగా బిచ్చాన్నం, దేహరక్షార్థం, వస్త్రం, శీత నివారణం, శీతలం కోసమని వస్త్రం ధరించాలి.
1: The food is required for the maintenance of the body, so also the cloth to wrap the body.
0: అన్నం భుజించాలి.
1: So one has to eat.
0: అంతేకాని ఇక్కడ రిచ్ అండ్ పూర్ అనేటువంటి భేదం లేవు.
1: The hunger and protection is beyond the two.
0: అందరి యందు ఉన్నటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
1: The principle of the self is same.
0: కనుక తిట్టినవాడు, తిట్టించుకున్నవాడు,
1: ద వన్ హూ క్రిటిసైజ్డ్ అండ్ క్రిటిసైజ్,
0: పూజించేవాడు, పూజింపబడినటువంటి వాడు,
1: ద వర్షిపర్ అండ్ ద వర్షిప్,
0: అందరు కూడా ఒక్కటి.
1: ఆల్ ఆర్ వన్.
0: ఈ ఒక్క ఏకత్వాన్ని మనం గుర్తింపజేసుకుంటే అన్ని కూడా ఒక దివ్యమైనటువంటి యొక్క భావం ఏర్పడుతుంది, కానీ భిన్న భావం మనకు కలగవు.
1: వెన్ వన్స్ వీ నో ద స్పిరిట్ ఆఫ్ ద వన్నెస్, we'll have that unity, the divinity, giving no scope for diversity.
0: కనుక ఉపనిషత్తులు అన్ని కూడాను ఏకాత్మ భావాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
1: So the teaching of the Upanishads is only that of oneness.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: Truth is one. Scholars refer to it.
0: సత్యం ఒక్కటే కానీ రెండు కాదు.
1: Truth is one, not two.
0: రెండుగా ఉంటే సత్యం ఎట్టవుతుంది?
1: వెన్ ఇట్ ఈస్ ట్రూ యూ కెన్ కాల్ ఇట్ ట్రూత్.
0: ఏకం సత్.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: సత్ అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ ది సత్ ట్రూత్?
0: మీరందరూ చాలా వరకు విని ఉంటారు, సత్ చిత్ ఆనందము అన్నారు.
1: యూ మస్ట్ హావ్ లిసన్ టు దీస్ త్రీ. సత్ చిత్
0: సత్ అనగా ఎప్పటికీ మార్పు చెందినటువంటిది. సత్
1: సత్ మీన్స్ దాట్ విచ్ ఈస్ చేంజ్ లెస్.
0: చిత్ అనగా అవేర్నెస్.
1: చిత్ ఈజ్ అవేర్నెస్,
0: దీనిని గుర్తింపు చేసేటువంటి శక్తి.
1: చిత్ హెల్ప్స్ యూ టు రికగ్నైజ్.
0: ఈ రెండింటి యొక్క చేరిక చేరిగినప్పుడే ఆనందం అనేటువంటిది ఆవిర్భవిస్తుంది మానవుని యందు.
1: ది కాంబినేషన్ ఆఫ్ సత్ చిత్ ఈజ్ ఈక్వల్ టు బ్లిస్.
0: కేవలం మానవుని యందు మాత్రమే కాదు,
1: నాట్ మియర్లీ
0: మృగములు యందు కూడా ఆనందం ఉంటున్నది, పక్షుల యందు కూడా ఆనందం ఉంటుంది, క్రిమికీట కాదుల యందు కూడా ఆనందం ఉంటుంది,
1: ఇన్సెక్ట్స్ అండ్ వర్మ్స్,
0: ఇంకా చీమల యందు కూడా ఆనందం ఉంటుంది, దోమల యందు కూడా ఆనందం ఉంటుంది.
1: ఇన్ యాంట్స్ అండ్ మస్కిటోస్ టు దేర్ ఇస్ బ్లిస్.
0: మానవుని యందు ఏ యొక్క గుణములు ఉన్నావో అవన్నీ కూడా సర్వజీవులు యందు కూడా ఉంటున్నవి.
1: ద క్వాలిటీస్ ఇన్ మ్యాన్ కైండ్ ఆర్ ఈక్వలీ నోన్ ఇన్.
0: కానీ వాడికి ఈ మాటలు తెలియదు కనుక,
1: యాజ్ దే ఆర్ స్పీచ్ లెస్,
0: ఆ యొక్క భాషలు దానికి తెలియదు కనుక,
1: దే డోంట్ హావ్ లాంగ్వేజ్ టు
0: కమ్యూనికేట్. నేను ఒక మానవుని నేను చెప్పుకోలేకపోతున్నాయి.
1: దే కుడ్ నాట్ డిక్లేర్ దేర్ ఐడెంటిటీ.
0: లేకపోతే ఒక కుక్క కూడా వచ్చి అయ్యా నేను ఒక మానవుణ్ణి అని చెప్పగలదు.
1: ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ ఈవెన్ ద డాగ్ వుడ్ కమ్ అండ్ సే ఐ యామ్ మ్యాన్ ఏ హ్యూమన్ బీ.
0: ఆత్మ ఒక్కటైనప్పటికీ
1: దౌ ద స్పిరిట్
0: దేహం చేత ఆవిర్భవించినటువంటి భాషలు విధ విధంగా ఉంటున్నాయి.
1: దౌ ద స్పిరిట్ ద సెల్ఫ్ బీయింగ్ ద సేమ్ బేసింగ్ ఆన్ ద నేటివిటీ ద లాంగ్వేజ్.
0: ఈ భాషల కోసం లొంగి
1: one submits to the language.
0: భావాన్ని మనం మర్చిపోతున్నాము.
1: And we go by the language and forget the spirit.
0: ఈ భ్రమచేత మనం లొంగి
1: we submit to the illusions.
0: బ్రహ్మను మర్చిపోతున్నాము.
1: And we are submit to the భ్రమ, the imagination.
0: భ్రమచేతనే మనం సర్వమును అనుభవించాలి, కానీ భ్రమచేత అనుభవించినటువంటివి అస్థిరం లే.
1: What all that you experience at the divine level is permanent and eternal, while the rest is only ephemeral.
0: కనుక భ్రమను మనం దూరం చేయాలి.
1: So we have to give up this imagination.
0: దూరం చేయాలంటే పంచభూతముల యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: టు రీచ్ ద స్టేట్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతముల యొక్క తత్వం అర్థం చేసుకున్నటువంటి వాడికి సర్వము ఇంకా ఒకటే అవుతుంది.
1: వెన్ ది నేచర్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఈజ్ అండర్స్టూడ్ హీ కెన్ నో ది యూనిటీ.
0: కనుక
1: సో
0: పంచభూతముల యొక్క స్వరూపమే పరమాత్మ.
1: God is the very personification of the five elements.
0: అంటే ఈ పేరు ఆ పేరు అనేటువంటి ప్రత్యేకంగా లేదు.
1: God has no specific name.
0: ఏదో ఒక విధమైనటువంటి శాస్త్రములంతా కూడాను, అనుభవములందరూ కూడాను, దైవం మనుష్య రూపేణ అనేటువంటి సత్యాన్ని బోధించడం చేత, మనుష్యాకారం చేత దైవాన్ని చిత్రించుకుంటూ వచ్చారు.
1: ఎక్స్పర్ట్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్ సే గాడ్ హ్యాస్ ఎ నేమ్ అండ్ దే గివ్ హిమ్ ఎ నేమ్ అండ్ డిస్క్రైబ్
0: విష్ణు అని, అతనికి సహస్ర శీర్షములు కలవని,
1: దట్ హి హస్ గాట్ థౌసండ్స్ ఆఫ్ హెడ్స్.
0: వేదమునందు చెప్పినట్టుగా సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: As it is said in Veda, God has thousands.
0: అనేక వేద నేత్రములు ఉంటున్నవి అని చెప్పారు.
1: And it is said that he has thousands of eyes.
0: అనేక శిరస్సులు ఉంటున్నవి అని చెప్పారు.
1: And he said that he has thousands of heads.
0: ఈ శిరస్సులు ఒకరికే అనేక శిరస్సులు కాదు.
1: Not that one has made thousands of heads.
0: ఒకరికే అనేక హస్తములు కాదు.
1: Not that one has thousands of hands.
0: ఉన్నటువంటి వారందరికీ ఎన్ని శిరస్సులు ఉంటున్నాయి?
1: All of your heads.
0: ఎన్ని హస్తములు ఉంటున్నాయి?
1: You have hands too.
0: ఎన్ని నేత్రములు ఉంటున్నాయి?
1: So also eyes.
0: కనుకనే ఇవన్నీ కూడాను కేవలము దైవ స్వరూపానికి వర్ణించినటువంటివి.
1: All hands are his, all heads are his. All belong to the divine.
0: కనుక ఒకే స్వరూపానికి చేరినటువంటి కాదు.
1: They don't belong to one entity.
0: ఇవన్నీ కూడా కేవలము రవివర్మ చిత్రించినటువంటి చిత్రాలను పురస్కరించుకుని మనము అనేక రకమైనటువంటి నేత్రములు ఉండినట్టుగా భావిస్తున్నాము.
1: That is all the painting of Ravivarma. And so we think God has many heads.
0: చిత్రములు చిత్రించినటువంటి వాడు రవివర్మ.
1: ద పెయింటర్ ఇస్ రవివర్మ.
0: దాన్ని వర్ణించినటువంటి వాడు కవివర్మ.
1: అండ్ కవివర్మ ద పోయట్.
0: అతని కవి, ఇతను రవి.
1: వన్ ఈజ్
0: కవి రవిలో యొక్క చలనం చేతనే ఇవన్నీ కూడా భేదములు ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ఫోర్ ద రవి అండ్ ది కవి ద బోత్ టుగెదర్ బ్రాట్ ఫార్వర్డ్ దిస్ ప్లూరాలిటీ.
0: కనుక రవి కవులను మనం దూరం పెట్టి,
1: సో వీ హావ్ టు బి అవే ఫ్రమ్
0: దేహాభిమానం దూరం గావించి,
1: గివ్ అప్ ద బాడీ అటాచ్మెంట్,
0: ఆత్మాభిమానం అభివృద్ధి పరుచుకున్నప్పుడు,
1: డెవలప్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్,
0: అప్పుడే మనకు సత్యం గోచరిస్తుంది.
1: దెన్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ట్రూత్.
0: మన యొక్క జీవితము,
1: అవర్ లైఫ్,
0: పంచభూతములతోనే ఉన్నది.
1: ఈజ్ ఫుల్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతములు ఏ భూతము లేకపోయినప్పటికీ జగత్తు ఉండలేదు.
1: ద లైఫ్ కెనాట్ కంటిన్యూ విత్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ మిస్సింగ్.
0: అన్ని భూతములు కూడా ఉండే తీరాలి.
1: ఆల్ ఎలిమెంట్స్ మస్ట్ నెసెసరీ బి ప్రెసెంట్.
0: ఏదైనా కొంచెం గాలి తక్కువైపోతే ఆక్సిజన్ ఇస్తుంటారు.
1: ఇఫ్ దేర్ ఇస్ ద షార్టేజ్ ఆఫ్ ఎయిర్ నేచురలీ యూ నీడ్ ఆక్సిజన్.
0: ఈ విధంగా మనలో దేహంలో ఏ ఒక్కటి తగ్గిపోయినప్పటికీ దీనికి ప్రత్యేకించినటువంటి కల్పనలంతా జరుగుతూ ఉంటాయి.
1: ఈ వన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ మిస్సింగ్ ఇన్ ద హ్యూమన్ బాడీ, దే ఆర్ సప్లై టు యూ ఆర్టిఫిషియల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దైవతత్వాన్ని గుర్తించడానికి
1: to know the divinity.
0: పంచభూతములను మనం గౌరవిస్తూ రావాలి.
1: We have to respect the five elements.
0: ఈ పంచభూతములను గౌరవించడమే పరమాత్మ యొక్క గౌరవము.
1: Be respectful to the five elements, then you are respecting God.
0: నీవు ఒక ఫ్యాన్ వేసుకున్నావు.
1: You have put on the fan.
0: ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుండాలి.
1: It's revolving.
0: అక్కడ లైట్ వేసుకున్నావు.
1: You have put on the light.
0: లైట్ నీకు వెలుతురునిస్తుండాలి.
1: The light sheds light.
0: కానీ ఈ వెలుతురును ఎంతవరకు అంతవరకే నీవు ఉపయోగించుకోవాలి.
1: You can make use of this light to certain extent.
0: దాని అమితంగా దీన్ని ఉపయోగించుకుంటే ఆ భగవత్ శక్తిని మీరు దుర్వినియోగం చేసిన వారు అవుతారు.
1: If you make use of these things limitlessly, you will be losing the very faculty.
0: ఈ ఫ్యాన్ కూడాను అమితంగా వేసుకుంటే నీవు కూడాను భగవత్ శక్తిని దుర్వినియోగపరిచిన వాడు అవుతావు.
1: If the fan is also put on at a very high speed, you are misusing it.
0: ఇదే విధంగానే ఈ పంచభూతములు కూడాను దుర్వినియోగం చేసుకోవడం చేతనే మనమంత దుష్టులమైపోతున్నామని భావించాలి.
1: ఇఫ్ వి మిస్యూజ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ వి టర్న్ వికెడ్. దిస్ ఈస్ ద ఫీలింగ్ దట్ వి షుడ్ హావ్.
0: సమస్త దుఃఖములకు,
1: ఫర్ ఆల్ ద మిజరీ,
0: సమస్త బాధలకు,
1: ఫర్ ఆల్ సఫరింగ్,
0: సమస్త విచారములకు,
1: ఫర్ ఆల్ యాంగ్జైటీ,
0: పంచభూతములను దుర్వినియోగం చేసుకోవటమే మూల కారణము.
1: ద మెయిన్ రీజన్ ఈస్ మిస్యూజింగ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక వీటిని మిస్యూజ్ చేయకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ మిస్యూజ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ప్రతి ఒక్కటి కూడాను భగవత్ యొక్క స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్ ఫామ్.
0: ప్రతి క్షణం కూడాను, కణం కూడాను ప్రతి భగవంతు యొక్క ఆకారమే.
1: ఎవ్రీ సెల్, ఎవ్రీ మూమెంట్ ఇస్ ద డివైన్ ఫామ్.
0: మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్ కొన్ని కోట్ల ఉంటున్నాయి.
1: క్రోర్స్ ఆఫ్ సెల్స్ ఆర్ ఇన్ అవర్ బాడీస్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మనం ఇన్ని భాషలు మనం మాట్లాడుతున్నామంటే
1: వీ స్పీక్ సో మెనీ లాంగ్వేజెస్.
0: మన నాలుగు పైన ఎన్నో 3 crore టేస్ట్ బడ్స్ అంతా ఉన్నాయి.
1: ద టంగ్ హ్యాస్ గాట్ 3 crore ఆఫ్ టేస్ట్ బడ్స్.
0: ఈ టేస్ట్ బడ్స్ మన నాలుగు పైన ఉండటం చేతనే మనం ఇన్ని రకమైనటువంటి మాటలు మనం మాట్లాడగలుగుతున్నాం.
1: బికాస్ ద టేస్ట్ బడ్స్ ఓవర్ దేర్ ఆన్ ద టంగ్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్.
0: కన్నుల యందు కాంతి,
1: ద లైట్ ఇన్ ది ఐ,
0: ఇది కొన్ని లక్షల కాంతి స్వరూపాన్ని ఉంటున్నాయి.
1: అండ్ ఇట్ హాస్ గాట్ లక్స్ ఆఫ్ ఫార్మ్స్.
0: కనుకని భగవంతుని దృష్టి ఇంత పవిత్రమైనదిగా ఉంటుండాలి.
1: ద డివైన్ క్రియేషన్ ఇస్ సో హోలీ అండ్ సీక్రెట్.
0: కోటి సూర్యుల కాంతి అన్నారు భగవంతుడు.
1: ఇట్ హాస్ గాట్ ద బ్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ సన్స్.
0: అనగా ఇది మనం చిన్న విషయంలో మనం సాక్షాత్కరించుకోవచ్చును.
1: దిస్ కుడ్ బి అండర్స్టూడ్ ఇన్ ఎ సింపుల్ వే.
0: ఇక్కడ లైట్ వెలుగుతూ ఉండాలి.
1: హియర్ యు ఫైండ్ ద లైట్.
0: ఈ లైట్ చూడాలంటే ఈ పూర్తి చర్మచక్షువును నీవు పూర్తి ఓపెన్ చేసి చూడకూడదు.
1: యు కెనాట్ సీ ఇట్ కీపింగ్ యువర్ ఐస్ వైడ్ ఓపెన్.
0: దీని అర్ధనిమేష నేత్రంతో చూడు.
1: Watch with the half closed
0: అనేక
1: eye.
0: అనేక కిరణములంతా కూడా రూపొందుతాయి.
1: You find the light rays.
0: ఈ కిరణములంతా ఏమిటి?
1: What are they?
0: ఆ అగ్ని యొక్క ప్రతిబింబములే.
1: They are all the reflections of the fire.
0: కనుక ప్రతి దానికి రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: Reflection, reaction, resound follow every aspect.
0: అన్ని కూడాను పంచభూతములు ఎందే మనకు గోచరమవుతుంటాయి.
1: We find everything
0: contained. కాంతి అన్నారు భగవంతుడు.
1: It has got the brilliance of crores of suns.
0: అనగా ఇది మనం చిన్న విషయంలో మనము సాక్షాత్కరించుకోవచ్చును.
1: This could be understood in a simple way.
0: ఇక్కడ లైట్ వెలుగుతూ ఉండాలి.

0: ఉంటుంది.
1: రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ ఫాలో ఎవ్రీ ఆస్పెక్ట్.
0: అన్ని కూడా పంచభూతం అంటే మనకు గోచరం అవుతుండాలి.
1: వి ఫైండ్ ఎవ్రీథింగ్ కంటైన్డ్ విద్ ఇన్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈనాటి విద్యార్థులు అధికంగా ఉండటం చేత,
1: బికాస్ ఆఫ్ మెనీ ఆఫ్ స్టూడెంట్స్ టుడే,
0: కొంచెం ఈ సైన్స్ గురించి కూడాను ఎక్కువగా చెప్పవలసి వస్తుంది.
1: భగవాన్ is relating in terms of science.
0: కాని నేటి సైన్స్ అంతకొడను కేవలం దైవం యొక్క విచారమే గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ మోడర్న్ సైన్స్ ఇస్ నథింగ్ టు డూ విత్ ది ఎంక్వైరీ ఆఫ్ గాడ్.
0: దైవం అంటే వారికి చాలా అవమానంగా ఉంటుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఫీల్ ఇట్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు థింక్ ఆఫ్ గాడ్.
0: కేవలము అయస్కాంతం అంటే చాలా గొప్పది అని అనుకుంటున్నారు.
1: వేరస్ మ్యాగ్నెటిజం దే అండర్స్టాండ్ వెల్.
0: సూర్యకాంతి అనుకుంటే గొప్పది అనుకుంటున్నారు.
1: లైట్ దే కన్సిడర్ టు
0: బి. అగ్నికాంతి అంటే గొప్పది అనుకుంటున్నారు.
1: ద ఫైర్ దే కన్సిడర్.
0: అయస్కాంతం అంటే గొప్పదిగా అనుకుంటున్నారు.
1: They consider magnet mighty.
0: ఇవన్నీ కూడా లేజర్ పవర్ అంటే గొప్పదిగా భావిస్తున్నారు.
1: ఇవన్నీ
0: కూడా ఒక అయస్కాంతం నుంచి వచ్చినటువంటి ఒక వికార స్వరూపం లేదు.
1: They are all the different forms out of this magnet.
0: దీనిని
1: దిస్
0: ఒక సైంటిస్ట్
1: వన్ సైంటిస్ట్
0: అతను చెప్పాడు.
1: హీ సెడ్
0: ఇవంతా అనేకములు కాదు.
1: That is not multiplicity.
0: ఈ అయస్కాంతములకు అయస్కాంతం నుంచి ఆవిర్భవించినటువంటివి ఈ సమస్త శక్తులు కూడాను.
1: All the faculties are out of its magnetism.
0: దీనిని న్యూటన్.
1: This was stated by Newton.
0: న్యూటన్ చాలా గొప్పవాడు.
1: న్యూటన్ ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
0: ఆ న్యూటన్ అనేటువంటి వాడు దీని ఆకర్షణ శక్తిని గమనించాడు.
1: He has observed the gravitation force.
0: తాను ఉన్నటువంటి దేశంలో మాత్రమే తాను చూడటం లేదు.
1: Gravitation is not limited to
0: ఈ ఆకర్షణ శక్తి భూమంతా ఎక్కడ ఉన్నదో సర్వత్రా ఉంటుండది ఈ ఆకర్షణ శక్తి.
1: The gravitational force is present all over earth.
0: కనుకనే ప్రతి శక్తి కూడాను దైవత్వంతో కూడినటువంటిది, కానీ ఇది వేరే భిన్నత్వమైనటువంటిది కాదు.
1: సో ఎవ్రీ పవర్ ఎవ్రీ ఫ్యాకల్టీ ఇస్ డివైన్.
0: ఇది కేవలం పదార్థం యొక్క స్వరూపం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద మెటీరియల్.
0: జీవరాశుల యొక్క స్వరూపం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎనీవే.
0: కాంతి కిరణములు కాదు.
1: నాట్ ఈ లైట్ రే.
0: స్వయం శక్తి కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ద.
0: ఇదంతా కేవలం ఒక్క ఏకశక్తి చేతనే.
1: ఇట్ ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ సింగిల్ పవర్.
0: ఆ సింగిల్ పవరే అదే ఏకాత్మ అన్నారు.
1: అండ్ దట్ ఈస్ ఏకాత్మ వన్నెస్. సో దిస్ స్పిరిట్
0: ఆత్మని చైతన్య శక్తి అని పిలుచుతూ వచ్చారు.
1: అండ్ దిస్ ఈస్ కాల్డ్ చైతన్య శక్తి.
0: అనగా దీన్ని కాన్షియన్స్ అన్నారు.
1: దిస్ ఇన్ అదర్ వర్డ్స్ కాల్డ్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ అనేటువంటిది కాన్షియస్నెస్ నుంచి వచ్చింది.
1: ది కాన్షియన్స్ హస్ కమ్ అవుట్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: సర్వత్రా నిండినటువంటిది కాన్షియస్నెస్.
1: కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్
0: అదియే దివ్య శక్తి సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: జస్ట్ ఎస్ ద డివైన్ ఎనర్జీ
0: అదియే చైతన్య శక్తి సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ద డివైన్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఆల్
0: సర్వత్రా వ్యాపించినటువంటి దివ్య శక్తిని
1: ద డివైన్ ఎనర్జీ ప్రెసెంట్
0: పరిమితము గావించుకుని
1: ఇస్ జస్ట్ బ్రాట్ డౌన్ టు లిమిటెడ్
0: రేంజ్. ఒక బల్బులో తగిలించుకున్నట్టుగా
1: జస్ట్ యాజ్ యూ హాస్ అటాచ్ ద బల్బ్
0: ఒక దేహమునందు కూడాను ఈ దివ్య శక్తి చేరిపోతూ వచ్చింది.
1: యూ ఫైండ్ దిస్ డివైన్ ఎనర్జీ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
0: ఈ దేహంలో ధరించినప్పుడు దీనికి ఆత్మ అని పిలిచారు.
1: వెన్ ది డివైన్ ఎనర్జీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ ఇట్ ఇస్ ఆత్మ.
0: ఇది ఒక పరిమితమైనటువంటిగా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ లిమిటెడ్ వే.
0: కానీ సర్వత్రా వ్యాపించినటువంటి దానిని దివ్య శక్తి అన్నారు.
1: బట్ దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇస్ దివ్య శక్తి ఆర్ కాన్షియస్నెస్.
0: ఇవన్నీ కూడా కేవలం సైంటిస్ట్ కల్పించినటువంటి ఒక కల్పనలే కానీ ఇది సరైనటువంటి కల్పనలు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ రెస్ట్ యు ఫైండ్ ఆర్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ది సైంటిస్ట్ నథింగ్ టు డు ది రియాలిటీ.
0: ఈ సైంటిస్ట్ కు ఇంత తెలిస్తే అంత తెలిసినట్టుగా భావిస్తుంటారు.
1: ద సైంటిస్ట్ దో హీ నోస్ అ ఫ్రాక్షన్ హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ ఆమ్నిషియంట్.
0: అనంతం లోపల అణుమాత్రం మాత్రమే దీన్ని గుర్తించుకుంటూ వచ్చారు.
1: ఆఫ్టర్ ఆల్ హీ నోస్ ఎ ఫ్రాగ్మెంట్ సో లిటిల్ అండ్ సటిల్.
0: ఈ అణుమాత్రమునకే ఇంత పొంగిపోతుంటే అనంతాన్ని గుర్తించుకున్నప్పుడు వాళ్ళు ఎంత పొంగిపోతారు.
1: ఇఫ్ హీ కన్సిడర్స్ సో గ్రేట్ నోయింగ్ సో లిటిల్ హౌ డస్ హీ ఫీల్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్.
0: కనుక సైంటిస్ట్ అనేటువంటిదంతా కూడా కేవలము సైన్స్ ను గుర్తించినటువంటి వాడు, ఒక మెటీరియల్ ను గుర్తించినటువంటి వాడు, మ్యాటర్ ను అర్థం చేసుకున్నటువంటి వాడు సైన్స్ అనుకుంటున్నారు.
1: సో సైంటిస్ట్ వి అండర్స్టాండ్ ద వన్ హూ హస్ ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ ద మెటీరియల్ అండ్ ద మ్యాటర్.
0: మన వెంకట్రామన్ కూడాను.
1: అవర్ వెంకట్రామన్
0: సార్ సివి రామన్ దగ్గర
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ సివి రామన్
0: తన యొక్క ప్రకాశం గురించి గుర్తించుకుంటూ వచ్చారు.
1: హీ డిడ్ రీసెర్చ్ ఆన్ లైట్.
0: అయితే ఇదంతా కేవలము ఒక పరిమితమైనటువంటి స్థితితో వచ్చాయి.
1: ఇట్ వాజ్ ఆల్ అండర్ సర్టన్ లిమిటేషన్స్.
0: కానీ ఈ పరిమితమైనటువంటిది క్రమక్రమేణా మార్పు చెందుతుంది.
1: బట్ ఇట్ గోస్ ఆన్ ట్రాన్స్ఫార్మింగ్.
0: అనంతమైనటువంటి ఒక శక్తి
1: ది ఇన్ఫినిట్ ఎనర్జీ.
0: ఆ ఇన్ఫినిట్ గా ఉండేటువంటి ఎనర్జీ
1: దట్ ఇన్ఫినిట్ ఎనర్జీ
0: ఇది ఫండమెంటల్ గా ఉండే ఎనర్జీ
1: దట్ విచ్ ఇస్ ఫండమెంటల్
0: ఎప్పటికీ మారదు
1: ఈస్ చేంజ్లెస్.
0: దాని ఏ విధంగా అనుకుంటే
1: And how is it?
0: Sarvatra gali untundali.
1: You find the air all over.
0: Galini manam chudalemu.
1: You cannot see it.
0: Galini manam pattalemu.
1: You cannot catch hold of it.
0: Gali oka balloon techi dantu udinappudu aa balloon roopane dharistundi aa gali.
1: But you can blow the balloon and then inflate the balloon.
0: Aithe ee balloon ku

0: అంతవరకు థిక్నెస్ ఉండదో అంతవరకు ఉబ్బుతుంది.
1: The balloon goes on, gets inflated depending upon its thickness of the balloon.
0: అది క్రమక్రమేణ పలచబడిపోయేటప్పటికి ఒక్కతూరి పట్టను పగిలిపోతుంది.
1: As it gets inflated more and more, it bursts all of a sudden.
0: కనుకనే
1: సో
0: ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఆత్మశక్తి అనేటువంటి యొక్క లిమిటెడ్ పవర్ ను మనం దీన్ని గుర్తించుకుంటున్నాము.
1: ద డివైన్ ఎనర్జీ విదిన్ ద హ్యూమన్ బాడీ ఈజ్ టు బి రికగ్నైజ్డ్.
0: అనంతమైనటువంటి శక్తికి దీనికి విల్ పవర్ అన్నారు.
1: అండ్ దట్ డివైన్ ఎనర్జీ విచ్ ఇస్ ఇన్ఫినిట్ ఈజ్
0: ఉండేటువంటి దానికి విల్ పవర్ అన్నారు.
1: బట్ యూ కాల్ ఇట్ విల్ పవర్ సమ్వేర్ ఎల్స్.
0: కానీ అతీతమైన శక్తిని అంటారు కూడాను.
1: The transcendental energy,
0: దానికి ట్రాన్సెండెంటల్ ఎనర్జీ అని చెప్పరు.
1: దట్ విచ్ ఇస్ బియాండ్,
0: దీనిని ఒక విధమైనటువంటి హ్యూమన్ పవర్ అన్నారు.
1: వాట్ వి కాల్ ఇట్ ఇన్ ఆర్డినరీ వే,
0: ఇంకా కొంత దూరం పోయిన తర్వాత
1: ఇఫ్ యూ గో స్టిల్ బియాండ్,
0: ఫ్రీ విల్ అన్నారు.
1: యూ కాల్ ఇట్ ఫ్రీ విల్,
0: ఫ్రీ విల్ అనేటువంటి దానికి రూపమే లేదు.
1: ఫ్రీ విల్ హ్యాస్ నో ఫామ్.
0: ఫ్రీ విల్ అనేటువంటి ఒక దైవానికి తప్ప అందరి ఎందు ఈ ఫ్రీ విల్ ఉండదు.
1: గాడ్ ఓన్లీ హ్యాస్ దిస్ ఫ్రీ విల్, నో వన్ ఎల్స్.
0: ఆ ఫ్రీ విల్ అనేటువంటిది ఒక దైవానికి మాత్రమే పరిమితమైనటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఫ్రీ విల్ ఇస్ రిస్ట్రిక్టెడ్ టు గాడ్ అలోన్.
0: మానవునికంతా కూడాను ఒక పరిమితమైనటువంటి రీతిగా అనుభవిస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ సర్టన్ లిమిటేషన్స్.
0: తను ఎంతవరకు చదవగలడో,
1: టు వాట్ ఎక్స్టెండ్ హీ కుడ్,
0: ఎంతవరకు అర్థం చేసుకోగలడో,
1: టు వాట్ ఎక్స్టెండ్ హీ
0: కుడ్, అంతవరకు మాత్రమే ఇది పెరుగుతుంది బెలూన్ మాదిరి.
1: హీ కెన్ రీచ్ దట్ లెవెల్ లైక్ దట్ ఆఫ్ ఎ బెలూన్.
0: తర్వాత కొంతకాలమైన అది కూడా పగిలిపోతుంది.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ బర్స్ట్.
0: అదే న్యూస్ చెప్పాడు.
1: అండ్ దట్స్ వాట్ హస్ బీన్ సెడ్.
0: అదే కూడాను ఈ విధమైనటువంటి మార్పు చెందేటువంటిది కాదు ఇది.
1: దేర్ఫోర్ న్యూటన్ సెడ్ ఇట్ ఇస్ చేంజ్.
0: న్యూటన్ ఈ యొక్క ఐన్స్టీన్ అనేటువంటి మార్పు చెందేటువంటిది కాదు.
1: అండ్ ఇట్ నెవర్ చేంజెస్.
0: అయస్కాంతం ఏనాటికి కూడా చేంజ్ కాదు.
1: మ్యాగ్నెట్ విల్ నెవర్ చేంజ్.
0: ఎవరు సృష్టించలేరు.
1: నో వన్ క్రియేట్.
0: ఎవరు మార్చలేరు.
1: నో వన్ కెన్ డిస్ట్రాయ్.
0: దీనిని అనేక రకములుగా కొన్ని రూపంలో మార్చవచ్చు.
1: బట్ దే కెన్ బ్రింగ్ అబౌట్ సర్టన్ చేంజెస్.
0: అనే విధంగా ఈ సైంటిస్టు ఆనాడు చాలా అమితమైనటువంటి యొక్క విధానం మితమైన రీతిగా బోధిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ దట్ ఇన్ఫినిట్ డివైన్ ఎనర్జీ ఈజ్ జస్ట్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ ఎ లిమిటెడ్ సెన్స్.
0: ఐన్స్టీన్ అనేటువంటి వాడు చాలా గొప్ప సైంటిస్ట్.
1: ఐన్స్టీన్ ఇస్ ఎ వెరీ గ్రేట్ ఎమినెంట్ సైంటిస్ట్.
0: కానీ అలాంటి వాడు కూడాను ఈ విధంగా అహంకారం అనేటువంటి దానికి ఏమాత్రము చోటు ఇవ్వక,
1: బట్ హీ వాజ్ నెవర్ ఈగోయిస్టిక్.
0: దైవత్వాన్ని మాత్రం చింతిస్తూ వచ్చాడు.
1: బట్ హీ వెంట్ ఆన్ థింకింగ్ అబౌట్ గాడ్.
0: భారతీయులందరూ కూడా ఐన్స్టీన్ చూడటానికని వెళితే,
1: భారతీయస్ వెన్ దేర్ టు సీ ఐన్స్టీన్,
0: వాళ్ళందరూ కూడా పనులు జరిగిన తర్వాత ఐన్స్టీన్ కూడా ఒకటి దర్శించి రావాలన్నారు.
1: ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ జాబ్ ఓవర్ దేర్ దే వాంటెడ్ టు మీట్ ఐన్స్టీన్.
0: పోయేటప్పటికే అతను అందరినీ తీసుకుని పోయి ఒక రీడింగ్ రూమ్ చూపించాడు.
1: అండ్ ఐన్స్టీన్ హాస్ టేకెన్ దెమ్ రౌండ్ దిస్ రీడింగ్ రూమ్.
0: ఆ రీడింగ్ రూమ్ లో పోయి చూస్తే అన్ని ఉపనిషత్తులు, భగవద్గీతలు ఇవన్నీ ఉంటున్నాయి.
1: All these visitors could see sacred texts like Upanishads and Bhagavad Gita.
0: Einstein anedi goppa scientist ee oka Bhagavad Gita nu Upanishadunu aadharam cheskoni betukutu vachadu.
1: In fact Einstein relied totally depended on
0: ee scientist anta kudanu.
1: The modern scientist today
0: oka PhD cheskunnam anantaduke
1: by the time they get a PhD
0: ahankaranga tirugutu untadu.
1: He is highly egoistic and terribly proud.
0: Scientist ku ahankarame undakoddu.
1: A scientist should never be egoistic.
0: వాడు చాలా అల్పశక్తితో కలిగినటువంటి వాడు.
1: బికాస్ వెరీ లిటిల్ పవర్.
0: వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్, దీనిపైనే పోతున్నాడు తాను.
1: హీ గోస్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్, ఎక్స్పెరిమెంటింగ్, వాట్ ఈస్ దిస్.
0: గొప్ప సైంటిస్ట్ అంతా కూడా వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దట్ అని పోయారు.
1: బట్ ఎ గ్రేట్ సైంటిస్ట్ క్వశ్చన్స్ దిస్ వే, వాట్ ఈస్ దట్
0: అనగా, దట్ అనగా మనకు దూరంగా ఉండేటువంటిది.
1: దట్ విచ్ ఇస్ డిస్టెంట్ ఫ్రమ్ యూ.
0: దిస్ అనగా మనకు దగ్గర ఉండేటువంటిది.
1: దిస్ విచ్ ఇస్ సో క్లోజ్ టు యు.
0: దేనికి దగ్గరగా ఉంటుండాలి? సెన్సెస్ కు దగ్గరగా ఉండేటువంటిది ఈ లౌకిక సైన్స్.
1: దిస్ వరల్డ్లీ సైన్స్ సేస్ దట్ దిస్ ఇస్ సో
0: ఆధ్యాత్మికమైనటువంటి సైన్స్ మన సెన్సెస్ కు దూరంగా ఉండేటువంటిది.
1: ద స్పిరిచువల్ సైన్స్ ఇస్ బియాండ్ సెన్సెస్.
0: కనుకనే దానిని పూర్ణమద పూర్ణమిదం అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ కాల్డ్ టోటల్ అండ్ ఫుల్.
0: పూర్ణమనగా ఎక్కడ ప్రారంభమైందో అక్కడనే దీని అంత్యమవుతుంది.
1: హియర్ ఫుల్నెస్ మీన్స్ ఇట్ ఎండ్స్ వేర్ ఇట్ బిగిన్స్.
0: కనుకనే ఈ సైన్స్ అనేటువంటిది మనం చాలా పొరపడిపోతున్నాము.
1: సైన్స్ ఈజ్ మిస్టేకెన్.
0: ఏదో సైంటిస్ట్ అంటే అన్ని తెలిసినటువంటి వారని మనం భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ ద సైంటిస్ట్ నో
0: నిజంగా సెకండ్ ఫామ్ చదివేటువంటి పిల్లవాడి కంటే సైంటిస్ట్ చాలా చిన్నవాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ట్రూలీ స్పీకింగ్ సెకండ్ ఫామ్ సైంటిస్ట్ ఇస్ లెస్ దాన్ ఏ సెకండ్ ఫామ్.
0: సెకండ్ స్టాండర్డ్ చదివేటువంటి వాడైనా ఒక విధమైనటువంటి విని విశ్వాసాలను పెంచుకోగలడు.
1: ఏ బాయ్ ఆఫ్ సెకండ్ స్టాండర్డ్ హాస్ గాట్ ఆల్ హ్యూమిలిటీ.
0: ఈ సైంటిస్ట్ కు విని విశ్వాసం లేదు.
1: అండ్ సైంటిస్ట్ హాస్ నో హ్యూమిలిటీ అండ్ ఫెయిత్.
0: విశ్వాసమే లేని వారికి దేన్ని వారు నమ్మగలడు?
1: వితౌట్ ఫెయిత్ వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ గోయింగ్ టు బిలీవ్.
0: కనుక విశ్వాసం చెప్తున్నాడు పశువు కంటే హీనము.
1: దేర్ఫోర్ ద వన్ వితౌట్
0: వాడు ఏమైనా సైంటిస్ట్ కాదు.
1: హి ఇస్ నాట్ ఎ సైంటిస్ట్.
0: అలాంటి వాడు సరైనటువంటి రీతిని ప్రజ్ఞానం పెంచుకోవాలి.
1: Therefore she developed this prajnana, this spirituality.
0: ఏదో ఇంత తెలిసినంత మాత్రం ఎంతో తెలిసినట్టుగా భావిస్తున్నారు.
1: You consider that you know everything though actually you know little.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: సైన్స్ నందు కానీ ఆధ్యాత్మిక నందు కానీ నైతికం నందు కానీ భౌతికం నందు కానీ అన్నింటి ఎందుకు వైజ్ఞానిక నందు కానీ అంతా కూడా ఒక దైవత్వం అనేటువంటిది సర్వశక్తిమయమైనటువంటిది.
1: And in fact the divine energy, the divine power is the undercurrent of all branches of science, ethics, spirituality and technology.
0: ఇవన్నీ కూడా కేవలం ఒక దైవత్వంతో కూడినటువంటివి.
1: They all exist because of God.
0: మానవుని యందు ఎంత శక్తి ఉన్నదో మీరు యోచన చేసుకోవాలి.
1: You have to think the power latent in man.
0: ఆమ్లమనేటువంటి ఒక శక్తి మానవుని యందు ఉండటం చేతనే అనేక రకములైనటువంటి యొక్క రూపంలో చూచగలుగుతున్నాడు.
1: Because of the power, acid. Because of this acid amlamo within him, he is able to see so many.
0: ఇది ఆమ్లము ఎక్కడి నుంచి వస్తుందది?
1: Where from he got this?
0: దీని చక్కగా మనం విచారణ చేస్తే,
1: if you inquire well,
0: చింతపండు పులుసు నుంచి వస్తుంటుంది.
1: And this acid is out of this tamarind.
0: ఇంతే కాదు,
1: not on this,
0: నిమ్మ పులుసు నుంచి వస్తుంటుంది.
1: And you also get out of
0: ఆపిల్ నుంచి వస్తుంటుంది. ఆపిల్ నుంచి,
1: apple fruit.
0: కనుకనే ఈ విధంగా మనం తినే పదార్థం నుంచి కూడాను ఈ ఆమ్లం.
1: సో యూ గెట్ దిస్ యాసిడ్ అవుట్ ఆఫ్ ది సో మెనీ ఫ్రూట్స్ దట్ యూ పార్టే.
0: ఇవన్నీ కూడా మానవుని యందు ఉన్నటువంటి సమస్త శక్తులే.
1: సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాకల్టీస్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: ఈ శక్తులంతా కూడా మనం ఏదో గొప్ప శక్తులుగా మనం భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ దిస్ యాజ్ మైటీ పవర్.
0: దిన్నము మనం ఊరుగాయ తింటుంటుంటే ఇది ఏమిటా ఊరుగాయ తింటున్నాడు పిచ్చివాడు అనుకుంటారు.
1: If we eat pickle every day, we think
0: నిమ్మకాయ ఊరుగాయ చాలా గొప్ప ఆమ్లమాన్ని అభివృద్ధి పరుస్తుండాలి.
1: Lime pickle will help you to develop this acid content.
0: ఈ రెండు వస్తువుల యొక్క చేరికనే ఇది ఆమ్లం.
1: And this acid is the combination of the two objects.
0: కనుక ఇట్టి శక్తిని మనం ఎక్కడి నుంచినో తెచ్చుకున్నట్టుగా భావిస్తున్నాం.
1: అండ్ దిస్ యూ కన్సిడర్ దిస్ పవర్
0: నిత్య జీవితంలో మనం భుజించేటువంటి ఆహారం లోపలనే ఇవన్నీ ఆవిర్భవిస్తున్నాయి.
1: ది ఎనర్జీ యూ గెట్ అవుట్ ఆఫ్ ది ఫుడ్ దట్ యూ టేక్.
0: కనుక చింతపండు పులుసులో ఎంత ఆమ్లం ఉంది.
1: అండ్ ది టామరిండ్ హాస్ గాట్ సో మచ్ ఆఫ్ యాసిడ్ కంటెంట్.
0: కానీ ఇది ఉన్నది కదా అని అమితంగా మనం తీసుకోకూడదు.
1: యాజ్ ఇట్ ఇస్ ప్రెసెంట్ యూ కెనాట్ టేక్ ఇట్ లిమిట్లెస్లీ.
0: ఇది మితంగా తీసుకున్నప్పుడు ఇది గొప్ప శక్తిని మనకు ప్రసాదిస్తుంది.
1: ఇఫ్ యూ టేక్ దిస్ యాసిడ్ అండర్ సర్టెన్ లిమిట్స్,
0: అమితంగా తీసుకున్నప్పుడు చింతపండు పులుసు రక్తాన్ని ముక్కలు చేస్తుంది.
1: అండ్ ఇఫ్ యూ టేక్ లిమిట్లెస్లీ నేచురల్లీ ది బ్లడ్ గెట్స్ స్పాయిల్.
0: కనుకనే ఇలాంటి పరిస్థితులు ఎందు ఉపనిషత్తులన్నీ కూడా వివరించి చెప్తూ వచ్చాయి.
1: ఉపనిషత్స్ ఎక్స్ప్లెయిన్ విత్ క్లారిటీ.
0: కనుక ఉపనిషత్తులను
1: ఉపనిషత్
0: ఎన్ని విధమైనటువంటి యొక్క గౌరవంగానో మనం దాన్ని విచారం చేయాలి. ఈ ఉపనిషత్తులంతా ఏమి బోధిస్తున్నది?
1: వాట్ ఇస్ ది టీచింగ్ ఆఫ్
0: ఉపసమీపే ఉపనిషత్ అన్నారు. ఉపసమీపే నచ్చి ఉపనిషత్తు అన్నారు. అనగా సమీపత్వాన్ని నిరూపించేటువంటిది ఉపనిషత్తులు.
1: Upanishads demonstrate, explain clearly the secret of proximity.
0: Daivatvame yokka samipatvanni nirupinchetundi upanishattudu.
1: It proves clearly the proximity, nearness to God.
0: Upa anaga samipamu.
1: Upa means near.
0: Nee kurcho.
1: Nee sit.
0: Sat.
1: Sat.
0: Undu.
1: Remain.
0: Ee vidhana upa nee sat. Adi upanishattu.
1: Upa nee sat means sit down.
0: Nee anaga krinda.
1: Near.
0: Sat anaga sit ani.
1: Sat means sit.
0: కూర్చో.
1: సిట్ డౌన్.
0: నీవు సమీపంలో క్రింద కూర్చో అన్నారు.
1: యు సిట్ డౌన్ క్లోజ్లీ.
0: అనగా ఏమిటి? ఎవరికి కింద కూర్చోవాలి?
1: వేర్?
0: గురువునకు ఆ స్థానంలో కూర్చోకూడదు.
1: యు కెనాట్ సిట్ ఆన్ పార్ విత్ ది టీచర్స్.
0: కనుక వీడు శిష్యుడిగా పోతున్నాడు కనుక నీవు క్రింద కూర్చో.
1: సిన్స్ యు ఆర్ ఎ స్టూడెంట్ యు హావ్ టు సిట్ డౌన్.
0: దగ్గరగా కూర్చో.
1: యు హావ్ టు సిట్ క్లోజ్ బై.
0: గురువు చెప్పేటువంటివన్నీ చాలా శాంతంగా ఆలకించు.
1: లిసన్ టు యువర్ ప్రిసెప్టర్.
0: మెల్లగా చెప్తాడు గురువు.
1: అండ్ టీచర్ విల్ టీచ్ యు సాఫ్ట్లీ.
0: ఎందుకనగా అది గట్టిగా చెప్తే శబ్దంలో మార్పు అవుతుంది.
1: బికాజ్ ఇఫ్ హి స్పీక్స్ హార్ష్లీ ఇట్ చేంజెస్ ది కంటెంట్.
0: కనుకనే గురువుకు సమీపంలో కూర్చో.
1: సో సిట్ వెరీ క్లోజ్ టు హిమ్.
0: వినయంగా నీవు ఆలకించు.
1: బీ హంబుల్ అండ్ లిసన్ టు హిమ్.
0: ఉప నీ షత్.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్ ఇస్ కాల్డ్ ఉప నీ షత్. సిట్ డౌన్.
0: ఒక్కొక్క అక్షరమునందు కానీ,
1: ఎవ్రీ లెటర్,
0: ఒక్కొక్క పదమునందు కానీ,
1: వర్డ్,
0: ఒక్కొక్క వాక్యమునందు కానీ,
1: సెంటెన్స్,
0: ఎన్నో రకమైనటువంటి యొక్క అర్థములంతా ఉంటున్నాయి.
1: సో మెనీ మీనింగ్స్.
0: ఇలాంటి అర్థములను ఈనాడు తెలుసుకుని లేకుండా ఏదో ఒక పదం తెలిసింటే మాత్రం దాన్ని ఒక లైబ్రరీని తీసుకుని ఒక విధమైనటువంటి యొక్క డిక్షనరీ లోపల దీన్ని చూసుకుంటుంటాడు.
1: Whereas we want to verify our dictionary and know the meanings of word.
0: కాదు కాదు, ఇది డిక్షనరీ నుంచి వచ్చేటువంటి కాదు.
1: It is not nothing to do with the dictionary.
0: నుంచి వచ్చేటువంటివి, హిస్టరీ నుంచి వచ్చే,
1: నథింగ్ టు డు డిక్షనరీ, ఇస్ అవుట్ ఆఫ్ హిస్టరీ. హిస్టరీ
0: కనుక ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: కృష్ణదేవరాయలు ఈ యొక్క విషయాన్నంతా కూడా వ్యాఖ్యానం జరుపుతూ వచ్చారు.
1: కృష్ణదేవరాయ
0: సోమయాది, ఎర్రాప్రగడ, మాధవన, పింగళి సూరన్న, రామరాజభూషణుడు, తెనాల, వీళ్ళందరూ కూడా అష్టదిగ్గజాలుగా ఉంటున్నారు.
1: ఎయిట్ జెమ్స్ ఆఫ్ పోయిట్స్ ఆర్ ఇన్ ది కాంగ్రిగేషన్, ద కోర్ట్ ఆఫ్ కృష్ణదేవరాయ.
0: ఈ నన్నయ్య బట్టి అనేటువంటి వాడు ప్రశ్నలంతా వేస్తున్నాడు.
1: అండ్ ద ఫస్ట్ వన్ వెంట్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్,
0: తిక్కన తాను జగనేని జవాబు చెప్తూ వచ్చాడు.
1: అండ్ ద అదర్ వన్ వాస్ గివింగ్ రిప్లై.
0: రామరాజభూషణుడు దాన్ని పెంపొందించుకుంటూ వచ్చాడు.
1: రామరాజభూషణ వాస్ ఇంటర్ప్రిటింగ్.
0: కానీ రామకృష్ణ గారు క్వైట్ గా వింటూ వచ్చారు.
1: రామకృష్ణ వాస్ లిసనింగ్ సైలెంట్లీ.
0: అతని తెనాలి రామకృష్ణుడు అన్నారు.
1: హీస్ ఆల్సో కాల్డ్ తెనాలి రామకృష్ణ.
0: అతను అన్ని ప్రశ్నలు వేసుకుంటూ వచ్చారు.
1: అండ్ దేర్ వాస్ క్వశ్చనేర్ దేర్.
0: కానీ కృష్ణదేవరాయలు ఒక విధమైనటువంటి యొక్క ఐదు పదములు కలిగినటువంటి యొక్క ఒక పదాన్ని ఉచ్చరించాడు.
1: అండ్ కృష్ణదేవరాయ స్పెల్ట్ అవుట్
0: ఐదు అక్షరములు కలిగినటువంటి పదములు.
1: అండ్ ఎ వర్డ్ దట్ హాస్ గాట్ ఫైవ్ లెటర్స్.
0: దీనిని ఈ పండితుల లోపల ఎవరు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి వారు,
1: హూ ఇస్ ది బెస్ట్ ఇన్ దిస్ కాంగ్రిగేషన్,
0: ఎవరు దీనిని సరైనటువంటి అర్థం తెలుసుకునేటువంటి వారు,
1: హూ విల్ నో ద ఎగ్జాక్ట్ మీనింగ్
0: అని గుర్తించడానికి ఆ ప్రశ్నను ఆ సభలో ఉచ్చరించాడు.
1: టు నో దిస్ హి హస్ స్పెల్ట్ అవుట్ దిస్ క్వశ్చన్.
0: ఉచ్చరించి ఏమని చెప్పాడు?
1: వాట్ డిడ్ హి సే?
0: ఈ ఐదు అక్షరములు,
1: ఫైవ్ లెటర్స్.
0: ఈ ఐదు అక్షరములకు ఐదు భాషలుగా ఉండాలి.
1: అండ్ ది ఫైవ్ లెటర్స్ షుడ్ హావ్,
0: ఐదు భాషల్లో కూడా ఏ భాషలో ఏ అర్థం ఉంటుందో ఇంకొక భాషలో కూడా అదే అర్థమే రావాలి.
1: ఫైవ్ లెటర్స్ ఫ్రమ్ ఫైవ్ లాంగ్వేజెస్, ఈచ్ లెటర్ షుడ్ కన్వే ది సేమ్ మీనింగ్ యాజ్ దట్ ఆఫ్ ది అదర్.
0: ఐదు భాషలుగా ఉండాలి.
1: ఇట్ ఫైవ్ లాంగ్వేజెస్,
0: ఐదు భాషల యొక్క అర్థము ఒకటిగానే ఉండాలి.
1: ద మీనింగ్ షుడ్ బి సేమ్.
0: నేను రేపటి తెల్లవారు 7 గంటలకు ఎవరు దీన్ని సరి అయినటువంటి జవాబు తీసుకుని వస్తారో వాళ్ళకి సభ నేను ప్రారంభిస్తానన్నాడు.
1: హూ సో ఎవర్ హుడ్ బి ఏబుల్ టు గివ్ ది ఆన్సర్ టుమారో మార్నింగ్ ఎట్ 7 ఈస్ గోయింగ్ టు బి రివార్డెడ్.
0: సరే, తాను రామకృష్ణ పరమహంస తన గ్రామానికి పోవడానికి చాలా దూరం అయిపోయి తిరిగి రావడానికి కూడా కష్టమవుతుందని,
1: as it was not possible for Ramakrishna to go all the way and return.
0: తన బావగారి ఇంటిలోనే అదే గ్రామంలోనే ఆ రాత్రి జీవిస్తూ వచ్చాడు.
1: హి వాస్ రిసైడింగ్ ఇన్ హిస్ రిలేషన్స్ హౌస్.
0: బావగారు అతనికి వచ్చారు కదా అని చెప్పని మంచము పరుపు అన్ని వేయడానికి ప్రయత్నం చేశాడు.
1: బికాస్ ఆఫ్ ది రిలేషన్షిప్ హీ వాస్ అరేంజ్డ్ ఆల్ కంఫర్టబుల్ బెడ్ అండ్ ఆల్.
0: బావగారు క్షమించండి,
1: ప్లీజ్ ఎక్స్క్యూజ్,
0: నేను రేపటి దినం ఒక జవాబు నేను ఎత్తుకోవాలి.
1: టుమారో ఐ మస్ట్ ఫైండ్ అవుట్ ది ఆన్సర్.
0: కాబట్టి నేను మనసు ఒక బెడ్ ఇదింత డెవలప్ బెడ్ డెవలప్ పిల్లో ఇవన్నీ వేసుకుంటే నాకు నిద్ర వస్తుంది.
1: ఐ డోంట్ వాంట్ దిస్ కంఫర్టబుల్ బెడ్ అండ్ పిల్లో బికాస్ ఐ
0: మస్ట్ లేకుండా దీన్ని ఆచరించాలి.
1: ఐ షుడ్ గో ఆన్ థింకింగ్ సీరియస్లీ.
0: కనుక నేను పశువుల కొట్టంలో నాకు ఒక మంచం వేయండి అన్నారు.
1: సో ఐ విల్ బి దేర్ నియర్ దట్ గోడౌన్ వేర్ దిస్ కౌస్ ఆర్ దేర్.
0: ఈ కౌషెడ్ లోపల ఒక మంచం వేయించుకున్నాడు.
1: అండ్ దెన్ హి వాస్ రెస్టింగ్ దేర్.
0: కొంతసేపు అయ్యేటప్పటికి 1 గంటకు ఒక ఆవు ఈనుతూ వచ్చింది.
1: ఇన్ ది బ్యాక్ యార్డ్ హీ ఫౌండ్ దట్ ఎ కాఫ్, ద కౌ దట్ గేవ్ బర్త్ టు ద కాఫ్,
0: డెలివరీ
1: డెలివర్డ్.
0: అప్పుడు తలుపు కొట్టాడు ఆవుల కొట్టం నుంచి.
1: అండ్ దెన్ హీ జస్ట్ నాక్ ద డోర్.
0: బావా బావా బావా బావా అన్నాడు.
1: అండ్ హీ సెడ్ బావా బ్రదర్ ఇన్ లా.
0: ఏం బావా అని లోపల నుంచి ప్రశ్నించాడు.
1: అండ్ దేర్ కేమ్ క్వశ్చన్ ఫ్రమ్ ఇన్ సైడ్.
0: బావా ఆవు ఈనుతుండాలి, వచ్చి చూసుకోండి అన్నాడు.
1: అండ్ హీ సెడ్ దిస్ కౌ ఈస్ డెలివరింగ్, యూ బీ వాచ్ఫుల్.
0: ఏ ఎవరా బావా అని ప్రశ్నించాడు.
1: అండ్ దెన్ హి ఆస్క్డ్ విచ్ కౌ.
0: ఒక్కొక్క ఆవుకు ఒక్కొక్క పేరు పెట్టుకుని కూర్చున్నాడు అతను.
1: ఈచ్ కౌ హాస్
0: సపరేట్లీ, లక్ష్మి, ఒకటి సరస్వతి, ఒకటి పార్వతి, ఒకటి సరస్వతి, ఈ విధంగా ఒక్కొక్క పేరు పెట్టుకుని కూర్చున్నాడు.
1: హి నేమ్డ్ ఆల్ దీస్ కౌస్ హాస్ లక్ష్మి, సరస్వతి, పార్వతి.
0: ఏ ఎవరా బావా అని ప్రశ్నించాడు.
1: అండ్ హి ఆస్క్డ్ విచ్ కౌ బావా.
0: ఈ ఐదు పదములు చేర్చాడు.
1: అండ్ ఆల్ ది ఫైవ్ వర్డ్స్ జాయిన్.
0: అప్పటి నుంచి ఏ ఎవరా బావా, ఏ ఎవరా బావా, ఏ ఎవరా బావా.
1: అండ్ దెన్ హి వెంట్ ఆన్ థింకింగ్, ఏ ఎవరా బావా, ఏ ఎవరా బావా.
0: ఈ బావ వచ్చి అడిగేటప్పటికి ఏ ఎవరా బావా అని అడుగుతున్నాడు ఆయన.
1: అండ్ విన్ బ్రదర్లా కేవి
0: ఈయన కూడా అదే ఏ ఎవరా బావా అని చెప్తున్నాడు జవాబు.
1: అండ్ ఈజ్ ఆల్సో పుట్టింది క్వశ్చన్, ఏ ఎవరా బావా విచ్ కా.
0: ఏదో రాత్రి నిద్ర లేకుండా బావ గారికి ఏదో మనసు చెడిపోయింది అనుకున్నాడు. ఆ బావ గారు లోపలికి వెళ్లిపోయారు.
1: అండ్ బ్రదర్లా థాట్ హి హస్ బికమ్ సఫిషియెంట్లీ మ్యాడ్ ఎనఫ్ బై థింకింగ్
0: ఇతను ఏ ఎవరా బావా, ఏ ఎవరా బావా అనుకుంటూనే మనసులో కూడాను తెల్లవారు లేచినప్పటికి స్నానం చేశాడు. కృష్ణదేవరాయ యొక్క ఆస్థానంలోకి వెళ్లాడు.
1: హి వాస్ థింకింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్, ఏ ఎవరా బావా. Spend the whole night and got up next morning, went to the
0: court. Krishna Devaraya
1: has put this question, who came with the answer?
0: అందరి లోపల రామకృష్ణుడు లేచాడు.
1: రామకృష్ణ గాట
0: ఇంకెవ్వరూ దానికి జవాబు తీసుకుని రాలేదు.
1: నో వన్ హాస్ ఎనీ రిప్లై.
0: ఐదు భాషలు రావాలి.
1: ఫైవ్ లాంగ్వేజెస్ షుడ్ బి.
0: ఐదు భాషలు ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాషలో ఉండాలి.
1: ఈచ్ లాంగ్వేజ్ షుడ్ బి రిప్రజెంటెడ్ బై వన్ లెటర్.
0: ఒక లెటర్ కి ఏం అర్థం ఉంటుందో ఐదు లీటర్కు అదే అర్థమే ఉండాలి.
1: ద మీనింగ్ ఆఫ్ వన్ లెటర్ షుడ్ బి వెరీ మచ్ సేమ్ యాస్ దట్ ఆఫ్ దట్ అనదర్ లెటర్.
0: చాలా అసాధ్యమైనటువంటిది అనుకున్నాను.
1: ఎవరీబడి థాట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కానీ రామకృష్ణుడు భగవద్ భక్తుడు.
1: బట్ దెన్ రామకృష్ణ ఇస్ డివోటీ అండ్ హస్ గాట్ హి వర్షిప్స్ గాడెస్.
0: కనుకనే ఆ దేవి ఉపాసనతో ఉండటం చేత నేను తెచ్చాను రాజా అని అన్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఇంటెన్స్ డివోషన్ హి సెడ్ ఐ యామ్ విత్ ఎన్ ఆన్సర్.
0: చెప్పావన ఏ ఆవ్ రా బా వా ఇది ఐదు అక్షరాలు ఉన్నాడు.
1: ఇట్ ఇస్ నౌ ఫైవ్ సెంటెన్స్ ఏ ఆవ్ రా బా
0: వా. ఏ ఆవ్ రా బా వా
1: అండ్ హియర్ వి ఫైండ్ ఫైవ్ లెటర్స్ ఏ ఆవ్ రా బా వా.
0: ఏమిటి ఐదు లక్షాలు తెస్తే దీనికి ఏం అర్థం అండి?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్?
0: ఏ మరాఠీలో రా అని అర్థం.
1: ఇన్ మరాఠీ ఇట్ ఇస్ మీన్స్ కమ్.
0: ఏ అనేటువంటిది రా అనే అర్థం.
1: ఏ మరాఠీ కమ్.
0: హిందీ లోపల ఆవ్ రా అనే అర్థం.
1: ఇన్ హిందీ ఆవ్ కమ్ ఆన్.
0: రా తెలుగులో రామనే అర్థం.
1: తెలుగు ఇట్ ఇస్ రా కమ్.
0: బా కన్నడంలో రా అనే అర్థం.
1: బా ఇన్ కెనడ కమ్.
0: వా అంటే మా యొక్క తమిళ లోపల రా అనే అర్థం.
1: బా ఇన్ తమిళ్ ఇస్ కమ్.
0: ఏ ఆవ్ రా బా వా అన్నిటికీ ఒకే అర్థమే.
1: సో ఏ ఆవ్ రా బా వా మీనింగ్
0: మరాఠీ హిందీ కన్నడము తమిళ ఈ విధమైన తెలుగు ఈ ఐదు అక్షరాలతో చేరిన ఐదు భాషలు చేరినాయి.
1: సో ఆల్ ది ఫైవ్ లాంగ్వేజెస్ ఆర్ రిప్రజెంటెడ్ హియర్ ఈచ్ బై వన్ లెటర్.
0: చూచారా ఈ విధమైనటువంటి అర్థాలు ఎన్నో కనిపిస్తుంటాయి లోకం లోపల.
1: ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ సో మెనీ మీనింగ్స్.
0: ఇది ఒక సైంటిస్ట్ కు అర్థమయ్యేటువంటిది కాదు.
1: సైంటిస్ట్ కెనాట్ అండర్స్టాండ్ దిస్.
0: ఇంకొకటి విచారణ చేయడానికి అర్థమయ్యేటువంటిది కాదు.
1: నో వన్ కెన్ గో
0: టు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏ విధమైన పరిశోధనలు లేవు.
1: యూ కెనాట్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఇన్వెస్టిగేట్ ఎక్స్ప్లోర్.
0: కనుకనే ఇవన్నీ కూడా దైవానుగ్రహం చేత లభించేటువంటివి.
1: యూ కెన్ గెట్ దెమ్ ఓన్లీ అవుట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: ఆ రాత్రి అంతా కూడా దేవి ఉపాసన చేస్తూ వచ్చాడు రామకృష్ణుడు.
1: రామకృష్ణ went on thinking of God as that night.
0: ఈ విధంగా దైవ శక్తి చేత ఎలాంటి కష్టమైన కూడాను జవాబులు చెప్పడానికి సిద్ధంగా వచ్చాడు.
1: విత్ ద డివైన్ సపోర్ట్ he was prepared to answer.
0: Anduvalne Tenali Ramakrishnudu ante goppa birudu goppa hasyagadu ani kuda artham.
1: Therefore Tenali Ramakrishna stands for fun, humor and frolic.
0: Kani fun anantunnaru kani adi kaadu sarina arthanni gurtinchukoni cheppetuvanti vaadu.
1: And in fact he is not that humorous, but he gives correct meaning of every word.
0: Ee vidhanga bhashalu endu kani padamulu endu kani అర్థములు ఎందుకు కాని ఆనందమునందు కాని ఒక విధమైనటువంటి అన్యోన్యతను కల్పించేటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద లాంగ్వేజ్ ద వర్డ్స్ అండ్ ద సెంటెన్సెస్ క్యారీ దట్ ఇంటిగ్రేటెడ్ మీనింగ్ ఇంటర్ప్రిటేషన్.
0: కనుక పంచభూతములు అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై ఫైవ్ ఎలిమెంట్స్?
0: ఐదు ప్రాణములు.
1: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఐదు ప్రాణములు ప్రతి మానవుని ఎందు ఉంటున్నాయి.
1: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఇన్ ఎవరీవన్.
0: అపాన వ్యాన ఉదాన సమాన.
1: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఈ ఐదు ప్రాణములు మానవుని ఎందు కూడా ఉంటున్నాయి.
1: దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ సార్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ.
0: ఈ ప్రాణమే లేకపోతే మానవుడు నిలచలేడు.
1: వితౌట్ దిస్ మ్యాన్ కెనాట్ లివ్.
0: కాబట్టి పంచభూతములనగా పంచ ప్రాణములతో సమానము.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ మీన్స్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
0: ప్రతి జీవం మొదలుకొని బ్రహ్మ వరకు కూడా ఈ విధమైనటువంటి ప్రాణములు ఉంటున్నాయి.
1: రైట్ ఫ్రమ్ ఎండ్ టు ది కాస్మిక్ ఫామ్ ద ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ దట్.
0: దీన్ని ప్రాణోపాసన అని చెప్తూ వచ్చారు.
1: సో ఇట్ ఇస్ కాల్డ్ ప్రాణోపాసన.
0: అనగా మందిరములు కడితే
1: then mandir temple is built.
0: Motta motta prana shakti ni poojistu vacharu.
1: First the life energy is worshiped.
0: Monna edo tirupati lopala kudanu edo oti jaragalatundi prana shakti ni motta motta aaradham chestu vacharu.
1: Tirupati rade when one project they were to undertake.
0: Praname
1: anikini
0: mooladharamu.
1: That is the basis for everything.
0: Ee praname shivamu.
1: The life is shivam.
0: Idi potane shavam.
1: The life when it is gone it is shavam, the dead body.
0: Karukane pranam tho samanam entundi ee yokka panchabhutamulu.
1: Therefore five elements are life sustaining.
0: కనుక ప్రతి మానవుడు కూడాను పంచభూతముల యొక్క స్వరూపాన్ని మొట్టమొదట మనం ప్రార్థించాలి.
1: వన్ షుడ్ ప్రే టు ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: శబ్దస్వరములనేటువంటిది చాలా పంచభూతముల నుంచి వచ్చినటువంటివి.
1: సౌండ్ వేవ్స్ ఆర్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ది. అంత
0: దూరం మీరు పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో దట్ ఫార్.
0: మీరు హార్మోనియం వాయిస్తుంటుంటారు భజన లోపల.
1: యాజ్ యు ప్లే ఆన్ హార్మోనియం.
0: కానీ హార్మోనియం వాయించేటప్పుడు ఒకే స్వరం పెట్టేస్తారు.
1: అండ్ యూ జస్ట్ పుట్ ఇన్ సేమ్ ట్యూన్.
0: కానీ ఒక్కొక్క రీడ్ వచ్చినప్పుడు
1: బట్ యాజ్ యూ ప్రెస్ ద రీడ్
0: సారి గామా పాదాని
1: అండ్ యూ గెట్ ఆల్ దీస్ సౌండ్ సారి గామా పాదాని
0: సారి గామా పాదాని
1: సారి గామా పాదాని.
0: కేవలము ఒక విధమైనటువంటి ఒక ఇంతో అర్థంతో వస్తుంటున్నాయి.
1: అండ్ దీస్ ఆర్ ఓన్లీ ది సౌండ్స్ దట్ కన్వే ది మీనింగ్.
0: కానీ అన్నిటికీ గాలి ఒక్కటే.
1: బట్ ది సేమ్ ఎయిర్,
0: ఆ మూలాధారమైనటువంటి శక్తి ఒక్కటే.
1: అండ్ ది సేమ్ ఎయిర్ గెట్స్ ఇన్,
0: ఫండమెంటల్ పవర్ ఒక్కటే.
1: ది ఫండమెంటల్ పవర్ ఇస్ సేమ్.
0: కానీ వివిధమైనటువంటి యొక్క పవర్లంతా కూడాను ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: బట్ ఇట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిఫరెంట్ సౌండ్స్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుకని
1: సో
0: ఆనాడు
1: దట్ డే
0: భగవత్ తత్వాన్ని వర్ణించడం కోసమని
1: ఎక్స్ప్లెయిన్ ది డివినిటీ
0: శంకరాచార్యుల వారు కూడాను
1: శంకరాచార్య
0: అనేక పరిశోధనలు చేసి
1: ఎక్స్పెరిమెంట్
0: అనేక సంస్కృతం నందు భాషలంతా ఉచ్చరింపజేసి
1: బికేమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ సంస్కృత్.
0: మొట్టమొదట శబ్ద బ్రహ్మమయీ అన్నాడు.
1: ద ఫస్ట్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్ ఇస్ శబ్ద బ్రహ్మ.
0: శబ్దమే ముఖ్యమైనటువంటి యొక్క తత్వము.
1: సౌండ్ ఈస్ ది ఫస్ట్.
0: ఆ శబ్దం చేతనే జగత్ అంతా కూడా వ్యాపించి ఉంటున్నది.
1: ద సౌండ్ ఈస్ స్ప్రెడ్, సౌండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్.
0: చరాచరమయీ ఈ శబ్దం సర్వత్రా వ్యాపించిపోతున్నది.
1: Sound has got this motility, mobility.
0: Vaangmayi, adhe mana yokka hrudayamlo cheri vaak swaroopamlo vastundadi.
1: That is present in your heart, that comes out as expression.
0: Ee vaak swaroopamlo vachetappudiki nityanandamayi.
1: And that gives you eternal bliss.
0: Parakramayi.
1: That is supreme bliss.
0: Mayamayi.
1: And this our illusion. And that's one of affluence.
0: నిత్యానందమయ్యి,
1: ఆత్మరమయ్యి,
0: మాయామయ్యి, శ్రీమయ్యి,
1: ఇల్యూషన్,
0: ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? శబ్ద బ్రహ్మమయ్యి.
1: దే ఆర్ ఆల్ అవుట్ ఆఫ్ ది సౌండ్.
0: శబ్దం నుంచినే వచ్చినాయి.
1: దే ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ది సౌండ్.
0: కాబట్టి దైవత్వం కూడాను శబ్దస్వరూపుడే.
1: దేర్ ఫర్ గాడ్ ఇస్ ఇన్ ద ఫామ్.
0: అదే ఆకాశం నుంచి శబ్దము.
1: అండ్ ది సౌండ్ కేమ్ అవుట్.
0: ఆ శబ్దం నుంచి వచ్చినటువంటి అదే ఈ దైవత్వము.
1: అండ్ ది డివినిటీ యూ ఫైండ్ దేర్ ది సౌండ్.
0: దీంట్లో ఈనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని చెప్పుకుంటున్నాము.
1: వి గివ్ దీస్ త్రీ నేమ్స్ బ్రహ్మ విష్ణు.
0: ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు ఎక్కడ కూడా ఎవరు చూడలేదు.
1: నో వన్ సా యాక్చువల్లీ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ఇవన్నీ కేవలం రవివర్మ పిక్చర్ లో కనిపిస్తుంటాయి. కానీ
1: దేర్ ఓన్లీ రవివర్మ పెయింటింగ్.
0: కానీ ఎవరు ఈ యొక్క స్వరూపాన్ని దర్శించలేరు.
1: నో వన్ ఎవర్ సా దిస్.
0: దర్శించలేదు.
1: ఇంపాసిబుల్ టు సీ దెమ్ ఐదా.
0: అయితే
1: హౌఎవర్
0: దీన్ని ఏ రీతిగా సృష్టించారు?
1: బట్ హౌ ఇస్ దట్ దేర్
0: అనగా దీనిని తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురు రూపంలో జన్మించారు.
1: దీస్ ఆర్ ది త్రీ ప్లేసెస్, ద మదర్, ఫాదర్ అండ్ ద ప్రిసెప్టర్.
0: కనుక
1: సో
0: మొట్టమొదట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: బ్రహ్మ మాతృదేవి.
1: బ్రహ్మ రిప్రజెంట్స్ మదర్.
0: బ్రహ్మ ఏ రీతిగా సర్వులను సృష్టింపజేస్తుండదు.
1: జస్ట్ ఎస్ బ్రహ్మ ఇస్ ద క్రియేటర్.
0: ఆ రీతిగా తల్లి కూడా బిడ్డను సృష్టింపజేస్తుండాలి.
1: మదర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చిల్డ్రన్.
0: కానీ విష్ణువు
1: అండ్ విష్ణు
0: తన రక్షకుడు.
1: ఇస్ ద సస్టైనర్.
0: అతనే తండ్రి.
1: సస్టైనర్ ప్రొటెక్టర్ ఇస్ ఫాదర్.
0: ఎందుకంటే పుట్టిన బిడ్డను తండ్రే రక్షించాలి.
1: బికాజ్ ది చైల్డ్ హాస్ గాట్ టు బి ప్రొటెక్టెడ్ బై ఫాదర్.
0: తండ్రే నేర్పించాలి.
1: అండ్ ద ఫాదర్ హాస్ టు ట్రైన్.
0: తండ్రే అన్ని విధాలా తన్ని పోషించాలి.
1: అండ్ ఫాదర్ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్.
0: శక్తి కలిగినటువంటి వాడికి అతనికి విష్ణువు అన్నారు.
1: అండ్ ది సస్టైనర్ ప్రొటెక్టర్ ఇస్ విష్ణు.
0: ఇంకా ఈశ్వరుడు.
1: దెన్ ఈశ్వర
0: మహేశ్వర.
1: మహేశ్వర
0: మహేశ్వర అనగా ఏమిటి? ఎవరు వెళ్ళినప్పటికీ శిష్యుడు ఆ యొక్క గురువు అనేటువంటి వాడు వారిని దగ్గర తెచ్చుకుని
1: అండ్ ఇఫ్ ఎనీ టీచర్ నాలని
0: ఏం కావాలి, ఏం చదవాలి, ఏ విద్య నేర్పాలని దాన్ని చక్కగా వర్ణనం చేసి వానికి తగినటువంటి విద్య నేర్పుతుంటాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది టీచర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సమనింగ్ ది స్టూడెంట్స్ టు బి నియర్ హిమ్ అండ్ టీచ్ హిమ్.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా కూడా మాతాపిత గురువులు.
1: దేర్ ఫర్ బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ మదర్, ఫాదర్ అండ్ టీచర్.
0: కనుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: సో ఇట్ సేస్ దట్ మదర్ is God, father is God, teacher is God.
0: ఆచార్యుడు కూడా ఒక గురువే.
1: సో
0: ఆచార్యుడు కూడా ఒక దైవమే.
1: సో టీచర్ ఇస్ డివైన్.
0: ఈ విధంగా దైవత్వాన్ని అనేక రకమైనటువంటి మార్గంలో ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: Therefore divinity has been propagated and taught in varied forms.
0: కాన మనం ఎవరి మాటలో విని మనం ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయొద్దండి.
1: Therefore we should never act depending on all that you hear.
0: అది వారి వారి భావన పురస్కరించుకుని ఉంటాయి.
1: People speak basing on their feelings.
0: నో అని వారికి నో అనురా, ఎస్ అని వారికి ఎస్ అనురా. నో ఎస్సులు మన నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
1: If you say yes, you get the response yes. If you say no, you get the answer no. Yes, no relate to our tongue.
0: సాంగికము, సాంస్కృతికము, సనాతనము. సాంఘిక, సాంస్కృతిక, సనాతనం ఈ మూడింటికి మాత్రం ఎస్.
1: దేర్ఫోర్ గాడ్ సేస్ ఎస్ టు సోషల్, స్పిరిచువల్ అండ్ దట్ విచ్ ఈస్ ఎన్షియంట్.
0: ఈ మూడింటి ఎందుకు దైవత్వం ఎస్ ఎస్ ఎస్.
1: ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ గాడ్ సేస్ ఎస్.
0: మిగతా దానికంతా కూడా బ్లాక్.
1: బట్ ది రెస్ట్ ఆఫ్ ది సింస్ సింపుల్ బ్లాక్ దే ఆర్ నో.
0: అనగా ఈ ప్రాకృతమైన యొక్క తత్వాన్ని ఎవరు వర్ణించినప్పటికీ ఇది కేవలం అసత్యమైనటువంటిది.
1: వాట్ ఎవర్ యూ డిస్క్రైబ్ ఇన్ ది వరల్డ్లీ వే ఇట్ ఇస్ అటర్లీ ఫాల్స్.
0: కంటితో చూచేది కానీ, చెవుతో వినేటువంటిది కానీ, మనసుతో అనుభవించేటువంటిది కానీ అన్ని కూడాను చలిచలమైనటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ సీన్ విత్ ది ఐ, ఆల్ దట్ ఈస్ హర్డ్ త్రూ ఇయర్, అండ్ దట్ విచ్ ఇస్ థాట్ ఆఫ్ బై ద మైండ్.
0: మాకు చెందేటువంటి వాటినంతా మనం భుజించి చరించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ బిలీవింగ్ ఆల్ దిస్ విచ్ ఇస్
0: మాకు చెందనటువంటి దానిని మనం దర్శించాలి. మాకు చెందనటువంటి దానిని మనం స్మరించాలి. అది ఏ దైవత్వము?
1: దట్ ఈస్ డివినిటీ.
0: అది ఎప్పుడు కూడా మార్పు చెందదు.
1: డివినిటీ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ
0: పీరియడ్స్. ఆ డివినిటీ అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వి షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దిస్ ఎగ్జిస్టెన్స్ ఉనికి.
0: కానీ పూలీషులంతా కూడా చాలా వరకు దీన్ని సరైనటువంటి అర్థాలు చేసుకోలేకుండా, దీనికి అనర్థాలు తెలుసుకొని, దీని యథార్థాన్ని మూసిపెట్టి పశువులుగా మారిపోతున్నారు.
1: Therefore fools do not understand artha, the meaning. They go by the diverted distortion anartha and ruin their lives.
0: కనుకని ఇలాంటి పులిషన్ మాటలు మీరు ఎవరు నమ్మకండి.
1: నెవర్ పే హీట్ టు ది ఫూలిష్ వర్డ్స్.
0: ఇలాంటి అసత్య మాటలు మీరు ఎవరు విశ్వసించకండి.
1: నెవర్ బిలీవ్ ది ఫాల్స్ అటరెన్సెస్.
0: ఈ మూర్ఖుల సంతతి మీరు ఏమాత్రం పెట్టకండి.
1: నెవర్ ఐడెంటిఫై విత్ యువర్ సెల్ఫ్.
0: ఈ మూర్ఖుల సంఘమే మనకు అన్ని విధాలా చెడిపోతుంది.
1: అండ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫూలిష్ కంపెనీ దట్
0: స్పాయిల్స్. జయ దుర్దన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: పుణ్య మహోరాత్రం.
1: డూ గుడ్ డీడ్స్ ఆల్ ద టైమ్.
0: చూచారు ఎంత బాగుండది. తేజజుజ్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: ఈ బ్యాడ్ కంపెనీతో మనం ఉంటుంటే మనం కూడా బ్యాడ్ అయిపోతాం.
1: ఇఫ్ యూఆర్ ద బ్యాడ్ కంపెనీ యూ టర్న్ బ్యాడ్.
0: వాడి కంటే ఇంకా ఎక్కువ బ్యాడ్ అయిపోతాం మనము.
1: యూ బికమ్ ఈవెన్ మచ్ వర్స్ దెన్ దెమ్.
0: వాడు ఎంత బ్యాడ్ అయినా వాడు అయిపోయాడు.
1: హీఈస్ ఆల్రెడీ బ్యాడ్.
0: ఆ బ్యాడ్ బ్యాడే.
1: అండ్ హీ కంటిన్యూస్ టు బి బ్యాడ్.
0: నీ గుడ్ కావాలి.
1: బట్ యూ షుడ్ బి గుడ్.
0: తేజజుజ్జన సంసర్గం.
1: సో గివ్ అప్ ది బ్యాడ్ కంపెనీ.
0: సాధు సమాగమం.
1: జాయిన్ ద గుడ్
0: భజ సాధు సమాగమం.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: చెడ్డ సంఘం విడిచిపెట్టినామంటే చాలదు, మంచి సంఘంతో చేరాలి.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: అదే సత్
1: సంఘం. దట్ సత్ సంఘం.
0: అదే సత్.
1: దట్ ఇస్
0: సత్ అనేటువంటిది ఏమిటి? అదే నిత్యమైనటువంటిది.
1: ది సత్ ఈస్ ఎటర్నల్.
0: చెప్పాను సత్ చిత్ ఆనందము.
1: సత్ చిత్ ఆనంద.
0: ఈ ఆనందమునకు ఏదికి మూల కారణము?
1: వాట్ ఈస్ ద రీజన్?
0: సత్ చిత్తులే ఆనందము.
1: సత్ and chit are the combination.
0: Chittu rendu lekapothe aanandame ledu.
1: There cannot be bliss ananda without sat and chit.
0: Sat chakkara.
1: Sat is the sugar.
0: Eppatiki teepu gane untadi.
1: Sat the sugar is always.
0: Ye padarthamanna vesthaagu teeyagane untadi.
1: You can mix it with any material.
0: Ye vantalaina cheyi adi teeyagane untadi.
1: You make any preparation.
0: Ye padarthamanna nevu cheyi teeyagane untadi.
1: Anything you can make.
0: Ye maatram maarpu raadu.
1: And there is no change in the taste.
0: Adi sat.
1: That is sat which is changeless.
0: Chaitanyam tho chernatundi oka water.
1: Chit is the water awareness.
0: కాబట్టి ఇది వాటర్.
1: వాటర్
0: చిత్ చక్కెర.
1: షుగర్ ద సత్.
0: చక్కెర వాటర్ రెండు విడిగా తెచ్చుకుంటే ఏమీ ప్రయోజనం లేదు.
1: అండ్ సత్ ద షుగర్ అండ్ చిత్ ద వాటర్ ఈ సంపూర్ణ యూస్లెస్.
0: ఈ యొక్క వాటర్ తో చేర్చు.
1: అండ్ ద షుగర్ అండ్ వాటర్
0: చిత్ రెండును చేర్చినప్పుడే మనకు త్రాగినప్పుడు ఆనందం లభిస్తుంది.
1: వెన్ యూ కంబైన్ జాయిన్ బోత్ దేర్ బి బ్లిస్ ఆనంద.
0: కనుక నేను సత్యనిత్యమైనటువంటి యొక్క తత్వమును,
1: ఎటర్నల్ ట్రూత్,
0: ప్రాకృతమైనటువంటి యొక్క తత్వమును,
1: ద వరల్డ్లీ ప్రిన్సిపల్స్
0: మనం ఏకం చేయాలి.
1: హావ్ గాట్ టు బి యూనిఫైడ్.
0: అప్పుడే మనకు డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ అటైన్ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ డివినిటీ లేనిటువంటి స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్
0: డివినిటీ లేనిటువంటి వ్యక్తులు లేవు.
1: నో పర్సన్ వితౌట్ డివినిటీ.
0: సర్వత్రా ఉంటుండాలి డివినిటీ.
1: డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇందుగలడు అందు లేదని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ హి ఇస్
0: అందువపగత ఉండు. ఎందెందు వెతక చూచిన అందందే కలడు అన్నా.
1: వేర్ ఎవర్ యూ సెర్చ్ యూ విల్ సర్టన్లీ ఫైండ్ హిమ్ దేర్.
0: దీనిని వేదం కూడాను సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి.
1: This Veda declares that his heads are everywhere, his hands are out there, his eyes are everywhere.
0: Amta vakati.
1: And everything is one.
0: Upanishad cheppani, Vedam cheppani, Quran cheppani, Bible cheppani, edaina cheppani, Grandharajam anniti yandu satyam vakati.
1: Whatever might be, Upanishad or Grandharaj, Bible or Quran, the essence is same.
0: Peru veru vere kani,
1: names are different.
0: Satyam vakati.
1: Truth is one.
0: Kanuka panchabhutamulu yokka tattvamu ye matamaina kudunu angikarinchaka tappadu.
1: Every religion will be accepting the five elements.
0: ఏ మతం గాని పంచభూతంలో ఒక మతాన్ని తీసివేయటం చాలదు.
1: నో రిలిజియన్ సేస్ దట్ వన్ ఎలిమెంట్ షుడ్ బి లెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాన్ని,
1: ద నేచర్ ఆఫ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర,
0: రేపటి దిన ముఖ్యంగా వివరించి చెప్పుకుందాం.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ క్లియర్లీ టుమారో.
0: పిల్లలంతా ఉంటున్నారు, పిల్లలకు అనేకత్వం ఏమాత్రము గుర్తించడానికి వీలు లేదు.
1: స్టూడెంట్స్ ఆర్ మెనీ స్టూడెంట్స్ ఆర్ హియర్, దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే కన్సిడర్ యూనిటీ యాస్ డైవర్సిటీ.
0: అది చాలా చెడ్డ.
1: దట్స్ వెరీ బ్యాడ్.
0: కాదు, అది
1: ఇట్స్ నాట్ సో.
0: అనేకత్వాన్ని ఏకత్వంగా చేర్చాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ అబ్జర్వ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అది ఆ యూనివర్సిటీ చేర్చినప్పుడే నిజమైన సత్వం బయలుదేరుతుంది.
1: అండ్ వన్స్ యూ నో దిస్ వన్నెస్ ఆర్ యూనిటీ, యూ నో ద రియాలిటీ.
0: యూనిటీ కావాలి మనకిప్పుడు.
1: యూనిటీ ఇస్ నెసరీ.
0: యూనిటీ లేకపోవడం చేతనే,
1: బికాస్ అబ్సెన్స్ ఆఫ్
0: యూనిటీ, హృదయంలో యూనిటీ అనేటువంటిది పూర్తి పోయింది.
1: దేర్ నో యూనిటీ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ స్థానం లోపల పోయి ఎనిమిటీ వచ్చి చేరిపోయింది.
1: ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దేర్ ఇస్ ఎనిమిటీ ఇన్ అవర్ హార్ట్.
0: ఎనిమిటి వచ్చి హృదయంలో చేరిపోతే ఇంక ఏది మన జీవితము?
1: అండ్ వన్ దేర్ ఇస్ ఎనిమిటీ ఇన్ అవర్ హార్ట్, వాట్ విల్ హ్యాపెన్ టు అవర్ లైఫ్?
0: హృదయమే కాదు,
1: ఇస్ నో హార్ట్ అట్ ఆల్.
0: రాతి కప్ప.
1: అండ్ ఇట్స్ ఎ స్టోన్ సో హార్డ్.
0: కానీ భగవంతుడు అన్నింటి ఎందు చూసుకుంటూ ఉంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: కళ్ళనల్లి హుట్టిద హూగు ఆ ప్రాణికి అల్లి ఆహారం నిర్మిస్తున్నారు. కర్ణంలో చెప్పాడు పురంధర్దాసు.
1: పురంధర్దాస్ సెడ్ ఇన్ కర్ణం,
0: రాతిలో పుట్టినటువంటి కప్పకు ఎవరక్కడ అన్న ఆహారాన్ని అందిస్తున్నారు?
1: ద ఫ్రాగ్ దట్ ఈస్ హిడెన్ ఇన్ ఎ స్టోన్.
0: బెట్ట తాగుడి ఎల్లి హుట్టిదా వృక్షకే కట్టెను కట్టి నీరు తవ్వారో. కొండపైన రాతి పైన పుట్టినటువంటి చెట్టుకు ఎవరు పాదిగట్టి నీళ్లు పోసి పెంచినారు?
1: అండ్ యూ ఫైండ్ ఎ ప్లాంట్ గ్రోయింగ్ ఆన్ ది ఎ స్టోన్, హూ ఫెన్స్డ్ ఇట్, హూ వాటర్డ్ ఇట్?
0: అది అంత దైవమే.
1: ఇస్ ఓన్లీ గాడ్.
0: మంచి మెత్తని నేల్లో పెట్టి మంచి చెట్టు తెచ్చి పెట్టి నిత్యము నీరు పోస్తున్నా కానీ అది బ్రతకదు.
1: అండ్ యూ ఆల్సో ఫైండ్ సన్ ప్లాంట్స్ దట్ డు నాట్ గ్రో.
0: హూ ఆ ప్రాణికి అల్లి ఆహారం నిర్మిస్తే యారు?
1: సో హూ హూ ఫెడ్ ద ఫ్రాగ్ లోపల
0: రెండు సందులుగా ఉంటే ఆ సెండు సందు మధ్య లోపల ఒక కప్ప పోయి చేరిపోతుంది.
1: అండ్ యూ ఫైండ్ ది ఫ్రాగ్ విత్ ఇన్ ది స్టోన్.
0: దానికి ఎక్కడ ఆహారము?
1: హౌ డస్ హి ఫైండ్?
0: బండను కొట్టినప్పటికి అది చీడిపోతే ఆ బండను కప్ప బయలుదేరుతుంది.
1: యాజ్ యు బ్రేక్ ది స్టోన్ యు ఫైండ్ ద ఫ్రాగ్ జంపింగ్.
0: కనుక దైవము సర్వత్రా ఉండినటువంటి ప్రాణులకు ఏది అవసరమో దాన్ని తానే అందిస్తుంటాడు.
1: గాడ్ సప్లైస్ వాట్ ఆల్ దట్ ఇస్ నీడెడ్ టు ఆల్. ఇదే
0: అదే అనేటువంటి భేదము లేదు.
1: దేర్ నో డిఫరెన్సెస్.
0: కనుకనే దైవత్వానికి ఎట్టి భేదములు లేవు.
1: గాడ్ హాస్ నో డిఫరెన్సెస్ అట్ ఆల్.
0: కానీ అన్ని భేదములు కూడా మానవునికి వచ్చిన రోగమే ఇది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డిఫరెన్సెస్ ఇస్ యాక్చువల్ డిసీజ్ ఆఫ్ మోడర్న్ మ్యాన్.
0: చెడ్డ రోగం వచ్చేసేసింది మానవునికి.
1: ఇట్ ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ది డిసీజ్.
0: ఏది చెప్పినా దాన్ని కాదని వాదించుకోవటం.
1: దేర్ ఫోర్ వీఆర్ సఫరింగ్.
0: కాదని వాదించడానికి మాత్రం సిద్ధమవుతున్నాను, కానీ అవునని చెప్పడానికి అర్హత లేదు.
1: యు ఆర్ రెడీ టు నెగేట్ అండ్ డినై. యు కెనాట్ సే, యు కెనాట్ బి అఫర్మేటివ్.
0: ఇది ఒక చెడ్డ వ్యాధి.
1: ఇట్ ఇస్ ఎ బిగ్ డిసీజ్.
0: ఈ వ్యాధి వచ్చినటువంటి వారికి నివారణ లేదు.
1: ఇట్ హాస్ నో క్యూర్.
0: క్యాన్సర్ కైనా ఒక నివారణ ఉంటుంది.
1: క్యాన్సర్ హాస్ ఎ క్యూర్.
0: కానీ ఈ సందేహం అనేటువంటి దానికి నివారణ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డౌట్ హాస్ నో క్యూర్.
0: ఇంతతోనే ఇంతతోనే హతం హతం హతం హతం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ కిల్లింగ్ హింసెల్ఫ్ బై ఎంటర్టైనింగ్ డౌట్.
0: కనుక మానవత్వం అనేటువంటి పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఈస్ హైలీ సెక్రెట్.
0: మానవత్వం అనేటువంటి దివ్యత్వమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఈస్ డివైన్.
0: ఆనందమయమైనటువంటిది.
1: ఇట్ ఇస్ బ్లిస్ఫుల్.
0: ఇటువంటి ఆనందమయమైనటువంటి మానవత్వాన్ని ఎందుకు ఈ విధంగా ఏడ్చుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు?
1: ద బ్లిస్ఫుల్ లైఫ్ కెనాట్ బి స్పెంట్ క్రైయింగ్ ఆల్ ద వే.
0: ఎప్పుడు చూసినా కానీ ఏడుపు ముఖమేనా?
1: వి ఫైండ్ వీపింగ్ ఫేసెస్.
0: ఆనంద ముఖం అనేటువంటిది కనిపించదా?
1: వి డోంట్ ఫైండ్ స్మైలింగ్ ఫేసెస్.
0: ఏమి కర్మ?
1: వై వాట్ ఇస్ ఇట్?
0: ఏమి దురదృష్టము?
1: వాట్ ఆ బ్యాడ్ లక్.
0: ఇట్ ఇస్ బ్యాడ్ లక్.
1: ఇట్ ఇస్ ద బ్యాడ్ లక్.
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: ఎప్పుడు చూసినా కానీ ఆనందంగా ఉంటుండాలి.
1: బేర్ స్మైలింగ్ ఫేసెస్.
0: స్మైలింగ్ ఫేస్.
1: స్మైలింగ్ ఫేస్.
0: అదే దైవత్వానికి మూల కారణము.
1: దట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్.
0: వెరీ హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఈస్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఈస్ యూనియన్ విత్ గాడ్.
0: ఈ దైవంతో చేరకపోవడం చేతనే ఈ శోకత్వం ప్రాప్తిస్తుంటారు.
1: బికాజ్ యు ఆర్ నాట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్ యు క్రై.
0: ఈ విధమైనటువంటి దీనికి మీరు ఏమాత్రం అవకాశం అందించకండి.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ మిస్.
0: ఎప్పుడు ఆనందంగా ఉంటుండండి.
1: బి హ్యాపీ.
0: ఆనందమే దైవత్వానికి సరి అయినటువంటి రాజమార్గము.
1: దట్ హ్యాపీనెస్ ఇస్ ద రాయల్ పాత్ టు ది డివైన్.
0: ఎన్నైనా రాని ఎన్నైనా పోని.
1: దట్ ఎనీథింగ్ మే కమ్ అండ్ గో.
0: దాన్నంత సెండ్ ఆఫ్ చేయి.
1: జస్ట్ గివ్ సెండ్ ఆఫ్ టు ఆల్ ద బ్యాడ్.
0: కానీ వచ్చినటువంటి ఆనందానికి మాత్రం వెల్కమ్ చేయి.
1: వెల్కమ్ ద బ్లెస్ దట్ కమ్స్ ఆన్ ద వే.
0: ఆనందాన్ని నిరంతరం కూడా నీ వెల్కమ్ చేయాలి.
1: వెల్కమ్ ద బ్లెస్ ఆల్ ద వే.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని మీరు విద్యార్థులు గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ద స్టూడెంట్ షుడ్ నో దిస్ పాత్.
0: అందులో ఈ చిన్న వయసు లోపల చాలా ముఖ్యమైనటువంటి వయసు.
1: ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్.
0: స్టార్ట్ ఎర్లీ.
1: స్టార్ట్ ఎర్లీ.
0: డ్రైవ్ స్లోలీ.
1: డ్రైవ్ స్లోలీ.
0: రీచ్ సేఫ్లీ.
1: రీచ్ సేఫ్లీ.
0: ఈ వయసు లోపలే మీరు మంచిగా ఆధ్యాత్మికానికి ప్రయత్నం చేయాలి.
1: అండ్ యూ షుడ్ లెర్న్ పిక్ అప్ స్పిరిచువాలిటీ అట్ దిస్ ఏజ్.
0: తర్వాత ధనం సంపాదించుకోండి.
1: యు కెన్ ఎర్న్ మనీ లేటర్.
0: తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినుకోండి.
1: అండ్ ఫాలో యువర్ పేరెంట్స్.
0: ఏ విధమైన యొక్క మార్గమైనా అనుభవించండి.
1: యు కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ.
0: కానీ దైవ విషయంలో మాత్రం ఒక్క దీక్షను పూనాలి.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ యు షుడ్ హావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక దీక్షను పూనేటువంటి వాడే అదృష్టవంతుడు.
1: ద వన్ విత్ స్పిరిచువల్ డిటర్మినేషన్ ఈజ్ లక్కీ సోల్.
0: బుద్ధునికి ఏమి తక్కువ ఉండాలి?
1: బుద్ధ వాట్ ఇస్ దట్ ఈస్ రన్ షార్ట్ ఆఫ్.
0: అంటే రాజకుమారుడు
1: ఈజ్ ద ప్రిన్స్.
0: కానీ అతను సర్వసంగ పరిత్యాగం అయిపోయి రాలేదు.
1: బట్ హాస్ హి నాట్ రినౌన్స్డ్ ఎవ్రీథింగ్.
0: రామునికి ఏమి తక్కువ?
1: రామ వాట్ ఇస్ హి రన్ షార్ట్ ఆఫ్.
0: అన్ని సత్యంగానే ఉంటున్నాయి, అన్ని సవ్యంగానే ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఫర్ విత్ హిమ్.
0: కానీ రామునికి ఏ మాత్రము ఒక్కటి ఇష్టం లేదు.
1: బట్ రామ డిడ్ నాట్ లైక్ ఎనీ.
0: కౌసల్య ఎన్నో ప్రీతికరమైన వంటలు చేసుకుని వచ్చి తట్టల్లో పెడితే,
1: ఇన్ ఫ్యాక్ట్ కౌసల్య మేడ్ ఆల్ ప్రిపరేషన్స్ ఆఫ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్.
0: లక్ష్మణ భరత శక్తులంతా పిలుచుకుని వచ్చేసి వాళ్ళతోనే భుజించేటువంటి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి ఏట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ లక్ష్మణ.
0: ప్రత్యేకంగా ఇస్తే తృప్తి కాదు.
1: హి ఇస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ సర్వ్ టు హిమ్ అలోన్.
0: కానీ ఎప్పుడు చూసినా కూడాను,
1: బట్ ఎవ్రీ టైమ్
0: తల గోక్కుంటూ,
1: బట్ హీ స్క్రాచెస్ హిస్
0: ఏదో పరధ్యానంలో ఉంటుంది.
1: అండ్ హీ ఇస్ అబ్సెంట్ మైండెడ్.
0: చేతులు తిప్పుకుంటూ,
1: అండ్ హీ వెంట్ ఆన్
0: ఏదేదో ఒక విధమైనటువంటి యొక్క నాటకం ఆడుతుండేటువంటి.
1: అండ్ హీ వాస్ జస్ట్ యాక్టింగ్ సమ్ డ్రామా.
0: వశిష్ఠులు వారిని పిలిపించి,
1: అండ్ హీ సమన్డ్ వశిష్ఠ.
0: రాముని యొక్క ఈ చర్యలకంత మూల కారణం ఏమిటి అన్నారు.
1: వాట్ హౌ ఇస్ ద డ్రామా ఇస్ యాక్టింగ్ దిస్ వే.
0: ఆయన ధ్యానంలో కూర్చొని చూచాడు.
1: అండ్ వశిష్ఠ సాట్ ఇన్ మెడిటేషన్.
0: కేవలం దివ్యత్వం యొక్క తత్వం ఇవన్నీ.
1: హి సెడ్ దిస్ ఇస్ ది యాక్షన్ ఆఫ్ ది డివినిటీ.
0: ఏ జీవులతోనో మాట్లాడుతున్నాడు.
1: హి మే బి కన్వర్సింగ్ విత్ ది బీయింగ్స్.
0: ఈ దేహాభిమానం దూరం చేసుకుంటున్నాడు.
1: అండ్ హి హస్ నో బాడీ అటాచ్మెంట్.
0: ఆత్మాభిమానం అభివృద్ధి పరచుకుంటున్నాడు.
1: అండ్ హి ఇస్ అటాచ్డ్ ద స్పిరిట్ ఆఫ్ ద సోల్.
0: కనుక ఇది దివ్యత్వానికి సరైనటువంటి అర్థం ఇది అని.
1: అండ్ దిస్ ఇస్ ద ప్రాపర్ మీనింగ్ ఆఫ్ డివినిటీ.
0: ఆ విధమైనటువంటి జరుగుతూ ఉండగానే,
1: వెన్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్,
0: విశ్వామిత్రుడు వచ్చాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ విశ్వామిత్ర కేమ్.
0: విశ్వామిత్రుడు రామును తీసుకుని పోవడానికి వచ్చాడు.
1: అండ్ విశ్వామిత్ర కేమ్ దేర్ టు టేక్ రామ.
0: సిద్ధంగా ఉన్నాడు.
1: అండ్ రామ వాస్ రెడీ.
0: చాలా సిద్ధంగా ఉన్నాడు.
1: వాస్ వెరీ రెడీ.
0: ఎందుకంటే దానికోసం కాచుకొని ఉన్నాడు.
1: సో హి వాస్ వెయిటింగ్ ఫర్ ద టైం.
0: రామును తీసుకుని పోవాలంటే వెంట పోయాడు.
1: అండ్ హీ ఫాలోడ్ విశ్వామిత్ర.
0: తండ్రి ఎన్ని అటంకాలు చెప్పినా కానీ వినలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ లిసన్ టు హిస్ ఫాదర్స్ ఆబ్జెక్షన్స్.
0: చిన్నవాడే, రాక్షసుని ఎప్పుడు చూడలేదే, వాళ్ళు చూస్తే భయపడతాడో ఏమో, ఈ విధంగా సాకులు చెప్తూ వచ్చాడు.
1: ద ఫాదర్ గేవ్ సో మెనీ ప్లీస్ సచ్ ఎన్ యంగ్ బాయ్ హూ నెవర్ సా ఎనీ డెమన్స్ హీ కాంట్ బేర్ ద సఫరింగ్ దేర్.
0: రాముని చెప్పాడు, నాకే భయము లేదు.
1: రామా సెడ్ ఐఎమ్ ఫియర్లెస్.
0: వశిష్ఠులు వారు విశ్వామిత్రుడు కూడా చెప్పాడు.
1: విశ్వామిత్ర ఆల్సో సెడ్,
0: ఇతను బాలుడుగా నీవు భావిస్తున్నావు దశరథ.
1: దశరథ యు కన్సిడర్ మీ బాయ్.
0: బాలుడు కాదు, బాలుడు కాదు.
1: హి ఇస్ నాట్ ఎ బాయ్.
0: బ్రహ్మదేవుడు ఇతను.
1: హి ఇస్ నాట్ ఎ బాయ్ బాలా, బట్ ఇస్ బ్రహ్మ ద డివైన్.
0: నా వెంట పంపు అన్నాడు.
1: సెండ్ హిమ్ అలాంగ్ విత్ మీ.
0: నీ బోధలు చేసినటువంటి విశ్వామిత్రుడు.
1: సచ్ విశ్వామిత్ర హూ కాల్స్ సో నైస్లీ. సయూతి
0: వెళ్ళేటప్పటికే,
1: వెన్ హి ఇస్ వెరీ క్లోజ్
0: టు ద రివర్, రా అన్నాడు.
1: హి కాల్డ్ రామ క్లోజ్ బాయ్.
0: నీవు ఏనాడు కూడా రాక్షసును చూడలేదు.
1: యు హావ్ నాట్ సీన్ ఎనీ డెమన్.
0: కాబట్టి ఇంకా రాబోతుంది రాక్షసులు.
1: డెమన్స్ ఆర్ అప్రోచింగ్.
0: నా చూస్తే నీకు భయం వేస్తుంది.
1: యు మే బి అఫ్రైడ్ ఆఫ్ దెం.
0: మీకు కొన్ని మంత్రోపదేశం చేస్తాను అన్నాడు.
1: సో ఐ విల్ టీచ్ యు సమ్ మంత్రస్.
0: అది మాయా.
1: దట్ ఇస్ ఇల్యూజన్.
0: తండ్రి దగ్గర ఈ గొప్ప శక్తిని అంతా బోధించాడు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ దశరథ హి సెడ్ సో మెనీ పవర్స్ ఆఫ్ ది డివైన్ ఆఫ్ రామ.
0: మాయా వచ్చి అడ్డం చేసింది.
1: బట్ దేర్ నౌ ఇస్ డెల్యూటెడ్. నేను
0: చేయించాడు.
1: అండ్ దేర్ఫోర్ హి సెడ్
0: బల అబల.
1: అండ్ హి టాట్ దిస్ టు బల అబల.
0: బల అబల అనేటువంటి దేనికోసం నేర్పించాడు?
1: బల అబల ఆర్ టాట్ హిమ్.
0: ఇక్కడ దీక్షను పూనాలి.
1: హి హస్ టు డిటర్మిన్ హియర్.
0: యజ్ఞ దీక్షను పూనాలి.
1: వాట్ డిటర్మినేషన్.
0: కానీ యజ్ఞ దీక్షను పూనినప్పుడు వీళ్ళకంతా వంటలు చేసి పెట్టే వాళ్ళు ఎవరున్నారు?
1: అండ్ దెన్ హూ ఆర్ దే టు కుక్ ఫర్ దెమ్.
0: కాబట్టి అక్కడ ఏ మాత్రముకు కుక్కులు లేరు.
1: దేర్ ఆర్ నో కుక్స్ దేర్.
0: డైనింగ్ హాల్ లేదు.
1: దేర్ నో డైనింగ్ హాల్.
0: డ్రాయింగ్ రూమ్ లేదు. ఇవన్నీ కూడా కేవలం కల్పించుకున్నటువంటివి.
1: దే ఆర్ ఓన్లీ జస్ట్ ఇమాజిన్ దట్స్ ఆల్. అప్పుడు
0: చెప్పాడు
1: దెన్ హి సెడ్
0: విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర
0: రామా, నీకు చేతగా కాదు.
1: నాట్ దట్ యు
0: భయమవుతుందని కాదు, నేను ఈ మంత్రం నేర్పించి
1: నాట్ దట్
0: ఆకలి తప్పు నిద్రను మానిపోవటం కోసం నేను ఈ మంత్రాలు నేర్పించాను.
1: సో దట్ యూ కెన్ అఫోర్డ్ టు బి స్లీప్లెస్. యూ విల్ నెవర్ బి హంగ్రీ.
0: బలా ఆకలి లేకుండా పోయింది.
1: బలా విల్ మేక్ యూ టు బి అబల.
0: అనేటువంటిది కేవలం నిద్ర రాకుండా పోయింది.
1: అబల యూ కెన్ బి స్లీప్.
0: ఆహార నిద్ర లేకపోయినప్పుడే ఈ దీక్షను మనం కాపాడడానికి వీలవుతుంది.
1: వెన్ యూ హ్యావ్ నో స్లీప్ అండ్ యూ హ్యావ్ గివెన్ అప్ సాక్రిఫైస్ స్లీప్
0: నిద్ర లేకుండా ఆహారం లేకుండా జీవించడానికి ఈ మంత్రాలంతా చెప్తూ వచ్చాయి.
1: టీచింగ్ ఈస్ గివెన్ టు యూ టు బి అవేర్ బియాండ్ ది స్లీప్ అండ్ హంగర్.
0: ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైనటువంటి కారణాలను పురస్కరించుకుని దైవత్వం ఈ రీతి అయినటువంటి యొక్క సాక్షిత్వాన్ని విపులం చేస్తుంటాడు.
1: గాడ్ డస్ సో మెనీ థింగ్స్ బేసింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ ద రీజన్.
0: కనుక
1: సో
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: గర్ల్స్,
0: జయమ్మ చెప్పింది, అన్ని దేశాలకు వెళ్లిపోతుంటాడు స్వామి. కానీ 40 మైళ్ళ దూరం దగ్గరలో ఉన్నటువంటి యొక్క అనంతపురానికి రావటం లేదు.
1: స్వామి గోస్ ఎవ్రీవేర్ బట్ ఈస్ నాట్ విజిటింగ్ అనంతపూర్ విచ్ ఇస్ సో క్లోజ్.
0: నేను అక్కడ రాకూడదని కానీ ఇక్కడ పోకూడదని కానీ నాకు రెండూ లేదు ఇష్టాలు.
1: స్వామి హ్యాస్ నో దీస్ టూ దట్ హీ డజన్ వాంట్ టు గో దేర్.
0: టైమ్ ఇంపార్టెంట్,
1: టైమ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్.
0: టైం వస్తే నేను వస్తుండే ఉంటాను.
1: అట్ అప్రోప్రియేట్ టైమ్
0: ప్రతి వారము అనంతపురం పోయేవాడిని.
1: ఎర్లియర్ భగవాన్ యూస్ టు విజిట్ అనంతపూర్ ఎవ్రీ వీక్.
0: సాటర్డే ఇక్కడ బయలుదేరి చేస్తే అక్కడ సండే అంతా ఉండి మండే పొద్దున్నే వచ్చేటువంటి
1: వాడు. యూస్ టు స్టే స్పెండ్ ద హోల్ సండే దేర్ అండ్ రిటర్న్ నెక్స్ట్ డే.
0: కానీ అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చేసాయి.
1: దేర్ సో మెనీ చేంజెస్.
0: కారణం ఏమిటి? పరిస్థితుల యొక్క ప్రభావము,
1: ఎఫెక్ట్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్,
0: కొంచెం మానవుల యొక్క ప్రభావము,
1: అండ్ ఆల్సో హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్,
0: భక్తుల యొక్క శ్రద్ధలు,
1: అండ్ ది స్టెడ్ఫాస్ట్నెస్ ఆఫ్ ది డివోటీ.
0: గుంపులంతా రావడం చేత అక్కడ పోతే వీళ్ళందరూ అక్కడ పోయి చేరిపోతారు.
1: సో మెనీ గ్రూప్స్ స్టార్టెడ్ కమింగ్ హియర్, దే మే ఆల్ గో ఓవర్ దేర్.
0: ఒక కారులో అక్కడ బయలుదేరిందంటే 100 కార్లు వెంట వస్తాయి.
1: అండ్ స్వామి స్టార్ట్స్ ఇన్ ఎ సింగిల్ కార్ దట్ విల్ ఫాలోడ్ బై 100 ఆఫ్ కార్.
0: ఎవరు అన్నం పెడతారు?
1: అండ్ హూ విల్ ఫీడ్ దెం దేర్?
0: నాకు పర్వాలేదు, నేను ఎట్టేనే ఉంటాను.
1: స్వామి కెన్ రిమైన్.
0: కానీ వీళ్ళందరికీ అన్నం పెట్టి పోషించాలి కదా.
1: దే నీడ్ ఫుడ్.
0: వాడు బాధపడుతుంటే స్వామి బాధపడుతుంటాడు.
1: అండ్ స్వామి విల్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ దే ఆర్ నాట్ ఫెడ్.
0: కాబట్టి ఆ రియాక్షన్ యొక్క ప్రతిబింబమే నేను.
1: అండ్ భగవాన్ ఈజ్ రిఫ్లెక్షన్.
0: ఇలాంటివన్నీ ఎన్నో కారణాలు పురస్కరించుకుని నేను పోకుండా ఉంటాను.
1: దేర్ సో మెనీ రీజన్స్ వై భగవాన్ హాస్ నాట్ విజిటెడ్.
0: అక్కడ ఒక మాత్రం ఉండేకి వీలు లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ హిస్ స్టే.
0: ఉండేకి రూములు ఉన్నాయి.
1: దేర్ ఆర్ రూమ్స్ దేర్.
0: కానీ అది సరైనటువంటిది కాదు.
1: బట్ ఇట్స్ నాట్ రైట్ వన్.
0: నేను ఆదర్శ మానవుడను.
1: భగవాన్ ఈజ్ ఐడియల్.
0: ఆదర్శ శక్తిని.
1: ఈజ్ ఎన్ ఐడియల్ పవర్.
0: ఆదర్శ పురుషుడను.
1: అండ్ ఎన్ ఐడియల్ మ్యాన్.
0: ఆదర్శ ఆనందాన్ని.
1: అండ్ ద బ్లెస్.
0: ఆ కాలేజీ నిండుకు అంత ఆడపిల్లలే ఉంటారు.
1: అండ్ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ ద కాలేజ్.
0: నేను ఏ రీతిగా పోయి ఒంటరిగా అక్కడ ఉండేది?
1: హౌ కెన్ ఈస్ భగవాన్
0: ప్రపంచానికి కూడా నువ్వు ఒక విధమైనటువంటి ఒక టీచింగ్ చెప్పాలి.
1: అండ్ దిస్ ద టీచింగ్ దట్ షుడ్ బి గివెన్ టు యువర్ సెలబ్రేషన్.
0: నేను అక్కడ వెళ్ళటం లేదు.
1: సో భగవాన్ ఇస్ నాట్ గోయింగ్ దేర్.
0: వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆనందంగా నేను మాట్లాడుతుంటాను.
1: దే కమ్ హియర్ భగవాన్ టాక్స్ టు దెం.
0: కనుక ప్రపంచం యొక్క సంబంధాన్ని కూడా మనం గుర్తించి వర్తించాలి.
1: వి హావ్ టు నో ద వరల్డ్లీ సెన్స్ ఆల్సో.
0: కానీ పాపం వారికి అందరికీ చాలా బాధగా ఉంటుంది.
1: బట్ దే ఆర్ ఫీలింగ్ సాడ్.
0: స్వామి ఒక్కతూరి ఏమైనా పొద్దున వచ్చి సాయంకాలం రాండి అంటుంటారు.
1: స్వామి యు కమ్ హియర్ ఇన్ ద మార్నింగ్ రిటర్న్ బై ది ఈవినింగ్.
0: వస్తాను వస్తాను. ఎప్పుడు కూడా నేను రాను, నేను ఎప్పుడు చెప్పను.
1: భగవాన్ విల్ ఎవర్ సే నో.
0: అది నా స్వభావమే. వస్తాను వస్తాను వస్తాను.
1: ఇట్ ఈస్ ఇన్ నేచర్ టు సే ఐ విల్ కమ్.
0: నేను సంతోషం సంతోషం సంతోషం.
1: యు విల్ సే yes it is good.
0: స్వామి నాకు కడుపు నొప్పిగా ఉంటుంది, చాలా సంతోషం అంటాను.
1: ఇఫ్ యు సే స్వామి ఐ యామ్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ ఏక్,
0: స్వామి నిన్న మా బిడ్డ చనిపోయినాడు ఉన్నాడు, చాలా సంతోషం అంటారు.
1: ఇఫ్ ఎనీవన్ సే స్వామి మై చైల్డ్ డైడ్, చాలా సంతోషం, గుడ్.
0: మా నాన్నగారు పోయినారు అంటారు, చాలా సంతోషం.
1: ఇఫ్ ఎనీవన్ సే మై ఫాదర్ డైడ్, ఇట్ గుడ్.
0: నేను సంతోషమే సంతోషమే సంతోషం.
1: హి విల్ సే సంతోషం, గుడ్ గుడ్ ఆల్ ది టైం.
0: అది నాకు ఎప్పుడు వచ్చేటువంటి ఒక పదము.
1: దట్ ఈస్ ద వర్డ్ దట్ హి ఆఫర్.
0: హ్యాపీ హ్యాపీ హ్యాపీ
1: హ్యాపీ హ్యాపీ.
0: నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ.
0: కాబట్టి నాకు వచ్చే పదములంతా హ్యాపీగానే వస్తుంది.
1: సో ఆల్ ద వర్డ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్.
0: కనుక నా పదములు అందరూ అర్థం చేసుకోలేరు.
1: భగవాన్ వర్డ్స్ ఆర్ నాట్ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి.
0: ఒక ఆమె వచ్చింది, స్వామి నా భర్త పోయినాడని కింద నుంచి ఏడుస్తూ ఉండాలి.
1: వన్ లేడీ కేమ్ దేర్ క్రైయింగ్ ఆల్ అలాంగ్ సేయింగ్ ఐ లాస్ట్
0: మై వరండా. లేదు,
1: దేర్ వాస్ నో వరండా ఎర్లియర్.
0: 4 అడుగులు వరండా మాత్రమే ఉండేది.
1: అండ్ దట్ ఇస్ వెరీ స్మాల్ వరండా.
0: నేను చూచాను, ఏమమ్మా ఎందుకోసం ఏడుస్తున్నావు అన్నాను.
1: అండ్ భగవాన్ ఆస్క్డ్ వై ఆర్ యు క్రైయింగ్.
0: నా భర్త చనిపోయినాడు స్వామి అనింది.
1: స్వామి మై హస్బెండ్ డైడ్.
0: చాలా సంతోషం ఉన్నా.
1: హి సెడ్ వెరీ గుడ్.
0: ఆమె కోపం వచ్చింది.
1: హి వాస్ సో యాంగ్రీ.
0: నా భర్త చచ్చిపోతే నీకేమంత ఆనందము?
1: స్వామి వై ఆర్ యు హ్యాపీ వెన్ ఐ లాస్ట్ మై హస్బెండ్.
0: నేను చెప్పాను నాకెప్పుడు ఆనందమే, కనుక దీనికి కూడా నేను ఆనందం అని చెప్పాను.
1: స్వామి ఐ ఆల్వేస్ హ్యాపీ, సో నౌ ఆల్సో ఐఎమ్ హ్యాపీ.
0: కనుక నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్
0: ఆనందం. నా యొక్క స్వరూపము.
1: బ్లెస్ ఈస్ హిస్ ఫామ్.
0: నవ్వటం నా యొక్క స్వభావము.
1: స్మైలింగ్ ఈజ్ హిస్ నేచర్.
0: ఎప్పుడు నేను నవ్వకుండా, ఎప్పుడు నేను విచారంగా ఉండేటువంటిది కాదు.
1: భగవాన్ వాజ్ నెవర్ సాడ్ విత్ ద సీరియస్.
0: లవ్ ఇస్ మై ఫామ్, టూత్ ఇస్ మై బ్రెడ్, దిస్ ఈజ్ మై ఫుడ్. లవ్ ఇస్ మై ఫామ్, టూత్ ఇస్ మై బ్రెడ్, bliss is my food, my life is my message, expansion is my life. No season for love, no reason for love, no birth, no death. Love is my form, truth is my bread, bliss is my food. Idi naa yokka swabhavam.
1: This is Bhagavan's nature.
0: Kanaka naa swabhavanni nenu ekkada poyinappudiki vadallu.
1: భగవాన్ విల్ నెవర్ గివ్ అప్ హిస్ ట్రూ నేచర్.
0: ఎప్పుడు నేను ఆనందంగానే ఉంటాను.
1: హిస్ ఆల్వేస్
0: నా ఆనందాన్ని చూసి అనేక మంది కసిపెడుతుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్
0: జెలస్. సాయిబాబా ఎప్పుడు చూసినా ఆనందంగా ఉంటాడే.
1: హౌ ఇస్ దట్ భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: ఇంత పెద్ద బాధ్యతలంతా ఉంటున్నాయే.
1: పెద్ద
0: హాస్పిటల్ అంతా కట్టారు. ఇన్స్టిట్యూట్ అంతా పెట్టాడు. చదువు సంస్థలు అంతా పెట్టాడు. ఒక్కటైనా వరి చేయటం లేదే.
1: అండ్ ఇట్ డజంట్ వరీ.
0: ఎందుకు వరీ?
1: వై వరీ?
0: ఎందుకు వరీ?
1: వై షుడ్ యూ వరీ?
0: జరగవలసిన జరిగేటువంటి
1: వాట్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్ విల్
0: హ్యాపెన్. సంకల్పంతో జరిగేటువంటివి. నాకు ఎప్పుడు వరీ లేనే లేదు.
1: భగవాన్ హ్యాస్ నో వరీ ఎట్ ఆల్.
0: ఎప్పుడు లేదు, ఎప్పుడు రాదు.
1: హీ నెవర్ వరీడ్ నార్ వుడ్ ఎవర్ ఇన్ ఫ్యూచర్.
0: కనుక నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: ఓ చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: నేను ఎంతో ఒక విధమైనటువంటి ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళ దగ్గర కొంత విచారంగా ఉన్నట్టుగా ఎంతో ట్రై చేస్తాను.
1: భగవాన్ వాంట్స్ టు ప్రిటెండ్ టు బి సాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ సాడ్ మ్యాన్.
0: ఏదో ఒక విచారంగా ఉన్నట్టుగా నన్ను నటించాలి కదా అని.
1: అట్లీస్ట్ హి వాంట్స్ టు యాక్ట్ లైక్ దట్.
0: నాకు ఏం చేసినా రావటం లేదు.
1: హి నాట్ ఏబుల్ టు యాక్ట్ టు బి సాడ్.
0: ఎట్లా ఆ విచారాన్ని చూపించేది?
1: హౌ టు ఎక్స్ప్రెస్ సాడ్నెస్.
0: అమ్మా ఎట్లా ఉన్నారంటే నవ్వు నవ్వు వస్తుంది నాకు.
1: స్వామి పుస్తకం వచ్చి హౌ ఆర్ యూ, హీ స్టార్ట్ స్మైలింగ్.
0: కనుక ఇవన్నీ నాకు కల్పితమైనటువంటివి, నాకు ఎప్పుడు అర్థం కాదు.
1: అండ్ దీస్ ఆర్ ఆల్ అన్నాచురల్. ఇట్ ఇస్
0: అదంతా కూడా న్యాచురల్.
1: భగవాన్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ న్యాచురల్ విత్
0: న్యాచురల్ న్యాచురల్ న్యాచురల్
1: ఎవ్రీథింగ్ ఇస్ న్యాచురల్ విత్.
0: కనుక నేను ఎప్పుడు సహజంగానే ఆనందంగా ఉంటాను.
1: భగవాన్ ఇస్ న్యాచురలీ బ్లెస్.
0: మాకు ఎంతో డబ్బు కావాలి.
1: హీ నీడ్ సో మచ్ మనీ.
0: ఎంతో పనులు చేయాలి.
1: సో మెనీ ప్రాజెక్ట్స్.
0: ఎన్నో కోట్లు ఎంత ఖర్చు పెట్టాలి.
1: క్రోర్స్ హావ్ టు బి.
0: కానీ దేనికి నేను విచారం చేయటం?
1: భగవాన్ నెవర్ వరీస్.
0: ఎందుకు ఈ విచారం చేయాలి?
1: వై షుడ్ యూ వరీ?
0: జరగాలి అని నా ప్లాన్ లో ఉన్నప్పుడు జరిగే తీరుతుంది అది.
1: వెన్ భగవాన్ విల్స్ ఇట్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
0: దానికి విచారం చేస్తే రాదు.
1: ఇస్ నాట్ అవుట్ ఆఫ్ ఎంగ్జైటీ ఆర్ వరీ.
0: అందరికీ తెలుసును.
1: యు ఆల్ నో దిస్.
0: పోయినప్పుడు కూడా కృష్ణాష్టమి అప్పుడు కూడా ఎంతో నేను చెప్పాను.
1: యువర్ కృష్ణాష్టమి భగవాన్ సెడ్
0: ఎన్నో విధంగా దీన్ని ఆదరించాలని చెప్పి నేను చూసుకున్నాను.
1: హీ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ ఎవ్రీ వే.
0: హాస్పిటల్ కట్టాము.
1: ది హాస్పిటల్ వాస్ బిల్ట్.
0: ఈ హాస్పిటల్ అంతా నేను ఈ దేహంతో ఉన్నంత వరకు పర్వాలేదు.
1: అండ్ హాస్పిటల్ వుడ్ మేక్.
0: తర్వాత దీన్ని ఎవరు చూసుకోగలరు?
1: లేటర్ వాట్ విల్ హ్యాపెన్ టు దిస్ హాస్పిటల్?
0: దీనికి ఒక విధమైనటువంటి బాధ్యత కల్పించాలి.
1: ఇట్ షుడ్ హ్యావ్ సమ్ ట్రస్ట్.
0: దీనికి ఒక విధమైనటువంటి యొక్క దృఢమైనటువంటి మార్గాన్ని చూపించాలి.
1: స్ట్రాంగ్ వే షుడ్ బి లేడ్ డౌన్
0: అని దీనికి ఒక 300 కోట్లు, దానికి ఒక 300 కోట్లు, ఇన్స్టిట్యూట్ కు ఒక 200 కోట్లు అంత ఫిక్స్డ్ పెట్టేసేయాలని.
1: సో స్పెసిఫిక్ అమౌంట్స్ 300 crores ఈచ్ ఆర్ అలాటెడ్ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్.
0: కానీ ఎంత అనుకున్నానో ఈనాడు లోకంలో ఒక నయా పైసా ఇవ్వాలంటుంటే ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఇస్తారు నయా పైసా.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ నయా పైసా ఇస్ టు బి ఆఫర్డ్ దే గో ఆన్
0: క్రై. ఎంతమందో ఈనాడు స్వాములు మాతాజీలు అందరూ బిచ్చమెత్తుకుంటూ తిరుగుతున్నారు.
1: టుడే యు ఫైండ్ సో మెనీ స్వామీజీస్ అండ్ మాతాజీస్ బెగ్గింగ్.
0: దేశాలకంతా సంచరిస్తున్నారు.
1: దే గో అబ్రాడ్.
0: విదేశాలకంతా ఎప్పుడు డబ్బు తక్కువైతే అప్పుడంతా ఎయిర్‌ప్లేన్ టికెట్ కొంటారు.
1: వెనెవర్ దే వాంట్ మనీ దే గో టు ఫారెన్ కంట్రీస్.
0: తిరిగి తిరిగి తిరిగి వీళ్ళంతా బిగ్గర్స్ కాదు, బెగ్గర్స్.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బెగ్గర్స్ నాట్ బిగ్గర్స్.
0: కానీ అలాంటిది నాలో ఎప్పుడూ లేదు.
1: నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఇన్ భగవాన్.
0: ఇంతవరకు ఇన్ని విధమైనటువంటి జనాలంతా ఇక్కడ ఉన్నారు, ఎవరిని కూడా నేను ఏనాడు కూడా అడగలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ నెవర్ ఆస్క్డ్ ఎనీబడీ.
0: అలాంటి అడిగేటువంటి వాడు దైవం కానే కాదు.
1: ద వన్ హూ ఆస్క్స్ ఇస్ నాట్ గాడ్.
0: కనుకనే నేను అడగకుండానే అన్ని జరిగిపోతుంటాయి.
1: వితౌట్ ఆస్కింగ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ భగవాన్
0: లింగం. ఉన్నట్టుగానే నేను సంకల్పించుకున్నట్టుగానే అన్నిటికీ అన్ని రకమైనటువంటి 800 కోట్లంతా వచ్చేసేసింది.
1: యాజ్ హి విల్డ్ ఆల్ ద ఫండ్స్ కేమ్.
0: కానీ ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్?
0: పోయి బ్యాంక్ వాళ్ళు అడుగు.
1: యు గో అండ్ ఆస్క్ బ్యాంక్ పీపుల్.
0: నన్నెందుకు అడుగుతావు?
1: వై డూ యూ ఆస్క్ భగవాన్?
0: వాడే దానికి జవాబుదారి చేసుకుంటాడు.
1: అండ్ ద బ్యాంక్ పీపుల్.
0: ఈ చిక్కుల్లో కూడా నేను చేరను.
1: అండ్ భగవాన్ విల్ నెవర్ గెట్ ఇన్ టు ఇట్.
0: ఎందుకంటే నాకు ఏ విధమైనటువంటి యొక్క ఆశలు లేవు.
1: భగవాన్ హాస్ నో డిజైర్.
0: నాకున్నది ఒకే ఆశ.
1: హాస్ ఓన్లీ వన్ డిజైర్.
0: సర్వజన సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: భగవాన్ హాస్ ఓన్లీ వన్ డిజైర్ దట్ ఆల్ షుడ్ బి హ్యాపీ.
0: సుఖినో భవంతు.
1: హోల్ యూనివర్స్ షుడ్ బి హ్యాపీ.
0: నాకు ఇది అది అనేటువంటి ఆశలు కూడా ఎప్పుడు లేవు.
1: హాస్ నో డిజైర్ దట్ అండ్ దిస్ వాట్
0: ఆశలు ఉన్నటువంటి వానికే దుఃఖము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వన్
0: ఆశలు ఉన్నటువంటి వానికే విచారము.
1: హిస్ ఓన్లీ డిజైర్ దట్ మేక్స్ యు ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ.
0: విచారము లేవు.
1: భగవాన్ హాస్ నో వరీస్.
0: కాబట్టి నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: ఇది జరగాలని అనుకుంటే తక్షణమే జరిగిపోతుంది.
1: వెన్ హి విల్స్ ఇట్ హ్యాపెన్స్ ఎట్ వన్స్.
0: కనుక విచారం చేసే ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ వరీ.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా.

0: In his Guru Purnima address on the 2nd of July 2004, Spiritual Guide to Millions, Bhagwan Baba, urges us to live up to our divine destinies as embodiments of love. Love is God. Live in love, he reminds us.
1: Parama Pavanamaina Bharatavaniyan Sahanamam Madhe Manaku Chakkadanamu Parama Pavanamaina Bharatavaniyan Sahanamayunmade Manaku Chakkadanamu. Prema Swarupra.
2: Embodiments of love.
1: Inadi Manavanaku Sahanamannadi Emito Teliyakapochunnadi.
2: The modern man has no idea of what Sahana, tolerance is.
1: Sahanamannadi Bharatiyuni yokka andachandamani gurtinchukolekapothunnaru.
2: The people are not able to realize that it is the tolerance which is the real beauty of this sacred land.
1: Sahanam lenatvanti manavudu manavude.
2: One cannot be a human being bereft of tolerance.
1: Heenulanu kurupulanu chuchinappudu manavunaku sahanamannadi poyi asahyam anetuvantidi aarambhistunnadi.
2: When man comes across the unfortunate and the physically challenged, he has got expression of the disgust instead of sympathy and tolerance.
1: Nijamuga sahanamannadanne kevalam goppa viluvainatvanti yokka mantramu mana bharatiyulaku.
2: In fact, this tolerance is the most important, highly sacred mantra to Bharatiyas.
1: Ituvanti pavitramaina మంత్రమును వదలి యంత్రతంత్రముల చేత మానవుడు కేవలము అమాయకత్వంలో పడి అజ్ఞానములో మునుగుతున్నాడు.
2: He has forgotten the sacred principle of tolerance. He is carried away by all the machinery and different procedures and is remaining himself drowned in ignorance.
1: భక్తులకు కావలసినటువంటిది సహనమే.
2: Devotee requires this tolerance.
1: భక్తి భక్తి భక్తి అనగా కేవలము ఏదో పూజలు చేయటము వ్రతములు ఆచరించటము ఇత్యాది మాత్రమే భక్తిగా భావిస్తున్నారు.
2: We consider performance of worship and observance of rituals as devotion.
1: ప్రతి విషయమును సహనముతో విని ఆనందించి ఆ సహనమును ఆచరణలో పెట్టడమే భారతీయుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: In fact, it is the main duty of all Bharatiyas to observe every subtle thing with tolerance, delight himself and share with others.
1: వ్రతములన్నిటి ఎన్ను వన్నెగాంచిన ఎట్టి ఘనసత్యశీలమే కఠిన తపము.
2: In fact, adherence of truth

0: is the highest form of penance among all rituals.
1: Satyasilame nijamainatuvanti tapas aneetvantidi ee naati manavudu marchipoyadu.
0: The modern man has forgotten the fact that truth is the true penance.
1: Sahanamu chala uttejakaramainatuvantidi ullasakaramainatuvantidi ఇతరులకు బోధించవలసినటువంటిది అది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ దిస్ టాలరెన్స్ దట్ హెస్ గాట్ టు బి ప్రొపగేటెడ్ టు మెనీ ఆఫ్ ది పీపుల్ అండ్ దిస్ టాలరెన్స్ ఇస్ రియలీ ఎంథూజియాస్టిక్ అండ్ హైలీ జీలస్.
1: వ్రతములన్నిటి ఎందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
0: దేర్ఫోర్ ది షైనింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ is the true form of penance among all of the rituals followed.
1: Madhura bhavam bedi mana desamandanna matrubhavam kanna manyamedi.
0: What is the nectarine feeling in this holy land of Bharat? Can there be any other greater feeling other than the feeling towards mother?
1: Ee naati matrubhavam anetundi మర్చిపోతున్నారు.
0: దిస్ ఫీలింగ్ టువర్డ్స్ ద మదర్ ఇస్ ఫర్గాటన్.
1: దీనికంటే మధురమైనటువంటిది మరొకటి జగత్తులో ఎక్కడనూ కానరాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ అదర్ థింగ్ స్వీటర్ దాన్ ది ఫీలింగ్ టువర్డ్స్ ద మదర్.
1: ఆ మధురభావం అయిన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
0: హీఈస్ రియలీ లక్కీ వన్ ఇఫ్ యూ ద రిసిపియంట్ ఆఫ్ మదర్స్ లవ్.
1: ఈ మధుర భావం అనేటువంటిది ఎక్కడ వెతికినా మనకు లభించేటువంటిది కాదు, డబ్బులకు కొనేటువంటిది కాదు, బాడుగకు తీసుకునేటువంటిది కాదు. మధుర భావము మధుర ప్రేమ నుంచినే వచ్చింది.
0: దిస్ నెక్టరైన్ ఫీలింగ్ కెనాట్ బి అబ్టైన్డ్, కెనాట్ బి పర్చేస్డ్ నార్ రెంటెడ్ అవుట్. It is born out of nectarine love.
1: Itti pavitra gunamulu kaligineetundi Bharat deshamulo ee naadu mana ullanginchi utthejakaramainatundi yokka ullasamuto parula gunamulu paatinchutu avi ye mana prana samanam ani bhavinchutu వెంటాడుతున్నాడు భారతీయుడు.
0: భారతీయస్ ఆర్ డిజోబేయింగ్ దీస్ ప్రిన్సిపల్స్, ఎంకరేజింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎటర్నిటీ అండ్ హ్యావ్ బీన్ అడాప్టింగ్ ద ఏలియన్ ప్రిన్సిపల్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: ప్రేమకు మించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క గుణము జగత్తును ఎందు వెతికిన కూడా నువ్వు కానరాదు.
0: In this world, in spite of your intense search, you do not find more valuable thing other than the truth.
1: లౌకికమైనటువంటి ప్రేమ, భౌతికమైనటువంటి ప్రేమ ఈనాడు ఎక్కడైనా చిక్కుతుంది, కానీ ఆత్మానందంతో కూడినటువంటి ఒక ప్రేమ మనకు లభించటము చాలా దుర్లభం.
0: You will be successful in enjoying the worldly love, physical love. But the love of the bliss of the spirit is not so possible and accessible to everyone.
1: Prema sarupulara prema annadi okarini okaru preminchukovatam kada, adi kada prema.
0: Embodiments of love, love does not merely mean loving each other.
1: Hrudayanni ichi hrudayanni puchukuneetvanti prema.
0: Love is only a matter heart to heart, love to love.
1: Kani alanti pavitramainatundi margamu ee naadu marchipothunnaru bharatiyulu.
0: Bharatiyas have forgotten this sacred path of love.
1: Anadikalam nundi pavitramaina mana bharat deshamundu manalu ventaduchu mana kaapaduchu అన్ని విధాల కంటిరెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ది సీక్రెట్ ప్రిన్సిపల్ ద సీక్రెట్ వన్ ఆఫ్ ద డివైన్ లవ్ విచ్ ఈస్ హాంటింగ్ అస్ విచ్ ఈస్ ఆఫ్టర్ అస్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద సస్టెనెన్స్ ఆఫ్ అవర్ లైఫ్.
1: ఇది దివ్యమైనటువంటి యొక్క దైవ ప్రేమను మనము ఎక్కడ పెట్టామో ఏమో గుర్తించుకోలేకపోతున్నారు.
0: We are not able to know where we have hidden this divine love.
1: ఎందు చూసినా అందే కనిపిస్తున్నది.
0: In fact, it is present everywhere.
1: అందు ఎందు కనడని కాదు, ఎందెందు వెతికిన కూడాను ఆ దైవ ప్రేమనే కనిపిస్తుంది.
0: In fact, you can see the divine love wherever you see, wherever you find.
1: కనుక భారతీయులారా, భక్తి ప్రపత్తులనగా అనాది కాలం నుండి భారతీయులను వెంటాడుచు, భారతీయులను కాపాడుచు, కంటి రెప్పవలే చూస్తూ వచ్చినది ఈ దైవ ప్రేమని.
0: భారతీయస్ హ్యావ్ బీన్ సస్టైనింగ్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ దేర్ డివోషన్ అండ్ సిన్సిరిటీ, అండ్ ఇట్స్ ఎ డివైన్ లవ్ విచ్ హస్ బీన్ ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ లైక్ దట్ ఆఫ్ ఎన్ ఐలిడ్.
1: దైవ ప్రేమ తప్ప జగత్తునందు ఏ ప్రేమ కూడాను జగత్తులో కానరాదు.
0: In this world, universe, you don't find any other thing equal to that of divine love.
1: ఈ కనిపించేటువంటి ప్రేమలన్నీ కూడాను భూతకములు, నాటకములు.
0: All other forms of love are just bhutaka, falsehood, nataka, the drama.
1: కానీ నిజమైనటువంటి ప్రేమ తన నాభి నుండి ఆవిర్భవిస్తుంది.
0: The true love emanates, originates right from the navel.
1: అట్టి ప్రేమను మనం తీసుకోవటం, సంపాదించుకోవటం అదే నాకు చాలా ఇష్టం.
0: భగవాన్ వాంట్స్ us to experience and share with everybody that wholehearted love.
1: ప్రేమకు మించినటువంటి ప్రేమ జగత్తులో ఎట్టి చూచినా కూడాను అది ప్రేమ కానేరదు.
0: In comparison to the divine love, you don't find any other love in this world equal to that.
1: లౌకికమైన భౌతికమైనటువంటి ప్రేమలు కావలసినన్ని లభిస్తాయి మనకు.
0: ద వరల్డ్లీ లవ్, ద ఫిజికల్ లవ్, ద ఎఫీమరల్ లవ్ ఇస్ ప్లెంటీ ఎనఫ్ ఇన్ దిస్ వరల్డ్.
1: వీటినన్నింటినీ ప్రేమ అని పిలిచటకు అర్హత లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే డోంట్ డిజర్వ్ టు బి కాల్డ్ లవ్.
1: ఒక్క ప్రేమ హృదయం నుంచి హృదయంలోకి రావాలి.
0: ట్రూ లవ్ షుడ్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమను మీరు బలపరచుకోండి.
0: సేఫ్ గార్డ్, మెయింటైన్ దిస్ లవ్.
1: ప్రేమ గల మానవునకు ఎట్టిది కూడాను లోటు కలగదు.
0: దిస్ లవ్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకున్నప్పుడే మీరు ప్రేమ స్వరూపులు అనేటువంటి దానికి మీరు సార్థకమవుతున్నారు.
0: We can be called the embodiments of love if only we install that love within us.
1: దైవము సర్వత్రా ఉన్నాడు.
0: God is all pervasive.
1: దైవము ఎవరు?
0: Who is God?
1: నీవే దైవము.
0: You are God.
1: ఇట్టి జవాబును మనం పొందాలి.
0: This answer, response we should get.
1: దైవము ఎందు చూసినా ఉన్నప్పటికీ నీ అందే ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి దైవాన్ని నీవు మర్చిపోవద్దు.
0: Though God is everywhere, never forget the basic fact that God is in you.
1: దైవం ప్రత్యేకించి ఉన్నాడని భావిస్తుంటారు.
0: You consider God separate.
1: ఎందుకన్నాడు అందు లేడని సందేహం వలదు.
0: Never doubt that he is here and he is not there.
1: చక్రి సర్వోపగతుండు.
0: God is everywhere.
1: ఎందెందు వెతకి చూచినా ఆనందందే కరడు అని ప్రహ్లాదుడు చెప్పాడు.
0: It's Prahlada who said that you will find him wherever you intensely search for him.
1: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనం గుర్తించుకోవడానికి మర్చిపోతున్నాం.
0: We are forgetting this essential thing to know the nature of love.
1: భారతీయ సంస్కృతి ఇదే.
0: This is the culture of Bharat.
1: దైవం దైవం దైవం దైవం నీవే, నీకంటే వేరు దైవం లేడు.
0: You say God, you are God. God is not separate from you.
1: తనయందున్నటువంటి దైవాన్ని విస్మరిస్తున్నాడు మానవుడు.
0: So man is not able to convince that God is in him.
1: కాని దైవము కానటువంటి దాన్ని విశ్వసిస్తున్నాడు.
0: He reposes faith in every other thing other than God.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు దేనిని ఆశించినా ఆశించకపోయినా ప్రేమను మాత్రము మీరు వదలకండి.
0: Whatever you seek after, never give up this love.
1: ఇది ఏమన్నా గొప్ప ధనం.
0: This is our prosperity, affluence.
1: ప్రేమకు మించిన ధనము మరొకటి మనకు కానరాదు.
0: There's no other property beyond this love.
1: ఈ ప్రేమనే గొప్ప నిధి.
0: In fact, this love is the mine of wealth.
1: దీనిని మర్చినటువంటి వాడు మానవుడే కాదు.
0: If one forgets this love, he cannot be a human being by any standard.
1: తల్లిని తండ్రిని సోదరులను కేవలము ప్రేమిస్తున్నావు.
0: You love your parents, mother, father, your sisters and brothers.
1: కాని ఇవి భౌతికమైనటువంటి నాటక సంబంధమైన ప్రేమని.
0: This is all worldly love relating to the physical.
1: కనుక మన నిజ ప్రేమను మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, it's necessary to make quest for true divine love.
1: నిజమైనటువంటి ప్రేమను వెతుకునక్కర్లేదు.
0: You don't need to search for true love anywhere else.
1: అది ఎప్పుడూ మన వెంటనే జంటనే ఇంటనే కనిపిస్తుండాలి.
0: The true divine love is always with you, in you, above you, below you, around you.
1: దాన్ని వెతుకునక్కర్లేదు.
0: You don't need to search for it specially.
1: కానీ నిజమైనది వదిలి నిజము కానటువంటి దానిని మనం ఎందెందో వెతుకుతున్నాము.
0: We are after the falsity, that which is not true, forgetting the basic fundamental love.
1: ఇది ఏమిటి?
0: What is this?
1: ఇది పుష్పం.
0: This is a flower.
1: ఇది పుష్పం అని అందరూ వర్ణిస్తుంటారు.
0: People go on describing this flower.
1: ఇది దైవ హృదయ పుష్పము.
0: God is the real flower.
1: ఇది పుష్పం సామాన్యమైనది కాదు.
0: ఫ్లవర్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
1: ఇది భగవంతుని యొక్క హృదయంతో కూడినటువంటిది.
0: దిస్ ఇస్ సింబాలిక్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ గాడ్.
1: దీనికి ఎన్నో రేఖలు ఉంటున్నవి.
0: ఇట్ హాస్ గాట్ సో మెనీ పెటల్స్.
1: ఈ రేఖలన్నీ నువ్వు తీసివేస్తే పుష్పం ఎక్కడుంది?
0: వెన్ యూ గో ఆన్ రిమూవింగ్ పెటల్స్, వేర్ ఇస్ ద ఫ్లవర్?
1: కనుక ఈ రేఖలే భగవంతుని యొక్క లేఖలు.
0: రేఖలు ది పెటల్స్ are the lekhalu, the letters of the divinity.
1: Evare premaloni lekha okati tappipoyinda vaadu prema swarupude kaadu.
0: If one misses this letter of love, you cannot call him the embodiment of love.
1: Ee annintikini aadharam okati.
0: There's only one fundamental basis for all.
1: Adiye మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ.
0: దట్ ఈస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
1: ఆత్మనే ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
0: ది సెల్ఫ్ ఆత్మ ఈజ్ లవ్.
1: దానిని మరొక రీతిగా పిలుచుటకు పేరు లేదు.
0: యూ కెనాట్ కాల్ ఇట్ బై ఎనీ అదర్ నేమ్ అదర్ దాన్ దిస్ ఆత్మ.
1: ఈ ఆత్మకే అనేక రకములైనటువంటి ప్రేమలు.
0: ఇట్ ఈస్ దిస్ ఆత్మ దట్ మేనిఫెస్ట్ in varied manner.
1: మన తల్లి తండ్రి సోదరులు సోదరి వీరందరూ కూడాను ఈ యొక్క పుష్పం యొక్క రేఖలే.
0: ద మదర్ ఫాదర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్ రిప్రజెంట్ ద పెటల్స్.
1: అందరూ చేరినటువంటిది కుటుంబము అనేటువంటి పుష్పము.
0: ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద ఫ్లవర్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: కనుక మనం ఒక కుటుంబ ప్రేమలుగా ఉంటుందంత మాత్రం చాలదు.
0: It's not enough if you have this family relationship.
1: Vishya kutumbikuduga nayu kavali.
0: One should belong to this universal family, family of the universe.
1: Evani chusina namaskaram namaskaram namaskaram namaskaram.
0: You should be able to respect, salute, namaskar everyone whom you come across.
1: Deeniki minchinatvanti di ekkadaina manaku labhistunda?
0: This sort of respect towards everybody యూ డోంట్ గెట్ మోర్ దెన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక నీకు జగత్తులకు కనిపించినవన్నీ కూడాను దైవ స్వరూపములే.
0: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇన్ దిస్ కాస్మాస్ ఇట్ వెరీలీ ఇస్ డివైన్.
1: దైవము కానటువంటిది ఒక్కటి కూడా నువ్వు జగత్తులో కానరాదు.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ అదర్ దాన్.
1: ఈ కనిపించినవన్నీ కూడా నువ్వు వస్తువులుగా నీవు భావిస్తున్నావు.
0: యూ కన్సిడర్ మియర్లెస్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్.
1: ఈ వస్తువులన్నీ కూడాను దైవ కృపములే.
0: ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆల్సో ఆర్ సింబాలిక్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: కనుక ప్రపంచంలో భగవంతునికి మించినటువంటిది మనకు ఒక్కటి కూడా నువ్వు కానరాదు.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ సర్టన్లీ ఎస్టాబ్లిష్డ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ గాడ్ ఇన్.
1: కనుకనే మనం పిచ్చివారం అయిపోయి భగవంతుడు ఎక్కడో ఎక్కడో అని వెతుకుతూ ఉన్నాం.
0: లైక్ మ్యాడ్ క్యాప్స్ వి ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్స్వేర్.
1: ఎక్కడ చూసినా కనిపించినది దైవమే.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: దైవము కానటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
0: In this world there is nothing other than the divinity.
1: Kanuka sarvamu daiva swarupam ani bhavinchinatam chaala goppatanam.
0: The greatness lies considering everything as a manifestation of God.
1: Daivam kaanatvantidi manaku ye maatram kodanu jagatlo kaanaraadu.
0: In this world you don't find anything other than God.
1: Kanipinchinadandai kodanu daiva swarupam le.
0: All that is conspicuous is the will of God.
1: Form of God.
0: Is the form of God.
1: Kanuka, will of God kadu, form of God.
0: It's not the will of God, it is the form of God.
1: Kanuka, daivamu, anni roopamulu tandu kudanu, mana kanipistunnadu.
0: So God is present in all forms.
1: Atti, sarva swarupuni kudanu, sarva manava akaramulu kudanu, mana daivamuga viswasinchali.
0: Therefore, all forms are His. It's only God who assumes all these forms.
1: Kanuka manamu ee vastu swarupanni visarjinchi,
0: so we should give up this material point of view.
1: Shakti yokka swarupanni manamu hrudayamlo daatukovali.
0: We should go the power, the strength of God and strengthen in our heart.
1: Kanuka daivamu kaanatvantidi manam edi kudano anubhavinchatam ledu.
0: You don't experience any other thing other than God in this world.
1: Punyamanamu neetini tagam.
0: You have taken water.
1: Ee neetini tagatam chethe emi shanti kaligindi?
0: What is that you get by drinking water?
1: Daham teerindi.
0: Thirst is quenched.
1: Anaga ee daham anetvantidi daivame.
0: This very thirst is divine.
1: Neeru kudanu daivame.
0: Water is divine.
1: పంచభూతములు, పంచేంద్రియములు, పంచకోశములు, పంచ ప్రాణములు అన్ని కూడాను దైవ స్వరూపాలే.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్, ద ఫైవ్ ఎసెన్షియల్ షీట్స్, ద సెన్సెస్, ఎవ్రీథింగ్ ఇస్ గాడ్ ఓన్లీ.
1: ఇవన్నీ సెన్సెస్ అని దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం.
0: వీఆర్ మిస్యూజింగ్ అవర్ సెన్సెస్.
1: ఇది మానవుడు చేసేటువంటి పాపములు.
0: దిస్ ఇస్ ద సిన్ కమిటెడ్ బై మ్యాన్.
1: సెన్సెస్ అన్ని కూడాను పవిత్ర మైనటువంటివి.
0: ఆల్ సెన్సెస్ ఆర్ హైలీ సేక్
1: నిర్మలమైనటువంటివి.
0: ద ప్యూర్
1: నిశ్చలమైనటువంటివి.
0: ద స్టడీ
1: నిస్వార్థమైనటువంటివి.
0: సెల్ఫ్లెస్
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
0: ద ప్యూర్ అన్పొల్యూటెడ్ అన్సలీడ్ క్రిస్టలైన్ క్లియర్ ఇమోర్టల్.
1: దీనికి జాతి మత భేదములు ఏమాత్రం కూడా లేవు.
0: It is beyond all caste, community, race and nationality.
1: Neeku caste ante emto teliyadu.
0: It has no knowledge of what caste is.
1: Kanukane ittuvanti mana yokka gunamulu mana ende unchukoni manam ekkadekkado chaatukuntunnam.
0: We have the human values within us, but we are in search of them outside.
1: Manavata viluvalu unti
0: human values
1: emunt anukunnaru.
0: What do you think of them?
1: Manavata viluvale దైవ గుణములు.
0: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ ద డివైన్ క్వాలిటీస్.
1: దైవమునకు వేరే గుణమే దేవుడు.
0: గాడ్ హ్యాస్ నో స్పెషల్ అట్రిబ్యూట్స్ అదర్ దెన్ దీస్.
1: దైవము అనేటువంటి పదమే ఒక పెద్ద గుణము.
0: ద వెరీ టర్మ్ గాడ్ సింబలైజెస్ ఏ గ్రేట్ క్వాలిటీ సుప్రీం.
1: అటువంటి గుణరహితమైనటువంటి ఒక భగవంతుణ్ణి గుణముని ఎందుకు తిప్పుకొని మనము భ్రమిస్తున్నాము.
0: వీఆర్ డెల్యూటెడ్ బై అట్రిబ్యూటింగ్ అట్రిబ్యూట్స్ టు గాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నా నోటి యందు ఏది పలికిదను? ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
0: వాట్ ఎవర్ భగవాన్ టెల్స్ అస్, వాట్ ఎవర్ హీ స్పీక్స్, ఇట్ ఇస్ ఓన్లీ లవ్.
1: నాకు మరొక పదము, నాకు మరొక పదము నాకు తెలియదు.
0: భగవాన్ డస్ నాట్ రిఫర్ టు ఎనీ అదర్ థింగ్, హీ డస్ నాట్ నో.
1: ప్రేమకు మించినటువంటి గుణము మన యందు ఎక్కడ కూడా కానరాదు.
0: దేర్ నో గ్రేటర్ క్వాలిటీ దెన్ లవ్ విత్ ఇన్ మ్యాన్.
1: అట్టి ప్రేమను మనం ప్రేమించుకుంటూ పోవాలి.
0: వీ హ్యావ్ టు సీక్ దట్ లవ్.
1: ఇటువంటి ప్రేమకు మించినటువంటిది భగవంతుడు మరొకటి లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ అదర్ దెన్ లవ్.
1: నిర్గుణము,
0: అట్రిబ్యూట్లెస్,
1: నిరంజనం,
0: షైనింగ్,
1: సనాతనం,
0: ఎన్షియంట్,
1: నికేతనం,
0: ఎగ్జాంపులరీ,
1: నిత్య,
0: ఎటర్నల్,
1: శుద్ధ,
0: ప్యూర్,
1: బుద్ధ,
0: అన్సలి,
1: ముక్త,
0: లిబరేటెడ్,
1: నిర్మల స్వరూపిణం.
0: ఇట్స్ ప్యూర్ వన్, అన్పొల్యూటెడ్.
1: దీనికి ఇన్ని పేర్లు పెట్టినప్పుడు ఇవన్నీ మన తృప్తి నిమిత్తమై మనం కలుపుతున్నామే కానీ దానికి వర్ణన్ని కానీ కాదు.
0: ఆల్ దిస్ సినోనిమ్స్ ఆర్ ఫర్ సెల్ఫ్ గ్రాటిఫికేషన్ బట్ డు నాట్ ఇన్ ఎనీవే రిప్రజెంట్ ద రియాలిటీ.
1: భగవంతునికి వర్ణనే లేదు.
0: యూ కెనాట్ డిస్క్రైబ్ గాడ్.
1: తనకు ఒకటే ఒక వర్ణన.
0: బట్ ఇట్స్ ఓన్లీ వన్
1: గొప్ప వర్ణన, ప్రేమ.
0: The greatest way of describing God is only
1: love. ప్రేమకు మించినటువంటి వర్ణన ఎక్కడ చిక్కిన కూడా మనకు అది వర్ణనే కాదు.
0: Beyond this realm of description of love, nothing lies ahead.
1: కోపం నందు కానీ, తాపం నందు కానీ, విచారం నందు కానీ, దుఃఖం నందు కానీ, ఏదీని ఎందుకు కూడాను ఈ ప్రేమ ప్రేమనే.
0: In all moments of life, either in anger or frustration, love remains as it is.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ప్రేమ స్వరూపులే.
0: యూఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ఎందున్నటువంటి స్వరూపము ప్రేమనే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రియాలిటీ యూఆర్ వెరీ లవ్.
1: ఆ ప్రేమనే భగవత్ యొక్క ఆకారము.
0: అండ్ దిస్ లవ్ ఇస్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: అట్టి ఆకారం మనం చింత పెట్టుకుని
0: దట్ ఫార్మ్ యూ హ్యావ్
1: ఆకారం లేనటువంటి వాటిని చింతిస్తూ ఉన్నాం మనం.
0: యూ థింక్ ఆఫ్ ద రెస్ట్ దట్ ఆర్ ఫార్మ్లెస్.
1: అంగహీనుడైనటువంటి పిల్లలను,
0: ది హ్యాండిక్యాప్,
1: ఆ సైకిల్ పైన ఎక్కిస్తూ ఉంటే నాకు ఎంతో విచారమైంది.
0: భగవాన్ ఫెల్ట్ వెరీ వెరీ సాడ్ వెన్ దిస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ ఆర్ లిఫ్టెడ్ టు త్రీ వీలర్స్.
1: వారు ఒక దైవస్వరూపులు.
0: దే ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అలాంటి దైవస్వరూపుణ్ణి మన అంగమునందు ఉంచుకొని మనము ఏదో హీనుడనిగా భావించి మనము వాటితో తెల్లాటలాడుతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ దెమ్ సో లో, forgetting the fact they are divine.
1: Heenudainatunte vaadu lokamlo ekkada kodanu kaanaraadu.
0: There is none in this world who are low.
1: Aa heenamainatunte gunamu manayende.
0: That quality which is so low and mean is in you only.
1: Adi bhagavantuni quality kaadu.
0: It's no way the God's quality.
1: Bhagavantuniki quality ide levu.
0: God has no attributes or qualities.
1: అతని క్వాలిటీ ఒక్కటే ఒకటి.
0: But he has got only one quality.
1: ప్రేమనే అతని క్వాలిటీ.
0: The quality of love is the quality of God.
1: ప్రేమనే అతని స్వరూపము.
0: Love is his form.
1: నేను ఎవరైనా ప్రేమతో సంభాషిస్తే అది నాకు ఎంత ఆనందమో చెప్పలేను.
0: Bhagavan says it is beyond expression as he talks to people lovingly.
1: Aa prema lekunda kevalam parihasam tho gaani leka pavitramainatundi deni gaani bhavinchi nannu varnistunte adi naaku chaala asahyam isthundi.
0: On the other hand, if you talk as a matter of fun, limiting to description, Bhagavan is vexed or disgusted with such talk.
1: Kanukani premato nannu palakarinchandi.
0: Talk to Bhagavan with all your love.
1: ఆ ప్రేమతో పలికినటువంటి పలుకులకు అన్నిటికీ అక్కడనే జవాబు వస్తుంది.
0: యూ గెట్ ద రెస్పాన్స్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ వెన్ యువర్ వర్డ్స్ ఆర్ ఫుల్ ఆఫ్
1: ప్రేమతో. ప్రేమతో సాయి అని పిలుచు.
0: సే విత్ ఆల్ లవ్ సాయి.
1: ఓయి అని పలుకుతారు.
0: యూ గెట్ ది రెస్పాన్స్ ఓయి ఓయి.
1: కనుకనే ప్రేమ లేనటువంటిది మాత్రము నన్ను ఏమాత్రం కదిలించలేదు.
0: నథింగ్ కెన్ టచ్ అవర్ మూవ్ భగవాన్.
1: ఆ ప్రేమను మాత్రము కవర్గా చేసుకుని నన్ను పలకరిస్తే నేను ఎప్పుడైనా పలుకుతుంటాను.
0: భగవాన్ విల్ సర్టన్లీ రెస్పాండ్ ఇఫ్ వీ టాక్ టు హిమ్ విత్ లవ్.
1: ప్రేమకు మించినటువంటిది ప్రాణం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో లైఫ్ అదర్ దెన్ లవ్.
1: కనుక భగవంతుని మనము చూడాలనుకున్నా, పలకరించాలనుకున్నా ప్రేమ చేతనే మీరు పలకరించండి, ప్రేమ చేతనే చూడండి.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ అండ్ టాక్ టు హిమ్, వెల్ హ్యావ్ దిస్ లవ్. టాక్ టు హిమ్ లవింగ్లీ, వాచ్ హిమ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఎంత ధనం ఉన్నా ఎంత గుణం ఉన్నా ప్రేమకి ఏమాత్రము పనికిరావు.
0: All your wealth, all your status stand nowhere in front of love.
1: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి జగత్తులో కానరాదు.
0: In this world you do not find anything more than love.
1: ప్రేమ ఈ రెండు అక్షరములకు మించినటువంటి యొక్క మాధుర్యము ఎక్కడ కూడా కానరాదు.
0: Two lettered word prema, all the sweetness contained in this you do not find
1: prema. Premaki enta dirgham isthamo anta daniki madhurya vastundi.
0: Prema as you utter, well, it speaks of all sweetness there.
1: Kanuka meeru premanu pradhananga pettukondi.
0: Have this love as the foundation.
1: Ekkadigaina meeru vellandi.
0: You may go anywhere.
1: Adavulu endunna.
0: You may be in the forest.
1: Aakashamununna.
0: Or in the sky.
1: Pattanamununna.
0: In a city.
1: Pallanunna.
0: Or village.
1: Gutta meedanunna.
0: On the mountain top.
1: Kattetapadiunna.
0: Or in the deep sea.
1: Preminchu valiki premaye saati.
0: Those that love, it is only love that is unparalleled, unbeaten, unequal.
1: Kalvi idaniki ye grahamu ye vasati ye nivasamu ye maatramu levu.
0: The one of love is not bothered of any other comfort, be that residence or whatsoever.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకోండి.
0: This love we should acquire.
1: ఈ ప్రేమకు ఎంత ధనం ఇచ్చినా లభించేటువంటిది కాదు.
0: You cannot buy this love with any amount of money.
1: ఎంత మనసు ఇచ్చినా లభించేటువంటిది.
0: You can only get it by offering your mind.
1: ఇది మనసుకు మాత్రమే లభిస్తుంది గాని.
0: It's only the mind that can acquire.
1: ఇటువంటి ప్రేమతత్వాన్ని మొట్టమొదట మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
0: It's only the love that one has to develop.
1: నీ ప్రేమను పెంచుకునే నిమిత్తమే భక్తి భక్తి భక్తి అని ఒక భక్తి అనేటువంటి పదమును మీకు అందించాడు.
0: The objective of devotion is to grow, develop love.
1: కనుక మనకు భక్తి భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచో లభించదు.
0: Devotion you don't get anywhere else.
1: ప్రేమనే మన యొక్క డివోషన్.
0: And this love is the true devotion.
1: ఈ ప్రేమ లేనటువంటి డివోషను deep ocean.
0: Devotion without love is only deep ocean.
1: Aa ocean kuda nu elantidi uppu neela vali.
0: This deep ocean is saltish, saline.
1: Devotion is like sweet water.
0: The devotion is full of sweet water.
1: Amritamayamainatundi ee prema.
0: And this love is nectar.
1: Anandamayamainatundi ee prema.
0: Love is bliss.
1: Adbhutamainatundi ee prema.
0: It's mysterious, wonderful.
1: Antata chikkunadi ee prema.
0: And you get it so easily for yourself.
1: Kaaga itti sulabhamainatundi premanu vadali.
0: You give up that easy, simple love.
1: Inkoka premanu manam ee maatramu aashinchaladu.
0: Never expect any worldly love.
1: Prema sarupulana.
0: Embodiments of love.
1: Meeru bhakti bhakti bhakti anetundi ప్రేమను పవిత్రంగా పెట్టుకోండి.
0: యు సేఫ్ గార్డ్ దట్ సీక్రెట్ లవ్.
1: దానికి మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
0: బియాండ్ దిస్ యు డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఇన్
1: దానికి మించినటువంటి ముక్తి మరొకటి లేదు.
0: ఇట్ ఓన్లీ ద సోర్స్ ఆఫ్ లిబరేషన్.
1: ముక్తి భక్తి యుక్తి రక్తి అన్నక్తి అన్నింటి అందు కూడా నువ్వు ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే లీనమై ఉన్నది.
0: ముక్తి లిబరేషన్, భక్తి ద డివోషన్, రక్తి ది అటాచ్మెంట్, the anurakti one's own likes, they all center round this love only.
1: Kanuka ee naadu guru poonam dinamu meeku andinchetuvanti amoolyamainatuvanti vastuvu oka prema maatrame.
0: On this most auspicious sacred day of guru purnima, Bhagavan gives us most valuable gift, the gift of love to everybody.
1: Ee ప్రేమనే లేకుండా నేను ఏది ఇచ్చి కూడాను అది ఫలితం ఉండదు.
0: Without love, whatever that is given to you is useless.
1: Kanuka na premane pavitramainatuvanti yokka sinduram.
0: It is this Bhagavan's divine love which is most auspicious and sacred, the very vermilion, sindura.
1: Itti premanu meeru abhivruddhi parchukondi.
0: This love we have to foster and grow.
1: Sayankalamu ee prema yokka vimaramunu chakkaga bodhisthadu.
0: This evening Bhagavan will explain the details of love.
1: Prema mudita vanase kahe.

सजन भीवन धन।

0: బ్రహ్మానందం. ప్రాచీన మహర్షులు షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి భగవంతుని గురువుగా ఎన్నుకొని విశ్వసించి గురుత్వాన్ని పొంది చైతన్యమూర్తులయ్యారు.
1: Down the ages have looked upon God as the Guru himself and assigned to him many attributes and worship God himself as Guru, in the process themselves becoming enlightened one.
0: Antaratthani guttichi pravartanayandu parivartana galigi దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని విశ్వసించడమే ప్రధానమైనటువంటి లక్ష్యమని గుర్తించారు.
1: They further recognize that to know one's own self and to attain divinity, it is equally essential not only to grasp the inner significance of these dictums but also to practice them.
0: గురుత్వం అనగా దివ్యత్వమైన దైవత్వమే అనేటువంటి సత్యాన్ని పై శ్లోకం ద్వారా ఋషులు వివరించారు.
1: In terms of this shloka just recited, the Rishi looked upon God as Guru and Guru as God.
0: Brahmanandam anaga Brahmanandam anaga ఏదో ఒక ప్రత్యేకమైన స్థితిని అనుభవించటమని ఈనాటి మానవుల యొక్క భ్రాంతి.
1: It is man's illusion today that when he looked upon this word Brahmanda, he assigns to it a certain place.
0: Prati manavudu tappana sariga ee brahmanandam anetunte yokka vishayanni telusukovadam atyavasaram.
1: It becomes of necessity for every individual to understand the inner significance of this word Brahmananda.
0: Jagatte brahmanandam,
1: the world itself is Brahmananda.
0: Brahmanandam is jagat
1: and Brahmanda is jagat.
0: Jagat Brahmananda swaroopamani ee vakyamu shastramulu vivarinchita cheta shastramulu patinchinatuvanti vyaktulu kevalam Brahmanandam ane padamunu uchcharistu antartone santrupti nandutunnaru.
1: Those who have looked deeper into such issues have satisfied themselves with feeling that this creation is a manifestation of that Brahmanda Swarupa.
0: Andhulu jagatthu yande janminchi jagatthu nande jeevinchi jagatthu nande adrikunandi jagatthane kunti yokka vishayanni vintu undinappatikini jagatthulo chudatam ledhu.
1: A blind person is born in the world, is brought up in the world, makes each out a living in this world, but nevertheless he cannot see the world.
0: అదే విధముగానే సాధకుడు జగత్తు నందే జన్మించి బ్రహ్మము నందే నివసించి బ్రహ్మము యొక్క తత్వాన్ని గుర్తించి బ్రహ్మము యొక్క స్థాయిని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ అంధునకు ఈ వ్యక్తికి వ్యక్తి భేదం ఉండేదని మనం నిరూపించవచ్చు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఏ సాధక హూ బోర్న్ ఆఫ్ దిస్ వరల్డ్ హూ లుక్స్ అపాన్ దిస్ బ్రహ్మతత్వ అండ్ హూ వాంట్స్ టు లివ్ హిస్ థాట్స్ ఇన్ బ్రహ్మతత్వ but now this cannot attain it, he is taking to this blind person.
0: ఈ బ్రహ్మానందం అనేటువంటి పదమునకు అనేక విధములైనటువంటి అర్థములను మనము గుర్తించవచ్చు.
1: We can assign any number of meanings to this word Brahmananda.
0: కనకనక వస్తువాహనాలలో
1: material possessions in terms of money, wealth,
0: కీర్తి మర్యాదలతో
1: in terms of fame and position for
0: padavi pratishthalato
1: or in terms of one's own honor and dignity in society,
0: arogya bhagyamalato
1: and in terms of these material pleasures,
0: vidya pandityamalato
1: or one's scholarship of the book,
0: ek chakradhipatyam nelutunnatundi sthiti endu kaligeyundi aanandamunaku manushya aanandamu ante.
1: And one who holds complete sway over his domain, these are all ananda or right, but something pertaining to man as such.
0: Anaga మానవునికి కావలసినటువంటి భోగ భాగ్యములైంది వ్యక్తి కొరతయు లేక వ్యక్తి విధమైనటువంటి ఇక్కత్తును కలుగుక సర్వ విధమైనటువంటి ప్రశాంతులు పొందేటువంటి స్థితికి ఈ మానుష్య ఆనందం అని కూడా పేరు.
1: In other words, this Manushananda, as we come to know it, it pertains to a person who can enjoy all material prosperity, all wealth, all possessions, occupies a position, and so on.
0: Kitti Manushananda munakatte nooru hetu adhikamainatuvantide Gandharvanandamu ani rendavadu.
1: A few steps above this Manushananda is the second one called Gandharvananda.
0: ఈ గంధర్వానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది పితృదేవతానందము అని పేరు.
1: అండ్ దేర్ ఇస్ జస్ట్ ఎ థర్డ్ వన్ విచ్ ఇస్ 100 స్టెప్స్ అబౌవ్ దిస్ గంధర్వానంద. ఇట్స్ కాల్డ్ పితృదేవానందం.
0: ఈ పితృదేవత ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది అజానజ ఆనందము అని పేరు.
1: అండ్ 100 టైమ్స్ మోర్ పాస్ ఈస్ ద అజస్ ఆనంద.
0: అజానజ
1: అజానంద.
0: ఈ అజానజ ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే దేవానందము.
1: అండ్ 100 టైమ్స్ మోర్ పోర్షన్ ఈజ్ కాల్డ్ ద దేవానందం.
0: ఈ దేవానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే ఇంద్రానందం.
1: 100 టైమ్స్ ఈవెన్ గ్రేటర్ దాన్ ది దేవానందం ఈజ్ కాల్డ్ ఇంద్రానందం.
0: ఇంద్రానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే బృహస్పతి ఆనందం.
1: 100 టైమ్స్ అబౌవ్ దిస్ ఇంద్రానందం ఈజ్ బృహస్పతి ఆనందం.
0: ఈ బృహస్పతి ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది సచ్చిదానందము.
1: 100 టైమ్స్ మోర్ పోటెంట్ దాన్ దిస్ బృహస్పతి ఆనంద ఈజ్ ది సచ్చిదానందం.
0: ఈ సచ్చిదానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది ప్రజాపతి ఆనందం.
1: 100 టైమ్స్ గ్రేటర్ దాన్ ది సచ్చిదానందం ఈజ్ కాల్డ్ ప్రజాపతి ఆనందం.
0: ఈ ప్రజాపతి ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది హిరణ్యగర్భ ఆనందము.
1: 100 టైమ్స్ గ్రేటర్ దాన్ దిస్ ప్రజాపతానంద ఈజ్ హిరణ్య గర్భానంద.
0: ఈ హిరణ్య గర్భానందమునే బ్రహ్మానందము అని చెప్పబడుతుంది.
1: ఇట్ ఈస్ దిస్ హిరణ్య గర్భానంద విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ బ్రహ్మానంద.
0: సామాన్య మానవుని యొక్క ఆనందమునకు ఇన్ని విధమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితి అయినటువంటి ఈ బ్రహ్మానందమునకు వ్యత్యాసం ఏమని మనం గుర్తించవచ్చు.
1: నౌ యూ కెన్ సీ ద గ్రేట్ డివైడ్ బిట్వీన్ దిస్ ఆనంద పర్టైనింగ్ టు మ్యాన్ అట్ వన్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ and this hiranya garbhananda at the far end.
0: Idi kevalamu manasiku yokka sthayi yokka marpule gaani anya marpulu kaadu.
1: But then you also should know that these pertain to one's ways of perceiving a personal thing.
0: Mani yeva manishyanam karanam nallamakke vannattu ee brahmanandamulaku manishyanandamulaku yetti bhedamu lekapoyinappatikini tama tama sthayini gurinchukoni గుర్తించుకొని ఈ ఆనందం యొక్క స్థాయిలు మార్పు తెలుస్తూ ఉంటాయి.
1: నా ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ది మైండ్ ఆపరేట్ యూ ప్లేస్ యువర్ సెల్ఫ్ అట్ డిఫరెంట్ రంగ్స్ ఆఫ్ దిస్ లాడర్ వన్ టు సర్టన్ కీప్ సేయింగ్ దట్ హీ ఇస్ ఇన్ దిస్ బ్రహ్మానంద స్టేజ్ ఆల్ ద వైల్ రిమైనింగ్ ఇన్ దిస్
0: ఈ బ్రహ్మానందం యొక్క స్వరూపమే సత్వరూపము అని చెప్పి కూడా చెప్తా వచ్చారు.
1: ఇట్ ఇస్ ఆల్సో బీన్ సెడ్ దట్ దిస్ బ్రహ్మానంద స్వరూప ఈజ్ వన్ టోన్ స్వరూప సత్వరూప.
0: ఈ సత్వరూపం అనగా ఏమి?
1: వాట్ ఈస్ దిస్ సత్వరూప?
0: జాగ్రత్తలో జాగ్రత్తగా గుర్తించేటువంటి జాగ్రత్త లేదని తెలిపే జాగ్రత్తనే స్వస్వరూపం.
1: ఇన్ ద వేక్ఫుల్ స్టేట్ వెన్ యూ నో దట్ ఇట్ ఈస్ ఆల్ దట్ యూ సీ ఈస్ పర్టైనింగ్ టు యువర్ వేక్ఫుల్ స్టేట్ దట్ ఈస్ దిస్
0: స్వస్వరూపం అనగా తన ఉనికిని తాను గుర్తించుకోవటమే స్వస్వరూపం.
1: దిస్ ఈస్ ది స్వస్వరూప మీనింగ్ యూ నో వాట్ యు ఆర్.
0: ఈ ఉనికి అనగా జాగ్రత్తని.
1: అండ్ దిస్ రియలైజేషన్ ఈజ్ దిస్ జాగ్రత్త.
0: జాగ్రత్తలోని ఉనికియే ఈ యొక్క స్వస్వరూపం.
1: ద రియలైజేషన్ ఇస్ వేక్ఫుల్ స్టేట్ ఈజ్ వన్ స్వస్వరూపం.
0: స్వస్వరూపమే అక్షరం.
1: అండ్ దిస్ స్వస్వరూప ఈజ్ అక్షరం.
0: అక్షరమే ప్రణవము.
1: అక్షర ఇన్ టర్న్ బికమ్స్ ప్రణవం.
0: ఈ ప్రణవమే బ్రహ్మము.
1: అండ్ ప్రణవ ఇన్ టర్న్ ఇస్ బ్రహ్మ.
0: కనుకని ఈ బ్రహ్మానందం అనేటువంటి యొక్క తత్వమునకు అనేక విధమైనటువంటి స్థాయి ఉంటున్నది.
1: So we find that for this Brahmananda, there are different stages that one can think about.
0: Nikam saksisra bhajavadanti. Unnati vakkate ayinappatikini, tamatama yokka karmalu, tamatama yokka sthayilu, tamatama yokka bhagyatalu, vyatyasamuga gocharinchadam chetane, ee anandamunaku, ee vidhamainatuvanti roopanamam yerpadutu vachayi.
1: Though to be sure, there is one and only one thing. In terms of one's action, one's responsibility, one's duties, one would see the one thing as the many.
0: Ee brahmananda sthayi yandu ye vidhamainatuvanti oka sthiti ee manasu anubhavistundi anekanti vishayalu kuda manam gurtinchali.
1: We should also recognize the type of ananda that the mind as such experiences in this state of brahmananda.
0: Ee nenu nenu ane nenu antamainappude ee yokka anandam manaku labhistundi.
1: You talk about this I and I. The moment this I vanishes, you can experience this ananda.
0: Nenu aneetundi nenu lekapothame deeni yokka swaroopam.
1: The very form of this brahmananda is when you have no place for this I.
0: Ee nenu aneetundide vedam. Nenu kaakunda nenu nenu undatame vedanta.
1: This I is a question of distinction. That is a question of dividing. When you say there is no I, that is vedanta.
0: Nenu vaita.
1: This I signifies dualism.
0: Nenu kaani sthitiye advaitam.
1: That state where I does not exist, that is non-dualism, advaita.
0: Ee dvaitamu charam.
1: This dvaita is chara.
0: Advaitamu acharam.
1: Whereas advaita is achara.
0: Ee achara tattvani gurtinchukotame brahmanandam yokka swaroopam.
1: And the very form of this brahmananda is to recognize this achara swaroopam.
2: Kanuka iti brahmanam swaroopudu, achara swaroopudu, pranava swaroopudu, evaru paramatmude. So who is this brahmananda swaroopa, achara swaroopa and pranava swaroopa?
0: Kanuka guru vanaga parabrahma tattvame gurutvam anetuvi satyanni manam gurtinchali.
1: That is Brahma himself. So who is this Guru? Guru is nothing short of Brahma himself.
0: Paramasukhadam. Ini paripurnamainatunte sukhamto undutundi.
1: Then you come to this paramasukhadam. One which is not devoid of the totality of this sukha.
0: Vedamanandu. Kasmai namaha sarkarmani. Kasmai namaha karmani. Bhagavantudu sukha swaroopudu ani nirupinchu.
1: The Vedas are true and determined that God is sukha swaroopa.
0: Sukha manaka ye.
1: What is the meaning of this word sukha?
0: Kevalam sharira sambandhamaina sukhama.
1: Does this sukha signify bodily comfort?
0: Leka manasika sambandhamaina sukhama.
1: Or does it pertain to the mind?
0: Leka indriya sambandhamaina sukhama.
1: Or pertains to indriya.
0: Eto vati nivartante aprasya manasaha. Manasunaku indriyamulaku gocharamu kaka atitamai ఒక విధమైన ఆత్మ తత్వాన్ని పొందినటువంటి సుఖమే నిజమైన సుఖం.
1: The sukha that you are talking about is that which transcends the limitations of the mind and the indriya, which is beyond their comprehension.
0: ఇదియే గురుత్వాన్ని కూడా నిరూపిస్తూ వచ్చారు విషయం.
1: The Rishis have proved once again that this is gurutva.
0: అనగా సుఖ స్వరూపుడు ఆత్మని అనేటువంటి నిర్ణయం అయింది.
1: That is, they prove that this sukha swarupa is the atma.
0: కేవలం అనగా దేశ కాలములకు అతీతమైన స్థితిలో ఉండేటువంటి శక్తి.
1: నౌ దిస్ వర్డ్ కేవలం మీన్స్ దట్ ఇట్ ట్రాన్సెండ్స్ ది లిమిటేషన్స్ ఆఫ్ టైం, ప్లేస్ అండ్ కంట్రీ.
0: దేశ ఒక విధమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందినటువంటి సుఖమే నిజమైన సుఖం.
1: ద సుఖా దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ దట్ ఇట్ ట్రాన్సెండ్స్ ది లిమిటేషన్స్ ఆఫ్ ద మైండ్ అండ్ ద ఇంద్రియ.

0: Now this word kevalam means that it transcends the limitations of time, place and country.
1: దేశమునకు కాలమునకు పాత్రకు కట్టుబడక తాను సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క చైతన్య సత్వముని కేవలం అన్నారు.
0: దిస్ ఎనర్జైజింగ్ ఫోర్స్ విచ్ ట్రాన్సెండ్స్ ది లిమిటేషన్ ఆఫ్ టైం, ప్లేస్ అండ్ సర్కమ్స్టాన్స్. దట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కేవలం.
1: కనుక శక్తి కేవల తత్వము, కేవల స్వరూపము ఒక దైవత్వము.
0: అండ్ దిస్ నేచర్ ఈస్ వెరీ గాడ్.
1: ఇంకా నాలుగవది జ్ఞానం. కేవలం జ్ఞానం వచ్చింది. జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు అద్వైత దర్శనం జ్ఞానం. రెండు కానిటువంటి ఒక స్థితిని పొందినటువంటి వాడు దైవము.
0: దెన్ ద ఫోర్త్ కాంపోనెంట్ ఈజ్ జ్ఞానమూర్తి. వన్ హూ ఇస్ నాట్ బౌండ్ బై దిస్ డ్యువాలిటీ, వన్ హూ ట్రాన్సెండ్స్.
1: ఈ జ్ఞానమూర్తి అనేటువంటి వాడిని గురువుగా స్వీకరిస్తూ వచ్చారు.
0: దట్ మీన్స్ యు ఆర్ రిసీవింగ్ సచ్ ఎ పర్సన్ ఆఫ్ జ్ఞాన యాజ్ గురు.
1: కనుక ఈ గురువు అనగా కేవలం ఒక గైడ్ ఫోర్స్, మార్గమును నిరూపించి ప్రయాణికులకు సహాయం చేసేటువంటి యొక్క ఒక గైడ్ ఫోర్స్ గా నిర్మించారు.
0: సో దిస్ గురు ఈజ్ లైక్ ద గైడ్ ఫోర్స్ హూ పాయింట్స్ టు యూ ద వే దట్ యూ హావ్ టు టేక్ ఆన్ యువర్ ఆన్వర్డ్ జర్నీ.
1: కానీ ఈ గైడ్ ఫోర్స్ ఫలానిస్తుకు వెళ్ళినప్పుడు ఫలాని గ్రామం చెప్పుకుంది అని మాత్రమే విధిస్తుంది. కానీ ఈ మధ్యలో ఉండినటువంటి యొక్క ఎత్తు పల్లములు ఏమాత్రం కూడా నిరూపించదు.
0: Now what does the guide post do? It indicates to you that if you go this way, you are going to reach this particular village or town.
1: Kani Bhagavantuda nechanti jnanamurti attu kaakunda thana thanamu kudanu aduvadu kudanu ee yokka prayanamunu gurtinchi gamyamu chertadaniki tagineti bhadrathalu yerpalustadu.
0: He doesn't say anything about the nature of your journey, but God on the other hand uses jnanamurti, takes care of you at every step of your journey.
1: Nee entha nee kantane intane kantane untundi ఈ యొక్క మార్గానికి ఏ విధమైనటువంటి యొక్క అడ్డులు రాకుండా గమ్యాన్ని చేరుస్తాడు.
0: హీ ఇస్ విత్ యు వెన్ యు అరౌండ్ యు అబౌట్ యు టేకింగ్ కేర్ ఆఫ్ యు ఇన్ ఎవ్రీ స్టెప్.
1: అట్టి జ్ఞానమూర్తి భగవంతుడే.
0: సత్య జ్ఞానమూర్తి ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
1: ఇంకా ఐదవది ద్వంద్వాతీతం.
0: దెన్ వి కమ్ టు ద ఫిఫ్త్ వన్, ద్వంద్వాతీతం.
1: సుఖ దుఃఖమునకు
0: that is either for joy or sorrow,
1: lava nashtamulanu
0: loss or gain,
1: ninda stutulanu
0: or criticism or faith,
1: kishoshtamulanu
0: or cold and heat,
1: atitamayana kunti sthayi lo undi nikunti
0: one who is above all such divisions,
1: nindalaku krungaka
0: prathami to
1: vallanu krungaka
0: or being puffed up by praise.
1: Ee krungi pongalaku vanti yokka samastamu dharinchinatundi vaadu bhagavantude.
0: One doesn't get inflated, one doesn't get deflated, that is his God.
1: Kanuka ఈ విధమైనటువంటి యొక్క ద్వంద్వాతీతం అనేటువంటి యొక్క తత్వము ఒక్క భగవంతునికి మాత్రమే చెల్లుతుంది.
0: సో దిస్ స్టేజ్ ఆఫ్ ట్రాన్సెండింగ్ సచ్ లిమిటేషన్ ఈజ్ గివెన్ ఓన్లీ టు గాడ్.
1: గగన సదృశ్యం అనగా గగనము సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: దెన్ వీ హ్యావ్ ద సిక్స్త్ వర్డ్ గగన సదృశ్యం. గగన ఇస్ సంథింగ్ స్కై విచ్ ఇస్ ఆల్సో వెరీ.
1: ఆకాశము ఏ విధంగా సర్వత్రా వ్యాపించి ఉన్నదో అదే విధముగానే దైవత్వం సర్వవ్యాపకుడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: జస్ట్ యాజ్ ది స్కై ఇస్ ఆల్సో విజిబుల్, సో ఇస్ గాడ్ ఆల్సో విజిబుల్.
1: కనుక ఈ సర్వవ్యాపి సర్వజ్ఞుడు సర్వశక్తిమయుడు అయినటువంటి భగవంతుడిని గురువుగా స్వీకరిస్తూ వచ్చారు.
0: సో ది ఆమ్నిషియెంట్ ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిప్రెసెంట్ గాడ్ ఈజ్ వెరీ యువర్ గురు.
1: తత్వమస్యాది లక్ష్యం అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వం అసి అనేటువంటి ఈ మహావాక్యములతో మహావాక్యమును లక్ష్యముగా నిరూపించి లక్ష్యముగా నిర్మించి ఆ లక్ష్యాన్ని ప్రపంచములకు దాటేసి వారు భగవంతుడు.
0: ద ఫోర్ మహావాక్య ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ గివెన్ టు అస్ ఇన్ ద స్క్రిప్చర్, వన్ హూ ఇస్ వెరీ దట్ అండ్ వన్ హూ ప్రూవ్స్ టు యూ ద ట్రూత్ కంటెయిన్డ్ ఇన్ దిస్ స్టేట్మెంట్.
1: ఇంకా ఏకం. ఏకం అనగా ఒక్కటే, ఒక్కటే భగవంతుడు.
0: ఏకం, ద వన్ అండ్ ద ఓన్లీ వన్, దట్ ఈస్ గాడ్.
1: జాగ్రత్త ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ, ఎన్ని కృత్యములను తాను అనుభవించినప్పటికీ, ఎటువంటి పరిస్థితుల్లో మార్పు చెందినప్పటికీ తాను ఏకత్వమై ఉంటుంటాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: Either in your wakeful state, or your dream state, or your deep sleep state, whatever you might be doing, whatever you might be thinking, you are very in the reality proper. There is no second, you are the only one.
1: Jagrattalo anika drishyamulu manam chudavachu.
0: Right? In our waking state, we do come across any number of sights.
1: Anika vidhamulu karmalu acharinchavachu.
0: We also

0: unreasonable action. అనేక విధముల అనుభూతులను మనం అనుభవించవచ్చు. We also undergo many experiences. తత్సమలో మరొక రీతిలో మనం ఈ యొక్క అనుభూతులను అందుకోవచ్చు.
1: In the same manner, in our dream state, we experience in other ways.
0: సుషుప్తి స్థితియందు అనేక విధములైన ఆనందమును అనుభవించవచ్చు.
1: Likewise, in our deep sleep state, we might experience untold bliss.
0: ఈ అవస్థలందు మన కర్మలు కాని మన అనుభూతులు కాని వేరు వేరు అయినప్పటికీ అనుభవించినటువంటి వ్యక్తి ఒక్కడే అనేక సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: ఇన్ దీస్ డిఫరెంట్ స్టేట్స్ ద ఎక్స్పీరియన్సెస్ ద యాక్షన్స్ అండ్ యువర్ థాట్స్ కుడ్ బి డిఫరెంట్ బట్ ద పర్సన్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ అనుభవింగ్ ఆల్ దిస్ ఇస్ వన్ అండ్ ద సేమ్. దట్స్ ద ట్రూత్ కంటైన్డ్
0: కనుకని దైవత్వము సర్వత్రా ఉండినప్పటికీ వ్యక్తిత్వమునందు దివ్యత్వమునందు పవిత్రత ఎందు కూడాను ఏకత్వమైన యొక్క దైవత్వంగా తాను ప్రకాశిస్తూ వస్తుంటాడు.
1: Certainly God is all pervasive, but at the same time in one's own individual personality, in one's own thinking, in one's own actions, he is one. This is the truth contained.
0: Tadupari nityam.
1: That's why we come to this word nityam.
0: It is shashvatamaina atvanti.
1: Nityam, something which is permanent,
0: marpu chendina atvanti,
1: doesn't undergo any change.
0: ఇలాంటి మార్పు చెందినటువంటిది నిత్య సత్య నిర్మూలమైనటువంటిది నిర్గుణం నిరంజనం సనాతనం విశేషనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపుడు ఇది దైవత్వము అనేటువంటి దానిని కూడా నిరూపిస్తూ
1: వచ్చింది. విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ లాస్టింగ్
0: ఈ నిత్యము అనేటువంటి దానికి అనేక విధమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: Here again, there are other interpretations given to this word, Nityam.
0: ఈ విధమైనటువంటి అర్థం తీసుకున్నప్పటికీ మార్పు చెందినటువంటిది శాశ్వతమైనటువంటిది అనేటువంటి యొక్క అంతరార్థాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: Now, it might have an inner meaning, but what it really means is that which does not undergo anything, which is permanent and lasting.
0: తదుపరి విమలం.
1: Then we have this word, Vimalam.
0: వ్యక్తి మాలిన్యము లేక పరిశుద్ధమై పవిత్రమై ఉండే స్థితి ఒక దైవమే.
1: That state of God is that where there is no trace of impurity, dirt, or filth.
0: ఇలాంటి దైవత్వాన్ని గురుత్వంగా స్వీకరిస్తూ వచ్చారు ఆనాటి ఋషులు.
1: సో రిషీస్ ఆఫ్ దోస్ డేస్ వుడ్ హ్యావ్ సచ్ ఎ గాడ్ యాజ్ దేర్ గురు.
0: తదుపరి అచలం.
1: దట్స్ వై వి హ్యావ్ దిస్ వర్డ్ అచలం.
0: అనగా క్షణక్షణం కూడా మార్పు చెందేటువంటిది కాదు.
1: That means that which does not change with every passing second.
0: ye aakaram nandu undinappatikani aakaramu maarpu chendinappatikani aakutattamu ee vidhamaitu galattamu lesunda undeyakante.
1: Whatever form it might encompass, the atma as such remains permanent. It does not undergo any change.
0: Manasu maniki chalattamto koodinatundi swaroopam.
1: The mind and a man, they have this wavering nature. They keep changing.
0: Appudu ee jagattu nandu ఈ అచలమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుకోవడానికి సాధ్యం అవుతుంది.
1: బట్ వన్స్ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దిస్ వర్డ్ అసలు దిస్ అన్వేవరింగ్ నేచర్ దే కెన్ సాంక్టిఫై దట్.
0: అనేక మంది తెలిసి ఉండవచ్చు.
1: దే ఆర్ మెనీ హూ మైట్ హావ్ నోన్ అబౌట్
0: దిస్. మా బొమ్మలు ఒక్క క్షణమునకు 16 పర్యాయములు చేయవచ్చు.
1: దీస్ ఫిగర్స్ దట్ యు సీ ఇన్ ఎ సినిమా, ఫర్ ఎవ్రీ సెకండ్ ఇట్ ఇస్ సెడ్ లెట్ చేంజ్ 15 టైమ్స్.
0: కనుకని ఆ సినిమాను జగత్తు అని చెప్తూ
1: వచ్చారు. దిస్ సినిమా హెస్ బీన్ కాల్ దిస్ వర్ల్డ్
0: అనగా కల్పితమైన జగత్తు అని.
1: దర్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ సూపర్ఫిషియల్.
0: కృత్రిమమైనటువంటి జగత్తు అని
1: విచ్ ఈస్ ఆర్టిఫిషియల్.
0: కనుకని ఈ తెలిసేటువంటి మనకు కలిగినటువంటి జీవితము కృత్రిమమైనటువంటి జీవితమే.
1: దట్ మైండ్ విచ్ కీప్ చేంజింగ్ దా ఈస్ లీవింగ్ అన్ ఆర్టిఫిషియల్ సూపర్ఫిషియల్ లైఫ్.
0: ఇది చరవతో కూడినటువంటిది కనుక ఇది ఏ విధమైన శాశ్వతత్వము ఉండదు.
1: Because it is continually undergoing a change, it can never aspire for that unchanging state, unwavering state.
0: Achara swarupude chitti vaadu telisina chitti vaadu kanaka atane bhagavantudu.
1: Whereas this achara swarupa, one who does not waver, who remains permanent, who does not change, that is God.
0: Sarvadi sakshi bhutam.
1: Then we have this sarvadi sakshi bhutam.
0: Annintikini taanu oka sakshi bhutude untadu.
1: That is why everything around him, he is this witness, eternal witness.
0: ఈ సాక్షిభూతుడనిగా ఏ విధంగా మనం నిర్వహించవచ్చు?
1: How can we prove this?
0: అన్నింటి ఎందు తానుంది, అన్నీ తానై, అన్ని జరిపించినది తానే, సర్వం కూడా నువ్వు తానే సాక్షిభూతుడై ఉండకూడదు, తాను అతడుడై ఉంటున్నాడు.
1: Being in everything, being of everything, and being the prime force behind everything, he is the one who remains permanent, like this witness.
0: అయితే ఈ సాక్షిభూతమునకు మనం ఏమని మనం తెలుసుకుంటున్నాం?
1: Now what actually is the idea that we have of this idea of being a witness?
0: దీనిని టిక్ అని కూడా చెప్తూ వచ్చాం.
1: దిస్ హెస్ ఆల్సో బీన్ గివెన్ విత్ టిక్, మీనింగ్ అవేర్నెస్.
0: దీనిని ఇంకొక రీతిలో మనం చెప్పుకోవచ్చు అన్నప్పుడు మనం కాన్షియస్నెస్ అంటారు.
1: వి ఆల్సో యూజ్ దిస్ వర్డ్ కాన్షియస్నెస్ ఫర్ దిస్.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది డైవర్సర్.
1: దిస్ కాన్షియస్నెస్ ఈజ్ గాడ్.
0: ఇది చైతన్యంతో కూడినటువంటిది.
1: ఇట్ ఈస్ దిస్ which is full of this energy. This activizing force is present everywhere.
0: Bhavatitam. Bhavatana kemastam kudunu andeshuntadi kaadu.
1: Then you have bhavatitam, beyond one's comprehension.
0: Sarva bhavamuni yandu taanu undi kudunu, atti bhavamunaku taanu chikkakunda nilutuntadu.
1: He is part and parcel of all that you feel and think and experience, but still you cannot grasp him.
0: Deenini triguna rahitam annaru.
1: This has been called in terms triguna rahitam.
0: ఈ గుణముల్లో గుణము తానున్నాడు కానీ తన ఎందు గుణము లేదు కనుకనే త్రిగుణాతీతుడు అని చెప్తూ వచ్చాడు.
1: హీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద త్రీ గుణ, బట్ ద గుణ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ హిమ్, సో హీ ఈజ్ బియాండ్ దీస్ త్రీ గుణ.
0: గుణములు అనగా త్రావదు అని ఒక అర్థం.
1: నౌ ఎ మీనింగ్ అటాచ్ దిస్ వర్డ్ గుణ ఈజ్ రో.
0: ఈ గుణముల చేతనే మానవుడు కట్టబడి ఉంటున్నాడు.
1: ఇట్ ఈస్ దిస్ గుణ విచ్ బైండ్స్ ఎ పర్సన్.
0: ఈ గుణము అనగా ఒక కల్పితము అని కూడా మరొక అర్థం.
1: Yet another meaning to this word guna is that which you make up, which you think.
0: Kontamandi tamo gunamu chetanu, mari kontamandi sattvika gunamu chetanu, inka kontamandi raju gunamu chetanu, bandhutulai kavatam chetane manavudu inni badhanaku guri avutunnadu.
1: There are some who are tied down by the tamasic quality, some others by rajasic quality, and yet others by sattvic quality. In all cases, a person is bound.
0: Kanukane gunamula cheta bandhimpabadinatundi vaadu manavudu, gunamulaku atheetamainatundi vaadu madhavudu.
1: That is, man is one who is tied down, who is bound by these senses. One who breaks free of these senses, these gunas, is God. That is Madhava.
0: Matti cheta kundalu cheyabadinattu kani, kundalalo kudunu matti unnadi kani, mattilo kundalu ledu.
1: You can make pot out of clay, but you can't perceive a pot in clay.
0: Kundalu cheyabadinattu maatrame, madhyakalamlo kanipinchetundi maatrame.
1: Now what you see as a final product is adi pot.
0: అదే విధముగానే ఈ గుణము అనేటువంటిది మధ్యకాలంలో మనలో ఆవిర్భవించేటువంటి మాత్రమే.
1: ఇన్ ద సేమ్ మేనర్ దీస్ గుణ ఆర్ దోస్ దట్ హావ్ టు బి సీన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ విదిన్ వన్ సెల్ఫ్.
0: కనుక గుణములలో భగవంతుడు ఉన్నాడు కానీ భగవంతుడి ఎందుకు గుణములు లేవు.
1: దట్ ఈస్ ఇన్ దీస్ గుణ గాడ్ ఇస్ ప్రెసెంట్, బట్ ఇన్ గాడ్ యు కాంట్ హావ్ దీస్.
0: గుణములైనటువంటి కుండలి ఎందుకు కూడాను మట్టి ఉన్నది కానీ మట్టిలో కుండలు లేవు అనే సత్యానికి చెప్తూ వచ్చారు.
1: సో దీస్ thoughts that are made of clay, that is one way of looking at it, but you cannot look at that pot, the clay in the pot.
0: Itti pavitramainatundi 16 gunamulu kaliginatundi vaadu guruvu evaratanu adane sat annaru sat.
1: So these total up to 16 attributes. Who is this person? That is this sat.
0: Ee sat aneetundi oka tattamu oka gurutvam.
1: And this word sat in turn connotes this gurutvam.
0: సత్ అనగా బ్రహ్మతత్వం.
1: సత్ మీన్స్ బ్రహ్మతత్వం.
0: చిత్ మీన్స్ జీవతత్వం.
1: చిత్ మీన్స్ జీవతత్వం.
0: ఈ చిత్ అనేటువంటి జీవుడు సత్ అనే బ్రహ్మలో చేరినప్పుడే ఆనందం అనేటువంటి లభిస్తుంది కనుకనే సత్ చిత్ ఆనందము అని దీనికి ఒక పేరు.
1: దిస్ చిత్ జీవ హ్యాస్ టు మర్జ్ ఇన్ దిస్ సత్ గాడ్, దెన్ హీ కెన్ ఎక్స్పీరియన్స్ ఆనంద.
0: ఏ విధంగా చక్కెర నీటితో చేరినప్పుడు పానకము అనేటువంటి మూడవ పేరును ధరిస్తుందో అదే విధంగానే చిత్ అనేటువంటి జీవుడు సత్ అనేటువంటి దేవుడితో చేరినప్పుడు ఆనందము అనేటువంటి దివ్యత్వాన్ని అనుభవిస్తాడు.
1: When sugar gets mingled, mix gets mixed up with water, it's known as a sweet juice. So also this jiva, this merges in sat god to become a third quality ananda.
0: కనుక గురువు అనగా కేవలము బాహ్య సంబంధమైనటువంటి భ్రాంతులకు లోబడినటువంటి వ్యక్తులు మాత్రమే కాదు.
1: సో అ గురు ఇస్ బాండ్ హూ షుడ్ నాట్ బి లైకెన్డ్ టు ఎ పర్సన్ హూ టైడ్ డౌన్ బై దిస్ వరల్డ్లీ బాండ్.
0: భ్రాంతి రహిత గురువు, భ్రాంతి సహిత గురువు అని రెండు గురువు.
1: నౌ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ గురు, వన్ హూ బికమ్స్ ఎ విక్టిమ్ ఆఫ్ దిస్ డెల్యూజన్, వన్ హూ ఇస్ ఫ్రీ ఆఫ్ దిస్.
0: భ్రాంతి సహిత గురువు అనగా ఏదో ఒక భ్రాంతి చేత తాను కొన్ని సాధనలు ఆచరిస్తూ వస్తుంటాడు.
1: Now the first one, Brahmi Sahita Guru, He has this feeling of illusion and he keeps performing his
0: sadhana. Deni kosam chestunnadu, edo oka phala nimittame chestunnadu.
1: For instance, why is he performing sadhana? So that he might reap some benefit out of it.
0: Phalamunu aashinchinatundi vaade sadhana chestadu gaani phalamunu aashinchinatundi vaadu sadhana chey.
1: One who aspires for a good perform sadhana, one who does not aspire, does will not do
0: sadhana. Lokamulo sadhana chestu undetundi guruvulu guruvulu kaadu.
1: So in this world, those gurus who do sadhana for the sake of truth are
0: not only sadhana gurus ani cheppavaru.
1: Such people can at best be called sadhana
0: viru bhranti guru ani kuda cheppavaru.
1: They can also be called bhranti guru.
0: Yetti bhrantiyu leka prama tattvamutoni aanandam anubhavinchetundi guruvu okka daivantam maatrame.
1: There is this God who your true guru, who is not bound down by any such delusion.
0: కనుకని అట్టి గురుత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనము సంపాదించుకున్నప్పుడే ఈ నిత్యత్వం అనేటువంటి సత్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి ఆస్పైర్ ఫర్ సచ్ ఎ గురు ఇన్ టర్న్ కెన్ వి మేక్ అవర్ లైఫ్ వర్త్ వైల్.
0: కనుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కార బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ భగవతే చెప్పారు.
1: Now just now our Supreme Court Chief Justice Bhagwati was quoting to you this sloka.
0: అయితే శ్రీ గురు బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు అని చెప్పడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: Now what is the significance of likening the guru with Brahma, Vishnu, Mahesh?
0: గురు బ్రహ్మణ లేక బ్రహ్మణే గురువ?
1: The question is the guru Brahma or is Brahma the guru?
0: అనగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను ద్వైత స్వరూపులే కాని అద్వైతులు కాదు.
1: Meaning this Brahma, Vishnu, Maheshwara have this dualism tacked on to this.
0: వీరు కాయమును ధరించినటువంటి వారు.
1: They are those who have a body.
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి కాయమును ధరించినటువంటి వారు సత్యం లేనిదిగా ఉంటారు.
1: Now these are the ones who have a body, who have a form, and which are in turn speaking.
0: భక్తాదిష్ట నిరసనేత్యనికి నిమిత్తమై భక్తా పుష్ట ఫల విశ్వవిద్య నిమిత్తమై వీరు కొన్ని సమయములందు కొన్ని కొన్ని రూపములు ధరిస్తూ వస్తుంటారు.
1: ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ది విషెస్ అండ్ డిజైర్స్ ఆఫ్ దేర్ డివోటీ ఫ్రమ్ టైమ్ టు టైమ్ దే హావ్ టేకెన్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ ఇన్ మీ.
0: సాత్వికమైనటువంటి ఆహారము ధరించినప్పుడు మహావిష్ణువుగా ఉంటున్నాడు.
1: లైక్ వెన్ యూ హ్యావ్ దిస్ సాత్విక్ యాజ్ ఫుడ్ హీ బికమ్స్ మహావిష్ణు.
0: కొన్ని అదృష్టములను సృష్టించిన లోపల బ్రహ్మగా నిరూపిస్తూ వచ్చాడు.
1: In terms of creating a few things, he takes on the form of Brahma.
0: ఇతను రజోగుణ స్వరూపుడుగా ఉంటాడు.
1: Now he has this rajoguna as his chief quality.
0: కొన్నింటిని అటమార్చేటువంటి సమయంలో తమోగుణ స్వరూపమైనటువంటి ఋతుడుగా ఉంటుంటాడు.
1: And in yet other time, he has this tamoguna and he
0: becomes the Brahma. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏ ఆకారము ధరించారు? ఏకం సత్తి ప్రాభోదావదంతి, ఉన్నది ఒక్కటే గాని మూడు ఆకారాలు ఏరీతిగా వచ్చినాయి.
1: Now when even as you are saying that there has been only one and only one form, how then we have three different manifestations thus.
0: Kalukane Brahmane Akaramu.
1: That is, Brahma is Akara.
0: Vishnuve Ukaramu.
1: So Vishnu is Ukara.
0: Maheshwarade Makaramu.
1: And Maheshwara is Makara.
0: Ee Aavu Umu. Ee Muru Chennetiti Omkarame Vijayatamaina Akaramu.
1: When you put these two three together, you have this Om and you have this Omkara as the divinity.
0: కనుక ఏకాక్ష రూపుడైనటువంటి యొక్క భగవంతుడు మూడు ఆకారములు ఎందు చేరి ఈ ముమూర్తులుగా వెలసి జగత్తునందు ఉపస్థితి లేని చేస్తూ వస్తున్నారు.
1: సో గాడ్ హూ బేసికలీ వన్ takes up these three manifestations in order to carry out these three processes of creation, preservation and dissolution.
0: కనుకని ఇట్టి దివ్యత్వమైనటువంటి లక్ష్యం దృష్టికొని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్నారు. కానీ సామాన్యమైనటువంటి గురువులను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పలేదు.
1: సో కీపింగ్ దిస్ పర్స్పెక్టివ్ ఇన్ వ్యూ, వీ హావ్ లుక్డ్ అపాన్ ది గురు యాజ్ బ్రహ్మ, గురు యాజ్ విష్ణు, గురు యాజ్ మహేశ్వర. ఇట్ డస్ నాట్ అప్లై టు అదర్ ఆర్డినరీ రన్ ఆఫ్ ది మిల్ గురుస్ ఇన్ ది వరల్డ్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాలను గుర్తించుకున్నప్పుడే యథార్థం మనకు బోధపడుతుంది.
1: సో ఓన్లీ వెన్ వి డెల్వ్ డీపర్ దట్ ఇన్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ కెన్ వి గ్రాస్ప్ ది
0: యథార్థాన్ని మనం అనుసరించినప్పుడే నిత్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవిస్తాం.
1: అండ్ వన్స్ యూ హావ్ కమ్ టు గ్రిప్స్ విత్ ది రియాలిటీ ప్రాపర్ దెన్ యూ కెన్
0: హ్యావ్ కమ్ టు నాటి పదములకు అన్నింటికి అనర్థాలు అభివృద్ధిపరచడం, నానార్థాలను పెంచుకొని అందులో మనము జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం.
1: సో టుడే వి ట్రై టు గివ్ డిస్టార్టెడ్ మీనింగ్ టు ది వర్డ్స్ దట్ హావ్ కమ్ డౌన్ టు అస్ ఇన్ ది ప్రాసెస్ అండర్గోయింగ్ ఏ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ అండర్స్టాండింగ్.
0: ఈనాటి దినములు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
1: టుడే డే ఇస్ ఆల్సో కాల్డ్ వ్యాస పూర్ణిమ.
0: కారణం ఏమనగా ఈనాడు వ్యాసుడు
1: మీన్స్ ఇట్ మీనింగ్ బీయింగ్ దట్ టుడే వ్యాస
0: బ్రహ్మ సూత్రమును రచించినటువంటి దినం.
1: దిస్ వాస్ ద డే వెన్ హి రోట్ డౌన్ దిస్ బ్రహ్మ సూత్ర.
0: ఈ బ్రహ్మ సూత్రము జగత్తులకు ఒక దివ్యోపదేశం గావించినటువంటి దినం.
1: దీస్ బ్రహ్మసూత్ర ఆన్ దిస్ డే షోడ్ ద పాత్ ప్రాపర్ ఫర్ మ్యాన్కైండ్.
0: బ్రహ్మసూత్రము నందే ఈ మానవత్వము కట్టబడి ఉంటుందని సత్యాన్ని కూడా మనం నిరూపిస్తూ వచ్చారు.
1: అండ్ this truth was proclaiming that in these Brahma Sutras, man has to find his goal.
0: Sutriya Manigana Ayivani, aneka sutramani yandu, aneka manuli yandu, okka sutramu chesinattuga, aneka vidhamani kinte roopanamuli yandu, okka kaivattamani kinte brahmatattvamu, sutramuga nirupistu vachindi.
1: Now you could have any number of things, but there could be one common denominator. In the same manner, out of all these sutras, this Brahma Sutra has a special meaning.
0: Kanuka prati manavattvam kodanu, okka mani vantidi.
1: Therefore, the entire humanity is like a precious
0: mind. Manavattamani kuti manulu yandu brahmamaneki sutram okati gane untundadi.
1: And in these minds you could find one valuable possession, the sutra.
0: Kanukane itvanti brahma sutramunu rakinchi jagatlaku andinchi ee divyatvani bodhisthetvanti dinam kanukane ee naadu vyasa purnima ani kuda cheptu vachadu.
1: So this was the day when the brahma sutras were written down and handed down for humanity.
0: Ee purnimaraga కేవలం ఏ విధమైనటువంటి యొక్క మక్కలు లేకుండా తెల్లగా తెల్లగా ప్రకాశించే దినమని మనం భావిస్తున్నాం.
1: నౌ దిస్ పూర్ణిమ, అవర్ ఐడియా ఆఫ్ దిస్ డే పూర్ణిమ ఇస్ ద మూన్ ఇస్ ఫుల్ ఏ నో ట్రేస్ ఆఫ్ ఎనీ అదర్
0: కాజ్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే అవశిష్యతే విశిష్యతే. ఈ పూర్ణం ఏది? అపూర్ణం దివ్యత్వమైనటువంటి పూర్ణం.
1: సో దిస్ ఇస్ ద కామన్ మీనింగ్ దట్ వి అటాచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది మూన్. Truly speaking, this word Purnima represents something which is whole, which is full, which is devoid of
0: anything.
1: Now this fullness of the moon could be there today, tomorrow it could start diminishing. Tomorrow it could diminish and day after it could increase again. But the
0: Paratva,
1: that which lies beyond, is that which does not change, which does not diminish, which does not increase.
0: Paramu anaga raga sokalu lenatundi oka sthiti.
1: So this state para is that it has no coming and no going.
0: Antekaadu yemi lenatundi sthitine paramu ani cheptu vachadu.
1: In fact it also says that which has nothing at all, that is param.
0: Anaga elanti oka sthitini lenatundi oka sthitine paramu ani cheptu
1: vachadu. That state where you have no state at all, that is this param.
0: Itti paratvamto koodinatundide purnatvamu.
1: And this para is that which is full.
0: Ee purnatvamunaku aadi antamu ledu.
1: There is no beginning, there is no end for this purnatva.
0: అలాంటి పూర్ణిమలు మనకు సంవత్సరములకు నాలుగు పర్యాయములు వస్తున్నాయి.
1: నా ఫస్ట్ పూర్ణిమ కమ్ టు అస్ ఫోర్ టైమ్స్ డ్యూరింగ్ ది ఇయర్.
0: ఒకటి వైశాఖ పూర్ణిమ,
1: ద ఫస్ట్ ఇస్ కాల్డ్ వైశాఖ పూర్ణిమ.
0: రెండవది ఆషాఢ పూర్ణిమ,
1: సెకండ్ ఇస్ ఆషాఢ పూర్ణిమ.
0: మూడవది శ్రావణ పూర్ణిమ,
1: థర్డ్ ఇస్ శ్రావణ పూర్ణిమ.
0: నాలుగోది మాఘ పూర్ణిమ,
1: ద ఫోర్త్ ఇస్ మాఘ పూర్ణిమ.
0: ఈ నాలుగు పూర్ణిమల లోపల ఆషాఢ పూర్ణిమను మాత్రమే గురు పూర్ణిమ అని చెప్తూ వచ్చారు.
1: అవుట్ ఆఫ్ దీస్ ఫోర్ దిస్ ఆషాఢ పూర్ణిమ అలోన్ ఇస్ కాల్డ్ గురు పూర్ణిమ.
0: ఈ గురు పూర్ణిమ యొక్క అంతరార్థమును మనం చక్కగా గుర్తించాలి.
1: వి షుడ్ రికగ్నైజ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ గురు పూర్ణిమ.
0: మన మనస్సు అనేటువంటి దీంట్లో చంద్రమా మనసో జాత చెట్టు సూర్యో అజాయత, ఈ విధమైనటువంటి వేద మంత్రం యందు మన మనసే చంద్రుడు, చంద్రుని యొక్క ప్రతిబింబమే మనస్సు.
1: It has been put down to us in the Veda. The mind has a link with the moon.
0: Chetto suryo ajayata. Ee chandrini yokka suryuni yokka kaanti yokka tejasya yokka bhagame mana yokka chetchulu.
1: Likewise, the eyes in a way have been equated as originating from the sun, the rays of the sun.
0: Mana hudayame vishalamaina aakasham.
1: And our heart is like a vast expanse of the sky.
0: Ee hudayamani aakashamulo mana buddhulanetunte yokka surya chandradalu tirugutu untunnaru.
1: And in the sky of the heart, you have these two, the moon and the sun.
0: Indulo madhya madhya mana yokka sankalpa vikalpamunnatunte yokka dattamaina meghalu kadustu untayi.
1: So in this sky again, you have these clouds in the form of your thoughts and the dissolution thereof.
0: Ee dattamaina meghamulu kappapattam cheta ఈ సూర్య చంద్రాలు మనకు కనిపించకుండా ఉంటుంటారు.
1: నౌ బికాస్ దీస్ క్లౌడ్స్ ఆర్ డార్క్ అండ్ డెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పర్సీవ్ ద సన్ అండ్ ద మూన్ ఎట్ టైమ్.
0: అప్పుడే మనము కొన్ని విధమైనటువంటి అపమార్గంలో పడుతుంటాం.
1: అండ్ ఇన్ ఫస్ట్ పీరియడ్ వీ టెన్ టు గో అస్ట్రే.
0: అయితే ఈ కప్పబడినటువంటి మేఘములు శాశ్వతమైనటువంటి కాదు అనేటువంటిది మనం గుర్తించుకోవాలి.
1: బట్ వీ షుడ్ రికగ్నైజ్ దట్ దీస్ డార్క్ డెన్స్ క్లౌడ్స్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్. దే
1: ఆర్ ఆఫ్టర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
0: కొంతకాలం మాత్రమే ఉండి తదుపరి కదిలిపోతుంటాయి.
1: ఈ
0: మేఘముల యొక్క తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి యొక్క అశాంతి కూడా మనకు ఆవరించదు.
1: వన్స్ వీ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ వీఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు ఎనీ డిస్ట్రెస్.
0: అజ్ఞానమే మానవుని కట్టబడి
1: It is this ignorance which binds man.
2: ఈ అజ్ఞానం చేతనే మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు విచారములకు గురి అవుతున్నాడు.
1: It is this ignorance which subjects him to greed and sorrow in this world.
2: ఈ అజ్ఞానాన్ని మనం దూరం చేసుకోవాలన్న అక్రమ యొక్క జ్ఞానాన్ని మనం గుర్తించాలి.
1: So if this ignorance has to be driven away, we should try to understand the significance of the Akshara.
2: కనుక సర్వమునకు కూడాను దైవమే ఆధారము అనేటువంటి యొక్క సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: We should understand the truth that God it is the very basis of everything.
2: ఈనాడు దైవత్వాన్ని విస్తరించి జగత్తును విశ్వసించి మనం అనేక విధమైనటువంటి యొక్క బాధలకు గురి అవుతున్నాము.
1: Today we have forgotten divinity, we go by the world. That's why greed and sorrow come
2: out. కనుక ఈనాడు లోకములో పాప భీతి దైవ ప్రీతి అనేటువంటిది నశించిపోయింది.
1: That's why today you find a thing like love of God, fear of sin.
2: కనుక
1: you don't have any place for it.
2: పాప భీతి దైవ ప్రీతి మన హృదయంలో ఏనాడు ప్రకాశించినో ఆనాడే మనం మానవులుగా మారుతాం.
1: When you have this love of God and fear of sin, you become a true man.
2: ఈనాడు మానవత్వం కోల్పోయినటువంటి యొక్క సవస్వరూపులుగా జీవిస్తున్నాం.
1: We are living past it, as it were, having forgotten our nature.
2: దయా దాక్షిణ్య రహితమైనటువంటి యొక్క మానవునిగా జీవిస్తున్నాము.
1: We have no trace of compassion, mercy and tenderness in our heart.
2: దయా ప్రేమలు లేని హృదయం హృదయం కాదు.
1: అండ్ దిస్ హార్ట్ డివైడ్ ఆఫ్ కంపాషన్ అండ్ లవ్ ఈజ్ నో హార్ట్ ఇట్ ఆల్.
2: దయా ప్రేమలు లేనిటువంటి మానవుడు మానవుడు కాదు.
1: అండ్ వన్ హూ హాస్ నో ప్లేస్ ఫర్ లవ్ అండ్ కంపాషన్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్.
2: కనుక ఈ మానవుడు ఈనాడు దయా ప్రేమలు అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దైవము అనేటువంటి దీన్ని మనం చూడడానికి వీలవుతుంది.
1: సో టుడే ఇఫ్ మ్యాన్ వర్క్ ఇస్ ఫర్దర్ విత్ దయా అండ్ ప్రేమ, హీ వుడ్ బికమ్ ఎ ట్రూ మ్యాన్.
2: మానవుడు మానవుని మార్చలేడు, మాధవుడు మానవుని మార్చగలడని భగవంతుడే చెప్పాడు.
1: భగవతే జస్ట్ నాట్ సేయింగ్ దట్ మ్యాన్ కెనాట్ చేంజ్ గాడ్, బట్ గాడ్ కెన్ చేంజ్ మ్యాన్.
2: అది సరైనటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ట్రూత్ స్టేట్ ఆఫ్ అఫైర్స్.
2: మానవుడికి మాధవుడు ఎంత అవసరమో మాధవునికి మానవుడు అంత అవసరం.
1: యాజ్ మచ్ యాజ్ గాడ్ ఈజ్ నెసెసరీ ఫర్ మ్యాన్, మ్యాన్ ఈజ్ నెసెసరీ ఫర్ గాడ్.
2: మానవుడే లేకపోతే మాధవుడే లేదు.
1: Without man in the first place, there is no God.
2: మానవుడు ఏ రీతిగా మాధవుడు సృష్టించినాడో మానవుడు కూడా మాధవుని ఆ రీతిగా సృష్టించగలడు.
1: Just as God has raised even to man to create God.
2: ఈనాడు అవతారములన్నీ కూడా మానవుని నిమిత్తమే సృష్టించుకున్నదే కదా.
1: Like today's avatar has come for the sake of man.
2: ప్రహ్లాదుని యొక్క భక్తి ప్రపత్తుల చేతనే నరసింహ అవతారంగా రూపొందినాడు దైవం.
1: Because of intense devotion and dedication of Prahlada, God came down as Narasimha avatar.
2: ee Narasimha avataram yokka srishtiki Prahladude kada karanam.
1: For this Narasimha avatara snake form and shape, Prahlada is responsible.
2: Kada manavudu madavuni srishtinchu unnadu.
1: So here you have a case of man.
2: Manavudu cheyakunte yokka prarthana chetanu janava chetanu japatapadi yagnamulu chetanu kodanu daivatvanni nirupistu unnadu.
1: Because of one's own prayer, one's own japa, one's own dhyana, man is able to create God, bring God down.
2: Kanukane మాధవుడు మానవుని ఏ రీతిగా సృష్టిస్తున్నాడో మానవుడు కూడా మాధవుని ఆ రీతిగా తమను సృష్టించుకునేటువంటి అధికారం ఉన్నది.
1: ఇన్ ది సేమ్ మేనర్ దేర్ఫోర్ జస్ట్ యాజ్ గాడ్ ఈజ్ క్రియేటింగ్ మ్యాన్, మ్యాన్ ఆల్సో హ్యాస్ ద రైట్ టు క్రియేట్ గాడ్.
2: మాధవుడే లేకపోతే మానవుని యొక్క జీవితమే లేదు.
1: Without God, there is nothing like life in man.
2: అదే విధంగా మానవుడే లేకపోతే మానవత్వమే రాణించదు.
1: In the same manner, without man in the first place, there is no charm attached to God.
2: ఈ రెండు కూడాను అన్యోన్య ఆశ్రయమైనటువంటి.
1: These two are inseparably linked.
2: అన్యోన్యభావ సంబంధమైనటువంటి.
1: Inseparably linked and interdependent.
2: రెండు కూడాను నెగిటివ్ పాజిటివ్ వంటివి.
1: These two are like negative and positive.
2: ఈ రెండు చేరినప్పుడే విద్యుత్ శక్తి మనలో ప్రకాశిస్తుంది.
1: When both these are satisfied, current or electricity flows.
2: అందువల్లనే నీలతో మధ్యస్థాయి లేకే ఉపాసర నీవారు దూకవర్తంతి అని వేదమునందు బోధిస్తూ వచ్చారు. నీలతో ఇద మధ్యస్థ విద్యుల్లేకే భాస్వర అనగా నీల మేఘముల మధ్య విద్యుల్లేక నిలిచినప్పుడు అది ఎంత ప్రకాశంగా కనిపిస్తుంది. ఆ నీల మేఘములే లేకపోతే విద్యుత్ శక్తి ఏమాత్రమో ప్రకాశం ఉండదు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వేదిక్ స్టేట్మెంట్ దట్ ఇట్స్ ఓన్లీ వెన్ ది స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్ స్వీప్స్ అక్రాస్ ద డార్క్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద డార్క్ క్లౌడ్ కెన్ యూ రియలీ సీ ద లైట్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ ఫీల్.
2: ఈ అజ్ఞానమయుడైనటువంటి మానవుడిని సృష్టింపబడటం చేతనే ప్రజ్ఞానమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించుకోవడానికి వీలవుతుంది.
1: సో ఆల్సో యూ హ్యావ్ దిస్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ దిస్ ఇగ్నోరెంట్ మ్యాన్ స్పీకింగ్ అక్రాస్ ఇట్ ఈస్ ఇస్ ఎఫల్జెంట్ గాడ్.
2: అజ్ఞానమే నసుకారుల పేదే సుఖం అనేది వేదం. సుఖం చేత మనకు సుఖాన్ని మనం అందుకోలేదు.
1: ఇట్స్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అగైన్ ఇన్ ద వేదాస్ ఫ్రమ్ సుఖ కంఫర్ట్ యూ కెనాట్ డెరైవ్ కంఫర్ట్.
2: సుఖం చేతనే సుఖాన్ని మనం పొందగలం.
1: ఇట్ ఇస్ ఓన్లీ దుఃఖ డిఫికల్టీ కెన్ యూ ఎక్స్పీరియన్స్ జాయ్.
2: కష్టమే లేకుండా సుఖం మనకు లభించదు.
1: వితౌట్ గ్రీఫ్ యూ కెనాట్ హ్యావ్ జాయ్.
2: నసుకారుల పేదే సుఖం. The pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
2: ఈ కష్టం అనేటువంటి దాని మధ్యలో మన సుఖం కోరిక ఇప్పుడు ఉంటుండాలి.
1: ఇన్ బిట్వీన్ టూ డిఫికల్టీస్ యూ హ్యావ్ యువర్ కంఫర్ట్ మూమెంట్.
2: ఒక్కటే లేకపోతే ఈ జీవితంలో విలువ ఎదురుస్తారు.
1: వితౌట్ డార్క్నెస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ హూ ఇస్ గోయింగ్ టు గివ్ వాల్యూ టు దిస్ లైఫ్?
2: ఆకలే లేకపోతే అన్నాన్ని ఎవరు ఆశిస్తారు?
1: వెన్ యూ డోంట్ హ్యావ్ హంగర్ హూ ఇస్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ ఫుడ్?
2: సావే లేకపోతే తల్లి అయినా బిడ్డను ప్రేమించదు.
1: ఇట్ సేస్ వితౌట్ ద ఐడియా ఆఫ్ డెత్ ఈవెన్ ద మదర్ వుడ్ నాట్ లవ్ ద చైల్డ్.
2: ఈ విధమైన కష్టములు నష్టములు దుఃఖములు ఉండటం చేతనే మానవీయులు అంతో ఇంతో ప్రేమైన ఒక విధమైన ఆశయను ఆనందమైన తాను అనుభవించుకోవడానికి అవకాశం ఏర్పడింది.
1: బికాజ్ యూ హ్యావ్ థింగ్స్ లైక్ డిఫికల్టీ సారో గ్రీఫ్ అండ్ సో ఆన్ సో ఫోర్త్. మ్యాన్ ఆస్పైర్ ఫర్ సమ్ పాజిటివ్ థింగ్స్ టు సర్వ్ యాజ్ యాంటిడోట్.
2: దైవము మానవుని యొక్క దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అప్పుడప్పుడు కొన్ని కష్టములు నష్టములు దుఃఖములు విచారములను అందిస్తూ ఉంటాడు.
1: సో ఇన్ ఆర్డర్ టు మేక్ మ్యాన్ రియలైజ్ వాట్ హీ షుడ్ సీక్ గాడ్ సబ్జెక్ట్ మ్యాన్ దట్ మూవ్ అట్ టైమ్స్ టు డిఫికల్టీ.
2: ఇవన్నీ మా మంచి నిమిత్తము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం అనుభవించాలి.
1: వాట్ వీ షుడ్ ఫీల్ ఇస్ ఆల్ దీస్ ఆర్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
2: ఏది చూసినా ఏది చెప్పినా మా మంచి కోసము అనేటువంటి యొక్క సత్యాన్ని మేము అర్థం చేసుకోవాలి.
1: అండర్స్టాండ్ ద ట్రూత్ that whatever is done, whatever is said to you, is for your own good.
2: ఈ విధమైనటువంటి సమస్త భావాన్ని మనం పెంచుకోవాలి.
1: దిస్ ఇస్ ఈక్వాలిటీ ఆఫ్ మైండ్ పర్పస్ దట్ మస్ట్ హావ్.
2: ఈ సమత్వాన్ని
1: దిస్ ఈక్వల్ మైండ్
2: ఈ సమగ్రతను
1: దిస్ కేపబిలిటీ
2: ఈ సమైక్యతను
1: అండ్ దిస్ యూనిటీ ఆఫ్
2: ఈ పరిరక్షణను
1: అండ్ ఫస్ట్ అబ్జర్వేషన్
2: ప్రసాదించే నిమిత్తమై పరమాత్మను కొన్ని బాధలను అందిస్తుంటారు.
1: ఇన్ ఆర్డర్ దట్ గాడ్ మైట్ గివ్ యూ దీస్ కీప్ సబ్జెక్ట్ యూ టు టెస్ట్
2: అన్నింటి ఎందుకు కూడా శాంతిని వహించి
1: సో ట్రూ సఫ్ మూమెంట్
2: ధైర్యముతో ఎదుర్కొని
1: బీ స్టెడ్ఫాస్ట్
2: బీ సాహసంతో సాధించి
1: బీ కరేజియస్ అండ్ బీ ఆఫ్ సండే
2: దివ్యత్వాన్ని చలించకుండా
1: వితౌట్ లూజింగ్ సైట్ ఆఫ్ ద డివినిటీ అండ్
2: పవిత్రములో ప్రవేశించడానికి ప్రయత్నించాలి.
1: ట్రై టు సెట్ యువర్ సెల్ఫ్ ఆన్ సచ్ ఎ పాత్.
2: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి మార్గం.
1: దిస్ ఇస్ ద ప్రైమరీ టాస్క్ ఆఫ్ ద మ్యాన్.
2: ఇలాంటి దివ్యత్వమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడు స్మరించడమే నిజమైనటువంటి గురు పూర్ణిమ.
1: ద ట్రూ గురు పూర్ణిమ సెన్సెస్ ఇన్ మ్యాన్ కాంటెంప్లేటింగ్ సచ్ థింగ్స్ ఆన్ ఎ డే లైక్ దిస్.
2: గురు అనగా కేవలం మంత్రోపదేశం చేసినటువంటి వారు మాత్రమే కాదు గురువు.
1: గురు ఇస్ నాట్ వన్ హు మియర్లీ గివ్స్ యూ ఏ మంత్ర.
2: ఇది ఒక మంత్రమును అందించినటువంటి గురువు కావచ్చు.
1: నౌ హి కుడ్ బి వన్ హు హస్ గివెన్ యు ఎ మంత్ర.
2: వీరంతా మార్గదర్శకులు మాత్రమే కానీ గురువులు కానీ.
1: ఆల్ దీస్ పీపుల్ ఆర్ లైక్ ద గైడ్ పోస్ట్. They cannot be called guru.
2: Guru anaga gunatheetudainatuntu vaadu guru.
1: Because a guru is one who is above the
2: guru parahitudainatuntu vaadu guru.
1: One who has no form.
2: Hukaramane ajnanaanni nirmoolam gaavinchetunte hukara swaroopu guru.
1: One who has the form of this hukara to dispel the
2: ignorance. Guru anayate kaavatunte ajnanamu nindisitamai untundaga inkokari ajnanamu veeritiga vaari pariharam cheyagalaru.
1: These gurus are themselves full of ignorance. How then can they endeavor to dispel the darkness of ignorance of others?
2: Karuka sarva baadhalu kudanu సర్వ దుఃఖములు కూడా నివారణ గావించేటువంటి ఒక సర్వేశ్వరుడే నిజమైనటువంటి గురువు.
1: సో గాడ్ వన్ హూ కెన్ ఎలివియేట్ యువర్ సఫరింగ్ అండ్ మూమెంట్ ఆఫ్ సారో అండ్ డిస్ట్రెస్ కంట్రీ యువర్ గురు.
2: గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఆ దైవత్వమే మనము యథాస్థమైన గురువుగా విశ్వసించము. ఇది సరియొచ్చే సార్థక మార్గం.
1: సో ది ట్రూ పాత్ కన్సిస్ట్ ఇన్ యువర్ లుకింగ్ అపాన్ యువర్ గురు యాజ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర అండ్ నోయింగ్ ఇన్ ఫుల్ వాట్ దిస్ రియల్లీ స్టాండ్స్ ఫర్.
2: కనుక తమ అభిష్టములు నెరవేర్చుకునే నిమిత్తమై సాధనలు చేసేటువంటి ఒక గురువులను మనం గురువులుగా స్వీకరించరాదు.
1: వీ షుడ్ నాట్ రిసీవ్ దోస్ పీపుల్ యాజ్ గురుస్ హూ ట్రై టు డూ సాధన ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ దేర్ ఓన్ ఎయిమ్స్.
2: గుడ్డివారిని గుడ్డివారికి గురువులు గుంటలో పడ్డట్టుగా ఇతరులు అభిష్టమతో కూడినటువంటి వారైనప్పుడు ఒకరినొకరు తరించుకోవడానికి సాధ్యమైతే అవుతుంది.
1: ఏ బ్లైండ్ మ్యాన్ లీడింగ్ అండ్ అ బ్లైండ్ మ్యాన్ బోత్ ఆర్ నాట్ గోయింగ్ టు కమ్ టు గ్రీట్ సూనర్ దెన్ లేటర్. ఇన్ ద సేమ్ మ్యానర్ హీ హ్యాస్ ఎ డిజైర్ యు హ్యావ్ ఎ డిజైర్ హౌ కెన్ యూ మేక్ యువర్ జర్నీ.
2: శ్రీమంతుడిగా ఉండినప్పుడే 10 మందికి భోజనం అన్నం కూడా వడ్డించగలడు.
1: వెన్ యూ హ్యావ్ ద మీన్స్ యూ కెన్ ఆల్సో సర్వ్ అనదర్ పీపుల్.
2: తనకే భుజించడానికి సాధ్యం కానటువంటి పరిస్థితిలో ఉండినటువంటి వాడు పరులకు ఏమాత్రం వడ్డించగలడు.
1: వెన్ హీ హింసెల్ఫ్ ఇస్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ఫర్ హింసెల్ఫ్ హౌ కెన్ హీ టేక్ కేర్ ఆఫ్ అదర్స్.
2: కనుకనే ఈ ప్రాంత సహితులైనటువంటి వారిని మనం గురువులుగా స్వీకరించరాదు.
1: సో డు నాట్ రిసీవ్ టఫ్ పీపుల్ యాజ్ గురుస్ హూ హ్యావ్ దిస్ భ్రాంతి.
2: అంత గురువే నిజమైనటువంటి గురువు.
1: వన్ హూ డస్ నాట్ హ్యావ్ దిస్ డిల్యూజన్ డిల్యూజన్
2: ఈ భ్రాంతులతో ఉండినంత వరకు నువ్వు బ్రహ్మాన్ని మనం గుర్తించుకోలేము.
1: అండ్ వన్ హూ హ్యావ్ దిస్ భ్రాంతి కెన్ నెవర్ హ్యావ్ దిస్ బ్రహ్మాండ.
2: భ్రాంతి వదలినప్పుడే బ్రహ్మం మనకి సాక్షాత్కరిస్తాడు.
1: రిమూవ్ దిస్ భ్రాంతి యూ సెక్యూర్ బ్రహ్మాండ.
2: కనుక ఇలాంటి సత్యాన్ని బోధించినటువంటి ఒక సద్గురువు నిజమైనటువంటి దైవం.
1: వన్ హూ కెన్ రియలీ teach you that is God and that is your guru.
2: Nayana, ee jagat ante ee guru vidya jagat. కృష్ణుడు ఎంతవరకు వ్యాసతలోకి వచ్చిన తర్వాత అసత్యముగా రూపొందుతున్నావో అదే విధంగానే జ్ఞానస్థితి ఎందు ఈ నిత్యా జగత్తంతా సుప్రసిద్ధంగా ఉంటుంటాడు.
1: లైక్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ స్లీపింగ్ స్టేట్ ఆర్ డ్రీమ్ స్టేట్ ది మూమెంట్ యువర్ అవేక్ ఆల్ దీస్ గో దే ఆర్ నాట్ రియల్ ఇన్ ద సేమ్ మేనర్ ఆల్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ ది వరల్డ్ ఈజ్ నాట్ రియల్.
2: కలలో చూసిన మేడలు మిత్రులు కన్నులు మిత్రులు లేవు కదా.
1: Like you close your eyes, you are building castles, you are seeing castles and mansions. You open your eyes, they are gone.
2: Jagratulo undinatundi sarva saukhyalu kuda jnanavasthiyandi emathamu kaanaravulada.
1: You open your eyes, they are gone. In the same manner, what you see and experience in your waking state, in your jnana state, then disappear.
2: అదే అద్వైత దర్శనం.
1: దట్ ఈస్ కాల్ అద్వైత దర్శనం.
2: ప్రతి అద్వైత దర్శనమే జ్ఞానం.
1: దట్ అద్వైత దర్శనం ఇస్ జ్ఞానం.
2: ప్రతి అద్వైత దర్శనానికి సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేయాలి.
1: సో వి షుడ్ యాస్ ఫార్ యాస్ పాసిబుల్ యాస్ ఫార్ ఫర్ దిస్ అద్వైత
2: సర్వతంగా పరిత్యాగం చేయనక్కర్లేదు.
1: ఫర్ దిస్ యూ డోంట్ హావ్ టు రినౌన్స్
2: సన్యాసం తీసుకోనక్కర్లేదు.
1: యు డోంట్ హావ్ టు టేక్ సన్యాసం
2: సంసారాన్ని విసర్జించనక్కర్లేదు.
1: యు డోంట్ హావ్ టు లీవ్ యువర్
2: అడవుల పాలు కావనక్కర్లేదు.
1: యు డోంట్ హావ్ టు గో
2: అడవులను భుజించనక్కర్లేదు.
1: యు డోంట్ హావ్ టు గో ఈ
2: కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాంతి దర్శించడానికి ప్రయత్నించాలి.
1: బై ఫుల్ఫిలింగ్ అవర్ డ్యూటీ టేకింగ్ కేర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ వి కెన్ గెట్ సీ గాడ్.
2: దేవుడు అనగా మీరు దేశమందు లేడు. దేవుడు అనగా తన దేహం అండి.
1: గాడ్ ఈజ్ నాట్ టు బి ఫౌండ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ. హీ షుడ్ బి సీన్ విత్ ఇన్ యూ.
2: పాపం అనగా వేరు పరదేశము లేదు. తాను చేయదు పనుల తల్లి.
1: లైక్ వైస్ సిన్ ఈజ్ నాట్ టు బి ఈజ్ నాట్ ఎక్స్టర్నల్ టు యూ. ఇట్ ఈస్ ఇన్ ద డీప్ దట్ యు పర్ఫామ్.
2: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండినప్పుడు మనం ఇంటి ఇల్లు వాకులు వదిలిపెట్టి అరణ్యానికి పోనక్కర్లేదు.
1: సేమ్ మానర్ వెన్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్ వెర్ ఇస్ ద నీడ్ ఫర్ యూ టు గో టు ద ఫారెస్ట్ లీవింగ్ బిహైండ్ యువర్ ఫ్యామిలీ అండ్ హౌస్ అండ్ అదర్.
2: దైవం తన ఎందే ఉన్నాడనే మర్మాన్ని గుర్తించుకున్న తక్షణమే మన యొక్క మహత్ అనేటువంటి పెరుగుతుంది.
1: అండర్స్టాండ్ దిస్ సీక్రెట్ దట్ గాడ్ ఇస్ విత్ ఇన్ యూ అండ్ హౌస్ ఆఫ్ యువర్.
2: మర్మ పెరిగిన మరో నిమిషంలో మనసే వారికి గురుడండి.
1: వన్స్ యువర్ గ్రాస్ ఇస్ టూ ప్రాపర్ దట్ గాడ్ ఇస్ విత్ ఇన్ యూ, యువర్ మైండ్ ఇస్ ఇట్సెల్ఫ్ బికమ్స్ యువర్ గురు.
2: గురువును మనం పైగా ఎదుకనక్కర్లేదు.
1: యూ డోంట్ హావ్ టు లుక్ ఫర్ ఏ గురు ఎక్స్టర్నల్.
2: మన మర్మాన్ని మనం గుర్తించుకుంటే మనసే మనకు గురువు.
1: అండర్స్టాండ్ యువర్ ఓన్ సీక్రెట్ అండ్ యువర్ మైండ్ బికమ్స్ యువర్ గురు.
2: అయితే మన ఏ మనుష్యానాం కారణం బంధమోచ్చో. బంధమునకు మోక్షమునకు ఒక మనసే కారణమని చెప్పారు. బంధములకు హేతువైనటువంటి మనసు మొత్తం ఏ రీతిగా హేతు కాగలదు.
1: సో దిస్ మైండ్ విత్ ఇన్ బ్యాక్గ్రౌండ్ దిస్ ఐడియా ఆఫ్ బాండింగ్ హౌ కెన్ ఇట్ ఆల్సో ప్రొవైడ్ ఫర్ లిబరేషన్.
2: మనసు అధోగతిగా మనం దింపినప్పుడు మనం బంధములో పడిపోతున్నాం.
1: ఇఫ్ ద మైండ్ డిసెండ్స్ డౌన్ టు ద లోయర్ లెవెల్ యూ బికమ్ బౌండ్.
2: మనము మనసును ఊర్ధ్వగతిగా మనం పంపినప్పుడు మన స్వచ్ఛ స్థితిలో చేరిపోతున్నాం.
1: రైజ్ ద మైండ్ లెట్ ఇట్ గో అప్వర్డ్ దెన్ యు రీచ్
2: అధోగతి.
1: సో వాట్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ ఎ హైయర్ లెవెల్?
2: మనం పెంచుకొని బాహ్య జీవితంలో మన జీవితం అనేది అర్థం చేసుకున్నంత వరకు కూడా మనకు బంధం తప్పినది కాదు.
1: వెన్ యూ హ్యావ్ టై టు ది వరల్డ్ అరౌండ్ అస్ ష్యూర్లీ బాండేజ్ విల్ కమ్ అవుట్.
2: ప్రపంచంలో ఉండినంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసింది. కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాయలను మనం ఈ యొక్క బంధనలో ప్రవేశపెట్టి కాంతిని మన దైవత్వంలో నిరూపించాలి.
1: Now, even as we are engaged in discharging our responsibility, the body is tied down to the world like that. But at the same time, our thought should be centered on God.
2: This is karma kaushalam annaru.
1: This is called karma kaushalam.
2: మనం ఏ కర్మలు చేస్తున్నప్పటికీ సర్వకర్మ భవత్యాస్తాం అనే ప్రతిదీప్తి మనం ఆచరించాలి.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ వి పర్ఫార్మ్ టు ది మీడియం ఆఫ్ ది బాడీ, దే ఆర్ ఫర్ ది సేక్ ఆఫ్ గాడ్, ఫర్ ది ప్లెజర్ ఆఫ్ గాడ్.
2: కనుకనే మనము ఈ విధమైన మార్గాన్ని మనం చెడ్డడానికి కొన్ని విధమైన సాధనలు కూడా చేయాలి.
1: నౌ ఇన్ ఆర్డర్ టు బికమ్ దట్ యు హావ్ టు పర్ఫార్మ్ అ ఫ్యూ సాధన.
3: స్వప్నాంతరీతి వారితో మన స్నేహాన్ని పెంచుకోవాలి. డెవలప్ ఎట్ ఫ్రెండ్షిప్ విత్ గుడ్ నోబుల్ అండ్ వర్చువల్
4: గురు పుణ్యమహోరాత్రం.
2: మనము రాత్రి పగలు కూడా పరోపకారమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
1: అండ్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ డే ఇన్ డే అవుట్ లెట్స్ ట్రై అండ్ డూ సంథింగ్ ఫర్ అదర్స్.
4: మర నిత్యమనిత్యత.
2: మనము నిత్యమేమిటి అనిత్యమేమిటి అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
1: దెన్ వి షుడ్ ట్రై టు ఆస్క్ విచ్ ఇస్ రియల్ విచ్ ఇస్ నాట్ రియల్.
2: మొట్టమొదటి
4: సుజన సంసర్గం.
2: దుస్తులైన స్థితి వారి యొక్క స్నేహాన్ని మనము తక్షణమే వదిలిపెట్టాలి.
1: The first one is, let go instantly, the company of the evil in the world.
2: Run away from evil company.
1: Run away from evil company.
2: That's the same one of the other people.
1: Instantly.
2: Deenik ka కాలం కూడా నువ్వు వ్యర్థం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ ఏ సెకండ్ ఇన్ దిస్ ప్రాసెస్.
2: కారణం ఏమనగా, దుష్టుని చేత చేరినప్పుడు ఆస్తికుడు కూడా నువ్వు నాస్తికుడుగా మారిపోతాయి.
1: The reason being, once you are in the company of the wicked and the evil, it is said,
2: Pirayi kudunu saragiga maripotadu.
1: Even the believer could become a non-believer.
2: Manchu vadu kudunu chetta vadiga maripotadu.
1: And the good could become the evil one.
2: Ee chetta vadu santavane kudunu chala vikara swaroopani dharinchu chestundi.
1: The company of the wicked takes up a very distorted, detestable form.
2: ఈ దుర్భోధనల చేతనే మనం చాలా వరకు మనస్సు మాయలుగా మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ టీచింగ్స్ అండ్ ప్రీచింగ్ ద మైండ్ ఆల్సో అండర్గోస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్.
2: రామాయణంలో ఉన్నటువంటి యొక్క విషయం మీకు తెలుసు.
1: యు నో దిస్ కాన్సెప్ట్ అబౌట్
2: కన్నుల కొడుకు కంటే కూడా అతి ప్రేమగా గారాగంగా పెంచినటువంటిది కైక శ్రీరాముని.
1: రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ కైక టుక్ అట్మోస్ట్ కేర్ అండ్ షవర్డ్ ఎ లాట్ ఆఫ్ లవ్ ఆన్ హిస్
2: ప్రాణం.
1: In Rama was her very life.
2: Sara kumarunina vadala petti undagaladu kani ramunni chanamaina vada undeyatundi kaadu kaika.
1: Kaika was one who could possibly live without her own son but not without Rama.
2: Prana kumaramga penchi viluvithu nerpi
1: protecting him as her own life breath
2: and nirantaramu ramunitone aadu kodatu undinatundi kaika
1: and teaching him all the other arts. He would take care and follow Rama.
2: Anta pranatamananda tushkunitsuna jiti ee kaikaku mandara bodhana.
1: Now this kaika, who loved Rama such so intensely, got to hear a few words from mandara.
2: Ee durbodhana chetanu, ee tushkunitsuna chetanu, kadatushi, dana yaka hudeyamu, amrutamayamayana kundi yaka hudeyamu, prenamayamayana kundi hudeyamu, vishamuga maripo.
1: Once he heard a few words from this evil and wicked mandara,
2: in a trice,
1: the heart is full of nectar and love.
2: Rāmulu ఏమి చేసినా ఏమి చెప్పినా కూడా మహావాక్యములుగా విశ్లేషించేటువంటి అన్ని మంచులు ఏం చెప్పిన ఊపిచ్చేటువంటి కైక.
1: Whatever Rama would say, whatever is pertaining to Rama, she would always think about it. And
2: Rāmulu చెప్పినవన్నీ కూడా సాక్షాత్ సత్య స్వరూపాలని విశ్లేషించేటువంటి.
1: She would have this tremendous belief and feeling that whatever Rama says is the truth proper.

0: స్నేహంగా ఉండినంత కాలము అన్ని మంచిగానే కనిపిస్తాయి.
1: So long as your friends, everything looks fine and okay.
0: ఈ స్నేహం కొంచెం ద్వేషంగా మారిపోయినా మంచి కూడా చెడ్డగానే మార్చుకుంటారు.
1: Once a friendship turns a little sour, then even the good appears as bad.
0: కనుకని ఈ దుర్బోధన చేతను దుస్సంగము చేతను ఈ కైకసు హృదయం కఠినంగా మారిపోయింది.
1: In the same manner, the moment she heard Mangara's words, Kaika's heart became hard.
0: ఈ దుస్సంగము చేతనే.
1: The reason being, this company of the
0: devil. కనుకని అనేక మంది సాధకులు నిత్యము సాధన చేసుకుంటారు, జప తప యజ్ఞ యాగాది క్రతువులంతా చేసుకుంటారు, జ్ఞానములు ఆచరిస్తుంటారు, కానీ వారికి మనస్థితి ఏమాత్రం కూడా మార్పు చెందటం లేదు.
1: Therefore you have these sadhaka who day in and day out, every second, every hour, do japas, do jhanas.
0: వారికి అనేక కష్టములు నష్టములు బాధలు సంభవిస్తుంటాయి.
1: But even the such people, they are subjected to agitation, anxiety and difficulty.
0: Speak to ప్రారంభమని వీళ్ళు భగవంతుని యొక్క పరీక్షలని మనము మూఢనమ్మకాలుగా మనం విశ్వసిస్తూ పోతుంటాం.
1: And in such moments we say, these are our destiny, these are our fate, and these are what God has given to us.
0: దీనికి ఇవన్నీ కాదు కారణము. మన దుస్తంగం చేత లభించేటువంటి మార్పులే.
1: This is not the correct interpretation to place. The reason is, you are the bad company that you have been keeping.
0: కనుక సాధనను చేయగోరేటువంటి యొక్క ప్రతి మానవుడు కూడా ఈ నాలుగింటిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: So every person who aspires to do sadhana should keep these four ideas in mind.
0: నిజముగా ఈ నాలుగింటి లక్షణాలు కూడా అభివృద్ధి పరుస్తున్నటువంటి వాడు ఏ నాటికి చెడేటువంటి వాడు కాదు.
1: వన్ హూ క్లింగ్స్ ఫర్మ్లీ టు దీస్ ఫోర్ ఇంజంక్షన్స్ కెన్ నెవర్ గో బ్యాక్, కెన్ నెవర్ గో బ్యాక్.
0: నిజమైనటువంటి సాధకుడు, నిజమైనటువంటి భక్తుడు, నిజమైనటువంటి త్యాగి,
1: ఈ ద ట్రూ సాధక, ద ట్రూ డివోటీ అండ్ ద ట్రూ త్యాగి.
0: దుస్సంగంతో దుస్వాదం భాషలో విన్నప్పుడు మనసు మరొక రీతిగా మారటము, స్పష్టంగంతో చేరినప్పుడు ఇంకొక రీతిగా మారటం, ఈ రీతిగా ఉండటం చేత ఇది ఏమాత్రము స్థిరత్వం లేనిటి భక్తి.
1: In the company of the bad, his thoughts turn wicked and evil. In the company of the good, he turns this side. It's a case of continuously changing. This is the hallmark of a monkey, a continuously changing process.
0: కానీ ఇలాంటి వారు సాధకులను చెప్పడానికి దానికి కూడా ఏమాత్రం అధికారం లేదు.
1: సో సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ కాల్ హింసెల్ఫ్ ఎ సాధక.
0: కనుక మొట్టమొదట తేజ దుర్జన సంసర్గం.
1: సో ద ఫస్ట్ థింగ్, రన్ అవే ఫ్రమ్ ద ఈవిల్ అండ్ ద వికెడ్.
0: అంతస్తుని మన యొక్క సాధన పూర్ణత్వం కాదే.
1: నా యువర్ సాధన డజన్ కమ్ టు ఎన్ ఎండ్ విత్ జస్ట్ దిస్.
0: భజ సజ్జన సంబంధం.
1: యు కమ్ టు ద సెకండ్ వన్, టేక్ కేర్, గో ఇన్ ద కంపెనీ ఆఫ్ ది గుడ్, ది నోబుల్ వన్. మంచి
0: వారి సహవాసాన్ని మనం పట్టాలి.
1: సీ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ది నోబుల్ వన్.
0: ఈ మంచి చెడ్డని మనం ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
1: హౌ కెన్ వి నౌ డిస్టింగ్విష్ బిట్వీన్ ద గుడ్ అండ్ ద బ్యాడ్?
0: ఎప్పుడూ మంచి మాటలు, మంచి పనులు, మంచి బోధనలు, మంచి యొక్క ప్రవర్తనలు కలిగినటువంటి యొక్క బయట దృశ్యాన్ని కూడా మనం గుర్తించాలి.
1: We should also try to look outside of us and try to discern that which is good and bad. Try to go for good words, good thoughts, good deeds.
0: So, after that, we have to say, we have to say, we have to say, we have to say, we have to say, we have to say.
1: Like one who indulges in selfless activities, certainly we can see the difference.
0: Ilanti, Satyam Sangatya Lokalo, Ramakrishna Swami chapter. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన ముక్తి. ఈ సత్సంగం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: దిస్ ఇస్ బికాస్ ఐడియా గివెన్ బై రామకృష్ణ పరమహంస ఆల్సో. ఇట్ ఈస్ టు దిస్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సత్సంగ, ద కంపెనీ ఆఫ్ ది గుడ్, కెన్ యూ అటైన్ డిగ్నిటీ అండ్ వాట్.
0: ఈ సజ్జన సంగత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొన్ని విధమైన లక్షణాలు మనం అర్థం చేసుకోవాలి.
1: నౌ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ హూ ఇస్ గుడ్, దిస్ ఐడియా ఆఫ్ సత్సంగ్, వి షుడ్ లుక్ ఫర్ ఎ సింపుల్
0: సజ్జన. యొక్క హృదయం ఏ రీతిగా ఉంటారంటే కష్టములు ఎందుకు కానీ, సుఖములు ఎందుకు కానీ, దూషణలు ఎందుకు కానీ, భూషణలు ఎందుకు కానీ, దైవత్వం పని ఏమాత్రం కూడా విశ్వాసం చెల్లించినటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వాడే సజ్జన.
1: హూజ్ ఇస్ సజ్జన, హూజ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్ వన్? వన్ హూ డస్ నాట్ ఫెయిల్ టు మూమెంట్స్ ఆఫ్ జాయ్ అండ్ సారో. వన్ హూ డస్ నాట్ సకమ్ టు క్రిటిసిజం అండ్ రిడిక్యూల్. వన్ హూ డస్ నాట్ గెట్ పఫ్డ్ అప్ విత్ ఫేమ్ అండ్ నేమ్. వన్ హూ రిమైన్స్ స్టడీ ఫర్ ఎవర్. దిస్ ఇస్ ఎ సజ్జన.
0: నిరంతరం కూడా సాధు సంగమును ఆశ్రయించి వారు సేవలు చేసేటువంటి వారిగా ఉంటారు.
1: And such a person again looks to do some service to people who are in need of that, his help.
0: Tiruchendralvar anekunte varu Tamil Desamlo undeetundi varu.
1: So there was one person, Tiruchendralvar, in Tamil Nadu.
0: Okanadu ayanaku kalayendu devudu prathyakshamayi varamu korukomannadu.
1: It so happened that one night in his dream, God presented himself and gave him a boon. Ask of anything.
0: Atanu దైవత్వాన్ని కోరవచ్చు, లేక దైవత్వంలో లీనమయ్యేసిన స్థితిని కూడా కోరవచ్చు. కానీ ఆ విధంగా కోరలేస్తాను.
1: Now if he had wanted, he could have asked of God himself or for the state where he could have merged with God. But he did not ask for either of these.
0: Yenu koraru?
1: What did he ask for finally?

0: గురుస్వామి, నేను మీ శాసానికి అతిథి కావాలి, శాసనకు సేవ చేయాలి, ఇది ఒకటి వరం నాకు
1: అనుకుంటున్నాడు. ఓ స్వామి, లెట్ మీ దట్ దట్ ఐ మే బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ యువర్ సర్వెంట్ అండ్ దట్ ఐ మే డూ సర్వెంట్ టు యువర్ ఓన్ సర్వెంట్.
0: కానీ ఈనాడు నేను దాసులు అని చెప్పుకోవడానికి సిక్కు,
1: బట్ టుడే టు కాల్ మై సెల్ఫ్ ఎ సర్వెంట్ ఐ యామ్ అ సెయింట్.
0: తనకు తానే గోడలు పెట్టుకుంటాను, నేను సాయిబాబా భక్తుడి అని చెప్పుకుంటాను. నేను సాయిబాబా భక్తుడిని అని చెప్పుకుంటే భక్తుడు అవుతాడా? ఎప్పటికీ కాదు.
1: లైక్ యూ సే యూ వాంట్ టు ప్రొక్లెయిమ్ దట్ యు ఆర్ ఎ డివోటీ ఆఫ్ సాయిబాబా యాజ్ ఎ హ్యాంగింగ్ ఎ ఫ్లాగ్.
0: ఇది తనకు తానే టైటిల్ సిద్ధి ధరించలేదు.
1: నౌ ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ట్రైయింగ్ టు రియలైజ్ ఆల్ బై యువర్ సెల్ఫ్.
0: ఏ రామ భక్తుడైనా, ఏ కృష్ణ భక్తుడైనా రాముడు చెప్పాలి, నాయన నువ్వు నా భక్తుడు రా అని చెప్పాలి.
1: నా అయితే రామ భక్త ఆర్ కృష్ణ భక్త, రామకృష్ణ
0: అంతేకాని రాముడి దగ్గర పోయి భక్తుడు, అయ్యా నేను నీ భక్తుడు నేను చెప్పుకోవడానికి తనకు అధికారం ఎక్కడ ఉంది?
1: ఈ గోస్ రామాయంతే ఓ స్వామి
0: ఈనాడు భక్తులు మనం చెప్పుకోవటం అంతా కూడా కేవలము ఒక విధమైన ఆడంబరంగా రూపొందుతుందనే కానీ ఆత్మశుద్ధితో చేయడం కాదు.
1: సో దిస్ ఐడియా టుడే ఆఫ్ ప్రొక్లైమింగ్ వన్ సెల్ఫ్ యాజ్ ఎ డివోటీ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ వన్స్ ఓన్ కాంప్లెక్స్ నేచర్.
0: భజనలు చేసినంత మాత్రమే భక్తులు కానేరు.
1: By merely doing bhajan,
0: సేవలు చేసినంత మాత్రమే భక్తులు కానేరు.
1: Or by performing seva, it is not
0: because of చేసినంత మాత్రమే భక్తులు కానేరు.
1: Or by doing japa,
0: ధ్యానములో కూర్చోనింత మాత్రమే భక్తులు కాదు.
1: Or sitting in meditation, he does not become a bhakta.
0: చిత్తశుద్ధి కలిగినప్పుడే భక్తుడిగా ఉంటాడు.
1: When he has his purity of heart, then he is a true bhakta.
0: కష్టసుఖములు ఎందుకు స్థిరత్వాన్ని వహించినటువంటి వాడు భక్తుడిగా ఉంటాడు.
1: One who has his equanimity, either in joy or sorrow, he is a true bhakta.
0: కష్టములకు కుందక సుఖములకు కొంగక ఉండేటువంటి సమత్వాన్ని గ్రహించి ఉండాలి.
1: Does not deeply at the very mention of sorrow, does not get puffed up at the moment of
0: ఏ కష్టం వచ్చినా ఇది ఇందులో ఏదో విధమైనటువంటి నా యొక్క మంచి కోసమే వచ్చాయనేటువంటి యొక్క విశాల భావాన్ని మనం కలిగి ఉండాలి.
1: Difficulties might come his way, but he will look upon them as, oh yes, they are top of my own good.
0: ఇది నిజమైనటువంటి భక్తుల యొక్క లక్షణాలు.
1: This is a true idea or index to
0: it. ఇలాంటి భక్తులకు మనం సేవ చేయాలి.
1: భక్త should in turn be served by
0: others. సజ్జన
1: సంపర్కం.
0: పుణ్య మహోరాత్రం, నీవు ఒక పగలని కానీ ఒక రాత్రిని కానీ ఒక దినమని కానీ మరొక ఈ విధంగా నీవు కాల నిర్ణయాలు చేసుకోవచ్చు. నీకు అవకాశం చిక్కినప్పుడంతా కూడా నువ్వు మంచి కార్యాలను పాల్గొంది.
1: And then, irrespective of whether it is day or night, irrespective of whether you're trying to see whether the time is opportune or not,
0: ఎప్పుడు నీ హృదయంలో మంచిని చిక్కిస్తుందా?
1: Think always of good.
0: చెట్ల చింతలు నువ్వు చేస్తుగా తక్షణం నీవు దుర్యోధన దుశ్శాసన ప్రజలుగా మారిపోతావు.
1: ఇఫ్ యూ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్ థింక్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ వికెడ్ అండ్ ఈవిల్, నెక్స్ట్ మూమెంట్ యూ బికమ్
0: నిరంతరం కూడా నువ్వు దుర్యోధన దుశ్శాసనాదులు పవిత్రమైనటువంటి ధర్మమూర్తులైనటువంటి పాండవుల యొక్క భావములో దుశ్చింతను చేయటం చేతనే వారి వంశమని చెప్పడం ద్వేషమైపోయింది.
1: You become brothers of Duryodhana and Dushasana. Now talking of these people, constantly they used to think of the noble Pandava. So in the end, what happened to them? They got exterminated by the Pandava.
0: Kanaka durbhavanlaku dushchintalaku mana hrudayamlo emaatram kudanu avakasam landinchadu.
1: So there should be no place in our heart for bad and evil thoughts.
0: Parula chintana manamu chettanu manam enta korukuntamo antaku padirettu chintalu manaku aviruddhi avutayi.
1: Now even as you think about the others, 10 times that, compared to that, you get affected.
0: కనుకనే చెడపకునా చెడదవు అన్నారు. పౌరుల చెట్టను మనం
1: కోరగాలు. అబౌట్ ఈవెన్ ఫాదర్స్,
0: కనుకనే జగత్తులో అనేక విధములుగా బాధలు పడటానికి కారణం ఏమిటి? పౌరుల చెట్టును మనం కోరటం చేతనే అవి మనం ప్రతిబింబించిపోతున్నాయి. ఆ చెడ్డలంతా మనలోనే వస్తున్నాయి.
1: యూ విల్ గెట్ అఫెక్టెడ్ ఇన్ టర్న్. దట్స్ వై టుడే యూ ఫైండ్ దట్ యూ పీపుల్ థింక్ బ్యాడ్ ఫాదర్స్, దే ఆర్ గెటింగ్ ట్రబుల్స్ ఇన్ ద ఫాదర్. కనుక
0: పౌరుల చింతను చెడ్డగా మనం భావించరాదు.
1: So all the thoughts about others, let them not be evil.
0: ఈ దుశ్చింతలకు మన హృదయంలో ఏమాత్రము అవకాశం ఇవ్వరా?
1: There should be no place for such thoughts in our heart.
0: ఇంకా మన నిత్యం అనిత్యతాం, ఏది నిత్యము ఏది సత్యము అనే దాన్ని మనం గుర్తించాలి.
1: Then we come to the fourth injunction. What is real? What is unreal?
0: దేహము పాంచభౌతికం.
1: This body is one of the five elements.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: It has to decompose one day.
0: దేహి నిరామయుండు.
1: Whereas the one who resides,
0: galatin pagadi hik sau puttikal moha nibandha bandhanala mudralu levu.
1: The one who resides has no form and no question of decay. Is dhyana
0: deha manityam dehi satyam.
1: So this body is unreal, temporary. The one who resides is permanent.
0: అదే విధంగా ఈ నిత్య అనిత్య విషయ పరిశీలన చేయడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ దిస్ వే ట్రై టు డిస్టింగ్విష్ బిట్వీన్ దట్ విచ్ ఇస్ రియల్ అండ్ అన్‌రియల్.
0: ఈనాడు పూర్తి
1: Today is Purnima. In 15 days time you have
0: Amavasya ante epati nichipatlu chandrodayam kalugutundi.
1: Now today it is Amavasya, but tomorrow the moon suddenly will rise.
0: Purnima ante astiramo Amavasya kuda ante astirame.
1: So just as Purnima is temporary,
0: so is Amavasya. Ivu rendu kudine stiramulu kaadu.
1: Temporary. These two are not permanent.
0: Kaani rendittini anubhavinchetundi nenu stiramo.
1: But the one who is experiencing these two, that is I, that is permanent.
0: అందువల్ల మొట్టమొదట దేహంతో నుంచి ప్రారంభం కావాలి ఈ విధమైనటువంటి విచారం.
1: సో దిస్ ఇంక్వైరీ టు స్టార్ట్ విత్ దిస్ బాడీ ఫస్ట్.
0: గోవు తచ్చినా గాని గోత్వం అనేటువంటి ఒక దీని ఏమాత్రం కూడా కావచ్చు. గోవు యొక్క రూపం నచ్చినప్పటికీ
1: ఈవెన్ అస్ ది ఫామ్ దట్ యు గివ్ టు ఎ కౌ ఇట్ మే గెట్
0: గోవు అనేటువంటి జాతి తత్వం ఏమాత్రం మారదు.
1: ఇట్ మే డై. But this idea of a cow remains.
0: మానవుడు మరణించినప్పటికీ మానవత్వం ఏమాత్రము మారదు.
1: మ్యాన్ మే డై లైక్ వైస్ బట్ హ్యూమన్ రేస్ విల్ నాట్ గెట్ ఎక్స్టర్మినేటెడ్.
0: కనుకని ఇది సజీవమైనటువంటి యొక్క తత్వము, ఈ యొక్క దివ్యత్వము.
1: సో దిస్ ఈస్ డివినిటీ దట్ ఇట్ ఈస్ పర్మనెంట్ విత్ రిమైన్స్ ఇట్ ఇస్ నాట్ హిమ్ లైక్ దిస్ ఇస్ మై ఆర్మ్
0: ఇది నా తల
1: ఇస్ మై హెడ్
0: ఇది నా కడుపు
1: మై స్టమక్
0: ఇది నా కాళ్ళు
1: మై లెగ్ నేనెవరు బట్ హూ ఆమ్ ఐ
0: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఇఫ్ యూ స్టార్ట్ ఇంక్వైరింగ్ దట్ హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ
0: దట్ నా దేహము నా మనసు నా బుద్ధి నా చిత్తము నా ఇంద్రియము నా అంతఃకరణ అంటున్నావు నేనెవరు.
1: యు ఆర్ సేయింగ్ ఇట్ ఇస్ మై బుద్ధి మై సెన్సెస్ మై బాడీ బట్ హూ ఆమ్ ఐ ఇన్ ది ఫస్ట్ ప్లేస్.
0: నేను అనేటువంటి వాడు ఒక శాశ్వతమైన వాడు ఉండం పట్టే కదా నా మనసు నా బుద్ధి నా చిత్తం నా ఇంద్రియం అనుకుంటున్నా.
1: సో హియర్ దేర్ ఇస్ సంబడీ కాల్డ్ ఐ విచ్ ఇస్ పర్మనెంట్ దట్స్ వై యు ఆర్ సేయింగ్ మై బాడీ.
0: ఈ మన బుద్ధి చిత్తం అంతా కూడా మార్పు చెందేటువంటివే.
1: నేను మాత్రం శాశ్వతము. ది బాడీ ది మైండ్ అండ్ ఇంటెలెక్ట్ దే ఆల్ కీప్ చేంజింగ్ బట్ ఐ రిమైన్స్ పర్మనెంట్.
0: ఇది దేహంతో చేరినటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ వన్ విత్ ది బాడీ.
0: నేను దేహంతో అతీతంగా ఉంటున్నాను.
1: ఐఎమ్ బియాండ్ దిస్ బాడీ.
0: నేను జాగ్రత్తలో దేహంతో ఉండినట్టుగా భావిస్తున్నాను.
1: బట్ ఐ ఫీల్ ఇన్ మై వెయిటింగ్
0: కానీ స్వప్నావస్థను చూసి దేహం పొరపైన పడింది.
1: బట్ ఇన్ మై డ్రీమ్ స్టేట్ దిస్ బాడీ ఇస్ రెస్టింగ్ ఆన్ ది ఫ్లోర్.
0: నేను ఎక్కడికైనా సంచారం చేసినట్టు ఏ ఢిల్లీకో వెళ్ళినట్టుగా నీకు స్వప్నం వచ్చింది.
1: యూ హ్యావ్ ఎ డ్రీమ్ దట్ యూ హ్యావ్ గాన్ సమ్వేర్ టు ఢిల్లీ.
0: అక్కడ ఎవరు నీవు ఢిల్లీకి వెళ్ళారు?
1: నా హూ ఇస్ ఇట్ దట్ హ్యావ్ గాన్ టు ఢిల్లీ. నా
0: అక్కడ నీవెవరు? హూ ఆర్ యూ? దేహంతో సంబంధం లేదు.
1: యూ హ్యావ్ నో లింక్ విత్ ది బాడీ.
0: ఇంద్రియాలు మూసుకుని ఉంటున్నాయి.
1: ఇంద్రియాస్ ఆర్ నాట్
0: ఇంద్రియాలు దేహంతో సంబంధం లేనిటువంటి నీవెవరు?
1: సో యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ యువర్ ఇంద్రియాస్ ఫ్రమ్ ది బాడీ.
0: ఇలా నిత్యానిత్య విషయ పరిశీలన చేస్తుంటే దేహాతీతం ఇంద్రియాతీతం మనోతీతం అన్నింటికి అతీతమైనటువంటి యొక్క రాజస్థానంలో ఉంటున్నాయి.
1: సో ఇఫ్ యూ స్టార్ట్ ఇంక్వైరింగ్ దట్ యూ కమ్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ బియాండ్ ది బాడీ.
0: కరెక్ట్‌గా మైండ్‌ను కావాలనేటువంటి వారు ఈ నాలుగింటి ఎందుకు మనము దారి తప్పకుండా సూచనలు నచ్చుకున్నప్పుడే మన యొక్క దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం బ్రహ్మానందం అనే దాన్ని అనుభవిస్తాం.
1: యు ట్రాన్సెండ్ ఆల్ దీస్ లిమిటేషన్. దేర్ఫోర్ వన్ హూ వాంట్స్ టు అండర్స్టాండ్ హిస్ ఓన్ నేచర్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ సోల్ ఇన్
0: అన్నింటికీ సూచన సంసర్గం.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ దీస్
0: సృష్టి యొక్క సంసర్గం వదిలిపెట్టాలి. దుర్భావములు మనలో నుంచి వదిలిపెట్టాలి.
1: డిస్కార్డ్ ద కంపెనీ ఆఫ్ ఈవిల్ ఇన్ ది వికెట్. డోంట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈవిల్ ఇన్ ది వికెట్ విత్ ఇన్ యు.
0: ఈ దుర్భావములు సృష్టిన సంగతము మన యొక్క ఉండినంత వరకు మనం మానవులమే కాదు.
1: దీస్ ఈవిల్ థాట్స్ దే ఆర్ ఇన్ యు. ద కంపెనీ ఆఫ్ ఈవిల్ ఈజ్ విత్ యు.
0: ఇంకా మాధవత్వం ఏ రీతిగా నీవు?
1: వెన్ యు ఆర్ నాట్ మ్యాన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ హౌ కెన్ యు టాక్ అబౌట్ బికమింగ్ గాడ్?
0: కనుక మొట్టమొదట నీవు మానవుడుగా మారు.
1: సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ టు హ్యూమన్.
0: మానవత్వాన్ని పెంచుకో.
1: ట్రై టు ఫర్దర్ ది ఫార్మ్ ఆఫ్ యువర్ హ్యూమన్ నేచర్.
0: తదుపరి దివ్యత్వం సహజంగా నీకు లభిస్తుంది.
1: దెన్ ఇన్ ఎ నేచురల్ వే డివినిటీ ఇస్ యువర్.
0: మానవుడిగా మారక మానవత్వమే నీలో లేకపోయినప్పుడు మాధవత్వాన్ని పొందడం ఇది అసాధ్యం.
1: యు ఆర్ నాట్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్. యూ డోంట్ హ్యావ్ హ్యూమన్ నేచర్ క్వాలిటీస్ ఇన్ యూ. యూ వాంట్ టు బికమ్ గాడ్.
0: మాధవత్వాన్ని పొందడానికి మాధవుని గురువుగా స్వీకరించి మాధవుని యొక్క అనుగ్రహానికి పాత్రలై మాధవుని యొక్క మార్గాన్ని చిరుతా వహించినప్పుడే నిజమైనటువంటి ఒక మానవుడిగా మారుతారు.
1: సో యూ వాంట్ టు బికమ్ వన్ విత్ గాడ్ దెన్ ట్రై టు ఫాలో ది ఇంజంక్షన్స్ లేడ్ డౌన్ బై గాడ్. ట్రై టు హ్యావ్ గాడ్ యాజ్ యువర్ గురు. ట్రై టు ఫాలో ది పాత్ దట్ హి హస్ షోన్ టు యూ. యూ షల్ సక్సీడ్.
0: సాధకులుగా కాబోయేటువంటి వారు తేజ సూచన సంసర్గం ఇది మొట్టమొదటిది.
1: రోజు సాధక ఇంజంక్షన్ నిస్సాధ కంపెనీ ఆఫ్ ఈవిల్ ఇస్ ది వికెట్. రమవేపం విభజ
0: సత్యన సమావనం.
1: ది సెకండ్ సీజ్ ది కంపెనీ ఆఫ్ ది నోబుల్ ఇన్ వైపు.
0: గురు పుణ్య మహోరాత్రం.
1: డే అండ్ నైట్ థింక్ ఆఫ్ డూయింగ్ సమ్ గుడ్ ఫర్ అదర్స్.
0: స్మర నిత్య మనిశ్చిత.
1: అండ్ ది ఫోర్త్ వన్ థింక్ ఫర్ ఎవర్ అబౌట్ వాట్ ఇస్ రియల్లీ కాంగ్రియల్.
0: తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి. ఈ మహావాక్యముల యొక్క సారము.
1: దీస్ ఫోర్ వెరీ గివ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ద ఫోర్ మహావాక్యం.
0: ఈ మహావాక్యములు మనం పాటించినప్పుడే మనం అనుసరించినప్పుడే ఆచరించినప్పుడే మనకు దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం అనుభవించడానికి సాధ్యమవుతుందని గుర్తించడమే నిజమైనటువంటి గురుత్వాన్ని పొందడం.
1: Only when we realize the significance of these four Mahavakya and experience the essence contained in them, can we say that we have secured divinity for us.
0: Kanaka, prakriti is dvaitam.
1: Therefore this world, this creation is duality.
0: Purushude advaitam.
1: The Purusha is advaitam.
0: ఇలాంటి అద్వైతత్వం అనేటువంటి పురుషత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దివ్యత్వ భావాన్ని పొందాలి.
1: సో వీ హావ్ టు గో టు దిస్ పురుషత్వ విచ్ ఇస్ అద్వైత అండ్ దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ దివ్యత్వ.
0: దైవత్వం దైవత్వం దైవత్వం,
1: దట్ ఇస్ ప్రిసైజ్లీ వాట్ యు మీన్ బై
0: దైవం అనగా దివము అనేటువంటి పదం.
1: నౌ దిస్ దైవ మీన్స్ దివ, ఇట్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ దివ.
0: దైవము కాదు దివము,
1: ఇట్ ఇస్ నాట్ దైవ బట్ దైవము.
0: దివము అనగా దినము అని అర్థం.
1: This word divamu in turn means dinamu.
0: Dinamu anaga ratri pagalu ani.
1: This dinamu they mean day and night.
0: Anaga daivam anaga enti ratri pagalu kani vaadu daivamu.
1: Meaning God is one who is not this night and day.
0: Kala kalamulaku atheetamainatuvadu vaadu daivamu.
1: One who transcends the limitations of time and space.
0: Kalukane kalayana maha kala kalayana maha kala prayana maha kala atheetayana maha kala swarupayana maha kala nimitayana maha ani kalamulaku inta pradhanamainatuvadu pramanam ichchadu.
1: That's why a lot of importance has been given to time by invoking the name of God as one who is the embodiment of time. One who transcends
0: kala kala prapannanam kala chinna karishyate kalamulaku bringeetunti vaadu daivamu.
1: In fact, God is one who has swallowed this idea of time.
0: Kalam chetam lingamati vaitichivadu manavudu.
1: Whereas man is one who has been swallowed by time.
0: Kalam kalakalamuku atheetamainatuvadu oka daivatvanni aashrayinchinappude manamu ee kalam yokka barini tappinchukodaniki veelavutundi.
1: So if you seek shelter in God, who transcends time, God, you can also go the way in which you have.
0: Kanukane dandapadi baram nundi tappinchukovalante kodandapadi baram pattala annadu.
1: That's why it's been said, if you want to free yourself from this God of death, seek the seat of Kodanda, the Lord.
0: దైవాన్ని ఆశ్రయించినటువంటి వారికి ఏ దయ్యమును ప్రవేశించదు.
1: సో వన్ హూ సీక్ గాడ్ షెల్టర్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్
0: దైవాన్ని గురువుగా భావించి దైవాన్ని గురువుగా మనం విశ్వసించి దైవాన్ని చిత్తావహించి దైవ మార్గాన్ని అనుసరించడమే మానవత్వం యొక్క దివ్యత్వం యొక్క పవిత్రత.
1: లెట్ గాడ్ బి యువర్ గురు, సీక్ గాడ్ యాజ్ యువర్ గురు అండ్ లివ్ యువర్ లైఫ్ in terms of injunction laid down by God. This is your sacred nature, this is the divinity that you have ultimately seen.
0: కనుక మనకు కాలం చిక్కినప్పుడంతా దైవాన్ని స్మరించి దైవాన్ని భజించి మన జన్మను సార్థకం
1: చేసుకోవాలి.
0: దీనికంటే మించిన మార్గం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ పాత్ నోబ్లర్ పాత్
0: మార్గము.
1: దిస్ ఈజియస్ట్ రాజ్య మార్గము అండ్ దిస్ ఈస్ ద రైట్ వాల్ పాత్.

and live your life in terms of injunction laid down by God. This is your sacred nature. This is the divinity that you have ultimately seen. కనుక మనకు కాలం చిక్కినప్పుడంతా దైవాన్ని స్మరించి

చెవచ్చు. గగనమందున్న చుక్కలు రెక్కగొనవచ్చు, గగనమందున్న

0: one may master all the types of education and skills and win the victories in various courts. One may become a great hero and fight victorious wars. One may be born as an emperor and rule a great empire. One may be able to give in charity, gold, cows, and such other valuables. One may be able to count the countless stars in the sky. One may be able to mention the innumerable names of lakhs of species and living beings. One may be able to master the eightfold Ashtanga Vidya. One may be able to reach the moon itself. But mastering the physical body and the sense organs and controlling them, and controlling mind, making it go introverted continuously, can anyone remain as a steady, equal-minded person throughout and continuously?
1: Vidyarthular.
0: Students.
1: శరీరమునకు ఇంద్రియములపైన ప్రభావం ఉన్నది.
0: ఫర్ ది బాడీ ద సెన్స్ ఆర్గన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ లింబ్స్.
1: ఇంద్రియములకు శరీరం పైన మరింత ప్రభావం అధికంగా ఉంటున్నది.
0: ది సెన్స్ ఆర్గన్స్ హ్యావ్ దెర్ ఓన్ కంట్రోల్ ఓవర్ ద ఫిజికల్ బాడీ.
1: శరీరమును మొదలు ఇంద్రియములు, ఇంద్రియముల మొదలు శరీరము ఉండుటకు వీలు కాదు.
0: There cannot be physical body without sense organs and sense organs without physical body.
1: ఇవి రెండును అవినాభావ సంబంధం, అన్యోన్య ఆశ్రయం.
0: There is a mutual relationship and interdependence between these two.
1: నెగటివ్ లేక పాజిటివ్, పాజిటివ్ లేక నెగటివ్, ఏ విధంగా ఉండి నిష్ప్రయోజనమో అదే విధంగానే దేహము లేక ఇంద్రియములు, ఇంద్రియము లేక దేహము ఉండుట నిష్ప్రయోజనమే.
0: జస్ట్ యాజ్ నెగటివ్ వితౌట్ పాజిటివ్ ఆర్ పాజిటివ్ వితౌట్ నెగటివ్ ఆర్ ఫంక్షన్లెస్, సో ఆల్సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ అండ్ యూజ్లెస్ ఆల్సో ఎ ఫిజికల్ బాడీ వితౌట్ సెన్స్ ఆర్గన్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ వితౌట్ ద బాడీ.
1: కనుక శరీరమును సరైన విధముగా దీనిని పోషించుకోవటము ప్రతి వ్యక్తికి కర్తవ్యం.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ డ్యూటీ ఎంజాయిన్ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్ టు టేక్ కేర్ ఆఫ్ ది బాడీ వెల్.
1: ఇక్కడ ఇంద్రియముల యొక్క తత్వము అత్యంత అద్భుతము.
0: ఇట్ ఈస్ వెరీ ఎక్స్ట్రాడినరీ టు సీ ద ఇన్ఫ్లుయెన్స్ అండ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ద సెన్స్ ఆర్గన్స్.
1: దైవత్వం అనేది మహాచిత్ర విచిత్రమైనప్పటికీ ఇంద్రియముల యొక్క తత్వం కూడాను, ఇంద్రియముల యొక్క అనుభూతిని, ఇంద్రియ యొక్క చేష్టలను వర్ణించుటకు అంతకంటే అద్భుతంగా ఉంటుంటాడు.
0: ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ దాట్ డివినిటీ ఈజ్ రాదర్ స్ట్రేంజ్, యునిక్ అండ్ డిఫికల్ట్ టు డిస్క్రైబ్. బట్ వెన్ యు సీ ది సెన్స్ ఆర్గన్స్ దే లుక్ స్ట్రేంజ్ అండ్ మోర్ యునిక్ కంపేర్డ్ ఈవెన్ టు గాడ్ హింసెల్ఫ్.
1: చిత్రంబులు, త్రైలోక్య విచిత్రంబులు, భవలతాల విత్తంబులు, సన్మిత్రంబులు, బుధ జన వన పౌత్రంబులు, ఇంద్రియముల యొక్క చరిత్రంబులు.
0: ది హిస్టరీ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఈజ్ రాదర్ స్ట్రేంజ్, డిఫికల్ట్ టు డిస్క్రైబ్, వెరీ ఎక్స్ట్రీమ్లీ అన్ప్రెడిక్టబుల్ అండ్ వెరీ యునిక్.
1: ఈ ఇంద్రియములు దేహము కంటే అతి సూక్ష్మమైనటువంటివి.
0: సెన్స్ ఆర్గన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సటిల్ కంపేర్ టు ది బాడీ.
1: శరీరమునందు శబ్దస్పర్శ రూప రసగంధాదులు ఉండినప్పటికీ, వాతపిత్త శ్లేషాదులు ఉండినప్పటికీ, ఇంద్రియముల యొక్క తత్వము అన్నింటి యొక్క సమత్వంగా భావించుకుని తమ ప్రభావమును దేహం పైన చలాయిస్తూ ఉంటారు.
0: ద ఫిజికల్ బాడీ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద సౌండ్, ద టచ్ అండ్ ది అదర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్. ద సెన్స్ ఆర్గన్స్ స్టిల్ హ్యావ్ వెరీ ఎక్స్ట్రాడినరీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఫిజికల్ బాడీ ఇట్సెల్ఫ్.
1: ఇంద్రియములు విషయమును స్పర్శించినప్పుడే సుఖ దుఃఖములు శీతోష్ణములు సంభవిస్తున్నాయి.
0: ఓన్లీ వెన్ ది సెన్స్ ఆర్గన్స్ కమ్ ఇన్ టచ్ విత్ ది మ్యాటర్స్ అండ్ ది సబ్జెక్ట్ ది ఆబ్జెక్ట్స్ దెన్ ఓన్లీ యూ ఎక్స్పీరియన్స్ జాయ్, హ్యాపీనెస్ ఆర్ గ్రీఫ్ ఆర్ సారో.
1: విషయములు లేక ఇంద్రియములు క్షణమైన నిలువ జాలవు.
0: వితౌట్ సెన్స్ ఆబ్జెక్ట్స్ senses will not be able to live even for a moment.
1: విషయ సంబంధమే ఇంద్రియముల యొక్క ప్రధాన కర్తవ్యం.
0: The most important functions of the sense organs is to enjoy the sense objects.
1: ఇంద్రియములను కేవలము ఏకంగా భావించి దివ్యంగా వరించి భవ్యంగా క్షీణింపజేయటము అనేటువంటిది విషయమునకు సాధ్యము కాదు.
0: Many people find it very difficult to see the extraordinary aspect of these sense organs.
1: ఈ ఇంద్రియములకు ఒక చక్కని పేరు గలదు.
0: There is a beautiful name given to these sense organs.
1: మాత్రాహ అని దీనికి ఒక పేరు.
0: The name is మాత్రాహ.
1: ఇది నీయతే మిత్రతే ఇతి మాత్రాహ అని, అనగా ఒక విధమైనటువంటి యొక్క కొలతలను నిర్ణయం స్వావించినటువంటిదే ఈ ఇంద్రియముల యొక్క ప్రభావం.
0: వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఈస్ దట్ దే కెన్ మెజర్.
1: ఈ కొలతలు ఏ విధంగా గావించుతున్నవి ఇంద్రియములు?
0: హౌ డు దే మెజర్?
1: ఈ ఫలము తీయగా ఉన్నది లేక పుల్లగా ఉన్నది అని నిర్ణయించేటువంటి యొక్క అధికారం దేనికి ఉన్నది?
0: టు డిసైడ్ ద టైప్ ఆఫ్ టేస్ట్ విచ్ ఎ ఫ్రూట్ హ్యాస్, విచ్ సెన్స్ ఆర్గన్ హ్యాస్.
1: దీనిని కొలత వేసేటువంటి ఇంద్రియములు ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఆర్గన్ విచ్ అలౌస్ ఇట్ టు గో ఇన్ టు ద స్టమక్?
1: అది ఏ నాలుక.
0: దట్ ఈస్ టంగ్.
1: ఈ నాలుక పదార్థం యొక్క మంచి చెడ్డలను కొలత వేసి ప్రమాణపూర్వకంగా జగత్తుకు అందిస్తున్నది.
0: The tongue has the capacity to decide the taste of a particular object and allow it to go into the tummy.
1: Ee chitramu vichitranga unnadi vikaramuga unnadi ani chitram yokka chitra vichitramulanu nirnayinchetundi kolata deenikunnadi.
0: What particular sense organ has the power to decide that a particular picture is either beautiful or ugly?
1: ఇది దీని కొలత బద్ద కన్ను మాత్రమే.
0: ది మెజరింగ్ రాడ్ ఆఫ్ ది బ్యూటీ ఆర్ అదర్వైజ్ ఈజ్ ఐ.
1: ఇంకా ఇదే విధముగానే అన్ని ఇంద్రియములు కూడాను ఇది దుర్గంధము ఇది సుగంధము అని నిర్ణయించేటువంటి కొలత బద్ద ముక్కు.
0: నోస్ ఈజ్ ద మెజరింగ్ రాడ్ విచ్ మెజర్స్ వెదర్ ది స్మెల్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: ఇది సుస్వరము ఇది దుస్వరము అని కూడా నిర్ణయించేటువంటి యొక్క కొలత బద్ద కర్ణము.
0: ఇట్ ఇస్ ది ఇయర్ విచ్ డిసైడ్స్ వెదర్ ఎ పర్టికులర్ సౌండ్ ఈస్ మెలోడియస్.
1: కనుకనే ఈ ఇంద్రియములకు నిర్ణయించేటువంటి అధికారం ఉన్నది కనుకనే దీనికి మాత్రాహ అని ఒక పేరు.
0: దే హావ్ బీన్ కాల్డ్ మాత్రాహ బికాస్ దే హావ్ గాట్ ది కెపాసిటీ టు డిసైడ్.
1: కఠోపనిషత్తు నందు శరీరమనే రథములకు ఇంద్రియములు అశ్వముల వంటివి అని నిర్ణయించారు.
0: ఇట్ హస్ బీన్ సేడ్ దట్ ఫర్ ది చారియట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ది సెన్స్ ఆర్గన్స్ ఆర్ హార్సెస్.
1: ఈ యొక్క ఇంద్రియములకు అశ్వములు అని పేరు పెట్టడంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ బిహైండ్ గివింగ్ ది నేమ్ ఆఫ్ హార్సెస్ ఫర్ ది
1: అశ్వము? అనగా నిరంతరము చలించేటువంటి స్వభావం కలిగినటువంటిది అశ్వం.
0: ద మీనింగ్ ఆఫ్ అశ్వము ఆర్ హార్స్ ఈస్ దట్ దట్ ఇట్ ఆల్వేస్ అండ్ కంటిన్యూస్లీ గో ఆన్ మూవింగ్.
1: అందరికీ కూడాను తెలిసిన విషయమే, గుర్రము నిద్రించుచుండిన, మేల్కొని చుండిన, పరిగెత్తుచుండిన, నిలిచి ఉండిన, నిరంతరము తన యొక్క దేహం నందు ఏదో ఒక అంగమును కదిలిస్తూనే ఉంటుంటాడు.
0: ఎవరీ వన్ నోస్ దిస్ ఫ్యాక్ట్ దాట్ ఎ హార్స్ విత్ స్లీపింగ్, స్టాండింగ్, మూవింగ్ ఆర్ లయింగ్ డౌన్ ఆల్వేస్ కీప్స్ వన్ లింబ్ ఆర్ ది అదర్.
1: తోక తప్పితే కాలో, కాలు తప్పితే చెయ్యో, చెయ్యి తప్పితే ముక్కో, ముక్కు తప్పితే నోరో, ఏదో ఒకటి కదిలిస్తూనే ఉంటుంటాది.
0: వెదర్ ఇట్ ఇస్ ద లెగ్, హ్యాండ్, ఇయర్ ఆర్ ద హెడ్ ఇట్ గోస్ ఆన్ మూవింగ్.
1: చలన స్వభావం కలిగినటువంటిది కనుకనే దీనికి అశ్వము అని పేరు వచ్చింది.
0: యాజ్ ఇట్ కాన్స్టెంట్లీ కీప్స్ మూవింగ్ ఇట్ హస్ బీన్ గివెన్ ద నేమ్ అశ్వము.
1: అదే విధంగానే మనం వృక్షము చూస్తున్నాము, రావి వృక్షము.
0: వీఆర్ సీయింగ్ లెట్ అస్ సే పీపుల్ ట్రీ.
1: అయితే అది గాలి లేకపోయినా కూడాను దాని ఆకులు ఎప్పుడూ ఆడుతూనే ఉంటుంటాయి.
0: ఈవెన్ వెన్ దెర్ ఇస్ నో బ్రీజ్ ఎంటైర్లీ ద లీవ్స్ విల్ బి మూవింగ్ ఇన్ సచ్ ఎ ట్రీ.
1: కనుకనే దానికి కూడాను అశ్వత్థ వృక్షము అని పేరు పెట్టారు.
0: దట్ ఈస్ ద రీజన్ దట్ ట్రీ ఈస్ కాల్డ్ అశ్వత్థ వృక్షము.
1: ప్రాచీన రాజులందరూ కూడాను అశ్వమేధ యాగం అనేటువంటి దాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి యాగం కల్పేటువంటి వారు.
0: ఇన్ ది ఏన్షియన్ డేస్ ది కింగ్స్ యూజ్ టు పర్ఫార్మ్ ఎ యాగ కాల్డ్ అశ్వమేధ యాగ.
1: అశ్వమేధ, దీని రెండు పదముల యొక్క అంతరార్థమును గుర్తించుకున్నప్పుడు ఇది అశ్వమేధం అంటే ఏమిటి అనేటువంటిది మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది.
0: వెన్ యూ డివైడ్ దట్ వర్డ్ అశ్వమేధ ఇన్ టు అశ్వ అండ్ మేధ యు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్
1: మేధ. అనగా బుద్ధి.
0: మేధ రెఫర్స్ టు ఇంటెలిజెన్స్.
1: అశ్వం అనగా చలించేటువంటి బుద్ధి.
0: అశ్వ రెఫర్స్ టు ది మూవింగ్, దట్ ఈస్
1: ఈ చలించేటువంటి బుద్ధికి సంబంధించినటువంటి ప్రతిబింబమే అశ్వం.
0: ఎ హార్స్ ఇస్ ఎ సింబల్ ఆఫ్ అన్స్టడీ మైండ్, మూవింగ్ మైండ్.
1: ఈ అశ్వమేధ యాగమునందు ఈ అశ్వమును ఎవరు పట్టగలరో వారే ధీమంతులు అని పేరు.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ ఇన్ అశ్వమేధ యాగ ద వన్ హూ కెన్ హోల్డ్ దిస్ అశ్వ ఆర్ హార్స్ అండ్ కంట్రోల్ ఇట్ హీస్ కన్సిడర్డ్ టు బి ఎ గ్రేట్ హీరో.
1: కశ్చ ధీరః అని ప్రశ్నించింది భగవద్గీత. ఎవరు దీనిని పట్టేటువంటి వారు, ఎవరు దీనిని అడగ దొక్కేటువంటి వారు, ఎవరు దీనిని కొంతవరకు నిగ్రహించేటువంటి వారు, వారే నిజమైన ధీరుడు అన్నారు.
0: భగవద్గీత హాస్ డిక్లర్డ్ దట్ ద వన్ హూ కెన్ హోల్డ్ దిస్ హార్స్, హూ కెన్ కంట్రోల్ ఇట్, హూ కెన్ కీప్ ఇట్ స్టడీ ఈస్ ద వన్ హూ ఈజ్ ఎ హీరో.
1: కనుకనే మన ఇంద్రియములను అరికట్టి ఇంద్రియములను స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తియే నిజమైన ధీమంతుడు అనేటువంటి విషయం లోపల బాహ్యార్థంగా భౌతికమైనటువంటి జగత్తునందు ఈ అశ్వమును ఎవరు పట్టగలరో వాడే ధీమంతుడు, అతనితో అనే యుద్ధము చేసేటువంటి అధికారం ఉన్నది అనేటువంటి యొక్క ప్రాచీన రాజుల యొక్క ప్రభావమును నిరూపిస్తూ వచ్చారు.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ అశ్వమేధ యాగ ఈస్ ద వన్ హూ కెన్ కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్స్, హూ కెన్ మేక్ దెమ్ స్టడీ ఈజ్ ఎ హీరో. సింబాలికలీ అండ్ ఎక్స్టర్నలీ దే హావ్ కంపేర్డ్ దిస్ టు ద వన్ హూ కెన్ హోల్డ్ ఎ హార్స్ ఈజ్ ఎ హీరో.
1: ఇక్కడ అంతరార్థము బాహ్యార్థము రెండింటి యొక్క అంతరార్థ బాహ్యార్థం యొక్క సమన్వయమే నిజమైనటువంటి యథార్థము.
0: ది ట్రూ మీనింగ్ లైస్ ఇన్ హార్మనైజింగ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ అశ్వమేధ అండ్ ది ఎక్స్టర్నల్ మీనింగ్ ఆఫ్ అశ్వమేధ.
1: కనుక ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఈ అశ్వాన్ని పట్టి కట్టాలి.
0: టుడే దేర్ ఫోర్ దేర్ ఈస్ ఎ నీడ్ ఫార్ ఎవ్రీవన్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు కంట్రోల్.
1: అప్పుడే నీవు ధీరుడవుతావు.
0: Then only you become a hero.
1: ఎన్ని యాగములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని క్రతువులు, ఎన్ని గ్రంథములు, ఎన్ని విధమైనటువంటి యొక్క పారాయణములు చలిపినప్పటికీ దీనిని నిగ్రహించలేనటువంటి యొక్క నిశ్శక్తుడు ఇవన్నింటిని వ్యర్థము గావించినటువంటి వాడే.
0: ద పర్సన్ హూ ఈజ్ వీక్ అండ్ హూ కెనాట్ కంట్రోల్ ద మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్, వాట్ ఎవర్ టైప్ ఆఫ్ సాధనాస్ హీ అండర్టేక్స్, వాట్ ఎవర్ టైప్ ఆఫ్ యజ్ఞ హీ డస్, ఇట్ ఈస్ రియలీ యూజ్లెస్.
1: కనుక ఈ ఇంద్రియములకు మరొక అర్థం కూడా ఉంటుంది, అది మాత్రహ అనేటువంటి దానికి.
0: దేర్ ఈస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మాత్రహ సిగ్నిఫైయింగ్ ఇంద్రియాస్.
1: అనగా పరిమితమైనటువంటిని నిర్ణయించేటువంటిది ఇంద్రియములు.
0: దిస్ సెన్స్ ఆర్గన్స్ కెన్ ఓన్లీ డిసైడ్ థింగ్స్ విచ్ ఆర్ సబ్జెక్ట్ టు లిమిటేషన్స్.
1: ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క పరిమితి మాత్రమే నిర్మించినాడు, నియమించినాడు భగవంతుడు.
0: God has prescribed certain limits for each sense organ.
1: కన్ను చూడగలదే గాని వినలేదు.
0: I can only see, but it cannot hear.
1: నోరు మాట్లాడగలదే కానీ చూడలేదు.
0: Mouth can talk, but cannot see.
1: ఇట్ల ఒక్కొక్క ఇంద్రియమునకు ఒక్కొక్క విధమైనటువంటి నిర్ణీతమైనటువంటి యొక్క నిబంధనను సలిపాడు.
0: God has prescribed certain specific functions for each of the sense organs.
1: దీనికి నియమించినటువంటి యొక్క నియమములను ఎవరు సక్రమంగా నడుచుకుందరో వారే భగవత్ ఆజ్ఞను పరిపాలించినటువంటి వారు అవుతారు.
0: ఓన్లీ దట్ పర్సన్ హ్యాస్ క్యారీడ్ అవుట్ ద కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హూ ఫాలోస్ అండ్ యూజెస్ ది సెన్స్ ఆర్గన్.
1: ఎవరు ఈ నియమంను ఉల్లంఘించో వారు దీని యొక్క శిక్షకు గురి అవుతారు.
0: హూ ఎవర్ వయలేట్స్ ది స్పెసిఫిక్ ఫంక్షన్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్ వుడ్ హావ్ వయలేటెడ్ ది కమాండ్.
1: ఒక్కొక్క ఇంద్రియమును దాని నిర్ణయానుసారంగా ఉపయోగించుకొని దానిని రక్షించుకోవడానికి ప్రయత్నించాలి.
0: Everyone should try to use these sense organs according to the functions for which they are prescribed and
1: meant. ఒక నిర్ణయాన్ని ఇచ్చారు.
0: For the nose, a particular function is given.
1: ఉచ్ఛ్వాస నిశ్వాసమును తీసుకొని ఆరోగ్యంను కాపాడుకోవటం.
0: It is meant for inhaling and exhaling and taking care of the health properly.
1: సుగంధ దుర్గంధములను నిర్ణయించి కేవలం సుగంధమును మాత్రమే స్వీకరించటము.
0: ఇట్ ఆల్సో డిసైడ్ ది ఫ్రాగ్రెంట్ స్మెల్ ఆర్ ది డర్టీ
1: స్మెల్. ఈ రకమైనటువంటి యొక్క నిర్ణీతమైనటువంటి యొక్క కర్మను ఆచరించడం నిమిత్తమే ఈ యొక్క నాసికాన్ని అందించాడు.
0: నోస్ హెస్ బీన్ గివన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్పెసిఫిక్ పర్పస్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించి దీంతో పాటు నష్టం వేసుకోవటం ఈ ముక్కుతో.
0: అన్ఫార్చునేట్లీ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద నోస్ ఓన్లీ మెంట్ ఫార్ ది పర్పస్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్,
1: దుర్గంధాన్ని పీల్చుకోవటము
0: ఈజ్ యూజ్డ్ ఫార్ స్నఫింగ్ అండ్
1: ఈ రకమైనటువంటి యొక్క విరుద్ధమైనటువంటి కర్మలు ఆచరింపచేయటం చేత ఈ యొక్క నిబంధించినటువంటి యొక్క నిబంధనను తాను ఉల్లంఘించినటువంటి వాడవుతున్నాడు.
0: వెన్ వన్ టేక్స్ స్నఫ్ త్రూ ద నోస్ హీ హాస్ వయలేటెడ్ ద కోడ్.
1: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి దోషం ఒకటి, ఆరోగ్యాన్ని పెడమార్గం పట్టించినటువంటి దోషం మరొకటి. ఈ రెండు దోషములకు గురి కావటం చేతనే ఈ మానవుడు అనారోగ్యం చేత పీడింపబడుతున్నాడు.
0: అన్ అకౌంట్ ఆఫ్ వయలేటింగ్ ద కోడ్ లైట్ డౌన్ బై గాడ్ అండ్ ఆల్సో అన్ అకౌంట్ ఆఫ్ స్పాయిలింగ్ హిజ్ ఓన్ హెల్త్ హీఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఈస్ గోయింగ్ టు సఫర్ ఫ్రమ్ వేరియస్.
1: అదే విధముగానే నాలుక,
0: ఇన్ ద సేమ్ వే ద టంగ్.
1: ఇది కేవలము ఆహారమును స్వీకరించి
0: it is meant for
1: aarogyamnu poshinchi
0: and taking care of health.
1: Aanandamaina vaartala cheta itara manasulu ullasaparachi
0: and also enjoying himself and giving joy.
1: Nirmadramainatundi sambhashana cheta santoshaparachi
0: talking sweetly and giving joy to others.
1: Tavalo undinatundi yokka swabhavamunu rahasyamulanu veluvarichadaniki taginatundi avakasamunu andinchi
0: it also gives an opportunity to express his own inner thoughts and inner feelings.
1: గూఢమై ఉండినటువంటి యొక్క తన యొక్క భావములను ఇతరులకు ఉచ్చరింపచేసే నిమిత్తమే అందించినటువంటిదే ఈ జిహ్వ.
0: టంగ్ హెస్ బీన్ గివన్ టు ఎక్స్ప్రెస్ ద మోస్ట్ హిడెన్ సీక్రెట్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ టు అదర్స్ సో దట్ అదర్స్ మే నో హూ హీ ఈజ్.
1: ఈ రకమైనటువంటి యొక్క సర్మార్గమును అనుభవించి తత్కీర్తిని పొందే నిమిత్తమై అందించినటువంటి ఈ జిహ్వను ఈనాడు మనం దుర్వినియోగపరచుకుంటున్నాము.
0: Tongue which has been given in order to use properly for such good tasks has been misused these days.
1: Mattu padarthamulu swikarinchatamu,
0: taking partaking in
1: maamsaanni bachinchatamu,
0: partaking non cigarette
1: bidilu chuttalu kaalchatamu,
0: smoking cigarettes and bidis,
1: paradushana cheyatamu,
0: criticizing others,
1: paranindalu salapatamu,
0: ఆ కామెంటింగ్ అడ్వర్స్లీ అనదర్,
1: కఠినమైనటువంటి మాట చేత ఇతరుల యొక్క హృదయాన్ని నొప్పించటము,
0: హర్టింగ్ అదర్స్ ఫీలింగ్స్ బై యూజింగ్ క్రూయల్,
1: ఈ రకమైనటువంటి యొక్క విరుద్ధమైనటువంటి చర్యల చేత భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించటము.
0: బై ఫాలోయింగ్ దిస్ కాంట్రరీ కోడ్ హీ హాస్ వయలేటెడ్ ది గాడ్స్ కమాండ్.
1: నిర్ణయాన్ని ధిక్కరించటము
0: అండ్ ఆల్సో గోయింగ్ అగెన్స్ట్
1: ఈ కారణముల చేత అనేక రకములైనటువంటి బాధలను కూడాను మానవుడు అనుభవించవలసి వస్తుంది.
2: మ్యాన్ హ్యాస్ టు సఫర్ వేరియస్ టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్యూజ్.
1: ఇదే విధముగానే ప్రతి అంగము కూడాను, ప్రతి ఇంద్రియము కూడాను తమ నిర్ణయానుసారంగా దానిని సక్రమమైన మార్గంలో అనుభవించటం చేతనే మానవుడు అత్యున్నత స్థాయిని అందుకోగలడు.
2: మ్యాన్ కెన్ రీచ్ ద మోస్ట్ ఎగ్జాల్టెడ్ స్టేట్ అండ్ ఎలివేటెడ్ స్టేట్ బై యూజింగ్ ది సెన్స్ ఆర్గన్స్ ప్రాపర్లీ.
1: ఇంద్రియములు ఉన్నవి కదా అని ఇష్టానుసారంగా దీనిని వినియోగించకూడదు.
2: జస్ట్ బికాస్ హీ ఇస్ హావింగ్ సెన్స్ ఆర్గన్స్ హీ కెనాట్ గో ఆన్ మిస్ యూజింగ్ దెమ్. దిస్ ఆర్ ఆల్
1: ఈ అశ్వములను ఏ విధమైనటువంటి దీనిలో ఈ రథమును నడపడానికి తగినటువంటి ఉపాయమును, తగినటువంటి యొక్క సాధనను మనం అనుభవించాలో దానికి తగినటువంటి రీతిగా మనం ఆచరించాలి.
2: దిస్ ఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్. యు షుడ్ హావ్ ది ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ థింకింగ్ ఇన్ యూజింగ్ దెమ్ సో దట్ దే విల్ పర్ఫార్మ్ దర్ ఫంక్షన్స్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియంట్లీ.
1: బండి వెనుకల గుర్రము ముందు ఉంటుండాలి.
2: యుర్ కీపింగ్ ది కార్ట్ బిఫోర్ ద హార్స్.
1: కానీ ఈనాడు మనము అశ్వములను వెనకలా బండిని ముందు పెడుతున్నాం.
2: ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ది హార్స్ ఇన్ ద ఫ్రంట్ అండ్ కార్ట్ బిహైండ్, యూఆర్ కీపింగ్ ది కార్ట్.
1: దీనివల్ల అనేక విధమైనటువంటి ప్రమాదములు కూడా సంభవిస్తుంటాయి.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ వన్ ఫేసెస్ మెనీ డేంజర్స్.
1: అట్టుకాక ఇంద్రియములను గౌరవించాలని, ఇంద్రియములను ప్రేమించాలని, ఇంద్రియములను అనేక రకమైనటువంటి సత్కార్యం సల్పాలని మనం ఆశించి ఆ బండి లోపల ఇంద్రియ గుర్రమును కూర్చోబెడితే బండి ఏ రీతిగా కదలగలదు.
2: Suppose you want to just give a lot of respect, honor to the horse and keep the horse inside the cart, how can the cart move?
1: Manalo indriyamulanu kramakramina balaparchukuntu antarmukhamga danini anagadokkadaniki taginatundi krishi cheyatam ledu.
2: While developing these sense organs, we are not making effort to introvert them.
1: Gurramulaku taginatundi pani ivvaka దానిని అమితంగా మేత పెట్టి బలపెట్టడం చేత అది కూడాను కొంతవరకు చాలా ప్రమాదం కలుగుతుంది.
2: వితౌట్ గివింగ్ సఫిషియంట్ అండ్ ప్రాపర్ వర్క్ టు ద హార్సెస్, ఇఫ్ యు గో ఆన్ ఫీడింగ్ దెమ్ దే ఆర్ గోయింగ్ టు బికమ్ ఎ ప్రాబ్లమ్ టు యు.
1: ఈనాడు గుర్రములకు తగినటువంటి పని మనం పెట్టడం లేదు.
2: వీఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ వర్క్ టు ది హార్సెస్.
1: ఇష్టానుసారంగా కూడాను దానా పెట్టి, దాన్ని బలపెట్టి అనేక రకములుగా కూడాను దానిని ఒక మదం ఎక్కేటటువంటి రీతిగా మనం పెంచుతున్నాం.
2: వీఆర్ ఫీడింగ్ దీస్ హార్సెస్ with unwanted extra stuff and making it very
1: kanukone ee gurramulu madamekki,
2: that is the reason why they are becoming
1: pedavargam patti,
2: they are going in
1: yajamanunne pramadamulo munchutu undadi
2: and they are putting the master himself into difficult situations.
1: Kanuka mana indriyamulanu భగవంతుడు ఇచ్చినటువంటి నిర్ణయానుసారంగా దాన్ని సద్వినియోగంగా అనుభవించాలి.
2: వీ హ్యావ్ టు ఎంజాయ్ ది సెన్స్ ఆర్గన్స్ అకార్డింగ్ టు ది డిక్టేట్స్ అండ్ ది డెసిషన్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: ఈ విధమైనటువంటి యొక్క సరైన మార్గంలో వినియోగించకుండా ఉన్నప్పుడే ఇది అనేక రకమైనటువంటి అశాంతికి గురి అవుతున్నాం.
2: ఇఫ్ యూ డు నాట్ యూజ్ ది సెన్స్ ఆర్గన్స్ ఇన్ ద ప్రాపర్ వే, యూ ఎక్స్పీరియన్స్ ఎ లాట్ ఆఫ్ స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
1: ప్రపంచంలో అనేక మందికి తెలుసును,
2: many people know this,
1: ఒకరికి ఒక భార్య ఉంటేనే ఆ సంసారం చాలా చీకాగ్గా ఉంటుంటారు.
2: ఈవెన్ ఇఫ్ వన్ హ్యాస్ ఓన్లీ వన్ వైఫ్ ద ఫ్యామిలీ మే బి ఫేసింగ్ మెనీ.
1: ఇద్దరు భార్యలు ఉంటుంటే ఇంకా చెప్పనక్కరలేదు.
2: ఇఫ్ వన్ హ్యాస్ టూ వైఫ్స్, వెల్ వన్ కెనాట్ డిస్క్రైబ్ అట్ ఆల్.
1: ఉత్తాన పాదులకు ఇద్దరు భార్యలు.
2: కింగ్ ఉత్తాన పాద హ్యాస్ టూ వైఫ్స్.
1: కనుకనే ఇక్కడ అనేక రకములైనటువంటి యొక్క భిన్న అభిప్రాయములు ఆవిర్భవించి కన్న కొడుకునైనటువంటి యొక్క దువుణ్ణి కూడాను కారణులకు పంపవలసి వచ్చింది.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ దీస్ టూ వైఫ్స్, కింగ్ ఉత్తానపాద హ్యాడ్ టు సెండ్ ధ్రువ హింసెల్ఫ్ టు ది ఫారెస్ట్.
1: దశరథునకు ముగ్గురు భార్యలు.
2: దశరథ హ్యాడ్ త్రీ వైఫ్స్.
1: ఇతను కూడాను ఈ భిన్నాభిప్రాయముల చేత భార్యను సమత్వంగా వహించడానికి లేక వారిని సరైనటువంటి స్థితిలో ఉంచడానికి సాధ్యం కాకపోవటం చేత, భార్యను సంతోష పెట్టాలనేటువంటి ఉద్దేశం చేత కన్న కుమారుడైనటువంటి యొక్క శ్రీరాముని అడవికి పంపి కాయమును కోల్పోయాడు.
2: అన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ ద వైఫ్స్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ హిస్ ల్యాక్ ఆఫ్ కెపాసిటీ టు కీప్ దెమ్ ఆల్ హ్యాపీ అండ్ ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ దెమ్ హీ హ్యాడ్ టు సెండ్ హిజ్ ఓన్ డియర్ సన్ రామా టు ఫారెస్ట్ అండ్
1: ఒకరిద్దరు ఉండినటువంటి భార్యలకే ఇన్ని విధమైనటువంటి ప్రమాదం సంభవిస్తుంటే పది మంది భార్యలు ఉన్నటువంటి వారికి ఎంత ప్రమాదం గురి అవుతారు యోచించేయండి.
2: ఇఫ్ టూ ఆర్ వన్ వైఫ్ ఇట్ సెల్ఫ్ కెన్ క్రియేట్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఫర్ వన్, ఇఫ్ వన్ హ్యాస్ 10 వైఫ్స్ యూ కెన్ ఇమాజిన్ హౌ మెనీ ప్రాబ్లమ్స్ వన్ వుడ్ ఫేస్.
1: ఈ మనస్సు అనేటువంటి మహాపురుషులకు పది మంది భార్యలు.
2: ఫర్ దిస్ మ్యాన్ కాల్డ్ మైండ్ దేర్ ఆర్ 10 వైఫ్స్.
1: అవే దశేంద్రియములు.
2: అండ్ దోస్ ఆర్ ది 10 సెన్స్ ఆర్గన్స్.
1: ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క దానిని ఆశిస్తుంటారు.
2: వన్ సెన్స్ ఆర్గన్ గోస్ ఆన్ డిజైరింగ్ వన్ ఆబ్జెక్ట్.
1: ఒక ఇంద్రియము, నేను మసాల వాసన వస్తుంది, అది మసాల దోశ కావాలంటుంది ముక్కు.
2: వన్ సెన్స్ ఆర్గన్ డిమాండ్స్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ మసాల దోశ. దేర్ ఇస్ ఎ వెరీ
1: నేను సుస్వరాన్ని వినాలి, మంచి రేడియో పెట్టమని ఒక చెవులు అంటున్నాయి.
2: ద ఇయర్ కమాండ్స్ దాట్ ఇట్ వుడ్ లైక్ టు లిజన్ మెలోడియస్ మ్యూజిక్, ఆస్క్ హిమ్ టు కీప్ రేడియో ఆన్.
1: నేనేదో కొత్తగా వచ్చిందట సినిమా, ఆ దానిని చూడాలని కనులు ఆశిస్తున్నాయి.
2: The eyes desire to go for a new cinema which is
1: ee vidhanga okkoka indriyam okkoka danni aashistu pothunnayi.
2: In this fashion each sense organ goes on
1: anni oke paryayam okkoka indriyam aashinchinappudu ee yajamanudu dani aashanu ee reethiga teerchagaladu.
2: How can this master satisfy so many demands placed by these sense organs?
1: Ee vidhanga aa yokka indriyamulu yokka vaanchanalu teerchaleka మనస్సు అనేక రకమైనటువంటి రీతిగా కుమిలిపోతుంటారు.
2: నాట్ బీయింగ్ ఏబుల్ టు సాటిస్ఫై ది డిమాండ్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ మైండ్ ఈజ్ కాన్స్టెంట్లీ అండర్
1: ఇంతమంది పత్నీలు కలిగినటువంటి ఈ మనస్సు అనే యజమానుడికి శాంతి ఎక్కడ నుంచి వస్తుంది?
2: హౌ కెన్ దిస్ మైండ్ విత్ 10 వైఫ్స్ హ్యావ్
1: శాంతి? అత్యంత దూరంగా ఉంటుంది.
2: పీస్ ఈజ్ రాదర్ డిస్టెంట్.
1: కారణము, ఈ యొక్క ఇంద్రియముల యొక్క వాంఛనను నెరవేర్చడం చాలా కష్టం.
2: ది రీజన్ ఈజ్ ఇట్ ఇస్ రాదర్ డిఫికల్ట్ టు సాటిస్ఫై ది డిమాండ్స్ ఆఫ్ దిస్ సెన్స్ ఆర్గన్స్.
1: కనుక ఈ ఇంద్రియముల యొక్క తత్వాన్ని మనం సరైనటువంటి రీతిలో అదుపులో పెట్టినప్పుడే తాను తన పరిసరం వారు కూడాను ఆనందాన్ని అనుభవించగలరు.
2: ఇఫ్ వన్ కెన్ ఎక్సర్సైజ్ ప్రాపర్ కంట్రోల్ ఓవర్ ది సెన్స్ ఆర్గన్స్ హీ వుడ్ బి హ్యాపీ అండ్ హిస్ నియర్ వన్స్ అండ్ డియర్ వన్స్ ఆల్సో.
1: ఈ ఇంద్రియములను సమన్వయపరిచేటువంటి మార్గము కూడాను ఒక మార్గం ఉంటున్నది.
2: దేర్ ఈజ్ ఎ పర్టికులర్ మెథడ్ ఆఫ్ హార్మోనైజింగ్ దీస్ సెన్స్ ఆర్గన్స్.
1: మనిషిద్దరు రెండింటిని సమర్థంగా భావించి ఆనందంగా కాలములు గడిపేటువంటి వ్యక్తులు కూడాను అనేక మంది ఉంటున్నారు.
2: దేర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ పీపుల్ హూ కెన్ కన్సిడర్ జాయ్ అండ్ సారో విత్ ఈక్వల్ మైండెడ్నెస్ అండ్ లివ్ ఎ హ్యాపీ లైఫ్.
1: ఇది ఏ విధంగా అంటే,
2: యు మే ఆస్క్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్.
1: తుకారాం ఉండేటువంటి వాడు,
2: there was Tukaram,
1: atanu parama bhaktudu,
2: he was a great devotee,
1: kani atanu gruhasthudu,
2: he was a family man,
1: atani bharya maha gayyani,
2: his wife was rather troublesome lady,
1: kani ainappatikini aame manasunu sarayina reetilo samanvay parchukoni taanu pravartinchadaniki tagina krushi chesetunte vaadu.
2: He was always making efforts in order to keep her happy and conduct himself in
1: maataku maata yetuku yetuku jariginappude adi oka pedda pramadanga roopanduthundi.
2: When you return word for word and tit for tat it lends
1: annintini samarthinchukoni shaantanga kaalam gadipetunte vaadu ee oka Tukaram.
2: He used to adjust himself and live a peaceful life.
1: Ee vidhanga ante athaniki oka ardhekara bhoomi undetundi.
2: He had half an acre of land.
1: ఏదో కుటుంబ పోషణ నిమిత్తమై తాను దాన్ని సాగు చేస్తూ ఉండేటువంటి వాడు.
2: ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ యూస్ టు కల్టివేట్.
1: ఇరుగు పొరుగు వారి యొక్క ప్రోద్బలం చేత తన అర ఎకరా భూమి లోపల కూడాను చెరుకు పండించడానికి ప్రయత్నించాడు.
2: ఎన్కరేజ్ బై ది నైబర్స్ హీ వాంటెడ్ టు రేజ్ షుగర్ కేన్ క్రాప్ ఆన్ దట్ ఫీల్డ్.
1: కానీ ఏదో రీతిగా పండించాడు పాపం.
2: హి సక్సీడెడ్ ఇన్ దట్.
1: తుకారాం యొక్క బలహీనత అందరూ గుర్తించినటువంటి వారు కనుక అది పూర్తి పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికి అటుపోయేవాడు ఒక చెరుకును కొట్టుకొని తింటాం, ఇటు పోయేవాడు ఒక చెరుకును కొట్టుకొని తింటాం, ఈ విధంగా బాటసారులకు అది ఆహారంగా ఇక్కడ నిర్ణయింపబడింది.
2: యాజ్ ఆల్ ది పీపుల్ ఇన్ ది విలేజ్ అండ్ నైబర్హుడ్ న్యూ వాట్ టైప్ ఆఫ్ నేచర్ తుకారాం హ్యాడ్, ఎవ్రీ వాకర్ బాయ్ వుడ్ పికప్ వన్ షుగర్ కేన్ అండ్ ఈట్ ఇట్ అప్.
1: కడపటికి ఏదో ఉన్న దానిని తీసుకుని ఇంటికి తీసుకురావాలని ఒక బండి కట్టుకుని ఆ చెరుకు తోటకు వెళ్లాడు.
2: ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ దాట్ షుగర్ కేన్ ఇస్ లాస్ట్ హీ ఫైనలీ డిసైడెడ్ వాట్ ఎవర్
1: మోపు కట్టుకున్నాడు ఆ కొంత చెరుకును.
2: హీ టైడ్ ది షుగర్ కేన్ అండ్ హీ వాంటెడ్ టు గెట్ ఇట్ ఇన్
1: ఇంటికి వస్తున్నాడు బండిలో.
2: హీ వాస్ బ్రింగింగ్ ఇట్ ఇన్ ఎ కార్.
1: దారిలో అడ్డం వచ్చినటువంటి పిల్లలందరూ కూడా తాత నాకు ఒక చెరుకు, తాత నాకు ఒక చెరుకు అని అందరూ అడుగుతూ వచ్చారు.
2: And on the way, so many kids used to go and ask grandpa if they have
1: Tukaramu Swabhavamu.
2: His nature was very generous nature.
1: అటువంటి త్యాగభావం కలగటం చేత అడిగిన వారికందరికి ఇస్తూ వచ్చాడు.
2: యాజ్ హి హాడ్ ఎ జనరస్ నేచర్ హి బిగాన్ గివింగ్ వన్ పీస్
1: ఇంటికి చేరేటప్పటికి ఒక్క చెరుకు మాత్రమే మిగిలింది.
2: బై ది టైమ్ హి రీచ్డ్ హోమ్ ఓన్లీ వన్ పీస్ ఆఫ్ షుగర్ కేన్ వాజ్ లెఫ్ట్.
1: బండి వచ్చింది, చూచింది భార్య.
2: వైఫ్ సా ద కార్ట్.
1: ఏమిటిది, ఒక్క చెరుకును తీసుకుని వచ్చావా? సంసారం ఏ రీతిగా నీవు పోషించాలని యోచన చేస్తున్నావు.
2: వాట్ ఈస్ దిస్? You are bringing only one piece.
1: ఆరు బిడ్డలను పోషించలేనటువంటి యోగ్యత ఉండేటప్పుడు నీవెందుకు పెండాడాలి?
2: ఇఫ్ యూ కెనాట్ ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్ సస్టెనెన్స్ ఫర్ ది ఫ్యామిలీ, వై డిడ్ యు మ్యారీ?
1: ఈ విధంగా సర్వమును త్యాగం చేస్తుంటే, పరలోక త్యాగం చేస్తుంటే స్వవిషయం ఏమైపోతుంది?
2: ఇఫ్ యూ గో ఆన్ సాక్రిఫైసింగ్ లైక్ దిస్ టు అదర్స్, హౌ కెన్ ద ఫ్యామిలీ బి క్యారీడ్ ఆన్?
1: అని కోపంతో నానా మాటలు మాట్లాడి ఆ బండిలో ఉండినటువంటి చెరుకును తీసుకుని కొట్టింది భర్తను.
2: షీ యూజ్ ఆల్ దిస్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అగేన్స్ట్ తుకారాం. Took hold of the sugar cane pin and bit Tukaram with it.
1: ఆ చెరకు రెండు ముక్కలై క్రింద పడి ఒక ముక్క ఆ భార్య చేతిలో నిలిచింది.
2: That sugar cane piece was broken into two pieces. One fell down. The other piece was in the
1: Tukaram చాలా ఆనందించాడు.
2: Tukaram was so happy with it.
1: బండిలో నుంచి నేను వచ్చేంత వరకు కూడా నేను చాలా సమస్యలతో వచ్చాను, ఈనాడు నా సమస్య తీరింది అని.
2: While coming with the cart, I had number of problems in my mind. And today, all the problems are solved.
1: ఏమిటి నా సమస్య అంటే, ఒక చెరుకును తీసుకుపోతున్నాను, ఇద్దరు బిడ్డలున్నారు, ఒక భార్య ఉంది, దీనిని ఏ రీతిగా నేను పంచాలి అని యోచిస్తూ వచ్చాను.
2: When I was getting one piece of sugar cane, I was wondering, how can I distribute between my wife and two children?
1: నా యొక్క సమస్య నీవే పరిహారం చేశావన్నాడు.
2: You have solved my problem.
1: ఏమిటంటే కింద పడిపోయిన రెండు తుండు, ఒకటి ఒక బిడ్డకు, ఒకటి ఒక్కొడుకు, చేతిలో ఉన్నది ఆ భార్యకు, సరిపోయింది, నా సమస్య తీరిపోయింది అన్నాడు.
2: The piece that was left in the hand of wife was her wife, and two pieces which fell down are meant for two children. My problem is solved.
1: ఈ విధంగా కూడాను ఇంద్రియముల యొక్క ప్రభావము తనపైన ఎంతవరకు కూడాను బలవత్తపరచినప్పటికీ సమన్వయము గావించుకునేటువంటి చిత్తము కొంతమంది మహనీయులకు మాత్రమే ఉంటాది.
2: సమ్ గ్రేట్ సోల్స్ హ్యావ్ ది కెపాసిటీ టు బేర్ అండ్ అడ్జస్ట్ అండ్ కంట్రోల్ దర్ సెల్ఫ్.
1: ఇది కేవలం భక్తి శక్తులతో మాత్రమే ఇది లభ్యమవుతుంది.
2: దిస్ ఇస్ పాసిబుల్ టు అక్వైర్ ఓన్లీ త్రూ డివోషన్.
1: కనుక ఇంద్రియములను నిగ్రహించుకోవటం ఎవరి చేత కాదని నిరుత్సాహపడనక్కర్లేదు.
2: వన్ నీడ్ నాట్ గెట్ డిస్కరేజ్డ్ దట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు కంట్రోల్.
1: పవిత్రమైన భక్తి ప్రపత్తుల చేత ఇంద్రియములను స్వాధీనపరచుకోవచ్చును.
2: త్రూ డివోషన్ అండ్ సరెండర్ వన్ కెన్ కంట్రోల్ సెన్స్ ఆర్గన్స్.
1: ఇంకొకటి, విరుద్ధమైన భార్య వల్ల కూడాను తాను ఈ విధమైన సమన్వయాన్ని తాను సలుపుతూ వచ్చాడు కబీర్.
2: కబీర్ ఈజ్ అనదర్ ఇన్స్టెన్స్ ఆఫ్ హౌ హీ మేనేజ్ హిజ్ వైఫ్ వెన్ షీ వాజ్ వెరీ హాస్టైల్ టు హిమ్.
1: తుకారాం ఆ విధంగా చేసినప్పుడు కబీర్ ఇంకొక రీతిగా చేస్తూ వచ్చాడు.
2: తుకారాం ఫాలోడ్ ఏ డిఫరెంట్ పాత్ కంపేర్డ్ టు
1: అతని భార్య. అతని అడుగుజాడలు నడిచేటువంటి పాపం మహాసాధ్యమణి.
2: A wife of Kabir was extremely obedient.
1: Bhakta abhishtame tana abhishtam.
2: She always
1: tarani pratyekamainatundi oka vaancha ledu.
2: She did not have anything like her own desire at all.
1: Ye aagnanu neeminchina danini sirasa vahinchi aacharinchetvantadi.
2: She would implicitly obey whatever Kabir wanted her to do.
1: Oka naadu Kabiru nestu undanaadu ram ram ram ram ani rama nama smarana chestu.
2: Kabir was weaving a cloth on a particular day, repeating the name of Ram, Ram, Ram.
1: Patta pagalu 12 gantalu.
2: It was 12 o'clock in the day.
1: Yeme lopanunnava ani pilchadu.
2: Tukaram called his wife. Well, are you available in the house?
1: Parigetti vachindi papam.
2: She came running.
1: Ikkada noolu pogu tegindi, deepam nantinchukonra annadu.
2: He said that here the one thread is broken. Light a lamp and get it. He said.
1: వెళ్ళింది, దీపం అంటించుకుని వచ్చింది.
2: She lit the lamp and brought it.
1: దగ్గర తెచ్చి ఇంకా వద్దు అక్కడ తీసుకుని పో అన్నాడు.
2: When she brought the lamp nearer, he said, no, there is no need. Take it back. She took it back.
1: ఏ ఒక్క జవాబు తాను చెప్పలేదు. పట్టపగులే, కండు కనిపించలేదా, దారం తెగింది చెప్పటం లేదా, దీపం వచ్చిన తర్వాత తిరిగి తీసుకుని పోవటం చెప్పటమా, ఏం పని లేదా నాకు అని భార్య భర్తతో ఏమాత్రం వాదించలేదు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ that it was a day, there was no need for bringing it, she did not answer back Kabir at all, she implicitly obeyed him.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క భర్తకు సహకారంగా ఉండేటువంటి భార్య వల్ల తాను భగవద్భక్తిని కూడా పెంచుకుంటూ భగవంతుడికి మంచి థ్యాంక్స్ చెప్పాడు పాపం.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ ఎ గుడ్ నైస్ అండ్ ఒబీడియంట్ వైఫ్ తుకారాం కబీర్ డెవలప్డ్ డివోషన్ అండ్ ఆల్సో వాస్ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్.
1: ఒకవైపున తుకారాం విరుద్ధమైనటువంటి భార్యతో పవిత్రమైన మార్గాన్ని అందుకున్నాడు.
2: ఆన్ ద వన్ సైడ్ తుకారాం విత్ ఎ హాస్టైల్ వైఫ్
1: భార్యతో పవిత్రమైనటువంటి స్థితిని పొందాడు.
2: కబీర్ విత్ ఎ సేక్రెడ్ డివోటెడ్ వైఫ్ హీ ఆల్సో రీచ్ ది హైట్స్ ఆఫ్
1: డివోషన్. కనుక మన వాతావరణం దీనికి ఏమాత్రం కూడా అడ్డు రాదు. మనలో ఉండేటువంటి భావ చిత్తము పరిశుద్ధంగా ఉండాలి.
2: దేర్ఫోర్ ద ఎన్వైరన్మెంట్ కెనాట్ బికమ్ ఎన్ అబ్స్టకల్. ఇట్ ఈస్ ఓన్లీ ది ప్యూరిటీ ఆఫ్ ది మైండ్ అండ్ డిటర్మినేషన్ విచ్ ఆర్ నెసెసరీ.
1: కనుక మనం బయట వాతావరణం ఏమాత్రం మనం పాటించరాదు.
2: డూ నాట్ క్రిటిసైజ్ ది ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ యాజ్ అన్ అబ్స్టకల్.
1: నీ యొక్క భావ చిత్తము, నీ యొక్క పవిత్రమైనటువంటి భావము పరిశుద్ధమైనటువంటి సమన్వయం కావించుకోవాలి.
2: మేక్ యువర్ ఓన్ ఫీలింగ్ సీక్రెట్ అండ్ ప్యూరిఫై యువర్ హార్ట్.
1: ఇంగ్లీష్ లోపల మీకు తెలిసినటువంటి వారే ఐన్స్టీన్.
2: యు నో ఐన్స్టీన్,
1: ఇతను మహావిజ్ఞాని.
2: హీ వాజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
1: కానీ అతనికి ఒక మూర్ఖురాలైనటువంటి భార్య.
2: He had a very stupid wife.
1: Ame vidyavanturalu kaadu.
2: She was not an educated lady.
1: Kaakunda poyinanta maatramu emi baadaledu kaani morata manishi.
2: Not necessary to be educated, but she was rather crude type.
1: Ee yokka Einstein nirantaramu edo oka yochanalo munigi undetundi vaadu.
2: Einstein was always absorbed in some
1: vicharana vicharana experimental experimental experimental. దీంట్లోనే తన కాలం అంతా కూడా గడిపేటువంటి వాడు.
2: హీ వాజ్ ఇన్వెస్టింగ్ హిస్ ఎంటైర్ టైమ్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ రీసెర్చ్.
1: సకాలానికి భోజనానికి లోపల పోయి వెళ్లేటువంటి వాడు కాదు.
2: హీ వాజ్ నాట్ గోయింగ్ ఈవెన్ ఫర్ హిస్ లంచ్.
1: ఏ టీ కాఫీ కూడాను భార్య అనేక పర్యాయములు వచ్చి పిలిచిన తర్వాతనే లోపల వెళ్లేటువంటి వాడు.
2: ఓన్లీ ఆఫ్టర్ వైఫ్ కాల్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ హీ వుడ్ గో ఈవెన్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ.
1: ఈ విధంగా చేస్తున్నంత వరకు కూడాను భార్యకు విసుగెత్తింది.
2: ది వైఫ్ వాజ్ రాదర్ డిస్గస్టెడ్.
1: సకాలానికి ఇంటికి రాడు, సకాలము భోజనం చేయడు, సకాలానికి టీ తాగడు, అతని కోసం నేను కాచుకోవాలి, ఏమిటి ఈ అవస్థ అని అనేక రకములుగా తాను నిరంతరం కూడా బుర్రు బుర్రు అనేటువంటిదిగా కోపం చేస్తుండేటువంటిది.
2: హర్ కంప్లైంట్ వాస్ దాట్ హీ డజంట్ కమ్ ఇన్ ప్రాపర్ టైమ్ ఫర్ ఫుడ్ ఫర్ టీ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. హీ వాజ్ ఎ బిగ్ న్యూసెన్స్ అండ్ షీ వుడ్ నాట్ బి ఏబుల్ టు టేక్ హర్ ఫుడ్ వాట్ ఎవర్ షీ వాంటెడ్.
1: ఒకనాడు పాపం ఆమెకు చాలా ఆకలి వేసింది.
2: షీ వాజ్ రాదర్ హంగ్రీ అనే పర్టికులర్
1: టట్టలో ప్లేట్ తప్ప ప్లేట్ లోపలంతా కూడా వంట వడ్డించింది.
2: షీ సర్వ్డ్ ఆల్ ది డిషెస్ ఇన్ ఎ ప్లేట్.
1: టేబుల్ దగ్గర కూర్చుంది, రండి రండి రండి అని పిలిచింది పాపం అనేక పర్యాయములు.
2: షీ సాట్ నియర్ ద టేబుల్ అండ్ రిక్వెస్టెడ్ హర్ హస్బెండ్ టు జాయిన్ ఫర్ లంచ్ ఏ నంబర్ ఆఫ్ టైమ్.
1: కానీ అతను వినిపించుకోలేదు.
2: హీ వాజ్ నాట్ కేరింగ్ ఫర్ హర్.
1: టేబుల్ పైన వాటర్ జగ్ ఉంటుంది.
2: షీ హ్యాడ్ ఎ వాటర్ జగ్ ఆన్ ద టేబుల్.
1: కోపంతో పరిగెత్తింది ఆ వాటర్ జగ్. అతను తలపై నీళ్లు పోసింది.
2: She took the water jug with a lot of anger and poured on the head of Einstein.
1: అప్పుడు ఈ ఐన్స్టీన్ చాలా నవ్వుతూ, ఆహా, నిత్యము ఉరుములు మెరుపులు మాత్రమే ఉండేటువంటిది, ఈనాడు కుంభవర్షం కూర్చింది నా తలపై అన్నాడు.
2: Einstein, without becoming angry, with a smile he said, "Every day there used to be thunder and lightning only, but today there is a very heavy downpour on my head."
1: అనగా ఎంత సమన్వయం గావించుకున్నాడు చూ.
2: You can imagine.
1: ఆ భార్య ఆ జగ్గుతో నీరు తలపైన పోస్తే జగ్గును తీసుకుని కొట్టేటువంటి వారు ఈ కాలం పురుషుడు. కానీ దానికి తాను పూనుకోలేదు.
2: వాట్ ఏ నైస్ పర్సన్, హౌ హీ కుడ్ ఈజీలీ హార్మోనైజ్ అండ్ కీప్ హింసెల్ఫ్ హ్యాపీ. టుడే
1: అది ఏ ఇంద్రియ నిగ్రహం,
2: దాట్ ఈస్ కంట్రోల్ ఆఫ్ సెన్స్.
1: ఇది ఒక తపస్సుగా భావించుకుంటూ వచ్చారు పూర్వీకులు.
2: ది ఏన్షియంట్ వన్స్ కన్సిడర్ సెన్స్ కంట్రోల్ యాజ్ ఎ పెనన్స్.
1: చామర్స్ అని ఒక క్రిస్టియన్ మత ప్రబోధకుడు ఉండేటువంటి వాడు.
2: దేర్ వాస్ ఎ ప్రీచర్, క్రిస్టియన్ ప్రీచర్ బై నేమ్ థామస్.
1: చామస్. అతను ప్రతి పల్లెకు వెళ్లి ఆ మతమును ప్రబోధం చెలుపుతూ ఉండేటువంటి వాడు.
2: హి యూస్ టు గో టు డిఫరెంట్ విలేజెస్ అండ్ అండర్టేక్ ప్రీచింగ్.
1: ఒకనాడు ఒక గుర్రబండి ఎక్కి ఒక పల్లెకు వెళుతున్నాడు.
2: ఆన్ వన్ పర్టికులర్ డే హీ వాస్ ట్రావెలింగ్ ఆన్
1: మధ్య మార్గంలో ఒక లెవెల్ క్రాస్ అడ్డం వచ్చింది.
2: There was a level crossing on the way.
1: గుర్రం చక్కగా పరిగెత్తుతుండాలి, దాని ఏమాత్రం నడవకపోలేదు.
2: ది హార్స్ వాజ్ రన్నింగ్ ఆల్ రైట్.
1: కానీ ఆ లెవెల్ క్రాస్ దగ్గరికి వచ్చేటప్పటికే ఈ గుర్రపు యజమాని కర్ర తీసుకుని దాన్ని అధికంగా కొడుతూ వచ్చాడు.
2: The horse driver began beating the horse the moment the horse approached nearer.
1: మత ప్రబోధకుడు కనుక జీసస్ యొక్క ప్రభావము కరుణయే అతని ప్రధానమైనటువంటి ప్రచారమని విశ్వసించినటువంటి వాడు కనుక అయ్యా చక్కగా నడుస్తున్నటువంటి గుర్రమును ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు అని అడిగాడు ఆ జట్కా వాడిని.
2: యాజ్ హి వాస్ ఎ ప్రీచర్ ఫర్మ్లీ బిలీవ్డ్ ఇన్ ది కైండ్నెస్ అండ్ కంపాషన్ taught by Jesus, he asked the driver, why are you beating this horse when it is going all right?
1: అప్పుడు జట్కా వాడు చెప్తున్నాడు, సార్ ఈ లెవెల్ క్రాసింగ్ ప్రక్కలోపల తెల్లగా కొన్ని రాళ్లు పాతి పెట్టారు.
2: He began answering the preacher, well sir, near the railway crossing there are
1: ఈ తెల్ల రాళ్లు చూసేటప్పటికి ఇది భయపడుతుండాలి.
2: The moment the horse sees these white stones, it is getting frightened.
1: ఆ భయం కంటి ఎక్కువ భయం నాయకు కొరడ దెబ్బలకిని పెట్టితే ఆ భయం మాని ఈ భయంలో తన ప్రవేశిస్తుంది.
2: In order that I frighten the horse by beating it more fervently,
1: ఆ భయాన్ని తప్పించే నిమిత్తమే ఈ భయం నేను ప్రాక్టీస్ చేస్తున్నానన్నాడు.
2: I am creating such fright in the horse in order that it may not, its fright about the stones may be less compared to the beating.
1: అప్పుడు చామర్స్ యోచన చేశాడు, మనసును ఏ విధంగా మరల్చాలి అనేటువంటిది ఒక జట్కా వాణి వల్ల నేను తెలుసుకున్నానన్నాడు.
2: దిస్ చామర్స్ బిగాన్ థింకింగ్ దట్ ఐ హావ్ లెర్న్డ్ హౌ టు కంట్రోల్ ద మైండ్ అండ్ చేంజ్.
1: ఒక మనసు అనగా ఒక ఇంద్రియము ఒక విషయం పైన పరిగెత్తున్నప్పుడు ఆ విషయం నుంచి కూడా తప్పించి ఇంకొక విషయం పైన మరల్చి పరిగెత్తడానికి దానికి తగిన శిక్షణ ఇవ్వాలి.
2: ఇఫ్ యు వాంట్ టు డైవర్ట్ సెన్స్ ఆర్గన్ ఫ్రమ్ వన్ డైరెక్షన్ టు అనదర్ డైరెక్షన్ గివ్ ఇట్ ప్రాపర్ పనిష్మెంట్ ఆర్ ట్రైనింగ్.
1: ఇది అనేక పిచ్చి మార్గంలో ప్రవేశిస్తుంటుంది.
2: ఇట్ గోస్ ఇన్ రాదర్ రాంగ్ వేస్.
1: దానికి విరుద్ధమైనటువంటి దానికంటే ఇంకా అధికమైనటువంటి దీన్ని మనం నిరూపించి చేసినప్పుడు అది దాని మార్గమును వదలి సరైన మార్గంలో ప్రవేశిస్తుంది.
2: ఇఫ్ యూ వాంట్ టు డైవర్ట్ ఇట్ ఆన్ ద రైట్ పాత్ యూ హావ్ టు పుట్ ఇట్ అండర్ ప్రెషర్ అండ్
1: దొంగ పసువే ఉంటుండదు అనుకోండి.
2: There is a particular thief.
1: అది ఏదో పంటలో పడి మేల్చడానికి పోతుంటుంది.
2: And one animal which is
1: అంతకంటే మంచి గడ్డిని మనము పచ్చగడ్డిని మన ఇంటిలో వేస్తే ఆ పంటకే పోదది, అది ఇంటి దగ్గరనే ఉండి వేస్తుంది.
2: In order to control an animal from going grazing to the wrong fields,
1: తాను ఆశించిన దానికంటే ఉత్తమమైనటువంటి దానిని మనం ప్రవేశపెట్టినప్పుడు ఆ ఆశను నిరాశగా చేసుకుని ఉత్తమమైన మార్గంలో ప్రవేశిస్తుంది. మనసును కూడాను ఇంద్రియములు కూడాను పశువులు అని చెప్తూ వచ్చారు.
2: ది సెన్స్ ఆర్గన్స్ ఆర్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ యానిమల్స్.
1: ఎందుకోసం పశువు అని చెప్పారు?
2: వై ఇస్ ఇట్ కాల్డ్ అన్ యానిమల్?
1: పశ్చితీతి పశువు అని దీనికి అంతరార్థం.
2: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ ఇట్ ఆల్వేస్ గోస్
1: బయట దృష్టి కలిగినటువంటిది పశువు, లో దృష్టి కలిగినటువంటి వాడు పశుపతి అన్నారు.
2: ది యానిమల్ ఆల్వేస్ విల్ హ్యావ్ ఎన్ ఎక్స్టర్నల్ విజన్, ఇట్ డజంట్ గెట్ ఇంట్రోవర్టెడ్.
1: మానవుడు పశుపతి కావాలి కానీ పశువు కాకూడదు.
2: The master of these animals will always have the
1: master kavali kani slave kaakurdu.
2: You should become the master, not the slave.
1: Neevu indriyaniki neevu baalisaipoyinappudu neevu slave avutavu.
2: If you become slave of sense organs,
1: indriyaniki neevu master kavali.
2: You should become a master of your senses.
1: Kanuka nee masterey manavudu.
2: Man is a master.
1: Kanuka itti master ayinatundi manavudu kevalam indriyaniki vashamaipoyi బానిసగా జీవిస్తూ వస్తున్నాడు.
2: మ్యాన్ హూ మస్ట్ బి ది మాస్టర్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఈజ్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ లివింగ్ ఎ పిటియబుల్ లైఫ్.
1: ఈ ఇంద్రియములను సక్రమమైన మార్గంలో పెట్టుకోవడానికి అనేక రకమైనటువంటి మార్గములు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ వేస్ టు పుట్ ది సెన్స్ ఆర్గన్స్ ఇన్ ద ప్రాపర్ పాత్.
1: దీనికి ఇష్టం వచ్చినటువంటివన్నీ కూడా అందించడానికి ప్రయత్నించకూడదు.
2: డూ నాట్ గో ఆన్ ఆఫరింగ్ వాట్ ఎవర్ ద డిజైర్.
1: ఈ ఇంద్రియముల యొక్క భోగం ఎక్కడి నుంచి పుట్టింది అని ఒక చిక్కని విచారణ చేయాలి.
2: You have to just think as to what is the
1: ఇవి దుఃఖము నుంచినే పుట్టాయి.
2: All these sense organs are born out of
1: స్థానం ఎట్టిదో దీని ప్రభావం కూడా అట్టి వారే ఉంటాయి.
2: They are born out of sorrow and their impact is also sorrow.
1: కనుకనే ఇవి అందించేటువంటి అంతా కూడా మనము తాత్కాలికంగా భోగములు భాగ్యములు ఆనందములు అనుకుంటాం కానీ ఇది పూర్తి దుఃఖాన్ని అందిస్తున్నాయి.
2: వాట్ ఎవర్ దీస్ సెన్స్ ఆర్గన్స్ గివ్ యూ మే గివ్ యూ ఎ టెంపరీ జాయ్ బట్ పర్మనెంట్ సారో అండ్ సాడ్నెస్.
1: దీని వాంఛలు క్షణములో పుడతాయి క్షణములో అణుగుతాయి.
2: దీస్ డిజైర్స్ స్ప్రింగ్ ఇన్ ఎ మోమెంట్ అండ్ గెట్
1: ఆత్యంతములు రెండు కూడాను క్షణములోనే ఆవరిస్తాయి.
2: విత్ ఇన్ ఎ మోమెంట్ దేర్ ఇస్ బిగినింగ్ విత్ ఇన్ ఎ మోమెంట్ దేర్ ఇస్ ఎన్ ఎండ్.
1: ఈనాడు నేను లడ్డు తినాలి అని ఒక ఆశ పుట్టింది.
2: You get a desire that you would like to eat.
1: Aa puttina chame rendu laddu tinnavu.
2: యూ ఏట్ లడ్డు,
1: రెండు లడ్డు తినేటప్పటికి విసిగెత్తింది.
2: ఆఫ్టర్ ఈటింగ్ టూ లడ్డూస్,
1: ఆశ ఎంతసేపు, నిరాశ ఎంతసేపు.
2: Within moments there is a desire.
1: ఇష్టం ఎంతసేపు, అయిష్టం ఎంతసేపు.
2: Desire in one moment and dislike in
1: another.
2: In a moment these likes and dislikes appear and disappear. These are all temporary, isn't it?
1: కనుక దీనిని సరియైనటువంటి రీతిలో మనం విచారణ సలిపి,
2: యూ హావ్ టు ఎన్క్వైర్ ఆన్ ప్రాపర్ లైన్స్ ఆన్ దీస్ మ్యాటర్స్.
1: ఇంద్రియాలకు తగినటువంటి యొక్క పనిని మనం పెట్టాలి.
2: గివ్ ప్రాపర్ వర్క్ టు ది సెన్స్ ఆర్గన్స్.
1: ఈ ఇంద్రియములకు సరియైనటువంటి పనిని మనం ఇవ్వకుండా పోవటం చేతనే మనం అనేక రకములుగా దానికి బానిసలు కావాల్సి వస్తుండాలి.
2: We will have to give a lot of trouble to the sense organs if we don't give proper work in the proper time.
1: దేహం యొక్క వాంఛలు మనము సత్యమైనవిగా భావించరాదు.
2: We should not consider the desires of the physical body as based on truth.
1: నేను ఇక్కడ లేకుండా పోయినప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారి వారి భావాలను ఉచ్చరించేటివన్నీ కూడా గుర్తిస్తూ ఉంటుంటాను.
2: ఐ మే నాట్ బి హియర్ బట్ ఐ కీప్ వాచింగ్ ద ఫీలింగ్స్ దట్ కమ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ.
1: సాయంకాలము అనంతపురం ప్రిన్సిపల్ హేమలత ప్రహ్లాదం చరిత్రాన్ని చక్కగా సరైనటువంటి తెలుగు పదముల చేత, పద్యముల చేత, గానము చేత అందరికీ శ్రవణానందపరిచింది.
2: దిస్ ఆఫ్టర్నూన్ ప్రిన్సిపల్ హేమలత అనంతపురం క్యాంపస్ gave a beautiful melodious lecture using proper words in
1: Telugu. Andulo okati pradhanamainatundi reetiga bodhisthu vachindi.
2: Among all the things she was teaching, one particular thing,
1: Shishupala dantavakradulu paramaatmudaina krishnunni nirantaram kudunu dushistu vinarani maatala cheta noppincheetundi varu.
2: Shishupala and dantavakra used to use very abusive words against Krishna and hurt him continuously.
1: Aite okanoka samayam lopala sabha jarugutundadi,
2: but there was some court assembly.
1: Agata moolam evariki ivvalani dharmarajulu cheti endunchukunnadu.
2: Dharmaraja was conducting that particular sabha.
1: Entamando maharshulanta untunnaru aa sabhalo.
2: In that assembly there were great maharshis.
1: Acharya Sreshthulainatundi Dronacharyulu, Krupacharyulu, inka Bhishmacharyulu andaru kuda untunnaru.
2: There were great people like Dronacharya, Bhishmacharya and Krupacharya.
1: Aithe andarikante uttamudu Bhishmudu.
2: Of all the people Bhishma was
1: atariki vachukala agratambulamu.
2: Dharmaraja could have given the honor of agratambula to Bhishma.
1: తమ ప్రియతమైనటువంటి ఆ మహాకృష్ణుడికి మాత్రమే అందించాలని తనలో ఆశ.
2: బట్ హీ హాడ్ డిజైర్డ్ అండ్ రిజాల్వ్డ్ దట్ దట్ ఆనర్ షుడ్ గో
1: జీవితాధారము కృష్ణుడే.
2: కృష్ణ ఈజ్ ద వెరీ
1: పరమావధి కృష్ణుడే.
2: హీఈస్
1: మా ప్రాణము కృష్ణుడే.
2: హీఈస్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
1: అతను తప్ప అన్యులు మాకు ఈ జగత్తులో. ద్రోణాచార్యులు, కృపాచార్యులు, ఇంకా భీష్మాచార్యులు అందరూ కూడా ఉంటున్నారు.
2: దే వర్ గ్రేట్ పీపుల్ లైక్ ద్రోణాచార్య, భీష్మాచార్య అండ్ కృపాచార్య.

0: మా ప్రాణము కృష్ణుడే.
1: హీఈస్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: అతను తప్ప అన్యులు మాకు ఈ జగత్తులో పెద్దలు కనిపించరు.
1: దేర్ ఈస్ నో వన్ ఎల్స్ హూ ఈస్ గ్రేటర్ దాన్ హిమ్. వీ కెనాట్ సీ ఎనీవన్
0: అని కృష్ణుడిని పిలిచి పాదములు కడిగి అగ్రతాంబులు ఇస్తున్నాడు.
1: హీ కాల్డ్ కృష్ణ అండ్ హీ వాష్ ది ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: దుర్మార్గులకు దుష్టులకు కూడాను కేవలం అంతర్భావం వాళ్ళు ఏమాత్రం యోచించరు.
1: ద వికెడ్ వన్స్ కెనాట్ అండర్స్టాండ్
0: బాహ్య దృష్టి బాహ్య భావం అనే వాళ్ళు అనుసరిస్తుంటారు.
1: దే ఆల్వేస్ సీ ఎక్స్టర్నలీ అండ్
0: వ్యక్తిగతమైనటువంటి ద్వేషములను అసూయలను వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు.
1: దే ఆల్వేస్ ఎక్స్ప్రెస్ హేట్రెడ్ అండ్ జెలసీ.
0: సమష్టి భావం వారిలో శూన్యము.
1: దే డు నాట్ హ్యావ్ ఎ కరెక్ట్ అండర్స్టాండింగ్.
0: నాకు ఇష్టం లేనంత మాత్రమే ప్రజలకు ఇష్టముండదా అనేటువంటి విశాల భావము ఉండదు.
1: హీ డజంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. హీ మే నాట్ లైక్ బట్ ఆల్ ద పీపుల్ లైక్ ఇట్. దట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్
0: ఇలాంటి సంకుచితమైనటువంటి యొక్క చిత్తములకు ఉంటుంటాయి.
1: దేర్ ఆర్ సచ్ నారో మైండెడ్ పీపుల్ ఆల్వేస్ అండ్ ఎవ్రీవేర్.
0: ఇంత పెద్ద సభ లోపల లేచాడు శిశుపాలుడు.
1: శిశుపాల గాట్ అప్ ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ.
0: ఏదో అక్కడ మురుగును అనుకోవటమే కాకుండా ప్రత్యక్షముగా పాండవులందరూ కూడా ఉంటున్నారు. మహాసభ జరుగుతుండాలి. ఇంతమంది ఋషుల మధ్య లోపల కృష్ణుని ఇష్టం వచ్చినట్టు దూషించాడు.
1: ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ వేర్ పాండవాస్ అండ్ సో మెనీ అదర్ గ్రేట్ పీపుల్ వర్
0: తామూలం ఏమిటం కృష్ణునికు.
1: హీ బిగాన్ కండెమింగ్ కృష్ణ ఇన్
0: స్నానం పూజయు ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుక పూజ నీకు.
1: Should Krishna be worshipped because he stole the sarees of Gopikas when they
0: were bhoomantrato challaladaru harinchinanduka archaminita.
1: Should he deserve this honor because he played with those rural folk
0: chalu katti pettini panchangam inka.
1: Enough of it. Stop your
0: pagadi paraboku charinchu mui nor shut up annadu.
1: He said shut up.
0: Deenito dharmajuni yokka manasu chala baadha padipoyindi.
1: ధర్మజాస్ మైండ్ వాజ్ రాధర్
0: నా ప్రేమమూర్తి నా ప్రాణ సమానమైనటువంటి యొక్క భగవంతుని ఇంత సభ లోపల ఇన్ని విధమైనటువంటి పరాభముగా మాట్లాడటమా అని తనలో తాను చాలా బాధపడుతున్నాడు.
1: మై బిలవెడ్ లార్డ్ కృష్ణ ఈజ్ బీయింగ్ అబ్యూజ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్.
0: దీనికి తగినట్టుగా అగ్రతాంబూలం ఇచ్చిన ఆ తట్ట చేతనే శిశుపాలుని పైన విసిరాడు కృష్ణుడు.
1: Krishna took that particular plate itself and threw it.
0: Yedo sudarshana chakram antaru chakram kaadu taambulam ichinatunte tattane.
1: It was not the discus sudarshana chakra. It was only that plate
0: tattane chakranga velli shishupaluni kantam khandinchindi.
1: He cut the neck of Shishupala by using
0: kantam khandinchinanta maatramu aanandame kaani dharmajunaku tattaname aa kantam nunchi kudanu raktam antha egiri aa yokka కృష్ణుని పాదముల పైన పట్టము. ఆ శిశుపాలుని యొక్క ప్రాణస్వరూపమైనటువంటి యొక్క జ్యోతి కృష్ణునిలో కలిసిపోయింది.
1: వెన్ హీ థ్రూ ద ప్లేట్ హిజ్ నెక్ వాజ్ కట్. ది బ్లడ్ స్ప్రాంగ్ ఫ్రమ్ ది వెయిన్స్ అండ్ ఫెల్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ కృష్ణ. మనసు
0: అయోమయమైపోయింది, అల్లకల్లోలమైపోయింది, ఆంధ్రాల వచ్చిన తుఫాను వలె కలిగిపోయింది.
1: అండ్ ది జ్యోతి ఫ్రమ్ హిమ్ మర్జ్డ్ ఇన్ కృష్ణ అండ్ విత్ దిస్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్
0: ఈ దుర్మార్గుని కంఠం ఖండించడం సత్యమే, సరి అయినటువంటిది. కానీ అతని పాపజ్యోతి ఈ పరమాత్మలో లీనం కావటం ఏమిటి ఆశ్చర్యం?
1: శిశుపాల డిజర్వ్డ్ దట్ పనిష్మెంట్ బట్ హౌ ఇస్ ఇట్ దట్ సచ్ ఎ సిన్నర్స్ ఆత్మిక్ జ్యోతి మర్ద
0: పాపి.
1: హీ వాజ్ సచ్ ఎ గ్రేట్ సిన్నర్.
0: ఇతను మహాదురాత్ముడు.
1: హీ వాజ్ ఎ రాదర్
0: ద్రోహి, దైవ ద్రోహి.
1: హీ వాజ్ ఎ ట్రెచరస్ ఫెలో.
0: ఇలాంటి వాణి యొక్క జీవన జ్యోతి పరమాత్మలో చేరటం అంటే ఏమిటిది ఆశ్చర్యం? ఇలాంటి వాడికా పరమాత్ముడు ఇట్లా ఇలాంటి అవకాశం అందించేది, ఇలాంటి వారినైనా తాను స్వీకరించేది అని అనేక రకములుగా తాను యోచన చేస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ జస్ట్ గెటింగ్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్. ఈజ్ దిస్ ది ఫెలో హూ డిజర్వ్స్ సచ్ ఎ కైండ్ ఆఫ్ గ్రేస్ ఫ్రమ్ ద లార్డ్ అలవింగ్ హిజ్ ఓన్ జ్యోతి.
0: ఈ సమస్యని నారాయణ దగ్గర ప్రశ్నించాడు.
1: దిస్ పర్టికులర్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్.
0: ఎంతమందో భక్తులు ఉంటున్నారు, ఎంతమందో శరణాగతి పొందినటువంటి వారు ఉన్నారు. వీరెవరికి లేకుండా భగవంతుని దూషించినటువంటి వారికైనా ఇటువంటి పవిత్రమైన స్థానం అందించటం.
1: దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ డివోటీస్. దే మే నాట్ గెట్ దిస్ ఆనర్ అండ్ దిస్ ఆపర్చునిటీ. షుడ్ దిస్ ఫెలో హూ హి వాజ్ సచ్ ఎ గ్రేట్
0: నారదుడు చెప్పాడు, అయ్యా దూషణ భూషణ తిరస్కార పురస్కారములంతా దేహానికే కాని ఆత్మకు కాదు.
1: నారద టోల్డ్ వెల్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ క్రిటిసిజం

0: ఇఫెక్ట్స్ అండ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆర్ ఓన్లీ ఫర్ ద బాడీ.
1: అందరి యందు ఉన్నటువంటిది ఒకే పరమాత్ముడే.
0: దేర్ ఇస్ ఫర్ ఆత్మ దేర్ ఇస్ నో సచ్ డిఫెక్ట్ అండ్ నో.
1: దూషించే వారు ఎవరు, దూషణ అందుకునేటువంటి వారు ఎవరు?
0: హూ ఇస్ ద వన్ హూ క్రిటిసైజెస్ అండ్ హూ ఇస్ ద వన్ హూ ఇస్
1: ఎవరు ద్వేషి ఎవరు ప్రీతి?
0: హూ ఇస్ హేటెడ్
1: అందరూ?
0: ఎవ్రీవన్ ఇస్ ఈక్వల్.
1: ఏ రక్తము నిరంతరము భగవంతుని చింత చేస్తుందో ఆ రక్తం భగవంతునికి అర్పితమైపోతుంది.
0: That blood which goes on remembering God will always get
1: desham chetano,
0: feet of God.
1: Prema chetano, kamam chetano, asuya chetano, ek ahankaram chetano, ye reeti gaane sare aa bhagavantuni naamam smaristhe chaalu.
0: Whether it is out of hatred, out of jealousy, out of love, out of envy, whatever be the thing, if you go on repeating and
1: bhaktuni smarinchetundi smarana kante shishupalu adhiganga smarinchadu.
0: శిశుపాల రిమెంబర్డ్ ది నేమ్ ఆఫ్ కృష్ణ మచ్ మోర్ దాన్ ది డివోటీస్ రిమెంబర్ హిమ్.
1: భక్తులు ఏదో పూజ రూముకు పోయినప్పుడు మాత్రం పరమాత్మ అని రెండు దండాలు పెడతారు.
0: డివోటీస్ రిమెంబర్డ్ ది నేమ్ ఆఫ్ కృష్ణ ఓన్లీ వెన్
1: రెండు దండాలు పెడతారు.
0: అండ్ దే ఆఫర్డ్ ఒబీయసన్
1: గుళ్ళు గోపురాలకు పోయినప్పుడు రెండు దండాలు పెడతారు.
0: వెన్ దే గో టు పిలిగ్రిమ్ సెంటర్ దే
1: ఆఫర్. శిశుపాలుడు అట్లు కాదు.
0: బట్ శిశుపాల
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణుడే దూషించడం.
0: Under all times, under all circumstances, he was always criticizing Krishna, Krishna, Krishna.
1: నిద్రలో కూడా కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ.
0: ఈవెన్ ఇన్ స్లీప్ హీ వాస్ క్రిటిసైజింగ్ కృష్ణ కృష్ణ కృష్ణ.
1: ఆ చింతన యొక్క ప్రభావమే ఈ యొక్క అత్మకు సరైనటువంటి ఆధారం అన్నాడు.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ కాన్స్టెంట్ రిమెంబరెన్స్ దిస్ బ్లడ్.
1: అయితే లోకులు బాహ్య సంబంధమైన లౌకిక సంబంధమైనటువంటి యొక్క విషయములను చర్యలను మాత్రమే గుర్తిస్తూ వస్తుంటారు.
0: ది వరల్డ్లీ పీపుల్ విల్ ఓన్లీ జస్ట్ సీ ఇన్ ఎన్ ఎక్స్టర్నల్ వే అండ్ ఓన్లీ సూపర్
1: భగవంతుడు దానిని చూడడు.
0: గాడ్ నెవర్ సీ.
1: భగవంతుడికి ద్వేషము కానీ లేక అసూయ కానీ లేక ఇష్టము కానీ ఏ ఒక్కటి కూడా తనకి లేదు.
0: గాడ్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ హేట్రెడ్ జెలసీ.
1: అన్ని మీలో ఉండినటువంటి మీకు ప్రతిబింబించేటువంటి ప్రతిబింబాలే.
0: All that you see as hatred, love is only
1: nirmalamainatundi addam vanti vaadu.
0: God is always like a pure mirror.
1: Addam mundu ninchukoni ye vidhanga act chesthe addam loni pratibimbam adhe reethiga act chestundi.
0: Like a mirror, he reflects your own feelings and your own actions and your own thoughts.
1: Addam mundu ninchukoni dani dandinchu istunda adi kuda ninnu dandistu vastundi.
0: You go on showing anger, standing before the mirror, it expresses the same thing.
1: అద్దంలో ఉన్న ప్రతిబింబానికి ఒక నమస్కారం కొట్టు, ఆ నమస్కారం తిరిగి నీకు అందిస్తుంది.
0: You offer a namaskar, folding your hands in the mirror, you see the same
1: thing. నువ్వు చేసినటువంటి దీనికి నీకు రియాక్షన్ గా వస్తుంది అది, కానీ భగవంతుడికి యాక్షన్ రియాక్షన్ రెండు లేవు.
0: యువర్ ఓన్ యాక్షన్ గెట్స్ రియాక్షన్ యాజ్ అ రియాక్షన్ టు యూ. గాడ్ హ్యాస్ నైదర్ లైక్
1: భగవంతునికి ఒకటి ఇష్టము ఒకటి అయిష్టము అనేటువంటిది కాదు.
0: గాడ్ హ్యాస్ నో లైక్స్ అండ్ నో డిస్లైక్స్.
1: ఒకటి శిక్ష ఒకటి రక్ష అనేటువంటిది కాదు.
0: పనిష్మెంట్ అండ్
1: ప్రొటెక్షన్ అన్ని కూడా మన ప్రవర్తన యొక్క ప్రభావాలి.
0: ప్రొటెక్షన్ అండ్ పనిష్మెంట్ డిపెండ్ అపాన్ అవర్ యాక్షన్.
1: కనుక భగవంతునికి ఏ విధమైన ఈ విధంగా చేస్తున్నాడే, ఈ విధంగా చూస్తున్నాడే, ఈ విధంగా వారిని మాత్రం దగ్గర చేర్చాడే, వీరిని మాత్రం దగ్గర చేయలేదు, ఈ విధమైనటువంటి నిర్ణయం చేసే అధికారం ఎవ్వరికీ లేదు.
0: No one has the authority or the right to decide that God is making one nearer and making one
1: ante itte undali atle undali ani evaru shasinche adhikaram undi.
0: Who can command and say prescribe
1: andarlo undinatundi oka daivathamu anni rakalugalanu pravartinchavachchu.
0: His divinity can express itself in
1: aithe swartha rahitamainatundi kanuka deeniki ye doshamu undadu.
0: But because it is pure from
1: paripurnamainatundi oka prema kanuka idi ye vidhamainatundi malinyamu kudaradu.
0: It has no selfishness and it is full of love. There
1: kanuka bhagavantunaku aneka rakamainatundi birudulu untunnayi.
0: There are a number of titles for God.
1: Nirgunam, niranjanam, sanatanam, niketanam, nitya shuddha buddha mukta nirmala swarupinam anna. కనుక భగవంతుడు అన్ని రకములైనటువంటి యొక్క పవిత్రతలో ఉండేటువంటి వానికి ఇట్టి అపవిత్రము ఇది పవిత్రము అని నిర్ణయించే నీ దృష్టిలో ఉంటుంది కానీ భగవంతుని దృష్టిలో లేదు.
0: గాడ్స్ సేక్రెడ్నెస్ ఇస్ ఫుల్ అండ్ టోటల్. యు హావ్ నో రైట్ టు డిసైడ్ దట్ సచ్ అండ్ సచ్ థింగ్ అలోన్ షుడ్ బి గాడ్.
1: యద్భావం తద్భవతి.
0: వాట్ యు సీ ఇస్
1: నీవు ఏ రంగు అద్దాలు వేసుకున్నావో ప్రపంచమంతా అదే రంగుగానే కనిపిస్తుంది.
0: ఆన్ ది టైప్ ఆఫ్ గ్లాసెస్ దట్ యు వేర్ you see the world as
1: srushti yokka dosham kaadu nee drushti yokka dosham.
0: There is no defect in creation, it is only defect in your own vision.
1: Anukane indriyamulu ఈ దోషములు గావిస్తున్నాయి అని మనం అనుకోవటం ఇది కేవలం మన యొక్క భావముల యొక్క దోషమే.
0: దేర్ ఈస్ ఎ డిఫెక్ట్ ఇన్ యువర్ ఓన్ ఫీలింగ్ వెన్ యు సే దట్ దీస్ సెన్స్ ఆర్గన్స్ హావ్ సమ్ డిఫెక్ట్స్.
1: ఇంద్రియములు సరైనటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే ఇంద్రియములు సరైనటువంటి అర్థాన్ని అందిస్తుంటాయి.
0: ఇఫ్ యూ డెవలప్ కరెక్ట్ అండ్ గుడ్ ఫీలింగ్స్ యువర్ సెన్స్ ఆర్గన్స్ విల్ గివ్ యూ కరెక్ట్.
1: తనలో మంచి భావం పెట్టుకున్నాడు, భార్య చేసినటువంటి యొక్క తప్పు పని కూడా తాను మంచిదిగానే భావించాడు.
0: Tukaram had good feelings. Whatever his wife did also turned out to be good for
1: Kabir. Nirantaram kudunu bhagavat chintana cheta kaalamu gadupto vachadu kalakani bari chesinatunti dinnanta kudunu manchigane bhavistu vachadu.
0: Kabir also was constantly thinking of the Lord. Therefore whatever his wife did also
1: ayastinnu samabhavamunu kaligi pavitramainatunti hrudayamto oka sadhana chadupto vachadu kanaka adi kudunu tana bari chesinatunti oka pani samanvayam cheskuntu vachadu.
0: Einstein had equal mindedness. Therefore, whatever his wife did also, he accepted as a good thing alone.
1: Kanuka manalo manamu samanvayam gavinchukuneetunti oka sadhanam manam salpali.
0: We should have the capacity to harmonize with ourselves.
1: Bhagavantudu mana indriyalanta baitike ichchadu ganaka atande tappu kani maari kaadu antaru kotta mandi mondi varu.
0: Some blind ones go on criticizing God. God has made the sense organs to go externally. It is his mistake, not
1: Bhagavantudu kannulu ichchadu కానీ బయటకే దీని తలుపులు పెట్టాడు కానీ లోపలికి పెట్టలేదే.
0: గాడ్ హ్యాస్ గివెన్ యూ ది ఐస్. వెల్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఎక్స్టర్నల్లీ ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ డిఫెక్ట్.
1: భగవంతుడు చెవులు ఇచ్చాడు, ప్రపంచం వైపునే తిప్పాడు కానీ మన లోపల వైపున తిప్పలేదే.
0: గాడ్ హ్యాస్ గివెన్ ది ఇయర్స్, దే ఆర్ టర్న్ టు ది ఎక్స్టర్నల్.
1: ముక్కును ఇచ్చాడు, బయట శ్వాసమే తీసుకోమన్నాడు కానీ లోపల శ్వాసం కాదన్నాడే.
0: అండ్ గాడ్ హ్యాస్ గివెన్ ద నోస్.
1: కాబట్టి సృష్టిలోనే దోషం ఉంది.
0: Therefore some people decide that God
1: is ma dosham kaadu ani aa rakamga samanvayam chesukuntuntaru.
0: There is defects only in creation.
1: Ade
0: we
1: tappu.
0: Don't have any defects. This is a great mistake.
1: Aneka doshamlu cheyatamu. I am a human. Idi enta porapaatu enta paapamu.
0: To say that to err is human is a great mistake, a sin.
1: I am a human. Nenu manavudu kabatti tappulu cheyatam naa swabhaavu ani samarthinchukuntunnadu.
0: People go on defending, I am a human being. To err is human. Therefore he goes on committing mistake.
1: చాలా తప్పు అది పిల్లల లోపల.
0: This is a great mistake. Let the youth note this.
1: నీవు మానవుడైనందుకు తప్పులు చేయకూడదు.
0: After being a human being, you should not commit mistake.
1: పశువు అయితే తప్పులు చేసినా పర్వాలేదు.
0: If it is animal, they can commit
1: mistake. అది పశువు కనుక తన యొక్క ప్రవర్తన తాను చేస్తుండాలి.
0: If it is an animal, it is natural for it to
1: commit mistake. మనిషి అయిపోయి తప్పులు చేయకూడదు. అలాంటి వాడు తప్పులు చేసేని మానవుడు ఇది సహజమే అనుకోవటం, ఇది సమర్థించుకోవటం.
0: It is rather defending one's own weaknesses if one says to err is human.
1: పశువుగా పుట్టి పశువుగా ప్రవర్తిస్తుండాలి.
0: Animal is born as such and conducts
1: మనం మనిషిగా పుట్టి పశువుగా ప్రవర్తించడం ఎంత విరుద్ధము.
0: We are born as human beings, but if we conduct like an animal, what a great mistake it is.
1: నీవు మనిషిగా ప్రవర్తించు,
0: conduct yourself as a man.
1: ఇంకా కొంతమంది గొప్ప తెలివితేటలు కలిగినటువంటి విద్యార్థులు అనేక రకములుగా సమర్థన చేసుకుంటుంటారు.
0: సమ్ వెరీ క్లవర్ స్టూడెంట్స్ గో ఆన్ డిఫెండింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: పక్షులు విహారం చేస్తున్నాయి, ఎక్కడికి కావాల్సింటే అక్కడ పోతున్నాయి, ఏ విధమైనటువంటి పక్షితోనైనా స్నేహం చేస్తుండాలి, కాబట్టి దానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుండాలి.
0: Birds have complete freedom to go wherever they like and eat whatever they want.
1: పశువులు మృగములు కూడాను తమ తమ స్వేచ్ఛను తాను అనుభవిస్తున్నాయి.
0: Animals and beasts also enjoy that kind of freedom.
1: పశువులు పక్షులు మృగములు స్వేచ్ఛను అనుభవిస్తుంటే మానవుడు స్వేచ్ఛను అనుభవించలేకర్లేదా?
0: When birds, beasts and animals enjoy that kind of freedom, should not man enjoy the freedom?
1: నిజమే, నీవు కూడాను స్వేచ్ఛను అనుభవించు.
0: Yes, it is true, you also
1: అయితే
0: enjoy freedom.
1: పశువులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి?
0: What type of freedom do animals enjoy?
1: పశు స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
0: It is animals freedom.
1: మృగములు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? మృగ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
0: ఆనిమల్స్ ఆర్ ఎంజాయింగ్ ఫ్రీడమ్ ఆఫ్ ఆనిమల్స్.
1: నీవు మనిషివి, మనిషి స్వేచ్ఛను అనుభవించు, తప్పులేదే.
0: యు ఆర్ ఎ మ్యాన్, ఎంజాయ్ ది ఫ్రీడమ్ గివెన్ టు మ్యాన్.
1: నీవు మనిషి వైపు మృగ స్వేచ్ఛను అనుభవిస్తే ఇది దోషం కాదా?
0: Being a man, if you want to enjoy the freedom of an animal, is it not a mistake?
1: ఈ ఫ్రీడమ్ అనేటువంటి దానిని మనము పెడర్థాలతో అనర్థాలతో నానార్థాలతో దీన్ని అభివృద్ధి పరచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నాం.
0: వీఆర్ గివింగ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ మెనీ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ ఫర్గెటింగ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్.
1: కనుక ఇది కాదు నిజమైన ఫ్రీడమ్.
0: దిస్ ఈస్ నాట్ రియల్ ఫ్రీడమ్ అట్ ఆల్.
1: ఫ్రీడమ్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్?
1: స్వేచ్ఛగా సంచరించటమా ఫ్రీడమ్?
0: ఈజ్ ఇట్ లైసెన్స్?
1: ఇంద్రియములను విచ్చలవిడిగా వదిలిపెట్టమా ఫ్రీడమ్?
0: ఈజ్ ఇట్ లైసెన్షియస్ కైండ్ ఆఫ్ బిహేవియర్?
1: కాదు కాదు కాదు కాదు.
0: సర్టన్లీ నాట్.
1: ఆత్మజ్ఞానము,
0: నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ

0: ఆత్మానందము, ఇవే ఫ్రీడమ్.
1: కంట్రోలింగ్ ఆఫ్ సెన్సెస్, నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, కంట్రోల్ ఆఫ్ ఆత్మ, దిస్ ఇస్ ఫ్రీడమ్.
0: రొద్దున చిక్బర్ రెండు మ్యాప్లు వేసి ఒకవైపున నాలెడ్జ్, మరొక వైపున క్యారెక్టర్ అని పెట్టాడు.
1: మార్నింగ్ చివర్ పుట్ ఏ పిక్చర్, ఆన్ వన్ సైడ్ దెర్ వాజ్ నాలెడ్జ్, ఆన్ అదర్ సైడ్ దెర్ వాజ్ క్యారెక్టర్.
0: కనుక మన బ్యాలెన్స్ ఏమిటంటే ఒకవైపున నాలెడ్జ్, ఒకవైపున గుణము, క్యారెక్టర్, ఈ రెండు సమానంగా ఉండినప్పుడే సక్రమైనటువంటి ఒక బ్యాలెన్స్ ఉంటాడు.
1: యూ కెన్ ఎంజాయ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ వెన్ యూ హ్యావ్ ఆన్ వన్ సైడ్ నాలెడ్జ్ అండ్ ఆన్ ది అదర్ సైడ్ క్యారెక్టర్.
0: నేటి విద్యలు తెలివి తేటలనే పెంచు, కొంచెమైన గుణము పెంచబోదు.
1: టుడేస్ ఎడ్యుకేషన్ ఇంక్రీజెస్ ఓన్లీ వన్స్ క్లెవర్నెస్ బట్ నాట్ ది వర్చ్యుయస్ గుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ క్యారెక్టర్.
0: కోటి విద్యలుండి గుణము లేకున్నచో ఫలమదేమి, వాణి విలువదేమి.
1: You may have a crore types of skills and education. If you do not have virtue, what is the use?
0: ఎంత తెలివితేటలు ఉండి ఏం ప్రయోజనము?
1: What is the use?
0: దానిని తుంచేటువంటి గుణం కూడా మరొక వైపు ఉంటుండాలి.
1: There is a need for proper qualities which can use
0: సరైనటువంటి బ్యాలెన్స్ గా ఉంటాది.
1: Then only there will be a perfect balance.
0: ఈనాటి మానవులకు, ఈనాటి విద్యావంతులకు బ్యాలెన్స్ పూర్తి తప్పిపోయింది.
1: Today's man and specially educated man, there is a
0: ఒక చిన్న సైకిల్ లో బ్యాలెన్స్ తప్పిపోయిందంటే యాక్సిడెంట్ అయిపోతుంది, కింద పడిపోతాడు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో బ్యాలెన్స్ వైల్ సైక్లింగ్, వన్ విల్ గెట్ ఇన్వాల్వ్డ్.
0: జీవితము పవిత్రమైన జీవితము, దీంట్లో బ్యాలెన్స్ లేకపోతే ఎంత ప్రమాదము.
1: ఇఫ్ దేర్ ఇస్ నో బ్యాలెన్స్ ఇన్ మ్యాన్స్ లైఫ్, వాట్ డేంజర్స్ హీస్ ఎక్స్పోజ్డ్.
0: కనుక ఇంద్రియములు ఒకవైపున,
1: ఆన్ వన్ సైడ్ సెన్స్ ఆర్గన్స్,
0: విషయంలో కూడినటువంటి గుణములు మరొక వైపున,
1: ఆన్ ది అదర్ సైడ్ హ్యాబిట్స్.
0: ఈ రెండింటిని అభివృద్ధి కావించుకోవటమే ఈ విద్యావంతుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ టు డెవలప్ దీస్ టూ థింగ్స్ టుగెదర్ ఇన్ ఎ బ్యాలెన్స్డ్ వే. దాట్ ఈస్
0: విద్యార్థులారా, మన ఇంద్రియములను సరైన రీతిగా అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది మాత్రమే కాదు,
1: ఇట్ ఈస్ నాట్
0: సమన్వయపరచుకోవాలి.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ది సెన్స్ ఆర్గన్స్.
0: ట్రై
1: టు బ్రింగ్ అబౌట్ హార్మోన్.
0: యోగ చిత్తవృత్తి నిరోధక అన్నాడు. ఈ చిత్తవృత్తిని నిరోధించడము మహాకష్టం.
1: పతంజలి హాస్ సెడ్ యోగా మీన్స్ కంట్రోలింగ్ ఆఫ్ ది చిత్త మైండ్.
0: అసాధ్యము,
1: ఇట్ ఈస్ డిఫికల్ట్, ఇంపాసిబుల్.
0: సమన్వయము గావించుకోవటము ఇది సరైన సులభ మార్గం.
1: హార్మోనైజింగ్ ఇట్ ఈస్ ఈజీ.
0: మంచిని స్వీకరించు,
1: యాక్సెప్ట్ గుడ్.
0: చెడ్డ తనమంతట తామే దూరమైపోతుంది.
1: ది బ్యాడ్ ఆటోమేటికలీ గెట్స్.
0: కేవలం మానవుని యొక్క బలహీనతలే ఇంతవరకు దీనికి కారణమైపోతుంది.
1: ఇట్ ఇస్ ది వీక్నెస్ ఆఫ్ ది మైండ్ విచ్ లీడ్స్ హిమ్ ఆన్ టు ద రాంగ్ పాత్.
0: విదేశీయుడైనటువంటి కార్లైన్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ వన్ ఫారినర్ బై నేమ్ కాంప్లాన్.
0: అతను చాలా తెలివితేటలు గలవాడే.
1: హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ క్లెవర్ అండ్ ఇంటెలిజెంట్.
0: గొప్ప విద్యావంతుడే,
1: హైలీ ఎడ్యుకేటెడ్.
0: కానీ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేకపోవడం చేత మహాబలహీనుడైపోయాడు.
1: యాజ్ హీ డిడ్ నాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది సెన్సెస్ హీ బికేమ్ వెరీ వీక్.
0: ఒక ఇమాజినేషన్ అతనిలో ఉండేటువంటిది పాపం.
1: హీ హ్యాడ్ ఎ వెరీ బిగ్ ఇమాజినేషన్.
0: రాత్రి పండుకునే సమయం లోపల చాలా నిద్ర పట్టేటువంటిది కాదు.
1: వెన్ హీ వెంట్ టు బెడ్ టు స్లీప్ ఇన్ ద నైట్,
0: ఈ విధంగా నడిచేటప్పటికీ అతనికి అనారోగ్యం ప్రారంభమైంది.
1: ఫోర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ డెవలప్డ్ బ్యాడ్ హెల్త్.
0: పక్కింటి వాడిని పిలిచాడు.
1: హీ కాల్డ్ ది నైబర్.
0: సార్, నాకు అనారోగ్యం తెప్పించావు, దీనికి నీవే కారణము.
1: హీ సెడ్ ఫర్ మై బ్యాడ్ హెల్త్ యు ఆర్ రెస్పాన్సిబుల్.
0: నీ ఇంటిలో కోడి ఉంటుండాలి.
1: యూ హ్యావ్ గాట్ ఏ కాక్ ఇన్ యువర్.
0: ఆ కోడి రాత్రంతా అరుస్తూ ఉంటుంటాది.
1: దిస్ ఇట్ గోస్ ఆన్ క్రోయింగ్ థ్రూఅవుట్ ద నైట్.
0: అరుపు వల్ల నాకు నిద్ర రావటం లేదు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ దట్ ఐఎమ్ డిస్టర్బ్.
0: నీ కోడిని నీవు సరైన భద్రత చేసుకో.
1: యూ కీప్ యువర్ హెల్త్ అండర్ కంట్రోల్.
0: ఆరోగ్య భిక్ష పెట్టు అన్నాడు.
1: సో దట్ ఐ మే హ్యావ్ గుడ్ హెల్త్.
0: ఆ పక్కింటి యజమానుడు చెప్పాడు, సార్, మేము అదే ఇంట్లోనే పండుకుంటున్నాం. నా కోడి రాత్రంతా కూసేటువంటి స్వభావం కాదు. ఏ కోడి అయినా కూడా రాత్రంతా కూయదు. ఏదో రాత్రిలో ఒక పర్యాయం రెండు పర్యాయం కూస్తాయి.
1: వెల్ సార్, వీ ఆల్సో స్లీప్ ఇన్ ద సేమ్ హౌస్. వీ హావ్ గాట్ ఏ కాక్ దేర్ అండ్ ఇట్ డజంట్ గో ఆన్ డిస్టర్బింగ్ అస్. ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ అ నైట్ ఇట్ మే.
0: అప్పుడు కాల్ ఏం చెప్పాడు, నిజమే అది ఒక తూరి రెండు తూర్లో కూస్తుంది.
1: He agreed. Well, once
0: a అయితే నాకు పండుకున్నప్పటి నుంచి కూడా అది ఎప్పుడు కుస్తుందో ఎప్పుడు కుస్తుందో ఎప్పుడు కుస్తుందో ఎప్పుడు ఆ యొక్క చింతనే నాకు నిద్ర రాకుండా చేస్తా ఉంది అన్నాడు.
1: But the moment I go to bed, I start imagining when it is going to crow, when it is going to. Because of my imagination, I get disturbed.
0: ఇది కోడి కూత వల్ల వచ్చినటువంటి అనారోగ్యం కాదు, తనలో ఉన్న బలహీనత వచ్చినటువంటి అనారోగ్యం.
1: The all bad health is an account of his imagination.
0: ఇట్లే ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకును తమ ఇంద్రియముల చేత కలిగేటువంటి ప్రమాదముల కంటే ఈ భ్రమల చేత కలిగేటువంటి ప్రమాదములు అధికంగా ఉంటున్నాయి.
1: Man gets greater dangers on account of his delusions and imagination rather than from sense organs.
0: కనుక మానవుడి యందు ఈ ఇమాజినేషన్ పూర్తి పోవాలి.
1: Man should give up this kind of imagination.
0: ఈ ఇమాజినేషన్ మానవుని చాలా కృంగ చేస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్ విచ్ వీకన్స్ ఎ మ్యాన్.
0: ఇంకా ఇంద్రియముల యొక్క ప్రభావము, ఇంద్రియములు ఏ విధమైన రీతిలో మనము కొంతవరకు సమన్వయం చేసుకోవచ్చును అనేటువంటిది మున్ముందు మనం విచారిస్తాం.
1: Later on we are going to inquire into the various types of sense organs, their impact and how to control them.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1983, addressing Mumbai Sai Sevaks.
1: Natapamsi Natirthanam Na Shastrani Japa Nahi Samsara Sagarottare Sajjanam Sevanam Vina.
2: It is not any tapas, it is not any number of visits to pilgrim centers, it is not getting the scholarship of the highest order in terms of mastering all the sacred scriptures and shastras. It is not again any japa or any other mode of ritual that's going to help you to cross this ocean of samsara. It is service, and service to your fellow beings alone, that is going to confer on you this capacity to cross this ocean of life.
1: Divyatma Sarupulara.
2: Embodiments of the divine Atma.
1: Manavudu sukham nasinchutunnadu.
2: Every individual aspires for a state of happiness and comfort.
1: Aithe vastavamainatuvanti sukham emito gurtinchukunetuvanti vyaktulu chala takkuvaga unnaru.
2: The number of individuals who are in a position to recognize a lasting happiness, this number of individuals is rather small.
1: Bhautika sukham, లౌకిక సుఖం, వైజ్ఞానిక సుఖం, ఆధ్యాత్మిక సుఖం, ధార్మిక సుఖం, అనేక విధమైనటువంటి సుఖములు ఉన్నవి. కానీ ఈ సుఖములు ఏది సరియైన సుఖము, ఏది సత్యమైన సుఖము, ఏది నిత్యమైన సుఖము అని విచారణ చేసుకోవటం చాలా కష్టమైనటువంటి విషయం.
2: When we talk of comfort, one talks of comfort pertaining to one's physical existence, to one's existence in this world, to one's existence conforming to the scientific field, to one's existence in the spiritual path, to one's existence on the dharmic plane. Now the question is, which of these is permanent? Which of these is lasting?
1: Priyamuga sukhamulu moodu vidhamuluga unnadi.
2: Truly speaking, this comfort or happiness could be classified into three categories.
1: Okati tatvika sukham.
2: The first could be called sattvic.
1: రెండవది రాజసిక సుఖం.
2: ద సెకండ్ రాజసిక.
1: మూడవది తామసిక సుఖం.
2: ద థర్డ్ ఇస్ తామసిక.
1: సాత్విక సుఖం అనేటువంటిది ప్రథమంలో విషమయంగా ఉంటుంటుంది.
2: నౌ ద ఫస్ట్ ఆఫ్ దీస్ ద సాత్విక వెరైటీ ఆఫ్ కంఫర్ట్ ఆర్ జాయ్ అట్ ద బిగినింగ్ ఇట్ అపియర్స్ టు బి లైక్ పాయిజన్.
1: ఇది చివర చాలా అమృతమయంగా మారుతుంది.
2: బట్ గ్రాడ్యువల్లీ this poisonous state gets transformed into the state of ambrosia or nectar.
1: Satyaka sukamunaku prarambhamulo konni vidhamaitundi kashtamulu nashtamulu dukkhamulu vicharamulu kontha varaku addutu untayi.
2: In the initial stages, when you are trying to go on this sattvic path, you are bound to be confronted with difficulties and with challenges and with any number of other problems which you'll have to encounter.
1: Ini క్రమక్రమేణ తాత్వికమైనటువంటి భావముతో అమృతమయమై ఆనందమయమై జీవితంలో శాంతిమయంగా రూపొందింపచేస్తుంది.
2: But you can be certain that gradually with the passage of time, as you keep proceeding on this path, this very same poison, these very same difficulties would gradually get transformed in such a way as to confer on you happiness, ananda, peace, and all comforts that you are possibly seeking.
1: Anaga prarambhamulo kashtamulaku karanam emiti ani manam vicharinchukunnappudu sattvika sadhanalu yendu samadamadi sadhanalu cheta manavudu konni samalaku guri kavalsi vastundi.
2: Now when you try to gather the basics of this thing, why do we confront such difficulties in the initial stages? The reason is not far to say, because each individual, by way of securing this sadhana, this sattvic aspect of ananda, has to first of all bend his own body and has to bring to bear whatever he possesses.
1: Tamamu damamu uparati titicha ilanti sadhana cheta kontha varaku manavudu prarambhamulo shrama padavalsi vastundi.
2: In the initial stages, man has to undergo what are called sama dama titicha and the like of such other ritual.
1: ఇవి క్రమక్రమేణా మనము సాధించిన తరువాత ఇవి పరమానందాన్ని అందిస్తుంది.
2: Now gradually, as you have managed to get all these into your stride, you will be in a position to achieve happiness.
1: మనము నిత్య జీవితంలో డ్రైవింగ్ నేర్చుకుంటుంటాము.
2: Now it's a common thing that in our day to day life we tend to learn the art of driving.
1: Kani oka cycle kani leka motor kani inke vidhamainatundi vahanamulu kani manu prarambhamulo driving ku kontha varaku samaga untuntadi.
2: Now it could be a cycle, it could be a motor vehicle, it could be any other form of transport. In the initial stages we know that this art of driving tends to be very difficult.
1: Konni kashtamulu kodanu guri kavalsi vastundi.
2: It may also subject us to a great sense of difficulty.
1: కొన్ని దెబ్బలను కూడా తినవలసి వస్తుంది.
2: We may also come to be injured or hurt.
1: కానీ క్రమక్రమేణా నేర్చుకున్న తర్వాత అది మనకు చాలా సులభంగా రూపొందుతుంది.
2: But then it's again our experience that as we go on learning thus, the thing becomes rather easy.
1: కనుకని ప్రారంభంలో శ్రమగా ఉండి అంత్యమునందు ఆనందాన్ని అందించేటువంటిది సాత్వికమైనటువంటి సాధన.
2: The sattvic sadhana is that wherein initially you'll have difficulties, but in the end, you're bound to be comfortable and happy.
1: Inka rajasika sadhana anaga, vishayamulato sambandhamainatundi.
2: Now the second of these, the rajasik sadhana, has something to do with the material aspects of one's existence.
1: Ee vishayamulato sambandhinchinatundi manastattvamu, prarambhamulo chala aanandamuganu, ఉల్లాసంగాను శాంతిగాను సంతోషంగాను కనిపిస్తుంది.
2: Now through these you have the senses and the mind which is a close link with the senses tends to give you the feeling that you are feeling very happy even as you proceed that.
1: ఒక చిన్న ఉదాహరణ. మనము భోజనమునకు కూర్చున్నప్పుడు భోంచేయడానికి పూర్వము చక్కగా మంచి ఉత్సాహంగా మంచి పుష్టిగా ఆనందంగా ఆ దేన్ని మనం భోజిస్తాము.
2: Now a small illustration here. As you sit down to partake of your meal, you are all enthusiasm, you are all joy to take in the food which is being served to you.
1: Aithe anubhavinche samayamlo bhujinche samayamlo aanandanga undi gaani kramakramina adi oka vidhamainatundi visugaanu oka vidhamaina kashtangaanu oka vidhamaina bharangaanu maarutu vastundi.
2: Now initially of course you are tending to get a lot of joy and a feeling of contentment as you eat this food. But gradually, the very same feeling turns to one of disinterest.
1: ఈ పదార్థం మనకు ఇష్టమని భావించి ప్రారంభములో దానిని భుజించుటకు మనము ప్రయత్నిస్తాము అదే పదార్థము క్రమక్రమేణ విసుగుగా మారుతుంది అయిష్టంగా మారుతుంది.
2: Now the very same entity which held a lot of enthusiasm for us so that we in turn were in a position to eat it with delight and relish, the very same thing gradually turns to be a revolting object for us.
1: కనుక ఈ రాజసిక సుఖం అనేటువంటిది ప్రారంభంలో సుఖమును అందిస్తూ ఆనందాన్ని చేకూరుస్తూ అంతిమనందు మనకు ఒక విధమైనటువంటి విచారమును కష్టమును కొన్ని ఇక్కట్లను కూడా కలిగిస్తుంది.
2: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ రాజసిక్ సాధన ఆర్ దిస్ టైప్ ఆఫ్ కంఫర్ట్ ఇస్ సచ్ దట్ ఇనిషియలీ ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ టువర్డ్స్ ది ఎండ్ ఇట్ టర్న్స్ యూ ఇంటూ ఎ స్టేట్ ఆఫ్ గ్రీఫ్ డిస్ట్రెస్ అండ్ గివ్స్ యూ లాట్ ఆఫ్ డిఫికల్టీ.
1: ఈనాడు లోకంలో అనేక భాగము ఈ విధమైనటువంటి రాజసికమైనటువంటి యొక్క సుఖమును మాత్రమే ఆశిస్తూ ఉన్నారు.
2: Now today you find in the world around you that there are many individuals and they are in the majority who try to look for this rajasic type of happiness.
1: ప్రారంభంలో సుఖంగా ఉంటే ఇదే మంచి మార్గము అని తాను ఆనందంగా ఉత్సాహపడుతుంటాడు.
2: Initially when they experience this comfort and joy, they feel this is the comfort and joy they want.
1: క్రమక్రమేణా కొన్ని కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అయినప్పుడు ఈ భక్తి క్రమక్రమేణా కొంతవరకు సన్నగిలుతుంది.
2: And gradually with the passage of time, when he is subjected to increasing difficulties, his sense of devotion also slackens and he tends to show a lot of disinterest.
1: ఇది సరైనటువంటి సాధన కాదు.
2: This is not the correct type of sadhana.
1: కొన్ని సుఖములకు ఆనందములకు లాభములకు విజయములకు మనము సంతోషించటము నష్టములకు కష్టములకు దుఃఖములకు విచారములకు మనం కేవలం కృంగిపోవటము ఇది సాత్వికముకు చాలా దూరంగా ఉంటుంటుంది.
2: Now it is not given to one's being and one's state of existence that one gets elated at the thought or sight or experience of anything that confers joy on him, gets deflated, distressed and certainly becomes depressed when he is confronted with difficulties, grief and distress and the like.
1: కనుక ఈ రాజసికమునకంటే సాత్వికం చాలా ఉత్తమమైనటువంటిది.
2: So when this is what this rajasic is going to give you, it's much better that you're going for sattvic rather than this rajasic.
1: ఇంకా తామసికమనగా కేవలము ఈ విధంలో ప్రారంభమునందు కాని అంతమునందు కాని ఆత్మతత్వమనేటువంటి దానిని స్మరించక విచారించక కేవలము స్వార్థమనేటువంటి జీవితంతో తన యొక్క సాధనలు కలుపుతూ వస్తుంది.
2: Now the third of these, the tamasic type of sadhana, which is going to give you joy, this has no place for thoughts of God whatsoever, either in the beginning or towards the end. All the while, right from the beginning till the end, your engrossed in activities primarily motivated by a selfish idea.
1: ఈ తామసిక సాధన అనేటువంటిది లేక తామసిక సుఖం అనేటువంటిది మానవుని కేవలము ఒక విధమైనటువంటి జడవ స్వరూపునిగా భావిస్తుంది.
2: Now, tamasic variety again looks upon man or gives that status to man wherein he becomes a mere inert object.
1: ఈ తామసిక జీవాన్ని అందించేటువంటిది లేక జడమైనటువంటి జీవాన్ని అందించేటువంటిది జీవితాన్ని కల్పించేటువంటిది ఈ తామసికము.
2: It is this tamasic sadhana which ultimately degrades and downgrades man, brings him down from his superior level of existence to that of an inert, insignificant creature.
1: Aithe ee sattvika margamunandu sattvika sukamunandu rendu vidhamainatundi samskaram untunnavi.
2: Now coming back to the first one, the sattvic type of sadhana, there are two types which one has to understand in this regard.
1: Doshapanaina samskaramuni okati.
2: One is called doshapanaina samskara.
1: Rendavadi gunadhara samskaramu.
2: The second is called gunadhara samskara.
1: Ee gunadhara samskaram anetundi emtante ఒక మొక్కను మనం పెట్టి దానికి ఎరువును వేసి నీరును పోసి కంచెలు కట్టి దానిని అనేక విధములుగా అభివృద్ధిగా చేసుకోవటం.
2: Now talking of the second of these, the gunadhara samskara, an example could be given thus. You sow a seed, it becomes a sapling. You are of course tending it and giving it water and sustenance. You are having a fence around it and see to it that this seed ultimately becomes a useful plant.
1: ఒక నామము అనేటువంటి బీజమును హృదయములో నాటి.
2: The parallel is here that the name of the Lord is like the seed, sowing it in the field of your heart.
1: Prema ani jalamnu posi.
2: You are tending it with the water of prema or love.
1: Nammakamu anetundi eruvunu challi.
2: Faith is a manure that you are going to give to this sapling.
1: Discipline anetundi kanchanu katti.
2: And discipline is the fence around this.
1: ఈ నామము అనేటువంటి వృక్షమును బలపరచుకోవటము.
2: యు ఆర్ ట్రైయింగ్ టు స్ట్రెంగ్థెన్ దిస్ సీడ్ దిస్ నేమ్.
1: ఈ విధమైనటువంటి గుణములు చేరినప్పుడే ఇది ఒక విధమైనటువంటి పెద్ద వృక్షముగా వచ్చి ఫలపుష్పాలను అందించడానికి అర్హత ఏర్పడుతుంది.
2: When all these are satisfied, the seed in due course of time becomes a huge big tree to give you flowers and fruit.
1: అనగా మానవుని కేవలము ఒక సంకల్పము చేతను క్రియల చేతను సాధన చేతను భగవత్ యొక్క అనుగ్రహాన్ని పొందటం అనేటువంటిది గుణాధాన సంస్కారం.
2: What it also means is that man should be constantly adorned by thoughts of reaching God. He should make such thoughts and such ideas that all his activities are directed towards that end.
1: రెండవది దోషాపనైన సంస్కారం.
2: Now the second of these samskaras is called దోషాపనైన సంస్కారం.
1: ఇది వేరే శ్రమలకు ఏమాత్రము అవకాశం ఉండదు.
2: Now here there is no room whatsoever for others.
1: అద్దము పైన చేరినటువంటి యొక్క మట్టిని మనము తుడిచినంత మాత్రమే మన బింబం ప్రతిబింబంగా స్పష్టంగా కనిపిస్తుంది.
2: The moment you wipe the dust off the mirror, you'll be able to see your own self as the image.
1: మన హృదయమునేటువంటి అద్దము పైన చేరినటువంటి ఈ రాగద్వేషమైనటువంటి దానిని మన సాధన అనేటువంటి క్లాత్తో మనం శుభ్రం చేసినప్పుడు మన యొక్క ప్రతిబింబం అనేటువంటి సాక్షాత్కారము స్వయంగా స్వప్రకాశంగా మనకు గోచరిస్తుంది.
2: Your heart is the mirror and attachment and hatred are like the dust across it. Sadhana in the form of the cloth to be used to wipe this dust off, and there you are seeing your own true nature reflected in that mirror.
1: అనగా మన హృదయములో చేరినటువంటి ఒక దుర్గుణములను దురాచారములను దురహంకారములను దుర్బోధలను కొంతవరకు దానిని నిర్మూలముగా ఉంచుకునేటువంటి ప్రయత్నమునకే దోషాపనయన సంస్కారం అంటారు.
2: What this word దోషాపనయన సంస్కార ultimately means is that all the evil traits, the tendencies, the thoughts and ideas which are lurking in the heart have no place now, they are removed and thrown
1: out. మనం ఈనాడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను ఈ దోషములను నిర్మూలముగా ఉంచేటువంటివి.
2: So all our karmas, all our activities today should be directed towards this end, that of removing all the evil within us.
1: దీనిని చిత్తస్య శుద్ధయే కర్మ అన్నారు. అనగా మన కర్మల ద్వారా చిత్తమును శుద్ధి గావించటమే దీని యొక్క పరిణామం.
2: That is, the end result is through our karmas or activities we are in a position to purify and cleanse our heart.
1: కనుక మనము చేసే సమస్త కర్మలు కూడాను హృదయమును పరిశుద్ధం కావించటమే.
2: సో ఆల్ అవర్ కర్మస్ ఆర్ యాక్టివిటీస్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఎండ్ ఆఫ్ ప్యూరిఫైయింగ్ అవర్ హార్ట్.
1: కాన మనము దోషాపనయ సంస్కారమునకు మన సేవలు చాలా ప్రధానమైనటువంటి ఒక సహాయకారులుగా ఉంటుంటాయి.
2: సో వి ఫైండ్ దట్ దిస్ దోషాపనయ సంస్కార ద సెకండ్ ద ఫస్ట్ ఆఫ్ దీస్ సర్టన్లీ స్టాండ్స్ యాజ్ అ గైడింగ్ స్టార్ ఫర్ ఆల్ అవర్ సాధనస్.
1: దృష్టి కల్పితమైన ఈ జగత్ అంతా కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులపైన ఆధారపడి ఉంటుండాలి.
2: Now this world that you see around you, which is after all a creation of your own sight and your own senses, is made up of three categories of people.
1: వీరు ఎవరు అని మనం విచారించుకుంటే దక్షకుడు, రక్షకుడు, శిక్షకుడు. ఈ ముగ్గురు కూడాను జగత్తునకు అత్యవసరము.
2: Now this world you find abounds in these three categories of people. The first could be called dakshaka, second could be called rakshaka, third could be called sikshaka.
1: దక్షకుడనగా ఏమిటంటే ఒక విధమైనటువంటి కొన్ని పదార్థములను ఉత్పత్తి గావించి తద్వారా జగత్తునకు అనుకూలములను ఆనందములను చేకూర్చేటువంటి విధానమును అందించేటువంటి వ్యక్తి.
2: Now the first of these individuals, the dakshaka, is one who strives to see to it that all the raw materials in the world around you are transformed and converted into something which is useful, something which is beneficial. Now this individual certainly does something for the society.
1: Anaga శ్రీమంతుల లోకములో అనేక మంది ఉంటుంటారు.
2: లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ వెల్దీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్.
1: వీళ్ళందరూ కూడాను అనేక ఇండస్ట్రీస్ అంతా కూడా స్థాపించి ఫ్యాక్టరీస్ అంతా స్థాపించి అనేక విధమైనటువంటి యొక్క దీనిని కల్పించి జనులకు కొన్ని ఉపాధులు కూడా చేకూర్చి తద్వారా జగత్తునకు నిత్య జీవితంలో అనుకూలపడేటువంటి యొక్క వస్తువులను అభివృద్ధి గావిస్తుంటారు.
2: Now these people set up industries and factories. They provide employment opportunities for those who need them. And in their factories and industries, they are trying to turn out products which ultimately will come to give you some assistance and comfort and convenience in the worldly existence of ours.
1: నిత్య జీవితమునకు సంబంధించినటువంటి పదార్థములే లేకుండినా మానవుడి యొక్క జీవితం స్తంభించిపోతుంది.
2: Now man's life would come to a standstill if he is not given these minimum conveniences around him.
1: కనుక జగత్తునకు అవసరమైనటువంటి పదార్థములను అభివృద్ధి గావించి ఉత్పత్తి గావించి సమాజమునకు అందించేటువంటి వ్యక్తుల్ని దక్షకులు అని చెప్తూ వచ్చారు.
2: సో దీస్ దక్షకర్స్ ఆర్ దోస్ హూ టెండ్ టు గివ్ మ్యాన్కైండ్ ఎట్ లార్జ్ ద డైలీ కన్వీనియన్సెస్ ద డైలీ కంఫర్ట్స్ అండ్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్.
1: ఈ జగత్తునకు చేకూర్చినటువంటి యొక్క సిరి సంపదలను రక్షించుకునే నిమిత్తమై దీనిని కాపాడి పోషించి అనేక విధములుగా కూడా దాన్ని నిలబెట్టుకునే నిమిత్తమై చేసేటువంటి యొక్క వ్యక్తి తత్వమునకు రక్షకులు అని చెప్తా వచ్చారు.
2: Then we have the second category of individuals, the rakshakas. Now it is their job to see to it that whatever is given to man is made secure, is guarded and is protected.
1: మనకు అనేక విధమైనటువంటి సంపదలు ఉంటున్నాయి.
2: Now we certainly have wealth of varying denominations.
1: కానీ ఈ సంపదను రక్షించేటువంటి యొక్క వ్యక్తియే లేకపోతే రక్షకుని యొక్క స్థితి నిర్మూలమైపోతుంది.
2: Now all that we have accrued does, if there is nobody to protect it, then it becomes an exercise in futility.
1: ఎప్పుడు ఉత్పత్తి అనేటువంటిది వస్తుందో దానికి రక్షణ అనేటువంటిది ప్రక్కనే ఉంటూనే ఉండాలి.
2: The moment you talk of productivity or production, you must have somebody who can protect this also.
1: దీనిని భగవద్గీత యందు యోగ క్షేమం వహామ్యహం అన్నారు. యోగం అనగా ఏమిటి? మనం చేకూర్చుకున్నటువంటి ప్రాప్తిని, మనం సంపాదించుకున్నటువంటి ప్రాప్తిని, మనం అనేక విధములుగా ఆర్జించినటువంటి ప్రాప్తి, ఇది యోగము అంటారు. కానీ క్షేమం అంటే మనం సంపాదించుకున్న దానిని నిలబెట్టుకోవటము, కాపాడుకోవటము, దానిని అభివృద్ధి పరచుకోవటము క్షేమము. అంతేకాని మన యొక్క యోగక్షేమం అనగా నీ ఆలుబిడ్డలు బాగున్నారా, ఆస్తిపాస్తి బాగుందా అని అడగటం మాత్రమే కాదు, మనం సంపాదించుకున్నటువంటి యొక్క ఆధ్యాత్మిక శక్తిని, ఆధ్యాత్మిక విషయాన్ని కొంతవరకు రక్షించుకునేటువంటి యొక్క సాధనకే యోగక్షేమము అని చెప్తూ వచ్చారు.
2: Now we do come across this in the Bhagavad Gita where a mention is made of yoga and kshema. What do you mean by this yoga actually speaking? This yoga is that which you are accruing through your prapti, through your efforts, through your sadhanas. And that which has come to you should be safeguarded, should be protected, should be nourished and strengthened. That is kshema. So taken in this way, you should not be misled into believing that yoga and kshema doesn't refer or rather refers to the worldly things like asking about your welfare or your material position.
1: Abhruddhi gavinchukunnatundi oka vastuvulu kani utpatti gavinchukunnatundi sampadanu kani rakshana lekapothe adi kevalam parunapalaipoyi kevalam durvinyogam aipothundi.
2: So what you normally get through your own efforts should be protected and safeguarded. అదర్వైజ్ ఇట్ కుడ్ బి స్నాచ్డ్ అవే బై అవుట్ సైడర్స్.
1: కానీ ఈ రక్షణ యొక్క భావమును, ఈ ఉత్పత్తి యొక్క స్థితిని కూడాను చక్కగా అభివృద్ధి గావించుకునేటువంటి శిక్షకులు కూడా ఉంటుండాలి. శిక్షకులు అనగా ఏమి? అధ్యాపకులు.
2: Now, the third category of individuals, the Shikshakas. We of course have room for Dakshika, have room for Rakshaka. But the Shikshaka is an equally important entity. It is he who highlights the role being played by the first two. And these are the teachers.
1: Kanuku jagattunuku tadattam yokka utpatti darulu, jagattunuku rakshinchetuvanti yokka police, military anetuvanti yokka stamatta, తదుపరి దీనిని అభివృద్ధి గావించుకునేటువంటి విద్యా విధానము, ఈ మూడును లేకపోతే జగత్తు ఏమాత్రం కూడా రాణించదు.
2: సో ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ టు సమ్ అప్ దీస్ త్రీ కేటగిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్. వన్ హూ టేక్ టు ప్రొడక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్, ద సెకండ్ వన్ హూ టేక్ టు సేఫ్ గార్డింగ్ వాట్ హస్ బీన్ గివెన్ టు అస్, అండ్ ద థర్డ్ వన్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హూ ఆర్ గోయింగ్ టు టెల్ అస్ వాట్ ఈస్ వాట్ అండ్ వాట్ ఈస్ నాట్.
1: కనుక విద్యనే లేకపోతే టీచనా శక్తి అనేటువంటిది కానీ, రక్షణ శక్తి అనేటువంటిది కానీ, అభివృద్ధి శక్తి కూడా మనకి ఏమాత్రం కూడా కాలేదు.
2: రిమూవ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ యూ ఫైండ్ దట్ యూ కాంట్ పాసిబ్లీ డూ ఎనీథింగ్ బై వే ఆఫ్ గెటింగ్ ద అదర్ టూ టైప్ ఆఫ్ పీపుల్, ఐదర్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఆర్ ఫర్ సేఫ్ గార్డింగ్.
1: కేవలము విద్యా విధానం అంటే మనము తెలివితేటలను పెంచుకోవటం మాత్రమే కాకుండా క్రియారూపమైనటువంటి దీనిని అభివృద్ధి పరచుకోవటమే విద్య యొక్క ప్రధాన లక్ష్యము.
2: ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డజంట్ కన్సిస్ట్ ఇన్ మియర్లీ ఫర్దరింగ్ యువర్ ఇంటెలిజెన్స్ ఆర్ యువర్ బికమింగ్ మోర్ క్లెవర్. ఇట్ మస్ట్ ట్రై అండ్ టెల్ యూ హౌ బెస్ట్ టు యూటిలైజ్ యువర్ ఓన్ కేపబిలిటీస్.
1: అయితే లోకములో దక్షకులు అనగా ధనవంతులు.
2: సో ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ దక్షకస్ ద వెల్దీ వన్,
1: దీనిని రక్షించేటువంటి యొక్క మన యొక్క సిపాయిలు,
2: దోస్ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ దిస్ ద సిపాయిస్,
1: వీరిని సరైనటువంటి తరబేతి చేయించేటువంటి యొక్క విద్యా విధానము,
2: అండ్ దోస్ ఆర్ గోయింగ్ టు ట్రైన్ దీస్ కేటగిరీస్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఇద్దరు మాత్రం ఉంటే దీని యొక్క అభివృద్ధి చేకూరుతుందా? చేకూరదు.
2: Now, merely having these three, can we possibly have a harmonious state of affairs? Certainly
1: not.
2: These three could be considered to be like a tripod.
1: Three legs.
2: A stand having just three legs.
1: Three legs undinanta matramana manam danipaina kurcholemu.
2: But a stand which boasts of just three legs cannot give you a degree of stability. You can't sit in comfort on it.
1: Deenipaina oka chakkani palakanu deeniki anni vidhala atikinchali.
2: Now you must have a table top attached to these three legs.
1: మూడు కాళ్ళు ఉండినంత మాత్రమే కూర్చోటకు వీలు కానటువంటిది. ఈ మూడు కాళ్ళపైన సమంగా ఉండేటువంటి ఒక్క పలకను మనము దాన్ని సంపాదించుకోవాలి.
2: The three legs by themselves can't give you a place to sit. Over it you must attach a plate, a table top, so that you can sit on it.
1: ఇదే ప్రేమ.
2: This is love.
1: ఈ ప్రేమ అనేటువంటి పలకను శిక్షకుని యందు, రక్షకుని యందు, దక్షకుని యందు, మూడింటి యందు సమంగా మనము చేకూర్చినప్పుడే మనము జీవితాన్ని నిలుపుకోవటానికి, భద్రంగా కూర్చోవటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
2: Now this piece of wood which is attached in such a way to these three legs, you will easily notice that it falls equally on all the three legs. What it really means now is that this element of love should flow through uniformly and equally through all these three types of people, dakshaka, rakshaka and shikshaka.
1: కనుక మనము కార్మికులు ఉంటున్నారు, కర్షకులు ఉంటున్నారు, వ్యాపారస్తులు ఉంటున్నారు, ఇంకా సంసారులు ఉంటున్నారు, ఉద్యోగస్తులు ఉంటున్నారు, ఈ అందరి ఎందుకు సమత్వమైనటువంటి ప్రేమతత్వాన్ని మనము అభివృద్ధి గావించాలి.
2: Now we have those who are taking to producing things, those who are protecting or safeguarding, and those who are taking part in the system of education. Now what it means is that this element of love should try and circulate in such a way that everybody ultimately gets a state of equanimity urged on by this element of love.
1: Mavani kurave cheppadu nalugu rakamlainatundi garlandlu manam ee moodu samvatsaramlo chakkaga abhirudhi cheyalannadu.
2: Mavin Kure was just now telling us that during the course of these 3 years we must try and perfect four different types of garlands.
1: Okati education vidya vidhanamu.
2: First is the system of education.
1: Rendavadi vaidya vidhanamu.
2: Second is the way you assist on the medical field.
1: Moodavadi service vidhanamu.
2: Third is the service activities.
1: Nalugavadi individual sadhanalu.
2: Fourth confirms the spiritual existence in terms of your individual.
1: Ivi nalugu nalugu haramulu kaadu.
2: Now these four cannot be looked upon as four different garlands.
1: నాలుగు నాలుగు వరుసలే కానీ లింక్ ఒక్కటే. నాలుగు గార్లెండ్ కాదు, నాలుగు చేరి ఒకే గార్లెండ్.
3: All these four together make up one single garland. They are like the four different strings coming together and meeting at a point. You should not look upon them as four different
1: garlands. ఆడవాళ్ళు కొంతమంది ధరిస్తుంటారు. ఒకటి ముత్యముల మాల ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ. కానీ ఇక్కడ లింక్ ఒక్కటే ఉంటుంటారు.
3: The women folk generally have such ornaments. Pearls being essentially the same, which make up different rows, and they come down one below the other. But actually they all have a common link at the back.
1: అదే విధంగానే మన హెల్త్, ఎడ్యుకేషన్, ఇండివిజువల్ సాధన, సమాజ సాధన, ఇవన్నీ కూడా ఒకదాంతో చేరి ఉంటుండాలి.
3: In the same manner, what you are now categorizing as four different types should all come to a common meeting point.
1: ఇది ఎట్లనగా భగవద్గీతనే చక్కగా మనకు నిరూపిస్తూ వస్తుంది.
3: Now you might ask, how is this possible? You have got an illustration in the Bhagavad Gita.
1: మొట్టమొదటిది విషాద యోగము.
3: The first one is called the Vishada Yoga.
1: Rendavadi Sankhya Yogamu.
3: Second is the Sankhya Yoga.
1: Moodavadi Karma Yogamu.
3: Third is the Karma Yoga.
1: Ee vidhanga Vishada Yogamu, Sankhya Yogamu, Karma Yogamu, Jnana Yogamu, Chetra Chetragni Vibhaga Yogamu, Ulatraya Vibhaga Yogamu, Jnana Yogamu, Bhakti Yogamu, ivanni veru veruga untunnayi. Kani yogam yogam yogam yogam yogam okkati gane untundi.
3: Now here you find that you talk of Vishada Yoga, Sankhya Yoga, Karma Yoga, Jnana Yoga, Kshetra Kshetrajna Yoga, Bhakti Yoga. You find that there is one common denominator in all these, and that's the word Yoga.
1: Yogamu anaga emitante nijamainatunti paripurnamainatunti prema tattvame ani.
3: What actually does this word Yoga mean? It talks about a wholesome, total love.
1: Kanka manam ee naadu motta mota vidya vidhanamu అనేటువంటిది ఎడ్యుకేషన్ గాడ్ ల్యాండ్ అన్నారు. ఆ ఎడ్యుకేషన్ కు, హెల్త్ కు, ఇండివిజువల్ సాధనకు, సమాజ సాధనకు ప్రేమ అనేటువంటి లింక్ ఒకటే ఉండాలి.
3: Now, in the same manner now, you are talking of education as one, health as two, service as three, and individual sadhana as four. You must know that all these four should come to a meeting point at prema or love.
1: ఇక్కడ కొన్ని విధమైనటువంటి యొక్క సమస్యలు మనకు ఎక్కువగా కొన్ని బాధిస్తూ ఉంటాయి.
3: Now it's quite likely though that at times and at points we are confronted with questions and doubt.
1: ఈ విధమైనటువంటి సాధన చేస్తు యోగ తత్వములో ప్రేమ తత్వములో మనము కొంతవరకు ప్రవేశించినప్పుడు కొన్ని రకమైనటువంటి యొక్క అనుమానాలు మనలో అభివృద్ధి అవుతుంటాయి.
3: When we start making our efforts directed towards discipline, it's extremely possible that we will keep having doubts and a sort of confusion also sets in.
1: ఇది సత్యమా అది సత్యమా, ఇది రైటా అది రైటా అనేటువంటిది కొన్ని బయలుదేరుతుంటాయి.
3: లైక్ ఇస్ దిస్ ట్రూత్ ఆర్ ఇస్ దాట్ ట్రూత్, ఇస్ దిస్ రియల్ ఆర్ ఇస్ దాట్ రియల్.
1: మానవునికి మూడు విధములైనటువంటి కర్మలు ఉంటున్నాయి.
3: నౌ మ్యాన్ ఇస్ గివెన్ టు అండర్టేక్ కర్మ ఆఫ్ త్రీ డినామినేషన్.
1: మొదటిది అకర్మ.
3: ఫస్ట్ ఇస్ కాల్డ్ అకర్మ.
1: రెండవది సకర్మ.
3: సెకండ్ ఇస్ కాల్డ్ సకర్మ.
1: మూడవది నిష్కామ కర్మ.
3: థర్డ్ ఇస్ కాల్డ్ నిష్కామ కర్మ.
1: అకర్మ అనగా ఏమిటంటే ఏ పని లేకుండా సోమరత్వాన్ని పెంచుకొని అనవసరమైనటువంటి దీంట్లో జీవితాన్ని వ్యర్థం గావించుకోవటం, ఇది అకర్మ కింద ఉంటుంది.
3: ద ఫస్ట్ వన్ అకర్మ ఇస్ వన్ వేర్ అన్ ఇండివిజువల్ ఇస్ గివెన్ టు లేజినెస్ ఆఫ్ ద వర్స్ట్ ఆర్డర్. హి డజంట్ డు ఎనీథింగ్ బై హింసెల్ఫ్ ఆర్ బై అదర్స్.
1: ఇంకా సకర్మ అనగా ఏమిటంటే ఏది చేసినా ఇది నా కర్తవ్యం, నేను చేసే తీరాలి, తప్పక నేను వచ్చినదే ఈ కర్మ కోసం అనేటువంటి సద్భావంతో ఆచరించేటువంటిది సకర్మ అంటారు.
3: ద సెకండ్ వన్ ఇస్ సకర్మ వేర్ హీ హాజ్ ఎ నోబుల్ థాట్ that he has to do is something by way of discharging his duty or responsibility, and he feels that it is bound upon him to undertake it and he executes it.
1: Mundavadi ye pani chesina bhagavat pritiyartham na kosam kaadu, nenu cheyavalsinatundi idi kevalam nenu oka instrument, nenu oka pani muttu na dwara daivam chestunnadu, manchi kaani cheddadi kaani tanake aneetundi bhavamto aacharincheetundi nishkama karma.
3: The third one is the nishkama karma, where the individual feels that whatever he is doing is being prompted by God within him. Whatever he is doing is being offered as an act of worship to God. Whether it is good, whether it is bad, all are God's doing and he is but an instrument in the hands of God.
1: Manam oka bread nu koyyalani chustamu.
3: Now we try to slice a loaf of bread.
1: Kani kosedi emiti? Katti.
3: Now what is it that slicing it? It's this knife.
1: Kani aa katti స్వశక్తితో తాను కోయగలుగుతున్నదే.
3: ద నైఫ్ బై ఇట్సెల్ఫ్ ఇస్ ఇట్ ఏబుల్ టు స్లైస్ త్రూ ది బ్రెడ్?
1: ఈ కత్తిని ఒక వ్యక్తి పట్టుకొని ఆ దీని ద్వారా ఈ యొక్క బ్రెడ్ ను కోస్తున్నాం.
3: నో, ఎన్ ఇండివిజువల్ హ్యాస్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ద నైఫ్ అండ్ ఇట్ ఇస్ ఎన్ ఇండివిజువల్ హూ ఇస్ వర్కింగ్ త్రూ ద నైఫ్.
1: కనుక మనము ఒక సూటి అయినటువంటి కత్తి వంటి వారము.
3: So in the same manner, we are like that pointed, sharp-edged knife. This is in the hands, it's an instrument in the hands of God. So it is He who is wielding this knife of the body, and it is He who is undertaking all
1: these actions.
3: When we are ennobled by such thoughts, then whatever we are trying to do, the fruits thereof, we are not bothered either.
1: Aite, ye karmalu cheyakunda unde danikante, sakarmalu cheyatam manchidi.
3: Now looking back on this, it is much better that you do something rather than do nothing like the akarma one.
1: Manamu sakarmalu cheyatakante, nishkama karmalu cheyatam marinta uttamainatundi.
3: Going a step further, if you are able to do sakarma, you might as well do nishkama karma, one step ahead of it. Now the starting point for us, however, is this sakarma, where we tend to discharge our
1: responsibility.
3: A small example for this.
1: Oka sanyasi pavitramainatundi Jamuna nadi lopala snanam chestunnadu.
3: One sanyasi at one time was taking a dip in the holy waters of
1: Jamuna pravaham anetundi. వర్షాకాలం అవుట చేత చాలా నురుగులు నురుగులుగా ప్రవాహం అధికమవుతూ వస్తుండాలి.
3: Now it was the monsoon season and the river was in full flow and the foam was gathering at great intensity.
1: ఒక నురుగు పైన కొంత చెత్త ఉండుండాలి, ఆ చెత్త పైన ఒక తేలు ఉంటుండాలి.
3: At one particular spot it so happened that atop this foam there was a lot of dust and twigs and bark and things like that, and on top of it was perched a scorpion.
1: అది కదులుతూ ఉంటున్నది పాపం. ఈ సన్యాసి చూచాడు, అయ్యో సన్యాసి పవిత్రమైనటువంటి జమున నది లోపల స్నానం చేస్తున్నాడు.
3: One sannyasi at one time was taking a dip in the holy waters of
1: Yamuna. ప్రవాహం అనేటువంటిది

0: things like that, and on top of it was perched a scorpion.
1: అది కదులుతూ ఉంటున్నాడు పాపం ఈ సన్యాసి చూచాడు అయ్యో ఈ జీవి ఈ ప్రవాహంలో ప్రాణం కొట్టుకుని పోతుండేది దీన్ని ఎట్లయినా రక్షించాలి అని చెప్పి ఒక తూరి పట్టినాడు మరి అది కుట్టింది కుట్టేటప్పటికి వదిలిపెట్టాడు.
0: Now this sannyasi incited this scorpion, desperately trying to save itself. He took pity on this scorpion and said, "Oh poor thing, it's being lost, it's losing its life. Why not I protect it?" So he held out his hand and held the scorpion by his hand. No sooner did he do this than the scorpion stung him, and through pain he let it go.
1: కాని ఈ సన్యాసి వదలలేదు. తిరిగి దానిని పట్టుకొని రక్షించడం కోసమని పోయినాడు. తిరిగి కుట్టింది.
0: Again he tried to make an effort to get hold of it because he didn't want to leave the poor scorpion out. Again the thing stung him.
1: ఈ విధంగా ఐదు ఆరు పర్యాయాలు దానిని పట్టి గట్టుకు వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ బాధ లేక కొంతవరకు కుట్టడం చేత వదిలిపెట్టడం జరుగుతూ వచ్చింది.
0: Now this is how he was going on. This happened for 5 or 6 times. Every time he would get hold of it, the scorpion would sting him and he would let it go.
1: ప్రక్కనే స్నానం చేస్తున్నటువంటి మరొక సన్యాసి చెప్పాడు, ఏమిటండి ఇది, దాని స్వభావం అది, విషపురుగు, దాని స్వభావాన్ని మీరు ఎందుకు ఆ విధంగా దీన్ని కట్టి పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, కనుక మీరు ఊరుకుంటే మంచిది అన్నాడు.
0: Now a fellow sannyasin who was also taking a dip close by remarked, "Oh, why are you unnecessarily wasting your time and effort in by way of saving the scorpion? It's given to its nature to sting. It's a poisonous insect. So don't do anything by way of doing again something against its
1: nature." ఈ సన్యాసి చెప్పాడు, బ్రదర్, దాని యొక్క స్వభావం అది, మహా ఆపత్తులో ఉండినప్పటికీ తన యొక్క కర్తవ్యము తన స్వభావాన్ని తాను వదలకుండా ఉంటుండాలి. నేను సన్యాసిని, కాషాయ వస్త్రం వేసుకున్నాను, మానవుడను, అట్టయకుడను, నా స్వభావాన్ని మాత్రం నేనెందుకు వదలాలి? దానిని రక్షించడం నా స్వభావము. విషపుడిగే తన స్వభావాన్ని తాను ఆచరిస్తుంటే అమృతమైన మానవుడు తన స్వభావాన్ని ఆచరించకుండా పోవటము ఇది చాలా దోషం. తప్పక దాన్ని తిరిగి పట్టి నేను వేస్తానని తిరిగి పట్టి గట్టుకు వేశాడు.
0: Then the first sannyasin replied, "Oh brother, it is given in the nature of the scorpion to sting. It is at the point of losing its life till it is not letting go its nature, which is to sting. This is what a mere insignificant insect is doing. Now what about me? I am a man. I am wearing an ochre robe. I am given to a certain code of conduct. A certain ethics bounds me. And when the scorpion is doing its bit by way of upholding its nature, I should do my bit by way of upholding my nature, which is to rush to the rescue of those who are in distress. Come what may, I shall rescue it." So saying, he went again, held it and put it on the shore of the bank.
1: చెడ్డవాడు కదాని అతని స్వభావాన్ని మనం ధిక్కరించడానికి పోకూడదు. అతను చెడ్డవాడు కావచ్చును, నీవు మంచివాడు అనుకున్నందుకు నీ మంచి స్వభావాన్ని ఆ చెడ్డవాడి దగ్గర నీవు ఉపయోగపెట్టు.
0: Merely pointing out that other man is a wicked one, you shouldn't let him go like that. Try and show him the path. Go out of your way by way of upholding your own nature and try to do what you must do.
1: అతను ఒక చెడ్డవాడిగా ఉంటుంది, అనేక చెడ్డ పనుల్లో తాను ప్రవేశిస్తుంటాడు.
0: Now a particular individual could be wicked and evil, and he could undertake acts which are not desirable.
1: నువ్వు మంచివాడని నీవు భావిస్తున్నావు.
0: Now you are treating yourself as a good one.
1: మంచివాడు మంచి పనులు చేయాలి, కానీ చెడ్డవాడు కదా అని చెడ్డవాడితో పాటు మనం కూడా చెడ్డ పనులు చేయకూడదు.
0: Now you who is basically good must try to do things which are good. You should not mix with the other one who is bad and start doing things which he is doing.
1: మానవుడు కర్తవ్య కర్మను నిర్వర్తించుకునే నిమిత్తమై అవతరించినాడు.
0: Now man has been born so that he can discharge his responsibilities, his duties.
1: కనుక మనము డ్యూటీ అంటే ఏమిటి, మన యొక్క బాధ్యత అంటే ఏమిటి?
0: What do you mean by these two words, duty and responsibility?
1: ఈనాడు మనము ఏదో జగత్తు లోపల అనేక విధమైనటువంటి ప్రోగ్రెస్, చాలా అభివృద్ధికి వస్తున్నామని భావిస్తున్నాము.
0: That today we boast ourselves by way of saying that we have advanced in a great number of ways.
1: ఏంటి మన యొక్క ప్రోగ్రెస్?
0: What is the progress that we have achieved?
1: కేవలం నిత్య జీవితంలో ప్రోగ్రెస్సా?
0: Is it the progress pertaining to our daily existence?
1: దేహ సంబంధమైన సుఖంలో ప్రోగ్రెస్సా?
0: Or comforts pertaining to the body?
1: విశాలమైనటువంటి హృదయంలో ప్రోగ్రెస్సా?
0: Or in terms of a broadened vision?
1: లేక ప్రేమతత్వంలో ప్రోగ్రెస్సా?
0: Or in terms of the aspect of love?
1: మనకే అర్థం కావటం లేదు.
0: We ourselves are not in a position to understand.
1: ప్రాచీన కాలమునకు ఆధునిక యుగమునకు ఏదో గొప్ప అభివృద్ధి అయినట్టుగా మనం భావిస్తున్నాం. మనము కలిగిన అభివృద్ధి ఏమిటి?
0: Now we certainly keep, when we compare ourselves with our ancestors, we boast that we have advanced in progress. What is this progress that we are talking about?
1: ఈ ప్రోగ్రెస్ అంత కూడాను లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచుతూ ఉన్నది.
0: Now this progress pertains basically to one's physical existence and to the world around us.
1: దూరము బొంబాయి నుంచి ఒక కాశీకి పోవాలంటే ఒక మాసము కాలం పట్టేటువంటిది.
0: Now in the olden times, for a person undertaking a journey from Bombay to Varanasi or Kashi, it used to take 1 month.
1: నడుచుకుని పోవటం చేత క్షణక్షణమునకును విశ్వేశ్వరా విశ్వేశ్వరా ఓం నమ శివాయ ఓం ఏదో ఒక విధంగా భగవంతుని స్మరించుకుంటూ ఈ నెల కాలం కూడాను గడిపేటువంటి వాడు.
0: Because the person would go walking, it would take him 1 month.

0: But each second he would call out the name of the Lord, Vishveshwara, and he would constantly think about him and thus undertake his pilgrimage.
1: Aithe ee naadu aadhunikamu lopala mana prayaanalu chaala anukoolavantanga progress ayipoyindi.
0: But today in modern times we find that our journey tends to be very comfortable.
1: ఇక్కడ ఒక 8 గంటలకు బయలుదేరేసిస్తే 8:30కు వారణాసిలో దిగేసేస్తున్నాం.
0: యూ గెట్ ఆఫ్ ఆన్ యువర్ జర్నీ ఎట్ 8 అండ్ దెన్ యూ ఆర్ దేర్ అట్ వారణాసి ఎట్ 8:45.
1: ఇంకా అక్కడ 9:00 దర్శనం చేసుకున్నాము, 10:45కు బొంబాయి వచ్చేస్తున్నాం.
0: So we have had our darshan at 9:00 and again get into the mode of transport and are back in Bombay at 10:00.
1: మన భక్తి భావం కూడాను 3:15గంటలోనే వెళ్లిపోతాం.
0: So this element of devotion in us is also now equated to just 45 minutes.
1: పూర్వం ఒక్క నెలంత కూడాను దైవ చింతన చేయటం వల్ల ఈ దైవ భావం హృదయంలో చాలా నాటుకొని పోయేటువంటి.
0: Normally because through one month at a stretch one would think constantly of God, it would have a lasting impression on the individual.
1: ఈ నాడు ప్రయాణ సౌకర్యములు మితిమీరి పోయిపోయినాయి.
0: But today mode of transport has become one of convenience.
1: కనుకనే ప్రపంచం చిన్నదైపోయింది.
0: That's why the world also has become a smaller place to live in.
1: మన యొక్క ప్రదేశములో కొంత ఒక దినం అలగడేమైనా జరిగిందా, ఒక స్ట్రైక్ జరిగిందా, ఒక వైలెన్స్ ప్రారంభమైందా, నెక్స్ట్ 5 మినిట్స్ లోపలే ఢిల్లీ స్టార్ట్ అవుతుంది.
0: దట్స్ వై వి ఫైండ్ దట్ ఎనీ డిస్టర్బెన్స్ ఆర్ ఎనీ వైలెన్స్ వుడ్ గెట్ స్టార్టెడ్ అట్ వన్ పాయింట్, ప్రెస్ లైక్ వైల్డ్ ఫైర్ టు ది నైబరింగ్ ఏరియాస్ అండ్ బియాండ్, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఎన్గల్ఫ్డ్ ఇన్ ద ప్రాసెస్.
1: ఎక్కడ ప్రారంభమైందో అక్కడ జరిగినటువంటి యొక్క అశాంతి అక్కడనే అణిగిపోక దేశమంతా వ్యాపించి ఒక విధమైనటువంటి యొక్క అశాంతిని అభివృద్ధి పరుస్తూ ఉండాలి.
0: ఎనీథింగ్ లైక్ వైలెన్స్ ఆర్ రియాక్ట్స్ ఇట్ స్ప్రెడ్స్ అండ్ ఇట్ బ్రింగ్స్ డిజాస్టర్ టు ది ఏరియాస్ అరౌండ్.
1: ఇవన్నీ మనం ప్రోగ్రెస్ అని చెప్పడానికి వీలవుతుందా?
0: కెన్ వి పాసిబ్లీ కాల్ ఆల్ దిస్ ప్రోగ్రెస్?
1: ఇవన్నీ కాదు మన ప్రోగ్రెస్.
0: Certainly not. We can't call all this progress.
1: Nijamga mana hrudayamunu vishalamga avinchukovali.
0: We should broaden and enlarge our vision.
1: Inaadu manamu cheseetundi panam lopala chetulato pani chesi nadumunchi chavataarchi kashtinchi krushilo manam palugonali.
0: Whatever work we do should be done in such a way that we bend our bodies, we do something physically through our hands, sweat it out and do something constructive.
1: Kaani ee naati vidya vidhanamu sraminchekunte margamunu purukolpatam ledu.
0: But today's system of education doesn't give an individual this sense of participating.
1: Antakaranu parishuddhi gaavinchukuneetunte prayatnamunu purukotam ledu.
0: Nor does it give you a way of purifying yourself, the inner self.
1: Naitika aadhyatmika sampattini అభివృద్ధి గావించడానికి పూనుకోవటం లేదు.
0: నాట్ డస్ ఇట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు గివ్ యు స్ట్రెంగ్త్ ఇన్ ద మోరల్ అండ్ ద స్పిరిచువల్ డొమైన్.
1: కేవలం శబ్దములకు అర్థములు చెప్పడం మాత్రమే దీనిలో అభివృద్ధి అవుతుంది అది, కానీ ఈ అర్థముల యొక్క విషయములను సార్థకమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవటం లేదు.
0: ఇట్ మెయిన్లీ గివ్స్ యు ద మీనింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ వర్డ్, నెవర్ టెల్స్ యు సో మచ్ as how to translate this into practice.
1: Ninaati vidya vidhanamu telugutetalu penchutundadi kani gunamulu penchatam ledu.
0: Today's system of education again gives you a great degree of cleverness or intelligence but doesn't do anything by way of upholding
1: it. Ninaati vidya vidhanamu yantrikanga untundadi gani mantranga tayaru kavatam ledu.
0: It doesn't do much for your character. Today's education again is more mechanical, doesn't have much of innate strength to it.
1: Kevalam ninaadu pedda pedda degreelu teeskoni poi edantastulu meda paina kurchoni current panka kinda kurchoni chakka గాలి పీల్చుకుంటున్నాం, సహజమైన గాలిని కూడా పీల్చుకునే ప్రాప్తి లేకుండా పోతుండాలి.
0: Now today's system again refined, gives you a job, gives you a degree, then you sit atop a 7-storied building, sit under a fan, and the air that you breathe in again is not the natural one.
1: కేవలం కృత్రిమైనటువంటి గాలిని మనం పీల్చుకునేటువంటి స్థితి వచ్చింది, కానీ సహజమైనటువంటి గాలిని కూడా మనం పీల్చుకునేటువంటి అవకాశం లేదు.
0: A stage has been reached where you don't inhale the pure natural air. You have polluted air to breathe.
1: ఇది నిజమైన ప్రోగ్రెస్ అవుతుందా?
0: Can we call this real progress?
1: కాదు కాదు.
0: Certainly not.
1: కేవలం లౌకికమైనటువంటి జగత్తునందు ఈ అనిత్యమైనటువంటి దేహమునకు ఒక అసత్యమైనటువంటి సుఖమును అందించేటువంటి ప్రోగ్రెస్ ఇదంతా.
0: Now this progress is something where in this ephemeral world of yours, in a fleeting existence like that of the body, you are trying to secure happiness which is transient.
1: Kulinuku aanandamunu chittamunuku sukamunu manasunuku shantini chekurcheetunte oka margamu nijamainatunte margamu.
0: That path which confirms on a state of happiness, a state of peace, that is the true path which one should see.
1: Kanuka okke daivattamainatunte aham aneka roopamullo aneka perlato aneka sthayilato aneka vidhamainatunte anubhootini andukuntundi.
0: Now this entity called I, the supreme I, is one, and that is God. He manifests himself in different beings so that we have different names and forms.
1: Idi aham aham aham idi aham brahmasmi ee aham anetunte brahma tattvamu kevalam sthoolamaina dehamlo cherinappudu idi chittamu chittamu chittamu ani perunu ponduta undi.
0: Now this aspect, the true nature I, this is aham brahmasmi. Now when it becomes one with one's chitta or intelligence,
1: ఈ స్వప్నావస్థ ఎందుకుండినటువంటి ఒక సూక్ష్మదేహాన్ని ధరించినప్పుడు ఇది మనసు మనసు అనేటువంటి పేరును పొందుతుండాలి.
0: దిస్ పర్టైన్స్ టు వన్స్ గ్రాస్ ఎగ్జిస్టెన్స్. నౌ వెన్ ఇట్ గెట్స్ ఇంటూ దిస్ డ్రీమ్ స్టేట్ ద సటిల్ వన్ యు టాక్ ఆఫ్ మైండ్
1: ఇది కారణ దేహములో పోయినప్పుడు ఇదే బుద్ధి బుద్ధి అనేటువంటి పేరుతో ఉచ్చరిస్తుండాలి.
0: When you associate this I with one's causal existence, one's causal body, you talk of buddhi.
1: Okay, ahamu, deshamto sthulamlo undinappudu, chittamu ganu, manasu yokka tattvam oka sukshmamainatundi dehamu dharinchinappudu, kevalam manasu ganu, karana deshamlo dharinchinappudu, buddhi ganu, naalugu vidhamainatundi roopanamalanu dharistundali.
0: So we have, firstly, the foremost, and the foremost of these eyes, the aham brahmasmi, the one which is the real one. When you associate it with this gross existence, the body, you talk of chitta. When you associate it with the subtle one, mind, you talk of the mind. When you associate it with buddhi, the causal existence, you talk of it as buddhi. Now, here is an example. We talk of this as a handkerchief.
1: ఈ హ్యాండ్కర్చీఫ్ లో ఉండేటువంటి ఏమిటి అని విచారిస్తే మనం ప్రతి.
0: Now, when you ask this question, what is it in this piece of handkerchief, it is cotton.
1: మరి ఇంకొకటి ఇది ఏమిటి అని అడిగితే ఇది బట్ట అంటాము.
0: Another time you ask the same question, you identify it as a piece of cloth.
1: కానీ ఈ క్లాత్ లో ఉండేది ఏంటి? ఇది ప్రత్యే.
0: What is it in this piece of cloth? It's cotton again.
1: అనేకత్వములో ఉండేటువంటి యొక్క భేదత్వము నిర్మూలమైపోతుంది.
0: In the same manner, this tattva, aham tattva, the supreme I, manifests itself in different ways, in different forms, depending upon the way you associate it with your existence, the type of existence, the time, and so forth. What is required now is understanding this underlying unity in this diversity of existence.
1: దీనిని భగవద్గీతయందు ఈశ్వర సర్వభూతానాం ఉత్తిష్ఠే అర్జున తిష్ఠతి అన్నాడు. అనగా సర్వభూతములు ఎందుకు కూడా ఉండినటువంటి నేనే ఈ విధమైనటువంటి అంశముగా రూపొందింప చేస్తున్నానన్నాడు.
0: దిస్ ఇస్ వాట్ హస్ ఆల్సో బీన్ ప్రొక్లైమ్డ్ ఇన్ భగవద్గీత వెన్ కృష్ణ సేస్ దట్ ఇట్ ఈస్ మీ అండ్ మీ అలోన్ అండ్ ఐ హూ మానిఫెస్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ అ డైవర్స్ సెట్ ఆఫ్ బీయింగ్.
1: అయితే మానవత్వము ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడికి పోతున్నది అనేటువంటి ఒక సత్యాన్ని విచారించలేకపోతున్నాడు.
0: బట్ మ్యాన్ ఇస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ వేర్ హి హస్ కమ్ ఫ్రమ్, వాట్ హిస్ డెస్టినేషన్ ఇస్.
1: దీనిని భాగవతం కూడాను ఎచ్చట పుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి, ఎక్కడి నుంచి పుట్టామో అక్కడికి పోక తప్పదు అనేటువంటి ఒక సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
0: సో వి ఫైండ్ దిస్ ట్రూత్ అప్హెల్డ్ ఇన్ ద భాగవత. మ్యాన్ హాస్ టు గో టు ద ప్లేస్ ఫ్రమ్ వేర్ హి హస్ కమ్. దిస్ ఇస్ ద ట్రూత్.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: An illustration for this.
1: ఇప్పుడు మనకు ఒక నది లోపల నీరు ప్రవహిస్తుండాలి.
0: Now we have a river flowing.
1: ఈ నీరు ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where have you got this water from?
1: ఇది వర్షం నుంచి వచ్చింది.
0: Now this water has been got from rain.
1: ఈ వర్షం ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where did you get this rain in the
1: first place? మేఘం నుంచి వచ్చింది.
0: From clouds.
1: ఈ మేఘములు ఎక్కడ నుంచి వచ్చింది?
0: What about the clouds themselves?
1: కేవలం ఒక సముద్రం నుంచి వచ్చినాయి.
0: The clouds again have their origin on the oceans.
1: కనుక సముద్రం నుంచి ఒక మేఘములుగా పుట్టి, మొదలు ఆవిరిగా పుట్టి, తర్వాత మేఘములుగా పుట్టి, తర్వాత వర్షములుగా కూర్చి, తర్వాత వంకలుగా వచ్చి, ప్రవాహంగా వచ్చి, కట్టె కట్టి ఈ నీరు ఎక్కడ పోతున్నాయి? తిరిగి సముద్రాన్ని చేరుతున్నాయి.
0: So you have this link in this manner. Vapor from the ocean condenses into clouds. Clouds in turn give you rainwater. Rainwater in turn river. And these rivers flow and ultimately merge into the ocean.
1: Nadi naam sagaro gatihi.
0: So we find this water. It has its place of origin at one point. Its destination.
1: Nadi emina pravahistunte dana daggariki velli, hey nadi ekkadiki nee velutunnavu ani prashnisthe jawabu kuda cheppadu. తన స్వస్థానానికి పోయి చేరిపోవడం కోసమని ఆతురుతో ప్రవహిస్తుపోతుండాలి.
0: The rivers are directed towards ocean. Now you ask a question, oh river, where are you flowing? It won't even wait to answer this question of yours. Because it's all eagerness, all enthusiasm to reach the destination for
1: తన లక్ష్యం అంతా స్వస్థానం పైన ఉంటుండాలి.
0: All its aim is set on its destination, which is the ocean.
1: మట్టి, జగత్తులో పుట్టినటువంటి మట్టి, దీని యొక్క ఆదర్శాన్ని కూడా మనం విచారించాలి.
0: Now then let's take the example or ideal of this mud or clay.
1: ఈ మట్టితో ఒక కుండ చేశారు.
0: Now out of this clay you made a pot.
1: ఈ కుండ ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where did you get this pot?
1: మట్టి నుంచి వచ్చింది.
0: From clay.
1: ఈ కుండను మనం అనేక విధములుగా ఉపయోగిస్తూ వచ్చాం.
0: Now you are using this pot in different ways.
1: కానీ కొంతకాలంలో అది పగిలిపోతుంది.
0: After a while the pot has broken down.
1: ఇది ముక్కలు ముక్కలు అయిపోతుంది.
0: It has again become into chits and bits.
1: కట్టకట్టకి ఎక్కడ చేరుతుంది? అది మట్టికి చేరుతుంది.
0: Where has it gone ultimately back into clay?
1: మట్టి నుంచి వచ్చినటువంటి కుండ మట్టికి చేరిపోతుంది.
0: So this pot which has come from clay in the first place has gone back to clay.
1: కనుక మానవుడు కూడాను శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్రః. ఈ ఆత్మస్థాయి నుంచి వచ్చినటువంటి మానవుడు తిరిగి ఎన్ని విధమైనటువంటి యొక్క వ్యవహారం జరుపుకున్నప్పటికీ తిరిగి ఆత్మస్థాయికి చేరిపోవాలి.
0: ఇన్ ద సేమ్ మ్యాన్ ఆఫ్ మ్యాన్ హూ హస్ కమ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఆత్మ షుడ్ అల్టిమేట్లీ ఇర్రెస్పెక్టివ్ వాట్ హీ గోస్ త్రూ మర్జ్ అండ్ బికమ్ వన్ విత్ ద ఆత్మ.
1: కనుక మనము ఎక్కడికి వెళ్దాము, ఎక్కడి నుంచి వచ్చాము అనేటువంటి ప్రశ్నని మనం వేసుకోవటం లేదు.
0: Now what we find is we never so much as ask a question, where have we come from, where are we heading for?
1: దీన్ని మనం జాగ్రత్తగా వహించాలి. ఆత్మ నుంచి వచ్చాం, ఆత్మస్థాయికి పోయి చేరడానికి మనం ఆత్మభావమునే అనుసరించాలి అనేటువంటి ఒక దీక్షను మనం పొందాలి.
0: Now this is a question which should be uppermost and the answer should be we have come from Atma, we have to go back to the Atma. That is our primary aim in this existence of ours.
1: ఒక ఫ్రెండ్ కు ఒక పెద్ద కవర్ రాశాము, రిజిస్టర్ కవర్.
0: Now to a friend of ours we have written a registered letter.
1: దానిపైన అడ్రస్ వేశాము.
0: And we have written the address on the top.
1: అది పోస్ట్ బాక్స్ లో వేస్తాము.
0: And we have posted it.
1: కనుక అడ్రస్ ఉంది కనుక ఆ ఫ్రెండ్ కు పోయి చేరిపోతుంది.
0: Now because the address has been written on it, it's bound to reach the addressee.
1: అట్లు కాకుండా మనం జాబ్ మాత్రం రాసి కవర్ లో పెట్టి అడ్రస్ రాయకుండా మనం పోస్ట్ లో వేస్తే ఎక్కడ పోతుంది?
0: But rather than do this, suppose you have written the letter, you have enclosed it in an envelope, you have not written the address on the top and still you have posted it. Where will it go now?
1: Maybe two address aina veyali, lekapothe from address aina veyali.
0: Now at least you should have written the address, if not the two address, at least the from address on it.
1: Two address, from address, rendu veyakapothe ekkada chestundi, newspaper basket lo poi cheripothundi.
0: Now you have written neither the two address nor the from address, so where will it go? It will be dumped in the waste paper basket.
1: కనుక మనం ఎక్కడి నుంచి వచ్చాము ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు.
0: సో వేర్ హావ్ వి కమ్ ఫ్రమ్, వి ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ ఫ్రమ్ అడ్రస్.
1: ఎక్కడికి పోతాము టూ అడ్రస్ తెలియటం లేదు.
0: వేర్ ఆర్ వి గోయింగ్, దట్స్ ద టూ అడ్రస్, దట్ ఆల్సో వి డోంట్ నో.
1: కనుక మనం వ్యర్థ జీవులం అయిపోతున్నాము.
0: సో అవర్ లైఫ్స్ ఆర్ మియర్లీ బీయింగ్ వేస్టెడ్ అవే.
1: కనుక మనం ఎట్టి కర్మలు చేస్తే అట్టి స్థానం చెందుతాము అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
0: సో యు మస్ట్ ఫస్ట్ ఫర్ డెవలప్ దట్ కన్విక్షన్ దట్ వాట్ ఎవర్ వి డు అల్టిమేట్లీ ఇస్ గోయింగ్ టు డిటర్మిన్ ద స్టేట్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక మనం ఉత్తమ కర్మలు ఆచరించినప్పుడు ఉన్నత స్థాయికి పోయి చేరుతాం.
0: సో డూ సంథింగ్ ఎన్నోబ్లింగ్ నౌ అండ్ యూ విల్ బీ ఇన్ ఎన్ ఎలివేటెడ్ స్టేట్.
1: అధమ కర్మలు ఆచరించినప్పుడు అధమ స్థాయికి చెందిపోతాం.
0: డూ సంథింగ్ విచ్ ఇస్ డౌన్ గ్రేడింగ్ అండ్ యూఆర్ డౌన్ గ్రేడింగ్ యువర్ సెల్ఫ్.
1: ఈ మమత్వం అనేటువంటిది మనం కొంతవరకు దూరం చేసుకుని సమత్వము అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దివ్యత్వము అనేటువంటిది ప్రాప్తిస్తుంది.
0: బ్రేక్ ఫ్రమ్ ద షాకిల్స్ ఆఫ్ మైండ్ అండ్ థైన్ అండ్ ట్రై టు లుక్ అరౌండ్ విత్ అన్ ఈక్వల్ మైండెడ్ వ్యూ సో దట్ యూ కెన్ ఎన్లార్జ్ అండ్ బ్రాడన్ యువర్ విజన్ సో దట్ యూ కెన్ టేక్ ఎవ్రీథింగ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: an example for this.
1: ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
0: You have a huge big tree.
1: ఆ వృక్షం కింద చల్లని ఛాయ ఉంటుండాలి.
0: Under this tree you got a lot of shade.
1: ప్రయాణికుడు ఆ చల్లని ఛాయ కింద వచ్చి కూర్చొని తన శ్రమను తీర్చుకొని హాయిగా తాను వెళ్ళిపోతాడు.
0: A weary traveler comes, rests under this tree in the shade, secures comfort, proceeds on his journey.
1: అయితే ఆ వృక్షం ఉంటుండాలి. ఇది నా చల్లని ఛాయ, నా చల్లని ఛాయని ఈ ప్రయాణికుడు అనుభవించి సుఖాన్ని పొందుతున్నాడు, ఈ సుఖములకు నేనే కారణము అని ఆ వృక్షం చింతించటం లేదు.
0: Now what about that tree? Does it ask a question, oh this shade is mine, this outsider is coming and sitting under me, he is taking comfort thereof. Will it start asking such question?
1: ఈ వృక్షమునకు మమత్వము లేదు కనుక శాంతిగా జీవిస్తుండాలి.
0: It never asks such questions because it is not assailed by such feelings like mine and thine. So it is exist having a peaceful existence.
1: ఈ మానవ జీవితం అనేటువంటి వృక్షం కింద ఈ సంసారం అనేటువంటి ఛాయ లోపల భార్య, పిల్లలు, స్నేహితులు, మిత్రులు, బంధువులు అందరూ కూర్చుంటే వీరు నావారు, వీరు నావారు, వీరు నావారు ఈ మమత్వం పెట్టుకోవడం చేతనే ఈ జీవితం అనేటువంటి వృక్షము చాలా అశాంతితో జీవిస్తుండాలి.
0: So also this life is like the tree. The life of man is like that huge big tree. Under that you have the shade. And what you find, you are nourishing and sustaining under the shade, what you call are yours. Like your family, like your belongings, like your possessions.
1: My wife, my son, my relation, my friend, or my.
0: You keep talking all the while of my wife, my child, my relations, my this, my that. Constantly talking about my.
1: దీనివల్ల వాడు దుఃఖాన్ని పొందుతున్నాడు.
0: As a result, what you are getting is grief and
1: depression. వృక్షం నా షాడో, నా యొక్క కంఫర్ట్, నా యొక్క అనటం లేదు కనుక వృక్షం పీస్ఫుల్ గా ఉంది. మీరు నా వైఫ్, నా చిల్డ్రన్, నా వీడికి అశాంతిగా ఉంది. ఈ మమత్వం చేతనే అశాంతి కలుగుతుండాలి.
0: The tree never so much as says it's my shadow and it is me who's giving comfort etc. So it's having peace. Man on the other hand keeps talking of my wife, my children, my things.
1: ఉన్నంత వరకు కుటుంబాన్ని చక్కగా కర్తవ్య రీతిగా పోషించవలసింది నీ కర్తవ్యం.
0: సో హీ ఈస్ డిస్ట్రెస్డ్ నౌ, సో లాంగ్ యాజ్ యు హావ్ టు డూ ఇట్ ఈస్ యువర్ జాబ్ అండ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
1: కేవలం ఈ చిన్నది మాత్రమే కాదు నీ ఫ్యామిలీ, ఈ విశ్వమంతా నీ ఫ్యామిలీ.
0: బట్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ ఇస్ ఇట్స్ నాట్ దిస్ లిమిటెడ్ నంబర్ విచ్ ఈస్ యువర్ ఫ్యామిలీ, ద ఎంటైర్ యూనివర్స్ ద వరల్డ్ అరౌండ్ యూ ఇస్ యువర్ ఫ్యామిలీ.
1: ఈ విధమైనటువంటి విశ్వం అనేటువంటి యొక్క తత్వం లోపల మనము ఈ సమాజాన్ని అభివృద్ధి పరచాలి.
0: సో విత్ దిస్ అవుట్లుక్ ట్రై అండ్ డూ సంథింగ్ పాజిటివ్ ఫర్ ద సొసైటీ.
1: కనుకనే మానవుని యొక్క నిర్మాణమే విశ్వ నిర్మాణము అనేటువంటి లక్ష్యాన్ని మనం పెట్టుకుని సేవలు చేయాలి.
0: సో యూ మస్ట్ ట్రై అండ్ బీ ఇన్స్పైర్డ్ బై దిస్ ఫీలింగ్ దట్ వెన్ యూర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ యూ ఆర్ వెరీ టేకింగ్ కేర్ ఆఫ్ ద వరల్డ్ యాజ్ సచ్.
1: మనకు ప్రక్కలోపలనే పెద్ద సముద్రం కనిపిస్తుండాలి మనకు.
0: నౌ బై అవర్ సైడ్ వి సీ ఎ హ్యూజ్ బిగ్ ఓషన్.
1: ఈ సముద్రం అంతా ఎక్కడి నుంచి వచ్చాయి? మూడు సముద్రం ఉంటున్నాయి.
0: నౌ వేర్ హావ్ దీస్ ఓషన్ వాటర్స్ కమ్ ఫ్రమ్? దేర్ ఆర్ త్రీ టైప్స్.
1: తూర్పు సముద్రము, బంగాళాఘాతం.
0: Now we talk, we have these three of these seas. First is the Bengal, Bay of Bengal.
1: ఈ పశ్చిమము సముద్రం అనేటువంటిది అరేబియా సముద్రము.
0: ఆన్ ద వెస్ట్ వీ హ్యావ్ ది అరేబియన్ సీ.
1: ఈ రెండింటినీ చేర్చేటువంటిది హిందూ మహాసముద్రము.
0: ద మీటింగ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ ఈస్ ద ఇండియన్ ఓషన్.
1: దీనిని మన తూర్పు దేశము అనేటువంటి దీంట్లో ఒక ఆత్మతత్వము.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ నౌ వాట్ యూ హ్యావ్ ఆన్ ద ఈస్ట్ ఈజ్ యువర్ ఆత్మతత్వ.
1: పరమత తత్వం అనేటువంటిది జీవతత్వము.
0: What you have on the west is the jiva tattva.
1: ఈ రెండింటిని చేర్చేటువంటిది ఆధ్యాత్మిక తత్వం, హిందూ తత్వం.
0: And where you have a confluence of these two, the ఆధ్యాత్మిక తత్వ is like this Indian ocean.
1: దీనిని అసి, తత్తు, త్వం, అసి. అసి అనేటువంటిది రెండింటిని కూరుస్తుండాలి.
0: So this is what is called tattvam asi. It is this east which is bridging the gulf between tat and tvam.
1: కనుక ఈ ఈస్ట్ ను వెస్ట్ ను రెండింటిని కలిపేటువంటి యొక్క తత్వము ఈ అసి. ఈ అసి అనేటువంటిది కలిపేదే కానీ వేరు చేసేటువంటిది కాదు.
0: సో ద నేచర్ ఆఫ్ దిస్ ఈజ్ ఈజ్ టు బ్రింగ్ టుగెదర్ టూ థింగ్స్ విచ్ హావ్ బీన్ డిఫరెంట్ అండ్ సెపరేటెడ్.
1: కనుక మనం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తి ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ఈ విధంగా పెట్టుకుంటూ పోతే 70 కోట్ల మంది భారతీయులంతా ఒక్క చేతులారా కలిసినారంటే ఎంతటి సుఖాన్నైనా ఎంతటి ఆనందాన్నైనా మనం అందుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: సో వెన్ యూ హ్యావ్ దిస్ నోబుల్ ఫీలింగ్ ఇన్ యూ దట్ దిస్ ఈజ్ తత్ ఫ్రమ్ అసి, when you have this feeling in you, then you can bridge the understanding between one and another, and as a result you can bring together the 70 crores of people living in this country, and any number of things could be done in a unified manner in this
1: kanuka satya sai samastha anetundi vishalam vishalam vishalam idi mana progress inte kani narrow ga undatam kaadu mana progress adhikanga chalavatam kaadu mana progress neat ga dress veyatam kaadu mana progress sukhanga kaarlo tirigatam kaadu mana progress mana progress inte hrudayanni penchukovatam nijamaina progress.
0: So the word progress has got a different connotation altogether in terms of our society organization. The word progress does not stand for your material comfort, does not stand for comfort of your physical existence and the life. Your progress consists in your trying to develop a large view, an expanded outlook, wherein you can take everybody into you in the same degree of love and affection.
1: సమత్వాన్ని అభివృద్ధి కావించుకోవాలి.
0: And try and build up this point of view where you can
1: మనకు చక్కని ఉపదేశం చేస్తుండాలి.
0: Where you will be unruffled and calm. Now here again the ocean waters have a lesson for us.
1: ఎండల కాలం లోపల సముద్రం నీరునంతా సూర్యుడు ఆవిరిగా మార్చుకుని పైకి తీసుకెళ్తున్నాడు. ఎన్నో వేల ఇది గ్యాలెండ్గా లక్షల కోట్లుగా తీసుకుని పోతున్నాడు.
0: Now during summer time we find that this heat tends to evaporate the surface of the ocean waters and gallons and thousands of gallons of water are evaporated back.
1: అయితే ఇంత నీరు తీసుకుని పోతుంటే కూడాను సముద్రము కించిత్తైనా తగ్గటలేదు.
0: But in spite of the fact that gallons of water like this are being evaporated away, the content and quantum of the ocean water basically remains the same.
1: Varsha kalamulo goppa goppa jeevanadulanta vachi danko cheripothundadi.
0: On the other hand, during monsoon time, rainy seasons, you find that life-giving rivers gush out and flow forth in abundance and join the ocean.
1: Adi peragatam ledu.
0: But then you find that the ocean water doesn't
1: increase. Endala kalamini taggatam kaani వర్షాకాలమని పెరగటం కానీ పెరుగు తరుగు రెండు లేనిటువంటి సమత్వము సముద్రం బోధిస్తుండాలి.
0: ఇట్ డజంట్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ క్వాంటిటీ. సో ఇన్ సమర్ ఇట్ డజంట్ గెట్ డిక్రీస్డ్, ఇన్ రెయినీ సీజన్ ఇట్ డజంట్ గెట్ ఇంక్రీజ్డ్. సో యూ ఫైండ్ దట్ ఇట్ రిమైన్స్ ద సేమ్.
1: ఇంతే కాదు, సముద్రంలో ఏదైనా ఒక చెత్త వచ్చి పడిందంటే తక్షణమే అనేక అలలు పంపించి ఆ చెత్తను గట్టుకు నెట్టిస్తుండదు, కానీ తనలో పెట్టుకోవటం లేదు.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఎనీ అమౌంట్ ఆఫ్ డర్ట్ కుడ్ బి డంప్డ్ ఆన్ ఇట్, బట్ వాట్ డస్ ఇట్ డూ? Waves after waves come and wash aside and wash ashore this dirt and filth and the like to the
1: deen yokka antarattham emiti.
0: What is the inner meaning of this?
1: Manavuni hrudaya samudram lopala aneka chintalu anetundi dust nu cherchukokunda takshame danni purchi veyali, danni paikaku baitaku nettali.
0: The lesson is in the heart of man, whatever be the evil and the wicked things which might come, you should give no room whatsoever for it, try to remove it then and there.
1: Inte kaadu tan yokka కడుపు లోపల అనేక భయంకరమైనటువంటి మృగములంతా పెట్టుకుంది.
0: And then again you find that in the ocean depths we have creatures which are very harmful.
1: అంతే కాకుండా తన యందు విలువలైనటువంటి ముత్యములను కూడా పెట్టుకుంది.
0: But at the same time it also nourishes and sustains and secures precious gems and pearls.
1: కానీ చిప్పలను మాత్రం బయటకు నెట్టుతుండాలి.
0: But it throws up on the surface valueless shell.
1: ఈ చిప్పలను బయటకు నెట్టి ముత్యములను తనలో పెట్టుకుంటుంది.
0: It pushes out the valueless shells. Make secure the precious pearls within.
1: అదే విధంగా సద్గుణములను మనలో పెట్టుకోవటము దుర్గుణములను పైకి నెట్టివేయాలి.
0: So in the same manner, keep the sadgunas, the good traits deep within you. Remove the dirt outside and remove them off.
1: ఇంతే కాదు, పైన అనేక విధములైన అలలుగా ఉండినా కానీ లోపల సముద్రం ప్రశాంతంగానే ఉంటుంటాయి.
0: Then again we find waves atop the ocean surface giving you a state of agitation. But deep within everything is calm and serene.
1: మనకు బయభాగము లోపల లౌకికమైన దాంట్లో అనేక దుఃఖములు కష్టములు కొన్ని బాధలు కలగవచ్చును, కానీ లోపల ప్రశాంతంగానే ఉంటుండాలి.
0: So also outwardly pertaining to our physical and bodily existence we might be subjected to grief, distress and the like. But we should ever remain calm, unruffled and serene deep within.
1: కనుక నిజమైన ఆధ్యాత్మికం అంటే ఏమిటంటే మనస్సు నిశ్చలంగా నిర్మలంగా పెట్టుకుని తద్వారా ఏ విధమైనటువంటి యొక్క దీనిలో కూడా సమత్వం లేకుండా ఉండకుండా సమత్వంతో కాబట్టి మన జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: సో దిస్ ఆధ్యాత్మిక పాత్ ఇస్ దట్ విచ్ విల్ గివ్ యూ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ ఇస్ సెరీన్ ప్యూర్ అండ్ which will confer on you the state of equanimity where you remain unruffled, where you remain calm and take everything as they come.
1: Individual sadhana anaga mana pratyekinchinatte japamulo dhyanamulo uleka pathanamulo edo okati koni chestu mana yokka divyatvanni kodanu konta vicharana chestu ravali.
0: Now when you talk of the individual sadhana, there certainly you have some of these things prescribed like japa, dhyana or reading from the scriptures and the like.
1: తనను తాను తెలుసుకోలేనిటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా సాధించగలడు?
0: Now this is the first step for him. If he is not in a position to understand his own true nature, how can he make others understand their nature?
1: తనకు తాను మంచి పడి ఇతరులు మంచి చేయడానికి పూనుకోవాలి.
0: He should prosper first, then he can take care of others.
1: కనుక మానవ జీవితము చాలా విలువైనటువంటి జీవితము.
0: So man's life is something precious.
1: ఈ విలువైనటువంటి జీవితమును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: And this precious life should be diverted for a good cause.
1: అన్నింటికంటే సేవాభావం చాలా ఉత్తమమైన భావం.
0: And the greatest of feelings one could have is that of service to others.
1: ఈ సేవ యందు ఉండేటువంటి ఆనందము మరొక సాధనలో యందు మనకు లభించదు.
0: The happiness or bliss that you can get through this medium of service which you cannot get anywhere else.
1: హృదయాన్ని విశాలం చేసుకుంటూ పోవాలి.
0: Try and broaden your vision.
1: మనం ఎక్స్పాన్షన్ లవ్ మన హృదయాన్ని అభివృద్ధి గావించుకుంటూ పోయినప్పుడే అంతా ఏకత్వంగా ఉంటుంటుంది.
0: Reach the stage where you talk of expansion love.
1: ఈ సంకుచితమైనటువంటి భావానికి మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: There should be no room whatsoever for a narrow and contracted vision.
1: కనుక ఈ దేహము అనేటువంటి దాంట్లో నేను నేను అనేటువంటిది తెలుసుకోవటమే ఒక విధమైనటువంటి ఘటాకాశం.
0: So in this body, this aspect of your existence where you keep asking about your own self,
1: ఇక సంకల్పంతో కూడినప్పుడు ఉండేటువంటిది జలాకాశము.
0: This could be called the ఘటాకాశ. Now where you have all your thoughts coming in the way is called the జలాకాశ.
1: ఈ నేను అనేటువంటి వాడు ఈ సంకల్పమును లక్ష్యంలో పెట్టుకుని చూచేటువంటిది జఠరాకాశ.
0: Now this eye, he is goaded on by his thoughts and he tries to do something thereof, that is called జఠరాకాశ.
1: దీనిని దహరాకాశం అని కూడా చెప్తూ వచ్చారు.
0: This third one, జఠరాకాశ, is also called దహరాకాశ.
1: కేవలం సాక్షిభూతంగా ఉండేటువంటి స్థితి మాత్రమే ఒక చిదాకాశం అని చెప్తూ వచ్చారు.
0: Over and above this you have got the చిదాకాశ where you are a mere witness.
1: ఇంకా నిర్వికల్ప స్థితి ఎందు ఉండేటువంటిది మహదాకాశం అన్నారు.
0: And then you have the మహదాకాశ where you have no thought of any nature whatsoever.
1: Kanuka manamu aham anetunte yokka ghatakasam nunchi jalakasam nunchi dharakasam nunchi uchidakasam nunchi mahadakasam lo manam cheri povali.
0: So beginning from this first stage ghatakasa aham, you try to proceed through these various stages jalakasa, finally you come to the highest state of existence, the mahadakasa.
1: ఈ మహదాకాశమే దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి స్థానము.
0: Now this mahadakasa is the state where God himself resides.
1: ఆ స్థానమును చేరడానికి ఇవన్నీ కొన్ని స్టేషన్స్.
0: So all these other stages, stations leading on to that main.
1: కనుక మనము ఈనాడు చేయవలసిందంతా ఘటాకాశం నుంచి జలాకాశంలో పోవాలి అనే సంకల్పములు సంకల్ప వికల్పాత్మకం మనహ ఈ మనస్సు యొక్క స్థాయికి మనం చేరిపోవాలి. ఈ మనస్సు అనేటువంటి దాని నుంచి సాక్షిభూతమైనటువంటి యొక్క దహరాకాశంలో ప్రవేశించాలి. ఈ సాక్షిభూతం నుంచి కూడా ఒక విధమైన నిశ్చలమైనటువంటి ఒక నిర్మలమైనటువంటి ఒక స్థాయి అదే చిదాకాశంలో చేరాలి. ఇక్కడ నుంచి నిర్వికల్ప స్థితి ఎందే మహదాకాశం కలుపు లభిస్తుంది. నిర్వికల్పం అనగానే సంకల్ప వికల్పము లేనటువంటిదే నిర్వికల్పం.
0: So we have these different stages. You are in the ghatakasa stage. Now the mind comes into the picture, giving you thoughts and ideas and the like. That is the jalakasa. From there you must transcend and go on to a higher state of existence, the dharakasa, where you will become a mere witness as such, far removed from everything that is going on within you. But you have a further stage to achieve, where you'll have a serenity descending on you. That is the chidakasa stage. And then you come to the ultimate step, that is the madakasa, where you have nothing to do whatsoever.
1: దీనిని అనేక మంది కుండలిని శక్తి అని ఒక్కొక్క స్థాయి నుంచి ఒక్కొక్క స్థాయికి ప్రయాణం చేయటం, దీనిని కుండలిని శక్తి అని కూడా చెప్తూ వచ్చారు. కానీ అది సరైనటువంటిది కాదు. మన యొక్క దర్శనా శక్తిని మనం అభివృద్ధి పెంచుకుంటూ పోవాలి.
0: Now some people talk about the kundalini shakti with regard to this journey. This is not the correct statement as such. One could talk about these different darshanas.
1: ఈ దర్శన శక్తులు ఎందుకు? ఈ ఐదు దర్శనంలో మనం పొందినప్పుడే ఆరో దర్శనంలో మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకుంటాం, ఏడో దర్శనంలో మధ్య అయిపోతాం.
0: But you have these five darshanas given to you, then in the sixth darshana stage, you'll be really be able to aware of what you really are. And the seventh stage consists in your merging into God.
1: ఒక సాధన ఎందే ఈ ఏడు దర్శనాలు ఆరు దర్శనాలు కూడా పొందడానికి అవకాశం ఉండాలి.
0: It is this medium of sadhana by which an individual can possibly achieve this sixth darshana.
1: ఏ పని చేసినా దైవ భావంతో మనం చేయాలి.
0: Whatever we do is for God.
1: శబరి చక్కని ఆదర్శం.
0: It's for God. Take the example of Savari in this context.
1: ఈమె ఎట్టి విద్యను చదవలేదు.
0: She has not studied anything.
1: ఎట్టి వేదమును తెలియదు.
0: She has not studied any Vedas.
1: ఎట్టి శాస్త్రమును తెలియదు.
0: Now she is well versed in
1: శాస్త్రం. దట్టమైన అడవి లోపల ఋషులు మాట్లాడుకుంటున్నారు, శ్రీరామచంద్రుడు అరణ్యానికి వచ్చాడు సీతా సమేతుడయ్యని.
0: In the thickness of a jungle, she overheard the rishis talking about Sri Rama having come to the forest area.
1: With his wife. అప్పుడు ఆహా, శ్రీరామచంద్రుడు ఈ అరణ్యానికి వచ్చాడేమో అని తాను ఒక దారిని పోతూ ఏక ఏనాడైనా శ్రీరాముడు ఈ దారిలో రావచ్చును అని దారినంతా ఊడ్చటం.
0: Having heard about this, she would feel, oh, one day Sri Rama might come this way. So why not I make the path clear for him?
1: ఇంకా శ్రీరామచంద్రుడు వస్తే ఈ గుండుపైన ఏమైనా కూర్చుంటాడో ఏమో అని ఆ గుండునంతా చక్కగా మెత్తపరచటం.
0: She goes about it and then she feels, if Sri Rama were to come, he'll have to have a place to sit on. So he starts cleaning
1: about. అరే ఎట్లు నడుచుకుంటూ వచ్చేసేసి ఏమమ్మా ఏమైనా కొంత ఆహారం ఉందా అని శ్రీరాముడు అడుగుతాడు ఏమో అని కొన్ని పండ్లంతా తీసి ఏరు పెట్టుకోవటం.
0: So she starts clearing a bowl and then she feels, oh, if Sri Rama were to come, he could ask me, is there anything for me to eat?
1: Anaga nirantaram kodunu ramachintanlone pandu cheruthundali, ramachintanlone road clean chestundali, ramachintanlone gundanta nayam chestundali, ramachintanlone pogalanta perikivestu anta ramachintane sarvam ramamayam anetundi deeniga undatam chetane ramulu ravatam sevarini anugrahinchatam jarigindi.
0: So she starts looking around for some fruit which is palatable. So what we find is, whether with regard to Sri Rama's coming, or for the place for him to sit, or for some food to be offered to him, she is constantly immersed in the thoughts of Rama, and no other thought comes to her during this course of her activities. So it is no surprise that one day Sri Rama comes and confers on her this benediction and showers his grace on her.
1: కనుక మనం చేసేటువంటి ఒక సర్వ కర్మలు కూడాను మామూలు గురువు చెప్పినట్టుగా ఇది దైవ తృప్తి కోసము, దైవానందం కోసము, దైవ సంతృప్తి కోసం అని ఈ భావంతో మనం చేస్తే ఇదంతా దైవునికి అర్పితమైపోతుంది.
0: So as Marvin Kruve has just said, whatever we do, every thought of ours, every deed of ours, every activity of ours, if you were to feel that this is, we are doing this for the sake of God, as an act of worship, then certainly you are sanctifying your day-to-day existence.
1: దీని ఉపనిషత్తులు సర్వ జీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరికి చేసిన నమస్కారము నా స్వామికి చేస్తున్నాను అనుకుంటే అది తప్పక నీ స్వామికి చెందిపోతుంది.
0: You have a parlance in the Upanishad. Whatever namaskar, to whosoever I am doing it is bound to reach my Swami. If you have that feeling, it is bound to reach Swami.
1: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరినైనా మనం తిరస్కారం చేస్తే అది కూడా దైవానికి చేరిపోతుంది.
0: బై ద సేమ్ టోకెన్, ఇఫ్ యూఆర్ రిజెక్టింగ్ ఎన్ ఇండివిజువల్, బీ అష్యూర్డ్ దట్ దిస్ యాక్ట్ ఆఫ్ రిజెక్షన్ ఈస్ బౌండ్ టు రీచ్ గాడ్.
1: కనుక ఈ రెండింటి మీ దృష్టిలో పెట్టుకుని మీరు సేవలు చేయండి.
0: సో కీప్ దిస్ ఇన్ వ్యూ అండ్ ప్లంజ్ ఇన్ టు యువర్ సేవ.
1: ఎవరికి సేవ చేసినా నా దైవానికే చేస్తున్నానని భావించుకోండి.
0: Your service may be directed towards an individual, but be assured and convinced that you are doing your God.
1: Yes, slum area lo manam pani chestunnamu, ee bedavaniki pani chestunnamu, ee ai specialist anta vachesi ai camp lo pani chestunnamu ani ee rakamga manam pettuko, evvariki chesina నా దైవానికే చేస్తున్నా. ఈ భావం చాలా ఉత్తమమైనటువంటి భావం.
0: దట్ యు ఆర్ సర్వింగ్ గాడ్ హింసెల్ఫ్. సో కాన్స్టెంట్లీ హ్యావ్ దిస్ ఫీలింగ్. యూ మైట్ బి వర్కింగ్ ఇన్ ద స్లమ్ ఏరియా, యూ మైట్ బి గివింగ్ సమ్ మెడికల్ అసిస్టెన్స్ బై ద స్పెషలిస్ట్, ఆర్ యూ మైట్ బి డూయింగ్ ఎనీథింగ్ బై వే ఆఫ్ ది సేవా యాక్టివిటీస్. బీ కన్విన్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దట్ యు ఆర్ సర్వింగ్ గాడ్ హింసెల్ఫ్ ఇన్ సచ్ మానిఫోల్డ్.
1: ఇదే మనం ఈనాడు జగత్తునకు ఆదర్శవంతంగా చూపించవలసినటువంటిది.
0: దిస్ ఇస్ ద ఐడియల్ దట్ వి హావ్ టు అప్హోల్డ్ టు ద వరల్డ్ అట్ లార్జ్ టుడే.
1: సత్యసాయి సంస్థని యందు ప్రత్యేకమైనటువంటి ఈ ఉత్తమమైనటువంటి భావాన్ని, సక్రమమైనటువంటి భావాన్ని, శాస్త్రోక్తమైనటువంటి భావాన్ని మనం ఆచరించాలి.
0: నౌ దిస్ ఫీలింగ్ విచ్ పర్మియేట్స్ సత్యసాయి ఆర్గనైజేషన్ ఈజ్ ద మోస్ట్ లాడబుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. దిస్ ఇస్ వాట్ మేక్స్ ఇట్ యునిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ద గుడ్.
1: ఇలాంటి సమయంలో ఎవరే అనుకున్నా కూడా మనం ఏమాత్రం కూడా లక్ష్యం చేయకూడదు.
0: డ్యూరింగ్ సచ్ ఎ పీరియడ్ వాట్ ఎవర్ అదర్స్ మైట్ సే, వీ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్, వీ షుడ్ నాట్ బి
1: నిందా స్తుతులను కూడా మనం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: వీ షుడ్ బి ఏబుల్ టు టేక్ ఇన్ అవర్ స్ట్రైడ్ ఈవెన్ రిడిక్యూల్ అండ్ క్రిటిసిజం.
1: మంచి వారికే కొన్ని చిక్కులు కలుగుతుంటాయి.
0: నౌ బి ష్యూర్ దట్ ఇట్స్ ఓన్లీ ద గుడ్ వన్స్ హు ఆల్వేస్ ఆర్ ట్రబుల్డ్.
1: ఇప్పుడు కాకులు ఎన్నో తిరుగుతున్నాయి, దాన్ని ఎవరైనా పంజరంలో పెట్టి పోషిస్తున్నారా?
0: నౌ యూ హ్యావ్ క్రోస్, ఎనీ నెంబర్ ఆఫ్ దెమ్, డస్ ఎనీబడి మేక్ ఎన్ ఎఫర్ట్ టు కేజ్ ఎ క్రో?
1: కాదు, మనం ఈ చిరుకును మాత్రమే తెచ్చి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం.
0: సర్టెన్లీ నాట్. ఇట్స్ ద ప్యారెట్ దట్ యు గో ఆఫ్టర్ అండ్ యు వాంట్ టు కేజ్ ఇట్.
1: చాలా అందంగా ఉంటుంటది.
0: బికాజ్ ద ప్యారెట్ ఇస్ సో వండర్ఫుల్ టు లుక్ అట్.
1: చాలా ప్రీతిగా ఉంటుంది.
0: అండ్ సంథింగ్ విచ్ గివ్స్ యు లాట్ ఆఫ్
1: చాలా మంచిది కూడాను.
0: ఇట్స్ ఎ గుడ్ వన్.
1: అది మంచిది కాబట్టి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం.
0: బికాజ్ ఇట్ ఇస్ సచ్ ఎన్ ఎనోబ్లింగ్ వన్.
1: మంచిదానికి బంధనం వచ్చింది కానీ కాకులకు బంధనం రాలేదు.
0: సో యూ ఫైండ్ దట్ ప్యారెట్ విచ్ ఇస్ బేసికలీ గుడ్ ఈస్ కేజ్ అండ్ ఇంప్రిజన్ ఇన్.
1: బంధనం లేదు కదా అని కాకులు గొప్ప అని ఎవరైనా చెప్తున్నారా?
0: Just because a crow has not been caged, does anybody say the crow is greater of the two?
1: అదే విధంగా మంచి వారికి కొన్ని చిక్కులు, కొన్ని బంధనాలు ఏర్పడుతుంటాయి. ఇది మంచిగా మనం భావించాలి.
0: So it's also that the good and the noble ones alone are subjected to troubles and distress and difficulties.
1: కీపి కూడాను ఒక గుండును అనేక దెబ్బలు కొట్టడం చేతిని అది సుందరమైన ఆకారంగా తీర్చిదిద్దుతున్నాడు.
0: The sculptor, you find, he starts working on an amorphous mass of rock. But because of the work that he does on the rock, it becomes a beautiful idol.
1: తినకపోతే ఆ గుండు సుందరమైన విగ్రహంగా తయారు కాదు.
0: It becomes a beautiful idol. Without these blows from the sculptor, the boulder would not become a beautiful idol.
1: మనకు కూడాను అనేక నిందలు, నిష్ఠూరములు, కష్టములు వచ్చినప్పుడే మన యొక్క సమస్త యొక్క పవిత్రమైన ఇది వ్యాప్తి అవుతుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఆల్ దిస్ క్రిటిసిజం, ఆల్ దిస్ రిడిక్యూల్ విచ్ ఇస్ బీయింగ్ హర్ల్డ్ ఎట్ అవర్ ఆర్గనైజేషన్స్ ఈజ్ ఫర్ అవర్ ఓన్ గుడ్. ఇట్స్ ఓన్లీ దెన్ దట్ ద గ్లోరీ అండ్ ద గ్రాండియర్ ఆఫ్ దిస్ సెటప్ విల్ బి షోన్ టు ద వరల్డ్ ఎట్ లార్జ్.
1: కనుక పవిత్రమైన భావంతో, విశాలమైన హృదయంతో సమాజ సేవలో మన వారందరూ కూడా పాల్గొని ఒక ముంబై డిస్టిక్ట్ లో పని 1000 మంది ఆఫీస్ బేరర్స్ ఉన్నారంటే 1000 మంది ఎంత పని చేయొచ్చు.
0: To have such sacred ideas, have this broad outlook and plunge into your activities. We talk of 1000 office bearers here. How much work can possibly be done by these 1000 workers?
1: ఒక్క నలుగురు శంకరాచార్య శిష్యులే జగత్తునంతా గొప్ప వ్యాప్తి గావించి శంకరాచార్య యొక్క ప్రచారము అభివృద్ధి గావించారు.
0: There were but 4 disciples of Shankaracharya. It was just these 4 who spread the message of their master to every nook and corner of this country.
1: ఒక్క బొంబాయి లోపలి 1000 మంది ఆఫీసర్స్ బేరర్స్ గా ఉన్నారంటే ఎంత మనం స్ప్రెడ్ చేయొచ్చును.
0: Now in Bombay alone, we have 1000 office bearers. You can see the extent to which this message could be spread.
1: కనుక నెక్స్ట్ ఇయర్ కు ఇంకా ఇంకా ఇంకా ఇంకా అభివృద్ధి చేసి మన యొక్క దీని లోపల ఈ 3 సంవత్సరంలో 3000 మంది ఆఫీస్ బేరర్స్ కావాలి బొంబాయిలో.
0: So in the next year, try and further and develop and build on these activities so that in the next 3 years, this 1000 would become 3000.
1: కేవలం ఈ క్వాంటిటీని మాత్రమే మీరు చేయకండి, క్వాలిటీ కూడా ఉంటుండాలి.
0: బట్ దెన్ డోంట్ గో మియర్లీ బై ద క్వాంటిటీ పార్ట్ ఆఫ్ ఇట్. యూ మస్ట్ ట్రై అండ్ సీ టు ఇట్ దట్ ద క్వాలిటీ.
1: కానీ ఇక్కడ ఒక సంస్థ, అక్కడ ఒక సమధి, అక్కడ ఒక భజన మండలి, ఇవంతా ప్రయత్నం చేసి ప్రయోజనం లేదు. క్వాలిటీతో ఉంటుండాలి మనం.
0: You must also look to the quality part of it. Now, just because Swami has said, don't go about starting a samiti here, a bhajan mandali there, just for the sake of increasing the number. You must try and make a case for the quality part too.
1: Kanuka, ee Mumbai pattanam lopala modati nunchi kudanu chaala goppaga sevalu chestune unnaru. Enno vidhamainatundi yokka aadarshanni kudanu meeru nirupistunnaru. మీరు ఇంకా మున్ముందు కూడాను ఉన్నతమైన, ఉత్తమమైన, కొత్తమైనటువంటి ఆదర్శాలను ఇతర యొక్క ప్రాంతముల వారికి కూడాను ఆదర్శంగా నిరూపించి మీరు కూడా ఆనందించి సర్వజీవులకు కూడాను ఆనందాన్ని చేకూరుస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: బాంబే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దేర్ హావ్ బీన్ ఎఫర్ట్స్ డైరెక్టెడ్ టువర్డ్ డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ లాడబుల్, డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ లాఫ్టీ ఇన్ దేర్ ఎయిమ్స్ అండ్ అంబిషన్. And they have succeeded, they have been succeeding all these years. They have verily stood out as ideals and models for others elsewhere. It's my hope that in the coming years, you would grow from strength to strength. Strengthen your activities, build upon what you have already achieved, and finally, do something in such a way that everybody could possibly take a leaf out of whatever is being done here. And be assured that you would succeed, and hoping and blessing you thus, I bring this discourse to a close.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1983, addressing Mumbai Sai Sevaks.

ద్వంద్వాతీతం గగన సదృశము ద్వంద్వాతీతం గగన సదృశము తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం

0: Pluto. பிரம்மானந்தம் பரமசுகதம் கேவலம் ஞானமுத்திம். ஆனந்தவல்லியந்து பிரம்மானந்தமுனு அத்யந்த விசித்திரமுகா விவரிஸ்து வச்சிந்து.
1: Anandavalli explains this Brahmananda, supreme bliss, in a beautiful way.
0: Brahmananda managa manavudu varninchutuku veeludainatundi aanandam.
1: Brahmananda, supreme bliss, is beyond human comprehension.
0: Apiramatamainatundi aanandamunu andinchetundi aanandam.
1: It is the one that confers limitless bliss.
0: ఇది వాక్కులకు కాని మనసులకు కాని చెప్పుటకు వీలు కాదు.
1: It cannot be extolled, expressed by word or comprehended by mind either.
0: హాయిగా స్థాయిగా శాంతిగా నిష్కలంకంగా నిర్మోహంగా నిత్య జీవితాన్ని గడిపేటువంటి ఒక మానవత్వానికి ఈ బ్రహ్మానందం అంటే ఏమిటో అర్థం కాదు.
1: Unless one spends life in high happiness, in sthayi, in certain standards, in peace, pure, unsullied, unpolluted, without any attachment, it is not possible for everyone to know Brahmananda or supreme bliss.
0: ఈ ప్రాకృతమైనటువంటి జగత్తునందు,
1: in this world,
0: భౌతికమైనటువంటి జీవితమునందు,
1: physical world,
0: లౌకికమైనటువంటి భావమునందు,
1: worldly thoughts,
0: ఈ బ్రహ్మానందమునకు అర్థం లేదు.
1: Supreme bliss Brahmananda has no relevance.
0: మానవుడు నిత్య జీవితములో అనుభవించినటువంటి ఆనందములన్నీను అనుభవించి పుష్టిగా సంతుష్టిగా తన జీవితమును గడిపోయేటువంటి ఆనందమునకు మానవ ఆనందము అని పేరు పెట్టారు.
1: మ్యాన్ ఇన్ హిస్ డైలీ లైఫ్ వాట్ హీ ఎక్స్పీరియన్సెస్ పుష్టి ద స్ట్రెంగ్త్ సంతుష్టి ద సాటిస్ఫాక్షన్ ద స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ హ్యూమన్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ మానవానంద.
0: అయితే ఈ మానవానందమునకు 1000 రెట్లు అధికమైనటువంటిదే గంధర్వానందము.
1: 1000 times more than the human level of happiness is గంధర్వానంద.
0: ఈ గంధర్వానందమునకు 1000 రెట్లు అధికమైనటువంటిదే దేవానందము.
1: 1000s and 1000 times more than గంధర్వానంద is దేవానంద.
0: ఈ దేవానందముల కంటే 1000 రెట్లు అధికమైనటువంటిదే దైవానందము.
1: 1000 times మచ్ మోర్ దెన్ దేవానంద ఇస్ దైవానంద.
0: ఈ దైవానందమునకు 1000 రెట్లు అధికమైనటువంటిదే మానవత్వములో దేవ గంధర్వానందము.
1: దట్ ద లేటెంట్ హ్యాపీనెస్ విత్ ఇన్ మ్యాన్ ఇస్ 1000 times మోర్ దెన్ దైవానంద.
0: ఈ దైవ గంధర్వానందమునకు 1000 రెట్లు అధికమైనటువంటిదే బృహస్పతి ఆనందము.
1: బృహస్పతి ఆనంద ఇస్ 1000 times మోర్ దెన్ దిస్.
0: ఈ బృహస్పతి ఆనందముల కంటే 1000 రెట్లు అధికమైనటువంటిదే కేవలం ప్రజాపతి ఆనందము.
1: ప్రజాపతి ఆనంద ఇస్ 1000 times మోర్ దెన్ బృహస్పతి ఆనంద.
0: ఈ ప్రజాపతి ఆనందముల కంటే 800 రెట్లు అధికమైనటువంటిదే బ్రహ్మానందం.
1: మచ్ మోర్ దెన్ దిస్ ఈజ్ బ్రహ్మానంద సుప్రీం బ్లెస్.
0: మొదటి మానవానందమునకు ఈ బ్రహ్మానందమునకు ఎంత తేడా ఉన్నదో యోచించుకోవచ్చు.
1: వాట్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ లైస్ బిట్వీన్ ద హ్యూమన్ హ్యాపీనెస్ మానవానంద అండ్ బ్రహ్మానంద ద సుప్రీం బ్లెస్.
0: కానీ మానవునకు ఈ బ్రహ్మానంద తత్వం అనేటువంటిది ఏమిటో అర్థం చేసుకోనకలేక ప్రతిదానికి నేను బ్రహ్మానందంగా ఉన్నాను, బ్రహ్మానందంగా ఉన్నాను అని వర్ణిస్తుంటాడు.
1: Man has no idea of Brahmananda, supreme bliss, while he brings down to every tiny little act.
0: ఒక హోటల్లో వెళ్ళి మంచి భోజనం భుజించేటప్పటికి బా బ్రహ్మానందంగా ఉంది భోజనం అంటాడు.
1: He goes to a hotel and has his meal and he says Brahmananda, supreme state of
0: ఈనాడు ఆనందవల్లిలో చెప్పినటువంటి బ్రహ్మానందమునకు మానవానందమునకు ఏమి వ్యత్యాసం?
1: What is mentioned in ఆనందవల్లి, starting with the human happiness, manavananda and brahmananda,
0: adi mahato mahiyam,
1: and this is smaller one, that is mightiest.
0: Idi anumatramante aanandamu,
1: this is fractional, tiny.
0: Manasunaku vaakunaku lobadinatunte aanandamu manavanandamu.
1: Human happiness can be explained verbally and also can be understood by mind.
0: Daivanandamulaku yetti parimitamu ledu.
1: But divine bliss has no limits.
0: Sandeep Chatterjee cheppinattuga, no reason. Daniki cheppadaniki veele ledu.
1: As Sandeepan said, it has no reason. It cannot be expressed.
0: Daivanandamulaku etti reasonu ledu.
1: The divine bliss has no reason as such.
0: Sarvada sarvakala sarvavasthala yendu kudanu aanandamu aanandame.
1: The bliss remains as it is. At all points of time, under all circumstances.
0: Brahmanandam.
1: Brahmanandam.
0: Brahma gani, Atma gani, ప్రత్యేకించినటువంటివి కాదు. ఆత్మకే బ్రహ్మమని, బ్రహ్మమునికే ఆత్మని ఉన్నది. కనుకనే ఆత్మానందము బ్రహ్మానందం అంటే ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ సినోనిమ్స్. And Brahmananda, supreme bliss, is very much same as the bliss of the self.
0: Atma tattvam anetundi nirantaram kudanu aanandamayamai untuntadi.
1: The spirit of the self, atma, is always in blissful state.
0: Brahma anetundi padamunaku aanandam ane artham.
1: The meaning of the word Brahma is bliss.
0: Sarvatra vyapinchinatundi aanandamunake Brahma aanandam ani peru.
1: That bliss which is all expansive and pervasive is Brahmananda.
0: ఈ బ్రహ్మానందములో మానవానందం అనేటువంటిది కేవలము అణుమాత్రమైనటువంటిది.
1: ఇన్ ది సుప్రీమ్ దిస్ బ్రహ్మానంద, ద హ్యూమన్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ జస్ట్ సో సటిల్ మైక్రోస్కోపిక్.
0: సర్వత్రా వ్యాపించినటువంటిది గాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ దట్ విచ్ ఇస్ సో వైడ్లీ స్ప్రెడ్,
0: ఈ గాలికి ఇట్టి ఆకారము అట్టి ఆకారమని ఎవరు నిర్ణయించలేరు.
1: ఎయిర్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: కానీ అట్టి సర్వవ్యాపమైనటువంటి గాలిని ఒక చిన్న బెలూన్లు ఊదినప్పుడు చిన్నగా రూపాన్ని పొందుతుంది.
1: దిస్ ఎయిర్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, వెన్ బ్లోన్ ఇన్ టు ఎ బెలూన్ ఇట్ అస్యూమ్స్ దట్ ఫామ్.
0: ఆ పరిమితం కంటే అధికమైనటువంటి గాలిని చేర్చుకోలేదు ఆ బెలూన్.
1: దట్ బెలూన్ కెనాట్ కంటైన్ ఆల్ ది ఎయిర్ అరౌండ్.
0: అది ఒక పరిమితమైనటువంటి ఒక బెలూన్.
1: ద బెలూన్ ఇస్ లిమిటెడ్ ఇన్ ఇట్స్ డైమెన్షన్.
0: అధికంగా ఊపేటప్పటికి పట్టను పగిలిపోతుంది.
1: ఇఫ్ యు బ్లో ద ఎయిర్ ఇంటు ద బెలూన్ మోర్ అండ్ మోర్ ఇట్ బర్స్.
0: కాబట్టి ఆ బెలూన్ లో ఉన్నటువంటి ఒక గాలికి, సర్వత్రా వ్యాపించినటువంటి గాలికి ఎట్టి వ్యత్యాసం ఉన్నది?
1: వాట్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ది ఎయిర్ విత్ ఇన్ ద బెలూన్?
0: ఎట్టి ప్రమాణము కూడా దీనిని గుర్తించలేవు.
1: నో వన్ ఇస్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ వెల్.
0: కనుక బృహస్పతి ఆనందం కంటే, ప్రజాపతి ఆనందం కంటే బ్రహ్మానందము అత్యంత విశాలమైనటువంటిది.
1: దేర్ఫోర్ మోర్ దాన్ బృహస్పతి ఆనంద, మోర్ దాన్ ప్రజాపతి ఆనంద, బ్రహ్మానంద ఈజ్ వైడ్ స్ప్రెడ్.
0: కనుకనే బ్రహ్మానందం అనేటువంటి పద్యమునందు సర్వ పదములు కూడాను బ్రహ్మకు సంబంధించినటువంటివి.
1: ఆల్ వర్డ్స్ వొకాబులరీ ఆర్ రిలేటెడ్ టు బ్రహ్మ.
0: రెండవది పరమ సుఖదం.
1: నెక్స్ట్ వన్ ఇస్ పరమ సుఖదం, సుప్రీం హ్యాపీనెస్.
0: ఏమిటి ఈ సుఖము?
1: వాట్ ఈస్ దిస్ హ్యాపీనెస్?
0: శారీర సుఖమా, ఇంద్రియ సుఖమా, బుద్ధి సుఖమా, మనోసుఖమా, ఏ సుఖం ఇది?
1: వాట్ ఈస్ దిస్ హ్యాపీనెస్? ఇస్ ఇట్ ఫిజికల్ ఆర్ సెన్సువల్ ఆర్ దట్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఆర్ మైండ్?
0: ఈ సుఖమని కూడా ఎవరు నిర్ణయించలేరు.
1: నో వన్ కెన్ డిసైడ్.
0: కస్మై నమః ధర్మణే అన్నారు. కస్మై నమః, కస్మన్నానుగా ఏమిటి? సుఖస్వరూపులకు నమస్కారము అని.
1: ఇట్ మీన్స్ I offer my salutations to the very embodiment of happiness.
0: పూర్వం భగవంతుని యొక్క స్వరూపములు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను కస్మై నమః ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: Earlier days when people could not have any idea of the form of God, they worshipped this way.
0: ఇటువంటి యొక్క ప్రార్థనే తప్పుతూ వచ్చారు.
1: That is the trend of worship by the ancient rishi.
0: సుఖస్వరూపుడు భగవంతుడు.
1: God is the very personification of happiness.
0: అయితే దీనికి ఎట్టి కాల పరిమితి లేదు.
1: This is not bound by time.
0: ఈ సుఖమునకు కూడాను ఎట్టి పరిమితము లేదు.
1: This has no boundary either.
0: కాల కర్మము యందు కూడాను పరిమితము లేదు.
1: It has no limitation to the field of action.
0: కాల కర్మకు అతీతమైనటువంటి సుఖమే పరమ సుఖం.
1: That which is beyond all reason is the supreme bliss.
0: ఈ పరమ సుఖమునకు సరైనటువంటి అర్థం చెప్పాలనుకుంటే,
1: to give the correct meaning to this word paramasukha, supreme happiness,
0: శారీరక సంబంధమైనటువంటి సుఖం కాదు.
1: It has got nothing to do with this.
0: ఆకారమే లేదు.
1: It has no form.
0: ఆకారం లేనటువంటి దానికి ఎట్టి ఆకారం అని చెప్పగలరు మీరు?
1: When it has no form as it is, how can you decide its form?
0: కనుక ఈ సుఖం ఎట్టి సుఖము? పరమ సుఖం.
1: What sort of happiness? Supreme happiness.
0: ఒక అమృతముకైనా ఒక విధమైనటువంటి ఒక రూపాన్ని చెప్పవచ్చును, కానీ ఈ సుఖమునకు అతీతమైనటువంటి సుఖము.
1: అమృత్ నెక్టర్ యాజ్ సచ్ హ్యాస్ ఎ ఫార్మ్ బట్ నథింగ్ యాజ్ సచ్ హ్యాస్ ది పరమ సుఖ.
0: నిరంతరం కూడాను సుఖస్వరూపుడే.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎటర్నల్ బ్లిస్.
0: దుఃఖములకు కృంగక, ఆనందములకు పొంగక, నిరంతరం కూడాను పరమానందంతో కూడినటువంటి సుఖము.
1: God is not elated by praise nor frustrated by blame. He is always in a state of eternal bliss.
0: పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం. కేవలం అనగా ఏమిటి?
1: కేవలం
0: దేశ కాల పరిస్థితులకు అతీతమైనటువంటి ఒక తత్వము కేవలం.
1: కేవల మీన్స్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిట్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: జ్ఞానరూపం నిజమైనగా జ్ఞానతత్వము అతను భగవంతుడు.
1: God is the very embodiment of wisdom, jnana.
0: Jnana anaga emiti?
1: What is jnana, wisdom?
0: Grantha jnanama?
1: Textual?
0: Inke vidhamaitunti oka yoga jnanama?
1: Or any yogic knowledge?
0: Naaku inke vidhamaitunti oka loka jnanama?
1: Or any worldly knowledge?
0: Laukika jnanama?
1: Or physical information?
0: Ye jnanam idi?
1: What sort of knowledge?
0: Idi parama jnanamu.
1: It is the supreme knowledge.
0: ఇది ఏ బ్రహ్మ జ్ఞానము?
1: ఇట్ ఇస్ విజ్డమ్ ఆఫ్ బ్రహ్మన్.
0: ఈ బ్రహ్మ జ్ఞానమునకు ఆద్యాంతములు లేవు.
1: విజ్డమ్ ఆఫ్ ద బ్రహ్మన్ విజ్డమ్ హాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్.
0: అన్నింటి ఎందుకు ఈ బ్రహ్మ జ్ఞానం ఉంటుంది?
1: దిస్ బ్రహ్మ జ్ఞాన నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆల్.
0: గాలి ఏ విధంగా సర్వత్ర వ్యాపించిపోయిందో అదే విధంగా జ్ఞానం కూడాను సర్వత్రా ఉంటున్నది.
1: జస్ట్ ఎస్ ఎయిర్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ సో ఆల్సో విజ్డమ్.
0: లౌకిక జగత్తులో అనేక మంది గ్రంథములు చదివి ఇతను గొప్ప జ్ఞాని అని అతను తక్కువ జ్ఞాని అని ఈ విధంగా నిర్ణయించడానికి అవకాశం ఉంటుంటుంది.
1: ఇన్ ద వరల్డ్లీ పార్లన్స్ ద వన్ హూ హస్ గాన్ త్రూ మెనీ ఆఫ్ ద బుక్స్ వీ కెన్ సే ఇస్ నాలెడ్జబుల్. ద వైల్ అదర్ వన్ ఇస్
0: జ్ఞానం కాదు, మస్తక జ్ఞానం కాదు.
1: ఇట్ ఇస్ నథింగ్ టు డు ద టెక్స్చువల్ ఆర్ అకాడమిక్ నాలెడ్జ్.
0: కనుక ఇది ఎప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి యొక్క స్వస్వరూప జ్ఞానమే.
1: వేర్ హస్ దిస్ బ్రహ్మ జ్ఞాన ఇస్ టోటాలిటీ హోలిస్టిక్
0: స్వస్వరూప జ్ఞానము.
1: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇట్టి జ్ఞానమునకు ఎవరు ఏ విధమైనటువంటి రూపాన్ని ధరించగలరు?
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ హ్యాస్ నో ఫార్మ్.
0: కనుకనే పరమసుఖదం జ్ఞానం
1: అండ్ దిస్ విజ్డమ్ రిప్రజెంట్ సుప్రీం.
0: ఈ జ్ఞానమునకు సుఖము ఉన్నది.
1: దిస్ విజ్డమ్ హ్యాస్ కంఫర్ట్ హ్యాపీనెస్.
0: బ్రహ్మతత్వము ఉన్నది.
1: దేర్ లైస్ ద బ్రహ్మన్ స్పిరిట్.
0: బ్రహ్మానందం పరమసుఖదం
1: అండ్ ద సుప్రీం బ్లిస్ ఇస్ అబ్సల్యూట్
0: ఏకత్వమైనటువంటిదే పరమసుఖము.
1: The combination of these two is
0: parama sukham to anubhavincheetundide jnanamu.
1: So it is jnana that is always in state of supreme
0: kevalam
1: happiness.
0: Jnanamurtim,
1: the very personification of wisdom.
0: Dvandvatitam,
1: that is a non dual.
0: Kashtamu sukhamu ani kani leka nindalu nishtura ani kani papamu punyamu aneetundi kani manchi chedda aneetundi kani ఏ మాత్రం ఇందులో చేరడానికి వీలు లేదు.
1: ఇట్ ఈస్ నాన్ జ్యువల్. ఇట్ ఈస్ నథింగ్ టు డు ద ప్రైజ్ ఆర్ బ్లేమ్ సిన్ ఆర్ మెరిట్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: రూపం అనేటువంటిది ఇక్కడ పనికి రాదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ డ్యుయాలిటీ హియర్.
0: దీనిని పురస్కరించుకుని ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: Basing on this, it is said, truth is one, represented as many
0: not
1: by many
0: two,
1: scholars.
0: Not two.
1: Truth is one, not two, not two.
0: Endukante, truth is one ante rendu kavachunu.
1: When you say truth is one,
0: not two.
1: So the statement is, the truth is one, not two.
0: Dvandvatitam.
1: Dvandvatitam, non-dual.
0: Rendintikini atitamainatundi ee yokka brahma tattvam.
1: The nature of Brahman is beyond duality.
0: Paramasukham aipoyindi.
1: And then that supreme blissful state.
0: Dvandvatitam.
1: Beyond duality.
0: Gagana sadrusyam.
1: It is ethereal in its concept.
0: Akasam ekkada unnadante sarvatra vyapinchi unnadi.
1: Where is space ether? It is everywhere.
0: Ikkada
1: presented as many by many scholars.
0: Not two.
1: Truth is one, not two, not two.
0: Endukante truth is one ante rendu kavachunu.
1: When you say truth is one,
0: not two.

0: It is ethereal in its concept.
1: ఆకాశం ఎక్కడ ఉన్నదంటే సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: Where is space ether? It is everywhere.
1: ఇక్కడ ఉన్నది అక్కడ లేదు అని నిర్ణయించడానికి ఎవరికి సాధ్యం కాదు.
0: It's not possible to decide that the space is here is not there.
1: ఆకాశం ఎంత వ్యాపించి ఉంటున్నదో అదే విధంగానే ఈ యొక్క ఆనందం కూడా అంత వ్యాపించి ఉన్నది.
0: ఇట్ ఈస్ ఎథీరియల్ ఇన్ ఇట్స్ నేచర్ బీయింగ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: కనుక ఆ గగన సదృశ్యం అనేటువంటి వాడు ఎవరి పేరు?
0: వాట్ ఈస్
1: దైవముఖి పేరు?
0: దట్ ఎథీరియల్ కాన్సెప్ట్ ఇస్ రిలేటెడ్ టు
1: బ్రహ్మానందం, పరమసుఖదం, కేవలం, జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం, ఇవన్నీ ఇప్పుడు నువ్వు భగవంతుడికి పేర్లు మాత్రమే.
0: దీస్ ఆర్ ఆల్ ది అట్రిబ్యూట్స్ of God, that is supreme bliss, supreme happiness, the one of wisdom beyond duality.
1: Gagana sadrisham tattvamasyadi lakshyam.
0: Tattvamasyadi lakshyam.
1: Nalugu vedamulu endukunu nalugu mahavakyamulu bodhisthu vachindi.
0: Four Vedas taught four important dicta.
1: Ee nalugu yokka mahavakyamulu emiti?
0: What are these four dicta?
1: Prajnanam Brahma.
0: The first Rukvedam. One, Prajnanam Brahma.
1: Rugvedam.
0: Prajnanam Brahma is Rugveda.
1: Ayam Atma Brahma.
0: Ayam Atma.
1: Aham Brahmasmi. Tat Tvam Asi.
0: Ayam Atma Brahma. Aham Brahmasmi. Tat Tvam Asi.
1: Ide Mahavakyamulo yokka tattvamu.
0: These are important dicta of Veda.
1: Ivanniyu cheri Daivam yokka ekatvanne prabodhistu vachinayi.
0: They all denote the unity of divinity.
1: కనుక దీనికి అతీతమైన తత్వం ఏది? అదే దైవ స్వరూపము.
0: ద ట్రాన్సెండెంటల్ నేచర్ ఈస్ దట్ ఆఫ్ ద డివైన్.
1: చతుర్విధమైనటువంటి నాలుగు వేదముల యొక్క స్వరూపాన్ని కూడాను వివరించి దీనికి అనేక రకములుగా ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఆల్ ఫోర్
1: ద్వంద్వాతీతం
0: హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్.
1: గగన సదృశ్యం
0: ఇస్ నాన్ డ్యూయల్ ఎథీరియల్.
1: తత్వమస్యాది లక్ష్యం
0: ఇట్ హస్ గాట్ ద అల్టిమేట్ ఎస్ ఎయిమ్.
1: ఏకం
0: వన్
1: నిత్యం
0: ఎటర్నల్
1: విమలం
0: ప్యూర్
1: అచలం
0: ఇమ్మొబైల్
1: ఏకం ఉన్నది ఒక్కటే.
0: వన్ ట్రూత్ ఈజ్ వన్.
1: కానీ జగత్తులో అనేకంగా ఉన్నదని భావిస్తున్నారు.
0: బట్ వీ గో బై డైవర్సిటీ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క మార్పులు మాత్రమే.
0: దీస్ ఆర్ ఓన్లీ ఫిజికల్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ చేంజెస్.
1: ఒకటి పెట్టావు.
0: You have one here.
1: Pakkana sunna pettavu.
0: You added zero.
1: Then antunnavu.
0: Then it's ten.
1: Inkoka sunna pettavu.
0: Another one.
1: 100 antunnavu.
0: 100.
1: Inkoka sunna pettavu.
0: Another zero.
1: 1000 antunnavu.
0: 1000.
1: Inkoka sunna pettavu.
0: Another zero.
1: 10,000 antunnavu.
0: 10,000.
1: Ee vidhanga millions, millions, millions ga maarputu vachindi.
0: You can add zeros and say million.
1: Aithe ee anninti endu unnadi emiti? Okkate.
0: In all you find one there.
1: ఈ ఒకటి తీసివేస్తే ఈ సున్నలకి ఏం విలువ లేదు.
0: వెన్ వన్స్ వన్ ఇస్ రిమూవ్డ్ జీరో హ్యాస్ నో వాల్యూ.
1: అది
0: దట్ వన్ ఇస్ ఏకం.
1: ఏకం సత్ ప్రాబోధావంతే ఏకమే.
0: దట్ ట్రూత్ ఈజ్ వన్.
1: భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చును.
0: యు మే గివ్ ఎనీ నేమ్.
1: ఎన్ని రూపములైనా మనము చేసుకోవచ్చును.
0: యు కెన్ అస్యూమ్ ఎనీ ఫామ్.
1: చిత్రించుకోవటంలో మన యొక్క భావం అనేది దీనికి మూల కారణము.
0: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ పిక్చరైజేషన్ బేస్డ్ ఆన్ ఇమాజినేషన్.
1: ఏకం.
0: One.
1: Nityam.
0: Is eternal.
1: Eppudu maarpu chendetundi kaadu.
0: It is changeless.
1: Yetti changes kuda undadu.
0: There will be no change at all.
1: Trikalam niyandu kudunu deeniki maarpu undadu.
0: In all three periods of time it changes.
1: Deeniki maarpu undadu.
0: It doesn't change.
1: Trigunam niyandu kudunu maarpu undadu.
0: So also in the Trinity.
1: Trikalam, Trigunam, Trilokam. Moodinti endunu maarpu lenatundide ide okkati.
0: So there is no change in all the three of the attributes in all the three periods of time.
1: Nityam.
0: It is eternal.
1: విమలం
0: ప్యూర్.
1: మలరహితమైనటువంటిది ఇది విమలం.
0: ఇట్ ఈస్ ప్యూర్ రాదర్ అన్పొల్యూటెడ్.
1: ఈ మలరహితమైనగా ఏమిటి?
0: విదౌట్ ఇట్ ఈస్
1: ఈనాడు ప్రపంచం లోపల గాలి ఒక పొల్యూషన్ అయిపోయింది, నీరు పొల్యూషన్ అయిపోయింది, తిండి పొల్యూషన్ అయిపోయింది, మానవుడు పొల్యూషన్ అయిపోయినాడు, వాడి థాట్స్ అంతా పొల్యూషన్, ఇవంతా మలినంతో కూడినటువంటివి.
0: టుడే there is air pollution, water pollution, food
1: కాని దైవం మాత్రం ఎప్పుడు విమలం. ఎట్టి మలము చేరినటువంటిది?
0: గాడ్ ఇస్ అన్పొల్యూటెడ్, క్రిస్టల్ క్రిస్టైన్ ప్యూర్.
1: అచలం.
0: అచలం.
1: చలించేటువంటి వాడు కాదు.
0: ఇట్ డజంట్ మూవ్. ఇమ్మూవబుల్.
1: పంచభూతములు కూడా చలిస్తున్నాయి.
0: ఫైవ్ ఎలిమెంట్స్ మూవ్.
1: సూర్య చంద్రాలు చలిస్తున్నారు. నక్షత్రాలు చలిస్తున్నాయి.
0: స్టార్.
1: భూమి చలిస్తుండాలి.
0: ఎర్త్ రొటేట్.
1: అన్నింటి ఎందు చలనం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ మూవ్మెంట్ ఇన్ ఆల్ ద ప్లానెటరీ సిస్టమ్.
1: సినిమా పిక్చర్ లోపల రీల్ వేస్తుంటే
0: యాజ్ ద రీల్ ఇస్ పుట్ ఆన్ దేర్
1: సెకండ్ కు 16 పిక్చర్స్ అంతా మారిపోతుంటాయి.
0: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్.
1: ఒక్క సెకండ్ కు 16 పిక్చర్స్ మారిపోతుంటాయి.
0: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్ అండ్ ఆన్.
1: కాబట్టి సర్వము మార్పు చెందేటువంటిది.
0: సో ఆల్ చేంజ్.
1: భూమి

0: మార్పు చెందుతుంటాది.
1: ఎర్త్ చేంజెస్.
0: సూర్యచంద్రాదులు మార్పు చెందుతున్నారు.
1: సో ఆల్సో సన్ అండ్ మూన్.
0: నక్షత్రాదులు మార్పు చెందుతున్నాయి.
1: అండ్ స్టార్.
0: కానీ ఇతనికి అచలం.
1: బట్ గాడ్ డజంట్ మూవ్.
0: చలనం అనర్చనమే వచ్చా. ఇతను చలనంలోనూ ఉన్నాడు, అచలంలోనూ ఉన్నాడు.
1: సో హీస్ దేర్ ఇన్ మొబిలిటీ అండ్ ఇమ్మొబిలిటీ టు.
0: దానికి ఇతనికి శాశ్వతమైనటువంటి పేరు అచలం.
1: బట్ ఇన్ శాస్త్రిక్ వే, ఇన్ టెక్స్ట్ క్లాసిక్ వే,
0: సాక్షిభూతం.
1: ఇట్ ఇస్ ఎటర్నల్ విట్నెస్.
0: అన్నిటికీ సాక్షి ఇతను.
1: హీఈస్ ది ఎటర్నల్ విట్నెస్.
0: ఇలాంటి సాక్షితత్వాన్ని ఎన్ని రకములుగా భగవంతుని పేర్లు పెట్టారు పవిత్ర ఋషులు.
1: The sages gave so many names to God.
0: ప్రాచీన మహర్షులందరూ కూడాను,
1: ancient rishis,
0: దైవత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై,
1: to know divinity,
0: అనేక తపస్సులు చేసి,
1: did penance,
0: సర్వమును త్యాగం చేసి,
1: and they sacrificed.
0: ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క విధమైనటువంటి రూపాన్ని పొంది,
1: each of the saint has got his own.
0: ఆ రూపమునకు ఒక్కొక్క మహర్షి భావోద్వేగం చే పేర్లు పెడుతూ వచ్చారు.
1: Out of his sentiments and feelings, every sage has given a definite direction to divinity.
0: కనుక భగవంతునికు ఎట్టి రూపము లేదు.
1: God has no definite form.
0: అన్ని రూపములు కూడాను మహర్షులు నిర్మించినటువంటివి.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ ది
0: అయితే ఈ అన్ని రూపములు కూడాను ఏ దాని కూడాను ఒక విధమైనటువంటి భౌతికమైనటువంటి రూపం లేదు.
1: నథింగ్ టు డూ విత్ ద ఫిజికల్ ఫార్మ్.
0: ఎవరూ దీనిని వర్ణించలేరు.
1: నో వన్ కెన్ ఎక్స్టోల్ ఆర్ నరేట్.
0: బ్రహ్మానందం, పరమ సుఖదం, కేవలం, జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగన సత్యం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం. ఏకాది సృష్టిస్వరూపుడు అయిపోయినాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ విత్ ఆల్ దీస్ అట్రిబ్యూట్స్ ద క్వాలిటీస్ ద సుప్రీమ్లీ సుప్రీమ్ హ్యాపీనెస్.
0: నారదుడు సమయం లోపల నారదుడు
1: నారద
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: ధ్రువుడు తపస్సుకు వెళుతుండగా,
1: వెన్ ధ్రువ వాజ్ ఇన్ పెనెన్స్,
0: నాయన ధ్రువ,
1: హీ సెడ్, ఓ సన్ ధ్రువ,
0: నీవు ఎన్నకన్నెరుగునటువంటి బాలుడవు,
1: యూఆర్ యంగ్, సో యంగ్,
0: చాలా చిన్న పిల్లవాడవు,
1: యూఆర్ ఎ బాయ్,
0: నీవు తపస్సును ఆచరించగలవా,
1: క్యాన్ యూ అండర్టేక్ పెనెన్స్,
0: ఏ విధంగా భగవంతుని చింతించగలవు,
1: హౌ కెన్ యూ థింక్ ఆఫ్ గాడ్,
0: ఏ రూపాన్ని నీవు చింతించగలవు,
1: వాట్ ఫార్మ్
0: అని అనేక ప్రశ్నలు వేస్తాడు.
1: యెస్ పుట్ మెనీ క్వశ్చన్స్.
0: ఆ పిల్లవాడు ఒకే నవ్వే దీనికి జవాబు.
1: ద బాయ్ సింప్లీ స్మైల్డ్ in response to the questions.
0: Brahma Manasa Putra,
1: he said, O Narada,
0: tapas cheyali ane sankalpam puttinchindedi taane.
1: In fact, God motivated me to do penance.
0: Ee sankalpamulaku mokkaga malipinchedi taane.
1: In fact, he is the cause for
0: ee mokkalu uchchanga maarchedi taane.
1: And his penance would grow into
0: uchchamundu phalamulu kuda ichchedi vinte taane.
1: And it will finally bear fruits as per his will.
0: Kabatti taane chustukuntadu.
1: God will take care of my penance.
0: Nenu ee sandehamulaku ye maatram avakasam ivvanu.
1: I never doubt at any point of time.
0: Nenu ee shastramulu chadavaledu.
1: I have not gone through any
0: ee upanishadulu tirigiveyaledu.
1: I have not gone through upanishads.
0: Kaasa naaku unnatvanti anta okke chadivu okkate.
1: I only know one form of education.
0: దైవనామం ఒక్కటే.
1: That is God's name.
0: అయితే ఏ నామాన్ని నీవు స్మరిస్తావన్నాడు.
1: Then Narada asked, what name you repeat, chant?
0: కొంచెం యోచన చేసి
1: ధ్రువ thought over for some time.
0: ఒక్కటే ఒకటి చెప్పాడు.
1: Gave one, said,
0: గోపి జన వల్లభాయ నమః అన్నాడు.
1: He said, గోపి జన వల్లభాయ నమః.
0: గోపికలంటే కేవలం బృందావనంలో ఉన్నటువంటి గోపికలు కాదు.
1: Gopikas are not those of Vrindavan.
0: గోప అనగా ఏమిటి? భూమి, వేదము, వాక్కు.
1: గో మీన్స్ అర్త్, వేద ద వర్డ్,
0: భూమి
1: అర్త్,
0: వేదము,
1: వేదము,
0: వాక్కు,
1: అండ్ ఆల్సో ద వర్డ్,
0: పశువు కూడా, పశువు,
1: అండ్ ఆల్సో ద కౌస్.
0: ఈ నాలుగింటికి గో అని పేరు.
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ ది మీనింగ్స్ టు దట్ వర్డ్ గో.
0: ఈ గో అనేటువంటి శబ్దం నుంచి వచ్చినటువంటిది.
1: అండ్ దీస్ ఆర్ ది మీనింగ్స్ ఆఫ్ దట్ వర్డ్ గో
0: అనేటువంటి పదం నుంచి పుట్టినటువంటిది గోవు.
1: And this govu is the derivative of the original word go.
0: Kanuka ee naligintini kaapadinatvanti vaaru gopikale.
1: Gopikas have taken care of these.
0: Bhoomini nilparu.
1: They kept the earth steady.
0: Vedanni kaapadutu vacharu.
1: They were protecting the earth.
0: Vaakunu smaristu vacharu.
1: And they were chanting God's name.
0: Govunu kaapadutu vacharu.
1: And they were also rearing cows there.
0: Kanukane veeriki gopikalu ani peru vachindi.
1: So they are called gopikas.
0: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని కూడా భగవంతునికి అందించినటువంటివే కాని తాను పెట్టుకుని వచ్చినవి కాదు.
1: ఈచ్ వన్ స్టార్టెడ్ గివింగ్ వన్ నేమ్, బట్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ నేమ్లెస్.
0: అప్పుడు చెప్పాడు, గోపీ జన వల్లభాయ నమః. గోపీ,
1: దెన్ హి సెడ్, గోపీ,
0: ఆ జనము లోపల నేను ఒకడిని అన్నాడు.
1: ఇన్ ద అమంగ్ గోపీస్ ఐఎమ్ వన్ అమంగ్ దెమ్.
0: అనగా వేదములో నేను ఒకడిని,
1: ఐఎమ్ పార్ట్ ఆఫ్ వేద.
0: వాక్లో నేను ఒకడిని,
1: ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్.
0: భూమిలో నేను ఒకడిని,
1: ఆల్సో అన్నాడు.
0: గోవులో నేను ఒకని.
1: ఐఎమ్ అమంగ్ ద కౌస్ ఐఎమ్ వన్.
0: అందులో ఉండేటువంటి నేను ఒక వ్యక్తిని.
1: దేర్ఫోర్ ఐఎమ్ వన్ అమంగ్ ద మెనీ.
0: కనుక గోపీజన వల్లభాయ నమః ఆ వ్యక్తిని కాపాడేటువంటి వాడు భగవంతుడు.
1: గోపీజన వల్లభాయ నమః మీన్స్ ద సస్టైనర్ ప్రొటెక్టర్.
0: దీనిని మొన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే
0: క్రీమ్
1: క్లీన్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: స్వాహా
1: స్వాహా
0: అని చెప్పాడు. ఏమిటి క్లీమ్
1: క్లీమ్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ స్వాహా.
0: ఈ ఐదు విట్టికి చేరి ఐదు పదములుగా నిర్ణయం చేసుకున్నారు.
1: దీస్ ఆర్ ది ఫైవ్ వర్డ్స్.
0: క్లీమ్
1: క్లీమ్
0: భూమి.
1: క్లీమ్ మీన్స్ ఎర్త్.
0: క్లీమ్ అనగా భూమి.
1: క్లీమ్ మీన్స్ ఎర్త్
0: భూమి. కృష్ణాయ
1: కృష్ణాయ
0: జలము
1: వాటర్.
0: గోవిందాయ
1: గోవిందాయ
0: అగ్ని
1: ఫైర్.
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: గాలి
1: ఎయిర్.
0: స్వాహా ఆకాశం.
1: స్వాహా ద స్పేస్.
0: కాబట్టి ఈ ఐదింటికి ఐదు భూతములు నిర్ణయించాడు.
1: దీస్ ఫైవ్ వర్డ్స్ సింబలైజ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుకనే పంచభూతములు కూడాను భగవత్ స్వరూపమే.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్.
0: క్లీమ్ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా.
1: సో దీస్ ఆర్ ది ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్
0: ఆకాశమే.
1: స్వాహా మీన్స్ ద స్పేస్ ఈథర్.
0: కనుక ఆకాశము గాలి అగ్ని నీరు భూమి.
1: So the five of the elements are referred in this way.
0: కనుక పంచభూత స్వరూపుడు పరమాత్ముడు.
1: God has got all these five elements.
0: కనుక ఈ పంచభూతములకు పెట్టినటువంటి ఏ పేరైనా మీరు స్మరించండి.
1: You can chant any name of the five elements.
0: ఇది భగవంతుని పేరే గాని ఈ కృష్ణుడు ఆ విష్ణుడు ఈ విధంగా విష్ణు కృష్ణుడు కాదు.
1: They are not in any specific way, but they are the names of God in general.
0: ఈ సేవను వైష్ణవులు అనేటువంటి కేవలం ఈ ప్రారంభమైన తర్వాతనే ఈ విధమైనటువంటి ఒక పేరు లోపల చాలా కలతలు ప్రారంభమైపోతూ వచ్చాయి.
1: దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిఫరెన్స్ ఎవర్ సిన్స్ దిస్ టూ స్కూల్స్ ఆఫ్ థాట్ సైవిజం అండ్ వైష్ణవిజం స్టార్టెడ్.
0: ఏ ఒక్క నేమ్ కూడా భగవంతుడికి అక్కడ లేదు.
1: గాడ్ ఈజ్ నేమ్లెస్ నో నేమ్.
0: కస్మై నమః.
1: కస్మై నమః
0: అనగా సుఖస్వరూపుడా.
1: ద ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్ జాయ్.
0: ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కోరికలు లేని దగ్గర సుఖం ఉంది.
1: ద డిజైర్లెస్ స్టేట్ రిప్రజెంట్ బ్లిస్.
0: ఎట్టి వాంఛలు లేనటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ డిజైర్లెస్
0: కనుకని సుఖముంది.
1: సో హీఈస్ బ్లిస్ఫుల్.
0: మీరు కూడా ప్రయత్నం చేయండి, తప్పక మీకు కూడా సుఖం వస్తుంది.
1: యూ ఆల్సో ట్రై, యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: ఈ వాంఛల చేతనే మన సుఖాన్ని మనం కోల్పోతున్నాము.
1: బికాస్ ఆఫ్ డిజైర్స్ యు ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ బ్లిస్.
0: ఏ చిన్న కోరిక కూడా లేకుండా మీరు ఉండండి, నిరంతరము సుఖంగా ఉంటారు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్మాల్ డిజైర్ యూ విల్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లెస్.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: నాకు ఎట్టి విచారము లేదు.
1: భగవాన్ హ్యాస్ నో వరీ అట్ ఆల్.
0: ఎప్పుడు నేను సుఖస్వరూపుడే.
1: హీఈస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: శారీరకంగా కానీ మానసికంగా కానీ థాట్స్ ఎక్కడ కానీ ఇలాంటి థాట్స్ ఏ లేదు.
1: భగవాన్ హ్యాస్ నో థాట్ ఓవర్.
0: ప్రాకృతమైనటువంటి ఒక శరీరాన్ని దాల్చడం చేత, ప్రాకృతమైన జన్మలతో సంబంధ బాంధవ్యాన్ని పెట్టుకోవడం చేత వారి యొక్క బాధలు వారి యొక్క విషయములు చూడుకోవటం వీలవుతుంది.
1: బికాస్ ఆఫ్ ఫిజికల్ కాంటాక్ట్, బికాస్ అసోసియేషన్ విత్ ద డివోటీస్ హీ హాస్ గాట్ దిస్.
0: కానీ నిజంగా నా యొక్క వ్యక్తిత్వంగా తీసుకుంటే దీనికి ఎట్టి వాంఛలు లేవు.
1: బట్ భగవాన్ ఇస్ డిజైర్లెస్ లెఫ్ట్ టు హిమ్సెల్ఫ్.
0: ఎక్కడ కోరినా ఎక్కడ చేసినా ఎక్కడ తలచినా అంత మీ సుఖం కోసమని.
1: వాట్ ఎవర్ హీ వాంట్స్, వాట్ ఎవర్ హీ డస్, ఇట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్ ఓన్లీ.
0: మనం ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఈ పండు కావాలనుకుంటావు.
1: యూ వాంట్ వన్ ఫ్రూట్.
0: ఈ పండు తృప్తి కోసం నీవు పండు కావాలని కోరుతున్నావా?
1: యూ డిజైర్ ద ఫ్రూట్ ఫర్ ది ఫ్రూట్
0: సేక్. నో, మీ సుఖం కోసం నీవు పండును కోరుతున్నావు.
1: ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ జాయ్.
0: ఫలాన్ని గుడ్డ కావాలి నాకు అని ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ వన్ పర్టికులర్.
0: ఆ గుడ్డ తృప్తి కోసం నీవు గుడ్డను కోరుతున్నావా?
1: యూ డోంట్ వాంట్ దట్ క్లాత్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద క్లాత్.
0: ఆ గుడ్డను కోరుతున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్
0: ఫలాన్ని భోజనం నాకు కావాలి అని ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ మెనీ.
0: ఆ భోజనం తృప్తి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావా?
1: యూ వాంట్ ఫుడ్.
0: లేదు,
1: నీ
0: ఆకలి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ టు అపీజ్ యువర్ హంగర్.
0: దాని ఎందుకు నువ్వు సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్?
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దేర్ ఇస్ సెల్ఫ్.
0: ఉన్నది ఒక్కటే.
1: దట్ సెల్ఫ్, ది ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ ఓన్లీ వన్.
0: దానినే భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి, ప్రాప్తమైనటువంటి భాషలో లౌకికం అనేటువంటిది స్వార్థము అన్నారు.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్ వీ కెన్ కాల్ ఇట్ స్వార్థ ఆర్ కాన్షియస్నెస్.
0: కానీ పారమార్థ్యం లోపల,
1: బట్ స్పిరిచువల్లీ
0: స్వార్థం కాదు.
1: స్పిరిచువల్లీ ఇట్ ఇస్ నాట్
0: పారార్థమే, అది కూడాను.
1: ఇట్ ఈస్ ఆల్సో బియాండ్.
0: కనుక ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఉన్నది ఐదు పదములు ఉంటున్నవి.
1: దెర్ ఆర్ ఫైవ్ వర్డ్స్.
0: పరమాత్మ,
1: God,
0: Paratma,
1: Supernatural,
0: Paramatma. Tarvata, Ekatma, Dvaitatma.
1: Dvaitam, duality.
0: కనుకనే వ్యష్టి సమష్టి పరమేష్టి వ్యష్టి యొక్క తత్వంతో పాటు జీవతత్వంతో కూడినటువంటిది.
1: సో వ్యష్టి ఇస్ ఇండివిజువల్,
0: సమష్టి
1: వ్యష్టి ఇండివిజువల్, సమష్టి కమ్యూనిటీ.
0: కనుకనే పరమేష్టి,
1: పరమేష్టి డివినిటీ,
0: పరమేష్టి ఆనెస్టీ.
1: అండ్ పరమేష్టి ఇస్ ఆనెస్టీ.
0: ఆనెస్టీ అనగా ఏమిటి? ఆత్మకు సంబంధించినటువంటి యొక్క తత్వం,
1: దట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ది స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్.
0: కనుకనే సో పరమాత్మను మనం పొందాలనుకుంటే వ్యష్టి సమష్టితో చేరిపోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు రీచ్ గాడ్ ది ఇండివిజువల్ వ్యష్టి షుడ్ జాయిన్ సమిష్టి ది కమ్యూనిటీ.
0: ఈ యొక్క కమ్యూనిటీతో చేరిపోయినప్పుడు పరమేష్టి అవుతుంది.
1: వెన్ వన్స్ ది ఇండివిజువల్ మ్యాచెస్ ఇన్ ది కమ్యూనిటీ, పరమేష్టి ది డివైన్,
0: దైవేష్టి అయిపోతుంది.
1: అండ్ దెన్ ఇట్ బికమ్స్ సుప్రీమ్, ది డివైన్.
0: కనుక నాలుగో దాన్ని మనం చేరాలనుకుంటే వ్యష్టి సమష్టితో చేరాలి.
1: So in order to reach the fourth state, the individual should join the community.
0: వ్యష్టిగా ఉండినంత వరకు పరమేష్టి మనకు లభ్యం కాదు.
1: If you remain as an individual, you can never attain divinity.
0: కనుక దీనిని పురస్కరించుకుని బ్రహ్మానందం అని పెట్టింది.
1: Basing on this, God is called
0: Brahma. ఆనందాన్ని ఆశించేటువంటి వ్యక్తికి,
1: the one who wants to be blissful,
0: పరమేష్టితో చేరాలనుకునే ఆశను పెంచుకుని,
1: he should have yearning for God,
0: సమష్టితో ఏకం కండి.
1: And he should be one with సమిష్టి or community.
0: అందరూ ఒక్కటే.
1: Both are one, actually. అందరూ ఒక్కటి. All are one.
0: ఈ వేదము మొట్టమొదట ప్రబోధించి వచ్చింది.
1: This is the teaching of Vera in the beginning.
0: వేదాః వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఓ మానవులారా,
1: ఓ మ్యాన్కైండ్,
0: మేము భగవంతుని చూచాము.
1: We have seen God.
0: అని తపస్సు చేసి ఆచరించినటువంటి వ్యక్తులు వచ్చి, ఋషులు వచ్చి ప్రపంచానికి చాటుతూ వచ్చినారు.
1: The rishis who did penance,
0: వేదాః వేదం పురుషం మహాంతం, మహాంతం,
1: we have seen God.
0: Aditya Varnam.
1: And he is pure.
0: Suryakantito kudinatunti vaadu atanu.
1: He is so brilliant.
0: Tamasah parastha. Tamaslo untunnadu thanu.
1: But he lies there in tamas or darkness.
0: Anaga cheekatilo untunnadu.
1: It means he is in tamas or darkness.
0: Kaani suryakanti undi. Suryakanti undinappudiki nee tamaslo unnadu.
1: There is this sunlight, but yet he is in tamas.
0: Tamasah parastha.
1: Is beyond this darkness there is
0: appearance. అందులో తిరిగి కొంతమంది ఋషులు చెప్పారు.
1: That's the declaration of
0: Swami. మీరు లోపల చూచారా, బయట చూచారా?
1: Then they ask, have you seen God inside or outside?
0: లోపల బయట అనేటువంటి భేదం లేదు.
1: There's no difference.
0: అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: There's nothing like inside and outside because God is present in both.
0: కనుకనే భగవంతుని ఎక్కడ చూచారు? సర్వత్రా చూచిన వారే.
1: వేర్ హ్యావ్ యూ సీన్ గాడ్? వీ హ్యావ్ సీన్ ఎవ్రీవేర్.
0: బ్రహ్మానందం, ఆనంద స్వరూపుడైనటువంటి సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్, ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్, ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఆ సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి కోరికలు లేవు కనుకనే పరమ సుఖదం.
1: యాజ్ గాడ్ ఇస్ డిజైర్లెస్, హీ సుప్రీమ్.
0: ఎట్టి కోరికలు లేదు,
1: నో డిజైర్.
0: అందువల్లనే పరమ సుఖంగా ఉంటున్నాడు.
1: సో హీస్ ఇన్ ఎటర్నల్ బ్లిస్.
0: ఆనివల్లనే పరమ జ్ఞానంగా మారిపోయాడు.
1: దేర్ఫోర్ హి ఇస్ ది పర్సోనిఫికేటెడ్ మెటఫర్ ఆఫ్ హిస్.
0: సుఖం ఎక్కడ వస్తుందో అక్కడనే జ్ఞానం కూడా ఆవిర్భవిస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ బ్లెస్, దేర్ ఇస్ విజ్డమ్.
0: కనుక జ్ఞానం గాని సుఖం గాని ఆనందం గాని భగవంతుని యందే ఉంటున్నది.
1: దేర్ఫోర్ ఐదర్ విజ్డమ్ ఆర్ హ్యాపీనెస్ ఆర్ బ్లెస్ ఆర్ ఇన్ గాడ్.
0: దేనికి ఒక కారణం లేవు.
1: దేర్ ఇస్ నో రీజన్ ఎనీథింగ్ ఫర్ దిస్.
0: ఎట్టి కారణములు లేనటువంటి యొక్క గుణములు కలిగినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ గాట్ అట్రిబ్యూట్ బియాండ్
0: కార్యకారణ అతీతుడైనటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ బియాండ్ రీజన్, బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: కాలమునకు ఏమాత్రము కూడా కట్టుబడినటువంటి వాడు.
1: ఈస్ నాట్ బౌండ్ బై టైమ్.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావమునకు ఏమాత్రం కూడా లోన కానటువంటి వాడు.
1: ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై టైమ్ అండ్ స్పేస్ ఆర్ రీజన్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు ఇప్పుడు ప్రశాంతిని ఒక గోకులంలో ఉన్నారు.
1: నౌ హియర్ యూఆర్ హియర్
0: పండుకున్నారు,
1: యూఆర్ స్లీపింగ్.
0: కానీ మీకు ఒక కళ వచ్చింది,
1: యూ డ్రీమ్.
0: ఆ కళ ఏ విధంగా వచ్చింది?
1: వాట్ హ్యాపన్స్?
0: కలకత్తా పోయి చేరినట్టుగా వచ్చింది.
1: యూ డ్రీమ్ యాజ్ ఇఫ్ యూఆర్ గోన్ టు కలకత్తా.
0: కలకత్తాకు చేరవలసిన పోయింది.
1: అండ్ యూ హావ్ గోన్ టు కలకత్తా దేర్ ఇన్ ద డ్రీమ్.
0: కానీ ఆ స్వప్నం లోపల,
1: దేర్ ఇన్ ద డ్రీమ్,
0: ఎందుకోసం నీవు కలకత్తాకు పోయావు?
1: Why have you gone to Calcutta?
0: ఏ రథంలో నీవు కలకత్తాకు పోయినావు?
1: What is the travel arrangement?
0: ఎవరితో పోయినావు కలకత్తాకు?
1: Who accompanied you?
0: ఎందుకు పోయినావు?
1: Why have you gone?
0: ఈ కారణ కార్యకర్మములు ఏమాత్రమో తెలియదు.
1: nothing to do with the reason.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైనటువంటి స్వప్నము.
1: Therefore, dream is beyond the time and space, reason or conveyance.
0: అదే నీవు ప్రత్యక్షంగా నీవు కలకత్తాకు పోయి చేరాలనుకుంటే,
1: if you want to go physically,
0: ఈనాడు తెల్లవారు 7 గంటలకు ప్లేన్ ఎక్కావు.
1: Just naturally, you should get into the plane at 7 o'clock
0: in the morning. పోతుంటే 4 గంటల టైం తీసుకుంది.
1: And it takes 4 hours.
0: కలకత్తాలో దిగినావు.
1: You get down there in Calcutta.
0: కలకత్తాలో దిగేసేసి,
1: as you get down there,
0: టాక్సీ తీసుకున్నావు నువ్వు ఇంటికి పోయి చేరిపోయినావు.
1: And then you reach home by a taxi.
0: ఎందుకోసం ఇంటికి పోయి చేరినావు?
1: I have gone home.
0: నీ బంధువులు చూడటం కోసం నీ వెళ్ళావు.
1: You want to meet your relations.
0: కాబట్టి బంధువులు చూడటం కారణం.
1: To meet your relations the cause.
0: కారణం బంధువుల కోసం వెళ్ళినావు.
1: The reason of your trip is to meet your relations.
0: కార్యం ప్రయాణం ప్లేన్లో ప్రయాణం చేశావు.
1: And you travel by flight.
0: ఎప్పుడు ప్రయాణం చేశావు? కాలం కూడా వచ్చింది.
1: హియర్ టైం ఫ్యాక్టర్,
0: తెల్లవారు 7 గంటలకు ప్రయాణమైనావు.
1: ద టైం ఫ్యాక్టర్ టెల్స్ యు స్టార్టెడ్ 7.
0: కర్మ కారణ కర్తవ్యాలు 4 చేరినాయి ఈ ప్రత్యక్షంలో.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ వేకింగ్ స్టేట్ దేర్ ఇస్ రీజన్, దేర్ ఇస్ టైం, దేర్ ఇస్ కాజ్ అండ్ కండిషన్.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావం చేత కాలకర్మ కారణ కర్తవ్యాలు 4 లేవు.
1: వేరేజ్ ఇన్ ఎ డ్రీమింగ్ స్టేట్ దేర్ ఇస్ నో కాజ్, దేర్ ఇస్ నో రీజన్, దేర్ ఇస్ నో కన్వేయన్స్, దేర్ ఇస్ నో టైం ఫ్యాక్టర్.
0: నాలుగు కూడా లేవు కనుకనే ఇది స్వప్నము అన్నారు.
1: సిన్స్ ఆల్ దీస్ 4 ఫ్యాక్టర్స్ ఆర్ మిస్సింగ్, ఇట్ ఇస్ ఎ డ్రీమ్.
0: ఇది సత్యం కాదు.
1: ఇట్స్ నాట్ ట్రూత్.
0: నాలుగు కూడా దేహరీతిగా అనుభవించినటువంటిదే సత్యం.
1: దేర్ఫోర్ దట్ వాట్ యూ ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఇస్ ట్రూ.
0: సుషుప్తి అనేటువంటి దాంతో మీరు విచారణ చేయండి.
1: సుషుప్తి, డీప్ స్లీప్ స్టేట్.
0: నీవు రాత్రి బాగా నిద్రపోయినావు.
1: అండ్ యూ స్లెప్ట్ వెల్ లాస్ట్ నైట్.
0: రాత్రి 1:30 గంటకు లేచావు.
1: యూ గాట్ అప్ అట్ 1:30
0: మిడ్ నైట్. 1:30 గంటకు చేచావు, బాత్రూమ్ పోయి వచ్చావు.
1: యూ హావ్ గాన్ టు బాత్రూమ్ అట్ 1:30.
0: 1:35 గంటకు నీవు వెళ్ళావు తిరిగి.
1: అండ్ యూ రిటర్న్ అట్ 1:35.
0: 35 నిమిషాలకు వచ్చి తిరిగి బెడ్ పైన పడుకున్నావు.
1: అండ్ దెన్ యూ జస్ట్ లై డౌన్ ఆన్ బెడ్ 1:35. దెన్ యూ స్లెప్ట్.
0: నిద్ర వచ్చింది.
1: యెస్, యూ స్లెప్ట్.
0: ఆ నిద్ర ఏ రీతిగా వచ్చింది?
1: హౌ డిడ్ యూ స్లీప్?
0: నీవు పెద్దవాడైనట్టు.
1: యాజ్ యూ హావ్ గ్రోన్.
0: నీవు చదివినట్టు.
1: యాజ్ ఇఫ్ యూ ఫినిష్ యువర్ స్టడీ.
0: గొప్ప ఉద్యోగం చేసినట్టు.
1: యాజ్ ఇఫ్ యువర్ ఎంప్లాయ్.
0: నీవు పెళ్లి చేసుకున్నట్టు.
1: యాజ్ ఇఫ్ యూ గాట్ మ్యారీడ్.
0: కుమారుడు పుట్టినట్టు.
1: యు హావ్ ఎ సన్.
0: ఆ కుమారుడితో నీవు ఆడుకుంటున్నట్టుగా నీకు కల వచ్చింది.
1: దట్ యు గాట్ మ్యారీడ్, దట్ యు హావ్ ఎ సన్ అండ్ యు స్టార్టెడ్ టు ప్లే విత్ హిమ్. దట్ వాస్ ద డ్రీమ్.
0: చదువుకోవటము, పెళ్లి కావటము, ఉద్యోగాలు చేయటము, కొడుకు పుట్టటము, కొడుకుతో ఆనందాన్ని అనుభవించినట్టుగా కల వచ్చింది.
1: యువర్ డ్రీమ్ కంటైన్స్ ఆల్ దీస్ స్టేట్స్ దట్ యు గాట్ మ్యారీడ్, దట్ యు హావ్ ఎ సన్ అండ్ యు స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ హిమ్.
0: అన్ని కావాలంటే ఎంత కాలం పడుతుంది?
1: హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఒక 40 సంవత్సరాలు పట్టుతుంది కాలము.
1: అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్.
0: నీవు పుట్టి పెరిగి పాస్ అయి ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకుని బిడ్డలు పుట్టి వాడితో ఆడుకోవటం అంటే 40 సంవత్సరాలే పడుతుంది.
1: ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 40 ఇయర్స్ ఆఫ్ టైం ఫర్ బర్త్, ఫర్ యువర్ ఎడ్యుకేషన్.
0: అనుభూతికి 40 సంవత్సరాలు పట్టినటువంటిది.
1: అండ్ దిస్ స్టేట్ ఫైనల్లీ
0: తిరిగి లేచావు.
1: అండ్ యూ గాట్ అప్.
0: ఆ పిల్లవాడు ఏడ్చినట్టుగా అయిపోయింది, లేచావు.
1: అండ్ యూ గాట్ అప్ బికాస్ యూ డ్రీమ్ దట్ ది చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: 1:35 నిమిషాలకు నువ్వు లేచావు.
1: అండ్ యూ జస్ట్ గాట్ అప్ వాక్ అప్
0: అంతా చేరి ఆ 5 నిమిషాల లోపలే కల వచ్చింది.
1: ఆల్ దిస్ డ్రీమ్ టుక్ అబౌట్ 5 మినిట్స్ టైం.
0: 5 నిమిషాల్లో ఎంత పెద్ద కల వచ్చింది!
1: వాట్ ఎ బిగ్ డ్రీమ్!
0: ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది!
1: వాట్ ఎక్స్పీరియన్స్!
0: సుషుప్తి లోపల వెళ్ళింది.
1: అండ్ దట్స్ వాట్ హ్యాపెన్స్ దేర్.
0: 5 నిమిషాల లోపల 40 సంవత్సరాల యొక్క ఎక్స్పీరియన్స్ నువ్వు అనుభవించావు.
1: యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ పాసిబుల్ ఇన్ 40 ఇయర్స్ ఆఫ్ టైం.
0: కనుకనే
1: సో
0: దైవతత్వాన్ని ఏ రీతిగా నేను అనుభవించాలనుకుంటే,
1: if you want experience divinity,
0: ee kaalam lopala
1: within your
0: experience 40 samvatsaramlu kaalamu 5 nimishalu.
1: So 45 years of experience is
0: experience in 5 kaalamu.
1: This is the time in sushupti, deep sleep.
0: Atitamainatundi turiyavastha.
1: Beyond sushupti, deep sleep is turiya, ultimate.
0: Neevu daivane chudalante okka chanam chalu.
1: In the turiya ultimate state, a fraction of a second is
0: enough.
1: A fraction of a second is enough.
0: Ettayya 5 nimishallo nee inta anubhinchavu.
1: How could you experience 40 years of time within 5 minutes?
0: Neevu emaina jawabu cheppagalava?
1: Can you reply?
0: Leedu.
1: No.
0: Idi kuda ante.
1: So also this.
0: దైవత్వాన్ని ఒక 5 నిమిషాల్లో నీవు చూడాలంటే, క్షణంలో నీవు దర్శించాలంటే తప్పక సాధ్యమవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్, ఇట్ ఇస్ పాసిబుల్.
0: ఒక ఇంటిలో నీవు కాపురం చేస్తున్నావు.
1: యు ఆర్ లివింగ్ ఇన్ ఎ హౌస్.
0: ఆ ఇల్లు వదిలి 10 సంవత్సరాలు అయిపోయింది.
1: అండ్ యూ లెఫ్ట్ దట్ 10 ఇయర్స్ అగో.
0: దానికి తాళం వేసుకుని వెళ్ళిపోయినావు.
1: యూ కెప్ట్ ఇట్ అండర్ లాక్ అండ్
0: విదేశాలకు వెళ్ళినావు.
1: అండ్ యూ వెంట్ అబ్రాడ్.
0: 10 సంవత్సరాలు ఆ యొక్క దీంట్లో వెలుతురు చేరలేదు.
1: అండ్ ద హోల్ హౌస్ కెప్ట్ అండర్ లాక్ అండ్ కీ ఇస్ దాట్.
0: కానీ నీవు తిరిగి వచ్చావు.
1: యూ రిటర్న్.
0: వచ్చిన తర్వాత తాళం తెరిచినావు.
1: And you opened.
0: స్విచ్ వేశావు.
1: యూ హావ్ పుట్ ఆన్ ద స్విచ్.
0: స్త్రీలకు వచ్చింది.
1: దేర్ ఇస్ లైట్.
0: 10 సంవత్సరం నేను విదేశాల్లో ఉంటుంది, 10 సంవత్సరం ఇందులో కాపురం ఉన్నటువంటి చీకటి ఎక్క ఒక క్షణంలో పోయింది.
1: ఐ లెఫ్ట్ ది హౌస్ 10 ఇయర్స్ బ్యాక్ అండ్ హౌస్ వాస్ డార్క్.
0: లైట్ వేసింది ఒక క్షణమే, వెలుగు వచ్చింది ఒక క్షణమే.
1: ద మూమెంట్ యు పుట్ ఆన్ ద స్విచ్ దేర్ ఇస్ లైట్.
0: కనుకనే చీకటి పోవాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
1: అండ్ ఫర్ ద డార్క్నెస్ టు బి డిస్పెల్డ్,
0: లైట్ రావాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
1: ఫర్ ద లైట్ టు బి దేర్ ఇట్ డజంట్ నీడ్ టైం.
0: దీనికంతా ఒక సీజన్ అనేటువంటిది, రీజన్ అనేటువంటిది ఉంటుంది.
1: సో ఫర్ దిస్ ద సీజన్ అండ్ రీజన్ ఆర్ దేర్.
0: భగవంతునికి నో రీజన్,
1: బట్ గాడ్ హ్యాస్ నో రీజన్.
0: కనుకనే నీ యొక్క బుద్ధి అనేటువంటిది దైవం పైన మరల్చితం అంటే,
1: when once you direct your intellect towards God,
0: that situation it avutundi,
1: it amounts to putting the switch on.
0: Aa devanandam anetundi takshame neeku labhyam avutundi.
1: That supreme bliss can be experienced immediately.
0: Kanukane paramanandam, brahmanandam, yoganandam, advaitanandam,
1: therefore it is the supreme happiness, that non dual happiness.
0: Ilanti deenikanta kuda reason anetundi eppudu kuda chikkadu.
1: All the states of bliss are beyond reason.
0: Okka chanamlo neeku entaina kuda praaptistundi.
1: Within a fraction of a second you can experience.
0: Ee praaptika anetundi kaalani nu vetukolakkaledu.
1: You don't need to wait for time.
0: ఎక్కడో అరణ్యానికి పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు ఫారెస్ట్.
0: ఎక్కడ చిక్కుతుంది అంతా నీకు ఇక్కడే చిక్కుతుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ హియర్.
0: ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను.
1: సర్వ్ అండ్ రిసీవ్ లవ్.
0: శాంతి అనేటువంటిది నీ అందే ఉంటుండాలి.
1: పీస్ ఈస్ విత్ ఇన్ యూ.
0: నీలో ఉన్నటువంటి శాంతిని నీవు అనుభవించడానికి అరణ్యాలకు పోతున్నావు.
1: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ద పీస్ విత్ ఇన్ యూ, యూ గో టు ద ఫారెస్ట్.
0: పిచ్చివాడు,
1: మ్యాడ్ క్యాప్.
0: ఉన్నది ఒక చోట, తిరిగేది ఇంకో చోట.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎగ్జిస్ట్ ఎట్ వన్ ప్లేస్, యూ మూవ్ అబౌట్ ఎట్ అనదర్. అది
0: ఉంటున్నది,
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ.
0: కనుకనే నీవు ఇచ్చుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ ఈస్ టు బి గివెన్?
0: ఇచ్చుకో సేవను,
1: అండ్ దేర్ ఫోర్ సర్వ్.
0: పుచ్చుకో ప్రేమను,
1: అండ్ దెన్ రిసీవ్.
0: ఈ ప్రేమ వచ్చింది అదే ప్రకాశము.
1: దెన్ వన్ దేర్ లవ్ ఇస్ లైక్
0: బ్రహ్మానందం.
1: లవ్ ఇస్ లైక్ ద సుప్రీం
0: పరమ సుఖదం,
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్,
0: ఆనందము,
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
0: కనుకనే సర్వం కూడా మన యందే ఉంటున్నది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ఇన్ us.
0: కనుకనే దీనిని పురస్కరించుకుని సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ ఇయర్స్ ఆర్ హిస్, ఆల్ ద ఫీట్ ఆర్ హిస్.
0: అర్జున్ పిలిచి, ఒరే నాయన,
1: హి కాల్డ్ అర్జున్ అండ్ సెడ్,
0: నీకు ఎంత వయసు?
1: వాట్స్ యువర్ ఏజ్?
0: బావా, నాకు 70 సంవత్సరం అన్నాడు.
1: బ్రదర్ ఇన్లా, మై ఏజ్ ఇస్ 70.
0: నాకెంత వయసు?
1: వాట్స్ మై ఏజ్?
0: నాకు 75 అన్నాడు.
1: ఐఎమ్ 75.
0: వస్తూ ఉండాలి 75.
1: 75 ఏజ్
0: కృష్ణునికి.
1: 75 ఏజ్ కృష్ణ.
0: 70 ఇయర్స్ అర్జునికి.
1: అర్జున్ వాజ్ ఏజ్ 70.
0: 112 ఇయర్స్ ధృతరాష్ట్రునికి.
1: 112.
0: ఇంకా వాళ్ళందరూ కూడా భీష్ముడికి.
1: భీష్మ
0: 113 ఇయర్స్.
1: 113 ఇయర్స్.
0: 113 ఇయర్స్ లోపల ధృతర భీష్ముడు ఒక యుద్ధ నౌక లోపల కమాండర్ ఇన్ చీఫ్ పనిచేస్తాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 113 భీష్మాచార్య ఇస్ ద చీఫ్ క్యాప్టెన్ ఆఫ్ ద ఆర్మీ.
0: ఆ వయసు లోపల చీఫ్ కమాండర్ చేస్తానికి వీలవుతుందా?
1: ఇస్ దట్ పాసిబుల్ టు బి చీఫ్ కమాండర్?
0: కాదు. ఆనాడు మహాభారత యుద్ధం లోపల భీష్మాచార్యే చీఫ్ కమాండర్.
1: Bhishma was the chief commander in the Mahabharata war battle.
0: 113 years.
1: 113 years age.
0: Krishnuniki 75 samvatsaramlo.
1: Krishna was age 75.
0: Arjununiki 70 samvatsaramlo.
1: Arjuna age 70.
0: Ee vidhanga undetundi vaallu aanadu yuddham chestu vacharante deeniki edi kaaranamu?
1: Well, they were
0: no reason.
1: When they were fighting at that advanced age, it has no reason.
0: Endukosam ante dehaniki nee vayasu chustunnavu.
1: You go by the age of the body.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము. దీనికి మనస్సు యొక్క ప్రభావమే దీనికి మూల కారణం.
1: ఇట్ ఈస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మైండ్ దట్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: మనోప్రభావములు అనేక రకమైనటువంటి మార్పులు చెందిస్తుంటాయి.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్ బ్రింగ్ ఆల్ మోడిఫికేషన్స్, ఎబరేషన్స్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: అర్జున్ని ప్రశ్నించాడు.
1: హి క్వశ్చన్డ్ అర్జున.
0: అర్జున,
1: అర్జున,
0: ఈ యొక్క గీతనంతా కూడాను నీకు పూర్వం కూడా నేను చెప్పాను.
1: I taught all this Gita before, earlier.
0: Inno paryayam neeku bodhinchanu.
1: I taught it many times.
0: Kaani neevu dani gnapti endunchukoledu.
1: But you are not remembering it.
0: Kaaranam emti?
1: Why?
0: Idantha mukhyanga neevu teesukoledu.
1: You didn't consider it important.
0: ప్రధానమైన పెట్టి దానికి నీవు తీసుకుంటే దీనిపైన ఎంత
1: ఇంపార్టెంట్? యూ హ్యావ్ రిమెంబర్డ్ ఇట్.
0: దీన్ని అలక్ష్యం చేస్తూ
1: యూ నెగ్లెక్టెడ్ ఇట్.
0: దాని వల్లనే నీకు మర్చిపోయినావు.
1: హెన్స్ యూ హావ్ ఫర్గాటన్ ఇట్.
0: జన్మ జన్మాల నుంచి నీవు వస్తున్నావు, నేను వస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ దేర్ అండ్ ఐ హావ్ బీన్ హియర్ ఫర్ ద లాస్ట్ సెవెరల్ లైఫ్.
0: అయితే స్వామి, మీరు వచ్చేటువంటిది మీకు తెలుసును కానీ నాకెందుకు తెలియకూడదు అన్నాడు.
1: హి సెడ్ స్వామి, యూ నో యువర్ అడ్వెంట్ బట్ ఐ డు నాట్ నో మై అడ్వెంట్.
0: అదే మరపు.
1: దట్ ఇస్ ఫర్గెట్ఫుల్నెస్.
0: ఎరుకు మరపు అనుకుంటే జాగ్రత్త. నిత్యం ఒక స్వప్నాశక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివి తారకం. ఎరుకు మరుపలకుండా జాగ్రత్త త్వరితముగా స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకున్న జీవాత్మ చదివిడి తారకం.
1: దేర్ ఇస్ నైదర్ అవేర్నెస్ నార్ ఫర్గెట్ఫుల్ స్టేట్, దేర్ ఇస్ నైదర్ వేకింగ్ స్టేట్ నార్ డ్రీమింగ్ స్టేట్.
0: ఆ తారకంలో నీవు లేదు, తామసంలో ఉన్నావు నీవు.
1: యు ఆర్ నాట్ ఇన్ దట్ స్పిరిచువల్ లెవెల్ తారక, బట్ యు ఆర్ ఇన్ తమస్ డార్క్నెస్.
0: అది ఎట్ట స్వామి?
1: ఇస్ ఇట్ పాసిబుల్?
0: నేను నమ్మడానికి వీలు లేదు.
1: ఐ కాంట్ బిలీవ్ ఇట్.
0: ఓహో, అది కూడా ఒకటి ఉందా నీకు?
1: ఓ, యూ హావ్ గాట్ దట్ పాయింట్ ఆల్సో.
0: ఇద్దరు పుట్టి పెరిగి తిని తిరిగి సర్వత్రా మనం సంచరించినటువంటి వారమే.
1: యు హావ్ బీన్ మూవింగ్ అబౌట్.
0: అప్పుడే ఇవన్నీ మర్చిపోయినావా?
1: యూ హావ్ యూ ఫర్గాటన్ సో సూన్?
0: ఓహో, మర్చిపోయినావు.
1: ఐ హావ్
0: ఫర్గాటన్. నీ బర్త్డే ఎప్పుడు?
1: వెన్ ఇస్ యువర్ బర్త్డే?
0: దాన్ని జ్ఞాపకంగా పెట్టుకున్నాడు.
1: హీ రిమెంబర్స్ ఇట్ వెల్.
0: నీవు సుభద్రని పెళ్లాడింది ఎప్పుడు?
1: యు నో వెన్ యు గాట్ మ్యారీడ్ టు సుభద్ర?
0: ఆ మ్యారేజ్ డేట్ కూడా తెలుసు.
1: హి రిమెంబర్స్ హిస్ వెడ్డింగ్ డే.
0: అది కొన్ని సంవత్సరాలు అయిపోయింది.
1: ఇట్ హ్యాపెండ్ లాంగ్ బ్యాక్.
0: అదంతా కూడా ఒక 50 సంవత్సరాలు అయిపోయింది.
1: ఇట్ హ్యాపెండ్ 50 ఇయర్స్ అగో.
0: అయితే అర్జున,
1: అర్జున, లాస్ట్ ఇయర్
0: మార్గశుద్ధ దశ చతుర్దశి దినము నీవు ఎక్కడ ఉన్నావు అన్నావు.
1: వేర్ వర్ యూ ఆన్ దిస్ డే మార్గశుద్ధ చతుర్దశి?
0: తెలియదు స్వామి అన్నాడు.
1: హి సెడ్ ఐ డు నాట్ నో స్వామి.
0: 50 కిందట జరిగినటువంటిది నీకు జ్ఞాపకం ఉంది భార్యను?
1: యూ రిమెంబర్ వాట్ హ్యాడ్ హ్యాపెన్డ్?
0: మ్యారేజ్ జరిగిందే నీకు జ్ఞాపకం ఉంది.
1: యు నో యువర్ వెడ్డింగ్ డే.
0: కానీ ఒక సంవత్సరం పూర్వం అంతా కూడా నువ్వు మాఘశుద్ధ చతుర్దశి దినం ఎక్కడున్నానంటే నాకు తెలియదు అంటున్నావు.
1: బట్ యూ డోంట్ నో వాట్ హ్యాపెండ్ 1 ఇయర్ బ్యాక్.
0: కానీ అప్పుడు ఉన్నావా లేదా?
1: వర్ యూ ప్రెసెంట్ ఆర్ నాట్?
0: ఉన్నాను.
1: ఎస్ యు వర్.
0: కానీ ఎక్కడున్నావో తెలియదు.
1: బట్ యూ డోంట్ నో వేర్ యు వర్.
0: మనుషుల యొక్క మార్పు.
1: అండ్ దిస్ ఈస్ ది చేంజ్ ఆఫ్ ద మైండ్.
0: ఆ విధంగా వచ్చినప్పుడు,
1: వెన్ ఇట్ హ్యాపెన్స్ సో,
0: కొన్ని రకమైనటువంటి ఒక మార్పు లోపల తిరిగి అర్జునుడికి ఒక బాధ కలిగింది.
1: సర్టన్ మోడిఫికేషన్స్ హావ్ టేకెన్ ప్లేస్ విత్ ఇన్
0: అభిమన్యుని. మరణవార్త విన్నాడు.
1: అండ్ హి హెర్డ్ ది న్యూస్ ఆఫ్ ది డెత్ ఆఫ్ అభిమన్యు.
0: మరణవార్త వినేటప్పటికి కూలిపోయాడు.
1: హావింగ్ హెర్డ్ ద ట్రాజిక్ న్యూస్ హి ఫెల్ డౌన్.
0: దేవోత్సునంతనే ఎదురేగుదించు నా కుమారుడు ఏటికో ఎదురురాడు అని బాధపడుతున్నాడు.
1: The moment I return, my son comes and receives and welcomes me. Today it is not happening, and he felt sad.
0: ఏమై పోయినాడు?
1: What happened?
0: పక్కనున్నాడు.
1: Krishna was by his side.
0: కాబట్టి అభిమన్యుడు మరణించలేదు, కృష్ణుని తెలుసును.
1: And he knows, Krishna knows what happened.
0: అప్పుడు చెప్పకూడదు, సమయ సందర్భాన్ని పురస్కరించుకుని చెప్పాలి.
1: This should not be conveyed to him. It depends on the time factor.
0: కనుక సరే వస్తాడు వస్తాడు వస్తాడు అన్నాడు. ఇంటికి పుచ్చుకొని వచ్చాడు.
1: కృష్ణ సెడ్ హి విల్ కమ్ ఎనీవే అండ్ హి మేడ్ హిమ్ రిటర్న్.
0: ఒకానొక సమయంలో మరణించిన వార్త విన్న తక్షణమే
1: అట్ వన్ టైం ఆఫ్టర్ హియరింగ్ ది న్యూస్ ఆఫ్
0: యుద్ధానికి
1: అండ్ కృష్ణ హస్ సెంట్ హిమ్ టు ది బ్యాటిల్ ఫీల్డ్.
0: అది విన్నటువంటి ఒక అర్జునుడు వంశ నాశి అని పిలిచాడు కృష్ణుణ్ణి.
1: అండ్ హావింగ్ హర్డ్ దిస్
0: నా వంశాన్ని నాశనం చేసి పెడితివే.
1: అర్జున అక్యూజ్ కృష్ణ టెలింగ్ పాండవులందరూ డిస్ట్రాయర్ ఆఫ్ ది ఎంటైర్ క్లాన్.
0: పాండవులు వృద్ధులైపోయినారు.
1: అండ్ పాండవ సార్ ఏజ్ నౌ.
0: ద్రౌపది కూడా వృద్ధురాలైంది.
1: ద్రౌపది ఇస్ ఓల్డ్.
0: ఇంకా సుభద్ర కూడా వృద్ధురాలైంది.
1: ఆల్సో సుభద్ర.
0: ఇంకా పిల్లలు ఎవరు పుట్టరు. మా వంశమే పోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ లాస్ట్ ది హోల్ క్లాన్.
0: అప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ వాస్ స్టిల్ స్మైలింగ్.
0: సరే నీకు ఆవేదన వచ్చింది, వచ్చినట్టు మాటలంతా మాట్లాడుతున్నావు.
1: యూఆర్ గ్రీఫ్ స్ట్రికెన్, యూఆర్ గ్రీఫ్ స్ట్రికెన్, దేర్ ఫోర్ యూ స్పీక్ లైక్ దాట్.
0: అంత కాలం జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ పాసేజ్ ఆఫ్ టైమ్
0: కుమారుడు పుట్టాడు అభిమన్యునికి.
1: అభిమన్యు హ్యాడ్ ఎ సన్.
0: కానీ మృతదేహము.
1: అండ్ ఇట్ ఇస్ ఎ డెడ్ బాడీ.
0: ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి చూపించింది ద్రౌపది.
1: ద్రౌపది హ్యాస్ షోన్ దిస్ లైఫ్లెస్ బాడీ.
0: ఈ పుట్టినటువంటి వాడు కూడా మరణించి పుట్టాడే.
1: అండ్ ఇట్ ఇస్ స్టిల్ బోర్న్ బేబీ, లైఫ్లెస్ వాస్ షోన్.
0: శత్రుడిని పంపించాడు కృష్ణుని పిలుచుకురామని.
1: అండ్ హీ సెంట్ ఎ మెసేజ్ టు బ్రింగ్ కృష్ణ.
0: సహదేవుడు, సహదేవుడు తీసుకుని వచ్చాడు.
1: సహదేవ బ్రాట్ కృష్ణ.
0: ద్రౌపది తీసుకెళ్ళింది తట్టలో పెట్టుకుని.
1: ద్రౌపది హస్ టేకెన్ దిస్ బాడీ ఇన్ ఎ ప్లేట్.
0: ఈ యొక్క బిడ్డను నీవు అందిస్తావా మాకు, మరణించిన బిడ్డను?
1: ఓ బ్రదర్, హ్యావ్ యూ గిఫ్టెడ్ దిస్ లైఫ్లెస్ బాడీ టు అస్?
0: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు. ఎప్పుడు నవ్వే
1: కృష్ణ, ఆల్వేస్ స్మైల్స్.
0: దుఃఖం రాని, కష్టం రాని, ఆనందం కలగని, ఎప్పుడూ నవ్వి.
1: ఐదర్ మిజరీ ఆర్ గ్రీఫ్ ఆర్ డిఫికల్టీ ఆర్ హ్యాపీ,
0: అంతా మన అభిమన్యుడి కన్నులే ఉంటున్నాయి ఇక్కడ.
1: అండ్ దెన్ హి సేడ్ సిస్టర్ లుక్ హియర్, హి ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్
0: అభిమన్యుడి. అభిమన్యుడి ముఖమే ఉంటుండాలి.
1: హి ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్ అభిమన్యు, ద ఫేస్ అండ్ ఐస్.
0: అర్జునుడు లేచాడు.
1: అర్జున గాట్ అప్.
0: శ్వాస కూడా అభిమన్యుడి మాదిరినే ఉంటుండాలి అన్న.
1: బ్రెత్ ఆల్సో ఇస్ లైక్ హిస్ ఫాదర్.
0: శ్వాస లేదు.
1: మీనింగ్ హి డజంట్ బ్రీత్, లైఫ్లెస్.
0: అర్జున,
1: అర్జున,
0: కేవలం నీవు మూర్ఖుడవు.
1: యు ఆర్ ఎ ఫూల్.
0: నా యొక్క తత్వం ఇంకా నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మీ.
0: సరే పో అన్నాడు దృష్టిలో పెట్టుకుని ద్రౌపదిని ఆయన ఇద్దరు మాట్లాడుతున్నారు.
1: అండ్ దెన్ హి స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్
0: ద్రౌపది. ఏమైనా చేయగలడనేటువంటి ఆ యొక్క ద్రౌపదికి ఆ విశ్వాసం.
1: ద్రౌపది హస్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ.
0: అందువల్లనే స్త్రీలకు చాలా భక్తి ప్రపత్తులు చాలా మెండు.
1: సో విమెన్ హావ్ గాట్ దిస్ డివోషన్ అండ్ సిన్సరిటీ.
0: భర్తలు కూడా లాక్కొని వచ్చేటువంటిది భార్యలే.
1: ఇస్ ఓన్లీ వైఫ్ దట్ డ్రాగ్స్ ఆర్ బ్రింగ్స్ ద హస్బెండ్.
0: కనుకనే భక్తిని స్త్రీలకు మాత్రమే ప్రధానంగా ఇచ్చారు.
1: సో ఉమెన్ కమ్స్ ఫస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివోషన్.
0: జ్ఞానము పురుషులకు మాత్రమే ఇచ్చాడు.
1: మ్యాన్ సింబలైజెస్ విజ్డమ్.
0: స్త్రీలంతా కూడాను అంతఃపురంలో కూడాను ప్రవేశించవచ్చును.
1: అండ్ విమెన్ కెన్ గెట్ ఇన్ టు
0: పురుషులు అంతఃప్రవేశంలో ప్రవేశించడానికి వీల్లేదు.
1: అండ్ మెన్ కాంట్ గో దట్ ఇన్ ఇంటీరియర్.
0: దర్బార్ హాల్ వరకు మాత్రమే పోవచ్చును.
1: మెన్ గెట్ ఇన్ టు ద హాల్ దర్బార్ హాల్ ఓన్లీ.
0: అదే రీతిగానే స్త్రీలు అనేటువంటి భక్తులు సర్వత్రా వారు ప్రవేశించవచ్చును.
1: Here a devotee, a woman can go anywhere into the interior of the man. They can go inside. Whereas man cannot go inside. They have got
0: certain...
1: But because the divorce is left in
0: భక్తి ఎక్కువ కనుకనే ఈ స్త్రీలకంతా ఈ విధంగా చెప్పారు.
1: బికాస్ ఉమెన్ హ్యాస్ మోర్ డివోషన్ షీ కెన్ గో ఎనీవేర్.
0: పూర్తి విశ్వాసం ఉన్నది.
1: దే హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: తప్పక ప్రాణం ఇవ్వగలడు అని.
1: అండ్ దేర్ఫోర్ దే హావ్ దట్ కృష్ణ కెన్ రిజరెక్ట్ హిమ్.
0: సరే వీళ్ళందరూ తలలు వంచుకొని కూర్చున్నాడు భీముడు అర్జునుడు నక సహదేవుడు ధర్మరాజు కూడా.
1: వెల్ ఆల్ బ్రదర్స్ పాండవస్ దే జస్ట్ ఫీలింగ్ వెరీ సాడ్ అబౌట్ దిస్ ట్రాజిక్ ఈవెంట్.
0: వీళ్ళతో ఏదో ముచ్చట్లాడుతున్నాడు కృష్ణుడు.
1: కృష్ణ వెంట ఆన్ కన్వర్సింగ్.
0: ఈ ముచ్చట్లు ఏమీ అతనికి వాళ్ళకి అర్థం కావటం లేదు.
1: అండ్ దే కుడ్ నాట్ అండర్ Understand what all he was speaking.
0: అర్జునుడికి క్రోధం వస్తూ ఉంటున్నది.
1: అర్జున వాజ్ ఫ్యూరియస్.
0: ఏమి చెప్పలేడు.
1: హి కుడ్ నాట్ సే.
0: తర్వాత చెల్లి బిడ్డను తీసుకురా అన్నాడు.
1: అండ్ దెన్ హి ఆస్క్డ్ హర్ సిస్టర్ బ్రింగ్ ద బాడీ బ్రింగ్ ద చైల్డ్ హియర్.
0: ఆ తట్టలో పెట్టుకుని పిల్లల పైన కొట్టాడు.
1: అండ్ దెన్ హి ప్యాటెడ్ ఆన్ ద థైస్ ఆఫ్ ద చైల్డ్.
0: ఏమని ఏడ్చాడు.
1: అండ్ ద చైల్డ్ షౌటెడ్ క్రైడ్ ఇమిడియట్లీ.
0: ఏడ్చేటప్పుడు వీళ్ళందరూ తలలెత్తారు.
1: ఆల్ రేజ్ ద హెడ్.
0: చూచారు.
1: దే సా ద బేబీ.
0: పరీక్షించి ప్రాణమిచ్చినటువంటి వాడు కనుకనే ఇతనికి పరీక్షితుడు అని పేరు పెట్టానన్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ సేడ్ దిస్ చైల్డ్ ఈజ్ ఎగ్జామిన్డ్ పరీక్ష అండ్ దేర్ ఫోర్ దిస్ చైల్డ్ బి నేమ్డ్ యాజ్ పరీక్షిత్.
0: అప్పుడు అర్జునుడు పోయి కాళ్ళు పట్టుకుని
1: అర్జున కాఠోళ
0: కృష్ణ వంశోద్ధారక అన్నాడు.
1: దెన్ కృష్ణ యు ఆర్ ఎమాన్సిపేటర్ ఆఫ్ ది క్లాన్.
0: అర్జున కొన్ని దినములు పూర్వము వంశనాశి అన్నావు, ఇప్పుడు వంశోద్ధారక అంటున్నావు, రెండు నీ నోటికి సంబంధము.
1: Few days back you are the destroyer, annihilator of the clan, and today you call him
0: yes anuvariki yes anura no anuvariki no yesra no yesulu mee notiki gaani saayiki sarvam yes yes yes.
1: If you say yes, Sai says yes. If you say no, Sai says no. Yes, no relate to you, but Sai is beyond.
0: Vamsanasi annadu. ఈనాడు వంశోద్ధారక అంటున్నావు.
1: యు మే సే ఎనిహిలేటర్ అండ్ యు మే సే ఎమాన్సిపేటర్ ఇస్ నాట్ బాదర్డ్.
0: ఈ విధంగా వచ్చి కొన్ని రకమైనటువంటి మార్పులు కూడా వాళ్ళ ఎందు మర్చిపోయినటువంటి మార్పులు చూపించాడు.
1: అండ్ హి హస్ బ్రాట్ అవుట్ సర్టన్ చేంజెస్ ఇన్ దెం.
0: కృష్ణుడికి పక్కన పోయి కూర్చున్నాడు అర్జునుడు.
1: అర్జున సాట్ బై ది సైడ్.
0: అన్ని ఆనందమైన వార్తలు చెప్తూ వస్తున్నాడు.
1: హి వాస్ టెల్లింగ్ ఆల్ గుడ్ న్యూస్.
0: కానీ స్వామి
1: స్వామి
0: బావా, నా కుమారుడు చాలా చిన్న వయసు వాడే.
1: మై సన్ ఇస్ సో యంగ్.
0: అతన్ని ఎందుకు మరణింపు చేశారు?
1: Why did you
0: అతను ఎందుకు నేను చూడకుండా చేశారు?
1: హౌ ఇస్ దిట్ ఐ కుడ్ మీట్ హి
0: చిన్న వయసులో నేను మృత్యు ప్రార్థించడమా?
1: వై డిడ్ మై సన్ డై అట్
0: ఇంకా కొంతకాలమైన కూడా బ్రతికించకూడదా?
1: కాంట్ యు మేక్ హిమ్ లివ్ ఫర్ సమ్ మోర్ టైం.
0: చాలా ఒక నిందాస్తుతిగా మాట్లాడుతూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ బ్లేమింగ్ గాడ్ ఫర్ నాట్ కీపింగ్ హిస్ సన్ అలైవ్ ఫర్ ఎ లాంగ్ టైం.
0: పిచ్చివాడా,
1: మ్యాన్ క్యాప్,
0: ఈ చిన్న వయసు పెద్ద వయసు ఈ దేహానికి నువ్వు చూసుకుంటున్నావు.
1: ది ఏజ్ యంగ్ ఆర్ ఓల్డ్
0: ఇందులో పనికి రాదు.
1: బట్ దాట్ వోంట్ అప్లై.
0: కాబట్టి జరగవలసినటువంటి జనన మరణాలు జరుగుతూనే ఉంటుంటాయి.
1: బర్త్ అండ్ డెత్ దే డూ హ్యాపెన్.
0: అయితే దీనికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను.
1: దెన్ హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: మనమందరం కూర్చుకు చేరి
1: ఆల్ ఆఫ్ అస్ అసెంబుల్ హియర్.
0: కేవలము ఒక విధమైనటువంటి కాశ్మీర్ కు వెళ్ళినాము.
1: అండ్ వీ హావ్ గాన్ టు కాశ్మీర్.
0: ఈ కాశ్మీర్ అనేటువంటిది కూడాను కైకేయి యొక్క రాజ్యం అయింది.
1: కాశ్మీర్ బిలాంగ్స్ టు కైకేయి.
0: ఒకనాకు సంబంధము కాశ్మీర్ కు వెళ్ళాము.
1: వీ హావ్ గాన్ టు కాశ్మీర్ అట్ వన్ టైం.
0: అక్కడికి వెళ్ళినాము, ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
1: అండ్ వీ హావ్ పర్చేజ్డ్ ఏ ఉల్లన్ క్లాత్.
0: ఒక సఫారీ కోసమని ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
1: వీ వాంటెడ్ ఉల్లన్ సఫారీ ఫర్ us.
0: తీసుకుని వచ్చాను.
1: విత్ బ్రాడ్ ఇట్.
0: కానీ మర్చిపోయినాను, ఒక బీరంలో పడేశాను.
1: బట్ ఐ ఫర్గాట్ ఇట్, కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: కానీ 10 సంవత్సరం తర్వాత
1: ఆఫ్టర్ 10 ఇయర్స్
0: ఆ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారే సమయం లోపల
1: as I shifted
0: ఈ బట్టలన్నీ ప్యాక్ చేస్తూ వచ్చాము
1: I was packing all my luggage
0: అప్పుడు ఈ యొక్క కాశ్మీర్ నుంచి తెచ్చినటువంటి ఉల్లన్ సఫారీ బట్ట చిక్కింది
1: then I spotted this woolen safari I brought from Kashmir
0: ఈ నాడు చిక్కింది నేను ఇంతకాలం మర్చిపోయినా అన్నాడు ఆ దినమే పోయాడు టైలర్ చేతికి ఇచ్చాడు సఫారీ కుట్టించుకున్నాడు
1: and then he felt so sad that he has forgotten of the existence of the woolen Kashmir cloth and he gave it to the tailor for stitching
0: కానీ కుట్టించుకున్నాడు
1: he got a stitch
0: ఎక్కడో ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళాడు
1: Then he attended marriage
0: function.
1: While he was partaking food there in buffet dinner,
0: బఫీ డిన్నర్ చేస్తూ ఏదో వంగినాడు
1: వంగినప్పటికీ
0: ఆ కోట్ పట్టన పగిలిపోయింది
1: While he was moving about in the buffet dinner type, as he bent the cloth tore
0: there.
1: He was feeling sad.
0: Kotta gudda.
1: New suit.
0: నిన్ననే స్టిచింగ్ చేశాడు కొత్త కోటు పగిలిపోయింది అన్నాడు
1: బ్రాండ్ న్యూ కోట్ హౌ ఇస్ దట్ ఇస్ టార్న్ అవుట్
0: అప్పుడు చెప్పాడు కృష్ణుడు
1: దెన్ కృష్ణ సెడ్
0: స్టిచ్వాడా
1: ఓ మ్యాడ్ ఫెలో
0: కుట్టింది నిన్న కొత్త కోటే
1: స్టిచ్ యెస్టర్డే న్యూ
0: బట్ట కూడా కొత్తదే
1: క్లాత్ ఇస్ న్యూ
0: కానీ ఓల్డ్ స్టాక్ ఇది అన్నాడు
1: బట్ ఇట్ ఇస్ ఓల్డ్ స్టాక్ యు నో బ్రాట్ ఫ్రమ్ ద కాశ్మీర్
0: అదే రీతిగానే ఈ చిన్న వయసు లోపల నీ అభిమన్యుడు పోయాడు
1: యు హావ్ లాస్ట్ యువర్ సన్ ఎట్ ఎన్ యంగ్ ఏజ్
0: కానీ ఈ వయసు అంతా కూడా ఓల్డ్ స్టాక్
1: బట్ దిస్ ఇస్ ఓల్డ్ స్టాక్
0: ఎన్నో జన్మల నుంచి వచ్చి ఈయన జన్మ లోపల ఈ కొద్ది కాలం మాత్రమే జీవించారు
1: అండ్ హీ హాస్ బీన్ హియర్ హావింగ్ స్పెండ్ మెనీ ఆఫ్ ది పాస్ట్
0: పరిపూర్ణమయ్యేటప్పటికీ పట్టణ పగిలింది ఈ కోటు
1: వెన్ ది పీరియడ్ హ్యాస్ ఎండెడ్ ది కోట్ హ్యాస్ టోర్న్ అవుట్
0: అప్పుడు అర్జునుడు ఇలాంటి యొక్క రహస్యాలు కూడా ఉంటున్నాయా స్వామి
1: దెన్ అర్జున సెడ్ ఈవెన్ సచ్ సీక్రెట్స్ ఆర్ దేర్ స్వామి
0: జీవితమే రహస్యము
1: యువర్ దిస్ ఇస్ మిస్టరీ
0: జీవితమే విచిత్రము
1: లైఫ్ ఇస్ పెక్యూలియర్
0: చిత్రంబులు
1: పెక్యూలియర్
0: ఇదంతా చిత్రములు నాయన
1: హౌ మిస్టీరియస్ దే ఆర్
0: కనుక దీన్ని ఏమాత్రము నీవు అర్థం చేసుకోలేవు
1: యూ కెనాట్ అండర్స్టాండ్
0: అర్జునుడు కూడా బుద్ధి చెప్పాడు
1: అండ్ ఈ పాసిఫై
0: ఈ విధంగా కదను దైవతత్వాన్ని ఎవరు కూడా సరిగా అర్థం చేసుకోలేరు
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ ది డివినిటీ
0: ఒక నిమిషంలో జరిగింది మరొక నిమిషంలో విరుద్ధంగా జరుగుతుంటుంది
1: అట్ వన్ టైమ్ ఇట్ హ్యాపెన్స్ ఆన్ మే జస్ట్ ఆపోజిట్
0: దీనికి దానికి పూర్తి ఆపోజిట్ గా ఉంటుంది
1: ఆపోజిట్ థింగ్స్ హ్యాపెన్
0: రీజన్
1: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్
0: భగవత్ కార్యాలకు ఏది రీజన్ లేదు
1: ఫర్ గాడ్స్ యాక్షన్
0: నో రీజన్
1: ఫర్ గాడ్స్ విల్ నో రీజన్
0: కనుక నేను భగవద్ దీన్ని ఈ విధంగా ఆ విధంగా తర్కించుకోవటము లేక విచారించుకోవటము ఒక విధమైనటువంటి తర్జుమాలు చేసుకోవటం ఇది సరైనది కాదు
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ టు ఆర్గ్యూ ఆర్ డిబేట్ ఆర్ కన్వర్ట్
0: ఎవరైనా సరే
1: ఆర్ డిఫర్
0: కాదు అంటే కాదు సంతోషం అంతే
1: దెన్ వన్స్ ఇట్ ఇస్ సెడ్ యు నో
0: అవును అంటే అవునే
1: వెన్ మీ yes means is yes
0: ఎవరో ఒకరు వస్తారు మీరందరూ బయటికి పోయేదో స్వామి చెప్పి మాట్లాడుతుంటే ఒకరు వచ్చేస్తాడు
1: వెన్ గో ఆన్ టెలింగ్ దట్ దిస్ స్వామి సెడ్ సమ్వన్ కమ్స్ హియర్
0: స్వామి భగవంతుడు అని మీరు అంటుంటారు
1: యు సే స్వామి ఇస్ గాడ్
0: వాడు ఎవడో బజార్ లో వచ్చి వాడు ఎక్కడున్నాడు భగవంతుడు
1: ఎ ఫెలో ఆన్ ది స్ట్రీట్ మే సే వేర్ ఇస్ గాడ్
0: లోపల స్టేజ్ పైన మాట్లాడుతున్నాడు అంటావు
1: యు మే సే గాడ్ ఇస్ స్పీకింగ్ ఆన్ ది స్టేజ్ హియర్
0: వాడు చెప్తాడు భగవంతుడే లేడు ఉంటాడు
1: హి సేస్ దేర్ ఇస్ నో గాడ్
0: ఒరే నాయన నీకు లేకపోతే నీ భగవంతుడు నీకు లేడు నా భగవంతుడు నాకున్నాడు
1: If you say you have no God, yes, you have no God.
0: Nee
1: but I have my God.
0: Ledan cheppukotamlo neeku adhikaram untundadi.
1: You have got every right to say no.
0: Naa bhagavantudu naaku ledan cheppadaniki who are you?
1: Who are you? What authority you have to deny my God?
0: Neeku adhikaram ledu.
1: You have no authority.
0: Kaabatti naa namakam naadi.
1: This my faith.
0: Nee apanamakam needi.
1: And you have disbelief.
0: Kalukune mana namakanni anta dudamga manam pettukovali.
1: We should have strong faith.
0: ఎవరు కాదనుకున్నా కానీ కాదన్న వారికి కాదు
1: ఎనీబడి మే డినై ఆర్ నెగేట్
0: అవునన్న వారికి అవును
1: ఇఫ్ యు సే yes you will get the response
0: నా దాని నీవు కాదన్న దానికి ఏ మాత్రం అధికారం లేదు
1: యు హావ్ నో రైట్ టు డినై మై ఫెయిత్
0: అప్పుడు వాడు నోరు మూసుకుంటాడు
1: దెన్ హి విల్ కీప్ హిస్ మౌత్
0: షట్ అప్ అని అక్కర్లేదు
1: యు డోంట్ నీడ్ టు షట్ అప్
0: వాడే నోరు మూసుకుంటాడు
1: హి హింసెల్ఫ్ విల్ కీప్ హిస్ మౌత్ షట్
0: కనుక నీ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు గుర్తించవలసినటువంటి విషయాలు చాలా రహస్యాలు మనం చక్కగా విచారణ చేసి పలకాలి
1: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి హావ్ గాట్ టు నో దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి హావ్ టు రికగ్నైజ్
0: బ్రహ్మానందం పరమ సుఖదం అనేటువంటి తాగుడు ఈ 11 పేర్లు కూడాను భగవంతుడి యొక్క పేర్లే కానీ మరొకటి వర్ణన కాదు ఇది
1: ఆల్ దీస్ 11 నేమ్స్ సుప్రీం బ్లిస్ సుప్రీం హ్యాపీనెస్ నాన్ డ్యూయాలిటీ ఎథీరియల్ గాయత్రీ
0: మంత్రంలో కూడాను గాయత్రీ మంత్రంలో కూడాను
1: గాయత్రీ మంత్ర
0: 9 వర్ణాలు ఉన్నాయి
1: There are 9 varna.
0: ఒకటి ప్రార్థన ఉంటుండాలి.
1: One is prayer.
0: ఒకటి ధ్యానం ఉంటుండాలి.
1: One meditation.
0: ఓం భూర్ భువః శువః తత్ సవితుర్ వరేణ్యం భర్గు దేవస్య. ఈ 9 కూడాను వర్ణనలు.
1: All these 9 narrations of God.
0: ధీమహి ప్రార్థన.
1: ధీమహి is prayer.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: మంచి బుద్ధిని మనకి కోరుతూ.
1: Grant me good intellect.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: కొన్ని వర్ణనలు ఉంటాయి కానీ ఇది వర్ణన కాదు.
1: దేర్ ఆర్ సర్టన్ డిస్క్రిప్షన్స్, దిస్
0: బ్రహ్మానందమైనటువంటి వర్ణన కాదు.
1: ఇట్ ఈస్ నాట్ డిస్క్రిప్షన్,
0: ఇది కూడా ఒక పేరు లేదు.
1: దీస్ ఆర్ నేమ్స్ ఓన్లీ.
0: కనుక ఇది కేవలము ఒక విశ్వామిత్రుడు పుట్టించినటువంటి పేర్లు కనుకనే దీనికి కొంతవరకు కాలము నియమము ఉంటుంటాయి.
1: దీస్ ఆర్ ఆల్ ది నేమ్స్ గివెన్ బై సేజ్ విశ్వామిత్ర, బౌండ్ బై సర్టన్ టైమ్.
0: కొన్ని రీజన్లు ఉంటున్నాయి.
1: ఇట్ హాస్ సమ్ రీజన్.
0: కానీ దైవతత్వానికి నో రీజన్.
1: బట్ ది డివినిటీ హాస్ నో రీజన్.
0: కనుక అన్ని పేర్లు కూడా భగవంతునివే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఏ పేరు పెట్టిపించినప్పటికి భగవంతుని పేరుగా భావించుకోవాలి.
1: యు మే కాల్ గాడ్ బై ఎనీ నేమ్.
0: భగవంతునికి ఏ విధమైనటువంటి దుఃఖం లేదు.
1: గాడ్ హ్యాస్ నో గ్రీఫ్.
0: భగవంతునికి ఏ విధమైన విచారం లేదు.
1: హీ హ్యాస్ నో వరీ.
0: భగవంతునికి ఏ విధమైనటువంటి ఆలోచన లేదు.
1: హీ ఈజ్ థాట్లెస్, బియాండ్ థాట్.
0: ఎందుకంటే థాట్స్ లేవు కాబట్టి ఏ ఆలోచన లేదు.
1: యాజ్ ఇస్ బియాండ్ థాట్.
0: థాట్స్ ఉన్నటువంటి వారికి విచారము.
1: పీపుల్ హావ్ వరీస్.
0: థాట్స్ ఉన్నటువంటి వారికి దుఃఖము.
1: అండ్ ద వన్
0: థాట్స్ ఉన్నటువంటి వారికి ఆనందము.
1: ద వన్ విత్ థాట్స్
0: ఏ థాట్స్ లేదు, ఏ విచారము లేదు, ఏ దుఃఖము లేదు.
1: ఇట్ ఇస్ ద థాట్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ మిజరీ. బట్ గాడ్ ఇస్ బియాండ్ ద రియల్ ఆఫ్ థాట్.
0: నేనందరికీ సంతోషం సంతోషం అంటుంటాను.
1: సో భగవాన్ సేస్ ఫైన్, సంతోషం.
0: పరమ సుఖదం, అది నాకు సంతోషము.
1: పరమ సుఖదం, దట్ ఈస్ స్వామి.
0: స్వామి మా భర్త పోయాడు అని ఏడుస్తారు, చాలా సంతోషం ఉంటాను.
1: సమ్ క్లయెంట్స్ సే స్వామి ఐ హావ్ లాస్ట్ మై హస్బెండ్, స్వామి సే చాలా సంతోషం, వెరీ గుడ్.
0: ఏమి స్వామి నా భర్త పోతే నీకు ఎంత సంతోషమా అంటే,
1: యు ఆర్ సో హ్యాపీ వెన్ ఐ లాస్ట్ మై హస్బెండ్.
0: నువ్వేమైనా అనుకో నాకు సంతోషమే.
1: యూ మే కన్సిడర్ ఎనీవే, బట్ స్వామి
0: ఏది పెరిగినా కానీ నాకు సంతోషం సంతోషం అంటారు.
1: వాట్ ఎవర్ యూ మే సే, స్వామి సే సంతోషం, హ్యాపీ.
0: స్వామి మా వాళ్ళకి ఏదో అక్కడ యాక్సిడెంట్ జరిగిపోయింది అన్నారు.
1: స్వామి మై పర్సన్
0: చాలా సంతోషం,
1: యాక్సిడెంట్. స్వామి చాలా సంతోషం, వెరీ గుడ్.
0: ఏది చెప్పినా సంతోషమే నాకు.
1: వాట్ ఎవర్ యూ మే సే,
0: విచారించవలసింది అవసరం ఏమిటి?
1: నో రీజన్.
0: జరిగింది.
1: వాట్ ఈస్ డెస్టిన్డ్
0: జరగవలసినటువంటి ఇవి జరణ మరణాలు జరగవలసింది, జరుగుతుంటాయి.
1: వాట్ ఈస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
0: ఒక్కరి కోసం ప్రత్యేకంగా రావటం లేదు.
1: దే డోంట్ కమ్ స్పెషల్లీ ఫర్ ఎనీ.
0: ప్రత్యేకంగా మారటం లేదు.
1: నార్ చేంజ్ ఫర్ ఎనీ.
0: కాబట్టి ఎప్పుడెప్పుడు ఏ ఏ టైం లోపల ఏ ఏ కాలంలో ఎవరికి ఏది ప్రాప్తిస్తుందో ఆ ప్రాప్తానుసారం అనుసరించాలి.
1: దట్ విచ్ ఇస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్, విచ్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్ యాజ్ పర్ ద టైం విల్ హ్యాపెన్.
0: కనుక ఈ అభిమానం చేత మనం బాధపడుతున్నాం, కానీ
1: సఫర్ బికాజ్
0: అభిమానం కోరికని.
1: దిస్ అటాచ్మెంట్ ఇస్ ఆల్సో డిజైర్.
0: కనుక ఈ లోకాభిమానం అనేది ఈ లోక శాంతిని దుఃఖాన్ని అందిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ అటాచ్మెంట్ that confer joy or misery.
0: మనం దేని కురును విచారించనక్కర్లేదు.
1: లెట్స్ నాట్ వరీ ఫర్ ఎనీథింగ్.
0: అంత భగవంతుని యొక్క సంకల్పమే.
1: ఇట్స్ ఆల్ గాడ్.
0: తాను ఇచ్చాడు, తానే తీసుకున్నాడు.
1: హి హస్ గివెన్ అండ్ హి హస్ టేకెన్ బ్యాక్, విత్ డ్రాన్.
0: ఎప్పుడు ఇచ్చాడు?
1: వెన్ హి గేవ్.
0: ఎందుకు ఇచ్చాడు?
1: వై?
0: కానీ ఇది ట్రాన్స్పోర్ట్ లోపల కొన్ని గూడ్స్ పెట్టిన లోపల రిటర్న్ అని డేట్ వేసింటారు.
1: ఇన్ దిస్ గూడ్స్ ట్రైన్ ఆన్ సర్టన్ కంపార్ట్మెంట్స్ రిటర్న్ డేట్ ఇస్ ఆల్సో
0: మెన్షన్. ఈ దేహాన్ని ఇక్కడ పంపించాడు.
1: దిస్ బాడీ సెంట్ హియర్.
0: నీకు తెలియదు అతను పోయింది.
1: యు డోంట్ నో వెన్ ఇట్ ఇస్ గాన్.
0: కానీ ముందుగా రిటర్న్ అని పేరు ఉంటుంది అక్కడ.
1: బట్ అట్ ది టైమ్ ఆఫ్ దిస్ బాడీ
0: ఆ డేట్ ప్రకారం తిరిగి వెళ్ళిపోతుంది.
1: రిటర్న్ డేట్ ఇస్ ఆల్సో మెన్షన్ అండ్ దట్ డేట్ హస్ టు గో బ్యాక్.
0: జననం ఉన్నప్పుడు మరణం కూడా వస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ బర్త్ డెత్ ఆల్సో షుడ్ అకంపనీ.
0: రెండు కూడా సహజమైనటువంటి గుణములే.
1: బోత్ ఆర్ నేచురల్ ఫెనామినా.
0: కనుక ఎవరు కూడా ఏ విధమైనటువంటి దుఃఖం కానీ విచారించకూడదు.
1: సో నోబడీ షుడ్ వారీ.
0: అన్నింటికీ ఆనందంగానే ఉంటుండాలి.
1: సో దేర్ ఇస్ బ్లిస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్.
0: కనుక భగవంతుని యొక్క గుణములు ఆనందమే.
1: అండ్ గాడ్స్ చీఫ్ అట్రిబ్యూట్ ఇస్ బ్లిస్.
0: మన యందు భగవంతుడు ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి.
1: As then there is God within us, we should be happy continuously.
0: ఎప్పుడు మనం ప్రేమతోనే ఉండాలి.
1: We should be full of love.
0: ప్రేమ దేశంగా మారకూడదు.
1: And we should not hate anybody.

రణరంగమందు పరాభూత రిపుడవుచు రణరంగమందు పరాభూత రిపుడవుచు వెలుగొందు జగదేక వీరుడైన

దారిద్ర్యదేవత దాక్షిణ్యమున వొందు దౌర్భాగ్య నిధుడగు దాసుడైన భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు, భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు. భక్తి రహితుడగు జగద్భక్త కన్నా భక్తి పరుడగు దాసుడే వంద్యుడగును.

0: every aspect of the scripture. It could be an emperor who might command all the comforts and luxuries and enjoy all the comforts and luxuries, and it could be a great hero of the universe who might have conquered many battles and defeated greatest of the heroes. It could be a person who is suffering poverty, and at the beck and call of poverty, if only a person doesn't have devotion, any one of the persons mentioned above would be a useless person, a worthless person. But on the other hand, if a person has, even if he is a servant, if he has devotion with him, he becomes worthy of worship and adoration by the world at large.
1: Anirvachaneyam bhakti. Idi varninchutaku sadhyam kanadi.
0: It is difficult to describe this.
1: Lokamunagala aneka sadhanalu yendukudanu bhakti sulapamu.
0: Devotamainadi. Devotion is the easiest and the most sacred of all the sadhanas available in the world.
1: Bhaj ane dhatuvunaku ti ane pratyayam cherchina bhakti ane padam yerpadutunnadi.
0: To the root word bhaj, when you add ti, you get the word bhakti.
1: Bhakti anaga seva.
0: Bhakti means it is service.
1: Koluvu.
0: It is serving.
1: Idi bhayamato koodinatuvanti sneham.
0: It is friendship associated with reverential fear.
1: త్రిగుణాత్మకమైనటువంటి యొక్క తత్వమును త్రిగుణాతీతమైనటువంటి యొక్క శక్తితో పోల్చుకున్నటందు కొంతవరకును వినయ విధేయతలు కూడాను అత్యవసరం.
0: వెన్ ఏ పర్సన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు త్రీ గుణాస్ అండ్ త్రీ క్వాలిటీస్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎన్ ఎంటిటీ విచ్ ట్రాన్సెండ్స్ దీస్ త్రీ క్వాలిటీస్ దెర్ ఈజ్ నీడ్ ఫార్ దట్ కైండ్ ఆఫ్ రెవరెన్స్ అండ్ ఫియర్.
1: భజ సేవాయాం. త్రిగుణములతో మనోవాక్కాయ కర్మల చేత దివ్యత్వమును సేవించటమే భక్తి.
0: భక్తి రెఫర్స్ టు వర్షిపింగ్ విత్ ది వర్డ్ థాట్ అండ్ డీడ్ అండ్ విత్ త్రిగుణాస్. దిస్ ఈజ్ డివోషన్.
1: భక్తి అనగా పరిపూర్ణ ప్రేమ.
0: భక్తి రెఫర్స్ టు హోల్ సమ్ అండ్ కంప్లీట్ లవ్.
1: భక్తి ప్రేమలు అవినాభావ సంబంధము.
0: డివోషన్ అండ్ లవ్ ఆర్ ఇన్సెపరబుల్.
1: ఇవి రెండును అన్యోన్యాశ్రయం.
0: దే ఆర్ మ్యూచువలీ డిపెండెంట్.
1: ముక్తికి సాధన భక్తి. భక్తికి రూపం ప్రేమ.
0: టు అటైన్ లిబరేషన్ ద ఇన్స్ట్రుమెంట్ ఇస్ డివోషన్ అండ్ టు డివోషన్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ లవ్.
1: అఖండమైన ప్రేమతో పరమాత్మను సేవించటమే ప్రధాన భక్తి అని నారదుల యొక్క భావం.
0: నారదాస్ వ్యూ ఆఫ్ డివోషన్ ఈజ్ దట్ వర్షిపింగ్ ద లార్డ్ సీజ్లెస్లీ వితౌట్ ఎనీ డిస్కంటిన్యూటీ.
1: ఆరాధన ఎందును అత్తల్ని ఎందును ప్రేమ అనువక్తి కలిగినటువంటిదే భక్తి అని వ్యాసుల వారి భావం.
0: వ్యాస ఫీల్ దట్ డివోషన్ ఈజ్ హ్యావింగ్ offering worship and adoration with full of love.
1: Trikarana Siddhito Sevalu Gavinchi Arpitamanu Gavinchukune twenty yokka chittamunaku bhakti ani Garga Rishi yokka abhiprayamu.
0: Garga Rishi opines that devotion is offering a pure heart with a purity of all the three karanas.
1: మనసును అదుపులో నుంచుకుని భగవంతుని వైపున బరల్చి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవించటమే నిజమైన భక్తి అని యాజ్ఞవల్కుని యొక్క ప్రభావం.
0: యాజ్ఞవల్క ఒపాయింట్స్ డివోషన్ ఈజ్ ఎంజాయింగ్ సుప్రీం బ్లెస్, కంట్రోలింగ్ ద మైండ్ అండ్ ద సెన్సెస్.
1: చిత్తమును ఆత్మ

0: మరల్చి ఏకత్వమైన ఆనందమును అనుభవించటమే భక్తి అని.
1: ఇట్ ఈస్ ఆల్సో డిస్క్రైబ్ దట్ డివోషన్ ఈస్ టర్నింగ్ హార్ట్, చాలవైజింగ్ ది ఫీలింగ్స్ ఆఫ్ హార్ట్ టువర్డ్స్ ది యూనిఫైడ్ గాడ్ విచ్ కంబైన్స్ ఇన్ హిమ్సెల్ఫ్ ఆల్ ద ఆస్పెక్ట్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క మహనీయుడు అనేక మంది అనేక విధములుగా బోధించుతూ వచ్చినప్పటికీ ఏతావత ప్రధానమైనటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: వైల్ సో మెనీ గ్రేట్ సోల్స్ హ్యావ్ డిస్క్రైబ్డ్ డివోషన్ ఇన్ డిఫరెంట్ వేస్, ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ డివోషన్ ఇస్ లవ్.
0: ప్రతి మానవుని ఎందుకూడను ప్రేమ అంతో ఇంతో ప్రసరిస్తూనే ఉన్నది, ప్రవహిస్తూనే ఉన్నది.
1: ఇన్ హూమ్ సో ఎవర్ హీ బీ, ఇన్ ఎవ్రీ పర్సన్ లవ్ ఈజ్ ఫౌండ్ ఇన్ సమ్ స్మాల్ మెజర్ ఆర్ ది అదర్.
0: పరమ ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని ఎందు జీవుడు ఒక అంశముగా ఆవిర్భవిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ హు ఇస్ ద సుప్రీం లార్డ్.
0: మానవుడు కూడాను ప్రేమ స్వరూపుడే.
1: మ్యాన్ ఈజ్ ఆల్సో ఎసెన్షియలీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: కానీ ఈ మానవుని ప్రేమ ప్రాకృతమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం చేత ప్రవహించటం చేతను ఇది మాలిన్యమవుతున్నది.
1: మ్యాన్స్ లవ్ ఈజ్ బికమింగ్ పొల్యూటెడ్ బికాస్ ఇట్ ఈస్ డైవర్టెడ్ టువర్డ్స్ వరల్డ్లీ థింగ్.
0: ఈ మాలిన్యముతో కూడినటువంటి పరమ ప్రేమ రసమునందు భగవంతుని సుందర ముఖార విందము అంత స్పష్టముగా కనిపించుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డివైన్ లార్డ్ ఇన్ ఎ హార్ట్ విచ్ ఈస్ పొల్యూటెడ్.
0: భక్తి అనగా కేవలము భగవంతుని పూజించటము ధ్యానించటము జపించటము ధ్యానించటమని మాత్రమే మనం భావిస్తున్నాము.
1: వీఆర్ థింకింగ్ దట్ డివోషన్ రెఫర్స్ టు మెడిటేటింగ్ అపాన్ గాడ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫరింగ్ వర్షిప్ టు ద గాడ్.
0: అనిర్వచనీయమైనటువంటి ఆనందానుభూతిని అంతరాత్మ ద్వారా అన్వేషణ జరపటమే భక్తి.
1: డివోషన్ ఈజ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ఇన్ హొరైజన్ ఆఫ్ హార్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సుప్రీం బ్లిస్.
0: ఇది జీవుడు పరమాత్మతో కూడేటువంటి యొక్క ఆధ్యాత్మిక రతియే అని కూడా చెప్పవచ్చు.
1: దిస్ మే ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్ ద బ్లిస్ ఎమర్జింగ్ అట్ ఎ టైమ్ వెన్ ద జీవాత్మ ద ఇండివిజువల్ సోల్ మర్జెస్ విత్ పరమాత్మ.
0: హృదయ కుహరం నుండి ఆప్తుడై ప్రార్థించినటువంటి యొక్క ప్రార్థన చిత్తము నుండి ఆవిర్భవించి ఇది ఒక అఖండమైనటువంటి ప్రవాహముగా రూపొంది ప్రేమగా మారటము, ఇది ఒక భక్తి.
1: భక్తి ఈజ్ ఎన్ ఆర్డెన్ ప్రేయర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద కేవ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ ఆల్ సిన్సియరిటీ అండ్ ఫ్లోయింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్లడెడ్ రివర్ టువర్డ్స్ ద లార్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లవ్.
0: ప్రేమ యొక్క మానసిక పరివర్తనే ప్రవృత్తియే భక్తి అని కూడా దీనికి మరొక పేరు.
1: Another way of looking at devotion is the transformation of the love which flows from heart.
0: Prema cheta premanu pondatame pradhanamaina bhakti.
1: The most important aspect of devotion is attaining love through love.
0: Ee prema bahyamainatunti yokka prakruta sambandhame kaaka paratattvamainatunti yokka ananyamainatunti yokka sadhyamainatunti yokka పరమప్రేమకు కూడా సంబంధించి ఉండాలి.
1: దిస్ లవ్ షుడ్ నాట్ బి ఓన్లీ అసోసియేటెడ్ విత్ లవ్ టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్ బట్ ఇట్ మస్ట్ బి బేసికలీ ఫ్లోయింగ్ టువర్డ్స్ ఎ పర్మనెంట్ ఎంటిటీ దట్ ఈస్ గాడ్.
0: ప్రార్థన అనగా కేవలము అడుక్కోవటం మాత్రం కాదు.
1: ప్రేయర్ డజంట్ మీన్ ఓన్లీ సీకింగ్ ఆర్ ఆస్కింగ్ ఫర్ థింగ్స్.
0: తన యొక్క ఆర్తిని తన యొక్క బాధను తన యొక్క కోరికను పరమాత్మతో చెప్పుకోవటమే.
1: ఇట్ రెఫర్స్ టు ఎక్స్ప్రెసింగ్ అండ్ కన్వేయింగ్ టు ద లార్డ్ హిజ్ ఓన్ ఫీలింగ్ ఆఫ్ వాంట్ హర్ట్ అండ్ వాట్ ఎవర్ డిఫికల్టీస్ దట్ హి
0: తన యొక్క గమ్యమును తన యొక్క ధన్యమును తన యొక్క పుణ్యమును పరమాత్మకు అర్పితము గావించటమే.
1: ఆఫరింగ్ ఆల్ ద మెరిట్ దట్ హి హస్ ఎర్న్డ్ అండ్ కీపింగ్ హిమ్సెల్ఫ్ ఎస్ ద గోల్ అండ్ ప్రేయింగ్ టు హిమ్.
0: కనుక భక్తి అన్నటువంటిది కేవలము లౌకికమైనటువంటి యొక్క కార్యకలాపము ఎందు మాత్రమే కాక హృదయ పరివర్తన ఎందును, హృదయ ప్రవృత్తి ఎందును ఇది మిళితమై ఉండాలి.
1: లవ్ షుడ్ నాట్ మెయిన్లీ బి విత్ రెఫరెన్స్ టు ద వరల్డ్లీ మ్యాటర్స్ అండ్ థింగ్స్. ఇట్ షుడ్ బేసికలీ కన్సర్న్ విత్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ ఫ్లోయింగ్ ఆఫ్ లవ్ అన్సీజింగ్లీ టు ద లార్డ్.
0: భగవంతునితో ఏకత్వమును కోరేటువంటి యొక్క దివ్య తత్వమే భక్తి.
1: డివోషన్ ఈజ్ దట్ ప్రేయర్ విచ్ ఆస్పైర్స్ టు హ్యావ్ యూనిటీ విత్.
0: ఇది రెండు విధములుగా ఉంటున్నది.
1: దిస్ ఇస్ టూ టైప్స్.
0: విద్యల ద్వారా ఈశ్వరత్వం యొక్క వైజ్ఞానమును గుర్తించి తద్వారా తాను తరించటము.
1: వన్ ఈజ్ త్రూ ఎడ్యుకేషన్ రికగ్నైజింగ్ ది నాలెడ్జ్ అబౌట్ లార్డ్ అండ్ శాంక్టిఫైయింగ్ వన్స్ లైఫ్.
0: ఇది సహజమైనటువంటి యొక్క జన్మతః ప్రారంభమై మానసిక ప్రవృత్తులను అనేక రకమైనటువంటి యొక్క ఏకత్వమును గావించి తాను తరించి ఇతరులను తరింపచేసేటువంటి యొక్క ఈశ్వర ప్రేమనే ఇది సహజ భక్తి.
1: ఎ ట్రూ అండ్ ఎ న్యాచురల్ డివోషన్ రెఫర్స్ టు ద డివోషన్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బాడీ అండ్ దెన్ రీచింగ్ టు ద రెల్మ్ ఆఫ్ ద మైండ్ అండ్ అల్టిమేట్లీ రీచింగ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ హిస్ లార్డ్.
0: విద్య వలన, వైజ్ఞానం వలన ఈశ్వరత్వం యొక్క శక్తిని గుర్తించినటువంటి వ్యక్తి తాను మాత్రమే తరించగలడు.
1: ద పర్సన్ హూ రికగ్నైజెస్ ది పవర్ అండ్ ద రియల్ నేచర్ ఆఫ్ ఈశ్వర అండ్ ద లార్డ్ ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్ అండ్ త్రూ ద సైంటిఫిక్ ఎన్క్వైరీ వి కెన్ సేవ్ ఓన్లీ హిమ్సెల్ఫ్.
0: సహజముతో ఏర్పడినటువంటి యొక్క భక్తి ప్రపత్తులు తాను తరించటమే కాకుండా తన యొక్క తోటి మానవులను కూడా తరింపజేసేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడా కలిగి ఉండటము, ఇది రెండవ భక్తి.
1: ద సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్ ఈ డివోషన్ అండ్ సరెండర్ విచ్ ఆర్ నేచురల్ ఫర్ ఎ పర్సన్ అండ్ విచ్ కెన్ సేవ్ నాట్ మెర్లీ హిమ్ అండ్ త్రూ హిమ్ సేవ్ అదర్స్ ఆల్సో. దిస్ ఇస్
0: తరతి సా తరతి సా లోకం తారయతి అనగా తాను తరించటము ఇతరులను తరింపచేయటము.
1: దట్ మీన్స్ that he should be first saved and he should become instrument for saving others.
0: Manavattamunandu anantamaina kunti yokka prema pravaham anekuntidi akandanga pravahistune unnadi.
1: In humanity and human beings, love is flowing ceaselessly, continuously in a torrential flow.
0: Ee premanu praaptukamaina margamuna maralchi tadwara praaptukamaina kunti vaanchaliyandu ఈ ప్రేమను అంకితం గావించి మానవుడు ఆశను ఆనందాన్ని కోల్పోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ లూజింగ్ ది జాయ్ అండ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ బై మేకింగ్ సచ్ లవ్ ఫ్లో టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమను పరతత్వంపైన మరల్చి పవిత్రమైనటువంటి యొక్క స్థానమును గమ్యమును ధన్యమును గావించుకునేటువంటి మార్గంలో దీనిని అనుభవించాలి.
1: వన్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ ది రియల్ object and the goal of life by diverting and channelizing such love towards God.
0: It divyattamainatundi aanandamu chaduvulandu ledu shastramunandu ledu.
1: This kind of supreme bliss and joy you would not be able to get in education and in scriptures.
0: Idi hrudayamunandu maatrame untunnadi.
1: This is found in the heart itself.
0: It hrudayamunariginatundi yokka divyatattavu ప్రాపంచకమైనటువంటి విషయవాసన యందు ఏమాత్రం కూడా ప్రవేశించదు.
1: దిస్ కైండ్ ఆఫ్ లవ్ విచ్ కెన్ డైరెక్ట్లీ ఫ్లో టువర్డ్స్ ద లార్డ్ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్లీ మేడ్ టు ఫ్లో ఇన్ ద ఓన్లీ ఆబ్జెక్ట్.
0: మందార పుష్పమునందు గల మకరందమును గ్రోలగని ఈ యొక్క రేతి మీద ఉమ్మత్తి పూల పైన ఉరుకులెత్తున
1: ద బీ విచ్ న్యాచురలీ టెన్స్ టు గో టు ద లోటస్ కెనట్ గో టు ఎ టేస్ట్లెస్ యూజ్లెస్ ఫ్లవర్.
0: ఆకాశ గంగలో ఆనందముగా లోలలాడుతున్నటువంటి యొక్క హంస ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి మలిన జలములందు ప్రవేశించిన
1: ద స్వాన్ విచ్ రెవెల్స్ ఇన్ ది డివైన్ వాటర్స్ కెనట్ గో ఇన్ టు ది డర్టీ వాటర్స్ ఆఫ్ డర్టీ పాండ్.
0: చెలగి మధువు గ్రోలినటువంటి యొక్క మానవులకు చింతపండు రుచించున
1: ఎ మ్యాన్ హూ హ్యాస్ ఎంజాయ్డ్ ద నెక్టార్ స్వీట్నెస్ ఆఫ్ a sweet fruit can he like a tamarind
0: divya bhavamuna cheta

0: పవిత్రమైన ఊహల చేత, అనంతమైనటువంటి యొక్క ఆశల చేత నింపబడినటువంటి యొక్క ఈ హృదయమునకు ఈ ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన అసత్యమైన క్షణభంగురమైనటువంటి యొక్క లోకమును ఆశించున, ఏ హార్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ సేక్రెడ్ థాట్స్, లవ్డ్ ఐడియల్స్ అండ్ ఇమాజినేషన్ కెనెక్ట్ ఎంజాయ్ ది వర్లీ థాట్స్ విచ్ ఆర్ డర్టీ, నారో అండ్ మీనింగ్లెస్. కనుక భక్తి అనగా కేవలము పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతత్వమే భక్తి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వన్ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ ద డివోషన్ రెఫర్స్ టు కంప్లీట్ లవ్, టోటల్ లవ్. ఇది చిత్తం యొక్క పరిపాకమే భక్తి. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ ఈస్ మెచ్యూరిటీ అండ్ ఫుల్నెస్ ఆఫ్ హార్ట్. కాయి కాయిగా ఉండేంత వరకును దీని యొక్క రుచి పురుపుగానే ఉంటుంది. సో లాంగ్ ఏ పర్టికులర్ ఫ్రూట్ ఈజ్ అన్ అన్రైప్ స్టేట్, ఇట్ విల్ బి సవర్ ఓన్లీ.
1: ఇది ఏ పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికీ ఇది మాధుర్యంగా మారుతుంది, బలముగా రూపొందుతుంది.
0: వన్ ఆఫ్ ది సేమ్ థింగ్ రీచ్ ఎస్ ద స్టేట్ ఆఫ్ రైప్నెస్, ఇట్ ఆటోమేటికలీ బికమ్స్ స్వీట్.
1: అదే విధముగానే మానవత్వము విషయ సంబంధమైనటువంటి యొక్క లోకముతో కూడి ఉండినంత వరకు కూడాను ఇది కేవలము సుఖ దుఃఖములతోనూ ఆశా నిరాశలతోనూ నిందా స్థుతులతోనూ కూడి ఉంటుంది.
0: సో లాంగ్ యాజ్ హ్యూమన్ నేచర్ ఇస్ అసోసియేటెడ్ విత్ సెన్సరీ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఆల్ ది డ్యువాలిటీస్ లైక్ ద ప్లెజర్ అండ్ పెయిన్ అండ్ ద ప్రైజ్ అండ్ సెన్సర్ అండ్ సచ్ అదర్ డ్యువాలిటీ.
1: ఇట్టి పరిపూర్ణ తత్వమును అనుభవించినటువంటి యొక్క వ్యక్తి సృష్టి స్థితిలకు పొంగడు, కృంగడు, ఆనందించడు, దుఃఖమును అనుభవించడు.
0: ఏ పర్సన్ హూ హ్యాస్ రీచ్డ్ దట్ అల్టిమేట్ స్టేట్ అండ్ ఎంజాయ్డ్ ది సుప్రీం బ్లిస్ వుడ్ నెవర్ బి సబ్జెక్టెడ్ టు ద క్రియేషన్, ది సస్టెనెన్స్ అండ్ ది డిస్ట్రక్షన్. హీ వుడ్ నెవర్ యీల్డ్ టు ఎనీథింగ్ రిలేటింగ్ టు ద వరల్డ్.
1: భక్తి అనగా మనము చేసేటువంటి గమ్యమునకు మార్గమే.
0: డివోషన్ మీన్స్ ద ఎఫర్ట్స్ మేడ్ టు రీచ్ ది గోల్.
1: వేదము కేవలం ఒక మార్గమే.
0: వేదాన్ని బి డిస్క్రైబ్ ఓన్లీ యాజ్ అ పాత్.
1: వేదాంతమే ఒక గ్రామము.
0: వేదాంత ఈజ్ ద గ్రౌండ్.
1: ఈ గ్రామం అనేటువంటి వేదాంతమును చేరేంత వరకు కూడాను వేదం అనేటువంటి యొక్క ప్రయాణమును ఈ మార్గాన్ని మనం అనుసరించవలసిందే.
0: అంటిల్ యు రీచ్ ది గోల్ ఆఫ్ వేదాంత యు హ్యావ్ టు ఫాలో ది పాత్ ఆఫ్ వేద.
1: వేదం అనేటువంటిది కేవలం దైవస్వరూపమని మనం భావించరాదు.
0: వీ షుడ్ నాట్ బి అండర్ ది ఇంప్రెషన్ దట్ వేద ఈజ్ ది ఫారమ్ ఆఫ్ గాడ్.
1: ఇది కేవలం ఒక మార్గం మాత్రమే అని మనం భావించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ ఎ పాత్, ఎ వే.
1: ఇది కేవలం ఒక గైడ్ పోస్ట్ గా మనం విశ్వసించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ ఎ గైడ్ పోస్ట్.
1: దీనిని మనం చక్కగా గుర్తించి వర్తించినప్పుడే గమ్యమును ఏ విధమైనటువంటి యొక్క బాధలు లేకుండా చేరగలము.
0: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ అకార్డింగ్లీ ఇన్ ద రైట్ వే వుడ్ బి ఏబుల్ టు రీచ్ ది గోల్.
1: కనుక భక్తి తత్వం అనేటువంటిది ప్రేమమయంగా మార్చి దివ్యమైనటువంటి యొక్క స్వరూపంగా తీర్చిదిద్దేటువంటిది.
0: డివోషన్ ఈజ్ మేకింగ్ అవర్ ఓన్ ఫీలింగ్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మేకింగ్ దమ్ సేక్రెడ్ అండ్ ఫ్లో టువర్డ్ సేక్రెడ్.
1: ప్రేమ స్వార్థరహితమైనటువంటిది.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: భగవంతుని యొక్క తత్వమైనటువంటిది
0: ఇట్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: కేవలము ఒక శిక్ష ఎందు కూడాను రక్షణ కలిగిస్తుంది.
0: The principle of divinity will give you protection even when there is punishment.
1: కోపమునందు కూడాను కరుణను వెలువరుతుంది.
0: Compassion is expressed even in anger.
1: దండనయందు కూడాను దయను ప్రసరింపజేస్తుంది.
0: Compassion and kindness is made to flow even when you are subjected to some punishment.
1: కనుక దండన దండన అని మనము దుఃఖించరాదు.
0: We should not feel sorry and feel sorrowful.
1: ఇది దయను పొందేటువంటి యొక్క మార్గమే దండన.
0: పనిష్మెంట్ ఈజ్ ఓన్లీ ఎ మెథడ్ ఆఫ్ రీచింగ్ దిస్.
1: కరుణను చేకూర్చుకునే నిమిత్తమే ఈ క్రోధము.
0: యాంగర్ ఈజ్ ఆల్సో యూజ్ ఓన్లీ టు అక్వైర్
1: రక్షణ పొందే నిమిత్తమే ఈ యొక్క శిక్షణ.
0: పనిష్మెంట్ ఈజ్ ఓన్లీ టు గెట్ ప్రొటెక్షన్.
1: ఈ విధమైనటువంటి యొక్క అర్థములను గుర్తించి పవిత్రమైన భావముతో దీనిని స్వాగతం గావించినటువంటి వ్యక్తియే నిజమైన భక్తి.
0: దట్ పర్సన్ ఈజ్ ఎ ట్రూ డివోటీ. Who recognizes this truth and welcomes all these things as such.
1: నిరంతరము కూడాను మనము ఈ ప్రాకృతమైనటువంటి చింతలు ఏంటి మన జీవితం వ్యర్థం గడపరాదు, వ్యర్థం చేయరాదు.
0: We should not waste our life continuously thinking of only these things of world and nature.
1: ఇట్టి దైవత్వమును పొందేటువంటి యొక్క మార్గము నవ విధములుగా బోధిస్తూ వచ్చారు.
0: దేర్ ఆర్ నైన్ టైప్స్ అండ్ నైన్ పాత్స్ ఆఫ్ రీచింగ్ డివినిటీ.
2: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం.

0: These nine types of devotion are listening to the glories, singing the glory of the Lord, chanting the name and remembering the name of Vishnu, doing Pada Seva and massaging the feet of the Lord, worshipping the Lord, offering obeisance, serving the Lord, making friendship with the Lord and offering
1: ఒక్కొక్క మార్గమున గమ్యము చేరి ధన్యత చెందినటువంటి యొక్క వ్యక్తులు మహాభక్తులు గొప్ప చక్రవర్తులు.
0: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ డివోటీస్ ది ఎంపరర్స్ హూ హ్యావ్ ఫాలోడ్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ పాత్స్ అండ్ రీచ్డ్ ది అల్టిమేట్ గోల్.
1: సింహుని చేత శాపమును పొంది 7 దినములలో మృత్యువును అనుభవించగలడని వార్తను అందిన తక్షణమే,
0: ది మోమెంట్ ది కింగ్ గాట్ ది న్యూస్ దట్ హీ హాస్ బీన్ కర్స్డ్ బై శృంగి అండ్ దట్ హీ వుడ్ డై విత్ ఇన్ 7 డేస్,
1: ఈ కాలమును సార్థకం గావించుకుని ఒక్క క్షణమైనా నిరర్థకం చేయరాదని చెప్పని పరీక్షిత్ మహారాజు ఋషులను ఆహ్వానించాడు.
0: కింగ్ పరీక్షిత్ ఇన్వైటెడ్ రిషీస్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ హీ డజంట్ వేస్ట్ even a moment of these 7 days which are available to him and to use the time to the best of.
1: Kalam vyattham jeevitame vyattham ani chintinchadu.
0: He considered waste of time is waste of his life itself.
1: Rishulanu prarthinchinadu.
0: He prayed to the rishis.
1: Ee 7 dinamulo lopala okka kshanamaina kudanu nenu vyattham gavinchinatundi margamunu bodhinchamannadu.
0: He required prayed to them that they should teach him a method which will result in not
1: only Sukha Maharshi kudanu praveshinchadu,
0: not wasting even a moment. At that time Sukha Maharshi also came.
1: Yavariki labhinchinatundi ee maha praptini tanu anubhavinchinanani gurtinchi ee rishi naaku ichinatundi shapam kaadu idi maha varaprasadam ani bhavinchadu.
0: The king thought that the punishment given to him is not a punishment, it is a blessing in disguise.
1: ఈ చక్రవర్తి ఋషిని స్వాగతం చేసి, స్వామి ఈనాడు నేను ధన్యుడనైతిని, ఈ 7 దినములు కూడాను సార్థకం గావించుకునే మార్గమును నాకు ఉపదేశమని కోరాడు.
0: హీ వెల్కమ్డ్ ది రిషి శుఖ అండ్ ప్రే టు హిమ్, వెల్ మై లైఫ్ ఈస్ జస్ట్ sanctified by today. You please teach me a method by which I do not waste even a moment during the 7 days.
1: భగవంతుని యొక్క లీలా గుణగల విశేషములను, కళ్యాణాద్భుతమైనటువంటి యొక్క తత్వములను నిరంతరం కూడా రాత్రింపవలు బోధించడానికి ప్రయత్నించాడు శుకుడు.
0: శుఖ ట్రై టు టీచ్ డే అండ్ నైట్ ది లైఫ్ ఆఫ్ ద లార్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లీలా.
1: ఈ ప్రేమ ప్రవాహమునందు మానవుల యొక్క హృదయము కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆనంద బోళికలాడుతూ వచ్చింది.
0: ది హార్ట్ ఆఫ్ ద కింగ్ మేడ్ ఎంజాయ్డ్ దిస్ పర్టికులర్ డిస్క్రిప్షన్ విచ్ వాజ్ ఫుల్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లవ్ యాజ్ సచ్.
1: ఈ బోధన యందు చేరినటువంటి ఋషులందరూ కూడాను వారి మనసును మత్తెక్కాయి.
0: ఆల్ దోస్ రిషీస్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ డిస్కోర్స్ దే వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్
1: అయ్యారు.
0: దే ఫర్గాట్ దెమ్సెల్వ్స్
1: ఉన్మత్తులయ్యారు.
0: They were mad with love.
1: ప్రేమోన్మత్తులయ్యారు.
0: They were full of love.
1: ఈ యొక్క పరిస్థితిని గుర్తించినటువంటి యొక్క చక్రవర్తి ఆనందములో మునిగిపోయాడు.
0: King who recognized this particular state of affairs was submerged in bliss.
1: ఈ పరీక్షిత్ మహారాజు క్షణమైనా కూడా కాలమును వ్యర్థం చేయక దైవ చింతన శ్రవణం చేసి గానమును ఆనందంగా అనుభవించి హృదయగృహమునందు చేర్చుకున్నాడు.
0: King Parikshit, not even wasting a moment of time, listening to the glories of the Lord as explained and sung by the Rishi, he filled his heart with those glories.
1: Kanaka Sravanama Chetane, Divyatvani Anubhavinchina Chuntivadu, ee Chakravarti Parikshit Maharaj.
0: King Parikshit is one who enjoyed divinity through listening.
1: Kirtanam Cheta, Bhagavantuni Nirantaramu Kirtinchuchu, భజించుచు స్మరించుచు తరించడానికి తగినటువంటి మార్గంలో ప్రజలకు బోధిస్తూ వచ్చాడు సుఖ మహర్షి.
0: సుఖ మహర్షి ఆల్సో టాట్ ది పీపుల్ హౌ టు రీచ్ ది అల్టిమేట్ గోల్ బై సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ విధమైనటువంటి రీతిగా తాను కీర్తనను సలపచు జీవితమును సార్థకంగా ఉంచుకున్నటువంటి వాడే ఈ సుఖమహర్షి.
0: సుఖమహర్షి ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్.
1: విష్ణు స్మరణం నిరంతరము కూడాను హరినామ కీర్తన యందు తన హృదయమును హరింప చేసుకున్నాడు.
0: విష్ణు స్మరణం ఇస్ ద నెక్స్ట్ వన్. ఎ పర్సన్ హూ ఫిల్డ్ హిజ్ హార్ట్ కంటిన్యూస్లీ విత్ ది స్మరణ అండ్ ద రిమెంబరెన్స్ ఆఫ్ విష్ణు,
1: కష్టములు ఎందు, దుఃఖములు ఎందు, బాధలు ఎందు కూడాను నమో నారాయణ నిరంతరము కూడాను హరినామం చింతిస్తూ వచ్చాడు ఈ ప్రహ్లాదు.
0: ప్రహ్లాద ఈజ్ వన్ హూ కంటిన్యూస్లీ బిగాన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ నారాయణ బీట్ ద డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ ట్రయల్స్ ట్రిబులేషన్స్ అండ్ అఫ్లిక్షన్స్.
1: రాక్షసులు ఎన్ని విధములకు బాధించినప్పటికీ ఏమాత్రం కూడా దుఃఖమును కాని విచారమును కాని తన హృదయమును చోటివ్వక నిరంతరము ఆనందముతోనే తన హృదయాన్ని నింపుకున్నాడు.
0: వాట్ ఎవర్ టార్చర్ వాజ్ ఇంపోజ్ అపాన్ హిమ్ బై ది డెమన్స్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్ నాట్ కేరింగ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ హి ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
1: దేహము తనది కాదు, బాడీ ఇస్ నాట్ హిజ్, ఇది కేవలము ఒక నీటి బుడగ వంటిది. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ వాటర్ బబుల్. శరీరము ద్వారా శరీరాన్ని పొందేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటిది.
0: బాడీ ఈజ్ గివన్ ఓన్లీ టు రీచ్ ది ఇండ్వెల్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ శరీరం పైన ప్రజ్ఞ ఏమాత్రం కూడా లేక నిరంతరం కూడాను హరిచింతన గావిస్తూ జన్మను సార్థకం గావించుకున్న చక్రవర్తి ఈ ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద వాజ్ ఎన్ ఎంపరర్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ నాట్ బీయింగ్ బాడీ కాన్షియస్ అట్ ఆల్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్.
1: పాదసేవనం.
0: నెక్స్ట్ ఈజ్ పాదసేవనం.
1: ఇది అందరికీ లభ్యమయ్యేటువంటిది కాదు.
0: దిస్ ఈజ్ నాట్ ఎ ఛాన్స్ విచ్ ఎవ్రీవన్ కెన్.
1: లభ్యమైనప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి దృష్టితో పాదసేవలు చేస్తూ రావచ్చును.
0: ఈవెన్ వన్ గెట్స్ అన్ ఆపర్చునిటీ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది ఓన్లీ థింగ్స్ అండ్ ఇన్ ఓన్లీ వే వన్ వీ డూయింగ్ పాదసేవ అండ్ మసాజింగ్ ది ఫీట్ ఆఫ్ ద లార్డ్.
1: కానీ ఈ సేవ యందు తన యొక్క మనస్సును అంకితము గావించి
0: మర్జింగ్ హిజ్ మైండ్ వైల్ డూయింగ్ దిస్ సేవ,
1: సమస్త సృష్టికి కూడా ఈ పాదములే ప్రమాణము ప్రధానము అనేటువంటి రీతిగా భావించి
0: థింకింగ్ దట్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ దిస్ ఫీట్ అలోన్ ఆర్ రెస్పాన్సిబుల్,
1: ఇది కేవలం బ్రహ్మ కడిగిన పాదముగా భావించి
0: థింకింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ వర్ వాష్డ్ బై బ్రహ్మ,
1: సమస్త జగత్తును కూడాను ఆక్రమించినటువంటి పాదముగా విశ్వసించి
0: బిలీవింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ హావ్ ఆక్యుపైడ్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ పర్మియేటెడ్ ఎంటైర్
1: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క చరణములే ఈ యొక్క చరణములను విశ్వసించి
0: ఫుల్లీ బిలీవింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ హావ్ ఆక్యుపైడ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్
1: అంటే సేవయే నా సాధనమని భావించినటువంటిది లక్ష్మి.
0: ఇట్ ఈస్ ఓన్లీ లక్ష్మి హూ థాట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ అండ్ ఆఫర్డ్ సేవ.
1: పాద సేవ యందు లక్ష్మి తన యొక్క జన్మను సార్థకంగా గావించుకున్నది.
0: ఇట్ ఈస్ లక్ష్మి హూ శాంక్టిఫైడ్ హర్ లైఫ్ త్రూ పాద సేవ.
1: అర్చనము. ఈ అర్చన అనగా పృథు చక్రవర్తి.
0: ది నెక్స్ట్ వన్ హిస్ వర్షిప్ ఫర్ దిస్ పృథు చక్రవర్తి
1: కాల సర్వావస్థలు ఎందు కూడాను అని అర్చన తప్ప అన్ని అర్చనలు తనకేమాత్రం కూడా తెలియదు.
0: ఇన్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ దిస్ కింగ్ న్యూ ఓన్లీ వన్ థింగ్ అండ్ దట్ వాస్ వర్షిప్ ఆఫ్ హరి అండ్ నథింగ్ ఎల్స్.
1: విశ్వం విష్ణు స్వరూపం.
0: హీ సెడ్ దట్ ది ఎంటైర్ కాస్మాస్ ఇస్ ద ఫారమ్ ఆఫ్ విష్ణు.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్
0: థౌజండ్
1: అనేక శిరస్సులతో అనేక నేత్రములచే అనేక పాదములచే ఉండినటువంటి వాడు అతని.
0: ఇట్ ఈస్ ది సేమ్ లార్డ్ హూ హ్యాస్ ఇన్యూమరబుల్ హెడ్స్ హూ ఈస్ సీన్ ది ఫారమ్ ఆఫ్ ఇన్యూమరబుల్ ఐస్ అండ్ ఫీట్.
1: ప్రపంచంలోని ప్రాణులన్నీ కూడా పరమాత్మని అంశములే.
0: ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్ అలోన్
1: స్వరూపములే.
0: దేర్ ఆల్ ది ఫారమ్స్ ఆఫ్ డివినిటీ.
1: ఇట్టి భావం చేత తాను నిరంతరం కూడాను ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా దైవ పూజంగానే భావించాడు.
0: దిస్ పర్టికులర్ కింగ్ కన్సిడర్డ్ వాట్ ఎవర్ హీ డిడ్, వాట్ ఎవర్ హీ థాట్, వాట్ ఎవర్ హీ పర్ఫార్మ్డ్ యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ గాడ్.
1: ఈ విధమైనటువంటి అర్చన చేత జన్మను సార్థకంగా గావించుకున్నటువంటి వాడు పృథు చక్రవర్తి.
0: పృథు చక్రవర్తి ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ త్రూ అర్చన అండ్ వర్షిప్ ఇన్ దిస్ పర్టికులర్ వే.
1: కేవలము ఒక్క వందనము చేతనే తన జన్మము సార్థకంగా గావించుకున్నటువంటి వాడు అక్రూరుడు.
0: అక్రూర ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్
2: బై వందనం ఆఫరింగ్ ఒబేసాన్స్.
1: కేవలం వందనమనగా రెండు హస్తములు చేర్చటం మాత్రమే కాదు.
2: వందనం డజంట్ రెఫర్ టు మియర్లీ బ్రింగింగ్ దీస్ టూ ఫామ్స్ టుగెదర్.
1: ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు రెండింటి యొక్క చేరిక అయినటువంటి దశేంద్రియములు పరమాత్మనికి అర్పితం గావించటమే.
2: ఇట్ ఈస్ ఆఫరింగ్ ఫైవ్ జ్ఞానేంద్రియాస్ అండ్ ఫైవ్ కర్మేంద్రియాస్ టుగెదర్ ఆల్ దేవాతర్గన్.
1: దీనినే శరణాగతి అని కూడా నువ్వు విశ్వసించాడు.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ హీ హాస్ కన్సిడర్డ్ దిస్ యాజ్ ఎ టైప్ ఆఫ్ సరెండర్.
1: ఎట్టిదో తన ఫలితము అట్టిది.
2: రిజల్ట్స్ డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫెయిత్ దట్ యు హ్యావ్.
1: కనుక ఈ అక్రూరుడు సర్వత్రా కృష్ణ స్వరూపాన్ని దర్శించగలిగాడు.
2: హీ వాజ్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ విష్ణు ఎవ్రీవే.
1: పాదసేవనం.
2: నెక్స్ట్ ఈజ్ పాదసేవనం.
1: ఇది హనుమంతుడు.
2: దిస్ ఈజ్ హనుమాన్.
1: ఇతను నిరంతరము కూడాను వినయ విధేయతల చేత రామచింతనతో కాలమును గడుపుతూ వచ్చేటువంటి వాడు.
2: హీ వాజ్ వన్ హూ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ ఆఫరింగ్ ఆల్ సర్వీస్ టు.
1: ఇతను సామాన్యుడు కాదు.
2: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
1: 64 విద్యలను అన్ని విధములుగా కూడాను తాను అర్థసహితంగా గ్రహించినటువంటి వాడు.
2: హీ వాజ్ వన్ హూ హ్యాడ్ మాస్టర్డ్ 64 టైప్స్ ఆఫ్ స్కిల్స్.
1: వైచారిక విద్యయందు మహాప్రవీణుడు.
2: హీ వాజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ అకాంప్లిష్డ్ స్కాలర్.
1: గజకర్ణ గోకర్ణ విద్యలను కూడా మహాప్రవీణుడు.
2: ఇన్ గజకర్ణ అండ్ గోకర్ణ టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఆల్సో హీ వాజ్.
1: కృష్ణుడు చెప్పుతున్నటువంటి యొక్క గీతను పైశాచిక భాషలో ప్రథమంగా రచించినటువంటి వాడు హనుమంతుడు.
2: ఇట్ వాజ్ హనుమాన్ హూ రోట్ ఫర్ ది ఫస్ట్ టైమ్ అండ్ ఒరిజినలీ ద గీతా విచ్ వాజ్ ఎక్స్పాండెడ్ బై భగవాన్ కృష్ణ.
1: వ్యాసుల కంటే పూర్వమే గీతను రచించినటువంటి మహనీయుడు ఈ హనుమంతుడు.
2: ఈవెన్ బిఫోర్ వ్యాస రోట్ గీత హనుమాన్ హ్యాడ్ రిటన్ ఇట్ ఇన్ పైశాచిక లాంగ్వేజ్.
1: కనుకనే ఇతనికి గొప్ప టైటిల్ గా ఇస్తూ వచ్చాడు రాముడు. శాంతుడు గుణవంతుడు హనుమంతుడు బలవంతుడు అన్నాడు.
2: దట్ ఈస్ వై రామా గేవ్ ఎ గ్రేట్ టైటిల్ టు దిస్ హనుమాన్ యాజ్ అ పర్సన్ ఆఫ్ పీస్ యాజ్ అ పర్సన్ ఆఫ్ డివోషన్ యాజ్ అ పర్సన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ విజ్డమ్.
1: ఏ పదార్థము ముట్టినప్పటికీ ఆ పదార్థములో రామనామం ఉన్నదా లేదా అని పరీక్షించేటువంటి వాడు.
2: హనుమాన్ వాజ్ వన్ హూ వుడ్ ఎగ్జామిన్ వెదర్ ది రామనామ ద నేమ్ ఆఫ్ రామ ఇస్ ఫౌండ్
1: ఇవన్నీ కూడా రాళ్లతో సమానం అనుకున్నాడు.
2: హీ కన్సిడర్డ్ ఎనీ ప్రెషియస్ థింగ్ యాజ్ యూజ్లెస్ స్టోన్ ఇఫ్ ఇట్ డిడ్ నాట్ కంటైన్ ది నేమ్ ఆఫ్ రామ.
1: ఈ లంకకు వంతెన కట్టేటువంటి సమయం నందు కూడాను రాళ్లను ఎత్తి రామాని వేసినప్పుడు అది తేలుతూ వచ్చింది.
2: While constructing a bridge across the ocean to Lanka, he took every stone, repeated the name of Rama and threw it into the ocean.
1: ఇతను మహా గుణవంతుడు కనుకనే ఒక్కొక్క రాయి పైన రామా అని రాయలేదు. ఒక్క రాయి పైన రా, రెండో రాయి పైన మా అని రాస్తూ వచ్చాడు. ఈ రెండు రాళ్లు విసిరేటప్పటికి రెండు రాళ్లు చేరుతూ చేరుతూ వచ్చాయి. ఈ విధంగా వంతెన తయారైపోతుంది.
2: He is an extremely virtuous person and an intelligent person. Therefore, he wrote one letter ra on one stone, ma on another stone, and these two joined together because rama together form one name.
1: Tana dehamulandarlo undinatundi roma romamu rama namamune telustu vacheyatundi.
2: Each hair on his body was repeating the name of rama.
1: Manamu kashtala samayamlo ye daiva chintanu manamu cheyyamu.
2: When we are in difficulties we will be thinking of God.
1: Sukhara samayamlo kuda daivanni marchipothuntavu.
2: At a time when we are happy, we forget the name of God.
1: Sukadukka samayamulandu rendinti endukodanu samatva nivahinchinatundi mahabalavantudu ee hanumantudu.
2: Hanuman was such a great soul who exercised equanimity in the times of sorrow as well as joy.
1: Ahankaramu lenatundi gunavantudu.
2: He was such a virtuous person who was free from ego.
1: Ahankara mamakaramunu telinchinatundi mahaneeyudu.
2: He was one who had given up ego sense and mindless belonging.
1: లంకలో స్వేచ్ఛా విహారం కల్పుతున్న సమయమునందు రాక్షసులు ప్రశ్నించగా ఎవరయ్యా నీవుని? దాసోహం కుశలేంద్రస్య. అట్టి ఆపత్ సమయమునందు కూడా నేను రామచంద్రుడి దాసుడను అని వర్ణించినటువంటి వాడు.
2: వెన్ హి వాస్ బౌండ్ ఇన్ లంక అండ్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ వాస్ పుట్ టు హిమ్, హూ ఆర్ యూ? హనుమాన్ రిప్లైడ్, ఐ సెడ్ ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ రామ.
1: ఎట్టి పరిస్థితులు ఎందుకూడను ద్వేషం ముందు కూడాను నేను రామదాసుడని గట్టిగా నిర్వచించేటువంటి యొక్క శక్తి.
2: In whatever circumstances be it, even when the question of hatred comes, he was always considering himself.
1: ఈనాటి భక్తులు ఎట్ట ఉంటారు? మందిరం పోయేటప్పటికి విభూతి పెట్టుకుంటారు, బయటికి పోయేటప్పటికి హ్యాండ్ కర్చీఫ్ తీసుకుని తుడుచుకుంటారు.
2: బట్ టుడేస్ డివోటీస్ ఆర్ డిఫరెంట్. వెన్ ద ఎంటర్ ది మందిర్ ష్రైన్ రూమ్, ది అప్లై విభూతి అండర్ ఫోర్హెడ్. వెన్ ద కమ్ అవుట్ ఆఫ్ ష్రైన్ రూమ్, దే రిమూవ్ ఇట్ విత్ దర్ కర్చీఫ్.
1: స్వామి చెంత ఉండినప్పుడు ఇంకే విధమైనటువంటి యొక్క సమీపంలో సంచరించే సమయంలో అన్ని విధాల కూడాను భక్తులుగానే ప్రకటిస్తారు.
2: వెన్ దే ఆర్ విత్ స్వామి అండ్ వెన్ దే ఆర్ మూవింగ్ అబౌట్ ఇన్ ది విసిబిలిటీ ఆఫ్ స్వామి, దే విల్ బి కండక్టింగ్.
1: ఏదైనా భక్తికి విరుద్ధమైనటువంటి యొక్క ప్రదేశంలో పోయేటప్పటికి దానిని అన్ని కూడా మేము సాయి భక్తులు కాదు, పోతుంటాం వస్తుంటాం అంత మాత్రమే అని చెప్పడం. ఇటువంటి పిరికి పందలు అనేటువంటి వాళ్ళు భక్తులు ఏ రీతిగా కాగలరు?
2: But these very people, when they go to a place where it may not be appreciated, they say, we just generally go there and come back, we are not devotees of Swami. This kind of timid fellows, how can you call them devotees of Swami?
1: Yetti pradesham nundu poyinappudiki danini kotti chaatali alanti dheeramainatunte yokka shakti tho kaligi untundali bhakti.
2: To whatever place you go, with a sense of courage, with thumping the gavel, you should be able to declare yourself as a great devotee.
1: Avunu nenu bhaktudanu.
2: Yes, I am a devotee.
1: ఈ విధమైనటువంటి యొక్క ధీరత్వంతో కూడినటువంటి వాడు హనుమంతుడు.
2: హనుమాన్ వాస్ సచ్ ఎ గ్రేట్ కరేజియస్ హీరో.
1: కనుకనే తాను సేవలను ఆచరిస్తూ తన జన్మను సార్థకం గావించుకుని చిరంజీవిగా నిలిచిపోయాడు. మైత్రి ఇతనే అర్జునుడు.
2: ఫ్రెండ్షిప్ ఫర్ దిస్ అర్జున్ బి టేకన్ యాజ్ అన్ ఇలస్ట్రేషన్.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకూడను కృష్ణుని ఎడబాయక తాను నిరంతరం కూడా వెంట జంటగా ఉండేటువంటి ఒక నీడల వలె జీవిస్తూ వచ్చారు.
2: అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ కృష్ణ. ఆల్మోస్ట్ లైక్ ఎ షాడో హీ వాజ్ గోయింగ్ విత్ కృష్ణ.
1: ఎన్నో బాధలను అనుభవించారు.
2: హీ హ్యాడ్ టు సఫర్ ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్.
1: ఎన్నో నిందలను నిష్ఠురములు కూడా అనుభవించారు.
2: హీ హ్యాడ్ టు సఫర్ ఎ లాట్ ఆఫ్ క్రిటిసిజం.
1: కడకు తాము ఒక విధమైనటువంటి యొక్క అపకీర్తుల పాలు కూడాను అయ్యారు.
2: హీ హ్యాడ్ టు సఫర్ సార్ట్ ఆఫ్ బ్యాడ్ రెప్యుటేషన్.
1: ఎట్టి సమయమునందు కూడాను కృష్ణ కృష్ణ నీవు తప్ప అన్యము నాకు లేరు అని కేవలము ప్రార్థనతో కృష్ణుణ్ణి అన్ని విధములుగా అండచేరేటువంటి వాడు.
2: ఇన్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ ఎక్స్ప్లెయిన్ జస్ట్ నౌ హీ వాజ్ ఆల్వేస్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ యాక్సెప్టింగ్ హిస్ ఫ్రెండ్షిప్ అండ్ యాజ్ ఎ సోల్ ప్రొటెక్టర్.
1: నీవే తప్పని తప్పరంబెరు, నీవు తప్ప మాకు అన్యులు లేరని ప్రార్థించేటువంటి వాడు.
2: హీ వాజ్ ఆల్వేస్ ప్రేయింగ్ దట్ వితౌట్ యూ వీ డోంట్ హ్యావ్ ఎనీవన్ టు సేవ్ అస్.
1: ఇలాంటి నీడగా మిత్రునిగా భావించి బంధువుగా విశ్వసించి అన్నింటి ఎందు కూడాను అర్జునుడు కృష్ణుని ఉపయోగపెట్టుకునేటువంటి వాడు.
2: అర్జున వాజ్ వన్ హూ బిలీవ్డ్ హిమ్సెల్ఫ్ టు బి ఎ ఫ్రెండ్, ఎ రిలేటివ్ అండ్ ఎ షాడో అండ్ మేడ్ యూస్ ఆఫ్ సచ్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ ఫర్ హిజ్ ఓన్ గుడ్.
1: కనుకనే అతనికి రససారథిగా కూడా నిలిచి అనేక విధములైన విజయాలను అందిస్తూ వచ్చాడు.
2: దట్ ఈస్ వై కృష్ణ బికేమ్ చారియటియర్ టు అర్జున అండ్ గాట్ హిమ్ ఆల్ ద సక్సెస్.
1: భగవంతుణ్ణి జీవిత రథసారథిగా నిర్మించుకున్నాడు.
2: హీ వాజ్ ఏబుల్ టు టేక్ గాడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ చారియటియర్ ఆఫ్ హిజ్ లైఫ్.
1: ఇతన్నే పార్థసారథి అని పిలువబడుతుంది.
2: దట్ ఈస్ వై కృష్ణ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్
1: పార్థుని యొక్క జీవితమునకు సారథి.
2: కృష్ణ వాజ్ ఎ చారియటియర్ ఫర్ ద లైఫ్ ఆఫ్ పార్థ.
1: ఇంకా కడపటిది తొమ్మిదవటి వాడు ఆత్మార్పణం.
2: ద నైన్త్ వన్ ఈస్ ఆఫరింగ్ వన్స్ ఆత్మ ఇట్ సెల్ఫ్.
1: ఈ విధంగా ఆత్మార్పణ గావించి అడిగినటువంటి దానిని అందించి తాను జీవితమును సార్థకం గావించుకున్నటువంటి వాడు.
2: ది వన్ హూ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ అండ్ హిజ్ ఆత్మ అండ్ టోటలీ సరెండర్డ్, దట్ ఈస్
1: ఇతనే బలి చక్రవర్తి.
2: దట్ ఎంపరర్ వాజ్ ఎంపరర్ బలి.
1: ఇతను ప్రహ్లాదుని యొక్క మనుమడు.
2: హీ వాజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ప్రహ్లాద.
1: ఇతను కూడాను భగవంతుని యొక్క భక్తి ప్రపత్తులతో లీలమైనటువంటి వాడు.
2: హీ వాజ్ వన్ హూ వాజ్ ఎంగ్రాస్డ్ ఇన్ డివోషన్ అండ్ సరెండర్ టు ద లార్డ్.
1: విశ్వజిత్ యాగమును చేసి విశ్వమునికే ఒక విజయమును సాధించినటువంటి వాడు.
2: హీ వాజ్ వన్ హూ పర్ఫార్మ్డ్ ఎ సాక్రిఫైస్ కాల్డ్ విశ్వజిత్ సాక్రిఫైస్ అండ్ హీ కాంకర్డ్ ద ఎంటైర్ యూనివర్స్.
1: తన శిరస్సునే తనకు అర్పితం గావించి పాతాళ లోకమునకు ప్రవేశించినటువంటి వాడు.
2: హీ వాజ్ వన్ హూ ఆఫర్డ్ హిజ్ హెడ్ అండ్ వెంట్ ఇన్ టు ద నెథర్ వరల్డ్.
1: ఏ విధముగానైనప్పటికీ తమ యొక్క అనుగ్రహమే నాకు ప్రధానమని విశ్వసించినటువంటి వాడు.
2: హి వాజ్ వన్ హూ ఫర్మ్లీ బిలీవ్డ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ ఈస్ ఓన్లీ
1: గాడ్. తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడు దానమునకు అడ్డు తగిలినప్పటికీ లేదు లేదు, నా దేహము నా కాయము నా కర్మము నా కర్తవ్యము సర్వం కూడా నువ్వు భగవత్ అర్పితమే అని భావించాడు.
2: హిస్ ప్రిసెప్టర్ శుక్రాచార్య హింసెల్ఫ్ అబ్స్ట్రక్టెడ్ హిమ్ వైల్ ఆఫరింగ్ హిజ్ ఓన్ హెడ్. హీ సెడ్ దట్ అండర్ ఆల్
1: ప్రాచీన కాలం నుండి కూడాను నవ విధమైనటువంటి భక్తులను అనుభవిస్తూ నవ విధమైనటువంటి మార్గములను ఆదర్శంగా నిరూపించినటువంటి చక్రవర్తులు మహాభక్తులు.
2: దీస్ ఆర్ ద ఎంపరర్స్ హూ ఇన్ ది ఓల్డెన్ డేస్ ఆఫర్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఫాలోడ్ 9 types ఆఫ్ డివోషన్.
1: అయితే ఈ భక్తి కేవలము వ్యక్తిగతమైనటువంటిదిగా నిరూపించడానికి మంచిది కాదని విశ్వసిస్తూ వచ్చారు.
2: But they believed that this should not be only exclusively to the person to person concerned.
1: Samasti swaroopamainatundi yokka prarthanalu atyavasaram ani bhavistu vacharu.
2: They also believed that collective prayer and approach is also needed.
1: Evariki varu prarthana chesukotamu evariki varu bhagavantunu chintinchatamu idi swarthaparamainatundi kudanu talustu vacharu.
2: They also believed that individually offering prayers is also a type of selfishness.
1: స్వార్థమనేటువంటిది పరార్థమును పొందలేరని కూడాను విశ్వసించారు.
2: దే ఆల్సో బిలీవ్ త్రూ సెల్ఫిష్నెస్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: క్రిస్టియన్స్ లోపల కూడాను మహమ్మడన్స్ లోపల కూడాను కొన్ని విధమైనటువంటి గ్రంథంలో ఉండేటువంటి విషయాలను ఒకరు ఉచ్చరించటము తిరిగి అక్కడ చేరినటువంటి వారందరూ కూడాను దానిని ఉచ్చరించి ఫాలో చేయటము ఈ విధంగా జరుగుతూ వచ్చేటువంటిది.
2: ఈవెన్ ఇన్ ది రిలీజియన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం వన్ రీడ్స్ ఏ పర్టికులర్ ప్రిస్క్రైబ్డ్ బుక్ and all others repeat. This is a custom.
1: Samuhikamainatundi yokka prarthanalu athyavasaramani bhavicharu.
2: They believe that the community prayers are important.
1: Lokasavastha sukhino bhavantu anetundi yokka vishalamainatundi bhavanni andukunnaru.
2: They firmly believed that with their broad mindedness that the entire world and universe must be happy.
1: Ee vidhamainatundi margamunu anusarinchinappudu desamu suchchemanni anubhavistundani kudanu talancharu.
2: They also thought that when they follow this particular path the entire humanity will be happy.
1: 1469 lopala
2: in 1469
1: sikkhula guru ainatundi guru nanak
2: who was guru of Sikhs
1: ee oka samuhikamainatundi bhajanalu prarambhinchadu.
2: He also started the community singing.
1: Ee bhajanalaku motta motta punadi guru nanak.
2: For the bhajans and for this community singing the originator is Guru Nanak.
1: ఇది క్రమక్రమేణ కూడాను పెరుగుతూ వచ్చింది.
2: Gradually this went on developing and increasing in its scope.
1: తదుపరి 1498 లోపల
2: later on in 1498
1: త్యాగరాజు కూడాను దీనికి రాగ లయ బద్ధములు కూడా కూర్చి రాగ తాళ భావములతో దాన్ని సమకూర్చుతూ వచ్చాడు.
2: త్యాగరాజ గేవ్ పర్టికులర్ టోన్ ట్యూన్ అండ్ ఆల్సో బై మేకింగ్ యూజ్ ఆఫ్ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ హౌ టు సింగ్ హౌ టు
1: పార్టిసిపేట్ ఇన్ ది కమ్యూనిటీ. మన భారతదేశం లోపల సామూహిక భజనలు అనేటువంటిది ప్రారంభమవుతూ వచ్చాయి.
2: ఇట్ ఈస్ దెన్ ఇన్ భారత్ దిస్ కమ్యూనిటీ సింగింగ్ అండ్ భజన్స్ స్టార్టెడ్.
1: ఈ భజనలు అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక కాలహరణం గావించుకునేటువంటి ఒక కర్మలు కాదు.
2: భజన్స్ ఆర్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ స్పెండింగ్ ది టైమ్.
1: అందరి మనసులు అందరి భావములు అందరి రాగములు అందరి తాళములు అందరి స్థుతులు కూడాను ఏకమైపోయి దివ్యత్వమైనటువంటి అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది భజన్ అని గుర్తిస్తూ వచ్చారు.
2: దే ఆల్సో రికగ్నైజ్ దట్ భజన్ ఈజ్ యూనిఫైయింగ్ ద మైండ్స్ యూనిఫైయింగ్ ద ఫీలింగ్స్ అండ్ బ్రింగింగ్ అబౌట్ యూనిటీ ఇన్ ది రాగ అండ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్
1: ఏ తర్వాత. దీని యొక్క అంతరాత్మ ఏమనగా సామూహిక భజనలు చాలా సారవంతమైనటువంటివి సమర్థమైనటువంటివి.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈస్ దట్ కమ్యూనిటీ సింగింగ్ అండ్ భజన్స్ ఆర్ ఫుల్లీ ఎఫికేషియస్. దే బ్రింగ్ అబౌట్ వెరీ గుడ్ రిజల్ట్స్.
1: భక్తి యందు భజనలకు ప్రధానమైనటువంటి స్థానం అందించారు.
2: దే గేవ్ ఎన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఫర్ భజన్ ఇన్ డివోషన్.
1: ఈ భజనలు కూడా ప్రేమపూరితమైన భజనలు కావాలి.
2: దీస్ భజన్స్ మస్ట్ బి ఫుల్ ఆఫ్ లవ్.
1: పల్లెలు ఎందు ఇది క్రమక్రమేణ మొట్టమొదట ప్రారంభించినప్పుడు త్యాగరాజు చెప్పాడు.
2: వెన్ దిస్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద బిగినింగ్ వెన్ దిస్ వాజ్ సంగ్ ఇన్
1: రంగి పుణ్యాత్ములారా శ్రీరాముని భజనకు రండి ధన్యాత్ములారా, రండి మనమందరము కోదండర రాముని భజనను చేతము రండి పుణ్యాత్ములారా, శ్రీరాముని భజనకు రండి ధన్యాత్ములారా. ఈ పాటను ప్రారంభించాడు
2: త్యాగరాజ. స్టార్టెడ్ విత్ ద భజన్ విచ్ ఇన్వైటెడ్ ఆల్ ద పీపుల్, వెల్కమ్, ప్లీజ్ కమ్ ఓ పీపుల్ హు హావ్ శాంక్టిఫైడ్ యువర్ లైఫ్,
1: రండి మనమందరం కూడి కోదండ రాముని భజన చేద్దాం.
2: ప్లీజ్ కమ్, లెట్ అస్ జాయిన్ టుగెదర్ అండ్ డూ ద భజన ఆఫ్ కోదండ రామ.
1: ఈ కోదండ రాముడు దండపాణిని దూరం చేయగలడు అని భావించాడు.
2: దే ఆల్సో బిలీవ్ దట్ దిస్ కోదండ రామ కెన్ మేక్ యమ గో అవే ఫ్రమ్ హిమ్.
1: కనుక దండపాణి యముడు, కోదండపాణి రాముడు.
2: యమ ఇస్ దండపాణి, రామ ఇస్ కోదండపాణి.
1: కోదండపాణి నామం దగ్గర ఉన్నప్పుడు దండపాణి సమీపించలేడన్నాడు.
2: ఇఫ్ కోదండపాణి ఇస్ నియర్ యూ, దండపాణి
1: ఇలాంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమతో దివ్యమైనటువంటి భావంతో భజనలు ప్రారంభమైంది.
2: విత్ దిస్ ఫుల్ ఫెయిత్ అండ్ విత్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ ఐడియాస్ భజన్స్.
1: కానీ ఈనాడు భజనలు యందు అట్టి పవిత్రత కోల్పోయింది.
2: బట్ ఇన్ ది భజన్స్ ఆఫ్ టుడే దట్ కైండ్ ఆఫ్ సేక్రెడ్నెస్ ఇస్ లాస్ట్.
1: రాగతాళములే ప్రధానంగా చూస్తున్నారు కానీ భావరాగములు ఏమాత్రము చూడటం లేదు.
2: దే ఆర్ గివింగ్ ఆల్ ఇంపార్టెన్స్ టు ద ట్యూన్ అండ్ టోన్ అండ్ నాట్ టు ద ఫీలింగ్స్ అట్ ఆల్.
1: పది మందికి ఒక ఇంపైనటువంటి యొక్క రాగమును మనం ప్రయత్నం చేస్తున్నామే కానీ ఇంపైన భావాన్ని మనం అందించడానికి తోచుకోలేదు.
2: వీఆర్ ఓన్లీ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద స్వీట్నెస్ ఆఫ్ ద టోన్ ఫర్ 10 పీపుల్ బట్ నాట్
1: ఈ భజనలో ఉండేటువంటి భావములు హృదయాన్ని కరిగించాలి, కదిలించాలి.
2: ద ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్ భజన్ షుడ్ బి ఏబుల్ టు మెల్ట్ ది హార్ట్ ఆఫ్ ది పీపుల్ అండ్ స్వీట్ ఆన్ ది హార్ట్ ఆఫ్ ది పీపుల్.
1: ఆ విధమైనటువంటి ఒక దీంతోపల ఈ భక్తి ప్రారంభమవుతూ వచ్చింది.
2: ఓన్లీ దెన్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ కెన్ ఎమర్జ్.
1: ప్రేమ స్వరూపులారా, భక్తి భక్తి అనగా కేవలము ఒక విధమైనటువంటి ఒక భగవంతుని పూజలు మాత్రమే కాదు, ప్రధానమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ అందరి ఎందు ఉండినటువంటి ప్రేమనే. ఈ ప్రేమను ఏకత్వం గావించుకునేటువంటి మార్గమే నిజమైన భక్తిగా మనం విశ్వసించాలి.
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. డివోషన్ డజంట్ రెఫర్ టు ఎ టైప్ ఆఫ్ వర్షిప్ అలోన్. ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ యూనిఫైయింగ్ ద లవ్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ లార్జ్ మెజర్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: దేవుణ్ణి పూజించటము, జీవుల్ని బాధించటము భక్తి కానేరదు.
2: వర్షిపింగ్ గాడ్ అండ్ హార్మింగ్ అండ్ హర్టింగ్
1: సర్వులు ఎందు ఉండినటువంటి భగవంతుని మనం ప్రార్థించాలి.
2: We have to pray to God who is resident of all hearts.
1: Bhagavantudu evaru? Love is God. Live in love.
2: Who is that God? It is love.
1: Adane prema swarupudu.
2: He is the embodiment of love.
1: Prema nimittamai manam premanu abhivruddhi parchukovali.
2: We should develop love for the sake of love.
1: ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపము.
2: లవ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: అదియే భక్తికి రూపము.
2: దిస్ ఇస్ అనదర్ ఫార్మ్ ఆఫ్ డివోషన్.
1: అదే దివ్యత్వానికి ప్రతిబింబము.
2: దిస్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ డివినిటీ.
1: అదే ఆత్మానందమునకు గమ్యము.
2: దిస్ ఇస్ ది గోల్ ఆఫ్ సుప్రీం బ్లిస్.
1: కనుక ఆనందం మన యందే ఉన్నది.
2: బ్లిస్ ఈజ్ హిడెన్ ఇన్ అస్.
1: మనం ఎక్కడో వెతకపోవనక్కర్లేదు.
2: వీ నీడ్ నాట్ సర్చ్ అవుట్ సైడ్ ఆఫ్ అస్.
1: సర్వత్రా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎక్కడ?
2: వెన్ గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్ వేర్ ఇస్ ది నీడ్ ఫర్ సర్చింగ్ హిమ్ ఇన్ వన్ ప్లేస్?
1: వెతకడం అనేటువంటిది వెర్రితనము.
2: Searching itself is a type of foolishness.
1: తమ దృష్టిని అంతర్ముఖం గావించుకోండి.
2: Introvert your own vision.
1: బహిర్ముఖంగా పరిగెత్తేటువంటి ఒక భావములంతా కూడాను అరికట్టి భగవంతుని వైపున మరల్చండి.
2: Control your own feelings which are going outside. Introvert them and worship the Lord in
1: that. సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థంగా భావించండి.
2: Consider every activity as an offering to God.
1: ఇదే గొప్ప విద్య.
2: This is real education.
1: ఈ విశాలమైనటువంటి విద్యను మనం అభ్యసించాలి.
2: This broad type education we have to cultivate and develop.
1: ఈ అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాలి.
2: We should enjoy the bliss which cannot be explained in this way.
1: అఖండమైనటువంటి యొక్క తేజస్సును మనం అనుభవించాలి.
2: We should enjoy the supreme light which is expansive.
1: ఇది జీవితం యొక్క ప్రధాన గమ్యము.
2: This is the ultimate goal of life.
1: ఇదే నిజమైనటువంటి జీవితం యొక్క మార్గము.
2: This is the correct path which you have to take life to the goal.
1: ప్రేమ కోసమే మనం ప్రేమించుతూ రావాలి.
2: We should start loving for the sake of love.
1: ఇదే way of life.
2: This is the way of life.
1: ఈ విధమైనటువంటి యొక్క భక్తితో మనము ప్రేమను పెంచుకోవాలి. కానీ భక్తి భక్తి అని పూజలు, పునస్కారములు, యాత్రలు, పాత్రలు ఈ విధమైనటువంటి కర్మలు ఆచరించినంత మాత్రమున భక్తి కానేరదు.
2: Real devotion means developing love. By merely undertaking pilgrimages and purchasing some vessels, you are not going to have devotion.
1: Bhajan bina sukha shanti nahi.

0: మట్టి ఒక్కటే, కానీ ఈ మట్టి ద్వారా రూపొందేటువంటి ఒక రూపనామములు అనేకములు.
1: Mud is one and the same, but it takes many forms and names thereafter.
0: Suvarnamekam bahubhushanani. Bangaru okkate, kaani aneka roopanamalato koodinatundi oka aabharanamulu veru veruga untayi.
1: Gold is one, but jewels are many of different shapes and names.
0: Gochiramekam bahudenu varti. గోవుల యొక్క పాలు అన్ని ఒకే రంగుతోనే కూడి ఉంటాయి, కానీ గోవులు వివిధ రంగులతో, వివిధమైన యొక్క రంగులతో వ్యత్యాసంగా గోచరిస్తాయి.
1: కౌస్ మే బి ఆఫ్ డిఫరెంట్ కలర్స్, బట్ ద మిల్క్ ఈజ్ ఆఫ్ ది సేమ్ కలర్.
0: ఏకం పరాత్మ బహుదేహవర్తి. భగవంతుడు ఒక్కడే, కాని అనేక రూపనామములను ధరించి యావత్ విశ్వమునే మోహింపచేస్తుంటాడు.
1: గాడ్ ఈజ్ వన్, బట్ హీ మేనిఫెస్ట్ ఇన్ మెనీ, టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ మెనీ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: జగత్తునందు మనము చక్కగా విచారణ సలిపి చూసిన ఒకే వస్తువు అనేక విధములైనటువంటి రూపనామములను ధరించి అనేక విధములైనటువంటి యొక్క వినియోగముల చేత ఇది అనుభవించుతూ వస్తుంటాయి.
1: లైక్ దిస్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్, వీల్ అండర్స్టాండ్ ద సేమ్ థింగ్ విల్ బీ ఆఫ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ అండ్ యూజ్డ్.
0: విత్తనం ఒక్కటే,
1: ద సీడ్ ఈజ్ వన్,
0: కానీ స్కందం వేరు,
1: బట్ ది స్టెమ్ ఈజ్ డిఫరెంట్.
0: బ్రాంచెస్ వేరు,
1: బ్రాంచెస్ ఆర్ డిఫరెంట్.
0: కొమ్మలు రెమ్మలు వేరు,
1: బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఆర్ డిఫరెంట్.
0: ఆకులు వేరు,
1: లీవ్స్ ఆర్ డిఫరెంట్.
0: పువ్వులు వేరు,
1: ఫ్లవర్స్.
0: కాయలు వేరు,
1: ఫ్రూట్స్.
0: పండ్లు వేరు,
1: అండ్ ఫ్రూట్స్ ఆర్ డిఫరెంట్.
0: ఇవన్నీ కూడాను వివిధమైనటువంటి రూపనామముల చేత కలిగి వివిధ రూపముల చేత వినియోగం జరుగుతుంటుండాలి.
1: దీస్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ విత్ డిఫరెంట్ నేమ్స్ అండ్ మేడ్ యూజ్ ఆఫ్ ఇన్ డిఫరెంట్ వే.
0: కానీ ఒకే పదార్థమే.
1: But it's all one and the same.
0: Ekoham bhusyam.
1: It's only one that manifests into many.
0: Okkate ainappatikini anekanga gocharistu untuntadi.
1: Though it is one, but it appears as many.
0: Deeniki moodu vidhamainatundi karanalu manam vicharinchali.
1: For this, we must investigate three reasons behind this.
0: Ghatamaneetundi okka karyamunaku కుమ్మరి తాను ఒక విధమైనటువంటి నిమిత్త కారణం.
1: ఫర్ దిస్ పాట్ విచ్ ఇస్ ఇన్ ఎఫెక్ట్, పాటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: అది కార్యము, ఇది నిమిత్త కారణము.
1: అండ్ వన్ ఈజ్ ది ఎఫెక్ట్ అండ్ దిస్ ఈజ్ ది ఇన్స్ట్రుమెంట్ హూ మేక్స్ యూ ద మోల్డ్స్ ద పాట్.
0: దీనికి ఉపాదాన కారణమే మట్టి.
1: అండ్ ద బేసిస్, ఉపాదాన కారణ, is the mud itself.
0: ఈ కుండలు పగిలిపోవచ్చును, మారిపోవచ్చును.
1: Pots may break any time.
0: కానీ మట్టి ఏనాటికి మారదు.
1: But the mud never changes.
0: ఇది ఉపాదాన కారణ.
1: That which is changeless is
0: ఈ ఉపాదాన కారణమైనటువంటి మట్టిని ఆధారం చేసుకుని కుమ్మరి కుండలు చేస్తూ వచ్చాడు.
1: Basing on this changeless mud, it is the potter who makes the different pots.
0: కుండలు

0: అయినంత మాత్రమున కుమ్మరి వాడి పగలలేదు.
1: పాట్స్ మే బ్రేక్ బట్ నాట్ ద పాటర్.
0: కానీ మట్టి వేరు రూపమును పొందలేదు.
1: మట్ విల్ నాట్ టేక్ అనదర్ ఫామ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: ఒక హారం ఉంటుండాలి, ఆభరణము.
1: హియర్ ఇస్ ఎన్ ఆర్నమెంట్.
0: ఈ ఆభరణము ఒక కార్యము.
1: దిస్ ఈజ్ ఇన్ ఎఫెక్ట్.
0: దీనికి కంసలి దీనికి నిమిత్త కారణం.
1: గోల్డ్ స్మిత్ ఇస్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ నిమిత్త కారణ.
0: బంగారు ఉపాదాన కారణం.
1: గోల్డ్ ఇస్ ద బేసిస్ ఉపాదాన కారణ.
0: ఎన్ని నగలుగా దాన్ని మార్చినప్పటికీ బంగారము మార్చడానికి వీలు కాదు.
1: యు మే చేంజ్ ఇట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్నమెంట్స్ అండ్ జ్యువెల్స్ బట్ ద గోల్డ్ ఈస్ చేంజ్లెస్.
0: కనుక ఉపాదాన కారణమైనటువంటి ఒక భగవంతుడే తానే ఒక నిమిత్త కారణ స్వరూపుడై సృష్టికర్తగా ఉండి అనేక రూపనామములైనటువంటి ఈ కుండలను ఆభరణాలను నిర్మిస్తూ ఉంటున్నాడు.
1: గాడ్ హూ ఇస్ చేంజ్లెస్ ఉపాదాన కారణ, హి బికమ్స్ ద క్రియేటర్ ద నిమిత్త కారణ అండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ క్రియేషన్ ద ఎఫెక్ట్.
0: కానీ నిమిత్త మాత్రము ఉపాదాన కారణము రెండింటి యొక్క ఏకత్వము మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ టూ, దట్ విచ్ ఇస్ ద బేసిస్ చేంజ్లెస్.
0: మట్టి ఉండి కుమ్మరి లేకపోతే కుండలు చేయలేడు.
1: దెర్ ఈస్ మట్ వితౌట్ పాటర్ యూ డోంట్ గెట్ ఎ పాట్.
0: లేక కుమ్మరి ఉండి మట్టి లేకపోతే కుండలు చేయలేడు.
1: పాటర్ కెనాట్ మేక్ ఎ పాట్ వితౌట్ ద మట్.
0: ఈ కుమ్మరి మట్టి రెండు ఉండినప్పుడే కుండ తయారవుతుంది.
1: పాటర్ అండ్ ద మట్ బోత్ ఆఫ్ us విల్ హెల్ప్ us టు హ్యావ్ ఎ పాట్.
0: కనుకనే ఈ ఉపాదాన కారణమే ఇది దైవత్వము.
1: దేర్ ఫోర్ ఉపాదాన కారణ ద చేంజ్లెస్ ఇస్ డివినిటీ.
0: ఈ సృష్టి యొక్క కర్తనే దీనికి నిమిత్త మాత్రమైనటువంటి యొక్క శక్తి.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రియేషన్ నిమిత్త కారణ.
0: ఈ దేహములే కుండల వంటివి.
1: బాడీస్ ఆర్ ద పాట్స్ ద ఎఫెక్ట్.
0: ఈ కుండలతో మనము అనేక విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ పనులను చేసుకుంటూ సుఖాన్ని ఆనందాన్ని పొందుతున్నాం.
1: విత్ దీస్ పార్ట్స్ ఆఫ్ ది బాడీస్ వి డిశ్చార్జ్ వేరియస్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ.
0: కానీ
1: బట్
0: అది క్రింద పడిపోయినప్పుడు ఇది పగిలిపోతుంది.
1: ద మూమెంట్ ఇట్ ఫాల్స్ ఆన్ ద గ్రౌండ్ ఇట్ బ్రేక్.
0: కాలం ఆసన్నమైనప్పుడు దేహమును వదులుతుంది.
1: యాజ్ ది ఎండ్ అప్రోచెస్ వన్ నేచురల్లీ గివ్స్ అప్ ద బాడీ.
0: కానీ నిమిత్త కారణము ఉపాదాన కారణము ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి.
1: దేర్ఫోర్ ద మెయిన్ బేసిస్ అండ్ ద నిమిత్త కారణ ద క్రియేటర్.
0: కుండలు మాత్రమే యూజ్ఫుల్ అండ్ యూజ్లెస్.
1: ఓన్లీ ది పార్ట్స్.
0: ఇదే దుర్వినియోగము.
1: వన్ ఈస్ ది యూజ్ ద అదర్.
0: ఈనాటి దేహముల చేతనే మనము సద్వినియోగపరచుకుంటున్నాము, దుర్వినియోగంగా ఉపయోగపెడుతున్నాము.
1: టుడే వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ బాడీ, అట్ టైమ్స్ వీ మిస్యూజ్ ద బాడీ.
0: ఈ దైవత్వమునకు ఐదు పేర్లు ఉంటున్నాయి.
1: డివినిటీ హ్యాస్ ఫైవ్ నేమ్స్ ఆర్ అట్రిబ్యూట్స్.
0: మొదటిది పరనామము.
1: ఫస్ట్ వన్
0: పరనామము.
1: పరనామము.
0: రెండవది వ్యూహనామము.
1: సెకండ్ వ్యూహనామము.
0: మూడవది.
1: థర్డ్.
0: ఈ మూడవది ఏమిటంటే ఒక విధమైనటువంటి యొక్క అవిద్యానామం అనేటువంటి రూపంతో పొందుతుంది.
1: థర్డ్ వన్ ఈజ్ అవిద్యానామ.
0: నాలుగవది
1: ఫోర్
0: అంతరాత్మనామం.
1: అంతరాత్మనామ.
0: ఐదవది ఆచరణ నామం.
1: ఫిఫ్త్ వన్ ఆచరణ నామ.
0: ఈ విధంగా ఐదు రూపములతో ఈ దైవనామము ఈ జగత్తునందు పనిచేస్తూ ఉంటుంటారు.
1: Divinity operates with all these five attributes.
0: Paranama managa idi vaikuntha nivasamu.
1: Paranama means the Vaikuntha is the dwelling place.
0: Vaikuntha managa kuntitam kaanatundi vaikuntamu. Marpu lenatundi vaikuntamu.
1: Vaikuntha means that which is changeless.
0: Akkada paranamamto untadu parameshwarudu.
1: There God exists changeless.
0: Akkada evvaru kudanu praveshinchataku veelu kaadu.
1: No one can enter there.
0: Anaga daniki munmundu dani arthamlo ostundi.
1: You will know.
0: Evvaru kudunu aa kailasamlo vaikuntamlo praveshinchataku veelu kaadu.
1: No one can ever get into that vaikuntha.
0: Kaani akkada prakashistu untuntadi.
1: But God shines with all the brilliance.
0: Sarvamunu taanu chustu untadu.
1: He sees everything.
0: Sarvamunu vintu untadu.
1: He listens to all.
0: Sarvamunu taanu kalpistu untadu.
1: He creates all.
0: Kaani evvariki kanipinchadu, evvariki vinipinchadu, ఎవరికి ఏ విధమైనటువంటి రూపంతో సాక్షాత్కరించడు.
1: బట్ హౌ ఎవర్ నో వన్ కెన్ సీ హిమ్. No one can listen to him. No one can ever experience his direct manifestation.
0: Paranamamu annaru.
1: This is called paranamamu.
0: Inkoti vyuhanamamu.
1: Second is vyuhanamam.
0: Ee vyuhanamam anaga emti? Pala samudramlo pavadinchinatuvanti vaadu sesa talpam paina ani deeniki artham.
1: It only means God who reclines on the ocean of milk.
0: Aithe deenni devatalu maatrame darshinchagalaru.
1: It's only deities, angels can see.
0: శక్తులు మాత్రమే దర్శించగలవు.
1: ఓన్లీ ది పవర్ కెన్ మేక్
0: సామాన్య మానవుడు దీన్ని దర్శించలేరు.
1: ఇట్స్ నాట్ గివెన్ టు ఆర్డినరీ పీపుల్.
0: అయితే ఈ దేవతల యొక్క అభీష్టములన్నింటి కూడాను ఈ వ్యూహానామం అనేటువంటిది అన్ని సంసిద్ధంగా నెరవేరుస్తూ ఉంటుంటాది.
1: హౌఎవర్ దిస్ వ్యూహానామ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ ఫుల్ఫిల్స్ ఆల్ ద డిజైర్స్ ఆఫ్ ద డేటీ.
0: మీకందరికీ సినిమాలో డ్రామాల్లో కథల్లో మీరు విని ఉంటారు.
1: యు మస్ట్ హావ్ హర్డ్ ఇన్ మెనీ ఆఫ్ ద స్టోరీస్.
0: హిరణ్యకశిపుడు లోకములన్నింటినీ బాధిస్తూ వచ్చాడు.
1: హిరణ్యకశిపు వాస్ పుటింగ్ ఎవ్రీవన్ టు హార్మ్.
0: దేవతలు వెళ్లి శేషతల్పం పైన పరుండినటువంటి యొక్క నారాయణుని ప్రార్థించారు.
1: ఏంజిల్స్ ప్రే టు నారాయణ వాజ్ రిక్లైనింగ్.
0: వారి ప్రార్థనలు మాత్రమే మన్నించి తాను తిరిగి ఈ లోకములకు అనేక విధమైనటువంటి సహాయం చేసే నిమిత్తమై తాను కదలి వచ్చాడు.
1: ఇన్ రెస్పాన్స్ టు దేర్ ప్రేయర్స్ హీ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కనుక నీ వ్యూహానామము అనగా ఏమిటి? కేవలము దేవతలకు మాత్రమే గోచరించేటువంటి వాడు.
1: వ్యూహానామ మీన్స్ గాడ్ హూ వుడ్ బి సీన్.
0: విభవనామము విభవ.
1: థర్డ్ వన్ ఇస్ విభవనామం.
0: విభవనామం అనగా మానవ శరీరమును ధరించి దశావతారములుగా రామకృష్ణాది అవతారములుగా ఈ మానవ దేహంతో లోక సంరక్షణ నిమిత్తమై ఒక అవతరించటము ఇది విభవనామము అన్నారు.
1: విభవనామ మీన్స్ the descent of God in human form, as we know he has got 10 incarnations.
0: ee prapanchamuto ee paathyamainatunte yokka jagattuto ee vidhamainatunte prakrutamainatunte yokka jagattuto sambandha bandhavyanni kaliginchukuneetunte yokka avataramule ee vibhavanaamam.
1: Vibhavanaama is the aspect of the divinity that will have a kind of association with this world.
0: Durgunamulanu duralochanalanu duschintalanu dushtulanu సరైన మార్గంలో నిలిపి ప్రవేశపెట్టి సచ్చింతన్లు సదాచారములు సత్ప్రవర్తనలు సచ్చింతన్లు వారికి అందించేటువంటి అవతారములే ఈ విభవనామముల యొక్క పేర్లు.
1: విభవనామ ఈస్ ది డివైన్ హింసెల్ఫ్ హూ కరెక్ట్స్ ఆల్ ద వికెడ్ థాట్స్ వికెడ్ థింకింగ్ వికెడ్ ఫీలింగ్స్ సో దట్ వన్ వుడ్ డెవలప్ ద పైయస్ థాట్స్.
0: కనుక లోకంలో ఈనాడు మనము దశావతారములని ఎవరు భావిస్తున్నామో అవన్నీ కూడాను విభవనామముకు సంబంధించినటువంటివి.
1: దేర్ఫోర్ ఆల్ ద 10 ఇన్కార్నేషన్స్ రిలేట్ టు దిస్ విభవనామ.
0: కేవలం భక్తులకు భగవంతుడికి మాత్రమే ఇది సన్నిహిత సంబంధ బాంధవ్యంతో ఉండేటువంటిది.
1: దిస్ ఇస్ ది వన్ దట్ హస్ గాట్ టు డూ విత్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎ డివోటీ అండ్ గాడ్.
0: ఇంకా నాలుగవది,
1: ద ఫోర్త్ వన్,
0: అంతరాత్మ నామము.
1: అంతరార్థ నామం
0: అనగా ప్రతి మానవుని ఎందు కూడాను ఆత్మస్వరూపం చేత అనగా చైతన్యం చేత నకసిక పర్యంతం కూడాను సంచరిస్తూ వారి యొక్క సంరక్షిస్తూ ఆ దేహానికి తగినటువంటి యొక్క భద్రతను కల్పిస్తూ ఉండేటువంటిదే ఈ విధమైన యొక్క నామము.
1: అంతరార్థ నామ ఇస్ ది
0: దాని పేరే అంతరార్థం, అంతరాత్మ.
1: ది వెరీ నేమ్ ఈజ్ అంతరాత్మ, ద ఇండ్వెలర్. It is in this form of the spirit or conscience.
0: కనుక ప్రతి మానవుని ఎందు కూడాను ఈ అంతరాత్మ అనేటువంటిది ఉంటున్నది.
1: This conscience is present in every man.
0: అది ఒక దైవత్వము.
1: That is divinity.
0: ఇంకా అర్చన నామము.
1: And then the fifth one, ఆచరణ నామం.
0: అర్చన నామం.
1: అర్చన నామం.
0: ఈ అర్చన నామం అనగా,
1: అర్చన నామ మీన్స్
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులతో ప్రార్థనలు భజనలు కీర్తనలు ఇలాంటివంతా సలుపుతూ భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుని కీర్తిస్తూ తన యొక్క అనుగ్రహానికి పాత్రలు కావటానికి ప్రయత్నం చేసేటువంటివి.
1: అర్చన నామ ఈజ్ ఎన్ ఎఫర్ట్ విచ్ హెల్ప్స్ యూ టు బి ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బై ఫాలోయింగ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ సింగింగ్ హిస్ గ్లోరీ ఎక్స్టోలింగ్ ద లార్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఇది అవతారములు అనాది కాలం నుండి యుగ యుగముల నుండి కూడాను ఇవి జరుగుతూనే వస్తూ ఉంటుండాలి.
1: ఆల్ దిస్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ ఓవర్ ఏజెస్.
0: కానీ ఈనాటి పిల్లలకు చాలా ఆశ్చర్యం కావచ్చు.
1: స్టూడెంట్స్ టుడే మే బి వెరీ మచ్ సర్ప్రైజ్.
0: కృతజ్ఞము యొక్క మహత్తరమైనటువంటి యొక్క శక్తిని విన్నప్పుడు ఎలాంటి వారికైనా కూడాను ఆశ్చర్యము, ఇది నమ్మదగినటువంటిదా అనేటువంటి అనుమానం కూడాను కలగడానికి అవకాశం ఉంది.
1: వెన్ వన్ లిజన్స్ టు ది గ్రేట్ మైటీ పవర్ దట్ ఎగ్జిస్టెడ్ ఇన్ దట్ కృత ఏజ్ వన్ విల్ నాట్ బి ఏబుల్ టు బిలీవ్. కృతయుగంలో
0: ఉన్నటువంటి మానవులు వందల కొలది సంవత్సరములు బ్రతికేటువంటి వారు.
1: దేర్ ఇన్ దట్ కృత యుగ మ్యాన్ లివ్డ్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్.
0: అంతేకాకుండా ఈ భౌతికమైనటువంటి శరీరం కూడాను ఇంత చిన్నదిగా ఉండేటువంటిది కాదు.
1: ద ఫిజికల్ బాడీ ఇస్ నాట్
0: ఆజానుబాహులైనటువంటి వారు.
1: ద హెఫ్టీ పర్సనాలిటీ,
0: ఒక్కొక్క చెయ్యి 6 అడుగులు ఉండేటువంటిది.
1: ఈచ్ హ్యాండ్ ఈజ్ అబౌట్ 6 feet ఇన్ ఇట్స్ లెంగ్త్.
0: ఆ కృతయుగం యొక్క మార్పు ఈ విధంగా ఉండేటువంటిది.
1: దట్ ఈస్ ది జైజాంటిక్ పర్సనాలిటీ ఇన్ కృతయుగం.
0: ఆ కృతయుగం యొక్క మానవులు ఏ విధంగా బ్రతుకుతూ వచ్చారు, ఏ ఆధారంతో బ్రతుకుతూ వచ్చారు.
1: వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్ దే లెడ్ ఇన్ దట్ కృతయుగ.
0: కృతయుగం లోపల అస్తపంజనమై ఎముకలతో ఉండినంత వరకు కూడా ప్రాణం ఉంటాయి.
1: ఇన్ దట్ కృత యుగ సో లాంగ్ దేర్ ఆర్ బోన్స్ దేర్ విల్ బి లైఫ్.
0: కేవలం అస్థిపంజరమైపోయి ఏ కండరములు, ఏ రక్తములు, ఏ మాంసము ఏది లేకపోయినప్పటికీ ఎముకల లోపలనే ప్రాణం ఉంటుండేటువంటి.
1: దేర్ మే నాట్ బి మసిల్స్ ఆర్ బ్లడ్ వాట్స్ సో ఎవర్ వెన్ వన్ దేర్ ఆర్ బోన్స్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా త్రేతాయుగము,
1: నెక్స్ట్ త్రేతాయుగం.
0: త్రేతాయుగము లోపల ఈ హైట్ కూడా తగ్గిపోతూ వచ్చింది.
1: ఇన్ త్రేతాయుగ ద హైట్ ఈస్
0: వయస్సు యొక్క ప్రమాణం కూడా తగ్గిపోతూ వచ్చింది.
1: ద స్పాన్, లైఫ్ స్పాన్ ఈజ్ ఆల్సో షార్ట్.
0: దేహములో కండరములు, ఈ మాంసము ఉండినంత వరకు తన ప్రాణం అంతకు ఉండేటువంటిది.
1: సో లాంగ్ దిస్ మజిల్ అండ్ ఫ్లెష్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా ద్వాపర యుగం వచ్చింది.
1: దెన్ ద్వాపర ఏజ్.
0: ఈ ద్వాపర యుగంలో రక్తం ఉండినంత వరకు ప్రాణం ఉండేటువంటిదే.
1: ఇన్ ద్వాపర ఏజ్ సో లాంగ్ దేర్ ఇస్ బ్లడ్.
0: ఇది మీకంటే మహాభారత యుద్ధంలో చక్కగా అర్థమైనటువంటిది.
1: యు ఆల్ నో దిస్ ఇన్ మహాభారత వార్.
0: భీష్ముడు నేల కూలాడు.
1: భీష్మ ఫెల్ డౌన్.
0: శరతల్పం పైన పరుండినాడు.
1: హి వాస్ లయింగ్ ఆన్ ది బెడ్.
0: ఆ దేహంలో ఉండినటువంటి రక్తం అంతా కారిపోయేంత వరకు తాను బ్రతికే ఉన్నాడు.
1: Though the body was bleeding, yet he was alive.
0: 56 దినములంతా కూడాను ప్రాణంతో ఉంటున్నాడు.
1: He was alive for 56
0: days. ఈ ప్రాణానికి ఏది కారణము?
1: What are the cause behind
0: that? ఆనాటి వలె ఆక్సిజన్, ఈ యొక్క బ్లడ్, ఇది చక్కెర అంతా అందించేటువంటి ఎవరూ లేదు.
1: There was no
0: రక్తమే అతని ప్రాణము.
1: There was no artificial oxygen supply.
0: ఆ అమ్ములంతా తగిలి రక్తము నిదానంగా కారిపోతూ వస్తుంది. అది 56 దినములు జరిగింది.
1: Started bleeding. It lasted for 56 days.
0: కనుకనే రక్తం ఉండినంత వరకు కూడాను ప్రాణం ఉంటుండేటువంటి.
1: సో సో లాంగ్ దేర్ ఇస్ బ్లడ్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా కలియుగం ప్రారంభమైంది.
1: దెన్ కలి ఏజ్ స్టార్టెడ్.
0: ఈ కలియుగం లోపల
1: ఇన్ దిస్ ఏజ్
0: అన్నం ఉండినంత వరకే బ్రతుకుతాడు. అన్నము తిన్నప్పుడే బ్రతుకుతాడు, అన్నం లేకపోతే క్షీణించిపోతాడు.
1: మ్యాన్ విల్ కంటిన్యూ టు లివ్ సో లాంగ్ దేర్ ఇస్ ఫుడ్. వెన్ వన్ దేర్ ఇస్ నో ఫుడ్.
0: కనుకనే అన్నగత ప్రాణము అని చెప్తూ వచ్చింది ఈ యొక్క కలియుగమునకు.
1: దేర్ఫోర్ ఇన్ కలి ఏజ్ ఫుడ్ ఈజ్ లైఫ్.
0: ఈ ఫుడ్డే లేకపోతే దీని దినానికి క్షీణించిపోతాం.
1: వితౌట్ ఫుడ్.
0: ఆనాడు ఫుడ్తో కాదు ప్రధానము.
1: ఇట్ నాట్ ది ఫుడ్ దట్ వాజ్ ఇంపార్టెంట్.
0: ఆనాడు వారు గాడ్ తో సంబంధం చేసుకున్నారు.
1: దే హ్యాడ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ద్వాపరయుగం వచ్చేటప్పటికి హెడ్ తో సంబంధం చేసుకున్నారు.
1: ఇన్ ద్వాపర ఏజ్ దే
0: త్రేతాయుగం అంతా కూడా గాడ్ తో సంబంధంగా ఉండేటువంటిది.
1: అండ్ ఎవ్రీథింగ్ వాజ్ అసోసియేటెడ్ విత్ గాడ్ దెన్.
0: దీన్ని చక్కగా మీరు అర్థం చేసుకోండి.
1: అండర్స్టాండ్ దిస్ క్లియర్.
0: కృతయుగము త్రేతాయుగం అంతా కూడాను ధర్మ మూలం ఇదం జగత్.
1: ఇన్ కృతయుగం
0: ఈ జగత్ అంతా నిలుస్తూ వచ్చింది.
1: ద హోల్ వరల్డ్ డిపెండెడ్ ఆన్ ధర్మ.
0: క్రమక్రమేణ ద్వాపరయుగం వచ్చేటప్పటికే ధన మూలం ఇదం జగత్.
1: విత్ ది అడ్వెంట్ ఆఫ్ ద్వాపర యుగ
0: ఈ కౌరవులు పాండవులు యుద్ధం చేయడానికి మూల కారణం ఏంటి? మాకు 5 గ్రామాలు ఇవ్వమని, మేము ఇవ్వడానికి వీలు కాదని, ఈ ధనంతోనే ఈ వ్యవహారం అంతా కూడాను గొప్ప యుద్ధంగా పరిణమించింది.
1: Why there was war between Pandavas and Kauravas? It was only the matter of sharing the money and the property.
0: Kalukane ee kaligam nandi inaadu dharma moolam midam jagattu kaadu, dhana moolam midam jagattu kaadu, daya moolam midam jagattu.
1: Therefore in this kali age it is not the dharma nor dhana, it is daya moolam.
0: Daya inaadu evvari hrudayamlo kodunu daya ledu.
1: Today there is no compassion in anyone's heart.
0: దయా అని పేరుంది కానీ ఆ హృదయంలో దయ లేదు.
1: హృదయ, ద వన్ ఆఫ్ కంపాషన్ ఇస్ దేర్ ఫర్ నేమ్ సేక్, బట్ దేర్ నో కంపాషన్.
0: కనుకొని ఈనాడు దయలేకపోవడం చేతనే అన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు మానవుడు.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ కంపాషన్ వి సఫర్.
0: ఈ కలి ప్రారంభమునకు పూర్వము,
1: ప్రయర్ టు ది కమెన్స్మెంట్ ఆఫ్ కలి,
0: బుద్ధ జైన మతములంతా కూడాను ఎక్కువ ప్రచారంలో ఉంటున్న సమయం లోపల,
1: at that time when the Buddhism was propagated,
0: కేరళ రాజ్యం లోపల,
1: in the state of Kerala,
0: కాలడి అనే చిన్న పల్లె లోపల,
1: in a small village by name
0: Kaladi, శివగురు ఆర్యాంబ అనేటువంటి దంపతులకు ఒక పుత్రుడు పుట్టాడు.
1: ఆర్యాంబ అండ్ శివగురు, they had a son.
0: అప్పటి పరిస్థితి ఏ రీతిగా ఉంది?
1: What was the situation then?
0: ఆనాటి రాజులు ఒకరి రాజ్యం పైన ఒకరు దండెత్తిపోయి అనేక విధమైనటువంటి హింసలు గావిస్తూ కేవలం భౌతికమైనటువంటి సుఖముల కోసమని ప్రాకులాడుతూ వచ్చారు.
1: ఇన్ దోస్ డేస్ కింగ్స్ వుడ్ ఇన్వేడ్ కాంకర్ ద నైబరింగ్ కంట్రీస్ బికాస్ ఫర్ మనీ.
0: ఈ విధమైనటువంటి యుద్ధములు జరగటం చేతనే మానవుని యొక్క మనస్సులు ఒకరికొకరికి ద్వేషములు ఏర్పడుతూ వచ్చాయి.
1: Because of regular warfare, there is bitter hatred between people.
0: ఈ ద్వేషముల చేత ఐకమత్యం క్షీణించిపోయింది.
1: Due to this absolute hatred over there, there is no unity.
0: ఈ ఐకమత్యం పోవడం చేతనే అన్ని విధమైన అనాచారములు ప్రారంభమైనాయి.
1: Due to the absence of unity,
0: అన్యాయ, అక్రమ, అనాచార, అసత్య, అనేక విధమైన దౌర్జన్యాలంతా కూడా పెరిగిపోయినాయి.
1: Everything was violence all around, unrighteousness, restlessness.
0: ఇంతటితో పోక,
1: not only that,
0: ఆనాటి పండితులు, ఆనాటి మహావేదాంతులు, ఆనాటి చదువరులు, ఆనాటి మేధాశక్తి కలిగివారు వీరందరూ కూడాను వేదము యొక్క పదములకు అనేక విధమైనటువంటి అర్థములు కల్పించుకుంటూ వచ్చారు.
1: ఫర్దర్ మోర్ ఫిలాసఫర్స్, స్కాలర్స్ అండ్ ఇంటెలిజెన్షియా ఇంటర్ప్రిటెడ్ వేద,
0: శాస్త్రముల యొక్క స్వరూపాలకు పూర్తి రూపుమాపారు.
1: దే హ్యావ్ మిస్ఇంటర్ప్రిటెడ్ శాస్త్ర,
0: వేదం యొక్క అర్థములను విరుద్ధమైనటువంటి అర్థములుగా బోధిస్తూ వచ్చారు.
1: ఆల్ కాంట్రడిక్టరీ interpretations were given to Veda.
0: Kanukane vedamul paina vishwasamu, shastramul paina vishwasamu lekunda poyindi anati prajalaku.
1: So people lost faith in Veda and Shastra, sacred text.
0: Aa samayam lopana deeni uddharinchetunti varu okaru kavali.
1: That's true.

0: ఎప్పుడు ఈ ధర్మం క్షీణిస్తుందో,
1: at the time when this dharma
0: ఎప్పుడు ఈ అన్యాయములు అభివృద్ధి పొందుతాయో,
1: declines when you find unrighteousness,
0: ఏనాడు వేదం అనేటువంటి దానికి విరుద్ధమైనటువంటి మార్పులు జరుగుతుందో,
1: when people act against the norms of veda, శాస్త్ర
0: విరుద్ధమైనటువంటి నడకలు ఏనాడు ప్రారంభమవుతుందో,
1: when there's no peace anywhere around,
0: అలాంటి సమయం లోపల భగవంతుడు లేక భగవత్ యొక్క శక్తియో లేక అవధూతలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క విరుద్ధమైన దాన్ని సంహరించే నిమిత్తమై అవతరణ చేస్తూ వచ్చింది.
1: అట్ దట్ టైమ్ గాడ్ ఆర్ అవధూత దే డిసెండ్ టు కరెక్ట్ ది ఎర్రింగ్ హ్యుమానిటీ.
0: అది అర్చన నామములు అని,
1: దట్ ఈస్ అర్చన నామం.
0: ఈ అర్చన నామం లోపల ఈ అంగవైకల్యంతో కూడినటువంటి ఒక తత్వాన్ని పూర్తి నిరూపించాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది మహనీయుల రూపంలో అంశ రూపంలో అద్భుతిస్తుంటారు.
1: ఇన్ దిస్ అర్చన నామ యు ఫైండ్ ద నోబుల్ సోల్
0: అనగా అంశావతారములు అని దీనికి పేరు.
1: దే ఆర్ కాల్డ్ అంశావతార, ద స్పార్క్స్ ఆఫ్ ది డివినిటీ.
0: ఇట్ విభుది విభావతారములు అనేటువంటివి పూర్ణావతారములు.
1: వేరే విభావతార టోటల్ ఇన్కార్నేట్.
0: ఈ అర్చన నామములు అర్చన చేసుకునేటువంటి కొన్ని విధమైనటువంటి అంశావతారములు.
1: అర్చన నామస్ ఆర్ మెయిర్లీ ది స్పార్క్స్.
0: అప్పుడప్పుడు ఈ విధమైనటువంటి అవతారములు ఉద్భవిస్తూ వచ్చాయి.
1: అట్ టైమ్స్ వి ఫైండ్ ది డిసెంట్ టు ద లార్డ్.
0: అన్ని దేశములందు, ఒక భారతదేశమందే కాదు,
1: ఇట్స్ నాట్ మియర్లీ రెస్ట్రిక్టెడ్ టు భారత్.
0: జీసస్ కూడాను,
1: జీసస్
0: మొట్టమొదటి ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: డిక్లేర్డ్ దట్ ఐ యామ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్,
0: దూతను అన్నాడు.
1: హి సెడ్ ఐ యామ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: అయితే ఏమి దూతలు ఇక్కడ?
1: వాట్ కైండ్ ఆఫ్ మెసెంజర్?
0: రెండు రకమైనటువంటి దూతలు ఉంటున్నాయి.
1: ద టూ టైప్స్ ఆఫ్
0: అవధూత, ఒకటి యమధూత ఒకటి.
1: వన్ ఈస్ అవధూత, ద సెకండ్ ఈస్ యమధూత.
0: యమధూత హింసించేటువంటి దూతలు,
1: యమధూత
0: అవధూతను రక్షించేటువంటి దూతలు.
1: అవధూత ప్రొటెక్ట్స్.
0: కనుక ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు మొట్టమొదట.
1: సో జీసస్ డిక్లేర్డ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: రెండవ తూరి క్రమక్రమేణ ఈ అంతరాత్మతత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ద నేచర్ ఆఫ్ హిస్ కాన్షియన్స్.
0: ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: దెన్ హీ స్టేటెడ్ ఐఎమ్ ద సన్ ఆఫ్
0: గాడ్. అనగా ఏమిటి? భగవంతునికి కుమారుడైనప్పుడు భగవంతుని ప్రాపర్టీలో అతనికి రైట్ ఏర్పడిపోయింది.
1: వెన్ వన్స్ హీ సేస్ దట్ హిస్ సన్ ఆఫ్ గాడ్, హీ హాస్ గాట్ ఎ రైట్.
0: తండ్రి ప్రాపర్టీ కొడుకు చెందుతూ ఉంటుంది.
1: ఆన్ ద ప్రాపర్టీ ఆఫ్ హిస్ ఫాదర్, లీగల్ హ్యాండ్.
0: కనుకనే అట్టి పవిత్రమైనటువంటి యొక్క సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనంతా అతనిలో ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: ఫర్ దట్ రీజన్ హీ డెవలప్డ్ ద సీక్రెట్ థాట్స్, సీక్రెట్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్.
0: అప్పుడే ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: It's only at that moment he said, I am the son of God.
0: Inka aa aasti tanaku eppudu labhyam ayipoyindo, inka tandiki ee aasti ledu, anta koduku appa cheppadu.
1: When once he inherited all the property, ee
0: satyanni gurtinchukunnadu.
1: He recognized this.
0: Andulo unnadi, indulo unnadi, ade aatma okkate, sarvaatma bhavamu.
1: He could know that the divine principle is present over there and here also.
0: Appudu I and my father are one annadu.
1: Then he stated, I and my father are one.
0: ఇదే విధంగా పర్షియన్ లాంగ్వేజ్ లో కూడాను,
1: ద సేమ్ థింగ్ ఇన్ పర్షియన్ లాంగ్వేజ్,
0: మొట్టమొదట వారు కూడాను దూతగానే వచ్చేసారు.
1: దే టూ కేమ్ డౌన్ యాజ్ మెసెంజర్.
0: హజరత్ మహమ్మద్,
1: హజరత్ మహమ్మద్
0: ఆయన ఒక దూతగా వచ్చాడు.
1: హీ కేమ్ యాజ్ ఎ మెసెంజర్.
0: అప్పుడు ఆయన ఏమని చెప్పాడు?
1: వాట్ డిడ్ హీ సే?
0: ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్ అన్నాడు.
1: హీ సెడ్ ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్.
0: భగవంతుడు ఎక్కడో స్వర్గంలో ఉంటున్నాడు, నేను అతని యొక్క లైట్ లోపు నేను జీవిస్తున్నానన్నాడు.
1: గాడ్ ఈస్ దేర్ ఇన్ హెవెన్, ఐఎమ్ ఇన్ ది లైట్ ఆఫ్ గాడ్.
0: క్రమక్రమేణా ఈ యొక్క జీవితత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ నోయింగ్ ది నేచర్ ఆఫ్ ది స్పిరిట్ బిహైండ్.
0: చూచాడు, నాట్ ఐఎమ్ ఇన్ ది లైట్ ఈజ్ ఇన్ మీ అన్నాడు.
1: నో మోర్ ఐఎమ్ ఇన్ ది లైట్ ఈజ్ ఇన్ మీ, హీ సెడ్.
0: తాను లైట్ లో జీవించినట్టుగా ఊహించాడు మొట్టమొదట.
1: ఇన్ ది బిగినింగ్ హీ థాట్ దట్ హీ ఈజ్ ఇన్ ది లైట్.
0: లైట్ బయట లేదు, లోపల ఉంది. The light is in me.
1: Light is not outside.
0: Adi,
1: light is in me.
0: Reflection of the inner being. లోపలున్నటువంటి లైట్ నాకు బయట దారి చూపుతుంది. అది
1: దేర్ఫోర్ ఇస్ ది ఇన్నర్ లైట్ దట్ షోస్ యూ ద వే అవుట్ సైడ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దీన్ని అభివృద్ధి గావించుకుంటూ రాగా లాస్ట్ లోపల ఐఆమ్ ది లైట్ అన్నాడు.
1: హీ ప్రోగ్రెస్డ్ ఇన్ దిస్ ఐడియాలజీ అండ్ ఫైనలీ డిక్లేర్డ్ దట్
0: ఐఆమ్ ఇన్ ది లైట్. ది లైట్ ఈజ్ ఇన్ మీ, ఐఆమ్ ది లైట్.
1: I am in the light, the light is in me, I am the light.
0: Dvaita, Vishishta, Advaita, Advaitam kinda chernatunte ve.
1: These are the three steps, non-dualism, qualified non-dualism and non-dualism.
0: Shankaralu varu Advaitani jagattuku chatinchalani cheppina uddeshamto mottamota thanu oka dasuduga bhavinchukuntu vachadu.
1: In order to propagate the principle of non-dualism, he considered himself as a servant of God.
0: Aithe,
1: however,
0: duradrishtavashattu,
1: unfortunately,
0: Shankaralu puttina tarvata moodava samvatsaramlo panne Shivaguru తండ్రి అయినటువంటి వాడు మరణించాడు.
1: అన్ఫార్చునేట్లీ శంకర లాస్ట్ హిస్ ఫాదర్.
0: కానీ ఇక్కడ దివ్య శక్తి అనేటువంటిది ఎంత చక్కగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ ది సీక్రెట్.
0: ఒక 10 దినములకు ముందుగా ఒక కాంతి అతనికి కనిపించింది శివగురువుకు.
1: 10 డేస్ ప్రయర్ టు హిస్ డెత్ శివగురు సా ఏ లైట్.
0: నీ కుమారునికు ఉపనయన సంస్కారం గావించి త్వరగా అన్నాడు.
1: యూ షుడ్ పర్ఫార్మ్ ఉపనయన టు యువర్ సన్.
0: ఆ కాంతియే మాట్లాడింది.
1: That light spoke that way.
0: Adi, the light is in me.
1: That's what is meant when we say the light is in me.
0: Chaala thondar paatu padi tortharula 3 dinamulopalle aa kumaruniki 3rd samvatsaram lopala upanayana samskaram chesadu.
1: He was surprised and he hurriedly performed upanayana in 3 days time.
0: Gayatri mantraanni prarambhinchadu ee pillavadu.
1: This boy started chanting Gayatri Rama.
0: తండ్రి 3rd సంవత్సరంలోనే మరణించాడు.
1: ఫాదర్ డైడ్ వెన్ హీ వాస్ ఏజ్ 3.
0: తల్లి ఈ దుఃఖమును భరించుకోలేక ఈ పిల్లవాడిని ఎన్నో విధమైనటువంటి ఒక దీంతో పెంచుకుంటూ వచ్చింది.
1: మదర్ కుడ్ నాట్ బేర్ దిస్ పెయిన్ బట్ యెట్ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ ద సన్.
0: అప్పుడు మొట్టమొదట
1: అట్ దట్ టైం
0: ఒక గురువు దగ్గరిని తిరిగి ప్రవేశపెట్టింది.
1: హీ హాస్ సెంట్ హర్ సన్ టు ఎ ప్రిసెప్టర్.
0: ఆ గురువు అనేక రకమైనటువంటి యొక్క విద్యలంతా నేర్పుతూ వచ్చాడు.
1: The teacher taught him all
0: the 4 వేదములు 6 శాస్త్రములు కూడాను 16 సంవత్సరం లోపలే పూర్తి ముగించాడు.
1: శంకర కంప్లీటెడ్ లెర్నింగ్ ఆల్ 4 వేదాలు.
0: 50 సంవత్సరం అయినప్పటికీ ఆ 4 వేదములు 6 శాస్త్రములు ఎవరు వల్లించడానికి వీలు కాదు.
1: వన్ మే టేక్ 50 ఇయర్స్ ఇట్స్ ఇంపాసిబుల్ టు గో త్రూ ఆల్ 4 వేదాలు.
0: ఈ బిడ్డ స్పెషల్, సూపర్ స్పెషల్.
1: డస్ లైక్ దిస్ శంకర ఇస్ సూపర్ స్పెషల్.
0: ఏ విధంగా ఒక్కతూరు చూస్తే చాలు అంతా ప్రవేశించేటువంటి.
1: అండ్ వన్స్ హీ రీడ్స్ హీ విల్ సర్టన్లీ గ్రాస్.
0: గురువుకే చాలా ఆశ్చర్యం వేసింది.
1: ద టీచర్ వాజ్ సర్ప్రైజ్డ్.
0: చేసేటప్పటికీ తల్లి బాధ భరించుకోలేకపోయింది.
1: మదర్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఒకనాడు గురువు దగ్గరికి వెళ్లి మా అబ్బాయికి వివాహం చెయ్యాలి అని కోరింది.
1: వన్ డే మదర్ వెంట్ టు గురు అండ్ సెడ్ ఇట్స్ టైమ్ దట్ ఐ షుడ్ హ్యావ్ మై సన్ మ్యారీడ్.
0: పిల్లవాడు చెప్పాడు.
1: బాయ్ సెడ్.
0: నాకు వివాహం అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు మ్యారీ.
0: నేను సన్యసించాలని చెప్పి ఆశపడుతున్నాను.
1: ఐ వాంట్ టు బి రెనన్షియంట్.
0: నా దేహము, నా మనస్సు, నా సర్వస్వం కూడా భగవంతునికి అర్పితం చేయాలనుకున్నాను.
1: ఐ హావ్ డిసైడెడ్ టు సరెండర్ మై బాడీ, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: ఇది నా యొక్క శక్తి కాదు, నా యొక్క ప్రాపర్టీ కాదు, నా యొక్క ఆస్తి కాదు.
1: దిస్ బాడీ ఇస్ నాట్ మై ప్రాపర్టీ, ఇట్స్ నాట్ మై వెల్త్ ఈదర్.
0: ఇది భగవంతుడి ఇచ్చినటువంటి యొక్క శక్తి.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ గిఫ్ట్, ఇట్స్ గాడ్స్ పవర్.
0: నేనంతా భగవంతుని యొక్క అర్పితమైన వాణ్ణి.
1: ఐ హావ్ సరెండర్డ్ ఆల్ టు గాడ్.
0: వివాహం అక్కర్లేదన్నాడు.
1: ఐ డోంట్ వాంట్ టు మ్యారీ, హీ సెడ్.
0: సన్యాసం తీసుకోవాలని పట్టుబట్టాడు.
1: అండ్ హీ వాంటెడ్ టు బి రెనన్షియంట్.
0: చాలా ఏడ్చింది తల్లి.
1: మదర్
0: కార్యాంబ చాలా బాధపడింది.
1: అది
0: లోకంలో సహజమే,
1: క్వైట్ న్యాచురల్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఒకనాడు తల్లి నీళ్ల కోసమని కావేరికి వెళుతుండాలి.
1: మదర్ వెంట్ కావేరీ టు ఫెచ్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: వెనకనే పోతున్నాడు. అమ్మా నాకు ఆగ్నేయ్యి, నాకు ఆగ్నేయ్యి, నాకు ఆగ్నేయ్యి.
1: ద సన్ వెంట్ ఆన్ షౌటింగ్ మదర్ పర్మిట్ మీ, పర్మిట్ మీ, షీ సెడ్.
0: దేనికి? సన్యాసమునకు నీవు నాకు అనుగ్రహం ఇవ్వాలి.
1: వాట్ ఫార్? పర్మిట్ మీ టు బి ఎన్ ఎసెటిక్ ఆర్ ఎ రెనన్షియంట్.
0: కానీ ఆమె పట్టు వదలలేదు.
1: బట్ షీ డిడ్ గివ్ అప్ హర్ ఐడియా.
0: ఆమె నీళ్లు ముంచుకుంటున్నప్పుడు గావేరులో దుంకాడు.
1: యాజ్ షీ వాజ్ జస్ట్ కలెక్ట్ ఫెచింగ్ వాటర్,
0: దూరం పోయిన ఒక చెయ్యి ఎత్తాడు పైకి.
1: హీ లిఫ్టెడ్ వన్ హ్యాండ్.
0: అమ్మా నన్ను తిమింగలం ముంగుతుండాలి, ఇప్పుడైనా నీవు నా సన్యాసానికి ఆజ్ఞయమని చెప్పని కోరాడు.
1: సన్ శంకర వెంట్ ఆన్ షౌటింగ్ మదర్ ఐఎమ్ గోయింగ్ టు బి స్వాలోడ్ బై ది వేల్ హియర్, అట్లీస్ట్ పర్మిట్ మీ నౌ.
0: మింగుతుండాది నాకు పర్మిషన్ ఇమ్మని చెప్పి కోరారు.
1: దిస్ క్రొకడైల్ ఈజ్ అబౌట్ టు స్వాలో మీ, పర్మిట్ మీ సర్.
0: అప్పుడు తల్లి, నాయనా నువ్వు బ్రతుకుంటే అంతే చాలు, నువ్వు సన్యాసమే తీసుకో, నువ్వు బ్రతికి రావా వెనుకొని.
1: దెన్ మదర్ సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ అలైవ్, నౌ ఐ పర్మిట్ యు.
0: ఆ పైకి గట్టుకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు.
1: దెన్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ద రివర్ స్టూడ్ ఇన్ ద బ్యాంక్.
0: నాకు ఒక ముసలి మింగింది.
1: ఐఎమ్ స్వాలో.
0: ఏమిటి ఈ ముసలి?
1: వాట్ ఈస్ దిస్ క్రొకడైల్?
0: సంసారం అనేటువంటి సముద్రం లోపల భార్య అనేటువంటి ఒక ముసలి నన్ను మింగుతూ వచ్చింది.
1: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ ద వైఫ్ ఇస్ ద క్రొకడైల్ హూ ఇస్ ఫాలోయింగ్ మీ.
0: కనుక ఈ వైఫ్ అనేటువంటి క్రొకడైల్ నన్ను మింగేసిస్తుండాలి.
1: దేర్ ఫోర్ ద వైఫ్ ద క్రొకడైల్ ఇస్ గోయింగ్ టు స్వాలో మీ.
0: సర్వసంగ పరిత్యాగం అని అనుకుంటున్నప్పటికే ఆ వైఫ్ వదిలిపోతుంది. సన్యాసిని ఎవరు పెళ్లి చేసుకుంటారు?
1: వెన్ వన్స్ హీ డిసైడెడ్ టు బి ఎసెటిక్ నోబడీ ఇస్ ప్రిపేర్ టు మ్యారీ హిమ్.
0: కనుక నాకు సన్యాసం తీసుకుంది. సన్యాసం అంటే ఏమిటి? గుడ్డలు మార్చుకోవటం కాదు అన్నాడు.
1: Sanyas, asceticism doesn't mean change of dress.
0: Buddhulu maratame.
1: One should change the mind, thought.
0: Appudu talliki namaskarinchukoni.
1: And then he namaskar to mother.
0: Aa 16 samvatsaralo illu vadilaadu.
1: He left home at the age of 16.
0: కానీ తల్లి ఒక ప్రమాణం అనగా వాగ్దానం ఇవ్వమని కోరింది.
1: Mother wanted him to make a promise.
0: నా అంత్య సమయంలో మాత్రము నిన్నొక్కతూరి నేను చూడాలి కనుక నీవు రావాలి అని.
1: And she wanted her son to come to her when the end approaches.
0: ఆనాడు ఏ బస్సులు ఏ కార్లు ఏ విధమైన ప్లేన్లు లేవు ఈ ప్రయాణాలు సౌకర్యాలు.
1: Those days there were no transport facilities like car or plane whatsoever.
0: అప్పుడు అనేక విధములుగా కూడా ప్రయాణం చేసి అన్ని క్షేత్రాలు దర్శించాడు.
1: He visited all pilgrim centers.
0: ఎక్కడెక్కడ ఈ వేద పండితులు శాస్త్ర పండితులంతా ఉన్నారు వీళ్ళందరితోనూ వాదించి వాళ్ళందరినీ ఓడించాడు.
1: He argued with all the scholars of Vedas and Shastras and he defeated them.
0: అందరికీ ఒకే ఒక అద్వైతము.
1: He taught them only non-dualism.
0: మీరు భిన్నంగా భావిస్తున్నారు.
1: Don't go by diversity.
0: ఆకారములు భిన్నమే.
1: The forms are different.
0: మీ తలలు భిన్నమే.
1: Heads are different.
0: కానీ హృదయములు ఒక్కటే.
1: But the heart is
0: spirit. అతనే దైవత్వము.
1: That is divinity.
0: చెరుకులు ఎన్నో చెరుకులుగా ఉండొచ్చును. అన్ని చెరుకుల నుంచి వచ్చేటువంటి రసము చెరుకు రసం ఒక్కటే.
1: There may be many sugar canes but the juice is one and the same.
0: కనుకనే అట్టి చెరుకు రసం వంటి దైవత్వము అందరి ఎందుకు రసస్వరూపుడై ఉంటున్నాడు.
1: The juice of the sugar cane is very much same as the essence of the spirit.
0: ఈ విధంగా అనేక పండితులతో ఓడించుకుంటూ వచ్చాడు.
1: Like this he defeated all scholars.
0: కానీ మండన మిశ్రుడు కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకున్నాడు.
1: But మండన మిశ్ర followed the theory or doctrine of karma or action.
0: ఈ కర్మ సిద్ధాంతాన్ని కూడా ఖండించి కేవలం అద్వైత సిద్ధాంతాన్ని బోధించాలని అతనితో వాదన వేశాడు.
1: He even contradicted the philosophy of action.
0: ఈ విధంగా యావత్ ప్రపంచం లోపల కన్యాకుమారి మొదలు కాశ్మీర్ వరకు కూడా అనేక పర్యాలను ప్రయాణం చేశాడు.
1: He repeatedly visited the entire area from Kashmir to Kanyakumari.
0: కట్టకడపటికి పండితులందరినీ ఒప్పించాడు.
1: Ultimately convinced all pandit scholars.
0: ఉన్నది ఒక్కటే రెండు కాదు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: Only one that exists, not two.
0: ఇలాంటిది అందరితో కూడా yes అనేటున్నాడు.
1: He convinced everybody and made them say yes to his theory.
0: కేవలం రూపనామములు మాత్రమే మనం భ్రమిస్తున్నాము.
1: We are deluded by the name and the form.
0: అన్నిటికీ ఆధారమే మూల ఆధారాన్ని మనం పట్టుకోవాలి.
1: We should go by that primal basis, the center.
0: మూలాధారమే లేకపోతే ఏది చేయడానికి వీలు కాదు.
1: Without that primal basis, not possible to do anything.
0: బంగారం లేకపోతే ఏ నగలు చేయడానికి వీలు కాదు.
1: Without gold, you cannot have any jewel or ornament.
0: మట్టి లేకపోతే ఏ కుండలు ఏ చెట్టులు చేయడానికి వీలు కాదు.
1: Without mud, you cannot.
0: అది మూలాధారము.
1: Without mud, you cannot have pot or a plate. That's the basis.
0: అలాంటి ప్రభావమైనటువంటి శక్తి ఒక్కటే ఉన్నది.
1: That is the effective principle.
0: అది మహమ్మదస్ అనుకోండి లేకపోతే హిందువులు అనుకోండి లేక ఇంకే విధమైనటువంటి సిక్కులు అనుకోండి లేక క్రిస్టియన్స్ ఏ విధమైనటువంటి బుద్ధులైనా కూడా అందరికీ ఉన్నది ఒక్కటే.
1: యూ మే థింక్ ఆఫ్ ఎనీ రిలీజియన్ ఇస్లాం ఆర్ క్రిస్టియన్స్ ఆర్
0: పేరు వేరుగా పెట్టుకున్నారు. గాడ్ ఈజ్ వన్ గోల్ ఈజ్ వన్ అన్నారు.
1: నేమ్స్ ఆర్ డిఫరెంట్ గాడ్ ఈజ్ వన్ అండ్ గోల్ ఈజ్ వన్.
0: ఈ విధంగా కూడాను ఈ అద్వైతాన్ని మున్ముందు చక్కగా దానిని విప్పి పిల్లలకు చక్కగా అర్థమయ్యే రీతిగా బోధించాలి. అద్వైతం అంటే అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
1: నాన్ డ్యూయలిజం డాక్టరీన్ ఈజ్ నాట్ దట్ సింపుల్ యాజ్ దాట్. ఇట్ హాస్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ క్లియర్లీ సో హాస్ టు బి ఈజీలీ అండర్స్టూడ్ బై స్టూడెంట్స్.
0: కేవలం మొట్టమొదట ఒక అద్వైతానికి ఒక సమరీజిగా చెప్పారు.
1: భగవాన్ స్టేటెడ్ బ్రీఫ్లీ సంథింగ్ రిలేటింగ్ టు నాన్ డ్యూయలిజం.
0: ప్రయాణం చేస్తూ ఈ పండితులందరి చోతరము ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పించుకున్నాడు.
1: He made them accept.
0: అతను స్థాపించినటువంటిదే అద్వైత సిద్ధాంతము. అది అద్వైత మతము.
1: ఇట్ వాజ్ శంకరా హూ ఫౌండెడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: మతం అనగా ఏమిటి అనుకున్నారు?
1: వాట్ డు యు మీన్ బై రిలీజియన్?
0: భిన్నముగా చూచేటువంటిది కాదు మతము.
1: ఇట్ ఈస్ నాట్ ద విజన్ ఆఫ్ డైవర్సిటీ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించేది మతము.
1: ఇట్ ఇస్ ద వన్ దట్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇలాంటి అద్వైతమును అందరు కూడా అంగీకరిస్తూ వచ్చారు.
1: ఎవ్రీవన్ యాక్సెప్ట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: కానీ 32వ సంవత్సరం లోపలనే తన శరీరాన్ని వదిలాడు.
1: At the age of 32,
0: చాలా చిన్న వయసు.
1: At a tender age, quite young.
0: అనగా ఏమిటి?
1: What does it
0: mean?
1: తాను
0: వచ్చిన పని అయిపోయింది.
1: Means his mission is over.
0: ఇంకా మునుముందు మీరంతా దీనిని కాపాడుకోవాలి.
1: In future, you have to propagate.
0: అప్పుడు 5 లింగములు తీసుకుని వచ్చాడు.
1: Then he collected 5 lingas.
0: ఒక్కొక్క లింగం ఒక్కొక్క ప్రదేశంలో స్థాపిస్తూ వచ్చాడు.
1: Each of the linga is installed in each of the centers.
0: ద్వారక, శృంగేరి ఇవంతా తీసుకొచ్చి యోగలింగము అనేటువంటి దాన్ని కంచిలో పెట్టేశాడు. కంచి లోపల సురేశుడు, ఆ సురేశుడు అనేటువంటి వాడెవడు, అతనే మండన మిశ్రుడు. ఆ మండన మిశ్రుడికి సురేశుడిని పేరు పెట్టి అతనికి అక్కడ పీఠాధిపతిగా నేర్చాడు.
1: సురేష ఈజ్ ది సేమ్ మండన మిశ్ర. హీస్ మేడ్ ది హెడ్ దేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క మతమును అద్వైతమతమును స్థాపించి లోకంలో అలజడులంతా కూడాను చల్లార్చి ఈ ఒకరికొకరికి ఉన్నటువంటి ద్వేషమునంతా కూడా నిర్మూలం గావించి ఏకాత్మభావం చేత ఆనందాన్ని అభివృద్ధి పరచడానికి తగిన కృషి చేశాడు.
1: శంకర మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు ప్రొపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం, పాసిఫైడ్ ఆల్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అండ్ అజిటేషన్, రిమూవ్డ్ ఆల్ హేట్రెడ్ ప్రివైలింగ్ అట్ ద టైం.
0: తమ యొక్క శిష్యులే అనేక విధములైనటువంటి దీంట్లో పల శంకరు చెప్పినటువంటి వాటిని తాము రాసినట్టుగా రాసుకుని తమ పేరు ప్రతిష్టల నిమిత్తమై అనేక మంది పాటలు పడుతూ వచ్చారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ ద డిసైపుల్స్ ఆఫ్ శంకర హ్యావ్ రిటన్ సర్టన్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ సెడ్ యాజ్ దిస్ దే వర్ రిటన్ బై
0: విద్యారణ్యుల వారు కూడా అతని యొక్క శిష్యులే.
1: విద్యారణ్య ఆల్సో ఈజ్ హిస్ డిసైపుల్.
0: కట్టగడిపడికి ఒకరిలో ఒకరికి ఏమాత్రం ఐకమత్యం లేకుండా పోయింది.
1: అల్టిమేట్లీ దే వర్ నెవర్,
0: ఒకరు చెప్పిన దాన్ని ఒకరు అంగీకరించలేకపోతుందో.
1: దే కాంట్రడిక్టెడ్ ఈచ్ అదర్.
0: ఇది క్రిస్టియన్ మతంలో కూడాను ఎప్పుడు జీసస్ పోతానే ఈ 11 మంది శిష్యులంతా ఉన్నారు చూడు, వీళ్ళు ఒకరిలో ఒకరికి భేదములు ఏర్పడిపోయినాయి.
1: ద సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ క్రిస్టియానిటీ. ద మూమెంట్ క్రైస్ట్ లెఫ్ట్ ద 11 డిసైపుల్స్ ఫాట్ అమంగ్ దెమ్సెల్వ్స్.
0: కట్టగడపటికి ఒక్కడు నిలిచాడు.
1: ఫైనలీ వన్ విత్స్టుడ్ ఆల్ దిస్.
0: అతనే మాథ్యూ.
1: హీ ఈజ్ మాథ్యూ.
0: అతను ట్యాక్స్ కలెక్టర్.
1: హీజ్ ఎ ట్యాక్స్ కలెక్టర్.
0: అతను మాత్రమే అన్ని తను రాసినవన్నీ చెప్పుకుని వాటిని ప్రచారం చేస్తూ వచ్చాడు.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్ రైటింగ్.
0: మొట్టమొదటి చేరినటువంటి వాడు పీటర్.
1: ద ఫస్ట్ వన్ హూ జాయిన్ ద గ్రూప్ ఈజ్ పీటర్.
0: ఆ పీటర్ ను పట్టుకోవడానికి వస్తే నేను క్రైస్తవ ఫాలోయర్ నేను కాదు అన్నాడు.
1: వెన్ పీపుల్ అప్రోచ్ పీటర్
0: ఇంత స్వార్థము ఇంత సప్రయోజనము పాటు పడి కట్టగడపటికి అనేక విధమైనటువంటి యొక్క ఆ ఉపదేశాలన్నీ కూడా చిన్న భిన్నంగా మారిపోయినాయి.
1: పీటర్ డినైడ్ జీసస్ క్రైస్ట్. హీ సెడ్ దట్ హీ డస్ నాట్ బిలాంగ్ టు క్రైస్ట్. లైక్ దట్ ద హోల్ రిలీజియన్ ఇస్ బ్రాట్ డౌన్.
0: అదే విధంగానే శంకర్ల వారు చేసినటువంటి ఒక అద్వైత సిద్ధాంతాన్ని మరి కూడా అనేక ఖండించడానికి వీలు కాదు, ఖండించలేదు. రామానుజుల వారు దాన్ని సవరించుకుంటాను విశిష్టమైన అద్వైతము అని దానికి పేరు పెడుతూ వచ్చాడు.
1: ఇన్ ద సేమ్ వే రామానుజ హీ హాస్ నాట్ కాంట్రడిక్టెడ్ ద ఫిలాసఫీ ఆఫ్ శంకర, బట్ హీ కరెక్టెడ్ ఇట్ ఇన్ ది కరెక్ట్ డైరెక్షన్.
0: ఇతను ఏమన్నాడు, శంకర్ల వారు సర్వ చెరుకులు ఉండేటువంటి రసం ఒక్కటే, చెరుకు రసము అద్వైతము అన్నాడు.
1: He said this non-dualism is the sugarcane juice which is uniform.
0: ee sugarcane juice ni enta kaalam ani pettukodaniki veel avutundi,
1: how long it would last.
0: Idi shashtam kaadu,
1: it's not permanent.
0: Idi not amrutam, amruta swaroopam.
1: It's not the form of nectar.
0: Idi amruta rasam kaadu. Idi
1: it's not sweet any longer.
0: Kaabatti deenni amrutamayanga maarchali ani pettadu.
1: Therefore it should be transformed so as to be totally
0: rasamunu aayanu chakkariga maarchi samskarimpa chesi dento aina veskondi.
1: Therefore, when sugarcane juice is just transformed into sugar, you can mix it with any.
0: బియ్యం పిండిలో వేసుకోండి తీయ వస్తుంది.
1: రైస్ ఫ్లోర్.
0: గోధుమ పిండిలో వేసుకోండి తీయ
1: వీట్ ఫ్లోర్.
0: బేడల పిండిలో వేసుకోండి బియ్యం. పిష్టాది గుణ సంపర్కాత్ అన్నాడు. పిష్టాది గుణ సంపర్కాత్, ఏ పిష్టలో ఏ పిండిలో వేసుకున్నప్పటికీ దీని గుణము తీపే.
1: The sugar you may mix it in any flour, but its sweetness remains all the same.
0: Kalaki ee sugar anetundi shashtanga untadi.
1: The sugar is a permanent state.
0: Entoyina upayog pettukochu.
1: You can use it in any.
0: Kalakane sugar samanetundi danikitte sugar ga anukotam manchidi ga untadi visishtamaina advaitamu ani dini peru pettuvadu.
1: Therefore sugar is much more than the sugar cane juice, therefore it's qualified non dual.
0: Moodavadi dvaitamu.
1: Third one, dualism.
0: Itine madhvacharyudu.
1: It is founded by Madhvacharya.
0: Shankaracharya, Ramanujacharya, Madhvacharya. These three mata sthapakulu.
1: Shankaracharya, Ramanujacharya, Madhvacharya. They founded all the three schools of philosophy. Madhvacharya.
0: Aithe mugguru kuda okadanne angikarincharu.
1: All the three accepted own one.
0: Adi sugar rasam annaru. Itanu sugar annadu. Itanu kuda annadu. Itanu sugar nijame. Aithe nenu sugar ga kaakoddu. Sugar tineetunte vaadiga nenu kavali. షుగర్ నేను అనుభవించాలి.
1: శంకరాచార్య సెడ్ షుగర్ కేన్ జ్యూస్. రామానుజాచార్య వ్యూడ్ ఇట్ యాజ్ షుగర్. వెల్ మధ్వాచార్య సెడ్ ఐ డోంట్ వాంట్ టు బి షుగర్. దేవుడా
0: షుగర్, నేను షుగర్ అయిపోతే ఈ నాకేం ప్రయోజనం, దానివల్ల ఏ రుచి నాకు కలుగుతుంది, ఏ ఆనందం నాకు లభ్యమవుతుంది. నీవు షుగర్ గానే ఉంటుండు, నిన్ను నేను మారమని నేను చెప్పను.
1: ఓ గాడ్ యువర్ షుగర్, వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ బీయింగ్ ఎ షుగర్ దట్ డస్ నాట్ హావ్ ద టేస్ట్.
0: షుగర్ను భుజించేటువంటి వాడిగా నన్ను తయారు చేయమన్నాడు.
1: Make me so as to deserve and enjoy the sweetness of the sugar.
0: ఎప్పుడు నువ్వు షుగర్ తినేటువంటి వాడి గారు నాకు మార్చుతావు.
1: వెన్ డు యూ చేంజ్ మీ ట్రాన్స్ఫార్మ్
0: తనను తాను అర్పితం చేసుకున్నప్పుడే తాను షుగర్ తినేటువంటి వాడుగా తయారవుతాడు.
1: వెన్ వన్స్ ఐ ఆఫర్ మై సెల్ఫ్ టు యూ ఐ కెన్ టేస్ట్ దిస్ స్వీట్నెస్.
0: అంతవరకు మాత్రం కాదు,
1: నాట్ దట్ ఫార్మ్.
0: ఎన్ని విధమైన సాధనలైనా చేయండి,
1: యు మే ఫాలో ఎనీ స్పిరిచువల్
0: తపస్సునైనా చేయండి,
1: ఆర్ పెనన్,
0: ఎన్ని యోగములైనా చేయండి,
1: ఆర్ స్పిరిచువల్ ఎన్ని
0: జపములైనా చేయండి,
1: ఆర్
0: ఎన్ని ధ్యానములైనా చేయండి,
1: మెడిటేషన్
0: ఎన్ని గ్రంథములైనా చదవండి,
1: గో త్రూ బుక్స్,
0: కానీ ఆ షుగర్ తినేటువంటి అధికారం రాదు.
1: Yet you will not have authority, you are not qualified.
0: ఇవన్నీ కేవలం తాత్కాలికంగా మనసును మాత్రం అరికెట్టేటువంటివి.
1: ఇట్ విల్ ఓన్లీ గివ్ యూ టెంపరీ సాటిస్ఫాక్షన్ టు ద మైండ్.
0: అన్ని సాధనలు మనసు ద్వారా జరిగేటువంటివి కనుక ఆ మనసును భగవంతునికి అర్పితం చేయి.
1: ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ ఫాలోడ్ బై ద మైండ్ విచ్ హాస్ గాట్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
0: అప్పుడే మధ్వాచార్యులు చెప్పాడు.
1: దెన్ మధ్వాచార్య
0: ఏ హృదయమును సగితివో ఈసే నాకు.
1: Oh God, that heart you have given me.
0: Magidi danine arpintu mahitamurti.
1: Oh Lord, I offer it back to you.
0: Paraga vere midettu nee pada archanakunu.
1: To worship your feet, what else can I offer
0: Anjali
1: you?
0: Anjali kitintu andukovayya neevu.
1: It all says
0: Anjali kitintu andukovayya neevu. Idigo naa hrudayanni arpistunnanu.
1: I offer my own heart to you, God.
0: అప్పుడు
1: దెన్
0: భగవంతుడు ఇదిగో నా షుగర్ నీకు అందిస్తున్నాను.
1: దెన్ గాడ్ విల్ సే యాక్సెప్ట్, హియర్ ఇస్ ది షుగర్ ఫర్ యు.
0: భావం తద్భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రివర్స్.
0: భగవంతుడు ఎప్పటికీ మారడు.
1: గాడ్ విల్ నెవర్ చేంజ్.
0: నీ యొక్క భావములే భగవంతుని యొక్క పలుకులకు మార్పు కలుగుతుండాలి.
1: యువర్ ఓన్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్.
0: నీటికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ వాటర్?
0: గాలికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ఎయిర్?
0: ఏమీ లేదు.
1: నో ఫార్మ్.
0: భగవంతుడు కూడా అంతే.
1: సో ఆల్సో గాడ్.
0: భక్తుని యొక్క ప్రేమానుబంధం చేతనే భగవంతుడు కూడా ఆ రూపాన్ని పొందుతూ ఉంటాడు.
1: ఇట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద లవ్ ఆఫ్ ది డివోటీ గాడ్ అస్యూమ్స్ దట్ ఫార్మ్.
0: గాలిని ఫుట్బాల్ లో చేస్తే ఫుట్బాల్ రూపకంగా ఉంటుంది గాలి.
1: When the air is pumped into the football, it takes that form.
0: ఈ గాలి బెలూన్ లో చేస్తే బెలూన్ రూపకంగా ఉంటుంది.
1: When the air is pumped into the balloon, it takes that form.
0: ఈ నీటిని ఎలాంటి పాత్రలో పోస్తే అలాంటి పాత్ర రూపాన్ని ధరిస్తుంది.
1: As is the form of the tumbler,
0: ఎలాంటి ట్యాంక్ రూపాన్ని నింపితే అలాంటి ట్యాంక్ రూపాన్ని ధరిపిస్తుంది.
1: As is the form of the tank, so is the form of water.
0: ఏ రూపము నీవు ఆశించిన రూపమే ఆ రూపాన్ని ధరిస్తాడు.
1: Therefore God will take upon himself the form of the
0: రూపమే అతి రూపమేనే. భగవంతుడికి భేదములు లేవు.
1: There are no differences in the divinity.
0: భక్తుడు ఏ రూపంతో ఆశిస్తే ఆ రూపాన్ని ధరిస్తాడు భగవంతుడు.
1: Whatever form that the devotee wants, God manifests that.

0: సర్వరూపధరం శాంతం. భగవంతుడు శాంతస్వరూపుడై అన్ని రూపములు ధరిస్తుంటాడట.
1: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వనామధరం శివం, అన్ని నామములు తనగానే ధరిస్తుంటాడట.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: ఎవరతను?
1: విసే
0: సత్ చిత్ ఆనందం, సచ్చిదానంద రూపం.
1: ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్.
0: అద్వైతం,
1: నాన్ డ్యువల్,
0: సత్యం,
1: ట్రూత్,
0: శివం, సుందరం,
1: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఎంత చక్కగా ఉంటుండాలి, మూడు విధంగా ఉంటుండాలి, కానీ మూడు ఒక్కటే. మరి
1: దో దే అపియర్ టు బి త్రీ, బట్ ఆల్ దేర్ వన్ అండ్ సేమ్.
0: సత్యమే సుందరము,
1: ట్రూత్ ఇస్ బ్యూటీ.
0: సత్యం లేకపోతే అది బ్యూటీ ఎక్కడ వస్తుంది?
1: వితౌట్ ట్రూత్ ఇట్ కెనాట్ బి బ్యూటీ.
0: అసత్యానికి బ్యూటీ ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్
0: ఆకర్షణ ఉంటుంది, కానీ బ్యూటీ ఉండదు.
1: దేర్ బి అట్రాక్షన్ బట్ దేర్ నో బ్యూటీ.
0: కాబట్టి సత్యం,
1: సో ట్రూత్,
0: అదే సుందరం,
1: దట్ ఇస్ బ్యూటీ.
0: ఆ సుందరము సత్యం రెండు చేసినప్పుడే గుడ్నెస్.
1: విత్ ట్రూత్ అండ్ బ్యూటీ దేర్ ఇస్ గుడ్నెస్.
0: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వం కూడా ఒక్కటే.
1: దేర్ఫోర్ ది ట్రినిటీ, ది యూనిటీ ఆఫ్ ది త్రీ ఇస్ వన్.
0: ఇందుకును ప్లేటో బోధిస్తూ వచ్చాడు.
1: ఇస్ ఆల్సో టాట్ బై ప్లేటో.
0: అరిస్టాటల్ శిష్యుడు ప్లేటో.
1: ప్లేటో ఇస్ ది డిసైపుల్.
0: అరిస్టాటల్ చెప్తూ వచ్చాడు ప్లేటోకు.
1: అరిస్టాటల్ టాట్,
0: నాయన అన్ని వేదములను నేను చూచాను, అన్ని శాస్త్రములను నేను విచారణ చేశాను, అన్నింటి యందు ఉన్నటువంటిది మూడే, సత్యం, శివం, సుందరం.
1: హీ సెడ్ ఐ హావ్ గాన్ త్రూ ఆల్ వేదాస్ అండ్ సేక్రెడ్ టెక్స్ట్. Only three principles are there, truth, goodness and beauty.
0: ఈ ప్లేటో అరిస్టాటల్ చెప్తూ వచ్చేశాడు సత్యం, శివం, సుందరం, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేట్ బై ప్లేటో టు అరిస్టాటల్, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ మూడు ఉంటే ఇంకా మానవుడు దేవుడైపోతాడు.
1: విత్ దీస్ త్రీ మ్యాన్ బికమ్స్ డివైన్.
0: ఈనాటి మానవుడు తనకు మానవత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్.
0: మానవుడు మానవుని యందు ఉన్నటువంటి మానవతా గుణం లేదా అని తెలుసుకోలేకపోతున్నాడు.
1: ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద హ్యూమన్.
0: మానవుని యందు ఉన్నటువంటి దైవ గుణములు ఏ రీతిగా తెలుసుకోగలడు?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివినిటీ?
0: కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయింది మానవుడు పుట్టి.
1: మ్యాన్ హస్ టేకెన్ బర్త్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో. లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: కానీ లక్షల సంవత్సరాల పూర్వమే మానవుడు పుట్టినాడు. కానీ ఇంకా మానవత్వం ఇంకా పుట్టలే వీడి నుంచి.
1: మ్యాన్ వాజ్ బోర్న్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో, బట్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: ఏనాడు మానవుని ఎందు మానవత్వం పుట్టుతుందో, ఏనాడు మానవుని ఎందు మానవత్వాన్ని దర్శిస్తాడో, అప్పుడే మానవుని ఎందు దైవత్వాన్ని కూడా దర్శించగలడు.
1: దట్ డే ది హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ టేక్స్ బర్త్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్, హీ విల్ బి ఏబుల్ టు
0: గెట్ ది డివినిటీ. మానవత గుణములే తాను గుర్తించుకోలేకపోతే ఇంక దైవ గుణములు ఏ రీతిగా గుర్తించాడు?
1: దెన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్ values, how does he know?
0: Muttike tanamma swarganiki ekkinda.
1: The one who cannot climb up the little stair, how do you expect him to
0: tana manavata gunne tanu telusukolekunda potunnadu.
1: He is not able to know the human quality.
0: Daivudu netta telustundi.
1: How does he know the divine?
0: Kalugane motta motta manavata gunalanu telusukodaniki prayatninchali.
1: First we should make every effort to know human values.
0: Appude daiva gunamulu easyga manaku artham avutundi.
1: Then it's quite possible and easy enough to
0: chala sulabhanga manaku artham avutundi.
1: Everything is possible to know easily.
0: Kanuka motta motta
1: so
0: mahaneedu ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం లోపల ఏ విధమైనటువంటి రీతి మార్గంలో దైవాన్ని తెలుసుకోగలిగారు అనేటువంటి దాన్ని మీరు తెలుసుకుంటే పిల్లలందరికీ కూడా నిర్మలమైనటువంటి ఒక భావం కుదురుతుంది, నిస్వార్థమైనటువంటి ప్రేమ పెరుగుతుంది, నిశ్చింతగా జీవిస్తారు.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ వీ కమ్ టు నో హౌ ఎవ్రీవన్ స్టార్టెడ్ హిజ్ ఓన్ ప్రిన్సిపల్, స్టార్టెడ్ టీచింగ్ హిజ్ ఓన్ థియోరీ, వీల్ సటిల్లీ అండర్స్టాండ్ అండ్ బీ ప్యూర్ సెల్ఫ్లెస్ without any anxiety or worry.
0: Govindam, bhaja Govindam, bhaja Govindam.

नाही नाही भट कशी चुकून करणे हरी गोविंद.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagavan Baba on the 14th of January 2006 on the occasion of Sankranti.
1: Dear students, boys and girls, human life is sacred. Human life is sacred because God descends in human form. The avatar is in a human form only.
2: Kanuka manavudu devam ante pratyekanga oka roopamlo untadu ani meeru tharinchukodadu.
1: So never think that God has a separate form.
2: Manushulakante devamu veru ledu.
1: There is no God apart from the humanity.
2: ఈ మనుషులు ఏ రూపము ధరించాడంటే పంచభూతములతో ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ బీయింగ్ రిప్రజెంట్స్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్
2: శబ్ద రూప రసగంధాలు.
1: హీ రిప్రజెంట్స్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ద సౌండ్ ద స్పేస్ ద వాటర్ ఈథర్ ఇన్ ద ఫైర్.
2: ఇందుతో చేరినటువంటి దాన్ని పంచభూతములు అని చెప్పడం సాధ్యం కాదు.
1: It is not possible to limit with these five elements alone.
2: అందుకోసమే దీనికి మొత్తంగా ఆత్మ అని పెట్టారు.
1: Therefore, in totality, the whole thing is called ఆత్మ.
2: ఆత్మగా దానికి రూపం ఏమిటి అని అనేక మంది ప్రశ్నిస్తారు.
1: Many question the fact the human being represents the combination of the five elements.
2: శబ్ద రూప రసగంధాలు.
1: He represents all the five elements, the sound, the space, the water.

0: కానీ ఆకారం మాత్రమే మానవత్వాన్ని నిరూపించదు.
1: ఇట్ ఈజ్ నాట్ ద మియర్ ఫార్మ్ దట్ స్టాండ్స్ ఎస్ ఎన్ ఎవిడెన్స్ ఆర్ ద ప్రూఫ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్.
0: కనుక అట్టి మానవ స్వరూపాన్ని నిరూపించాలంటే మనం కేవలం గ్రంథ పఠనం చేత కాదు.
1: టు డెమోన్స్ట్రేట్ దట్ వీఆర్ ఐడియల్ హ్యూమన్ బీయింగ్స్ ఇట్ ఇస్ నాట్ ఇనఫ్ ఇఫ్ వీ గో బై ద బుక్ ఇస్ నాలెడ్జ్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
0: కేవలం మన నడతం చేత మన ప్రవర్తన చేత మనం దానిని నిరూపించాలి.
1: ఇట్ ఈజ్ ఓన్లీ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ దట్ ప్రూవ్ దట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్.
0: అందువల్ల దీనికి విద్యార్థి అని చెప్పడానికి వీలు కాదు.
1: అండ్ దేర్ఫోర్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఎయిదర్ టు సే విద్యార్థి ద స్టూడెంట్.
0: విద్యార్థి అనగా కేవలం నెగటివ్.
1: విద్యార్థి ద స్టూడెంట్ మీన్స్ మియర్ ఇస్ నెగటివ్.
0: నిజమైన విద్యార్థి ఏంటంటే దానికి వేరే పేరు ఉంది.
1: ద ట్రూ స్టూడెంట్ హ్యాస్ గాట్ డిఫరెంట్ నామెన్క్లేచర్, అనదర్ నేమ్.
0: విద్యార్థి అనేటువంటి దానికి కేవలము జ్ఞానము, అనేక రకములైనటువంటి ప్రపంచ పరిస్థితులు, పవర్మైనటువంటి ఒక ద్వీభావము, ఇవన్నీ ఉండేటువంటిది కాదు.
1: ద స్టూడెంట్ ఈజ్ నాట్ మియర్లీ లిమిటెడ్ టు ద నాలెడ్జ్ ఎక్విజిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద వరల్డ్ అండ్ ఇట్స్ పొజిషన్.
0: దీనికి ఎడ్యుకేర్ అన్నారు.
1: ట్రూలీ స్పీకింగ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ఈస్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేషన్ వేరు, ఎడ్యుకేర్ వేరు.
1: ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్ ఆర్ డిఫరెంట్.
0: ఎడ్యుకేషన్ కేవలము ఫిజికలీ మెంటలీ మనము దాన్ని అర్థం చేసుకోవచ్చు.
1: వీ కెన్ అండర్స్టాండ్ ఎడ్యుకేషన్ ఫిజికల్లీ అండ్ మెంటలీ.
0: కానీ అది ఎక్కడి నుంచి వస్తున్నది?
1: వేర్ ఫ్రమ్ ఇట్ అరైజెస్?
0: కృష్ణా గోదావరి నాకునేటువంటి దీని పేర్లు ఏ స్థానంలో పుట్టినవో, ఏ భాగంలో పుట్టినవో దాని గురించి చెప్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ కృష్ణా గోదావరి, ది రివర్స్ దట్ ఫ్లో ఇన్సిస్టెంట్లీ.
0: అదే విధముగానే ఈ ఎడ్యుకేర్ అనేటువంటి ఎడ్యుకేషన్ అనేటువంటి ఎడ్యుకేర్ అనేటువంటి పదం నుంచి వచ్చేవి.
1: Therefore, education is derived out of this educare, the origin.
0: మనం భౌతికంగా చేస్తున్నటువంటి క్రియలన్నీ కూడా కేవలము ఈ ఎడ్యుకేషన్.
1: All our physical activities contribute to education.
0: కానీ ఎడ్యుకేర్ అనేది లోపల ఉన్నటువంటి ఒక భావం యొక్క పరిశుద్ధమైనటువంటి ఒక చిత్తము.
1: But the educare is that which is within, representing the inner feelings and sentiments.
0: ఏ మాట అయినా, ఏ పాట అయినా, ఏ పాట అయినా ప్రతి ఒక్కరూ హృదయం నుంచి ఉద్భవించిన తర్వాతనే దీనికి ఎడ్యుకేర్ అంటున్నారు.
1: దేర్ఫోర్ యూ కెన్ కాల్ ఇట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎడ్యుకేర్ ఇన్ ఆల్ యువర్ వర్డ్స్, యాక్షన్స్ అండ్ యువర్ పాత్ దట్ యూ ఫాలో ఇఫ్ ఇట్ అరైజెస్ ఫ్రమ్ యువర్ ఓన్ హార్ట్.
0: కానీ లోపల అంతర్భావమైన చక్కగా లేకుండా మాటలు కూడా మంచివారు.
1: When the inner feelings are not pure, you cannot make use of good vocabulary or good words.
0: కలుకునే ఈ నాడు ఎడ్యుకేషన్ పీపుల్ అంటే ఇది గొప్ప గొప్ప పేరు పెట్టుకునేటువంటి వారు కాదు.
1: యూ కెనాట్ కాల్ ఎ పర్సన్ సింప్లీ ఎడ్యుకేటెడ్ బికాస్ ఆఫ్ హిస్ హై పొజిషన్స్.
0: వారెవరు కూడా దీన్ని సరిగా పరిశీలించడం లేదు.
1: None of them have truly investigated what educare is.
0: లోపల నుంచి వచ్చిన భావంతోనే బయట పనిచేస్తున్నాడు.
1: ది ఔటర్ యాక్షన్ అరైజెస్ బికాస్ ఆఫ్ ఇన్నర్ ఫీలింగ్.
0: కనుక లోపల ఉన్నటువంటి దాన్ని గుర్తించుకుంటే బయట దానికి మనకు అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ లేటెంట్ ఇన్ ఇమినెంట్ ది ఎక్స్టీరియర్ కుడ్ బి వెల్ అండర్స్టాండ్.
0: ఏదో అనుభవజ్ఞులైనటువంటి మహనీయులు ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటారు. కానీ లేకపోతే సామాన్యంగా అయితే వాడు ఒక ఎడ్యుకేషన్
1: ఓన్లీ
0: అనేక బిల్డింగ్ వస్తూ ఉంటాయి.
1: Only experienced people can understand the immanent principle, but other people go by all the external things like the acquisition of degrees.
0: కరకరం మీ అలా కేవలము బయట విద్యార్ మాత్రమే గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని గుర్తించుకొని పరులకు తిరిగి బోధిస్తుంటారు.
1: You acquire the knowledge relating to the outer world and you begin to share with fellow men.

0: అంత మాత్రం చేత మేము విద్యావంతమని చెప్పకూడదు.
1: దట్ విల్ నాట్ మేక్ యూ వర్దీ ఆఫ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్.
0: ఇప్పుడు బిఏ ఎంఏ బిఎస్సి సిఏ ఇలాంటి పేరంతా పెట్టుకున్నారు.
1: యూ హావ్ సో మెనీ డిగ్రీస్ లైక్ బిఏ ఎంఏ అండ్ సో ఆన్.
0: ఇవన్నీ ఎలాంటివంటే కేవలం బాహ్యమైనటువంటి.
1: దీస్ ఆర్ ఆల్ ద డిగ్రీస్ అక్వైర్డ్ ఇన్ ది ఔటర్ వరల్డ్ ఎక్స్టర్నల్.
0: కానీ అంతర్భావాన్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు చాలా అరుదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దోస్ దట్ హ్యావ్ అండర్స్టూడ్ ద ఇన్నర్ నేచర్ ఆర్ వెరీ రేర్.
0: కనుక మనం అంతర్భావాన్ని అర్థం చేసుకుంటే మనకు మనం తరిస్తాం.
1: అండ్ వన్స్ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ ఫీలింగ్స్ వీ కెన్ కరెక్ట్ అవర్ సెల్వ్స్ అండ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: ఈ టీచర్ ఈ విషయం చెప్పాడు, ఈ టీచర్ ఈ విషయం చెప్పాడు అని కేవలం వ్యక్తులపైన ఆధారపడకూడదు.
1: You should not depend on individuals who teach you different subjects.
0: Meenu you understand this. Deen kosamane realization ante dehamu mana manasu mana buddhi chittamu antakarana ivanni kulunu manasu pai aadharapadindi.
1: Therefore it is said realization is beyond which comprises the body, mind and intellect that will take you to the higher altitudes.
0: Deenne త్రిమూర్తులు చెప్పారు.
1: దిస్ ఈజ్ వాట్ యు కాల్ ట్రినిటీ త్రిమూర్తులు.
0: అనగా సత్వ రజో తమో గుణం.
1: దే రిప్రజెంట్ ది బేసిక్ త్రీ అట్రిబ్యూట్స్ సత్వ రజస్ తమో గుణాస్.
0: సత్వం అనగా లోపల నుంచి బయలుదేరింది.
1: ద సాత్విక్ ఈజ్ ద వన్ విచ్ అరైజెస్ ఫ్రమ్ విదిన్.
0: ఇంకా రజోగుణం అనగా మన యొక్క చర్యలు.
1: Rajoguna, the passion, is very much reflected in our actions. The words that we speak represent tamoguna.
0: Kali, truth and eternity, jinga, anni vidhamalakaralu, anni indriyamalakaralu, lobachukunna chvantyuka, ide satyamani.
1: Therefore the fundamental truth will have total control over all these components of the human being.
0: ఇప్పుడు మీరు ఏదో పని చేస్తున్నారు, ఈ పని ఎవరు చేయిస్తున్నారు?
1: సపోజింగ్ యూఆర్ డూయింగ్ అన్ యాక్టివిటీ, హూ ఇస్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్?
0: ఈ పనులు, ఈ ఆటలు, ఆ పాటలు అన్ని కూడా కేవలము ఈ రజోగుణం నుంచి వచ్చినవి.
1: ద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ ఆల్ దట్ యూ డూ దే రిప్రజెంట్ రజోగుణ, ది ఎమోషనల్ ప్యాషన్.
0: స్వార్థాన్ని ఆధారం చేసుకుని,
1: బేసింగ్ ఆన్ యువర్ సెల్ఫిష్నెస్,
0: పదార్థాన్ని బోధిస్తుంటారు.
1: And we just speak of the spiritual value.
0: కాదు కాదు, పదార్థాన్ని ఆధారం చేసుకుని బాహ్యమంతా కూడా మనం చేయించాలి.
1: సో వీ షుడ్ బేస్ ఆన్ ది స్పిరిచువాలిటీ అండ్ క్యారీ ఆన్ ద ఫిజికల్ యాక్టివిటీ.
0: ఇప్పుడు అనేక తీపులు చేస్తుంటారు.
1: వీ హ్యావ్ సో మెనీ స్వీట్స్.
0: కానీ వీటన్నిటికీ ఏది కారణము?
1: వాట్ ఈస్ ది కాజ్ బిహైండ్ ఆల్ ది స్వీట్స్?
0: నీ అంతర్భావంలో ఉన్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి ప్రేమనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దట్ విచ్ ఇస్ ఎసెన్షియల్ బేసిక్ ఈజ్ ద సీక్రెట్ ఫీలింగ్ విదిన్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవ విశ్వాసాన్ని కలిగి ఉండాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఆ ఆధారమే లేకుండా పోతే ఈ ఆధారమే లేదు.
1: వితౌట్ టోటల్ ఫెయిత్ ఇన్ గాడ్ యూ కెనాట్ డిపెండ్, యూ కెనాట్ క్యారీ ఆన్ యువర్ లైఫ్ సోజర్న్.
0: దైవం ఒక్కటే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఏకోహం బహుశ్యామ్ అన్నాడు.
1: One God assumes many forms. There may be plurality or multiplicity, but God is one.
0: మనం అలంకారం చేసినటువంటి ఒక బల్బులు అంతా కూడా ప్రకాశిస్తుంటాయి.
1: We find the illumination because of so many bulbs around.
0: కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: Where from you get them?
0: కరెంట్ నుంచి వస్తున్నాయి.
1: Because of the current supply, they illumine.
0: It
1: is the current which is responsible for all these activities. Basing on these essentials and the components and the ingredients, we just speak and act. First of all, a human being.
0: నిశ్చయత్వము, నిర్మలత్వము, నిర్మూలత్వము.
1: యూ షుడ్ హ్యావ్ ద స్టడీనెస్ అండ్ యూ షుడ్ హ్యావ్ ప్యూరిటీ అండ్ యూ షుడ్ బి టోటలీ డిటాచ్డ్.
0: ఇలాంటి మూడు గుణములు చేరినటువంటి వాడే భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ ఆల్ దీస్ త్రీ బేసిక్ క్వాలిటీస్ ఆఫ్ ప్యూరిటీ, ఆఫ్ దాట్ విచ్ ఇస్ బియాండ్ ద ట్రాన్సెండెంటల్.
0: కాబట్టి ప్రవర్తన పురస్కరించుకుని పేరు కూడా ప్రారంభమవుతుంది.
1: దేర్ఫోర్ ద టైటిల్ ఆర్ ద నేమ్ ఈస్ గివెన్ బేసింగ్ ఆన్ హిస్ ఎక్స్ప్రెషన్ ఆర్ ది కాండక్ట్.
0: కనుక మనము మంచి వారమా చెడ్డ వారమా అనేటువంటి పనులు అడగలేదు.
1: We don't need to ask anybody, no one needs to certify whether you are good or not. Everything comes from God only. So we should think of God, say God.
0: We are
1: also taught that we have so many incarnations, avatars. And in fact, it's only one, the divinity, that takes many forms.
0: Haluka manamu sakara anetvachindi ekkada nunchi vachindi sakara,
1: the sugar, where from you get it?
0: Aa sugar tho inni yoti puru manu chestuntam.
1: With the sugar you make so many preparations,
0: aneka rakamaina teepulu, bobbattu, ఇలాంటివంతా కూడా తీయగా ఉంటుంది.
1: సో మెనీ స్వీట్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ది షుగర్ లైక్ బొబ్బట్లు అండ్ సో ఆన్.
0: కానీ ఈ షుగర్ ముఖ్యమైనటువంటి ఎవరు గుర్తించలేదు.
1: బట్ నో వన్ రికగ్నైజెస్ ద వాల్యూ ఆఫ్ ది బేసిక్ షుగర్ హియర్.
0: అట్లే దైవము అంటే తెలుగు అందరూ పూజిస్తారు.
1: ద నేమ్ ఆఫ్ గాడ్ వీ వర్షిప్, వీ సింగ్ హిస్ గ్లోరీ అండ్ డూ ఆల్ స్పిరిచువల్ యాక్టివిటీస్.
0: కానీ మీ హృదయమే మీ యొక్క దైవం.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ హార్ట్ ఈస్ గాడ్.
0: ఆ హార్ట్ అంతా కూడా ప్రేమతో ఫిల్ చేయాలి.
1: దిస్ హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ లవ్.
0: లవ్ లేకపోతే వాడు మనిషి కాదు.
1: వన్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్ బిరెఫ్ట్ ఆఫ్ లవ్.
0: కనుక మనందరం కూడా ఇప్పుడు పంచభూతములను దైవం భావించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కన్సిడర్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ డివైన్.
0: మొట్టమొదట ప్రాణం.
1: The first one is life.
0: ఈ ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఇస్తున్నారు, ఏ సాధనతో మనం సాధిస్తున్నాము?
1: Life. Who has gifted you this life? Where has it come from? Have you achieved it by any spiritual practice?
0: దానికి మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్తుంటాం.
1: And we give so many illustrations, examples in support of the statement.
0: కాబట్టి ఇది విల్ పవర్ అంటారు.
1: We say will power.
0: ఏది విల్?
1: What is the will?
0: అన్నిటికీ శక్తి ఒక ఆత్మతత్వం అంటారు.
1: The true will is the nature of ఆత్మ, ఆత్మతత్వ.
0: కనుక మనం ఆత్మ నుంచి బయలుదేరినటువంటి అన్ని పేర్లు కూడా.
1: Therefore, the origin of all names is ఆత్మ only.
0: విద్యార్థులందరూ వచ్చారు.
1: All students assembled here.
0: విద్యార్థులందరూ దేని ఆధారంతో చదువుతున్నారు?
1: What is the basis for all your learning and studies?
0: Meeku learning anta goppa goppa bidduluga sadhisthunnaru.
1: Through learning you get very high degrees.
0: Kaani degrees vere vere kaani chaduvu okati.
1: Degrees may be different, but the acquisition, learning, is one and the same.
0: Kaluka motta motta manamu learning anetundi ekkadu nunchi vachindi.
1: So we should have to find out where from this learning has come.
0: దానికి అనేక పేర్లు పెట్టుతూ వచ్చారు.
1: వీ హావ్ గాట్ సో మెనీ నేమ్స్ గివెన్ టు దిస్ ఆరిజిన్.
0: కానీ అది పొరపాటు.
1: బట్ ఇట్ ఇస్ ఎ మిస్టేక్.
0: అది మన భ్రమ.
1: ఇట్ ఈస్ అవర్ ఇల్యూషన్.
0: కనుక నిజమైనటువంటిది ఒకటే ఒకటి దైవం.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఓన్లీ వన్ ద గాడ్ ది ఎగ్జిస్టెన్స్.
0: ఉన్నాడయ్యా దేవుడు, ఉన్నాడయ్యా.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్, గాడ్ ఈస్ ఎగ్జిస్టెంట్.
0: గాడ్గా ఉండి కూడా మానవుడిగా నడిచిస్తాడు.
1: He is God, but he behaves as a human being.
0: Indukosam?
1: Why?
0: Manavudu manavudu avunnappude manavatvam anetundi vaadu chakkaga artham avutundi.
1: When God descends in a human form, the fellow human beings can understand the divinity.
0: Kaluka motta motta bhavam anetundi nunchi avirbhavistundi ee educare.
1: Therefore, it is out of this feeling the educare develops.
0: కాబట్టి ఎడ్యుకేషన్ కేవలం బాహ్యమైనటువంటి యొక్క సమాజ సేవ.
1: Therefore, education is just societal, oriented to the outer world. Therefore, we shall also reflect our thought on God constantly. We say Durvasa is a man of temper and anger.
0: Kani, atanki chaala temper.
1: We say he has got temper.
0: Nigrahinchukovaleinatuvanti varu alanti temper tho jeevistuntaru.
1: So who cannot control himself has this temper.
0: Evaru control chestaro vaani vasam chesukuntaru.
1: Therefore, the one who has got full control, he will submit to God.
0: ఈ పెట్రోల్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: పెట్రోల్ వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
0: ఆయిల్ నుంచి వచ్చింది.
1: అండ్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఆయిల్?
0: అది భూమి నుంచి వచ్చింది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: ఎర్త్ నుంచి వచ్చినటువంటి దాన్ని మనం అనేక పేర్లు పెట్టుకుంటున్నాం.
1: నౌ ఇట్ ఇస్ టేకెన్ ఎక్స్ట్రాక్టెడ్ ఆఫ్ ఎర్త్, వీ గివ్ ఇట్ డిఫరెంట్ నేమ్స్.
0: వైట్ పెట్రోల్ అంటారు,
1: ఇట్స్ ఎ వైట్ పెట్రోల్.
0: డార్క్ పెట్రోల్ అంటారు,
1: డార్క్ పెట్రోల్.
0: ఈ విధంగా వచ్చిన మంచి చెడ్డ రెండు కూడా ఆ యొక్క టైప్ నుంచి వచ్చినవి.
1: Therefore, the good and bad have originated out of the same source.
0: Kaluka, Atma anaitundi anni bhutamulu yokka samattvam.
1: Therefore, Atma represents the essential basic oneness of all of the beings.
0: Ee oka Atma ane peru pettinappudu anni jeevulu andulo aikyamainayi.
1: In fact, when once this Atma is spelt out, it includes all the vastness of
0: the being. Ee moodu aasura chuste andaru manushulu.
1: And if you just watch, you'll find all human beings around.
0: ఒకరి ఎందు నూనె, ఒకరి ఎందు నీరు, మరొకరి ఎందు పెట్రోలు, ఇవంతా ఉంటాయి.
1: And we say different compositions there. We say one vehicle may be having the petrol, other may be oil and so on.
0: మతములన్నీ వేరు.
1: Religions are different.
0: మార్గము ఒక్కటే.
1: The path is one.
0: వస్త్ర భేదము వేరు.
1: The cloth is different.
0: వస్తు ఒక్కటే.
1: But the yarn is one and the same.
0: Shungaramu veru.
1: The jewels are different.
0: Bangaram okate.
1: But gold is one.
0: Pasula varna veru. Palu okate.
1: The cows are of different colors, but the milk is same.
0: Petuku kosam bahuvada buddhale.
1: People struggle for their living.
0: Kani atma okate, jeevulu okate.
1: But the indweller, atma, is one and the same.
0: Atane anni rakuraku dehamnu srushtinchi.
1: God has created different bodies.
0: ఆ సృష్టించడం కూడాను ఒక స్త్రీ ఒక పురుష ఈ రెండింటి ఎందుకు కూడా చేరి ఒక బిడ్డ పడుతుంది.
1: అండ్ గాడ్ హెస్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెన్ అండ్ విమెన్ అండ్ దట్ లీడ్స్ టు ప్రోజెనీ.
0: ఈ విధంగా లోతుగా ఆలోచించిన కాబట్టి ఆ బిడ్డ అనేటువంటిది తల్లిదండ్రులకు భాగమై.
1: దట్ ద చైల్డ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ బోత్ ది పేరెంట్స్.
0: కనుక మనము ఆత్మత్వాన్ని మనం మర్చకుండా సాధించాలి.
1: Therefore, we should never forget the Atmic principle. We should realize it.
0: దేని మర్చినా కూడాను ఆత్మ మర్చకూడదు.
1: You may forget anything else, but not Atma.
0: ఎందుకంటే నీ ఎందుకు కూడా పంచభూతములు ఉన్నాయి.
1: Because five elements are within you.
0: నీ పంచభూతములను ఏకం చేసినప్పుడే ఆత్మ అవుతుంది.
1: When all the five elements are united, when they once they combine, it is Atma.
0: ఓ జపం చేస్తుంటారు నాకు అంత తెలిసి ఉంటారు.
1: One does japam and they think they know everything.
0: Kevalam maalu tippinanta matram japam avutunda?
1: If you just rotate this talisman japamala, it doesn't mean that you know everything.
0: Prapanchika laukika vishayamulanta kuda marchipoyinappude adhe japamala.
1: When once you forget all the outer world and worldly matters, then only you can call japamala.
0: Kanuka manamu prati dani endukudanu moolamunu kanukovali.
1: Therefore, we should understand the source moola for everything.
0: అట్టి మూలమును అండర్స్టాండ్ చేసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు.
1: దేర్ఫోర్ హీఈస్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ వెన్ వన్స్ హీ నోస్ దిస్ మూల ద ప్రైమార్డియల్ ఎసెన్షియల్ బేస్.
0: భగవద్గీత ఎంత చదివిన ఎన్ని పర్యాయం నాకు కంఠస్థం తెలుసు అని అన్నప్పటికీ,
1: యు మే గో త్రూ భగవద్గీత నంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ యు మే సే యూ గాట్ ఇట్ బై హార్ట్.
0: నేను గొప్ప చదివాని అంటారు.
1: యు మే కాల్ యువర్ సెల్ఫ్ హై ఎడ్యుకేటెడ్
0: ఏబిసిడి మొదలుకొని
1: right from alphabets ABCD.
0: Bharatam, Bhagavatam, Ramayanam, anni kulu tayaravutunnayi.
1: And you know that these are the letters that constitute great epics like Ramayana, Bharata.
0: Kaduka ee okka bhagam artham chesukunte anni artham avutayi.
1: Therefore, if you understand the essential main part, you will understand all the rest.
0: లేకపోతే మేము ఎందుకు కాలేజీ స్టార్ట్ చేయాలి?
1: Or else why should we start colleges?
0: మా కాలేజీలో మంచి గుణము, మంచి ప్రవర్తన, మంచి ఆచారం.
1: Therefore in our colleges, the character, the virtues, the conduct are most important.
0: ప్రతి ఆశకు, ప్రతి వంచకు, డిజైర్స్ చాలా ఇంపార్టెంట్.
1: And we find various life pursuits based on their desires.
0: ఆ డిజైర్ అనేటువంటి లేకపోతే ఇది ఏమాత్రము.
1: In fact, if you do not have this noble desire, you cannot realize anything.
0: కానీ ఆ డిజైర్ కూడాను ఎట్టనుకోవాలి, అది కూడా భగవత్ యొక్క సంకల్పమే.
1: You should consider the desire is also the will of God.
0: కనుక స్త్రీ పురుషులైనటువంటిది బాల్య వృద్ధ కౌమారం సౌఖ్యమైనటువంటిది కేవలం మనం పెట్టుకున్న పేర్లు.
1: The men and women, the differences are of our own making.
0: ఎవరైనా సారీ చిత్తం పరిశుద్ధంగా ఉండినప్పుడు సర్వము మనకు ఫలిపిస్తుంది.
1: దేర్ఫోర్ లెట్ హిమ్ ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్ వెన్ వన్ దేర్ ఇస్ ప్యూర్ హార్ట్ ఈస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: అనవసరంగా ధ్యానం అనేది కూర్చుని కళ్ళు మూసుకుని.
1: పీపుల్ సిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ మెడిటేషన్ విత్ క్లోజ్ ఐస్.
0: కళ్ళు మూసుకుంటే మనకు తెలుస్తుందా? కళ్ళు మూసుకుంటే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా కనిపించరు.
1: అండ్ వన్స్ యూ క్లోజ్ యువర్ ఐస్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: కనుక నీవు వ్యక్తి ఏంటంటే అవ్యక్తమైనటువంటి వ్యక్తిగా మార్చుకోవటమే వ్యక్తి.
1: దర్ఫోర్ వ్యక్తి ఇస్ ఇండివిజువల్ హూ విల్ కాంప్రిహెండ్ అవ్యక్త దట్ విచ్ ఇస్ హిడెన్.
0: కనుక మీరు మొట్టమొదటి అర్థం చేసుకుంటే అది పూర్తి ఆత్మగా మీకు ప్రత్యక్షమవుతుంది.
1: దర్ఫోర్ వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ యూ విల్ నో ద టోటాలిటీ ఆఫ్ ఆత్మ.
0: ఎంత జపము చేసినా, ఎంత జపము చేసినా కట్టగా ఆత్మశక్తిగా
1: వాట్ ఎవర్ స్పిరిచువల్ పాత్ వీ మే ఫాలో జప ఆర్ తప ఇట్ విల్ అల్టిమేట్లీ టేక్ యూ టు
0: హనీ బీస్. బీస్ ఉంటాయి,
1: యు నో హనీ బీస్,
0: అవి అన్ని చెట్ల దగ్గరికి పోతుంటాయి.
1: దే మూవ్ అరౌండ్ ఆల్ ట్రీస్.
0: అన్ని పువ్వులు వాసన చూస్తుంటాయి.
1: అండ్ ది స్మెల్ ఆల్ ఫ్లవర్స్.
0: కానీ అన్ని స్మెల్ ఆరోగించు.
1: అండ్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ఆల్ వేరియేషన్ ఇన్ ద ఫ్రాగ్రెన్స్.
0: ఒకటి మల్లె పువ్వు, ఒకటి సామంతి పువ్వు, ఒకటి గులాబీ పువ్వు.
1: ఫ్లవర్స్ లైక్ క్రిసాంతిమం, ద రోజ్ ఫ్లవర్ అండ్ జాస్మిన్.
0: కనుక ఈ ఫ్లవర్ యొక్క వాసన ఎంత కూడా,
1: ఇట్ ఈస్ ఆల్ ది స్మెల్ అవుట్ ఆఫ్ దీస్ ఫ్లవర్స్ విత్ ఆల్ ది అవేర్నెస్ ఇన్ హిస్ కాండక్ట్.
0: కనుక మనసు ఈ మూడింటిని మనం చేర్చుకున్నాం కనుకనే మనం మానవులు అయ్యాం.
1: Therefore, we are manavas, human beings, because we have got the mind, manasu. When once we go beyond, we will be paramahamsa, the ascetic renunciant. We are not merely human beings, manushya, but we are madhava, divine.
0: Dhava anaga dhairyam. Dhairyam.
1: Dhava means dhaikada kare.
0: Sahasam.
1: That valor,
0: నమ్మకము,
1: faith.
0: ఇలాంటివి ఉండినప్పుడే వాడు మనిషి అవుతాడు.
1: And once you have these virtues, you can call yourself manishi, human being.
0: వజ్రం తెలిసినటువంటి వాడు వజ్రాన్ని చక్కగా గమనించి దాన్ని భద్రం చేసుకుంటాడు.
1: Something like a person who knows the value of the diamond will know how to preserve it.
0: Die mind. మనోనాశనం కావాలి.
1: It is annihilation of the mind.
0: ప్రతి ఒక్క దానికి కూడా మనస్సు అవసరం.
1: For everything, manas, mind is necessary.
0: అందుకోసమనే మనోమూలం మూలం జగత్.
1: And therefore, mind is the basis, మనోమూలం, for the whole జగత్, the world.
0: ఆ మనసును జయించుకోకుండా అన్ని గుణములనే మాత్రం కల్పితమైనటువంటి గుణములను మనం సాధించుకుంటూ పోతే మనం ఏమవుతాం?
1: If we do not control the mind, even if you achieve all those things, what for? Where will you reach?
0: కానీ అది నిజమైనటువంటి డైమండ్ అవుతుందా?
1: Can that be true diamond?
0: ప్రందరూ కూడా చదివేదంతా కూడా ప్రపంచంలో ఉండేటువంటి అంతా కూడా పంచగుణములు ఉన్నాయి.
1: ఆల్ దట్ యు లర్న్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ ఈ మనోనాశనం జరిగిన తర్వాతనే తాము పరమహంసగా మారుతారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ మనోనాశన ఎనిహిలేషన్ ఆఫ్ మైండ్
0: ఎవరు కూడా
1: పరమహంస
0: ఈ మనసును మాత్రం అనుసరించకూడదు.
1: అండ్ దేర్ ఫార్ నో వన్ షుడ్ ఫాలో ద మైండ్ ఆర్ మనసు.
0: అది తీయని పరమనిస్తుంది, చేదు రసం ఉంటుంది.
1: Though it has got the sweet fruits outwards, there is bitter juice inside.
0: కనుక మేము ఉపయోగమైనటువంటిది, మధురమైనటువంటిది, మధురమైనటువంటిది మనసు.
1: Therefore we should understand that which is useful, which is sweet.
0: కానీ ఈనాటి యువకులంతా కూడా మనసును మైండ్ అంటారు.
1: But we say the mind, we go by the mind or manas.
0: కానీ అది మైండ్ అంటే ఏమిటో అజ్ఞానంతో కూడినటువంటిది.
1: And the mind stands for ignorance, ajnana.
0: అది కేవలము చదువు.
1: And that is all sadhu or education that we acquire.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది పెద్ద గ్రంథమైనప్పటికీ ఆ ఎడ్యుకేషన్ లో ఏబిసిడి మొదలకు చెట్టు వరకు ఉంటుంది అక్షరాలు.
1: అండ్ ఇట్ మే బి వాల్యూమినస్ బిగ్ బుక్స్ దట్ యు మే హ్యావ్ బట్ ఆల్ దే షో ఓన్లీ లెటర్స్ ఏ టు
0: జెడ్. అక్షరాలను మీరు తెలుసుకున్నప్పుడు
1: యు నో ద లెటర్స్
0: అర్థం కూడా మీకు సహజంగా అవుతుంది.
1: దెన్ యూ కెన్ నో ది అర్థ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్.
0: ఆ మీనింగ్ తెలియకోకుండా ఊరికి మనం చదువుతూ పోతుంటే ప్రయోజనం.
1: Without knowing the meaning, why should we simply read?
0: Veda nechukuntunnaru.
1: You learn Veda.
0: Ananto vai Veda.
1: Ananto vai Veda.
0: Ana Vedam ani anantamainatundi yokka sikti kalinatundi Vedamu.
1: Ananta, that represents the vastness, that which is infinite.
0: Nijanga Bhagavad Gita chesinatundi vallu, Bhagavad Gita cheppinatundi vallu, kevalam artham chesukoni vartinchinatundi vallu.
1: Therefore, who is the one who can speak on Bhagavad Gita? Who is the one who goes through the Bhagavad Gita? The one who understands it well only.
0: Kani understand cheyakunda enta chaduvu chadinappudu prayojanam ledu.
1: Without understanding, basically, after all the education books, reading will be of no value.
0: Goppa mahanuyulu rasaru idi education kadu, idi kevalam vedamu ani antuntam.
1: And we think it's written by a very noble person, the Veda, not by ordinary people.
0: You like to see and like to see. It is applicable to Veda, Veda.
1: Whether you like or dislike, Veda is Veda.
0: Kanuka, ilanti Vedam chadina chuttu vallu, ilanti vidyanu nechina chuttu, prati manavudu, ani arthanni gurtinchi vartinchali.
1: Therefore, all those that go through the Veda, that chant Veda and other books, should know the meaning first and then act.
0: ఈనాడు తనను తాను మార్చి ఏదో విద్యనంతా నేర్చుకుంటున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ హిస్ నేచర్ హిమ్సెల్ఫ్ బట్ హి వాంట్స్ ఎక్వైర్ నాలెడ్జ్.
0: అది మనిషి యొక్క వీక్నెస్.
1: దిస్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ మ్యాన్.
0: ఆ వీక్నెస్ ఉన్నటువంటి వాడే అన్నింటినీ నమ్ముతాడు.
1: ద మ్యాన్ విత్ దిస్ వీక్నెస్ విల్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీ వన్.
0: కనుక మీరు ఆ యొక్క అర్థాన్ని మర్చిపోకూడదు.
1: దేర్ఫోర్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ ది ఫండమెంటల్.
0: ప్రియమైన విద్యార్థులారా,
1: students, dear students, dear students,
0: మీకు అన్నీ తెలుసు.
1: యూ నో ఆల్
0: అంటే ప్రపంచ భౌతిక విషయంలో మీకు అర్థమవుతుంది.
1: యు నో ఆల్ థింగ్ రిలేటెడ్ టు ఫిజికల్ మెటీరియల్ వరల్డ్
0: కానీ అంతర్భావం అనేటువంటిది అందరికీ అర్థం కాదు.
1: బట్ ది ఇన్నర్ ఫీలింగ్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి.
0: వ్యక్తులు వేరేగా వచ్చినప్పుడు అది రూపము అది నామము చక్కగా మనకు బోధిస్తుంది.
1: When once we see the name and the form specifically,
0: you know all are one. అని ఇంగ్లీష్ లో చెప్తే అందరూ వన్.
1: Though we say all are one, how do you explain it? How is it possible?
0: బల్బులు ఉన్నాయి. ఈ బల్బులు ఎన్నో అలంకారంగా మనం చేస్తుంటాం.
1: We have got the illumination bulbs. We decorate it in the way we want.
0: కానీ అనేక బల్బులు ఉన్నది ఒకే కరెంట్.
1: బల్బ్స్ మే బి మెనీ బట్ ది సేమ్ కరెంట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కాబట్టి ఆధారమైనటువంటి గుర్తించారు కానీ అదే అని గుర్తించి ప్రయోజనం లేదు.
1: బట్ వీ హావ్ ఫర్గాటన్ ది బేసిక్ ఫౌండేషన్ బట్ వీ గో బై ది సపోర్టెడ్.
0: అయితే భౌతికంలో కూడా ఆధ్యాత్మికంగా గుర్తించారు.
1: దేర్ఫోర్ ఇన్ ఈవెన్ ఇన్ ఫిజికల్ వరల్డ్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ది స్పిరిచువల్ కంటెంట్.
0: కనుక మీరు మొట్టమొదట దైవ విశ్వాసాన్ని కలగండి.
1: Therefore, first develop faith in God.
0: A daiva vishwasam em okadu unte annintiki ikku vishwasam manaku labhistundi.
1: With faith in God, you will develop all the rest of things.
0: Ee daivam paina bhajyatam esi ee kartavyalu nirvartinchu.
1: Lay all your responsibilities on God and discharge your duties.
0: Appude meeku sarayina vidya abhyasam.
1: Then only you will acquire proper education.
0: Kaluga, education ante kevalam granthamulu parichayam chesukovali kadu.
1: Education is not limited to going through the books.
0: Ee chaduvukonta means beyond education.
1: But the true education is something beyond.
0: Ah, education lekunda pothe bookulu em jarugutundi?
1: Without that, which is beyond, what for all these books?
0: Kaluga, prema swarupulaina vidyarthulara.
1: Students, embodiments of love.
0: మీరు మొట్టమొదటి గుర్తించవలసినటువంటిది దైవత్వం ఇందులో ఉంది అని మీరు చెప్పండి.
1: ఫస్ట్ వాట్ యూ హ్యావ్ రికగ్నైజ్ ఇస్ దట్ దేర్ ఈజ్ డివినిటీ.
0: నేను అన్ని పనులను దైవం కోసమే చేస్తున్నాను.
1: దట్ ఐ డూ ఎవ్రీథింగ్ టు ప్లీజ్ గాడ్, ఫర్ గాడ్.
0: ఆ ప్రాపర్ లైన్ లో నేను పోతుంటుంటే నీవు తప్ప ప్రాపర్ స్థితి.
1: సో వెన్ వన్స్ యూ గో అలాంగ్ ప్రాపర్ లైన్ యూ విల్ రీచ్ ద ప్రాపర్.
0: కానీ ప్రపంచము బాహ్యాన్ని మొత్తం గుర్తిస్తుంది.
1: But the world will know all that is outer, bahya.
0: Kani God inner bhava.
1: But God will look into the bhava.
0: Kani inner bhava ni chudali. Prati okaru kuda nenu evaru. Aya, who are you? Prashnistam. Kani who am I? Nenu prashnistam.
1: So inner feeling bhava is most important. We go on questioning who are you? But have you ever questioned yourself, who am I?
0: అని మొట్టమొదటి గుర్తు చేసినటువంటి వాడే నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
1: దేర్ఫోర్ ద ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్, నోయింగ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, హూ ఆమ్ ఐ.
0: దీన్ని మాత్రం అర్థం చేసుకోకుండా ఐఆమ్ యు ఆర్ యూ అని చెప్పి ఊరుకుంటే అది ఎడ్యుకేషన్ కాదే కాదు.
1: బట్ ఇఫ్ యూ నో ఆల్ అదర్స్ హూ ఆర్ యూ, యు ఆర్ సో అండ్ సో, ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్.
0: కనుకనే మనం మొట్టమొదట మనల్ని మనం తెలుసుకోవాలి.
1: దేర్ఫోర్ టు బిగిన్ విత్ వీ షుడ్ నో అవర్ ఓన్ నేచర్.
0: ఆ ఏకత్వం గుర్తించినటువంటి వాడే నిజమైనటువంటి సాధకుడు.
1: దేర్ఫోర్ ద వన్ హూ నోస్ దిస్ వన్నెస్ ఈజ్ ద ట్రూ ఎస్పిరెంట్, ది సాధక.
0: షీఈ్ మై మదర్, హీఈ్ మై ఫాదర్ అని ఈ విధంగా ఫాదరు మదరు ఈ రిలేషన్షిప్ పెట్టుకో కేవలం మనసుకు మాత్రమే సంబంధం.
1: దేర్ఫోర్ వెన్ యూ కాల్ సో అండ్ సో యువర్ ఫాదర్, don't say your mother, that is all based on the physical relationship.
0: అది ఈ మానవత్వాన్ని ఫిజికల్ గా తెచ్చుకుంటే దానివల్ల వచ్చినటువంటి ఫలితమే లేదు.
1: Therefore, if you think of this physical relationship only, you will not have correct results.
0: కానీ నీవు ఫిజికల్ గా పోయినప్పుడు నేను నేనే, నేను పిల్లని రామయ్యను, పిల్లని లక్ష్మయ్యను అని ఈ విధంగా చెప్పింది. పేరుకు తగినట్టుగా నడుచుకోవాలి.
1: And once you say that your name is Ramaya, your behavior should be according to the name that you have.
0: Ramaya anukunnappudu Ramaya vanni
1: then once your name is Ramaya, you should act like Rama.
0: Ukaraka oka bidda undinadi,
1: there was a child,
0: a bidda pendi kavalani korindi,
1: and the grown up daughter is to be married later.
0: Indaro desi chupichadu,
1: all have been shown to her.
0: He is not good, his nose is పట్ట కన్నీ కాదు అని ఈ రకంగా ఒక తప్పులు పట్టుతూ వచ్చారు.
1: షీ హాజ్ నాట్ యాక్సెప్టెడ్ ఎనీ వన్, షీ హాజ్ బీన్ పాయింటింగ్ అవుట్ ద మిస్టేక్స్ ఇన్ అదర్స్ ఇన్ దేర్ ఫామ్.
0: కానీ ఎవరు వచ్చినా కానీ నీ యొక్క వాంఛని
1: తీర్చుకోవడం సాటిస్ఫై యువర్ డిజైర్.
0: కానీ దీన్ని కూడా చూసి చేసుకుంటే అన్ని విధాల జీవితం అంతా కూడా శాశ్వతమైన ఆనందాన్ని పొందొచ్చు.
1: అండ్ వన్స్ యూ అండర్స్టాండ్ ది బేసిక్ ప్రిన్సిపల్, you'll have eternal happiness throughout your life.
0: Prandra students unto unnaru,
1: here all students are here.
0: Kani students andaru students e, kani okoka subject teeskuntaru.
1: All are students, but each one has got his own subject.
0: Kani patti maaru MA pass chesaru,
1: but everyone has passed MA.
0: MA ante diniki artham emiti?
1: What is the meaning of MA?
0: Aa MA ante artham teskunte అప్పుడు అందరినీ ఒకటిగా భావించు.
1: దెన్ వన్స్ యూ నో ద మీనింగ్ ఆఫ్ ఎంఏ, యూ కెన్ కన్సిడర్ ఆల్ ఈక్వల్.
0: కనుక చదువులన్నీ కూడా కేవలం పట్టకూటి కోసం చేయాలి కానీ పేరు కాదు.
1: సో ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు అక్వైర్ ఈజ్ ఓన్లీ టు క్యారీ ఆన్ అవర్ లివింగ్.
0: నేను బీకామ్ చదివితే నేను అమెరికా పోయి ఇంకొక అనుకుంటాను.
1: వన్ మే సే ఐ విల్ గెట్ త్రూ బీకామ్ అండ్ గో టు అమెరికా అండ్ టేక్ అప్ సమ్ జాబ్.
0: ఈ బాహ్యమైనటువంటి ప్రీతులు అధికంగా పెంచుకుంటున్నారు.
1: And we have got more outer desires, more and more. So every hand should have only one bangle. That's what Swami tells. And when you have 2 to 3 bangles, they make sound. So everyone should have single pointed mind. So we should have total faith, in fact. Without faith, if we have got bumps and jumps, it means we are mad. So every person should have this correct meaning, same meaning. What is the reason? We have so many feelings, so many ideas.
0: ఈ డిజీజ్ వేరే అయినప్పుడు అన్ని ఒకటిగా కలవు.
1: When there are so many desires which are different, we cannot understand this oneness.
0: కొంతమంది అన్నింటినీ చేర్చి ఒక బంగారుగా చేస్తారు.
1: Some combine all, make into a gold. And it may be, the jewels may be quite different, but basically the gold is one.
0: కనుక మనం కొద్దిగా మంచి బాగా ఉండాలి.
1: Therefore, we should be good in every way.
0: అతను గుర్తించి వచ్చించేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడే వాడు సరైనటువంటి ఆత్మకు.
1: Therefore, we should know the meaning and act accordingly so as to become a true human being.
0: ప్రేమ స్వరూపం.
1: Embodiments of love.
0: అందరి ఎందు ఉన్నది ఒకే ప్రేమే.
1: It is the same love present in everyone.
0: ఒక లైటు ఎంతమందికో దాన్ని ప్రకాశం అందిస్తుంది.
1: In fact, one light will give illumination light to so many people beneath.
0: కనుక మీరు ఒకే లైట్ పెట్టుకోండి, ఉదయాన్ని ఒకే బల్బ్ గా పెట్టుకోండి.
1: దేర్ఫోర్ హ్యావ్ ఓన్లీ వన్ బల్బ్, ద హార్ట్, దట్ గివ్స్ ది లైట్ ఆఫ్ లవ్.
0: దాని నుంచినే చిన్న చిన్నవన్నీ కూడా కనెక్షన్ అయింది.
1: అండ్ దెన్ యూ హ్యావ్ కనెక్షన్ విత్ దట్ లవ్ విచ్ ఇస్ ఇన్ వర్డ్ ఎస్టాబ్లిష్ కనెక్షన్ విత్
0: చదువుకున్న వారము చదువుకోని వారము ఇద్దరు కూడా రెండు గలాట్ చేస్తుంటారు.
1: అండ్ వీ ఫైండ్ దేర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: నిజంగా వారు భేదం లేకుండా చూసుకోవాలనుకుంటే అన్నింటినీ ఒకటిగా ఉండాలి.
1: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ దే నో వాట్ లవ్ ఇస్, దే షుడ్ బి యునైటెడ్, దే షుడ్ బి వన్.
0: ఆ యూనిటీ ఉన్నప్పుడే మనలో ప్యూరిటీ బయలుదేరుతుంది.
1: వెన్ దేర్ ఇస్ యూనిటీ, దేర్ డెవలప్స్ ప్యూరిటీ.
0: ప్యూరిటీ ఉన్నప్పుడే డివైన్ వెల్త్ వస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ ప్యూరిటీ, వీ కెన్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: ఆ ప్యూరిటీ నుంచి ప్యూరిటీ వస్తుంది.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ దిస్ లవ్ విల్ డెవలప్ దిస్ యూనిటీ. And thereafter the purity.
0: When there is variation in the variety,
1: there will be number of differences. By simply acquiring knowledge, by studying here, by earning degrees, we will not be happy. You should be happy. You should be pure outward. You should be pure inward also. People say so-and-so is a very good boy and he doesn't interfere with anybody. He minds his own business. That's how people praise him. He should get such a good name. From that person, any number of things can be achieved, attained. Therefore, we should have good conduct. So man gets the name, good or bad, basing on the ambient surroundings.
0: కనుక మనము మంచి పేరు సంపాదించాలి.
1: సో వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: నువ్వు బ్రహ్మచారిగా ఉన్నావు, అవు చాలా మంచి అని చెప్తారు.
1: యు ఆర్ ఎ బ్రహ్మచారి సెలబ్రేట్, యు ఆర్ గుడ్, దట్ వాట్ పీపుల్ సే.
0: నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మనసు పోయినట్టు తిరుగుతూ ఉంటుంటే వాడ రౌడీ.
1: బట్ ఇఫ్ యు గో బై వేస్ ఆఫ్ యువర్ మైండ్, పీపుల్ విల్ సే, ఓ దట్ ఫెలో ఈజ్ అ రౌడీ.
0: కౌడీ రౌడీ.
1: నో వన్ షుడ్ గెట్ దిస్ టైటిల్ రౌడీ.
0: గుడ్ బాయ్.
1: గెట్ ఎ గుడ్ నేమ్. ఎవరీవన్ షుడ్ సే యూఆర్ ఎ గుడ్ బాయ్.
0: గుడ్ నేమ్ ఎప్పుడు
1: వెన్ యూ గెట్ గుడ్ నేమ్?
0: గుడ్ వర్క్, గుడ్ వాటర్, గుడ్ గుడ్ చేసినప్పుడే గుడ్ అని వస్తుంది.
1: పీపుల్ సే యూఆర్ గుడ్ బాయ్ వెన్ యువర్ థాట్స్ ఆర్ గుడ్, వెన్ యువర్ బిహేవియర్ ఇస్ గుడ్, వెన్ కాండక్ట్ ఇస్ గుడ్.
0: కానీ గుడ్ అంటే ఇంకోటి ఎగ్ అని కూడా అవుతుంది.
1: బట్ గుడ్ ఇన్ తెలుగు ఇస్ ఎగ్.
0: It
1: shouldn't be like that.
0: చింతలు కలిగినటువంటి వాడికి ఆ చింత.
1: It's only with cheap behavior people act like that.
0: ప్రేమ స్వరూపుల
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే. మీ అందరూ ప్రేమ ఉంది. ప్రేమ లేని మానవుడు లోకంలో లేదు.
1: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవ్రీ వన్. దేర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ విదౌట్ లవ్.
0: కానీ చాలా మంది వివేకులు అసలు కేవలం హెడ్ వాడు.
1: బట్ ది పీపుల్ ఇంటెలిజెంట్ పీపుల్ దే గో బై ది హెడ్ ఓన్లీ. దే డోంట్ కన్సిడర్ ది లవ్.
0: ఎవరైనా ఏమైనా అనుకోని ఒక తిచ్చితే మనకు హృదయాలు చేయదు. తిచ్చిన మంది గాల్లో చేరిపోతుంది.
1: డోంట్ బాదర్ ఇఫ్ ఎనీ వన్ అక్యూజెస్ యువర్ బ్లేమ్స్ బ్లేమ్ యూ. ఆల్ దట్ విల్ రీచ్ గాడ్.
0: కానీ చెప్పే వాడు తగ్గించుకుంటున్నాను అది సరి సాత్వికం.
1: ద ట్రూ సాత్విక్ క్వాలిటీ లైన్స్ ఇన్ లివింగ్ అకార్డింగ్ టు ద ప్రామిస్ గివెన్.
0: అందరూ కూడా తెలివితేటలు కలిగి ఉండాలి.
1: ఆల్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ దిస్ ఇంటెలిజెన్స్.
0: క్యారెక్టర్
1: అండ్ ఇట్స్ ఫుల్. ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ క్యారెక్టర్.
0: అప్పుడే అతనికి గుడ్ నేమ్.
1: దెన్ ఓన్లీ విల్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: వివేకానందం చూడండి ఎంత ఇదిగా ఉన్నాడు. కానీ కట్టగడపటికి తనకు భ్రమ కలిగింది.
1: యు నో వివేకానంద హీస్ హైలీ ఇంటెలిజెంట్ బట్ అట్ ది ఎండ్ హీ వాజ్ డెల్యూటెడ్.
0: కానీ అదే భావంతో జీవితం జరుపుతూ గుడ్ మహనీయుడుగా పెంచేది.
1: లేటర్ హీ హాస్ ప్రొసీడ్ ది రైట్ డైరెక్షన్ సో దట్ హీ బికమ్ హీ కుడ్ బికమ్ వెరీ నోబుల్ అట్ ది ఎండ్.
0: ఫెయిత్ ఉన్నప్పుడు ఎంతైనా సాధిస్తుంది.
1: విత్ ఫెయిత్ యూ కెన్ అటైన్ ఎనీథింగ్.
0: కాబట్టి మీరందరూ కూడా దైవ ప్రార్థన చేయండి.
1: సో ఆల్ ఆఫ్ యూ ప్రే టు గాడ్.
0: ఇది రూపుపోతనే దాన్ని తీసి పారేస్తే.
1: డోంట్ లిమిట్ యువర్ రూమ్స్ ఓన్లీ అండ్ గివ్ ఇట్ అప్ లేటర్.
0: ఆ విధంగా మీరు జీవిస్తారంటే మీ గురించి మాకు వెళ్ళి.
1: ఇఫ్ యూ లివ్ ఇన్ ప్రేయర్ డైలీ దట్ ఈస్ ద ట్రూ థింగ్ విచ్ యూ షుడ్ డెవలప్.
0: ఐ వాంట్ దట్.
1: ఐ వాంట్ దట్. భగవాన్ వాంట్స్ యూ టు ప్రే.
0: మీ అందరూ కూడా ఏకత్వంగా ఉండి
1: ఆల్ ఆఫ్ యూ షుడ్ బి యునైటెడ్
0: తల్లి పిల్లలుగా ఉంటుంది.
1: అండ్ యూ షుడ్ బి గుడ్ చిల్డ్రన్.
0: మీరు మంచి పేరు తెచ్చుకోవాలి.
1: అండ్ యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: అది తెచ్చేప్పుడే మాకు కాలేజీ పెట్టినందుకు సార్థకం అవుతుంది.
1: వెన్ యూ ఆల్ గెట్ ఎ గుడ్ నేమ్ దెన్ ఓన్లీ ది పర్పస్ బిహైండ్ ఫౌండింగ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ బై భగవాన్ విల్ ఫైండ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్.
0: ఎప్పుడు మేము వెంటనే వెంటనే చేసే ఉంటాం.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ.
0: కనుక అట్టి దైవభక్తిని మీరు సాధించి ఈ జగత్తు లోపల జనాలకంతటిని ఈ దైవభక్తి అందించాలి.
1: So Bhagavan wants you to grow in devotion and share the feelings of devotion with everyone around.
0: Ane ra santosham.
1: That will make Bhagavan very happy.
0: Santosham. Ee uttarayanam.
1: This is uttarayana.
0: Uttamakaram.
1: This is noble time uttamakaram.
0: Vittamayinchukaram.
1: It is auspicious and sacred.
0: Ee naadu meeru manchi bhavanalo kaligi untunte tappaku bhavishyattulo manchi pere vastu.
1: If you have got all good thoughts and good feelings, now you will get good name.
0: Kandithanga chikki chikkutundi.
1: You will certainly get a good name.
0: Ika prema swarupulara.
1: Embodiments of love.
0: Meekinte samay cheyanduku chaala vicharanga undi.
1: Bhagwan, he feels sorry that he has given you strain.
0: Mimmalu chusinanta matrame naaku ento aanandamu.
1: Bhagwan is bubbling with joy. As he sees children, students here in front of him.
0: Happiness is union with God.
1: The true happiness lies in union with God.
0: Kabatti, me happy ne.
1: Therefore, this happiness is the center of God, center of divinity. Never give scope for any worry or
0: anxiety.
1: Don't worry about the examinations. Never doubt anything whatsoever. You write what all that comes to your mind, that what all within. Then you will be perfectly good. In fact, all of you should move intimately like brother.
0: Bhajana bina sukha shanti nahi. Bina sukha shanti nahi.
2: You have been listening to a divine discourse delivered by Bhagwan Baba on the 14th of January 2006 on the occasion of Sankranti.

0: ಓ ಸಾಧಕುಡ, ನೀ ಎಂದುನ್ನಟುವಂತಿ ಪಂಚಭೂತಮನು, ಪರ್ವ ಎಂದುನ್ನಟುವಂತಿ ಒಕ ಆತ್ಮತತ್ವಮನು, ಅನ್ನಿ ಒಕ್ಕಟೇ ಅನೇ ಸತ್ಯಾನ್ನಿ ಗುರ್ತಿಂಚಿನಟುವಂತಿ ವ್ಯಕ್ತಿ, ವಿರಕ್ತುಡು ಕಾನಿ, ರಕ್ತುಡು ಕಾನಿ, ಗೃಹಸ್ಥುಡು ಕಾನಿ, ಸಮಸ್ತ ಸಂಪ್ರಾದರು ಕಾನಿಟುವಂತಿ ವಾಡು ಕೂಡನು, ನಿರಂತರಮು ಕರ್ಮಲು ಆಚರಿಸಿನಾ ಆಚರಿಸಕಪೋಯಿನಾ ಅತನು ಮೂಡು ಅವಸ್ಥಲು ಎಂದು ಕೂಡನು ನೀಯಂದೇ ಉಂಟಾಡು. ಅಲಾಂಟಿ ಭಕ್ತುಡು ಸರ್ವಜೀವನ ಎಂದುನ್ನಟುವಂತಿ ಆತ್ಮತತ್ವಮು, ತನೆಯಂದುನ್ನಟುವಂತಿ ಆತ್ಮತತ್ವಮು ಒಕ್ಕಟೇ ಅನಿ ಗುರ್ತಿಂಚಾಲಿ.
1: ಓ ಸೀಕರ್, ದ ಫೈವ್ ಎಲಿಮೆಂಟ್ಸ್ ಅಂಡ್ ದ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಆಫ್ ದ ಸೆಲ್ಫ್ ಇನ್ ಅದರ್ಸ್ ಅಂಡ್ ದಿ ಇಂಡಿವಿಜುವಲ್ ಆರ್ ಒನ್ ಅಂಡ್ ದ ಸೇಮ್. ದ ಒನ್ ಹೂ ರಿಯಲೈಸಸ್ ದಿಸ್ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಆಫ್ ಒನ್ನೆಸ್ ಆಫ್ ದ ಸುಪ್ರೀಮ್ ಸೆಲ್ಫ್, ಬಿ ದಟ್ ಹಿ ಬಿ ಎ ರೆನನ್ಷಿಯಂಟ್ ಆರ್ ಎ ಹೌಸ್ ಹೋಲ್ಡರ್, ದ ಮ್ಯಾನ್ ಆಫ್ ಆಕ್ಷನ್ ಆರ್ ನಾಟ್, ವಿಲ್ ಆಲ್ವೇಸ್ ಎಂಜಾಯ್ ಅಂಡ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಇನ್ ಆಲ್ ದ ತ್ರೀ ಸ್ಟೇಟ್ಸ್ ಆಫ್ ಅವೇರ್ನೆಸ್ ಹಿಸ್ ಐಡೆಂಟಿಫಿಕೇಶನ್ ವಿತ್ ದಿ ಸುಪ್ರೀಮ್ ಸೆಲ್ಫ್ ದ ಡಿವಿನಿಟಿ.
0: ಇಟ್ಟಿ ದಿವ್ಯತ್ವಮೈನ ಏಕತ್ವಾನ್ನಿ ಗುರ್ತಿಂಚಿನ ವಲ್ಲನ್ನ ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿ ಕೂಡ ಸತ್ಸಂಗಂ ಅತ್ಯವಸರಂ.
1: ಇನ್ ಆರ್ಡರ್ ಟು ರಿಯಲೈಸ್ ದ ಯೂನಿಟಿ ಆಫ್ ದ ಡಿವಿನಿಟಿ ಇನ್ ದಿ ಎಂಟೈರ್ ಕಾಸ್ಮೋಸ್, ಇಟ್ ಈಸ್ ಎಸೆನ್ಷಿಯಲ್ ಫಾರ್ ದಿ ಇಂಡಿವಿಜುವಲ್ ಟು ಜಾಯಿನ್ ದ ಗುಡ್ ಕಂಪನಿ ಸತ್ಸಂಗಂ.
0: ಸತ್ ಅನಗ మంచి వారి సహవాసమని కాని, లేక భక్తుల యొక్క గుంపులని కాని, లేక సాధకుల యొక్క సమావేశమని కాని భావించరాదు.
1: సత్సంగ, యూ షుడ్ నాట్ గో బై ది యూజువల్ మీనింగ్ దట్ ఈస్ ద కంపెనీ ఆఫ్ ద డివోటీస్ ఆర్ ద కంపెనీ ఆఫ్ ది సీకర్స్ ఎయిదర్.
0: సత్ అనగా త్రికాలములు ఎందుకును మార్పు చెందినటువంటి తత్వమే.
1: సత్ మీన్స్ దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద పీరియడ్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: అట్టి సత్ దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమే అని గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సత్ ద డివినిటీ ఈస్ ద వెరీలీ ద సెల్ఫ్ ఓన్లీ.
0: ఈ సత్ చిత్తుతో కూడి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు.
1: సత్ ద ఎగ్జిస్టెన్స్ ఇన్ కాంబినేషన్ విత్ చిత్ అవేర్నెస్ విల్ ఎక్స్పీరియన్స్ ద ఆనంద.
0: ఏకవాత సత్ అనగా సచ్చిదానంద స్వరూపమే సత్.
1: బి దట్ యాజ్ ఇట్ మే, సత్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ సత్ చిత్ ఆనంద.
0: ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిదే ఆత్మస్వరూపము.
1: This trinity, Sat-Chit Ananda, is the very form of Atma, the Self.
0: దీనిని ఏకత్వమైనటువంటి యొక్క సత్యము అన్నారు.
1: This is the essential basic truth, the principle of oneness.
0: అనగా త్రికాల భాజ్యమైనటువంటిది.
1: Meaning that which is changeless in all the three periods of time.
0: దీనిని ఆంగ్ల భాషలో ఇంకొక విధంగా కూడా చెప్పవచ్చును.
1: In English, it can also be stated in a different way.
0: Transcendental truth, annaru.
1: This is transcendental truth.
0: Itti satyame atma tattvam.
1: The principle of the self is this transcendental truth.
0: Itti satyanni sulabhanga manam gurtinchavarannanna moodu vidhamulainatvanti yokka mantramulu atyavasaramu.
1: To experience this transcendental truth, three parts, the three mantras are necessary.
0: Bhadram trunvanto.
1: Bhadram trunvanto.
0: Srunvanto anaga emiti? Nenu rendava roopamu kaadu.
1: Trunvanto means I am not the second form.
0: Rendava roopamu jagattulo lene ledu.
1: is the one without the second in this world.
0: Bhadram Srunvantu.
1: Bhadram Srunvantu.
0: Rendo vinikati naku ematramu ledu.
1: It is the only one sound without the second.
0: Bhadram Kurvantu. Nenu rendo pani cheyanakkaredu.
1: Bhadram Kurvantu. I don't need to do any other action, activity.
0: Anaga ye yokka sadhanalu nenu cheyanakkaredu.
1: It only means I don't need to undertake, follow any spiritual practice.
0: ఒక్కటే ఆత్మ అనేటువంటి ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఇంక సాధనలు ఎందుకు?
1: A seeker who recognizes and experiences the Supreme Self as the only one entity, the principle, need not adopt any spiritual practice.
0: అన్ని శబ్దములు కూడాను ఒక ఆత్మతత్వం యొక్క రియాక్షన్ లే, రీసౌండ్ లే.
1: All sounds speak of the resound of the self.
0: కనుక మరొక శబ్దాన్ని నేను విననక్కర్లేదు కదా.
1: ఐ డోంట్ హ్యావ్ టు హియర్ ఎనీ అదర్ సౌండ్.
0: సర్వకర్మల యొక్క సారమే దైవత్వము.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ యాక్షన్ ఇస్ డివినిటీ.
0: భద్రం కుర్వంతు.
1: భద్రం కుర్వంతు
0: అనగా దివ్యమైనటువంటి దర్శనము, దివ్యమైనటువంటి సంభాషణ, దివ్యమైనటువంటి యొక్క కర్మలు అన్ని కూడాను ఒక దైవత్వమునందే ఉంటున్నవి.
1: It only meant the holy darshan, the divine conversation and the sacred activity are embodied only in God.
0: Idiye satsangam.
1: This is satsanga.
0: Anaga sachidananda swamandi anaga kevalamu sat aneetvanti danini aneka rakamula artham teeskonukunda sat okkate.
1: We don't need to go by the different interpretations for this word sat. Sat means only one.
0: Ekam sat vipra bahudha vadanti.
1: The truth is one, not two. Scholars may refer in many ways.
0: Kanukane sat anaga trikalamulu yandu marpu chendinatvantide sat.
1: Sat means that which would not change in all the three periods.
0: Dani sangame manam sampadinchukovali.
1: We should earn the company of the one which is changeless.
0: Ee reetiga mana drushtini maralchukunda undali.
1: We should have an unwavering thought and concentrated attention.
0: Mana vaakunu maarchukokunda undali.
1: We should not change our words, expression.
0: Mana karmalu ee vidhamainatuvanti maarpulu lekunda undali.
1: Our actions also should not transform.
0: Aithe ee kaliyuga prabhavamlo yukulainatuvanti variki ఈ మూడు త్రికాలములు యందు మార్పు చెందినటువంటిదే సత్.
1: సత్ మీన్స్ దట్ విచ్ వుడ్ నాట్ చేంజ్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్.
0: దాని సంగమే మనం సంపాదించుకోవాలి.
1: వీ షుడ్

0: ఈ కలియుగ ప్రభావంలో యువకులైనటువంటి వారికి ఈ మూడు చాలా కష్టమైనటువంటివి.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి యంగ్స్టర్స్ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
0: ఒక్క దృష్టి వారికి ఏమాత్రము ఉండదు.
1: దే డోంట్ హ్యావ్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్.
0: అనేక దృష్టులు కలుసుకుని ఉంటాయి.
1: దే హ్యావ్ మెనీ విజన్స్ ఆర్ సైట్స్.
0: ఇది సత్యంగా మనకు సరైనటువంటి అర్థం కాదు.
1: దిస్ డస్ నాట్ ఎనీవే ఐడెంటిఫై విత్ సత్సంగ.
0: ఒకే మాట,
1: ఓన్లీ వన్ వర్డ్,
0: ఒక మాటలో ఈనాటి మానవుడు జీవించలేడు.
1: మ్యాన్ డస్ నాట్ స్టాండ్ బై వన్ వర్డ్.
0: అనేక విధమైనటువంటి మాటలు చేర్చుకుంటుంటారు.
1: హీ గోస్ ఆన్ బై వేరీడ్ ఎక్స్ప్రెషన్.
0: కనుక మాటలు కూడాను మార్చకూడదు.
1: వీ షుడ్ నాట్ చేంజ్ అవర్ వర్డ్స్.
0: కర్మల అనేక రకమైనటువంటి కర్మలు ఆచరిస్తుంటారు.
1: We undertake many actions.
0: Karmanyekam mahatmanam vannar.
1: And the harmony of the three is the quality of a noble being.
0: Ee ekatvamainatundi oka karmane manam aacharinchali.
1: In fact, we should undertake that activity which unifies, harmonizes.
0: Kanuka drishti, matalu, kevalam karmalu, moodinti oka ekatvame satsangamu ani.
1: So satsangam meant the harmony and the unity of thought, word and deed.
0: దీనిని త్రిగుణముల యొక్క పవిత్రత అన్నారు.
1: This can also be said, the sanctity of the three attributes lies here.
0: ఏకాత్మతత్వము కూడినటువంటి వాడే నిజమైన సత్సంగము.
1: The one who experiences the oneness of the self stands for
0: satsanga. ఆత్మను అనేకముగా ఉన్నవని భావించరాదు.
1: The self is not many.
0: ఒక్కటే.
1: The self is only one.
0: ఇది జగత్తునంతకుడును ఆకర్షిస్తూ ఉంటున్నది.
1: The supreme one self draws near the whole of the universe.
0: ప్రకృతి అనగా ఏమిటి?
1: What is ప్రకృతి?
0: మానవుణ్ణి మోహింపచేసేటువంటి యొక్క వస్తువులను కూడినటువంటిదే ప్రకృతి.
1: ప్రకృతి ది నేచర్ ఇస్ ద వన్ దట్ డ్రాస్ ది అటెన్షన్ విత్ ఆల్ అట్రాక్షన్.
0: ఈ ప్రకృతి యందు అన్నియు అస్థిరమైనటువంటి వస్తువులే చేరి ఉన్నాయి.
1: ఇన్ దిస్ నేచర్ వీ ఫైండ్ ఆల్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ చేంజియబుల్.
0: ఏ ఒక్క వస్తువు కూడాను స్థిరమైనటువంటిది ఉండదు.
1: నన్ రిమైన్ ఇన్ ద సేమ్ ఫామ్.
0: ఇవన్నీ కూడాను మానవుని వరింపచేసేటువంటివి, భ్రమింపచేసేటువంటివి.
1: ద చేంజబుల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేచర్ డెల్యూడ్ మ్యాన్, అట్రాక్ట్ మ్యాన్.
0: ఈ యొక్క అనిత్యమైనటువంటి వస్తువులు అనిత్యమైనటువంటి ఫలితమనే అందిస్తున్నాయి, కానీ నిత్య సత్యమైనటువంటి ఫలితమును అందించదు.
1: దీస్ ఎఫిమరల్ ట్రాన్సియంట్ ఆబ్జెక్ట్స్ విల్ ఆల్సో గివ్ యూ ఎ టెంపరీ మొమెంటరీ హ్యాపీనెస్.
0: కనుక దీనినే వేదమునందు ఋతం అని పిలిచారు.
1: దిస్ ఇన్ వేద ఇట్ ఈస్ స్టేటెడ్ యాజ్ ఋతం.
0: అనగా మార్పు చెందినటువంటి సత్యము.
1: మీన్స్ ద ట్రూత్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: ఇవన్నీ కూడాను మార్పు చెందుతూ ఉన్నాయి.
1: ఆల్ ద రెస్ట్ గాన్ చేంజింగ్.
0: ఏ పదార్థాన్ని మనం అందుకున్నా మార్పు చెందుతుంది.
1: ఎనీ మెటీరియల్ ఇస్ బౌండ్ టు చేంజ్.
0: ఎప్పటికీ ఎక్కడ మార్పు చెందినటువంటి ఒక తత్వమే ఈ పదార్థం కావాలి.
1: దట్ విచ్ డస్ నాట్ చేంజ్ ఎనీ టైమ్ ఎనీవేర్ ఈజ్ ఎసెన్షియల్.
0: కనుక మనము ఋతం అనేటువంటి ఒక పదార్థమును మనం సంపాదించాలి.
1: దేర్ఫోర్ we should earn to experience the changeless rhythm.
0: ee vidhanga sampadinchinappudu inga bhagavat tattvam ekkada manam gurtinchadaniki veelavutundi.
1: When once this is acquired, what else is the nature of the divinity?
0: nenu bhagavantunu darshinchedetla ani question veyochunu.
1: You may put a question, how can I meet see God?
0: Pichivada,
1: oh mad cap,
0: bhagavantunu vere darshinchanakkarledu.
1: You don't need to see God separately.
0: ఎక్కడ చూసినా భగవంతుడే.
1: యు ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్.
0: ఏ వస్తువునందు చూసినా భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్.
0: నీవు దేనిని చూస్తున్నావో అది భగవంతుడే.
1: వాట్ ఎవర్ దట్ యు సీ ఈజ్ డివైన్.
0: దేనిని అనుభవిస్తున్నావో అది భగవంతుడే.
1: వాట్ ఆల్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్సో డివైన్.
0: దేనిని నీవు ఆనందిస్తున్నావో అది భగవంతుడే.
1: దట్ వాట్ యు అట్రాక్ట్ ఈజ్ ఆల్సో డివైన్.
0: కనుకనే నీవు దర్శించినదంతా దైవత్వమే.
1: Therefore, what all you, that you visualize is
0: నీవు తిరిగి
1: divine.
0: దైవాన్ని దర్శించనక్కర్లేదు.
1: You don't have to see God separate.
0: నీవే దైవము.
1: You are God.
0: దైవమే నీవు.

0: And God is yourself only.
1: కనుకనే నేనే దైవం, దైవమే నేను అనేటువంటి వేదము ప్రబోధిస్తూ వచ్చింది.
0: Veda goes on declaring this fact that I am God and God is none else other than the self.
1: లోకములో పేర్లు ఎన్నైనా ఉన్నాయి కానీ దైవం ఒక్కడే.
0: There may be varied nomenclature, but God is one only.
1: ఇలాంటి దైవత్వం అనేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize the basic unity, oneness of divinity.
1: దేనిని చూచినా ఇది దైవమే.
0: Whatever that may you may see is God only.
1: దేనిని అందుకున్నా అది దైవమే.
0: All that you receive is only God.
1: దేనిని మనం భుజించినా అది దైవమే.
0: All that you partake is also divine.
1: కనుకనే సర్వం కలివిదం బ్రహ్మ అన్నాడు.
0: Therefore it is said the whole thing అనేక రకములుగా ఉన్నప్పటికీ
1: అది ఏకత్వంగానే ఉంటుండాలి.
0: It may seem to be plurality and multiplicity, but it is only one.
1: అట్టి ఆత్మతత్వమే నీ యందే ఉంటున్నది.
0: That principle of self is in you.
1: కనుక ఏకం సత్ అన్నారు.
0: Therefore it is said truth is one.
1: సత్సంగం అనగా ఏకమే కాని అనేకలతో కూడినటువంటిది కాదు.
0: సో సత్సంగం meant identification with that oneness.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక సంఘమును మనం ఏర్పాటు చేసుకోవాలి.
0: We should have that sacred company, Sangha.
1: ఈనాడు సత్సంగం అనగా 10 మంది ఆధ్యాత్మిక సాధకులు చేరినప్పుడు అది సత్సంగం అనుకుంటున్నాం.
0: Today we go by the meaning for this word satsanga, to join the company of good saints.
1: అలాంటి వారి కంపెనీతో చేరినప్పుడు మనం కూడా సత్సంగంగానే భావిస్తున్నాం.
0: We also consider ourselves a member of good
1: company. కానీ ఆ సంఘం కూడాను మార్పు చెందేదే కానీ స్థిరమైనటువంటిది కాదు.
0: Even the satsanga good company, what we think also
1: ఎందుకనగా you may tell who is good, ఎవరి నీవు గుడ్ అనుకుంటున్నావో వాడు నీకు బ్యాడ్ అవుతున్నాడు.
0: Because the one whom you consider good all of a sudden transforms into bad one.
1: వాళ్ళతో నీవు చేరేటప్పటికి నీవు కూడా మంచి చెడ్డనగా మారిపోతున్నావు.
0: Then once you join his company you may turn good or bad.
1: ఇవన్నీ అస్థిరమైనటువంటి వస్తువులే.
0: These are all temporary objects.
1: ఇదంతా అస్థిరమైనటువంటి జీవులే.
0: They are all ephemeral beings.
1: అశాశ్వతమైనటువంటి సంబంధములే.
0: It's only temporary understanding.
1: అస్థిరమైనటువంటి దానికి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఎట్లా అందిస్తుంది?
0: That which is temporary cannot confer permanent bliss.
1: కనుక ఇది అసాధ్యము.
0: It is impossible.
1: కనుక ఇది అసాధ్యమైనటువంటి తత్వాన్ని మనము సత్సంగంగా భావించుకోవటం చేతనే ఈనాటి వరకు కూడాను మనము ఈ సత్సంగ ప్రభావాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
0: Because we want to get that which is impossible, we have not able to understand and reap the benefits of satsanga.
1: Tell me your company, I shall tell you what you are. Ani
0: it is said, tell me your company, I shall tell you what you
1: are. Nee anityamainatu varito sneham chesinappudu aa anityamainatu sambandhame neeku praptistundi.
0: Association with the momentary will confer ephemeral results only.
1: Nitya satyamainatu danito neevu friendship cheyali.
0: You should have friendship with that permanent and eternal.
1: ఆ నిత్య సత్యమైనటువంటి ఒక ప్రాప్తి నీయందే ఉన్నది కానీ బయట ప్రపంచంలో కానరాదు.
0: That one which is eternal entity reality is within you.
1: ఈ జగత్ అంతైకును మార్పు చెందేటువంటిది.
0: The whole world is bound to change.
1: అన్ని పదార్థముల యొక్క చేరికనే.
0: It's all the combination of matter.
1: ఈ పదార్థములు ఎలాంటివి అనగా అస్థిరమైనటువంటి పదార్థములే.
0: The matter that you find in the world is only temporary.
1: సత్యనిత్యమైనటువంటి పదార్థములు ఈ జగత్తులో మనకు కానరాదు.
0: In this world you don't find anything that's permanent and eternal. ఇదంతా
1: దృశ్యకల్పితమైనటువంటి వస్తువులే.
0: This is all full of name and form which is temporary.
1: అదృశ్యమైనటువంటి తత్వము ఆత్మయందే ఉంటున్నది.
0: That which is unmanifest is within you.
1: కానీ కొందరు దైవం ఎక్కడ అని దర్శించగా నాలోనే ఉన్నాడు అంటారు.
0: Some respond this way. If you ask him where is God, they will say he is in me.
1: Idi satyam kaadu.
0: It's not true.
1: Ee dehame anityam.
0: Body is temporary.
1: Indulo undinatvanti oka idi satyam etla avutundi.
0: How can that which is within be an eternal truth?
1: Ee pushpam ekkada undi antam.
0: If you ask where is the flower?
1: Na chethilo undi.
0: It is in my hands.
1: కాబట్టి అదే విధంగానే ఈ జగత్తంతా కూడాను నా యొక్క చేతిలో ఉంటుండాలి.
0: Likewise the whole world is in my hands.
1: కనుక ప్రతి వస్తువు యొక్క తత్వం కూడాను ఒకరి చేతిలో ఆధారంగా ఉండేటువంటిది.
0: Therefore every object is based on someone else.
1: దైవం నీ యందు లేడు, నీవే దైవం ముందు ఉంటున్నావు.
0: God is not in you, you are God.
1: నేను దైవంలో ఉన్నాను, నీవు దైవంలో ఉంటున్నావు, మీరందరూ దైవంలోనే ఉంటున్నారు.
0: I am in God, you are in God, all of us are in God.
1: కాబట్టి దైవం నాలో ఉన్నాడని చెప్పుకోవటం చాలా పొరపాటు.
0: It's a mistaken feeling to think that God is in me.
1: నా హృదయ స్థాయిలో ఉన్నాడు దైవం అంటాం అది కూడా చాలా పొరపాటు.
0: It's also a mistake to say that he resides in all of my heart. This is only physical heart.
1: సత్యమైనటువంటి హృదయం కాదు.
0: It is not true.
1: నిత్యమైనటువంటి హృదయం కాదు.
0: It's not eternal.
1: కనుక దానిలో ఉన్నటువంటి దైవం కాదు.
0: So you cannot mistake it, the one as the divine.
1: దైవం దైవంలోనే ఉన్నాడు.
0: God is God unto himself.
1: కనుక దైవాన్ని వెతకాలంటే నీవు కేవలం ఒక పదార్థాన్ని బట్టి నువ్వు ప్రాధేయపడటం చాలా తప్పది.
0: It's a mistake to go by the material objects in order to find and experience God.
1: కనుక మనము ప్రతి విషయాన్ని కూడాను బయట ప్రపంచంలో వెతకనక్కర్లేదు.
0: Therefore, we don't have to search in the outside world for everything.
1: దైవం నీ యందే ఉంటున్నాడు కానీ నీవే దైవమే ఉన్నావు.
0: God is in you, you are God.
1: నేనే దైవము.
0: I am God.
1: దైవమే నేను.
0: And God is the self.
1: నేను దైవంలో ఉన్నాను.
0: I am in God.
1: దైవం నాలో ఉన్నాడు.
0: God is in me.
1: అని అనుకోవటము ఇది పెద్ద అసత్యమే.
0: And this is absolutely false, untruth.
1: అందరూ దైవం నందే ఉంటారు.
0: All are in God.
1: దైవం కానటువంటిది జగత్తే కాదు.
0: There is nothing without God.
1: ఇది భౌతికమైనటువంటి జగత్తు.
0: This physical world.
1: కానీ నిజమైనటువంటి జగత్తు అది transcendental truth.
0: The fundamental principle is the transcendental truth.
1: అది మార్పు చెందనటువంటి సత్యము.
0: It is the truth which is changeless.
1: ఎక్కడికి కదలనటువంటి సత్యము.
0: It doesn't move anywhere.
1: ఇది రుతం.
0: This is rutam.
1: ఈ రుతం అనేటువంటిది సత్యం అనేటువంటి దానికి సరైన సంబంధ బాంధవ్యాన్ని మనం గుర్తించాలి.
0: We have to understand the exact correct relationship between these two words, rutam and satyam.
1: Shivam anaga emiti?
0: What is shivam?
1: Shivam anaga satyam.
0: Shivam means satyam, truth.
1: Ye satyamu?
0: What truth?
1: Nee endu unnatundi satyam kaadu.
0: Not that in you.
1: Nuvu pettukunna satyam kaadu, peru kaadu.
0: Not the one imposed by you.
1: మార్పు చెందనటువంటి సత్యము.
0: The truth which is changeless.
1: అది
0: సత్. The changeless one is sat, truth.
1: సత్. ఆ సత్ చిత్తుతో కూడినప్పుడే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: When that the sat truth exists in combination with chit will confer bliss, ananda.
1: కనుక మనం భౌతికమైనటువంటి యొక్క భావాలు తీసుకుని భౌతికమైనటువంటి అర్థాలతో మనం ప్రాకులాడుతూ మన మనసును పాడు చేసుకుంటున్నాం.
0: We are spoiling our minds because we go by worldly feelings and worldly thought.
1: దైవము నాయంది ఉంటున్నాడు నేను వేరే వెతకనక్కర్లేదు అని కొంతమంది అహంకార పడుతుంటారు.
0: Some are egoistic with the feeling and begin to declare that God is in me, why should I search for him?
1: కానీ ఈ జీవితం అనేటువంటి వృక్షము లోపల,
0: in this tree of life,
1: రెండు విధములైనటువంటి యొక్క గుణములు ఉంటున్నాయి.
0: There are two important qualities.
1: ఏమిటి ఆ గుణములు?
0: What are they?
1: నశించిప చేసేటువంటి యొక్క పురుగులు.
0: దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ దట్ డెత్ ఆఫ్ ది ట్రీ ఈస్ ది
1: అసూయ. కేవలము ఒక చీడ పురుగు.
0: ది జెలసీ ఇస్ ఎ పెస్ట్.
1: అహంకారము ఏడ పురుగు.
0: అండ్ దిస్ ఈగో ఇస్ ఆల్సో ది వైట్ హ్యాండ్ దట్ ఈట్స్.
1: కనుక అహంకార అసూయలు రెండు కూడాను ఈ మానవ జీవితం అనే వృక్షంలో ప్రవేశించి దీనిని నాశనం చేస్తున్నాయి.
0: దేర్ఫోర్ ది ఈగో అండ్ ది జెలసీ ఆర్ ది పెస్ట్ that will kill this plant to the tree of life.
1: ఈ అసూయ అహంకారమును ఏనాడు మానవుడు కొంతవరకును నశింప చేసుకుంటాడు అప్పుడే తాను తానుగా నిలుస్తాడు.
0: That day when man frees himself from this jealousy and ego, he can be a true man and free.
1: కనుక అట్టి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So we should make every effort to know the truth.
1: ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది మార్పు చెందినటువంటి సత్యమే కావాలి.
0: Today what we need to know is this truth which is changeless.
1: దైవత్వం అనేటువంటిది ఆత్మతత్వంగా ఉంటాయి.
0: The divinity is the self.
1: ఆత్మను ఏ రీతిగా మనం దర్శించాలి?
0: How can you visualize the self?
1: ఆత్మకు రూపము లేదు.
0: The self has no form.
1: రూపము లేని దాన్ని ఏ రీతిగా దర్శించటము?
0: How can you see that which is formless?
1: ఆనందమే రూపము.
0: The bliss is its form.
1: ఈ ఆనందమనేటువంటి రూపము సర్వుల యందు ఉంటున్నది.
0: This blissful form is in everyone.
1: ప్రతి మానవుడు కూడాను ఆనంద స్వరూపుడే.
0: ఎవ్రీ పర్సన్ ఈజ్ వెరీ పర్సానిఫికేషన్.
1: కానీ పదార్థములకు భ్రమింపచేసి దాంట్లో దీని మరుగు పడిపోతున్నాడు.
0: Because he is deluded by the material objects and he has forgotten his bliss.
1: ఈ యొక్క భౌతికమైనటువంటి వస్తువుల యొక్క వాహనము మనం ఏమాత్రం ఆశించకూడదు.
0: We should not run after the material, the objects of this world.
1: ఈ భౌతికమైన వస్తువులు ఎంత కాలం ఉండవలవు?
0: The physical objects, how long they last?
1: ఇప్పుడు ఇది ఒక పుష్పము.
0: This is a flower.
1: ఇది ఈనాడు బాగా ఉంది, రేపటికి ఎండిపోతుంది.
0: Today it is so fresh, tomorrow it will fade out.
1: ఎప్పుడు మార్పు చెందేటువంటివి కాని ఈ పదార్థములు, మార్పు చెందినటువంటిది ఒక్కటే ఆత్మ.
0: All material objects go on changing continuously. It is a self that changes. Therefore the whole worldly objects change.
1: మార్పు చెందినటువంటిది ఆనందం ఒక్కటే.
0: The changeless one is the bliss.
1: ఈ ఆనందము అనుభూతికి మాత్రమే వస్తుంది కాని ఆలకింపుకు మాత్రమే రాదు.
0: This ananda, the bliss, can be experienced not by expression.
1: ఒకరు చెప్పితే అర్థం కాదు.
0: It cannot be understood by listening to someone.
1: అది నీకు నీవే అర్థం చేసుకోవచ్చును.
0: You can understand for yourself.
1: నిజముగా ఈ త్రిగుణములను కూడాను నీవు ఏకత్వంగా నీవు గుర్తించు, తప్పక నీకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: Understand the unity of the three attributes, gunas in you. You can be blissful.
1: ఏ గుణములు? సత్వ రజ తమో గుణములు కాదు.
0: They are not the three attributes, sat, rajas and tamo gunas.
1: నేను చెప్పినట్టుగా ఒకే దృష్టి,
0: సింగిల్ పాయింటెడ్ లుక్,
1: ఒకే శ్రవణము,
0: one listening,
1: ఒకే కర్మ,
0: one action.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క సత్సంగము.
0: The harmony of the three is the true satsanga.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మనం అనుభవించినప్పుడు ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: Then once we unify all these three, we deserve the true bliss.
1: ఈ ఆనందమున కంటే మరొకటి ఆనందం లేదు.
0: There's nothing beyond this bliss.
1: ఈ ఆనందమే నిత్యానందం.
0: This bliss is eternal.
1: ఈ ఆనందమే అద్వైతానందము.
0: It is non-dual.
1: ఈ ఆనందమే నిజానందము.
0: This bliss is truth.
1: ఈనాటి మానవుడు ఏదో కొద్దిసేపు ధ్యానంలో కూర్చొని ఏదో నేను ఆనందాన్ని అనుభవించానని ఆనందంగా కంటిదారులు కార్చుకుంటుంటాడు.
0: Man thinks that he is in a state of bliss in the process of meditation.
1: ఇవంతా కూడా తన భ్రమనే తప్ప సరియైనటువంటి ఆనందం కాదు.
0: It is all their imagination, illusion, but it's not truth.
1: ఆ ఆనందం ఎప్పటికీ ఉండాలి.
0: That bliss should be eternal, permanent.
1: జాగ్రత్తకరా, స్వప్నావస్థకు పో, ప్రత్యక్షంగా ఉండు, ఎప్పటికీ కూడా నువ్వు ఒకటిగానే ఉండాలి.
0: Either in the waking state or dreaming state or deep sleep, that bliss should continue to stay with you.
1: త్రికాలం ఎందుకు మార్పు చెందినటువంటి ఋతుమైన సత్యంగా ఉండాలి.
0: This rutam, the satyam, which should not change in all the three periods of time.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: ఇది ఈ చిన్న వయసు నుంచినే ప్రారంభం కావాలి.
0: This you should learn right from this tender age.
1: ఒక్కటే ఒక్కటి మనము.
0: The truth is one, only one.
1: అదియే నిజమైనటువంటి ఆనందము.
0: That is the bliss.
1: ఒకే మాట పైన ఉండాలి.
0: We should stand by the word.
1: ఒకే దృష్టిని పావన్ మాత్రమే ఉండాలి.
0: We should have only single pointed attention.
1: అనేక దృష్టిలు పెట్టుకోకూడదు మనము.
0: We should not have a kind of divided
1: ఒకే కర్మలో మనం లీనం కావాలి.
0: Only one activity.
1: ఈ కర్మ ఒకటే.
0: Action is one.
1: నిజమైన ఆనందం ఒక్కటే.
0: The true bliss is one.
1: నిజమైన దృష్టి ఒక్కటే.
0: The true vision is one.
1: నిజమైన అనుభూతి ఒక్కటిగానే ఉండాలి.
0: The experience also should be one and the same.
1: ఇలాంటి దీనినే మనము సరైన సత్సంగంగా భావిస్తున్నాము.
0: We should consider this as the proper satsanga.
1: ఈ భౌతికమైనటువంటి ఒక అనుభూతులు ఎంతకాలం అనుభవించినప్పటికీ ఈ సత్యమైన ఆనందం మనకు లభ్యం కాదు.
0: The worldly experiences will never grant you that permanent eternal truth.
1: Anta oka daivam tone niku praptistundi.
0: Everything you get only from God.
1: Daivanni vadali,
0: leaving God,
1: kevalam bhramana cheta deshanni nivu aadariste,
0: if you are carried away by the illusion and run after people,
1: andulo kevalam anta asatyame manaku praptistundi.
0: You find only falsehood,
1: anityame manaku praptistundi.
0: That only you get it.
1: Kaadu kaadu, satya nityamainatundi aanandamu.
0: This is eternal bliss.
1: Okka daivam nandu maatrame labhyamavutundi.
0: You can experience only from God only.
1: Adi ye nijamaina atma tattvamu.
0: That is the principle of the true self.
1: Enni vidhamainatundi vyaparam cheyi.
0: Whatever business you do.
1: Enni vidhamainatundi karmalu aacharinchu.
0: You may do many actions.
1: Ivanni maarpu chendinatundi ve kaani.
0: They go on changing.
1: మార్పు చెందినటువంటిది అది ఒక్కటి.
0: It is only the self which is changeless.
1: దానిని రుతం అని పిలిచారు సంస్కృతంలో.
0: That in Sanskrit is called rutam.
1: Vedantamulandu atma ani chepparu.
0: In Vedantic parlance it is called atma.
1: Atma anaga,
0: atma means
1: తన యొక్క దివ్యత్వాన్ని అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వంతో ఏకం చేసుకోవాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ యూనిఫైయింగ్ ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ విత్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీబడి అరౌండ్.
1: అతను నేను ఒకటే.
0: The other person and you are one.
1: దేహములకు రెండు వేరుగా ఉన్నాయి.
0: Bodies are different.
1: దేహాభిమానం కూడా మొదలుపెట్టాలి.
0: And you give up this body attachment.
1: అక్కడ ఇక్కడ ఉన్నటువంటిది ఒకటే.
0: Therefore the self is only one and the same.
1: ఇక్కడ ఈ బల్బు నందు ఆ బల్బు నందు ఉన్నటువంటిది ఒకే లైటే.
0: It is only the same current present in all of the
1: bulbs. బల్బులు వేరు వేరుగా ఉన్నాయి.
0: Bulbs are different.
1: కానీ లైట్ ఒకటే.
0: The light is one.
1: అట్టాంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We should recognize such a thing.
1: దేహాలు వేరు వేరుగా ఉన్నాయి.
0: Bodies are different.
1: కానీ ఆత్మ ఒకటే.
0: But the self is one.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అన్నారు.
0: The same self is present in all of the beings.
1: అన్ని భూతములు యందు కూడా ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
0: The principle of the self pervading being given in all the beings in one. That kind of broad-mindedness we don't have today.
1: దివ్యత్వము ప్రేమతత్వంలో చేరాలనుకున్నప్పుడు నిజమైనటువంటి ప్రేమగానే మారిపోవాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద డివినిటీ కుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ ఓన్లీ బై ద పవర్ ఆఫ్ లవ్.
1: దివ్యత్వం వేరు ప్రేమతత్వం వేరు ఉండడానికి వీలు కాదు.
0: అండ్ ద డివైన్ ప్రిన్సిపల్ అండ్ లవ్ ఆర్ నాట్ సెపరేట్.
1: కనుక మానవత్వం లోపల అట్టి దివ్యత్వం ఉన్నది కనుకనే జంతువు నాం నరజన్మ దుర్లభం అన్నారు.
0: సిన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డివినిటీ దేర్ ఫోర్ ఇట్ ఈస్ స్టేటెడ్ దట్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద రేరెస్ట్.
1: మానవుడు గమ్యాన్ని వెతకడానికి ప్రయత్నం చేయటం లేదు.
0: Man today is not after the
1: జన్మను విచారించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
0: He wants to inquire his life.
1: ఈ జన్మను విచారించడానికి ప్రయత్నం ఎందుకు చేయాలి?
0: Why should you struggle and strain yourself?
1: క్రిమికీట గాజులు కూడా జన్మను విచారిస్తుంటే ఉన్నాయి.
0: The insects and other animals also go this way.
1: క్రిమికీట గాజులు కూడా ఈ జన్మ యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
0: Insects also want to know the secrets of life.
1: ఈ జన్మ రహస్యం తెలుసుకోవటం కాదు ముఖ్యము.
0: It's not that important just to know the secret of life.
1: తెలుసుకోవాలి.
0: The goal of life is important.
1: ఈ జీవితానికి గోల్ ఏంటి?
0: What is the goal?
1: గమ్యం ఏమిటి?
0: What is the aim of life?
1: ఆ గమ్యం అనేటువంటిదే సత్యం.
0: That very goal of life is truth.
1: ఆ సత్యమే ఆత్మతత్వము.
0: And that very truth is the self.
1: అట్టి గమ్యాన్ని నీవు వెతకకుండా జన్మాన్ని మాత్రమే నీవు దాన్ని తరింప చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ జన్మది ఎన్ని చేసినా ఇది సాధ్యం కాదు.
0: You don't make an attempt to reach the goal, the fulfillment of life, but you want to know the secrets of life.
1: ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా నువ్వు ఇది సాధ్యం కాదు.
0: You may have repeated births, but it's impossible.
1: గమ్యంపైన దృష్టిని పెట్టుకో.
0: But have that objective, the goal of life.
1: జన్మను మాత్రం విచారిస్తూ పోవద్దు.
0: Don't go on inquiring the secret of life.
1: జరిగినటువంటి జరుగుతూనే ఉంటుంటాయి.
0: It happens.
1: పునరపి జననం పునరపి మరణం.
0: The birth and death.
1: పునరపి జననం జఠరేసేనం.
0: It happens repeatedly.
1: సంసారే తహుక్తారే.
0: And one has to cross this
1: situation. ఉపయాపారె పాహిమురారే అన్నారు.
0: We have to pray to God for his mercy so that we can cross this ocean of illusion.
1: ఎన్ని జన్మలు అనుభవించినప్పటికీ తిరిగి చూచిందే చూస్తూ రావడం, చేసిందే చేస్తూ రావటం, అనుభవించిందే అనుభవిస్తూ రావటం.
0: What is happening is that we go on watching that what we have seen, we go on doing that what we have done.
1: అనుభవించినటువంటి మరొక తూరి నీకు ప్రాప్తించకూడదు.
0: When once you experience, you do an activity, you should not repeat.
1: ఒక తూరి నీవు దర్శించినటువంటి దాన్ని మరొక తూరి దర్శించడానికి వీలు కాదు.
0: When once you have seen an object, you don't have to see it again.
1: అది ఏకం సత్వి ప్రభావదావదంతి.
0: And that is the single truth which has been referred to many.
1: అట్టి ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize the principle of Atma, which is oneness.
1: ఇన్ని వేల మంది ఇక్కడ ఉంటున్నారు.
0: Thousands have assembled here.
1: దేహాలంతా వేరు వేరుగా ఉన్నాయి.
0: The bodies are many.
1: వీరి ఆకారంలో వేరువేరుగా ఉన్నాయి.
0: The forms are many.
1: వీరి ప్రవర్తనలు వేరువేరుగా ఉన్నాయి.
0: The behavior changes.
1: కానీ అన్నిటి యందు కూడాను ప్రకాశింపజేసేటువంటి తత్వం ఒక్కటే.
0: But there is only one principle of self which is effulgent within.
1: ఆ ప్రకాశాన్ని అనేక మంది అనేక రీతిలో ఉపయోగించుకోవచ్చును.
0: This effulgence or brilliance could be used in varied manner.
1: ఎవరే విధంగా ఉపయోగపెట్టుకున్నా అవంతా అనిత్యమైనటువంటివి.
0: యూ మే యూజ్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వే బట్ అల్టిమేట్లీ ఇట్ ఇస్ టెంపరరీ.
1: ఇక్కడ బల్బును చూసుకుని నీవు కొంత రాసుకుంటూ కూర్చోవచ్చు.
0: టుడే యూ మే గో ఆన్ రైటింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద బల్బ్.
1: నీ హోంవర్క్ నీవు చేసుకోవచ్చును.
0: యూ కెన్ డూ ఈవెన్ యువర్ హోంవర్క్.
1: తప్పుడు లెక్కలు చేసుకోవచ్చును.
0: యూ కెన్ ఆల్సో క్యాలిక్యులేట్.
1: మార్గమైన జాబులు రాయవచ్చును.
0: యూ కెన్ రైట్ లెటర్స్.
1: ఇన్ని రాసినప్పటికీ లైట్ కి ఏమి దోషం ఉండదు కదా?
0: నథింగ్ రాంగ్, నో మిస్టేక్ విత్ ద లైట్.
1: ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటి ఒక ప్రత్యర్థిని మాత్రమే మార్పు చెందుతుంటాయి.
0: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్టివిటీ దట్ గోస్ ఆన్ చేంజింగ్.
1: నిత్య సత్యమైనటువంటి ఒక ఆత్మ ఒక్కటే.
0: ది ఎటర్నల్ ట్రూత్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇస్ వన్.
1: అట్టి ఆత్మను ఎట్టి కాలం నందు కూడా మార్పు చెందించకూడదు.
0: దిస్ సెల్ఫ్ వీ షుడ్ నెవర్
1: దైవం ఒక్కడే. గాడ్ ఈజ్ వన్.
0: గాడ్ ఈజ్ వన్.
1: గోల్ ఈజ్ వన్
0: గోల్ ఈజ్ వన్
1: దీన్నే చెప్తూ వచ్చారు. నేను వెలుగులో ఉన్నాను.
0: ఐఎమ్ ఇన్ ది లైట్.
1: వెలుగు నాలో ఉన్నది.
0: ద లైట్ ఈజ్ ఇన్ మీ.
1: నేనే వెలుగు, వెలుగే నేను అన్నారు.
0: ఐఎమ్ ద లైట్ అండ్ దట్ లైట్ ఈజ్ ద సెల్ఫ్.
1: లైట్
0: ద లైట్
1: లైట్ అనేటువంటిది జ్ఞానము.
0: ద లైట్ ఈజ్ విజ్డమ్.
1: నేను అనేటువంటిది భక్తి.
0: ది ఐ హియర్ ఈజ్ డివోషన్.
1: భక్తి జ్ఞానం రెండు కూడా ఏకమైపోయినాయి.
0: భక్తి ద డివోషన్ జ్ఞానం
1: నేను వెలుగులో ఉన్నాను.
0: ఐఎమ్ ఇన్ ద లైట్
1: నేను అనేటువంటిది భక్తి.
0: I here is devotion.
1: వెలుగులో ఉన్నాను, జ్ఞానంలో ఉన్నాను.
0: I am in the light, meaning I am in wisdom.
1: వెలుగు నాలో ఉన్నది.
0: That wisdom, jnana is in me.
1: ఈ భక్తిలో చేరి ఉంది.
0: Therefore, this jnana is in combination with
1: bhakti. కాబట్టి light and love అన్నారు. Light and love.
0: Therefore, this is what we call light and love.
1: Love అనేటువంటిది భక్తి, light అనేటువంటిది జ్ఞానం.
0: So, love is devotion, light is wisdom.
1: ఇట్టి రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should make every attempt to know this unity of these two.
1: కనుక నిజమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే భక్తి చాలా ప్రధానమైనటువంటిది.
0: టు నో ది ట్రూత్, దిస్ డివోషన్
1: ఈ ప్రేమను పెంచుకుంటూ పెంచుకుంటూ పెంచుకుంటూ
0: when we go on developing
1: జ్ఞానంలో మార్చాలి.
0: And we should make kind of change here.
1: బుద్ధికి తోచినట్టంతా దీన్ని మార్పు చేసుకోకూడదు.
0: We should not go by the wavering mind.
1: ఎన్ని మార్పులు కలిగినప్పటికీ నీ యొక్క ఆత్మతత్వం మార్పుకుండా ఉండాలి.
0: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ కౌంట్లెస్ చేంజెస్ అరౌండ్.
1: ఇట్టి ఏకత్వాన్ని ప్రార్థన చేసుకుని ఆనాటి మహర్షులు అనేక తపస్సులు ఆచరించి సత్యాన్ని పొందారు.
0: Therefore the ancient sages and seekers and seers, they always proceeded towards the principle of the self,
1: జపం చేస్తున్నాం.
0: You just do japa.
1: ఒక్క మాలను ఇంకొక మంత్రమునకు చెప్తున్నాము.
0: You go on repeating mantras.
1: ఒక పుష్పం నుంచి అనగా ఒక గోల్ నుంచి మరొక దానికి పోతున్నాము.
0: యూ జస్ట్ మూవ్ ఫ్రమ్ వన్ బీ టు ద అదర్, ఫ్రమ్ వన్ గోల్ టు అనదర్.
1: మార్పు చెందేటువంటిది కాదు ఇది సత్యం.
0: ద ట్రూత్ విల్ నెవర్ చేంజ్.
1: ఇది మన అల్పతృప్తి కోసం చేస్తున్నాము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ అవర్ లో లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: అనిశ్చయమైనటువంటి శాంతి కోసం చేస్తున్నాము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ పీస్.
1: కానీ ఈ శాంతి నీకు శాశ్వతం కాదు.
0: ది పీస్ దట్ యు ఎర్న్ దేర్ బై ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఇదే కాదు.
0: ఇట్ విల్ నెవర్ బి.
1: ఇంత పీసెస్ పీసెస్ పీసెస్ పీసెస్ గా పోతున్నాయి.
0: ఇట్ ఇస్ నాట్ పీస్. It is just pieces of
1: mana. Mana chipinante 108 mana telutunnayi.
0: And the 108 beads in a talisman.
1: Idi okati okati maarpu chendutunnayi kada.
0: But they go on shifting one place to another.
1: 108 kuda okati kaadu kada.
0: 108 is not one.
1: 108 din lopala kuda okke wire adi maatram satyam.
0: But there is only same wire that passes through the 108 beads of talisman.
1: Adi daramu.
0: And there is only one string there.
1: Karuka anekatvam maarpu chendutunnayi kaani ఏకత్వం మార్పు ఒక్కటిగానే ఉంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద డైవర్సిటీ దట్ గోస్ ఆన్ చేంజింగ్, ద యూనిటీ రిమైన్స్ ఆల్ ద సేమ్. జపమాల
1: చూడండి, మానవులు వేరువేరుగా ఉంటుంటాయి.
0: అండ్ వి ఫైండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాలిస్.
1: కానీ అన్నింటి ఎందుకు ఏకంగానే ఉంటుండాలి వైర్.
0: బట్ ద వైర్ ఈస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్.
1: ఆ వైరే దివ్యత్వమైనటువంటి దైవతత్వము.
0: దట్ వైర్ ఈస్ డివినిటీ.
1: అది కరెంట్.
0: That is the current of divinity.
1: ఆ కరెంట్ అనేటువంటి మ్యాగ్నెట్.
0: The current of divinity is magnet.
1: ఈ మ్యాగ్నెట్ అనేటువంటి జగత్తునంతా కూడాను ఆకర్షిస్తూ ఉంటుండాలి.
0: It is the divine magnet that attracts the whole world.
1: ఈ అట్రాక్షన్ అనేటువంటిది ఒక్కొక్క దగ్గర మాత్రమే అధికంగా ఉంటుంది.
0: This attraction is present at the maximum optimum with certain individuals.
1: ప్రత్యేకంగా ఉంటుంటుంది.
0: It's special.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: A small example.
1: ఇప్పుడు నేను ఒక్కడే ఇక్కడ ఉండేది.
0: భగవాన్ ఈశ్వర్
1: ఇన్ని వేల మంది అంతా ఇక్కడ రావడానికి ఎవరు పిలిచారు మిమ్మల్ని?
0: థౌజండ్స్ హావ్ అసెంబ్లెడ్ హియర్. హూ ఇన్వైటెడ్ యూ?
1: ఎవరు ఇన్వైట్ చేశారు?
0: హూ ఇన్వైటెడ్ యూ?
1: ఈ మ్యాగ్నెట్ ఒకటే ఇన్నింటినీ ఆకర్షిస్తూ ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ద డివైన్ మ్యాగ్నెట్ ఆఫ్ భగవాన్ దట్ హాస్ అట్రాక్టెడ్ ఆల్ ఆఫ్ యు.
1: మ్యాగ్నెట్ ఒకటే.
0: ద మ్యాగ్నెట్ ఈస్ వన్.
1: ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా కానీ ఒకటిగానే ఉంటుంది.
0: అండ్ దిస్ మ్యాగ్నెట్ ఎగ్జిస్ట్
1: యాజ్ వన్. ఇక్కడ ఎక్కడ అక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు, అదే ఆత్మతత్వము.
0: హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్ హీ రిమైన్స్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే అది నిజమైనటువంటి యొక్క దైవ ఆకర్షణ.
0: దట్ ఈస్ ది ట్రూ డివైన్ అట్రాక్షన్.
1: పిలిస్తే వచ్చేటువంటివి కాదు.
0: It's not that you get by mere calling.
1: కలిస్తే తీరేటువంటివి కాదు.
0: It's not a simple fulfillment.
1: ఇది కేవలం ప్రేమ అనేటువంటిది బయట నుంచి కూరేటువంటిది కాదు.
0: It is not the love that could be stuffed from outside.
1: లోపల నుంచి ఊరేటువంటిది.
0: It has one that has to emanate from.
1: ఊరేదానికి కూరేదానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది?
0: That can it cannot be stuffed from outside.
1: నానము అనేటువంటిది బయట నుంచి కూరొచ్చు.
0: So you can just stuff it from outside.
1: దేవతత్వం అనేది లోపల నుంచి ఊరొచ్చు.
0: The love should originate from inside.
1: కాబట్టి love is God.
0: So love is God.
1: కానీ ఈ లవ్ అనే గాడ్ జ్ఞానాన్ని కూడా తీస్తుండాలి.
0: And this love is God will naturally have jnana wisdom.
1: కనుకనే దవ్ అనేటువంటిది దైవత్వమే.
0: లవ్ ఇస్ డివైన్.
1: జ్ఞానం కూడా దైవత్వం కాదు.
0: అండ్ విజ్డమ్ ఇస్ నాట్ డివైన్.
1: జ్ఞానాదేవత కైవల్యం అన్నారు.
0: అండ్ దిస్ విజ్డమ్ కన్ఫర్స్ లిబరేషన్ కైవల్య.
1: ఈ జ్ఞానం అనేటువంటిది అనేక జ్ఞానాలు రావచ్చును.
0: అండ్ దిస్ విజ్డమ్ ఇస్ ఆఫ్ డిఫరెంట్ వేస్.
1: కానీ ఇది అనేకత్వంతో కూడినటువంటిదిగా ఉంది.
0: But it is of many diversity.
1: ఏకత్వంగానే ఉంటుండాలి.
0: The love is the only one.
1: ఏకం సత్. అదే సత్.
0: This love which is only one is sat.
1: ఆ సత్ అనేటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని మొట్టమొదట మనం పెంచుకోవాలి.
0: Therefore this sat the love we have to develop more and more.
1: అందరి యందు ఉండినటువంటి యొక్క తత్వమే మన యందు ఉన్నది అనే సత్యాన్ని తెలుసుకోవాలి.
0: We have to know the fundamental truth that the same self in you is present in everyone.
1: ఇప్పుడు అందరూ ఉంటున్నారు.
0: All are here.
1: అందరికీ ఆకలి వేస్తుంది.
0: All of you are hungry.
1: ఆకలి వేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పదార్థాలు తింటారు.
0: And each can eat anything of your choice.
1: కానీ పదార్థములు వేరువేరుగా ఉండొచ్చు. కానీ
0: the dishes are many.
1: ఆకలి ఒక్కటే.
0: But the appetite is one.
1: అన్నములు అవి వేరు, ఆకలి ఒక్కటే.
0: There are many items and dishes, but the appetite is one.
1: మీ సాధనలు, మీ భ్రమలు, మీరు ఇవన్నీ వేరువేరుగా ఉండవచ్చును.
0: The spiritual practices and paths may be
1: many. కానీ లోపల ఉన్నటువంటి యొక్క ఆత్మభావం ఒక్కటే.
0: But the feeling of the self within is one.
1: కనుక ఇట్టి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయటమే సరి అయిన సాధన.
0: ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఈజ్ టు రియలైజ్
1: ఈ ప్రేమను ఎట్టి తరుణం నందుకు మార్పు చెందించకూడదు.
0: వీ షుడ్ నెవర్ చేంజ్ దిస్ ఎసెన్షియల్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: కానీ ఈనాటి యువకులు ఎందు ప్రేమలు మారిపోతూ ఉంటాయి.
0: బట్ ఇన్ ద మోడర్న్ యూత్ దిస్ లవ్ గోస్ ఆన్ చేంజింగ్.
1: ఈనాడు పవిత్రంగా ఉంటుంది.
0: Today it is sacred.
1: రేపు అపవిత్రం అయిపోతుంది.
0: Tomorrow it becomes unsacred.
1: ఈనాడు భ్రాంతిగా ఉంటుంది.
0: Today it appears illusion.
1: రేపు భ్రమగా ఉంటుంది.
0: And tomorrow it's imagination.
1: ఈ విధంగా మార్పు చెందేటువంటి యొక్క ప్రేమ తత్వం అది భక్తియే కాదు.
0: This love which goes on changing day to day is not true devotion.
1: ఏకం సత్. దాని లక్ష్యంలో పెట్టుకోవాలి మనం.
0: Truth is one. Keep it as the goal.
1: నేను వెలుగులో ఉన్నాను.
0: I am in the light.
1: వెలుగు నాలో ఉన్నది.
0: The light is in me.
1: ఈ రెండింటిని మాత్రం మరవకుండా చూసుకోవాలి.
0: And we should never forget these two.
1: కట్టగడపడికి ఏమైపోతుంది?
0: Finally what happens?
1: నేను నేనే.
0: I am I only.
1: కనుక ఇట్టి ఏకత్వానికి రావాలి.
0: You should come to this point of oneness.
1: నిజంగా ఆత్మతత్వాన్ని మనం గుర్తించవాలంటే
0: in order to know the self
1: అనేకత్వం పెంచుకోకూడదు.
0: We should not go by the diversity.
1: ఈ జగత్తులో మనకు కనిపించేటువంటి ప్రతి పదార్థములు కూడాను
0: all the material objects of this world
1: మన నుంచి వచ్చినటువంటి రిఫ్లెక్షన్ లే
0: are only the reflections.
1: దాని యొక్క యాక్షన్ అంతా మన రియాక్షన్ లే.
0: All the action outside is
1: దాని శబ్దం అంతా మన రీసౌండ్ లే.
0: It is only the resound.
1: కనుక ఈ చూచేటువంత, వినేటువంటివంత, దర్శించేటువంత నిజమైనటువంటి యొక్క సత్యములు కాదు.
0: సో ఆల్ దట్ యు సీ, ఆల్ దట్ యు హియర్, ఆల్ దట్ యు డు
1: రియాక్షన్ రీసౌండ్ లే
0: ఆర్ ఓన్లీ యువర్ ఓన్ రియాక్షన్స్ రిఫ్లెక్షన్స్ అండ్ రిసౌండ్.
1: ఇక్కడ నుంచి పిల్లలంతా కనిపిస్తున్నారు.
0: అండ్ యూ సీ బాయ్స్.
1: వీళ్ళు ఎక్కడ వాళ్ళు?
0: Where do they come from?
1: కాదు, నాలో ఉన్నటువంటి యొక్క ప్రతిబింబాలే.
0: దే ఆర్ ఓన్లీ రిఫ్లెక్షన్స్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ ఇన్ మీ.
1: లేకపోతే వీళ్ళంతా ఎట్ట కనిపిస్తారు?
0: హౌ కెన్ ఐ సీ యూ?
1: అట్టనే ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి పదార్థం కూడాను మీ యందు రిఫ్లెక్షన్ అయ్యేటువంటివి.
0: దేర్ఫోర్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
1: కొన్ని దానికి వియోగం వస్తుంది, కొన్ని దానికి సంయోగం వస్తుంది.
0: దేర్ మే బి ఎ కైండ్ ఆఫ్ యూనియన్ ఆర్ సెపరేషన్.
1: సంయోగ వియోగ సంకర్షణాత్మక తరంగమైన వాహనమే ఈ యొక్క సముద్రము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ది సంయోగ యూనియన్. ఇట్ ఈస్ వియోగ ద సెపరేషన్. వియోగ సెపరేషన్.
1: వియోగం జరుగుతుంటుంది.
0: The separation happens.
1: సంయోగం వస్తుంటుంది.
0: And also unity.
1: సంయోగ వియోగ సమత్వమైనటువంటి ఒక తత్వమే ఏకత్వము.
0: Therefore that oneness is beyond this union and separation.
1: ఈ రెండింటిని ఏకత్వంగా తీసుకోవాలి.
0: And we should go by only one principle
1: of the two. వియోగమే లేదు.
0: There is no separation.
1: నాకు సంయోగమే లేదు.
0: No samyoga union.
1: సంయోగం ఉంటే కదా వియోగం వస్తుంది.
0: If there is samyoga union there will be vyoga separation.
1: భ్రమలే కాని వేరు కాదు.
0: It's all your imagination.
1: నిజంగా ఆత్మతత్వాన్ని గుర్తించవలసినటువంటి వారు
0: those who want to know the self
1: ekam sat dani maatrame manam drushtilo pettukovali.
0: Should always keep in view that sat is only one.
1: Rendovadi kaane kaadu.
0: The second doesn't exist.
1: Maarpu chendede kaadu.
0: It doesn't change.
1: Sarvakala sarvavastare endu kodanu ekangaane untadi.
0: In all positions, in all periods of time it remains as one entity.
1: Atti ekatvanni manam gurtinchukodaniki taginaatvanti satsangam cherali.
0: Therefore we should join this satsanga.
1: Anaga ee moodinti yokka tattvanni manam గుర్తించాలి.
0: We have to recognize and experience this oneness.
1: మనం చూచేది,
0: we see,
1: మనం వినేది,
0: all that we hear,
1: మనం చేసేది,
0: all that we do.
1: మూడింటి యొక్క ఏకత్వం కావాలి మనకు.
0: Requires harmony of the unity.
1: మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన సత్సంగము.
0: హార్మోనియస్ యూనిటీ ఆఫ్ ది త్రీ ఇస్ ట్రూత్.
1: అంగంలోని జంగము, జంగంలోని సంగము, సంగంలోని లింగము, లింగంలోని ఆత్మ. అంగము,
0: అంగము ద బాడీ,
1: సంగము లోపల గుణాలు, అంగంలోని సంగము,
0: ది సంగ, ది కాంబినేషన్ ఆఫ్ ది అంగ ఇన్ ద బాడీ,
1: సంగంలోని లింగము, అదే ఆత్మ.
0: అండ్ ది లింగ ఇస్ ఆత్మ.
1: ఈ లింగమే మన యొక్క ప్రాణతత్వము.
0: అండ్ దిస్ లింగ ది సెల్ఫ్.
1: అందుకోసమనే ఈ ఆత్మతత్వాన్ని లింగాకారంగా పోల్చుకుంటూ వచ్చారు.
0: దేర్ఫోర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ లింగ.
1: దీనికి తలాతోక రెండు ఉండదు.
0: ఇట్ హాస్ నైదర్ బిగినింగ్ నార్ ది ఎండ్.
1: ఈ ఎండింగ్ బిగినింగ్ లేనటువంటిదే లింగము.
0: దట్ విచ్ ఇస్ ఎండ్లెస్ బిగినింగ్ లెస్.
1: చేసుకోవచ్చు,
0: యూ కెన్ డూ ఇన్ ఎనీ వే.
1: ఇప్పుడు మనం పూజ చేసుకునేటప్పుడు ఈ విధంగా పెట్టుకోవచ్చు.
0: యాజ్ యూ వర్షిప్ యూ కెన్ పుట్
1: తలని ఇక్కడ కాళ్ళని అనుకుంటావు.
0: అండ్ యూ కెన్ సే దట్ ది,
1: మరి దీన్ని మార్చితే ఇక్కడ తల అక్కడ కాళ్ళు, దీనికి ప్రత్యేకంగా లేదు.
0: అండ్ యూ కెన్ యాజ్ యూ టాస్ ఇట్ ది ఎండ్ బికమ్స్ ది బిగినింగ్ నౌ.
1: కనుక ఈ యొక్క నిజమైనటువంటి యొక్క బిగినింగ్ ఎండింగ్ లేనటువంటిది.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద వన్ వితౌట్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్.
1: నిజమైనటువంటి యొక్క ఆధారం ఆదేయం లేదు.
0: And in fact, it has no found basis at all. It's independent.
1: The
0: form is one.
1: అది ఆత్మతత్వము.
0: That is the principle of the self.
1: ఆత్మకు పేరు మాత్రమే ఉన్నది కానీ
0: this ఆత్మ, the self, has name.
1: రూపము లేదు.
0: It has no form.
1: ఆత్మ రూపము లేనటువంటి దాన్ని మనం నిరంతరం స్మరిస్తూ రావాలి.
0: We should think of that which is formless.
1: అది ఆనందము.
0: That is bliss.
1: అది మన నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: It comes from within.
1: అది ఎప్పటికీ మార్పు చెందదు.
0: It will never change.
1: మన ఆనందం మనదే.
0: And your own bliss you experience.
1: బయట ఆనందం కోసం నువ్వు ప్రాకులాడితే తప్పక నీ ఆనందం కూడా కూలిపోతుంది.
0: అండ్ ఇఫ్ యూ గో బై ది ఔటర్ ఎక్స్టర్నల్ హ్యాపీనెస్ యూ లూజ్ యువర్ ఇమ్మనెంట్ బ్లిస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: శివరాత్రి,
0: శివరాత్రి.
1: శివం అనగా సుందరము.
0: శివం మీన్స్ బ్యూటిఫుల్.
1: సుందరం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సుందరం?
1: సత్యం, శివం, సుందరం అన్నారు.
0: Truth, goodness and beauty, satyam, shivam, sundaram.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన సుందరము.
0: The unity of the three is true sundaram beauty.
1: అది ఏకత్వంతో కూడినటువంటిది.
0: And that is always one and the same.
1: చూచేది, విన్నది, అనుభవించేది ఈ మూడు ఏకమే.
0: All that you heard, all that you have done and all that you have seen are one and the same.
1: త్రిగుణం, త్రిదళాకారం.
0: And it's got the three
1: త్రినేత్రం, త్రియాయుధం.
0: Three eyes and trident.
1: జన్మ పాప సంహారం.
0: And it releases you from all sin.
1: శివార్పణం.
0: And this three are offered to God.
1: ఈనాడు మనం అందరు కూడాను భ్రమల చేతనే, కొన్ని భ్రాంతుల చేతనే ఈ పూజలు, ఈ సాధనలు జరుపుతూ వస్తున్నాం.
0: We worship, we follow spiritual paths because of our own imagination and delusion.
1: కానీ మనం పట్టిన పట్టును వదలకుండా ఉండాలి.
0: But we should not give up our determination.
1: దృష్టి ఒక్కటిగానే పెట్టుకోవాలి.
0: We should have single pointed attention.
1: శ్రవణం ఒక్కటిగానే ఉండాలి.
0: We should listen to only one thing.
1: కర్మ ఒక్కటిగానే ఉండాలి.
0: Our action should be only one.
1: అదే కర్మణ్యేవ అధికారస్య.
0: And you have got right on such an
1: అధికారము.
0: You have got authority on your action.
1: సర్వధర్మం భగవత్ప్రీత్యార్థం.
0: All actions be pleasing unto God.
1: ఏది చేసినా భగవత్ప్రీత్యార్థంగా చేయండి.
0: We offer all our actions to God.
1: అందులో ఎట్టి దోషము రాదు.
0: There is no mistake then.
1: కనుక ఇట్టి ఆత్మతత్వాన్ని మనం అనుభవించాలంటే
0: to experience this self.
1: దీనికంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
0: ఇట్ ఈస్ ది ఈజియెస్ట్ ప్రిన్సిపల్.
1: ఈనాడు ప్రత్యేకమైనటువంటి మార్గాలు పెట్టుకోవడం చేతనే అనేక ట్రబుల్స్ అంతా మనకు వ్యాప్తిస్తున్నాయి.
0: బికాస్ వీ హావ్ గాట్ సో మెనీ మోడ్స్, సో మెనీ పాత్స్, వీఆర్ కన్ఫ్యూజ్.
1: భ్రాంతుల చేతనే మనకు కన్ఫ్యూజన్ అంతా వచ్చేస్తుండదు.
0: దిస్ కన్ఫ్యూజన్ ఇస్ బికాస్ ఆఫ్ అవర్
1: ఈ కన్ఫ్యూజన్ వల్ల ఫ్యూజ్ అయిపోతుండది భగవంతుడికి నీకు ఉన్నటువంటి సంబంధం.
0: The confusion will take you to the loss of the fuse, breaking the connection between you and God.
1: కనుకనే భగవంతునికి నీకు ఎట్టి కనెక్షన్ లేదు.
0: And today what's happening? There's no connection between you and God.
1: You are God.
0: You are God, know that.
1: I am God.
0: He is God.
1: Everything is God. దీని తత్వాన్ని గుర్తించాలనుకుంటే
0: to know this nature,
1: మానవత్వం నుంచి దివ్యత్వంకు ప్రవేశించాలి.
0: One has to travel from the level of humanity to the divinity.
1: అది సత్తుని గుర్తించాలి.
0: One has to know this.
1: ఆ సత్తుని గుర్తించేస్తే అందరూ ఒక్కటే.
0: Then once sat is known, we'll experience oneness.
1: కానే కాదు.
0: We are not different, separate.
1: నిజంగా మీరు ఆకారాలు చూచి వేరు భావం పొందుతున్నారు.
0: Because of the external form, we consider ourselves
1: different. ఆనందం వచ్చేది ఒక్క దైవం నుంచినే.
0: But the bliss we get it from God only.
1: నీలో లేదు ఆనందము.
0: There is no bliss in you.
1: నీదంతా ఒట్టి బెలూన్ మాదిరి ఉంటున్నావు.
0: And you are just like a balloon.
1: ఈ ఆనందానికి అనుకున్నప్పుడే నీకు ఏకమైపోతుంది.
0: Then once you fill it up with the bliss.
1: దైవం దైవం దైవం దైవం దైవం.
0: యూ విల్ నో ద యూనిటీ ఓన్లీ గాడ్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ
1: మీ యొక్క నిజమైన ప్రాపర్టీ
0: అండ్ గాడ్ ఈజ్ యువర్ ట్రూ ప్రాపర్టీ
1: యు ఆర్ ఇన్ గాడ్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ యూ
0: God is not in you.
1: నీవు నాలో ఉన్నానుకోవటం వల్లే ఈ భ్రమలంతా వస్తున్నాయి.
0: Because you think God is in you,
1: I am
0: you are
1: God.
0: Mistaken.
1: I am in God.
0: Always feel that I am in God.
1: You are in God. He is in God. అందరూ దైవంలోనే ఉన్నారు.
0: All are in God.
1: ఈ ఏకత్వాన్ని పెట్టుకోండి.
0: We should have this fundamental unity principle.
1: భేదములంతా దూరం చేయండి.
0: We should give up the differences.
1: కానీ మీరు విద్యార్థులు కనుక అనేక రకమైనటువంటి భేదభావాలు కలుగుతూ ఉంటాయి.
0: Because you are students so young, you do have certain differences.
1: కానీ మీ స్టడీస్ మీరు చేసుకోవచ్చును.
0: You can study in your own way.
1: దానికి దీనికి సంబంధం లేదు.
0: It has no relationship with this.
1: మీ స్టడీస్ అంతా కూడా ఫిజికల్ గా జరిగేటువంటివి.
0: All the studies are physical activities.
1: కానీ ఇది మానసికంగా పోయేటువంటిది.
0: This is mental or psychological.
1: కనుక మెంటల్ ఆఫ్ సైకలాజికల్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
0: అండ్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ది సైకలాజికల్ అక్విజిషన్.
1: సైకలాజికల్ అనేటువంటిది చాలా కన్ఫ్యూజన్ చేస్తుండది.
0: టుడే ది సైకలాజికల్ అటెన్షన్ ఈజ్ ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్.
1: ఈ అటెన్షన్ అంటే మాత్రం దూరం చేయాలి.
0: అండ్ వీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ సైకలాజికల్లీ.
1: ఒక్కటే ఉండాలి.
0: వీ షుడ్ ఓన్లీ హోల్డ్ ఆన్ టు
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అనేక రకమైనటువంటి మనం సాధన చేస్తున్నాము.
0: వీ ఫాలో సో మెనీ spiritual practices.
1: ఇన్ని సాధనలకు ఇన్ని భ్రాంతులు బయలుదేరుతున్నాయి.
0: For all these practices, therefore we are led to confusion.
1: ప్రతి భ్రాంతి కూడా ఒక్కొక్క ఆనందాన్ని అనుభవిస్తుంది.
0: And every imagination also gives us some kind of happiness.
1: ఈ భ్రాంతులు అనుభవించే ఆనందములు అంతా ఒకటి కాదు.
0: The happiness that you derive out of the illusion is not one.
1: అంతా వేరువేరుగా కనిపిస్తున్నాయి.
0: They are all separate.
1: కాదు, అందరూ చేరి ఒకే గమ్యంలో చేరాలి.
0: All of us should reach only one goal.
1: గమ్యం ఒకటే.
0: Goal is one.
1: దైవత్వం అక్కడే.
0: దేర్ లైస్ గాడ్ డివినిటీ.
1: అట్టి దైవత్వాన్ని ఏకత్వంగా మీరు విశ్వసించండి.
0: వీ షుడ్ కన్సిడర్ గాడ్ యాజ్ ఓన్లీ వన్.
1: అల్లా అన్న, జీసస్ అన్న, రామ అన్న, కృష్ణ అన్న పేర్లు వేరు వేరుగా ఉన్నాయి.
0: నేమ్స్ ఆఫ్ గాడ్ ఆర్ డిఫరెంట్. యూ మే కాల్ హిమ్ అల్లా, జీసస్, రామ అండ్ సో ఆన్.
1: కానీ ఉన్నది మరి ఒక్కటే.
0: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
1: ఏది మీకు సత్యమైనటువంటి ఒక తత్వం గుర్తిస్తుండదో అదే మీరు సాధన చేయాలి.
0: Therefore that what you recognize as truth, follow it.
1: ఈ మార్పులు చెందుకుంటూ పోతే రాములు ఎవరు? దశరథ కుమారుడు.
0: If you go on changing like that, who is Rama?
1: కృష్ణుడు ఎవరు? కృష్ణుడు ఎవరు? యశోద కుమారుడు.
0: కృష్ణ ఇస్ ది సన్ ఆఫ్ యశోద.
1: ఈ విధంగా వచ్చిన వారి సంబంధ బాంధవ్యాలంతా కూడా మన జ్ఞాపకాలకు వస్తుంటాయి.
0: We go on reminding ourselves of the relationship with associates.
1: God ఎవరి కొడుకు? తెలియదు.
0: God, well, we cannot say whose son he is.
1: ఎవరి తల్లి? తెలియదు.
0: You cannot say the mother of God.
1: సంబంధాలు ఒక్కటి మనకు రావు.
0: We don't think of any relationship.
1: ఈ సంబంధ బాంధవ్యాలంతా తీసుకోవటం చేతనే.
0: Because we go by the relationship.
1: కనుక ఈ భేదాలంతా కలుగుతున్నాయి.
0: Naturally we observe differences.
1: మనం భేదరహితం తీసుకోవాలి.
0: We should only consider as one.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: The whole universe is divine.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all beings.
1: ఈ రెండు పాదములు మనం పెట్టుకుంటే,
0: when you have these two principles,
1: ఒక మనిషికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయే కానీ తరగవు.
0: Then if we go by these twin principles that God is present everyone, there will be intimate
1: relationship.
0: The relationship should be intimate, but we should not have differences.
1: ఇదం జగత్. జగత్ అంతా ఒక్కటే.
0: హోల్ వరల్డ్ ఇస్ వన్.
1: ఈశ్వర సర్వభూతానాం అది ఒక్కటే.
0: గాడ్ పర్వేడ్స్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: ఈ రెండు అర్థంలో మీరు తీసుకుని దాన్ని స్మరిస్తూ రాస్తే అంతా ఒక్కటైపోతుంది.
0: ఇఫ్ యూ థింక్ ఆఫ్ ది ఇంటర్ప్రిటేషన్ మీనింగ్ ఆఫ్ దీస్ టూ, యూ విల్ ఎక్స్పీరియన్స్ యూ.
1: దేహ భేదములు రావు.
0: There will be no difference on ground of physical body.
1: There
0: will be no worldly difficulties.
1: ఇవన్నీ మధ్యలో వచ్చిపోయి పాసింగ్ క్లౌడ్స్.
0: All the difficulties, problems are passing clouds.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ తో నీకేం పని లేదు.
0: Don't be bothered of the passing clouds.
1: వస్తుంటాయి పోతుంటాయి.
0: They come and pass on.
1: కానీ నీ దృష్టి సన్ పైన పెట్టుకో.
0: But have your view only sun on.
1: కొన్ని క్లౌడ్స్ వచ్చినప్పుడు సన్ కనిపించదు.
0: When there are clouds, you don't see the sun.
1: అయ్యో సన్ కనిపించడం లేదే అనుకుంటాం.
0: యూ మే సీ దట్ సన్ ఈజ్ నాట్ సీన్.
1: కొంతసేపు ఓపిక పట్టుకో, ఆ క్లౌడ్స్ కదిలిపోతే నీ సన్ నీకు కనిపిస్తుంది.
0: బీ పేషెంట్ ఫర్ సమ్ టైమ్, ద క్లౌడ్స్ విల్ మూవ్ ఆన్ సో దట్ యూ కెన్ సీ ద సన్.
1: ఈ ప్రకృతిమైనటువంటి యొక్క భ్రాంతిని పెట్టుకోవటం చేత,
0: బికాస్ ఆఫ్ వరల్డ్లీ ఫీలింగ్,
1: అవంతా కొన్ని మేఘముల వలె వస్తుంటాయి.
0: దే ఆల్ కాన్స్టిట్యూట్ అండ్ అపియర్ అస్ క్లౌడ్స్.
1: అప్పుడు కొంత మరుగు అయిపోతుంది ఆత్మతత్వం.
0: దెన్ దట్ విల్ బి హెవీ బర్డన్ సమ్.
1: దానివల్ల మనసుని మార్పు చెందుకోకూడదు.
0: దేర్ ఫోర్ ద మైండ్ వేవర్స్.
1: కొంతసేపు ఓపిక పట్టుకో.
0: వెయిట్ ఫర్ సమ్ టైమ్.
1: తర్వాత అది కదిలిపోతుంది, నీ ప్రాప్తి నీకు లభిస్తే అవుతుంది.
0: బీ పేషెంట్, ది క్లౌడ్స్ విల్ పాస్, దెన్ యూ కెన్ సీ ద సన్.
1: కనుక కదిలేటువంటిది కాదు సన్.
0: సన్ విల్ నెవర్ మూవ్.
1: ఈనాడు మనం చూస్తున్నాము,
0: టుడే యు సీ.
1: ఏమి ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, సాయంకాలం అయింది, తెల్లవారైంది, దీనికి సన్ ఒక్కడే కదా.
0: యు మే సే దిస్ మార్నింగ్, ది ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్, బట్ ది సన్ ఈజ్ వన్.
1: మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అనేటువంటిది నీ యొక్క భ్రాంతిలే కానీ,
0: ద మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఆర్ ఓన్లీ యువర్ ఫీలింగ్.
1: భూమి చుట్టూ తిరగటం వల్లనే సన్ నీకు ఈ మార్పులు కలుగుతున్నాయి.
0: యాజ్ ద ఎర్త్ రివాల్వ్స్ దీస్ చేంజెస్ కమ్.
1: కానీ సన్ ఒక్కడే.
0: బట్ ది సన్ ఈజ్ వన్.
1: ఆ సత్యాన్ని మీరు గుర్తించాలి.
0: నౌ దిస్ ట్రూత్ వెల్.
1: కనుకనే సైంటిస్ట్ అంతా సులభంగా తెలుసుకోవాలంటే ఈ సత్యాన్ని గుర్తించాలి.
0: అండ్ సైంటిస్ట్ ఇన్ ఆర్డర్ టు నో దిస్ ట్రూత్ ఇస్ క్వైట్ సింపుల్ ఫర్ దెమ్.
1: మధ్యాహ్నము సాయంకాలము ప్రొద్దున అనేటువంటి తెగలంతా కూడాను ఈ భూమి తిరగటం వల్లే వచ్చేది.
0: ది కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద మార్నింగ్ ద ఆఫ్టర్నూన్ ది ఈవినింగ్ ఈస్ డ్యూ టు ది
1: భూమి అనగా మన హృదయమే.
0: అండ్ దిస్ విచ్ గోస్ ఆన్ రివాల్వింగ్ ఇస్ అవర్ హార్ట్.
1: మన హృదయం అనేటువంటి భ్రాంతులు తిరుగుతున్నాయి.
0: The illusions, the feelings, sentiments go on moving.
1: Ivanni clouds maadri vastunnayi pothunnayi.
0: They come before us as clouds and pass.
1: Kaani clouds niki sambandham ledhu.
0: Don't get attached to passing clouds.
1: Clouds lopala poga untadi.
0: There may be smoke in some cloud.
1: Cloud lopala dhoodi untadi.
0: There may be dust in some clouds.
1: Oka poga lopala dhoodi lopala vachi gaali untadi.
0: There may be air in some clouds.
1: ఒక్క విధమైనటువంటి ఒక దీంట్ లోపల నీరు ఉంటుంది.
0: అండ్ సమ్ క్లౌడ్స్ మే కంటైన్ వాటర్.
1: ఒక్కొక్క క్లౌడ్ లో ఒక్కొక్క పదార్థం ఉంటుండదు.
0: ఈచ్ క్లౌడ్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ కంపోజిషన్.
1: క్లౌడ్స్ లోన ఒకే ఉండదు.
0: నాట్ ది సేమ్ థింగ్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది క్లౌడ్స్.
1: ఇది ఎంత భేదం వస్తుంటాదో మన భావాలు కూడా అట్టే భేదములు.
0: దేర్ఫోర్ యాజ్ వీ హావ్ డిఫరెన్సెస్ వీ డు హావ్ డిఫరెన్స్ ఇన్ అవర్ ఫీలింగ్స్.
1: దీంట్లో నీరు ఉంటుంది అనుకుంటావు.
0: You may think there's water.
1: కాదు, గాలి వెళ్లిపోతుంటుంది.
0: No, it's not the water, it's only breeze that passes.
1: గాలి ఉంటుంది అంత దగ్గర, గాలి ఉంటుంది. గాలి ఉన్న దగ్గర ప్రేరణ ఉంటుంది.
0: సో దెర్ మే బి ఎయిర్ ఎట్ సమ్ ప్లేస్, దెర్ మే బి వాటర్ ఎట్ ఎ డిఫరెంట్ ప్లేస్.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్,
1: ముఖ్యంగా మీరు ఈ క్లౌడ్స్ భావాలకు మీరు ఏమాత్రం గురి కావద్దండి.
0: డోంట్ హ్యావ్ దీస్ క్లౌడీ థాట్స్ విత్ ఇన్ యూ.
1: కొన్ని తలంపులు వస్తుంటాయి.
0: థాట్స్ కమ్.
1: వీరి మాటలు, వారి మాటలు, వీరి మాటలు అంత నమ్మి మనమే మనం నాశనం అయిపోతున్నాం.
0: యూ గో ఆన్ లిసనింగ్ టు ది గాసిప్ అండ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ అండ్ రూయిన్ యువర్ సెల్ఫ్. ఎవరైనా
1: చెప్పినా గానీ అది వాళ్ళ తలంపులే కానీ నీ తలంపుగా తీసుకోకూడదు.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ బిలాంగ్స్ టు ద పర్సన్ హూ స్పీక్స్. సో
1: ఈ విధంగానే మానవత్వం దివ్యత్వంగా మారిపోకుండా కేవలం దానవత్వంగా తిరుగుతూ ఉండాలి.
0: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ there is no divinity but it has become demonic.
1: Manavudiga unnadu repudu danavudu aipothunnadu.
0: Today he may be a man manava, tomorrow he becomes danava.
1: Manavattu nundi devatvaniki povali.
0: In fact from humanness we should go to the divinity.
1: Manavattu nundi devatvaniki ravalante ee yokka idigi undali satsangam.
0: Therefore for the human to become the divine satsanga is
1: essential.
0: Only one heart,
1: okay, drishti,
0: only one outlook,
1: okay, karma,
0: and only one action.
1: Ee mooditini okatigane teeskovali.
0: We should unite, unify these three.
1: అప్పుడు మనకి ఏ విధమైనటువంటి ప్రళయము రాదు.
0: Then there will be no problems or difficulties.
1: ఇట్టి దివ్యత్వమైన ఏకత్వాన్ని బోధించే నిమిత్తమే ఈ యొక్క శివరాత్రి వస్తుండాలి.
0: శివరాత్రి ఇస్ అబ్జర్వ్డ్ అండ్ సెలబ్రేటెడ్ టు రికగ్నైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ ది డివినిటీ.
1: ఈ శివరాత్రులంతా కూడా మనం ఏకత్వాన్ని బోధించేటువంటిది.
0: అండ్ దిస్ శివరాత్రి ప్రాపగేట్స్ దిస్ వన్నెస్.
1: ఇదే మనకు నిజమైన సత్యము.
0: దిస్ ఇస్ ట్రూత్.
1: శివరాత్రి అంటే సత్య స్వరూపమైనటువంటిది.
0: శివరాత్రి ఇస్ ది వెరీ సింబల్.
1: ఏకం సత్ విప్రాబోధావదంతి. ఎంతమంది ఎన్ని చెప్పుకున్నా మనకు కనిపించేది ఒక్కటే.
0: ది వెరీ సింబల్ అండ్ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ ఈ శివరాత్రి. పీపుల్ మే ఇంటర్ప్రిట్ ఇన్ దేర్ ఓన్ వే.
1: ఈనాటి రాత్రి లోపల కొన్ని గడియలు ఉంటుండాయి.
0: అండ్ దిస్ నైట్ హ్యాస్ సర్టన్ హోలీ మూమెంట్స్.
1: మనం భజనలు చేస్తూ చేస్తూ చేస్తూ పోతుంటాం.
0: వీ గో ఆన్ డూయింగ్ భజన్స్.
1: దీని లోపల ఒకే థాట్ వస్తుంది.
0: And there arises only one thought.
1: Okay, bhavana kalugutundi.
0: And it leads only one kind of experience.
1: Bhajan lo unnatundi aanandamu manaku praptistundi.
0: And naturally, you will get the bliss out of bhajans.
1: Ee aanandam oka roopanni daristundi.
0: This aanandam bliss assumes a form.
1: Ee aanandam advaita roopanni daristundi.
0: And this aanandam bliss is non-dual.
1: Ee advaita roopam em manaku aatmalo cheripothundi.
0: This non-dual bliss will get into the self, atma.
1: Kanukane raatrantha kuda endukosam bhajincheyunnaru.
0: Why is it said that you should do bhajans throughout night?
1: పరిపరి విధంలో మారకుండ.
0: When the mind is wavered,
1: ఇటువైపున అటువైపున భ్రాంతిని పడకుండ.
0: If it just goes by imagination,
1: మన దివ్యత్వాన్ని మనం తెలుసుకోవాలి.
0: We should make every attempt to know the divinity.
1: కొంతమంది భజనలో కూర్చుంటారు.
0: Some sit in bhajans.
1: కూర్చొని ఒకరికొకరు ప్రాపంచిక వ్యవహారాలు మాట్లాడుతుంటారు.
0: But they go on conversing with the neighbors.
1: అలాంటి ప్రాపంచ వ్యవహారాలు మాట్లాడేటువంటి వాళ్ళ దగ్గర కూడా పోకూడదు మీరు.
0: Don't go anywhere near to such person who speaks of worldly things.
1: అదే దుస్సంగం.
0: That is bad company.
1: త్యజ దుర్జన సంసర్గం,
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ,
1: భజ సాధు సమాగమం,
0: అండ్ బీ ఇన్ గుడ్ కంపెనీ,
1: పుణ్య మహోరాత్రం,
0: డూ గుడ్ యాక్టివిటీ డే అండ్ నైట్.
1: మూడింటి ఒక తత్వాన్ని చక్కగా గుర్తించాలి.
0: వీ షుడ్ నో దిస్ నేచర్, ది ఎసెన్షియల్ ప్రిన్సిపల్.
1: ఇతరులతో పక్కనున్న వారితో కూడా సంబంధం ఉండకూడదు.
0: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ రిలేషన్ విత్ ద నైబర్.
1: అది నిజమైనటువంటి ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ద ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్.
1: అది ఎప్పుడు కూడా చింతిస్తూ రావాలి.
0: యూ షుడ్ గో ఆన్ థింకింగ్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: అమ్మను నాన్నలో వస్తుంటారు.
0: And people do
1: వాళ్ళంతా వచ్చి ప్రాపంచిక సంబంధమైన విషయాలంతా చెప్తుంటారు.
0: దే గో ఆన్ టెలింగ్ యూ ద వరల్డ్లీ మ్యాటర్.
1: వాళ్ళకంటే బుద్ధి లేదు, నువ్వు తెలుసుకున్న వాడు నీకెందుకు బుద్ధి లేదు.
0: దే మే బి ఫూల్స్ ఇగ్నోరెంట్ బట్ యు నో దిస్.
1: వాళ్ళు ఏమైనా చెప్పని, నీ యొక్క లక్ష్యం నేను పెట్టుకోవాలి.
0: పీపుల్ మే సే థౌజండ్ థింగ్స్ బట్ యూ షుడ్ హావ్ వన్ గోల్.
1: అమ్మా నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది.
0: యూ కెన్ సే దట్ యువర్ చాయిస్.
1: నాకు నీవు తల్లివి నిజమే, నేను నీకు కొడుకు నిజమే.
0: యు ఆర్ మై మదర్, ఐఎమ్ యువర్ సన్, ట్రూ.
1: కానీ నా తలంపులు నావే, నీ తలంపులు నీవే.
0: బట్ ఐ హావ్ మై ఓన్ థాట్స్ అండ్ యు హావ్ యువర్ ఓన్ థాట్స్.
1: కనుక నేను నీకు సేవ చేస్తాను.
0: ఐఎమ్ రెడీ టు సర్వ్ యూ.
1: నేను నీకు కృతజ్ఞతగా ఉంటాను.
0: ఐ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్.
1: నిన్ను ఆనంద పెడతాను.
0: ఐ మేక్ యూ హ్యాపీ.
1: కానీ నీ యొక్క కోరికలు నేను నెరవేర్చలేను.
0: బట్ ఐఎమ్ నాట్ హియర్ టు ఫుల్ఫిల్ యువర్ ఎవ్రీ డే.
1: ఈ సత్యమైనటువంటి మాటలో ఉండాలి మనం.
0: దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్ వీ షుడ్ ఫాలో.
1: ఇట్లాంటి స్తుతే నిజమైనటువంటి వృతం అంటారు.
0: అండ్ దిస్ ఈస్ వృతం.
1: ఈ వృతం అనేటువంటి పదమును చక్కగా మీరు జ్ఞప్తికి పెట్టుకోండి.
0: ఆల్వేస్ రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ వృతం.
1: ఈ వృతం యొక్క సంగతి ఇంకా ముందు చెప్తాను. రాత్రికి
0: భగవాన్ విల్ టెల్ అస్ మోర్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ వృతం.
1: ఇది చాలా సులభమైన మార్గము.
0: ఇట్స్ వెరీ ఈజీ సింపుల్ పాత్.
1: ఇంతకంటే మార్గం సులభమైన మార్గం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ఈజియర్ పాత్ దాన్ దిస్.
1: ఆత్మతత్వానికి అనుభవించడానికి ఇది ఒక్కటే మనకు చాలు.
0: టు ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ దిస్ వృతం ఈజ్ ఎనఫ్.
1: ట్రాన్సెండెంటల్ ట్రూత్ తోనే దీనికి పేరు పెట్టారు.
0: అండ్ దే కాల్ ఇట్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: ట్రాన్సెండెంటల్ ట్రూత్ అంటే ఏమి? మార్పు చెందినటువంటి.
0: ట్రాన్సెండెంటల్ మీన్స్ దట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
1: ట్రాన్సెండెంటల్ పండు కాదు.
0: ట్రాన్సెండెంటల్ నథింగ్ టు డూ విత్ ది డెంటల్ టీత్.
1: అటువంటి ప్రాప్తిని మనం పొందాలి.
0: అండ్ వీ షుడ్ హావ్ ది ట్రూ ఎక్స్పీరియన్స్ ద ట్రూ సెల్ఫ్.
1: అది ఏ సత్యము?
0: దట్ ఈస్ సత్య.
1: మార్పు చెందని సత్యము.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: కుర్పు చెందని సత్యము.
0: అండ్ ఇట్ నెవర్ చేంజ్.
1: ఏకమైన సత్యము.
0: దట్స్ ఓన్లీ వన్.
1: అద్వితీయ సత్యము.
0: ఇట్ ఇస్ నాన్ డ్యూయల్.
1: అద్వైత సత్యము.
0: నాన్ డ్యూయల్.
1: ఆనంద సత్యము.
0: అండ్ ఇట్స్ బ్లెస్.
1: ఈ ఆనంద సత్యమును మనం తగినటువంటి రీతిగా తీసుకున్నప్పుడు ఎంతైనా మనం అనుభవిస్తాం.
0: అండ్ వన్స్ వీ యాక్సెప్ట్ అండ్ రిసీవ్ ది బ్లెస్ ఇన్ ట్రూ ఫామ్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ టు ఎనీ ఎక్స్టెంట్.
1: ఎక్కడ చూసినా ఆత్మను ఒక్కో అయి ఉన్నాడు, ఒక్కడే.
0: దేర్ఫోర్ వేర్ ఎవర్ యూ ఫైండ్ ద సెల్ఫ్ ఇస్ వన్.
1: ఇటువంటి ఏకత్వాన్ని మీరు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: మేక్ ఎవ్రీ అటెంప్ట్ అండ్ ఎఫర్ట్ టు నో దిస్ వన్నెస్.
1: మీ యొక్క చదువులు ఎందుకు కూడాను ఏకత్వ భావం చాలా గొప్పది.
0: ఇన్ యువర్ లెర్నింగ్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ ఎగ్జాల్టెడ్.
1: ఏకత్వ భావాన్ని గుర్తించాలి.
0: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్.
1: సర్వము ఏకమైపోతుంది.
0: ఎవ్రీథింగ్ గెట్స్ యూనిఫైడ్.
1: ద్వేషము, అసూయ, కష్టములు ఏమాత్రం మనకు చలగవు.
0: దేర్ బి నో హేట్రెడ్ దేర్ బి నో డిఫికల్టీ.
1: ఎంత దుఃఖం వచ్చినా మనం ఏడ్చము.
0: You will never cry and be bothered.
1: ఎంత బాధలు కలిగినా విచారం చేయము.
0: You will not be worried of any difficulties.
1: అద్వైత సిద్ధాంతం.
0: Then you, that is non-dualism.
1: అది నిజమైన ఆనందం.
0: That is true bliss.
1: అది దైవం పైన మీ మనసు పెట్టండి.
0: And concentrate on God.
1: ఆ ఆజ్ఞని మీరు శిరసావహించండి.
0: Follow his command.
1: అన్నిటినీ మీరు ఉద్ధారం చేసుకుంటారు.
0: And then you will get yourself emancipated.
1: సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. Yeah.

0: This world is full of paradoxical dualities, yet it has an inherent harmony. Sounds intriguing? This is what the ancient Indian sage Kapila propounded through his Sankhya system of philosophy. Listen to its exposition by Bhagwan Baba himself in his Summer Courts discourse delivered on 29th May 1993.
1: హెచ్చు చదువును చదివి ఇంద్రియలోనుడై చచ్చువారల కన్నా స్వల్పమైరి. హెచ్చు విద్యలు చదివి ఇంద్రియలోనులై చచ్చువారల కన్నా

0: శక్తి ఇముడు కొంచును కాని అట్టి చదువులు చదివి ఆర్యులౌట అట్టి చదువులు చదివి ఆర్యులౌట చదువు చదువు చదివి చదువు చదువు చదివి సంతసమును లేక చింతనొందు వారే చదువరును చింతనొందు వారే చదువరుండు
1: All by high education, the one who becomes slave to the one's own senses has become worse than the dead. With sliced knowledge, in full awareness of the power of the senses, one should have that kind of education. With all education, without any pleasure, the modern educated one is full of anxiety and worry.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాకృతమైనటువంటి యొక్క జీవితము అనంతమైనటువంటి శక్తులతో అప్రమాణమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటము ఇది మానవ మాత్రుల సహజం కాదు.
1: ఇట్స్ నాట్ న్యాచురల్ టు మ్యాన్ టు లీడ్ ది ఫిజికల్ లైఫ్ విత్ ఇన్ఫినిట్ పవర్స్ అండ్ లీడ్ అన్ ఇన్ లాంగ్ లైఫ్.
0: దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ ఇస్ ట్రూ మ్యాన్.
0: ధాంతుడైన వాడే వేదాంతుడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ ఇస్ ఎ ట్రూ ఫిలాసఫర్.
0: దాంత వేదాంతముల యొక్క సమన్వయాన్ని సత్యస్వరూపాన్ని అనుభూతులు విభూతిగా లోకానికి అందించినటువంటి వారే ప్రాచీన మహర్షులు.
1: ద ఎన్షియంట్ సెయింట్స్ ఆర్ దోస్ హూ హావ్ రియలైజ్డ్ the true form and the infinite power.
0: Nyaya vaisheshika darshanamulanu padarthamul yokka siddhantamulanu anusakti yokka siddhantamulanu ee sankhyamu angikarinchaledu.
1: The theory propounded by Nyaya vaisheshika darshanas relating to the matter and the atom is not accepted by sankhya.
0: ప్రపంచమంతయి కూడాను విరుద్ధమైనటువంటి శక్తుల యొక్క సమన్వయ స్వరూపమేనని

0: ఈ యొక్క సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య ప్రపౌండ్స్ ద థియరీ దట్ ద హోల్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్టరీ ఫోర్సెస్.
0: దీనికి కర్త కపిల మహర్షి,
1: ద కంపోజర్ ఆఫ్ సాంఖ్య ఈజ్ సెయింట్ కపిల.
0: ఈ సాంఖ్య దర్శనములు కూడాను కాపల అని మరొక పేరు కూడాను పిలుస్తూ వచ్చారు.
1: ది సాంఖ్య దర్శన యాజ్ ఇట్ ఇస్ కంపోజ్డ్ బై సెయింట్ కపిల ఇస్ ఆల్సో కాల్డ్ కాప.
0: సాంఖ్య యొక్క సమన్వయం చేత ఈ ప్రకృతి ఉండటం చేత దీనికి సాంఖ్యము అని కూడాను మరొక పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్ కోఆర్డినేషన్ ఆఫ్ నంబర్స్ ఇట్స్ ఆల్సో కాల్డ్ సాంఖ్య.
0: ప్రపంచమంతయును సంఖ్యల చేత సమన్వయింపబడి స్వరూపాన్ని నిరూపించినటువంటి యొక్క దివ్యమైనటువంటిది ఈ ప్రకృతి.
1: దిస్ నేచర్ ఇస్ డివైన్ విత్ అబ్సల్యూట్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ విత్ నంబర్స్.
0: నువ్వులలో తైలం ఉండినట్టుగా,
1: యాజ్ దర్ ఇస్ ఆయిల్ ఇన్ తిల్ సీడ్స్.
0: కర్రలలో నిప్పు ఉండినట్టుగా,
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ ద వుడ్.
0: పువ్వులలో పరిమళం ఉండినట్టుగా,
1: యాజ్ దర్ ఇస్ ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్.
0: ఈ యొక్క ప్రకృతి ఎందుకూడను పరమాత్మ తత్వము కారణ రూపమై ఉంటున్నది.
1: ఇన్ దిస్ నేచర్ ద డివైన్ పవర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాజ్.
0: పరమాత్ముడు కారణస్వరూపుడు, ప్రకృతి కార్యస్వరూపము. కార్యకారణములు అవినాభావ సంబంధములు.
1: గాడ్ ఈస్ ద కాజ్, నేచర్ ఇస్ ది ఇఫెక్ట్. దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఇఫెక్ట్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనది కాదనియు, పరమాత్మని యొక్క బాహ్య స్వరూపమే అనియు ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య టెల్స్ యూ దట్ ద నేచర్ ఈజ్ నాట్ సెపరేట్, ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద డివైన్.
0: సాంఖ్యం అనగా తత్వము అని దీనికి అర్థం.
1: ద వర్డ్ సాంఖ్య మెంట్ ద నేచర్.
0: తత్వం అనగా విచారణ శక్తి.
1: తత్వ మెంట్ ద పవర్ ఆఫ్ ఎంక్వైరీ.
0: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి యొక్క ప్రపత్తమైనటువంటి ఈ శక్తికి తత్వము అని మరొక పేరు.
1: ది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ మెంట్ దాట్ విచ్ ఎండోస్ యు ద ఫ్యాకల్టీ టు డిస్టింగ్విష్ బిట్వీన్ దాట్ విచ్ ఇస్ టెంపరరీ.
0: ఒక్క పదార్థం చేత సృష్టి అనేటువంటిది ఏర్పడటకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ ది ఎంటైర్ క్రియేషన్ అవుట్ ఆఫ్ వన్ మ్యాటర్.
0: రెండు పదార్థములు చేరినప్పుడే,
1: వెన్ దేర్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ టూ,
0: ఈ రెండు శక్తుల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మూడవ శక్తి ఆవిర్భవిస్తుంది.
1: Because of the combination of these two, the third one emerges.
0: Oka hastam cheta shabdam yerpadadu.
1: With one hand you cannot make sound.
0: Rendu hastamulu cherinappude shabdam yerpadutundi.
1: When you join both hands you get the sound.
0: Oka shabdam cheta vedi manaku sambhavinchadu.
1: With one hand you don't generate heat.
0: Rendu shaktulu yokka rapidi chetane, hastamulu yokka rapidi chetane vedi aavirbhavistundali.
1: When you rub both the hands you get the heat.
0: అటులనే సృష్టికి కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ సృష్టికి మూల కారణము.
1: సిమిలర్లీ ఫర్ ద క్రియేషన్ ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపమని భావించటము అజ్ఞానమే.
1: సో ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ నేచర్ సెపరేట్.
0: అంతర్భూతమై అవ్యక్తంగా దివ్యమైనటువంటి పరతత్వము ఇందులో ఉన్నదని సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ సాంఖ్య దట్ టీచర్స్ యూ దట్ దేర్ ఈస్ దిస్ ఇన్నర్ కరెంట్ ఇన్ అన్మానిఫెస్టెడ్ వే ద డివైన్ పవర్.
0: ఈ ప్రకృతికి 24 సంఖ్యలు ఉన్నవని.
1: దిస్ నేచర్ హ్యాస్ 24 నంబర్స్.
0: 5 కర్మేంద్రియములు,
1: 5 సెన్సెస్ ఆఫ్ యాక్షన్,
0: 5 జ్ఞానేంద్రియములు,
1: 5 సెన్సెస్,
0: 5 ప్రాణములు,
1: 5 లైఫ్ ప్రిన్సిపల్స్,
0: 5 తన్మాత్రలు,
1: 5 ఇన్నర్ సెన్సెస్.
0: అంతర్భూతమైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము.
1: ద ఇన్నర్ సెన్సెస్ సచ్ యాస్ ద మైండ్, ఇంటెలెక్ట్, ఈగో.
0: 24 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రపంచము.
1: దిస్ వరల్డ్ హ్యాస్ గాట్ దీస్ 24.
0: ఈ 24 తత్వములు కూడాను పరస్పర విరుద్ధమైనటువంటి తత్వములుగా ఉంటున్నవి.
1: ఆల్ ది 24 అపియర్ టు బి కాంట్రడిక్టరీ.
0: నీరు ఉంటే నిప్పు ఉండదు.
1: Where there is water, there cannot be fire.
0: గాలి ఉంటే నిప్పు ఉండదు.
1: Where there is wind, you don't find fire.
0: ఈ గాలికి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయమే ఈ ప్రపంచము.
1: This world is a combination of these opposites.
0: కనుక ఇట్టి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయంతో కూడినటువంటి ఈ ప్రపంచమును మూడు భాగములుగా పోలుస్తూ వచ్చింది సాంఖ్య యోగము.
1: ఇట్ ఈస్ సాంఖ్య యోగ దట్ టీచర్స్ దీస్ త్రీ ఫ్యాకల్టీస్.
0: మానవుడు దైవత్వాన్ని పొందుటకు ఈ మూడే మూల కారణమని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: ద వెరీ సేమ్ సాంఖ్య థాట్ దట్ ఇస్ ఓన్లీ పాత్ టు రీచ్ డివినిటీ.
0: మోక్షమనగా కేవలం ప్రకృతిని విసర్జించి ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడపటం మోక్షము కాదని కూడాను దీనిని విమర్శించింది.
1: ఇట్స్ ఆల్సో సెడ్ లిబరేషన్ డస్ నాట్ మీన్ లీవింగ్ ద ఫ్యామిలీ అండ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఎగ్జైల్.
0: ఈ ప్రకృతి యొక్క 24 తత్వములతో పురుషుడు చేరినప్పుడు 25వ తత్వంగా రూపొందుతుంది.
1: విత్ ఆల్ ది 24 ఫ్యాకల్టీస్ ఆఫ్ నేచర్ టుగెదర్ విత్ క్రియేటర్,
0: ఈ 24 తత్వములు కూడాను పురుషునకు విషయములు అని కూడాను ప్రబోధించింది.
1: ఆల్ దీస్ 24 ఆర్ టాట్ యాజ్ విషయము
0: మ్యాటర్. కనుక ఈ పురుషుడు 25వ తత్వంతో కూడినటువంటి వాడయ్యాడు.
1: ద క్రియేటర్ ఈస్ ద 25th వన్.
0: జీవుడు
1: ఇండివిజువల్
0: ప్రకృతిని పురుషుని విచర్చించి విమర్శించి కొంతవరకు విభాగం సలిపి
1: ద నేచర్ ఇండివిజువల్ అండ్ గాడ్
0: అనేటువంటి యొక్క పరమాత్మతో శివునితో లీనమవుతూ వచ్చింది జీవుడు.
1: ఇస్ ది ఇండివిజువల్ దట్ మర్జెస్ ఇన్ ద 25th ద శివ 26th శివ.
0: కనుక 24 తత్వములు ప్రకృతిది,
1: 24 రిలేటెడ్ టు నేచర్,
0: 25వ తత్వం వాడు,
1: 25th క్రియేటర్
0: ఈశ్వరుడు, 26వ తత్వం వాడు
1: ఈశ్వర ఇస్ 26.
0: కనుక 26 తత్వముతో కూడినటువంటిది ఈ మానవత్వము.
1: Therefore the human life has got all these 26
0: మానవుడియందు ప్రకృతి పురుష జీవతత్వములు ఏర్పడి ఉంటున్నవి.
1: It's only in human being you find the individual, the nature and the creator.
0: జీవుడున్న దేహమందు హృదయమందు దేవుడు ఉండి.
1: The individual is present in the body and in the heart there is God.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండి.
1: Both play together and separate out.
0: బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకరికరుడు.
1: There is a director that will make this play.
0: మంచి చెడ్డ బొమ్మలు ఉండే ఒకటిలోనే రెండు ఉండే.
1: Good and bad toys are there and they are there both.
0: ఇది ఒకటిలోనే రెండు ఉన్నటువంటి ఒక తత్వాన్ని ఏ రీతిగా మనం గుర్తించాలి?
1: How to recognize both in one and the same?
0: ఏకత్వమునందు అనేకత్వం అనేటువంటిది భావించటము సామాన్య మానవుల యొక్క స్వభావము.
1: It is the nature of an ordinary man to watch the diversity in this unity.
0: కాని అనేకత్వం నందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మహనీయుల యొక్క లక్షణము.
1: It's only quality of a noble soul to realize the unity in diversity.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటి యొక్క ఏకత్వమే కాని భిన్నత్వం కాదని కూడాను ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: Therefore Sankhya taught that the humanity is not different from the divinity, is one and the same.
0: మానవుని యొక్క హృదయమందు కలదు ఒక కల్పతరువు.
1: ఇన్ ది హ్యూమన్ హార్ట్ దేర్ ఇస్ ప్రెసెంట్ ఎ విష్ ఫుల్ఫిల్లింగ్.
0: దాని చుట్టూ వనస్పతిలో కలపకంప పెరిగి ఉంది.
1: అరౌండ్ దట్ ఇస్ ప్రెసెంట్ థార్నీ బుష్.
0: కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును.
1: వెన్ యు వీడ్ అవుట్ ద థార్నీ బుష్ యు విల్ సీ ది విష్ ఫుల్ఫిల్లింగ్.
0: అది నీ అభిష్టములనొసగు కామధేనువు.
1: దట్ ఈస్ ద డిజైర్.
0: కల్పవృక్షము కామధేనువు కూడాను ఒక్క మానవుని యందే ఉంటున్నది.
1: ద విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ అండ్ ద విష్ ఫుల్ఫిల్లింగ్ కౌ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: ఈ మానవత్వం అనేటువంటిది
1: దిస్ హ్యూమన్ లైఫ్
0: గోచరమయ్యేటువంటి వస్తువులకు,
1: ది ఆబ్జెక్ట్ దట్ ఇస్ సీన్,
0: అగోచరమైనటువంటి వస్తువులకు,
1: ద ఆబ్జెక్ట్ దట్ ఇస్ నాట్ సీన్,
0: మధ్య ఒక బ్రిడ్జ్ వలె ఉంటుండాలి, వారధి వలె ఉంటుండాలి.
1: ఇస్ ప్రెసెంట్ లైక్ ఎ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్.
0: ఇట్టి మానవత్వం మధ్యలో ఉండినటువంటిది కాబట్టి మానవులకు మర్త్యుడు అని కూడా మరొక పేరు.
1: As this humanity is in between, the man is also called Martya.
0: కనిపించినటువంటి దృశ్యమును మాత్రమే చూచి ఇది నిజమని భావించరాదు.
1: We should never consider it truth on the basis of that which is apparent.
0: ఇది కనిపించినటువంటి యొక్క పదార్థం యొక్క ప్రతిబింబమే కాని ఇది బింబము కాదు.
1: That which is seen is merely the reflection of the unseen, but not separate.
0: కనిపించునది నిజమందురు.
1: We say that it is true which is seen.
0: కనిపించనిది కళ్ళయందురు.
1: We say that it is false which is unseen.
0: కనిపించనిది తినిపించును మీ కర్మల ఫలమును మన్మము జీవ. ఏది మనకు కనిపించకుండా ఉంటుండదో అదే మన కర్మ ఫలమునకు సరైనటువంటి మార్గాన్ని అందిస్తుండాలి.
1: That which is not seen will give us the consequences of our action.
0: కనుక కనిపించిన దాని అంటే మన కర్మ ఫలమంతా కూడాను ఇమిడి ఉంటుండాలి.
1: Therefore the fruits of our action are present in the unseen.
0: మనస్సనగా కేవలము పరిశుద్ధమైన ఒక కాగితం వంటిది కాదు.
1: మైండ్ ఈజ్ నాట్ లైక్ ఎ వైట్ పేపర్.
0: అనేక జన్మల సంస్కారములనేటువంటిది అందులో వ్రాయింపబడినటువంటిది.
1: It has got all the writings of the previous lives.
0: దానిని చిత్తము అని చెప్తూ వచ్చారు.
1: It's also called chitta.
0: ఈ చిత్తమును గుర్తించుకునేటువంటి వాడే చిత్రగుప్తుడు అన్నారు.
1: The one who recognizes this factor
0: ఎప్పుడు ఈ చిత్రగుప్తుడు చిత్తములో గుప్తంగా ఉండినటువంటి వాడే చిత్రగుప్తుడు.
1: The one who is present hidden is chitragupta.
0: అది ఏ ప్రజ్ఞాశక్తి.
1: That is ప్రజ్ఞాశక్తి radiation.
0: రేడియేషన్
1: దట్ ఈస్ రేడియేషన్.
0: ఆ ప్రజ్ఞాశక్తి అనేటువంటిది ప్రాణశక్తిని స్తంభింపచేస్తుండాలి.
1: ఇట్ ఈస్
0: వైబ్రేషన్ గా విస్తుంటుండాలి.
1: ఇట్ ఈస్ రేడియేషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ యొక్క ప్రభావం చేతనే జడమైన దేహము సంచరింపదగుతుంటుండాలి, చెలింపదగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్ మెటీరియలైజేషన్
0: కంపెనీ భూర్భువస్వహ అనేటువంటి యొక్క రేడియేషన్ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: Therefore, bhurbhuva soha, the radiation, vibration, materialization is the human life.
0: కనుక మానవుడనేటువంటి వాడు మూడింటితో కూడినటువంటి వాడే.
1: So man has got combination of these three.
0: దీనిని జీవ ప్రకృతి పురుషత్వము అన్నారు.
1: This is called the nature of the individual,
0: nature
1: and God.
0: ఏకత్వాన్ని సాంఖ్యము అనుభవిస్తూ వచ్చింది.
1: It is the sankhya that will make us experience the three.
0: ఈ సాంఖ్యం యొక్క తత్వము మరికొన్ని విధములుగా మనం విచారణ చేసినప్పుడు
1: when you enquire in a different way
0: మోక్షము అనేటువంటిది
1: the liberation
0: ప్రత్యేకంగా మనము సంపాదించుకునేటువంటిది కాదు
1: is not to be acquired separately.
0: నమోక్షో నవసపుష్టి న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసి ఇతి మోక్షం శృతి ఇతి మోక్షం అన్న అనగా పాతాళ లోకం నుండి రాదు మోక్షం.
1: లిబరేషన్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ పాతాళ డౌన్ బిలో
0: ఉన్నతమైనటువంటి స్థానం నుండి దిగదు.
1: ఇట్ డజన్ డిసెండ్ ఫ్రమ్ ద టాప్.
0: మన అజ్ఞానం అనేటువంటిది నిర్మూలమైనప్పుడు అదే మోక్షం మనకు లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ ది ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్ యుల్ గెట్ ద లిబరేషన్.
0: కనుక నీ మోక్షమునకు
1: ఫర్ లిబరేషన్
0: అనేక ప్రయత్నములు చేయనక్కర్లేదని కూడాను ఈ సాంఖ్యము విమర్శించింది.
1: సాంఖ్య టీచర్స్ దట్ యు డోంట్ నీడ్ టు మేక్ మెనీ ఎఫర్ట్స్.
0: ఏ విధంగా
1: how
0: నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు గుర్తించినప్పుడు
1: when you realize your true form
0: అది ఏ మోక్షం అవుతుంది.
1: That is liberation.
0: సత్యము కానుండినంత వరకు కూడాను ఇది మోహముతో కూడి ఉంటుంది.
1: So long you don't realize your true form
0: సత్యాన్ని గుర్తించిన తర్వాత మోక్షము క్షయమవుతుంది. మోహము
1: the moment you know the truth the entire attachment goes.
0: మోహ క్షయమే మోక్షము అని కూడా నిరూపించింది.
1: The decline of attachment is liberation.
0: తాను తన యొక్క నిజస్వరూపాన్ని గుర్తించక
1: వితౌట్ రియలైజింగ్ ద ట్రూ ఫామ్
0: కేవలం భౌతికమైన యొక్క ఈ దేహమే తన యొక్క ఆకారమని విశ్వసించి
1: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ దట్ హిస్ ఫిజికల్ బాడీ ఇస్ ద ట్రూ ఫామ్
0: ఈ ఆకారం యొక్క సుఖశాంతుల నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సలిపి
1: మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ దిస్ బాడీ
0: కాలమునంతా వ్యర్థము గావించుకుంటున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ వేస్టింగ్ హిస్ టైం.
0: కానీ తానే సత్యస్వరూపుడు అనేటువంటి యొక్క నిత్యతత్వాన్ని గుర్తించడానికి సాంఖ్యము చాలా సహాయపడుతూ వచ్చింది.
1: సాంఖ్య హెల్ప్స్ యు టు రియలైజ్ యువర్ ఎటర్నల్ నేచర్ దట్ యు ఆర్ ట్రూత్.
0: పిచ్చివాడ ప్రపంచం 24 తత్వములతో కూడినటువంటిది.
1: ఓ మ్యాడ్ మ్యాన్ ద వరల్డ్ హ్యాస్ దీస్ 24 ఫ్యాకల్టీస్.
0: పురుషుడు మరొక తత్వంతో కూడినటువంటి వాడు.
1: ద క్రియేటర్ ఇస్ వన్.
0: జీవుడు కూడా ఒక తత్వంలో ఉండినటువంటి వాడు.
1: ఇండివిజువల్ ఇస్ సెపరేట్.
0: ఈ తత్వములు ఉండినంత వరకు కూడాను
1: సో లాంగ్ దే ఆర్ ప్రెసెంట్
0: మనకు సత్యము గోచరించదు.
1: యు డిడ్ నాట్ అండర్స్టాండ్ ట్రూత్.
0: ఈ యొక్క తత్వములకు అతీతుడు కావాలి.
1: యు షుడ్ బి బియాండ్ దిస్ నేచర్.
0: అది నిజమైన సూపర్ మైండ్.
1: దట్ ఈస్ ట్రూ సూపర్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ దివ్యమైనటువంటి యొక్క మనస్సు తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద సూపర్ మైండ్ ద డివైన్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది కూడాను ఒక విధమైనటువంటి పవిత్రతతో కూడినది లేక ఉన్నతమైనతో కూడినటువంటిది అనేటువంటి గుణం ఉంటుండాలి.
1: ద సూపర్ మైండ్ హాస్ గాట్ ఎ క్వాలిటీ దట్ ఇట్ హాస్ గాట్ ఆల్ థింగ్స్.
0: ఈ సూపర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్
1: ఫ్రమ్ సూపర్ మైండ్ వీ హావ్ టు ట్రావెల్ టు ఇల్యూమినేటెడ్ మైండ్.
0: ఈ ఇల్యూమినేటెడ్ మైండ్ కు పోయినప్పుడే హయ్యర్ మైండ్ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: The moment you cross this illuminated mind, you can be in higher mind.
0: పైన షీట్లు ఉండినంత వరకు కూడాను కప్పు ఉండినంత వరకును ఆకాశాన్ని మనం చూడలేము.
1: So long there is sheet, the roof, you don't see the sky.
0: ఆ యొక్క పైన కప్పును తీసివేసినప్పుడే ఆకాశము ఇక్కడ నుంచిదే మనం చూడవచ్చును.
1: The moment roof is dismantled, you can see the sky.
0: అదే విధముగానే
1: similarly,
0: ఈ యొక్క మనస్సును అనగా lower mind.
1: That is the mind, lower mind.
0: Super mind.
1: Super mind.
0: Illuminated mind.
1: Illuminated mind.
0: Higher mind.
1: Higher mind.
0: ఇవన్నీ దాటిన తర్వాత ఓవర్ మైండ్ లోపల ఈ సత్వ సర్వస్వము కూడాను మనకు గోచరం అవుతుంది.
1: When you cross all, it is only in the state of over mind, you will realize all the
0: facts. కనుక మనస్సుకు అతీతుడు కామని.
1: So, one should be on the mind.
0: సంఖ్యతో కూడినటువంటిది అంతా కూడాను కేవలము సాంఖ్యమే అవుతుందని.
1: All that relating to numbers is sankhya.
0: సాంఖ్యమంతా ప్రకృతితో కూడినదని.
1: This number related to nature.
0: ప్రకృతి దృష్టిని నీవు విరమించుకున్నప్పుడే పరమాత్మ దృష్టి సాక్షాత్కరిస్తుందని.
1: When you withdraw from the world, you can see, visualize God.
0: ఈ సాంఖ్యము ప్రబోధించింది.
1: That's the way how sankhya taught.
0: సాంఖ్య తత్వము లోపల మరికొన్ని విభాగములు కూడా ఉంటున్నాయి.
1: In this sankhya, there are further divisions.
0: మానవత్వం అనేటువంటి ఆత్మతత్వంతో కూడినదని.
1: The human life has got the true self.
0: ఈ ఆత్మ అనేటువంటిది కొన్ని రకమైనటువంటి యొక్క పరిశోధనతో ఏర్పడేటువంటిది కాదని.
1: The true self cannot be investigated by experiment.
0: సహజమైనటువంటి యొక్క తత్వంతో ఉన్నదని.
1: It is natural.
0: ఇది దేహం ఉండినా లేకపోయినప్పటికీ.
1: Whether body exists or not.
0: దీని యొక్క వ్యాప్తి సర్వత్రా ఉన్నదని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: It is proved that the true self is all pervasive.
0: ఏ విధంగా?
1: How?
0: మొన్న చెప్పారు.
1: Swami said the other day,
0: sarvatra current wire lanta manam veskunnam.
1: We have put on the electric wires everywhere.
0: Kani aa wire lo undinanta varakunu vidyut shakti manike ematramu gocharinchadu.
1: So long there is current in the electric wires, you don't visualize it.
0: Bulb pettina daggara maatrame ee yokka vidyut shakti yokka prabhavamu prakashistundi.
1: Where you keep the bulb, you get the illumination.
0: Aithe ఆ బల్బును తీసిన తక్షణమే విద్యుత్ శక్తి మనకు కనిపించదు.
1: The moment you take away the bulb, you don't see the current.
0: ఆ విద్యుత్ శక్తి ఎక్కడ పోయింది?
1: What had happened to current?
0: ఎక్కడ పోలేదు, అక్కడే ఉంటుందా?
1: It has not gone anywhere. It is there.
0: నీవు బల్బ్ పెట్టక పూర్వము విద్యుత్ శక్తి ఉంది.
1: There is current even before.
0: బల్బ్ పెట్టినప్పుడు విద్యుత్ శక్తి ఉంది.
1: While placing the bulb, there is current.
0: బల్బ్ తీసిన తర్వాత విద్యుత్ శక్తి ఉంటుండాలి.
1: The moment you take away the bulb, there is current.
0: కాబట్టి మన దేహములు బల్బ్ వంటివి.
1: Body is like a bulb.
0: దివ్యమైన ఆత్మతో సంబంధం కలక పూర్వము దాని యొక్క విద్యుత్ శక్తి ఉంటుంది.
1: Before connection with the divine self, there is
0: ఈ దేహమనేటువంటి యొక్క బల్బ్ పెట్టినప్పుడు కూడా విద్యుత్ శక్తి ఉంటుండాలి ఆత్మానే.
1: When the body, the bulb is connected, there is a self.
0: ఈ దేహం క్షీణించిన తర్వాత కూడా అక్కడే ఆత్మశక్తి ఉంటుండాలి.
1: The moment body decays, still there is a self.
0: రాకపోకలు లేనటువంటిది ఆత్మతత్వము.
1: The self neither comes nor goes.
0: కేవలం దేహ బ్రాంచి చేత గుర్తించినట్టుగాను అది లేనప్పుడు పోయినట్టుగాను మనం భావిస్తున్నాము.
1: Because of body attachment, we feel it when we are alive.
0: విధములైనటువంటి యొక్క విద్యను మనం నేర్చినప్పటికీ,
1: in spite of all formal education,
0: ఎన్ని విధములైనటువంటి సాధనలు మనం సలిపినప్పటికీ,
1: in spite of all spiritual practices,
0: గమ్యము మాత్రము పొందక తప్పదు.
1: We must reach the goal.
0: అది ఏనాటికైనా కూడా మానవుని యొక్క పరమావధి ఏమిటి?
1: What is the destiny of man?
0: పరతత్వాన్ని అనుభవించటమే పరమావధి.
1: To experience the spirituality is the end of man.
0: త్యాగరాజు కూడా చెప్పాడు, చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెదకురీతి భూమిని.
1: త్యాగరాజు
0: ఓ రామ, పక్షులు ఎంత వేగంగా ఎంత ఎత్తైనటువంటి ఆకాశంలో సంచరిస్తూ ఉండినప్పటికీ, ఎప్పటికైనా ఒకటి దినము ఎప్పటికైనా ఒకప్పటికి తిరిగి ఒక చెట్టును వెతకక తప్పదు.
1: త్యాగరాజు said, birds may fly high sky, but at one time or other,
0: చెట్టును ఆశ్రయించక తప్పదు.
1: They must rest on branches.
0: ఎంతసేపని ఆకాశంలో సంచరిస్తుంది?
1: How long they move about across the sky?
0: తిరిగి ఒక విధమైనటువంటి చెట్టును ఆశ్రయించే తీరాలి.
1: Later they have to rest on the branches.
0: అటువంటి మానవుడు ఎన్ని జన్మములు ఎత్తినప్పటికీ,
1: though man had many births,
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: in spite of practices,
0: దివ్యత్వమైనటువంటి దానిని ఆశ్రయించక తప్పదు తప్పదు.
1: He has to submit himself to the divinity. It's a must.
0: కనుక ఏనాడో మనకు తెలియక ఎప్పుడూ దీనిని ఆశ్రయించే బదులు తెలిసి ఈనాటి నుంచినే మనం ఆశ్రయించడానికి తగిన ప్రయత్నం చేయమని.
1: ఇన్స్టెడ్ ఆఫ్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్ లేటర్, బెటర్ వి సబ్మిట్ నౌ.
0: సాంఖ్యము హెచ్చరిస్తూ వచ్చింది.
1: ద సాంఖ్య టీచర్స్ దట్ వే.
0: దైవత్వం అనేటువంటి దానిని,
1: ద డివినిటీ,
0: విశ్వసించటము మానవత్వం కాదు అనింది.
1: Forgetting the divinity is no true human quality.
0: ఇది మానవత్వంలో ఉండేటువంటి యొక్క దానవత్వమేను అనింది.
1: It is the demonic nature in man.
0: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి సాధన ఏమిటి?
1: What is the practice to be undertaken?
0: సాధన సాధ్యమైనటువంటి మనం చేయనక్కర లేదు.
1: We don't need to do that which is impossible.
0: మానవుని ఎందున్నటువంటి ఒక దానవత్వాన్ని నిర్మూలన చేసి మానవత్వాన్ని పెంచుకొని దివ్యత్వంతో లీనం కావటం అంతే చాలు.
1: Therefore, we have to kill the demonic nature, develop the human quality, understand the divine nature.
0: కనుక మనము నిమురుతో కూడినటువంటి నిప్పును చూడాలనుకుంటే మనం ఏమేమో సాధన చేయనక్కర్లేదు.
1: To see the fire covered by the ash, you don't need to do any practices.
0: Woof, ani woopite nimuru potundi, nippu kanipistundi.
1: Blow off the ash, then you will see the fire.
0: Neeti paina kappinatundi paachini manam yememo yantra tantramalato kaani japajapa janalato kaani danu choodaniki prayatnam cheyatam prayojanam ledu.
1: Water covered by moss, you don't need to see the water with the help of any machinery.
0: Paina kappina paachini manam pakkaku nettee neeru manaku saakshatkaristayi.
1: Remove the moss, you will find the water.
0: Kanukane mana yokka parishuddhamainatundi హృదయతత్వమునకు అనేక విధమైనటువంటి విషయవాసన అనేటువంటి వాచి కప్పబడింది.
1: Therefore, the heart that is pure is covered by sensual pleasure, the moss.
0: దానిని సత్కర్మలనేటువంటి చేతుల ద్వారా దానిని పక్కకు నెట్టాలి.
1: With the hands, indulge in good activities, we should brush aside the moss.
0: నిప్పు పైన కప్పినటువంటి నిమురును మనం వేరు చేయాలంటే నామస్మరణ అనేటువంటి నోటితో దాన్ని మనం దూరం చేయాలి.
1: To see the fire covered by the ash, with namasmarana, chanting the name of the Lord, should blow off. Then you will find the manifestation.
0: Chala sulabhamaina margam idi.
1: It is the easiest path.
0: Karukane hare nama hare nama hare namaiva kevalam kalau nastiyava nastiyava nastiyava gatirinda. Ee kaliyugam lopala namasmaranaku minchinatvantidi marokati ledani chakkaga prabodhistu vachindi.
1: It taught very clearly, in this age of Kali, there is nothing more than the name of the God.
0: కనుక దివ్యత్వాన్ని మనం అనుభవించవాలన్నా,
1: టు ఎక్స్పీరియన్స్ డివినిటీ,
0: సంఖ్యాతత్వాన్ని మనము కొంతవరకు విస్మరించాలి.
1: వి హావ్ టు ఫర్గెట్ ద నంబర్స్.
0: ప్రకృతిని మనం కొంతవరకు విస్మరిస్తే పరమాత్మ తత్వం విశ్వసించడానికి వీలవుతుంది.
1: వెన్ యూ ఫర్గెట్ ద వరల్డ్, యూ కెన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: కనుక సాంఖ్య శాస్త్రం అనేటువంటిది,
1: దేర్ఫోర్ ద సైన్స్ ఆఫ్ సాంఖ్య,
0: ప్రకృతి జీవ పరమాత్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ప్రూవ్స్ వెరీ క్లియర్లీ దట్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ది నేచర్ ఇండివిడ్యువల్ అండ్ గాడ్.
0: నాలుగు తత్వములు ప్రకృతివి,
1: ద నేచర్
0: పరమాత్మది ఒక తత్వము, జీవాత్మది మరొక తత్వము, ఈ రెండు చేరినప్పుడు 26 తత్వములతో కూడింది అవుతుంది.
1: దేర్ఫోర్ ఆల్ దిస్ పుట్ టుగెదర్ నేచర్ ఇండివిడ్యువల్ గాడ్ అండ్ ద క్రియేటర్
0: రామదాస్ చెప్పాడు.
1: దిస్ వాట్ హి సెడ్,
0: మాయకు లోనవును,
1: సబ్మిట్స్ హిమ్సెల్ఫ్
0: మాయకు తానవును.
1: He becomes illusion.
0: Maya 25 marmamulavunu. Maya 25 marmamulavunu.
1: This illusion becomes 25.
0: Maya 25 marmamu telisite maya maya maya maribayalavunu.
1: If you know the secrets of all these 25.
0: Kaga ee 25 tattvalanu chakkaga manam artham chesukunte,
1: when you understand the 25 traits clearly,
0: 26 tattvam maname ayipotam.
1: We become the 26.
0: Idi ee sankhyam yokka chakkani sulabhamaina margani prabodhinchindi.
1: That's how the Sankhya taught clearly, nicely.
0: Mana yendunnatundi karmendriya gnanendriya pancha pranamulu yokka tattvamulu,
1: the nature within us, the five senses, inner senses,
0: dooram chesukunnataku veelu kaadu.
1: It's not possible to gather.
0: Kaani daanini manamu sariyaina margamulo pravesha pettali.
1: But we should put them in along the proper track.
0: Kontha neemanni manamu anubhavinchali.
1: We should observe discipline.
0: Neemamu lenappude,
1: when there is no discipline,
0: manam ee indriyamulanu sakravena margamlo pravesha pettalemu.
1: It's not possible to put senses along the right way.
0: Srishti yokka chittam enta vichitranga unnado vicharinchavachunu.
1: We can understand the mystery of nature.
0: Ratrim pagalu rutuvulu ivanni kudulu tama tama neemamunu anusaristhu neemanusaranga pravartisthunnayi.
1: Day, night and seasons proceed as per discipline.
0: Ee neemame lekundina రాత్రిం పగలే లేదు.
1: When there is no discipline, there is neither day nor night.
0: రాత్రిం పగలే లేకుండా ఋతువులే రావు.
1: Without day and night, you don't get seasons.
0: ఋతువులే లేకుండా మానవునికి ఆహారమే లభ్యం కాదు.
1: When there are no seasons, you don't get food.
0: కనుక నియమం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Therefore, discipline is very important.
0: ఈ యొక్క సాంఖ్యము అనగా 25 తత్వములతో కూడినటువంటి ఈ ప్రకృతియే ఇంత నియమాన్ని పాటిస్తుంటుండాలి.
1: Therefore, Sankhya, all the nature with the 25 traits,
0: ఇది ఒక చిన్న ఉదాహరణము.
1: A small
0: నియమం అనేటువంటిది పాటించకపోయినప్పుడు ఎన్ని విధమైనటువంటి యొక్క మార్పులు చెందుతాయి అనేటువంటిది మానవులు చక్కగా గుర్తించాలి.
1: Human beings should recognize what will happen if the discipline is not followed.
0: ఇంగ్లాండ్ లో ఒక రైతు,
1: a farmer in England,
0: పాల వ్యాపారం చేస్తూ వచ్చాడు.
1: He is doing business, milk.
0: అతను చక్కని ప్రభుత్వం యొక్క నిబంధనలను పాటిస్తూనే వచ్చాడు.
1: He observes all the rules of the government.
0: అతను సత్య హృదయుడు.
1: He has got all truth in his heart.
0: అతను ధర్మరీత్యా తన యొక్క పశువుల నుండి పాలను తీసి అమ్ముతూ వచ్చాడు.
1: He draws milk out of the cows and sells them.
0: కానీ కొన్ని దినముల నుంచి ఈ పాలలో కొంత మార్పు కలుగుతూ వచ్చింది.
1: But he observed that change in the milk.
0: ఈ మార్పును గుర్తించినటువంటి యొక్క వీరు న్యాయస్థానంలో రిపోర్టు చేశారు.
1: Those that noticed the change in the quality of the milk has taken a matter of course.
0: అటువంటి యొక్క పాలను ఇతను విక్రయించడం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు.
1: They reported that he is not selling good milk.
0: దీనిపైన విచారణ ప్రారంభమైంది.
1: Thereafter court proceeded.
0: ఈ రైతును పిలిపించి అనేక విధములుగా ప్రశ్నిస్తూ వచ్చాడు జడ్జి.
1: The farmer was summoned to the court and judge started questioning him.
0: కానీ ఈ రైతు ఉన్నట్టుగా విన్నవించి సత్యమును మాత్రమే తెలుపుతూ వచ్చాడు.
1: This farmer explained the fact what had all happened.
0: కానీ దీనిని విశ్లేషించినటువంటి యొక్క న్యాయాధికారి
1: that judge
0: తానే స్వయంగా కొంతమంది వర్కర్స్తో తీసుకుని వెళ్లి ఆ పాలను పితికించి చూచాడు.
1: The judge personally investigated, observed the milk.
0: ఇది పాలు చెడినటువంటి రీతిగానే తాను నిర్ణయించుకున్నాడు.
1: He also decided it's not good milk.
0: ఈ రైతు యొక్క దోషము కాదనియో,
1: ఇట్స్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ది ఫార్మర్,
0: ఈ కేవలము పశువునందే ఈ విధమైనటువంటి పాలు చెడడానికి మూల కారణం ఉన్నదని,
1: ఇట్స్ ఓన్లీ ది వెరీ కౌ దట్ ఇస్
0: నిర్ణయించి
1: he decided so.
0: ఆ తర్వాత ఈ రైతును చక్కగా విచారణ చేస్తూ వచ్చాడు.
1: లేటర్ హీ మేడ్ థరో ఇంక్వైరీ.
0: ఈ ఇంటిలో ఉండినటువంటి కొన్ని బాధల వల్లను, కొన్ని అశాంతుల వల్లను సకాలంలో ఈ పశువు నుండి పాలు పితకలేకపోతున్నాడు.
1: Because of certain anxieties and difficulties at home, this farmer could not get raw water.
0: కరెక్ట్ చిక్కినప్పుడంతా పాలను పితకటము అమ్మటము ఈ విధంగా నియమాన్ని ఉల్లంఘించి నియమమునకు వితర్కించి తదుపరి ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ వచ్చాడు.
1: So he was drawing the water, the milk out of the udder of the cow.
0: సకాలంలో ఈ యొక్క పశువు నుండి పాలు తీయడానికి తాను అవకాశం లేకపోయింది.
1: So it was not possible for him to draw milk at proper time.
0: అప్పుడే ఈ న్యాయమూర్తి చక్కగా విచారణ చేసి ఒక పశువు కూడాను సక్రమమైనటువంటి మార్గంలో ఉండినప్పుడే ఆ పశువు యొక్క క్షీరము కూడాను సరి అయినట్టుగా ఉంటాయని, సక్రమాన్ని ఉల్లంఘించినప్పుడు ఈ విధమైనటువంటి రక్తం కూడాను మార్పు చెందుతుందని, ద్వేషము, అసూయ, కామము, దుర్మార్గ భావములు ఇలాంటివి హృదయములో చేరినటువంటి వారికి,
1: those with all hatred, jealous and wicked qualities in heart,
0: తాను అన్నము తినే సమయమునందు,
1: as he eats food,
0: ఆ యొక్క జీర్ణకోశమునందుండినటువంటి దుర్వాసన మెదడుకు తగులుతుంది.
1: All that is present in the digestive system will reach the brain.
0: ఆ దుర్వాసన అనేటువంటిది మెదడుకు సోకినప్పుడు దుర్బుద్ధులు ప్రారంభమవుతూ వస్తాయి.
1: When all this foul smell goes to the brain, he will have bad habits.
0: కనుకని ఆహారము నుండి పానీయము నుండి కూడాను ఈ విధమైన దుర్మార్గ శక్తులు సకాలములో అనగా నియమం పాటించకుండా పోయినప్పుడు ఇలాంటివన్నీ మానవునికి అనేక ప్రమాదములు కలిగిస్తుంటాయి.
1: When discipline is not observed, all these wicked qualities come out of food and drink.
0: అసలు మనసు ఎక్కడి నుంచి పుడుతుండాలి?
1: Where from the mind originates?
0: మనసు ఆహారం నుంచినే పుడుతుండాలి.
1: The mind is originated out of food.
0: మనం ఎట్టి ఆహారం భుజిస్తామో,
1: as is the food,
0: అట్టి మనసుగానే పోతుంది.
1: So is the mind.
0: కనుకనే పూర్వ మహర్షులందరూ కూడాను సాత్విక ఆహారాన్ని భుజించమని చెప్తూ వచ్చారు.
1: Therefore ancient rishis said that you should eat sattvic food.
0: మన ప్రాణం ఏమిటి?
1: What is our life?
0: త్రాగే నీరే ప్రాణం.
1: The water is life.
0: తిన్నటువంటి ఆహారం స్థూలమైనటువంటిది మనంగా వెళుతుంది.
1: The gross part of the food is left excreted.
0: సూక్ష్మమైనటువంటిది మజిల్స్ గా తయారవుతుంది.
1: Subtle form will transform into muscle.
0: అసూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా మారుతుంది.
1: Subtlest form of food becomes mind.
0: అదే రీతిగానే త్రాగిన నీరంతా కూడాను స్థూలమైనటువంటిది మూత్రముగా పోతుంది.
1: So out of the water we drink, grass portion is excreted.
0: సూక్ష్మమైనటువంటిది రక్తంగా రూపొందుతుంది.
1: The subtle portion transforms into blood.
0: అతి సూక్ష్మమైనటువంటి జలమే ప్రాణంగా మారుతుంది.
1: The subtlest portion is the life.
0: కనుక జలములో ఆ ప్రాణశక్తి ఉంటుండాలి.
1: Therefore this power of life in water.
0: మనం జగత్తులో సామాన్యంగా మనం చూస్తుంటాము, ఎవరైనా మూర్చ వచ్చి పడిపోతే నీళ్లు తెచ్చి చల్లుతూ ఉంటారు.
1: We see in the world if anyone faints,
0: అనగా ఆ నీటిలో ఈ ప్రాణశక్తి ఉంటుండాలి.
1: We sprinkle water because there is power in water.
0: అయితే ఈ ఆహార పానీయములు మనము తీసుకునే సమయంలో సాత్వికమైన భావంతో తీసుకోవాలి.
1: So as we drink, as we eat, we should have good feelings.
0: కనుకనే పూర్వ సాంప్రదాయమును పురస్కరించుకొని,
1: basing on the older tradition,
0: మనం భుజించేక ముందుగా
1: బిఫోర్ ఈటింగ్
0: అపానం చేసేటువంటి ప్రాణాయ నమః ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ధ్యానాయ స్వాహ ఉదాయన స్వాహ అని ఈ విధంగా భగవంతునికి అర్పితం చేసి ఆ జలము తీసుకునేటువంటి వాళ్ళు.
1: దే యూస్ టు ఆఫర్ వాటర్ ఫస్ట్ టు గాడ్ అండ్ దెన్ డ్రింక్.
0: పంచ ప్రాణములకు కూడాను అర్పితం చేసి
1: ఆఫరింగ్ టు ఆల్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్
0: అని ప్రసాదంగా భుజించటం చేత
1: టేకింగ్ ఇట్ యాజ్ ప్రసాద్
0: ఆ ఆహారంలో దోషము లేకుండా పోతుందని.
1: దెర్ బి నో డిఫెక్ట్స్ ఇన్ ఫుడ్.
0: ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములైనటువంటి ఈ పంచ ప్రాణములు కూడా మొట్టమొదటి అద్భుతం గావించమని ప్రబోధిస్తూ వచ్చింది
1: సాంఖ్య దర్శన. దట్ ఇట్ హాస్ టు బి ఆఫర్డ్ టు ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: మన విద్యార్థులకు బాగా తెలుసును,
1: అవర్ స్టూడెంట్స్ నో ప్రెటీ వెల్,
0: భుజించేకి ముందుగా
1: ప్రయర్ టు టేకింగ్ ఫుడ్
0: భగవత్ అర్పితం బ్రహ్మార్పణం బ్రహ్మావి అర్పితం చేస్తున్నారు.
1: వి ఆఫర్ ఫుడ్ టు గాడ్,
0: ఎందుకోసం అర్పితం చేయమని.
1: వై షుడ్ ఇట్ బి ఆఫర్డ్.
0: ఈ యొక్క పదార్థములో మూడు విధములైన దోషములు ప్రవేశిస్తున్నాయి.
1: ఇన్ దిస్ మ్యాటర్ దేర్ బి త్రీ డిఫెక్ట్స్.
0: పాత్ర శుద్ధి,
1: ద క్లీన్లీనెస్ ఆఫ్ ది వెసల్,
0: పాక శుద్ధి,
1: ద క్లీన్లీనెస్ ఆఫ్
0: పదార్థ శుద్ధి
1: అండ్ ద మెటీరియల్.
0: ఈ మూడు శుద్ధిగా ఉండినప్పుడే చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
1: వెన్ ఆల్ ది త్రీ ఆర్ ప్యూర్ దేర్ విల్ బి ప్యూరిటీ ఆఫ్
0: హార్ట్. మూడు కూడా శుద్ధిగా లేనప్పుడు
1: వెన్ దేర్ త్రీ ఆర్ నాట్ ప్యూర్
0: అశుద్ధి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: దేర్ విల్ బి నో ప్యూరిటీ విత్ ఇన్ అస్.
0: కనుకనే పాత్ర శుద్ధి మనం కొంతవరకు శుద్ధి చేయవచ్చును.
1: సో వి కెన్ కీప్ ది వెసల్ క్లీన్.
0: కానీ పదార్థ శుద్ధి, ఏ అంగడిలో ఏమి తెచ్చావో, ఆ అంగడివాడు ఎక్కడ దొంగిలించి తెచ్చాడో, ఏ కూరగాయలు ఎవరి తోట తీసుకుని వచ్చాడో, ఇవన్నీ మనం చూడడానికి వీలు కాదు.
1: Is not possible to inquire how the material is brought, whether it is stolen or bought.
0: కనుక ఈ పదార్థములైనటువంటి యొక్క శుద్ధిని మనం చూడడానికి వీలు కాదు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ ది క్లీన్లీనెస్ ఆఫ్ మెటీరియల్.
0: చేసేటువంటి వాడి భావాలు ఈ వండే సమయంలో ఎలాంటి భావాలు ఉంటుంటాయో,
1: వాట్ ఫీలింగ్స్ దట్ ద కుక్ హ్యాస్ అట్ ద టైమ్.
0: వాడు ఏదైనా దుర్భావంతో దీన్నంతా వండుతూ ఉంటుంటే ఆ పదార్థంలో దుర్భావంలో ప్రవేశిస్తుంటాయి.
1: ఇఫ్ ది కుక్ హ్యాస్ బ్యాడ్ ఫీలింగ్స్ ద కుక్ ఫుడ్ ఆల్సో విల్ హావ్ బ్యాడ్.
0: కనుకనే ఈ పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి చూడడానికి అసాధ్యమైనటువంటి కనుకనే దానిని బ్రహ్మార్పణము దానికి భగవంతునికి అర్పితంగా చేసినప్పుడు ఈ యొక్క దోషములన్నీ కూడా పరిహారం అయిపోయి అది పరిశుద్ధమైన రూపొందుతుంది. అప్పుడు దీన్ని భుజించడానికి అన్నం కాదది ప్రసాదంగా రూపొందుతుంది.
1: As it is not possible to go into the inquiry of the cleanliness and the purity of the matter, the vessel and the cook, when once it is offered to God, then it becomes prasada.
0: అయితే ఇది పరిశుద్ధం కావడానికి లోపల ఉండేటువంటి యొక్క కారణం ఏమిటి?
1: What is the reason for its purification?
0: నీవు బ్రహ్మార్పణం చేసినప్పుడు అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్యం చతుర్విధం. అయ్యా, నీవు లోపల పంపించినటువంటిదంతా కూడాను నేను వైశ్వాన రూపంలో ఉంటుండి నేనే దాన్ని జీర్ణిస్తున్నాను, కాబట్టి భగవంతుడే దాన్ని జీర్ణింపజేస్తున్నాడు కనుక అది పరిశుద్ధమైపోతుంది.
1: The food that you have eaten is digested by God within, therefore food is purified.
0: ఈ ప్రార్థన చేయకుండా ఏదో జఠరాగ్నిలో వేస్తున్నానంటే ఏదో నిప్పులో వేసినటువంటి పదార్థం వలె మాడిపోతుంది.
1: If we don't offer prayer before eating, all that will be waste.
0: జఠరాగ్ని లోపల భగవంతుడు వైశ్వాన రూపంలో ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో వెయ్యాలి.
1: We have to offer the prayer with full faith. God is present in the form of Vaishvanara.
0: ఈ రోజు ఈ ప్రార్థనంతా కూడాను హాస్టల్లో చేస్తున్నామంటే ఒక నిర్బంధంగా భావిస్తున్నారు కొంతమంది మూర్ఖులైన విద్యార్థులు.
1: Some foolish students take it as a matter of just a routine.
0: ఒక హాస్టల్లో భుజించే సమయంలో మాత్రమే ప్రార్థన చేస్తారు, ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన లేదు, సార్థం లేదు, అర్థం లేనటువంటి జీవితంగా వ్యర్థం గావించేటువంటి భావాలతో భుజిస్తున్నారు.
1: They pray so while they are in hostel. The moment they go home, they don't pray and lead a life in
0: way. ఈ నాటి యొక్క భోజనాలు ఎట్లా జరుగుతున్నాయో తెలుసునా?
1: You know how the dining today?
0: పాప సంవత్సరం అంతా కూడా పుట్టబర్తిలో పిలవలేక బెంగళూరు లోపల అనంతపురంలోనూ మా బిడ్డలంతా నివసించి ఏనాడు కూడా పాపం ఈ వీడియో టీవీలు చూడటానికి వాళ్ళకి అవకాశం లేదు, కాబట్టి హాలిడేస్ లో వచ్చినారని అమ్మా నాయనంతా బాబు టీవీ చూడరా అని దాన్ని పెట్టి దాని ముందుకే భోజనాలు కూడా తెచ్చి వడ్డించి అక్కడే చూస్తూనే తింటూ ఉంటాడు వాడు.
1: As children studying here in Vrindavan, Prashanthi Nilayam and Anantapur campus, they have no chance to watch TV.
0: Avi chustu vaati bhavamtone vidu bujinchatam cheta aa thoughts ee vidiki vastunnayi.
1: Parents serve food to their children in front of TV. Therefore they have TV feeling.
0: Aa isthlo baita poyinappudu pillalu chedadaniki moola kaaranam ide.
1: This is the only reason why students are spoiled in vacation.
0: Endukante tine aaharam ni emaatram kuda nu bhagavat arpitam gaavinchatam ledu.
1: Because food eaten is never offered to God.
0: కనుకనే టేబుల్ పైన కూర్చుంటే టేబుల్స్ టేబుల్స్ సేపు కొట్లాడుతున్నాయి.
1: Therefore, as you sit in front of the table,
0: ఆహార శుద్ధి అత్యవసరము అని కూడాను ఈ సాంఖ్యము ఖండితంగా బోధించింది.
1: Therefore, Sankhya explained very clearly the purity of food is very important. ఎందుకంటే
0: పంచపానముల యొక్క అంతర్భూతంగా ఉండేటువంటిది ఈ ఆహారం.
1: The food is the inner current for all the five life principles. దేహమే
0: ఆహారం యొక్క స్వరూపము.
1: The body is the very form of food.
0: ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: ఇట్ ద ఫుడ్ దట్ ఈట్స్ ఫుడ్.
0: ఇది చక్కగా మీరు గుర్తించాలి. ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: ఇట్ ద ఫుడ్ దట్ ఈట్స్ ఫుడ్.
0: మన దేహము తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం యొక్క సారమే.
1: ద బాడీ ఈస్ ది సెన్స్ ఆఫ్ ది ఫుడ్ ఈటన్ బై పేరెంట్స్.
0: ఇది ఆహారమే.
1: దట్స్ ఫుడ్.
0: ఈ ఆహారమైనటువంటి దేహము మరొక ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: ద బాడీ విచ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ఫుడ్ అగైన్ ఈట్స్ ఫుడ్.
0: కనుక ఆహారం ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: And hence food consumes food.
0: అన్నము అన్నమునే భుజిస్తుండాలి.
1: Food eats food.
0: అన్నమయ జీవితం మన దేహము.
1: The body is the form of food.
0: తిరిగి భుజించేది కూడా అన్నమే.
1: And we eat food.
0: కనుకనే ఆహారం మహాప్రధానమని కూడాను బోధిస్తూ వచ్చింది సాంఖ్యం.
1: So Sankhya taught that food is very
0: ఇవన్నీ కూడాను ఈ చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలు ఎవరు కూడాను ఈ గ్రంథముల వల్ల ఎవరు విచారించరు.
1: No one would understand out of these texts.
0: అతి సూక్ష్మమైన దాని ఎందే అతి ఘనమైనటువంటి ఈవిడి ఉంటుండాలి.
1: In very small these things, very important things are present.
0: చిన్నదిగా మనం అలక్ష్యం చేస్తే అదే పెద్ద సముద్రం వలె అలలుగా రూపొందుతుంది.
1: If you neglect because they are fractional, they become gigantic.
0: చిన్న చిన్న ఒక విధమైనటువంటి ఒక చెదులు కర్రకు పడుతుంది.
1: We find the pest attacking the wood.
0: చిన్న చెదులే కర్రకు పట్టి క్షణాల లోపల కర్రనంతా భస్మం చేస్తుంది.
1: The pest will destroy the entire wood.
0: కనుక చిన్నది కదా అని మనం అలక్ష్యం చేయకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ బికాజ్ స్మాల్.
0: కనుక మన భావములు ఉన్నతమైనటువంటి భావములు ఉత్తమమైనటువంటి భావములు పంపొందింపజేసుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ హై ఫీలింగ్ హై థాట్స్ నోబుల్ థాట్స్.
0: ఇక్కడ న్యాయ వైశేషికము అణుశాస్త్రాన్ని ఎక్కువగా బోధించింది.
1: న్యాయ వైశేషిక టాట్ ద సైన్స్ ఆఫ్ ఆటమ్.
0: ఒక అణువుకు మరొక అణువుకు భిన్నమైనటువంటి భేదములు ఉంటాయని ఈ న్యాయము దాన్ని విమర్శించింది.
1: The Nyaya explained clearly the difference between atoms.
0: Kani, but Sankhyamu, ee anuvu aneetundi padamune deeni teesaraale.
1: Sankhya did not bring in this word.
0: Prapanchamanta anumayamaina swaroopame.
1: The entire world is full of atoms.
0: Prati padarthamu anumayame.
1: Every matter is full of atoms.
0: Prati vishayamu anumayame.
1: Everything is full
0: of atoms. Panchabhutamulu anumayame. పంచభూతములు అణుమయం.
1: All the five elements are full of atoms.
0: అంత అణువైనప్పుడు దీనికి అణువు అనే ప్రత్యేకమైనటువంటి భేదం ఎందుకు మనం పెట్టాలి?
1: Then why should we name it separately atom?
0: అంత అణుమే.
1: Everything is full of atoms.
0: అణువే భగవత్ స్వరూపము.
1: Atom is the very form of God. దీనిని
0: అణువరణీయాన మహత్వం. ఈ అణువునందే ఉంటుండాలి దివ్యత్వము.
1: The divinity is present in this atom.
0: కనుక దివ్యత్వాన్ని ఈ మూడు దర్శనములు కూడాను నిస్సందేహంగా సంశయం లేకుండా ఒక విశ్వసించాయి.
1: The three darshanas taught the divinity doubtlessly.
0: Aithi sankhya yogamulo undinatvanti yokka satya swaroopanni,
1: however the true nature as a proposed
0: sankhya darshanamulo undinatvanti satya swaroopanni,
1: the true form
0: yoga darshanamulo diniki sakshatkarimpa chestundi.
1: Is manifested in yoga darshana.
0: Nyayam,
1: the nyaya,
0: ee nyayam aneetundi,
1: this nyaya
0: satya swaroopamu,
1: is true form.
0: Nyayame satyam.
1: Justice is truth.
0: సత్యమే న్యాయం.
1: Truth is justice.
0: అదియే ప్రకృతి.
1: That is nature.
0: ప్రకృతి సత్య స్వరూపము.
1: Nature is the form of truth.
0: ఈ ప్రకృతి నిన్నేమో బాధిస్తుండాలని చెప్పని, ఈ ప్రకృతి నిన్ను మోసం చేస్తుండాలని నీవు భావిస్తున్నావు. పొరపాటు పొరపాటు.
1: You feel that you are deceived by nature. It is mistaken view.
0: ప్రకృతి నిన్ను వంచించడం లేదు.
1: Nature is not deceiving
0: you. నీవే ప్రకృతిని వంచిస్తున్నావు.
1: You are deceiving nature.
0: ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: You have to know the truth.
0: ప్రకృతి ఎప్పుడు కూడా నువ్వు ప్రకృతిమయమైనటువంటి ఒక సుశబ్దంగా ఉంటుండాలి. ఇది కేవలము ఒక పవిత్రమైనటువంటి ఒక స్థితిలో ఉంటుండాలి.
1: నేచర్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ దట్ లెవెల్ ఆఫ్ సేక్రెడ్.
0: కానీ ఆ పరిశుద్ధమైనటువంటి ప్రకృతి,
1: ద ప్యూర్ నేచర్,
0: ఎట్టి మానవుని యందు ప్ప్రవేశిస్తున్నదో,
1: డిపెండింగ్ అపాన్ ద వన్ ఇట్
0: ఎట్టి భావములు గల మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
1: ద వన్ విత్ ది ఫీలింగ్స్,
0: అట్టి భావస్వరూపాన్ని పొందిపోతుండాలి.
1: ఇట్ విల్ హ్యావ్ ద ఫార్మ్ ఆఫ్ ది ఫీలింగ్స్ కరెస్పాండింగ్లీ.
0: ఈ టంబ్లర్ లో పరిశుద్ధమైన జలం ఉంటుండాలి.
1: ఇన్ దిస్ టంబ్లర్ దిస్ ప్యూర్ వాటర్.
0: ఇందులో ఏమాత్రము మాలిన్యం లేదు.
1: దేర్ ఇస్ నో డర్ట్ వాటర్.
0: కానీ ఈ పరిశుద్ధమైన జలము,
1: దిస్ ప్యూర్ వాటర్,
0: ఎర్రని బాటిల్ లో పోసినప్పుడు ఎర్రగా కనిపిస్తుంది.
1: వెన్ యూ కీప్ ఇట్ ఇన్ రెడ్ బాటిల్ ఇట్ లుక్స్ రెడ్.
0: పచ్చని బాటిల్ లో పోసినప్పుడు పచ్చగా కనిపిస్తుంది.
1: ఇఫ్ యు పోర్ ఇట్ ఇన్ గ్రీన్ బాటిల్ ఇట్ లుక్స్ గ్రీన్.
0: బాటిల్ రంగు ఎలాగా ఉంటుందో ఈ జలములు ఆ రంగుతో కనిపిస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద బాటిల్ సో ఇస్ ద కలర్ ఆఫ్ వాటర్.
0: జలములో భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ వాటర్.
0: బాటిల్స్ లో భేదం ఉంటుంది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ బాటిల్.
0: అదే విధంగా మన దేహాలంతా కూడా ఒక విధమైనటువంటి సీసాలు బాటిల్స్ వంటివి.
1: సో అవర్ బాడీస్ ఆర్ కంపేర్డ్ టు
0: గ్లాస్ బుట్టి వంటివి.
1: They are glass bottles.
0: ఎప్పుడు పగులుతుందో,
1: when they break,
0: ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి సంభవిస్తుందో,
1: what will happen to them,
0: చెప్పలేము.
1: No one can say.
0: కనుకని ఈ బాటిల్ లోపల ఎలాంటి భావాలకు మనం ఈ బాటిల్ నింపుకున్నామో,
1: the feelings with which we fill the bottle,
0: అలాంటి రంగుగానే చేరిపోతుంది మన భావాలు.
1: The feelings will assume the color.
0: విద్య హృదయం లోపల ప్రవేశిస్తే,
1: if the education enters into wicked heart,
0: ఇది అహంకారమైపోతుంది.
1: It will be egoistic.
0: కానీ సజ్జన హృదయంలో ఈ విద్య ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఎంటర్స్ ఇంటూ నోబుల్ సోల్,
0: సత్య మార్గం అనుభవిస్తుంది.
1: ఇట్ విల్ ఎంజాయ్ ఇట్.
0: వినయ విజేతను అనుభవిస్తుంది.
1: లైక్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: కనుక విద్యలో దోషం లేదు.
1: సో దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్ ఇట్.
0: అదే విధంగానే ధనం కూడాను.
1: సిమిలర్లీ మనీ ఆల్సో.
0: దుర్బుద్ధులు కలవాణి యొక్క దీనిలో ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఈస్ విత్ బ్యాడ్ మ్యాన్,
0: ఈ యొక్క ధనమును దుర్వినియోగం చేస్తాడు.
1: హీ విల్ మిస్ యూజ్ మనీ.
0: సద్భావములు కలవాణి యొక్క చేతిలో ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గుడ్ వన్,
0: సత్కార్యములు చేస్తుంటాడు.
1: హీ విల్ డూ ఆల్ గుడ్ యాక్టివిటీస్.
0: కనుక ఈ ధనమునకు భేదము లేదు.
1: మనీ హ్యాస్ నో
0: డిఫరెన్స్. ఈ విద్యకు భేదము లేదు.
1: ఎడ్యుకేషన్ హ్యాస్ నో
0: డిఫరెన్స్. ఈ విద్యను ధనమును ఏ విధమైన హృదయంలో నింపుకుంటున్నారో ఆ హృదయంలో ఉంటుండాలి దోషములు.
1: డిఫెక్ట్స్ లైస్ ఇన్ ద హార్ట్ బట్ నాట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ మనీ.
0: కనుకనే ఈ పంచభూతములు కూడాను పరిశుద్ధమైనటువంటివే.
1: దేర్ఫర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్యూర్.
0: పంచ ఇంద్రియములు కూడాను పవిత్రమైనటువంటివే.
1: ఫైవ్ సెన్సెస్ ఆర్ సీక్రెట్.
0: పంచ ప్రాణములు పరిశుద్ధమైనటువంటి.
1: ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యోర్.
0: కానీ ఈ యొక్క పంచకోశముతో కూడినటువంటి యొక్క ఈ దేహంలో ప్రవేశించినప్పుడు,
1: యాజ్ దే ఎంటర్ ఇన్ టు ద బాడీ విత్ ఫైవ్ షీట్స్,
0: ఇది పవిత్రత అపవిత్రత అనేటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఐదర్ బికమ్ సేక్రెడ్ ఆర్ అన్సేక్రెడ్.
0: కనుక ఈ పంచకోశములు అయినటువంటి ఈ శరీరం లోపల పవిత్రమైనటువంటి యొక్క భావం తలంపులను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ ద బాడీ విత్ ఫైవ్ షీట్స్ వీ షుడ్ డెవలప్ సేక్రెడ్ థాట్స్.
0: అహంకారములకు,
1: ఈగో
0: ఆడంబరములకు,
1: పర్ఫామ్
0: అసూయకు,
1: జెలసీ
0: అశాంతికి,
1: రెస్ట్లెస్
0: అక్రమములకు, అనాచారములకు అవకాశములు అందించరాదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు రాంగ్ యాక్షన్స్ అండ్ రాంగ్ థాట్స్.
0: ఆ విధమైన దీనికి మనం వచ్చినప్పుడు కూడా తక్షణమే దానిని చిన్న గుల్లుగా మారి అప్పటికప్పటికే మనం తీసి పారవేయాలి.
1: ద మూమెంట్ దే గెట్ ఇన్ వీ షుడ్ త్రో ఇట్ అవుట్ యాజ్ వీ ప్లక్ అవుట్ ద థార్న్.
0: ఒక్కొక్క చినుకు రాలుతుంది
1: డ్రాప్స్.
0: కానీ డ్రాప్ ఒక్కొక్కటే.
1: But there are drops.
0: అన్ని బిందువులు చేరినప్పుడు పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
1: బట్ ఆల్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ టుగెదర్.
0: అదే రీతిగానే మన హృదయంలో చిన్న చిన్న భావములు కదా అని దానికి అవకాశం ఇస్తే ఆ చిన్న చిన్న భావములే పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
1: Therefore, if we give scope to these small feelings,
0: ప్రారంభము లోపలే దుర్భావములు రాకుండా చూసుకోవటానికి తగిన సద్భావములు పెంచుకోవాలి.
1: Therefore, we should get away from bad feelings by developing good feelings.
0: ఈ సద్భావములు మనం పెంచుకొనుటకు,
1: to develop good thoughts,
0: మన పవిత్రమైన గ్రంథాలు కూడా కొన్ని చదవాలి.
1: వీ షుడ్ గో త్రూ అవర్ సేక్రెడ్ టెక్స్ట్.
0: సుచార న్యాయము, వైశేషికము, ఈ విధమైన సాంఖ్యము అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నాయో మీకు ఏమాత్రమో తెలియదు.
1: యూ డు నాట్ నో ఎనీవే ఇన్ ద లీస్ట్ వాట్ న్యాయ.
0: మీరు చక్కగా విచారించినప్పుడు, విన్నప్పుడు, చదివినప్పుడే దీని యొక్క విశిష్టత మీకు గొప్పగా అర్థమవుతుంది.
1: వెన్ యూ రీడ్ అండ్ లిసన్ కేర్ఫుల్లీ యూ కెన్ అండర్స్టాండ్ దేర్ సిగ్నిఫికెన్స్.
0: కనుక భేదము లేనటువంటి ఒక తత్వాన్ని ఈ యొక్క దర్శనములు షడ్దర్శనములు ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఆల్ ది షడ్దర్శన teach those without any differences.
0: కరకరే భేదములకు అవకాశం ఇవ్వకూడదు.
1: We should never give scope for differences.
0: నిన్న చెప్పినట్టుగా ఒక్క తల్లి పిల్లలమే మనము.
1: We are all the children of same mother.
0: అదే భూదేవే తల్లి.
1: That is mother earth.
0: ఒక్క తీగి పూలమే మనము.
1: We are the flowers of the same creeper.
0: తీగి ఒక్కటే,
1: creeper
0: వేరు వేరు.
1: Flowers are different.
0: చూసావా? ఒక్క గూటి పిట్టలమే మనము.
1: We are the birds of the same nest.
0: ఒక్క గూటి గువ్వలమే మనము. కనుకనే మనకు భేదం ఉండకూడదు. ఒక్క జాతి పౌరులమే.
1: వీఆర్ ది సిటిజన్స్ ఆఫ్ ది సేమ్ రేస్.
0: అందరము మానవులమే.
1: వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్.
0: ఈ సత్యాన్ని ఎంత బాగా విమర్శించి ప్రబోధించి ప్రచారం సలిపింది ఈ యొక్క వైశేషికం.
1: వైశేషిక థాట్ వెరీ క్లియర్లీ దిస్ ట్రూత్ అండ్ పబ్లిసైజ్.
0: కనుకని ఈ షడ్దర్శనములు ఎందుకు ఎట్టి భేదములు కూడా లేదు.
1: ఇన్ దీస్ షడ్దర్శనస్ దేర్ ఆర్ నో డిఫరెన్సెస్.
0: చదివేవాడి యొక్క మనోభేదం లేదు ఇందులో ప్రతిబింబిస్తుంటాయి.
1: ఓన్లీ ద రీడర్ హిస్ వ్యాగరీస్ ఆఫ్ ద మైండ్ ఎంటర్టైన్స్ డిఫరెన్స్.
0: నిశ్చలంగా ఉండే జలము లోపల,
1: ఇన్ స్టడీ వాటర్,
0: సూర్యుడు గాని చంద్రుడు గాని నిశ్చలంగా కనిపిస్తారు.
1: Either sun or moon are reflected steady.
0: ఆ జలము అటు ఇటు అలలుగా రూపొందన.
1: When the water shapes move,
0: సూర్యచంద్రాలు కూడా అటు ఇటు కదిలినట్టు కనిపిస్తారు.
1: Their reflections also start
0: కానీ సూర్యచంద్రులు కదలటం లేదు.
1: But sun and moon don't move.
0: ఈ జలము యొక్క ప్రభావం చేతనే కదిలినట్టుగా కనిపిస్తున్నారు.
1: Because of the effect of the water, they appear to be.
0: అదే విధంగానే మన యొక్క హృదయం యొక్క ప్రభావమును పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్స్
0: మన యొక్క మంచి చెడ్డలు ఆవిర్భవిస్తున్నాయే కానీ,
1: the good and bad,
0: మంచి చెడ్డలు ఏమాత్రము మన బయట లేనే లేదు.
1: The good and bad are not present in the experience.
0: నేను చూచాను అనుకుంటున్నావు.
1: You say I have seen.
0: ఇది నీ అజ్ఞానమే.
1: It is your ignorance.
0: నీ ఇమాజినేషన్ దీనికి మూల కారణము.
1: Your imagination is responsible.
0: కనుకనే యత్ భావం తత్ భవతి.
1: As is the feeling, so is the result.
0: కనుక మీరు ఈ విధమైనటువంటి భావాలను పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయండి.
1: So you should make an effort to purify your thoughts.

0: the spirit Atma, which is present at all points of time, which is all pervasive. People begin to wonder, how is it that they don't see this spirit Atma, though it is present everywhere? If you want to extract butter out of the milk, can you get it as much as you want?
1: Premaswarupular.
0: Embodiments of love.
1: Vishyamantayu oka gruham.
0: The entire universe is a house.
1: Manavulandaru oka kutumbami.
0: The entire humanity is a family.
1: Swarthame jeevita anartham.
0: It is selfishness that will put you to ruin.
1: Niswarthame jeevita paramartham.
0: Selflessness is ultimate objective of life.
1: Idi e Ramacharitam yokka jeevitartham.
0: This is the inner secret in the history of Rama.
1: Jagattunandu sarvatra nindinatvanti yokka divyatvanni gurtinchukovadam atyanta sulabhame.
0: That divinity which is spread all over the universe is quite easy to know that.
1: Kani prakrutamaina bhavamulu manavuni yandu undinanta varaku kudanu ee divyattamu apraptangane untundadi.
0: So long he is filled with worldly thought and worldly feeling, the divinity will be hidden.
1: Kulabhimanamu deshabhimanamu pratrabhimanamu భాక్షాభిమానము భాషాభిమానము ఉండినంత వరకు కూడాను ఇతను ప్రాకృత జీవియే.
0: హీ ఈజ్ ఎ వరల్డ్లీ మ్యాన్ సో లాంగ్ హీ ఈజ్ క్యారీడ్ అవే బై రీజనల్ ఫ్యాక్షన్స్ డివిజన్స్ ద రీజనల్ ద లింగ్విస్టిక్ ఫీలింగ్స్.
1: ఇట్టిదే ప్రవృత్తి జీవనము అని.
0: దిస్ ఈజ్ అవుట్వర్డ్ పాత్ ఆఫ్ లైఫ్.
1: త్యాగము భావము ప్రేమ నిస్వార్థము ఇత్యాది పవిత్రమైన గుణములు ఉండినంత వరకు ఇది నివృత్తి మార్గంలో ప్రవేశిస్తుంది.
0: When once we cultivate sacrifice, love, selfishness, selflessness and sanctity, you will turn inward path.
1: కనుక ప్రాప్త అప్రాప్తులన్నీ కూడాను ప్రవృత్తి నివృత్తులు ఎందే కూడాను ఇమిడి ఉంటున్నవి.
0: Therefore, this deservedness and undeservedness are present in both these aspects.
1: మంచిలోని చెడ్డనే ప్రాకృతమైనటువంటి ప్రవృత్తి.
0: Therefore, the bad you find in good is outward direction.
1: చెడ్డలోని మంచియే నివృత్తి యొక్క

0: సత్యము.
1: ద గుడ్ ఇన్ బ్యాడ్ ఈస్ ద ట్రూత్ ఇన్ ఇన్వర్డ్ పాత్.
0: ఈనాటి మానవుని యందు అమితంగా ప్రవృత్తి లక్షణములే అభివృద్ధి అవుతున్నవి.
1: టుడే వి ఫైండ్ సో మెనీ క్వాలిటీస్ ఆన్ ద రైజ్ ఇన్ హ్యుమానిటీ.
0: దినదినమునకును ప్రవృత్తియే అభివృద్ధి మానవవుతున్నది, కానీ నివృత్తి యొక్క తత్వము ఏమాత్రం కూడాను మనసు యందు సోకుటలేదు.
1: Man is always outward, at no point of time is inward.
0: రామాయణమునందు ప్రవృత్తి యొక్క తత్వాన్ని నిర్మూలం గావించే నిమిత్తమై నివృత్తి తత్వం అనేటువంటి రాములు వానరులతో చేరి సముద్ర తీరంలో ఉన్నారు.
1: రామ రీచ్డ్ ద బ్యాంక్స్ ఆఫ్ ద సీ ఇన్ ఆర్డర్ టు కిల్ దిస్ అవుట్వర్డ్ యాటిట్యూడ్, అవుట్వర్డ్ ట్రెండ్, అండ్ టు డెవలప్ ది ఇన్వర్డ్ విజన్.
0: రావణ రాజ్యమంతా కూడాను ప్రవృత్తి మార్గమునందే ప్రవర్తిస్తూ ఉంటుండాలి.
1: The entire kingdom of Ravana is outward in its
0: pravritti anaga agnanamu ahankaramu aadambaramu.
1: Outward direction means ignorance, pomp and show and aggrandizement.
0: Enni chadavulu undinappatikani, enta balamu undinappatikani, entaki sthanamlo undinappatikani, ee moodu kudanu manavuni pravritti nundi tanu nivruttileki ponivadu.
1: In spite of all high knowledge, education, exalted position and physical strength, you never turn inward.
0: Kanukani samudra teeramunandu Rama, Lakshmana, Sugriva, Angada, Jambavanta ee veerandaru cheri aneka vidhamulainatundi yokka munduku jaragavalsinatundi karyakramamlo palgonadaniki tagina erpaatlu chestunnaru.
1: All gathered along the seashore, Rama, Lakshmana, Sugriva, Jambavan, Angada, making all preparations.
0: Naluni okavaipuna, Angadulu okavaipuna, Jambavantuni okavaipuna, nimistu vachadu Ramudu.
1: Rama started appointing people in charge in different directions, Jambavan, Angada.
0: Ee vidhamainatundi yokka erpaatlayandu muliginatundi Ramudu alasinattuga Lakshmana todapaina talapetti pandukunnadu.
1: Rama was pretending as if he is very much tired, making all these war arrangements, and he was just resting on the lap of Lakshmana.
0: Adi purnima ratri.
1: It is full moon night.
0: Kani Ramuluku arasata ledu.
1: In fact, Rama is never tired.
0: Ee chanta cherinatundi yokka pravrutti yokka tattvalanu nivruttiga maarche nimittamai oka vidhamainatundi yokka parikshaga poonukunnadu.
1: Rama wanted to test how people would go inward with regard to the full moon night.
0: Sugrivudu kudanu pravrutti rakshaname.
1: Sugriva has also
0: Angadudu kudanu pravrutti rakshaname.
1: Angada also.
0: Jambavantudu pravrutti rakshaname.
1: So also Jambavantudu.
0: Nalludu pravrutti rakshaname.
1: So also
0: Nalludu. Neeludu pravrutti rakshaname.
1: Neela.
0: Veerandarni chechukoni aneka vidhamuluga Ramachandrudu tamashaga palukaristu vachadu.
1: Rama started making kind inquiries with all fun and frolic.
0: అంగదుణ్ణి పిలిచాడు.
1: హీ కాల్డ్ అంగద.
0: అంగద, చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడో చూడు.
1: యు సీ హౌ అంగద, హౌ మూన్ ఇస్ షైనింగ్. సో
0: మచ్చలేని చంద్రుడిగా ఉంటున్నాడు అన్నాడు.
1: హీ సెడ్ దేర్ ఇస్ నో స్పాట్ ఇన్ ద మూన్.
0: కానీ సుగ్రీవుడు వచ్చి, స్వామి, అందులో మచ్చ కూడా కనిపిస్తుండాలి అన్నాడు.
1: బట్ సుగ్రీవ కేమ్ అండ్ సెడ్ ఎస్ దేర్ ఈజ్ ఎ స్పాట్ ఆన్ ద మూన్.
0: ఏమిటి ఆ మచ్చ అన్నాడు.
1: వాట్ ఈస్ దట్ స్పాట్.
0: ఈ చంద్రుడు ప్రకృతి నుండియే పోయినటువంటి వాడు కనుక ప్రకృతి యొక్క స్వరూపమైనటువంటి కొండలు గుట్టలు ఆ చంద్రుడిలో కనిపిస్తున్నాయన్నాడు.
1: హి సెడ్ యాస్ జస్ట్ ద మూన్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ నేచర్, యు ఫైండ్ ద మౌంటైన్స్ అండ్ వ్యాలీస్ దేర్ ఇన్ ద మూన్.
0: సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే స్వరూపుడే.
1: సన్, మూన్ అండ్ ఎర్త్ ఆర్ ఆఫ్ ద సేమ్ ఫామ్.
0: ఈ మూడు కూడాను మూడు ముక్కలుగా ఉంటున్నాయి.
1: దే అమౌంట్ టు త్రీ ఫేసెస్.
0: కనుక ప్రకృతి యందు ఏ ఏ దృశ్యములు ఉంటున్నావో అవన్నీ కూడా చంద్రుడి యందే కనిపిస్తూ ఉంటున్నవి అన్నారు.
1: సో ఆల్ ద సీన్స్ దట్ యు ఫైండ్ ఇన్ నేచర్ ఆర్ వెరీ మచ్ ప్రెజెంట్ దేర్ ఇన్ ద మూన్.
0: హనుమంతుణ్ణి పిలిచాడు.
1: దెన్ హీ కాల్డ్ హనుమాన్.
0: హనుమంత, ఈ చంద్రుల్లో ఉన్నటువంటి మచ్చ ఏమిటి అన్నాడు.
1: హనుమాన్, వాట్ ఈస్ ద స్పాట్ దట్ యు ఫైండ్ ఇన్ ద మూన్.
0: రామచంద్ర, నాకే మచ్చలు కనిపించటం లేదు.
1: రామ, ఐ డోంట్ ఫైండ్ ఎనీ స్పాట్ దేర్.
0: ప్రియ సోదరుడైనటువంటి లక్ష్మణుడి తొడపైన నీవు పరుండినప్పుడు నీ ముఖము యొక్క ప్రతిబింబమే చంద్రుని యందు అర్థం వలె కనిపిస్తుంటుందది అన్నాడు.
1: As you have put your head on the lap of Lakshmana, the very head is reflected on the moon. That is the spot.
0: కనుక చంద్రుడు ఒక అద్దం వంటి వాడు, అందులో నీ ముఖం యొక్క ప్రతిబింబమే ఈ మచ్చ వలె కనిపిస్తుంటుందది అన్నాడు.
1: Moon is a mirror. There you find the reflection of your head.
0: అనగా సర్వత్రా రామచింతనే రామస్వరూపమునే నిరూపిస్తూ వస్తున్నాడు హనుమంతుడు.
1: Like this, Hanuman demonstrated Rama, who is all pervasive everywhere.
0: ఈ విధమైనటువంటి సంభాషణ జరుగుతుండగా,
1: as the conversation went on,
0: Rama, Rama, Rama అని అరుస్తూ వచ్చాడు ఒక వ్యక్తి.
1: A person came shouting Rama, Rama.
0: అతని వెంట నలుగురు పరిచారకులు.
1: He is followed by four associates.
0: ఈ వానరులు అక్కడనే అతన్ని ఆపివేశారు.
1: The monkeys stopped them there.
0: నీవెవరు అని ప్రశ్నించారు.
1: They asked, who are you?
0: నేను విభీషణుడను.
1: I am Vibhishana.
0: నాకు ఈ రాజ్యం పైన రోత పుట్టింది.
1: I am just disgusted with this.
0: మా సోదరుడైనటువంటి రావణుడు చేసేటువంటి కార్యములు చాలా విపరీతమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
1: My brother Ravana is proceeding along the wrong path.
0: సాక్షాత్ నారాయణుడే కూడా హింసించడానికి పూనుకుంటున్నాడు.
1: He is trying to harm the very God.
0: ఇలాంటి క్రూరుడైనటువంటి ఒక సోదరుడి దగ్గర నేను ఉండడానికి ఇష్టం లేదు.
1: I cannot be in the company of wicked brother.
0: నాకు ఏది అక్కర్లేదు.
1: I don't want any.
0: రామ పాదముల యొక్క చేరటమే నా యొక్క ప్రధాన లక్ష్యము.
1: I want to be at the feet of Rama.
0: రామునికి నేను కేవలము శరణాగతుడను.
1: He wanted to surrender.
0: అతని యొక్క అనుగ్రహమునకై నేను ప్రాకులాడుతూ వచ్చాను.
1: I am struggling to earn his
0: grace. నన్ను క్షమించి అతని చెంత చేర్చండి అన్నాడు.
1: See that I have his pardon, that I am excused. So
0: కానీ ఈ వార్తను తెచ్చి సుగ్రీవునికి చెప్పారు.
1: This message is conveyed to Sugriva.
0: సుగ్రీవుడు పోయి విచారించి వచ్చి రామునితో చెప్తున్నాడు.
1: Sugriva went and inquired, started
0: Swami,
1: telling Rama.
0: విరోధి సోదరుడైనటువంటి విభీషణుడు మీ పాదముల చెంత వచ్చి రాలాలనుకుని ఆశిస్తున్నాడు.
1: స్వామి, విభీషణ ఇస్ ద బ్రదర్ ఆఫ్ యువర్ ఎనిమీ, నౌ హీ వాంట్స్ సరెండర్.
0: కానీ ఇతను నమ్మతగినటువంటిది కాదు.
1: వీ కెనాట్ బిలీవ్ హిమ్ ఇన్ ఎనీవే.
0: ఇతను ఏదో ఒక విధమైనటువంటి మన రహస్యాన్ని గుర్తింపు చేయడానికి కోసం వస్తున్నాడు.
1: He has come here as a spy to know the secrets.
0: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క సలహాలు ఇస్తూ వచ్చారు.
1: Each one started giving his own advice.
0: అప్పుడు హనుమంతుడు లేచి, రామచంద్ర,
1: then Hanuman got up and said, Ramachandra,
0: మీరెవరికి మీ శాస్త్ర పరిచయం లేదు.
1: No one has got any direct acquaintance.
0: సత్సంగం యొక్క ప్రభావం లేదు.
1: They have no effect of good company.
0: అందువల్ల పవిత్రమైనటువంటి హృదయాల యొక్క తత్వం వీరికి అర్థం కాదు.
1: Therefore they don't understand the sanctity of heart.
0: రాజుకు రెండు రకములైనటువంటి విరోధులు ఉంటారు.
1: There are many enemies to Ram.
0: మొదటి వారు తన సొంతపు జనులు.
1: First his own people.
0: రెండవది పరదేశం వారు, సమీపస్తులు.
1: The people who belong to other place.
0: ఈ విధంగా ఉండినటువంటి దీంట్లో మనకు విభీషణుడు మనకు ఏ విధమైనటువంటి యొక్క సొంత కులం వారు కాదు.
1: దే డోంట్ బిలాంగ్ టు అస్ ఎనీవే.
0: కనుక అతను మనపైన ద్వేషంతో ఏ విధమైన రహస్యాన్ని గుర్తించడానికి అవకాశమే లేదు.
1: సో దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఫర్ హిమ్ టు నో అవర్ సీక్రెట్స్.
0: ఇంకా ప్రకరాజ్యం వారు అనుకోవడానికి మనము ఈ రంకకు ప్రకరాజ్యం వారు కాదం.
1: If we take that they belong to neighboring kingdom, there is no
0: kingdom near to them.
1: In fact, there is no reason to develop this hatred.
0: కనుక ఇక్కడ ద్వేషభావమునకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా,
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ హేట్రెడ్.
0: అతని యొక్క భక్తి భావమునకు మాత్రమే అవకాశం ఇచ్చి అనుగ్రహించండి అన్నాడు.
1: లెట్స్ గో బై హిస్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్. ప్లీజ్ కన్ఫర్ యువర్ గ్రేస్ ఆన్ హిమ్.
0: ఇది చక్కని సరి అయినటువంటి సలహాలని భావించాడు రాముడు.
1: రామ కన్సిడర్డ్ దిస్ ఎ కరెక్ట్ ఎగ్జాక్ట్ అప్రోప్రియేట్ అడ్వైస్.
0: విభీషణ్ణి పిలిచాడు.
1: హీ కాల్డ్ విభీషణ.
0: ఈ జరిగినటువంటి విషయం అంతా విన్నవించమన్నాడు.
1: హీ వాంటెడ్ ఎవ్రీథింగ్ టు బి టోల్డ్ టు హిమ్.
0: రావణుడు చేసినటువంటి క్రూరమైనటువంటి కార్యములకు తాను ఎంతో అడ్డు తగిలి అనేక సలహాలు చెప్పినప్పటికీ తాను దానినంతా విస్మరించి తన కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా క్రూరమైన మార్గంలో మరింత అధికంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు.
1: Vibhishana narrated what all that had happened, that Ravana didn't pay heed to his good advice. He has forgotten his responsibility and resorted to all wicked activity.
0: లక్షణములు కాదు.
1: It is not the quality.
0: కేవలం అల్పులకు తగినటువంటి యొక్క బుద్ధులు ఇవన్నీ.
1: It is a mean mind.
0: అల్ప బుద్ధులను పెట్టుకుని రాజ్యం ఏరటము రాజ్యమునికే శ్రేయస్కరం కాదు అన్నాడు.
1: It is not in the interest of the kingdom that he should be ruled by
0: mean people. రావణుడితో వాదించుండగా రావణునికి కోపం వచ్చింది, ఇంద్రజిత్తు కోపం వచ్చింది.
1: While he was arguing like that, Ravana was very angry.
0: Ilanti mitra drohi, sodara drohi, rajya drohi, ee lankalo undakoddu, baita veldamannaru.
1: Such a betrayer, such a traitor cannot be here in this kingdom. He should be sent out.
0: Idi naa yokka manchi kosamane bhavinchi tatchaname atani yokka aagnanu teesukoni meeru mee lanka chemamga unduru kaaka ani aashirvadinchi nenu vachesanu.
1: Vibhishana considered that everything happened for his own good and followed his kingdom and wished the welfare and the prosperity of the kingdom. I have no relationship in
0: naaku kavalsinatundi bhagavantude.
1: What I want is God.
0: Bhagavantuni yokka paada sannidhini cheri naa jeevithamnu saarthakam gaavinchukovalanatundi sankalpame pradhana sankalpamu.
1: I have my determination to be at the feet of Lord and serve him.
0: Neenu ee naadu kaadu ee naati nundiyo ramanaamaanni smaristu untunnanu.
1: Not only today, I have been chanting God's Rama's name since so many years.
0: Mottamalata hanumantudu lankalo praveshinchinappudu kudanu ataniki naaku kaliginatundi sambandha bandhavyam kudanu ee rama bhakti yokka prabhavame muchchatinchukunnam.
1: Then Hanuman stepped into Lanka. It is only Rama's name that brought us together.
0: ఈ విషయాన్ని హనుమంతుడు కూడాను అంగీకరించాడు.
1: హనుమాన్ యాక్సెప్టెడ్ దిస్.
0: నీ పాదమును తప్ప నాకు అన్యము నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దాన్ యువర్ లోటస్ ఫీట్.
0: ఆలు బిడ్డలు కూడాను నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: నాకు కావాల్సిన నీ పాద సన్నిధియే.
1: వాట్ ఐ వాంట్
0: నీ సేవా భాగ్యమే నాకు నిజమైనటువంటి భాగ్యము.
1: ద రియల్ వెల్త్ లైస్ ఇన్ సర్వింగ్ యూ.
0: ఇటువంటి ఘనమైనటువంటి భాగ్యం నాకుండగా ఈ అల్పమైనటువంటి ఆశలకు నేను ఎందుకు తల్లరొగ్గాలి?
1: When I have that mighty wealth, why should I ask low things?
0: అని విభీషణుడు చెప్పుకోగా దగ్గరికి పిలిచి, విభీషణ నీవు భయపడవద్దు.
1: When Vibhishana said like that, Rama,
0: నీ సోదరుడు చేసినటువంటి యొక్క క్రూరమైనటువంటి యొక్క కృత్యములకు తగిన శిక్షను త్వరలోనే అనుభవిస్తున్నాడు.
1: Your brother is going to be punished for all his wicked activity very soon.
0: ఈ యొక్క దీనిని త్వరలోని నీ కన్నులారా చూడగలవు.
1: యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ.
0: నిన్ను ఆ లంకకు రాజుగా చేయగలను.
1: ఐ యామ్ గోయింగ్ టు కరోనేట్ యు యాస్ ది కింగ్ ఆఫ్ లంక.
0: సుగ్రీవుణ్ణి పిలిచి ఇతన్ని సముద్రం దగ్గరికి తీసుకుని వెళ్లి సముద్ర జలముతో అతన్ని స్నానం గావించి అతనికి రాజ్యమును అనగా లంకా పట్టణముకు రాజుగా చేయండి అన్నాడు.
1: అండ్ హీ కాల్ లక్ష్మణ అండ్ హీ వాంటెడ్ సుగ్రీవ టు బి టేకెన్ ఓవర్ దేర్ నియర్ ది సీ టు హ్యావ్ హిస్ బాత్ సో హస్ టు బి కరోనేటెడ్ లేటర్.
0: విభీషణుడు ప్రార్థించాడు.
1: విభీషణ ప్రేయర్.
0: స్వామి,
1: స్వామి,
0: నేను రాజాభిమానంతో నేను రాలేదు.
1: ఐ హావ్ నాట్ కమ్ హియర్ ఫర్ పొజిషన్.
0: నాకు ఏ రాజ్యము నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీ కింగ్.
0: రామనామ సామ్రాజ్యమే నా యొక్క రాజ్యం.
1: ఐ బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ రామ.
0: ఆ రాజ్యంలో నన్ను ఒక వ్యక్తిగా నన్ను భావించండి.
1: టేక్ మీ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ రామ రాజ్యం.
0: ఆ రాజ్యంలో నన్ను ఒక దూతగా విశ్వసించండి.
1: టేక్ మీ యాజ్ ఎ మెసెంజర్.
0: ఆ రాజ్యంలో నేను ఒక సేవకుడిగా ఉంటుంటానన్నాడు.
1: లెట్ మీ బి సర్వెంట్ ఇన్ రామరాజ్య.
0: కానీ రాముడు అంగీకరించక,
1: Rama did not accept.
0: Inka yuddhamu prarambhame kaaledu.
1: The war didn't begin.
0: Lankaku rajyadhipatiga chesadu.
1: But even before Vibhishana is coronated,
0: appati nunchi kudanu Sugrivudu, Jambavantudu, Angadudu veerandaru kudanu oka kannu Vibhishana paina pettukoni idi ee vidhamainatundi oka kutrana jaliranu vachada ani vicharana jarpthune untunnaru.
1: Since then Sugriva, Jambavan, Angada, they had a watchful eye as knows
0: nijamuga Vibhishana yokka hrudayamu తెల్లని బట్టవలే ఉంటుండాలి, నిర్మలంగా ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హార్ట్ ఆఫ్ విభీషణ ఇస్ సో
0: నిశ్చలమైన భావంతో ఉన్నాడు.
1: స్టడీ ఫీలింగ్.
0: నిస్వార్థమైనటువంటి సేవలు చేయాలని వచ్చాడు.
1: హీ కేమ్ దేర్ టు రెండర్ సెల్ఫ్లెస్ సర్వీస్.
0: ఇట్టి తత్వాన్ని ఎందరి గమనిస్తే మాత్రము అది బయటపడుతుంది, పడదు.
1: అన్లెస్ యూ ఎగ్జామిన్ యూ డోంట్ ఫైండ్ దెమ్.
0: కనుకనే రాముడు ఇదన్ని అంగీకరించి
1: యాక్సెప్టెడ్ వాడు రామ సార్.
0: నన్ను ఆయన నీవు నావాడుగా నేను భావిస్తున్నాను.
1: Rama said, I consider you as my own.
0: అని చెప్పేటప్పటికి ఆ విభీషణుడు పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు.
1: On listening to this, Vibhishana was ecstatic.
0: ఇంకా అప్పటి నుంచి కార్యములు ప్రారంభమైనాయి.
1: Since then, the whole tasks commenced.
0: ఈ రాముడు నదీ తీరం సముద్ర తీరమును చేరి అనేక విధములైనటువంటి యొక్క యుద్ధములకు తగినటువంటి సన్నాహములు జరుగుతున్నాయని వార్తలు వచ్చింది రావణాసునికి.
1: Ravana has come to know of all the preparations for war going on near the seashore.
0: Inka ee yokka samudramunaku varadi kattali.
1: A bridge has to be built.
0: Adi kadite gaani dinni lankanu cheradaniki veelu kaadu.
1: Unless the bridge is built, they cannot reach Lanka.
0: Appudu ee vishayam lopala sugrivunni cherchukoni విభీషణుడు కూడాను యోచన చేస్తూ వచ్చారు.
1: At that time Sugriva and Vibhishana were
0: consulting each other. అప్పుడు ఒకే ఒక్క చక్కని ఆదర్శమైనటువంటి వాక్యాన్ని చెప్పాడు.
1: Then an ideal is taught there that point.
0: రామచంద్ర ఈ సాగరమును సగరపుత్రులైనటువంటి మీ వంశీయులే కట్టినటువంటి త్రవ్యనటువంటిది.
1: This sea is the making of a member of your own clan Sagara.
0: కనుక మీరు దీనిని సరైనటువంటి రీతిగా మీరు దీన్ని అర్థం చేసుకుని అతన్ని అడుక్కుంటారంటే తప్పక ఈ సముద్రుడు మీకు దారినిస్తాడు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్ యూల్ సర్టన్లీ హీ విల్ సర్టన్లీ షో యూ ద వే.
0: ఇది చక్కని మార్గమే. దీనికి వంతెన కట్టడము, దీనికి తగినటువంటి శ్రమలు పట్టడము చాలా కష్టంగా ఉంటుంటుంది. సముద్రుడే అనుగ్రహించి దారినిచ్చినప్పుడు ఇది అన్ని విధాలా సులభంగా నెరవేరుతుంది అన్నాడు.
1: Therefore everybody said it takes time to construct the bridge and to cross.
0: దర్భచాపను పరుచుకున్నాడు రాములు, కూర్చున్నాడు ఏక దీక్షతో.
1: Rama sat on the mat with one determination.
0: ఎంతసేపు పిలిచినప్పటికీ సముద్రుడు ప్రత్యక్షం కాలేదు.
1: But in spite of repeated calls, Samudra did not respond.
0: కానీ రాములకు ఓపిక తగ్గింది.
1: But Rama was impatient.
0: ఇంకా అంబును తీశాడు.
1: He took the arrow.
0: తక్షణమే పరిగెత్తి వెళ్లి లక్ష్మణుడు ఆ అంబును పట్టుకున్నాడు.
1: Lakshmana immediately ran and caught hold of that arrow.
0: కారణాన్ని గుర్తించి కార్యములు జరపాలి.
1: One has to know the cause and proceed thereafter.
0: అనేటప్పటికి అప్పుడు ప్రత్యక్షమయ్యాడు సముద్రుడు.
1: There manifested Samudra, the God of ocean.
0: రామచంద్ర నీవు సాక్షాత్ నారాయణమూర్తి.
1: యువర్ వెరీ గాడ్.
0: సృష్టి లోపల ఉన్నటువంటి రహస్యములన్నీ నీకు తెలుసును.
1: యు నో ఆల్ ద మిస్టరీస్.
0: పంచభూతములు ఏ విధమైనటువంటి తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నావో అదే విధంగానే నా కర్తవ్యాన్ని నేను పాటిస్తున్నాను.
1: Just as all the five elements observe their own rights and qualities, I
0: నాలో అనేక కోట్ల జీవరాశులు ఉంటున్నాయి.
1: Infinite beings, creatures are within me.
0: వీటికి ఏ మాత్రం కూడాను భంగం కలిగించకుండా ప్రమాదం జరగకుండా నేను చూసుకోవాలి.
1: I should see that they will not be put to any sort of harm.
0: గాలికి వీచే శక్తి ఉంటుండాలి.
1: The wind has got the capacity.
0: దీపమునకు ఆరే శక్తి ఉంటుండాలి.
1: And this
0: కానీ గాలిలో దీపం పెట్టినప్పుడు గాలి ఆ దీపం ఆరుస్తుంది.
1: But when you keep fire in the wind, it will be extinguished.
0: దీపం వెలగటము దీపం యొక్క సహజము.
1: టు లైట్ ఇస్ ద క్వాలిటీ.
0: ఆర్చటము గాలి యొక్క సహజము.
1: అండ్ ద విండ్ కెన్
0: తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి.
1: ఈచ్ వన్ ఫాలోస్ ఇట్స్ ఓన్
0: డ్యూటీ. అదేవిధంగానే నేను ఈ యొక్క పంచభూతములో ఒక భూతమును.
1: ఐ ఆమ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ అమంగ్ ద ఫైవ్.
0: నా కర్తవ్యం ఏమాత్రం కూడాను విసర్జించక
1: I'll never give up any mark.
0: సక్రమమైన మార్గం నేను అనుసరిస్తున్నాను.
1: I go in the rightful path.
0: కనుక నేను ఈ వక్రమ మార్గం నేను అనుసరించను.
1: I don't follow the wrong path.
0: కానీ ఒక్కటి మాత్రమే మీకు సహాయం చేస్తానన్నాడు.
1: But one help I can render.
0: మీరు ఒక వంతెనను మీరు నిర్మించండి.
1: యూ కన్స్ట్రక్ట్ ఎ బ్రిడ్జ్.
0: దానిని మునగకుండా మాత్రం నేను చూసుకుంటాను.
1: ఐ షల్ సీ దట్ ఇట్ విల్ నాట్ బ్రేక్ ఆర్ ఫాల్.
0: దానికి కూడా మరొక సలహా ఇచ్చాడు.
1: హి గేవ్ అనదర్ అడ్వైస్.
0: సాక్షాత్ విశ్వకర్మే అయినటువంటి ఆ మహనీయుని యొక్క కుమారుడు నలుడు ఉన్నాడు మీ యొక్క దీంట్లో.
1: ద సన్ ఆఫ్ విశ్వకర్మ హూ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇంజనీర్ ఈస్ దేర్ నౌ.
0: విశ్వకర్మ శిల్పి శాస్త్రంలో చాలా గొప్ప ప్రావీణుడు.
1: విశ్వకర్మ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ స్కల్ప్చర్.
0: అతని కుమారుడే నలుడు మీ యొక్క సమావేశంలో ఉంటున్నాడు.
1: ఇస్ యువర్ సన్ నలుడు ఈజ్ ఇన్ దిస్ అసెంబ్లీ.
0: కాబట్టి నలుడిని పిలవండి అన్నారు.
1: సో యూ కాల్ హిమ్.
0: నలుడు పరిగెత్తొచ్చాడు.
1: నలా కేమ్ రన్నింగ్.
0: ఇది సత్యమే.
1: Yes, it is.
0: నేను దీనిని నిర్మించగలను అన్నా.
1: ఐ కెన్ కన్స్ట్రక్ట్.
0: 100 miles దూరం దీన్ని ఏ విధంగా నిర్మించగలవు?
1: 100 miles లాంగ్ బ్రిడ్జెస్ టు బి బిల్ట్.
0: స్వామి నీ అనుగ్రహం ఉంటే 100 miles కాదు ఇంకా 1000 miles కూడా నేను నిర్మించగలను అన్నాడు ఈ నలుడు.
1: దిస్ నలా సెడ్ స్వామి ఇఫ్ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ ఐ కెన్ కన్స్ట్రక్ట్ ద బ్రిడ్జ్ 1000 miles లాంగ్.
0: రేపటి దినమే ప్రారంభం అన్నాడు. ముహూర్తం పెట్టాడు.
1: దే డిసైడెడ్ దట్ ఇట్ హస్ టు బి బిల్ట్
0: బిగినింగ్. ఒక్కొక్క దినము 25 miles అంతా బ్రిడ్జ్ కడుతూ వచ్చారు.
1: ఈచ్ డే దే స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 25.
0: ఈ వానవులంతా పోవటము, రాళ్లు తీసుకుని రావటం.
1: ఆల్ మంకీ స్టార్టెడ్ బ్రింగింగ్ స్టోన్స్ బౌల్.
0: ఈ రాళ్లు వేసేటప్పటికీ మునిగిపోతూ వచ్చాయి.
1: దే స్టార్టెడ్ డ్రౌనింగ్.
0: సముద్రుడు అసత్యమాడినాడని సముద్రుని పైన కోపం వచ్చింది.
1: అండ్ దే సో యాంగ్రీ విత్ ది సముద్ర ద గాడ్ ఆఫ్ సీ. For uttering a lie.
0: తిరిగి సముద్రం ప్రత్యక్షమయ్యి.
1: అండ్ సముద్ర మేనిఫెస్టెడ్ దేర్.
0: రామచంద్ర ఈ ప్రపంచంలో మునగనటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్
0: అన్ని మునిగిపోయేటువంటివి.
1: ఆల్ ఆర్ బౌండ్ టు బి డ్రౌన్డ్.
0: తేలేది ఒక్కటే నీ నామము.
1: ఓన్లీ వన్ థింగ్ దట్ ఫ్లోట్స్ దట్స్ యువర్ సేక్రెడ్ నేమ్.
0: సర్వమును కాలగర్భంలో కలిసిపోయేటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఇట్స్ మర్జ్డ్ ఇన్ ది టైం.
0: నేడు కాకపోయినా రేపటికైనా కూడా సర్వులు కూడా ఇందులో మసి కలిపేటువంటి వారే.
1: టుడే ఆర్ టుమారో ఎవ్రీబడి ఇస్ బౌండ్ టు బి డ్రౌన్ దట్ సంక్.
0: కనుక మీ నామం ఒక్కటే మునగనటువంటిది. ఆ నామంతో దీన్ని ప్రారంభించండి అన్నారు.
1: ఓన్లీ యువర్ సేక్రెడ్ నేమ్ దట్ వుడ్ రిమైన్ అఫ్లోట్ విత్ దట్.
0: ఒక్కొక్క రాతి పైన రామ రామ రామ రామ అని రాస్తూ అందులో పడవేశారు.
1: They started writing Rama on each boulder and started dropping on the ocean.
0: కానీ ఆ రాళ్ళు ఒక రాయి ఇటువైపున ఒక రాయి అటువైపున అలల ఒత్తిడికి ఎక్కడికడుకో పోతున్నాయి. తేలినాయి కానీ ఒక్కడికడు వెళ్తున్నాయి.
1: Though the boulders were floating, but they're driven by the waves to in different directions.
0: తిరిగి హనుమంతుడు వచ్చి
1: హనుమాన్
0: ఇది సరియైన పద్ధతి కాదు,
1: ఇస్ నాట్ ప్రాపర్ ప్రొసీజర్
0: అని చెప్పి ఒక రాతి పైన రా మరొక రాతి పైన మా అని రాసి దాంట్లో వేయమని చెప్పి అన్నాడు.
1: హనుమాన్ సెడ్ రైట్ ద లెటర్ రా ఆన్ వన్ బోల్డర్, రైట్ ద లెటర్ మా ఆన్ అనదర్ బోల్డర్.
0: రామా అని రాళ్ళంతా చేరుతూ వచ్చేసాయి.
1: లైక్ దిస్ ఆల్ బోల్డర్స్ స్టార్టెడ్ జాయినింగ్ టుగెదర్.
0: ఈ విధమైనటువంటి భక్తి ప్రపత్తులతో వచ్చినటువంటి భావములు ఇది పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ స్వరూపం.
1: Therefore this devotion and sincerity will
0: lead to success. గొప్ప భక్తుడు
1: నలుడు ఇస్ ఆల్సో
0: ఈ భక్తిలో మూడు రకములైనటువంటి భక్తి ఉంటుండాలి.
1: There are three forms of devotion.
0: నేను నేను అనేటువంటి అహంభావం పెట్టుకుని భగవంతుని ప్రార్థించటము ఇది సాధారణ భక్తి.
1: An ordinary devotion is the one that where we offer prayer with the feeling of I.
0: అయితే నాలోనే నీ ఉన్నావు నీలోనే నేనున్నాను అనేటువంటి ద్వైత భావాన్ని పురస్కరించుకుని భగవంతుని ప్రార్థించేటువంటిది ఇది మధ్య భక్తి.
1: ద మిడిల్ పాత్ ఈస్ టు ఫీల్ గాడ్ విత్ఇన్ యూ అండ్ టు ఫీల్ యువర్ సెల్ఫ్ ఇన్ విత్ఇన్ ది డివినిటీ.
0: అనేది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్
0: అంతా నీవే అంతా నీవే.
1: ఎవ్రీథింగ్ ఓన్లీ యూ గాడ్.
0: నీవు తప్ప అన్యం ఈ జగత్తులో లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఎల్స్ బియాండ్ యూ
0: అనేటువంటి యొక్క భావంతో ప్రార్థించేటువంటిది అనన్య భక్తి.
1: థర్డ్ టైప్ ఆఫ్ ప్రేయర్ ఆఫ్ దిస్ సార్ట్ ఇన్ఫినిట్.
0: రామచంద్ర నేను దేహాత్మ భావం చేత నేను నీ దాసుడని మాత్రమే.
1: రామచంద్ర ఇఫ్ ఐ హ్యావ్ బాడీ ఫీలింగ్ ఐఎమ్ ఓన్లీ యువర్ సర్వెంట్.
0: జీవాత్మ భావం చేత నేను నీ ప్రతిబింబముని.
1: అట్ ది ఇండివిజువల్ సెల్ఫ్ ఐఎమ్ యువర్ రిఫ్లెక్షన్.
0: ఆత్మభావం చేత నేనే నీవు నీవే నేను అంత ఇద్దరు ఒకటే.
1: But in true spirit you and I are one. There's no difference.
0: అని అనన్య భక్తి అనేటువంటి తత్వాన్ని ఈ హనుమంతుడు అందరికీ ప్రబోధిస్తూ వచ్చాడు.
1: హనుమాన్ గేవ్ ది సీక్రెట్ టీచింగ్ ఆఫ్ దిస్ ఇన్ఫినిట్ డివోషన్.
0: నాలుగు దినముల లోపల ఈ యొక్క వంతెన పూర్తి అయింది.
1: ఎంటైర్ బ్రిడ్జ్ ఇస్ బిల్ట్.
0: వానరులందరూ కూడాను లంకను చేరారు.
1: అండ్ ఆల్ వానరస్ మంకీస్ రీచ్ లంక.
0: ఆ యొక్క లంకను చేరి ప్రవేశించడానికి సంసిద్ధులై ఉంటున్నారు.
1: They were ready to get in.
0: ఈ సమయం లోపల
1: మీన్ టైమ్
0: సీతను బాధించడానికి మరింత అధికంగా ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
1: ఆల్ స్టార్టెడ్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు పుట్ సీత టు సఫర్.
0: విద్విజ్జిహుడు అనేటువంటి వాడిని పిలిచాడు. విద్విజ్జిహుడు
1: విద్విత్విక్కుడు స్వామి
0: అతన్ని పిలిచి నీ మాయలు అందరికీ తెలుసును.
1: You, all your activities known to everybody.
0: ఈ మాయ వేషధారి అయినటువంటి వాడు ఈ విద్విజ్జిహుడు ఒక్కడే ఆ లంకలో.
1: All your deceit is known to everybody. You are the only one.
0: యొక్క ప్రవృత్తమైనటువంటి శక్తులను ప్రదర్శించాలి.
1: It's time that you should exhibit all your power.
0: రాముని వంటి శిరస్సునే ఖండించిన తెచ్చుకున్నరా.
1: You should behead Rama. Bring his head now.
0: రాముని ముట్టడానికి వీలు కాదు.
1: It's not possible to.
0: కానీ ఆ శిరస్సు రాముని వలే ఉంటుండాలి.
1: But the head should be like that of actual Rama.
0: అతని అమ్ములన్నీ కూడా రాముని వలే ఉంటుండాలి.
1: Arrows should be of
0: the
1: same
0: type. అవన్నీ తక్షణమే సీత ముందు పెట్టమన్నాడు.
1: Bring them all and keep them in front of Sita.
0: సీత ఆ శిరస్సును చూచింది.
1: Sita saw this head.
0: రాముని కూడా వెళ్ళాడు. చూచితివా ఇంతకాలం 10 నెలల నుండి నిన్ను ఎంతో ప్రార్థించాను.
1: And Ravana said, you have prayed, have you seen all this?
0: నా మాటని ఏమాత్రం కూడా నువ్వు విశ్వసించలేదు.
1: You never had any faith.
0: నిరంతరం రామ రామ రామ అని నీవు చింతిస్తూ వచ్చావు.
1: You have been thinking
0: Rama. రాముడు ఏ గతి అయినాడో చూడమని చెప్పాడు.
1: You see the fate of Rama now.
0: నమ్మలేకపోయింది.
1: She couldn't believe.
0: కానీ ఆ శిరస్సును చూస్తే బాధ తట్టుకోలేకపోయింది.
1: But she could not bear the suffering sadness.
0: రెండు చేతులు జోడించింది.
1: She with folded hands.
0: రావణ నీవు నాకు ఒక సహాయం చేయాలి.
1: Rama, you should help me.
0: రామ శిరస్సు ఇక్కడ వచ్చింది.
1: రామ సెడ్ ఈస్ హియర్.
0: కానీ దేహం అక్కడ ఉంటుండాలి.
1: బాడీ ఈస్ దేర్.
0: నా శిరస్సును కూడా ఖండించి ఆ దేహమును ఈ శిరస్సును రెండిని కాల్చివేయండి, అదొక ఉపకారమైనా చేయండి అన్నాడు.
1: టేక్ మై హెడ్ అండ్ జాయిన్ దిస్ హెడ్ టు దట్ బాడీ, లెట్ బోత్ ఆఫ్ దెమ్ బి బర్న్.
0: రామును వదల నేను ఉండలేను.
1: ఐ కెనాట్ లివ్ అపార్ట్ ఫ్రమ్ రామ.
0: కనుక ఆ బొంద ఈ బొంద రెండింటిని చేర్చి దహనం చేయించండి. కోరిక అనింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ డిజైర్.
0: ఈ విధంగా రావణంతో చెప్పి ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో అంగదుడి నుంచి వార్త వచ్చింది.
1: సో సేయింగ్ వైల్ సీతా వాస్ క్రాయింగ్ ఎ మెసేజ్ ఇస్ ఫ్రమ్ అంగద.
0: త్వరగా నీవు రావాలి.
1: యూ షుడ్ కమ్ ఇమీడియట్లీ.
0: రావణుడు వెళ్లిపోయాడు.
1: రావణ లెఫ్ట్.
0: ఈ దృశ్యాన్ని చూచినటువంటి సరమ విభీషణ్ యొక్క భార్య
1: Sarama is the wife of Vibhishana.
0: Aame akkade untundi.
1: Is there?
0: Talli. Ramunu champetunte vaadi jagatlo unnada?
1: Is there anyone who can kill Rama?
0: Ramulu Sriman Narayana Murthy.
1: Rama is God.
0: Idanta Rakshasula yokka maya.
1: This is all the deceit.
0: Chiyantivanni Ramulu daggara anekanga untunnayi.
1: There are so many of that sort.
0: Kanaka meeru emi baadhapadanakkaledu.
1: Sri
0: Ramachandrudu sukhanga untunnadu. సుక్షేమంగా ఉంటున్నాడు.
1: రామ ఇస్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: ఈ శిరస్సు కేవలం కల్పితమైనటువంటి శిరస్సు.
1: ఆల్ దిస్
0: బాధపడకండి.
1: దిస్ హెడ్ ఇస్ ఆర్టిఫిషియల్ డోంట్ వరీ.
0: అని చెప్పుతూ ఆ శిరస్సును ముట్టింది. ఆ శిరస్సు మాయమైపోయింది.
1: అండ్ దేర్ దిస్ హెడ్
0: రాక్షసులు ఎందు ఇంత శక్తులు కూడా ఉంటుంటాయి. ఒక వికృతమైనటువంటి శక్తులు.
1: డెమన్స్ హ్యావ్ ఆల్ దిస్ పవర్స్ ఇన్ ద రాంగ్ పాత్.
0: ఈ లోపల రెండవ దినము రావణుడు కూడాను దీనికి తగినటువంటి ఏర్పాటంతా చేశాడు.
1: సెకండ్ డే రావణ ఆల్సో మేడ్ ఆల్ అరేంజ్మెంట్.
0: ఈ రావణుడు రెండవ దినం వెళ్లి
1: రావణ వెంట్ ఆన్ ది ఫాలోయింగ్ డే.
0: ఈ సీతతో అనేక విధములుగా కూడా వాదోపవాదం చేస్తున్నాడు.
1: హి స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ విత్ సీత.
0: సీత 10 నెలలు లంకలో ఉండినప్పటికీ ఒక్కనాడైనా కూడా రావణుని ముఖం చూడలేదు.
1: దో సీత రిమైండ్ దేర్ ఇన్ లంక ఫర్ 10 మంత్స్ షీ నెవర్ లుక్డ్ అట్ రావణ.
0: ఇంకా కొన్ని గంటల లోపల రాములు మరణిస్తున్నాడు.
1: Sita, within few hours Rama is going to
0: die. Neevu na ranivi.
1: You are my queen.
0: Ee antapuram anta neede. Na aishwaryam kaani, na balam kaani, na parakramam kaani, na sampada kaani, ittidi attidi intadi antadi ani cheppadaniki veelu kaadu.
1: It's not possible to measure my strength, my
0: wealth. Sarva sampadanto koodinatunti vaadanu.
1: I have got all comfort.
0: Sarvagnudan nenu.
1: I know all.
0: Sarvashaktimayudan nenu.
1: I am all powerful.
0: Kanuka nannu angikarinchamani cheppadani balavanta pettadu.
1: So he forced her to accept.
0: ఆ కాలు కింద ఉన్నటువంటి గడ్డిపోచను ఒకదాన్ని తీసింది ఈ సీత.
1: సీత పిక్డ్ అప్ ఎ గ్రాస్ బ్లేడ్ అండర్ హర్.
0: రావణ రాముని యొక్క సంపదకు నీ సంపదకు ఈ గడ్డిపోచతో సమానం.
1: When compared to the wealth of Rama with that of your wealth, after all this is equal to
0: రాముడు ప్రజ్ఞాన సంపత్తి గలవాడు.
1: Rama has all the faculties of wealth.
0: ఆత్మజ్ఞాన సంపన్నుడు.
1: He has got ఆత్మిక్ బ్లిస్.
0: అనేక విధమైనటువంటి తేజోమయుడు.
1: ఈజ్ ఆఫ్ ఎఫల్జెన్స్.
0: అమృత స్వరూపుడు.
1: ఈజ్
0: ఆనందమయుడు.
1: వన్ ఆఫ్ బ్లిస్.
0: అట్టి రామునకు ఇటు తుచ్చమైనటువంటి గడ్డిపోచకును నీవు పోల్చుకుంటున్నావా?
1: హౌ డు యూ కంపేర్ దట్ విత్ దిస్?
0: ఎంత తుచ్చమైనటువంటి భావం నీది.
1: వాట్ ఎ మీన్ ఫీలింగ్ యూ హ్యావ్.
0: రావణ నీవు ఇంత పెద్ద రాజువను భావిస్తున్నావు.
1: రావణ ఐ కన్సిడర్ యువర్.
0: నీకెవరు కూడా ఈ రావణ ఈ లంక లోపల చక్కని సలహాలు చెప్పేటువంటి వాడు లేరా?
1: In this Lanka, are there not anybody who can give good advice?
0: Neka salahalu cheppetunte varu undi kudanu vaari salahalu neevu teeskovatam leda?
1: Though there are advisers, are you not conceding their advice?
0: Yeh enta durgati paalaipothunnavu.
1: Why this fate, destiny?
0: Enta alpagnudiga maaripothunnavu.
1: How mean you are.
0: Enta alpagnudiki ramuniki polchukovatam ekkadaina saadhyam unda?
1: You are a mean fellow. How do you compare yourself with Rama?
0: Vendi pooman cheppani cheppindi.
1: He said get out.
0: Ima aneka rakamle yenaadu kudanu maatadanatvanti Sita. ఆ గడ్డిపోవృతను చూస్తూ ఆ గడ్డిపోచనే రావణుడిగా భావించుకుని దానిని అనేక రకములుగా విమర్శిస్తూ వచ్చింది.
1: సీత నెవర్ స్పోక్ సో ఫార్. పికింగ్ అప్ దట్ గ్రాస్ బ్లేడ్ షీ థాట్ షీ కన్సిడర్డ్ గ్రాస్ బ్లేడ్ యాజ్ రావణ.
0: రావణ కోపం పడింది.
1: రావణ వాస్ వెరీ యాంగ్రీ.
0: సీత ఇంకా 2 నెలలు మాత్రమే నీకు గడువిస్తున్నాడు.
1: సీత ఐ గివ్ యూ ఓన్లీ 2 మంత్స్ టైం.
0: ఆ 2 నెలలు జరిగిన తర్వాత మా వంట వారే వచ్చి నిన్ను ముక్కలు ముక్కలు చేసి నాకు ఆహారంగా వండుతారు.
1: After 2 months, our cooks will come back to the prison and cook you. And then who can protect you at that time? This is final warning. She didn't accept this. What did this mean fellow
0: talk about?
1: To talk to fools also is a matter of
0: fun.
1: It's a sin.
0: ఇలాంటి మూర్ఖులతో సంభాషణ జరిపి ప్రయోజనం ఏమిటి? కాలం వ్యర్థము.
1: What is the fun of talking with fools?
0: Anukoni atanni ravanni annitikini heenudega bhavistu vachindi.
1: Sita considered Ravana as mean and a fool fellow.
0: Tadapadi rendo dinam nunchi inga yuddham prarambhamayindi.
1: War started from the second day.
0: Okkoka dinamu okkoka 100 mandi hatamaripothunnaru.
1: Hundreds are killed each day.
0: Kani రాముని యొక్క కుమారుడైనటువంటి అంగదుడు కూడాను గొప్ప సైన్యంతో వచ్చాడు.
1: అంగద ఆల్సో కేమ్ విత్ ఎ బిగ్ ఆర్మీ బిహైండ్.
0: ఈ విధమైనటువంటి యుద్ధంలో రాత్రింపగలు జరుగుతూ ఉన్నాయి. రాక్షసులకు వానరులకు.
1: వార్ వెంట్ ఆన్ డే అండ్ నైట్.
0: లంక అంతా కూడా భయకంపితమై ఉంటుంది.
1: ఎంటైర్ లంక ఇస్ ఫియర్ స్ట్రికెన్.
0: వానరులకు ఎవరికీ భయం లేదు.
1: బట్ మంకీస్ ఆర్ నాట్ అఫ్రైడ్.
0: మూడవ దినము
1: థర్డ్ డే
0: ఈ వానరులందరూ కూడా మూర్చబడినట్టుగా పడిపోయారు. ఏ అస్త్రం వేశారో ఏమిటో.
1: థర్డ్ డే ఆల్ మంకీస్ ఫెయింటెడ్.
0: ఇక్కడ విభీషణుడు ఉండి
1: యర్ విభీషణ ఇస్ దేర్.
0: మీరెవరు భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్.
0: ఇది రాక్షసుల యొక్క మాయాచాలము.
1: దిస్ ఇస్ ఆల్ ది డిసీట్.
0: కనుక ఏమాత్రం కూడా మీరు ప్రాణము పోలేదు.
1: యూ డిడ్ డై యాక్చువల్లీ.
0: ధైర్యంగా ఉండండి.
1: యు పిక్ అప్
0: ధైర్యం ఇచ్చి తాను తాను ఒక మంత్రంగా రూపొందింపజేశాడు. అందరూ లేచారు.
1: అండ్ హీ ఆల్సో డివైస్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ దే వుడ్ ఆల్ గెట్ అప్.
0: ఈ విధమైనటువంటి ఒక చర్యల లోపల అనేక మాయలు పన్నుతూ వచ్చాడు రావణాసురుడు.
1: అండ్ రావణాసురుడు రిసార్టెడ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ మ్యాక్స్.
0: ఈ విధంగా ఉండగా తిరిగి సీత తలను ఖండించి సీతను తలను తీసుకుని పోయి రాములకు చూపుతూ వచ్చాడు.
1: బై హిస్ నెక్ హి డిడ్ ఇన్ సచ్ ఎ వే దట్ హెడ్ ఆఫ్ సీత ఇస్ మేడ్ ఆర్టిఫిషియలీ అండ్ హి షోడ్ రామ.
0: భార్య సరమ్మ సీతకు ఏ విధంగా బోధించిందో అక్కడ విభీషణుడు రామును కూడాను ఆ విధంగా బోధిస్తూ వచ్చాడు.
1: ద వే సరమ టాక్ టు సీత ది సేమ్ వే విభీషణ
0: రామ ఆ సీతామహాసాధ్యమని ముట్టడానికి ఎవరికి వీలు కాదు.
1: రామ ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు టచ్ సీత.
0: ఖండించేటువంటి వాడు ఎవడు?
1: హూ కెన్ టచ్ హర్? హూ కెన్?
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి హాస్యము.
1: ఇట్ ఇస్ ఎ ఫన్.
0: దీన్ని మీరు నమ్మకండి అన్నారు.
1: నెవర్ బిలీవ్ ఇట్.
0: ఈ విధంగా అనేక రకమైనటువంటి యొక్క దోషములను కల్పిస్తూ
1: సో మెనీ మిస్టేక్స్
0: విచిత్రమైనటువంటి దృశ్యాలను చూపిస్తూ
1: ఆల్ మిస్టరీస్ ఆఫ్
0: రామన్ను కూడా ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా మారుస్తూ వచ్చాడు.
1: రామ ఆల్సో వాస్ సర్ప్రైజ్ ఫర్ ఎ మూమెంట్.
0: రామును కూడా తెలుసును.
1: రామ ఆల్సో నో.
0: అయినప్పటికీ ఆ ఖండించిన శిరస్సును చూచేటప్పటికే లక్ష్మణుడు భ్రాంతి పొందిపోయాడు.
1: హావింగ్ సీన్ ది హెడ్ ఆఫ్ సీత లక్ష్మణ వాజ్ షాక్డ్.
0: రెండవ దినం ఆ క్రోధంతో లక్ష్మణుడు యుద్ధంలో ప్రవేశించాడు.
1: లక్ష్మణ ఇస్ ఇన్ ద వార్ ఫ్రంట్ ఆన్ ద ఫాలోయింగ్ డే.
0: ఈ లక్ష్మణుడు కూడాను యుద్ధంలో మూర్చిపోయాడు.
1: లక్ష్మణ ఆల్సో ఫెయింటెడ్ ఇన్ ద
0: మూర్చిపోయినటువంటి లక్ష్మణుడు చూచి రాముడు చాలా బాధపడుతున్నాడు.
1: రామ ఫెల్ట్ వెరీ సాడ్ సీయింగ్ లక్ష్మణ హూ ఫెయింటెడ్.
0: రామ నీవు ఆరో ప్రాణంగా తీసుకున్నాను లక్ష్మణ.
1: You have taken me as the sixth life principle.
0: కనుకని ఈనాడున ఆరో ప్రాణం కూడా పోయిందే.
1: I have lost the sixth life breath.
0: అని లక్ష్మణుడి పైన పడి అనేక విధములుగా విలపిల్లించినట్టుగా నటన చేస్తూ వచ్చాడు.
1: రామ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ ఇస్ క్రాయింగ్. హి ఫెల్ ఆన్ ద బాడీ ఆఫ్ లక్ష్మణ.
0: విభీషణుడు వచ్చి
1: విభీషణ కేమ్.
0: దీనికి ఒక విధమైనటువంటి మందు కలదు.
1: There's a medicine for this.
0: ఇదియే సంజీవిని అనేటువంటి మందు. దీనికి ఫలాని యొక్క పర్వతం పైన ఉంటున్నదని హనుమంతుడిని పంపించాడు.
1: Sanjeevi is the correct medicine that would be a correct cure.
0: ఏ ఉత్తమో ఏమిటో అది ఎవరికి తెలియదు.
1: Where it is no one knows.
0: కానీ పోవటము రావటం లోపల లక్ష్మణ్ ముచ్చి ఏమవుతుందో ఏమిటో.
1: While going and returning, what's going to happen in between the Lakshmana?
0: కొండను ఎత్తుకుని వచ్చాడు హనుమంతుడు.
1: So Hanuman brought the whole mountain.
0: ఇందులో ఏ వృక్షమో మీరే నిర్ణయం చేసుకోండి అన్నాడు.
1: You just pick up the right tree there.
0: వచ్చేటప్పటికి ఆ వృక్షం యొక్క రసమును పోసేటప్పటికి లక్ష్మణుడు లేచాడు.
1: The very juice is just
0: ఆ లక్ష్మణుడు రామును కౌగలించుకొని నాయన ఈనాడు నాకు పునర్జన్మము.
1: రామ సేడ్ దిస్ ఈజ్ మై రీబర్త్.
0: ఇది అంతా కూడా లోక నటనకై ఆడిస్తున్నాడు ఆటలు.
1: అండ్ హియర్ దిస్ ఆల్ హ్యాడ్ హ్యాపెన్డ్ యాజ్ పర్ ది విమ్స్ ఆఫ్ ది వరల్డ్.
0: ఇంకా రెండవ మూడవ దినము ఈ లక్ష్మణ్ మూర్తి తేలిన తక్షణమే నాలుగవ దినం రాములే బయలుదేరాడు.
1: అండ్ ద ఫోర్త్ డే రామ హింసెల్ఫ్ స్టార్ట్.
0: మహాఘోరమైనటువంటి యుద్ధములు జరుగుతూ వచ్చాయి.
1: వార్ వాస్ గోయింగ్ ఆన్.
0: ఇటువైపున అటువైపున కూడా అనేక ప్రాణములు పోతూ వచ్చాయి.
1: మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ ఆన్ బోత్ సైడ్స్.
0: కానీ ఆనాడు రాములు వేసినటువంటి అస్తముల చేత ఒక రావణాసురుడు మూర్చి అలసిపోయినట్టుగా కనిపించాడు.
1: బికాస్ ఆఫ్ ది మైటీ పవర్ ఆఫ్ రామ రావణ అపియర్డ్ యాజ్ ఇట్ ఇస్ పెయింటెడ్ అండ్
0: రాముడు దయాహృదయుడు.
1: రామ ఇస్ కంపాషన్
0: ప్రేమ స్వరూపుడు
1: ఎంబాడిమెంట్ ఆఫ్
0: ఇలాంటి అలసిపోయినాడు కదా అని అతనితో యుద్ధం చేయలేదు.
1: బికాస్ రావణ ఇస్ టైర్డ్ రామ డిడ్ నాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సిచువేషన్.
0: అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు
1: రావణ. యు అపియర్ టు బి టైర్డ్.
0: నీవు నీ వెళ్లి నీ యొక్క పర్ణశాల నీ యొక్క గృహమునకు విశ్రాంతి తీసుకుని రేపటి దినం రమ్మన్నాడు.
1: గో బ్యాక్ టు యువర్ ప్యాలెస్ టేక్ రెస్ట్ కమ్ టుమారో.
0: ఎవరైనా యుద్ధంలో ఈ రీతిగా చెప్తారా?
1: విల్ ఎనీబడీ సే లైక్ దట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్?
0: ధర్మ యుద్ధము ఆనాటి శ్రీరామునిది.
1: రామస్ వార్ ఇస్ వన్ ఆఫ్ ధర్మ.
0: తిరిగి ఈ యొక్క రావణ్ణి ఇంటికి పంపించి
1: అండ్ ఈ సెంట్ రావణ
0: ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. రేపటి దినం తిరిగి రావణ్తో యుద్ధం ప్రారంభం.
1: రావణ టుక్ రెస్ట్ దట్ డే. నెక్స్ట్ డే ఈజ్ రెడీ టు ఫైట్ విత్ రామ.
0: కానీ మండోదరి కూడాను అక్కడ రావణుకు అనేక విధమైనటువంటి బోధలు చేస్తూ వచ్చి
1: మండోదర ఆల్సో గేవ్ వెరీ గుడ్ టీచర్.
0: రామలక్ష్మణులు సామాన్యులు కాదు.
1: రామలక్ష్మణులు ఆర్ నాట్ ఆర్డినరీ.
0: సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి ఆదిశేషుడు.
1: వన్ ఇస్ గాడ్, అదర్ వన్ ఇస్ ఆదిశేషుడు.
0: వినాశకాలే విపరీత బుద్ధి. ఈ విపరీత బుద్ధులు నీకు ఎందుకు పుట్టాయి?
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ టైమ్స్ యు ఆర్ హావింగ్ ఆల్ సచ్ వికెడ్ ఐడియాస్.
0: ఇప్పటికైనా మించిపోలేదు.
1: Is not
0: ఆ సీతను తీసుకుని వెళ్లి ఆ రాములకు అప్పచెప్పి పాదాల పైన పడండి అని.
1: అట్లీస్ట్ నౌ సరెండర్ సీత టు రామ.
0: వీడు ఏమాత్రమూ అంగీకరించలేదు.
1: ఇట్ ఈస్ నాట్ యాక్సెప్ట్.
0: ఈ వినాశకాలం వస్తుండాలి.
1: బ్యాడ్ టైమ్ ఇస్
0: మంచి మాట ఎట్లా వింటారు?
1: యు నాట్ పే హీట్ గుడ్.
0: అందువల్లనే చెప్పాను, మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాటలట్టే చెవిని చేర్చు.
1: దో గుడ్
0: మంచి మాటలు ఎవరూ వినరు.
1: Good words, we never pay heed to them.
0: కాదు ఏనాడు కూడా నువ్వు ఇట్టి మంచి మాటలు వినరు.
1: Not only then, nor any day for that matter.
0: చెడ్డ మాటలు అంటే ఎన్నో కర్ణములు పెట్టుకుని వింటారు.
1: We are ready to listen to bad things.
0: ఇది మానవుని యొక్క ప్రవృత్తి యొక్క లక్షణములు.
1: This is a quality of man who is on the long outward path.
0: ఈ ప్రవృత్తి అనగా ఏమిటి?
1: What is it?
0: ఇంద్రియములతో కూడినటువంటిదే ప్రవృత్తి.
1: Pravrutti is one which is outward of the senses.
0: కనుక ఇంద్రియములను అరికట్టుకున్నప్పుడే నివృత్తి.
1: When you have sense control, you turn inward.
0: ఈ ప్రవృత్తి మార్గంలో జీవించేటువంటి ప్రతి మానవునకును ఈ కామక్రోధ లోభము మదమత్యములనేటువంటి హరిషట్ వర్గములు అనేక విధముగా శత్రువులుగా బాధిస్తుంటాయి.
1: Therefore, the one who is outward is bound to be a victim to all the enemies of anger,
0: greed and lust. ఎవరు శత్రువులు?
1: Who are our enemies actually?
0: ఎవరు యముడు శత్రువుడని ఇంకెవరో శత్రువులని భావిస్తున్నాము. కాదు కాదు, మన దుర్గుణములే మనకు శత్రువులు.
1: వి కన్సిడర్ సో అండ్ సో ఇస్ అవర్ ఎనిమీ, సో అండ్ సో
0: నో. దుర్గుణములే మన ఆయువును ముక్కలు ముక్కలు చేస్తున్నాయి.
1: దట్ క్వాలిటీస్ అవర్ ఎనిమీస్ దట్ విల్ కట్ షార్ట్ అవర్ లైఫ్ స్పాన్.
0: ఈ అసూయ మహా దుర్గుణము,
1: జెలసీ ఇస్ అ బ్యాడ్ క్వాలిటీ.
0: దీనికి మందే లేదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: ఇది క్యాన్సర్ వ్యాధి వంటిది.
1: ఇట్ ఇస్ లైక్ ఎ క్యాన్సర్.
0: ఇలాంటి అసూయ కలిగినటువంటి వాడు ఇంకా క్షీణించిపోతాడు.
1: ద వన్ ఆఫ్ జెలసీ ఇస్ బౌండ్ టు రూట్
0: క్రోధము. క్రోధం అనుకునేటువంటిది మహారాక్షసి.
1: యాంగర్ ఇస్ ఎ డెమన్.
0: ఈ రాక్షసికి రాక్షస గుణములు తప్ప మరొక గుణములు ఉండవు.
1: Well, this anger is a demonic quality.
0: కనుకని ఈ రాక్షసులకు అందరికీ ఈ విధమైనటువంటి యొక్క దుర్గుణములతో అభివృద్ధి పొందుతూ వస్తున్నారు.
1: All demons have all these bad qualities.
0: ఏ కాలమునందైనా, ఏ యుగమునందైనా, ఏ అవతారమునందైనా కూడా దుర్గుణములు కలిగినటువంటి వారంతా రాక్షసులే.
1: At any time, point of time, in any age, bad qualities are there of demons only.
0: ఆ దుర్గుణములు ఆహార విహారంతో కలిగేటువంటివి కదా అంటే అది శాశ్వతమైనవి కాదు.
1: The bad qualities are the products of our
0: food and habit.
1: They change moment to moment.
0: కానీ రాక్షసుగుణములు అట్ట కాదు.
1: Demonic qualities are not like that.
0: అవి ఇతన్ని వదలనే వదలవు.
1: They will never leave you.
0: ఎట్టి పరిస్థితులు ఎందు కూడా నువ్వు మార్పులు చెందవు.
1: Under any circumstances they don't change.
0: కనుకనే ఈ కామక్రోధం అనేటువంటి రెండు శత్రువులే మానవునికి మహాగ్రహములు.
1: Therefore, this desire and anger are the enemies.
0: లోకములో నవగ్రహములు అంటున్నారు.
1: వి ఫైండ్ 9 ప్లానెట్స్.
0: కాదు కాదు, రెండే గ్రహములు.
1: దర్ ఓన్లీ 2 ప్లానెట్స్.
0: ఆ రెండే కామము క్రోధము, ఈ రెండే గ్రహములు.
1: ఓన్లీ 2 ప్లానెట్స్. వన్ ఇస్ కామ, ది డిజైర్.
0: ఈ రెండే గ్రహములే మానవుని పట్టి పీడిస్తూ ఉంటున్నాయి.
1: Because you suffer because of these two.
0: అవి ఇంకా అనేక రకములైనటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటున్నాయి.
1: దే హ్యూ మెనీ ఫార్మ్స్.
0: దేహంలో ఎన్ని అంగములు ఉంటున్నాయో,
1: సో మెనీ పార్ట్స్ ఇన్
0: అవర్, అదే విధంగానే మనసులో కూడాను అన్ని రకమైనటువంటి వికార అంగములు ఉంటున్నాయి.
1: దేర్ ఫోర్ ఇన్ ద మైండ్ ఆల్సో దర్ సో మెనీ.
0: శరీరం నశించిన తర్వాత కూడాను మనసు నశించదు.
1: ద బాడీ మే డై బట్ మైండ్ రిమైన్.
0: తిరిగి మరుజన్మంలో కూడా అందులో ప్రవేశిస్తూ ఉంటుంది.
1: ఎంటర్స్ ఇంటూ అనదర్ బాడీ.
0: ఈ విధంగా ప్రవేశించి అనేక రకమైనటువంటి మాయలు జలుపుతూ ఉంటుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ వీఆర్ డెల్యూడెడ్.
0: కనుకని మనస్సును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి,
1: in order to see that mind will be in the right direction,
0: anusarinchali.
1: We should follow the inward path.
0: Nivritti margam anaga emiti?
1: What do you mean by nivritti?
0: Sarva karma bhagavat pritiyartham.
1: Do all activities to please God.
0: Ye pani chesinappudiki idi bhagavantuni pritiga nenu chestunnanu.
1: You may do anything, it should be done so as to please God.
0: Ee sulabha margam undi kudanu manavulu enduko దీనిని అనుసరించకుండా కష్టమైనటువంటిది, శ్రమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తుంటున్నారు.
1: దో సచ్ ఎన్ ఈజీ పాత్ ఇస్ అవైలబుల్, మ్యాన్ రిజార్ట్స్ టు ఎ టఫ్ పాత్.
0: ఈనాటి మానవులకు తెలివితేటలు మితిమీరిపోతున్నాయి.
1: మ్యాన్ టుడే ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: తెలివితేటలు ఉంటున్నాయి కానీ గుణం మాత్రం క్షీణించిపోతుండాలి.
1: హెస్ ఇంటెలిజెన్స్ బట్ నో వాల్యూ.
0: ఎంత గొప్ప విద్యావంతులైనప్పటికీ
1: హీ మే బి హైలీ ఎడ్యుకేటెడ్,
0: జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ జీరో.
1: జనరల్ నాలెడ్జ్ అండ్ కామన్ సెన్స్ ఆర్ జీరో.
0: జనరల్ నాలెడ్జ్ ఉండినటువంటి సమయం నందే మానవుడు ఉత్తమ మానవుడుగా ఉంటాడు.
1: ఇఫ్ యువర్ జనరల్ నాలెడ్జ్ యూ విల్ బి నోబుల్.
0: ఇప్పుడు ఎంతో చదువుకుంటారు,
1: యూ లీవ్
0: కానీ చిన్న చిన్న విషయాలు వాళ్ళకి తెలియదు.
1: బట్ యూ డోంట్ నో మైనర్ థింగ్స్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఆ జనరల్ నాలెడ్జ్ వాళ్ళకి తెలియదు.
1: బికాజ్ యూ డోంట్ హ్యావ్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ శిల్పి అనేటువంటి వాడు ఎంత గొప్ప పనియో చేస్తుంటాడు.
1: స్కల్ప్చర్ డస్ ఎ లాట్.
0: కానీ నలుడు చిన్న విషయం లోపల రాయిని మునగలేకుండా చేసుకోలేకపోయాడు.
1: నల కుడ్ మేక్ ది బౌల్డర్ ఫ్లో.
0: అదే విధంగానే ప్రపంచంలో ఇప్పుడు అనేక మంది మేధావులు ఉంటున్నారు.
1: దర్ మెనీ ఇంటెలెక్చువల్స్ ఇన్ ద వరల్డ్.
0: మేధాశక్తి ఉన్నది కానీ కామన్ సెన్స్ తక్కువగా ఉంది.
1: దే హావ్ వెరీ హై ఇంటెలెక్ట్ బట్ దే హావ్ నో
0: కామన్ సెన్స్. జనరల్ నాలెడ్జ్ చాలా అవసరం ఈనాడు.
1: జనరల్ నాలెడ్జ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏ పని చేయడానికి పోయినా ఇది మంచిదా చెడ్డదా,
1: వాట్ ఎవర్ వర్క్ యూ మ్యాన్ టేక్,
0: సత్యమా అసత్యమా,
1: ట్రూత్ ఆర్ ఫాల్స్,
0: ఇది ధర్మమా అధర్మమా,
1: రైచస్ ఆర్ అన్రైచస్,
0: ఇది చేయవలసిందా చేయతగనిదా,
1: షుడ్ ఐ డూ ఆర్ నాట్
0: అనేటువంటి విచారణ శక్తి శూన్యమైపోతుందా.
1: దట్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇస్ గాన్.
0: కనుకని ఆ జనరల్ నాలెడ్జ్ లేకపోవడం చేతనే ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ వాడు ఒక అవివేకుగా రూపొందుతున్నాడు.
1: Though he is highly educated, as he has no general knowledge, he is a fool.
0: కనుకని అవివేక గుణములు మనలో ప్రవేశించకుండా ఉండాలనుకుంటే ప్రవృత్తిని వదలి కొంత నివృత్తిలో ప్రవేశించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అవే ఫ్రమ్ దిస్ ఫూలిష్నెస్,
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క గుణములు కొన్ని దూరం గావించుకుని నిత్య సత్యమైనటువంటి గుణములు పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ఆల్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ డెవలప్ ఎటర్నల్.
0: అది మన వేదములను బోధించి సత్యం వద, ధర్మం చెర,
1: స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
0: ఈ సత్యాన్ని ధర్మాన్ని నీవు కాపాడుకుంటూ పో.
1: సేఫ్ గార్డ్ దీస్ టు ట్రూత్ అండ్ రైచియస్.
0: నీలో ప్రవేశించినటువంటి దుర్గుణములు అన్ని కూడా శూన్యమైపోతాయి.
1: ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ విత్ ఇన్ యూ విల్ రన్ అవే.
0: కనుక నీ లంకలో ప్రవేశించి రాక్షసులందరినీ హతమార్చుతుండగా,
1: when they started killing all the demons in Lanka,
0: ramana kudunu oka vidhamainatundi vishadam prarambhinchindi.
1: Rama also started feeling bad.
0: Dosham chesina vaadu evadu?
1: Who committed mistake?
0: Ee paapamunu anubhavinche vaaru evaru?
1: Who are the sufferers actually?
0: Aithe
1: however
0: idi veeri dosham kaadu,
1: it's not their mistake.
0: Aa master dosham.
1: Mistake lies with the master.
0: Aithe adanu chesinatundi dosham valla adani parisaramulu varandarki ee yokka deenini anubhavinchaka tappadu.
1: Because of the mistake of the master, all his associates will have to suffer.
0: Kananammuna regina karuchichu vemulanu galchi maamilla vidachichanuna.
1: That bonfire there in the forest will never leave the mangoes. It will not merely burn the rest of the tree.
0: Adavi agni annitini kalchestundi.
1: The fire there in the forest will burn all of them.
0: Idi paramistundi ani maavudu chettunu vadaladu. Idi chele paramistundi ani vepa chettunu kalchadu.
1: It will not leave the trees that yield sweet fruits or burn only the rest of the trees now.
0: Kalukune adavilo puttinatti malli teege annintiki sugandhanni andistundi.
1: Therefore the creeper, the jasmine,
0: adavilo puttinatti agni annintini kalchi vestundi.
1: The fire there will burn all the trees.
0: Adhe reetiga samajame oka pedda adavi.
1: So the society is a big
0: ఈ సమాజంలో సద్గుణవంతులు ఉంటుంటే సర్వులను సద్గుణవంతులుగా చేస్తుంది.
1: If there are virtuous people, everybody would be virtuous.
0: కానీ దుర్గుణవంతులు ఒక్కడుంటే చాలు సమాజంనే నాశనం చేస్తుంది.
1: If there is one,
0: ఆ ఊదుతి తాను కారిపోతూ కారిపోతూ సుగంధాన్ని అందరికీ అందిస్తుంది.
1: We need a person of the incense stick type.
0: స్వార్థమును నాశనం చేసుకున్న పరాత్మ అనేటువంటి పవిత్రతను అందరికీ అందిస్తుంది.
1: And once you control selfishness, the spiritual fragrance will
0: spread. లంక రాజ్యం అనేటువంటిది మహా దుర్మార్గ రాజ్యము.
1: And therefore Lanka is bad country.
0: అందరి ఎందుకును అంతో ఇంతో ఈ స్వార్థ సప్రయోజనం అనేటువంటి రాక్షసత్వాలు ఉంటున్నాయి.
1: All have demonic qualities of selfishness,
0: self-interest. కాదు.
1: So it is inescapable.
0: అందులో కూడాను మంచివారు లేకపోలేదు.
1: There are good, no doubt.
0: రావణుడు వీరితో యుద్ధం చేసే సమయంలో కొంతమంది స్త్రీలు పరిగెత్తిపోతున్నారు.
1: When there is war between Ravana and Rama, women started running.
0: చిన్న బిడ్డను పట్టుకుని పరిగెత్తుతుండాలి.
1: One woman started running with a baby.
0: లక్ష్మణుడు ఆయుధం విదిలేసేటప్పటికీ ఈ చిన్న బిడ్డకు తగిలింది, చిన్న బిడ్డ పడిపోయింది.
1: When Lakshmana shot an arrow, the baby died while mother started
0: running. కానీ ఆ బిడ్డను వదిలిపెట్టి ఈ తల్లి పరిగెత్తుతుండాలి తన తాను రక్షించుకోసమని.
1: The mother dropped the child there and started running ahead.
0: అన్న ఈ రాక్షసుల యొక్క స్వభావం చూడు.
1: Lakshmana said, brother,
0: వాత్సల్యం కూడా లేకుండా కఠినంగా ప్రవర్తిస్తున్నారు.
1: He had no compassion towards the child.
0: కానీ సర్వజ్ఞుడైన రాములకు తెలుసును.
1: బట్ ఆల్ నోయింగ్ రామా నోస్.
0: లక్ష్మణా నీవు పొరపడుతున్నావు.
1: లక్ష్మణా యువర్ మిస్టేకన్.
0: చూడు ఆమెకు స్వార్థం కాదు.
1: ఇట్స్ నాట్ సెల్ఫిష్.
0: ఆమె నిండుకు పరార్థమే ఉంటుండాలి.
1: షీ హస్ గాట్ స్పిరిచువల్.
0: అని వారిని పంపించి ఆమెను పిలిపించారు.
1: అండ్ హీ సెంట్ అండ్ కమండ్ హర్.
0: ఆమెను అడిగారు.
1: అండ్ హీ ఆస్క్డ్
0: అమ్మా నీ బిడ్డ పోయినప్పటికీ నీకు దుఃఖం లేకుండా నిన్ను నీవు రక్షించుకునేటువంటి స్వార్థంలో పరిగెత్తిపోతున్నావు, దీనికి కారణమేమిటి అన్నారు.
1: హీ ఆస్క్డ్, ఓ లేడీ, though your child died, you just dropped her there and you are running out of selfishness.
0: Why? Bidda bhavam naaku ledu.
1: I don't have an attachment to the child.
0: Sri Ramachandra Sriman Narayana Murthy.
1: Rama is very God.
0: Adani ee ragganantha naasanam cheyadam kosam vachadu.
1: He came here to burn the entire
0: land. Kattagadipudi lankanu naasanam chesi lankani elalani thanu untunnadu.
1: And he wanted to rule this Lanka.
0: Leka tirigi Ayodhyaku poi cheralani untundochu.
1: Or he may reach Ayodhya.
0: మమ్మల్ని కూడా నువ్వు అయోధ్యకు తీసుకుని వెళ్లి రామసేవ చేయించుకుంటాడో ఏమో అనేటువంటి ఉద్దేశంతో నేను బ్రతకాలని ఆశ ఉంటుందా అని.
1: అవుట్ ఆఫ్ షేర్ యాంగ్జైటీ దట్ వీ మే బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు గో టు అయోధ్య అండ్ సర్వ్ హిమ్.
0: రామసేవ చేయాలి.
1: వీ షుడ్ సర్వ్ రామ.
0: రామరాజ్యం రావాలి.
1: రామరాజ్యం షుడ్.
0: దాని నిమిత్తమే నేను జీవించడానికి ప్రయత్నిస్తున్నాను.
1: అండ్ వీ వాంట్ టు లివ్ విత్
0: అంతేకాని నాకు ఈ తుచ్చ జీవితం పైన నాకు ఆశ లేదు.
1: దేర్ ఇస్ నో డిజైర్ టు లివ్ ఎనీ లాంగర్.
0: రామసేవ చేస్తూ రాములకు అత్యంత సమీపంలో ఉండేటువంటి వాంఛనే నాది.
1: వీ వాంట్ టు సర్వ్ రామ, లివింగ్ వెరీ క్లోజ్ టు హిమ్.
0: చెప్పాడు రాములు.
1: చూచావా
0: లక్ష్మణ, ఎవరెవరు హృదయం ఏ విధమైన మాత్రంలో ఉంటుంటాదో అందరూ రాక్షసులే కాదు.
1: ఆల్ ఆర్ నాట్ డెమన్స్.
0: దాంట్లో కూడా సాత్వికులు ఉంటున్నారు.
1: ఆల్సో పయస్ పీపుల్.
0: ఇందులో విభీషణ అనేది ప్రత్యక్ష ప్రమాణం.
1: విభీషణ ఇస్ వన్ ఎగ్జాంపుల్.
0: అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటుంటారు.
1: సచ్ నోబుల్ పీపుల్ ఆర్ దేర్.
0: వారిని ఒక రక్షించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ప్రొటెక్ట్.
0: ధర్మో రక్షతి రక్షితః. ఆ ధర్మనే వారిని రక్షిస్తారు.
1: వెరీ ధర్మ దే ఫాలో విల్ ప్రొటెక్ట్.
0: అని ఈ విధంగా కూడా వానరులకు సుగ్రీవునికు అంగదులకు వీరందరికీ బోధిస్తూ వచ్చాడు.
1: రామ స్టార్టెడ్ టీచింగ్ టు ఎవ్రీబడి అరౌండ్.
0: ఎందుకంటే రావణ్ని ఇంటికి పంపాడు.
1: రావణ వాజ్ ఆస్క్డ్ టు గో హోమ్.
0: రెండవ దినం ఇంకా యుద్ధమునకు సిద్ధం కావాలి.
1: నెక్స్ట్ డే దే వర్ రెడీ టు ఫైట్.
0: వీరందరూ కూడా రామ చేస్తున్నాడు యుద్ధము, దీంట్లో ఎవరెవరు ఏ యొక్క భాగాన్ని వహించాలి అనేటువంటి దీంట్లో చాలా తీక్షణంగా విచారిస్తున్నారు.
1: దే హావ్ కాన్సంట్రేటెడ్ ఆల్ దేర్ అటెన్షన్ యాస్ టు హౌ టు డిస్ట్రిబ్యూట్ ద జాబ్ దేర్.
0: తెల్లవారింది.
1: నెక్స్ట్ మార్నింగ్
0: రాక్షస ఇది శబ్దములు బోగిందాయి.
1: ఆల్ యు ఫైండ్ ద సౌండ్ రెడీ దేర్.
0: తిరిగి ఇక్కడ రామ శబ్దములు కూడాను మహాఘోరంగా బ్రోగినాయి.
1: అండ్ దిస్ సైడ్ ఆల్సో యు ఫైండ్ ద ప్రిపరేషన్.
0: ఇరువురు సంసిద్ధులై ఉంటున్నారు.
1: బోత్ ది పార్టీస్ ఆర్ రెడీ.
0: ఇలాంటి సమయం లోపల
1: ఇన్ ది మీన్ టైమ్
0: రావణు యొక్క రెండో కుమారుడు
1: ద సెకండ్ సన్
0: ఆఫ్ ఇందులో ప్రవేశించి
1: హి కేమ్ దేర్.
0: అనేక విధమైనటువంటి మాయలు చేస్తూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ చీటింగ్ ఇన్ వేరీడ్ వే.
0: ఈ కోతలకు అనేక విధమైనటువంటి శ్రమలు కలిగిస్తూ వచ్చాడు.
1: హీ మేడ్ దెమ్ సఫర్ ఎ లాట్.
0: కానీ వీరికి మధ్యలో ఉన్నటువంటి విభీషణుడు దీనికి ఏమాత్రమూ మీరు భయపడనక్కర్లేదని దానికి పరిహారంగా తానొకటి చేస్తూ వచ్చాడు.
1: బట్ విభీషణ దేర్ సేడ్ యూ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్. లక్ష్మణ
0: సుగ్రీవుని అంగీకరించడానికి అనేక మంది అనేక రకమైనటువంటి ఉదాహరణలు చెప్పారు.
1: గేవ్ సో మెనీ ఎగ్జాంపుల్.
0: సలహాలు చెప్పారు.
1: దే గేవ్ అడ్వైస్.
0: కానీ ఈనాడు విభీషణుడు మనతో ఉండటం ఎంతో మంచిదైంది.
1: విభీషణ ఇస్ ఇన్ అవర్ కంపెనీ.
0: విభీషణుడు చాలా గొప్పవాడు.
1: విభీషణ ఇస్ నోబుల్.
0: ఈనాడు లోకములో
1: టుడే ఇన్ ద వరల్డ్
0: భీష్ముడు ఒకడు, విభీషణుడు ఇంకొకడు.
1: దేర్ ఆర్ టూ క్యారెక్టర్స్ భీష్మ అండ్ విభీషణ.
0: కానీ భీష్ముడి కంటే విభీషణుడే గొప్పవాడు అన్నాడు.
1: ఇట్ ఈస్ సెడ్ విభీషణ ఇస్ గ్రేటర్ దాన్ భీష్మ.
0: ఎట్లా గొప్పవాడు?
1: హౌ డు యూ సే దాట్?
0: కౌరవులు చేసేటువంటిదంతా పాపములని భీష్ముడికి తెలుసును.
1: భీష్మ నోస్ pretty well that what all that is done by Kaurava.
0: వారు అధర్మమూర్తులు అని తెలుసును.
1: He knows that Pandava.
0: కానీ తెలిసి కూడాను కౌరవులకు చెప్పలేకపోయాడు భీష్ముడు.
1: భీష్మ డిడ్ నాట్ గివ్ ఎనీ అడ్వైస్ టు కౌరవస్.
0: వారి వైపునే కూడాను ఈ యొక్క భీష్ముడు సైన్యాధిపతిగా నిలిచాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ భీష్మ స్టూడ్ ఎస్ ద చీఫ్ కెప్టెన్ ఫర్ కౌరవ.
0: కానీ విభీషణుడు అట్లా కాదు.
1: బట్ విభీషణ ఇస్ నాట్
0: అన్న చేసినటువంటి పని చాలా తప్పు అని చెప్పి చెప్తున్నాడు.
1: విభీషణ కండెమ్డ్ వాట్ హీస్
0: దాన్ని ఖండిస్తూ వస్తున్నాడు.
1: హీ స్టార్టెడ్ కాంట్రడిక్టింగ్ అపోజింగ్.
0: సీతను తీసుకెళ్లి రామునికి అప్పచెప్పమని బోధిస్తున్నాడు.
1: హీ పర్సూడ్ దట్ సీత షుడ్ బి హ్యాండెడ్
0: ఓవర్. కానీ కడపటికి ఈ అన్ననైనా సరే వదిలిపెట్టి రాముని పాదం పట్టాడు.
1: హీ లెఫ్ట్ హిస్ బ్రదర్ అండ్ పట్ ద ఫీట్ ఆఫ్ రామ.
0: కనుక విభీషణుడు గొప్పవాడు కాదా?
1: ఇస్ నాట్ విభీషణ గ్రేట్?
0: దోషమును దోషంగా భావించి చెప్తూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ పాయింటింగ్ అవుట్ ద మిస్టేక్.
0: ఈ దోషమును తాను వదలలేకపోవడం చేత అతన్ని త్యజించి వచ్చాడు.
1: Therefore, because he did not leave the sinful act, he left the company of his brother.
0: Kanukane Rama tattvame naaku pradhana prana tattvamu.
1: Rama is very important my very life.
0: Aneetvanti oka satyanni vishwasimpa chestu vachadu.
1: Had full faith in the truth.
0: Kanuka aanadu ee rakamainatvanti oka mayalu chetanu మహా ప్రమాదకరమైనటువంటి యొక్క యుద్ధం చేతను అటువైపున ఇటువైపున కూడాను అనేక మంది మరణించారు.
1: బికాస్ ఆఫ్ సివియర్ వార్ఫేర్ గోయింగ్ ఆన్ మెనీ మెనీ డైడ్ ఆన్ బోత్ సైడ్.
0: ఈ యుద్ధం యొక్క స్వభావములు చాలా విపరీతమైనటువంటివి.
1: అండ్ ద వార్ వాస్ సో సివియర్.
0: కారణకుడు ఒకడైతే కారణం మరొకరైపోతుంటారు.
1: యాక్చువల్లీ వన్ ఇస్ రెస్పాన్సిబుల్ బట్
0: కారణం ఒకటైతే కార్యం మరొకటిగా మారుతుంటుంది.
1: అండ్ ద కాజ్ ఇస్ వన్ ఎఫెక్ట్ ఇస్ డిఫరెంట్.
0: కనుకని దీనిలో ఉండేటువంటి మూల కారణము ద్వేషమే దీనికి మూల కారణం.
1: ద మెయిన్ కాజ్ ఇస్ హేట్రెడ్.
0: ఈ ద్వేషములకు వాంఛలే మూల కారణం.
1: ది హేట్రెడ్ డిజైర్.
0: వాంఛలు విఫలమైనా క్రోధం పెరుగుతుంది.
1: వెన్ ద డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్ వన్ విల్ బి.
0: వాంఛలు నెరవేరినా అహంకారం పెరుగుతుంది.
1: ద డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ వన్ విల్ బి ఈగోయిస్టిక్.
0: వాంఛలు తగ్గించుకోవటమే చాలా ఉత్తమమైన మార్గం.
1: దేర్ఫోర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రిడ్యూస్ ద డిజైర్.
0: కనుక క్రమక్రమేణా వాంఛను తగ్గించుకుని ద్వేషములు అణగుదొక్కుని
1: and we have
0: దైవానుగ్రహమునకై పాటుపట్టము ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ పర్సన్ టు డిజర్వ్ అండ్ టు వర్క్ ఫర్ గాడ్స్ గ్రేస్.
0: రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
1: Rama's name is the sweet, it is available, devotees come here.
0: Rama namamanu mithai idigo randi

அஸ்திரம் யவனம் தனம். அஸ்திரம் தாரா புத்ராதி தர்மம்

0: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: డియర్ స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అస్థిరం జీవనం లోకే. మనం జీవించినటువంటి ఈ లోకము స్థిరమైనది కాదు.
1: ది వరల్డ్ ఇన్ విచ్ వి లివ్ ఈజ్ ట్రాన్సిటరీ, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్.
0: అస్థిరం యవ్వనం ధనం. యవ్వనం అన్నటువంటిది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది మాత్రమే.
1: యూత్ ఈజ్ దట్ విచ్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ డిసపియర్స్.
0: ఇదికి దీనికి ప్రారంభము అంత్యము అన్నటువంటిది లేదు.
1: దెర్ ఈజ్ నో బిగినింగ్ ఫర్ దిస్ నార్ ఎండ్.
0: ఇట్టి మిడిమాలకు యవ్వనమును చూచి మిడిసిపోవటం ఇది విద్యావంతుల యొక్క తత్వము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ ది ఎడ్యుకేటెడ్ వన్స్ టు టేక్ సో మచ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ దిస్ ట్రాన్సియంట్ యూత్.
0: ధనమా, ఇది కూడా స్థిరమైనటువంటిది కాదు.
1: ఈవెన్ వెల్త్ ఈజ్ నాట్ స్టడీ ఇన్ దట్ సెన్స్.
0: ఇది కేవలం కదిలిపోయే మేఘముల వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఏనాటికి కూడాను అది మనం ఉద్ధారం గావించినటువంటిది కాదు.
1: ఈవెన్ యూత్ ఆల్సో ఈజ్ నాట్ లైక్ దాట్.

0: ధారాపుత్రాదులు. వీరు కూడాను కేవలము మధ్యలో ఆవరించి మధ్యలో విడిపోయేటువంటి వారి.
1: వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ లైఫ్ ఇట్ కమ్స్ అక్కర్స్ ఇన్ ద మిడిల్ అండ్ డిసప్పియర్స్ ఇన్ ద మిడిల్ అలోన్.
0: పెళ్లికి పూర్వము భార్య ఎవరు, భర్త ఎవరు?
1: బిఫోర్ మ్యారేజ్ హూ ఈజ్ వైఫ్ అండ్ హూ ఈజ్ హస్బెండ్?
0: తెలియదు.
1: నో,
0: మధ్యలో వచ్చి మధ్యలోనే ఒకరికొకరు వియోగం సంభవిస్తుంటుంది.
1: The relationship develops in the middle and it gets disintegrated also in the middle.
0: Biddalu kudanu anti.
1: Children also are like that.
0: Puttaku puram thalli evaru, bidda evaru?
1: Before birth, who is father and who is child?
0: Puttina tarvatane ee vidhamainatunte yokka sambandha bandhavyamulu kaligi untuntai.
1: The relationship occurs only after the birth takes place.
0: Ivi anni kudanu అస్థిరములే.
1: ఆల్ దీస్ ఆర్ ట్రాన్సియంట్.
0: ధర్మ కీర్తి ద్వయం స్థిరం. స్థిరమైనటువంటిది ఏమిటి? ధర్మము, కీర్తి, ఈ రెండియే మానవులకు స్థిరమైనటువంటి యొక్క పదార్థములు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది రైచియస్నెస్ and the good name which are permanent and steady.
0: ee drishyakalpitamainatundi jagat antai kudanu charachara prapancham antai kudanu vastuvulu kudanu kevalamu kala vahinlo kalisipothuntai.
1: This entire created world, moving and unmoving, gets merged in the flow of time.
0: Yad drushyam tannasya. Edi manaku kanipinchutunnado adi kevalamu kontha kalamulone manaku marugayipothundali.
1: What you see now is not going to last long. It disappears before long.
0: Ee charma chichulaku gocharam ayyetundi ఈ దృశ్య కల్పిత జగత్ అంతయి కూడాను కాలగర్భములో కలిసిపోతుండాలి.
1: ది ఎంటైర్ క్రియేటెడ్ వరల్డ్ విచ్ ఇస్ విజిబుల్ టు ది ఫిజికల్ ఐ గర్డ్స్ మర్జ్డ్ ఇన్ టు ది టైమ్.
0: చూచే నేత్రము, చూడబడే విశ్వము రెండు కూడాను అనిత్యములే.
1: ది ఐ విచ్ సీస్, ది ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ సీన్ ఆర్ బోత్ ఇంపర్మనెంట్.
0: ఈ చర్మ చిచ్చువులు కేవలం మానవులకు మాత్రమే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది మ్యాన్ అలోన్ హూ హ్యాస్ దిస్ ఫిజికల్ ఐ.
0: పశు పక్షి మృగాదులకు, క్రిమి కీటకాదులకు ఈ యొక్క నేత్రములు ఉంటున్నవి.
1: బర్డ్స్, బీస్ట్స్ అండ్ అనిమల్స్, వర్మ్స్ అండ్ ఆల్ ద అదర్ టైప్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ హ్యావ్ దేర్ ఐస్.
0: దీని యొక్క విశేషం ఏమిటి?
1: What is the speciality of the man's eyes alone?
0: Manavulaku charma chachulu unnavi, krimi kitikaadulaku charma chachulu unnavi, pachapachi mrugaadulaku charma chachulu unnavi, kaani manavuni yokka visishtata emiti?
1: Man has eyes, birds, beasts and animals and worms also have eyes.
0: Nijamuga gnana chachulni taanu abhruti parichukonakundina ఈ చర్మ చచ్చులు ఉండి కేవలం పశు పక్షి మృగాదులతో సమానమనే అనిపిస్తుంది.
1: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ద ఐ ఆఫ్ విజ్డమ్, ద ఫిజికల్ ఐ అలోన్ ఈజ్ నో వే బెటర్ దాన్ ది అదర్ అనిమల్స్ అండ్ బర్డ్స్ అండ్ బీస్.
0: మానవ జీవితం అమూల్యమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్.
0: అర్థవంతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ మీనింగ్.
0: అనుభవించదగినటువంటిది.
1: ఇట్ ఈస్ అ లైఫ్ మెంట్ ఫర్ ఎంజాయింగ్.
0: ఇట్టి పవిత్రమైన యొక్క మానవ జీవితమును సార్థకము గావించుకునవలనన్న ఆత్మజ్ఞానము అత్యవసరము.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఇఫ్ యూ రియలీ వాంట్ టు శాంక్టిఫై సచ్ ఎ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్.
0: అందులోనే జంతువునాం నరజన్మ దుర్లభం. కానీ దుర్లభమే అయితే జ్ఞానైన శూన్య పశుభిస్సమాన జ్ఞానమే లేకుండా పశువుతో సమానమే.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ ఇస్ రేర్ టు గెట్ ఎ హ్యూమన్ లైఫ్ అమంగ్ ఆల్ లివింగ్ బీయింగ్స్, బట్ ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఈజ్ నో బెటర్ దాన్ ఎన్ ఎనిమల్.
0: ఈ చర్మచక్షువులు కేవలము బాహ్యమైన స్థూలమైన జగత్తును చూడగలుగుతున్నదే కాని సూక్ష్మమైన దివ్యత్వాన్ని గుర్తించటకు ఇది సాధ్యం కాదు.
1: ఫిజికల్ ఐస్ కెన్ హ్యావ్ ఎ లుక్ ఇన్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ద గ్రాస్ వరల్డ్, బట్ ఇట్ కెనాట్ లుక్ ఇన్ టు ది సటిల్ డివినిటీ.
0: ఎవరి నేత్రమును వారే చూడలేరు, ఎవరి నేత్రము వారినే చూడలేదు.
1: ది ఈచ్ వన్స్ ఐస్ కెనాట్ సీ హిజ్ ఓన్ ఐస్.
0: మీ నేత్రమును మీరు చూడగలుగుతున్నారా?
1: హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఐస్?
0: లేదు.
1: నో.
0: ఏదో ఒక ఆధారమును పురస్కరించుకుని మీ నేత్రమును మీరు చూడగలుగుతున్నారు.
1: యూ కెన్ సీ యువర్ ఓన్ ఐస్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్.
0: ఆధారమే లేకుండా తన నేత్రమునే తాను చూడలేకపోతున్నాడు మానవుడు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో అదర్ ఎక్స్టర్నల్ హెల్ప్, యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఐస్.
0: ఈ స్థూలమైనటువంటి నేత్రము స్థూల దేహమునే గుర్తించలేకపోయినప్పుడు సూక్ష్మమైనటువంటి మనసును ఏ రీతిగా గుర్తించగలదు?
1: ఇఫ్ దిస్ ఫిజికల్ ఐ కెనాట్ సీ ది గ్రాస్ ఫిజికల్ ఐ ఇట్ సెల్ఫ్, హౌ కెన్ ఇట్ అండర్స్టాండ్ ది సటిల్ మైండ్?
0: ఈ సూక్ష్మమైనటువంటి యొక్క మనసునే గుర్తించలేనటువంటి నేత్రములు అత్యంత సూక్ష్మమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలదు?
1: దీస్ ఐస్ విచ్ కెనాట్ అండర్స్టాండ్ ది సటిల్ మైండ్, హౌ కెన్ ది అండర్స్టాండ్ మోర్ సటిల్ ఆత్మ?
0: కనుక చర్మ చచ్చువులు అనేటువంటిది కేవలము సహజమైనటువంటి యొక్క జీవితానికి దృశ్యకల్పితమైనటువంటి యొక్క జగత్తును చూపించను మాత్రమే.
1: ఫిజికల్ ఐస్ కెన్ షో యూ ఓన్లీ ది ఫిజికల్ గ్రాస్ వరల్డ్.
0: జ్ఞాననేత్రము ప్రతి మానవులకు అత్యవసరము.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ ఎన్ ఐ ఆఫ్ విజ్డమ్.
0: జ్ఞాననేత్రమన్నా దివ్యనేత్రమన్నా ఆత్మనేత్రమన్నా బ్రహ్మనేత్రమన్నా ఇవన్నీ కూడాను ఒకదానికొకటి పర్యాయ పదములు మాత్రమే.
1: వెదర్ ఇట్ ఈస్ ది ఐ ఆఫ్ విజ్డమ్, ఐ డివైన్ ఐ, ఐ ఆఫ్ ఆత్మ ఆర్ బ్రహ్మన్ ఐ, ఇట్ ఈస్ వన్ అండ్ ద సేమ్, దే ఆర్ ఆల్ సినోనిమ్స్.
0: కనుక సర్వం బ్రహ్మం అనేటువంటి భావాన్ని మనము విశ్వసించినప్పుడే జగత్ అంతయు కూడాను బ్రహ్మభావంతో రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మ, ద ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ ఫర్ యూ.
0: ఎట్టి భావము అట్టి దృశ్యము.
1: యువర్ విజన్ డిపెండ్స్ అపాన్ యువర్ పర్స్పెక్టివ్.
0: ఎట్టి రంగు అట్టి ప్రకృతి.
1: విత్ వాట్ ఎవర్ కలర్ ఐస్ యు సీ, ది క్రియేషన్ అపియర్స్ ఇన్ దట్ కలర్ అలోన్.
0: దృష్టిని జ్ఞానమయముగా మార్చుకున్నప్పుడే సృష్టి బ్రహ్మమయంగా రూపొందుతుంది.
1: ఇఫ్ యూ కన్వర్ట్ యువర్ విజన్ ఇన్ టు విజ్డమ్ విజన్, దెన్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ.
0: మన చర్మ చక్షువులకు ఏ రంగు అయిన అద్దాలు మనం ధరిస్తామో ప్రకృతి అంతా ఇప్పుడు అదే రంగంతో అదే రంగుతోనే మనకు కనిపిస్తుంది.
1: వాట్ ఎవర్ కలర్ గ్లాసెస్ యు వేర్, ది ఎంటైర్ వరల్డ్ అపియర్స్ విత్ ది సేమ్ కలర్.
0: కనుకనే యద్దృశ్యం తన్నస్యం, కనిపించేటువంటిది అన్ని కూడాను మార్పు చెందినవి.
1: Therefore, all that you see undergoes a change.
0: కనుక మార్పు చెందినటువంటి యొక్క ఈ దృశ్యమునకు మార్పు చెందనటువంటి యొక్క స్థిరత్వం అనేటువంటి యొక్క బ్రహ్మత్వం ఆధారమై ఉంటున్నది.
1: ది అన్చేంజింగ్ బ్రహ్మ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ద చేంజింగ్ వరల్డ్.
0: మనము కారులో ప్రయాణమవుతున్నాం.
1: వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ఎ కార్.
0: లేక బస్సులో ప్రయాణమైపోతున్నాం.
1: మేబీ ఇన్ ఎ బస్.
0: కానీ బస్సు కారు కదులుతుండాలి.
1: బస్ ఆర్ ద కార్ దే ఆర్ మూవింగ్.
0: రోడ్డు కదలటం లేదు కదా.
1: రోడ్ డస్ నాట్ మూవ్.
0: కదలనటువంటి రోడ్డును ఆధారం చేసుకుని కదిలేటువంటి యొక్క బస్సు కారులు ప్రయాణం సలుపుతున్నాయి.
1: బస్ ఆర్ ద కార్ కెన్ మూవ్ అండ్ ట్రావెల్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎ రోడ్ విచ్ ఇస్ నాట్ మూవింగ్, విచ్ ఇస్ పర్మనెంట్.
0: కనుక కదిలేటువంటి యొక్క ఈ జగత్తుకు మార్పు చెందేటువంటి ఈ జగత్తుకు కదలనటువంటిది, మార్పు చెందనటువంటి యొక్క దివ్యత్వం ఒకటి ఆధారమై ఉంటున్నాను.
1: ఫర్ ది వరల్డ్ విచ్ ఈస్ మూవింగ్ అండ్ విచ్ ఈస్ చేంజింగ్, దేర్ ఈస్ ది డివైన్ ఆత్మ విచ్ ఈస్ ది వెరీ బేసిస్ విచ్ ఈస్ పర్మనెంట్.
0: అట్టి ఆత్మతత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించుకుంటేనే ఈ జగత్తు యొక్క రహస్యమంతా కూడాను మనకు సులభంగా అర్థమవుతుంది.
1: వన్స్ యూ రియలైజ్ సచ్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, ది ఎంటైర్ వరల్డ్ బికమ్స్
0: ఈ జగద్భావం అర్థం కాకుండా పోవడానికి మూల కారణము మన మనస్సే.
1: ద రీజన్ ఫర్ యువర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది వరల్డ్ ఈజ్ యువర్ ఓన్ మైండ్.
0: మనస్సు ప్రవృత్తి యొక్క లక్షణం.
1: మైండ్ హ్యాస్ ఎ టెండెన్సీ ఆఫ్ ప్రవృత్తి.
0: ఈ దృశ్యమైనటువంటి యొక్క ఈ వస్తువాహనం యందు రాత్రిం పగలు కూడాను మన జీవితం వ్యర్థం గావించుకుంటున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఇన్ ఇండల్జింగ్ ఇన్ వేరియస్ యాక్టివిటీస్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్.
0: దీని నిమిత్తమై మన జన్మము ధరించినామా?
1: హౌ వి గాట్ దిస్ బర్త్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇండల్జెన్స్?
0: కాదు కాదు కాదు,
1: సర్టన్లీ నాట్.
0: బ్రహ్మ సత్యాన్ని గుర్తించాలి.
1: To recognize that Brahma alone is truth, we have got the life.
0: దీనిని గుర్తించాలనుకున్నప్పుడు బ్రహ్మతత్వాన్ని మనము చింతించాలి.
1: If we should realize this principle of Brahma, we should think.
0: దీనిని తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.
1: Should make efforts to understand it.
0: దీనిని చూడడానికి ప్రయత్నించాలి.
1: We should try to see and get a vision of it.
0: దీనితో సంభాషించడానికి ప్రయత్నించాలి.
1: We should try to have a dialogue with it.
0: అది నిజమైనటువంటి రిలీజన్.
1: That is a true human life.
0: Man must realize God, feel God, see God, talk to God. This is religion.
1: Man must
0: కనుక మానవుడు మొట్టమొదట గుర్తించవలసినటువంటిది దైవత్వాన్ని. Man must realize God. దానిని తెలుసుకోకుండా ఎన్నింటిని తెలుసుకున్నప్పటికీ ఇది ప్రయోజనము లేదు.
1: Without realizing God, whatever other things you try to realize, it is all a waste.
0: అనిల్ కుమారు కొన్ని నిమిషముల పూర్వము వృక్ష శాస్త్రాన్ని గురించి చెప్పుతూ మనం ఆశించేది ఫలపుష్పాలు.
1: A few minutes ago, while speaking about botany, Anil Kumar said, we aspire to have
0: పుష్పములు పై వృక్షముపై ఉండేటువంటివి.
1: These fruits and flowers are the top of the tree.
0: కనిపించే ఫలపుష్పములు ఆశించే ఫలపుష్పములు దేనిపైన ఆధారపడి ఉంటున్నవి?
1: On what are these fruits and flowers based?
0: కనిపించినటువంటి యొక్క వేర్లపై ఆధారపడి ఉంటున్నది.
1: They are based upon roots which cannot be seen.
0: మనం వేర్లను పోషించినప్పుడే కనిపించేటువంటి ఫలపుష్పములు మనకు ప్రాప్తిస్తాయి.
1: ఓన్లీ వెన్ వీ ఫాస్టర్ రూట్స్ విచ్ ఆర్ ఇన్విజిబుల్ వీ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ విచ్ కెన్ బి సీన్.
0: కనుక మనము నీరు ఎరువులు పోసి పోషించవలసినటువంటిది వేర్లను మాత్రమే కాని ఫలపుష్పములు కాదు.
1: యూ హ్యావ్ టు దేర్ ఫోర్ ఫాస్టర్ రూట్స్ విత్ వాటర్ అండ్ ఫర్టిలైజర్స్ అండ్ నాట్ ది ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ విత్ వాటర్ అండ్ ఫర్టిలైజర్.
0: కనుక ఈ జగత్తుకంతా కూడాను ఈ జగత్ అనేటువంటి వృక్షములకు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వమే దీని వేర్లు.
1: ఇట్ ఈస్ ది ప్రిన్సిపుల్ ఆఫ్ డివైన్ ఆత్మ విచ్ ఆర్ ద రూట్స్ ఫార్ దిస్ వరల్డ్.
0: దీనినే భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నది.
1: దిస్ ఇస్ వాట్ వాస్ టోల్డ్ ఇన్ భగవద్గీత దాట్ ఐఎమ్ ద సీడ్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్.
0: ఎట్లా ఈ బీజం తానవుతాడు?
1: How can he become seed?
0: తానే బీజమైనటువంటి వాడు సర్వులు ఎందుకు కూడా ఈ బీజ రూపంలో ఏ విధంగా ఉంటున్నాడు?
1: ఇన్ వాట్ ఫారం ఈజ్ హీ మేనిఫెస్టింగ్ యాజ్ ద సీడ్
0: అనే విషయాన్ని మనం విచారించడానికి పోయినప్పుడు,
1: ఇఫ్ యూ కెన్ ఎన్క్వైర్ ఆన్ దీస్ లైన్స్,
0: ఒక విత్తనము నాటినాం,
1: యూ సో ఎ సీడ్,
0: అది క్రమక్రమేణ మొక్కై వృక్షమైంది.
1: It has become a sapling, a small tree, and then big tree.
0: అనేక శాఖోపశాఖలు బయలుదేరాయి.
1: This tree has a number of branches.
0: ప్రతి శాఖ ఎందు కూడాను పుష్పములు వికసించాయి.
1: There are a number of flowers in each branch.
0: ఆ పుష్పములన్నీ కూడాను కాయలుగా రూపొందాయి.
1: These flowers have become fruits.
0: కాయలన్నీ కూడాను ఫలములుగా మారినాయి.
1: These unripe fruits have become ripe fruits.
0: ఒక్కొక్క ఫలమునందు కూడాను ఒక్కొక్క బీజం పోయి చేరిపోయింది.
1: In each fruit there is again a seed.
0: మనం నాటినది ఒకే బీజమే.
1: వీ హావ్ సోన్ ఓన్లీ వన్ సీడ్.
0: కొన్ని వందల ఫలముల లోపల కూడా వందల బీజములు బయలుదేరాయి.
1: వాట్ యు గాట్ ఈస్ హండ్రెడ్స్ ఆఫ్ సీడ్స్ ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రూట్స్.
0: అనగా ఏ విత్తనము నాటినావో ఆ విత్తనం యొక్క జాతి సర్వ ఫలముల్లో కూడా విత్తనంగా రూపొందిపోయింది.
1: ది మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ వాట్ ఎవర్ టైప్ ఆఫ్ సీడ్ యు హావ్ సోన్ ద సేమ్ టైప్ ఆఫ్ సీడ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఫ్రూట్స్ విచ్ ది ట్రీ గివ్స్.
0: నాట్ సేమ్ టైప్, సేమ్ క్వాలిటీ.
1: సేమ్ క్వాలిటీ సీడ్ ఈస్ ఫౌండ్ ఇన్ ది ఫ్రూట్స్.
0: ఇది జగత్తు. ఈ జగత్తుకు బ్రహ్మనే, ఆత్మనే ఒక బీజం.
1: ఫర్ దిస్ వరల్డ్ ఆత్మ ఇస్ ద సీడ్.
0: ఈ విశ్వమే ఒక పెద్ద వృక్షము.
1: దిస్ వరల్డ్ ఈజ్ ఎ ట్రీ.
0: ఈ విశ్వం అనేటువంటి వృక్షమునకు ఒక్కొక్క దేశం కూడా ఒక్కొక్క కొమ్మ.
1: ఈచ్ కంట్రీ మే బి కంపేర్డ్ టు ఎ బ్రాంచ్ ఫర్ దిస్ ట్రీ.
0: ఒక్కొక్క కొమ్మ లోపల కూడా అనేక విధమైనటువంటి జీవరాశులు బయలుదేరాయి ఫలములుగా.
1: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ ఈచ్ కంట్రీ.
0: ఈ ఒక్కొక్క జీవరాశి ఎందుకు కూడా ఈ యొక్క ఆత్మ అనే బీజము తిరిగి అందులో విత్తనంగా పోయి చేరిపోయింది.
1: ఇన్ ఈచ్ లివింగ్ బీయింగ్ ది ఆత్మ ఈజ్ ఫంక్షనింగ్ యాజ్ ద సీడ్.
0: కనుక ఒక్కొక్క వ్యక్తి ఎందుకు ఆత్మస్వరూపుడై తాను ఉంటున్నాడు. ఏకో వసి సర్వభూతాంతరాత్మ. అందరి ఎందు ఉండినటువంటిది నాటిని బీజమే.
1: ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఐఎమ్ ఇన్ ద ఫారం ఆఫ్ సీడ్, ఇన్ ద ఫారం ఆఫ్ ఆత్మ.
0: కానీ ఈనాటి యొక్క విద్యార్థులు ఈ యొక్క రహస్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించటము లేదు.
1: టుడే
0: దానిని తెలుసుకోవాలనేటువంటి యొక్క అపేక్ష కూడా చాలా తక్కువ.
1: టుడే స్టూడెంట్స్ హ్యావ్ నైదర్ ది డిజైర్ టు నో నార్ ఎనీ ఎఫర్ట్స్ టు ఫైండ్ అవుట్ దిస్ పర్టికులర్ సీక్రెట్ ఆఫ్ మిస్టరీ.
0: సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కావాలి, కెమిస్ట్రీ కావాలి, జియాలజీ కావాలి, మ్యాథమెటిక్స్ కావాలి. ఈ రకమైనటువంటి యొక్క దీంట్లో ఒక సబ్జెక్ట్ పైన మాత్రమే తాము జీవితాన్ని అంకితం గావించి ఆ సబ్జెక్ట్ ద్వారా జీవనోపాధి నిమిత్తమై తగినటువంటి యొక్క ప్రయత్నములు సల్పుతున్నారే కాని జీవిత పరమావధి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: స్టూడెంట్స్ ఆర్ డెడికేటింగ్ దర్ ఎంటైర్ లైఫ్ టు లర్న్ వన్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు ఈక్ అవుట్ ఎ లైవ్లీహుడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ నాలెడ్జ్.
0: మ్యాథమెటిక్స్ ను మరువక చెప్పించు, గణిత శాస్త్రము వంక కనగబోరు.
1: దే ట్రై టు మాస్టర్ మ్యాథమెటిక్స్ బట్ దే డూ నాట్ కేర్ టు నో ద సింపుల్ అరిథమెటిక్.
0: అమెరికా యానంబు నరయ చూతురు గాని కాశిక మార్గంబు కానరాదు.
1: దే నో ది రూట్స్ అండ్ ద వేస్ టు గో టు వేరియస్ ఫారిన్ కంట్రీస్ ఇన్ అమెరికా బట్ నాట్ టు కాశి.
0: ఆల్జీబ్రా ఎంత నరయ చూతురు కానీ ఇంటి వైశాల్యంబు ఎరుగబోరు.
1: దే ఆర్ మాస్టర్స్ ఇన్ ఆల్జీబ్రా బట్ దే డు నాట్ నో హౌ టు ఫైండ్ అవుట్ ది ఏరియా ఆఫ్ దేర్ ఓన్ హౌస్.
0: అనుదినమ్మును డ్రిల్లు అనుసరింతురు కాని పద్మాసనము బాధపడును.
1: డే ఇన్ అండ్ డే అవుట్ దే ప్రాక్టీస్ డ్రిల్ బట్ దే ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు పుట్ ఏ పద్మాసన.
0: ఏమిటి ఈ డ్రిల్లు చేసి, ఏమిటి ఈ విధమైనటువంటి ఎక్సర్సైజ్ చేసి వచ్చిన ఫలితం ఏమిటి?
1: What is it that you are going to achieve by this drill and these exercises?
0: Inni vidhamulaga chestunnaru sharirika sambandhamainatvanti okka vyayamam.
1: All these physical exercises are being carried out.
0: Kuchotaniki chetagalu.
1: But they do not know how to squat properly.
0: Ilanti vidyarthulu yokka tattvamu kevalamu bahya drushyam painane aadharapadi aakarshimpabadutundadi.
1: All these students are interested only in the external things. And they concentrate only in this external world.
0: Tyageneki amrutatva manasu. Idi vedam yokka pradhanamainatundi mantram.
1: The most sacred mantra of Veda is, you cannot get immortality without renunciation.
0: Na karmana na prajaya dhanena tyageneki amrutatva manasu. Manava, neevu enni satkarmalu aacharinchinappatikini, ఎన్ని విధమైనటువంటి యొక్క సదైశ్వర్యాన్ని అభివృద్ధి పరిచినప్పటికీ, సిరి సంపదలతో తులుతూగుచున్నప్పటికీ, ఇవన్నీ కూడాను కేవలము అస్థిరములు, అశాశ్వతములు. త్యాగేనేకి అమృతత్వ మానసు, ఇవన్నీ కూడా నీకు అమృతత్వాన్ని అందించవు.
1: ఓ మ్యాన్, all these good actions and deeds and all this wealth and all the name and fame that you have earned, they are all temporary.
0: Aitityagamu. Denini manam tyagam cheyali.
1: What is it that you have to renounce?
0: Aastipastulu tyagam cheyatama?
1: Is it wealth and property?
0: Aalu biddalu tyagam cheyatama?
1: Is it wife and children?
0: Kaadu kaadu kaadu.
1: No.
0: Neeku bandhana emiti?
1: What is it that binds you?
0: Aa bandhana emito neevu gurtinchinappude aa bandhana visarjinchadaniki tagina krushi chestavu.
1: Only when you know what is binding you and what is bondage.
0: Danakanaka vastu vahanaadulu kaani aalu biddalu kaani illu bhoomulu kaani ivi bandhanalu kaavu.
1: Money, wealth, properties, wife and children, houses and properties, they are not real bondage.
0: Neevu dehamani bhavinchatame oka pedda bandhana.
1: You are considering yourself as the physical body is the biggest bondage.
0: Dehabhrantiye oka pedda bandhana.
1: Delusion of the physical body is the greatest bondage.
0: Nene deham aneetundi yokka bhavannu visarjinchali.
1: You should give up the feeling that you are the body.
0: Appude mocham anedi labhistundi.
1: Then you get freedom and liberation.
0: Kanuka bandha vimochana anaga emti? దేహభ్రాంతిని వదిలిపెట్టి ఆత్మభ్రాంతితో కూడటమే.
1: వాట్ డూ యూ మీన్ బై ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్? గివింగ్ అప్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ ద బాడీ అండ్ అండర్ ఫీలింగ్ దట్ యు ఆర్ ఆత్మ, దట్ ఈస్ ది కరెక్ట్ థింగ్.
0: దేహ విరక్తి, దైవ ఆసక్తి, ఈ రెండింటి యొక్క సన్నిహిత సంబంధమే బంధ విమోచన మోక్ష ప్రాప్తి రెండు కూడా సంభవిస్తాయి.
1: డిస్పాషన్ ఫర్ ది బాడీ అండ్ అటాచ్మెంట్ టు ఆత్మ. This will give you freedom from bondage and confer on you liberation.
0: Aithe dehabhrantini vadalatam etla?
1: How can you give up the attachment to the body?
0: Dehabhranti ante annapanadalu visarjinchi dinini abhiruddhi parchukuneetundi margamulu visarjinchi kevalamu kushkinchi astapadyanga mari maranichadam kaadu.
1: You cannot obtain that kind of freedom by merely making your body weak, giving up food and drink.
0: దేహమునకు సంబంధించినటువంటి ఆహార విహారములు సక్రమంగా జరుపుకో.
1: వాట్ ఎవర్ ఈస్ నెససరీ ఫర్ మెయింటైనింగ్ ది బాడీ,
0: తప్పు లేదు,
1: యూ కెన్ పార్టేక్ దాట్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దాట్.
0: కానీ దేహమే నేనటువంటి యొక్క భావం విసర్జించు.
1: గివ్ అప్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ ది బాడీ.
0: నేను దేహం కాదు, ఇది నా ఉపాధి.
1: ఐఎమ్ నాట్ ద బాడీ, దిస్ ఇస్ ఓన్లీ ఎ వెస్చర్.
0: దేహ ఇంద్రియ మనోబుద్ధులన్నీ కూడాను నా ఉపాధులు, నేను ధరించినటువంటి యొక్క డ్రెస్సులు.
1: బాడీ, మైండ్, సెన్సెస్ అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్ సంథింగ్ లైక్ ద డ్రెస్.
0: ఈ డ్రెస్సును ఏ విధంగా మనం మార్చుకుంటున్నామో, ఏ విధంగా విసర్జిస్తున్నామో, అదే విధంగానే ఈ దేహభ్రాంతిని మనం విసర్జించాలి.
1: జస్ట్ యాజ్ వీ గివ్ అప్ అవర్ డ్రెస్, వీ చేంజ్ అవర్ డ్రెస్, వీ షుడ్ ఆల్సో గివ్ అప్ ది అటాచ్మెంట్ టు దిస్ బాడీ.
0: ఈ దేహమును పోషించవలసినటువంటి మార్గాన్ని, సక్రమైనటువంటి దీనిని అనుసరించు.
1: యూ కెన్ ఫాలో ది ప్రాపర్ పాత్ టు మెయింటైన్ ది ఫిజికల్ బాడీ ఇన్ గుడ్ కండిషన్.
0: భిక్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం. దేహానికి సంబంధించినటువంటి యొక్క శీత నివారణ నిమిత్తమే ధరించవలసినటువంటి వస్త్రములు ధరించాలి.
1: యూ కెన్ టేక్ ఓన్లీ ఫుడ్ ఫార్ మెయింటైనింగ్ ది బాడీ అండ్ క్లోత్స్ ఫార్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ హీట్.
0: ఈ ఆకలి దప్పులకు సంబంధించినటువంటి ఆహార నియమములు కూడా పాటించాలి.
1: You should also just take food in order to free yourself from thirst and hunger.
0: Mana debate lopala naaku aakal avutundani nenu bhujistanu naaku idi swatantram annaru.
1: Said that I am hungry, I would like to partake food.
0: Naaku dappe ayipothe nenu neeru taagutanu idi naaku swatantram annaru.
1: And it was said that I am thirsty, I want to drink water, I have freedom.
0: Idi swatantram kaadu.
1: This is not freedom.
0: Kevalamu ఒక ఫోర్స్ తో, ఒక విధమైన నిర్బంధం చేత నీవు భుజిస్తున్నావు, పానీయం గుడుస్తున్నావు.
1: యూఆర్ కంపెల్డ్ టు ఈట్ అండ్ యూఆర్ కంపెల్డ్ టు డ్రింక్, దేర్ఫోర్ దిస్ ఇస్ మై కంపల్షన్.
0: ఆకలి ఉండటం చేత నీవు ఆహారం తీసుకుంటున్నావు.
1: యాజ్ దేర్ ఇస్ కంపెలింగ్ హంగర్, యూఆర్ టేకింగ్ ఫుడ్.
0: నీవు ఆకలి నివారణ నిమిత్తమే అన్నమును భుజిస్తున్నావు, కానీ ఇది స్వాతంత్రం ఎట్లవుతుంది?
1: ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై యువర్ ఓన్ హంగర్ యూఆర్ టేకింగ్ ఫుడ్, హౌ కెన్ దిస్ బి ఫ్రీడమ్?
0: నీకు దప్పి ఉన్నది కనుక నీ దప్పిని నివారించుకోవడానికి దాహం తీసుకుంటున్నావు, జలము తీసుకుంటున్నావు.
1: యాజ్ యు ఆర్ హావింగ్ థర్స్ట్, యు ఆర్ టేకింగ్ వాటర్ టు క్వెంచ్ ఇట్.
0: ఇది కొంచెం వరకు జగత్ సంబంధమైనటువంటి ఒక నియమం.
1: These are all things which are necessary in a worldly way.
0: Law of nature.
1: This is a law of nature.
0: కనుక ఇవన్నీ కూడా స్వాతంత్రానికి సంబంధించినటువంటివి కాదు.
1: దిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్.
0: స్వాతంత్రమునకు సంబంధించినటువంటిది ఆత్మానందమే.
1: ది బ్లిస్ ఆఫ్ ఆత్మ అలోన్ ఈజ్ రియల్.
0: ఈ ఆనందం మనకు ఏ విధంగా లభిస్తుంది? దేహం చేత లభిస్తుందా? కాదు.
1: హౌ కెన్ యూ గెట్ దిస్ ఆత్మ?
0: మనస్సు చేత లభిస్తుందా? కాదు.
1: నాట్ బై ది బాడీ, నాట్ బై ది మైండ్.
0: ఈ దేహ మనస్సులతో లభించేటువంటి ఆనందము కేవలము తాత్కాలికమైనటువంటి ఆనందము.
1: ద జాయ్ దట్ యు గెట్ బై ది బాడీ అండ్ మైండ్ ఈజ్ ఓన్లీ వెరీ టెంపరీ.
0: ఇలాంటి ఆనందం నిమిత్తమై మానవుడు సృష్టింపబడలేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ క్రియేటెడ్ ఫర్ ద సేక్ ఆఫ్
0: శాశ్వత ఆనందమును అనుభవించే నిమిత్తమై మానవుడు తానే తన రూపాన్ని ధరించుకున్నాడు.
1: మ్యాన్ క్రియేటెడ్ ఎ ఫారం ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ దట్ హీ మే ఎంజాయ్ పర్మనెంట్ బ్లిస్.
0: ఇది అంతే కూడా కేవలము దైవ సంకల్పమే.
1: దిస్ ఈజ్ ఆల్ ది విల్ ఆఫ్ గాడ్.
0: నీకు నీవు ఏమాత్రం కూడాను ఏ కార్యమును కూడాను ప్రయత్నంతో సాధింపలేవు.
1: దేర్ ఈస్ నథింగ్ విచ్ యు కెన్ అచీవ్ బై యువర్ ఓన్ ఎఫర్ట్స్.
0: మానవుని ప్రయత్నం చేత సాధింపబడినటువంటి కార్యములు ఎన్ని లేవు.
1: దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ కెనాట్ బి అచీవ్డ్ బై మ్యాన్.
0: ఏ ప్రయత్నము చేయకపోయినప్పటికీ ఫలించేటువంటి కార్యములు ఎన్ని లేవు.
1: దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ కెన్ బి అచీవ్డ్ వితౌట్ ఎనీ ఎఫర్ట్స్ వాట్సోఎవర్.
0: కేవలం ఇది నేను సాధించాను సాధించాను అనేటువంటిది కేవలం కర్తృత్వ భోక్తృత్వానికి మూల కారణము. ఇదే అహంకారము.
1: టు థింక్ దట్ యు హావ్ అచీవ్డ్ సో మెనీ థింగ్స్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ యువర్ డూయర్షిప్ అండ్ యువర్ ఎంజాయర్షిప్.
0: దిస్ ఆనందం నీ స్వరూపమే.
1: బ్లిస్ ఈజ్ యువర్ వెరీ నేచర్.
0: నీవే ఆనంద స్వరూపుడు.
1: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆనంద.
0: అయితే నీ ఆనందాన్ని నీవు గుర్తించలేకపోతున్నావు.
1: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దిస్.
0: రాగద్వేషముల చేత, అహంకార మమకారముల చేత, అభిమాన ఆహ్లాదము చేత కప్పబడి ఉంటుండాది ఈ ఆనందము.
1: దిస్ బ్లిస్ ఈజ్ కవర్డ్ బై లైక్స్ డిస్లైక్స్ ఈగో అండ్ పొసెసివ్ ఇన్స్టింక్ట్ అండ్ సచ్ అదర్ థింగ్.
0: రాగద్వేషములు దట్టమైనటువంటి పట్టలు.
1: దిస్ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆర్ వెరీ థిక్.
0: ఇవి ఏమైన ఆనందాన్ని అడ్డుపరుస్తున్నాయి.
1: They come in the way of your enjoying bliss.
0: ఈ రాగద్వేషములను మనం దూరం గావించుకున్నప్పుడు మన సస్వరూపాన్ని మనము ధరించగలము.
1: Remove this kind of likes and dislikes, you get an experience of your own real nature.
0: కనుక ఆనందము మనమే. మనమే ఆనందమై తిరిగి ఆనందాన్ని మనము తెలుసుకున్నట్టుకై ప్రయత్నిస్తున్నాము. ఇది ఎంత వెర్రితనం.
1: When we are ourselves bliss, to search for some bliss elsewhere is rather foolishness.
0: తనయందే సర్వము ఉన్నప్పటికీ బాహ్యమైనటువంటి యొక్క విషయవాంఛన చేత దుష్టకల్పితమైనటువంటి జగత్తునందు పోయి మనం అనేక రకమైనటువంటి వాంఛనలను అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాం.
1: When everything is obtained within yourself, on account of ignorance you are trying to find something external to you in the external world.
0: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షంబుంద పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా.
1: When there is a wish fulfilling tree which can give you whatever you want, why do you go in search of a small flower?
0: అడిగిన పాలిచ్చు కామధేను వేవుండా ధనమిచ్చి ఆవును కొనగనేలా.
1: When there is a celestial cow which can give you nectar and milk, why do you buy an ordinary cow?
0: మిండెడు కాంతితో మేలు పర్వతముండ వెండి బంగారు కై వెతుకనేల.
1: There is an effulgent golden మేరు mountain itself. Why do you go in for ordinary gold and silver?
0: సర్వము తానై ఉండగా ఈ అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకు మనం ఎందుకు ఆరాటపడుతున్నాం?
1: When we are ourselves everything, why should we aspire to have small, petty, meaningless?
0: తానంతా అధికుడు, తానంత గొప్పవాడు, తానే ఆనంద స్వరూపుడు అనేటువంటి సత్యాన్ని తెలియకపోవటం చేతనే.
1: It is because you do not know that you are yourself great, you are the very embodiment of bliss, the entire bliss is in you.
0: విద్యార్థులారా, మీరు తెలిసినటువంటి విషయమే.
1: Dear students,
0: మనపుటేను ఉంటుంటాది.
1: Dear students, you know that there is a highly
0: దాని బలము ఎంతటితో అనుభవించేవాడికి అర్థమవుతుంది కానీ అన్యులకు అర్థం కాదు.
1: There is a very strong elephant. Only people who know its strength know.
0: కేవలం ఒక తోకతో కొట్టినట్టే 9 అడుగులు పోయి ముందు పడతాడు.
1: If it can just whip you with its tail, a man can be thrown 9 feet
0: away.
1: Such is the strength of an elephant.
0: కాని బలహీనుడైనటువంటి మావుట తన అంకుశం చేతిలో పట్టుకున్నప్పుడు తాను చెప్పినట్టు వింటుంది ఈ ఏనుగు.
1: బట్ ది మాస్టర్ ఆఫ్ ది ఎలిఫెంట్ కంట్రోల్స్ ఇట్ విత్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ ఐరన్ అండ్ మేక్స్ ఇట్ లిసన్ టు హిస్ వర్డ్ అబ్సల్యూట్లీ ఇంప్లిసిట్లీ.
0: వాణి బలం ఎంత, ఏనుగు బలం ఎంత?
1: వాట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ మాస్టర్ కంపేర్ టు ది ఎలిఫెంట్స్ స్ట్రెంగ్త్?
0: తన యొక్క శక్తి ఆ ఏనుగు తెలియదు.
1: But the poor elephant does not know its own strength.
0: Shakti unnadi,
1: it has strength,
0: kaani telikapotam chetane aa alpuniki solpudainatunti vaani yokka chetilo adi anigamane untundadi.
1: But as it is not aware of its own strength, it has subjected itself to mastery by a very small
0: meeku baaga telusunu be tummeda.
1: You also know the example here is a bee.
0: Ee tummeda చేగుబారినటువంటి యొక్క కఠినమైనటువంటి కర్రనైనా తొలుచుకుని లోపల ప్రవేశిస్తుంది.
1: దిస్ బీ క్యాన్ ఎంటర్ ఇన్ టు ఎ వెరీ హార్డ్ వుడ్ బై మేకింగ్ ఎ హోల్.
0: ఇంత కఠినమైనటువంటి కర్రను కూడా తొలిచి లోపల పోయేటువంటి యొక్క శక్తి ఉన్నటువంటి ఈ యొక్క తుమ్మెద,
1: దిస్ బీ విచ్ హాస్ గాట్ ది స్ట్రెంగ్త్ టు మేక్ హోల్ అండ్ గెట్ ఇన్ టు ఎ వెరీ హార్డ్
0: సున్నితమైనటువంటి యొక్క కమలములో ప్రవేశించినప్పుడు కమల రేఖలు అన్ని చేరిపోయినప్పుడు దాని నుంచి బంధింపబడి తన శక్తిని తాను మరచి అందులోనే మరణిస్తుంది.
1: వెన్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ఎ లోటస్ ఫ్లవర్ వెన్ ది పెటల్స్ కమ్ అండ్ క్లోజ్ ఇట్ గివ్స్ అప్ ఇట్స్ లైఫ్ నాట్ బీయింగ్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఓన్
0: తన శక్తి తనకు తెలియదు.
1: ఇట్ డస్ నాట్ నో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్.
0: అదే విధముగానే మానవుడు తనలో ఉండేటువంటి ఆనందము, తనలో ఉన్నటువంటి దివ్యత్వము, తనలో ఉన్నటువంటి పవిత్రతను తాను గుర్తించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు. చేయకపోయినప్పటికీ చెప్పినటువంటి వారి మాటలను విశ్వసించటం లేదు.
1: ఇన్ ద సేమ్ వే ద మ్యాన్ ఆల్దో హీ హాస్ గాట్ ఆల్ ద బ్లిస్ ఆల్ ద డివినిటీ ఆల్ ద సేక్రెడ్నెస్ ఇన్ హిమ్ హీ డస్ నాట్ నో ఈవెన్ అదర్స్
0: తగినటువంటి కృషి చేసినప్పుడు తప్పక ఈ సత్యాన్ని మీరు అనుభవిస్తారు.
1: ఇఫ్ ఓన్లీ యూ మేక్ ఎన్ ఎఫర్ట్ యూ విల్ రియలీ ఎక్స్పీరియన్స్
0: ఈ సత్యం చేసి తప్పక మీరు ఆనందాన్ని అనుభవిస్తారు.
1: బై దిస్ ట్రూత్ యూ విల్ ఆల్సో ఎంజాయ్ ద డివైన్ బ్లిస్.
0: కస్తూరి మృగము, అది ఒక రకమైనటువంటి డియర్.
1: ఇట్ ఇస్ ఎ మస్క్ డియర్.
0: జింక,
1: ఇట్ ఇస్ ఎ మస్క్ డియర్.
0: అది అప్పుడప్పుడు తన నుండి కూడాను ఒక సుగంధం అనేటువంటిది ఆవిర్భవిస్తుంటారు.
1: సమ్ టైమ్స్ ఇట్ గెట్స్ ద స్మెల్ విచ్ ఇస్ ఫ్రాగ్రెంట్.
0: తన యొక్క నాభి నుండి పుట్టుంటారు.
1: ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇట్స్ నేవల్.
0: ఆ యొక్క సుగంధాన్ని తాను అనుభవిస్తుండాలి.
1: ఇట్ ఎంజాయ్స్ దట్ ఫ్రాగ్రెన్స్.
0: ఎక్కడి నుంచి వస్తుండదు ఈ సుగంధం అని చెప్పని అడవంతా తిరుగుతుంది.
1: నాట్ నోయింగ్ ఫ్రమ్ వేర్ దిస్ ఫ్రాగ్రెన్స్ ఎమినేట్స్ ఇట్ గోస్ ఇన్ సర్చ్ ఆఫ్ ద ఫ్రాగ్రెన్స్ ఎవ్రీవేర్ ఇన్ ద ఫారెస్ట్.
0: కట్టగడపటి అడవంతా తిరిగి అలసిపోయి ఒక వృక్షఛాయలో కూర్చొని తాను కొంచెం విశ్రాంతి తీసుకుంటుంది.
1: ఆఫ్టర్ సర్చింగ్ ఇన్ ది ఎంటైర్ ఫారెస్ట్ ది ప్లేస్ ఫ్రమ్ వేర్ దిస్ ఫ్రాగ్రెన్స్ కమ్స్
0: విశ్రాంతి తీసుకునే సమయం లోపల తన ముక్కును తన నాభి దగ్గర ఉంచుకుని కొంత విశ్రాంతి కోసమని పవళిస్తుంది.
1: ఆఫ్టర్ బీయింగ్ టైర్డ్ ఇట్ టేక్స్ రెస్ట్ అండర్ ఎ షేడ్ అండ్ కీప్స్ ఇట్స్ నోస్ నియర్ టు
0: తన నాభి నుంచి వచ్చేటువంటి సుగంధము తాను గుర్తించుకుంటుంది.
1: దెన్ ఇట్ రియలైజెస్ ద ఫ్రాగ్రెన్స్ కమ్స్ ఫ్రమ్
0: అయ్యో నేను ఎంత పిచ్చిదానను, నా నుండినే వచ్చినటువంటి ఈ సుగంధాన్ని నేను తెలుసుకునలేక ఈ సుగంధం ఎక్కడున్నదని అడవంతా సంచరించాను, అలసిపోయాను. ఇదే అజ్ఞానం యొక్క తత్వము.
1: వాట్ ఎ మ్యాడ్ థింగ్ ఐ ఆమ్ not knowing that the fragrance comes from my own navel. I searched the entire forest and I got myself exhausted. This is ignorance.
0: Manavudu kudanu anti.
1: Similar is the man.
0: Nityanandamu brahmanandamu advaitanandamu anetundi manavuni yokka swabhavamu swaroopamu.
1: The permanent bliss, the divine bliss and the brahmic bliss are all the nature of man.
0: Ee bhashya sambandham entundi, ఈ భౌతిక సంబంధమైనటువంటి, ఈ ప్రాకృతి సంబంధమైనటువంటి విషయ వాసనకు లోబడిపోవటం చేతనే ఆ దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క ఈ దివ్యతత్వాన్ని తాను అర్థం చేసుకోలేకపోతున్నాడు, అనుభవించలేకపోతున్నాడు, దీన్ని అన్వేషించలేకపోతున్నాడు.
1: యాజ్ మ్యాన్ హస్ బికమ్ ఎ స్లేవ్ ఆఫ్ దిస్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ అండ్ టెంప్టేషన్స్ హీ డస్ నాట్ నో హిజ్ ఓన్ డివైన్ నేచర్ హిజ్ ఓన్ డివైన్ బ్లిస్ దేర్ఫోర్ హీ హస్ నాట్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్.
0: అన్నింటికి దేహాభిమానమే మూల కారణము.
1: Attachment to the body and identifying himself with the body is the root cause for all this.
0: దేహము పంచభౌతికము,
1: ఫిజికల్ బాడీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్. దేహము
0: కూలక తప్పది ఎప్పుడు.
1: వన్ డే ఆర్ ది అదర్ ఇట్ హాస్ టు ఫాల్.
0: దేహి నిరామయుండు.
1: ద ఇన్ డ్వెలర్ ఇస్ అ పర్మనెంట్.
0: గడుతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాలు ముద్రలు లేవు.
1: హి ఇస్ నాట్ సబ్జెక్ట్ టు బర్త్ డెత్ ఆర్ ఎనీ సచ్ లిమిటేషన్.
0: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
1: ట్రూలీ స్పీకింగ్ దాట్ ఇన్ డ్వెలర్ హింసెల్ఫ్ ఈస్ ది గాడ్ ఆఫ్ గాడ్స్.
0: కనుక నిజముగా తన యొక్క ఆత్మనే సర్వ విధమైనటువంటి యొక్క మార్గమును మానవులకు అందిస్తూ ఆనందింపచేయుచున్నది.
1: ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఆత్మ విచ్ గివ్స్ మ్యాన్ ఆల్ టైప్స్ ఆఫ్ జాయ్ అండ్ బ్లిస్.
0: ఆత్మ నిరంతరము ఆనందమును అందించినే కాని దుఃఖము విచారమనేటువంటిది తనలో ఏమాత్రము లేదు.
1: ఆత్మ ఆల్వేస్ ఎంజాయ్స్ బ్లిస్ అండ్ జాయ్. ఇట్ డస్ నాట్ నో వాట్ సారో.
0: పాత్రలో పోసినటువంటి పాయసమును ఈ పాత్రకు ఎన్ని రంధ్రములు కొట్టినా ఏ రంధ్రం నుంచి వచ్చినా గాని పాయసమే వస్తుంది, కానీ మరొక చేదు రాదు.
1: వెన్ దేర్ ఇస్ ఎ స్వీట్ జ్యూస్ పాయసం ఫిల్డ్ ఇన్ ఎ పర్టికులర్ పాట్ వేర్ ఎవర్ యు స్ట్రైక్ ఎ హోల్ యు గెట్ పాయసం అలోన్ త్రూ దట్ హోల్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ హోల్స్.
0: ఆనందమయము.
1: దస్ ఆత్మ ఈస్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
0: కనుకనే ఋషులందరూ కూడాను మొట్టమొదట ఈ ఆత్మకు ఆనందం అని పేరు పెట్టారు.
1: దట్ ఈస్ వై ది సేజెస్ ఇన్ ది ఏన్షియంట్ డేస్ గేవ్ ది నేమ్ ఫర్ ఆత్మ.
0: ఈ ఆనందం అంటే ఎలాంటి ఆనందము? నిత్యానందం.
1: వాట్ టైప్ ఆఫ్ బ్లిస్?
0: పరమ సుఖదం.

0: గగన సదృశం
1: ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ జాయ్ అండ్ సుప్రీం హ్యాపీనెస్
0: నిత్యం విమలం అచలం
1: ఇట్ ఈస్ వన్ అలోన్ ఇట్ ఈస్ ప్యూర్
0: సర్వదీ సాక్షిభూతం
1: ఇట్ ఈస్ విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్
0: భావాతీతం త్రిగుణరహితం
1: ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ భావాస్ అండ్ ఆల్ క్వాలిటీస్
0: ఇది ఆత్మస్వరూపం యొక్క ఆత్మస్వభావం యొక్క సరైనటువంటి యొక్క గుర్తులు
1: దీస్ ఆర్ ద సింబుల్స్ ఆఫ్ ట్రూ ఆత్మ
0: ఇట్టి ఆనందము ఏనాడు కూడా దుఃఖమును కాని కష్టములు కాని బాధలు కాని విచారములు కాని అందించదు
1: హౌ కెన్ సచ్ బ్లిస్ ఆఫర్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సారో సాడ్నెస్
0: అట్టి పెన్నిధి మీ సన్నిధినే ఉండగా దుఃఖమును విచారమును కష్టములను కలిగించేటువంటి యొక్క ఈ జగత్తునకై మీరు ఎందుకు ఇంత ఆరాట పడుతున్నారు
1: వెన్ యువర్ ఓన్ వెరీ నేచర్ ఈస్ సచ్ బ్లిస్ వై ఆర్ యూ సో మచ్ హ్యాంకరింగ్ ఆఫ్టర్ దిస్ ఓన్లీ డిజైర్ జాయ్ అండ్ హ్యాపీనెస్
0: ధన నిధికి లోకములో కొన్ని రకమైనటువంటి కట్టుబాట్లు చేస్తుంటారు
1: ఫర్ ద ట్రెజర్ దే పుట్ సర్టన్ రెస్ట్రిక్షన్స్ అండ్ సర్టన్
0: కొన్ని బ్యాంకులు ఉన్నాయి బ్యాంకుల్లో కావలసినంత ధనం ఉంటుండాలి
1: బ్యాంక్స్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ
0: కానీ కేవలం ఆ ధనమును అట్నే విసర్జించిపోవటం లేదు దానికి కావలసినంత బందోబస్తు చేస్తున్నారు
1: దే ప్రొవైడ్
0: ఇనుప ద్వారములు బంధిస్తున్నారు పెద్ద పెద్ద లాక్స్ బీగములంతా తగిలిస్తున్నారు రాత్రింపగలు కూడాను పారావారు దానిని చక్కగా రక్షిస్తున్నారు అందులో ఉన్న ధనాన్ని మనం పొందాలనుకుంటుంటే ఈ యొక్క ద్వారములు విరగ్గొట్టాలి ఈ దానమును పగలగొట్టాలి అందులో వాచ్మ్యాన్ గా ఉండేటువంటి గుర్ఖాలు గుర్ఖాలు వాడిని కొట్టి వాడి దగ్గర అన్ని విధాల స్వాధీనం చేసుకోవాలి
1: ఇఫ్ యూ షుడ్ గెట్ దట్ మనీ యూ హావ్ టు బ్రేక్ ద డోర్స్ యూ హావ్ టు బ్రేక్ ఓపెన్ ద లాక్స్ యూ హావ్ టు రిమూవ్ ది వాచ్
0: ఆ యొక్క ధనము మనకు లభ్యమవుతుంది
1: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ దట్ వెల్త్
0: అదే విధముగానే ఈ ఆనందం అనేటువంటి నిధికి ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడి ఉంది
1: ఇన్ ద సేమ్ వే ఫర్ దిస్ వెల్త్ ఆఫ్ బ్లిస్ ఇట్ ఈస్ వెరీ వెల్ ప్రొటెక్టెడ్
0: దీనిని కాపాడేటువంటిది ఏమిటి
1: వాట్ ఈస్ ఇట్ దట్ ప్రొటెక్ట్స్ దిస్
0: అహంకారం అనే సర్పము సర్వత్రా సంచరిస్తూనే ఉంటుంటుంది ఏ నిర్విరామంగా కూడా తిరుగుతూ ఉంటుంది
1: ది స్నేక్ ఆఫ్ ఈగో గోస్ రౌండ్ అండ్ రౌండ్ దిస్ వెల్త్ అండ్ ట్రైస్ టు ప్రొటెక్ట్ దిస్ వెల్త్
0: కనుక దాని దగ్గరికి ఎవరూ పోలేకపోతున్నారు
1: దట్ ఈస్ వై నో వన్ ఈస్ ఏబుల్ టు గో టు దిస్ వెల్త్ ఆఫ్ బ్లిస్
0: ఎవడు ఈ అహంకారం అనే సర్పము నిర్మూలము గావించునో వానికే ఈ ఆనందం అనే నిధి లభ్యమవుతుంది
1: ద వన్ హూ కిల్స్ దిస్ స్నేక్ ఆఫ్ ఈగో విల్ బి ఏబుల్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ది బ్లిస్ ఆఫ్ జాయ్
0: కనుక ఈ అహంకారం కేవలము అజ్ఞానం చేత ఆవరించినటువంటిది
1: దిస్ ఈగో ఈజ్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్
0: ఈ అహంకారం యొక్క కారణం ఏమిటి
1: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ ఈగో
0: ధనమా కారణం
1: Is it wealth?
0: లేక బలమా కారణం
1: Is it strength?
0: లేక స్థానమా కారణం
1: Is it
0: అధికారమా కారణం విద్యనా కారణం ఇవి ఏవీ కారణం కాదు ఇవన్నీ అల్పమైనటువంటి శక్తులు
1: The education, all these things are very small excuses.
0: ఇవన్నీ అహంకారానికి ఎట్లా కారణమవుతాయి
1: How can they be a cause for the అహంకార or the ego?
0: దేహభ్రాంతియే దీనికి మూల కారణం
1: It is the delusion of the physical body alone which is responsible for this ego.
0: Ivanni enta kaalam andukosam Shankaracharya

0: ఈ ధనము బలము ఈ యొక్క సంపదను గురించి అహంకారపడుతున్నాడు. ఇది ఎంతసేపు? క్షణములో, క్షణములో మార్పు చెందుతుంది.
1: You man is suffering from pride and vanity on account of the wealth, on account of the strength, on account of beauty, etc. For how long will they last? They are all momentary.
0: ఇవందరూ కూడా అనుభవించినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారు స్థిరంగా?
1: వేర్ ఆర్ దోస్ పీపుల్ హూ హావ్ ఎంజాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ నౌ?
0: గొప్ప గొప్ప పదవులనంతా ఏది సిరి సంపదలను అనుభవించి ప్రఖ్యాతిని పొంది రారాజులుగా మారి చక్రవర్తులుగా మారినటువంటి వ్యక్తులంతా ఎక్కడున్నారు ఇప్పుడు?
1: వేర్ ఆర్ దోస్ పీపుల్ హూ హావ్ ఎంజాయిడ్ గ్రేట్ వెల్త్ అండ్ గ్రేట్ ప్రాపర్టీస్ అండ్ హూ హావ్ బికమ్ ఎంపరర్స్?
0: ఉన్నారా లేక వారి స్థానములు ఉన్నాయా? వారి యొక్క ధనం ఉండదా? ఏది లేదు.
1: ఈజ్ దేర్ వెల్త్ ఫౌండ్ ఆర్ దే ఫౌండ్? ఈజ్ దేర్ పొజిషన్ పర్మనెంట్? నథింగ్ ఈజ్ పర్మనెంట్. దే ఆర్ నాట్ అట్ ఆల్ ఫౌండ్.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క సాధనలు సలిపి ఇవన్నీ అనిత్యము అనిత్యమని లోకానికి చాటుతూ వచ్చారు.
1: గ్రేట్ సోల్స్ అండ్ సేజెస్ హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ పెనన్స్ టు ఫైండ్ అవుట్ ద ఇంపర్మనెన్స్ ఆఫ్ దిస్ థింగ్స్.
0: గీత కూడాను అనిత్యం అసుఖం లోకం అని చాటిపోయింది.
1: The same thing has been declared by Bhagavad Gita. This world is impermanent and full of sorrow.
0: Nirata sat

0: was not Harishchandra compelled to leave this world, although he followed the path of truth?
1: Yella lokamulele yesagu srinala raju tana venta bhumini konuchuchanana.
0: King Nala, who was emperor of emperors, could he carry a bit of earth with him?
1: Krutayugambunaku alankruti cheyu madhata sirimuta gattuka narugajanana.
0: Maldata, who was a piece of decoration for Kruta age itself, could he carry with him either name or name?
1: Jaladisyatu katte alanati Sri Ramudi pudurvipai nunnavada.
0: Sri Rama, who constructed a bridge across the ocean, is he now
1: Yandarendaru rajulu yeginaro.
0: So many kings have disappeared.
1: Karunu venta koni povari urvitalamu.
0: Not even one carried a handful of mud with him.
1: Meeru matramu meedu siriyu sampada vidyayu talanu gattuka podura.
0: Are you going to carry with you your own wealth, your own properties, your own education?
1: Vidyarthulara.
0: Oh dear students.
1: ఏది మన వెంట రాదు.
0: We are not going to carry anything with
1: us. వచ్చేది రెండే.
0: There are only two things which we carry.
1: మంచి చెడ్డ.
0: And that is good or bad.
1: మనం ఏది చేస్తామో అది మాత్రం మన వెంట వస్తుంది.
0: Whatever we do, you are going to carry the results of that.
1: మంచిని చేసి మంచిని తీసుకోండి.
0: Do good and reap the fruits thereof.
1: ఏ విత్తనం నాటుతామో అదే ఫలమే మనకు లభిస్తుంది.
0: Whatever sow, seed you sow, the same fruit you are going to get.
1: తాత్కాలికంగా దీనిని అలక్ష్యం చేస్తున్నారు.
0: The students, you
1: are భవిష్యత్తులో ఏనాటికైనా కూడాను ఇవి ఆ అదును సనులు అవి అనుసరించుకుని ఇది మొక్కలుగా రాక తప్పదు.
0: You are neglecting and ignoring these truths. In future you are going to reap the fruits of all your actions.
1: ముండ బీజములు వేయి, పండ్ల బీజములు వేయి, తిరిగి అవి మొక్కలుగా వస్తాయి.
0: Whatever seed you sow, whether is a thorn seed or any other seed,
1: విశ్వాసమే భారతీయుల యొక్క విశ్వాసము. కర్మఫల సిద్ధాంతాన్ని విశ్వసించినటువంటి వారు భారతీయులు.
0: Bharatiyas had firm faith in this particular theory of action and the fruits thereof.
1: కనుక మీ హృదయములో మంచిని ఆవిర్భవింప చేసుకుని,
0: therefore develop good thoughts in your heart.
1: నేను ఆత్మస్వరూపుడను.
0: Consider yourself as the very
1: ఎన్నో బ్రహ్మ స్వభావము.
0: My very nature is nature of Brahma.
1: నేను పని చేయదగినదా, చేయదగనదా?
0: Is it appropriate to my nature to do this particular thing or not?
1: నేను ఆత్మగా ఉండి ఈ అనాత్మ సంబంధమైనటువంటి తుచ్చ కార్యములను నేను ప్రవేశించడం మంచిదా కాదు అనేటువంటి ప్రతి కార్యమునందు కూడాను తన యొక్క దివ్యత్వాన్ని తాను స్మరించి కార్యములో ప్రవేశించాలి.
0: వాట్ ఎవర్ వర్క్ యూ అండర్టేక్, రిమెంబర్ యువర్ డివైన్ నేచర్ అండ్ అండర్టేక్ అప్రోప్రియేట్.
1: దోషములకు దూరం అవుతాడు.
0: దెన్ ఓన్లీ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిఫెక్ట్.
1: పాశములకు దూరం అవుతాడు.
0: యుల్ బి ఫ్రీ ఫ్రమ్ బాండేజ్.
1: దోషములకు దూరం అవుతాడు.
0: యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ కైండ్ ఆఫ్ డిసీట్.
1: ఆత్మ ఆశలో ప్రవేశిస్తాడు.
0: దెన్ యూ విల్ గెట్ ఇన్ టు ది ఆస్పిరేషన్ ఆఫ్ ఆత్మ.
1: ఇలాంటి విచారణ విద్యార్థులకు అత్యవసరం.
0: స్టూడెంట్ షుడ్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్.
1: మనం చదువుతున్నాం.
0: We are studying.
1: గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకుంటున్నాం.
0: We are taking big degrees.
1: ఇంకా విదేశాలకంతా వెళ్లి ఇంకా అధికమైనటువంటి డిగ్రీలు పొందుతున్నాం.
0: We are going to obtain greater degrees than this.
1: ఈ యొక్క చదువులు చదివి మనం దేనిని సంపాదిస్తున్నాం?
0: What is it that we are going to achieve by this kind of education?
1: ఈ చదువులు చదివి ఉద్యోగంలో చేరి,
0: after this studies and education, we are going to get a job.
1: పుచ్చుకోవటం కోసమా?
0: Is it for
1: మోసాలు చేయటం కోసమా? అబద్ధాలు ఆడటం కోసమా? పొట్టను పోషించుకునే కోసమా? కాదు కాదు. ఈ చదువులు ఇలాంటి అపవిత్రమైన మార్గంలో నా ప్రవేశపెట్టడం.
0: We should not, this education is not meant for taking bribery, for deceiving people, for going in the wrong path. Certainly not for that.
1: పరులను మోసగించి పొట్టను పోషించుకోవాలనుకుంటే ఈ విద్యలు ఎందుకు?
0: If you want to earn by deceiving others, why this education at all?
1: కనుక మన విద్య ఆత్మ విద్య.
0: Our education is education of ఆత్మ.
1: దీని ద్వారా మనము పవిత్రమైన ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం లోకానికి అందించాలి.
0: వీ హ్యావ్ టు ఆఫర్ అవర్ లైఫ్ టు గో యాజ్ అన్ ఐడియల్ స్టూడెంట్ అండ్ ఇన్ ది ఐడియల్ పాత్.
1: జ్ఞానుడు పొట్ట నింపుకునే కోసమని రెండు చేతులు ఇచ్చాడు.
0: ఫర్ ఫిల్లింగ్ దిస్ స్మాల్ స్టమక్ గాడ్
1: రెండు చేతులకు పని దొరికితే, పని చేస్తే, కష్టపడి శ్రమిస్తే పొట్ట నిండదా?
0: ఇఫ్ యూ వర్క్ హార్డ్ విత్ బోత్ హ్యాండ్స్ కెన్ యూ నాట్ ఫిల్ యువర్ స్మాల్ స్టమక్?
1: మనం రెండు చేతులతో శ్రమించి పని చేయటం లేదు.
0: వీఆర్ నాట్ వర్కింగ్ హార్డ్ విత్ బోత్ హ్యాండ్స్.
1: కనుకనే మనము ఈ అవస్థలకు గురి అయిపోతున్నాము.
0: దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ పుట్ టు ట్రబుల్స్.
1: మనం కర్మణ్యేవ అధికారస్య, మన కర్మనే మన ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: వీ హావ్ ఎవ్రీ రైట్ ఫర్ యాక్షన్.
1: పవిత్ర కర్మలు ఆచరించాలి.
0: వీ షుడ్ డు సేక్రెడ్
1: ఆదర్శవంతమైన కర్మలు ఆచరించాలి.
0: ఐడియల్ యాక్షన్స్.
1: అన్యులకు సహాయకరమైనటువంటి కర్మలు ఆచరించాలి.
0: హెల్ప్ఫుల్ యాక్షన్స్ ఇన్ ది సర్వీస్.
1: లోకోద్ధారమునకై మనము తగినటువంటి జీవితం కూడా అంకితం చేయాలి.
0: వీ షుడ్ ఆఫర్ అవర్ లైఫ్ ఫర్ ద గుడ్ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ ద వరల్డ్ అండ్ హ్యాపీనెస్. The world is very embodiment.
1: మన దేశము మన యొక్క మాతృదేశము, ఇది మాతృ స్వభావము.
0: We should love our country as our motherland.
1: కనుక ఇట్టి మాతృభావమే మన యందు లేకపోతే మనం ఇంకా ఏ విధంగా ఈ యొక్క జగత్తులో ఉండగలము?
0: If we don't develop such sacred feeling of love of the mother, what is the use of this life at all?
1: ఒకానొక సమయంలో కలకట్టా యూనివర్సిటీ లోపల సుభాష్ చంద్రబోస్ చదువుతూ ఉన్నాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ సుభాష్ చంద్రబోస్ వాజ్ అండర్ గోయింగ్ హిస్ స్టడీస్ ఇన్ ది యూనివర్సిటీ ఆఫ్ కల్కటా.
1: అందులో ఒక బ్రిటిష్ లెక్చరర్,
0: వరల్డ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్,
1: మన దేశము మన యొక్క మాతృదేశము, ఇది మాతృ స్వభావము.
0: వీ షుడ్ లవ్ అవర్ కంట్రీ యాజ్ అవర్ మదర్ ల్యాండ్.
1: కనుక ఇట్టి మాతృభావమే

0: అందులో ఒక బ్రిటిష్ లెక్చరర్ భారతదేశాన్ని భారతీయులను గురించి కొంచెం అలక్ష్యంగా హేళనగా తాను చెప్పుతూ ఉండేటువంటి వాడు.
1: దెర్ వాజ్ ఏ లెక్చరర్ ఫ్రమ్ బ్రిటన్ హూ వాజ్ మేకింగ్ ఫన్ ఆఫ్ అండ్ క్రిటిసైజింగ్ భారత్.
0: కానీ ఈ విధమైనటువంటి తన మాతృదేశం యొక్క దూషణను తాను వినలేకపోయాడు.
1: బోస్ వాజ్ నాట్ ఏబుల్ టు హియర్ ద క్రిటిసిజం ఆఫ్ హిస్ మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృదేశము.
1: దిస్ ఇస్ మై డియర్ మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: దిస్ ఇస్ మై డియర్ మదర్ టంగ్.
0: ఇదే నా మతము.
1: దిస్ ఇస్ మై రిలీజియన్.
0: ఇదే నా అభిమతము.
1: దిస్ ఇస్ మై
0: నా వ్రతము.
1: దిస్ ఇస్ మై వెరీ రిలీజియన్.
0: దేశాభిమానమే లేకుండా దేహం యొక్క దీనినే మనం విచారణ చేయకుండా మనం జీవించుతున్నామంటే ఇది నిజంగా మనకు మాతృదేశంగా భావిస్తున్నామా? కాదు కాదు. మాతృదేశం ఏమైనా కూడా నేను త్యాగం చేయాలని సంకల్పించుకున్నాడు సుభాష్ చంద్రబోస్.
1: హి టుక్ ఎ ఫర్మ్ రెజల్యూషన్ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ డియర్ మదర్ ల్యాండ్. హి షుడ్ బి ప్రిపేర్డ్ టు గివ్ అప్ ఎనీథింగ్.
0: కానీ విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక కొంతసేపు ఓపిక పట్టుకున్నాడు.
1: బట్ హీ వాజ్ బ్లెస్డ్ విత్ ఎ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్. హీ ఎక్సర్సైజ్ పేషెన్స్.
0: కానీ వినలేకపోయాడు ఆ మాటలు.
1: బట్ ది క్రిటిసిజం కంటిన్యూడ్. హి వాజ్ నాట్ ఏబుల్ టు బేర్.
0: మూడు డస్ట్లంతా ఎగిరిపోయేసేసి ఆ యొక్క బ్రిటిష్ వాడిని తల పట్టుకుని తన చేతులు ఉన్నటువంటి చెప్పును తీసుకుని ఊరికి కొట్టేశాడు.
1: హీ జంప్డ్ ఓవర్ త్రీ బెంచెస్ ఇన్ వన్ గో అండ్ కాట్ హోల్డ్.
0: నేనైనా నేను సహిస్తాను. నా మాతృదేశాన్ని నేను దూషించడం నేను సహించలేను.
1: ఐ కెన్ బేర్ ఎనీథింగ్ బట్ నాట్ క్రిటిసిజం ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్.
0: జననీ జన్మభూమస్య స్వర్గాధిపతి గరియసి. నేను నరకమునకు పోయినా పర్వాలేదు, నా యొక్క దేశం యొక్క విషయాన్ని నేను కాపాడుకోవాలి.
1: ఐ ఆమ్ ప్రిపేర్ టు గో ఈవెన్ టు హెల్. సచ్ వాజ్ ద బోస్ హూ లివ్డ్.
0: ఈ దృశ్యాన్ని చూసినటువంటి విద్యార్థులందరూ కూడాను ఏమీ చేయలేకపోయారు.
1: స్టూడెంట్స్ హూ సా దిస్ సైట్ ఫర్ ఫైండింగ్ దెమ్సెల్వ్స్ హెల్ప్లెస్.
0: కేవలం పులిపిల్ల వలె ఎగిరి అతన్ని అనేక రకములుగా కూడా హింసిస్తున్నాడు. అతను హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ అని అంటున్నాడు, కానీ ఎవరు హెల్ప్ లేదు.
1: అండ్ దట్ టీచర్ బిగాన్ క్రయింగ్ ప్లీజ్ హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ లైక్ ఎ టైగర్ కప్ హీ పౌన్స్ అపాన్ హిమ్.
0: మాస్టర్ కొన్ని క్షణాల లోపల యూనివర్సిటీ అంతా ప్రాకిపోయింది.
1: విత్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ దిస్ న్యూస్ స్ప్రెడ్ టు ది ఎంటైర్ యూనివర్సిటీ.
0: ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నారు.
1: దేర్ వాజ్ ఎన్ ఎమర్జెన్సీ మీటింగ్.
0: ఇతన్ని ఇంకా 5 సంవత్సరాలు ఈ కాలేజీలో ఏమాత్రం మన కలకత్తా యూనివర్సిటీలో చదవడానికి అవకాశం లేదని నిర్ణయం చేసుకున్నారు.
1: దే రిజాల్వ్ దట్ బోస్ షుడ్ బి డిబార్డ్ ఫర్ 5 ఇయర్స్ ఫ్రమ్ కలకత్తా యూనివర్సిటీ.
0: దానితో అతను చదువులైనా కూడా త్యాగం చేశాడు.
1: హీ వాజ్ ప్రిపేర్ టు గివ్ అప్ హిజ్ ఎడ్యుకేషన్.
0: నిజమైనటువంటిది నా మాతృభూమి, నా రక్తమంతా కూడాను భారతదేశంలో పుట్టినటువంటిది, భారతదేశంలో పెరిగినటువంటిది, భారతదేశానికి అంకితం కావాలి.
1: మై బ్లడ్ ఈజ్ మెంట్ ఫర్ సాక్రిఫైజింగ్ ఫర్ ద సేక్ అండ్ ఫర్ ద ఆనర్ ఆఫ్ మై ఓన్ నేషన్ మై మదర్ ల్యాండ్.
0: పాటిస్తూ వచ్చాడు.
1: అండ్ దట్ ఈస్ హౌ హీ పార్టిసిపేటెడ్ ఇన్ ద మూమెంట్స్.
0: తండ్రి ఈ యొక్క విషయాన్ని గుర్తించి తాను లండన్ కు పంపించాడు. ఇండియాను చదవడానికి అవకాశం లేదు.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ ఫర్దర్ స్టడీస్ హియర్. దెన్ హీ వాజ్ సెంట్ టు లండన్.
0: అక్కడ కూడాను పోయి దేశాభిమానాన్ని హృదయంలో పెట్టుకున్నాడు. నా పవిత్రమైన భారతదేశము త్యాగభూమి, యోగభూమి, కర్మభూమి కాదు భోగభూమి.
1: ఈవెన్ ఆఫ్టర్ హీ వెంట్ టు లండన్ హీ ఆల్వేస్ రిమెంబర్ that his motherland, that is India, is a great country, a country which is devoted to yoga. And
0: nenu sadavadaniki vachinane kani ee deshamlo sthiramai povadaniki raledu.
1: I have come to this country only for studies, not to settle down here.
0: Sadda bhakti tho chadivesesi ICS pass chesadu manchi sthayilo.
1: He studied with a lot of interest and passed his ICS examination with distinction.
0: Tirigi akkada nunchi vachi రాజకీయంలోనే ప్రవేశించారు.
1: హీ కేమ్ బ్యాక్ టు భారత్ అండ్ ఎంటర్డ్ ది పాలిటిక్స్.
0: నేను ఈ దేశం యొక్క ఆహారంతో ఈ దేహాన్ని పోషించుకున్నాను.
1: మై బాడీ వాస్ ఇట్స్ వెరీ ఎగ్జిస్టెన్స్.
0: ఈ దేశం యొక్క పానీయం చేత జలం చేత నేను ఆ దేహాన్ని కాపాడుకున్నాను.
1: ఐ హావ్ ప్రొటెక్టెడ్ మై బాడీ విత్ ద వాటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుక నా దేశమునకు నేను కృతజ్ఞత చూపించాలి.
1: ఐ మస్ట్ షో గ్రాటిట్యూడ్ టు దిస్ మదర్ ల్యాండ్.
0: చూసారా, అదే విధముగా మన సంస్థకు కానీ మనం ఎవరి నుండి ఇంత స్థాయికి మనం వచ్చామనేటువంటి ఒక విషయం కానీ ఆ కృతజ్ఞతను మాత్రము విద్యార్థులు మరవరాదు.
1: స్టూడెంట్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ రిమెంబరింగ్ బై హూస్ గ్రేస్ అండ్ బై హూస్ హెల్ప్ వన్ హ్యాస్ కమ్ అప్ ఇన్ లైఫ్.
0: అది నిజమైనటువంటి యొక్క దీక్ష, నిజమైన

0: త్యాగం.
1: దట్ ఈస్ ది కరెక్ట్ టైప్ ఆఫ్ రెజల్యూషన్.
0: స్వార్థాన్ని త్యాగం చేసి పరార్థాన్ని విశ్వసించి పరమార్థాన్ని పొందాలి.
1: రినౌన్స్ సెల్ఫిష్నెస్, హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద ట్రాన్సెండెంటల్
0: విద్య,
1: ట్రాన్సెండెంటల్
0: భగవద్గీత కానీ, బైబుల్ కానీ, ఖురాన్ కానీ, గ్రంథరాజము కానీ, ఇంకా ఏ విధమైనటువంటి పవిత్ర గ్రంథములు అయినప్పటికీ ఇవి పారాయణ నిమిత్తమై అది ఆవిర్భవించలేదు.
1: వెదర్ ఇట్ ఈస్ భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఆర్ ఎనీ సేక్రెడ్ స్క్రిప్చర్, దే ఆర్ నాట్ మెంట్ ఓన్లీ ఫర్ మియర్లీ స్టడీయింగ్ అండ్ లీవింగ్.
0: ఆచరించే నిమిత్తమై అవి అందించినట్టు.
1: ఆల్ ఆఫ్ దెమ్ హావ్ కమ్ ఫర్ ది పర్పస్ ఆఫ్
0: ఆచరణలో పెట్టాలి.
1: But to practice the truth,
0: ఎన్ని శ్లోకాలు చదివి మన ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మెమరైజింగ్ ఎనీ నంబర్ ఆఫ్ స్టాంజాస్?
0: ఎన్ని విధమైనటువంటి వ్యాఖ్యానం చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆఫరింగ్ ఎనీ నంబర్ ఆఫ్ కామెంటరీస్ ఆన్ దెమ్?
0: కాదు. గంగగోవు పాలు గంటటైన చాలు, కడవదైన కడవ పాలు, కౌ మిల్క్ ఒక టీ స్పూన్ ఉండిన చాలు, వై బ్యారెట్ ఆఫ్ డాంకీ మిల్క్?
1: ఇట్ ఈస్ సఫిషియంట్ టు హ్యావ్ ఎ స్పూన్ full of cow's milk, why have barrels of donkey's milk?
0: చదువుతుంటాం భగవద్గీతలు పారాయణ ఎన్ని చేస్తుంటాము, 700 శ్లోకాలు కంఠం చేస్తున్నారు. కంఠానికి భారమే తప్ప తన యొక్క బాధలకు నివారణ ఏమాత్రం కూడా స్వల్పలేవు.
1: స్టడీయింగ్ అండ్ మెమరైజింగ్ భగవద్గీత ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ అని రిపీటింగ్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ బర్డన్ ఫర్ యువర్ ఓన్ థ్రోట్, నో యూస్.
0: ఎంతమంది భగవద్గీతలకు వ్యాఖ్యానం చేస్తున్నారు?
1: How many people there are who can offer the commentaries?
0: ఇది భక్తి అనుకుంటారా? కాదు కాదు, ఇది ఆడంబరమైనటువంటి యొక్క తత్వం.
1: This is not devotion, it is only show and ostentation.
0: ఈనాడు ఆకార మానవుల కంటే ఆచార మానవుడు అత్యవసరం.
1: The need of the hour is people who practice.
0: ఆచార మానవుని వల్లనే లోకానికంతా కూడా ఒక ఉపయోగం ఉంటుంది.
1: Men who practice would be highly useful for this world.
0: ఆచారం లేనిటువంటి యొక్క విచారము ప్రయోజనం ఏమిటి?
1: What is the use of thinking without practicing?
0: కేవలము ఒక సమస్తలో ఒక పేరు పొందొచ్చు.
1: If you may get a name,
0: ఇంకా గొప్పవాడైపోతుంది బ్రహ్మశ్రీ, లేకపోతే ఇంకే విధమైనటువంటి పద్మశ్రీ పద్మవిభూషణ పొందొచ్చు.
1: యూ మే గెట్ సమ్ టైటిల్ లైక్ పద్మశ్రీ ఆర్ పద్మవిభూషణ.
0: సున్వంత విశ్వే అమృతస్య పుత్ర అనే బిరుదును వీరంతా అందుకోలేరు.
1: బట్ యూ కెన్ నెవర్ బికమ్ ది చైల్డ్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ బై ఆల్ దీస్ కైండ్ ఆఫ్.
0: దీనికి మించినటువంటి టైటిల్ మరొకటి లేదు.
1: And there is nothing.
0: నీవు అమృతపుత్రుడవు అమృతపుత్రుడవు అమృతపుత్రుడవు అని వేదము చాటుతూ ఉంటుండాలి.
1: The greatest title which Veda has declared is that you are the child of immortality, and this is the greatest title.
0: కనుక విద్యార్థులారా, ధన పదవుల కోసమని కాని, పేరు ప్రతిష్టల కోసమని కాని మీరు పులాకులు ఆడకండి.
1: Dear students, do not aspire for the sake of amassing wealth and money.
0: దేశాభిమానము దైవాభిమానము ధర్మాభిమానము పెంచుకోండి.
1: Develop attachment for the country, love for the Lord, and love for dharma.
0: Dharmanyev dharmamunaku minchinatundi ledu, satyam nasti paro dharma. Satyamunakante minchinatundi dharmam kani, dharmamunaku minchinatundi satyam kani marokati ledu. Satya dharmamulu rendu kudunu avinabhava sambandhamulu anyonya aashrayam.
1: Truth and righteousness are mutually dependent. There is a close relation between them. There is no truth greater than dharma, no dharma greater than truth.
0: కనుక ఏ కించిత్తైనా కూడా మనం ఆచరించి ఇతరులకు అందించడానికి తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ ప్రాక్టీస్ అట్లీస్ట్ ఇన్ ఎ లిటిల్ క్వాంటమ్ అండ్ ఆఫర్ యువర్ సెల్ఫ్ ఎస్ అన్ ఎగ్జాంపుల్.
0: ఆనంద తత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్
0: నిజముగా మీరు ఆనంద స్వరూపులు.
1: యు ఆర్ బేసికలీ ది వెరీ
0: ఎంబాడీమెంట్ ఆఫ్ ఆనంద నిమిత్తమై మీరు ఇన్ని విధమైనటువంటి యొక్క కర్మలు ఆచరిస్తున్నారు.
1: ఆల్ యువర్ యాక్షన్స్ ఆర్ మెంట్ ఫర్
0: ఎంజాయ్మెంట్ ఆనందం కోసమని, పెళ్లి చేసుకునేది ఆనందం కోసమని, బిడ్డలు కావాలనేది ఆనందం కోసమని, ఉద్యోగం కావాలనేది ఆనందం కోసమని, ధనం సంపాదించాలని అన్ని ఆనందం కోసమని. లక్ష్యం ఒక్కటి.
1: దెర్ ఈస్ ఓన్లీ వన్ గోల్, ద గోల్ ఆఫ్ బ్లిస్, వెదర్ ఇట్ ఈస్ ఫర్ స్టడీస్, మ్యారేజ్, చిల్డ్రన్.
0: మార్గములు వేరువేరైనప్పటికీ గమ్యం ఒక్కటి.
1: ద పాత్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద గోల్ ఈస్ ద సేమ్.
0: కనుకనే శృంగారములు వేరు, బంగారం ఒక్కటి.
1: The jewelry may be different, but the gold is one.
0: పశులో వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: The color of the milk is the same, although the color of the animal
0: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కటే.
1: The indweller is one, the
0: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
1: Birth is one, the caste and religion.
0: దర్శనములు వేరు, దైవము ఒక్కటే.
1: God is one, but the various దర్శనములు
0: పూల జాతులు వేరు, పూజలు ఒకటే.
1: The worship is one, flowers may be different.
0: తెలియలేకను మానవులు తెలివి తప్పి.
1: Foolish ones do not know this basic truth.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్దులైరు.
1: For the sake of this,
0: ఈ బ్రతుకు కోసం ఎన్ని మార్గములు పడుతున్నారే కాని నిజంగా యోచిస్తే అన్ని చేరి ఒక్కటే.
1: Unnecessary trouble you are taking to leave this particular
0: మతాన్ని కూడా మనము విమర్శించకూడదు.
1: Do not criticize any religion.
0: నా మతం వేరని చెప్పిన దాన్ని పెద్దగా వర్ణించకూడదు.
1: Do not go on.
0: అన్ని మతముల యొక్క అభిమానాన్ని మనం పురస్కరించుకోవాలి.
1: We have to bring about a harmonious understanding of various
0: religions. నా మతం గొప్పది నీ మతం గొప్పది అని వాదోపవాదములు వేయటము ఇది కేవలం సంకుచితమైనటువంటి బుద్ధుల యొక్క స్వభావము.
1: It is narrow-mindedness to say that one's religion is greater than the another's religion.
0: ఇది అన్ని మతములు ఒక్కటే, అన్ని మతముల యొక్క బోధన ఒక్కటే, అన్ని మతముల సత్యము ఒక్కటే.
1: The truth and the teachings of all religions is the same, therefore all religions are basically the same.
0: సంకుచితమైనటువంటి భావము లోపల పరమతమును విమర్శించడం కానీ స్వమతమును వర్ణించడం కానీ ఉండకూడదు.
1: Dear students, you should not criticize others' religions, should not go on praising your own religion. This is rather wrong.
0: అన్నింటికి ఒక గౌరవం మనం అందించాలి.
1: Show respect for every religion.
0: ఈ విధమైనటువంటి సమత్వాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే తప్పక మన దివ్యత్వం అనేటువంటిది మనకు తప్పక ఆవిర్భవిస్తుంది.
1: ఇఫ్ యూ ఫాలో దిస్ పాత్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఈక్వల్ మైండెడ్నెస్ యూ ఆర్ గోయింగ్ టు రీచ్ ది గోల్ ఆఫ్ డివినిటీ అండ్ బ్లిస్ విచ్ యూ రియలీ ఆర్.
0: కాన విద్యార్థులు క్రమక్రమేణ విద్యతో పాటు సమత్వంతో పాటు ప్రేమతత్వాన్ని మనం అనుభవించి దివ్యత్వమైనటువంటి ఏకత్వాన్ని మనం అనుభవించడానికి తగిన కృషి చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Dear students, along with your education, you will have to just also develop love and divinity and enjoy and experience, offer yourselves as an ideal to the world. Thus, I am bringing the discourse to a close.

0: ప్రపంచమంతయు దైవాధీనమై ఉన్నది.
1: ద హోల్ యూనివర్స్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: సత్యాధీనంతు దేవతు. అట్టి దైవము సత్యము యొక్క ఆధీనమై ఉంటున్నాడు.
1: సచ్ గాడ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రూత్.
0: తత్ సత్యం ఉత్తమాధీనం. అట్టి సత్యము ఉత్తముల యొక్క ఆధీనమై ఉంటున్నది.
1: ద ట్రూత్ ఈజ్ ఇన్ ది అటరెన్స్ ఆఫ్ నోబుల్ పీపుల్.
0: ఉత్తము పరదేవత. అట్టి ఉత్తముడే పరదేవతా స్వరూపుడు.
1: దట్ నోబుల్ సౌల్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ద డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరికూడను దైవ స్వరూపులే.
1: ఆల్ ఆర్ ఎసెన్షియలీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ద డివైన్.
0: ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం ఇదం జగత్. అందరి యందు ఉండేటువంటి యొక్క ఆత్మస్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిరిట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్.
0: అట్టి సర్వత్రా ఉండేటువంటి భగవంతుణ్ణి వెతికేది ఎక్కడ?
1: విత్ ఆల్ పర్వేసివ్ డివినిటీ వేర్ ఆర్ వీ టు సెర్చ్ ఫర్ హిమ్.
0: సర్వత పాణిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృతిష్టతి. అన్ని నేత్రములతో వేలాది శిరస్సులతో వేలాది హస్తములతో వేలాది పాదములతో సంచరించుతున్నటువంటి దైవత్వాన్ని ఎక్కడ వెతకడానికి వీలవుతుంది?
1: ది డివైన్ దట్ మూవ్స్ అబౌట్ విత్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ద హెడ్స్ ద ఫీట్ అండ్ హ్యాండ్స్ వేర్ ఆర్ వీ టు సెర్చ్ ఫర్ హిమ్.
0: కనుక దైవను వెతకటం అనేది చాలా వెర్రితనం.
1: It is utterly foolishness to search for God.
0: నీయందే ఉన్నాడు దైవం.
1: God is within you.
0: కేవలము నీవు స్వస్వరూపాన్ని మరచి భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి ఈ అనిత్యమైన దేహమునందు భ్రాంతి ఉంచుకోవటం చేత దైవత్వాన్ని గుర్తించుకోవడానికి సాధ్యం కాకుండా ఉన్నది.
1: You have forgotten your innate, immanent divine nature. You are carried away the physical, fleeting form. Therefore, you are not able to know the divine.
0: Kanuka, ee prakrutamaina, anityamaina, ashashtamaina, panchabhautikamaina, ee dehaabhimanamunu kontha varaku chalinchukunnappude, aatmaabhimanam abhivruddhi gaavinchukunnappude, divyatvam anetundi aatmatattvam artham avutundi.
1: Therefore, we have cut short or reduced our attachment to this body, which is fleeting, which is temporary, ephemeral, transient, evanescent, and develop attachment to the spirit to know the divinity.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Jeevitamu oka chadarangam.
1: The life is a gambling.
0: Kaadu kaadu chadarangam.
1: It's a battlefield.
0: Vyakti yokka dharmamunu kutumbam yokka dharmamunu సాంఘికం యొక్క ధర్మమును ఈ ధర్మప్రేమలను తెలిపే నిమిత్తమై రామకథ ప్రారంభమైనది.
1: ద స్టోరీ ఆఫ్ రామ హ్యాస్ బీన్ దేర్ టు డెమోన్స్ట్రేట్ ధర్మ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ అట్ ది ఇండివిజువల్ లెవెల్ ఫ్యామిలీ లెవెల్ అండ్ ద కమ్యూనిటీ బై అండ్ లార్జ్.
0: వ్యక్తి యొక్క కర్తవ్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ది ఇండివిజువల్?
0: కుటుంబం యొక్క ధర్మం ఏమిటి?
1: Of the family.
0: సాంఘికం యొక్క పరిణామం ఏమిటి?
1: The social change.
0: అనేటువంటి సత్యాన్ని ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every effort to know the truth behind.
0: రాముడు దయా సాగరుడు.
1: Rama is the ocean of compassion.
0: ప్రేమ స్వరూపుడు.
1: The very form of love.
0: అట్టి దైవత్వాన్ని ప్రేమ చైతన్యం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: It's possible to know the divinity of Rama through the path of love.
0: Manavattvamulo prema antargatamai untundi.
1: Love is the undercurrent in the human life.
0: Antarbhutamainatu yokka prema tattvanni manavudu prayatna purvakanga అభివృద్ధి పరచుకున్నప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం అందరికీ అర్థమవుతుంది.
1: That latent love, when it is developed more and more, he'll be able to manifest to bring forth the divinity within.
0: ఈనాడు సమాజంలో రామాయణం యొక్క అంతర్భాగమైనటువంటి ఒక ధర్మమును అత్యవసరం.
1: The modern society needs the important principles contained in that epic Ramayana.
0: కారణం ఏమిటి?
1: Why?
0: పుత్రుడు తండ్రి మాట వినటం లేదు.
1: Son is not paying heed to the words of the mother.
0: తల్లిదండ్రులు పుత్రుని యొక్క భవిష్యత్తును గురించి చింతించటం లేదు.
1: Parents are not bothered with the future of the children.
0: గురువులు హితోపదేశం చేయటం లేదు.
1: Teachers are not imparting anything good.
0: శిష్యస్తు కోయో గురు భక్తి ఏవాని శిష్యుని యందు గురువు యొక్క విశ్వాసం లేదు.
1: And the student as well has no confidence in his teacher.
0: ఇట్టి పరిస్థితుల యందు ఈ రామాయణము అత్యవసరం.
1: In the present circumstances, Ramayana is very essential.
0: వ్యక్తి యొక్క నిజతత్వమును, కుటుంబం యొక్క అంతరాత్మను, సమాజం యొక్క పవిత్రతను వెలుగుచ్చేటువంటిది ఈ రామాయణం.
1: Ramayana reveals the importance of the individual beauty and the significance of the family and the sanctity of the community.
0: మానవత్వమునకు అభివ్యక్తం గావించినటువంటిది రామాయణం.
1: Ramayana reveals, expresses in full
0: మానవత్వాన్ని
1: the human
0: వివరించి ప్రబోధించినటువంటిది రామాయణం.
1: Ramayana teaches in full the human value.
0: ఈనాడు వ్యాపార ధర్మం నందు కాని
1: we have the code in business,
0: ఉద్యోగ ధర్మం నందు కాని
1: and certain due obligations in
0: న్యాయ ధర్మం నందు కాని
1: laws of justice,
0: రాజకీయ విషయములందు కాని
1: political,
0: ఎక్కడ చూసినక్కడను కలుషితమై ఉన్నది.
1: All fields are polluted.
0: కలుషితమై ఉన్నది.
1: Highly polluted.
0: ఇట్టి పరిస్థితులు యందు రామాయణం యొక్క ధర్మము అత్యవసరము.
1: Under these circumstances, the principles of Ramayana are very essential.
0: రామాయణం నందున్నటువంటి యొక్క సోదరుని యొక్క ఐక్యత ఎట్టిది అనేటువంటిది వివరిస్తుంది రామాయణం.
1: Ramayana expresses in full the ideal love that has to exist between brothers.
0: తండ్రి బిడ్డల యొక్క సంబంధ బాంధవ్యాన్ని విపురించి విమర్శిస్తుంది రామాయణం.
1: Ramayana analyzes very clearly and brings forth the ideal love that should be present between father and the son.
0: గురు శిష్యు యొక్క సంబంధములు కూడాను విపులీకరించి వివరించి ప్రబోధిస్తుంది రామాయణం.
1: Ramayana explains in depth and propounds the ideal philosophy that should exist between the preceptor and the disciple.
0: అందరూ ఉన్నది ఒక భూమి పైన.
1: All live on the same earth.
0: అందరి శిరస్సుల పైన కూడా ఆడేటువంటిది ఒక ఆకాశమే.
1: The same sky is above.
0: అందరూ పీల్చుకునే గాలి త్రాగే నీరు కూడాను ఒక్కటే.
1: We breathe the same air and drink same water.
0: ఇది ఏకత్వంతో ప్రతికేటువంటి మానవత్వాన్ని భిన్నత్వంగా భావించుకోవటమే ఇది పెద్ద దోషంగా వచ్చింది.
1: The biggest mistake lies here, to take this unity as plurality or multiplicity.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే రామాయణం యొక్క మహాసూత్రము.
1: The main philosophy of Ramayana is to know the unity in diversity.
0: ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి శక్తి సామర్థ్యం కోల్పోయి ఈనాటి మానవుడు
1: man today has lost the capacity to know the unity.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించి
1: fragments that unity
0: అనేక అశాంతులకు గురి చేస్తుంది ఈ అనుమానములు.
1: Puts himself to all restlessness, agitations because of this wrong vision.
0: కనుక ఈనాడు అత్యవసరమైనటువంటిది అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వము.
1: What is most important today is the vision and experience of unity.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఐకమత్యము.
1: Above all the unity.
0: అనేకత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము.
1: And the divinity.
0: అనేకత్వంలో ఉన్నటువంటి సత్యతత్వము.
1: And the principle of truth behind this.
0: దీనిని భారతీయ సంస్కృతి సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నది.
1: That's why the culture of Bharat wants you to speak truth in a palatable, acceptable way.
0: సత్యం బ్రూయాత్ ఇది నైతిక ధర్మం.
1: Speak truth, that's moral value.
0: ప్రియం బ్రూయాత్ ఇది సామాజిక ధర్మం.
1: In an acceptable, pleasing way, social value.
0: నబ్రూయాత్ సత్యం అప్రియం.
1: Never tell lies.
0: ఇది ఆధ్యాత్మిక సూక్తి.
1: This is the spiritual value.
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక తత్వములు ఈ మూడింటి యందే ఇమిడి ఉంటున్నవి.
1: దీస్ త్రీ ఆర్ కంటైన్డ్ విద్ ఇన్ దీస్ మెయిన్ హెడ్స్, ద మారల్, దట్ విచ్ ఇస్ రైచువస్ అండ్ స్పిరిచువల్ యాజ్ వెల్.
0: ఇంత సులభమైనటువంటి మార్గమును, ఇంత సులువైనటువంటి యొక్క తత్వమును ప్రబోధించేటువంటి ఒక తత్వము ఈ రామాయణం.
1: రామాయణ ఇస్ ద సింప్లెస్ట్ పాత్ దట్ స్పీక్స్ ఆఫ్ దిస్ డాక్ట్రిన్.
0: ఇటువంటి పవిత్రమైన రామాయణ తత్వాన్ని ఈనాటి మానవుడు మరచి రావణ తత్వాన్ని విశ్వసించి అనేకత్వమును ఏకత్వం చేయక ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తూ వస్తున్నారు.
1: మ్యాన్ హెస్ ఫర్గాటన్ ద మెసేజ్ ఆఫ్ రామాయణ. He does not think of the essential unity in diversity. On the other hand, he fragments this unity and observes the multiplicity.
0: Ravana chesinatvanti oka pani enti?
1: What is it Rama has done?
0: Aneka vidyalu chadivi aneka shakti samarthyamulu undi aneka vidhamainatvanti samvatsaramulu korindi tapasunu acharinchi enni chesinappatikini tana yendu etti parivartana jaragaledu.
1: Ravana, in spite of the acquisition of various forms of knowledge, with all the capacities and the skills, could not know the underlying value.
0: In fact,
1: he has ruined himself because of the and is polluted because of desire.
0: What is the
1: teaching of Ravana?
0: O prajalara,
1: O people,
0: సర్వశక్తిమంతుడైనటువంటి ఈ రావణుడు, సర్వజ్ఞుడైనటువంటి ఈ రావణుడు, సర్వభూత దయావహుడైనటువంటి ఈ రావణుడు కామమునకు లొంగి నా కుమారుణ్ణి పోగొట్టుకున్నాడు.
1: ఓ పీపుల్, అండర్స్టాండ్ దిస్. విత్ ఆల్ మై స్కిల్ అండ్ ఎక్స్పర్టిస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, ఐ హావ్ బికమ్ ఏ విక్టిమ్ టు ది డిజైర్ అండ్ లాస్ట్ మై సన్, ఇస్ ద డిక్లరేషన్ ఆఫ్ రావణ.
0: వాంఛలకు లోబడి నా వంశం నేను నాశనం చేసుకున్నాను.
1: హావింగ్ బీన్ సకమ్ టు ది డిజైర్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రూయిన్ ఆఫ్ ది ఎంటైర్ క్లాన్.
0: నా రాగములకు లోబడి రాజ్యమునే భస్మం గావించుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ గాట్ మై కింగ్డమ్ బర్న్ టు యాషెస్ బికాస్ ఆఫ్ డిజైర్.
0: నా వలె మీరు కాకండి.
1: యు డోంట్ బీ లైక్ మీ.
0: రాముల వలె మీరు ఉత్తీర్ణులు కాండి.
1: యు బీ లైక్ రామ అండ్ బీ సక్సెస్.
0: ధర్మ మార్గమును అవలంబించండి.
1: ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
0: సత్య మార్గమును పెంచుకోండి.
1: Follow the path of
0: divyatvani anubhavinchandi.
1: Experience divinity.
0: Ani chakkaga prabodhinchadu pranam poyye munduga ravanudu.
1: Before leaving this body, that was the teaching and the message of Ravana to the entire humanity.
0: Inka sodarulu yokka tattvam ye reetiga unnadi?
1: What is the relationship among brothers?
0: Anati sodarulu kashtamulakaina nashtamulakaina dukkhamulakaina vicharamulakaina ye maatram kudunu longaka krungaka ఐకమత్యాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఇన్ దోస్ డేస్ బ్రదర్స్ డెవలప్డ్ యూనిటీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ ప్రాబ్లమ్స్ యాంగ్జైటీస్ అండ్ టర్మాయిల్.
0: తల్లి నా కుమారుడైనటువంటి భరతుడే రాజ్యం ఏలాలని ఆశించినప్పటికీ భరతుడు రాజ్యాపేక్ష లేకపోయాడు.
1: మదర్ వాంటెడ్ హర్ సన్ టు బి కారోనేటెడ్ యాజ్ కింగ్, బట్ ద సన్ భరత వాజ్ నాట్ ఫర్ ఇట్.
0: చిత్రకూట పర్వతం పైన భరతుడు వచ్చి రాముని పాదముల పైన పడి, జ్యేష్ఠ పుత్రుడైన స్వామి మీరే ఈ రాజ్యం నేలాలి కాని నాకు ఈ రాజ్యం అక్కర్లేదన్నాడు.
1: భరత వెన్ టు దట్ మౌంటైన్ టాప్ ఆఫ్ చిత్రకూట, ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ అండ్ సెడ్, యు ఆర్ ది ఎల్డెస్ట్, లీగల్లీ యు ఆర్ బౌండ్ టు ది కింగ్ అండ్ నాట్ మీ.
0: కాని రాముడు దీనిని అంగీకరించక, మాతృదేవో భవ పితృదేవో భవ, తల్లిదండ్రులేవి మనకు ఆధారభూతుడు.
1: రామ డిడ్ గో బై హిస్ వర్డ్స్. హి సెడ్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, దే ఆర్ ఇంపార్టెంట్.
0: తండ్రి ఆజ్ఞను నీవు శిరసా వహించాలి.
1: యు మస్ట్ ఒబే ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: తల్లి కోరికను నీవు నెరవేర్చాలి.
1: యు షుడ్ ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ ద మదర్.
0: కనుక నీవు ఉండు, నీవు అక్కడనే ఉండి అయోధ్య రాజ్యమును పరిపాలించమని కోరాడు.
1: అండ్ వాంటెడ్ భరత టు స్టే బ్యాక్ దేర్ అండ్ రూల్ దట్ అయోధ్య.
0: అనేక విధములైనటువంటి సహాయములు నీకేమైనా కూడా సరే నేను చేస్తాను, కానీ పితృవాక్య పరిపాలన మీరకూడదు అన్నాడు.
1: ఐ విల్ రెండర్ ఆల్ ఎవ్రీ పాసిబుల్ హెల్ప్ దట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ, but you should follow the command of the father.
0: ee satyanni prabodhinchi satyavak paripalakudayyadu ramudu.
1: That's why we call Rama the very personification of truth, having adhered to truth all through.
0: ee naati aneka mandi bharatiyulu ramayanamunu chadutunnaru, prabodhistunnaru, vavirustunnaru, aneka rakamulaga vivaristunnaru.
1: There are many people who explain in detail the entire Ramayana, propagate, publicize, ఎంజాయ్
0: గ్రంథమును చదువుతున్నారే కానీ గ్రంథమును మృంగటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే గో త్రూ ద హోలీ టెక్స్ట్ బట్ దే హావ్ నాట్ టేకెన్ అప్ ది.
0: ఇది అంతకుడు నువ్వు బుకిష్ నాలెడ్జీ.
1: All this reading is bookish knowledge.
0: దీని superficial knowledge అంటారు.
1: This is superficial knowledge.
0: ఈ superficial knowledge లో మాత్రమే జీవితాన్ని గడుపుతున్నారు కానీ practical knowledge లో ప్రవేశించడం లేదు.
1: They end their lives in acquiring superficial knowledge, but have not gone that far as to have practical knowledge.
0: ఎంతమందో రామాయణమును పవిత్రమైనటువంటి భాషల చేత ప్రబోధం చల్పుతున్నారు.
1: In fact, they teach, explain Ramayana in a beautiful language.
0: కానీ ఈ ప్రబోధం చల్పేటువంటి యొక్క పెద్దలు ఎవరైనా పితృవాక్య పరిపాలన చల్పుతున్నారా?
1: All these that people that explain Ramayana, do they follow the command of the father?
0: Tandri agram nerveetchukotaniki prayatnistunnara?
1: Are they fulfilling the command, the desire of the father?
0: Ledu.
1: None.
0: Grandamulo chadivi prayojanam emiti?
1: What is the use of reading the book?
0: Grandamulo unnatundi padarthamulu yokka peru cheppinanta maatramana manaku potta nindadu.
1: By simply reading the menu card and the delicious items mentioned there,
0: the
1: hunger is never appeased.
0: Mysore pak, gulab jam, barfi, palko, mithai, jilebi ani rasi untadu.
1: In fact, the menu card contains number of sweets, mysore pak, jilebi, gulab jam.
0: Kaani ivi chadivinanta maatramana dani taste kaani dani madhuryam kaani dani yokka shakti kaani manam anubhavinchatam ledu.
1: By reading the names, repeating the names of the sweets, well, you will not have the taste of it.
0: దానిని భుజించినటువంటి వానికి ఈ శక్తి సామర్థ్యములు, ఈ మాధుర్యము, ఈ రుచిపచులు కూడాను అర్థమవుతుంటాయి.
1: The one who partakes, eats that sweet will understand the sweetness and the power behind it.
0: కనుక ఈనాటి గ్రంథ పరిచయం అనేటువంటిది కేవలము మానవుని పిచ్చివాణిగా మారుస్తుంది.
1: The textual information is making man mad.
0: కేవలము ఇన్ఫర్మేషన్ మాత్రమే అందిస్తుంది కానీ మానవుని యొక్క మానసిక ట్రాన్స్ఫర్మేషన్ చేయటం లేదు.
1: The text brings about information but not transformation.
0: ఏ మానవుని యొక్క మనసు పవిత్రమైన మార్పులో చెంది పరివర్తన గావించును అట్టి మానవుని యొక్క బుద్ధియే సరి అయినట్టి బుద్ధి అన్నారు.
1: We can call it the intellect in the true sense if there is transformation.
0: తలచినవన్నీయో తలచినప్పటికీ అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ దానికి జంపు చేయక నీకు తొలకక వెనకక.
1: వాట్ ఆల్ యు థాట్ అబౌట్ ఇట్ డోంట్ వేవర్ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్ నార్ డిప్రెషన్ వాట్స్ ఎవర్
0: చీపు చింత వీడి
1: వితౌట్ ఎనీ యాంగ్జైటీ
0: సంతోషమును చల్లి
1: స్ప్రెడ్ ది జాయ్
0: అతని గుండె పండి నట్టివాడు.
1: అండ్ హీ ఈజ్ ద వన్ విత్ ఆల్ ద మెచ్యూరిటీ ఆఫ్ హిస్ హార్ట్
0: అట్టివాణి గుండెనే పండినటువంటి వాడు.
1: అండ్ దాట్ ఈస్ ద హార్ట్ దట్ హెస్ రియలైజ్
0: ఎలాంటి ఇబ్బందులు కలిగినప్పటికీ దాన్ని ఎదుర్కొని సాధించి దాంతో సంతోషాన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: వన్ హ్యాస్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డిరైవ్ జాయ్ ఇన్ స్పైట్ ఆఫ్ అబ్స్టకల్స్ ద ప్రాబ్లమ్స్ ఆన్ ద వే.
0: జీవితంలో ఎన్నో పరిస్థితులు అయినటువంటి చిక్కులు ఎదురొస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ సో మెనీ ఇంట్రికేట్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్.
0: లైఫ్ ఈజ్ ఛాలెంజింగ్ మీట్ ఇట్.
1: లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ మీట్ ఇట్.
0: Life is a dream, realize it.
1: Life is a dream, realize
0: it. Life is a game, play it.
1: Life is a game, play.
0: Life is love, enjoy it.
1: Life is love, enjoy it.
0: కరకని వచ్చినటువంటి కష్టములకు నష్టములకు మనం ఎదుర్కొని దాన్ని సాధించడానికి ప్రయత్నించాలి కానీ బలహీనులు కారాదు.
1: What are the difficulties we might come across in our life journey? Resist and face it, come out victoriously.
0: ఎటువంటి పరిస్థితులు అయినా కూడాను మనం బలహీనులు కారాదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వి షుడ్ నెవర్ బికమ్ వీక్.
0: ధైర్య సాహసం చేత దీన్ని ఎదుర్కొని సాధించడానికి ప్రయత్నించాలి.
1: విత్ ఆల్ ద కరేజ్ ఇన్ ద వరల్డ్ ఫేస్ ద ప్రాబ్లమ్.
0: దీనినే వేదాంతము నాయమాత్మ బలహీన లభ్య అన్నాడు. ఆత్మ బలహీనుడైనటువంటి వాడు ఎట్టి చిన్న కార్యం కూడా సాధించలేడు.
1: వేదాంతిక్ పార్లెన్స్ ఇట్ ఇస్ టుడే వీక్ మ్యాన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఎనీథింగ్.
0: కనుక మనము బలమైనటువంటి మనస్సులు కావాలి.
1: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ మైండ్
0: అనగా విశ్వాసంతో కూడినటువంటి మనస్సులు కావాలి.
1: ద మైండ్ ఆఫ్ ఫెయిత్ షుడ్ బి దేర్.
0: మంచిదానిపైన విశ్వాసము,
1: ఫెయిత్ ఇన్ గుడ్,
0: చెడ్డ దానిపైన అవిశ్వాసము.
1: అండ్ వీ షుడ్ నాట్ హావ్ ఫెయిత్ ఇన్ ఎనీ బ్యాడ్.
0: ఈ మూడింటికి మనం సరి అయినటువంటి మార్గాన్ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ ట్రెడ్ ఇన్ ద రైట్ లైన్.
0: దైవ ప్రీతి లేని దానవత్వము పట్టి
1: demonic nature that makes us to not to love God.
0: Papa bhiti leni dani batti
1: we don't have fear of sin.
0: Manavatvam anage manavulanduna vishya shanti kidiye viplavambu.
1: The humanity has lost its human value. This is the revolution which is taking off, robbing off the universal peace.
0: దైవ ప్రీతి కాని లేకపోవటం చేతనే మానవత్వం అనేటువంటి అణిగిపోయింది.
1: There is no fear of sin, there is no love of God, therefore humanity lost its glory.
0: ఈ బలహీనతే విశ్వశాంతికి అంత మూల కారణమైపోయింది.
1: In fact, this weakness is responsible for the absence of universal peace.
0: కనుకనే ప్రతి మానవుని యందుకును దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి ఈ మూడింటి యొక్క శక్తిని సాధించాలి.
1: Therefore, every man should achieve these three: love for God, the fear of sin, and morality in society.
0: రాములు 36 విద్యలు నేర్చాడు.
1: Rama has learned 36 forms of knowledge.
0: రావణుడు కూడాను తక్కువ వాడు కాదు. రావణుడు కూడాను 36 విద్యలు నేర్చాడు.
1: So also Ravana has learned.
0: కానీ అట్టి రావణుడిని వాల్మీకి ఏమనిపించాడు? రావణో నామః ముఖః అన్నాడు.
1: వాల్మీకి కాల్ రావణ యాజ్ ఎ ఫూల్ నంబర్ వన్.
0: రావణుడు మూర్ఖుడు అన్నాడు.
1: రావణ ఇస్ ఎ ఫూల్.
0: రాముడు దివ్యాత్మ స్వరూపుడు అన్నాడు.
1: Rama is divine.
0: అనగా ఈ దివ్యాత్మకు ఈ మూర్ఖత్వానికి ఉండేటువంటి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ ద డివినిటీ ఆన్ వన్ హ్యాండ్ అండ్ ఫూలిష్నెస్?
0: జీర్ణించుకోనకుండా అనగా ఆచరణలో పెట్టకుండా కేవలము దుర్మార్గమైన మార్గంలో ప్రవేశపెట్టాడు.
1: వాట్ రావణ డిడ్ వాస్ ఆల్ ద నాలెడ్జ్ విజ్డమ్ హీ అక్వైర్డ్ హీ హస్ నాట్ డైజెస్టెడ్ హీ హస్ నాట్ ట్రాన్స్లేటెడ్ టు యాక్షన్ అండ్ ప్రొసీడెడ్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్.
0: చదివిన చదువును దుర్వినియోగపరుచుకున్నాడు రావణుడు.
1: He misused all the education knowledge he had on hand.
0: ప్రతి చిన్న విషయాన్ని కూడాను ఆచరణలో పెట్టి తాను ఆనందించి ఇతరులకు అందించాడు రాముడు.
1: Rama practiced every little subtle principle that he has learned and set an ideal for humanity.
0: లోకు సేవ హితే రతః అన్నాడు. ఈ లోకము యొక్క దీని లోపల సేవ చేసి హితాన్ని, లోకము యొక్క హితాన్ని ఆశించాలి అన్నాడు.
1: In fact, it is said you should serve this society and you should pray for its welfare.
0: లోకు సర్వే లోక హితే రతః సర్వే జ్ఞానేక సంపన్నః అన్నాడు రావణుడు. అందరూ కూడా జ్ఞానస్వరూపులు కావాలి.
1: That everyone be the embodiment of wisdom.
0: సర్వే సముచితా గుణైః అన్నాడు రాముడు. అందరూ కూడా పవిత్రమైనటువంటి గుణముల చేత మానవుడు పోషింపబడాలి.
1: In fact, everyone should sustain himself by practicing
0: sacred values. లోక హితాన్ని కోరటం ఒకటి,
1: desiring the welfare,
0: పవిత్రమైన గుణములు కలిగి ఉండటం మరొకటి,
1: sacred qualities,
0: సంపూర్ణ జ్ఞానమును చేరి ఉండటం మరొకటి.
1: And to attain the total wisdom are the three aspects necessary.
0: ఈ మూడింటి యందే రాములు దైవత్వాన్ని ప్రకటించుతూ వచ్చాడు.
1: These are the three that are behind Rama that manifested his divinity.
0: ఈ మూడు గుణములు ఎవరి యందుంటునో వారందరూ దైవ స్వరూపులే.
1: Anyone who has these three are essentially the personification of the divine.
0: ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
1: Every man is God.
0: కానీ దేహాభిమానము అమితంగా పెంచుకొని
1: because of body attachment
0: ఆత్మాభిమానం తగ్గించుకోవటం చేతనే ఈ దివ్యత్వం అనేటువంటి వారికి బోధపడలేకుండా పోతుండాలి.
1: He has got attachment to the body and not to the spirit, therefore is not able to experience the divinity.
0: కనుక మానవుడు ఈనాడు దివ్యత్వాన్ని చూడాలనుకుంటే, దివ్యత్వాన్ని దర్శించాలనుకుంటే, ఆత్మ అన్వేషణ జరపాలంటే ఈ దివ్యత్వానికి తగినటువంటి మార్గం ప్రేమతత్వం ఒక్కటే.
1: Man today, if he wants to experience, enjoy the blissful state of divinity, if he wants to investigate,
0: explore Atmic prema, principle, proceed the path of
1: love. Love is God. God is love.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: నీవు దాంతో నిలిచాలి.
1: And you should proceed in that way.
0: Start the day with love.
1: Start the day with
0: love. Spend the day with love.
1: Spend the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: God.
1: This is the way to God.
0: ఈ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోలేక కేవలం సంబంధ బాంధవ్యమైనటువంటి ఒక సంకుచితమైన ప్రేమను పెంచుకుంటున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు డెవలప్ దిస్ రిలేషన్షిప్ బేస్డ్ ఆన్ లవ్. వీ ప్రొసీడ్ ఇన్ ఎ నారో వే.
0: నేను నా వారు అనేటువంటి యొక్క సంకుచితమైన ప్రేమని చేతనే మానవుడు ఇన్ని అవస్థలకు గురి అవుతున్నాడు.
1: వీ హావ్ గాట్ వెరీ నారో ఫీలింగ్స్ లిమిటెడ్ టు ఐ అండ్ మైన్.
0: కాదు, నేను నా వారే కాదు.
1: ఇట్స్ నాట్ మెయిర్లీ ఐ అండ్ మైన్.
0: లోకే హితే రతః, లోకమంతా నా వారే అనేటువంటి ఒక పెద్ద భావాన్ని మనం పెంచుకోవాలి.
1: షుడ్ వెరీ ద బ్రాడ్ మైండెడ్నెస్ హస్ టు ఐడెంటిఫై అవర్ సెల్ఫ్ విత్ ఎవరీబడీ.
0: ఎక్స్పాన్షన్ లవ్, నాట్ కంట్రాక్షన్ లవ్.
1: ఇట్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్, నాట్ కంట్రాక్షన్ లవ్.
0: ఈ కంట్రాక్షన్ లవ్ ఉండటం చేతనే ఇదే డెత్ అన్నారు.
1: కంట్రాక్షన్ లవ్ ఇస్ డెత్.
0: ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
1: ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
0: అని ఈనాడు మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దిస్ లవ్.
0: ప్రతి మానవుడు కూడాను దైవం బిడ్డలే.
1: Everyone is a child.
0: ప్రతి మానవుడు కూడాను దైవాంశమే.
1: Everyone is a spark of the divine.
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతనాన్. అందరూ నా అంశమే అన్నాడు భగవద్గీతలో.
1: గీత, God declares that every one of you is a spark of the divine, eternal.
0: ఇటువంటి అంశంగా ఉండినటువంటి నీవు,
1: యూ బీయింగ్ ద స్పార్క్,
0: నీ వరకు మాత్రమే పరిమితం ఎందుకు పెంచుకోవాలి?
1: Why do you limit yourself?
0: అందరూ నావారేనటువంటి విశాలమైన భావాన్ని ఎందుకు పెంచుకోకూడదు?
1: Why don't you have broad mindedness as to identify yourself with everybody?
0: విశాలత్వమైనటువంటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలి.
1: Today we should develop broad based intimate relationships.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్
0: ఆఫ్ మానవునికి సంకుచితమైన భావములు కానీ, సంకుచితమైన ఆటలు కానీ, సంకుచితమైన పాటలు కానీ, సంకుచితమైన మాటలు కానీ ఏమాత్రము ఇవే అభివృద్ధి కాలేరం.
1: Humanity can never progress in a narrow direction in the narrow mindedness, no matter what he talks, what he sings, what he utters.
0: Anni kudunu vishalamainattiga undali.
1: All should be broad based.
0: See, no evil, see what is good. Hear, no evil, hear what is good. Talk, no evil, talk what is good.
1: Think, no evil, think what is good.
0: Do, no evil, do what is good. This is the way to God.
1: It
0: is sulabhamaina margamunu manu vadalapetti.
1: We give up that easy path.
0: Yedo japamu, jhanamu, yogamu, ivanti kasaratlanta manam enduku prayatninchali.
1: We go by the exercises like yoga, the penance,
0: ivanni
1: kuda
0: manam sadhinchetuvanti panulu kadu.
1: Nothing you can achieve by that.
0: Ivanni kuda nu sadhinchaleru kudanu.
1: You cannot achieve anything.
0: అందరినీ ప్రేమతో పెంచుకో ఎంత సులభంగా సాధించవచ్చు.
1: లవ్ ఆల్ దెన్ ఈజీ టు అచీవ్.
0: మనం థింక్ చేయటం అంతా కూడా విశాలమైనటువంటి యొక్క ప్రమాణాన్ని థింక్ చేయాలి.
1: అవర్ థింకింగ్ షుడ్ బి బ్రాడ్ బేస్డ్.
0: మోసెస్ ఉండేటువంటి వాడు బైబిల్లో,
1: మోసెస్ ద బైబిల్,
0: ఆయన నిరంతరం కూడాను దైవత్వాన్ని చింతిస్తూ ఉండేటువంటి,
1: ఆల్వేస్ థాట్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్.
0: ఈ చింతిస్తూ రాగా క్రమక్రమేణ దైవ తేజస్సు అతని ముఖంలో ఉట్టిపడింది.
1: As he went on thinking of God, ultimately he could show the brilliance of the divine on his face.
0: ఇతనే జీసస్ అని ఆపోయారు.
1: Everybody mistook that he might have been the Jesus.
0: అదే విధంగానే దారులు కొట్టే దొంగ రత్నకారుడు అనేటువంటి వాడు ఉండేవాడు.
1: We also know the robber, రత్నకార.
0: మహర్షుల యొక్క ప్రబోధ చేత నారాయణ్ నారాయణ్ రామ్ రామ్ రామ్ రామ్ అని చింతిస్తూ వచ్చాడు.
1: In response to the teaching of Narada, he went on repeating Rama name.
0: రామనామం చేత రామనామం కూడా లీనమైపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కుడ్ బికమ్ వన్ విత్ రామాస్ నేమ్.
0: కట్టగలిపటికి ఆ రత్నకారుడు అనేటువంటి యొక్క దీనిపైన తన యొక్క రామ తేజస్సుంత ఉట్టిపడింది.
1: అల్టిమేట్లీ వాట్ హ్యాపెండ్ ద రేడియన్స్ ఆఫ్ రామా వాస్ సీన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద రత్నకార.
0: తానే వాల్మీకిగా మారిపోయాడు.
1: అండ్ హీ బికేమ్ ద సెయింట్ వాల్మీకి.
0: దారులు కొట్టే దొంగ అయినటువంటి యొక్క రత్నకారుడు సర్వులకును ఆధిపతి అయినటువంటి గురువుగా మారిపోయాడు.
1: That robber Ratnakara could become the first preceptor, ideal guru Valmiki.
0: Lokadata Ramulaite, Slokadata Valmiki aipoyadu.
1: Rama is Lokadata, the giver of this word, while Valmiki is Slokadata, the giver of the holy word.
0: Lokadata ku Slokadata ku etti bedhamu lekunda poyindi.
1: There is no difference between the giver and the composer.
0: Brahmaiva bhavati, deni smarinchado aa roopani pondadu.
1: As you think, so you become.
0: కనుకనే ప్రతి మానవుడు కూడా మనం మంచిని చింతించాలి.
1: సో వీ షుడ్ థింక్ గుడ్ ఓన్లీ.
0: మంచిని మాట్లాడాలి.
1: వీ షుడ్ టాక్ గుడ్.
0: మంచి మాటలు వినాలి.
1: వీ షుడ్ లిసన్ టు గుడ్.
0: మంచి పనులు చేయాలి.
1: వీ షుడ్ డు గుడ్.
0: అప్పుడు మనం మంచి వారం అయిపోతాం.
1: దెన్ వీ బికమ్ గుడ్ అల్టిమేట్లీ.
0: మంచివాడే మానవుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ గుడ్.
0: దుర్మార్గుడు మానవుడు కాలేరు.
1: మ్యాన్ ఇస్ నెవర్ వీకెన్.
0: మానవుని యందు మానవుడు, మానవుని యందు దైవము, మానవుని యందు దానవత్వము, మానవుని యందు పశుత్వము ఉంటుండాలి.
1: In man lies all these qualities, the demonic qualities, the divine qualities, the human qualities, and the animal qualities.
0: ఈ మానవుని యందు ఉన్నటువంటి దైవత్వం ఏమిటి?
1: What is the divine quality?
0: సర్వే లోక హితే రతః, ఇదే దైవత్వము.
1: To wish for the welfare of everybody. ఎవరి
0: చూచినా నీవు ద్వేషించొద్దు.
1: Don't hate anybody.
0: అందరి మంచిని నీవు కోరు.
1: Desire for the good of everyone.
0: అందరి ఆనందాన్ని నీవు ఆశించు.
1: Pray for the bliss of everyone.
0: అది ఏ నీ అందునటువంటి దైవత్వము.
1: That is the divine nature.
0: ఇంకా మానవత్వం ఏమిటి?
1: Then what's human nature?
0: పాప పుణ్యములు అనేటువంటి దానిని మనం కొంతవరకు గుర్తునందు ఉంచుకొని,
1: we have to keep in view the sin and the merit.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనేటువంటి తత్వాన్ని బోధించాలి.
1: We should all understanding rendering help to others is merit, harming others is a sin.
0: సాధ్యమైనంత వరకును పరులకు సహాయం చేయి.
1: To the extent possible, render
0: help ever, hurt never. అది మానవత్వ యొక్క ప్రధానమైనటువంటి కంకణం.
1: దట్ ఇస్ ది మెయిన్ డిటర్మినేషన్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఇంకా పశుత్వం అనేటువంటిది ఏమిటి మానవత్వంలో?
1: వాట్ ఈస్ ఎనిమాలిటీ ఇన్ మ్యాన్?
0: జ్ఞానేన శూన్య పశుభి సమాన. జ్ఞానహరహితుడైనటువంటి వాడు ఈ యొక్క పశువు.
1: ద వన్ వితౌట్ విజ్డమ్ ఈజ్ ఈక్వల్ టు అనిమల్.
0: తినటము, త్రాగటము, నిద్రించటము, సుఖించటము, బ్రతకటం,
1: ఈటింగ్, డ్రింకింగ్, స్లీపింగ్, క్యారింగ్ ఆన్ లివింగ్,
0: మానవ జీవితము,
1: హ్యూమన్ లైఫ్.
0: భ్రూములు కూడా చేస్తున్నాయి,
1: అనిమల్స్ ఆల్సో లే,
0: అవి కూడా భుజిస్తున్నాయి, అవి కూడా ఒక విధమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నాయి. అవి నిద్రిస్తున్నాయి, తిరుగుతున్నాయి, సంచరిస్తున్నాయి,
1: మూవ్ అబౌట్ ఫ్రీలీ.
0: కానీ మానవుల వలె దాచిపెట్టేటువంటి స్వార్థం కానీ ఎన్నుకునేటువంటి దోషం కానీ వాటి ఎందు లేవు.
1: బట్ అనిమల్ హ్యాస్ గాట్ నథింగ్ లైక్ అమాసింగ్ ఆర్ సెల్ఫిష్నెస్.
0: ఈనాటి మానవుడు దాచుకోవటము, దోచుకోవటము, రెండింటి వందే మానవత్వం అంకితం చేస్తున్నాడు.
1: మ్యాన్ టుడే దోచుకో రాబ్స్ అండ్ దాచుకోడు అమాసింగ్.
0: ఈ రెండు కూడా నువ్వు మృగ లక్ష్యం కూడా కాదు.
1: దట్స్ నాట్ అనిమల్ క్వాలిటీ.
0: అటువంటి లక్షణాన్ని ఈనాడు మానవుడు అభివృద్ధి పొందుతున్నాడంటే ఎంత దోషం.
1: మ్యాన్ ఈస్ ప్రోగ్రెసింగ్ ఇన్ ది అనిమల్ డైరెక్షన్, అబ్జర్వింగ్, ఫాలోయింగ్ అనిమల్ క్వాలిటీ.
0: మానవుడు అని పేరు పెట్టుకుని ఒక మృగత్వాన్ని కూడా అనుభవించలేకపోతున్నాడు.
1: ఈజ్ ఎ మ్యాన్ by namesake but animal in reality.
0: Kanukane manavudu manavudiga bratuku.
1: So human being should be a human being.
0: Itvanti manavatvanni manam uddikkatam chaala kashtamu.
1: It's rather difficult to live.
0: Jantunam narjanma dullabham. Iti pavitramaitu janmamu andariki labhyam kaadu.
1: Human life is the rarest of all.
0: Itvanti labhyamainatundi manava janmamunu ee naadito vachindi kaadu, aneka janmamunto vachinatundi. Idi paatade gaane kottadi kaadu.
1: The human life that we enjoy today is not the gift of this life.
0: మనం ఎన్నో జన్మం నుంచి మానవులుగా పుడుతున్నామనేటువంటి భావము అందరి యందు ఉండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ నో దట్ దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ మెనీ
0: ఇయర్స్ ఆఫ్ లైఫ్. ఇది కొత్తగా ఉట్టిపడినటువంటిది కాదు.
1: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ న్యూ.
0: పాతదే, పాతదే.
1: వై ఇస్ ద ఓల్డ్ వన్?
0: అందువల్ల మా కాదు,
1: మా నో,
0: నవ కొత్త,
1: నవ న్యూ.
0: మా నవ అనగా కొత్తది కాదు నేను.
1: మా నవ ఇస్ నాట్ న్యూ.
0: నేను పాతవాణ్ణే,
1: ఐఎమ్ ఓన్.
0: కానీ పాతవాణి కాకుండా, కొత్తవాడి కాకుండా ఈనాడు రోతవాడిగా తయారైపోతున్నాడు.
1: ఐఎమ్ నైదర్ పాత ద ఓల్డ్ ఆర్ కొత్త ద న్యూ బట్ రోత రోటెన్.
0: ఇలాంటి పరిస్థితికి ఈనాడు దిగజారిపోతున్నాడు మానవుడు.
1: దిస్ ఈస్ ద సైన్ ఆఫ్ డిక్లైన్.
0: వీని ఆశలు ఆశలు ఆశలు, ఆశలకు అంతమే లేదు.
1: వీ హ్యావ్ లిమిట్లెస్ డిజైర్.
0: లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఎంత లగేజ్ తీసుకుని పోతున్నావు?
1: ఒక
0: దినానికి ఒక నూర్లకు డిజైన్స్ పుడుతున్నాయి.
1: ఎవ్రీ డే
0: జీవన పుట్టల వలె పుడుతున్నాయి ఈ కోరికలు. ఈ కోరికలు పెరిగే కొలది కూడా మానవునికి ఎంత ప్రయాణం అలసట అవుతుంది.
1: As we have this luggage of desire more and more, we find the journey troublesome. దీర్ఘ
0: ప్రయాణం, లాంగ్ జర్నీ.
1: Human life is a long journey.
0: ఈ లాంగ్ జర్నీ లోపల దివ్య జీవితాన్ని గడపాలి, కానీ దీన జీవితాన్ని గడపకూడదు.
1: We should aspire to have the long spiritual life, not merely long life.
0: కొన్ని హ్యాపీ లైఫ్ మనం అనుభవించాలి.
1: We should experience happy life.
0: ఎప్పుడూ నిరంతరం హ్యాపీగా ఉండాలి.
1: We should be happy through
0: all. వస్తుంటాయి కష్టాలు,
1: difficulties come.
0: కానీ దాన్ని మనం ఏమాత్రం వెరవకూడదు.
1: We should not be afraid.
0: ఇవన్నీ కూడా లా ఆఫ్ నేచర్.
1: That's law of nature.
0: వస్తుంటాయి, పోతుంటాయి.
1: They come and pass.
0: ఎంత కదిలిపోయే మేఘములే కానీ స్థిరమైన మేఘములు కాదు.
1: They are like passing clouds. None of them are permanent.
0: Comes and goes.
1: Passing clouds come and go.
0: But morality comes and grows.
1: But morality comes and grows.
0: దానిని మనం పెంచుకోవాలి.
1: We have to develop that morality.
0: అదే ఈనాడు సంఘానికి నీతి కావాలి.
1: That is the moral conduct that we need today.
0: ఈనాటి మానవత్వంలో ఈ మొరాలిటీ కూలిపోయింది.
1: There is no morality in the human life today by and large.
0: సంకృత భావములు పెరిగిపోయినాయి.
1: Narrow mindedness is growing.
0: ఈ దివ్యత్వాన్ని మర్చిపోయినాడు.
1: Divinity is forgotten.
0: దానవత్వాన్ని జ్ఞప్తి అందించుకున్నాడు.
1: Demonic nature is always kept in view.
0: ఇది కాదు మనకు ప్రధానమైనటువంటిది.
1: This is not important.
0: దానవత్వాన్ని మర్చిపోవాలి.
1: Forget the demonic nature.
0: జ్ఞప్తి అందించుకోవాలి.
1: And keep in view the divinity.
0: రామతత్వం అనేటువంటి ఎంత పవిత్రమైనటువంటి తత్వం.
1: What noble exalted is
0: human. పట్టాభిషేకమునకు సిద్ధంగా ఉండినటువంటి రాముడు.
1: Rama was ready for coronation.
0: క్షణములో అదే నవ్వుతోనే ఆనందంగా అడవికి వెళ్ళాడు.
1: Rama had the same smiling face when he was asked to get into the exile as the one he had at the time of coronation.
0: రెండింటికి సమత్వాన్ని చూపించాడు.
1: He had the equal mindedness or equanimity in times of pleasure and pain.
0: మహారాజు కావడానికి ఎంత సంతోషమో అడకు వెళ్ళడానికి కూడా అదే సంతోషాన్ని అనుభవించాడు.
1: Happiness he had at the time of coronation is very much the same when he was asked to go to exile. సమత్వం ఎక్కడ
0: ఉంది మానవుని యందు?
1: There are such qualities.
0: అధికారం లేనటువంటి దాన్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
1: People want position, authority.
0: అధికారమే లేనటువంటి దానిని తాను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: దౌ హ్యాస్ నో డిజర్వ్నెస్ హి వాంట్స్
0: అనర్హుడైనటువంటి మానవుడు అర్హతకు ప్రార్థిస్తున్నాడు.
1: అన్ అన్డిజర్వింగ్ ఫెలో వాంట్స్ పొజిషన్
0: అర్హుడైనటువంటి రాముడు కూడా అధికారాన్ని ఆశించలేదు.
1: రామ దో ఎలిజిబుల్ హీ డిడ్ వాంట్ పొజిషన్
0: అన్నింటి ఎందుకు ధీరుడైనటువంటి యొక్క రాములకు ఏమాత్రం కూడా దీనత్వం రాలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ రామ వాస్ హైలీ కరేజియస్ బట్ హీ వాస్ నెవర్ దీన.
0: రామ సంఘాన్ని పొందినటువంటి వాడి కూడాను ధీరత్వం వస్తుంది కానీ దీనత్వం రాదు.
1: ద వన్ హూ ఇస్ ఇన్ కంపెనీ ఆఫ్ రామ విల్ హ్యావ్ ధీరా ద కరేజ్ నెవర్ దీనా ద వీక్నెస్.
0: రామనామం స్మరించేటువంటి హనుమంతుడు
1: హనుమాన్ హూ రిసైటెడ్ రామ
0: నిరంతరం కూడా రామ్ రామ్ రామ్ రామ్ రామనామే చేస్తున్నాడు.
1: హీ రిపీటెడ్ రామాస్ నేమ్ ఇన్ సస్టెన్స్.
0: ఇంకొక నామాన్ని తాను స్మరించలేదు.
1: నౌ అదర్ నేమ్.
0: అలాంటి హనుమంతుడు
1: సచ్ హనుమాన్
0: రావణుడు దగ్గర పోయినప్పుడు
1: ఎన్ని వెంట రావణ
0: ధీరుడైనాడు. అదే ధీరుడు రాముడు దగ్గరకు వచ్చినప్పుడు దీనుడయ్యాడు.
1: సచ్ బ్రేవ్ అండ్ ధీరా బికేమ్ దీనా సో హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ.
0: అనగా దివ్యత్వం దగ్గర దీనుడయ్యాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ సో హంబుల్ బిఫోర్
0: అహంకారం దగ్గర దీనుడయ్యాడు.
1: బిఫోర్ ఈగోయిస్టిక్ మ్యాన్ హీ వాస్ సో
0: అహంకారం దగ్గర మనం ఎప్పుడు కూడా ధీరుడుగానే ఉండాలి.
1: అండ్ వీ షుడ్ బి కరేజియస్.
0: అహంకారం నిర్మూలం గావించాలి.
1: వీ షుడ్ కిల్ ది ఈగో.
0: క్రోధాన్ని నిర్మూలనం చేయాలి.
1: వి షుడ్ కిల్ యాంగర్.
0: లోభాన్ని అణగదొక్కాలి.
1: అండ్ వి షుడ్ సబ్డ్యూ దిస్ గ్రీడ్.
0: ముగ్గురు కూడాను కామ క్రోధ లోభములు మూడు కూడాను దైవ ద్వేషులే.
1: అండ్ దెర్ఫోర్ దిస్ గ్రీడ్ అండ్ ద డిజైర్ యాంగర్ ఆర్ ది వర్స్ట్ ఆఫ్ ఎనిమీస్.
0: కామం రావణుడు దైవద్రోహుడే.
1: అండ్ దెర్ఫోర్ దిస్ ఇస్ అగైన్స్ట్
0: దైవాన్ని ద్వేషిస్తూ వచ్చాడు.
1: అండ్ హి వెంట్ ఆన్ హేటింగ్ గాడ్.
0: కట్టకడపటికి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెన్?
0: సర్వము నాశనం గావించుకున్నాడు.
1: హి లాస్ట్ ఎవ్రీథింగ్.
0: కాబట్టి ఈ యొక్క కామం చేత ఏమాత్రమో మనం సాధించలేము.
1: సో బై దిస్ డిజైర్ కెన్ ఇట్ అచీవ్ ఎనీథింగ్.
0: కామం పెరిగి పెరిగి పెరిగి పెరిగి కట్టకడపటికి అదే తన యొక్క మెడకు ఉగ్రి మాదిరి మారిపోతుంది.
1: ద డిజైర్ యాస్ ఇట్ ఇంక్రీజెస్ విల్ అరెస్ట్ యు క్యాచ్ హోల్డ్ ఆఫ్ యూ.
0: కనుకనే మనం సాధ్యమైనంత వరకు డిజైన్స్ తగ్గించుకోవాలి.
1: ఎక్స్టెండ్ పాసిబుల్ వీ షుడ్ లెస్.
0: ఈనాడు ప్రభుత్వము ల్యాండ్స్ సీలింగ్ చేస్తున్నారు, హౌసెస్ సీలింగ్ చేస్తున్నారు, ప్రాపర్టీ సీల్ చేస్తున్నారు, కానీ డిజైన్స్ మాత్రం సీల్ చేయడానికి ఎవరి తరము కాదు.
1: గవర్నమెంట్ బట్ త్రూ లెజిస్లేషన్ హ్యాస్ పుట్ ఎ సీలింగ్ ఆన్ ద ల్యాండ్ ప్రాపర్టీ హౌసింగ్ బట్ నాట్ సీలింగ్ ఆన్ డిజైన్స్.
0: సీలింగ్ ఆన్ డిజైర్.
1: సీలింగ్ ఆన్ డిజైర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అది ఈనాడు మనం చేయాలి.
1: దట్ వాట్ వి హావ్ టు అబ్జర్వ్.
0: అప్పుడే మనకు ఎంతైనా సుఖం చిక్కుతుంది.
1: దెన్ యు విల్ బి ఆల్ హ్యాపీ.
0: హిరణ్యకశిపుడు తానే కాకుండా తన కుమారుడు కూడాను హరినామం స్మరించకూడదని శాసించాడు.
1: అండ్ హిరణ్యకశిపు ఆర్డర్డ్ దట్ హిస్ సన్ ప్రహ్లాద షుడ్ నాట్ చాంట్ గాడ్స్ నేమ్.
0: హరినామం స్మరించేటువంటి తన కన్న కుమారుడి పైన కూడా ద్వేషాన్ని సాధించాడు.
1: హి హాడ్ అట్టర్ హేట్రెడ్ టువర్డ్స్ హిస్ సన్.
0: కాదనేమిటి?
1: వాయ్
0: తనకిష్టం లేనిటువంటి హరి తన కుమారుడును స్మరించకూడదు.
1: బికాస్ హి డజంట్ లైక్ గాడ్ అండ్ హి డజంట్ వాంట్ హిస్ సన్.
0: ఈ హరి ద్వేషి అయినటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: అండ్ హిరణ్యకశిపు హాస్ హేట్రెడ్
0: హరి ప్రీతి కలిగినటువంటి వాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద లవ్స్ గాడ్.
0: ప్రీతిని ఏ విధంగా ద్వేషం చేయడానికి వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు హేట్ హిమ్?
0: కనుకనే కట్టకడప్పటికీ హిరణ్యకశిపుడు కూడాను సర్వనాశనము గావించుకున్నాడు.
1: అండ్ హిరణ్యకశిపు రూయిన్డ్ హిమ్సెల్ఫ్ అల్టిమేట్.
0: ఇంకా దుర్యోధనుడు
1: దుర్యోధన
0: లోభి లోభి లోభి
1: మైజర్ గ్రీడ్ నెంబర్ వన్.
0: పిల్లికైనా పిచ్చం పెట్టేది కూడా.
1: హీ నెవర్ ఫెడ్ ఈవెన్ ఎ క్యాట్.
0: ఒక సూది మనం మోపడానికి కూడా వీలు కాదంత కూడా నేను ఇవ్వను.
1: హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఈవెన్ టు షేర్ ద ల్యాండ్ దట్ కుడ్ బి ఆక్యుపైడ్ బై
0: పాండవులు. అన్ని హింసలు పెట్టాడు.
1: అండ్ హీ మేడ్ ఎవ్రీబడీ
0: ధర్మమూర్తులైన పాండవులు పరాభవం గావించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ హ్యూమిలియేటెడ్ పాండవులు.
0: ఎన్ని యొక్క బాధలో పెట్టాడు.
1: హీ మేడ్ దెం సఫర్.
0: కట్టకడపటికి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెండ్ అట్ ది ఎండ్?
0: అందరూ వంశమే నాశనం అయిపోయింది.
1: హోల్ క్లాన్ వాస్ రూయిన్డ్.
0: కనుకనే కామ క్రోధ లోపములు మూడు కూడాను భక్తికి చాలా పరమ ద్వేషుడు.
1: దేర్ఫోర్ the desire, the anger, greed are dead enemies to the path of devotion.
0: కనుకనే ఈ యొక్క దైవ ద్వేషమైనటువంటి వారికి ఏనాటికైనా కూడా ఈ విధమైనటువంటి యొక్క పతనం తప్పదు.
1: Therefore those that hate God are bound to ruin themselves.
0: నీవు చేతనైతే ఉపకారం చేయి.
1: If possible help.
0: లేకపోతే ఊరుకుండు.
1: Otherwise remain
0: calm. అంతేకాని ద్వేషించవద్దు.
1: Never hate anybody.
0: అది హెల్ప్ ఎవర్ హర్ట్ ఎవర్. 18 పురాణం యొక్క సారాన్ని రెండు వాక్యంతో బోధించాడు.
1: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ ఇస్ కంటైన్డ్ ఇన్ దీస్ టూ సెంటెన్సెస్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ రామాయణంలో ఉన్నటువంటి యొక్క సమస్తమైన దీంట్లో కూడా రెండు సారములు మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ రామాయణ.
0: కైకకి ఇచ్చినటువంటి యొక్క ప్రమాణం చేత కైక కుమారునికి రాజ్య పట్టాభిషేకం చేయడంలో ధర్మం ఉంది.
1: యాజ్ పర్ ది ప్రామిస్ గివెన్ టు కైక దేర్ ఇస్ ఎవ్రీ జస్టిఫికేషన్ ఇన్ కారోనేటింగ్ భరత్.
0: జ్యేష్ఠ పుత్రుడైన రాములకు పట్టాభిషేకం చేయడంలో కూడాను దశరథుడికి అర్హత ఉంది.
1: దశరథ హాస్ గాట్ ఎవ్రీ రైట్ అండ్ లీగల్ శాంక్షన్ ఇన్ కారోనేటింగ్ రామ.
0: కానీ మధ్య వైపు అయినటువంటి యొక్క సుమిత్ర కుమారుడైనటువంటి లక్ష్మణుడు శత్రుఘ్నికి ఏమాత్రమూ అధికారం లేదు.
1: బట్ ది టూ లక్ష్మణ అండ్ శత్రుఘ్న హ్యావ్ నో రైట్ టు బికమ్ కింగ్.
0: అధికారం లేకపోయినప్పటికి
1: దో దే హ్యావ్ నో పొజిషన్.
0: ఈ భరత రాముని యొక్క సేవలో వాళ్ళు పాల్గొన్నారు.
1: భరత అండ్ రామ.
0: లక్ష్మణుడు రామ సన్నిధిలో చేరిపోయాడు.
1: లక్ష్మణ వాస్ సో క్లోజ్ టు రామ.
0: రాముని యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ వచ్చాడు.
1: ఒబేడ్ రామచంద్ర.
0: శత్రుఘ్నుడు భరతుని యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ వచ్చాడు.
1: నా ఫాలోడ్ భరత.
0: ఈ విధంగా రావటం జ్యేష్ఠ పుత్రుడైన రామునకు పట్టాభిషేకం చేయడంలో కూడాను దశరథుడికి అర్హత ఉంది.
1: దశరథ హాస్ గాట్ ఎవ్రీ రైట్ అండ్ లీగల్ శాంక్షన్ ఇన్ కార్నేటింగ్ రామ.
0: కానీ మధ్య వైపు అయినటువంటి యొక్క

0: ఒబేడు రామచంద్ర.
1: శత్రుఘ్నుడు భరతుని యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ వచ్చాడు.
0: నా ఫాలోడు భరత.
1: ఈ విధంగా రావటం చేత ఒకనొక సమయంలో రాముని కూడా చెప్పాడు.
0: ఎట్ వన్ టైం రామ ఆల్సో సేడ్,
1: ఈ ప్రపంచంలో వెతికితే సీత వంటి భార్య అయినా నాకు లభించవచ్చు.
0: ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే
1: కౌసల్య వంటి తల్లి అయినా నాకు లభించవచ్చు.
0: ఐ హావ్ ద మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కౌసల్య
1: వంటి సోదరుడు నాకు లభించడు అన్న.
0: ఐ కెనాట్ గెట్ ద బ్రదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లక్ష్మణ.
1: మూర్చనందిన సమయం లోపల ఈ విధంగా బాధపడుతూ చెప్పాడు రాముడు.
0: వెన్ లక్ష్మణ ఫెయింటెడ్ ఆన్ ద బ్యాటిల్
1: ఫీల్డ్, ఇటువంటి సోదరుడుగా ఉంటుండాలి.
0: వన్ షుడ్ బి లైక్ దట్.
1: అన్నలను గౌరవించేటువంటి సోదరునిగా ఉంటుండాలి.
0: వి వాంట్ బ్రదర్స్ హూ వుడ్ రెస్పెక్ట్ ఎల్డర్.
1: కుటుంబానికి సత్కీర్తి ఇచ్చేటువంటి సోదరునిగా ఉంటుండాలి.
0: బ్రదర్స్ హూ షుడ్ అప్హోల్డ్ ప్రెస్టీజ్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ బి దేర్.
1: సంఘంలో ఒక విధమైన శాశ్వతమైన పేరును పొందేటువంటి సోదరులుగా ఉండాలి.
0: బ్రదర్స్ హూ షుడ్ విన్ రెప్యుటేషన్ బిగ్ నేమ్.
1: ఈ ఐకమత్యం చేతనే వీరింత గౌరవాన్ని పొందగలిగారు.
0: దే కుడ్ బి రెప్యూటెడ్ బికాస్ ఆఫ్ యూనిటీ.
1: పంచ పాండవులు కూడా 5 మంది బ్రదర్స్.
0: పంచపాండవస్
1: 5 మంది కూడా ఏకంగా ఉండటం చేతనే 100 మంది అయినటువంటి కౌరవులు కూడా ఏమి చేయలేకపోయారు.
0: ఆల్ 5 పాండవస్ టుగెదర్ ఇన్ యూనిటీ 100 కౌరవస్.
1: బాలి సుగ్రీవులు ఇద్దరికి ఎప్పుడు ద్వేషమే.
0: బాలి సుగ్రీవ ఎనిమిటీ.
1: ఈ ద్వేషంగా ఉండేటువంటి ఇద్దరు సోదరులు కూడా కట్టపటికి ఏమైపోయారు.
0: వాట్ హ్యాపెండ్ బికాస్ ఎనిమిటీ బిట్వీన్ ది 2 బ్రదర్స్.
1: అనేక విధమైనటువంటి చిక్కులకు గురి అయిపోయారు.
0: సఫరింగ్
1: ప్రాణప్రాంతుడు కావటం వల్ల సుగ్రీవుడు తాను ఒక రాజ్యాన్ని పొందగలిగాడు.
0: అండ్ సుగ్రీవ బికాస్ హీ సరెండర్డ్ టు రామ కుడ్ బికమ్ ఎ కింగ్.
1: రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములే.
0: రావణ, కుంభకర్ణ, విభీషణ బ్రదర్.
1: ఐకమత్యం అనేటువంటిది లేకపోవడం చేతనే ముగ్గురు 3 దారులు పొందారు.
0: బికాస్ దేర్ నో యూనిటీ దే హ్యాడ్ టు గో ఇన్ డిఫరెంట్ పాత్.
1: యూనిటీ ఉండాలి ప్రతిదానికి.
0: యూనిటీ ఇస్ నెసెసరీ.
1: 5 వేళ్లు ఉన్నాయి. 5 ఏకంగా ఉంటుంటే ఎంత చిన్న పని అయినా కూడా మనం సాధించవచ్చు.
0: విత్ ఆల్ ది 5 ఫింగర్ జాయినింగ్ కోఆర్డినేటింగ్
1: ఏమాత్రము మనం సాధించలేము.
0: అపార్ట్ స్ప్లిట్ ఫ్రమ్ ఈచ్ అదర్ దే కాంట్ వర్క్.
1: కనుక ప్రతి మానవుడు కూడా ఐకమత్యం ఐకమత్యం ఐకమత్యం.
0: ఎవ్రీ మ్యాన్ షుడ్ ఫాస్టర్ యూనిటీ.
1: విశ్వ శాంతిని చేకూర్చి విధము తెలిసి
0: దట్ ప్రొసీజర్ దట్ కన్ఫర్స్ యూనివర్సల్
1: సంకుచిత భావములను సమయం చేసి
0: దట్ విచ్ కిల్స్ ది నారో
1: ఐకమత్యము సహజీవన ఆదికములు
0: యూనిటీ అండ్ కోఆపరేషన్
1: నేర్పునదే ఆధ్యాత్మికము.
0: దాట్ ఈస్ ద ట్రూ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: సాధకుడు నేర్వవలయు.
0: అండ్ ఎవ్రీవన్ షుడ్ లెర్న్.
1: ఈ ఐకమత్యం అనేటువంటిది చాలా అత్యవసరమైనటువంటిది.
0: యూనిటీ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ఈ ఐకమత్యం అనేటువంటి దాని వల్ల ఆధ్యాత్మిక తత్వం కూడా మనలో ఆవిర్భవిస్తుంది.
0: త్రూ యూనిటీ కెన్ అండర్స్టాండ్ ది స్పిరిచువాలిటీ.
1: ఎవరిని మనం ద్వేషించకూడదు.
0: డోంట్ హేట్
1: ఎనీబడీ. ఎవరితోనో మనం విరోధం పొందకూడదు.
0: డోంట్
1: నీ విరోధం వచ్చినప్పటికి వాడిని సంతోషంగా నవ్వుతూ నవ్వుతూ మాట్లాడు.
0: ఈవెన్ ఇఫ్ యూ మీట్ యువర్ ఎనిమీ టాక్ టు హిమ్ స్మైలింగ్.
1: మానవత్వం సాత్వికంగా గావించుకోవడానికి వీలవుతుంది.
0: దెన్ యూ కెన్ బి ఎ ట్రూ హ్యూమన్.
1: కేవలం సాధనలు సాధనలని పిచ్చి సాధనల లోపల కాలమంతా వ్యర్థం చేయకండి.
0: స్పిరిచువల్ ప్రాక్టీసెస్ దే వేస్ట్ వేస్ట్ ఆఫ్ టైం.
1: ఏమిటి ఈ సాధనలు?
0: వాట్ ఆర్ దిస్
1: ఈ సాధన? నీ స్వార్థమే.
0: ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆర్ సెల్ఫిష్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనం కోసం నీవు సాధన చేస్తున్నావు.
0: యూ టేక్ టు ప్రాక్టీస్ ఫర్ సెల్ఫ్.
1: నాకు మోక్షం కావాలి, నాకు సాక్షాత్కారం కావాలి, నాకు లిబరేషన్ కావాలి. ఏమిటి ఈ స్వార్థము?
0: What is this selfishness that I want liberation, I want redemption? Is that not selfish?
1: You okade pondala inta mandi padakurta.
0: Why only you? Why not everybody?
1: Kaabani andaru satyanni chechukovali.
0: Let everyone follow the path.
1: Andaru divyatvanni pondali.
0: Let everybody attain divinity.
1: Andaru దివ్య స్థేకాన్ని అనుభవించాలి.
0: లెట్ ఎవ్రీబడీ ఎక్స్పీరియన్స్ ద డివైన్ బ్లెస్.
1: ఈ విశాలమైన భావాన్ని మనం పెంచుకుంటే మన స్వార్థం కూడా నెరవేరుతుంది.
0: వీ షుడ్ హావ్ ద బ్రాడ్ ఫీలింగ్స్ దెన్ యువర్ ఇంటెన్షన్.
1: సమాజంలో మనము ఒక మెంబర్ కదా.
0: అండ్ యువర్ ఎ మెంబర్ ఇన్
1: కాబట్టి సమాజ క్షేమాన్ని మనం ఆశిస్తుంటే ఆ క్షేమంలో మన క్షేమం కూడా ఉంటుంది.
0: ఇఫ్ యూ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ దేర్ లైస్ యువర్ వెల్ఫేర్ యాజ్ వెల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు.
1: ప్రేమ చేత ప్రతి మానవుని ఎందుకున్నటువంటి ఆత్మతత్వాన్ని మీరు ఆనందంగా అనుభవించండి.
0: బై ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ లవ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ది ఇన్నేట్ డివైన్ డివినిటీ ఇన్ ఎవ్రీ వన్.
1: ఈ ప్రేమకు మించినటువంటి ఒక దైవం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్
1: బియాండ్ లవ్. గాడ్ లవ్ ఈజ్ గాడ్. లవ్ ఈజ్ గాడ్.
0: లవ్ ఈజ్ గాడ్. లవ్ ఈజ్ గాడ్.
1: ఈ స్వార్థంగా స్వప్రయోజనానికి మీరు ప్రవేశపెట్టకండి.
0: నెవర్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ నారో.
1: పరార్థమైనటువంటి దివ్యత్వానికి మీరు పాటుపడండి.
0: స్ట్రగుల్ హార్డ్ ఫర్ ది స్పిరిచువల్ డివినిటీ.
1: ఇది రాములు బోధించినటువంటి తత్వము.
0: ఈజ్ ద టీచింగ్ ఆఫ్ రామ.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: చిత్రకూట పర్వత పైన ఉండినప్పుడు
0: ఆన్ ద చిత్రకూట మౌంటైన్
1: అనేక విధములుగా కూడా లక్ష్మణుడు టెస్ట్ చేస్తూ వచ్చాడు రాముడు.
0: రామ స్టార్టెడ్ టెస్టింగ్ ఈవెన్ లక్ష్మణ.
1: ఎందుకంటే ఆ విధమైనటువంటి యొక్క పరిశీలన చేసినప్పుడే పరిశీలన మనకు లభ్యమవుతుంది.
0: ద టెస్ట్ విల్ అటెస్ట్ ది ట్రూ క్వాలిఫికేషన్ ఆఫ్ ద పర్సన్.
1: ఈ అరణ్యము లోపల
0: ఇన్ దిస్ ఫారెస్ట్
1: ఈ కుటీరమునందు మేము ముగ్గురే ఉన్నాం.
0: ఇన్ దిస్ హెర్మిటేజ్ వర్ 3.
1: సీత చిన్న వయస్సు.
0: సీత
1: లక్ష్మణుడు చిన్న వయస్సు. నేను చిన్న వయసు వాడిని.
0: ఐఎమ్ ఆల్సో క్వైట్ యంగ్.
1: మాకు ఒక గంటలు మాత్రమే వ్యత్యాసం తప్ప అంత పెద్దవారేమేం కాదు.
0: ఓన్లీ అవర్స్ ఆఫ్ డిఫరెన్స్ దట్స్ ఆల్ నాట్ దట్ ఇల్ ఎర్లీ.
1: ఇలాంటి పరిస్థితి లోపల
0: అండర్ దిస్ సర్కమ్స్టాన్సెస్
1: లక్ష్మణి యొక్క భావం ఏ రీతిగా ఉంటుందో గుర్తించాలని ప్రయత్నించారు.

0: He wanted to know the feelings of
1: Ramanu telusunu.
0: Rama knows well.
1: Anni telusunu telisinappudiki konni rakamainatundi oka pradarshana chesi tappala.
0: He knows everything but he wants to demonstrate to everybody.
1: Chese teerali.
0: It must be done.
1: Endukante tanaku artham avutundi kani prapanchaniki artham kadu.
0: Because he knows his divinity not the world.
1: Prapanchaniki bodhinche nimittamai ee vidhamaina test chestu
0: vachadu. Demonstrate to teach the world he has to do.
1: Okaloka samayam lopala Sita alasipoyindi.
0: At one time Sita was tired.
1: రాములు కూర్చున్నాడు తన తొడపైన సీతను తలను పెట్టుకున్నాడు ఆమె నిద్రిస్తూ ఉండాలి
0: సీత విత్ హర్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ రామ వాస్ స్లీపింగ్ ఎట్ ద టైం బీయింగ్ టోటలీ టైర్డ్
1: లక్ష్మణుడు ఆ సమయంలో దగ్గర లేడు
0: లక్ష్మణ వాస్ నాట్ ఎనీవేర్ క్లోజ్
1: లక్ష్మణుడు చాలా గుణవంతుడు
0: లక్ష్మణ ఇస్ హైలీ వర్చ్యూస్
1: అలాంటి గుణం ఏ సోదరుకు ఉండదు
0: నో అదర్ బ్రదర్ విల్ హావ్ దట్ వర్చ్యూస్ క్వాలిటీ
1: సోదరుడు ఆహారం తెచ్చే కోసం కందమూలాలు తెచ్చే కోసం అరణ్యానికి వెళ్ళాడు
0: ఇన్ ఫ్యాక్ట్ బ్రదర్ లక్ష్మణ వెంట్ టు ఫెచ్ the food for
1: vache samayani chuchukunnadu
0: and he was returning
1: sita neevu kuda naa yokka parichana opra oka bhagamga vahinchali annadu
0: and he told sita let you be also participate
1: neevu nidrinchinattuga natinchu unnadu
0: pretend as if you are sleeping
1: aame nidrinchinattuga natistu undali
0: pretending as you are sleeping
1: ramu chuchadu lakshmanudu vachindi lakshmana
0: lakshmana came
1: aaharam tichava
0: lakshmana has brought
1: pettu nenu oka pani paina vellalsu vachindi
0: లక్ష్మణ హెల్ప్ బ్రాట్ ఫుడ్ కీప్ ఇట్ దేర్ ఐ హావ్ గాట్ సమ్ జాబ్
1: నిద్రాభంగం కాకుండా నీవు ఈ స్థానంలో కూర్చొని నీ తొడపైన సీత యొక్క శిరస్సును పెట్టుకుని ఆమె నిద్రకు భంగం కాకుండా చూసుకో అన్నాడు
0: సీ దట్ ది స్లీప్ ఆఫ్ సీత ఇస్ నాట్ డిస్టర్బ్ కీప్ ద ఫుడ్ అపార్ట్ అండ్ కీప్ హర్ హెడ్ ఆన్ యువర్
1: రామాజ్ఞానగా శిరసావహించేటువంటి వాడు లక్ష్మణుడు
0: యాజ్ ఇట్ ఇస్ రామాస్ కమాండ్ లక్ష్మణ
1: ఎలాంటి పరిస్థితులు ఏందనుకున్నావు కాదు అనేటువంటి చెప్పేటువంటి వాడు కాదు
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యు వుడ్ నెవర్ సే నో
1: కానీ ఇక్కడ ధర్మ సంస్థ ఏర్పడిపోయింది
0: అండ్ హియర్ ఇస్ ద కన్ఫ్యూజన్
1: ధర్మ సంఘటన ఏర్పడింది
0: ఇస్ ద ప్రాబ్లం
1: సీతను నా తొడపైన ఆమె తల్లి శిరస్సు పెట్టించుకుని ఎక్కడ పోయాడు ఒక చిలుక రూపం ధరించి ఆ యొక్క చెట్టు పైననే వాలి ఉన్నాడు
0: Rama was there in the form of a parrot resting on the tree.
1: Lakshmana yokka bhavam ye reethiga maarutundo chudalani.
0: He wanted to see the psychology of Lakshmana.
1: Kannulu musukunnadu.
0: He closed his eyes.
1: Sita mata, Sita mata, Sita mata anukuntu thanu kudunu smaristu unnadu.
0: He too went on chanting Sita mata, Mother Sita, Mother Sita.
1: Sita గొరకలు పెడుతూ నిద్రించినట్టుగా నటన చేస్తూ వచ్చింది
0: సీత వాజ్ ఎక్సలెంట్లీ ప్రిటెండింగ్ ఇంక్లూడింగ్ స్నోరింగ్
1: చిరుక రూపంలో ఉన్నటువంటి రామును పాడుతున్నాడు
0: రామ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యారెట్ స్టార్టెడ్ సింగింగ్
1: ఏమని
0: వాట్
1: నేను మరచి నిద్రించే వారిని మేలుకొలుపగలరు

0: వారిని మేలుకొలు పగలరు ఎవరైనా.
1: Can anybody wake up any person who has gone to deep sleep, forgetting the whole body feeling?
0: కనులు మూసుకొని నిదుర నటించే గనుని లేపగా ఎవరి తరం.
1: A pretender, he pretends as if he is sleeping. Can you wake him up anytime?
0: గొప్పది, చాలా గొప్పది. కన్నులు మూసుకొని నిద్ర మాదిరి నటిస్తూ ఉంటుండాలి
1: సీత. షీ క్లోజ్ ద ఐస్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్
0: షీ తగినటువంటి సీత, ఈడు జోడు అందము చందము అలావన్యము అంత ఒక్కటే అయిపోయింది.
1: రామ రామ అండ్ సీత ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, కంపాటబుల్.
0: అలాంటి పరిస్థితి ఎందు రాము చూచాడు.
1: రామ సా,
0: తిరిగి ఎక్కడి నుంచి వచ్చినట్టుగా వచ్చాడు.
1: అండ్ హీ కేమ్ యాజ్ ఇఫ్ హీ కేమ్ ఫ్రమ్ నోవేర్.
0: సీతను లేపాడు.
1: అండ్ షీ గాట్ అప్.
0: లేచి చూసేటప్పటికే లక్ష్మణుడు ఉన్నట్టుగా కనిపించింది.
1: అండ్ షీ సా లక్ష్మణ.
0: ఆమెకు తెలుసును,
1: షీ నో.
0: కానీ ఇద్దరు కూడా దైవలీలను ఇట్టిది అట్టిది చెప్పడానికి వీలు కాదు.
1: ద మిస్టరీ ఆఫ్ గాడ్ కెనాట్ బి డిసైడ్.
0: చిత్రంబులు,
1: పెక్యూలియర్
0: త్రైలోక్య పవిత్రంబులు,
1: సీక్రెట్ ఆఫ్ ద వరల్డ్,
0: వరుదలాల విత్తంబులు, సన్మిత్రంబులు,
1: సో క్లోజ్
0: ముని జన వన పౌత్రంబులు,
1: అండ్ ఇట్స్ సో డియర్
0: చరిత్రంబులు. ఎంత లీలలు చూపిస్తూ వచ్చారు.
1: ద స్టోరీ ఆఫ్ ది డివినిటీ సో క్లోజ్, సో ఇంటిమేట్, టు సే
0: దైవత్వంతో అనేక రకమైనటువంటి ఒక చేష్టలంతా చేస్తూ వస్తారు.
1: దట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ ద డివైన్.
0: ఇది పరీక్ష నిమిత్తమై చేసేటువంటి ఒక రచనలే.
1: దిస్ ఓన్లీ ఎ టెస్ట్ టు ప్రొటెక్ట్.
0: ఆ విధంగా చేసేటప్పటికీ సీత లేచింది.
1: సీత,
0: నాకెట్టి అభ్యంతరము లేదు, నాకెట్టి నిద్రాభంగం కలగలేదు అని చెప్పింది, తృప్తిపడింది.
1: అండ్ షీ సెడ్ మై స్లీప్ ఇస్ నాట్ డిస్టర్బ్డ్ షీ సెడ్.
0: లక్ష్మణుడు లేచాడు, రామునికి పాదాలకు వందనం చేశాడు. మీకెట్టి సేవ ఎందుకులను, అడ్డు లేకుండా చేయటమే నా కర్తవ్యం.
1: లక్ష్మణ గాట్ అప్ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ అండ్ సెడ్,
0: నేను మీ పాదదాసులను.
1: ఇన్ఫాక్ట్ ఐ యామ్ సర్వెంట్.
0: ఇదే మాట కూడాను అమ్ములు చెప్పిన వృత్తం పైన సీత వదిలిపెట్టినటువంటి నగలంతా చిక్కినాయి.
1: It is there on the mountain top, the jewels of Sita were caught.
0: Appudu Sugriva techi chupinchadu.
1: Sugriva brought forth and said,
0: Rama,
1: evaru
0: ee mootanu kinda padavesaru.
1: Somebody dropped this
0: one. Dinku emaina Sita nagalu undaya chudamani cheppadu.
1: Are there any jewels of Sita, find out.
0: Dani vippi chuchinappudu
1: the bundle is open.
0: Ramuniki teliyadu paapam.
1: Rama didn't know.
0: Lakshmana, మీ వదిలి గారి నగలు ఏమైనా ఉన్నవే చూడమన్నాడు.
1: లక్ష్మణ, ఆర్ దేర్ ఎనీ జ్యూవెల్స్ ఆఫ్ యువర్ సిస్టర్ లా, ఫైండ్ అవుట్.
0: చూచాడు.
1: ఈ సా
0: అన్న,
1: బ్రదర్,
0: నేను ఏమాత్రము ఈ నగలు నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ జ్యూవెల్స్.
0: ఈ కుండలాలు ఎవరివో నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ ది ఇయర్
0: రింగ్. కంకణాలు ఎవరివో నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ ద
0: బ్యాంగిల్. కానీ ఈ పాద అంజలు మాత్రం నాకు తెలుసు, సీతమ్మ వేణు అన్నాడు.
1: బట్ ఐ నో ది యాంక్లెట్స్, దే బిలాంగ్ టు సీత.
0: ఈ అందరు నీకెట్ తెలిసింది?
1: హౌ డు యు నో?
0: అప్పుడు చెప్పాడన్నా, నిత్యము తెల్లవారు లేచిన తక్షణమే సీత యొక్క పాదములకు నమస్కారం చేసుకోవటం నా వాడుక.
1: ఇట్స్ మై ప్రాక్టీస్ టు బౌ డౌన్ టు హర్ లోటస్ ఫీట్ ఎవ్రీ మార్నింగ్.
0: ఆ తల్లికి నమస్కారం చేసే సమయంలో ఆ అందరిని నేను చూచాను.
1: వెన్ ఐ ప్రాస్ట్రేట్ వెల్ ఐ యూస్ టు నోటీస్ ద యాంక్లెట్.
0: అప్పుడు చెప్పాడు, ఇలాంటి సోదరుడు జగత్తులో ఏనాటి కూడా ఎవరికి చిక్కడు.
1: సచ్ ఎ బ్రదర్ నో వన్ వుడ్ హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ఈ లక్ష్మణ్ వంటి సోదరుడు నాకు ఉండటం చేతనే రావణు నేను హతమార్చగలిగాను.
1: బికాస్ ఆఫ్ దిస్ బ్రదర్
0: లక్ష్మణ్ తిరిగి అయోధ్యకు తేగలిగాను.
1: సో ఐ కుడ్ బ్రింగ్
0: నా శక్తి కాదు ఇదంతా కూడాను.
1: ఇట్స్ నాట్ మై
0: సోదరుని యొక్క భక్తి ప్రపత్తుల యొక్క శక్తి అన్నాడు.
1: ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది డివినిటీ అండ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద కరేజ్ ఆఫ్ ద బ్రదర్ లక్ష్మణ. కనుకనే
0: ప్రతి మానవుడు కూడాను భక్తి ప్రపత్తులతో ఉంటుంటే సర్వ విజయములు కూడాను సాధించవచ్చును.
1: సో ఇఫ్ ఎనీ డివినిటీ ఎనీథింగ్,
0: ఇలాంటి పవిత్రమైనటువంటి రామాయణం యొక్క గ్రంథాన్ని ఎవరైనా కూడా విస్మరించే వారున్నారా, విమర్శించే వారున్నారా?
1: ఆర్ దేర్ ఎనీబడీ హూ విల్ క్రిటిసైజ్ దిస్ రామాయణ?
0: లేదు, లేదు.
1: నన్
0: ప్రతి ఒక్కరు కూడా ఎన్ని పర్యాములు విన్నా కూడా ఇంకా వినాలి వినాలి వినాలి అని ఆశ వస్తుంటారు.
1: రామాయణ సో ఎంచాంటింగ్, క్యాప్టివేటింగ్ దట్ యూ వాంట్ టు రీడ్ అగైన్ అండ్ అగైన్.
0: అలాంటి పవిత్రమైనటువంటి రామచరితాన్ని,
1: సేక్రెడ్ హిస్టరీ,
0: ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు భారతీయులు స్మరిస్తూనే వస్తున్నారు.
1: Bharatiyas have been thinking, chanting, singing then and now.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి కథ యొక్క తత్వము,
1: నేచర్ ఆఫ్ దిస్,
0: భారతీయులు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
1: ఇట్ డిడ్ నాట్ బి స్పెషల్లీ టోల్డ్.
0: కానీ అందులో ఉన్నటువంటి యొక్క అమూల్యమైనటువంటి యొక్క విషయాలు మాత్రం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: హైలీ వాల్యుబుల్ ఇంప్లికేషన్స్ హావ్ టు బి నోన్.
0: పితృవాక్య పరిపాలన చేయాలి.
1: వన్ షుడ్ ఫాలో ఫాదర్.
0: ఎలాంటి వారైనా సరే,
1: లెట్ హిమ్ ఎనీవన్,
0: గొప్ప అధికారి అయినా సరే,
1: వన్ ఆఫ్ అథారిటీ.
0: కానీ నీకంటే ముందు పుట్టినవాడే కాదు తండ్రి, నీ తర్వాత పుట్టినవాడు కాదు కదా.
1: Father is your senior, born earlier, so you have to follow
0: him. తల్లిదండ్రులను గౌరవించాలి.
1: You have to respect your parents.
0: సోదరుల ఐకమత్యం ఉంటుండాలి.
1: There's unity among brothers.
0: ఇంకా స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుండాలి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విమెన్ యూ షుడ్ బి కేర్ఫుల్.
0: కుల సంపత్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అది ఏ నిజమైనటువంటి మూడు ప్రమాణములు.
1: దీస్ ఆర్ ది త్రీ స్టాండర్డ్స్.
0: ఈ మూడు ప్రమాణం ఎక్కడ ఉందో అక్కడంతా రామాయణం ఉట్టి పడుతుంది.
1: వేర్ దీస్ త్రీ స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ ఎగ్జిస్ట్ దేర్ ఇస్ రామాయణ.
0: ఇంకా రామాయణం నన్ను మేలు చదవనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు రీడ్ రామాయణం.
0: మన యొక్క జీవితం యొక్క రామాయణము.
1: దిస్ ఈస్ ద రామాయణ ఆఫ్ అవర్ లైఫ్.
0: ఈనాటి విద్యార్థులు
1: స్టూడెంట్స్ టుడే
0: ఈ యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో దిస్ టోటాలిటీ.
0: దైవ ద్వేషం మాత్రం చేసుకోకూడదు.
1: Don't have any kind of hatred.
0: దైవ ప్రీతిని నీవు సంపాదించుకో.
1: Develop love to
0: దైవం యొక్క ఫ్రెండ్షిప్ నీవు అభివృద్ధి పరచుకో.
1: Have God as your friend.
0: ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఒక ఫ్రెండ్షిప్ అందరికంటే కూడా దైవమే బెస్ట్ ఫ్రెండ్.
1: Of all the friends in this world, God is the best friend.
0: లోకం యొక్క ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తారు?
1: About the worldly friends.
0: ఏదైనా ధనమో ధాన్యమో గంటగా ఉంటుంటే,
1: when there's money and position,
0: ఏదైనా మంచి పదవిగా ఉంటుంటే,
1: when you are high,
0: అందరూ హలో హలో హలో హలో అని వస్తుంటారు.
1: Everybody will come to you saying hello.
0: ఈ పదవి పోతానే,
1: position gone,
0: డబ్బు పోతానే,
1: money is lost,
0: గుడ్ బై కూడా చెప్పరు.
1: They don't say even goodbye.
0: కానీ దైవం అలాంటి వాడు కాదు.
1: God is not like that.
0: Best friend.
1: God is the best friend.
0: కనుకనే మనకు ఫ్రెండ్ ఎవరంటే దైవమే మనకు ఫ్రెండ్.
1: Who is your friend? God is your friend.
0: మన గ్రంథం ఏమిటంటే ఈ విశ్వమే మన గ్రంథము.
1: The whole universe is the text.
0: మన యొక్క గురువు ఎవరు?
1: Who is our guru?
0: మన యొక్క హృదయమే మన గురువు.
1: Our heart itself is guru.
0: మనసులో ఉన్నటువంటి మర్మానంతా కూడా హృదయమే ప్రబోధిస్తూ ఉంటాయి.
1: And it is the heart that reveals the mystery in the mind.
0: కనుక ఎవరి గురువును మనం చేసుకోనక్కర్లేదు.
1: You don't need anybody.
0: గురువు అనేటువంటి వాడు ఎవరు? లౌకికమైన గురువును పెట్టుకుని నీవన్నీ బాధలకు గురి కావాలి.
1: You meet worldly gurus and you
0: ఏ గురువును మనకు అక్కర్లేదు.
1: You don't need any.
0: నీ హృదయమే నీ గురువు.
1: Your conscience.
0: నీ మనసే నీ గురువు.
1: Your mind is your teacher.
0: ఈ మనసును నీవు అనుసరించు.
1: Follow your mind.
0: దివ్యత్వాన్ని నీవు అనుభవించు.
1: Experience divinity.
0: అప్పుడే నీ దివ్యత్వం ఏకమవుతుంది.
1: Then this divinity unifies.
0: అందుకోసమనే తిరుగుతుండే ఆళ్ళు వారు చెప్పేటువంటి వాడు.
1: తిరుగుతుండే వారు సార్.
0: మనసుకు మనం సాక్షి, దేహకు గుణము సాక్షి.
1: And it's the character that is the witness to the body.
0: మూర్ఖత్వానికి మూర్ఖుడే సాక్షి.
1: And its foolishness is the witness to a fool.
0: కనుక ఎలాంటి మన ఫూలిష్నెస్ తో మనం చేరకూడదు.
1: And we should never be foolish.
0: గురువు ఎవరు ఉన్నారు?
1: Who is your guru?
0: మనసులోని మర్మాలు బోధించేటువంటి ఒక ఆత్మతత్వమే నీ గురువు.
1: The one who reveals the secrets of the innate
0: nature. గుణాతీతుడైనటువంటి వాడు గురువు.
1: గురు ఇస్ ద వన్ హూ స్పీక్స్ ఆఫ్ ద
0: వాడు. గురువు
1: ద వన్ హూ డిస్పెల్స్.
0: అలాంటి వాడు దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ గురు.
0: అలాంటి దైవాన్నే నీవు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు, మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువేన. గురువే దైవము, గురువే తండ్రి, గురువే తల్లి అనే దైవాన్ని నీవు సర్వంగా భావించుకో.
1: గాడ్ ఈజ్ ది క్రియేటర్, గాడ్ ఈజ్ ది సస్టైనర్, గాడ్ ఈజ్ ఎనిహిలేటర్, ఈజ్ యువర్ ఫాదర్, ఈజ్ ఉమ్మర, ఎవ్రీథింగ్.
0: కనుకనే నీకు ఒక మరొక గురువులు అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ సెపరేట్ గురుస్.
0: నీ యొక్క ఆత్మసాక్షిగా నీవు భగవంతుని గురువుగా తీసుకుని, భగవంతుని మిత్రుడిగా తీసుకుని, భగవంతుతో నీవు ఐక్యం కా.
1: లెట్ యువర్ కాన్షియన్స్ బి ది విట్నెస్. టేక్ గాడ్ హిమ్సెల్ఫ్ యువర్ గురు.
0: ఎన్ని బలములైనా మనం సాధించవచ్చును.
1: ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక దైవ ప్రేమను మీరు పెంచుకోండి.
1: Develop love for God.
0: దైవానుగ్రహాన్ని మీరు తీసుకోండి.
1: Be the recipient of God's grace.
0: ఫ్రెండ్షిప్ ని బలపరచుకోండి.
1: Have friendship, strengthen friendship.
0: ఈ జగత్ అంతా మనకు హస్తగతం అయిపోతుంది.
1: Then you'll have control over this world.
0: మనం దేనిని మీరు వెరవనక్కర్లేదు.
1: You don't need to fear.
0: ఎట్టి కష్టములు, నష్టములు, దుఃఖము వచ్చినప్పటికీ దానికి మనం భయపడనక్కర్లేదు.
1: Difficulties, the sorrows, the problems, anxieties, they do come. Be fearless.
0: కనుక
1: so
0: రామనామను స్మరించుకుంటూ,
1: థింక్ ఆఫ్ రామ,
0: అనగా దైవనామను చింతించుకుంటూ,
1: సింగ్ హిస్ గ్లోరీ,
0: దివ్యత్వంలో నీవు భావించుకుంటూ,
1: కన్సిడర్ డివైన్.
0: రాముడు నా హృదయవాసి, హృదయవాసి, హృదయవాసి అనుకో.
1: రామ డ్వెల్స్ ఇన్ మై హార్ట్, హ్యావ్ ద ఫీలింగ్.
0: రాముడు ఎక్కడున్నాడంటే బజార్ లోపల, పలాని గుడి లోపల, పలాని క్షేత్రంలో అని చెప్పకూడదు.
1: దేర్ ఈస్ రామ, యూ షుడ్ నాట్ సే దట్ ఈస్ దేర్ ఇన్ దట్ స్ట్రీట్.
0: హీ ఈస్ విత్ మీ, ఇన్ మీ, అరౌండ్ మీ.
1: God is with me, in me, around me.
0: ఈ సత్యాన్ని మీరు బలపరచుకోవాలి.
1: Strengthen this principle of truth that is in you.
0: ఎక్కడికో ఏ క్షేత్రానికో మనం పోనక్కర్లేదు.
1: You don't need to visit pilgrimage centers.
0: కల్పితమైన క్షేత్రాలు.
1: They're sacred centers.
0: శాశ్వతమైన క్షేత్రం ఇదే.
1: The permanent center is your heart.
0: అదియే పుణ్యక్షేత్రము.
1: That is holy pilgrim center.
0: అదియే నిజమైనటువంటి ఒక నివాసము.
1: That is the dwelling place of God.
0: దీనిని ఒక మీరా కూడా చెప్పింది.
1: Meera also said.
0: భర్త వచ్చి గుడి నుంచి వెళ్ళిపోమన్నాడు.
1: అండ్ హస్బెండ్ నెక్ హర్ అవుట్.
0: కృష్ణ నేను ఎక్కడ పోయేది?
1: కృష్ణ
0: దిల్ తుమారా మందిర్. కృష్ణ
1: మై హార్ట్ ఈజ్ యువర్ టెంపుల్.
0: కనుక నా యొక్క హృదయమే నీ యొక్క మందిరము.
1: మై హార్ట్ ఈజ్ యువర్ టెంపుల్.
0: కనుక క్షేత్ర క్షేత్రజ్ఞ చాపి మా విద్ది అనేది భగవద్గీత.
1: భగవద్గీత సెడ్ ద నోవర్
0: క్షేత్రము.
1: Body is the
0: ఆ క్షేత్రము ఉన్నటువంటి భగవంతుడి ఆత్మస్వరూపుడే క్షేత్రజ్ఞుడు.
1: ద ఇన్ బెల ద నోవా is atmic principle.
0: Chetra chetra vidhi anipindi manayante untundadi.
1: The knower and the known principles are within you.
0: Kaka manayendu unnatundi oka aanandanni manam aanandanga anubhavinchukottu raavali.
1: And we should develop the true bliss.
0: Aanandam kosam ekkada meer pekuladakkaledu.
1: You don't need to work for bliss.
0: మీ యందే ఉంటున్నది ఆనందము.
1: దట్ బ్లెస్ ఇస్ విదిన్ యు.
0: అది హృదయం, హృత్ ప్లస్ దయా, హృదయ. అదే కంపాషన్. ఆ కంపాషనే నీ హృదయం.
1: దయా, కంపాషన్, హృత్, హార్ట్.
0: దాంట్లో నీవు ఆ ప్రేమను పెంచుకో.
1: Develop that sort of love.
0: అప్పుడే నీకు సర్వవిధమైన శాంతి లభిస్తుంది.
1: Then you will attain
0: శాంతి కోసం నువ్వు ప్రాకులాడనక్కర్లేదు.
1: Don't struggle for
0: అందుకోసమని భగవంతుని ప్రార్థించే దేనికోసమని.
1: Why do you pray to God?
0: నా దగ్గర లేనిది నీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వాలి.
1: Oh God, that which is not in me, that which is with you, I want it.
0: నా దగ్గర శాంతి లేదు.
1: I don't have peace.
0: ఆ శాంతి నీ దగ్గర ఉన్నది.
1: That is in you.
0: ఆ శాంతిని నాకు ఒక భాగం అందించు.
1: Share little peace with me.
0: దాన్ని ప్రార్థించాలి.
1: I pray for peace.
0: నా దగ్గర ఆనందం లేదు.
1: I have no bliss.
0: ఆనందం నీ దగ్గర ఉంటుండాలి.
1: This is
0: you. ఆనందనీయుడు.
1: You are the embodiment of
0: bliss. కాబట్టి ఆ ఆనందం నాకు ఒక స్పూన్ అయినా ఇచ్చి.
1: This pass on spoonful of bliss to me.
0: కాబట్టి మన దగ్గర లేని అవి రెండే.
1: So these two.
0: శాంతి, ఆనందము.
1: The peace and
0: ఈ రెండు కూడా నీవు నివాసం చేసుకుని ఉన్నావు.
1: యూ హ్యావ్ దెమ్.
0: కాబట్టి నీవే నాకు అందించమని చెప్పి.
1: యూ హ్యావ్ టు పాస్ దెమ్ ఆన్.
0: మిగతా ఏమీ మనం కోరనక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
0: ఈ తుచ్చమైన వాంఛలు ఉండేటువంటి పోతుంటాయి, పోయేటువంటి వస్తుంటాయి.
1: వై ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ మీన్ డిజైర్స్ దే కమ్ అండ్ గో.
0: కదిలిపోయే మేఘాలు.
1: ది పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ ఇది ఏమాత్రం కదిలిపోయేటువంటి కాదు.
1: Yes, this is
0: ఇది సత్యమైనది, నిత్యమైనది, సంపూర్ణమైనటువంటి.
1: దిస్ ఇస్ ఎటర్నల్ ట్రూత్, ఇమ్మోర్టల్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: ఇట్ ఇస్ ఇమ్మోర్టల్ ప్యూర్ క్రిస్టైన్. Christian clear.
0: అట్టి దైవత్వానికి మనం అవకాశం ఇవ్వాలి.
1: And we have to scope for such
0: a thing. నేడు ఉంటాయి, రేపు పోతుంటాయి.
1: Other things come and go.
0: దానికోసం మనం విచారించనక్కర్లేదు.
1: We don't need to bother.
0: యోచించనక్కర్లేదు.
1: We don't need to worry.
0: చింతించనక్కర్లేదు.
1: We don't need to worry.
0: ఉన్నంత వరకు మనం సుఖంగా శాంతిగా ఉండాలి.
1: So long we are alive, let us live in peace and
0: bliss. దైవ చింతన చేత కాలంను గడపాలి.
1: Spend our time in singing his glory.
0: అందువల్ల
1: so
0: దైవ ప్రార్థన చేత మన ఎందున్నటువంటి ఒక దైవత్వాన్ని ఆవిర్భవి చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: By sincere prayer we can bring forth the latent divinity.
0: Sumati cheppindi.
1: Sumati said
0: anaga evaru Kausalya, Sumitra.
1: Kausalya, Sumitra.
0: Kausalya chellalu Sumitra.
1: Sumitra is sister of Kausalya.
0: Sumitra cheppindi Lakshmani Ramun venta pampinche samaya lopala.
1: Then Lakshmana was to accompany Rama. Sumitra said
0: Lakshmana,
1: Lakshmana
0: neevu aranyaniki pothunnavani neevu bhavinchavaddu.
1: Never think that you are going to the forest.
0: రాములు లక్ష్మణుడు లేనిటువంటి ఒక అయోధ్యనే మాకు అరణ్యము.
1: ది సిటీ ఆఫ్ అయోధ్య ఇస్ ద ఫారెస్ట్ విదౌట్ యూ రామ అండ్ లక్ష్మణ.
0: సీతారాములు ఉన్నటువంటి అయోధ్యనే, లంకనే ఒక అరణ్యమే మీకు అయోధ్య.
1: దట్ వెరీ ఫారెస్ట్ విత్ సీతారామ ఈజ్ అయోధ్య ద సిటీ.
0: కనుక లక్ష్మణ,
1: లక్ష్మణ
0: ఆశీర్వదిస్తూ చెప్పింది.
1: Blessing him.
0: నీవు సీతారామును తల్లిదండ్రులుగా నీవు భావించి వారిని సేవించు.
1: కన్సిడర్ సీతారామ యాజ్ యువర్ ఫాదర్ అండ్
0: మదర్. సేవలో ఏమాత్రం కూడా కించిత్తైన కూడా లోపం రాకుండా చూసుకోమని.
1: సీ దట్ యూ సర్వ్ దెమ్ ఫుల్ వెల్.
0: అలాంటి సుమిత్ర లోకంలో ఉన్నారా?
1: డు యూ ఫైండ్ సుమిత్ర ఆఫ్ దట్
0: కౌసల్య గొప్పది అంటున్నారు.
1: వీ సే కౌసల్య
0: కైక గొప్పది అంటున్నారు. కానీ సుమిత్ర కంటే గొప్పవారు లోకంలో లేరు.
1: దేర్ ఇస్ నో అదర్ ఉమన్ గ్రేటర్ దెన్ సుమిత్ర.
0: మంచి మిత్రుడు ఆమె.
1: సూ గుడ్ మిత్ర ద ఫ్రెండ్.
0: కుమారుని ఆశీర్వదించి రామ సేవ చేసుకుంటూ ఉండమని చెప్పి చెప్తుంది. ఎక్కడైనా
1: షీ బ్లెస్డ్ హర్ సన్ సో హాస్ టు సర్వ్ గాడ్ సిన్సియర్.
0: అలాంటి తల్లులు ఈనాడు తయారు కావాలి.
1: సచ్ మదర్స్ ఆర్ నీడెడ్ టుడే.
0: అలాంటి భార్యలు ఈనాడు తయారు కావాలి.
1: వైవ్స్ ఆర్ నెసెసరీ.
0: అలాంటి సోదరులు ఈనాడు తయారు కావాలి.
1: సచ్ బ్రదర్స్ ఆర్ ఎసెన్షియల్.
0: అందరి యందు ఐకమత్యం అభివృద్ధి పరచుకోవాలి.
1: లెట్ దేర్ బి యూనిటీ.
0: ఆ ఐకమత్యమే జగత్ యొక్క సంరక్షణ.
1: దట్ యూనిటీ ప్రొటెక్ట్స్ ద వరల్డ్.
0: జగత్తునంతా కూడా సంరక్షిస్తుంది.
1: ఇట్ సస్టైన్స్ ద
0: లోకం యొక్క సౌభాగ్యం అంతా కూడా వ్యక్తి యొక్క సౌభాగ్యం పైన ఆధారపడి ఉంటుంది.
1: ప్రాస్పెరిటీ ఆఫ్ ది సొసైటీ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్.
0: కనుక ఏ సంకల్పంలో మన యొక్క పెద్ద ఆస్తులు,
1: థాట్స్ అవర్ ప్రాపర్టీస్,
0: మన సంకల్పంలో పవిత్రమైతే మనకు దివ్యమైనటువంటి ఫలితం మనం లభిస్తుంటాం.
1: థాట్స్ ఆర్ సీక్రెట్, యూ విల్ హ్యావ్ సీక్రెట్ రిజల్ట్స్.
0: కనుక సంకల్పం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క సుఖ దుఃఖాలు.
1: సో ప్రెషర్ అండ్ పెయిన్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్.
0: మన సంకల్పమే మూల కారణాలు.
1: ప్రెషర్ అండ్ పెయిన్ డిపెండ్ ఆన్ అవర్ థాట్స్.
0: కనుక మనం సత్య సంకల్పాలుగా తయారు చేసుకోవాలి.
1: డెవలప్ ట్రూత్ఫుల్ థాట్స్.
0: సంకల్పాలు మంచివైనప్పుడు మనం సామాన్యంగా ఉండము, సర్వ విధమైన శక్తిని సాధించిన వారం అవుతాం.
1: వెన్ థాట్స్ ఆర్ గుడ్ దే విల్ బి సో పవర్ఫుల్ అకంప్లిష్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: భజన బినా సుఖ సా

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 14th discourse on Gita Bhagavan delivered on 18th August 1984. In this discourse, Bhagavan teaches us how impermanent the material world is and how foolish it would be for man to hanker after material pleasures, ignoring the true goal of his life, which is self-realization. With his profoundly sweet Telugu compositions, Bhagavan drives home an exceedingly beautiful lesson of detachment. Sai Bhagavan Uvacha.
1: Tasmat Sarveshu Kaleshu Ma Manusmaryuchacha.
2: Always and forever,
1: Arjuna, Yella Kalamulandu Nanusmarinchu. నీ మనోబుద్ధులు నాకు అర్పితము గావించి నీ స్వధర్మమైనటువంటి యుద్ధమును నీవు ఆచరించు, తప్పక నన్ను పొందగలవు, ఇందులో సంశయం లేదు అని కృష్ణ అర్జునునకు బోధించాడు.
2: కృష్ణ టాట్ అర్జున, అర్జున, యు రిమెంబర్ మీ ఆల్వేస్. You offer your mind and intelligence to me, and while remembering me, you fight. You will win and you will come to me in the end.
1: Prapanchamulo gala viluva galinatuvanti vastuvulu anninti yandu kalamu chala viluvainatuvantidi.
2: Of all the precious things in the world, time is the most precious.
1: ఇట్టి విలువైనటువంటి కాలమును మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు.
2: ఈచ్ వన్ ఆఫ్ us కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ హౌ వి ఆర్ యూజింగ్ సచ్ ప్రెషియస్ టైం.
1: కాలకాల ప్రపన్నానాం కాల కిమ్న కరిష్యతి. కాలమును కూడాను మృంగేటువంటి ఒక దైవత్వానికి కాలరూపుడైనటువంటి కాయమును కర్తవ్య రూపంలో కర్మల ద్వారా సార్థకం గావించుకోవటమే మానవుని ప్రధాన కర్తవ్యం.
2: ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు ఆఫర్ హిజ్ బాడీ, హిజ్ టైమ్, హిజ్ వర్క్స్ టు ద లార్డ్, హూ ఈజ్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ టైమ్.
1: గడిచిపోయినటువంటి కాలమును మనం ఏమాత్రం కూడాను వెనుకకు మరల్చలేము.
2: The time that has gone by cannot be turned back and we cannot get it back again.
1: Kolpoyina aarogyamaina kudanu edo oka vidhamga sarva vidhamula dhanamunu vyayam cheseina darini sampadinchukonavachchu.
2: Health which is spoiled or which is lost can be got back by spending money and getting medical aid.
1: Manamu గడుపుకున్నటువంటి యొక్క కాలమును ఏమాత్రం కూడా ముందుకు తెచ్చుకునేటానికి వీలు కాదు.
2: ద టైమ్ విచ్ యూ హ్యావ్ స్పెంట్ ఆల్రెడీ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇట్ బ్యాక్ అగైన్ ఫర్ యూస్.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి కాలమును మనం సద్వినియోగపరచుకుంటకై తగినటువంటి కృషి చేయాలి.
2: వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ టు యూస్ సచ్ ప్రెషియస్ అండ్ సీక్రెట్ టైమ్ ఇన్ ద ప్రాపర్ వే ఫర్ అవర్ గుడ్.
1: అనంత కాలములో మన జీవితము క్షణికమైనటువంటిది.
2: టైమ్ విచ్ ఇస్ ఇన్ఫినిట్, ది టైమ్ విచ్ వీ హ్యావ్ ఈజ్ వెరీ స్మాల్ అండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్.
1: కానీ దృష్టికల్పితమైనటువంటి ఈ జగత్తునే సత్యమని విశ్వసించి ఈ కొద్ది కాలమును కూడాను దాని ఎందే ఉపయోగించి మనము జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాము.
2: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ థింకింగ్ దట్ ది ఫెనామినల్ వరల్డ్ ఈజ్ ట్రూ and we are using all the limited time at our disposal for enjoying the phenomenal world.
1: Mana jeevithamulo మనము సాధించినటువంటి యొక్క విశిష్టత ఏమిటి అని ఒక్కతూరి సింహావలోకనం చేసిన మానవత్వంలో ఏమాత్రం కూడాను తగినటువంటి జవాబు రావటం లేదు.
2: ఇఫ్ యు రిట్రాస్పెక్ట్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్ వాట్ యు హావ్ అచీవ్డ్ హౌ యు హావ్ స్పెండ్ ద టైమ్ వుడ్ బి సారీ టు సీ దట్ యు హావ్ నాట్ డన్ ప్రాపర్లీ.
1: పుట్టినప్పుడు మానవుడు కోహం కోహం కోహం అనేటువంటి యొక్క శబ్దంతో ఏడ్చుచున్నాడు.
2: వెన్ ఎ పర్సన్ ఇస్ బోర్న్ హీ క్రైస్ కోహం హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ అండ్ హూ ఆమ్ ఐ.
1: ఇది కేవలం జీవితమంతా కూడాను కోహము కోహము కోహం అనేటువంటి యొక్క నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క దీని అందే వ్యక్తం గావించిన నీవెవరు అనేటువంటిది ఎప్పుడు నీవు తెలుసుకోవటం.
2: ఇఫ్ యూ ఆర్ టు వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ టైమ్ ఇన్ థింకింగ్ ఆఫ్ హూ యు ఆర్ అలోన్ వెన్ వుడ్ యు బి ఏబుల్ టు అండర్స్టాండ్ హూ యు రియలీ ఆర్.
1: కానీ మన జీవితం యొక్క అంతరార్థం ఇది కాదు.
2: బట్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ నాట్ దిస్.
1: కోహంతో ప్రారంభించి సోహంతో అంత్యం కావాలి.
2: We have to start with Koham, who am I? And we have to end with Soham, that I am.
1: Nene Danin. Anaga, Daivattamunu aneetvanti yokka satyanni guttinchi thanu prashantini pondali.
2: One has to recognize that he is himself the divinity and obtain peace supreme.
1: Kani manavudu tana mundunnatvanti yokka vastuvulu maatrame lakshyam nandunchukoni venuku emi jaragabothunnado వెనుక ఏమి రాబోతున్నదో అనేటువంటి యొక్క విషయాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
2: బట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ హెస్ బీన్ కాన్సన్ట్రేటింగ్ ఆల్ హిస్ అటెన్షన్ ఆన్ ది ప్రజెంట్ అండ్ హీఈస్ నాట్ థింకింగ్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద ఫ్యూచర్.
1: నిరంతరము కూడాను ముందు పదార్థమును ఆకర్షించుకునేటువంటి యొక్క దృష్టిని తాను అభివృద్ధి గావించుకొనుచున్నాడే కాని వెనుక కలగబోయేటువంటి యొక్క ప్రమాదమును ఎట్టివో తాను విచారించుకోవటం లేదు.
2: హీ హాస్ బీన్ థింకింగ్ అండ్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ అట్రాక్టింగ్ ద ఇమ్మీడియట్ ప్రజెంట్ బట్ హీ ఈస్ నాట్ ప్రిపేర్డ్ టు థింక్ ది కాన్సిక్వెన్సెస్ దేర్ ఆఫ్ విచ్ వుడ్ ఫాలో ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ కాన్సన్ట్రేటింగ్ హిస్ డూయింగ్ సడన్ వర్క్స్.
1: ఒక కప్ప ముందు ఉండినటువంటి పురుగును చూచి తాను ఈనాడు నాకు తగిన ఆహారం లభించుచున్నది కానీ చాలా ఆనందముతో దానిపైన ఉప్పొంగించడానికి కొంతవరకు పెంచి ఎగరడానికి సంసిద్ధమై ఉంటున్నది.
2: ఎ ఫ్రాగ్ వెన్ ఇట్ సీస్ సమ్ ఫ్లైస్ అండ్ సమ్ వర్మ్స్ ఇన్ ఇట్స్ ఫ్రంట్ ఇట్ ఇస్ సో హ్యాపీ అండ్ ఎంథూజియాస్టిక్ దట్ ఇట్ లైక్ టు జంప్ ఆన్ ఇట్ అండ్ ఎంజాయ్.
1: కానీ ఆ కప్పకు వెనుకల ఒక పాము కప్పను మృంగుటకై తాను కూడాను కుప్ప క్వేచి ఉంటున్నది.
2: బట్ బిహైండ్ దిస్ ఫ్రాగ్ దెర్ ఇస్ అ స్నేక్ లేయింగ్ వెయిట్ టు క్యాచ్ ది ఫ్రాగ్ అండ్ ఈట్ ఇట్ అప్.
1: అయితే ఈ సర్పమును కూడాను తనకు వెనుకలు ఏమి రాబోవునో ఏమి జరుగుతుందో అనేటువంటి విషయాన్ని విచారించుకోకుండా ఈనాడు నాకు తగిన ఆహారం లభించుతున్నది కదా అని ఈ పాము కూడాను సంతోషించుతున్నది. కానీ ఆ పామునకు వెనుకల ఒక పీకాక్ నెమలి ఈ పామును మృంగుటకై పొంచి ఉంటున్నది.
2: ది స్నేక్ ఈజ్ సో హ్యాపీ దట్ ఇట్ హాస్ గాట్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాగ్ but it does not know that there is peacock behind it which is aiming at it.
1: Kani ee nemali ee paamunu chuchi ee naadu naaku samruddhi ainatunte aaharam labhinchunnadi aashinchutu aanandamuto uppungipovuchunnadi kani tana venuka oka boyavaadu ambunu teesukoni tanani kottadaniki samsiddhamayunnatunte vishayamu ee yokka pachi gamaninchatam ledhu.
2: The peacock is so overjoyous at getting the food in the form of a snake but it doesn't realize that there is a hunter behind it aiming at it to kill it.
1: Adi vidhamugara oka dani venuka okati mana yokka aayif nimittamai ponchi untunnatvanti yokka drishyamunu manam gurtinchukonleka edo munmundu emo manam cheyagalam anetvanti yokka utsaham tenu protsaham tonu mundanje vestunnam.
2: In the same way we also are thinking of only things which are in our front but not realizing what is behind and what is waiting for us.
1: ye chanamulo ye nimishamulo ye pradeshamulo ye vidhamainatunte okka ikkattulu sambhavinchunu ye vidhamainatunte pramadamulu sambhavinchunu aneetunte okka satyanni manam gurtinchukonaka kaalam ni vyartham gaavinchukuntunnam.
2: We are wasting time not realizing what harm is going to befall, what danger may be there in future, under what circumstances, in what time, in which particular place.
1: కనుక కాలమును మనము సద్వినియోగము ఖర్చు పరచవలనన్నా మనము తగినటువంటి ఒక కర్తవ్యాన్ని గుర్తించి క్షణమైనా కూడా మనం వ్యర్థము గావించుకోకుండా పవిత్రమైన కర్మల్లో మనం ప్రవేశించాలి.
2: ఇఫ్ యూ హావ్ టు శాంటిఫై ద టైమ్ అట్ అవర్ డిస్పోజల్ అండ్ యూజ్ ఇట్ ప్రాపర్లీ, వీ హావ్ టు రికగ్నైజ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ టైమ్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ద మోస్ట్ అప్రోప్రియేట్ అండ్ ప్రాపర్ వే.
1: ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ధనమును మనము దానికి దారబోసినప్పటికీ గడిచిపోయిన నిమిషము ఒక్క క్షణమైనా మనకు వెనుకు రాదు.
2: You may be prepared to offer millions of dollars and crores of rupees, but you would not be able to get a second back once the time is spent.
1: Yavanamu chala pradhanamainatundi pramanamainatundi prati vishayamunandukudunu aadarshavantamaina jeevithanni andinchadaniki idi sariyaina samayam.
2: Youth is the most precious, most sacred time. It offers you an opportunity to utilize that time and sanctify your life.
1: మన యొక్క జీవితంలో నరుని యవ్వనము నది జలము వెనుకకు తిప్పుటకు వీలు కాదు.
2: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ ద యూత్ అండ్ ద వాటర్స్ విచ్ ఆర్ ఫ్లోన్ ఇన్ ఎ రివర్ కెనాట్ బి గాట్ బ్యాక్ అండ్ టర్న్ బ్యాక్.
1: ఈ సత్యాన్ని యువకులు గుర్తించి తమ కాలమును సద్వినియోగపరచుకునే నిమిత్తమై తగినటువంటి కృషి సల్పాలి.
2: యూత్ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్ యూటిలైజ్ ద టైమ్ ఇన్ ఎ ప్రాపర్ వే సో దట్ దే విల్ హ్యావ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్.
1: కనుక కాలమును మనం ఆధారం చేసుకుని ఈ కాలచక్రమును మనం ఎంతవరకు సాక్షిభూతంగా నుంచుకొని తద్వారా మన జీవిత నావలను నడుపుకుంటూ ప్రయత్నించాలి.
2: వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ లైఫ్ రికగ్నైజింగ్ ద ప్రెషియస్నెస్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ అండ్ రికగ్నైజింగ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వీల్ ఆఫ్ టైమ్.
1: ముందు ఏమి జరుగును అనేటువంటి విషయాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించుకోవటం లేదు.
2: వీఆర్ నాట్ caring to recognize what is going to happen in future.
1: Manaku jeevita lakshyanni oka pradhanamainatundi drishtilo unchukovali.
2: We have to keep the goal of our life in our own view and vision.
1: Bhagavad Gita lo bhakti yogamulo pradhanamuga
2: in Bhagavad Gita in bhakti yoga primarily a few things are said.
1: Kalamunu pramana roopamlo swaroopinchindi.
2: It has proved time as the most important element.
1: ee kalamunu nee kartavya roopamlo neevu ye vidhamainatundi yokka vairagyamunu pondakapoyinappatikini sarva karmalu kudanu bhagavat pritiyarthanga gavinchatam cheta idi sarthakam avutundani kudanu bodhinchadu geetaacharyudu.
2: Geetaacharya has taught that even if you do not develop a high sense of detachment, but if you can offer all your works and all your duties, perform in the sense of a duty and offer it to the Lord, you will be able to just fulfill.
1: Ma manus mariyujjacha, ma manus mariyujjacha. Arjuna, nee yokka swadharmamainatundi yuddhamunu kudanu neevu aacharinchu kaani ma manus mariyujjacha, nannu smarinchutu neevu yuddham chey. Neekindulo ye vidhamainatundi doshamlo ninnu antavu.
2: Arjuna, perform your duty. Even if you have to fight, but thinking of me you fight, you will not get any sin out of it.
1: Nee kartavyamunu visarjinchi aranyamunuku poyi tapasaacharinchamani bodhinchaledu.
2: You are not asked to go to forest and do tapas.
1: Sarvasanga parityagi ee samsaramunu tejinchi neevu edo oka sanyasiga roopondinchamani bodhinchaledu.
2: You are not asked to take up sanyasam, giving up all your worldly bondages and attachments.
1: నీవు ఏది నీ ఇల్లు వాకిలి విసర్జించనక్కరలేదు.
2: యూ నీడ్ నాట్ గివ్ అప్ యువర్ హౌస్ అండ్ ప్రాపర్టీ.
1: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా కూడాను నా భావంతో నీవు దానిని ఆచరించమని చెప్పాడు.
2: కృష్ణ హాజ్ టోల్డ్ అర్జున వాట్ ఎవర్ యూ సీ, వాట్ ఎవర్ యూ టాక్, వాట్ ఎవర్ యూ హియర్, వాట్ ఎవర్ యూ థింక్, వాట్ ఎవర్ యూ డూ, థింక్ ఆఫ్ మీ అండ్ డూ ఇట్ యాజ్ మై వర్క్ అండ్ ఆయర్ టు మీ.
1: మనోబుద్ధి నాకు నీ మనోబుద్ధులు అర్పితం గావించమన్నాడు.
2: యూ ఆఫర్ యువర్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ టు మీ.
1: ఈ విధమైనటువంటి దీనిని అర్పితం గావించుకుని మనం చేయటంలో ఎట్టి విధమైనటువంటి ఇక్కట్లు కూడా మనకు ఉండవు.
2: వీ డోంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ డూ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: కానీ ఈ మాత్రమైన కూడా భగవత్ అర్పితం గావించి కర్మలలో ప్రవేశించేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కాని దృఢ విశ్వాసములు కాని మానవుని ఎందు ఈనాడు కోల్పోయినాడు.
2: But unfortunately, in the man of today, you don't just get that capacity and prowess and that particular faith and firmness in offering at least his mind and his intelligence and doing these things in that
1: నమ్మకమును మనం అభివృద్ధి చేసుకోవాలి.
2: We have to develop this faith in that.
1: కానీ ఈనాటి విద్యావంతులు కాని ఈనాటి పౌరులు కాని నమ్మకమును రెండు నయనంబులే లేని అంధులైరి మనుషులవని యందు.
2: బట్ టుడేస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ టుడేస్ సిటిజన్స్ ఆర్ అన్ఫార్చునేట్లీ నాట్ హ్యావింగ్ ద ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: ఎవరెవరి జన్మను ఏ ఏ యొక్క కారణమును పురస్కరించుకుని ఏ ఏ పరిస్థితి లోపల ఏ ఏ స్థానమును పొందుతున్నవో ఎవరికి నీ అర్థం కావు.
2: నో వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్స్ హిజ్ ఓన్ మెరిట్స్ అండ్ హిజ్ ఓన్ డిమెరిట్స్ వాట్ పర్టికులర్ లైఫ్ యుడ్ బి ఎంజాయింగ్ ఇన్ విచ్ పర్టికులర్ టైమ్ అండ్ ఆర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఇన్ వాట్ పర్టికులర్ ప్లేస్.
1: ఎందు దృఢశక్తిని మాత్రం అభివృద్ధి పరచుకోవాలి.
2: ఏ డివోటీ హ్యాస్ టు డెవలప్ ఫర్మ్నెస్ అండ్ స్ట్రెంగ్త్.
1: ఏ కార్యమును మనం చేయవలనున్నప్పటికీ ఒక దృఢ నిశ్చయానికి మనము రావాలి.
2: వాట్ ఎవర్ వర్క్ యు వాంట్ టు డు యు మస్ట్ హావ్ ఎ ఫర్మ్ రిజాల్వ్.
1: ఈ దృఢ నిశ్చయమే లేకపోతే మానవుడు ఏ చిన్న కార్యమును కూడా సాధించలేడు.
2: వితౌట్ ఎ ఫర్మ్ రిజాల్వ్ అండ్ డిటర్మినేషన్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఈవెన్ ఎ స్మాల్ థింగ్.
1: ఒక చిన్న పక్షి టిట్టిభము అంటారు దాని పేరు.
2: వన్ స్మాల్ బర్డ్ బై నేమ్ టిట్టిభము.
1: ఇది సముద్రమునకు ఒడ్డు లోపల ప్రతి పర్యాయం కూడాను తాను గుడ్లు పెట్టుకోవటము ఏదో పిల్లల్ని పెంచుకుని తాను ఆనందంగా జీవితాన్ని గడపాలని గుడ్లు పెట్టుకుంటూ వచ్చింది.
2: ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద ఓషన్ దిస్ పర్టికులర్ బర్డ్ లేడ్ ఎగ్స్ అండ్ ఇట్ వాంటెడ్ టు హ్యావ్ ఎ కంఫర్టబుల్ లైఫ్.
1: అది ఒక్కొక్క పర్యాయం అలలు పెద్దగా రావటము ఈ అలల్లో ఈ గుడ్లు కొట్టుకుని పోవటము ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
2: ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ ద వేవ్స్ కేమ్ అండ్ వాష్డ్ అవే దిస్ ఎగ్స్ ఇన్ టు ద ఓషన్.
1: తాను పెట్టినటువంటి గుడ్లు అనేక పర్యాయములు సముద్రుడు ఈ విధంగా కొనుపోతున్నాడు కదా అని ఈ యొక్క టిట్టి బొమ్మనకు చాలా నిరాశ నిస్పృహతోపల కొన్ని విధమైనటువంటి యొక్క విరక్తి కూడా కలిగింది.
2: ఇట్ గాట్ ఎ లాట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ డిస్గస్ట్ అండ్ ఇట్ బికేమ్ ఎ లిటిల్ డెస్పరేట్ వెన్ ఇట్ సా ఓషన్ టేకింగ్ అవే ఆల్ ద ఎగ్స్ లేడ్ బై ఇట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: సముద్రం పైన అమితంగా కోపం వచ్చింది ఈ పక్షికి.
2: ఇట్ డెవలప్ అన్లిమిటెడ్ యాంగర్ on the ocean.
1: Samudrini ee pachi emi cheyagaladu.
2: What can this small little bird do to the ocean?
1: Kaani inta pedda samudrame nenu emi cheyagalanu aneetundi nirashaku nispruhaku e maatramu avakasam anivaledu.
2: He did not think that way, that after all it is a small bird, what can it do for the whole
1: emaina sariye ee samudranni khali cheyali aneetundi deekshanu pattindi.
2: But it took a firm resolve that it wanted to drink the entire waters of the ocean.
1: ఈ దృఢ నిశ్చయం అనేటువంటిది తన హృదయంలో చేసుకుంది.
2: ఇట్ హ్యాడ్ దట్ ఫర్మ్ రిజాల్వ్ అండ్ డిటర్మినేషన్ ఇన్ ఇట్స్ ఓన్ హార్ట్.
1: తన చిన్న ముక్కుతో కొంచెం నీరు తీసుకొచ్చడం బయట పోయటం చిన్న ముక్కుతో నీరు తేవటం బయట పో ఈ విధంగా తాను సముద్రాన్ని ఖాళీ చేయాలని తాను సంకల్పించుకుంది.
2: ఇట్ రిజాల్వ్ దట్ ఇట్ షుడ్ టేక్ ఎ లిటిల్ వాటర్ ఫ్రమ్ ఇట్స్ నోస్ అండ్ పోర్ ఇట్ అవుట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద ఓషన్.
1: కట్టకడుపుకి ఏమి జరిగింది? సముద్రుని జయించింది ఈ పక్షి.
2: అల్టిమేట్లీ ఇట్ వాజ్ ఏబుల్ టు కాంకర్ ఓషన్ ఇట్సెల్ఫ్.
1: ఇది క్రమక్రమేణా గరుడుని యొక్క సహాయం తీసుకుంది.
2: ఇట్ వాజ్ ఏబుల్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ది బర్డ్ గరుడ.
1: ఈ గరుడు యొక్క రికమెండేషన్ తో విష్ణువు యొక్క అనుగ్రహాన్ని సాధించింది.
2: విత్ ది హెల్ప్ ఆఫ్ ది వెహికల్ ఆఫ్ విష్ణు గరుడ ఇట్ వాజ్ ఏబుల్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్
1: విష్ణు. సహాయంతో సముద్రాన్ని ఖండించింది దండించింది.
2: It was able to punish ocean with the help and the grace of
1: inka paina nee gudlaku etti pramadamunu kalavuku nivukunda chusukuntanani samudrudu promise chesadu.
2: Ocean assured this particular bird that I will see that your eggs are not destroyed by me.
1: Kani tittima pachi ekkada samudram ekkada?
2: Where is the small little bird and where is the ocean?
1: Kani adhe vidhamgane manam nirashaku kuri karadu. బ్రహ్మాండమంతట ప్రబలచుండెడి నీకు ఆలయమున మచ్చ నలవేయగునా అని నిరాశకు గురి కాకూడదు.
2: ఈవెన్ వి మే బి స్మాల్ బట్ స్టిల్ వీ షుడ్ నాట్ బికమ్ డెస్పరేట్ అండ్ లూజ్ హోప్.
1: బ్రహ్మాండమంతట ప్రబలచుండెడి నీకు ఆలయమున మచ్చ నలవేయగునా అని బలహీనత ఎందుకు చెందాలి?
2: వీ షుడ్ నాట్ బికమ్ డెస్పరేట్ బై థింకింగ్ దట్ ఓ లార్డ్ యు ఆర్ ఆల్ పర్వేసివ్ యు ఆర్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ టు a small temple for you.
1: Koti suryula kaanti meeti kaligina neeku pramita dweepamune evaru pattagalaru?
2: The one you are who has got the effulgence of a crore of suns, how can I hold any lamp or light to you?
1: Ajaharadulakaina అందని వాడవు, నీ రూపు గనుగొని ఎవరి తరము?
2: యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు బి సీన్ బై ఈవెన్ గాడ్స్ లైక్ అజా అండ్ హరా. హౌ కెన్ ఎనీవన్ డిటర్మిన్ యువర్ ఫార్మ్?
1: సర్వజీవుల యందు సంచరించేటి నీకు సరి అయిన పేరుడు సాధ్యమగునా?
2: యు ఆర్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ పీపుల్. హౌ కెన్ ఐ జస్ట్ గివ్ ఏ స్పెసిఫిక్ నేమ్?
1: బ్రహ్మాండమంతట ప్రబలుచుండేది నీకు, బ్రహ్మాండమంతట పొట్టలోనున్నట్టు నీకు భక్ష్యభోజ్యమునెవరు పెట్టగలరు?
2: వెన్ ది ఎంటైర్ కాస్మాస్ అండ్ ఆల్ ద వరల్డ్స్ ఆర్ ఇన్ యువర్ స్టమక్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు ఆఫర్?
1: సర్వ జలముల యందు సంచరించేటి నీకు స్నానంబు చేయింప సాధ్యమగునా?
2: You are found in all the waters of all oceans and the rivers. How is it possible to give?
1: ఈ విధమైనటువంటి భ్రాంతులతో మనము భగవంతునికి ఏమీ చేయలేము.
2: With such thoughts, we would not be able to do any service to the Lord.
1: కానీ ఈ బలహీనతకు మనము ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వరాదు.
2: We should not give room for such weaknesses in our hearts.
1: బ్రహ్మాండమంతటి ప్రబలచుండెడి నీవు, నా హృదయ ఆలయములో నీవు నివసిస్తున్నావు అనేటువంటి ధైర్యంతో మనము భగవంతుని హృదయాకాశంలో ప్రతిష్ఠ చేసుకోవాలి.
2: We have to establish the Lord in our heart, telling, all right, O Lord, you are residing all over the universe, but still you are in my heart also. I will establish you in my heart.
1: అనూరణీయాన్ మహతోమహీయాన్. నీవు గొప్పతనంలో గొప్పగా ఉన్నావు, కానీ అల్పత్వంలో నా హృదయం లోపల అరించి స్వరూపంలో ఉంటున్నావు.
2: యూ ఆర్ ది స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్. ఇన్ ఎ స్మాల్ ఫారం యూ ఆర్ రిసైడింగ్ ఇన్ మై ఓన్ హార్ట్. ఐ జస్ట్
1: ఈ విధమైనటువంటి దృఢ నిశ్చయాన్ని మనం సంకల్పించుకున్నప్పుడే దైవత్వాన్ని కూడా సాధించడం సాధ్యమవుతుంది.
2: We will be able to attain the Lord if we have got such firm resolve and such firm faith in our own selves and in our own heart.
1: భగీరథుడు గంగను భూలోకమునకు తెప్పించాడు. ఏ విధంగా? ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ చేతనే, ఈ విధమైనటువంటి సుదీర్ఘమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ వల్లనే.
2: కింగ్ భగీరథ
1: నిశ్చయం వల్లనే.
2: కింగ్ భగీరథ వాజ్ ఏబుల్ టు గెట్ గ్యాంజెస్ ఫ్రమ్ కైలాస టు ద ఆర్త్ by such firm resolve, firm determination and with an oath which he took.
1: Buddhudu kudanu drudha nischayudai kattagadapu tapasya acharinchi taanu oka vidhamainatuvanti oka drudha shaktini sadhistu vachadu nirvanamnu pondataniki veelainattu shaktini sadhinchadu.
2: Even Gautama Buddha with a firm resolve and with a lot of penance he was able to achieve nirvana.
1: Okanoka samayamlo తన తండ్రి అయినటువంటి శుద్ధోదనుడు కుమారుడు బిచ్చమెత్తుతున్నాడని విని అతనికి ఒక వార్తను పంపించాడు.
2: ఆన్ ఎ పర్టికులర్ డే, ఆఫ్టర్ హియరింగ్, ఆఫ్టర్ కమింగ్ టు నో దట్ బుద్ధా వాజ్ బెగింగ్ ఆర్మ్స్, శుద్ధోదన సెంట్ వర్డ్ టు బుద్ధా.
1: నాయన, నా తాతలు మహారాజులు, నా తండ్రులు మహారాజులు, నేను మహారాజును, నీవు కూడాను మహారాజే.
2: ఓ చైల్డ్, my grandparents were emperors and kings, so was my father and I am also that. You are also a maharaja.
1: ilanti rajakumarudainatunte neevu samanyula vale bichchamettunnavani vinnanu.
2: I have come to know that being an emperor, being a king, you have started begging.
1: danakanaka vastu vahanaadulaku takkuva ledu.
2: There is no dearth of property, wealth,
1: భోగ భాగ్యములకు ఏ విధమైనటువంటి లోటు లేదు.
2: There is no shortage of any luxury that you want.
1: ఆనందంగా భక్ష్యభోజ్యములతో భుజించి హంసతూలికా పానుపైన పవళించగలిగినటువంటి నీవు, కేవలము కఠినమైనటువంటి రాళ్లపైన పవళించి కేవలం ఒక కుండను చేతబట్టుకుని ఇంటింటంబడి బిచ్చాటం చేయటము నేను భరించరానిటువంటి దుఃఖమును అనుభవిస్తున్నాను.
2: I am suffering an untold suffering and pain after knowing that you, who can enjoy all the luxuries and all the delicious food and all the comforts of a palace, you have just taken to begging and you are lying down on hard earth and living a very uncomfortable beggar's life.
1: Nee venukuku vachuta siddhamaina nenu taginatvanti erpaatlu gaavinchi tagina swagatham cheyistan annadu.
2: If you agree to come back to the palace, I would welcome you and make all the necessary ఫిటింగ్ అరేంజ్మెంట్.
1: ఈ వార్తను విన్నటువంటి యొక్క బుద్ధుడు పక్కున నవ్వాడు.
2: బుద్ధ హూ కేమ్ టు నో అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్, హీ హ్యాడ్ ఏ హార్ట్ ఇన్ లవ్.
1: ఆ వచ్చినటువంటి వ్యక్తితో, నా తండ్రి మహారాజే, నా తాతలు మహారాజే, అందరూ మహారాజులే, కానీ నా జన్మం అటువంటిది కాదు. నా తాతలు సన్యాసులు, నా తండ్రులు సన్యాసులు, నేను సన్యాసిని, అంతా నా జీవితమంతా సన్యాసిత్వమే.
2: He sent word with the person who brought the message. Well, my father was king, grandfather was king, I am king. But there is another thing which I believe in. I am a sannyasin, my parents are sannyasins, my grandparents are sannyasins.
1: Neevu nannu nijamuga ravalani korute satyamainappudu nannu mrutyu nunchi tappincheetundi.
2: About this particular thing, he had a haughty look.
1: Aa vachinatundi vyaktito నా తండ్రి మహారాజే, నా తాతలు మహారాజే, అందరూ మహారాజులే, కానీ నా జన్మం అట్టు.

0: అయినప్పుడు నన్ను మృత్యువు నుంచి తప్పించేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా? దీనికి మొట్టమొదటి జవాబు చెప్పు.
1: ఇఫ్ యూ వాంట్ మీ టు కమ్ బ్యాక్, ప్లీజ్ ఆన్సర్ దిస్ ఫస్ట్ క్వశ్చన్, డూ యూ హ్యావ్ ది కెపాసిటీ టు సేవ్ మీ ఫ్రమ్ డెత్?
0: రెండవది, నన్ను ఏనాటికి కూడాను రోగిష్ఠుని కాకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
1: డూ యూ హ్యావ్ ది కెపాసిటీ ఇన్ ది సెకండ్ ప్లేస్ వెదర్ యూ కెన్ జస్ట్ గ్యారంటీ మీ ఏ హెల్త్ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ డిసీజ్?
0: నాకు వార్ధక్యం రాకుండా ఉండేటువంటి చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
1: డూ యూ హ్యావ్ ది కెపాసిటీ టు ప్రివెంట్ మీ ఫ్రమ్ గెటింగ్ ఇన్ టు ఓల్డ్ ఏజ్?
0: నాకు ఎట్టి రోగములు కూడా సంభవించకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
1: డూ హ్యావ్ ది కెపాసిటీ టు సీ టు ఫ్రీ మీ ఫ్రమ్ ఆల్ ద డిసీజెస్ అండ్ ప్రివెంట్ ది డిసీజెస్ ఫ్రమ్ కమింగ్ టు మీ అట్ ఆల్?
0: దీనికి నీవు సరైనటువంటి జవాబు చెప్పి పంపినా నేను తక్షణమే వస్తాను అన్నాడు.
1: ఇఫ్ యూ కెన్ గివ్ ప్రాపర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఇమ్మీడియట్లీ ఐ వుడ్ కమ్ టు ద ప్యాలెస్.
0: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః అంత్యకాలే మహాదుఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: ఇట్ ఈస్ సెడ్ బర్త్ ఈజ్ సారోఫుల్ అండ్ లైఫ్ ఈజ్ సారోఫుల్ అండ్ ఎండ్ ఈజ్ సారోఫుల్, దేర్ ఫోర్ యూ మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్, ఎ వార్నింగ్ ఈజ్.
0: ఇవన్నీ కూడా మనకు తెలిసి అనుభవించేటువంటి వ్యక్తుల యొక్క దృశ్యమును మనం చూచి ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయములు విని ఇంకనూ ఈ అజ్ఞానంలో పడటం అనేటువంటిది ఏమిటి అని తండ్రికి కఠినమైనటువంటి రీతిగా జవాబును అందించాడు.
1: బుద్ధ గేవ్ ఎ రిప్లై టు ఫాదర్ ఇన్ ఎ ఫిట్టింగ్ వే, టెలింగ్ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ ది సారోస్ ఆఫ్ లైఫ్, ఆఫ్టర్ సీయింగ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సో మెనీ పీపుల్ ఇన్ దీస్ ఏరియాస్ అండ్ స్టిల్ వాల్యూయింగ్ ఇన్ ది ఇగ్నోరెన్స్ అండ్ జస్ట్ సకమింగ్ అవర్నెస్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్,
0: ఉన్నందర లోపల మన సత్యాన్ని మనం గుర్తించాలి.
1: Within the time available, we'll have to recognize our own truth.
0: ఇది నిజమైనటువంటి మానవుని యొక్క లక్ష్యము.
1: This is the most important goal and objective of human life.
0: దేహము పంచభౌతికము, దేహము.
1: Our body consists of five elements.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: It is going to perish sometime or the other.
0: దేహి నిరామయుండు.
1: The indweller is a permanent
0: entity. దేహికి చావు పుట్టుకలు, మోహ నిబంధ బంధన ముద్రలు లేవు.
1: If only one were to inquire into, there is nothing like old age, nothing like death for the
0: jambu chuda aa dehiye deva devudu.
1: If truly one can see that particular indweller himself is God.
0: 13వ అధ్యాయంలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అనేటువంటి ఇంకో బాలరాజు ప్రారంభించాడు. క్షేత్రమునకు క్షేత్రజ్ఞమునకు ఉండినటువంటి యొక్క భేదం ఏమిటి?
1: 13th chapter, the chapter of Kshetra Kshetrajna Vibhaga Yoga, Balaraja has commenced. And what is the difference between Kshetra, field, Kshetrajna, the dweller of the
0: field? Vakati Kshetra, rendu aksharamulu.
1: One is Kshetra with two letters.
0: Inka rendavadi Kshetrajna, moodu aksharamulu.
1: The second one, Kshetrajna with three letters.
0: Kshetrajnaku Kshetramuku undinatuvanti adhikaksharam emiti?
1: What is the extra letter which is more in the Kshetrajna compared to Kshetra?
0: ఇది రెండు అక్షరం క్షేత్రజ్ఞ. క్షేత్ర దీంట్లో ఎందుకుంటుంది? జ్ఞా అధికంగా ఉంటుండాలి క్షేత్రజ్ఞ.
1: బిట్వీన్ క్షేత్ర అండ్ క్షేత్రజ్ఞ, క్షేత్ర ఈజ్ కామన్, జ్ఞా ఈజ్ ఎక్స్ట్రా ఇన్ క్షేత్రజ్ఞ.
0: అనగా జ్ఞకారము లేనటువంటిది క్షేత్రము, జ్ఞకారము కూడినటువంటిది క్షేత్రజ్ఞ.
1: ఇట్ మీన్స్ క్షేత్ర ఈజ్ డివైడ్ ఆఫ్ దట్ వర్డ్ జ్ఞా అండ్ క్షేత్రజ్ఞ ఈజ్ హ్యావింగ్ దట్ పర్టికులర్ లెటర్ జ్ఞా.
0: అనగా జ్ఞానరహితమైనటువంటిది దేహము, జ్ఞాన సహితమైనటువంటిది క్షేత్రజ్ఞుడు.
1: ఇట్ మీన్స్ బాడీ ఈజ్ డివైడ్ ఆఫ్ విజ్డమ్ అండ్ క్షేత్రజ్ఞ ది ఇండ్వెలర్ హ్యాస్ గాట్ దట్ విజ్డమ్.
0: అయితే క్షేత్ర క్షేత్రజ్ఞ చాపి మాన్ విద్య, అతను కూడాను అది కూడాను నేనేను అని మరి తిరిగి చెప్పాడు.
1: ద లార్డ్ హ్యాస్ డిక్లర్డ్ దట్ ది ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ ద ఇండ్వెలర్ బోత్ ఆర్ హీ హింసెల్ఫ్.
0: అనగా క్షేత్రం అనేటువంటిది తన యొక్క నివాసం.
1: He has declared that Kshetram is his dwelling place.
0: ఈ ఉపాధి అయినటువంటి దేహమును కూడాను తానదిగా భావిస్తూ వచ్చాడు.
1: దిస్ ఫార్మ్ విచ్ ఈస్ ది ఇన్డ్వెలింగ్ ప్లేస్ ఆఫ్ ద లార్డ్ హీ కన్సిడర్.
0: మనం నిత్య జీవితంలో ఏమంటున్నాం? నా దేహము అంటున్నాం.
1: ఇన్ అవర్ డే టు డే లైఫ్ వెన్ యూ రెఫర్ టు ద బాడీ విల్ సే ఇట్ ఈస్ మై బాడీ.
0: నీవు దేహము కానప్పటికీ అది నీది అనేటువంటి దీంతో నీవు అనుభవిస్తున్నావు.
1: ఆల్దో దట్ ఈస్ నాట్ యూ, యూ ఎంజాయ్ ఇట్ యాజ్ యువర్స్.
0: అదే విధంగానే క్షేత్రజ్ఞుడు తన దేహం కానప్పటికీ ఇది నా దేహము అనేటువంటి క్షేత్రాన్ని

0: క్షేత్రజ్ఞుడు భావిస్తున్నాడు.
1: క్షేత్రజ్ఞ సిమిలర్లీ ఈస్ కన్సిడరింగ్ దట్ హీఈస్ నాట్ క్షేత్రం బట్ ఇట్ ఈస్ హిస్.
0: అయితే నాది అన్నప్పుడు తాను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి.
1: వెన్ యూ సే దట్ ఇట్ ఈస్ మైన్ యూ ఆర్ డిఫరెంట్ అండ్ దట్ ఈస్ డిఫరెంట్.
0: ఇది నా కర్చీఫ్,
1: దిస్ ఈస్ మై కర్చీఫ్.
0: అయితే ఈ కర్చీఫ్ నేను వేరు చేయడానికి నాకు అధికారం ఉంటుండాలి, వేరు కావడానికి తనకూడదు ఒక విధమైన అవకాశం ఉంటుండాలి.
1: దేర్ ఈస్ ఏ కెపాసిటీ అండ్ అన్ అథారిటీ ఫర్ మీ టు బీ డిఫరెంట్ ఫ్రమ్ ద కర్చీఫ్. కర్చీఫ్ ఆల్సో కెన్ డిసోసియేట్.
0: అదే విధంగా నా దేశం అనుకున్నప్పుడు దేశం వేరు, నేను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి.
1: వెన్ ఐ సే దట్ దిస్ ఈస్ మై బాడీ, దెర్ ఈస్ రూమ్ ఫార్ మై సెల్ఫ్ బీయింగ్ సెపరేట్ అండ్ ది బాడీ బీయింగ్ సెపరేట్.
0: అదే విధంగానే క్షేత్రం అనేటువంటి దేహంలో క్షేత్రజ్ఞుడు నేను కూడాను నాది కూడాను ఆ దేహం అని అన్నాడు. అయినప్పటికీ దేహం కూడా నేనే అనేటువంటి సమయ లోపల దేహం ఏనాడైనా విసర్జించవచ్చు.
1: ఇన్ ది సేమ్ వే వెన్ ది లార్డ్ హస్ డిక్లర్డ్ దట్ ది ఫీల్డ్ ఈస్ హిస్, హీ కెన్ గివ్ ఇట్ అప్ ఎనీ టైమ్ దట్ హీ వాంట్స్.
0: దేహం ఉన్నంతలో తాను తెలియవలేవు. ఈ దేహాన్ని తనను తెలుసుకునే నిమిత్తమై ప్రసాదించాడు.
1: బాడీ ఈస్ గివెన్ టు యూ ఇన్ ఆర్డర్ దట్ యు మే రియలైజ్ హూ యు ఆర్.
0: దేహిని గుర్తించే నిమిత్తమే దేహాన్ని అనుగ్రహించాడు.
1: బాడీ ఈస్ గివన్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ ద ఇండ్వెలర్.
0: దేహమే లేకపోతే దేహిని మనం వెతకలేము.
1: ఇఫ్ దేర్ ఇస్ నో బాడీ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎ సర్చ్.
0: సర్వ కర్మలు సర్వ సాధనలు కూడాను దేహం ద్వారానే మనం ఆచరిస్తున్నాము.
1: ఆల్ ది యాక్టివిటీ అండ్ ఆల్ ది ధర్మాస్ హావ్ బీన్ పర్ఫార్మ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది బాడీ.
0: ఐదు కర్మేంద్రియములు,
1: ఫైవ్ కర్మేంద్రియ,
0: ఐదు జ్ఞానేంద్రియములు,
1: ఫైవ్ జ్ఞానేంద్రియ,
0: ఐదు ప్రాణములు,
1: ఫైవ్ ప్రాణాస్ లైవ్ బ్రెత్,
0: ఐదు కోశములు,
1: ఫైవ్ కోశాశీక
0: జీవి. దీనికి తీర్తే 21 తత్వములతో కూడినటువంటిది మన దేహం.
1: అవర్ బాడీ దట్ మే కన్సిస్ట్ ఆఫ్ 21 ప్రిన్సిపల్స్.
0: దీనికి మనోబుద్ధి చిత్త అహంకారములు కూడా నాలుగు చేరుతున్నాయి.
1: ఫర్ దిస్ వెన్ యూ యాడ్ మైండ్, ఇంటెలిజెన్స్, హార్ట్ అండ్ ఈగో ఇట్ బికమ్స్.
0: కనుక మాయ 25 మర్మములు అన్నాడు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దేర్ ఆర్ 25 ఐటమ్స్ విచ్
0: కనుకనే మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి మాయ నిరుంగరు మందమతుడు.
1: ఫూలిష్ వన్స్ బీయింగ్ బోర్న్ ఇన్ ఇల్యూజన్, దే గ్రో ఇన్ ఇల్యూజన్ బట్ స్టిల్ దే డు నాట్ నో వాట్ ఇల్యూజన్ ఈస్.
0: బ్రతుకులన్నీ మాయ.
1: ఆల్ ద లైఫ్ ఈజ్ ఇల్యూజన్.
0: భవబంధములు మాయ.
1: ఆల్ ది అటాచ్మెంట్స్ ఈజ్ ఇల్యూజన్.
0: సంసారం అది మాయ.
1: ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ఇల్యూజన్.
0: చావు మాయ.
1: డెత్ ఈజ్ ఇల్యూజన్.
0: మాయ బ్రతుకుకింత మాయలో పడనేలా
1: వై ఫాల్ ఇన్ ఇల్యూజన్ ఫర్ దిస్ పర్టికులర్ లైఫ్ విచ్ ఇస్ ఇట్స్.
0: మనం చూస్తున్నవి అన్ని తలచున్నవి సర్వం కూడా మాయగానే ఉంటున్నాయి.
1: ఆల్ దట్ యు సీ అండ్ ఆల్ దట్ యు థింక్ ఇస్ ఫుల్ ఆఫ్
0: ఇల్యూజన్. ఒక్క క్షణంలో ఉండినటువంటి స్థానం మరొక క్షణంలో లేదు.
1: థింగ్స్ విచ్ యు గెట్ ఇన్ వన్ సెకండ్ యు డోంట్ ఒబ్టైన్.
0: కారే రాజులు రాజ్యమున్ కలువరే గర్వోన్నతిని పొందరి వారేరి. ఎంతమంది చక్రవర్తులు, ఎంతమంది రాజులు, ఎంతమంది ఉంటున్నారు, కానీ కాలం లోపల సర్వం కూడా చక్రంలో కదిలిపోతున్నది.
1: There were so many people, so many kings, emperors who were very proud of their own accomplishment. Where are they now? They are all rolled into this wheel of time.
0: Dinamulu, nelalu, samvatsaramulu, yugamulu, sarvam kudunu maaripothunnayi.
1: Days, months, years and eons and yugas, all these are merged into the time.
0: Kanuka kaalam oka pravaham.
1: Therefore, time may be compared to a continuous flow.
0: ఈ కాల ప్రవాహములో సర్వ పదార్థములు, సర్వ వ్యక్తులు, సర్వ విషయములు కూడా కొట్టుకుని పోయేటువంటివి.
1: ఇన్ దిస్ ఫ్లో ఆఫ్ టైమ్ ఆల్ ది పర్సన్స్, ఆల్ ద థింగ్స్ అండ్ ఆల్ ద ఐటమ్స్, ఎవ్రీథింగ్ ఇస్ వాష్ ఆఫ్.
0: కొట్టుకుని పోయేటువంటి వస్తువు మరొక కొట్టుకుని పోయే వస్తువును కాపాడటానికి ఏమాత్రము సాధ్యం కాదు.
1: ఎ థింగ్ విచ్ ఈస్ వాష్డ్ అవే కెనాట్ బికమ్ ఎ సపోర్ట్ ఫర్ అనదర్ థింగ్ విచ్ ఈస్ బీయింగ్ వాష్డ్ అవే.
0: ఎవరిని ఎవరు కాపాడగలరు?
1: హూ కెన్ సేవ్ హూమ్?
0: సర్వరక్షకుడైనటువంటి దైవమే సర్వులను కాపాడేటువంటి.
1: ద వన్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద పీపుల్ అండ్ దట్ ఇస్ ద లార్డ్, హీ అలోన్ కెన్.
0: అతనే ఈ కాల ప్రవాహమునకు గట్టు.
1: హీఈస్ ద ఓన్లీ బ్యాంక్ ఫర్ దిస్ ఫ్లో ఆఫ్ టైమ్.
0: ఇదే జీవితానికి గుట్టు.
1: దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్.
0: ఈ గుట్టును గుర్తించినటువంటి వాడే వ్యక్తి.
1: దట్ ఈస్ ఎ రియల్ పర్సన్ హూ రికగ్నైజెస్ దిస్ సీక్రెట్.
0: కనుకనే మనము దైవత్వాన్ని విస్మరించక, జగత్తును విశ్వసించక మానవత్వం లోపల మన దివ్యత్వాన్ని అనుభవించాలి.
1: వితౌట్ బిలీవింగ్ ద వరల్డ్, వితౌట్ గివింగ్ అప్ ద లార్డ్, రికగ్నైజింగ్ ది రియల్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ, వీ హావ్ టు ఎంజాయ్ అవర్ లైఫ్.
0: జగత్తును నమ్మకూడదు ఒక్కటి.
1: వీ షుడ్ నాట్ బిలీవ్ ద వరల్డ్, దిస్ ది ఫస్ట్ థింగ్.
0: మృత్యువుకు భయపడకూడదు.
1: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
0: దైవాన్ని వదలకూడదు.
1: వీ షుడ్ నాట్ గివ్ అప్ లార్డ్.
0: ఇవి మూడే మన జీవితానికి ప్రమాణం.
1: దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి దీనిని భక్తి యోగము, అన్ని విధములైనటువంటి ఆధారములతో బోధిస్తూ వచ్చింది.
1: విత్ ఆల్ ద ప్రూఫ్స్ అండ్ విత్ ఆల్ ద ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్స్ ది భక్తి యోగ హ్యాస్ టాట్.
0: భక్తి యోగములో భక్తునికి ఉండవలసినటువంటి లక్షణములు 64 లక్షణములుగా నిరూపించింది.
1: In this bhakti yoga, the qualities and attributes of a true devotee are 64.
0: 64 లక్షణములు కూడాను వ్యక్తి కలగవాలంటే ఇది అసాధ్యం.
1: It is impossible for any single individual to have all these 64 attributes.
0: ఈ ఒక్క లక్షణమైనా కూడాను మనము ఆచరణలో పెట్టితే అంతే చాలు.
1: If we can practice one of the 64, it is sufficient.
0: భగవంతుని విశ్వాసాన్ని గాఢంగా విశ్వసించాలి.
1: One should have firm faith in the Lord.
0: ఈ యొక్క దృఢ నిశ్చయముతో నీవు భగవంతుని విశ్వసిస్తే ఇంతకంటే ఇంక నీవు చేయనక్కర్లేదు.
1: If you can have such firm faith in the Lord, you need not have anything more.
0: Match box లోపల 50 match sticks ఉంటాయి.
1: In a small match box there will be 50 match sticks.
0: కానీ మనకు అగ్ని కావాలంటే ఒక్క మ్యాచ్ స్టిక్ తీసి కావలసినంత అగ్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ ఫైర్ యూ కెన్ జస్ట్ స్ట్రైక్ వన్ మ్యాచ్ స్టిక్ అండ్ గెట్ ఎనీ అమౌంట్ దట్ యూ వాంట్.
0: మనం 50 మ్యాచ్ స్టిక్స్ కూడా గీయనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ స్ట్రైక్ ఆల్ ది 50 మ్యాచ్ స్టిక్స్.
0: అదే రీతిగానే 64 యొక్క గుణముల లోపల ఏ ఒక్క గుణమైనా కూడాను మనము ఆచరణలో పెట్టి అంతే చాలు.
1: ఇన్ ది సేమ్ వే అవుట్ ఆఫ్ 64 అట్రిబ్యూట్స్ ఈవెన్ వన్ సింగిల్ అట్రిబ్యూట్ కుడ్ బి ప్రాక్టీస్.
0: ఇది ఏ ప్రధానమైన గుణము? ప్రేమ.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఈస్ లవ్.
0: కనుకనే ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: దేర్ ఫోర్ లవ్ ఈస్ గాడ్ అండ్ గాడ్ ఈస్ లవ్.
0: లివ్ ఇన్ లవ్,
1: లివ్ ఇన్ లవ్.
0: కనుక ఈ దైవత్వం లోపల మనం జీవించినామంటే సర్వం కూడా నువ్వు దైవమే చూసుకుంటాడు.
1: ఇఫ్ వీ కెన్ లివ్ ఇన్ డివినిటీ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: ఇది భక్తి మాం మే ప్రియో నరహ. ఈ విధమైనటువంటి భక్తిలో నీవు ఉంటే నీవు నాకు ప్రియుడవుతావు అన్నాడు.
1: దిస్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై భక్తిమాన్ మే ప్రియో నరహ. ఇఫ్ యూ హావ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ యు ఆర్ డియర్ టు మీ.
0: అనగా కేవలము ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, భజనలు చేయటము ఇంత మాత్రమే కాదు.
1: Bhakti does not refer to the ritualistic formalities like worshipping and doing bhajan. And
0: bhakti lopala nalugu vidhamulainatundi bhakti untundali.
1: In devotion there are four types:
0: arthi, artharthi, jignasi, gnani.
1: Arthi, artharthi, jignasi and gnani, these are the four.
0: Ee samanyamga arthulu anaga kashtamulu, dukkhamulu, vicharamulu sambhavinchina samayalo bhagavantunni prarthinchatam.
1: Ordinarily, Arthi refers to the one who prays to the Lord when he is having difficulties, problems and some trials and tribulations in
0: life. ఇంటిలో పశువుకో శిశువుకో కొంచెం ఏమైనా ఆరోగ్యం చెడిపోతే అప్పుడు తిరిగి భగవంతుని ప్రార్థిస్తుంటాం.
1: If child at home or an animal in the house, if it is
0: ఆంధ్రలో అధికంగా ఉపయోగిస్తుంటారు సంకటం వస్తే వెంకటరమణ అని. ఏనాడు మనకు కష్టం కలిగితే అప్పుడు వెంకటరమణ వెంకటరమణ అని ప్రార్థిస్తుంటాం.
1: ఇన్ దట్ పర్టికులర్ వే ఇన్ ఆంధ్ర ఆల్సో దర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ విచ్ సేస్ దట్ వెన్ వీఆర్ ఇన్ డిఫికల్టీస్ వీ థింక్ ఆఫ్ ద లార్డ్.
0: కష్ట కాలములో, బాధల కాలములో, నష్టములు సంభవించిన సమయంలో భగవంతుని చింతించి ఏదో వారు ఉపశాంతిని పొందడానికి ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనలు జరుపుతుంటారు.
1: డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ట్రిబ్యులేషన్స్ doubts and such problems, thinking of the Lord and praying to the Lord, this is one type of devotion.
0: Ilanti deenine artha bhakti ani cheptan chepparu.
1: This particular devotion is described as artha devotion, artha bhakti.
0: Artha bhakti anaga emi? Dhanam kavali, adhikaram kavali, inka aneka vidhamainatundi sukha santoshamlo anubhavinchali.
1: Arthaarthi refers to seeking money, seeking position, seeking power
0: and indu kavali, భూములు కావాలి, నగలు కావాలి, ఈ విధమైనటువంటి యొక్క ధనంతో సంబంధించినటువంటి వాటిని అంతా కోరుతుంటారు.
1: సీకింగ్ వేరియస్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ మనీ లైక్ హౌసెస్, ప్రాపర్టీ, యానిమల్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
0: ఈ విధమైనటువంటి ఐశ్వర్యము, ఈ విధమైనటువంటి ధనమును, ఈ విధమైన సంపదను ఆశిస్తుంటారు.
1: Such kind of property, wealth and money would be sought after by an artharthi.
0: శీలమే సదాచారం.
1: Character is good behavior and that is life.
0: Gnaname aishwaryam.
1: Wisdom itself is wealth.
0: Sadacharame mana sampada.
1: Good behavior is our property.
0: Ivi nijamainatundi dhanamu aishwaryamu sampada.
1: This is our wealth, property and our possessions.
0: Kani antarbhavamuto dinni arthamunu gurtinchukoleka bhashya sambandhamainatundi okka vastu vahanadulu kosame manamu paruvulettutuntam.
1: We are hankering after the worldly gross objects, not realizing the subtle meaning and subtle sense what they stand for.
0: Idi artharthi annaru.
1: This is artharthi.
0: Inka jignasa.
1: The third one is jignasa.
0: Jignasa anage emti daivamnu telusukovali. దైవం అంటే ఎక్కడుంటాడు, ఏ విధంగా అతన్ని పొందడానికి మార్గము అని ఈ తత్వజ్ఞాన సమాచారం అంతా కూడా విచారణ చేస్తుంటాడు.
1: జిజ్ఞాస రెఫర్స్ టు ఎన్క్వైరింగ్ ఇన్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. వేర్ ఇస్ గాడ్, హూ ఇస్ గాడ్, వేర్ ఇస్ హీ, హౌ టు ఒబ్టైన్ హిమ్.
0: జ్ఞానము, తత్వత్వం జ్ఞానం. తత్ అనగా అది, త్వం అనగా నేను. అతనేమిటి, నేనేమిటి, అతనేమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేననగా ఏమిటి, దీనికి గమ్యం ఏమిటి అనేటువంటి దీన్ని విచారించుకోవటమే ఇది జిజ్ఞాస.
1: తత్వజ్ఞానం రెఫర్స్ టు అండర్స్టాండింగ్ హూ ఐఎమ్, హూ ఇస్ హీ, అండ్ వాట్ ఈస్ అవర్ రిలేషన్షిప్, హౌ టు రీచ్ హిమ్ అండ్ సచ్ ఎన్క్వైరీ.
0: మొట్టమొదట నేనెవరు అనేటువంటి దాన్ని విచారించాలి.
1: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ వీల్ హావ్ టు ఫైండ్ అవుట్
0: ఈ జగత్తు ఎక్కడ నుంచి వచ్చింది,
1: హూ ఆమ్ ఐ అండ్ ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ వరల్డ్,
0: నాకు గమ్యం ఎక్కడ,
1: వాట్ ఈస్ మై గోల్.
0: ఇవి మూడు కూడా చాలా ప్రధానమైనటువంటివి.
1: దీస్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్.
0: ఈ విషయమే తాను అనేక మంది పెద్దలను దర్శించి, స్పర్శించి, సంభాషించి, వారి ప్రబోధనలు శ్రవణం చేసి, వారి గురువుల ద్వారా లేక శాస్త్రము ద్వారా దీనిని కొంతవరకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: జిజ్ఞాసు ట్రైస్ టు అండర్స్టాండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ బై దర్ లిజనింగ్ టు గ్రేట్ పీపుల్, అప్రోచింగ్ గ్రేట్ పీపుల్, సర్వింగ్ ది నోర్స్, ఆల్ బై స్టడీంగ్ స్క్రిప్చర్స్.
0: ఇది కేవలం జ్ఞాతం.
1: దిస్ రెఫర్స్ టు ది ఎర్లియర్ ఆస్పెక్ట్
0: మాత్రమే.
1: దిస్ ఓన్లీ లిజనింగ్.
0: ద్రష్టు, తిరిగి దాన్ని చూడాలి.
1: ద నెక్స్ట్ స్టెప్ ఈస్ హీ హాస్ టు సీ ఇట్.
0: ప్రవేశం, దీన్ని చేర్చుకోవాలి.
1: దెన్ హీ హాస్ టు అబ్జార్బ్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: అదే విధంగానే ఈ యొక్క జిజ్ఞాసుడైన తర్వాత జ్ఞానం, అది ప్రవేశం.
1: ఆఫ్టర్ ది స్టేజ్ ఆఫ్ జిజ్ఞాసు దెన్ ది నెక్స్ట్ స్టేజ్ జ్ఞానం.
0: ద జ్ఞానం అనగా ఏమిటి, లౌకిక జ్ఞానమా?
1: వాట్ డస్ జ్ఞానం రెఫర్ టు? ఈజ్ ఇట్ సెక్యులర్ నాలెడ్జ్?
0: ఇది సరి అయినటువంటి జ్ఞానం కాదు.
1: దిస్ ఈస్ నాట్ కరెక్ట్.
0: ఇది భౌతిక జ్ఞానం.
1: దిస్ ఇస్ ఓన్లీ ఫిజికల్.
0: ఇది పదార్థ జ్ఞానం.
1: దిస్ ఈస్ నాలెడ్జ్ ఆఫ్ ద
0: కాని. జ్ఞానం అనగా పరార్థ జ్ఞానమే నిజమైన జ్ఞానం.
1: ఎ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ ఈస్ ట్రూ నాలెడ్జ్.
0: అది ఏ జ్ఞానం అనగా ఏమిటి, అద్వైత దర్శనం జ్ఞానం.
1: రియల్ జ్ఞానం రిఫర్స్ టు ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ.
0: సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. ఆ సుఖమే నిజమైన జ్ఞానం.
1: ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్ ఎక్స్టర్నలీ ఇస్ సారో. ఎవ్రీథింగ్
0: పదార్థ జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకుంటే పదార్థం వల్ల దాని యొక్క ప్రతిధ్వనిని కానీ, దాని ప్రతిఫలమును కానీ, దాని యొక్క ప్రతిబింబాన్ని కానీ అనుభవించవలసి వస్తుంది.
1: ఇఫ్ యూ బేస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద బేస్ ఆఫ్ ది ఓన్లీ నాలెడ్జ్, యూ విల్ హ్యావ్ టు జస్ట్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద రిఫ్లెక్షన్ అండ్ ద రియాక్షన్ ఆఫ్ ఇట్.
0: ఇది పదార్థ జ్ఞానం.
1: ఇట్ ఈస్ దిస్ పర్టికులర్ రోస్ట్, దిస్ ఈస్ ది నాలెడ్జ్ ఆఫ్.
0: నేను ఈ యొక్క డెస్క్ కొట్టాను గట్టిగా.
1: ఐ హావ్ హిట్ దిస్ రోస్ట్ వెరీ హార్డ్.
0: కానీ నేను ఈ బల్లను గట్టిగా కొట్టినాను అని చాలా ధైర్యంగా చెప్తున్నా. కానీ నేనెంత గట్టిగా ఈ బల్లను కొట్టానో, బల్ల కూడా నన్ను అంత గట్టిగా కొట్టింది.
1: ఐ సే విత్ ఎ సెన్స్ ఆఫ్ ప్రైడ్ దట్ ఐ హావ్ హిట్ దిస్ పర్టికులర్ టేబుల్, బట్ దట్ హాస్ ఈక్వలీ హిట్ ఇట్ బ్యాక్, హిట్ మీ బ్యాక్.
0: ఎట్లా అంటే నేను కొట్టాను అనుకుంటున్నాను, మంట పుట్టింది, అది కూడా నన్ను కొట్టింటేనే కదా నాకు మంట పుట్టింది.
1: ఐ హావ్ హిట్ హర్ అండ్ ఐ గెట్ పెయిన్ అండ్ బికాస్ ఐ థింక్ దట్ ఇట్ హాస్ బీన్ హర్ట్, బట్ ఐ హావ్ బీన్ ఆల్సో హర్ట్ బై దట్.
0: కనుక నీ పదార్థ జ్ఞానము రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తో కూడి ఉంటుంటాది.
1: ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది వరల్డ్ దేర్ ఈస్ రీసౌండ్, రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్, దీస్ ఆర్ ఇన్హెరిటెడ్.
0: పరార్థ జ్ఞానమునకు నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్, నో రీసౌండ్.
1: ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది ట్రాన్సెండెంటల్ దేర్ ఇస్ నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్ అండ్ నో రిసౌండ్.
0: ఇది ఏ నిజమైనటువంటి జ్ఞానం. సెకండ్ అనేటువంటిది లేదు. ఏకం దేవ అద్వితీయం.
1: దిస్ ఈస్ ట్రూ నాలెడ్జ్. దెర్ ఇస్ నథింగ్ లైక్ సెకండ్, దెర్ ఇస్ ఓన్లీ వన్.
0: రెండవది ఒకటి ఉంటే కదా దానివల్ల ఒక భయమో, దానివల్ల ఆనందమో, దాన్ని పొందాలని ఇచ్చను ఏదో ఒకటి కలుగుతుంది.
1: ఓన్లీ వెన్ దెర్ ఇస్ అ సెకండ్ ఎంటిటీ దెర్ బి డిజైర్ టు హ్యావ్ ఇట్, దెర్ బి ఎ ఫియర్ అండ్ సచ్ అదర్ ఫీలింగ్స్ ఆర్ లైక్లీ టు కమ్.
0: రెండవదే లేదు జ్ఞానంలో.
1: ఇన్ ది రియల్ నాలెడ్జ్ దెర్ ఇస్ నథింగ్ లైక్ ఎ సెకండ్.
0: కానీ దానిని విజ్డమ్ అని చెప్పవచ్చును, కానీ జ్ఞానం అనకూడదు.
1: దట్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విజ్డమ్ అండ్ నాట్ యాజ్ నాలెడ్జ్.
0: ఆ విజ్డమ్ తత్వం లోపల నువ్వు డఫ్ అండ్ డమ్ అయిపోతావు.
1: In that extreme, that final principle of wisdom, you will be really...
0: ఏది నీవు వినలేవు, ఏది నీవు చూడలేవు, సర్వంలో లీనమైకున్నావు.
1: You will not be able to see anything, you will not be able to hear anything, and enjoy supreme bliss and silence.
0: శాశ్వతానందం.
1: That is permanent bliss.
0: ఇది బోధించేటువంటిది ఒక నిజమైనటువంటి దైవత్వం.
1: డివినిటీ ఈజ్ దాట్ విచ్ టీచర్స్ దిస్.
0: కనుకని ఇందులో భక్తి మార్గంలో నాలుగు విధములుగా ఉండేటువంటి దానిని ఒక చిన్నగా కథగా చెప్పి నా యొక్క ప్రసంగం ముగిస్తాను.
1: Giving a story to illustrate these four types of devotion, I would bring the discourse to a close.
0: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
1: There was a wealthy man.
0: ఆ శ్రీమంతునకు నలుగురు భార్యలు ఉండేటువంటి వాడు.
1: He had four wives.
0: ఇతనికి ఏదో ఒక కార్య నిమిత్తమై తాను పరదేశమునకు వెళ్ళాడు.
1: On some important task, he had to go abroad.
0: ఆ పరదేశంలో కొంతకాలం నివసించాడు.
1: He spent a few months in another country.
0: తాను తిరిగి స్వదేశానికి వచ్చే పూర్వము నలుగురు భార్యలకు జెటెస్ రాశాడు.
1: Before he came back to his native land, he wrote letters to all the four wives.
0: అందులో పెద్ద భార్యకు ఒక లెటర్ రాశాడు, చిన్న భార్యకు మూడో భార్యకు నాలుగో. ఏం రాశాడు? నేను నెక్స్ట్ వీక్ లో నేను వస్తున్నాను, మీకు ఎవరెవరికి ఏమేం కావాలి మీరు ఒక పట్టీ రాసి పంపించండి, ఇక్కడ నుంచి నేను అన్ని తీసుకుని వస్తాను అన్నాడు.
1: ఇన్ ది లెటర్స్ విచ్ రోట్ టు ఆల్ ద ఫోర్ వైఫ్స్ హీ మెన్షన్ దట్ వుడ్ బి గోయింగ్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీక్ అండ్ వాట్ ఎవర్ దే వాంట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ కంట్రీ ఇఫ్ దే కెన్ సెండ్ ఎ లిస్ట్ ఆఫ్ దెమ్ హీ వుడ్ బి గెటింగ్ ఆల్ దోస్ థింగ్స్.
0: నాలుగో భార్య చిన్న భార్య, ఆమెకు చాలా ఆశలు ఎక్కువ.
1: ద ఫోర్త్ వైఫ్
0: చిన్న వయసు కనుక.
1: The fourth wife, she is the youngest of all the four, and as a youngster, she had a lot of desires.
0: ఈ మిరాసింది ఏమంటండి, మీరు వచ్చే సమయంలో ఆ దేశములో లేటెస్ట్ ఫ్యాషన్ గా ఉండేటువంటి చీరలు అంతా తీసుకురామని.
1: All the fashion jewelry, please get. She has written.
0: చేరింది అతనికి పాపం.
1: He got that letter.
0: రెండో భార్య రాసింది, ఏమిటండి నాకు ఈ జబ్బుతో నేను బాధపడలేకపోతున్నాను, మన భారతదేశంలో ఎక్కడ కూడా చిక్కటం లేదు మందులు, ఈ యొక్క నా జబ్బుకు సంబంధించినటువంటి మందులు ఏమైనా ఉంటే మీరు పట్టుకుని రండి అని ఆమె మందులు లిస్ట్ రాసి పంపించింది.
1: ద సెకండ్ వైఫ్ వాజ్ ఎన్ అన్హెల్తి లేడీ అండ్ షీ జస్ట్ సెంట్ ఎ బిగ్ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ టెలింగ్ దట్ మై హెల్త్ ఈస్ నాట్ ఆల్ రైట్, యూ గెట్ ఆల్ దీస్ మెడిసిన్స్ ఫర్ ఇంప్రూవింగ్ మై హెల్త్.
0: మూడో భార్య ఆమె రాసింది, ఆమె కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటిది, అక్కడ ఏమైనా మహనీయులు ఎవరైనా ఉంటున్నారో, ఎవరైనా పెద్దలు ఏమైనా ఉంటుంటే, ఆధ్యాత్మిక గ్రంథాలు ఏమైనా ఉంటుంటే, కొన్ని ఫోటోలు ఉంటే పట్టుకుని రాండి అని ఈమె రాసింది.
1: షీ హ్యాడ్ సర్టన్ స్పిరిచువల్ ఆస్పిరేషన్ ద థర్డ్ వన్ షీ హ్యాడ్ సర్టన్ స్పిరిచువల్ ఇన్క్లినేషన్స్ షీ రోట్ దట్ దెర్ మే బి సమ్ గ్రేట్ పీపుల్ సమ్ సెయింట్స్ అండ్ సావెంట్స్ దెర్ మే బి సమ్ గుడ్ బుక్స్ అండ్ గుడ్ వర్క్స్ ప్లీజ్ గెట్ దెమ్ ఫర్ మీ.
0: నాలుగో భార్య రాసింది, నాకు ఏమి వద్దండి, మీరు వస్తే క్షేమంగా నాకంతే చాలని రాసింది.
1: The one of the four, the first one, she wrote that, well, I don't need anything, I will be happy if you can come back safe.
0: Sare naalugu jabalaku taginatundi jababulu. Modati bhariki kavalsinatundi nagalu cheeralu techi modati bhariki icchadu, rendo bhariki taginatundi oka mandulanta techi rendo bhariki icchadu, moodo bhariki taginatundi grandhalanta techi moodo bhariki icchadu, naalugo bhari intlo poi batta kurchunnadu.
1: Whatever they had written, he brought them, and to the first wife who had asked for the latest jewels, he gave the jewels. The second wife who asked for the medicines, he gave the, sent the medicines. The third wife who wanted great scriptures, etc., he sent those books. And the fourth wife who wanted him to go, he went to that particular house and he started residing there, stayed there.
0: అప్పుడు ఈ ముగ్గురు భార్య యొక్క చుప్పనాతి బుద్ధి బయలుదేరింది, ఏమిటా ఇంతకాలం అంతా కూడా నువ్వు భర్త మన దగ్గర లేకుండా పోయి వచ్చింది వస్తాను ఆమె ఇంటికే పోయి కూర్చున్నాడే అని వీళ్ళందరికి కొంచెం కష్టం కలిగి ముగ్గురు పోయి అతన్ని అడిగారు, ఎందుకు మా ఇంటికి రావటం లేదని.
1: దీస్ త్రీ అదర్ వైస్ దే వర్ జలస్ ఆఫ్ హర్ ది ఫోర్త్ వన్ యాజ్ హీ వెంట్ అండ్ జస్ట్ సెటిల్డ్ దేర్ and they said that what is this, after a long time he is coming, instead of coming to our house he has gone there, let us go and ask him why he has done.
0: Kudu bhartha cheppadu, neevu korindi nagalu cheeralu, neevu korindanta kudanu mandulu maaku, eevi korindanta grandhalu, kaani eevi korindi nanne korindi, kanuka evaru ee vidhamga kortaro variki nenu anugrahistanu. Sakalaishwarya sampannude eeshwarudu, atane srimantudu.
1: Husband replied, well, one asked for the latest jewels, I have got them.
0: Atanu ikkalokam nunchi paralokamulo untunnadu.
1: The second asked for medicines, I have given medicines. The third asked for the books, I have given the books. And the fourth one wanted me.
0: Atanu nunchi arthi arthati jignasi gnani ee naluguru kudanu atanu satulu.
1: He is the Lord God himself, and his four wives maybe compared to Arthi, Artharthi, Jignasu and Gnani.
0: ఎవరెవరు ఏమేమి కోరుతుంటారు వాళ్ళకు తగా అస్తో తగా అస్తో అని అందిస్తుంటాడు.
1: Lord says be that be so to any person whomsoever.
0: ఎవరు నీవే తప్పని తప్పరం మెరుగాని ఎవరు తన్నే కావాలని కోరుతుంటారో వారి దగ్గర వారి హృదయంలో తానే వచ్చి కూర్చుంటాడు.
1: Whoever asks for Lord himself, he is prepared to reside in their heart.
0: కనుక మనము దేన్ని కోరితే భగవంతుడు దాన్ని అనుగ్రహిస్తాడు.
1: Therefore, whatever we ask, God will give that.
0: అతను కల్పవృక్షం.
1: He is wishful willing tree.
0: అతను కామధేను.
1: He is
0: ఆర్తుడు ప్రార్థించవచ్చు, అర్థార్థి ప్రార్థించవచ్చు, జ్ఞాని ప్రార్థించవచ్చు, జిజ్ఞాసి ప్రార్థించవచ్చు.
1: ఆర్తి మేబి ప్రేయింగ్, అర్థార్థి మేబి ప్రేయింగ్, జిజ్ఞాసి మేబి ప్రేయింగ్, జ్ఞాని మేబి ప్రేయింగ్.
0: భగవంతుడు సర్వంతర్యామిగా ఉంటున్నాడు.
1: God is omniscient.
0: సర్వత్రా ఉంటున్నాడు.
1: He is everywhere.
0: ఈ జగత్తే ఒక పెద్ద కల్పవృక్షం.
1: This world itself may compare to a wishful tree.
0: ఈ కల్పవృక్షంలో ఎక్కడ ఎవరు ఏ విధంగా కోరితే వాళ్ళని అనుగ్రహిస్తుంటాడు.
1: He will be satisfying all the people whatever their wants be.
0: కాని ఇది కల్పవృక్షం అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు.
1: Man has not been able to recognize the fact that this is కల్పవృక్ష itself.
0: ఒక బాటసారి ప్రయాణమై వెళుతూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు.
1: A traveler was just traveling and he wanted to take rest under a tree.
0: ఈ ఎండలో చాలా అలసిపోయి నడిచి వచ్చాడు.
1: He was tired walking in the hot sun.
0: ఆ చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుండాలి.
1: The shade of the tree was giving him a lot of
0: కూర్చున్నాడు కొంత విశ్రాంతి తీసుకున్నాడు. అయ్యో చల్లటి నీరు ఉంటే ఎంత హాయిగా ఉంటుండును, ఇక్కడ లేకపోయేనే అని అనుకున్నాడు. కానీ తక్షణం ఒక మరచము చల్లటి నీళ్లు కింద వచ్చింది.
1: He rested for a while, then he wanted to have a cup of cool water and he just said, how nice it would be if I can get a cup of water. A tumbler of water came.
0: Marachambu.
1: A small vessel of water came there.
0: అది కల్పవృక్షము, అతనికి తెలియదు పాపం.
1: దట్ ఈస్ అ విష్ఫుల్ విల్లింగ్ ట్రీ అండర్ విచ్ హీ వాస్ టేకింగ్ దిస్. హీ డిడ్ నాట్ నో దట్.
0: నీళ్లు తీసుకున్నాడు, ఆ చల్లగా చాలా దాహం తీరిందన్నాడు. ఒక పరుపు పిల్లోనే ఉంటే నేను పండుకొని కొంచెం విశ్రాంతి తీసుకుని పోయి ఉండొచ్చు కదా అన్నాడు. ఒక పరుపు పిల్లో వచ్చి చేసింది.
1: ఆఫ్టర్ టేకింగ్ ది వాటర్ హీ గాట్ ఎ సెకండ్ డిజైర్, ఎ థాట్, హౌ నైస్ ఇట్ వుడ్ బి ఇఫ్ ఐ కెన్ హ్యావ్ ఎ పిల్లో అండ్ ఎ బెడ్, ఇట్ వుడ్ బి వెరీ నైస్, ఐ కెన్ జస్ట్ రిలాక్స్.
0: అది దైవ సృష్టితో వచ్చినటువంటిది కాబట్టి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అది ఎవరిన డెన్ల పెట్టుకుంటే చాలా అధికంగా ఉంటుంది, మంచి కంఫర్ట్ గా ఉంది.
1: He got a bed and a pillow which was given by Lord himself and therefore they were very comfortable.
0: నేను ఇలాంటి పరుపును ఇలాంటి పిల్లలు దిండును నేను ఎప్పుడు చూడలేదు, నిజంగా నా భార్యనే ఉంటే ఇది చూచి ఎంత కుళ్ళి ఉండిరో అన్నాడు. భార్య వచ్చి దిగింది.
1: After getting the bed and the pillow, he just said, how nice and unique and fine this particular bed and pillow. In such a circumstance, how nice it would be if I can have my wife.
0: తక్షణమే అతనికి భయం ఏర్పడింది. ఈమె నా భార్యనా లేక దయ్యమా అనుకున్నాడు.
1: His wife came and as soon as he saw, he got a little fright in his own mind and he wondered whether it was his wife or some devil.
0: తక్షణమే దయ్యంగా మారిపోయింది.
1: The moment that thought flashed in his mind, she became a devil.
0: ఓ ఇది తింటుందో ఏమో అన్నట్టు తినేసేసి.
1: Then he got a doubt whether that is going to swallow him and
0: anaga emiti kalpavruchamu krinda untundi manam elanti talampulu talaste alanti phalithalu manaku jarugutuntai.
1: The meaning and the moral of this particular thing is that when we are under a wishful willing tree, whatever thoughts we get them.
0: Kaliga jagatantha oka pedda kalpavruchamu.
1: The entire world may be compared to a wishful tree.
0: Manam manchi bhavalu talaste manchine manaku ఫలితం వస్తుంది.
1: ఇఫ్ యూ హావ్ గాట్ గుడ్ థాట్స్ అవర్ ది రిజల్ట్స్ విల్ బి.
0: కనుకని చెడ్డ తలంపులు మీరు తలంచకూడదు అని చెప్పటం.
1: దేర్ ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దట్ యూ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్.
0: బీ గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్, దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: ఇట్ ఇస్ సెడ్ బీ గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్, దిస్ ఇస్ ది వే టు గాడ్.
0: కారణం ఏమిటనగా ఈ జగత్తంతా దైవం యొక్క సృష్టి, దైవం యొక్క సంకల్పంతో కూడినటువంటిది.
1: ది రీజన్ ఈస్ ది ఎంటైర్ వరల్డ్ ఇస్ క్రియేషన్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ హిస్ విల్.
0: మనలో చెడ్డ తలంపులు వస్తే చెడ్డ ఫలితాలే మనకు వస్తాయి.
1: ఇఫ్ యూ హ్యావ్ బ్యాడ్ థాట్స్ వీ గెట్ బ్యాడ్ రిజల్ట్స్.
0: కనుక మనం చెడ్డ తలంపులు రాకుండా దానిని ఇంద్రియ నిగ్రహం, దీనిని మనం నిగ్రహం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ థాట్స్, వీ షుడ్ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ అవర్ సెన్సెస్.
0: కనుకని యువకులైనటువంటి వారు కానీ ఇక వృద్ధులు కానీ ఏ వయసు ఉండేటువంటి వారైనా కూడా మంచి భావం అభివృద్ధి పరచుకోవాలి.
1: బి ఇట్ యూత్ ఆర్ ఓల్డ్ పీపుల్,
0: మంచి పనులు చేయాలి.
1: గుడ్ థాట్స్ అండ్
0: మంచిగా బ్రతకాలి.
1: We should live a good life.
0: ఇదే మానవత్వానికి సరైనటువంటి అర్థం.
1: దిస్ ఇస్ ది రియల్ మీనింగ్ ఆఫ్ హ్యుమానిటీ.
0: నరా,
1: ది వర్డ్ నర
0: అనగా నాశనము కావటము కాదు, నాశనము కానటువంటి దేని రా అనేటువంటి అర్థం. మనకు
1: ఇట్ స్టాండ్స్ ఫార్ that which is not going to destroy, you should come back to me.
0: Ra anaga nashanam.
1: Ra refers to destruction.
0: Nara anaga nashanam kaanetundi vaadu.
1: Nara means the one who is not going to be ruined.
0: Amrita putrudu.
1: He is the son of immortality.
0: Kanukane ఉపనిషత్తుల నీకుడు శున్వంతి విశ్వ అమృతస్య పుత్ర, నీవు అమృత పుత్రుడు కాని అమృత పుత్రుడు కాదు అని చెప్పని గట్టిగా బోధించింది.
1: Therefore, Upanishads have declared in an unmistakable way that you are the child of immortality, you are not the child of mortality.
0: ఇంతే కాదు, మానవ మూడు అక్షరంతో కూడినటువంటి వాడు వీడు.
1: Another appellation is మానవ, used for describing man.
0: మా అనగా అజ్ఞానము.
1: మా refers to ignorance.
0: నా అనగా లేకుండా.
1: నా రెఫర్స్ టు
0: అనగా వర్తించటం.
1: వా రెఫర్స్ టు బిహేవింగ్.
0: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అని.
1: ఇట్ మీన్స్ ద వన్ హూ బిహేవ్స్ వితౌట్ హ్యావింగ్ ఇగ్నోరెన్స్.
0: కానీ ఈనాడు అంతా అజ్ఞానంతోనే మనం వర్తిస్తున్నాం.
1: బట్ టుడే వీఆర్ ఆల్ బిహేవింగ్
0: ఈ మానవ అనేటువంటి దానికి సరైనటువంటి యొక్క విలువ కూడా లేకుండా చేసుకుంటున్నాం.
1: వీఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ వాల్యూ ఫర్ ద వరల్డ్ మానవ.
0: కనుక ఈ అజ్ఞానం మనం దూరం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ డిస్టెన్స్ దిస్ ఇగ్నోరెన్స్.
0: Death is sweeter than the blindness of ignorance annaru.
1: It is said death is sweeter than the blindness of ignorance.
0: Manayoka ajnanam dooram cheskolante gnanam manaku labinchali.
1: You have to make ignorance a distant factor, then you should acquire wisdom.
0: Ikkadi povalante veltur raavali.
1: If you want to drive away darkness, get light.
0: Ajnanam povalante gnanam kaligali.
1: If you want to drive away ignorance, you have to just get
0: gnanam kaligalante anugraham raavali. జ్ఞానం కలగాలంటే అనుగ్రహం కావాలి.
1: ఇఫ్ యు వాంట్ విజ్డమ్ యు షుడ్ ఎర్న్ గ్రేస్.
0: అప్పుడే మనం అజ్ఞానం అనే గ్రహం దూరం అయిపోతుంది.
1: వన్స్ యు ఎర్న్ గ్రేస్ ది ఇగ్నోరెన్స్ విల్ గో అవే.
0: త్యాగరాజు చెప్పాడు.
1: త్యాగరాజు హస్ సెడ్
0: రామ అనుగ్రహం అనేటువంటిది ఒక్కటి ఉంటే నాకు ఈ గ్రహములు నన్ను ఏమి చేయగలవన్నాడు.
1: హి హస్ సెడ్ రామ ఇఫ్ ఓన్లీ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ వాట్ కెన్ దిస్ ప్లానెట్స్ డూ టు మీ.
0: మానవుని యొక్క జీవితము కామక్రోధ లోపమోహమదాచల్యంతో ఆధారపడినటువంటిది కాదు.
1: మ్యాన్స్ లైఫ్ ఈజ్ నాట్ బేస్డ్ అపాన్ ద సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ ది లాస్ట్ డిజైర్ యాంగర్.
0: కానీ అనుగ్రహం పైన ఆధారపడినటువంటి
1: ఇట్ ఈస్ ఎంటైర్లీ బేస్డ్ అపాన్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక ఈ అనుగ్రహానికై మనం పాటుపడి తగినటువంటి మానవత్వాన్ని సార్థకంగా గావించుకునేటువంటి నిజతత్వంలో మనము కొంత జగత్తుకు ఆదర్శప్రాయాన్ని అందించాలి.
1: Therefore, we'll have to just understand this particular thing and aspire to earn the grace of God and set an example to the world.
0: Satatam daiva chintanam.
1: Always thinking of the Lord.
0: Sarvada sarvakaryeshu sarvatra hari chintanam.
1: Always, all places and every time thinking of Hari.
0: Nasti nasti mahabhaga kalikala samam yugam. స్మరణా చింతనాదేవ ప్రాప్తవతి పరమాంగతి అని. ఈ కలియుగం లోపల నామస్మరణకు మించినటువంటిది లేదు.
1: ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ది రెప్యుటేషన్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
0: భజన బినా సుఖ

Don't you know,

0: See evil. Do not talk evil. Do not hear evil at any time in the world. Establish in your heart the statue of those three monkeys which give you this lesson. This is a matter of fact which I am telling you.
1: Vidyarthulara,
0: dear students,
1: Upanishad Vakyanusaramu, Shariramu Rathamaniyu, Indriyamulu Gurramaniyu, Manasu Paggamaniyu, Manam Gurtinchukunnam.
0: According to the declarations of the Upanishad, we have recognized that physical body is like chariot and senses are horses, mind is the rope.
1: శరీర ఇంద్రియ మనస్సు యొక్క తత్వము కేవలము ఒక నిరుపయోగమైనటువంటివి.
0: ది ప్రిన్సిపల్ అసోసియేటెడ్ ఆర్ ది బేసిస్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ, ది సెన్సస్ అండ్ ద మైండ్ ఈస్ బై ఇట్ సెల్ఫ్ యూజ్లెస్.
1: గుర్రములు ఎంత భద్రమైనవైనప్పటికీ, పగ్గములు ఎంత బిగువైనవైనప్పటికీ, రథము చాలా అందచందములతో కూడినప్పటికీ, సారథియే లేకుండినా ఈ రథము, ఈ పగ్గములు, ఈ యొక్క గుర్రములు కూడాను నిరుపయోగమే.
0: ది చారియట్ ఆఫ్ ది బాడీ మే బి ఎక్సలెంట్, ద హార్సెస్ మే బి ఇన్ ట్రిమ్ కండిషన్ అండ్ ద రోప్ మే ఆల్సో బి వెరీ స్ట్రాంగ్ అండ్ స్టర్డీ, బట్ ఇఫ్ దెర్ ఇస్ నో చారియట్ హియర్ ఆల్ దిస్ ఆర్ యూజ్లెస్.
1: కనుక జీవిత యాత్రలో బుద్ధి అత్యంత ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ ఇన్ ది జర్నీ ఆఫ్ లైఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్.
1: నిశ్చయాత్మక బుద్ధి అన్నారు, ఇది నిశ్చయాత్మకమైనటువంటిది.
0: దిస్ ఈజ్ ద వన్ విచ్ టీచర్స్ స్టడీనెస్.
1: జీవితంలో అనేక సమస్యలు, అనేక విధమైనటువంటి చిక్కులు, అలజడలు చెలరేగుతుంటాయి.
0: వన్ ఫేసెస్ ఇన్ లైఫ్ ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఏ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ఏ నంబర్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్.
1: అయితే ఈ సమస్యలను పరిహారం గావించుకోవటం ప్రతి మానవునికి ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ to solve these problems.
1: Aithe ee yokka pariharamunaku edi pradhanamaina sutramu?
0: What is it that can help you to provide a solution for the problems?
1: Buddhi,
0: that is intelligence.
1: Buddhi yokka praveshamu leka mana yokka samasyalu gaani, mana yokka sambandhamaina chikkulu gaani teerutaku veelu kaadu.
0: Without intelligence playing its own role, it is impossible for us to solve any problems of life.
1: Samshayatma vinashyati, samshayamulaku nirmoolam gaavinchinatvanti buddhi kanukane buddhi grahyam atindriyam annaru. Indriyamulaku atheetamainatvanti kanuka idi samshayatmakamainatvanti oka swaroopam.
0: As intelligence transcends the senses, it is that which can help in deciding and solving the problems.
1: భగవద్గీత తన యొక్క ప్రవాహములకు రెండు హద్దులను ఏర్పరచుకున్నది.
0: దెర్ ఆర్ టూ బండ్స్ ప్రిస్క్రైబ్డ్ బై భగవద్గీత ఫార్ ఇట్స్ ఫ్లో.
1: ఈ హద్దులే లేకుండినా ఈ జీవిత ప్రవాహం అనేటువంటిది కేవలము అనేక విధములైనటువంటి యొక్క చిక్కులకు, బాధలకు, అపాయములకు గురి అవుతుంది.
0: If the flow of life does not have these two bunds or two banks, then it faces innumerable dangers and problems.
1: Oka vaipuna astachari mantramu, maroka vaipuna astachari mantramu, ee rendu mantramulu anetvanti gattu naduma ee jeevitham anetvanti pravaham pravahinchina sukha shanti ainetvanti yokka anugraha sagaramu cheragalavu ani deeni yokka antarattham.
0: The inner meaning of it is that on either side of this flow there is an 8-lettered mantra on both the sides. And within this, the life flows, it can reach the goal of grace and enjoy it.
1: Vakavaipuna Sreddhavan Labhate Ganam. Idi 8 aksharamulu yokka mantram.
0: This 8-lettered mantra, one such is Sraddhavan Labhate Gnanam.
1: Maroka vaipuna Samsayatma Vinasyate. Idi ashtachara mantram.
0: The other side is Samsayatma Vinasyate, 8-lettered mantra.
1: Vakavaipuna Sraddha, Vakavaipuna Nisamsayamu, Undinappude, Manava Jeevitamu, Gamyamunu Cheragaladu.
0: A human life can reach its goal only when on one side it has a Sraddha, interest, on the other side, freedom from doubts.
1: Kanuka, Manamunaku, Sraddha, Nissamsayamu, Atyavasaramanetvanti, Gita, Ninnayaparastu Vachindi.
0: Gita has expounded that for man's happy life, there is a need for one side Sraddha, another side freedom from all doubts.
1: ఈ బుద్ధికి మరి అనేక పేర్లు కూడా ఉంటున్నవి.
0: This intelligence, బుద్ధి, has different names.
1: దీనికి అంతర్వాణి అని మరొక పేరు.
0: Another name for this is inner voice.
1: ఈ అంతర్వాణిని పురస్కరించుకునియే మానవుడు కొంతవరకు తమ జీవిత మార్గమును అనుసరిస్తూ ఉంటాడు.
0: Man follows to a great extent following the dictates of this inner voice.
1: Samasyalu telayeginappudu antarvani yokka sambandhamaina jababunu kosam kaachukoni untadu.
0: Man waits for the answers coming from the inner voice whenever he faces problems.
1: Tana antarvaniye santruptiya lekundina taanu santruptini maatram kodano prakatinchaledu.
0: If his inner voice does not give him satisfaction, no other external satisfaction can give him real satisfaction.
1: ఇది అంతర్వాణి సంతృప్తిగా ఉండినా తాను బాహ్య సంబంధమైన జగత్తునందు కూడాను సంతృప్తిని ప్రకటిస్తాడు.
0: ఇఫ్ హిజ్ ఇన్నర్ వాయిస్ హిజ్ కాన్షియన్స్ ఇస్ హ్యాపీ దెన్ హీ విల్ ఎక్స్ప్రెస్ ద సేమ్ హ్యాపీనెస్ ఎక్స్టర్నలీ.
1: అదే మనము నిత్య జీవితంలో ఉపయోగపెట్టుంటాం. నా కాన్షియన్స్ నాకు తృప్తిగా లేదు, నా కాన్షియన్స్ దీనిని ఒప్పుకోవటం లేదు అంటారు. అనగా ఏమి? అంతర్వాణి అనగా కాన్షియన్స్.
0: When you say antarvani, it is conscience. In the common parlance also we'll be coming across statements, my conscience is not happy. I am not satisfied with what my conscience is.
1: Kanuka motta mota follow the master annam. Nee master evaru? Ide antarvaniye. Nee conscience e nee master.
0: In the statement follow the master, who is the master referred to? It is the conscience.
1: ఈ కాన్షియన్స్ ను అంతర్వాణిని మనం అనుసరించినప్పుడు సరి అయినటువంటి స్థాయిని మనం చేరుకోగలము.
0: If you can follow the conscience properly, you can reach the proper stage.
1: అయితే ఈ బుద్ధికి ఇంకొక పేరు కూడా ఉంటున్నది.
0: There is one more name for this బుద్ధి, intelligence.
1: దీనికి విజ్ఞానము అని కూడా చెప్పగలరు.
0: For this విజ్ఞానము or wisdom.
1: ఈ విజ్ఞానం అన్నటువంటిది భాష సంబంధమైన విషయంలో మాత్రమే విమర్శించి విచారణ కలిపి నిర్ణయానికి తెస్తుంది.
0: దిస్ విజ్ఞానము ఆర్ ది ఎక్స్టర్నల్ విజ్డమ్ ఓన్లీ డిసైడ్స్ థింగ్స్ రిలేటింగ్ టు ఎక్స్టర్నల్ వరల్డ్.
1: అయితే బుద్ధి అంతర్ సంబంధమైన సమస్యలను తీర్చి తద్వారా ఒక నిర్ణయానికి తీసుకుని వస్తుంది.
0: ఇంటెలిజెన్స్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అండ్ helps you to come to certain decisions.
1: కనుక దీనికి సరి అయినటువంటి విజ్ఞానం అని చెప్పటము సరి అయినటువంటి ఒక పేరు కాదు.
0: Therefore this word విజ్ఞానం is not appropriate to describe intelligence.
1: ఈ విజ్ఞానం అన్నటువంటిది బాహ్య సంబంధమైనటువంటి లౌకిక భౌతిక జగత్తునకు సంబంధించినటువంటిది.
0: This word విజ్ఞానం is applicable to the physical world, the external world.
1: బుద్ధి అంతర్ సంబంధమైన సూక్ష్మ స్వరూపమైన తత్వానికి సంబంధించినటువంటిది.
0: ద ఇంటెలిజెన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఇన్నర్ వరల్డ్ విచ్ ఇస్ సట్లర్.
1: కనుక ఈ బుద్ధి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుటకు ప్రయత్నించడం అత్యవసరము.
0: దేర్ ఫార్ ఇట్ ఈస్ నెసెసరీ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ అండ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: అయితే మధ్య ఈ బుద్ధిని కూడాను అహంకారం ఆవరిస్తూ ఉంటుంది.
0: సమ్ టైమ్స్ దిస్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎన్వలప్డ్ బై ఈగో.
1: శరీరమున కంటే ఇంద్రియములు సూక్ష్మమైనటువంటివి గాను
0: సెన్సెస్ ఆర్ సెటిలర్ దాన్ ద బాడీ.
1: ఈ ఇంద్రియముల కంటే మనస్సు మరింత సూక్ష్మమైనటువంటి గాను
0: మైండ్ ఈజ్ సెటిలర్ దాన్ ద సెన్సెస్.
1: ఈ మనస్సు కంటే బుద్ధి అత్యంత సూక్ష్మమైనటువంటిది గాను
0: ఇంటెలిజెన్స్ ఈజ్ మోర్ సెటిల్ దాన్ ది మైండ్.
1: బుద్ధి కంటే ఆత్మించుటకు ప్రయత్నించడం అత్యవసరము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ నెసెసరీ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ అండ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: అయితే మధ్య

0: is more subtle than the mind.
1: బుద్ధి కంటే ఆత్మ అనంత సూక్ష్మమైనటువంటిది గను.
0: ఆత్మ ఈజ్ ఇన్ఫినిట్లీ సట్లర్ కంపేర్డ్ టు ఆల్ దీస్ థింగ్స్.
1: నిర్ణయించవచ్చు.
0: వీ కెన్ డిసైడ్ దిస్ వెరీ కన్ఫ్యూజింగ్.
1: అయితే ఇట్టి సూక్ష్మమైనటువంటి బుద్ధికి అహంకారం ఆవరించినదనగా అహంకారం అనేటువంటిది బుద్ధి కంటే సూక్ష్మమైనటువంటిదిగా మనం నిరూపించాలి.
0: వెన్ యూ సే దాట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎన్వలప్డ్ బై ఈగో, ఈగో మస్ట్ బి సట్లర్ దాన్ ఇంటెలిజెన్స్.
1: ఈ అహంకారం అత్యంత సూక్ష్మమైనటువంటిది.
0: ఈగో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సటిల్.
1: సర్వత్రా ప్రవేశిస్తుంది.
0: ఇట్ ఈస్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: సర్వ కర్మల యందు కూడాను ప్రవేశిస్తుంది.
0: ఇట్ ఎంటర్స్ ఇన్ టు ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్.
1: కనుకనే మానవుడు ఈ యొక్క అహంకారమును దాటి ఆత్మను చేరలేకపోతున్నాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ దిస్ ఈగో అండ్ రీచ్ ఆత్మ.
1: ఒకనొక రాజు ఒక పెద్ద సమావేశంను గావించి అందులో గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులను పండితులను ఆహ్వానించాడు.
0: వన్ కింగ్ కాల్డ్ ఎ బిగ్ అసెంబ్లీ ఆఫ్ పండిట్స్ అండ్ స్కాలర్స్ అండ్ ఇన్వైటెడ్ ఆల్ ఆఫ్ దెమ్.
1: ఈ సమావేశంలో ఈ మహారాజు ఒక ప్రశ్నను వేశాడు.
0: దిస్ కింగ్ పుట్ ఎ క్వశ్చన్ టు ది పార్టిసిపెంట్స్ ఇన్ దట్ అసెంబ్లీ.
1: ఇంత వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ప్రత్యక్ష రూపకంగా గోచరింపజేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినటువంటి ఓ పండిత వర్యులారా,
0: ఓ గ్రేట్ స్కాలర్స్ హూ హ్యావ్ మాస్టర్డ్ ద వేదాస్ శాస్త్రాస్ ఇతిహాసాస్ అండ్ వేరియస్ స్క్రిప్చర్స్ అండ్ హూ హ్యావ్ ఎంజాయిడ్ ఆల్ దీస్ థింగ్స్.
1: ఈ సమావేశంలో కూడినటువంటి ఈ మహా అదృష్టవంతులలో ఎవరు మోక్షమును చేరగలరు అని ప్రశ్నించాడు.
0: The question continued, among all those people who have assembled here, who has the power to reach moksha, liberation?
1: Aithe ee panditulu aneka panditchyam kaliginatunte vaaru ainappatikini deeniki dhairyanga sahasanga jababunu cheppadaniki sahasinchaledu.
0: These scholars who have assembled have no doubt scholarship, but they did not dare come out with an answer for the question of the king about liberation.
1: Samaveshamlo sabha anta kudunu stambinchipoyindi.
0: There was perfect silence and stillness.
1: Shabdamga undinatundi aa yokka shabdamulo oka samanyamainatundi vyakti lechi maharaja nenu pote povachunu annadu.
0: In that great assembly where there was perfect silence, there was one lone voice from an ordinary man. Well, oh king, I may be able to reach.
1: పండితులకందరికీ మహా అసూయ కలిగింది. ఏ శాస్త్రము, ఏ ఇతిహాసము, ఏ పురాణము, ఏ భగవద్గీత, ఏ బ్రహ్మసూత్రము, ఏమీ తెలియనటువంటి సామాన్య మానవుడు.
0: ఆల్ దీస్ స్కాలర్స్ వర్ అసెంబుల్డ్ వర్ జెలస్ ఆఫ్ దిస్ ఆర్డినరీ మ్యాన్ హూ డేర్ ఆన్సర్డ్ దట్ యుడ్ గో టు లిబరేషన్ యాజ్ హీ హాజ్ నాట్ మాస్టర్డ్ ఆర్ స్టడీడ్ ఎనీ ఆఫ్ ది స్క్రిప్చర్స్ భగవద్గీత వేదాస్ ఉపనిషత్ బ్రహ్మసూత్ర ఆర్ ఎనీథింగ్ లైక్.
1: ఎట్టి సాధనా సంపత్తిని కూడా ఎరుగునటువంటి ఈ పామరుడు,
0: దిస్ పర్టికులర్ పర్సన్ హూ హాజ్ నాట్ అక్వైర్డ్,
1: నేను మోక్షమును నేను పోతే పోవచ్చునని చెప్పిన ధైర్యంగా చెప్తున్నాడే, ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం, దేనిని బట్టి చెప్తున్నాడు, దీని యొక్క అంతరార్థం ఏమిటి అని వారిలో వారు చాలా గుసగుసలు ప్రారంభమైనాయి.
0: హౌ డేర్ దిస్ జెంటిల్మెన్ డిక్లర్ దట్ హీ మే బి ఏబుల్ టు reach liberation when he has not done anything like that. They began questioning among themselves and whispering among themselves about the foolhardiness of this gentleman.
1: Maharaj aa vyaktini chenta cherchi, nayana ye aadharamnu puraskarinchukani neevu nenu pothe povachunani palikavu, inta manchi panditulu varyulu lopala idi panditulu avamana pachinattu kada.
0: King called that gentleman nearer and just told affectionately, well, on what basis can you say that you can reach liberation? Is it not putting all these scholars to shame?
1: Maharaja, chaminchani. Nenu pote povachunu anetundi antarathamlo, nenu anetundi aham pote povachunu anetundi yokka bhavame deeni yokka bhavam annadu.
0: He said, well, Maharaja, when I said that I may nenu pote povachu, that means if I go I may go.
1: Aham nenu anetundi oka aham, ee aham.

0: ఆకారంతో కూడటం చేత ఇది అహంకారంగా మారిపోయింది. When he said that if I go, that referred to the ego. He meant that if ego goes, one can go to liberation.
1: కనుక నీ దేహాత్మ భావం పోయినప్పుడే మోక్షమునకు అర్హుడవుతాడు అనేటువంటిదే దీని అంతరాత్మ అన్నాడు.
0: The inner meaning of that was that if body consciousness is lost and if ego is destroyed.
1: మానవుని యందు కూడాను ఈ దేహాత్మ భావము దేహ తాదాత్మ్యం పొందినప్పుడే ఇది అహంకారంగా రూపొందుతుంది.
0: When a person identifies himself with his body, then he develops ego.
1: కనుక ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను బుద్ధి కూడాను ప్రకాశించదు.
0: As long as one suffers from ego, one's intelligence will not shine.
1: కనుక మొట్టమొదట బుద్ధిని ఆవరించినటువంటి అహంకారాన్ని నిర్మూలం గావించడానికి తగిన కృషి చెయ్యాలి.
0: దేర్ఫోర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు డిస్ట్రాయ్ ఈగో విచ్ ఎన్వలప్స్ ఇంటెలిజెన్స్.
1: ఇది క్రమక్రమేణ బుద్ధి అన్నటువంటిది ఆత్మకు అత్యంత సమీపంగా ఉంటుండాలి.
0: దిస్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ క్లోజ్లీ సెట్ టు ఆత్మ.
1: ఆత్మకు సమీపంలో ఉండటం చేత ఆత్మ యొక్క ప్రభావము, ఆత్మ యొక్క ప్రకాశము, ఆ యొక్క ఆత్మ యొక్క ప్రచిన్నత ఈ బుద్ధిని సరిగ్గా చేరడానికి అవకాశం ఉంటుంటుంది.
0: యాజ్ ది ప్రాక్సిమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ టు ఆత్మ ఈజ్ వెరీ హై, ఇట్ ఈజ్ లైక్లీ టు గెట్ యాజ్ ఇట్ ఈజ్ వెరీ నియర్, ఇట్ ఈజ్ లైక్లీ టు జస్ట్ హ్యావ్ ది ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆత్మ ఆన్ దట్.
1: కనుక ఆత్మశక్తి అంతా ఇప్పుడు ఇంచుమించు 90% బుద్ధిపైకి రావడానికి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫార్ ది ఆత్మిక్ పవర్ 90% ఆఫ్ ఇట్ టు రీచ్ దిస్ ఇంటెలిజెన్స్.
1: ఈ తర్వాతనే దేహం మనస్సు పైన ప్రసరిస్తుంది.
0: ఆఫ్టర్ దిస్ ఇంటెలిజెన్స్ అలోన్ దిస్ ఆత్మ పవర్
1: ఈ మనస్సు యొక్క ప్రభావమే ఇంద్రియముల పైన ప్రసరిస్తుంది.
0: ద పవర్ ఆఫ్ మైండ్ ఈజ్ సెట్ ఆన్ ది సెన్సెస్.
1: ఇంద్రియముల యొక్క ప్రభావమే దేహం పైన.
0: The power of the senses is left on the body.
1: బుద్ధి శుద్ధమైన అద్దం వంటిది అని మనం అనుకున్నాం.
0: We thought that intelligence is like a pure mirror.
1: సూర్యుని యొక్క కిరణములు మన ఇంటిలో ప్రవేశించుటకు ఇది చాలా కష్టం.
0: The rays of the sun may not straight away get into our house.
1: అత్యంత చీకటితో కూడినటువంటి యొక్క గృహములో ఈ సూర్యకిరణములు చేరాలనుకున్నప్పుడు మనము అద్దమును సూర్యుని వైపును త్రిప్పి దానిని ఇంటి వైపును కొంతవరకు మరల్చినప్పుడు ఆ యొక్క సూర్యుని యొక్క ప్రతిబింబము అద్దం పైన పడి అద్దం యొక్క ప్రతిబింబము గృహములో ప్రవేశిస్తుంది.
0: ఇఫ్ యు వాంట్ ద రేస్ ఆఫ్ ది సన్ టు రీచ్ యువర్ హోమ్ వేర్ దెర్ ఇస్ డార్క్నెస్, యు మేక్ ది రేస్ ఆఫ్ ది సన్ రిఫ్లెక్ట్ ఆన్ ద మిరర్, టర్న్ ది మిరర్ ఇన్ సచ్ ఎ వే దట్ ది రేస్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ టు ది హౌస్ అండ్ దెన్ లైట్ ఈ షెడ్.
1: ఈ సూర్యుని యొక్క కిరణములు డైరెక్ట్ గా రూమ్ లో పడడానికి వీలు కాదు.
0: It is not possible to get the rays of the sun directly into the house.
1: ద్వారాని ఈ యొక్క గృహములో ప్రవేశించాలి.
0: It is possible to make this rays go into the house through a reflection in the mirror.
1: అద్దము పైన పడినటువంటి యొక్క సూర్యకిరణములు క్రమక్రమేణ తమ యొక్క శక్తిని సొంత సన్నగించుకుని తదుపరి ఈ గృహములో ఆ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ చూపిస్తూ వస్తుంది.
0: The power of the rays coming through falling on the mirror may not be as powerful as the direct rays of the sun falling on the mirror.
1: దీనికి మరొక చిన్న ఉదాహరణము.
0: Here is one more example.
1: నీరు ఊట పుట్టిన చోటు చాలా పవిత్రంగానే ఉంటుంది.
0: The origin of a river is sacred, the place. The place where the water spring is there, it is sacred, it is pure.
1: కానీ క్రమక్రమేణ ప్రవహించి జనుల యొక్క ఉపయోగ స్థాయికి వచ్చేటప్పటికి మాలిన్యాన్ని పొందుతాయి.
0: By the time this water flows from the spring to the place where the men are using, it gets polluted and it becomes dirty.
1: అదే రీతిగానే ఆత్మ యొక్క ప్రభావము సూర్యుని పైన పడి అనగా బుద్ధి పైన పడి బుద్ధి నుంచి మనసు పైన పడి మనసు నుంచి ఇంద్రియములో ప్రవేశించి ఇంద్రియముల ద్వారా శరీరం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది పరిపూర్ణ మాలిన్యాన్ని పొందుతుంది.
0: In the same way, the power of Atma, after falling it on intelligence, and then on the mind, and then on the senses, and by the time it reaches the body, they would have lost much of its power.
1: Kanuka, manamu, ee pavitramainatuvanti buddhini, parishuddhamainatuvantiga teerchididdukunnappudu, ee buddhi yokka prabhavamu, డైరెక్ట్ గా దేహం పైన కూడా పడడానికి అవకాశం ఉంటుంది.
0: ఇఫ్ వీ కెన్ మేక్ ది ఇంటెలిజెన్స్ ప్యూర్ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ దాట్ ది పవర్ విచ్ ఇంటెలిజెన్స్ డిరైవ్స్ ఫ్రమ్ ఆత్మ మే బి డైరెక్ట్లీ అలౌడ్ టు ఫాల్.
1: కనుక బుద్ధి యొక్క పవిత్రతకు, బుద్ధి యొక్క నిర్మలత్వంకు మానవుడు ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్ టు కీప్ హిస్ ఇంటెలిజెన్స్ సేక్రెడ్ అండ్ ప్యూర్.
1: దశోపనిషత్తులు ఉంది, ఒక ప్రధానమైనటువంటి ఉపనిషత్తు తైత్రీయ ఉపనిషత్తు.
0: అమంగ్ ద ఉపనిషత్ తైత్రే ఉపనిషత్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ ఉపనిషత్తునందు ఈ బుద్ధిని ఒక పక్షిగా వర్ణిస్తూ వచ్చింది.
0: ఇన్ దిస్ తైత్రే ఉపనిషత్ ఇంటెలిజెన్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ బర్డ్.
1: దీని యొక్క శిరస్సు శ్రద్ధ అనేటువంటిదిగా నిరూపించింది.
0: ద హెడ్ ఆఫ్ దిస్ బర్డ్ ఈజ్ శ్రద్ధ ఇంట్రెస్ట్.
1: కుడివైపున ఉన్నటువంటి పక్షము అనగా రెక్క దీనికి రుతము అని పేరు పెట్టింది.
0: ద రైట్ వింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ రుతము.
1: ఎడమ వైపున ఉన్నటువంటి రెక్క పేరు సత్యము అని నిరూపించింది.
0: ద లెఫ్ట్ వింగ్ హెస్ బీన్ కాల్డ్ సత్యము ట్రూత్.
1: మధ్యనున్న దేహమునకు మహత్తత్వము అని పేరు పెట్టింది.
0: ద బాడీ ది ప్రాపర్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ మహత్తత్వము.
1: దీని తోకకు యోగము అని నామకరణం చేసింది.
0: ద నేమ్ గివన్ టు ఇట్స్ టెయిల్ ఈజ్ యోగము.
1: అనగా శ్రద్ధ అనేటువంటి ఒక బుద్ధి అనేటువంటి పక్షికి శ్రద్ధ శిరస్సు.
0: ఫార్ ది బర్డ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ శ్రద్ధ ఆర్ ఇంట్రెస్ట్ ఈజ్ ది హెడ్.
1: కుడి ప్రక్కన రెక్క రుతము.
0: ద రైట్ వింగ్ ఈజ్ రుత.
1: ఎడమ ప్రక్కన రెక్క సత్యము.
0: ద లెఫ్ట్ వింగ్ ఈజ్ ట్రూత్.
1: దేహము మహత్తత్వము.
0: ది రిమైనింగ్ బాడీ ఈజ్ మహత్తత్వం.
1: తోక యోగము.
0: ద టెయిల్ ఈజ్ యోగ.
1: కనుక బుద్ధి అనగా కేవలము ఒక్క భాగముతో కూడినటువంటిది కాదు. రుతము సత్యము మహత్తత్వము కేవలము ఒక విధమైనటువంటి యొక్క యోగంతో కూడినటువంటిది.
0: దేర్ఫోర్ వెన్ యు సే ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ రుత ట్రూత్ ఇంట్రెస్ట్ మహత్తత్వ అండ్ యోగ.
1: బుద్ధి సామాన్యమైనటువంటిది కాదు.
0: Therefore, intelligence is not ordinary thing.
1: ఇది ఇన్ని రకములైనటువంటి అంగములతో కూడినప్పుడే ఇది పరిపూర్ణ బుద్ధి స్వరూపాన్ని పొందుతుంది.
0: To be full intelligence, it must have all these limbs together. Then only it is full.
1: విక్రమాదిత్యుని కాలమునందు,
0: during the days of Vikramaditya,
1: ఆయను మహాపండితుల చేత ఒక సమావేశం గావించాడు.
0: He called for a very big meeting, assembly.
1: ఇక్కడ శ్రద్ధ ప్రధానమైనటువంటిదా లేక మేధా ప్రధానమైనటువంటిదా బుద్ధి ప్రధానమైనటువంటిదా, దీనిని మీరు తేల్చి చెప్పాలి అన్నాడు.
0: హీ ఆస్క్డ్ ది మెంబర్స్ ఇన్ ది అసెంబ్లీ వెదర్ ఇట్ ఈస్ శ్రద్ధ ఇంట్రెస్ట్ ఆర్ మేధా ఇంటెలిజెన్స్ మేధా ఆర్ బుద్ధి.
1: బుద్ధికి శిరస్సు అనేటువంటి శ్రద్ధనే లేకపోతే ఇది ఏమాత్రము ప్రయోజనం లేదు.
0: ఇంటెలిజెన్స్ వితౌట్ ద హెడ్ ఆఫ్ శ్రద్ధ ఇంట్రెస్ట్.
1: ఈ పండిత సమావేశంలో అనేక మంది అనేక విధములుగా కూడాను చెప్తూ వచ్చారు.
0: డిఫరెంట్ పీపుల్ ఇన్ ది అసెంబ్లీ గేవ్ డిఫరెంట్ ఆన్సర్స్.
1: కట్ట కడపటికి మేధాశక్తియే గొప్ప అన్నారు.
0: అల్టిమేట్లీ దే సెడ్ దట్ దిస్ పవర్ ఆఫ్ మేధస్ that is a very important one.
1: Vikramadityudu panditulu yokka jawabunaku chaala chintinchi deeniki sariyainatundi jawabunu cheppalekapoyaru kada ani yochinchadu.
0: King Vikramaditya was feeling sorry that a proper reply has not come forward from the pandits.
1: Ayana cheppadu.
0: He told them
1: aascha aastha swastatyaya స్వాత్ మేధయే నిరుపయోగ కిం ప్రయోజన అన్నాడు. అనగా ఆస్థ స్వాస్థాయ నస్వాత్ మేధయ కిం ప్రయోజన. ఓ పండితులారా, ఆస్థ అనగా కేవలం ఆసక్తి.
0: ఓ స్కాలర్స్,
1: స్వాస్థ అనగా ఒక స్థిరత్వము.
0: డిజైర్ స్టెడీనెస్
1: ఆసక్తి స్థిరత్వము లేనటువంటి యొక్క మేధ నిరుపయోగము అన్నాడు.
0: మేధస్ విచ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ డిజైర్ అండ్ స్టడీనెస్ ఈజ్ యూజ్లెస్.
1: అనేక మంది చాలా మేధాశక్తులుగా ఉండవచ్చును.
0: దేర్ మే బి మెనీ పీపుల్ హూ విల్ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ మేధస్.
1: శ్రద్ధనే లేకపోతే ఈ మేధాతో ఏమి సాధించగలరు?
0: Without interest, what is it that they are going to achieve with that medha shakti?
1: ee medha shakti payane oka sthirathame lekapothe ee karyamunu vaadu sadhinchaledu.
0: Without that sense of steadiness, with merely having intelligence, they are not going to achieve anything at all.
1: Stadda sthirathamu rendu undinappude aa shakti balapadutundi.
0: Interest and steadiness alone will
1: kanuka mottamode aa shakti.
0: The first one is asakti,
1: sthiratvamu.
0: The second one is
1: ee rendu koodinatvante buddhi.
0: Intelligence must be associated with these two.
1: Kanuka manavudu telivitetalu endu maatrame aadharapadi telivitetalne nammukoni jeevinchatamu idi kevalam veritanam.
0: Therefore, if man thinks that cleverness and intelligence alone can give him success, he is mistaken.
1: Deenipaina అమితమైన ఆసక్తిని మనం పెంచుకోవాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ ఎక్స్ట్రాడినరీ ఇంట్రెస్ట్ ఇన్ దట్.
1: ఆసక్తిని స్థిరత్వంగా మనం రూపొందింప చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ దట్ ఇంట్రెస్ట్ ఇన్ టు స్టడీనెస్.
1: అప్పుడే మానవుడు ఎట్టి ఘనకార్యం లేనప్పుడు సులభంగా సాధించగలడు.
0: దెన్ ఓన్లీ హీ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్.
1: కనుకనే వేదాంతము శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు.
0: దట్ ఈస్ ది రీజన్ వై వేదాంత హాస్ డిక్లేర్డ్ one can get knowledge and wisdom.
1: శ్రద్ధనే లేకపోతే మనము ఎట్టి చిన్న కార్యం నందు కూడాను విజయాన్ని కాని ఆనందాన్ని కాని కార్యమును కాని సాధించలేము.
0: Without having శ్రద్ధ interest, you would not be able to gain either success or joy in life.
1: అణు మాత్రం అగ్ని మన యొక్క చేతికి చిక్కినప్పుడు దాని శ్రద్ధనే ఉంటే అనేక రకంగా దాని ఫ్యాన్ వేసో ఇంకే విధమైనటువంటి మార్గంలోనూ దానిని గొప్పగా అభివృద్ధి గావించుకోవచ్చు.
0: Even if you can get a spark of fire, if only you have interest, you can develop that into any amount.
1: Thalene tunti vaaniki tattadu nippulu techi pettina kodanu ashraddato aaragottukochunu.
0: On the other hand, even if you give any quantum of fire, if he does not have shraddha, it can be extinguished.
1: Anuswarupamainatunti marri ginjani teeskuni vachi శ్రద్ధతో పూడ్చి దాని సరైనటువంటి ఒక శ్రద్ధతో పోషించినప్పుడు ఒక బ్రహ్మాండమైనటువంటి వృక్షంగా రూపొందుతుంది.
0: ఇఫ్ యూ కెన్ గెట్ ఎ స్మాల్ టైనీ సీడ్ పీపుల్ ట్రీ, ఇఫ్ యూ కెన్ జస్ట్ డెవలప్ ఇన్ టు ఎ ట్రీ, ఇట్ కెన్ బికమ్ ఎ వెరీ బిగ్ వాస్ట్ ట్రీ.
1: కనుకనే అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువు నుంచి ఘనం వరకు కూడా పెంచడానికి శ్రద్ధ అత్యవసరం.
0: ఫర్ డెవలపింగ్ ఈవెన్ ది స్మాల్ అండ్ మైన్యూటెస్ట్ థింగ్స్ ఇన్ టు mountainous big things, it is shraddha, interest, which is essential.
1: Kani manavunuku shraddha unnadi.
0: Man has interest.
1: Deni paina shraddha.
0: But on what does he have?
1: Phalamu paina shraddha unnadi kani kriya paina shraddha ledu.
0: He has interest in the fruits of action and not of action.
1: Adi spirit of work.
0: And not the spirit of work.
1: Idi manavuli yandu sannagillindi.
0: He is not having that spirit of work in him.
1: ఈ సైన్స్ యొక్క డెవలప్ వల్ల, అభివృద్ధి వల్ల,
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది సైన్స్,
1: మానవుడు సుఖమునకు మరిగి,
0: మ్యాన్ హాస్ బికమ్
1: ఇండోమినత్వాన్ని పెంచుకుని,
0: హాస్ డెవలప్డ్ లేజినెస్,
1: శ్రద్ధను క్రమక్రమేణ సన్నగింప చేసుకున్నాడు.
0: హీ హాస్ లాస్ట్ ఆల్ ది ఇంట్రెస్ట్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్.
1: సైన్స్ చెడ్డది కాదు.
0: సైన్స్ ఈజ్ నాట్.
1: కానీ మన ఉపయోగం అనేటువంటి దాని వల్ల పెడమార్గం పడుతుండాలి.
0: బట్ ద యూజ్ ఆఫ్ సైన్స్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్.
1: మనం ప్రతి విషయమునందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను చిన్నాభిన్నంగా ఆవించుకుంటున్నాం.
0: వీఆర్ డిస్ట్రాయింగ్ ద లవ్ బై డిఫ్యూజింగ్ ఇట్ అండ్ డైవర్టింగ్ ఇట్ టు మెనీ డైరెక్షన్స్.
1: కనుకనే ఆధ్యాత్మిక మార్గమునందు ఈ ప్రేమను అభివృద్ధిగా ఆవించుకోవాలి, ఏకత్వంగా నిరూపించాలి అనేటువంటి విషయాన్ని ఈనాడు ప్రచారం అత్యవసరం.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు టీచ్ ప్రాపర్లీ దాట్ యూ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దిస్ లవ్ అండ్ డైవర్ట్
1: పరములో ఆధ్యాత్మికమునకు ఒక విజ్ఞానమునకు ఉండేటువంటి వ్యత్యాసం మనం చెప్పాలంటే ఒకే ఒక పదం.
0: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ అవుట్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్, యూ కెన్ డూ ఇట్ విత్ వన్ వర్డ్.
1: స్పిరిట్ ఆఫ్ లవ్, ఇదే ఆధ్యాత్మికము. స్పిరిట్ ఆఫ్ లవ్, ఇదే సైన్స్.
0: స్పిరిట్ ఆఫ్ లవ్ ఈజ్ స్పిరిచువాలిటీ. స్ప్లిట్ ఆఫ్ లవ్ ఇస్ సైన్స్.
1: దీనికి ఎంత వ్యత్యాసం చూడండి.
0: యూ కెన్ సీ ది ఓషన్ ఆఫ్ డిఫరెన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దీస్ టూ.
1: ఉన్నది చిన్న పదమే.
0: దేర్ ఇస్ ఓన్లీ అ స్మాల్ వర్డ్.
1: కానీ ఇది అనంతమైన అర్థంతో కూడి ఉంటుండాలి.
0: బట్ దిస్ ఇస్ ప్రెగ్నెంట్ విత్ మీనింగ్.
1: లౌకికమైనటువంటి భోగ భాగ్యములను, అనుకూల సదుపాయములను కేవలము ఈ వైజ్ఞానం మనకు అందిస్తూ ఉంటుండాలి.
0: సైన్స్ కన్ఫర్స్ వరల్డ్లీ కంఫర్ట్స్ అండ్ వరల్డ్లీ బెనిఫిట్స్.
1: కానీ మానవునికి కావలసినటువంటిది అంతర్ సంబంధమైనటువంటి ఆనందం.
0: బట్ వాట్ మ్యాన్ రియలీ నీడ్స్ ఈజ్ ఇన్నర్ జాయ్.
1: కోరేది ఆనందము.
0: హీఈ్ సీకింగ్ జాయ్.
1: ప్రయత్నించేది ఆనందం నిమిత్తము.
0: బట్ హీఈ్ మేకింగ్ ఎఫర్ట్స్ ఫర్ జాయ్.
1: కానీ ఆ ఆనందం వస్తువాను ఎందు ఉన్నదా?
0: బట్ డస్ హీ గెట్ ఇట్ ఇన్
1: విషయములందు ఉన్నదా?
0: డస్ హీ గెట్ ఇట్ ఇన్ సెన్సెస్.
1: నీకు ఆనందం ఇచ్చేటువంటి వస్తువులే అశాశ్వతమైనప్పుడు ఈ నిత్యానందం నీకు ఎట్లా లభ్యమవుతుంది?
0: వెన్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ దెమ్సెల్వ్స్ ఆర్ ఇంపర్మనెంట్, హౌ కెన్ యూ గెట్ పర్మనెంట్ జాయ్ అవుట్ ఆఫ్ దెమ్?
1: కనుక ఇచ్చే పదార్థములు అశాశ్వతమే, అనుభవించేటువంటి దేహమును అశాశ్వతమే, మనం నివసించే దేశము అశాశ్వతమే.
0: ద సెన్స్ ఆబ్జెక్ట్స్, ద బాడీ అండ్ ద కంట్రీ వేర్ యూ లివ్, దెమ్సెల్వ్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంపర్మనెంట్.
1: కనుకనే మనము శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించాలనుకుంటే మానసిక తత్వాన్ని సరైన స్థితిలో మనం ఉంచుకోవాలి.
0: ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంజాయ్ పర్మనెంట్ జాయ్ అండ్ బ్లిస్, యూ విల్ హావ్ టు కీప్ యువర్ మైండ్ ఇన్ ఎ ప్రాపర్ స్టేట్.
1: ఈనాడు వైజ్ఞానిక పరిజ్ఞానము,
0: సైన్స్,
1: నైతిక భౌతిక ధార్మికమైనటువంటి యొక్క అభివృద్ధులు,
0: దేర్ ఆర్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్
1: రాజకీయ పరిణామము,
0: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్,
1: ఆర్థిక పరిణామము,
0: ది ఎకనామిక్ రెవల్యూషన్,
1: వైజ్ఞానిక పరిణామకము,
0: సైంటిఫిక్ రెవల్యూషన్,
1: లౌకిక పరిణామకము,
0: ది వరల్డ్లీ రెవల్యూషన్,
1: అన్ని అభివృద్ధి అంచినాయి.
0: ఆల్ రెవల్యూషన్స్ హావ్ టేకన్ ప్లేస్.
1: కానీ మానసిక పరిణామం మాత్రం కలగలేదు.
0: బట్ దేర్ ఇస్ నో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్.
1: ఈ మానసిక పరిణామం తర్వాత ఆధ్యాత్మిక పరిణామం కూడా అత్యవసరం.
0: ఆఫ్టర్ దిస్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్సో ఈజ్ నెసెసరీ.
1: అయితే ఈ మనసు ఎక్కడ నుంచి మనకు ఆవిర్భవిస్తుండాలి?
0: ఫ్రమ్ వేర్ డస్ దిస్ మైండ్ టేక్ ఇట్స్ బర్త్?
1: దీని యొక్క పుట్టుక స్థానం ఏమిటి?
0: వాట్ ఈజ్ ఇట్స్ ఆరిజిన్?
1: ఏదో మనం విచారం చేస్తూ అనేక గ్రంథములు, డిక్షనరీలు, ఏమేమో తీసుకున్నా కూడా అది మన తలకు అంటటం లేదు.
0: ద బుక్స్ అండ్ డిక్షనరీస్ విల్ నాట్ రివీల్ దిస్ మిస్టరీ ఆర్ ది సీక్రెట్.
1: సులభంగా మనం విచారణ చేస్తే నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం నుండే అభివృద్ధి అవుతుండాలి ఈ మనస్సు.
0: ది మైండ్ ఈస్ టేకింగ్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ది ఫుడ్ దట్ యు టేక్ ఎవ్రీ డే.
1: మనము తీసుకునేటువంటి యొక్క ఆహారము,
0: ద ఫుడ్ దట్ యు పార్టేక్,
1: జీర్ణించిన తర్వాత మలంగా స్థూల రూపంలో వెళ్ళిపోతుండాలి.
0: ఆఫ్టర్ ఇట్ ఈస్ డైజెస్టెడ్ ద గ్రాస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ గోస్ ఎస్ ద రిఫ్యూజ్.
1: సూక్ష్మమైనటువంటి యొక్క ఈ ఆహారమే రక్తము కండలుగా మారిపోతుండాలి.
0: ద సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఫుడ్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ బ్లడ్ అండ్
1: ఆహారమే మనసుగా రూపొందుతుండాలి.
0: ద సటిలెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫుడ్ బికమ్స్ మైండ్.
1: కనుకనే మన మనసు యొక్క ప్రభావం అంతా మనం అనుభవించేటువంటి ఆహారంపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: ది ఎంటైర్ మైండ్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యు పార్టేక్.
1: దీనికి ప్రాణం అత్యవసరము.
0: There is need for understanding this.
1: Pranamayamaina tarvatane manomayam.
0: For this life, pranam is important.
1: Manomayamaina tarvatane vijnanamayam.
0: After mind, then vijnanamayam.
1: Vijnanamayamaina tarvatane anandamayam.
0: After that, seat of intelligence.
1: Kanaka ati sthoolamainatundi oka deham nundi ee pranamayam prarambhinchali.
0: From the gross body, the subtle prana, life has to start.
1: ఈ ప్రాణం ఎక్కడ నుంచి వస్తుండాలి?
0: ఫ్రమ్ వేర్ డూ యూ గెట్?
1: ఎవరు తెచ్చి పెడుతున్నారు?
0: ఫ్రమ్ వేర్ డూ
1: ఏ కనెక్షన్ తో ఇది తాకుతుండాలి?
0: హౌ ఈజ్ ఇట్ కనెక్టెడ్ టు వేరియస్ థింగ్స్?
1: ఏమీ లేదు. అది కూడా మన నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం యొక్క సారమే.
0: దట్ ఆల్సో ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ దట్ యు పార్టేక్.
1: మనం త్రాగేటువంటి నీరు స్థూలమైనటువంటిది మూత్ర రూపంలో పోతుండాలి.
0: ది వాటర్ దట్ యు పార్టేక్, the gross aspect of it goes as
1: అతి సూక్ష్మమైనటువంటి ఒక జలమే ప్రాణంగా మారుతుండాలి.
0: ద సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద వాటర్ బికమ్స్ ప్రాణ ఆర్ లైఫ్ ప్రిన్సిపల్.
1: అన్నము మనసుగాను, నీరు ప్రాణముగాను చేరి మానవుని యందు రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే విజ్ఞానమయంగా మారుతుండాలి.
0: ద ఫుడ్ బికమ్స్ మైండ్, ద వాటర్ బికమ్స్ లైఫ్. the mind and the life principle together become the vijnanamaya or the intelligence sheath.
1: ఈ విజ్ఞానమనగా కేవలము భౌతిక లౌకికమైనటువంటి విజ్ఞానము కాదు.
0: హియర్ ద ఇంటెలిజెన్స్ రెఫర్ టు ఇస్ నాట్ ద ఎక్స్టర్నల్ వన్,
1: బాహ్య ప్రపంచమునకు మాత్రమే, స్థూల జగత్తుకు మాత్రమే.
0: ద ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఓన్లీ
1: అప్లికబుల్ టు మాత్రమే,
0: ఓన్లీ ఫర్ ది వేకింగ్ స్టేట్.
1: కానీ సూక్ష్మావస్థ యందు అంతర్భావమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు ఇది ఏమాత్రం కూడాను పనికి రాదు.
0: But this is not useful for understanding the principle of atma or its functioning.
1: Aithe bahyani aadharam cheskoni antarbhavamunu poshinchukovadaniki tagina krishi cheyali.
0: We have to make efforts to base our understanding on the external life.
1: Anni manayende untunnavu kani baita ekkadi nunchi raavatam ledu povatam ledu.
0: Everything exists inside of you. There is nothing which comes externally.
1: Atmaku అహంకారములకు ఉండిన వ్యత్యాసం కూడా మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ది డిఫరెన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఆత్మ అండ్ అహంకార ఈగో.
1: ఇది ఆత్మ నుండి ఆవిర్భవించింది.
0: ఇట్ ఎమనేట్స్ ఫ్రమ్ ఆత్మ.
1: ఈ ఆత్మ నుండియే తలంపు బయలుదేరింది.
0: ద థాట్ కమ్స్ ఫ్రమ్ ఆత్మ.
1: ఈ తలంపు నుండియే వాక్కు వచ్చింది.
0: ఫ్రమ్ దిస్ థాట్ ద వర్డ్ హ్యాస్ కమ్.
1: ఏతా వాత వాక్కు, తలంపు, అహంకారము, ఈ మూడు కూడాను ఆత్మ సంబంధమైనటువంటి యొక్క కుటుంబమే.
0: ద వర్డ్, ద థాట్, దే ఆర్ బేసికలీ అండ్ ఈగో హ్యావ్ కమ్ ఫ్రమ్ ఆత్మ ఓన్లీ.
1: కనుక అహంకారం అనేటువంటిది ఆత్మకు పుత్రుడు.
0: ఈగో ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మకు తలంపు పుత్రుడు.
0: థాట్ ఈస్ ద సన్ ఆఫ్ ఈగో.
1: తలంపుకు వాక్కు పుత్రుడు.
0: వర్డ్ ఈజ్ ద సన్ ఆఫ్ థాట్.
1: కనుక ఈ వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
0: దిస్
1: గ్రేట్ గ్రాండ్ సన్.
0: దిస్ వర్డ్ ఈజ్ అ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
1: గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్, సన్, ఫాదర్, ఇవంతా ఒక కుటుంబానికి చేరినటువంటి వారు కదా.
0: గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ అండ్ ఫాదర్ ఆల్ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
1: ఈ అహంకారం అనేటువంటిది కేవలం వచ్చి పోతూ ఉంటుంటాయి.
0: దిస్ ఈగో ఇస్ వన్ విచ్ అపియర్స్ అండ్ డిసపియర్స్.
1: రాకపోకలతో కూడినటువంటిది అహంకారం.
0: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ కమింగ్ అండ్ గోయింగ్.
1: రాకపోకలు లేనటువంటిది ఆత్మతత్వం.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ నైదర్ కమ్స్ నార్ గోస్, ఇట్ స్టేస్ కంటిన్యూస్లీ.
1: కనుక ఆత్మకు అహంకారములకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలంటే మనం అహంకారాన్ని ఈగో ఈగో ఈగో అంటాము. ఇది చాలా తప్పు పదం.
0: టు డిస్క్రైబ్ ది అహంకార విత్ ఈగో ఈజ్ రాంగ్.
1: అహంకారం అనగా కేవలం శరీరకు సంబంధించిన అహంకారం అనేటువంటిదిగా భావిస్తున్నారు. కాదు, దేహమే నేను అనేటువంటి భ్రాంతియే నిజమైన అహంకారం.
0: ది ఫీలింగ్ దాట్ యు ఆర్ ది బాడీ, దిస్ ఈజ్ రియల్ అహంకారం.
1: ధనమును పట్టి, గుణమును పట్టి, కులమును పట్టి, విద్యను పట్టి వచ్చేటువంటి అహంకారం, అది అహంకారం కాదు.
0: ద ఈగో
1: కేవలం ఒట్టి భ్రమ.
0: ద ఈగో దట్ కమ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ వెల్త్, యువర్ క్వాలిటీస్, యువర్ స్కాలర్షిప్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ టైప్ ఆఫ్ డెల్యూజన్.
1: ఏ ధనమును చూచి నీవు అహంకార పడుతున్నావా అంటారు. ఆ ధనమును చూచి అహంకారం కాదు చాలు పడేది, భ్రమ పడుతున్నాడు.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది వెల్త్ దట్ యు హావ్ ఆర్ యు ఈగోయిస్టిక్ హూ సే,
1: నీ విద్యను చూసి నేను గొప్ప విద్యావంతుడు అని అనుకుంటున్నావు, ఇది కేవలం ఒట్టి భ్రమగా ఉంటుండాలి.
0: కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆన్ ది బేసిస్ ఆఫ్
1: అహంకారం అని చెప్పకూడదు.
0: దాట్ షుడ్ నాట్ బి కాల్డ్ రియలీ అహంకారం.
1: ఒకరికి విద్య ఉండి కూడాను ఈ విధమైనటువంటి భ్రమ లేకుండా ఉండొచ్చు.
0: దేర్ మే బి సమ్ పీపుల్ హూ హావ్ ఎడ్యుకేషన్ బట్
1: మే నాట్ ఉండి కూడాను ఈ యొక్క భ్రమ లేకుండా ఉండొచ్చును.
0: విత్ వెల్త్ దేర్ మే నాట్ బి ది డెల్యూజన్ ఆఫ్ ది.
1: కానీ అందరి యందు సమంగా అహంకారం అనేటువంటిది ఉంటుంది.
0: బట్ ఆల్ పీపుల్ హ్యావ్ ఈక్వలీ దిస్ అహంకార.
1: అనగా దేహమే నేను, దేహమే నేను అనేటువంటి యొక్క ఇది భావం ఉండటం చేతనే అతని అహంకారం అనేటువంటి స్వరూపం ధరించింది.
0: ది ఫీలింగ్ దట్ ఐఎమ్ ద బాడీ, ఐఎమ్ ద బాడీ కన్ఫర్స్ దిస్ అహంకార ఆన్ యూ.
1: కనుక ఈ అహంకారం అనేటువంటిది బుద్ధిని ఆవరించటం చేత అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గం పట్టిస్తుంటుంది దేహాన్ని.
0: ది ఇంటెలిజెన్స్ విల్ బి పుటింగ్ ది బాడీ ఇన్ టు రాంగ్ పాత్, because it is enveloped by ahankara.
1: Kanuka ee buddhi aneetuvanti daniki shraddhanu develop cheskovalanukunte ee ahankaraanni motta motta manam nirmoolam cheyali.
0: Destroy the ahankara if you want to make your intelligence develop shraddha.
1: Inka rendavadi ee pachika undinatvanti deento koodu prakka rutam.
0: The right wing of this bird intelligence is rutam.
1: Rutam anaga sarvasamanyanga వేదాంతమునందు సత్యము అని చెప్తూ వచ్చారు.
0: యూజువలీ ఇన్ ది కామన్ పారలల్స్ వైల్ డిస్క్రైబ్ స్పీకింగ్ అబౌట్ వేదాంత, రుత ఇస్ టేకన్ యాజ్ ట్రూత్, సత్యం.
1: రుజుమార్గమును చూపేటువంటిదే రుతము అని.
0: షోయింగ్ ద ప్రాపర్ అండ్ రైట్ పాత్, దట్ ఈస్ రుతం.
1: అయితే సత్యమునకును రుతమునకును వ్యత్యాసం ఉంటున్నది.
0: దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ సత్య ట్రూత్.
1: సత్యమే రుతము, రుతమే సత్యం అని చెప్పరాదు.
0: It is wrong to say satyam as rutam and rutam as satyam.
1: Matato cheppinatundi danni chetito cheyatamu, chetito chesinatundi danni matato cheppatamu, idi satyam.
0: It is truth when you do something and speak out what you have done. When you tell something and also do the same thing,
1: aide rutam anetundi adi kaadu.
0: Rutam refers to something else.
1: Manasulo puttina danni మాటలో చెప్పటము, మాటలో చెప్పిన దాన్ని చేతితో చేయటము, ఇది త్రిగుణాత్మకమైనటువంటి తత్వంతో కూడినటువంటిది కనుక దీనికి రుతము అన్నారు.
0: రుతం ఈజ్ అసోసియేటెడ్ విత్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్, ద థాట్, ద వర్డ్ అండ్ డీడ్.
1: రుతం అనేటువంటిది మానసిక సంబంధమైనదని, సత్యమైనటువంటిది లౌకిక సంబంధమైనటువంటిదని దీనిని నిర్ణయించుకోవచ్చు.
0: వీ కెన్ జస్ట్ సే దట్ రుతం ఈజ్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ అండ్ సత్యం ఈజ్ అసోసియేటెడ్ విత్ ద బాడీ.
1: సత్యం సత్యం అనేటువంటిది త్రికాల భాజ్యం అంటారు.
0: దట్ ఈస్ వై ట్రూత్ ఈస్ కాల్డ్.
1: కానీ ఇది త్రికాల భాజ్యం కావచ్చు.
0: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ త్రీ టైమ్స్ త్రికాల.
1: కానీ త్రిలోక భాజ్యం రుతం.
0: బట్ రుతం ఈజ్ అసోసియేటెడ్ విత్ త్రీ వరల్డ్స్,
1: అనగా మనస్సునందు, వాక్కునందు, క్రియందు ఏకత్వాన్ని పొందేటువంటిది రుతం. కనుకనే రుతము అనేటువంటిది కూడాను, సత్యము అనేటువంటిది కూడాను ఈ రెండు రెక్కలు చేరినటువంటిది అయినప్పుడే మన యొక్క బుద్ధి సరి అనే స్థితిగా ఉంటుంది. కనుక శ్రద్ధ ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు. ఈ శ్రద్ధకు ఈ రుత సత్యములు కూడాను ఏకం కావాలి. ఈ బుద్ధి అంటే సామాన్యమైనటువంటి బుద్ధిగా మనం భావించరాదు.
0: ది ఆర్డినరీ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ద వన్ రెఫర్డ్ టు హియర్.
1: రుతం సత్యముతో కూడినటువంటిదే ఈ యొక్క బుద్ధి.
0: ఇంటెలిజెన్స్ to be correct must be associated with shraddha, rutam and satyam.
1: Aithe deeniki toka vere untundadi.
0: It has also one tail.
1: Ee toka endu kosam?
0: Why is this tail?
1: Rekkalanu samanvaya parche nimittamai balance sariga pette kosam ee toka atyavasaram.
0: This tail is necessary in order to bring about balance between two wings.
1: Ruta satyamulanu ee jagattunandu క్రియారూపములో ప్రసరింపచేయడానికి ఈ యొక్క యోగము అనేటువంటి తోక అవసరము.
0: ద టెయిల్ ఆఫ్ యోగా ఈజ్ నెససరీ ఫర్ మేకింగ్ మ్యాన్ ప్రాక్టీస్ రుతం అండ్ సత్యం ఇన్ డైలీ లైఫ్.
1: లౌకిక జగత్తునందు ఎయిర్ప్లెయిన్ మనం చూస్తుంటాం.
0: విల్ బి సీయింగ్ ఇన్ ది వరల్డ్ ది ఏరోప్లేన్.
1: దీనికి రెండు రెక్కలు ఉంటుంటాయి.
0: ఇట్ హ్యాస్ టూ వింగ్స్.
1: కానీ రెండు రెక్కలతో మాత్రమే ఈ ఏరోప్లేన్ పరిగెత్తదు.
0: But the aeroplane will not be able to fly.
1: ఈ రెండు లెక్కలకు సమన్వయపరిచేటువంటి తోక కూడా ఒకటి ఉండాలి.
0: It must have a tail which can bring about balance between these two wings.
1: ఈ మూడింటి ద్వారానే మధ్యనున్నటువంటి ఒక దేహము బ్యాలెన్స్ లో ఉంటుంటాయి.
0: The body in the midst of all these three will enjoy balance only when you have got all these three.
1: ఈ ప్లేన్ లోపల కూర్చున్నప్పుడు మీరు చూచారో లేదో.
0: While sitting in the plane, I don't know whether you have seen it. ఎక్కేసమయంలో
1: ఒక రెక్క కొంచెం కింద పడుతుంది, ఒక రెక్క పైకి పోతుంది.
0: While going up, one wing slightly goes upwards and another.
1: దిగేసమయంలో మరి ఒక రెక్క క్రిందికి వస్తుంది, ఒక రెక్క పైకి పోతుంది.
0: While landing, one wing will be on.
1: అనగా ఇహ సంబంధమైనటువంటి జగత్తులో మనం జరిపించుకునే సమయంలో సత్యము ముందుగా వస్తుంది, రుతం వెనుక వస్తుంది.
0: ఇదే when you are carrying on your worldly work, satyam comes first and rutam comes next.
1: ఆధ్యాత్మిక మార్గంలో మనం విచారణ సలిపేటప్పుడు రుతం ముందు వస్తుంది, సత్యం దాని వెంట పడుతుంది.
0: When you are looking into and inquiring into spiritual world, రుతం కమ్స్ ఫస్ట్.
1: కనుక ఇదంతా కూడా ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుంటారు.
0: ఆల్ దిస్ డిపెండ్స్ అపాన్ ద బ్యాలెన్స్.
1: అన్ని రకములైనటువంటి యొక్క బ్యాలెన్స్ కూడా సరి అయినట్టుగా ఉండినప్పుడే ఇది బుద్ధిగా రూపొందుతుంది.
0: Intelligence will be really able to function as intelligence when there is a balance and equilibrium in all these aspects.
1: Kevalamu rutamu satyamu yogamu lekunda pote idi kevalamu idi buddhe kadu.
0: You cannot call that intelligence at all if it is not associated with rutam satyam and yoga.
1: Ee yogam ante emiti?
0: What do you mean by yoga?
1: Emiti kriya yogama?
0: Is it kriya yoga?
1: Leka hata yogama?
0: హఠయోగం
1: లేక రాజయోగమా?
0: రాజయోగం
1: ఏ యోగం? ఇది ఏ యోగము కాదు. యోగం అనగా ఏమిటి? ఆసనాలు వేయటమే యోగము కాదు. ఇది కేవలము ఒక విధమైన ఫిజికల్ ఇది ట్రైనింగ్, ఒక విధమైన కసరత్.
0: నౌ ది యోగా విచ్ ఇస్ నార్మలీ అండర్స్టూడ్ రెఫర్స్ టు ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇస్ నాట్ రియల్ యోగా అట్ ఆల్.
1: ఇవన్నీ కేవలం దేహాన్ని పోషించే నిమిత్తం ఏర్పడినటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ గివెన్ టు మెయింటైన్ ది బాడీ.
1: నిజమైన యోగం ఏంటి? యోగ చిత్తవృత్తి నిరోధక, మన ఇంద్రియములను అరికెట్టినటువంటి యోగమే నిజమైన యోగం.
0: రియల్ యోగా ఈజ్ వన్ విచ్ కంట్రోల్స్ ది సెన్సెస్.
1: ఈ యోగం అనేటువంటిదే తోక,
0: దాట్ ఈస్ ది టెయిల్.
1: ఈ యోగముతో కూడినప్పుడే బుద్ధి సరి అయిన మార్గంలో నడుస్తుంది.
0: ద ఇంటెలిజెన్స్ విల్ బి ఏబుల్ టు ఫంక్షన్ ప్రాపర్లీ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ యోగా. కేవలం
1: తెలివితేటలతో మేధాశక్తితో కూడినటువంటి వాడిని వీడు చాలా బుద్ధిమంతుడప్ప అంటారు. ఇది బుద్ధిమంతుడు కాదు. ఇది
0: యూజువలీ టు డిస్క్రైబ్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ సమ్ క్లెవర్నెస్ ఇంటెలిజెన్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ మేధస్ యాజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్, ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ అట్ ఆల్.
1: ఇది తెలివివంతుడు కావచ్చు,
0: హీ మే హావ్,
1: అక్కడ బుద్ధిని ఉపయోగించరాదు.
0: It is not proper to use the word buddhi or intelligence there.
1: దీని ఉపయోగించాలంటే ఎక్కడ ఉపయోగించాలి?
0: తెలివి
1: అంతర్ సంబంధమైనటువంటి యొక్క శ్రద్ధ, సత్యము, రుతము, యోగము, ఈ యొక్క మహత్తత్వము, ఈ ఐదింటి యొక్క చేరిక సమయం నుండే దీనికి బుద్ధి అని ఉపయోగించవచ్చు.
0: యూ కెన్ కాల్ దట్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ శ్రద్ధ, సత్యం, రుతం అండ్ యోగం అండ్ మహాశక్తి.
1: ఈ యొక్క యోగము ఉండినప్పటికీ మధ్యలో దేహం ఉంటుండాలి, అదే మహత్తరమైన తత్వం తత్వము అని.
0: అండ్ దట్ బాడీ విచ్ కమ్స్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ఆల్ దిస్
1: మహత్ అనగా గొప్ప అని అర్థం.
0: మహత్ రెఫర్స్ టు గ్రేట్.
1: తత్వము అనగా రెండింటినీ గుర్తించినటువంటిది అని.
0: తత్వము ఈజ్ మీన్స్ వన్ విచ్ అండర్స్టాండ్స్.
1: అందువల్లనే మహామంత్రములు యందు తత్వం అసి అన్నారు. తత్వం అసి, అదే నేను అన్నాడు.
0: ఇన్ మహత్తత్వ ఇట్ ఇస్ సెట్ తత్వం అసి, థౌ ఆర్ట్ దట్ ఐ యామ్.
1: అనగా ఈ సర్వశక్తితో కూడినటువంటి యొక్క దివ్యత్వమే నేను అనేటువంటి యొక్క తత్వమే మహత్తత్వం.
0: ది మహత్తత్వం రెఫర్స్ టు ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ ది ఆల్ పవర్ఫుల్ ఆత్మ, ద ప్రిన్సిపల్.
1: నేనే సత్ చిత్ ఆనందమును అనేటువంటిదే మహత్తత్వం.
0: ద రియల్ మహత్తత్వం ఈజ్ టెలింగ్ that I am sat chit and ananda.
1: Swasvarupa sandarshana bhagyame tattvamu.
0: And experiencing the real form and real nature of man. Swasvarupa
1: sandhaname tattvamu.
0: Tattvam is swasvarupa sandhanam.
1: Anaga tanevaru tananu gurtinchukotame idi oka sariyaina tattvamu.
0: The real tattvam is recognizing your real self.
1: Buddhi tanevaru tanu gurtinchukogalaru, adi nijamaina buddhi.
0: రియల్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ ఇస్ వన్ విత్
1: కేవలం తెలివితేటలతో ప్రపంచాన్ని అంతా తెలుసుకున్నంత మాత్రమ వీడు బుద్ధిమంతుడు కాదు.
0: యూ కెనాట్ కాల్ ఎనీ పర్సన్ బుద్ధిమాన్ ఆర్ ఎన్ ఇంటెలిజెంట్ వన్ జస్ట్ బికాస్ హీ అండర్స్టాండ్స్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
1: తనను తాను తెలుసుకున్నటువంటి వాడే బుద్ధిమంతుడు.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ నోస్ హీ రియలీ ఈజ్ ఎన్ ఇంటెలిజెంట్ వన్.
1: ఇక్కడ బుద్ధి అనేటువంటి దానిని కేవలం సామాన్యమైనటువంటి యొక్క పేరుతో, సామాన్యమైనటువంటి స్థితితో మనం అనుభవించరాదు.
0: వీ షుడ్ నాట్ థింక్ దట్ బుద్ధి రెఫర్స్ టు దిస్ ఆర్డినరీ క్లెవర్నెస్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
1: ఇది కేవలము ఆత్మకు ప్రతిబింబమనే చెప్పవచ్చు.
0: వీ కెన్ సే దట్ దిస్ బుద్ధి ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఇది ఆత్మ యొక్క రియాక్షన్ అనే చెప్పవచ్చును.
0: యు కెన్ సే దట్ దిస్ ఈజ్ ఎ రియాక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఇది ఆత్మ యొక్క రిఫ్లెక్షన్ అనే చెప్పవచ్చును.
0: యూ కెన్ సే దట్ దిస్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఇది ఆత్మ యొక్క రీసౌండ్ అనే చెప్పవచ్చు.
0: యూ కెన్ సే దట్ దిస్ ఈజ్ రిసౌండ్ ఆఫ్ ఆత్మ.
1: కనుక రీసౌండ్ రిఫ్లెక్షన్ ఈ ఆత్మ యొక్క తత్వమే బుద్ధి యొక్క ప్రమాణం.
0: ద రియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ది రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్ ఆఫ్ ఆత్మ.
1: కనుక విద్యార్థులు ఈ విధమైనటువంటి బుద్ధి యొక్క రహస్యాన్ని చక్కగా తెలుసుకున్నప్పుడే నేను బుద్ధిమంతుడా లేక భ్రమతో కూడిన వాడా అని తనకు తానే నిర్ణయం చేసుకోవచ్చు.
0: ఓన్లీ ఆఫ్టర్ ది స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద రియల్ నేచర్ ఆఫ్ దిస్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆల్ ఇట్స్ ఆస్పెక్ట్స్ వన్ కెన్ టెల్ వన్ సెల్ఫ్ వెదర్ హీస్ రియలీ ఇంటెలిజెంట్.
1: ర్యాంక్ వచ్చినంత మాత్రమున లేక ఓ గ్రేడ్ వచ్చినంత మాత్రమున నేను చాలా తెలివితేట గల వాడని భావించుకోవచ్చు. తెలివితేటలు ఉండవచ్చును, అది మేధాశక్తికి సంబంధించినటువంటిది.
0: Now, just because you get a first rank or O grade, if you say that you are extremely intelligent, well, you have cleverness, you have that intellect.
1: Me, adi medha shakti. Medha, dantlo puttinatundi shakti.
0: It is the power which has taken its origin.
1: Ee medha shakti e maya shakti.
0: This power of medha is itself illusion, the power of maya.
1: రామచంద్రుడు 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి శ్రీ అయోధ్యలో ప్రవేశించిన తరువాత కైక తన దోషమును తాను గుర్తించి ఒంటరిగా ఉన్న సమయం నందు రాముని దగ్గరికి వెళ్లి, నాయన, నా వల్లనే నీకు ఇన్ని కష్టములు కలిగింది. నీవు సాక్షాత్ భగవంతుడవని తెలిసి కూడాను నా విషయవాసన చేత, నా అభిమానం చేత, నా మమకారం చేత నిన్ను ఈ విధమైనటువంటి కష్టములకు గురి చేస్తుంది. నాయన, ఈ పరిహారార్థమై నీవు ఏదైనా ఒక చక్కని ఉపదేశం చేసి నా యొక్క ఈ పాపను క్షీణింపచేయమని చెప్పిన కోరింది.
0: ఆఫ్టర్ రామ రిటర్న్ ఫ్రమ్ ఎగ్జైల్ కైకేయి వాజ్ హైలీ రిపెంటెంట్. షీ వెంట్ టు రామ అట్ అప్రోప్రియేట్ టైమ్ అండ్ ఆస్క్డ్ హిమ్, ఐ హావ్ సిన్డ్, ఐ హావ్ కాస్డ్ యూ అన్టోల్డ్ ట్రబుల్స్, లెట్ మీ రిపెంట్ అండ్ ఎక్స్పియేట్ ఫార్ వాట్ సిన్స్, వాట్ ఎవర్ సిన్స్ ఐ హావ్ కమిటెడ్.
1: రాములు డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా అనేక రకమైన మార్గం చూపించినాడు.
0: రామ కన్వే ది వేరియస్ మెథడ్స్.
1: ఇది అనాది కాలం నుండి అవతారముల యొక్క రహస్యమే. ఇది ఏది డైరెక్ట్ గా చెప్పటం లేదు.
0: అవతారం
1: కొన్ని మాత్రమే చెప్పవచ్చును, కానీ కొన్ని మాత్రం ఇండైరెక్ట్ గా చెప్తూ వస్తుంటారు.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ అవతార్స్ నెవర్ టెల్ ఎనీథింగ్ డైరెక్ట్లీ. Most of the things they convey indirectly only.
1: కారణం ఏమనగా మానవత్వం నుండే ఒక దివ్యత్వం ఉన్నది కనుక ఆ దివ్యత్వాన్ని మేలుకొల్పి ఆ దివ్యత్వం ద్వారానే తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: The reason is, in every human being there is divinity basically. In order that divinity manifests,
1: కేవలం అన్ని డైరెక్ట్ గానే చెప్తూ పోతుంటే తన యొక్క దివ్యత్వాన్ని తాను ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేడు.
0: When it is told directly, one would not be able to understand
1: తన దివ్యత్వాన్ని అర్థం చేసుకునేటువంటి స్వాతంత్రం కూడా అతనికి అందించే నిమిత్తమే ఇండైరెక్ట్ గా చెప్తుంటాడు.
0: ఇన్ ఆర్డర్ టు గివ్ దట్ కెపాసిటీ అండ్ దట్ ఫ్రీడమ్ టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ రియల్ డివినిటీ, థింగ్స్ ఆర్ కన్వేడ్ ఇండైరెక్ట్లీ.
1: ఇక్కడ అమ్మ నీకు ఉపదేశం చేస్తారు, కానీ సరియు నది తీరములకు వెళ్లి స్నానము చేసి అక్కడ చుట్టూ ఏమైనా ఉంటుందాయేమో చూచి అవి ఏమి చేస్తున్నాయో చూచుకుని రామన్నాడు.
0: Mother, well, I will teach you the necessary things, but go to river Sarayu, have a bath.
1: Ame ee naadu goppa upadesham andukogalugutunnanu naa kumarudainatundi Ramachandra Murthy dwara ani chaala aanandapadi tana chelikattalato Sarayu nadiki poyindi snanam chesindi chuttu chusindi em untundani kaani akada anta gorlu untunnayi.
0: Looked to the surroundings and come back. She went with the other and when she went and had the bath in Sarayu river, what she saw was goats and sheep.
1: Chuchindi chuchetappudiki ekkada chuchina gaani me me me narustunnayi ee gorlu ee mekalu.
0: The sheep and these goats were making the sound me me.
1: Ochindi papa amma meer snanam chesara? చేశారు. సరియు నది ఒడ్డున ఏమి జీవిస్తున్నాయి, ఏ యొక్క మృగములు ఉన్నాయి, ఏ మనుషులు ఉంటున్నారు చెప్పమన్నాడు.
0: కైకేయి రిటర్న్ రామ ఆస్కర్ మదర్ హ్యావ్ యువర్ బాక్ వాట్ డిడ్ యూ ఫైండ్ వాట్ ఎనిమల్ డిడ్ యూ ఫైండ్
1: ఆయన.